0: కూడాను ప్రేమ ఉన్నది.
1: Animals, beasts and birds also have love in them.
0: కాని ఈ విధమైనటువంటి యొక్క ఆశలు లేవు.
1: But they don't have any ambition or desire.
0: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
1: If they are hungry, they would feed and just take rest.
0: కానీ మానవుడు అట్లు కాదు.
1: Man is not like that.
0: అన్నీ కావాలి వానికి.
1: He wants everything on earth.
0: 5 బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా 10 బిల్డింగ్లు కావాలి.
1: Even if he owns 5 buildings, he wants 5 more.
0: ఇంకా ఎందుకు తనకు?
1: Why does he need them?
0: ఒక ఇంట్లో తన జీవితం జరుగుతా చాలా.
1: One residence is enough for him to live in.
0: కానీ ఇంకా 5 కావాలి.
1: But he wants 5 residences.
0: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతుండాలి.
1: Because of excessive desire, we are cheated.
0: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
1: We have to reduce our desires.
0: Less luggage, more comfort.
1: Less luggage, more comfort.
0: Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
1: We are doing many things.
0: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
1: But we don't have any expectation. We don't ask anybody.
0: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
1: Swami has not even single residence.
0: నేను ఎక్కడ పోయినా కూడా ఏదో భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్లిపోతుంటాను.
1: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
0: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
1: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
0: ఈ డిజైర్స్ కొంతవరకు తగ్గించుకోవాలి.
1: యూ హావ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్.
0: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
1: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
0: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు మీరు ఎంతైనా శాంతిని పొందుతారు.
1: When once you control your desires, you can live in peace.
0: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: But there should never be decrease in your love towards God.
0: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
1: You should develop the divine love for God.
0: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
1: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Ee naadu aneka mandi peddalanta chudu maatladaru.
1: Today you have listened to all elders.
0: Vinnavanni kuda kevalamu acharanalo pettaru.
1: All that you heard must be put into practice.
0: Kaani satya dharma shanti prema lanitutivi shashvatanga unchukovali.
1: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
0: If peace and love rendu unte entaina manam sadhinchavachu.
1: You can achieve anything in this world with these two, peace and love.
0: Ye pilavani pai adiginappudiki em nee kavalayya nenu goppa pass ayyanu.
1: You ask any boy, what is that you want?
0: Chudandi ee mundu line lo kucchunnatundi pillalandaru kudanu PhD chesaru.
1: All the students seated in the first line, they are all PhD boys.
0: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇక్కడ పిల్లవాడు ఎంబీఏ, అందరు గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
1: ద బాయ్స్ హియర్, వన్ ఇస్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
0: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
1: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
0: ఎక్కడ పోయినప్పటికీ వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
1: They may go anywhere. They would receive very high salaries. Thousands and thousands.
0: MBA pillalu pote.
1: MBA boy.
0: 1 lakh, 2 lakhs istunnaru nelaku.
1: He draws the salary 1 lakh, 2 lakhs per month.
0: Kaani maakoddu.
1: His boys say we don't
0: want
1: it.
0: Dhanam em chestundi maaku? Dhanam emaina aanandistunda?
1: Well, will the money give us happiness? That's how they feel.
0: Kaadu naaku work kavali.
1: The boys want to work alone.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God. కాబట్టి ఆ డ్యూటీ కావాలి.
1: They want duty alone.
0: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
1: The boys should have that strong faith. Boys everywhere.
0: కానీ ఈనాడు లోకంలో ఎక్కడ చూసే కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
1: But today in this modern world, we find desires ever on the rise.
0: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
1: What is that the desire is doing?
0: కట్టబడి డిజైర్స్ ముంచుతూ ఉన్నాయి.
1: Ultimately they ruin your life.
0: నీ జీవితం అనే ముంచిపోయిస్తున్నాయి.
1: And your life is drowned, gone.
0: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
1: So you should control your desires.
0: Less luggage, more comfort.
1: Less luggage and more comfort.
0: make travel a pleasure.
1: Make the travel a pleasure.
0: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలము.
1: Then only you can be comfortable.
0: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?
1: With heavy luggage on the head, how long can you walk?
0: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
1: You are only one all alone now.
0: ఎంత హాయిగానే ఉండవచ్చు?
1: How happy you are.
0: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
1: You get married.
0: భార్య వచ్చింది.
1: You have a wife now.
0: నాలుగు కాళ్ళు అయినాయి.
1: Oh, you have 4 feet now.
0: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే నువ్వు ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
1: If you want to go outside, you have so much of worry because you are a person at home.
0: ఇంకా ఒక సంవత్సరం ట్రావెల్ ప్లెజర్.
1: మేక్ ది ట్రావెల్ ఎ ప్లెజర్.
0: అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలము.
1: దెన్ ఓన్లీ యూ కెన్ బి కంఫర్టబుల్.
0: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోగలవు?

0: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
1: ఆఫ్టర్ ఎన్ ఇయర్ యు విల్ హావ్ ఎ సన్.
0: వాడు ఆరుకాళ్ళు.
1: నౌ యు విల్ హావ్ 6 feet.
0: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్ది కూడా మన నడక తగ్గిపోతుంది.
1: యాజ్ యు హావ్ మోర్ అండ్ మోర్ ద నంబర్ ఆఫ్ ఫీట్ యు విల్ స్లో డౌన్ ద పేస్ ఆఫ్ యువర్ వాక్.
0: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
1: యువర్ జర్నీ ఈజ్ డెడ్ స్లో నౌ.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ప్రేమను ఉంచుకోండి.
1: ప్రెజర్ దిస్ లవ్,
0: సర్వును ప్రేమించండి.
1: లవ్ ఆల్,
0: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
1: బట్ డోంట్ టేక్ అప్ ది రెస్పాన్సిబిలిటీ హెవీలీ ఆన్ యు.
0: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
1: వెన్ యూ హావ్ టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ ఇట్ దేర్ బి గ్రేట్ డిఫికల్టీ.
0: ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
1: అవర్ టీచర్స్ నో ప్రిటీ వెల్ వాట్ ది డిఫికల్టీస్ ఆర్.
0: కనుక మనము భారం తగ్గించుకుని
1: therefore we should lessen our burden.
0: హాయిగా మనం జీవించవచ్చు.
1: అండ్ లీడ్ ఎ వెరీ హ్యాపీ కంఫర్టబుల్ లైఫ్.
0: ఏమాత్రము దుఃఖము కష్టము ఉండదు.
1: దేర్ విల్ బి నో ట్రేస్ ఆఫ్ మిజరీ ఆర్ డిఫికల్టీ.
0: ఇట్టి బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించాడు.
1: ఓన్లీ టు టీచ్ ద లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ టు లెసన్ ది బర్డన్ ఇట్ వాజ్ ది మెసేజ్ ఆఫ్ దక్షిణామూర్తి.
0: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
1: దక్షిణామూర్తి స్టాండ్స్ ఫర్ ఓన్లీ
0: ఇది మౌన వ్యాఖ్యానం.
1: ఇట్ ఈస్ ఎన్ ఎలక్వెన్స్ ఇన్ సైలెన్స్.
0: సైలెంట్ గా ఉంటున్నాడు.
1: హి రిమైన్స్ సైలెంట్.
0: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
1: హి డిడ్ ఇట్ స్మైలింగ్లీ.
0: ఈ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
1: హి కుడ్ బి స్మైలింగ్ ఆల్ ద వైల్ బికాస్ హి హాస్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుక ఒక తల్లి కుమారుడు ఊడినప్పుడే ఎంతో బాధ కలిగింది.
1: యు హావ్ హెర్డ్ దట్ ఎ సన్ అండ్ ఎ మదర్ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
0: కట్టేటప్పుడు బిచ్చు పెట్టారు.
1: దే హ్యాడ్ టు బిగ్ అట్ ది ఎండ్.
0: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
1: దే హావ్ కమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ రంగూన్.
0: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
1: బట్ దే రీచ్ మెడ్రాస్ స్టేషన్.
0: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
1: దెన్ స్టార్టెడ్ ఆల్ ద ప్రాబ్లమ్.
0: ఇంటింటికి తల్లి బిచ్చు పెట్టడం.
1: Mother had to go around house to house.
0: Chikkindi konchi teesukoni raavatamu kumarudiki pettatamu.
1: And had to bring home some food and feed the son.
0: Tana pastu undatamu.
1: And she had to fast.
0: Tarvata ee chinam chusi kumarudiki jali kaligindi.
1: And the son could not bear this scene, mother fasting.
0: Itti old mother ni baadha pettatama.
1: Why should I make my old mother suffer?
0: నేను చిన్నవాడిని.
1: ఐఎమ్ యంగ్.
0: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
1: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్
0: అని తాను బిచ్చమెత్తాడు. తల్లికి పెట్టూ వచ్చాడు.
1: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
0: కట్టగడబడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
1: అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ మదర్ అండ్ సన్ డైడ్ అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
0: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
1: We may even die, but we should not give up love, says Bhagavan.
0: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
1: You cannot escape death one day or other.
0: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
1: We may maintain today, but you have to bound to give up the body tomorrow.
0: కనుక మనము చచ్చినా కూడాను మంచిదే కాని మంచి పేరుని తెచ్చుకోవాలి.
1: Doesn't matter even if we were to die, but we should get a good name.
0: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
1: గెటింగ్ ఎ గుడ్ నేమ్ ఇస్ ద రియల్ లైఫ్ స్పెంట్.
0: వాళ్ళు చచ్చిన కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
1: ఈవెన్ ఇఫ్ నాట్ ప్రెసెంట్ ఎనీ లాంగర్ ద గుడ్ నేమ్ దట్ హియర్ వుడ్ రిమైన్.
0: కానీ పేరును మాత్రం పెంచుకోండి.
1: దేర్ఫోర్ గెట్ ఎ గుడ్ నేమ్.
0: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
1: గెట్ ఎ గుడ్ నేమ్ ఇన్ సొసైటీ.
0: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
1: ఇట్స్ నథింగ్ being great in the society.
0: He is a kotisudu.
1: He is a millionaire.
0: Kotisudu ainappudiki koodu guddai kaani merugu bangaramu mengapodu.
1: He may be a millionaire. After all, he eats normal average food of rice, not gold.
0: Kaani food nu maatrame bhujinchali.
1: He partakes only food.
0: Kanaka manam unnanta varaku nu sukhapadali.
1: So long we are alive, we should be happy.
0: Dehani sukhapettali.
1: And we should make everybody happy.
0: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
1: అండ్ వీ షుడ్ హావ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
0: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
1: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
0: కేవలం సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ టు యువర్ చిల్డ్రన్ అలోన్.
0: అది సెల్ఫిష్.
1: యూ షుడ్ బి సెల్ఫ్లెస్ బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
0: సెల్ఫిష్

0: సెల్ఫిష్ ఎలాంటిది?
1: సెల్ఫిష్ వాట్ ఈస్ ఇట్?
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: కనుక చేపనే చాలా మంచిది.
1: ఫిష్ ఈజ్ బెటర్.
0: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ సమ్మన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్స్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
0: ఇది సంచరించుతుంటాని జలం లోపల ఫిష్.
1: The fish moves about in waters.
0: Ananganga sancharistuntadi.
1: As it moves blissfully.
0: Etti bhajyata kuda nu pechukodu.
1: It has no extra burden.
0: Ekkuva bharam teesukodu.
1: It doesn't take extra load.
0: Kaani ee naati manavudu.
1: But man today.
0: Chachyanta varaku kuda nu bharam teesukuntadu.
1: His death is prepared to accept heavy load of responsibility.
0: Aa loyal valni chaala tam lo ayipothunnadu.
1: Because of heavy load, he becomes so low in life.
0: కనుక బాధ్యతను మనం తగ్గించుకొని దైవ చింతన పెంచుకొని
1: డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: మనం పెంచుకోవాల్సింది దైవ చింతన.
1: What we have to develop today is the constant thinking of God.
0: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే
1: when we develop love for God,
0: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
1: You can experience the beauty and the joy of nature around.
0: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
1: Duty is God.
0: Work is worship.
1: Work is worship.
0: ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుని
1: keep in view these two principles.
0: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా
1: without extra burdens and responsibility.
0: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
1: In fact, God shoulders all the responsibilities of everybody.
0: కాదు, అన్నింటినీ చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకు?
1: When God is there to take care of us, why should we worry?
0: మనము అనుకుంటాము కానీ వరి పడుతుంటాం.
1: వీ నో దట్ థియరిటికలీ బట్ వీ వరి.
0: కానీ అట్లా ఉండకూడదు.
1: షుడ్ నాట్ మిస్ అవుట్.
0: మనము అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
1: దెన్ వన్స్ వీ ఆఫర్ టు గాడ్ వీ షుడ్ బి ఫ్రీ దెన్.
0: అప్పుడే నీవు శాంతిని పొందుతావు.
1: దెన్ ఓన్లీ యూ రిటైన్ పీస్.
0: ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ
1: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాజ్ మెనీ నంబర్ యాజ్ యు కెన్
0: కతువులు ఎన్ని ఆచరించినప్పటికీ
1: you may practice any number of rites.
0: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
1: You should accept, you should receive, convince yourself the inner meaning of every spiritual rite.
0: దైవాన్ని మనం మరవకూడదు.
1: You should never forget God.
0: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
1: You may forget anything in this world, never forget God, says Bhagavan.
0: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
1: Keep in your mind continuously the thought of God.
0: ఇదే నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
1: To remember God throughout our life is the message of Bhagavan today.

0: Bhagwan Baba, the supreme teacher, expounds the important lessons about character, gratitude, the strength of virtues from the great epic Ramayana. This divine discourse was delivered on the 29th of May 1996 during the summer course on Indian culture and spirituality.
1: Sadbhaktulandaru Bhagavantudayanchu Sadbhaktulandaru Bhagavantudayanchu Chevulakimpuga Smarana Cheyudinamu Bidala Vetalanni Pritito Neravechi Annadammula Maakkinunna Dinamu Daiva Chintana Cheyum Dasa Brundambulaku Priti Mrushtanambu పెట్టు దినము. మహనీయులెవరైనా మన కడకే తెంచి చెలిమి భగవత్ కథలు చెప్పు దినము. దినము కాని తక్కినవన్నీయు తద్దినములే. సద్భక్తులందరూ భగవంతుడాయంచు చెవులకింపు చరణ చేయు దినము.
2: ఇట్ ఈస్ ఓన్లీ డే వెల్ స్పెంట్ వెన్ ఆల్ డివోటీస్ గ్యాదర్ అండ్ సింగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ద లార్డ్.
1: దట్ డే ఈస్ ద డే. బీదల వెతలన్నీ ప్రీతితో నెరవేర్చి అన్నదమ్ముల మాట్కి నున్న దినము.
2: When all people pour, gather and just mingle like brothers is the day, the true day.
1: దైవ చింతన చేయు దాస బృందంబులకు ప్రీతి మృష్టానంబు పెట్టు దినము.
2: That is the day in the true sense, the day when we feed with all delicious items the servants of the Lord.
1: Mahaniyulavarainam manakadake tenchi chelimi bhagavat kathalu cheppu dinamu.
2: It is the true day when noble souls come to you and narrate the leelas, the mysteries of God.
1: Dinam

0: దినములే.
1: దట్ ఈస్ ఓన్లీ ది ట్రూ డే ఇన్ ద ట్రూయెస్ట్ సెన్స్ ఆఫ్ ది వర్డ్. ద రెస్ట్ ఈస్ జస్ట్ ఎన్ ఆబిచ్యూరీ.
0: అయోధ్య నగరమంతయు అత్యంత అలంకారముతో జనసమూహముతో కిలకలలాడుతూ కలకల నవ్వుతూ కనిపించింది పట్టాభిషేక దినం.
1: At the time of the coronation, the entire city of Ayodhya is fully decorated, full of festivity, gaiety.
0: మనువు ధరించినటువంటి ఈ కిరీటమును సాంప్రదాయంగా ప్రతి రాజు కూడాను ధరిస్తూ వచ్చారు. ఈనాడు కూడాను వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి వీరందరూ ముగ్గురు కూడి ఆ కిరీటమును పట్టుకుని రాముని శిరస్సు పైన ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
1: As per the tradition of those days, all kings will certainly have the crown on their head. Likewise, the sages Vasishta, Vamadeva, they came over there carrying the crown.
0: ఈ సమావేశములో పాల్గొనుటకు రాజులు, రారాజులు, సామంతులు, అనేక మంది ఋషులు ప్రవేశిస్తున్నారు.
1: There in the assembly gathered the kings, the emperors, the sages and saints.
0: సింహద్వారం నందు ఒక పెద్ద అక్షరములతో రాయబడినటువంటి యొక్క ఇది నూతనమైనటువంటి యొక్క పద్ధతి కనిపించింది.
1: At the main gate there is a big poster with big letters written there.

0: అనగా సత్యధర్మాభియుక్తానాం, ఎవరు సత్యధర్మములతో జీవితాన్ని గడుపుదురో వారికి నాస్తి మృత్యు క్రియం భయం. మృత్యు భయమే లేదు అని ఒక అక్షరముతో రాయబడిన ఒక బోర్డు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ బోర్డ్ ఎట్ ది మెయిన్ గేట్. ఇట్ క్యారీస్ దీస్ లెటర్స్, దోస్ దట్ అడ్హియర్ ఫాలో ట్రూత్ అండ్ రైచస్నెస్.
0: సత్య ధర్మములను పాటించినటువంటి వానికి తిరిగి మరొక జన్మము లేదు.
1: దోస్ దట్ ఫాలో దీస్ టూ ప్రిన్సిపల్స్ విల్ నాట్ బి రీబోర్న్.
0: అనగా ఈ జన్మించిన జన్మము కాక తిరిగి జన్మమే లేదు. జన్మము వస్తే కదా మరణము.
1: This birth is enough. You will not be born again as a human.
0: కనుకనే జగత్తునకంత ఈ సత్యధర్మ పరాక్రమమును చక్కగా చాటుతూ వచ్చింది ఈ రామాయణము.
1: Ramayana taught these two main principles, Satya and Dharma, to the world.
0: భారతదేశ మాతృవత్తి ప్రపంచవ్యాప్తి శాశ్వత కీర్తిని ఆర్జించినటువంటిదే ఈ రామచంద్ర చక్రవర్తి యొక్క చరిత్ర.
1: It is the history of Rama that earned reputation far and wide at everywhere, all over the world.
0: Rama Rajyamunandu ekkada chuchinappudikini satya dharmamulu aneetundi padamule vinipistu vachayi.
1: Rama Rajya, everywhere you hear these two words, Satya and Dharma.
0: Dharmam aneetundi ekkada chuchina kanipistu vachindi.
1: This righteousness is practiced.
0: Pillalu modalu peddala varaku, స్త్రీలు మొదలు పురుషుల వరకు, చదువరుల వరకు, మూర్ఖుల వరకు ఈ విధమైనటువంటి సత్యధర్మ తత్వాన్ని చాటుతూ వచ్చింది.
1: యంగ్ అండ్ ఓల్డ్, లిటరేట్ అండ్ ఇల్లిటరేట్ ఫాలోడ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య అండ్ ధర్మ.
0: ప్రభు ఎట్టివాడో మంత్రులు ఎట్టివారు.
1: యాజ్ ఈస్ ది కింగ్, సో ఆర్ హిస్ మినిస్టర్స్.
0: మంత్రులు ఎట్టివారో ఆదేశకులు ఎట్టివారు.
1: యాజ్ వి ఫైండ్ ద మినిస్టర్స్, సో ఆల్సో ది
0: ఆదేశకులు ఎట్టివారో ప్రజలు ఎట్టివారు.
1: So also the people around.
0: Kanuka mantrulu satya dharma pravartulu.
1: So ministers followed these two principles, satya and dharma.
0: Ramadnal sirasa vahinchi desamunu palinchadaniki nalumulalu kudanu niminchinatunti vare Lakshmana Bharata Shatrughnulu.
1: Following the command of Rama, Lakshmana Bharata Shatrughna are asked to go around the whole of the kingdom and
0: desamulo ye moolu jarichinappatikini ఏ విధమైనటువంటి విషయములు ప్రారంభమవుతున్నాయి, ఏ విధమైనటువంటి ధర్మమును ఆచరిస్తున్నారు, ఏ విధమైనటువంటి సత్యాన్ని పలుకుతున్నారు అనేటువంటి విషయ సేకరణ యందు వారు అతి జాగ్రత్తగా వస్తూ ఉన్నారు.
1: దే గో రౌండ్ ది ఎంటైర్ కింగ్డమ్ అండ్ ఫైండ్ అవుట్ టు వాట్ ఎక్స్టెంట్ ధర్మ ఇస్ ప్రాక్టీస్డ్, టు వాట్ ఎక్స్టెంట్ పీపుల్ టెల్ ట్రూత్.
0: వీరికి దూతలను అనేక మంది ఉంచారు.
1: దే హావ్ మెనీ మెసెంజర్స్.
0: ఆనాటికి ఆనాడే రాజ్యములో ఏ విధమైనటువంటి ప్రజలకు అనానుకూలం జరుగుతుండాలి, అసత్యమునకు పాల్పడ్డారు, అధర్మములో మునుగుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలపడానికి అనేక దూతలను నియమించారు.
1: There are so many messengers spies around to find out the inconvenience, discomforts that people face from time to time, how far they follow dharma, to what extent they speak truth.
0: అది కేవలము రామ రాజ్యం ఉండినంత వరకు కూడాను ఈ విధమైనటువంటి యొక్క ఇది జరుగుతూ వచ్చింది.
1: So long this Rama Rajya took place there, then these two are followed.
0: 100 అశ్వమేధ యాగములు చేశాడు.
1: 100 అశ్వమేధ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఇంకా అనేక విధములైనటువంటి యొక్క యాగములు కూడాను సలిపాడు.
1: మెనీ అదర్ యాగస్ ఆర్ కండక్టెడ్.
0: ఈ విధమైన యాగములు జరుపుతూ సత్యధర్మములనే ప్రచార ప్రబోధలు సలుపుతూ వచ్చాడు.
1: విత్ దీస్ యాగస్ ఆన్ వన్ హ్యాండ్, దీస్ టూ ప్రిన్సిపల్స్,
0: రామ రాజ్యములో అందరూ సుమంగళులేగానే కనిపించారు.
1: ఎవ్రీబడి వర్ హ్యాపీ అట్ దట్ టైం.
0: వైధత్వం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో ఎనిమిటీ ఎనీవేర్.
0: పిల్లల ముందు తండ్రులు చచ్చటము ఇది సహజము.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్.
0: తండ్రుల ముందు పిల్లలు గతించటము ఇది అసహజము.
1: ఇట్స్ క్వైట్ అన్యాచురల్ ద చిల్డ్రన్ డై బిఫోర్.
0: కానీ రామరాజ్యం లోపల ఈ బాల్య మరణం అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించలేదు.
1: బట్ ఇన్ రామరాజ్య నో వన్ డైడ్ యంగ్.
0: యవ్వన మరణం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ డైడ్ యంగ్.
0: రోగముతో పీడింపబడేటువంటి వారు ఎక్కడా కనిపించలేదు.
1: నో వన్ సఫర్డ్ ఫ్రమ్ ఎనీ డిజీజ్.
0: దరిద్రం అనేటువంటిది ఎక్కడా కనిపించలేదు.
1: దేర్ ఇస్ నో పావర్టీ.
0: సకాల వర్షములు వర్షిస్తున్నాయి,
1: టైమ్లీ రెయిన్,
0: సమృద్ధిగా పంటలు పండుతున్నాయి,
1: ప్లెంటీ ఆఫ్ గ్రెయిన్,
0: ఆకలి దప్పులకు ఎట్టి కొరతలు లేదు,
1: దేర్ ఇస్ నో డెర్త్ ఆఫ్ ఫుడ్ అండ్ వాటర్,
0: అశాంతి అనేటువంటిది ఎక్కడ కూడా నువ్వు ఏ మూల కూడా నువ్వు కనిపించలేదు,
1: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్
0: వాట్సెవర్. అందరూ ఆనందముతో శాంతితో జీవితం గడుపుతూ వస్తున్నారు.
1: ఆల్ స్పెండ్ దేర్ టైమ్ ఇన్ బ్లిస్ అండ్ పీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క కాలమును, ఆనాటి కాలమును ఈనాడు స్మరిస్తే చాలా కించిత్ భావంగా కనిపిస్తుండాలి.
1: That was the condition prevalent in those times. What we find, we don't find in a fraction of it today.
0: రాముల వంటి నాయకుడు, సుమంత్రుల వంటి మంత్రుల వంటి మంత్రులు, వశిష్ట వామన వంటి పరిచారకులు అనగా పురోహితులు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు ఉండినప్పుడు ఈ దేశము అప్పుడు రామరాజ్యం రూపొందుతుంది.
1: The day when we have the leader of the type of Rama, the day when we have assistants of the ministers of the type of Sumanta, the day when we have priests of the kind of Vasishtha Vamadeva, we
0: have Ramarajya. ఎక్కడ కూడా కంటి కనిపించలేదు.
1: There was no controversy or conflict anywhere.
0: ఒకరినొకరు విమర్శించుకునేటువంటి విధి కూడా కనిపించడం.
1: There was no hatred or criticism.
0: ఏ చిన్న ఉపకారమును కూడా ప్రత్యుపకారం చేయడానికి చేసేటువంటి వ్యక్తులే ఆ రాజ్యంలో కనిపించారు.
1: People help for everything they receive.
0: పట్టాభిషేక సమయమునందు,
1: at the time of coronation,
0: ee ramulu prathamamlo pradarshinchinatvantidi prakatinchinatvantidi chaala vichitramainatvantidi.
1: Rama expressed to everybody very one important thing.
0: Ee naadu ee rakamainatvanti kalyanakaramainatvanti pattabhishekam jarugutunnadante deenikanta kaaranam evaru?
1: He said, who is responsible for all this auspicious occasion?
0: Aneka pariyayamulu సీతను వెతికి, సీత జాడను నాకు, నా క్షేమంను సీతకు తెలిపి అనేక విధములుగా కూడాను మాకు తోడ్పడినటువంటి వాడు హనుమంతుడు.
1: ఓన్లీ హనుమాన్ హూ హెల్ప్డ్ us ఇన్ ట్రేసింగ్ అవుట్ ద వేర్ అబౌట్స్ ఆఫ్ సీత.
0: మొట్టమొదట నా కృతజ్ఞతావందనం ఇస్తున్నానన్నాడు రాముడు.
1: రామా సెట్ ఫస్ట్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాట్యూట్ టు హనుమాన్.
0: రెండవది,
1: సెకండ్,
0: రావణుడు సీతను కొనిపోవు సమయం లోపల తన ప్రాణమునైనను త్యాగం చేసి సీతను రక్షించడానికి ప్రయత్నించినటువంటి జటాయువుకు కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: When Ravana abducted Sita, Jatayu bird sacrificed his life, lost his life, died over there.
0: సీతను వెతకి అనేక రకములైనటువంటి యొక్క సైన్యమును చేకూర్చుకొని రామునికి సహాయం గావించినటువంటి సుగ్రీవునికి కృతజ్ఞత తెలుపుతూ వచ్చాడు.
1: He expressed a gratitude to Sugriva, who helped Rama with all his army and associates.
0: ప్రారంభంలో అందరూ సందేహించినప్పటికీ తాను సందేహించక తాను విభీషణుని నమ్మి అనేక విధములుగా తోడ్పడి విభీషణుడు ఈ రాక్షస మాయలనంతా కనిపెట్టి రాములకు సహాయం చేసినందుకు విభీషణుడు కూడాను కృతజ్ఞత చెప్పాడు.
1: Though the entire Lanka is filled by people with all doubts, there is one Vibhishana with no doubt whatsoever helped Rama.
0: అంతే కాదు, ఎట్టి సంబంధము లేనటువంటి ఈ వానరులు,
1: మంకీస్ విత్ నో రిలేషన్షిప్ వాట్సెవర్,
0: సీతకు కానీ రాములకు కానీ ఎట్టి సంబంధము కలిగినటువంటి వారు కాదు.
1: దే ఆర్ నాట్ రిలేటెడ్ టు సీతా.
0: పరరాజ్యంలో బ్రతికేటువంటి వారు.
1: దే బిలాంగ్ టు ఫారెన్.
0: వారందరూ అత్యంత ప్రీతితో రామునకు త్యాగం చేసి అనేక ప్రాణమును కోల్పోయినటువంటి ఈ యొక్క వానరులకందరికీ కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్ టు ఆల్ మంకీస్ హూ డైడ్.
0: ఈ విధంగా ఎవరెవరు ఈ రామ రావణ యుద్ధమునందు సహాయం చేశారు వారందరికీ కూడా కృతజ్ఞత చెబుతూ వచ్చాడు.
1: రామ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ టు ఆల్ దోస్ దట్ హెల్ప్ డ్యూరింగ్ దిస్ వార్.
0: అనగా ఈ రామాయణం యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రం ఏదనగా ఉపకారం చేసినటువంటి వారికి నిరంతరం కూడా జీవితం అంతా కూడా కృతజ్ఞతను చూపించాలి.
1: ద మెయిన్ ప్రిన్సిపల్ టాట్ బై దిస్ రామాయణ ఇస్ దిస్, దట్ వీ షుడ్ నెవర్ ఫర్గెట్ ఎనీబడీ హూ హెల్ప్ యూ.
0: కృతజ్ఞతను చూపినటువంటి వాడే మానవుడు, కృతజ్ఞుడు అయినటువంటి వాడే దానవుడు.
1: ద వన్ హూ ఇస్ గ్రేట్ఫుల్ ఈస్ హ్యూమన్, ద వన్ హూ ఇస్ అన్గ్రేట్ఫుల్ ఈస్ ఎ డెమన్.
0: దానవత్వమునకు మానవత్వమునకు రూపములు ప్రత్యేకంగా లేవు.
1: ద డెమన్ అండ్ ద హ్యూమన్ ద ఫార్మ్స్ ఆర్ నాట్ సెపరేట్.
0: ప్రవర్తనను పురస్కరించుకుని మానవుడు దేవుడు ఒక దానవుడు అని నిర్ణయిస్తూ వచ్చారు.
1: బేసింగ్ ఆన్ ద కాండక్ట్ వీ కెన్ డిసైడ్ హూ ఇస్ ఎ హ్యూమన్ హూ ఇస్ ఎ డెమన్ హూ ఇస్ డివైన్.
0: దుర్భావములను దుశ్చేష్టలను దుష్పదములను ఉపయోగించేటువంటి వారంతా కూడాను దానవులు అన్నారు.
1: The one with all bad feelings, wicked actions, is a demon.
0: చేసిన ఉపకారంను మర్చిపోయి కేవలము దానికి అపకారం గావించేటువంటి దుష్టులను దుర్మార్గులను రాక్షసులుగా భావించారు.
1: Having received all possible help, If one harms in turn, he is a demon.
0: కనుకనే సత్య ధర్మములను విస్మరించి
1: forgetting truth and righteousness,
0: అసత్యమే ప్రాణము ధర్మమే ఊపిరిగా విశ్వసించేటువంటి ఈ మూర్ఖులను దానవులని పిలిచి వచ్చారు.
1: Therefore, who forget this truth and righteousness, they are the demons.
0: ఈనాటి కాలములో మానవులకు అసత్యమే ప్రీతి.
1: Today the humanity is after falsehood.
0: ధర్మం అంటే ఏమిటో వారు తెలియనటువంటి ఇంట్లో అధర్మాన్ని ప్రవర్తిస్తున్నారు.
1: As they have no idea of dharma, they follow unrighteous karma.
0: కానీ మన వేదములందరూ కూడాను సత్యం వద ధర్మం చెరాని ప్రబోధిస్తుండాయి.
1: But however the Veda teaches, speak truth
0: ఈ మాటలు ఎందుకు కూడాను ఈయనకి ఉపయోగించుకునేటువంటి యోగ్యత లేనటువంటి ప్రజలుగా తయారవుతున్నారు.
1: They are not even eligible to utter, leave alone practicing them.
0: కేవలము ధర్మము అనేటువంటిది వస్తు ప్రమాణము.
1: Righteousness is the quality of any object.
0: ఎట్లు ఈ యొక్క వస్తువు యొక్క ప్రమాణం?
1: హౌ డు యూ డిసైడ్?
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: దాని యొక్క స్వభావము దాని యొక్క స్వరూపము అది.
1: ఇట్ ఇస్ ఇట్స్ నేచురల్ ఫార్మ్ అండ్ ఇట్స్
0: దహన శక్తి కలిగినటువంటి దానిని అగ్ని అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విచ్ బర్న్స్ ఇస్ ఫైర్.
0: అగ్ని అనగా ఏమి? దహన శక్తి దాని ధర్మము.
1: ఫైర్ క్వాలిటీ ఇస్ టు బర్న్.
0: నీవు నమ్మినా నమ్మకపోయినప్పటికీ దాని దహన శక్తి ఉన్నది.
1: Believe it or not, it certainly burns.
0: ఈ దహన శక్తి నీ నమ్మకం పైన ఆధారపడలేదు.
1: This burning quality doesn't depend on your faith.
0: తెలియక ముట్టు అది నిన్ను కాలుస్తుంది.
1: You know or not, it will burn.
0: దాని ధర్మం అది.
1: It is dharma.
0: అదే విధంగానే
1: likewise
0: మంచుగడ్డ ఉంటుంది.
1: You find the ice.
0: మంచుగడ్డకు చల్లదనము దాని యొక్క ధర్మము.
1: To be cold is its quality.
0: నీవు ఏ విధంగా నమ్మినా నమ్మకపోయినప్పటికీ అది మంచుగడ్డ తన యొక్క ధర్మమైన చల్లదనమును నిరూపిస్తుంటారు.
1: Believe it or not, the ice has got its own natural quality.
0: అది చల్లగా లేకపోతే వేడిగా ఉంటే అది మంచుగడ్డ కాదు.
1: If it's not cold, you cannot call it
0: ice. ధర్మాన్ని తాను కోల్పోయింది.
1: It has lost its strength.
0: అదే విధంగానే సూర్యుడు ప్రకాశిస్తున్నాడు.
1: The sun shines.
0: ఈ సూర్యుని యొక్క ప్రకాశమునకు ఏది ధర్మము?
1: What is the
0: ప్రకాశమే ధర్మము.
1: The shining is the dharma of sun.
0: ఒకవేళ నీకు కనిపించకపోవచ్చును.
1: You may not see.
0: ఇది నీ నమ్మకం పైన ఆధారపడినటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ డిపెండ్ ఆన్ యువర్ ఫెయిత్.
0: ఆ యొక్క ప్రకాశం సూర్యునితో ఉంటేనే ఉండండి.
1: దట్ లైట్ ఈస్ ఆల్వేస్ విత్ ద సన్.
0: మధ్యలో మేఘములు కావటం చేత ఆ ప్రకాశం నీకు కనిపించకపోవచ్చు.
1: బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ ఇన్ బిట్వీన్ యు మే నాట్
0: మేక నీవు అంధుడు కావటం చేత సూర్య ప్రకాశాన్ని నువ్వు చూడలేకపోవచ్చును.
1: ఆర్ యు మే బి రాదర్ బ్లైండ్ అండ్ యు మే నాట్ బి ఏబుల్ టు సీ లైట్.
0: అంత మాత్రం చేత సూర్యునికి ప్రకాశం లేదని చెప్పనని అనడానికి వీలు కాదు.
1: ఫర్ దట్ రీజన్ యూ కెనాట్ డినై.
0: అదే విధంగా మానవునికు ఒక ధర్మం ఉంటుండాలి.
1: లైక్ వైజ్ హ్యూమన్ హ్యాస్ వన్ ధర్మ.
0: ఏమిటి మానవుని ధర్మము?
1: వాట్ ఈస్ హ్యూమన్ క్వాలిటీ?
0: చిత్తన శుద్ధిగా ప్రతి కర్మను ఆచరించడమే ధర్మము.
1: With all the purity of heart, he should undertake every activity.
0: Anaga manasu, vaku, kayamu. Moodinti yokka ekatvamto aacharinchetundide dharmam.
1: The dharma of every human is to have integrated form and thought, word and deed.
0: Maatalo okati cheppi kriya marokati chesetundide adharmam.
1: It is unrighteous to entertain one thought, to say another thing and to act in a different way.
0: Kanukane ee naadu ee moodinti yokka ekatvam aneetundi kanipinchapovatu chetane adharmam aneetundi abhivruddhi ayipoyindi.
1: Today there is no harmony of thought, word and deed, therefore
0: vidyavantulu modalukoni vidyahinuni varaku kudanu ee triputi yokka ekatvam aneetundi kanipinchatam ledu.
1: I from illiterate to literate, you don't find this harmony.
0: Namakam beleka nammina vaani vale నటన చేయువాడు నాశమగును.
1: Without faith he pretends as if he has got faith, he is bound to ruin himself.
0: నమ్మకం ఉండినట్టు నటన చేసేటువంటి వాడు ఏ నాటికైనా కూడా నాశనం అవుతాడు. అతను కేవలం దానవత్వంతో కూడినటువంటి వాడు.
1: He has no faith actually speaking, but he pretends as if he has got faith. ఈనాటి యొక్క
0: ప్రపంచం యొక్క పరిస్థితి అంతా కూడాను సత్య ధర్మం పూర్తి నిర్మూలమైపోయినాయి.
1: ఇన్ ద ప్రెసెంట్ డే వరల్డ్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ సత్య అండ్ ధర్మ.
0: కనుకనే ఈ సత్యధర్మాన్ని కాపాడే నిమిత్తమై
1: ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ సత్య
0: ఉన్నతమైనటువంటి యొక్క స్త్రీ పురుషులను అభివృద్ధి చేయాలి.
1: వీ హ్యావ్ టు డెవలప్ మెన్ అండ్ విమెన్ టు ఫాస్టర్ దిస్.
0: ఏ దేశము సత్యధర్మ పరాయణులై జీవిస్తుంటారో స్త్రీ పురుషులు ఆ దేశమే సుభిక్షంగా ఉంటుంటారు.
1: దాట్ కంట్రీ వేర్ యూ ఫైండ్ మెన్ అండ్ విమెన్ అడ్హెరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ సర్టన్లీ
0: బాల బాలికల యొక్క దివ్యమైనటువంటి యొక్క మహిమ ఈ యొక్క సత్యశీలమే ప్రధానము ధర్మశీలమే ఆధారము.
1: ద గ్లోరీ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ డిపెండ్ ఆన్ దిస్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: అట్టి స్త్రీ పురుషులు అభివృద్ధి అయినట్టే భారతదేశము నిత్య కళ్యాణం పచ్చని తోరణంగా ఉంటుంది.
1: వెన్ వీ హ్యావ్ సచ్ మెన్ అండ్ విమెన్ ఇన్ దిస్ కంట్రీ భారత్, ఇట్ విల్ సర్టన్లీ ప్రాస్పర్.
0: ప్రాచీన కాలము నుండి ఇతర దేశములకు ఆధ్యాత్మిక సంపత్తిని అనేక విధములుగా అందించి చేకూర్చి అన్ని దేశములు రక్షించినటువంటిది, సర్వ మానవులు కూడా నువ్వు సుక్షేమం కలగాలని చెప్పిన లోక సమస్తా సుఖినో భవంతు అని ఆశీర్వదించినది ఈ భారతీయ సంస్కృతి.
1: దిస్ ఈజ్ ఓన్లీ దిస్ భారత్ ది సీక్రెట్ ల్యాండ్ విచ్ వాంటెడ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్ ప్రేడ్ ఫర్ ఇట్ అండ్ దెన్ షేర్డ్ ద స్పిరిచువల్ వెల్త్ అండ్ నాలెడ్జ్.
0: ధర్మమును కాపాడే నిమిత్తమై రాజులు, ప్రజలు, పతివ్రతామతల్లులు, ఋషులు, మునులు అందరూ కూడా పాటుపడ్డారు.
1: ద కింగ్స్, ద మదర్స్, ద సేజెస్ అండ్ సేంట్స్ స్ట్రగుల్ హార్డ్.
0: సామాన్యమైన కుటుంబీకులు కూడా సత్యధర్మపరాయణులుగా రూపొందారు.
1: ఎవరేజ్ హౌస్ హోల్డర్ ఆల్సో హస్ బికమ్ ఎన్ ఎంబోడిమెంట్ ఆఫ్ రైచ్యూస్.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: ప్రభువు సత్యధర్మపరాయణుడు.
1: బికాస్ కింగ్ ఫాలోస్
0: సత్యవాక్ పరిపాలకుడు. ధర్మాచరణ ఆసక్తుడు.
1: హి ఫాలోస్.
0: కనుకనే ప్రజలు కూడా ఆ విధంగా మారుతానికి అవకాశం ఉంటుంటాయి.
1: దేర్ఫోర్ పీపుల్ ఆల్సో కండక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ దట్ వే.
0: ఈనాడు యథా రాజా తదా ప్రజ. ఇంకా ప్రభు ఇట్టిగా ఉంటున్నప్పుడు ప్రజలు ఎట్టివారిగా మారుతారు.
1: టుడే వీ ఫైండ్ కింగ్స్ ఆఫ్ దట్ కైండ్.
0: ప్రజల దోషమే లేదు.
1: దేర్ ఇస్ నో మిస్టేక్ ఇన్
0: ప్రభువుల యొక్క దోషములే ఇవన్నీ.
1: ద హోల్ మిస్టేక్ లైస్ విత్ ది
0: ప్రభువులు సరైన వారు కాకపోవడం చేతనే ప్రపంచమంతా ఈ గతిని అనుభవిస్తుంది.
1: యాజ్ ద రూలర్స్ ఆర్ నాట్ proper, this is the present day.
0: ఎవరి స్వార్థము వారిది?
1: ఈచ్ వన్ టేక్స్ కేర్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: ఎవరి దురాశ వారిది?
1: ఈచ్ వన్ హస్ గాట్ హిస్
0: ఓన్ ఎవరి పదవులు వారిది? ఎవరి పదవులు?
1: ఈచ్ వన్ టేక్స్ కేర్ ఆఫ్ పొజిషన్.
0: కనుకని తమ పదవులకు, తమ స్వార్థమునకు, తమ యొక్క ఆనందమునకే తాము పాటుపడుతున్నారే కాని ప్రజల యొక్క ఆనందం ఏమిటి, ప్రజల యొక్క సుఖమేమిటి, ప్రజల యొక్క దుస్థితి ఏమిటి అని విచారించేటువంటి నాయకుడు ఒక్కడైనా కనిపించలేదు.
1: ఈచ్ వన్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ పొజిషన్ సెల్ఫిష్నెస్ అండ్ వన్స్ ఓన్ హ్యాపీనెస్. దే ఆర్ నాట్ బాదర్డ్ విత్ ది పీపుల్ వెల్ఫేర్ అండ్ ద ప్రోగ్రెస్. అండ్
0: దేశం యొక్క క్షేమము సుస్థిరంగా ఉండాలనుకుంటే
1: in order to have welfare in this country
0: mahaniyulu yokka din tattvanni chakkaga tucha ansarinchali.
1: We should follow the path of noble souls.
0: Prachina kalam nundi atti rishulunu ansarinchadam chetane bharata desham inta kalam varaku ee vein sthitilo undagaligindi.
1: The bharat could remain at least in this situation because
0: mahaniyulu kochetundi aadayamu ledu.
1: In fact noble souls don't have any profit.
0: వశిష్ఠుడు దశరథ మహారాజ్ దగ్గర వచ్చి నివసించడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ వశిష్ఠ స్టేయింగ్?
0: దశరథ మహారాజ్ యొక్క కనక వస్తువాహనాలు తనకెందుకు?
1: హౌ ఇస్ హి బాదర్డ్ అబౌట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ దశరథ?
0: అది సీత కూడా చెప్పింది.
1: వాట్ సీత ఆల్సో సెడ్,
0: ఓ హనుమంతుడా,
1: ఓ హనుమాన్,
0: నీకు ధనకనక వస్తువాహనాలతో తృప్తిపరచడము నా చేత కాదు.
1: ఇస్ నాట్ పాసిబుల్ టు మీ టు సాటిస్ఫై
0: చేత కాదు మాత్రమే కాదు, ముల్లోకములంతా నీకు పట్టం కట్టినప్పటికీ నా రుణం నేను తీర్చుకోలేను.
1: ఈవెన్ ఇఫ్ ఐ గిఫ్ట్ యూ ఆల్ ద త్రీ వర్ల్డ్స్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ ఇన్ ఫుల్.
0: ఇంత త్యాగపరుడవు నీవు.
1: యువర్ ద వన్ సాక్రిఫైస్.
0: ఇంత భక్తి వశుడవు.
1: యువర్ ద వన్ ఆఫ్ డివోషన్.
0: ఈ రెండు కూడా నువ్వు ఉండటం చేతనే ముల్లోకములంతా కూడా నీవు సంచరించవచ్చు.
1: In, because you have these two, you can move
0: about. సంచారం చేత ముల్లోకములు కూడా నువ్వు సుభిక్షంగా రూపొందుతాయి.
1: బికాస్ ఆఫ్ యూ మూవ్మెంట్ ఇన్ ది త్రీ వర్డ్స్ ద హోల్ ఆల్ ద త్రీ వర్డ్స్ విల్ బి ప్రాస్పరస్.
0: కనుక ఈనాడు సత్యధర్మము అభివృద్ధి కావాలి.
1: టుడే సత్యధర్మ షుడ్ ఇంప్రూవ్.
0: సత్యధర్మం అంటే ఏదో తెలియనటువంటి యొక్క మూర్ఖత్వం కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఎనీ.
0: ఏది ధర్మము, ఏది సత్యము అని అనేక రకంగా ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ల గుణం తాళాలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటుంటారు.
1: దెర్ ఆర్ పీపుల్ హూ క్వశ్చన్ వాట్ ఈస్ సత్య, వాట్ ఈస్ ధర్మ. దెర్ ఆర్ పీపుల్ హూ డాన్స్ టు దేర్ ట్యూన్.
0: సత్యధర్మం అంటే తెలియనటువంటి వాడు నీ వ్యక్త మనిషి అయినావు.
1: ఇఫ్ యూ డోంట్ నో వాట్ ఈస్ ట్రూత్ అండ్ రైట్,
0: నీవు మనిషే కాదు.
1: యు ఆర్ నో హ్యూమన్ అట్ ఆల్.
0: నీ యొక్క సహజ ధర్మమే సత్యధర్మము.
1: యువర్ నేచురల్ క్వాలిటీస్ ఆర్ దీస్ టూ.
0: నీ లైఫ్ ఏ సత్యధర్మము.
1: యువర్ లైఫ్ ఈస్ దిస్ ట్రూత్.
0: నీ జీవితమే సత్యధర్మము.
1: అండ్ యువర్ లైఫ్ ఈస్
0: అంత ఉండి సత్యధర్మం నాకు తెలియలేదంటే ఎంత మూర్ఖుడని చెప్పాలి.
1: అండ్ యూ సే దట్ యూ డూ నాట్ నో సత్య అండ్ ధర్మ, హౌ ఫూలిష్ యు ఆర్.
0: కనుక సత్యధర్మము మూడు కూడాను కేవలం ఒక త్రికరణ శుద్ధిగా ఉండేటువంటివి.
1: దేర్ఫోర్ ఆల్ ది త్రీ వి హావ్.
0: సత్యం అంటే ఏమిటి? ఏది తలచావో,
1: వాట్ యు థాట్,
0: అది పలుకు.
1: యు సే దట్.
0: ఏది పలికావో,
1: వాట్ యు సేడ్,
0: అది చెయ్యి.
1: ప్రాక్టీస్ ఇట్.
0: ఇదే ధర్మం.
1: దట్ ఈస్ ధర్మ.
0: కనుకనే ప్రతి దానికి కూడా మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దేర్ షుడ్ బి ట్రినిటీ, యూనిటీ ఆఫ్ ఆల్ ది త్రీ, థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: దీన్ని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: ఇస్ వాట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: మ్యాన్ మ్యాన్
1: మ్యాన్ మ్యాన్
0: ఎందుకు మ్యాన్ అని పెట్టుకున్నాడు?
1: వై డూ కాల్ మ్యాన్?
0: ఈ మ్యాన్ అనేటువంటిది ఈ ప్రాపర్ స్టడీ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: దేర్ షుడ్ బి ప్రాపర్ స్టడీ, దేర్ షుడ్ బి యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సలిపితే కాకుండా ఇది కేవలం మనం సంపాదించేటువంటిది కాదు.
1: These two are not merely propagated, cannot be earned or acquired.
0: Narasimurti cheppadu satyadharmanni manam sadinchali sampadinchali.
1: Narasimurti said you should acquire, you should achieve.
0: Sampadinchetunte material kaadu ivanni.
1: Is not material wealth to be acquired.
0: Tanayende untunnayi sthiranga.
1: They are present naturally in you.
0: Nee yokka janamunto paate avi kudunu janminchinayi.
1: They are born along with you.
0: నీ తలను నువ్వు ఎక్కడైనా ప్రపంచానికి పుట్టిన తర్వాత సంపాదించుకున్నావా?
1: హ్యావ్ యూ అక్వైర్డ్ యువర్ హెడ్ ఆఫ్టర్ హావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్
0: వరల్డ్? నీ చేతన ఏమైనా ప్రపంచాన్ని దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కడైనా కొనుక్కున్నావా?
1: హావ్ యూ బాట్ ఇట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్?
0: నీతో పాటు ఈ అంగములు ఎక్కడ వచ్చినాయో,
1: ఆల్ ది లింబ్స్ ఆఫ్ యువర్ బాడీ,
0: ఈ ప్రాణంతో పాటు సత్యధర్మము కూడా అట్టే వచ్చాయి.
1: సో అలాంగ్ విత్ యువర్ బాడీ సత్యధర్మ ఆర్ ఆల్సో బోర్న్.
0: దీనిని వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సెర్చ్.
0: ఎక్కడో సంపాదించనక్కర్లేదు. దీన్ని కొననక్కర్లేదు. ఏ కంపెనీలో సప్లై అయ్యేటువంటివి కాదు. హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి. సహజమైనటువంటివి.
1: దే ఆర్ క్వైట్ నేచురల్.
0: ఇది నీ జీవితానికి ప్రాణ సమానమైనటువంటివి.
1: దే ఆర్ ది వెరీ లైఫ్ బ్రెత్.
0: కనుక మనము ఉన్నదానిని పోగొట్టుకోకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ సీ దట్ వీ డు నాట్ లూజ్ వాట్ వీ హావ్.
0: సంపాదించుకోనక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ ఎర్న్.
0: సత్యమైనటువంటిది, ధర్మమైనటువంటిది మన యొక్క హక్కులు.
1: సత్య ధర్మ ఆర్ యువర్ రైట్స్.
0: అయితే ఈనాడు హక్కులు అనేటువంటి దాన్ని కోరుతున్నారు, కానీ కర్తవ్యాలు నిర్వర్తించడం లేదు.
1: బట్ వీ థింక్ ఆఫ్ రైట్, బట్ వీ ఆర్ నాట్ థింక్ ఆఫ్ అవర్ రెస్పాన్సిబిలిటీ.
0: కనుకనే కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి మానవులకు హక్కు అనేటువంటిదే లేదు.
1: ఇన్ఫాక్ట్ ది వన్ హూ డిశ్చార్జెస్ రెస్పాన్సిబిలిటీ నీడ్ నాట్ బాదర్ ద రైట్.
0: కేవలం హక్కు హక్కు అని అరుణ్ చాస్తున్నారు.
1: యు జస్ట్ షౌట్ ఇన్ ద నేమ్ ఆఫ్ రైట్స్.
0: కేవలం ఒక అజ్ఞానమే.
1: ఇస్ ఇగ్నోరెన్స్.
0: ఏమిటి నీకు హక్కు ఉంది?
1: వాట్ ఆర్ దీస్?
0: నీకు అడిగే హక్కు కూడా లేదు.
1: యు హావ్ నో రైట్.
0: న్యాయంగా విచారిస్తే సత్యధర్మాన్ని వదిలి జీవించే టైంలో ఈ ప్రపంచం ఉండడానికి కూడా నీకు హక్కు లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ అబ్జర్వ్ సత్యధర్మ, యూ హావ్ నో రైట్ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్.
0: నీవు సత్యధర్మంతో ఉంటే ఈ జగత్తులో జీవించు.
1: ఇఫ్ యూ గాట్ దీస్ టు యూ కెన్ లివ్ హియర్.
0: లేకపోతే లంకాపట్నంలో ఇల్లు కట్టుకో.
1: అదర్వైజ్ కన్స్ట్రక్ట్ యువర్ హౌస్ దేర్ ఇన్ లంకా.
0: కనుక నేను సత్యధర్మంను విశ్వసించినటువంటి వాడే ఈ ప్రకృతికి సరి అయినటువంటి మానవుడు.
1: Therefore, those who observe these two twin principles, Satya Dharma, they can live here as humans.
0: Vairagyam atyavasaramu annaru. Vairagyam.
1: For this, renunciation is absolutely necessary.
0: Vairagyam ante emiti?
1: What do you mean by renunciation?
0: Anaga illu, vakili, aalu, biddalu, vadalipetti, aranyaniki povatam vairagyam antunnaru. Idi chaala porapatu.
1: Renunciation doesn't mean running away to the forest, leaving your family and the house here.
0: సుఖదుఖములను రెండింటిని కూడా నువ్వు సమర్థంగా భావించటమే వైరాగ్యం.
1: ట్రూ రెనన్సియేషన్ మీన్స్ టు మెయింటైన్ ఈక్వానిమిటీ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్. నిందాస్తులను
0: రెండింటిని సమంగా అనుభవించటమే ఈ యొక్క వైరాగ్యము.
1: యు హావ్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ.
0: లాభ నష్టములను రెండింటిని కూడా సమంగా విభజించి ఆనందించటమే వైరాగ్యము.
1: యు హావ్ ది సేమ్ స్టేట్ ఆఫ్ బ్లిస్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్.
0: ద్వైత భావమును త్యజించటమే వైరాగ్యము.
1: టు గివ్ అప్ ఆల్ ద డ్యువాలిటీ.
0: ద్వైత భావాన్ని విశ్వసించటమే వైరాగ్యము.
1: అండ్ టు ఫాలో ద స్పిరిట్.
0: కాబట్టి వైరాగ్యం అనగా అన్ని వదిలిపెట్టిపోవటం కాదు వైరాగ్యము.
1: సో వైరాగ్య
0: ఎవరైనా నిన్ను స్తుతించని లేక నిందించని రెండింటినీ సమానంగా తీసుకో.
1: వన్ మే ప్రైజ్ యూ, వన్ మే బ్లేమ్ యూ. టేక్ ఇట్ ఇన్ ఈక్వల్ స్పిరిట్.
0: సుఖానికి పొంగవద్దు, దుఃఖానికి కుంగవద్దు.
1: డోంట్ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టాల్డ్ విన్ యువర్ ప్రైజ్, నాట్ డిప్రెస్డ్ విన్ యువర్
0: దూషణకు. నీవు ఏడ్చవద్దు, భూషణకు నవ్వవద్దు.
1: డోంట్ క్రై.
0: సుఖదుఖి సమీకృత్వ లాభం లాభం చేయాలి. ఇది నిజమైన వైరాగ్యం.
1: ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్, విక్టరీ అండ్ డిఫీట్.
0: చాలా మంది దీనికి అర్థం సత్యం తెలుసుకోలేక వైరాగ్యం అంటే అన్ని వదిలిపెట్టి పోమని చెప్పి అంటున్నారు.
1: మెనీ డోంట్ అండర్స్టాండ్ దిస్. దే థింక్ దట్ రెనన్సియేషన్ ఇస్ లీవింగ్ ద ఫ్యామిలీ.
0: వదిలిపెట్టడం అక్కర్లేదు.
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్.
0: ఈ భేదమును వదిలిపెట్టడమే వైరాగ్యం.
1: యు షుడ్ గివ్ అప్ దిస్ డ్యువాలిటీ.
0: రెండు మన మంచికే.
1: బోత్ ఆర్ ఫర్ అవర్ గుడ్.
0: దుఃఖం వచ్చింది అది మన మంచికే.
1: ద పెయిన్ ఇస్ ఫర్ అవర్
0: గుడ్. సుఖం వచ్చింది అది మన మంచికే.
1: ప్లెజర్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
0: ఈ నిమిషంలో దుఃఖపడుతున్నాము, ఈ దుఃఖం ముందుకు ఏ సుఖాన్ని అందిస్తుందో.
1: యు మే ఫీల్ ద పెయిన్ నౌ, వాట్ ప్లెజర్ ఇస్ అవైటింగ్.
0: నీ ఒక మార్గంలో నడుస్తున్నావు.
1: యు ఆర్ వాకింగ్ అలాంగ్ ద వే.
0: ఎత్తులో పోయి మిట్టపైన చేరినావు.
1: యు రీచ్ దట్ మౌంటెన్.
0: నేను పైన ఉన్నాను, మిట్టపైన, నువ్వు భ్రమిస్తున్నావు.
1: యు ఆర్ డెల్యూడెడ్.
0: మరు నిమిషమే నీవు క్రిందికి దిగవలసి వస్తుంది.
1: లేటర్ యు హావ్ టు గెట్ డౌన్.
0: నీవు క్రిందికి దిగావు.
1: యు హావ్ గాట్ డౌన్.
0: అయ్యో నేను క్రిందికి దిగా, నేను విచారించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ దట్.
0: ఈ ప్రయాణం అట్టనే సాగించు, తిరిగి మిట్టకు వచ్చేస్తుంది.
1: లేటర్ యూ కెన్ క్లైంబ్ అప్ ది మౌంటైన్ టాప్.
0: కనుక నీ అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటిది ఈ సుఖ దుఃఖములని ఈ రెండింటి ఎందు సమత్వంగా భావించాలి.
1: దేర్ఫోర్ మెయింటైన్ ది స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ ఇన్ దీస్ టూ ఆస్పెక్ట్స్.
0: ఇది ఏ నిజమైనటువంటి వైరాగ్యం.
1: దిస్ ట్రూ రెనన్సియేషన్.
0: ఒకనొక సమయం లోపల
1: ఎట్ వన్ టైం
0: పతికి దూరమై
1: అవే ఫ్రమ్
0: పరితపించుచున్నటువంటి యొక్క సీత అశోకవనములో ఉంది.
1: సీత వాస్ దేర్ ఇన్ అశోకవన, సపరేటెడ్ ఫ్రమ్ హర్ హస్బెండ్.
0: అశోకవనమునకు ఎంత శృంగారమో చేశాడు ఈ రావణుడు.
1: రావణ డెకరేటెడ్ ది ఎంటైర్ గార్డెన్ అశోకవన.
0: సీతను సంతోషపరిస్తే ఆమె వశమవుతుందో ఏమోని పిచ్చి నమ్మకం చేత అనేక విధములుగా కూడాను అశోకవనాన్ని శృంగారపరిచాడు.
1: బికాస్ ఆఫ్ బ్లైండ్ ఫెయిత్ హీ థాట్ దట్ ఇఫ్ హీ ప్లీజెస్ సీత షీ వుడ్ సబ్మిట్ హర్ సెల్ఫ్ టు హిమ్.
0: సీత ఈ తుచ్చమైనటువంటి భౌతికమైనటువంటి ప్రాకృతమైనటువంటి ఈ సుఖ ఆనందాల కోసమని ఈ అందాల కోసం తాను భ్రమించలేదు.
1: సీత ఇస్ నాట్ డెల్యూటెడ్ బై వరల్డ్లీ ఎఫెమెరల్
0: ట్రాన్సియెంట్ రాక్షస భావాలు.
1: దట్స్ ఆల్ డెమోనిక్ ఐడియాస్.
0: కానీ ఏ అందం కూడాను ఆమెను ఆకర్షించలేదు.
1: నో బ్యూటీ అట్రాక్టెడ్ హర్.
0: కానీ
1: బట్
0: ఒకనొక దినము చిన్న కోతి అశోక వృక్షం పైన కూర్చొని రామకథను బోధిస్తుంటుండాది.
1: On one day, a small monkey climbed up the tree top and started singing the glory of Rama.

0: వినింది ఎవర్రా ఈ రంక లోపల, నా చరిత్రంతా చెప్తున్నారే అని ఒక్కతూరి తలెత్తి చూచింది.
1: సీత హర్డ్ ఆల్ దిస్ సాంగ్ ఆఫ్ హనుమాన్ అండ్ షీ జస్ట్ లుక్ ఎట్ ది టాప్.
0: కోతి ఏం అందమైనటువంటిది,
1: మంకీ వాట్ బ్యూటీ ఫైండ్ దేర్,
0: అది చాలా వికారమైనటువంటిది,
1: వెరీ అగ్లీ.
0: కానీ
1: బట్
0: ఆ కోతి సీతకు చాలా అందంగా కనిపించింది.
1: బట్ ది వెరీ మంకీ అపియర్డ్ వెరీ బ్యూటిఫుల్.
0: ఆ అందం కోతిలో ఉందా? రామనామ స్మరణలో ఉంటుండాలి ఆమెకు అందం.
1: ద బ్యూటీ లైస్ ఇన్ ద చాంటింగ్ ద గ్లోరీ ఆఫ్ ద లార్డ్.
0: తాను ఏదాన్ని ఇష్టపడుతుండదో ఆ ఇష్టమైనటువంటి యొక్క నామము వినేటప్పటికీ ఆమెకు ఆనందం వేసింది.
1: ద నేమ్ దట్ షీ లైక్స్ విత్ ద మూమెంట్ షీ హర్డ్ ఇట్ నేచురల్ షీ వాస్ వెరీ బ్లెస్డ్.
0: చెప్పింది అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం.
1: షీ సెడ్ దిస్ బ్లిస్ ఈస్ ద లైఫ్ అండ్ దట్ ఇస్ ద నెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్.
0: కనుక ఆనందం లేనిటువంటి అందము నిరుపయోగము.
1: And that beauty without bliss is useless.
0: Rama name me na aanand.
1: I like
0: this. Aanandame na aandamu.
1: And this blissful name of Rama is the nectar of my life.
0: Ee vidhamga kudanu Ramayanamlo aneka vidhamainatvanti yokka andaanandamulu kudanu gurinchi prabodhisthu vachindi.
1: Ramayana taught these two, anda beauty, ananda the bliss.
0: Kanuka Sita Ramulu yokka aanandamu deni gurinchi aanandamu.
1: Where do you get this bliss?
0: Chemame variki aanandamu.
1: The welfare of the people gave them the bliss.
0: ప్రజల సత్య ధర్మ మార్గములో ప్రవర్తించడమే వారికి ఆనందము.
1: When people follow these two principles,
0: ప్రజల నుంచి ఏ కాసును కూడాను వారు కోరలేదు.
1: They did not expect anything.
0: ఏ విధమైన తత్ఫలితమును ఆశించలేదు.
1: They did not expect
0: anything. ప్రజలకందరికీ ఇవ్వటమే, చూచుకోవటమే, ఇవన్నీ ఆనాడు కాదు, ఈనాటి వరకు కూడాను అవతారములన్నీ చేసే పనులు ఇవే.
1: Rama went on giving. It's not only then, even now incarnation gives and gives.
0: మాత్రం మిమ్మల్ని ఏం అడుగుతున్నాను నేను?
1: What is that Bhagavan is asking you today?
0: ఒక్కటి చిల్లి గవ్వ కూడాను అడగటం లేదు.
1: He doesn't ask even a pay.
0: విద్యార్థులకంత ఫ్రీ ఎడ్యుకేషన్.
1: Bhagavan is giving free education to students.
0: Free treatment.
1: Free medical treatment.
0: Free play.
1: Free play.
0: అన్ని కూడాను laboratory free, laboratory free, అన్ని ఫ్రీ ని.
1: Everything is free, laboratory and library.
0: కానీ వారు తిండి మాత్రం వారు తింటున్నారు.
1: But how are they eat their own food?
0: ఈ విధంగా ఏ లోకంలో జరుగుతుండాలి?
1: Where do you find in the entire world?
0: ఏ దేశంలో జరుగుతుండాలి?
1: Where it happened?
0: ఎక్కడ జరగటం లేదు. ఎవరిని నేను కించిత్ అయినా కూడా ఆశించటం లేదు.
1: Bhagavan doesn't expect anything from anybody.
0: కనుక ఇది నా ఆనందం.
1: This gives bliss to Bhagavan.
0: ఏమిటి ఆనందము? మీరు మంచివారుగా తీర్చి, మీరు మంచివారు రూపొందితే, ఆదర్శమైనటువంటి విద్యార్థులుగా రూపొందితే అదే నా ఆనందం.
1: ఇఫ్ యూ మోల్డ్ యువర్ సెల్ఫ్ ఎస్ నోబుల్ గుడ్ పీపుల్ అండ్ సెట్ అన్ ఐడియల్ దట్ మేక్స్ భగవాన్ వెరీ హ్యాపీ.
0: ఈనాడు ఎట్ట ఉందంటే ప్రపంచము,
1: హౌ ఇస్ ద వరల్డ్ టుడే,
0: ధనమిచ్చి చదువుకునేటువంటి దగ్గరనే శ్రద్ధాభక్తులు ఎక్కువైపోతున్నాయి.
1: యు ఫైండ్ సిన్సిరిటీ in centers where they pay money.
0: Danamichi hospital lo cherin daggane shraddha bhaktulu ekkuvaipothunnayi.
1: When they pay money and admit themselves into the hospital,
0: the operation kente emi 2 lakhalu ichi mundu nu akkade chairman antaru.
1: There you are admitted in the hospital, you pay 2
0: lakhalu ivatam chetane andulo praveshinchadaniki avakasam vastundi.
1: The moment they are admitted to the hospital, they are happy.
0: Abba, ee pedda doctor ra ento dabbu teeskuntunnadu, ento pedda doctor aithe kada dabbu teeskovatam.
1: Then
0: ee veela moolana moodu namakalu.
1: People have got this nasty feeling, is a very big doctor, popular doctor, because he charged
0: operation chesin tarvata oka vidhamainatundi okka gummadakayani kosinattu kosestaru tirigi intense case lo pampistaru tarvata vaalla mokham kuda chudaru.
1: After the operation, just as they cut the pumpkin, the body is sent to the intensive care unit.
0: Kaani, ye naya paisa lekunda hospitallo chetchukoni swantham inti vale manchi dental beds anta vesi manchi spring cards anta vesi vaadu ento premato chuchukuntu భోజనం కూడా వారికి సకాలానికి అందిస్తూ ఉంటే ఇది అంత పెద్దది కాదు.
1: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఆపరేషన్ ఇస్ కండక్టెడ్ ఫ్రీ.
0: ఎందుకోసం పెద్దది కాదు? డాక్టర్స్ ఎక్కువ ఫీజు తీసుకోవటం లేదు.
1: బికాస్ దే డోంట్ కలెక్ట్ ఫీ.
0: ఎక్కడ ఫీజు ఎక్కువగా తీసుకుంటుంటారో ఆ డాక్టర్ పెద్ద డాక్టర్.
1: ద డాక్టర్ హూ యాక్సెప్ట్స్ రిసీవ్స్
0: వేల వేల రూపాయలంతా తీసుకుంటారో ఆ స్కూల్స్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా పెద్దవి.
1: ద ఇన్స్టిట్యూట్ దట్ చార్జెస్ థౌసండ్స్ యూ కాల్ ఇట్స్ ఎ గ్రేట్
0: ఇన్స్టిట్యూట్. వీళ్ళు శ్రద్ధ కూడా వస్తుండదు, ఇంత మూర్ఖంగా ఉంటున్నారు ఈనాటి ప్రజలు.
1: దేర్ ది ఇన్స్టిట్యూట్ దట్ కలెక్ట్ బిగ్ అమౌంట్స్ యూ ఫైండ్ సిన్సెరిటీ.
0: అంతా ఫ్రీ.
1: యువర్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ.
0: దాని వల్లే దీనికి విలువ లేకుండా పోయినట్టుగా కనిపిస్తుండాలి.
1: దట్స్ వై ఇట్ అపియర్స్
0: వీళ్ళ వల్ల విలువ లేకుండా పోతుందా? విలువ ఏనాటికైనా ఉంటుండాలి.
1: ద వాల్యూ ఇస్ దేర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్, నాట్ బికాస్ ఆఫ్ యూ.
0: కానీ ఈ అజ్ఞానమునకు నాకు చాలా విచారం వేస్తుంది.
1: భగవాన్ ఈస్
0: విద్యార్థులుగా ఉండినటువంటి వారు కూడాను ఇంత ఫ్రీగా చదువుకుంటూ కూడాను ఇలాంటి అవకాశం ఏ స్కూల్లో కూడా జరగదని తెలిసి కూడాను వారు కూడా ఇంత అజ్ఞానంలో పోతున్నారంటే వీడు చదివే చదువులు ఏమిటి?
1: being the recipients of free education, enjoying all the presence of
0: God.
1: What is it that you study here? Is it for living?
0: ఈ పట్టకూటి చదువుల కోసం నీవు ఇంత శ్రమ పడన్నా?
1: Just to earn your livelihood, should you suffer so much?
0: డబ్బుల కోసమని పాసపడుతున్నారు.
1: You want money?
0: డబ్బులు సంపాదించడం గొప్పతనం కాదు.
1: It's not great to earn money.
0: దొంగలు కూడా కావాల్సినంత డబ్బును సంపాదిస్తున్నారు.
1: Even a thief also can earn.
0: మార్కెట్ లో పోతే గిన బస్ స్టాండ్ లో కూడా బెగ్గర్స్ కూడా ధనం సంపాదిస్తున్నారు.
1: Beggars there near the bus stand earn money.
0: ఒకానొక సమయంలో బొంబాయి లోపల ఒక చెట్టు కింద కూర్చునేటువంటి వాడు ఒక బెగ్గర్.
1: There is a beggar there in Bombay sitting under a tree.
0: ఆ బెగ్గర్ అంతా సంపాదించాడు.
1: That beggar earned and earned.
0: తన కూర్చున్న దాని కిందనే గుంత దువ్వాడు, కుండలో పెట్టాడు, దానిపైన మట్టి కప్పి కూర్చున్నాడు.
1: Right under the seat he dug a deep pit and he has hidden all the money.
0: తాను కాపాడగలడు.
1: Who protected that money?
0: కాలం తీరి వచ్చింది, కాయం వదిలిపెట్టాడు.
1: He died at the time moment.
0: ఏ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి ఇంకా దేహాన్ని తీసుకుని పోవాలి కదా, తీసుకుని పోయారు.
1: కార్పొరేషన్
0: అప్పుడు చూస్తే గుంతగా ఉంది. ఏమిటని చూస్తే ఆ గుంతలో 3 లక్షల రూపాయలు ఉంటున్నాయి బెగ్గర్ దగ్గర.
1: దేర్ దే ఫౌండ్ ద బిగ్ పిట్ దేర్ అండ్ ద కార్పొరేషన్
0: విదేశాలకు పోవలనా, లేక ఉద్యోగాలు చేయవలనా, లేక చదువులు చదవలనా? ఎందుకోసం చదువులు? విజ్ఞానం కోసం చదువులు కావాలి.
1: షుడ్ యూ స్టడీ టు ఎర్న్ మనీ?
0: ధనార్జన కోసం కాదు చదువులు.
1: యూ షుడ్ ఎర్న్, యూ స్టడీ ఫర్ విజ్డమ్. ఇట్స్ నాట్ దిస్ వే.
0: ఈ ధనం వస్తుంది పోతుంది.
1: మనీ కమ్స్ అండ్ గోస్.
0: ధనాన్ని ఆశ పెట్టుకున్నటువంటి వాడు ఏనుగను ఏనాడు కూడా గుణాన్ని పోషించుకోలేడు.
1: ద వన్ హూ హస్ గాట్ మనీ ఇన్ ఎయిమ్ విల్ నెవర్ ఫాస్టర్ వర్చ్యూర్
0: క్వాలిటీ. మా విద్యార్థులందరూ కూడా గుణ పోషణకు ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ అవర్ స్టూడెంట్స్ స్ట్రగుల్ హార్డ్ టు డెవలప్
0: ధనం కాదు ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ద మనీ ఇంపార్టెంట్.
0: రాగే కార్యే రాజులు రాజ్యమును కలుగరే గర్వోన్నతిని పొందరి వారేరి.
1: You find many of the kings.
0: ఎంతమంది చక్రవర్తులు పోయారు?
1: సో మెనీ ఎంపరర్స్.
0: ఎంతమంది రాజులు పోయారు?
1: సో మెనీ కింగ్స్.
0: వారికి ఏ ధనము తక్కువ?
1: వాట్ ఈస్ దేర్ షార్టేజ్ దేర్?
0: కాదు కాదు, గుణము తక్కువ కావటం చేతనే చెడ్డ పేర్లు తెచ్చుకున్నారు.
1: As they didn't have virtue, they got bad name.
0: ఈ 10 దినములు జరిగినటువంటి చరిత్రలో రావణుడు ఎటువంటి వాడో మీకు తెలుసును.
1: ఆల్ దిస్ 10 డేస్ యూ మస్ట్ అండర్స్టూడ్.
0: అతనికిన్నటువంటి ధనము ఎవరికి లేదు. కుబేరుడు తన సోదరుడు.
1: రావణ ఇస్ ది రిచెస్ట్ బీయింగ్స్ ఈ బ్రదర్ ఆఫ్ కుబేర్.
0: కోట అంతా కూడా బంగారు కోట.
1: The entire fort is built of gold.
0: Santa sambuna veedu veedulu dontisalalu vaada meedalu.
1: You find the mansions along all the streets.
0: Anta muttyalu ratnalato utikinchinatvanti godalu.
1: That you find the walls built of diamonds and the pearl.
0: Inta dhanam undi.
1: So much of wealth.
0: ఇంత సువర్ణం ఉంది.
1: సో మచ్ ఆఫ్ గోల్డ్.
0: ఇంత భాగ్యం ఉంది.
1: సో మచ్ ఆఫ్ ప్రాపర్టీ.
0: ఏమి ప్రయోజనము?
1: వాట్ ఈస్ ది యూస్?
0: గుణము లేకపోయింది.
1: దేర్ ఇస్ నో క్యారెక్టర్.
0: కడాతురికి అన్నింటినీ వదిలిపెట్టిపోయారు.
1: అల్టిమేట్లీ లెఫ్ట్ దెమ్ ఆల్.
0: కనుకనే మొట్టమొదటి గుణాన్ని మనం పోషించుకోవాలి.
1: సో వీ షుడ్ డెవలప్ క్యారెక్టర్.
0: గుణమును సంపాదించడమే నిజమైనటువంటి యొక్క విద్య.
1: ద ట్రూ ఎడ్యుకేషన్ లైస్.
0: గుణహీనుడైనటువంటి వాడు ఎంత ధనం ఉంటుంది, ఏమి ప్రయోజనం?
1: ఇఫ్ యూ డోంట్ హ్యావ్ క్యారెక్టర్, వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ మనీ?
0: ఇది అనుభవించలేనటువంటి వానికి ఇదే గతి వస్తుంది.
1: ద వన్ హూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద క్యారెక్టర్.
0: సౌఖ్యమనుభవింప చాలని నరునకు ఎంత బ్రతికి ఉండి ఏమి ఫలము?
1: If one is not happy, what is the fun of living long life?
0: Neeru gataku kukkaku yerenta paarina trupti kalugabodu pisini gottu.
1: It is the dog.
0: Neeru taagutundi oka kukka jurruna taagadadi naaluputo taagutundi.
1: The dog doesn't drink the water, it stretches.
0: Inta neerundina atte taagutundi. గొప్పగా ప్రవాహంలో పోయినప్పటికీ అట్టే తాగుతుంది.
1: ద డాగ్ లిక్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎ రన్నింగ్ ఫ్లో ఆఫ్ వాటర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వాడు అనుభవించడు, ఇంకోరికి అందించడు.
1: ఎ రిచ్ మ్యాన్ లైక్ ఎ డాగ్ ఇన్ ఎ మ్యాంజర్ డజంట్
0: వానికి లేదు
1: నో హ్యాపీనెస్.
0: ఈ ధనాన్ని కాపాడుకోవటమే ఒక పెద్ద ప్రమాదంగా ఉంటుంటుంది.
1: హీ ఫాలోస్ ది పాస్ ఆఫ్ డేంజర్ ప్రొటెక్టింగ్ హిస్ మనీ.
0: ధనం ఉండవలసిందే, కానీ మన జీవితానికి అవసరమైనంత ధనం కావాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ నీడ్ మనీ టు ది
0: ఎక్స్టెంట్ పరాధీనంలో ఉండకూడదు.
1: ఇట్స్ నాట్ అండర్
0: సన్. నీ కుటుంబాన్ని నీవు పోషించుకోవాలి.
1: యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ.
0: నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించాలి.
1: యూ షుడ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని దానికంటే మితిమీరిపోయినప్పుడు చేతనే మతి తప్పిపోతుంటుంది.
1: ఇఫ్ యు హావ్ ఎక్సెసివ్ మనీ యు టర్న్
0: అనేక దుర్గుణములు, దుర్భావములు, దుశ్చింతనలు, దుశ్చేష్టలంతా కూడా అధికమైన ధనం వల్లనే ప్రవర్తిస్తున్నాయి.
1: బికాజ్ ఆఫ్ లాట్ ఆఫ్ మనీ యూ డెవలప్ బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ థాట్స్.
0: ఎక్కడైనా మీరు పోయి చూడండి.
1: యూ సీ ఎనీవేర్.
0: ఈ ధనం ఉన్నటువంటి వారి బిడ్డలు, ధనం కలిగినటువంటి వ్యక్తులే ఈ విధమైనటువంటి ప్రవర్తనలు మునుగుతున్నారు.
1: ద చిల్డ్రన్ ఆఫ్ రిచ్ పీపుల్, ద వెల్తీ పీపుల్ రిసార్ట్ టు సచ్ వికెడ్ యాక్టివిటీ.
0: ఇట్టి వారిని స్నేహం పట్టినటువంటి వాళ్ళు కూడా ఈ గతికే పడుతున్నారు.
1: అండ్ దట్ విల్ ది సిచ్యువేషన్ దట్ ఫాలో దెమ్.
0: కనుక
1: సో
0: మనము డబ్బును సంపాదించవలసిందే, డబ్బు అవసరమే.
1: మనీ ఇస్ నెసెసరీ. వి షుడ్
0: కానీ అది ఏ మన యొక్క ప్రాణము, అది ఏ మన యొక్క జీవితము, అది ఏ మన యొక్క ధర్మం అని విశ్వసించరాదు.
1: నెవర్ కన్సిడర్ దట్ మనీ ఈజ్ యువర్ లైఫ్, దట్ మనీ ఈజ్ యువర్ ధర్మ. నో.
0: కాన ప్రతి విషయాన్ని కూడా చక్కగా మనం విచారించి తూకు వేసి మనం అనుభవించాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ ఇన్వెస్టిగేట్, ఎంక్వైర్ ఎవరీ ఆస్పెక్ట్.
0: చెడ్డ చింత చేసి చేసి
1: బికాస్ ఆఫ్ దట్ థింకింగ్
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి
1: విత్ ఆల్ ఫూలిష్మెంట్
0: మూడిపడే జీవితానికి బూటకపు నాటలాడి
1: విత్ ఆల్ ఫన్నీ గేమ్స్
0: ప్రారంభం తీరగానే ప్రారంభం తీరగానే
1: ద మూమెంట్ ద డెస్టినీ అప్రోచెస్
0: కపట వేషాలు విడనాడి
1: హీ విల్ గివ్ అప్ ఆల్ ద టైం
0: కష్ట సుఖములతో కూడి
1: విత్ ఆల్ ద ప్లెజర్ అండ్ పెయిన్
0: చెరియుంతువ ఓ కిలాడి
1: ఓ టాయ్ యువర్ లైఫ్ ఇస్ ఎ టాయ్ యు స్పెండ్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్
0: ఇది కిలాడి
1: It's just a funny creature.
0: చెడ్డ చింత చేసి చేసి
1: విత్ ఆల్ వికెట్ థింకింగ్
0: పిచ్చి ఆటలు ఆడి ఆడి
1: విత్ ఆల్ ఫన్నీ గ్యాంగ్
0: ఊడిపడే దేహానికి
1: ద బాడీ దట్ ఫాల్స్
0: పూటకపు ఆటలాడి
1: విత్ ఆల్ అదర్ డిసీట్
0: పుణ్యపాపములతో కూడి
1: విత్ ఆల్ ద మెరిట్ అండ్ సిన్
0: మరణింతవ ఓ కిలాడి
1: వాట్ విల్ హ్యాపెన్ టు యూ
0: ఏమిటి నీ యొక్క జీవితము
1: వాట్ ఈస్ దిస్ లైఫ్
0: లాస్ట్ ఎప్పటికైనా ఒకరు మరణించవలసింది
1: లాస్ట్ మూమెంట్ అప్రోచెస్ యువర్ బౌండ్ టు డై
0: మరణించక పూర్వమే నీవు ఈ సత్యాన్ని గుర్తించుకో
1: Prior to death, understand this truth.
0: నేను ఒక పెద్దవాణ్ణి పెద్ద మానవుని అనుకుంటే అది గొప్పతనం కాదు.
1: Never think that you are a big man. No.
0: ఇది నిజమైనటువంటి గొప్పతనం మన గుణములో ప్రవర్తనలో మనం నిరూపించాలి.
1: ట్రూ గ్రేట్నెస్ లైస్ ఇన్ అవర్ బిహేవియర్.
0: ఆకుపచ్చ పక్షులన్నీ చిలుకల వలె పలుకున.
1: All green birds will never sing like a cuckoo bird.
0: పువ్వులపై పారాడు పురుగులు తుమ్మెదలగున.
1: All the insects that crawl on the flowers cannot be butterflies.
0: ఏనుగంత బలిసి ఉన్నా పంది ఏనుగా ఉన్నట్టయ్యా
1: ద పిగ్ మే బి ఎఫ్టీ బట్ ఇట్ కెన్ నెవర్ బి లైక్ ఎన్ ఎలిఫెంట్
0: కాదు కాదు కాదు కాదు మానవుడు అనేటువంటి వాడు కేవలము తెరైనటువంటి గుణంతో ఉండేటువంటి వాడే నిజమైన మానవుడు
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హెస్ గాట్ వర్డ్
0: దైవ భావం అతనిలో ఆవిర్భవించాలి
1: హీ షుడ్ హావ్ డివైన్ థాట్స్
0: దైవ చింతనతో తన జీవితాన్ని గడపాలి
1: హీ షుడ్ స్పెండ్ టైం థింకింగ్ ఆఫ్
0: గాడ్ దైవమే నా జీవిత ఆధారము
1: హీ షుడ్ కన్సిడర్ గాడ్
0: ఇస్ కేవలం దేహం ఒక ఇన్స్ట్రుమెంట్
1: బాడీ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్
0: దీని నడిపించేటువంటి ప్రాణం ఉంటుందది ఆ ప్రాణమే నేను
1: దట్ వెరీ వెరీ లైఫ్ ఇస్
0: కాబట్టి నేను మాస్టర్ నేను మాస్టర్ నేను మాస్టర్
1: ఐ యామ్ ద మాస్టర్
0: కానీ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్స్
1: బట్ దీస్ ఆర్ ఇన్స్ట్రుమెంట్
0: ఈ ఇన్స్ట్రుమెంట్ నే చూసి నువ్వు మురిచిపోతున్నావు
1: యువర్ అమ్యూజ్ బై ది
0: మాస్టర్ ను మర్చిపోతున్నావు
1: బట్ యు ఫర్గాట్
0: అది ఏ పెద్ద దోషం
1: దట్స్ బిగ్ మిస్టేక్
0: ఈ ఇన్స్ట్రుమెంట్స్ ను మరచి మాస్టర్ ని జ్ఞప్తి ఎందు చేసుకోవటమే నిజమైన విద్య
1: యు ఫర్గెట్ ది ఇన్స్ట్రుమెంట్స్ యు రిమైండ్ యువర్ సెల్ఫ్ ఆఫ్ ది మాస్టర్
0: క్షేత్రము ప్రయాణంలో కొంతకాలం ఉంటుంటావు తిరిగి ఆ యొక్క క్షేత్రాన్ని వదిలిపెట్టిపోతుంటావు
1: యు ఆర్ ఆన్ జర్నీ యు ఆర్ బౌండ్ టు లీవ్ ది స్పాట్
0: కానీ అన్నింటి ఎందుకును సర్వకాలం ఎందుకును క్షేత్రజ్ఞుడు అనేటువంటి వాడు ఉన్నాడు
1: ఎట్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైం దేర్ ఇస్ అ నో ఆల్ నో
0: సత్యనిత్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి
1: యూ షుడ్ నో దట్ ఎటర్నల్ ట్రూత్ ఆఫ్ ది స్పిరిట్
0: ఆహా అది మనకు అవసరం లేదు
1: బట్ వీ డోంట్ నీడ్ ఇట్
0: దేహం ఉంటే చాలు
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యు లివ్
0: అన్ని తిని తిరిగి అనేక విధమైన సుఖాలు అనుభవించవచ్చు
1: లెట్ us eat and enjoy all
0: ఏ సుఖాలు నీవు కోరుతున్నావో
1: ఆల్ ద కంఫర్ట్ దట్ యు వాంట్
0: ఏ కంఫర్ట్స్ నీవు కోరుతున్నావో
1: కన్వీనియన్స్
0: ఏ ఎంజాయ్ నీవు భావిస్తున్నావో
1: దట్ యు కెన్ ఎంజాయ్
0: చక్కగా నీవు లోతులకు దిగి విచారిస్తే అదే ఎంజాయ్ అదే సుఖము అదే ఆనందము అదే యొక్క ఇది కుక్కలు కోతులు కూడా అనుభవిస్తున్నాయి
1: ఆల్ ద ఎంజాయ్మెంట్ యూ కన్సిడర్ ఇస్ ఎక్స్పీరియన్స్ బై డాగ్స్ అండ్ ఫాక్స్
0: అవి ఏ చదువుకు చదివా ఏ యూనివర్సిటీకి పోయినాయి
1: విచ్ యూనివర్సిటీ దే అటెండెడ్ వాట్ డిగ్రీస్ దే హావ్
0: ఏ డిగ్రీస్ పొందినాయి
1: వాట్ డిగ్రీస్ దే గాట్
0: లేదు
1: నథింగ్
0: కనుకనే ఆ సుఖమా నీవు చదువుతో తీర్చుంది
1: Is that life you should lead after
0: this చాలా తప్పు
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్
0: చదువు అంటే ఏమిటి ఆత్మ చదువును చదవాలి
1: ఎడ్యుకేషన్ మీన్స్ యూ షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ ది
0: స్పిరిట్ ఏది నీకు తెలియకుండా ఉంటుందో దాన్ని నువ్వు ఆధారంగా తీసుకో
1: యూ షుడ్ నో దట్ విచ్
0: దాన్ని నువ్వు పోషించుకో నీ భౌతిక సుఖం కూడా అభివృద్ధి అవుతుంది
1: అండ్ దెన్ వరల్డ్లీ కంఫర్ట్ ఆల్సో యూ విల్ ఎంజాయ్
0: ఒక చిన్న ఉదాహరణ
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: పెద్ద వృక్షం ఉంటుండాలి
1: ద బిగ్ ట్రీ
0: ఈ వృక్షములకు అనేక శాఖోపశాఖలు ఉంటున్నాయి
1: ఇట్ హస్ గాట్ మెనీ బ్రాంచెస్
0: ఒక్కొక్క శాఖల లోపల కూడా అనేక ఫలములు ఉంటాయి
1: ఈచ్ బ్రాంచ్ హస్ మెనీ
0: ఫ్రూట్స్ నీవు ఫలములు ఆశిస్తున్నావు
1: బట్ యు వాంట్ ఎ ఫ్రూట్
0: ఫలములు కనిపిస్తున్నాయి
1: యు సీ ద ఫ్రూట్
0: వృక్షం కనిపిస్తుండాలి
1: యు సీ ద ట్రీ
0: ఇది నీకు సత్యమని భావిస్తున్నావు
1: అండ్ యు టేక్ ఇట్
0: అది ఏ అజ్ఞానము
1: దట్ ఇస్ ఇగ్నోరెన్స్
0: ఏది కనిపించకుండా లోపల ఉన్నాయి వేర్లు వేర్లకు నీవు వెరువు వేయాలి వేర్లకు నీవు నీరు పోయాలి అప్పుడే కనిపించేటువంటి ఫలపుష్పాలు నీకు ఫలితాన్ని అందిస్తాయి
1: దట్ వాట్ యు డోంట్ సీ ద రూట్స్ ఆర్ దేర్ బినీత్ యూ హావ్ టు వాటర్ అండ్ యూ హావ్ టు మెన్యూర్
0: అదే విధంగానే నీకు బాహ్యమైనటువంటి సుఖ సంతోషములంతా నీకు కనిపిస్తున్నాయి
1: ఎక్స్టర్నల్ ప్లెజర్స్
0: ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటుండాలి
1: వాట్ దే డిపెండ్
0: ఆత్మశక్తిపై ఆధారపడి ఉంటుండాలి
1: దే డిపెండ్ ఆన్ ద పవర్
0: గాలిని పీల్చుకుంటున్నావు ఈ గాలి దేని వల్ల వస్తుండాలి
1: యు బ్రీద్ ఎయిర్
0: దైవం వల్లనే గాలి వస్తుండాలి
1: యు హావ్ ఎయిర్ బికాజ్ ఆఫ్ గాడ్
0: సూర్య చంద్రాదులు వెలుగుతున్నారు
1: ద సన్ అండ్ మూన్
0: ఇది ఎవరి వల్ల వెలుగుతున్నాయి
1: హౌ
0: ఏ సైంటిస్ట్ వెలుగుతున్నారు
1: హూ ఇస్ విచ్ సైంటిస్ట్ ఇస్ రెస్పాన్సిబుల్
0: అది దైవం వల్లనే వెలుగుతుండాలి
1: ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ గాడ్ దే షైన్
0: కుంభవర్షం కురుస్తుండాలి దైవవశమై ఉంటుండాలి
1: ఆల్ ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్
0: పంచభూతములకు మాస్టర్ అయినటువంటి వాడే సిక్స్త్ ఎలిమెంట్ అతనే దైవం
1: ద మాస్టర్ గాడ్ ఇస్ ది సిక్స్త్ ఎలిమెంట్ మాస్టర్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్
0: అలాంటి దాన్ని మనం మర్చిపోతున్నాము
1: You are forgetting that master.
0: కానీ ఈ భౌతికమైనటువంటి మనం ప్రధానమని విశ్వసిస్తున్నాం.
1: బట్ యు థింక్ ద వరల్డ్లీ థింగ్స్ వెరీ ఇంపార్టెంట్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాటి విద్యార్థుల్లో ఉండవలసినటువంటి విషయంలంతా కూడా ఈనాడు చక్కగా గుర్తించాలి.
1: యు షుడ్ నో అవర్ టెంపరమెంట్ అమంగ్
0: ఈ భౌతికానికి మీరు ప్రయత్నించకండి.
1: డోంట్ వర్క్ ఫర్ ద వరల్డ్.
0: మీకు తెలియనటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎ డివైన్ పవర్ బిహైండ్ లేట్
0: ఆ శక్తే నిన్ను అన్ని విధాలా ఆడిస్తుంటుండాలి.
1: ఇట్స్ ద డివైన్ పవర్ దట్ మేక్స్ యు
0: అన్ని విధాలా నీకు అనుభవాన్ని అందిస్తుండాలి.
1: ఇట్ ఓన్లీ మేక్స్ యు ఎక్స్పీరియన్స్.
0: అరణ్యంలో ఉంటుండాలి సీత.
1: సీత ఇస్ దేర్ ఇన్ ద ఫారెస్ట్.
0: ఎవరు కూడా తన వారు అనేటువంటి వారు ఒక్కవారైనా లేరు.
1: షీ హస్ నన్ అరౌండ్ దట్ బిలాంగ్ టు హర్.
0: స్త్రీ
1: అబల ఉమెన్ వీక్
0: ఏకంగా ఉంటుండాలి. ఎవరు సహాయం చేసేవారు కూడా లేరు. కానీ ఆమె అశోకవనంలో ఉంటుంది. 10 నెలలు కూడాను అన్నపానాదులు వదిలిపెట్టి వారి వశం కాకుండా మహా దుర్మార్గుడు మహాశక్తివంతుడు ఎంత శక్తి అయినప్పటికీ తన ఎందున్నటువంటి శక్తి దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.
1: సీత దేర్ వాస్ దేర్ ఇన్ అశోకవన. షీ డిడ్ హ్యావ్ ఎనీబడీ టు సపోర్ట్ హర్. బట్ ఇట్స్ ఓన్లీ హర్ స్ట్రెంగ్త్ దట్ వర్క్డ్ టు సపోర్ట్ హర్.
0: కేవలం చిల్లర కాసుల వంటిది. రావణ శక్తి చిల్లర కాసుల వంటివి.
1: అండ్ ఇట్
0: చిల్లర కాసులు
2: చిల్లర కాయిన్స్
0: కాయిన్స్
1: కాయిన్స్ కాయిన్స్
0: కానీ సీత యొక్క శక్తి మహా దివ్య తేజస్సుతో కూడినటువంటి శక్తి.
1: The power of Sita is full of brilliance.
0: ఆ శక్తి అందరి యందు ఉంటుండాలి.
1: That power is latent in everybody.
0: కేవలం సీత యందు మాత్రమే కాదు.
1: Not merely in Sita alone.
0: మహాత్మ సర్వభూతాంతరాత్మ.
1: The spirit is present in all of the beings. Same spirit.
0: అందరి యందు కూడాను కోటీశ్వరుని మొదలుకొని కూటి వరకు కూడా కూటి పేద వరకు ఉంటుండాలి.
1: Right from a pauper to a millionaire. The ఆత్మ
0: మొదలుకొని బెగ్గర్ వరకు ఉంటుండాలి.
1: Right from mighty man to a beggar.
0: ఆ శక్తిని తాను ఎందుకు ఉపయోగించకూడదు?
1: Why don't you make use of the divine power?

0: command, observe it in toto.
1: అంతకంటే మించినటువంటి ధనం ఏమిటండి?
0: What more wealth?
1: జగత్తుకంట సరి అయినటువంటి ఆస్తి ఈ యొక్క సద్గుణములే ఆస్తి.
0: It is a permanent wealth, the virtue, the character.
1: సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిర్తి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు.
0: Therefore the good qualities, the good temperament, the devotion and the discipline, and these are the qualities.
1: నేర్పునది విద్య, విద్యార్థి నేర్వవలే.
0: It is the education who should learn. The student should learn.
1: సద్గుణములు,
0: good qualities,
1: సద్బుద్ధి,
0: good mind,
1: సత్యనిరతి,
0: truth,
1: భక్తి,
0: devotion,
1: క్రమశిక్ష,
0: discipline,
1: కర్తవ్య పాలనములు,
0: duty.
1: అవి చాలా ప్రధానము.
0: They are very important.
1: అవి ఎక్కడ ఉన్నాయి?
0: Where are they? ఏ
1: పొట్ట కోసినా కూడా రక్తం కనపడుతుంది, పేగులు కనపడుతుంది, కానీ మలమూత్ర దుర్గంధాలు కనిపిస్తున్నాయి, కానీ ఈ గుణాలు ఎక్కడా కనిపించడం లేదు.
0: యూ ఫైండ్ ఓన్లీ ఫీకల్ మ్యాటర్ అండ్ ఆల్ ద డర్ట్ అండ్ ద బ్లడ్ వెన్ యూ డిసెక్ట్ ద బాడీ, బట్ నాట్ దీస్ క్వాలిటీ.
1: కడుపులో ఉన్న మలము,
0: దేర్ ఇస్ ఫీకల్ మ్యాటర్,
1: కడనెల్ల ఎముకలు,
0: అండ్ ద బోన్
1: నరసిచూన పైన మురికితోలు.
0: ఆఫ్టర్ ఆల్ ద డర్ట్ ఇస్ స్కిన్ అరౌండ్.
1: చన చనమ్మునకును
0: మొమెంట్ టు మొమెంట్
1: నీచు నూరునే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో.
0: ఇట్ ఎమిట్స్ ఫౌల్ స్మెల్ బట్ నాట్ ద రోమన్ ఫ్రాగ్రెన్స్.
1: ఏంటి నీ దేహాన్ని, దీని గురించే నీవు అహంకారపట్టావు?
0: ఆర్ యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ ద బాడీ?
1: ఏమిటి ఈ యొక్క స్వరూపం, దీని గురించే నీవు అహంకారపట్టము?
0: ఆర్ యు ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ దిస్ బాడీ?
1: స్వరూపం ఏమి కాదు,
0: ఇట్స్ నాట్ ద బాడీ.
1: స్వభావం చాలా అవసరము.
0: ఇట్స్ నాట్ యువర్ టెంపర్మెంట్, యాటిట్యూడ్ దట్స్ ఇంపార్టెంట్.
1: స్వభావాన్ని పెంచుకుంటే స్వరూపం అన్ని విధాలా సుఖపడుతుంది.
0: ఇఫ్ యు డెవలప్ యువర్ క్వాలిటీ ద ఫామ్ విల్ ఇంప్రూవ్.
1: కానీ కొంతమంది అవివేకులు దైవానికి అర్పితం చేసుకోవడం తిరిగి దాన్ని తాను ప్రత్యక్షంగా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు.
0: ఫూల్స్ సరెండర్ టు గాడ్, బట్ యెట్ దే విల్ నెవర్ లీవ్ దేర్ ఫూలిష్ టెంపరమెంట్.
1: మనిషి కొంత లగేజ్ తీసుకుని ట్రైన్ లో పోతూ ఉండని వచ్చాడు స్టేషన్ కు.
0: ఎ పర్సన్ కేమ్ విత్ హిస్ లగేజ్ అండ్ హి వాంటెడ్ టు ట్రావెల్ బై ట్రైన్.
1: ఏదో టికెట్ చిక్కింది, ఆ ట్రైన్ లో దీన్ని పెట్టాడు, కూర్చున్నాడు.
0: ఈ పర్చేజ్ ద టికెట్, క్యారీడ్ హిస్ లగేజ్ అండ్ సాట్.
1: ఎంతమందో ఎక్కుతున్నారు ప్యాసింజర్స్, పెద్ద పెద్ద లగేజ్ తీసుకొని.
0: మెనీ ప్యాసింజర్స్ ఆర్ గెటింగ్ ఇంటు ది ట్రైన్.
1: పాపము, అమాయకుడు,
0: ఇన్నోసెంట్ మ్యాన్,
1: అజ్ఞాని,
0: ఇన్నోసెంట్,
1: అహంకారి కాదు,
0: నాట్ ఈగోయిస్ట్.
1: ఆ వ్యక్తి అనుకుంటున్నాడు, అయ్యో ఇంతమందిని, ఇంత సామాను ఈ యొక్క రైలు మోస్తుంటుండాలి, నా సామాను కూడా వేస్తే మోస్తుందో పాపం. తన సామాను తీసుకుని తన తలపైన పెట్టుకున్నాడట.
0: దిస్ ఇన్నోసెంట్ మ్యాన్ స్టార్టెడ్ ఫీలింగ్, this train is carrying the luggage of everybody, so many people, why can't he give some sort of
1: తనను తన లగేజ్ మోసేది రైలే. నువ్వు తలపైన పెట్టుకో, తొడపైన పెట్టుకో, కానీ దాన్ని కూడా రైలే మోస్తుంది.
0: వెదర్ యూ క్యారీ ద లగేజ్ ఆన్ ద హెడ్ ఆర్ డౌన్,
1: నీవు కూర్చో చక్కగా హాయిగా.
0: కీప్ ఇట్ అసైడ్ అండ్ బీ కంఫర్టబుల్.
1: ఆ విధంగా భగవంతుడికి అన్ని అర్పితం చేయి,
0: సరెండర్ టు గాడ్.
1: చక్కగా కూర్చో,
0: అన్ని
1: తానే చూసుకుంటాడు.
0: గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్
1: అన్ని తానే మోసుకుని పోతాడు.
0: యూ విల్ క్యారీ ద బర్డెన్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఫెయిత్, విశ్వాసం రావాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ సీక్రెట్ ఫెయిత్.
1: ఆ యొక్క విశ్వాసమే లేకపోతే వానికి ఏ ఒక్క చిన్నదాంట్లో కూడా సాధించలేదు.
0: వితౌట్ ఫెయిత్ యూ విల్ నెవర్ అచీవ్ సక్సెస్ ఇన్ లైఫ్.
1: ప్రతి దానికి నీ విశ్వాసమే చాలా మూల కారణం.
0: ఫర్ ఎవ్రీథింగ్ ఫెయిత్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ నమ్మకమే సరి అయినటువంటి ఆదర్శాన్ని అందిస్తుంది.
0: ఇట్స్ ఓన్లీ ఫెయిత్ దట్ విల్ మేక్ యూ ఐడియల్.
1: సత్య ధర్మముల పైన మనం విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ డెవలప్ ఫెయిత్ ఆన్ దీస్ టూ.
1: దైవ ఆజ్ఞల పైన మనం సరైన విశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: డెవలప్ ఫెయిత్ ఇన్ గాడ్స్ కమాండ్.
1: ఒక నిమిషం అటు, ఒక నిమిషం ఇటు, ఈ విధంగా గడియారం పెండులం వలె తూకుతూ.
0: Our life should not be like a pendulum oscillating on either side.
1: కనుక ఉన్నది మనకు ఒకే నాలుక, చెప్పడం ఒకే పదము.
0: వి షుడ్ సే వన్ థింగ్.
1: ఈ స్థితి అయిన దీంట్లో మనం సాధన సాధించాలి.
0: వన్ వర్డ్ వి షుడ్ సే అండ్ ఫాలో ఇన్ ద సేమ్ ట్రాక్.
1: రెండు మాటలు నీవు మాట్లాడు, ఒక దినం రైట్ అంటావు, ఒక దినం రాంగ్ అంటావు.
0: వన్ డే యూ సే రైట్, అదర్ డే యూ కాంట్రడిక్ట్ రాంగ్.
1: దినం వరకు పోనక్కర్లేదు, ఒక నిమిషం రైట్ అంటావు, రెండో నిమిషం రాంగ్ అంటావు.
0: నాట్ దట్ ఫార్, వన్ మినిట్ యూ సే ఎస్, అదర్ మినిట్ నో.
1: ఈ రెండు చెప్పింది ఎవరు, నీవా ఇంకొకరా?
0: హూ సెడ్? యూ ఓన్లీ సెడ్ బోత్.
1: అప్పుడు రెండు నీవే చెప్పావు.
0: యూ సెడ్ బోత్.
1: ఆ రెండింటి రైట్ అనిందైనా రైట్, రాంగ్ అనిందైనా రైట్, ఏదో ఒకటి సత్యము, ఒకటి అసత్యం.
0: సో విచ్ ఇస్ రైట్ నౌ, ద రైట్ దట్ యూ సెడ్ దెన్ అండ్ రాంగ్ యూ సెడ్ నౌ?
1: సత్య అసత్యం రెండు నీలోనే ఉన్నది, కానీ బయట లేదు కదా.
0: ద ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్ ఆర్ ఇన్ యూ, నాట్ అవుట్ సైడ్.
1: కనుక రెండు నాలుకల పాము వలె మనం తయారు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి టూ టంగ్డ్ స్నేక్.
1: ఒకే మాట,
0: ఓన్లీ వన్ వర్డ్,
1: అదే రాముల యొక్క ప్రధానమైనటువంటి శాస్త్రం.
0: That is the
1: main ఒకే మాట,
0: వన్ పా,
1: ఒకే పత్ని,
0: వన్ వైఫ్,
1: ఒకే బాణం,
0: వన్ ఏరో.
1: ఇది రాముని యొక్క ప్రధానమైనటువంటి గుర్తులు.
0: దీస్ ఆర్ ది సైన్స్ ఆఫ్ రామ.
1: కనుకనే మనం హృదయ రాముడు, ఆత్మారాముడు, ఈ రామతత్వాన్ని కూడా మనం ఈ విధంగా సాధించాలి.
0: రామ ఇస్ ఇన్ డ్వెల్లర్ ఇన్ అవర్ హార్ట్స్.
1: ఎక్కడో దశరథ మహారాజ కుమారుని యొక్క ఆజ్ఞలు కాదు, మన హృదయాన్ని, మన కాన్షియస్ ను మనం ఫాలో చేయాలి.
0: వీ షుడ్ నాట్ థింక్ దట్ రామ ఇస్ ది సన్ ఆఫ్ దశరథ. యువర్ కాన్షియన్స్ ఇస్ రామ, యూ షుడ్ ఫాలో.
1: ఈ కాన్షియస్ ని నీవు తృప్తి చేసుకోలేని చెప్పి మూర్ఖుడవు, ఇంకెవరిని తృప్తి చేయగలవు?
0: ఇఫ్ యువర్ ఎ ఫూల్ హూ కెనాట్ యాక్ట్ టు సాటిస్ఫై యువర్ కాన్షియన్స్, హూ ఎల్స్ కెన్ యూ సాటిస్ఫై?
1: కనుక నీ దైవాన్ని తృప్తి చేయటం ఈ కాన్షియన్స్ ని తృప్తి చేయటం.
0: సో ఇఫ్ యు ప్లీజ్ గాడ్, యూ విల్ బి ప్లీజింగ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక
0: సో
1: సత్యధర్మ ప్రారంభమైనటువంటి యొక్క ప్రతి మానవుడు కూడాను సత్యధర్మాన్ని ఆశ్రయించి సత్యధర్మాన్ని ప్రపంచంలో

0: సత్యధర్మాన్ని అనుభవిస్తూ సత్యధర్మాన్ని అతను ఇతరులకు అందిస్తూ పోవాలి.
1: Therefore everybody should lead this life basing on these two principles of satya dharma. Share with everybody and lead this life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినియులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: భవిష్యత్తులో మీరు భారతదేశమునకు అనేక నాయకత్వాన్ని వహించవలసినటువంటి వ్యక్తులు.
1: యు ఆర్ గోయింగ్ టు బి ఫ్యూచర్ లీడర్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: దేశం యొక్క భవిష్యత్ అంతా మీ తలవాతపైనే ఆధారపడి ఉంటుంది.
1: ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ.
0: మీరు ఎలాంటి వారో దేశం అలాంటిదిగా రూపొందుతుంది.
1: అండ్ ఇఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ యూ,
0: క్షేమాన్ని మనం కోరి కళ్యాణం ఆశించి శ్రేయస్సును గురించి మనం ఎంతైనప్పుడు శ్రమ పడినప్పటికీ దైవాజ్ఞను మాత్రము బాగా తూకుతూ మనం ఆనందించాలి.
1: యు మే స్ట్రెయిన్ ఆర్ ఎగ్జర్ట్ బట్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: దైవాజ్ఞను తూచా మనం నడుచుకోవాలి.
1: యు షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్ ఇన్ టోటో.
0: అది మీ యొక్క శ్రేయస్సు. అది దేశం యొక్క శ్రేయస్సు.
1: దట్ ఇస్ హ్యాపీనెస్
0: సమాజం యొక్క శ్రేయస్సు.
1: To the entire world for
0: అప్పుడే మనం లోకస్తమస్తా సుఖినో భవంతు అని ప్రార్థన చేసినందుకు సార్థకం అవుతుంది.
1: Then only your prayer will be answered if you adhere to these two principles.
0: కానీ పదాలు మాత్రం ఉచ్చరిస్తున్నామని ఇప్పుడు.
1: But we say with our lips.
0: లోకస్తమస్తా సుఖినో భవంతు అంటున్న పక్కన వాళ్ళని పొడుస్తున్నాం.
1: We say with our lips, but we will be robbing the neighbor, the friend sitting by our side.
0: సుఖం లోకసుఖము. ప్రక్కనున్నటువంటి వాడిని సుఖపెట్టడం లేదే నీవు. ఈ లోకాన్ని ఏం సుఖపెట్టగలవు?
1: యూ డోంట్ మేక్ ద పర్సన్ సిట్టింగ్ బై యువర్ సైడ్ హ్యాపీ. హౌ డు యూ మేక్ ది వరల్డ్ హ్యాపీ?
0: కనుక నీ మొట్టమొదట నీ ఆత్మతృప్తికి నీవు పాటుపడు.
1: ఫస్ట్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: నీ ఆత్మానందాన్ని నీవు అనుభవించు.
1: ఎంజాయ్ ద బ్లిస్ విత్ ఇన్.
0: తర్వాతనే ఇతరులకు దీన్ని పంచు.
1: దెన్ షేర్ విత్ అదర్.
0: అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది దైవాజ్ఞ ప్రదానము. దైవ శాసనం చాలా అవసరము.
1: మోస్ట్ ఇంపార్టెంట్.
0: ఆ శాసనమే మీకు సరైనటువంటి శాస్త్రము.
1: వి షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
0: శాసనం ఇది శాస్త్రం అన్నారు. శాసించినటువంటిదే శాస్త్రం. ఆయన నీవు ఇట్లా చేయకూడదు అని చెప్తే చేయకుండా ఉండాలి.
1: When Shastra sacred text says don't
0: do, అధికంగా మాట్లాడకుండా ఉంటుండు అన్నప్పుడు అధికంగా మాట్లాడకుండా ఉండాలి.
1: When it is said don't talk more,
0: నీవు అధికంగా మాట్లాడితే నాకు వచ్చిన నష్టం ఏమిటి? తక్కువ మాట్లాడితే నాకు వచ్చిన ఆదాయం ఏమిటి?
1: If you talk more, what is the profit or the loss that Bhagavan has?
0: ఇది నాకు కాదు, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ రెండు నీకే.
1: The loss and profit go to you.
0: లాస్ వచ్చినప్పుడు ఏడుస్తున్నావు.
1: యూ క్రై వెన్ యూ
0: ప్రాఫిట్ వచ్చినప్పుడు నవ్వుతున్నావు. ఎంతసేపు? చాలా మంది మీకు తెలుసు, ఈ ప్రపంచం లోపల పెద్ద పెద్ద బిజినెస్ వాళ్ళంతా ఉంటారు.
1: యు నో ఇన్ దిస్ వరల్డ్ మెనీ బిజినెస్ మెన్.
0: చక్కగా ఎన్నో కోట్ల ఆదాయం అంతా వచ్చింది.
1: దే ఎర్న్ క్రోర్స్ అండ్ క్రోర్స్.
0: కానీ వాడు ఆనందించడం లేదు.
1: బట్ దే ఆర్ నాట్ హ్యాపీ.
0: ఎందువల్ల?
1: వై?
0: ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఎంత వేస్తాడో ఏమో అది ఒక భయం.
1: దే ఆర్ వెరీ మచ్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అండ్ ద ట్యాక్స్.
0: కనుకనే నీవు ఆనందానికి నీవు గురి అవుతున్నావు. కానీ ఒకవైపు దుఃఖం కూడా పెంచుతుండదు ఈ ప్రకృతిలో.
1: దో యు ఆర్ హ్యాపీ ఆన్ వన్ సైడ్, యు ఆర్ మిజరబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ప్రవృత్తి నివృత్తుల యొక్క లక్షణములు చేరి ఉంటున్నాయి.
1: సో బోత్ ది క్వాలిటీస్, ది వరల్డ్లీ అండ్ స్పిరిచువల్ ఆర్ దేర్.
0: ప్రవృత్తిలో జీవించు, నివృత్తిని ఆధారం చేసుకో.
1: లివ్ ఇన్ ది వరల్డ్ బట్ బీ ఇన్ వరల్డ్.
0: అది నీ యొక్క ప్రధానమైన విద్య.
1: దట్ ఇస్ మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఏ చదువులైనా చదువుకో.
1: స్టడీ
0: ఏ డిగ్రీనైనా తీసుకో. కానీ ఇప్పుడు డిగ్రీ తీసుకునేటువంటి ఒకటి, చేసే పని మరొకటి.
1: బట్ యూ టేక్ డిగ్రీ ఆన్ వన్ హ్యాండ్ బట్ యూ డూ ద డిఫరెంట్ జాబ్.
0: ఎవడైనా చదివిన చదువుకు తగినటువంటి ఉద్యోగాలు చేస్తున్నాడు ఈ లోకంలో? ఒక్కడిని చూపించండి.
1: షో వన్ పర్సన్ హూ ఇస్ డూయింగ్ ద జాబ్ బేసింగ్ ఆన్ ద స్టడీ.
0: పాస్ చేస్తాడు, యూనివర్సిటీలో రిజిస్టర్ గా పోతాడు. ఏమైనా అర్థం ఉందా? ఐపీఎస్ అంటే పోలీసు.
1: ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్. But he works in the university.
0: కానీ దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంటుంది?
1: వాట్ ద డిఫరెన్స్ బిట్వీన్?
0: చదివేది ఎంబీఏ అని చదువుతారు.
1: బట్ ఈ స్టడీస్ ఎంబీఏ.
0: మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. నేను
1: ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్.
0: కానీ వాడు పోతున్నాడు ఎక్కడో పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాడు.
1: బట్ హీల్ బి దేర్ నియర్ ది పెట్రోల్ బంక్.
0: దీనికి దానికి ఏమైనా సంబంధం ఉందా?
1: వాట్ ఇస్ ది రిలేషన్ బిట్వీన్ ది టూ?
0: కేవలం ఏదో ఒక పని చేయాలని పోతున్నాడు. ఈ పనులు చేయడానికి ఇంత చదువులు ఎందుకు చదవాలి?
1: దే వాంట్ టు డూ సమ్ జాబ్ ఆర్ అదర్. వై షుడ్ యూ స్టడీ సో లాంగ్?
0: కనుక చదివిన చదువులకును ఈ కలికాలంలో చేసే పనులకు సంబంధమే లేదు.
1: ఇన్ దిస్ ఏజ్ దేర్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద స్టడీ అండ్ ద జాబ్.
0: ఎందుకు చదువుకు తగినటువంటి పని ఉద్యోగం చిక్కటం లేదు?
1: బికాజ్ యూ డోంట్ గో ది గెట్ ది జాబ్ అప్రోప్రియేట్ టు యువర్ స్టడీ.
0: మనం చదువుల కోసము ఉద్యోగం కోసం పాటుపడకూడదు.
1: సో డోంట్ సెంటర్ అరౌండ్ ద జాబ్ ఓన్లీ.
0: ఉద్ యోగం, యోగాన్ని సంపాదించాలి.
1: ఉత్ యోగ, దట్ యోగ స్పిరిచువల్ యోగం.
0: ఒకటి దైవ యోగం, ఒకటి ఉంటే సమయోగములు కూడా సమకూరిపోతాయి.
1: ఇఫ్ దిస్ యోగ డిజర్వ్నెస్ ఆఫ్ గాడ్స్ మెర్సీ, యూ విల్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మనము ఈ యోగాన్ని సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని హృదయం నందు ఉంచుకుని దైవాజ్ఞను శిరసావహించి దైవ చింతన చేస్తూ కాలమును చక్కగా పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో సత్య ధర్మాన్ని వదలకుండా చూసుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎర్న్ గాడ్స్ గ్రేస్ వీ షుడ్ నెవర్ గివ్ అప్ దీస్ టూ ప్రిన్సిపల్స్, సత్య ధర్మ అండ్ ఎండ్ అవర్ లైఫ్ ఇన్ దీస్ బేసింగ్ ఆన్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
0: గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై.

జగత్సర్వం దైవాదీనం జగత్సర్వం ఓంకారం తత్వమాసితం తత్సత్యం

0: జగత్సర్వం జగత్సర్వం సత్యాదినంచు దేవతం తత్సత్యం ఉత్తమాదినం ఉత్తమో పరదేవత.
1: The whole world is under the control of God, and the noble soul would adhere to the path of truth, and that noble man always follows the path of the divine.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: ఈ నాటి సమాజమునకు రామాయణము అత్యవసరం.
1: For the modern society, Ramayana is very essential.
0: తండ్రిని గౌరవించే కుమారులు లేరు నేడు.
1: Today we don't have children who revere their fathers.
0: కుమారుని వాత్సల్యపరిచేటువంటి యొక్క తండ్రులు లేరు.
1: We don't have fathers who treat their children, sons, with all the affection and care.
0: గురువును గౌరవించేటువంటి శిష్యులు లేరు.
1: We don't have disciples who respect their gurus or preceptors.
0: శిష్యులను వాత్సల్యపరిచేటువంటి యొక్క గురువులు లేరు.
1: Nor do we have teachers who have concern for their students.
0: ఇట్టి స్థితిలో రామాయణము అన్ని రంగముల యందు కూడాను ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క పవిత్రమైన చరిత్ర.
1: Under these circumstances, Ramayana sets before us the principles of ideals for the whole world to follow and adopt.
0: Intilo tandru tandrulu ee vidhanga melagali.
1: At home, how parents should conduct themselves.
0: Pillalaku ee vidhamainatundi yokka aadarshanni andinchali.
1: How children should grow in an ideal way.
0: Aneetvantidi ఈనాడు ఏ ఇంటి ఎందుకు మనకు కాను రావటం లేదు.
1: Not even a trace of this is noticed at any residence today.
0: అన్నదమ్ములు కలిసిమెలిసి ఏ విధంగా మెలగాలి? కుటుంబం యొక్క గౌరవాన్ని ఈ కుమారులు ఏ విధంగా నిలపాలి అనేటువంటి ఒక ఆదర్శము ఈనాడు కనిపించటం లేదు.
1: How brothers should mingle with each other. How children should keep up the prestige and the dignity of the family. Well, those things are not noticed today.
0: Patulanu satulu, satulanu patulu, ye vidhamga kudanu meligi aadarshanni samajamunaku andinchali aneetvanti oka idi ee naadu ekkada kanipinchatam ledu.
1: The husband and wife relationship, how it should be, in what ideal manner should exist, is not seen today.
0: Gaurava maryadale adugunti poyinevi.
1: The courtesy and respect are totally gone.
0: Kani swechcha miti veerinadi.
1: We find the freedom is more and more.
0: Parechaku viruddhamainadi.
1: It's quite against the others' feelings.
0: Ilanti paristhitulu yendu prachina charitrame ainatundi okka ee pavitramaina ramayanamu anni rangamulu yendu kudanu ఆదర్శాన్ని అందిస్తుంది.
1: ఇన్ ద ప్రజెంట్ సర్కమ్స్టాన్సెస్ రామాయణ విల్ టీచ్ అస్ ఆల్ ది ఐడియల్స్ వర్త్ ఎమ్యులేషన్.
0: కన్న బిడ్డలను ఏ విధంగా సాకాలి, వారిని ఏ విధమైన అదుపులో పెట్టాలి, ఏ విధమైన ఆదర్శాన్ని వారికి అందించాలి అనేటువంటి విచారణ ఈనాడు తల్లిదండ్రులు ఏమాత్రము చేయటం లేదు.
1: టుడే పేరెంట్స్ హ్యావ్ నాట్ నోటీస్ దిస్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ హౌ టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్. How they should make their children ideal to the rest of the society.
0: Edo 5 samvatsaramulu vachite aa pillalanu ye primary school lopano ye village school lopano cherchinanta maatramana vaada baadhyata teeripoyindani bhavistunnaru.
1: The modern parent thinks that his responsibility ends by admitting his child in the primary school at the age of 5.
0: Mottamota pillalaku తల్లిదండ్రుల యొక్క గృహమే ప్రథమ పాఠశాల.
1: ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎ చైల్డ్ ఎ హోమ్ ఈజ్ ద ఫస్ట్ స్కూల్ ఆఫ్ లెర్నింగ్.
0: ఆ పాఠశాల ఎందే పెద్దలను ఏ రీతిగా గౌరవించాలి, సత్యమును ఏ రీతిగా సంభాషించాలి,
1: దేర్ ద చైల్డ్ ఈస్ టాట్ హౌ టు రెస్పెక్ట్ ఎల్డర్స్, హౌ టు స్పీక్ ట్రూత్.
0: ఈ సత్యధర్మం ఏ రీతిగా మనం ఆచరించాలి?
1: హౌ టు ఫాలో ధర్మ, హౌ టు స్పీక్ ట్రూత్ ఆర్ టాట్ ఎట్ హోమ్.
0: పాఠశాలకు పోయినప్పుడు పాఠశాలలో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: దేర్ ఇన్ ద స్కూల్ హౌ వన్ షుడ్ బిహేవ్.
0: గురువులను ఏ రీతిగా గౌరవించాలి?
1: హౌ వన్ షుడ్ రెస్పెక్ట్ వన్స్ ఓన్ టీచర్.
0: తోటి బాలులతో మనం ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: హౌ టు కండక్ట్, హౌ టు మింగిల్ అమంగ్ ఫ్రెండ్స్.
0: ఈ విధమైనటువంటి విషయములు ఈనాడు ఎక్కడ కూడా ఎవరు యోచించటం లేదు.
1: నోబడి ఈజ్ బాదర్డ్ అబౌట్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్.
0: పాఠశాలకు పోయిన తక్షణమే తోటి బాలుల చేత మనం ఏ రీతిగా మెలగాలి అనేటువంటి దాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: The moment one is admitted to school, one should know how to move, mingle among classmates.
0: Intiye kaaka aa yokka nibandhanalu kudanu manamu chakkaga gurtinchi vartinchali.
1: We should also take into cognizance the regulations of the institution.
0: Vidya samasthala yokka discipline nu manam kontha varaku gurtinchi vartinchali.
1: We have to clearly understand the code of discipline of the institution and behave accordingly.
0: ee vidhamainatuntivi satyantyamulainatunti gurtulu manam gurtinchinappude vidyarthulu aadarshavantamainatunti vidyarthuluga roopondutaru.
1: When once these eternal truths are realized and put into practice, students will no doubt will be ideals.
0: Namamu namini chooputundi.
1: The name will direct you to the person.
0: Nama roopamulo rendu kudanu ప్రవర్తనను ప్రబోధిస్తుంది.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ స్పీక్ ఆఫ్ ద కాండక్ట్ ద బిహేవియర్.
0: ఈ రెండింటి యొక్క ప్రబోధించినటువంటి యొక్క ప్రవర్తనను మనం ఆచరణలో పెట్టాలి, ఆదర్శాన్ని అందించాలి.
1: దీస్ టూ ఆస్పెక్ట్స్ మస్ట్ బి రియలైజ్డ్, అండర్స్టూడ్ ఇన్ ఫుల్ అండ్ ప్రాక్టీస్డ్ ఇన్ లైఫ్.
0: పూర్వం పల్లెలు ఎందు కుక్కరో కోయని కోడి కూయగనే చక్కగా నిద్ర మంచము నుండి లేము.
1: ఇన్ ఎర్లీ టైమ్స్ పీపుల్ వుడ్ యూజ్ టు గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్ in the early hours of the morning listening to the sounds of the
0: hummingbird. దేహ బాధ తీర్చుకొని జలకమాడి ధరించి చలిది భుజించు.
1: They attend to the calls of nature, they will have their bath.
0: హితమైన వస్తువులు ఎంతయు నమిలి మితముగా దించుండు మేలు నీకు.
1: They will consume the food in a limited way, in a palatable way.
0: బడికేకి శ్రద్ధగా పాఠములు నేర్చి అణకవగల బాలుడు అనిపించుకొనుము.
1: They go to school in all humility and learn.
0: తేమలో ఎప్పుడు తిరుగుంగబోకు.
1: Never move about in rain.
0: మురికి గుంటల చెత్త పోగులు నింటి.
1: Never be anywhere near.
0: దరి నుండి నీయకు దానకీడగను. దరి నుండి నీయకు.
1: Never be anywhere near that.
0: పరుగుడు చెరుగుడి బంతులాటయిరు.
1: And then participate in games, run where.
0: సరియైన వేళలో సలుపుచునుండా.
1: If you act at the right moment,
0: పై రీతులన్నీ పరికింతువేని ఆరోగ్య భాగ్యములు అనుభవించదు.
1: If you follow all the above rules of conduct, you are bound to be healthy.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యకు పూర్వము మన ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవాలి.
1: We have to maintain our perfect health before we go to learning.
0: దశరథునకు లేకలేక పుట్టినటువంటి నలుగురు కుమారులు వారిని ఏ విధమైన యొక్క ఆచరణలో పెట్టి వారిని అదుపులో నుంచి ఆదర్శాన్ని అందించారు.
1: దశరథ హ్యాడ్ ఫోర్ సన్స్ ఆఫ్టర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ ప్రేయర్ అండ్ వెయిటింగ్ అండ్ హి హస్ టేకెన్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే.
0: ఈనాటి విద్యార్థులు తండ్రిని ఏ రీతిగా గౌరవించాలి, తండ్రి మాటలు ఏ విధంగా మనం నడుచుకోవాలి, తల్లి యొక్క బోధనలు మనం ఏ రీతిగా అనుసరించాలి అనేటువంటి యొక్క విషయంలో ఏమాత్రమూ జ్ఞప్తి అంది ఉంచుకోవటం లేదు.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ హౌ టు రెస్పెక్ట్ అండ్ రివియర్ వన్స్ ఓన్ మదర్, హౌ టు ఫాలో హర్ కమాండ్ ఇన్ లైఫ్.
0: యజ్ఞ దీక్ష నిమిత్తమై విశ్వామిత్రుడు దశరథ దగ్గరికి రావటం చేత
1: విశ్వామిత్ర అప్రోచ్ దశరథ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్ ది సీక్రెట్ రిచువల్ యజ్ఞ.
0: దశరథుడు గౌరవించి ఉన్నత ఆశ్రమం నసంగి మీరు వచ్చిన కారణం ఏమిటని తెలుపమని ప్రార్థించాడు.
1: దశరథ రిసీవ్డ్ సేజ్ విశ్వామిత్ర ఇన్ ఆల్ కర్టసీ, ఎక్స్టెండెడ్ హాస్పిటాలిటీ.
0: మన ఇంటికి వచ్చినటువంటి ప్రతి వ్యక్తిని కూడా మనం గౌరవించి ఆదరించి ఆనందాన్ని అందించడానికి తగిన కృషి చేయాలి.
1: We have to make every attempt to receive our guest in a befitting manner, extending all reception and cordiality and hospitality.
0: లోక కళ్యాణ నిమిత్తమై నేను ఒక యజ్ఞము సంకల్పించాను.
1: Dasharatha, I have determined to conduct a sacred ritual for the welfare of the whole world.
0: కాని దీనికి అనేక విధములైనటువంటి ఒక రాక్షసులు ఆటంకములు కల్పుతున్నారు.
1: But we there's constant interference by the demons in that area.
0: నాకు శక్తి లేకపోలేదు.
1: I do have power.
0: నాకు అన్ని అస్త్రములు కూడా ఉంటున్నాయి.
1: I have all the weapons.
0: అన్ని విధములైనటువంటి శక్తి సామర్థ్యములు కూడా ఉంటున్నాయి.
1: I got all capacities.
0: కానీ యజ్ఞదీక్షను పూనటం చేత నేను ఈ అస్త్రములు గాని ఈ యొక్క దీనిని ఉపయోగించడానికి వీరిపైన ద్వేషమును పూనడానికి నాకు ఏమాత్రం అర్హత లేదు.
1: Since I am in the process of conducting the sacred ritual, I am not eligible to make use of any weapon or fight with
0: anyone. ప్రమాణమును స్వీకరించాను.
1: In fact, I have accepted this sacred ritual to be performed.
0: వీరిని నేను శిక్షించడానికి ఏ మాత్రం కూడాను సరియైనటువంటిది కాదు.
1: At this stage, I am not supposed to punish anybody.
0: కనుక ఈ లోక సంరక్షణార్థమే ఆచరించినటువంటి యొక్క యజ్ఞమును మీ కుమారుడు సంరక్షించడానికి నేను కోరుతూ వచ్చాను.
1: Therefore, for this sacred ritual which is being undertaken for the safety and security of the entire world needs every protection by your sons. So I want them.
0: ఒక విధమైన షాక్ మాదిరి వచ్చేసింది.
1: Dasharatha was shocked.
0: లేత వయస్సునందే ఇల్లును వదలి ఏ రాక్షసులను ఏ పెద్దలను ఏ యజ్ఞయాగాది కృతువులను ఏనాడు కూడా వారు ఆచరించలేదే చూడలేదే. అలాంటి కసిగంధలను అలాంటి అపవిత్రమైనటువంటి యొక్క హృదయమైన చోట వీళ్ళని పంపటం చాలా న్యాయంగా కనిపించడం లేదు.
1: Dasharatha hesitated very much because the boys are quite young, tender age. They have not seen any demon before. They don't know how to safeguard and protect yajna, sacred rituals.
0: Swami, chaminchandi.
1: Please pardon me.
0: Mee yajna samrakshananta kudanu nenu teesukuntanu.
1: Swami, please pardon me.
0: Enni vela sainyamnanta kudanu nenu teesukoni vastanu.
1: I will be followed by thousands of battalions of army.
0: Ee pashupalu matram ee yajnamulu kaigi teesukoni ponakkaledu.
1: Please don't ask for these young boys.
0: వారికి ఏమీ తెలియదు.
1: దే డు నాట్ నో ఎనీ.
0: అస్త్రశస్త్ర విద్యలో ఎట్టి అభ్యాసమూ లేదు.
1: దే ఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ ఇన్ మేకింగ్ యూజ్ ఆఫ్ వెపన్స్.
0: 12వ సంవత్సరం దాటి 13వ సంవత్సరం వస్తుండాలి.
1: దే హావ్ జస్ట్ క్రాస్ 12, నౌ దే ఆర్ 13.
0: ఇలాంటి పిల్లల్ని నేను ఏ రీతిగా యజ్ఞ సంరక్షణకై పంపేది?
1: హౌ కెన్ ఐ సెండ్ దెమ్ టు ప్రొటెక్ట్ ద సీక్రెట్ యజ్ఞ?
0: ఈ సమయాన్ని పురస్కరించుకుని విశ్వామిత్రుల వారు కొంత క్రోధమును చూపడానికి ప్రయత్నించాడు.
1: Watching this whole moment, Vishwamitra was angry at the sight of this.
0: Ikshvaku vamshamunandu aadina maata tapparu.
1: Those who belong to this Ikshvaku clan will never go back by the promise given.
0: Meer ichina karyam emto nenu tappaka nerveesthanani maata icharu.
1: In fact, you have promised that you will follow what I said.
0: Itti maata neevu tappadaniki emaina nyayam unda neeku?
1: Can you take your promise back?
0: Neeku nyayam ayithe nenu vellipothanu annadu.
1: Is it justifiable? If you think so, I will return.
0: Kani rishul daggara chaala jagrataga undali.
1: One has to be very careful with regard to sages.
0: Swamulu daggara paamulu daggara chaala jagrataga meligali.
1: One has to be very careful as you deal with swami and paamu the snake.
0: Then ye shapamlo ostado emo.
1: Well, one may be put to any curse.
0: అని కొంచెం భయపడి వశిష్ఠుల వారిని పిలిపించాడు.
1: He was very much afraid of the situation and summoned Vasistha.
0: వశిష్ఠుల వారు వచ్చి విశ్వామిత్రుని సగౌరవంగా తీసుకుని అతనితో సంభాషణ జరిపాడు.
1: Vasistha came and started talking with Vishwamitra.
0: దీంతో కొంత తృప్తి పడ్డాడు దశరథుడు.
1: Dasharatha was satisfied to some extent.
0: నాయన, మన పిల్లలు సామాన్యమైన పిల్లలు కాదు.
1: Our children are not ordinary people.
0: నీవు కేవలం పుత్రవాత్సల్యం చేత నీవింత దిగులొందుతున్నావు.
1: Because of your worldly physical attachment affection, you are losing this sight.
0: నీ దృష్టిలో వారు పుత్రులే కాని
1: from your point of view are your
0: sons. రాక్షసత్వంలో వాళ్ళు పిడుగులు వంటి వారు.
1: In fact, they are mighty and very powerful.
0: వారి శక్తి సామర్థ్యములు నీవు మాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: You are not making an attempt to know their capacities, their potentialities.
0: రాముల్ని పిలిపించాడు.
1: And then he asked Rama to go there.
0: రాములు వస్తే ప్రక్కన లక్ష్మణుడు కూడా రావాలి.
1: అండ్ రామ విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ.
0: ఇది వారి యొక్క అలవాటు.
1: దిస్ హెస్ బిన్ ద ప్రాక్టీస్.
0: ఇద్దరు కూడా వచ్చి
1: బోత్ కేమ్.
0: తండ్రికి నమస్కరించారు.
1: దే డిడ్ నమస్కార.
0: గురువైన వశిష్ఠుల వారికి నమస్కరించారు.
1: ఆల్సో వశిష్ఠ.
0: తండ్రి గారు విశ్వామిత్రుని ఇంట్రడ్యూస్ చేయటం వల్ల వారికి కూడా నమస్కరించారు.
1: అండ్ విశ్వామిత్ర వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై దశరథ టు బోత్ ఆఫ్ దెమ్.
0: నెమ్మదిగా నిలుచుకున్నారు.
1: దే స్టూడ్ దేర్ సైలెంట్లీ.
0: వారిని చూస్తూ కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ వాచింగ్ బోత్ ఆఫ్ దేమ్.
0: వారి తేజస్సు లోపల వచ్చేటువంటి యొక్క ప్రకాశము తనను తానే మర్చిపోయింది.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ హింసెల్ఫ్ వాచింగ్ ద బ్రిలియన్స్ ద రేడియన్స్ అరౌండ్ దెం.
0: వారికి నమస్కారం చేయాలని సంకల్పించాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాంటెడ్ టు డు నమస్కార టు బోత్ ఆఫ్ దెం.
0: కానీ పిల్లలైనటువంటి వీరికి నేను నమస్కారం చేయటము ఇది సరైనటువంటి నమస్కారం కాదు.
1: బట్ హీ నోస్ దట్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఫర్ హిమ్ టు డు నమస్కార.
0: అని తనలో తాను నమస్కరించుకొని
1: హీ హాస్ పేడ్ రెస్పెక్ట్స్ విద్ ఇన్ హింసెల్ఫ్.
0: వారిని చూస్తూ ఆనందంగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు.
1: విశ్వామిత్ర వాజ్ ఎక్స్టాటిక్ స్టేరింగ్ ఎట్ దెం.
0: వశిష్ఠుల వారంతా కూడా దశరథునికి విన్నవించారు.
1: వశిష్ట నరేటెడ్ ఇన్ ఫుల్ వాట్ ఆల్ హాడ్ హ్యాపెండ్.
0: ఈ పిల్లల లోపల వారికి ఉన్నటువంటి అలవాట్లు ఎలాంటివి?
1: వాట్ ఆర్ దేర్ హ్యాబిట్స్?
0: ఎక్కడికి పోయినప్పటికీ
1: వేర్ ఎవర్ దే గో,
0: రాముని వెంట లక్ష్మణుడు,
1: రామా విల్ బి ఫాలోడ్ బై లక్ష్మణ,
0: భరతుని వెంట శత్రుఘ్నుడు,
1: భరత విల్ బి ఫాలోడ్ బై శత్రుఘ్నుడు,
0: నీడవలే వెంటాడుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఫాలోడ్ దెమ్ లైక్ ఎ షాడో.
0: దీనికి కారణం ఏమిటి?
1: వై?
0: దీని ముందు చరిత్ర మనం కొంత విచారించినప్పుడే
1: when once we investigate
0: ee kaaranalu manaku chakkaga artham avutayi.
1: We know the mystery behind it.
0: Putrakameshti yagam jarigina tarvata
1: at the end of Putrakameshti
0: yaga prasadam entundi payasamanu
1: when the sacrificial food is offered
0: vasishtha tecchi
1: vasishtha brought
0: tandi ainatundi dasharatha chetiki icharu
1: and offered to dasharatha the father.
0: Dasharathudu kausalya chetiki ichi meeru mugguru panchukondi annaru.
1: Dasharatha gave this payasa, the pudding, to Kausalya, wanted her to share with other two.
0: Kausalya pattaprani.
1: Kausalya is the queen.
0: Aameku puttinatvanti biddaku tappaka rajyam chikkutundi aneetvanti dhairyam undi.
1: In fact she has got full conviction that her son would be coronated.
0: Pendiki puramu
1: prior to the wedding
0: keke raju daggara pramanam teeskunnadu Dasaratha maharaju.
1: In fact Dasaratha made a promise to the Kekaya king.
0: నీ కుమార్తెకు పుట్టినటువంటి పిల్లకి నేను రాజ్యం పట్టాభిషేకం చేస్తానన్నాడు.
1: హీ మేడ్ ఎ ప్రామిస్ దట్ హర్ సన్ వుడ్ బి కరోనేటెడ్.
0: దీనివల్ల వీరిద్దరు కూడా ఆనందంగా తీసుకున్నారు.
1: సో బోత్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ దిస్ న్యూస్ ఇన్ ఎ గుడ్ వే.
0: సుమిత్ర చాలా గుణవంతురాలు.
1: సుమిత్ర ఇస్ వర్చ్యువస్ లేడీ.
0: పవిత్రమైనటువంటి హృదయం కలిగిన
1: సీక్రెట్ హార్టెడ్.
0: ఆమెకు కూడా ఇచ్చారు.
1: And she too had her share.
0: Ame telusukundi lo lopala.
1: She was thinking within.
0: Ee payasam valla naaku puttetundi pillal valla em prayojanam?
1: What for the children who are begotten after partaking this prasad?
0: Paraloka seva cheyavalsi vachindi kaani meeru em matramu swatantranga jeevinchaleru.
1: The sons who are going to be born would have to serve others. They have no independence.
0: Ee paluku palakaledu.
1: She didn't utter a single word.
0: Mauranga aa kappu teesukoni టాప్ లెవెల్ కు పోయింది అనగా మేడపైకి పోయింది.
1: షీ కలెక్టెడ్ దట్ కప్ విత్ ది రైస్ పుడింగ్ ప్రసాద అండ్ క్లైమ్ టు ది టెరెస్.
0: శిర స్నానం చేయటం చేత ఆనాడు ఫ్యాన్లు, హెయిర్ రిగోర్లు ఇలాంటివంతా లేవు.
1: షీ హ్యాడ్ హెడ్ బాత్, దేర్ వాజ్ నో హెయిర్ డ్రయర్ ఇన్ దోస్ డేస్.
0: సూర్యుడు ప్రకాశిస్తుంటే ఆ గిన్నెను అక్కడ పెట్టి తాను తల ఈ విధంగా ఆర్పుకుంటూ వచ్చింది.
1: As it was the broad daylight, she kept the cup on one side and she was drying her hair.
0: Tachchana me ekkada nunchi vachindo oka garuda vachindi aa cup ni ettukone poyindi.
1: In the meantime kite came over there and collected the cup.
0: Chaala bayapadipoyindi Sumitra.
1: She was very much afraid of the situation.
0: Nenu alakshyam cheyatam valanu
1: because of my negligence.
0: Ajagrataga undatam chetanu
1: because of my negligence.
0: ఈ విధంగా జరిగిపోయింది. అతను ఏ విధంగా నన్ను బాధిస్తారో ఏమో, అతని యొక్క మనసు ఏ విధంగా కష్టపడుతుందో ఏమో, పతిని బాధ పెట్టకూడదు.
1: షీ ఈస్ వెరీ మచ్ వరీడ్ వాట్ వుడ్ హ్యాపెన్ టు హర్, హౌ షీ వుడ్ ఇంకర్ డిస్ప్లెజర్ టు హర్ హస్బెండ్, వాట్ పనిష్మెంట్ షీ హస్ టు ఫేస్.
0: క్రిందికి వచ్చింది.
1: షీ గాట్ డౌన్ ఫ్రమ్ ద టెరెస్.
0: క్రిందికి వచ్చేసేటప్పటికి చెప్పింది ఈ యొక్క విషయము. గ్రద్ద ఈ విధంగా నా యొక్క పాయసపు కప్పును తీసుకుని పోయింది.
1: షీ టోల్డ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెన్డ్ దట్ ద కైట్ హస్ కలెక్టెడ్ ద కప్.
0: కౌసల్య కైకేయి చాలా గుణవంతులు.
1: కౌసల్య కైకేయి ఆర్ హైలీ నోబుల్ అండ్ వర్చువస్.
0: గొప్ప కీర్తిని పొందినటువంటి వారు.
1: దే ఆర్ హైలీ రిప్యూటెడ్
0: యజ్ఞయాగాది కథల లోపల కూడా కైకేయి చాలా ధీమంతంత పొందినటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ ది కాండక్ట్ ఆఫ్ ఆల్ ది
0: సెక్రెటరీ నేర్చినటువంటి కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ కైక ఇస్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చర్.
0: చిన్న వయసులో రామునకును భరతునకును ఈ అస్త్రశస్త్ర విద్యలు నేర్పినటువంటిది కైకనే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ వాస్ కైక హూ టాట్ ఆల్ ది ఎక్స్పర్ట్స్ ఇన్ ఆర్చరీ టు హర్ సన్స్.
0: కైక చాలా గుణవంతురాలు.
1: కైక ఇస్ హైలీ వర్చువస్.
0: అక్కడ పిలిచింది.
1: She called her sister.
0: అక్క మీరు బాధపడనక్కర్లేదు.
1: Don't feel sad.
0: మన ముగ్గురు ఒక్కటే.
1: All the three of us are one.
0: అందరూ ముగ్గురు కూడా సమభాగంగా తీసుకుందాము.
1: Let us share what all lot we have.
0: ఈ కాలంలో ఆ విధమైనటువంటి ఐకమత్యం వస్తుందా?
1: Do you find that mentality today?
0: ఈ యొక్క సతుల్లో ఉన్నటువంటి యొక్క ప్రేమసత్వము, ఈ అహంకారహీనత, కొంత ఐకమత్యము ఎంత పవిత్రమైనప్పటిదో మీరు విచారించండి.
1: హౌ సీక్రెట్ ది యూనిటీ, ది హార్మనీ అండ్ ద సిస్టర్లీ ఫీలింగ్ అమంగ్ దోస్ పీపుల్.
0: తన కప్పులో అర్ధాన్ని ఆమె కప్పులో పోసింది.
1: అండ్ షీ షేర్డ్ హాఫ్ ఆఫ్ హర్ లాట్.
0: కౌసల్య పట్టపురాణి.
1: కౌసల్య ఇస్ ద క్వీన్.
0: అమ్మా, మనం ముగ్గురు సమానులే.
1: ఆల్ ది త్రీ ఆఫ్ అస్ ఆర్ సేమ్.
0: ఇదిగో నాలుకుడిని అర్థం పోస్తున్నానని ఆమె కప్పులో అర్థం పాయసము సుమిత్ర కప్పులో పోసింది.
1: అండ్ షీ ఆల్సో షేర్డ్ హర్ హాఫ్.
0: ఈ ముగ్గురు కప్పులు తీసుకున్నారు.
1: ఆల్ ది త్రీ కలెక్టెడ్ కప్స్.
0: వస్త్ర వారి దగ్గరికి వెళ్లి
1: ది అప్రోచ్ ఆఫ్ సిస్టర్,
0: యజ్ఞదేవతకు నమస్కారం చేసి
1: ది పేడ్ ఆల్ రెస్పెక్ట్ టు ది ఆల్టర్,
0: ఆజ్ఞని పుచ్చుకున్నారు.
1: అండ్ ది గాట్ పర్మిషన్.
0: వశిష్ఠ వారు సెలవిచ్చారు.
1: వశిష్ఠ పర్మిటెడ్ దెమ్ టు గో హెడ్.
0: ముగ్గురు నమస్కారం చేసుకున్నారు.
1: ఆల్ ది త్రీ డిడ్ నమస్కార్.
0: ముగ్గురు కనులు మూసుకుని ఆ పాయసాన్ని భుజించారు.
1: క్లోజింగ్ దేర్ ఐస్ ఇన్ ఆల్ హ్యూమిలిటీ అండ్ ప్రేయర్ఫుల్నెస్ దే కన్స్యూమ్డ్ ప్రసాద్.
0: ఈ ప్రసాదం భుజించిన తర్వాత కొన్ని నెలలకు వారికి తెలిసింది కుమారులు పుట్టబోతారు అని.
1: ఆఫ్టర్ సమ్ టైమ్ దే కుడ్ నో దట్ దే ఆర్ గోయింగ్ టు హావ్ చిల్డ్రన్.
0: ఈ సంగతి తెలుసుకుని వారు ఎంతో లోపల ఆనందిస్తూ వచ్చారు.
1: దే వర్ సో హ్యాపీ విత్ దెన్.
0: కానీ ఈ దీనిని కృతజ్ఞతగా నిరూపించి వారికి చూపించాలని సుమిత్ర చాలా గాఢమైనటువంటి విశ్వాసంతో ఉంది.
1: సుమిత్ర హ్యాడ్ ఫుల్ ఫెయిత్ దట్ షీ వుడ్ హావ్ ఎన్ ఒకేజన్ టు ఎక్స్ప్రెస్ హర్ గ్రాటిట్యూడ్ టు బోత్ ఆఫ్ ది సిస్టర్స్.
0: పుట్టిన తక్షణమే ఇద్దరు పిల్లలు వచ్చారు.
1: అండ్ షీ హాడ్ ట్విన్స్.
0: ఆ ఇద్దరు పిల్లల్ని కూడాను ఆమె ఎంత చాకడానికి ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాలేదు.
1: ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ ఫర్ హర్ టు ఫాండల్ దెమ్, టు టేక్ కేర్.
0: రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, పాలు లేదు.
1: ట్విన్స్ డిడ్ నాట్ స్లీప్.
0: ఎప్పుడు చూసినా కానీ శత్రుఘ్నుడు భరతుడు అని లక్ష్మణుడు ఏడుస్తూ కూర్చునేటువంటి వారు.
1: శత్రుఘ్న లక్ష్మణ, దే వెంట్ ఆన్ క్రైయింగ్ ఆల్ ద టైమ్.
0: ఆ చిన్నపిల్లుడు ఈ విధంగా ఏడుస్తూ కూర్చోవటం చేత ఆమెకేమీ అర్థం కాకుండా వశిష్ఠ వారి దగ్గరికి ఎత్తుకుని పోయింది.
1: షీ వాజ్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్, వరీడ్ వై ద కిడ్స్ వర్ క్రైయింగ్ ఆల్ ద టైమ్ అండ్ అప్రోచ్ వశిష్ఠ టు నో ద రీజన్.
0: వీళ్ళకి ఏదైనా లోపల బాధలు ఏమైనా ఉన్నాయా?
1: She said, Guruji,
0: లేక వ్యాధులు ఏమైనా ఉన్నాయా?
1: Do they have any pain or any complaint?
0: ఏ దైవరక్షణ తక్కువగా ఉందా?
1: Or am I not taking care of them?
0: అనుగ్రహించి నాకు తెలపండి అని చెప్పి ప్రార్థించింది.
1: Please let me know the reason why they cry.
0: ఆయన కన్నులు మూసుకున్నాడు. యోగ దృష్టితో చూచాడు.
1: He closed his eyes and he could have vision.
0: అమ్మా, రాముని యొక్క అంశం నుంచి వచ్చినటువంటి వాడు లక్ష్మణుడు.
1: You please understand, Lakshmana is the spark of Rama.
0: Kausalya adda paasam nunchi puttinatunte vaadu ee okka lakshmanudu.
1: And is born because of the half share that she received from Kausalya.
0: Kaika adda bhagam nunchi puttinatunte vaadu Shatrughnudu.
1: Shatrughna is born because of the half share of
0: Kaika. Shatrughna yokka amsamu ఈ యొక్క శత్రుఘ్నుడే ఈ భరతుని యొక్క అంశము.
1: సో శత్రుఘ్న ఇస్ ద స్పార్క్ ఆఫ్ భరత.
0: లక్ష్మణుడు రామ అంశము.
1: లక్ష్మణ ఈజ్ ద పార్ట్ ఆఫ్
0: రాముడు. దగ్గర పోయి ఈ లక్ష్మణ్ పండబెట్టండి.
1: సో మేక్ లక్ష్మణ లై బై ది సైడ్ ఆఫ్ రామ.
0: భరతుని దగ్గర తీసుకెళ్లి ఈ శత్రుఘ్ని పండబెట్టండి.
1: సో ఆల్సో మేక్ శత్రుఘ్న లై బై ది సైడ్ ఆఫ్ భరత.
0: చక్కగా నిశ్చింతంగా నిద్రపోతారు.
1: దే విల్ స్లీప్ వెల్.
0: గురువాగ్ని ప్రకారం తీసుకుని వచ్చింది.
1: షీ ఫాలోడ్ గురుస్ కమాండ్.
0: ఏ విధమైనటువంటి ఒక కథలు లేకుండా కన్ను మూసుకుని నిద్రించినటువంటి వారు హాయిగా ఉంటున్నారు.
1: ద చిల్డ్రన్ హూ డిడ్
0: పాడుకుంటూ ఉంటున్నారు.
1: దే స్లెప్ట్ సో నైస్లీ. ఇద్దరు
0: పాడుకుంటూ లేచారు.
1: దే గాట్ అప్ వైల్ ప్లేయింగ్.
0: ఈ ఆనందాన్ని చూసి సుమిత్ర చాలా గొప్ప ఆనందాన్ని అనుభవించింది.
1: సుమిత్ర వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ వాచింగ్ దిస్.
0: కౌసల్య ఇరువురు ఉండినటువంటి సమయం లోపల వెళ్ళింది సుమిత్ర.
1: సుమిత్ర వెంట్ ఎట్ ఎ టైమ్ వెన్ కౌసల్య కైక వర్ టుగెదర్.
0: అక్క,
1: సిస్టర్,
0: చెల్లి, మీ ఇద్దరి ప్రసాదమే ఈ పిల్లలు.
1: దీస్ చిల్డ్రన్ ఆర్ బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్.
0: లేకపోతే నాకు బిడ్డలు ఇక్కడ.
1: ఆర్ ఎల్స్ ఐ వుడ్ నాట్ హావ్ హ్యాడ్.
0: కనుక ఈ రెండు బిడ్డలను కూడాను, ఇగో ఒక బిడ్డను మీ కుమారుని సేవ కోసం, ఒక బిడ్డను ఈ కుమారుని సేవ కోసమని, రాముని సేవ కోసమని లక్ష్మణ్ అర్పితం చేసింది.
1: నౌ ఐ ఆఫర్ వన్ చైల్డ్ లక్ష్మణ టు సర్వ్ రామ.
0: భరతుని యొక్క సేవ కోసమని శత్రుఘ్న అర్పితం చేసింది కైకకు.
1: అండ్ షీ హాస్ హ్యాండెడ్ ఓవర్ శత్రుఘ్న టు కైక.
0: ఇది కేవలం ఇది మీ యొక్క సొత్తులే.
1: They are your property.
0: నేను నిమిత్త మాత్రమే.
1: I'm only an instrument.
0: ఈ పిల్లలు మీ ప్రసాదాలే.
1: And these children are your gift.
0: వీరు సేవలు చేసే నిమిత్తమే నా యొక్క గర్భంలో పుట్టారు.
1: They are born to serve them.
0: నేను ఎంతో ధన్యురాలను.
1: I'm really
0: ఇలాంటి సేవకులను నేను లోకానికి అందించడం అనేటువంటిది నా యొక్క గొప్ప అదృష్టం.
1: I'm really lucky to have children who are ready to serve.
0: తనలో తాను ఎంతో ఆనందించుకొని.
1: She was so happy with them.
0: భరతుని వెంట శత్రుఘ్నుడిచ్చింది.
1: And she గేవ్ శత్రుఘ్న టు ఫాలో భరత.
0: రాముని వెంట లక్ష్మణుడు ఇచ్చింది.
1: అండ్ లక్ష్మణ వాస్ టు ఫాలో రామ.
0: అంతే, ఇంకా రాముని ఎక్కడ అడుగు పెడితే లక్ష్మణుడు ఎక్కడ పోవాలి.
1: రైట్ ఫ్రమ్ దట్ మూమెంట్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: భరతుడు ఎక్కడ అడుగు పెడితే శత్రుఘ్నుడు ఎక్కడ పోవాలి.
1: సో ఆల్సో శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: ఈ విధమైనటువంటి యొక్క జీవితాన్ని వారు గడుపుతూ వచ్చారు.
1: దాట్ హ్యాస్ బీన్ ది ప్యాటర్న్ ఆఫ్ లైఫ్.
0: కేవలం వీరు సేవకులు మాత్రమే కాదు,
1: దర్ నాట్ మియర్లీ సర్వెంట్స్.
0: ఈ యొక్క రాములు భరతుడు కూడాను వీరిని వదలు ఒక క్షణమైన ఉండేటువంటి వారు కాదు.
1: అండ్ దే నెవర్ లెఫ్ట్ ది కంపెనీ ఆఫ్ ది అదర్ టు.
0: ఏదైనా మధురమైన పదార్థములు రాములకు తెచ్చిస్తే లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టేటువంటి వాడు కాదు.
1: ఇఫ్ ఎనీ స్వీట్ ఈజ్ ఆఫర్డ్ టు రామ, హీ విల్ నెవర్ టచ్ అంటిల్ లక్ష్మణ అరైవ్స్ దేర్.
0: పుట్టిన పండుగని తల్లి ఏమైనా కూడాను కొంచెం ఘనకార్యంగా కూడా ఏదైనా చేస్తే ఏమాత్రం అంగీకరించేటువంటి వాడు కాదు.
1: ఆన్ బర్త్డేస్ వెన్ స్పెషల్ ప్రిపరేషన్స్ ఆర్ మేడ్,
0: లక్ష్మణుడు వచ్చేంత వరకు ఏమాత్రం ముట్టడు.
1: హీ వెయిటెడ్ అంటిల్ లక్ష్మణ అరైవ్.
0: భరతుడు కూడా అంతే.
1: సో ఆల్సో భరత.
0: శత్రుడు వచ్చేంత వరకు కూడాను ఏ మధురమైన పదార్థములు కూడాను తాను భుజించడానికి ప్రయత్నించలేదు.
1: అంటిల్ శత్రుఘ్న అరైవ్డ్ దేర్ భరత నెవర్ యాక్సెప్టెడ్ ఎనీ ఫుడ్.
0: కనుకనే భరతుణ్ణి వివాహమైన తర్వాత,
1: సో ఆఫ్టర్ ది వెడ్డింగ్ ఆఫ్ భరత్,
0: తన మేనమామైనటువంటి కైకేయి రాజు,
1: హిజ్ ఓన్ అంకుల్ ది కింగ్ ఆఫ్ కైకేయి,
0: అనగా కాశ్మీర్ రాజా,
1: ది రాజా ఆఫ్ కాశ్మీర్,
0: ఆయన తన కుమార్తెను తన ఇంటికి తీసుకుని పోయాడు.
1: అండ్ హిస్ ఇన్ ఫ్యాక్ట్ హిస్ టేకింగ్ హిస్ డాటర్ అలాంగ్ విత్ హిమ్.
0: అప్పుడు
1: దెన్
0: భరతుణ్ణి మాత్రమే పిలిచాడు, కానీ శత్రుఘ్నుని పిలవలేదు.
1: ఇట్ వాజ్ ఓన్లీ భరత వాజ్ సపోజ్ టు గో.
0: భరతుడు కూడా శత్రుఘ్ని రమ్మని చెప్పలేదు.
1: భరత నెవర్ ఆస్క్డ్ శత్రుఘ్న టు ఫాలో.
0: ఏ చరిత్ర ఎందుకు లేదు.
1: ఇన్ నో నరేషన్ డిస్క్రిప్షన్ ఇట్ వాస్ దేర్.
0: అప్పుడు భరతుని వెంట శత్రుఘ్నుడు వెంట వెళ్లాడు.
1: శత్రుఘ్న ఫాలో భరత.
0: రాముని అరణ్యానికి పంపినప్పుడు అతని వెంట లక్ష్మణుడు కూడా వెంట పోయాడు.
1: వెన్ రామ వాజ్ సెంట్ టు ద ఫారెస్ట్ హి వాజ్ ఫాలోడ్ బై లక్ష్మణ.
0: రాముని ఎంతో చెప్పాడు, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు నా వియోగంతో చాలా బాధపడుతుంటారు, వాళ్ళని ఓదార్చడానికి వారికి శాంతి చేయడానికి నీవు ఇంటి దగ్గరనే ఉండమని చెప్పాడు.
1: రామ టోల్డ్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ద పేరెంట్స్ ఆర్ ఏజ్ దే నీడ్ యువర్ సర్వీస్ బెటర్ యూ స్టే బ్యాక్.
0: అన్నా నా తల్లి నీ సేవ నిమిత్తమే నన్ను ఇక్కడ పంపించింది.
1: ఇన్ఫాక్ట్ మై ఫాదర్ హెస్ సెంట్ మీ టు
0: సర్వ్. తండ్రి ఆజ్ఞను నడుచుకున్నావు, నేను తల్లి ఆజ్ఞను నడుచుకోవాలి.
1: అండ్ యూ ఫాలో ద కమాండ్ ఆఫ్ ఫాదర్.
0: పితృదేవో భవ, పితృదేవో భవ, ఈ రెండు కూడా మనకు ప్రధానమైన ప్రమాణములు.
1: ఫాదర్ ఈస్ గాడ్, మదర్ ఈస్ గాడ్, దే ఆర్ ది డిక్టా, సేక్రెడ్ డిక్టా టు బి ఫాలోడ్.
0: లక్ష్మణుడు వెళ్ళాడు రాముల వెంట.
1: సో సేయింగ్ లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఎంత చెప్పినా కూడా వినలేదు.
1: హీ డిడ్ పే హీడ్
0: శత్రుడు అంతే.
1: సో ఆల్సో శత్రుఘ్న,
0: శత్రుఘ్ని యొక్క గుణగణములు రామాయణంలో ఎక్కడ కూడా కనిపించడం లేదు. కానీ
1: ద వర్చ్యూస్ ఆఫ్ శత్రుఘ్న ఆర్ నాట్ నోటీస్ ఇన్ రామాయణ.
0: శత్రునాశనం చేసేటువంటి వాడు శత్రుఘ్నుడు.
1: ఇన్ఫాక్ట్ శత్రుఘ్న ఇస్ ద బెస్ట్ వారియర్ టు కిల్ ఎనిమీస్.
0: ఎక్కడే కానీ రాములకు భరతులకు శత్రువులు కనిపించారా, ఇంకా వారిని ఏమాత్రం బ్రతకనివ్వరు.
1: అండ్ శత్రుఘ్న విల్ నాట్ అలౌ ఎనీ ఎనిమీ టు సర్వైవ్.
0: కానీ అలాంటి సందర్భాలు ఎక్కడ కూడా కనిపించలేదు.
1: దోస్ సర్కమ్స్టాన్సెస్ హావ్ నాట్ బీన్ రిటన్.
0: భరతుని వెంట శత్రుఘ్నుడు వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: శత్రుఘ్నుడు ఒక్కడే మాత్రమే వెళ్ళాడు.
1: అండ్ శత్రుఘ్నలో
0: అతనికి వివాహమైంది.
1: అండ్ హి వాస్ ఆల్సో మ్యారీడ్.
0: భరతుడు భార్యతో పాటు వెళ్ళాడు.
1: భరత వాస్ ఫాలోడ్ బై హిస్ వైఫ్.
0: తండ్రి గారింటికి.
1: అండ్ హి వెంట్ టు హిస్ హౌస్.
0: ఈయన భార్య కూడా తీసుకుని పోలేదు.
1: శత్రుఘ్న వెంట్ ఆల్ అలోన్ అనకంపనీడ్ బై వైఫ్.
0: ఒక్కడే ఒక్కడు ఆ యొక్క భరతునితో వెళ్ళాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ హిమ్ ఆల్ అలోన్.
0: ఎలాంటి గుణములంటే ఇలాంటివి వారికి చాలా పవిత్రమైనటువంటి యొక్క గుణములు.
1: దే హాడ్ సీక్రెట్ క్వాలిటీస్ వర్చ్యూస్.
0: మదర్ లోపల అనగా అయోధ్య లోపల నుంచి పెండి అయిపోయి ద్వారక నుంచి వచ్చింది, అనగా
1: మిథిలాపురం
0: నుంచి పెండి చేసుకుని నలుగురు కుమారులు వచ్చారు.
1: ఆఫ్టర్ ది హోలీ వెడ్డింగ్ దేర్ ఇన్ మిథిలా, ఆల్ ద ఫోర్ సన్స్ రిటర్న్ టు అయోధ్య.
0: దశరథుడు చెప్పాడు,
1: దశరథ సేడ్,
0: నాయన ఈ నలుగురిని నేను చూచి అష్టగ్రహాల వలె ఎనిమిది నేత్రములను నేను చూచి ఆనందిస్తున్నాను.
1: వాచింగ్ ఆల్ ఫోర్ సన్స్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ హావ్ వాచింగ్ ద ఎయిట్ ప్లానెట్స్.
0: కానీ వారి వెంట శత్రులు కూడా వచ్చి వారి కూడా అష్టగ్రహాలు అనగా ఎనిమిది నేత్రములు.
1: అండ్ యూఆర్ ఫాలోడ్ బై వాయుస్ ఆల్సో.
0: ఎనిమిది ఎనిమిది పదహారు, ఈ పదహారు కణాలతో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను.
1: ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఆస్పెక్ట్స్.
0: నాకు కుమారులు అయినప్పటికీ కోడళ్లు కూడా నాకు కుమార్తెల వలె చూసుకుంటున్నాను.
1: ఐ విల్ కన్సిడర్ మై డాటర్ ఇన్ లా యాజ్ డాటర్.
0: కుమార్తెలు కూడా చాలా గుణవంతులు.
1: దే ఆర్ ఆల్సో హైలీ వర్చ్యూస్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ యూ సెడ్,
0: ఎంతటి అదృష్టము నా ఇది.
1: హౌ లక్కీ ఐ యామ్.
0: ఈ తపఫలం యొక్క ప్రభావమే నాకు ఇంతటి ఆనందాన్ని అందిస్తుంది.
1: దిస్ ఇస్ ది రిజల్ట్ ఆఫ్ ది డీప్ పెనెన్స్ ఐ డిడ్.
0: మిథిలాపురి ఉండినటువంటి వారు ఎక్కడ? అయోధ్యలో ఉండినటువంటి నా బిడ్డలు ఎక్కడ?
1: దే ఆర్ ఫ్రమ్ మిథిలా. మై చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ అయోధ్య.
0: వీరిద్దరికి నీ ధనిక సంబంధ బాంధవ్యం అంతా ఇది భగవత్ అనుగ్రహమే.
1: ఇట్స్ ఆల్ గాడ్స్ విల్ దట్ బ్రాట్ దెం టుగెదర్
0: అని చెప్పి,
1: సో సే
0: అంతటి గుణవంతులను నేను ఇంకా చూడను, చూడబోను.
1: అండ్ హీ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు వాచ్, ఐ యామ్ నాట్ గోయింగ్ టు సీ సచ్ వర్చ్యూస్ పీపుల్ ఇన్ ఫ్యూచర్.
0: పతి ఆజ్ఞను శిరసావహించేటువంటి వాడు సతులు.
1: వైవ్స్ ఫాలోడ్ ద కమాండ్ ఆఫ్ ద హస్బెండ్స్.
0: సీత ఊర్మిళ ఎంతో గొప్పగా ఉండేటువంటి
1: సీత అండ్ ఊర్మిళ దర్ హైలీ నోబల్.
0: మాండవీ శృతకీర్తి వీరిద్దరు కూడా చాలా ఒక్క గుణవంతుడే.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ఆల్సో గ్రేట్.
0: జనక మహారాజు యొక్క తమ్ముడి బిడ్డలు మాండవీ శృతకీర్తి.
1: మాండవీ శృతకీర్తి ఆర్ ది చిల్డ్రన్ ఆఫ్ ది బ్రదర్ ఆఫ్ జనక.
0: జనకునికి మొదటి బిడ్డ సీత.
1: ది ఫస్ట్ బోర్న్ చైల్డ్ జనక ఇస్ ఊర్మిళ. ది సెకండ్ వన్ ఇస్ ఊర్మిళ.
0: ఈ ఇద్దరి కూడా రామలక్ష్మణులకి ఇచ్చి పెళ్లి చేసిన.
1: దే వర్ మ్యారీడ్ టు రామ అండ్ లక్ష్మణ.
0: ఏనాడు కాని పతి ఆజ్ఞలకు ఏమాత్రం కూడా ఉల్లంఘించినటువంటి వారు కాదు.
1: దే నెవర్ డిసోబేడ్ దేర్ హస్బెండ్స్.
0: అలాంటి బిడ్డలు, అలాంటి కోడన్లు, అలాంటి అత్తలు కలిగి ఉండటం చేతనే ఆ గృహము ఆదర్శవంతమైనటువంటి గృహంగా రూపొందింది.
1: బికాస్ ఆఫ్ దట్ నొబిలిటీ, బికాస్ ఆఫ్ దట్ గ్రేట్నెస్ దట్ ప్రివైల్డ్ అమాంగ్ ది డాటర్స్ ఇన్ లా అండ్ మదర్స్. విశ్వామిత్రుడు వచ్చి ఫ్యామిలీ వాస్ సో పీస్ఫుల్.
0: కోరిన తక్షణమే వశిష్ఠుల వారి ఆజ్ఞ తీసుకుని రాముని ఇంకా యజ్ఞ సంరక్షణకు పొమ్మని చెప్పాడు.
1: ద మూమెంట్ విశ్వామిత్ర వాంటెడ్ the permission is obtained from Vasishtha and Rama was asked to follow and he never said no to the proposal.
0: Matru ajna motta motne jarigipoyindi
1: and in fact they followed the command of the mother.
0: Ramulto bail deraadu
1: and he followed Rama.
0: Velin tarvata
1: after that
0: Saryu dali teeram loka
1: very close to Saryu river
0: naina inga siddhashramaniki cheravalsi vachindi.
1: We are very close to siddhashrama.
0: Meeku oka mantra upadesham chestara
1: and then I will teach you a mantra.
0: Maya idiye maya.
1: This is illusion.
0: Sarvagnudu Ramakrishna Ramachandrulu ani telisi kudanu.
1: He knows Rama is omniscient.
0: Sarvashaktimayudu Ramulu ani telisi kudanu.
1: He knows Rama is all powerful.
0: Triyedo mantra upadesham kosam prayatnam chesadu Vishwamitrudu.
1: Yet Vishwamitra wanted to teach a mantra.
0: Ee vidhamainatti mayalo padutu vacharu maharshulu kudanu.
1: And even sages were put to this kind of disillusionment.
0: Nayana ఈ సిద్ధాశ్రమం లోపల రాక్షస సంహారం జరిగేంత వరకు కూడా మీరు అన్నం ముట్టడానికి వీల్లేదు.
1: ఇన్ సిద్ధాశ్రమ అంటిల్ ఆల్ ద డెమన్స్ ఆర్ కిల్డ్ నో వన్ షుడ్
0: నిద్రించడానికి అవకాశం ఉండదు.
1: యు నాట్ హావ్ ఎనీ టైమ్.
0: ఆహార నిద్రములు రెండు కూడా నువ్వు జయించుకునే నిమిత్తమై
1: యు హావ్ టు సాక్రిఫైస్ యువర్ ఫుడ్ అండ్ డ్రింక్ అండ్ స్లీప్.
0: బల అతి బల అని రెండు మంత్రాలు ఇచ్చారు.
1: నౌ హీ టాట్ దెం
0: బల నిద్రను సాధిస్తుంటాడు.
1: బల will help you to conquer sleep.
0: ఆహారాన్ని సాధిస్తు ఆకలిని సాధిస్తుంది.
1: అతిబల విల్ హెల్ప్ యూ టు కాంకర్ హంగర్.
0: కాబట్టి ఆకలి దప్పులు లేకుండా, నిద్రాహారములకు లేకుండా జీవితంలో ఒక విధమైనటువంటి ఆదర్శాన్ని నిరూపించేటువంటి ఒక శక్తిని గురువులు అనుగ్రహించారు.
1: అండ్ దిస్ ప్రిసెప్ట్ కన్ఫర్డ్ దెం ది గిఫ్ట్స్ టు విన్ ఓవర్ ది అపిటైట్ అండ్ థర్స్ట్.
0: అందువల్ల రాముల చేత లక్ష్మణుడు కూడా వెంట వెళ్ళాడు.
1: ఫర్ దట్ రీజన్ లక్ష్మణ అకంపనీడ్ రామ.
0: కనుక ఒక్కొక్క ఇంటి ఎందు కూడాను బిడ్డలు ఉంటారు.
1: We have children at every home.
0: ఆ బిడ్డలు ఒకరికొకరు ఏమాత్రము సన్నిహిత సంబంధ బాంధవ్యమే ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ ఇంటిమేట్ రిలేషన్షిప్ అమంగ్ దెమ్.
0: కానీ దశరథుని మహారాజు యొక్క ఇంటి లోపల నలుగురు బిడ్డలు కూడాను ఒక్క ప్రాణంగా ఉండేటువంటి వాడు.
1: బట్ దే ఆర్ ది రెసిడెంట్స్ ఆఫ్ దశరథ. ఆల్ ది ఫోర్ మింగల్డ్ ఇన్ హార్మనీ.
0: తిరగటము, ఆడుకోవటం, పాడుకోవటం అంతా ఒక చోటే.
1: దే ఆల్ మూవ్ టుగెదర్, దే ప్లే టుగెదర్, దే హావ్
0: ఒకరిని ఒకరు వదిలి ఒక క్షణమైనా నిమిషించేటువంటి వారు కాదు.
1: దే హాడ్ నెవర్ నో సెపరేషన్ ఈవెన్ ఫర్ ఎ మోమెంట్.
0: ఎవరికైనా ఏదైనా కించిత్ బాధ కలిగితే అందరూ దీన్ని బాధని పంచుకునేటువంటి వాళ్ళు.
1: ఎనీ స్లైటెస్ట్ ద పెయిన్ అనే ప్రాబ్లమ్ ఇస్ షేర్డ్ బై ఎవ్రీబాడీ.
0: కనుకనే రాములను అందరు కూడా అనుసరిస్తూ వచ్చారు.
1: సో ఆల్ ఫాలోడ్ రామ.
0: కనుక ఒక్క ఇంటి లోపల కుటుంబం ఉంటుంటే అందరికీ ఐకమత్యం కలిగి ఆదర్శంగా కూడా జీవితాన్ని అందించుతూ వచ్చారు.
1: Therefore they demonstrated what unity is, what harmony is.
0: ఒక భార్య ఉంటుంటే భరించుకోలేనంత బాధలు పడుతుంటారు ఇంట్లో.
1: వన్ వైఫ్ ఈజ్ ఎనఫ్ టు గివ్ ఎనఫ్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
0: ఇద్దరు భార్యలు ఉంటే ఇంక చెప్పనక్కర్లేదు.
1: విత్ టూ వైఫ్స్ బియాండ్ ఎస్టిమేట్.
0: ముగ్గురు భార్య ఉంటుంటే ఇంక ముడి పడినట్టే ఎప్పుడు చూసినా గానీ పోట్లాటనే.
1: త్రీ వైఫ్స్ కాన్ఫ్లిక్ట్ ఆల్ ది టైమ్.
0: కానీ దశరథ ఇంటిలో అలాంటివి ఏమాత్రమూ లేదు.
1: బట్ అట్ ద రెస్టరెంట్ దశరథ నథింగ్.
0: తలచవచ్చును కైకి ఈ విధంగా కోరింది కదా, కైకి ఈ యొక్క దీంట్లో అశాంతిని పెంచింది కదా అనుకో, కానీ కైకకు చేసింది కానే కాదు.
1: యూ మే థింక్ దట్ కైక వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ లేటర్ బై ఆస్కింగ్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ దీస్ బోన్స్.
0: కేవలము రాక్షస సంహార నిమిత్తమై
1: ఓన్లీ టు కిల్ ద డెమన్స్
0: తన పతికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఈ విధంగా తాను నడుచుకుంటూ పోయింది.
1: ఇన్ స్ట్రిక్ట్ ఒబీడియన్స్ టు ద కమాండ్ ఆఫ్ హర్ హస్బెండ్ షీ ప్రేడ్ సో.
0: రాములు రాక్షస సంహారం గావించాలి,
1: రామ హ్యాస్ టు కిల్ ద డెమన్స్,
0: కనుకనే అతని ఆజ్ఞను నేను ధిక్కరించినట్టు అవుతుంది, కనుక నేను ధిక్కరించనని చెప్పి ఆమె కోరింది రెండు వరాలు.
1: అండ్ సో షీ వాంటెడ్ that the two boons to be granted because she doesn't want to disobey.
0: Mandar cheppindi aa mandar bodhinchatam cheta ee chedi poyindi ani anek rakalaga manam bhavichukuntuntam.
1: But we consider that Kaika listened to all the bad words of Mandara.
0: Mandara maata cheppinatundi vineetundi Kaika gaadayi.
1: Kaika is not of that sort so as to hear cheap words of Mandara.
0: Goppa gunavanturalu.
1: She is highly virtuous.
0: Sadhyamaduralu.
1: She is chastefully.
0: Seelavanturalu.
1: She is one of character.
0: Eeme kevalamu daivagniga bhavinchi
1: she considers God's command.
0: Ramunu ee vidhanga aranyaniki pampite gaani raksha samharam jaragadu.
1: Unless Rama is in the forest demons will not be killed.
0: Ravana mardam jaragali.
1: Ravana has to be annihilated.
0: కనుకని దీనికంతా కూడా ఆమె ఈ విధంగా ప్లాన్ వేసి తన సంకల్పం చేతనే జరిపించుకుంది.
1: దిస్ వాజ్ హర్ థాట్ అండ్ ద ప్లాన్.
0: చేసుకుని కట్టకట్టి రాక్షస సంహారం జరిగించింది.
1: ద డెమన్స్ వర్ ఆల్ కిల్డ్ ఎట్ ది ఎండ్.
0: తన కుమారుడైనటువంటి భర్తుని కంటే రాముని అమితంగా ప్రేమించేటువంటిది ఈ యొక్క కౌశ కైక.
1: ఇన్ ఫ్యాక్ట్ కైక లవ్ రామ మచ్ మోర్ దాన్ హర్ ఓన్ సన్ భరత.
0: కుమారుడు వచ్చాడు,
1: సంఖ్య
0: భర్తలు వచ్చి ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ఈ తల్లి ఈ వరమును ఏది కోరింది.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ సో అఫెక్షనేట్ లవింగ్, హౌ ఇస్ దట్ యు ఆస్క్ ఫర్ దీస్ బోన్స్.
0: అప్పుడు ఆమె చెప్పింది చేతులు జోడించి,
1: దెన్ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్ షీ
0: సెడ్, నాయన ఇదంతా కూడా నువ్వు భగవత్ సంకల్పమే,
1: దిస్ ఇస్ ఆల్ ద డివైన్ ప్లాన్.
0: ఈ సంకల్పమును పురస్కరించుకొని నేను నడుచుకోవాల్సి వస్తుంది.
1: ఐ హావ్ టు యాక్ట్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కనుక ప్రతి ఒక్కటి దైవాగ్నిత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ అకార్డింగ్ టు God's master plan. We are not independent.
0: అని చెప్పి కట్టకడపై అందరికి సమాధానం గతించింది.
1: అండ్ షీ ఆన్సర్డ్ ఎవ్రీబడి,
0: ముందు ఈ నలుగురు కూడా ఏ విధమైనటువంటి జీవితాన్ని గడుపుతారు,
1: ఇన్ ఫ్యూచర్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ గోయింగ్ టు లీడ్.
0: అప్పుడే
1: దెన్
0: రావణుని యొక్క విషయం కూడా తెలుసును.
1: దెన్ షీ ఆల్సో నోస్ రావణ స్టోరీ.
0: రావణుడు మా దేవతలందరినీ బాధ పెడుతున్నాడు, దీనికి ఏమైనా పరిహారం కావాలి అని దశరథుని ప్రార్థించారు.
1: And in fact everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
0: అప్పుడు చెప్పాడు,
1: then he said,
0: ఒక్కటికి దైవాగ్నిత ప్రకారమే జరుగుతుంది, కానీ మానవుల యొక్క సంకల్పం ఏమాత్రం భరించదు.
1: Everything happens according to God's master plan. We are not independent.
0: అని చెప్పి
1: so saying.

0: Everybody prayed to Dasharatha because Ravana was putting all angels to suffering.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said,
1: నాయన నా కుమారుడు పుట్టాడు.
0: I have a son.
1: వాడు చిన్నవాడిగా ఉంటున్నాడు.
0: He's so young.
1: ఈ బాధ్యత అంతా కూడా తానే వహించగలడు.
0: He can carry on the responsibility.
1: నాకు అంత శక్తి సామర్థ్యం నాకు ఎక్కడ లేవు.
0: And he has got that capacity.
1: దాని విచారణ చేసేటువంటి ఒక శక్తి కూడా నాకు లేదు.
0: And I cannot even estimate his capacities.
1: అని పండితులకు దీని సమాచారం వదిలిపెట్టి
0: అండ్ హీ పాస్డ్ డౌన్ ద మెసేజ్
1: మీరే విచారించండి అన్నారు.
0: హీ సెడ్ బెటర్ యూ ఫైండ్ అవుట్ ఫర్ యువర్ సెల్ఫ్.
1: అతనికి మరణం కావాలి.
0: అండ్ హీ వాంట్స్
1: ఈ మరణం ఎవరి ద్వారా జరుగుతుంది.
0: హీ ఈస్ టు బి కిల్డ్ ఎట్ హూస్ హ్యాండ్.
1: అది మాత్రం దశరథుడు చెప్పాడు.
0: దట్ ఓన్లీ దశరథ సెడ్
1: దేవతల చేత గాని
0: ఐదర్ బై ఏంజెల్స్
1: అగ్ని యాగాది క్రతువుల చేత గాని
0: ఆర్ బై సేక్రెడ్ రిచువల్స్
1: కిన్నర కింపురుషుల చేత గాని
0: ఆర్ కిన్నర్ అండ్ కింపురుష
1: ఒకనొక సమయంలో నాకు మరణం ఉండకూడదని నన్నే ప్రార్థించాడు రాముడు.
0: రావణ ప్రేయర్ దట్ హీ షుడ్ నెవర్ బి కిల్డ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎనీ.
1: నేను ఆ రావణుకు నేనే వరం ఇచ్చాను.
0: దాట్ వాస్ ద బూన్ ఐ గ్రాంటెడ్.
1: దేవతల చేత గాని కిన్నర కింపురుషుల చేత గాని రాక్షసుల చేత గాని అతనికి చావు ఉండకూడదు అని నేనే ఇచ్చాను వరం.
0: అండ్ హీ విల్ నెవర్ ఫేస్ డెత్ ఎట్ దేర్ హ్యాండ్స్.
1: అయితే ఒక్కటి మాత్రం మనం యోచించాలి.
0: వన్ పాయింట్ వీ హావ్ టు థింక్ హియర్.
1: మానవుల చేత నేను మరణం లేకుండా ఉండాలని తాను కోరలేదు.
0: హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్. హీ నాట్ హీ డింట్ ఆస్క్ ఫర్ దిస్ ప్రేయర్.
1: కాబట్టి రాములు మానవాకారము.
0: Rama is in a human form.
1: రాముల చేతనే అతని మరణం జరుగుతుంది.
0: సో హిస్ డెత్ ఇస్ ఎట్ ద హ్యాండ్స్ ఆఫ్ రామ.
1: కనుకనే దేవతల చేత జరిగేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ టు హ్యాపన్ ద హ్యాండ్స్.
1: కిరుణుల చేత జరిగేటువంటిది కాదు.
0: ఆర్ అదర్
1: కింపురుష చేత జరిగేటువంటిది కాదు.
0: ఆర్ కింపురుష
1: ఇంకే విధమైన దీంట్లో మృగాల చేత జరిగేటువంటిది కాదు.
0: ఐ నో అదర్ వే ఆర్ బీస్ట్ ఆర్ వాట్స్ ఎవర్.
1: ఒక మానవులు అల్పులు కదా అనుకున్నాడు తాను.
0: హి కన్సిడర్డ్ దట్ మ్యాన్ ఇస్ సో లో.
1: మానవుని యొక్క అల్పత్వమే వీనికి ఎంత ఘనతగా చేరింది.
0: అండ్ హి థాట్ దట్ మ్యాన్ ఇస్ సో లో అండ్ and he was so proud.
1: కోరినటువంటి కోరికలు కూడా మనం చాలా సుస్పష్టంగా చూసుకోవాలి.
0: అండ్ వీ హావ్ టు నో క్లియర్లీ ద బూన్ దట్ వీ కాస్
1: విష్ణుడు కూడా అతనికి వరం ఇచ్చాడు.
0: విష్ణు ఆల్సో గేవ్
1: దేవతల చేత కాని
0: ఐదర్ బై ఏంజెల్స్
1: నరుల చేత కిరణుల చేత కాని
0: ఆర్ కిన్నెర
1: కింపరుల చేత కాని
0: పురుష
1: రాక్షసుల చేత కాని నీకు మరణం ఉండదు ఉండదు అన్నాడు.
0: యు ఆర్ నాట్ గోయింగ్ టు డై.
1: కానీ మానవుల చేత నాకు ఉండకూడదు అని తాను కోరలేదు. దీనికి రాముని కూడా దేవుడు కూడా అంగీకరించలేదు.
0: బట్ దిస్ ఎగ్జెంప్షన్ హాస్ నాట్ బీన్ సాట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు డై ద హ్యాండ్స్ ఆఫ్ మ్యాన్.
1: కనుక ఇదిలో ఈ విధమైనటువంటి రహస్యం ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ద సీక్రెట్.
1: కాబట్టి రాముని ఇంకా పెద్దవాడైన తర్వాత రాముడే అతని హతమారుస్తాడని చెప్పి అన్నారు.
0: దేర్ఫోర్ రామా ఇస్ గోయింగ్ టు కిల్ రావణ్ ఎట్ ద రైట్ టైం.
1: దీనినే లంకకు చేరినప్పుడు
0: క్లోజ్ టు లంక
1: హనుమంతుడు పోయినప్పుడు
0: హనుమంత
1: లంకని చెప్తుంది.
0: లంకని స్టార్ట్ టెలింగ్
1: మన లంకకు చెడ్డ కాలం ప్రాప్తిస్తూ వచ్చింది.
0: బ్యాడ్ టైమ్స్ ఆర్ సో నియర్.
1: ఒక కోతి వచ్చి
0: ఎ మంకీ విల్ బి హియర్.
1: ఈ లంకని కొట్టినప్పుడు
0: అండ్ లంకని ఇస్ హర్ట్
1: ఆమె తల తిరిగి పడిపోయింది.
0: అండ్ షీ విల్ ఫాల్ విత్
1: ఈ లంకని సులభంగా పడేటువంటిది కాదు.
0: ఇస్ నాట్ షీ ఇస్ నాట్ ఆర్డినరీ వన్.
1: కాబట్టి నేను ఎప్పుడు పడిపోయినానో
0: ద మూమెంట్ షీ ఫెయింట్స్
1: దీనికి సింహద్వారం ద్వారపాలకులుగా ఉండేటువంటి ఆ లంకని పోతే ఇంకా లంక అంతా పోయిందని అర్థం.
0: ద మూమెంట్ ద సెక్యూరిటీ గార్డ్ లంకని డైస్ దేర్ ఇస్ నో
1: సెక్యూరిటీ. లంకకు ప్రమాదం ప్రాప్తించింది.
0: దాట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫాల్ ఆఫ్ లంక
1: అని లంకని పోయి రావణుడికి చెప్పింది.
0: ది హోల్ థింగ్ వాజ్ రిపోర్టెడ్ టు రావణ బై లంకని.
1: ఈ హనుమంతుడు ఎక్కడి వాడు?
0: హనుమాన్ వేర్ డస్ హి కమ్ ఫ్రమ్?
1: అది కూడా మనం తెలుసుకోవాలి.
0: వీ హావ్ టు నో దాట్.
1: ఈ సుమిత్ర పెట్టినటువంటి పాయసాన్ని గరుడు తీసుకుని పోయింది.
0: అండ్ కై కలెక్టెడ్ దట్ రిజర్వ్ ఆఫ్ ప్రసాద్
1: తీసుకుని పోయి అంజనీ దేవి ధ్యానంలో ఉన్నటువంటి సమయంలో ఆమె ముందు ఆ కప్పు పడవేసింది.
0: ద కప్ వాజ్ డ్రాప్డ్ దేర్ అట్ ద ప్లేస్ వేర్ అంజనీ దేవి వాజ్ ఇన్ మెడిటేషన్.
1: అంజనీ కాదు అంజనీ దేవి.
0: షీఈస్ అంజనీ దేవి.
1: ఆమె ఆ పాయసాన్ని తీసింది.
0: And she has received that payasa.
1: ఆమె గర్భములోపల హనుమంతుడు ప్రాప్తించాడు.
0: And Hanuman is born because of the grace.
1: ఈ రామలక్ష్మణ భరత శత్రుల యొక్క అంశమే హనుమంతుడు కూడాను.
0: It only means Hanuman belongs to all the four brothers. He is the spark of them.
1: కనుక హనుమంతుడు రాములకు అంత సమీపంగా ఉంటుండి రామ కార్యములోపల పాల్గొంటూ వచ్చాడు.
0: సో హనుమాన్ ఎంజాయిడ్ ఆల్ ద ప్రాక్సిమిటీ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద డివైన్ మిషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబోడిమెంట్స్ ఆఫ్
1: రామాయణం యొక్క చిత్రమైనటువంటి విచిత్రము ఎన్ని రకములైనటువంటి యొక్క దీంట్లోనూ ఉంటున్నాయి.
0: ది హిస్టరీ అండ్ ద మిస్టరీ.
1: ఎవరు ఈ రహస్యాన్ని వెతికి చూచిన వాడు లేరు.
0: ఇన్ ఫ్యాక్ట్ నో వన్ హావ్ క్లియర్లీ ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీ డీటెయిల్.
1: నిదానంగా యోచన చేస్తే
0: if you inquire clearly
1: ప్రతి ఒక్కటి అర్థం లేనిటి పదం అక్కడ ఏమాత్రమూ ఉండదు.
0: ఎవ్రీథింగ్ ఇస్ హైలీ

0: మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్
1: ప్రతి కుటుంబములకు,
0: ఫర్ ఎవ్రీ ఫ్యామిలీ,
1: ప్రతి అన్నదమ్ములకు,
0: బ్రదర్,
1: ప్రతి అక్క చెల్లెండ్రులకు,
0: సిస్టర్,
1: ప్రతి తల్లిదండ్రులకు,
0: పేరెంట్స్,
1: అన్ని రంగముల్లో కూడాను ఇన్ని ఆదర్శాన్ని నిరూపించేటువంటిది రామాయణము.
0: రిసీవ్ ఐడియల్స్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్, ఇన్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ లైఫ్.
1: ఎవరెవరు ఏ ఏ రీతిగా మెలగాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ కండక్ట్,
1: ఎవరు ఏ రీతిగా గౌరవించాలి,
0: హౌ ఎవ్రీవన్ షుడ్ రెస్పెక్ట్
1: అనేటువంటి అన్ని కూడాను రామాయణమే ప్రబోధిస్తూ వచ్చింది.
0: ఆల్ హావ్ బీన్ డెల్ట్ వెల్ ఇన్ రామాయణ.
1: ఇది మోడర్న్ ఏజ్ కదా, ఆయన చెప్పినట్టు నేనెందుకు వినాలా అని ఏమాత్రం వాదించేటువంటి వాదన ఉండదు.
0: అండ్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఆర్గ్యుమెంట్ దట్ దే డోంట్ అప్లై ఇన్
1: ఆధునిక యుగం కానీ మోడర్న్ ఏజ్ కానీ.
0: This may modern age or ultra modern age.
1: మాటని
0: our sort of command.
1: సత్యాన్ని పాటించాలి.
0: And one has to follow.
1: విజయాన్ని ప్రదర్శించాలి.
0: And you have to be humble.
1: విధేయతను నిరూపించాలి.
0: And you have to be obedient.
1: నిజమైనటువంటి ఆదర్శాన్ని మనం అందించాలి.
0: And you have to be true ideal.
1: ప్రతి మానవుడు కూడా ఒక ఆదర్శాన్ని అందించే నిమిత్తమే జన్మించాడు, కానీ ఏదో అలంకారంగా జీవించడం కోసమని జన్మించలేదు.
0: Every man is born to be an ideal, not to simply live.
1: ప్రతి వ్యక్తి కూడాను
0: every person
1: తన శక్తికి తగినటువంటి ఆదర్శాన్ని నిరూపించాలి.
0: The best of his ability should be an ideal.
1: అతని ప్రతి మానవుని ఎందుకు అర్హత ఉంటుండాలి.
0: And everyone deserves this status.
1: తల్లి ఏ విధంగా బిడ్డను పెంచాలి.
0: And how mother should take care of the child.
1: బిడ్డ ఏ రీతిగా తల్లిని గౌరవించాలి.
0: And how the child should respect
1: mother. ఇంటికి వచ్చినటువంటి అతిథి అభ్యాగతను ఏ రీతిగా మనం గౌరవించాలి.
0: Our guests are to be received in respect.
1: ఇవన్నీ కూడా ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటివి.
0: All these norms are to be observed in every family.
1: ప్రపంచమంతా ఒక ఇల్లు.
0: The whole world is one home.
1: మానవులందరూ ఒక కుటుంబమే.
0: The humanity belongs to one family.
1: కనుకనే ఈ ఒక కుటుంబమైన మానవులు ఈ విధమైన భేదభావాలకు అవకాశం ఇవ్వకుండా,
0: ఇన్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ హ్యూమానిటీ దిస్ నాట్ డిఫరెన్స్,
1: దేహంలో ఏ విధంగా అంగములు అన్నిటికీ చేరి ఉంటుందో,
0: జస్ట్ యాజ్ వి హావ్ వేరియస్ లింబ్స్ టు దిస్ బాడీ,
1: చెయ్యి పని చేస్తుంది,
0: ది హ్యాండ్ వర్క్స్,
1: కన్ను చూస్తుంది,
0: ఐ వాచెస్,
1: చెవులు వింటుంది,
0: ఇయర్స్ హియర్,
1: నోరు మాట్లాడుతుంది,
0: ది టంగ్ స్పీక్స్,
1: ఇవి చేసే పనులు వేరు వేరు అయినప్పటికీ,
0: దో దేర్ ఫంక్షన్స్ ఆర్ డిఫరెంట్,
1: అన్ని అంగములు కూడా శరీరానికి ఏ విధంగా సమత్వాన్ని ప్రబోధిస్తుందో,
0: జస్ట్ యాజ్ యూ ఫైండ్ హార్మనీ అండ్ యూనిటీ ఇన్ దిస్ బాడీ,
1: అదే విధంగానే ప్రతి అంగం కూడాను మానవాకారం ధరిస్తూ వచ్చింది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ లింబ్ ఆఫ్ ది బాడీ రిప్రజెంట్స్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇన్
1: ఒక్క దేశంలో మానవులందరూ కూడాను అంగముల వలె ప్రవర్తిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ ది ఎంటైర్ సొసైటీ ఆర్ ది లింబ్స్ ఆఫ్ దిస్ కాస్మిక్ పర్సన్.
1: ఇది ప్రాచీన కాలం యొక్క ప్రమాణ పరిస్థితులు.
0: దిస్ హాస్ బీన్ ది స్టాండర్డ్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్.
1: కనుక ఆనాది కాలం నుండి,
0: సిన్స్ గుడ్ ఓల్డ్ డేస్,
1: ఇంత ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ,
0: పాసింగ్ ఆన్ ది ఐడియల్ లైఫ్,
1: ఒక తల్లి కన్నటువంటి బిడ్డను
0: చిల్డ్రన్ ఆఫ్
1: మరొక తల్లి కన్నటువంటి కుమారునికి ఇచ్చి వివాహం చేసినప్పుడు,
0: అండ్ వెన్ వన్స్ దే గాట్ మ్యారీడ్,
1: ఏదో ఇంకో పరాయి ఇంటికి పోతుండాలని చెప్పిన తల్లిదండ్రులు ఏడ్చరు.
0: Parents never cried that the daughter is going to another place.
1: ఇది మా కర్తవ్యం.
0: Is our responsibility.
1: నా బిడ్డ ఆ ఇంటికి పోయి చేయవలసినటువంటి పని ఉంటుండాలి.
0: My daughter has to go to in-law's house and serve there.
1: కనుక ఆ ఇంటిలో నా బిడ్డ యొక్క కర్తవ్యం నెరవేర్చాలి.
0: సో మై డాటర్ ఇస్ సపోజ్ టు డిశ్చార్జ్.
1: ఆనందంగా కూడా వాళ్ళు పంపించేటువంటి వాళ్ళు.
0: దే వర్ సో హ్యాపీ యాస్ దే సెండ్ దేర్ డాటర్ టు ఇన్ లాస్ హౌస్.
1: అత్తగారింటికి పంపిస్తున్నామంటే నీళ్లు రాకపోయినా అద్దుకొని తుడుచుకుంటారు పాపం.
0: When daughter is to join her in-law's house, the parents start crying. They may not cry, at least they will wipe out their tears. Though you don't find that kind of behavior in those days.
1: నారములు అంటే నీరు.
0: నారము మీన్స్ వాటర్.
1: నయనములంటే కన్నులు.
0: నయన మీన్స్ ఐ.
1: నయనముల నుంచి వచ్చేటువంటి నీటి ధారలే ఇదే కంటి ధారలని.
0: అండ్ యు నో ది ఐ షెడ్స్ టియర్స్.
1: ఇది శోక భాష్పం కాదు.
0: ఇట్స్ నాట్ ది టియర్స్ ఆఫ్ మిజరీ.
1: ఆనంద భయమైనటువంటి ఆనంద భాష్పములు.
0: ది టియర్స్ ఆఫ్ జాయ్.
1: కనుక కంటి ధారలు అనుకుంటే ఏమిటి, ఆనంద భాష్పములనే కంటి ధారలు.
0: సో ది టియర్స్ ఆఫ్ జాయ్ should flow, not the tears of misery.
1: దుఃఖంతో పరితపించేటువంటి ధారలు కాదు ఇవి.
0: They are not the tears of misery out of sadness.
1: కనుక
0: సో
1: ఆనాటి పరిస్థితులు చాలా పవిత్రమైనటువంటివిగా ఉండేవి.
0: Those days were highly sacred.
1: ఒక్కొక్కరి వారి వారి కర్తవ్యాన్ని నిరూపిస్తూ ఉంటుంటే ఎంతో ఆశ్చర్యమేసేటువంటిది.
0: ఎవ్రీవన్ డిశ్చార్జ్ వన్స్ ఓన్ డ్యూటీ. ఇట్ వాస్ సో సర్ప్రైజింగ్.
1: కౌసల్య కన్న కుమారుణ్ణి అరణ్యానికి పంపుతున్నారంటే ఎంత బాధపడాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ కౌసల్య షుడ్ ఫీల్ వెరీ సాడ్ బికాస్ షీ వాస్ సెండింగ్
1: మన చరిత్రలో మాత్రం రాసేటువంటి బ్రాహ్మణులు ఎంతెంతో రాతిగా రాస్తుంటారు.
0: బట్ ఆల్ ది స్కాలర్స్ వెంట్ ఆన్ రైటింగ్ యాజ్ పర్ దర్ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్.
1: కౌసల్య ఆ విధంగా ఏడ్చినటువంటిదే కాదు.
0: కౌసల్య నెవర్ క్రైడ్.
1: నాయన నీవు పుట్టావు.
0: You are born.
1: నిన్ను నేను కనటం నా ప్రాప్తి.
0: అండ్ ఐఎమ్ సో లక్కీ టు హావ్
1: యు. నీ కర్తవ్యాన్ని అనుసరించడం నీ ప్రాప్తి.
0: అండ్ ఇట్స్ యువర్ డిజర్వ్డ్
1: చేయాలి.
0: అండ్ బోత్ ఆఫ్ us should do our duties.
1: నాయన అరణ్యానికి పోతున్నా నువ్వు బాధిస్తున్నావు. నీవు
0: యూ కన్సిడర్ దట్ యూఆర్ గోయింగ్ టు ద ఫారెస్ట్.
1: నీవు లేని అయోధ్యనే మాకు అరణ్యము. నీవు ఉన్నటువంటి అరణ్యమే అయోధ్య నీకు.
0: ఇన్ ఫ్యాక్ట్ This Ayodhya is the forest without you, and that forest with you is very Ayodhya.
1: కాబట్టి ఆ forest నీకు అయోధ్య.
0: So that forest is your Ayodhya.
1: నీవు లేని ఈ అయోధ్యలో మేము ఉండటము ఇదే మా కార్యనివాసం.
0: And this Ayodhya without you is forest for all of us.
1: ఇంతటి ఆదర్శవంతమైనటువంటివన్నీ నిరూపించేటువంటి వారు.
0: That was the ideal teaching of the mothers of those days.
1: కనుక
0: so
1: మనము రామాయణ చరిత్ర లోపల ఒక్కొక్క రంగాన్ని కూడా మనం తీసుకుంటే
0: in Ramayana, as we take each aspect of life, there are many surprising moments.
1: ఒక్కొక్క సమయం లోపల చాలా విచిత్రమైనటువంటివిగా కూడా కనిపిస్తుంటాయి.
0: ఇట్ ఆల్సో అపియర్స్ వెరీ మచ్ సర్ప్రైజింగ్, అస్టానిషింగ్.
1: దశరథుడు వస్తున్నాడు.
0: దశరథ వాస్ కమింగ్.
1: కానీ చూచినాడు.
0: హీ నోటిస్డ్.
1: తల్లి పడక ఇంట్లో లేదు.
0: అండ్ హీ డిడ్ నాట్ నోటీస్ వై.
1: రాముడు ఉన్నాడు.
0: రామ వాస్ దేర్.
1: కానీ రాముడు ఏం చేస్తున్నాడు?
0: వాట్ ఈస్ దట్ రామ వాస్ డూయింగ్?
1: చిన్న పిల్లవాడు.
0: సో యంగ్.
1: తన కాళ్ళు తాను ఒత్తుకుంటూ ఉన్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ వాస్ ప్రెసింగ్ హిజ్ ఓన్ ఫీట్.
1: చూచాడు దశరథుడు.
0: దశరథ నోటీస్.
1: అయ్యో పాపం, ఆటలాడి తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులేమో, కాబట్టి ఎవరినైనా పంపించాలని ఇద్దరు పనివాళ్ళని అక్కడ పంపించాడు.
0: And perhaps Rama must have played all the day, and because of the pain in the leg, he must have been pressing his feet. So he sent two servants.
1: Noppulu levu.
0: No pain at all.
1: Endukosam?
0: Why?
1: Ee kaala yokka swabhavamu.
0: And this is the nature of the body.
1: దీనికి తగినటువంటి యొక్క మసాజ్ చేయాలి.
0: అండ్ ది బాడీ హ్యాస్ టు బి మసాజ్.
1: నా దేహానికి నేనే చేసుకోవాలి, కానీ పరులు చేయటం మంచిది కాదు.
0: సో ఐ షుడ్ అటెండ్ టు మై ఓన్ జాబ్. ఇట్ షుడ్ నాట్
1: పరులు నా పాదంలో తెస్తే నేను యజమానుడు, వాడు సర్వెంట్ అవుతాడు.
0: ఇఫ్ అదర్స్ హావ్ టు డూ మై వర్క్ దే ఆర్ సర్వెంట్స్ అండ్ మాస్టర్.
1: అందరూ ఈ జగత్తులో సర్వెంట్స్.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆర్ సర్వెంట్స్.
1: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
0: ఆల్ ఆర్ వన్, బి అలైక్ టు ఎవరీ వన్.
1: కరెక్ట్. అందరూ సమత్వమే.
0: సో ఆల్ ఆర్ వన్.
1: ఇలాంటి దాన్ని సమత్వంగా నిరూపించే నిమిత్తమై రాములు ఆ విధంగా పనిచేస్తూ.
0: ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ వాస్ టాట్ అండ్ డెమాన్స్ట్రేటెడ్ బై రామ.
1: ఎవరితో కూడా ఏ కించిత్ పని కూడా చేయించుకోలేదు.
0: హీ నెవర్ అలౌడ్ ఎనీవన్ టు డూ జాబ్ ఫర్ హిమ్.
1: ఈ అవతారముల యొక్క తత్వములు, అవతారముల యొక్క లక్షణములు, అవతారముల యొక్క చిహ్నములు చాలా విచిత్రమైనటువంటివి.
0: ద నేచర్, ద సైన్స్ అండ్ ద ఇన్సిగ్నియా అండ్ ద క్వాలిటీస్ ఆఫ్ ఇన్కార్నేషన్ ఆర్ బియాండ్ అవర్ నాలెడ్జ్.
1: లావణ్యమని.
0: లావణ్య
1: అనగా ఏమి? ఇంద్రియ నిగ్రహమే లావణ్యము.
0: లావణ్య బ్యూటీ లైజ్ ఇన్ సెన్స్ కంట్రోల్.
1: దశరథుడు.
0: దశరథ.
1: దశేంద్రియాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి వాడే దశరథుడు.
0: హీ కుడ్ హావ్ టోటల్ కంట్రోల్ ఓవర్.
1: కాబట్టి దశేంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వాడికి రాముని అనేటువంటి కుమారుడు పుడతాడు.
0: ద వన్ హూ హాస్ గాట్ టోటల్ కంట్రోల్ ఓవర్ ద 10 సెన్సెస్ విల్ హావ్ ఎ సన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రామ.
1: కాబట్టి రాములు పుట్టాలంటే ఇంద్రియములను అనుగ్రహించుకోవాలి, ఇంద్రియములను అదుపుకుట్టుకోవాలి.
0: సో ఇఫ్ యూ ఆర్ టు హ్యావ్ ఎ సన్ ఆఫ్ రామ టైప్, యూ షుడ్ హావ్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్.
1: కనుక ఈ విధమైన యొక్క అంతరాత్మాన్ని ప్రబోధిస్తూ వచ్చింది.
0: దిస్ వాజ్ ది ఇన్నర్ టీచింగ్.
1: కైక.
0: కైక
1: చాలా మందర మాట విన్నట్టు.
0: యాజ్ ఇఫ్ షీ హర్డ్ మందరాస్ వర్డ్స్.
1: మందర చెప్పినట్టు విని దశరథునికి చాలా భయంకరమైనటువంటి శిక్ష ఇచ్చినట్టుగా.
0: యాజ్ ఇఫ్ షీ రియాక్టెడ్ టు ఆల్ ద
1: థింగ్స్ సెడ్ బై మందర.
0: అండ్ పీపుల్ గో త్రూ సచ్ స్టోరీస్.
1: కాదు కాదు.
0: నో.
1: కేకే రాజ్యం యొక్క కుమార్తె కైక.
0: అండ్ షీఈస్ ద డాటర్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కశ్మీర్.
1: ఆమె ఇంద్రయుద్ధం లోపల దశరథునికి చాలా తోడు నీడిగా ఉండి చక్రం లోపల చీర ఊడిపోతే తన వేలు పెట్టి చక్రాన్ని నిలబెట్టి.
0: ఇన్ ఫ్యాక్ట్ షీ సపోర్టెడ్ దశరథ ఎవ్రీ మోమెంట్ వెన్ ద వీల్ వాస్ డిస్టర్బ్డ్ అండ్ షీ కుడ్ హోల్డ్ హర్ ఫింగర్.
1: అలాంటి గొప్ప గుణవంతురాలైనటువంటి కైక.
0: కైక ఇస్ హైలీ కరేజియస్.
1: అల్ప విషయాల్లో ప్రవేశిస్తుందా?
0: డు యూ థింక్ దట్ షీ విల్ బి సో లో ఇన్ మీ?
1: పరాయి తల్లి కంటి నీరు కారుతుందా?
0: డు యూ మీన్ సే దట్ యూ విల్ మేక్ సంబడి టు క్రై అండ్
1: షెడ్ టీర్స్? కౌసల్యనగా చాలా ప్రీతిగా ఉండేటువంటి.
0: అండ్ షీ లవ్డ్ కౌసల్య వెరీ మచ్.
1: ఏదు ఈనాడు క్రమక్రమేణ కాలం కరిగే కొద్దీ కూడాను చరిత్రలు మారుతూ వచ్చినాయి.
0: యాజ్ ది టైమ్స్ పాస్డ్ బై ది స్టోరీస్ ఆల్సో ఆర్ డైవర్టెడ్.
1: భగవంతుడు ఎప్పుడు కూడాను తగినటువంటి దీక్షను వహించేటువంటి వాడు.
0: గాడ్ హాస్ ఆల్ ద డిటర్మినేషన్.
1: అదే సౌశీల్యము.
0: దట్ ఇస్ సౌశీల్య.
1: అది అతని యవనముకు మూల కారణము.
0: దట్ ఇస్ ద కాజ్ క్యారెక్టర్.
1: అతనికి వృద్ధాప్యం అనేటువంటిది ఏనాడు కూడా లభించలేదు.
0: దేర్ ఇస్ నో ఓల్డ్ ఏజ్ ఎట్ ఆల్.
1: వృద్ధాప్యమే లేదు.
0: నో ఓల్డ్ ఏజ్.
1: ఎప్పుడు యవనుడే.
0: హీ వాస్ ఎవర్ యంగ్.
1: కృష్ణుడు ఎక్కడైనా తాతగా మారినట్టుగా మీరు చూచారా?
0: హావ్ యూ సీన్ కృష్ణ యాజ్ ద గ్రాండ్ ఫాదర్?
1: నో. ముసలివాడే కాలేదు.
0: నో, హీ వాస్ నెవర్ ఓల్డ్.
1: 75 సంవత్సరం లోపల తాను సైన్యాధిపతిగా నిలిచాడు.
0: అట్ ది ఏజ్ ఆఫ్ 75 ఇయర్స్ మేజర్ జనరల్.
1: తాను ముసలివాడు ఎట్లవుతాడు?
0: హౌ కెన్ హీ బి ఓల్డ్?
1: కాదు కాదు. రాముడు రాముని కూడాను అంతే.
0: సో ఆల్సో రామ
1: రాముని కూడాను యువకుడుగానే ఉంటున్నాడు.
0: హీ వాస్ ఆల్వేస్
1: ఎలాంటి పరిస్థితిలో ఎలాంటి వయసు లోపల కూడాను చాలా గట్టి ముట్టిగా నడిచేటువంటి వాడు.
0: ఎనీ ఏజ్ హీ వాస్ సో స్ట్రాంగ్ అండ్ హెల్తీ.
1: ఏజ్ అనేటువంటిది వయసును బట్టి మారుతుందని ఎవరు కూడా భావించకూడదు.
0: డోంట్ థింక్ దట్ ఏజింగ్ డిపెండ్స్ ఆన్ ది ఇయర్స్ బై గాడ్.
1: ఆయనకి 77.
0: భగవాన్ ఈజ్ 77.
1: కానీ నాకు ఏమాత్రం బలహీనత లేదు.
0: నో, హీస్ నాట్ వీక్ అట్ ఆల్.
1: చాలా క్విక్ గా నడుస్తాను.
0: హీ కెన్ వాక్ క్విక్లీ.
1: కానీ ఇతరులకు హాస్యంగా కనిపిస్తుంది.
0: బట్ యూ ఇట్ మే రాదర్ లుక్ ఫనీ.
1: నడచడం లేదు.
0: సో హీస్ నాట్ వాకింగ్ ఫాస్ట్.
1: చిన్న పిల్లవాడు కర్ర పట్టుకుని నడిస్తే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎ యంగ్ బాయ్ వాక్స్ విత్ ఎ వాకింగ్ స్టిక్, ఇట్ ఇస్ వెరీ రిడికులస్.
1: ముసలివాడు బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటే ఎంత నవ్వుతారో.
0: ఇఫ్ ఎన్ ఓల్డ్ మ్యాన్ ఇస్ టు ప్లే విత్ టాయ్స్,
1: నేను పరిగెత్తితే ఇప్పుడు అట్టుకుని నవ్వుతారు.
0: సో ఆల్సో ఇట్ విల్ సేమ్ హిమ్. భగవాన్
1: రానుగుణంగా నేను ప్రవర్తిస్తూ రావాలి.
0: సో హీ కండక్ట్స్ హింసెల్ఫ్ యాజ్ పర్ ది ఏజ్.
1: ఏ విధమైనటువంటి యొక్క బలహీనత నాకు లేవు రావు.
0: నో వీక్నెస్ అట్ ఆల్, నో ఇల్ హెల్త్ అట్ ఆల్, నథింగ్ కెన్ బి ఎనీవేర్ నియర్.
1: ఏ అవతారమునకైనా సరియే.
0: ఎనీ ఇన్కార్నేషన్.
1: వృద్ధాప్యం అనేటువంటి చిహ్నం ఎక్కడ కనిపించవు.
0: నో సైన్ ఆఫ్ ఓల్డ్ ఏజ్.
1: నాకేమైనా మడతలు పడ్డాయా?
0: యు ఫైండ్ ఎనీ రింకిల్స్ ఆన్ ద ఫోర్హెడ్?
1: కన్నులు చూస్తామంటే చక్కగా బల్బులు వలె వెలుగుతూ ఉన్నాయి.
0: పర్ఫెక్ట్ ఐ సైట్, షైనింగ్ లైక్ బల్బ్.
1: చెవులు చూస్తే లౌడ్ స్పీకర్స్ లో ఏదైనా కొంత మిస్టేక్ వస్తుందేమో కానీ ఆ చెవులు చాలా బాగా వినిపిస్తాయి.
0: దేర్ మే బి సమ్ మిస్టేక్ ఇన్ ద లౌడ్ స్పీకర్స్. భగవాన్ ఇయర్స్ ఆర్ వెరీ.
1: ఈ వయసు వస్తే ఏ క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు ఏ దీనికి ఎక్కడికో బయలుదేరిపోతుంటారు.
0: అట్ దిస్ ఏజ్ నేచురల్లీ ది బాడీ రిక్వైర్స్ క్యాట్రాక్ట్ ఆపరేషన్ టు బి కండక్టెడ్.
1: నేను ఎంత దూరంలో ఉన్నా కానీ నాకు అనిపిస్తుంది.
0: భగవాన్ కెన్ సీ ఎనీ ఫ్రమ్ ఎనీ డిస్.
1: ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నేను గట్టిగా ఆనందంగా నేను సాధించగలనని ధైర్య సాహసాలు ఉంటాయి.
0: భగవాన్ హాస్ గాట్ ఆల్ ద కరేజ్ అండ్ ద స్ట్రెంగ్త్ టు
1: అచీవ్ శక్తియా ఎవరికీ తెలియదు.
0: అండ్ హిస్ పవర్ ఇస్ నాట్ నోన్ టు
1: ఎనీవన్. ఎంత శక్తి అంత శక్తి నేను ఉపయోగపెడతాను.
0: హీ విల్ సర్టన్లీ మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ది ఎనర్జీ.
1: ఎక్కువ వచ్చేసేస్తే దాన్ని అదుపు కొడతాను.
0: ఇట్ ఇస్ ఇన్ ఎక్సెస్, హీ విల్ పుట్ ఇట్ అండర్ చెక్.
1: ఇది ఎట్లా ఉంటాదంటే స్పీడ్ బ్రేకర్స్ అనే ఉంటుంటాయి చూడండి రోడ్ లో.
0: ఇట్ సంథింగ్ లైక్ స్పీడ్ బ్రేకర్స్ ఆన్ ద వే.
1: అవి కొన్ని చోట్ల పెద్ద ఎత్తుగా కట్టేస్తారు.
0: అట్ సర్టన్ ప్లేస్ దే ఆర్ సో హై.
1: కొన్ని దగ్గర రెండు రెండు పెట్టేస్తారు.
0: అండ్ దేర్ విల్ బి టూ స్పీడ్ బ్రేకర్స్.
1: ఆ విధంగా కొంత స్పీడ్ బ్రేకర్స్ గా కొంచెం నేను అప్పుడప్పుడు అదుపులో పెట్టాలి.
0: సో భగవాన్ అప్లైస్ స్పీడ్ బ్రేకర్స్ టు పుట్ అండర్ చెక్.
1: అంతేగాని కార్ లో దోషం లేదు.
0: నథింగ్ రాంగ్ విత్ ద కార్.
1: ఎప్పుడు కూడా స్పీడ్ గానే పోతుంది.
0: ఇట్ రన్స్ వెరీ ఫాస్ట్ అట్ హై
1: స్పీడ్. ఈ విధంగా దైవత్వానికి తగినటువంటి గుర్తులు,
0: ద సైన్స్ ఆఫ్ డివినిటీ.
1: ఎప్పుడు తెలుస్తుంది అంటే,
0: వెన్ డు యు నో?
1: క్రమక్రమేణా ఇంకా ముందు ముందు మీకు తెలుస్తుంది.
0: గ్రాడ్యువల్లీ విల్ కమ్ టు నో.
1: నేను ఏమాత్రం కూడా మానవత్వంతో ప్రచారం చేసేటువంటి వాడిని కాదు.
0: భగవాన్ డస్ నాట్ డీల్ ఎట్ ది హ్యూమన్ లెవెల్.
1: దేహం మానవాకారమే కానీ
0: బాడీ ఇస్ హ్యూమన్.
1: మానవాకారమైనటువంటి దేహము మానవుడిగానే ఉంటాయి.
0: యాజ్ ఇస్ ది హ్యూమన్ ఫార్మ్, హీ యాక్ట్స్ ఇన్ ఎ హ్యూమన్ స్టైల్.
1: దైవత్వం సర్వత్రా వ్యాపించినటువంటి శక్తి.
0: డివినిటీ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: దేహం పంచభౌతికము.
0: ద బాడీ హాస్ టు సెన్స్.
1: దేహం కూరక తప్పదు ఎప్పుడు.
0: ఇస్ బౌండ్ టు ఫాల్.
1: దేహి నిరామయుండు.
0: ఇన్ వెలర్ ఇస్
1: గడుతింపక దేహి చావు పుట్టుకొ మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
0: ఇట్ హాస్ నైదర్ బర్త్ నార్ డెత్, బాండేజ్ ఆర్ లిబరేషన్.
1: నిజంబు చూడ, ఐ దేహియే దేవదేవుడు.
0: ట్రూలీ స్పీకింగ్, ఇన్ వెలర్ ఇస్ ఎసెన్షియలీ డివైన్.
1: దేహం దేహం అంటే అదే నిజమైనటువంటి దేవ సంబంధం.
0: అండ్ దాట్ ఈస్ బేసిక్ ఇన్వెలర్.
1: రాముడు కృష్ణుడు కూడా అందరూ ఆ విధంగానే జీవిస్తూ వచ్చారు.
0: దాట్ వాజ్ ద లైఫ్ ఆఫ్ రామ అండ్ కృష్ణ.
1: కట్టగడపడికి రాముడు పోయాడు, కృష్ణుడు పోయాడు,
0: దేహాన్ని.
1: కానీ ఎట్లా పోయారు? వీళ్ళందరూ తెలియనటువంటి వాళ్ళతో యుద్దంలో పోయారు.
0: మెనీ పీపుల్ హుడ్ నాట్ నో దిస్ థింగ్.
1: యాదవ్ లోపల ముస్లిం ముట్టి ఒకరికొకరు కొట్టుకుని చంపుకున్నారు.
0: దే థాట్ దట్ దే కిల్డ్ అమంగ్ దెంసెల్వ్స్.
1: ఈ విధమైనటువంటి పోయినవి కానే కాదు.
0: ఇట్స్ నాట్ సో.
1: రాముడు సరయూ నదిలో దిగాడు.
0: రామ గాట్ డౌన్ ఇంటూ సరయూ రివర్.
1: సరయూ నదిలో దిగి అంతర్ధానమయ్యాడు.
0: దేర్ హీ డిసపియర్డ్.
1: ముందుగానే సీతను పంపించాడు.
0: హీ సెంట్ సీత ఫస్ట్.
1: ఈ విధంగానే కృష్ణుడు కూడాను.
0: సో ఆల్సో కృష్ణ
1: ద్వారక లోపల పోయి,
0: దేర్ ఇన్ ద్వారక,
1: అక్కడ పోయి ఎక్కడో పోయినట్టుగా పోయాడు.
0: యాజ్ హీ వాస్ గోయింగ్,
1: ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
0: హీ సాట్ ఆన్ ఎ ట్రీ.
1: ఉద్ధవుడు చూచాడు.
0: ఉద్ధవ సా.
1: చూచినాడు, ఒక నిమిషంలో అర్ధత్తానమైపోయాడు.
0: అండ్ దెన్ హి హస్ విత్డ్రాన్, వానిష్డ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైం.
1: ఒకరి చేతిలో పడేటువంటి శరీరాలు కాదు ఇవన్నీ.
0: ఇన్ ఫ్యాక్ట్ దే కెన్ నాట్ లీవ్ ద మార్టల్ కాయిల్ అట్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీబడీ.
1: కనుక నీ దైవత్వాన్ని గుర్తించడానికి తగినటువంటి శక్తిని మీరు సంపాదించుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ఆల్ ద పవర్ అండ్ ద స్ట్రెంగ్త్ టు నో ద డివైన్.
1: మీరు సంపాదించుకుంటే దానివల్ల ఈ దైవత్వం అనేది ఎట్లా ఉంటుందని మీకు కూడా అర్థమవుతుంది.
0: దెన్ యూ కెన్ అండర్స్టాండ్, కాంప్రహెండ్ ద డివినిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీతో పాటు తిరుగుతూ
0: భగవాన్
1: తింటూ,
0: భగవాన్
1: తిరుగుతూ, మీతో పాటు ఆటలాడుతూ, పాటలు పాడుతూ,
0: భగవాన్ మూవ్స్ అమిడ్స్ట్ అస్ సేయింగ్
1: చేతనే ఇది మానవత్వంగా వీరు భావిస్తున్నారు.
0: అండ్ వి కన్సిడర్ హిమ్ ఏ హ్యూమన్.
1: ఇది మానవత్వంగా భావించడం పెద్ద అజ్ఞానం.
0: ఇట్ ఇస్ ఎ సైన్ ఆఫ్ బిగ్గెస్ట్ ఇగ్నోరెన్స్ టు
1: కన్సిడర్ జ్ఞానాన్ని నిర్పుణం చేస్తున్నారు.
0: అండ్ ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్ దట్ ఇస్ మెయిన్ కాజ్ ఫర్ దిస్ డెల్యూషన్.
1: కనుక నాకెప్పుడు ఏ విధమైనటువంటి బలహీనత లేదు.
0: భగవాన్ హాస్ నో వీక్నెస్
1: వాట్సోఎవర్. ఆడవాళ్ళు చెప్తుంటారు,
0: సమ్ విమెన్
1: సే కాలికి ఏదో నొప్పిగా ఉన్నట్టుగా ఉంది, కొంచెం అట్లా నడుస్తూ ఉంటారే అంటారు.
0: విమెన్ సే స్వామి యు హావ్ గాట్ సమ్ పెయిన్ ఇన్ ది లెగ్.
1: నాకు ఏ కాలు నొప్పి లేదు.
0: నో పెయిన్ వాట్సోఎవర్.
1: నేను ఆనందంగా తిరుగుతూ ఉన్నాను.
0: భగవాన్ మూవ్స్ బ్లిస్ఫుల్లీ. హౌఎవర్
1: కొన్ని కారణాలు కూడా మీకు చెప్తున్నాను.
0: దేర్ ఆర్ సర్టన్ రీజన్స్.
1: ఇది రోబ్ ఉంటుంది.
0: హియర్ ఇస్ ద రోబ్.
1: ఈ రోబ్ మోకాటి వరకు కూడా కుడతారు.
0: ఇట్ ఇస్ సో లాంగ్.
1: అక్కడ కుట్టి వేస్తారు.
0: అండ్ దేర్ ఇట్ ఇస్ స్టిచ్ దేర్ అట్ ద బాటమ్.
1: పీసెస్ పీసెస్ గా ఉంటే నడిస్తే బాగా కనిపించదు.
0: అండ్ ఇఫ్ దేర్ పీసెస్ ఇస్ నాట్ పాసిబుల్ టు సీ క్లియర్.
1: నేను కాలు కొంచెం ముందుకు పెట్టాలంటే ఇది అడ్డం వచ్చేస్తుంది.
0: అండ్ దేర్ ఫర్ ద రోబ్ నేచురల్లీ కమ్స్ ఇన్ ద వే యాజ్ ఇట్ స్టెప్స్ ఫార్వర్డ్.
1: ఈ కారణాలంతా మీరు గుర్తించుకుంటే స్వామి ఎందుకు స్పీడ్ గా నడచడం లేదని అర్థం మీకు ఉండనే ఉండదు.
0: ఇఫ్ యూ నో ది రీజన్ యూ నెవర్ క్వశ్చన్ వై స్వామి ఇస్ వాకింగ్ సో స్లో.
1: కుట్టింటారు, కాలు ముందు పెడితే ఇది వెనక్కి పోతుంది.
0: అండ్ వెన్ దేర్ దిస్ వేర్ ఇట్ ఇస్ స్టిచ్
1: యొక్క ఫ్యాషన్ కింద పోయింది.
0: అండ్ దెన్ ఇట్ బికమ్స్ ఎ సార్ట్ ఆఫ్ ఎ ఫ్యాషన్.
1: స్వామి యొక్క నడక జెంటిల్ నడక.
0: స్వామి స్టైల్ ఆఫ్ వాకింగ్ ఇస్ సో జెంటిల్ సో బ్యూటిఫుల్.
1: మృదుమధురమైనటువంటి నడక.
0: ఇట్స్ సో సాఫ్ట్ అండ్ టెండర్.
1: మృదువైనటువంటి నడక.
0: అండ్ సో స్వీట్ అండ్
1: రఫ్ గా పోయేటువంటిది కాదు.
0: సో డెలికేట్ నాట్ రఫ్.
1: ఆ రఫ్నెస్ నా దగ్గర లేనే లేదు.
0: దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ రఫ్నెస్.
1: అంతకు సాఫ్ట్నెస్ టు స్వీట్నెస్.
0: భగవాన్ ఇస్ ఆల్ సాఫ్ట్నెస్ అండ్ స్వీట్నెస్.
1: కనుక దైవత్వం అనేటువంటిది ఈ రామాయణం లోపల ఎన్నో రకంగా మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: డివినిటీ వుడ్ విల్ బి వెరీ వెల్ నోన్ ఇన్ దిస్.
1: ఇంకా కొన్ని కొన్ని ఈ రామాయణ చరిత్రలో లేనటువంటివన్నీ ఉన్నాను. చాలా గొప్ప రహస్యాలంతా ఉన్నాయి.
0: ఆర్ మెనీ మెనీ టాప్ సీక్రెట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ ఇన్ రామాయణ.
1: ముందు ముందు మీకు తెలిపి
0: భగవాన్ విల్ టీచ్ యు.
1: ఈ సందేహాలకు నివారణ గావిస్తాడు.
0: అండ్ యు విల్ ఆల్సో క్లారిఫై యువర్ డౌట్స్.

సాయిరామ్ డియర్ లిసనర్స్, వాట్ ఇస్ ట్రూ సాధన? హౌ కెన్ వి ఫాలో ద టైమ్లెస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ రెస్పెక్టివ్ నేషన్స్ ఇన్ అవర్ లైఫ్స్? భగవాన్ బాబా ఆన్సర్స్ దీస్ క్వశ్చన్స్ ఇన్ టుడేస్ డిస్కోర్స్. లెట్ అస్ నౌ లిసన్ టు అ డివైన్ డిస్కోర్స్ దట్ భగవాన్ బాబా డెలివర్డ్ ఆన్ 27th ఆఫ్ మే 2000 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ స్పిరిచువాలిటీ ఇన్ వృందావన్, బెంగళూరు.

యజ్ఞయే వచ ద్వాపరే దానమాసితం కలియుగే కలౌ భక్తిర్గరీయసీ తవ పూర్వం

0: యజ్ఞయేవచ ద్వాపరే దానవం యస్య కలౌ భక్తిర్ గరీయస్య. ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: embodiments of love, students,
0: vidyarthinilara,
1: boys and girls,
0: manu yokka prabodhalu manasakamuku entano haayinistundi.
1: The teachings of manu makes your mind very happy.
0: Krutayoga dhyanamunu tretayoga yajnamu dwaparayoga archana kaliyoga namasmarana idi shashvatanga నిరంతరము నిండి ఉన్నవి అని బోధించాడు.
1: He taught that in Krita Yuga meditation was adopted, in Treta Yuga sacred rituals like yajnas were conducted, in Dwapara age it is archana or worship, while in the present Kali Yuga namasmarana or chanting the holy name of God is adopted.
0: ఆనాటి ఆహార విహారములు మరిన రహితమైనటువంటివి.
1: The food and habits were unpolluted in those days.
0: Anati manavuni yokka pravartana pavitramainatundi.
1: The behavior of mankind in those days were highly sacred.
0: Anati manavuni yokka charyalu satyavat charyalu.
1: In those days they indulged in truthful actions.
0: Manavattamulo unnatundi divyatvanni పవిత్రతను ఆనాటి మనువు గుర్తించి వర్తించి జగత్తునకు చాటుతూ వచ్చాడు.
1: మను హ్యాస్ రికగ్నైజ్డ్ ఎక్స్పీరియన్స్డ్ ద ఇమ్మనెంట్ డివినిటీ ఇన్ హ్యుమానిటీ అండ్ ద శాంక్టిటీ బిహైండ్ ఇట్ అండ్ షేర్డ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ భారతీయ సంస్కృతి.
1: దట్ ఈస్ ద కల్చర్ ఆఫ్ భారత్.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని బట్టి మానవత్వమనగే మానవులందున విశ్వశాంతి క్రియ.

0: There's no fear of sin due to ignorance. There's no love of God. With the result, the human values are totally gone. This is the reason for revolution in this world.
1: కృతయుగ ప్రజలు నిరంతరము కూడాను దైవారాధన యందు, దైవ చింతన యందు, దైవ ధ్యానమునందే నిమగ్నమై ఉండేటువంటి వారు.
0: People of Krutayuga spent all the time in thinking of God, in meditating on God.
1: కేవలం గంటలు, దినములు, నెలలు, సంవత్సరములు కాదు.
0: Not merely hours, days, months and years.
1: సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను ఆనాటి ప్రజలు దైవారాధనలే మూలాధారంగా తీసుకుని బ్రతుకుతుండేటువంటి వారు.
0: Instead, all the time, everywhere, under all circumstances, they spend thinking of God, meditating on God.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హరిచింతనమని ప్రబోధించేటువంటి వాళ్ళు.
0: They also thought that one has to chant his glory every time.
1: ఆనాడు కుచితమైనటువంటి వాంఛలు, సంకుచితమైన భావాలు ఎక్కడ చూసినా ఉండేటువంటివి కాదు.
0: In those days, there were no mean desires nor narrow-mindedness.
1: పరిపూర్ణ హృదయులు.
0: They have got the
1: పవిత్ర భావములు,
0: sacred feelings,
1: నిండిన ఆనందము,
0: full bliss,
1: పండిన మనస్తో ఉండేటువంటి వారు.
0: And they have got matured minds.
1: ఆనాటి ప్రజలకు ఎట్టి వాంఛలు లేవు.
0: పీపుల్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ నో డిజైర్స్.
1: ధాన్యం పుష్టిగా పండేటువంటిది.
0: దే హ్యాడ్ లాట్ ఆఫ్ గ్రెయిన్.
1: ధనకనక వస్తు వాహనాదులు అమితంగా ఉండేటువంటివి.
0: దే హ్యాడ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ గ్రెయిన్, కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్సెస్.
1: దాన్ని ఏమాత్రమో ఆశించేది వారు కాదు.
0: దే నెవర్ డిజైర్డ్ దెమ్, దే నెవర్ వాంటెడ్ దెమ్.
1: ఇట్టి వాంఛారహితులైనటువంటి యొక్క కృతజ్ఞ ప్రజలను ఈనాడు మనం స్మరించలేకపోతున్నాం.
0: We are not able to visualize the people of Kruta Yuga who are desireless.
1: Kruta Yuga prajalu vaari yokka nadatalu, vaari yokka pavitra bhavamulu entati unnatamainatundi vo okka thuri venukoku teechuchina adi ye bharatiya samskruti yokka palitam.
0: If you go back into history and find out for yourself the conduct and the behavior and the sacred feelings of the people of Kruta Yuga, that reflects the culture of Bharat.
1: Anati prajalu anekatvamloni ekatvanni gurtinchi vartinchetivaru.
0: People in those days have recognized and conducted having known the unity in diversity.
1: Anati prajallo elanti asantrupti kani leka elanti asantrupti kani undetvantidi kaadu.
0: In those days people had no trace of dissatisfaction.
1: ఎప్పుడు చూసినను నిండిన మనసుతో ఉండేటువంటి వారు.
0: దే వర్ ఆల్వేస్ కంటెంటెడ్ అండ్ సాటిస్ఫాక్షన్.
1: పవిత్ర హృదయులు, పరిపూర్ణ భావులు.
0: దే హావ్ గాట్ మెచ్యూరిటీ ఆఫ్ మైండ్స్ అండ్ దే హావ్ ద టోటాలిటీ ఫుల్నెస్ ఇన్ దేర్ ఫీలింగ్స్.
1: వారికి అప్పటికి కాలం కూడాను చాలా కావలసినంత కాలం వాళ్ళకి మిగిలేటువంటి.
0: దే హ్యాడ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ ఫర్ గుడ్ డీడ్స్.
1: ఈనాటి వలె తెల్లవారు లేచిన తక్షణమే బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్, తర్వాత టీ, తర్వాత డిన్నర్, ఈ విధంగా వారు నిర్ణయాలు చేసుకునేటువంటి వారు కాదు.
0: దే హ్యావ్ నాట్ స్పెసిఫైడ్ ఫార్ థింగ్స్ లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, టీ అండ్ డిన్నర్ లైక్ దాట్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ద డే.
1: ఈనాటి తిండ్ల యొక్క పేరు ఆనాడు ఏమాత్రము ఎరుగరు.
0: అండ్ దీస్ నేమ్స్ వర్ నాట్ నోన్ ఇన్ దోస్ డేస్.
1: కేవలం తెల్లవారు లేచిన తక్షణమే మజ్జిగ అన్నం తినేటువంటి వారు.
0: The moment they get up in the early hours of the morning, they used to part a curd rice.
1: తిరిగి రాత్రి పరుండే సమయంలో మధ్య అన్నం భుజించేటువంటి వారు.
0: And while going to bed at night, they eat curd rice.
1: ఈ నాటి వలే రకరకమైనటువంటి కూరగాయలు వండుకునేటువంటి వారు కాదు.
0: They didn't have so many vegetables boiled and cooked as on today.
1: కనుకనే వారి యొక్క ఆరోగ్యం కూడాను చాలా పుష్టిగా సంతుష్టిగా ఉండేటువంటిది.
0: And hence they were very strong and healthy.
1: నిరంతరం కూడాను వారు దైవ ధ్యానం నందే మునిగి ఉండేటువంటి వారు.
0: They spent all the time in meditation.
1: కాని క్రమక్రమేణా కాలమాత్ చేత ఈ పవిత్రమైనటువంటి భావములు మరుగుపడుతూ వచ్చినవి.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ ఆల్ ది సీక్రెట్ ఫీలింగ్స్ హావ్ బీన్ వాష్డ్ అవుట్.
1: తర్వాత త్రేతాయుగం ప్రారంభమైంది.
0: దేర్ కమెన్స్ ది త్రేత ఏజ్.
1: త్రేత లోపల కొంచెం భక్తి సన్నగిల్లింది.
0: ఇట్ ఈస్ ద టైమ్ వెన్ డివోషన్ వాజ్ ఆన్ డిక్లైన్.
1: ఆ త్రేతాయుగం నుంచినే రాజత్వం ప్రారంభమైంది.
0: దేర్ స్టార్టెడ్ ది పాలిటిక్స్ ఫ్రమ్ త్రేత ఏజ్.
1: రాజులు ప్రారంభం కావటము, దానికి పరిపాలన జరగటము, ప్రజలు వీరికి అనుసరించిపోవటము, యథా రాజా తదా ప్రజ అని భావించుకుని మెలగటం, ఇలాంటి పరిస్థితి ఎందు పెరుగుతూ వచ్చింది.
0: ఇట్ వాజ్ త్రేత ఏజ్ వేర్ యూ నోటీస్ కింగ్స్ అండ్ కింగ్డమ్స్. దేర్ వాజ్ ఎ ఫీలింగ్ యాజ్ ఇస్ ద కింగ్ సో ఆర్ ద సబ్జెక్ట్స్.
1: అప్పటి నుంచి కేవలము నిరంతరము ధ్యానం చేయటము సన్నగిల్లింది.
0: దే హ్యావ్ నాట్ స్పెంట్ అడిక్వేట్ టైమ్ ఇన్ మెడిటేషన్ సిన్స్ దెన్.
1: కొన్ని కాల నిర్ణయాన్ని పట్టుకుని వారు యజ్ఞయాగాదులు జరుపుతూ వచ్చారు.
0: However, they have got certain specific dates and times to perform sacred rituals.
1: యజ్ఞం అనగా భగవత్ అర్పితమైనటువంటి కర్మనే యజ్ఞము.
0: యజ్ఞ ఇస్ ఎన్ యాక్ట్ ఆఫర్డ్ టు గాడ్.
1: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగమే యజ్ఞము.
0: ఎ సెల్ఫ్లెస్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ సాక్రిఫైస్ ఇస్ యజ్ఞ.
1: అట్టి యజ్ఞయాగాదుల చేతనే వారు తరించుకుంటూ వచ్చారు.
0: దే వర్క్ ఫర్ ద లిబరేషన్ త్రూ ది సేక్రెడ్ రిచువల్స్ సచ్ అస్ యజ్ఞ అండ్ యాగ.
1: ఇదే మా దైవత్వం అని భ్రమిస్తూ వచ్చారు.
0: దే థాట్ దట్ దిస్ ఇస్ ద డివైన్ పాత్.
1: బ్రహ్మతత్వం అని వరిస్తూ వచ్చారు.
0: దే వర్ ఆఫ్టర్ ద డివినిటీ.
1: వారు వరించినది, తరించినది, భ్రమించినది కేవలం దైవత్వం అని మాత్రమే.
0: వాట్ దే వాంటెడ్ వాట్ దే డిజైర్ దట్ వాట్ దే స్ట్రగుల్ ఫర్ వాట్ దే ఎర్న్ అండ్ ఫైండ్ ఇస్ ఓన్లీ ద డివినిటీ.
1: రాజసికం ప్రారంభమైపోతూ వచ్చింది.
0: బట్ హౌవర్ దేర్ స్టార్టెడ్ ద రాయల్టీ ద రాయల్ ఫీలింగ్.
1: అప్పుడు కొన్ని రకములైనటువంటి మార్పులు సంభవించినాయి.
0: దట్ లెడ్ టు సర్టన్ చేంజెస్.
1: కాలం మారుకొనది.
0: యాజ్ టైమ్ పాస్ బై
1: చిత్ర విచిత్రములైనటువంటి యొక్క ప్రవర్తనలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
0: పెక్యూలియర్ టెండెన్సీస్ స్టార్టెడ్ క్రాపింగ్ అప్.
1: ద్వాపర యుగం వచ్చింది.
0: దెన్ డాన్ ద్వాపర ఏజ్.
1: ద్వాపరం లోపల ఈ యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి సన్నగిల్లినాయి.
0: ఇన్ ద్వాపర ఏజ్ దేర్ వర్ నో మోర్ ఆఫ్ యజ్ఞ అండ్ యాగాస్.
1: క్రమక్రమేణ కేవలం అర్చనలు ప్రారంభమైనాయి.
0: గ్రాడ్యువల్లీ దే స్టార్టెడ్ వర్షిపింగ్ గాడ్. అర్చన
1: ఏదో కొన్ని సందర్భములు ఎందు దైవార్చన సల్పేది,
0: ఆన్ సర్టన్
1: దైవ వ్రతములు చేసేది, దైవ గ్రంథములు చదివేది ఇత్యాది కాలం చేత పవిత్రం గావిస్తూ వచ్చారు.
0: దే స్పెండ్ టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే బై వర్షిపింగ్ గాడ్, బై వర్షిపింగ్ హిమ్ గోయింగ్ త్రూ సర్టన్ సీక్రెట్ టెక్స్ట్ యాజ్ వెల్.
1: క్రమక్రమేణ ఈ రాజుల యొక్క ప్రభావములు అధికమవుతూ వచ్చాయి.
0: ది ఎఫెక్ట్ ఆఫ్ ది కింగ్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ మోర్ అండ్ మోర్ డే బై డే.
1: రాజులు, సామంతులు, ఇంకా ఇంకా ఇంకా ఇంకా రాజులు, జమీందారులు అందరూ కూడా పెరుగుతూ వచ్చారు.
0: దెన్ దేర్ వాజ్ ఎ టైమ్ వెన్ దర్ మెనీ మెనీ కింగ్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ ఆల్సో ద టాప్ పీపుల్ జమీందార్
1: క్రమక్రమేణ యజ్ఞ యాగాది క్రతువులు సన్నగిల్లుతూ వచ్చాయి.
0: అండ్ దెన్ ది యజ్ఞ యాగాస్ వర్ నాట్ పర్ఫార్మ్డ్.
1: అప్పుడు కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ గతి. కలియుగం లోపల యజ్ఞయాగాదులు చేసేకి తగినటువంటి సమయం చిక్కటం లేదు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి వీ డు నాట్ హ్యావ్ టైమ్ టు పర్ఫార్మ్ యజ్ఞస్ అండ్ యాగాస్.
1: ధ్యానమునకు అవకాశం దొరకటం లేదు.
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ మెడిటేషన్.
1: కనుకనే ఎప్పుడు ఎట్టి సమయం నందు కూడాను నామస్మరణ చాలా సులభమైందని భావిస్తూ వచ్చారు.
0: However, at any point of time, every day, like one can sing the glory of God.
1: ఈ విధంగా కేవలము ద్వాపర యుగంలో నామస్మరణ కూడాను అభివృద్ధి అవుతుంది.
0: Like this, the నామస్మరణ, chanting God's name, has been very popular and widespread.
1: అయితే ఈ పవిత్రమైనటువంటి యొక్క నామస్మరణ ఎందుకు కూడాను
0: in the sacred act of
1: ఒక పరిమితమైనటువంటి యొక్క కాలం నిర్ణయిస్తూ వచ్చారు.
0: A limited time was spent.
1: పూర్వం పరిమితమైనటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో లిమిటేషన్స్ ఎర్లియర్.
1: ఆనాడు దినములు, వారములు, నెలలు, సంవత్సరములు కాకుండా ఈనాడు గంటలు, నిమిషాల కింద ప్రారంభమైంది.
0: ద డేస్, ద వీక్స్, మంత్స్ అండ్ ఇయర్స్ వర్ స్పెంట్ ఇన్ కాంటెంప్లేషన్ ఆఫ్ గాడ్ ఇన్ దోస్ డేస్ అండ్ టుడే ఇట్ ఈస్ లిమిటెడ్ టు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైమ్ లైక్ మినిట్స్ అండ్
1: అవర్స్. దీనిని పరిష్కరించుకుని భారతీయ సంస్కృతి ఎంతవరకు సన్నగిలేదో మీరు యోచించుకోవచ్చు.
0: Basing on this, you can judge for yourself హౌ ది కల్చర్ ఆఫ్ భారత్ హాస్ బిన్ డిక్లైన్.
1: త్రేతాయుగమునందు రాముని పలికాడు, జననీ జన్మభూమిశ్చ స్వర్గాధిప గరియసి అన్నాడు.
0: ఇన్ ది ఏజ్ ఆఫ్ త్రేత రామ డిక్లేర్డ్,
1: తల్లి కంటే పుట్టిన దేశం కంటే స్వర్గం ఎక్కడున్నది.
0: He declared that more than one's own mother and motherland, where else you find the heaven.
1: Kanna thalli janmam ichina bhoomi ivu rendu kudunu swargamunu kante minna.
0: The physical mother and motherland are much more than the heaven.
1: Ee naadu deshanni evaru visvisistunnaru?
0: Who has the spirit of nationality?
1: Deshanni evaru aaradhana salputunnaru?
0: Who have got this patriotism?
1: Ekkade gaani kanipinchatam ledu.
0: Nowhere.
1: దీనన్నిటికీ మూల కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్ బిహైండ్ దిస్?
1: దుర్గుణములతో కూడిన, దురాచారములతో కూడిన, దుష్టంగములతో కూడిన, దుర్బుద్ధులతో కూడినటువంటి రాజకీయం లే దీనికి మూల కారణం.
0: పాలిటిక్స్ ఫుల్ ఆఫ్ వికెట్ థాట్స్, మెనోవరింగ్, మ్యానిపులేషన్ అండ్ బ్యాడ్ థాట్స్ ఆర్ మెయిన్లీ రెస్పాన్సిబుల్.
1: ఈనాడు దేశం యొక్క అభిమానం ఎవరికి?
0: పేట్రియటిజం, వేర్ ఇస్ ఇట్ నోటీస్ టుడే?
1: ఎంతమంది రాజకీయ నాయకులు లేరు ఇక్కడ.
0: There are lots and lots of politicians today.
1: Yavaraina oka desham yokka gauravanni kaapaadtu vachara?
0: Is there anyone who will uphold the prestige of this country?
1: Kaapaadtam ledu.
0: No.
1: Tama swarthamu, tama saprayojanam kosam ane paatu padtu vastunnaru.
0: The politicians have been struggling hard for their selfishness and self interest.
1: Nijamga rajakeeya naayakulu anukunte tama sarvasvanni sangha sreyasukai arpitam gaavinchali.
0: If he is a true politician in the strict sense of the term, he should be selfless and be prepared to sacrifice everything.
1: Kani arpitam aneetundi ekkada kuda kanipinchatam ledu.
0: There is no trace of sacrifice anywhere.
1: Sangham yokka tattvanni, sangham yokka shakti samarthyamulanu tame swikaristu vacharu.
0: In fact, they are benefited that from the society, out of the society, the resources of the society.
1: Sanghamulo adhikaramulu pondalanti pani prakulaadtu vacharu.
0: They are working for positions in society. Ee
1: adhikaramuloni gauravam maryadalanu kudanu tame pondalani visishtu vacharu.
0: They want to receive all the respect and esteem by enjoying the positions in the community.
1: Ee yokka rajakeeyam anukunte deshame lekapothe rajakeeyam ekkada?
0: When there is no country, how do you expect politics to
1: deshanni gauravinchinatundi vyakti రాజకీయాలు ఏ రీతిగా తాము ఏలగలడు?
0: ఇఫ్ యు డు నాట్ రెస్పెక్ట్ యువర్ ఓన్ కంట్రీ, హౌ కెన్ యూ బి ఎ పాలిటీషియన్?
1: దేశ సేవకుండే దేశ నాయకుడైనా,
0: ఇన్ ఫ్యాక్ట్ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: సేవ చేయగలడు?
0: ఎ మ్యాన్ ఆఫ్ సర్వీస్, ఇఫ్ యూ వర్ టు బి లీడర్,
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: ద మ్యాన్ ఆఫ్ పొజిషన్ కెన్ ఎవర్ బి
1: పదవి కాంతివాడు పరిశుద్ధ హృదయుడా?
0: దెన్ ఇన్ ఫ్యాక్ట్ does he possess this pure heart?
1: Bharatiya virustula,
0: listen to this truth, the son of Bharat.
1: Padavi kosam vaanchistunnare kaani desham yokka samkshemam kosam ani evvaru kudunu aashinchatam ledu.
0: They want positions but not the progress of this country.
1: Ee vidhamainatundi swartha saprayojanam nimittamai ee yokka politics abhirudhi avutu vachinaye kaani,
0: the politics have been increasing day by day because of positions and craving.
1: Bharatiya pavitramainatundi yokka culture, సంస్కృతిని పూర్తి నిర్మూలం గావిస్తూ వచ్చారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ కిల్డ్ ద రూయిన్డ్ టోటలీ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: చెప్పవచ్చు కోటి, చెయ్యరు ఒక్కటి.
0: థౌజండ్స్ థింగ్స్ మే బి డిక్లేర్డ్ బట్ దే డోంట్ డు వన్.
1: ప్రతి వ్యక్తి కూడా భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతి అని చెప్తున్నారు.
0: ఎవ్రీవన్ స్పీక్స్ ఆఫ్
1: ఆ సంస్కృతి అంటే ఏమిటో, వారు ఏమి సంస్కృతిని అనుభవిస్తున్నారో, ఏమి ఆశిస్తున్నారో ఎవరికి అర్థం కాదు.
0: బట్ దే డు నాట్ నో వెరీ మీనింగ్ ఆఫ్ కల్చర్, వాట్ దే ఎక్స్పీరియన్స్, వాట్ దే ప్రాపగేట్, దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
1: కనుకని దేశం యొక్క విశ్వాసం పూర్తి నిర్మూలన గావించి పార్టీ విశ్వాసాన్ని పెంచుకోవడం చేత వచ్చిన ఫలితం ఏమిటి?
0: దే డు నాట్ హ్యావ్ ఎనీ ఫెయిత్ ఇన్ దేర్ కంట్రీ బట్ దే హ్యావ్ ఫెయిత్ ఇన్ పాలిటిక్స్.
1: కనుకని మొన్న చెప్పాం, 1+1=2 అవుతుంది.
0: భగవాన్ సెడ్ ది అదర్ డే 1+1=2.
1: 1-1=0 అవుతుంది.
0: 1-1=0.
1: కానీ ఈ ప్లస్ లు జీరోస్ రెండు పక్కకు నెట్టేసి వన్ పక్కలో ఒకటి పెట్టేస్తే 11 అవుతుంది.
0: But on the other hand, remove both plus or minus, but if you keep one and another one side by side, it's 11. Well, that's how you can improve.
1: ఈ ప్లస్ వద్దు, మైనస్ వద్దు.
0: Let us not have plus or minus.
1: నిజంగా దేశం యొక్క క్షేమము సమష్టి యొక్క క్షేమంలోనే ఉంటుంది.
0: The welfare, the progress of the country depends upon the progress of the community.
1: సర్వలోక సృష్టితో సుఖినో భవంతు, అందరు కూడా సుఖంగా ఉండాలని ఆశించాలి.
0: We should pray for the advancement and happiness of the entire universe.
1: రాజకీయాల లోపల వీరు నావాడు, వాడు వీరివాడు.
0: But in politics they claim mine and thine.
1: కానీ ఈ విధమైనటువంటి భేదభావములు, ఇది సంకుచితమైన భావములు.
0: Differences of this kind reflect narrow-mindedness.
1: అందరు నావారే అనేటువంటి ఒక ఏకత్వ భావాన్ని మనం వహించాలి.
0: In fact, you should have the feeling that all belong to me, all are mine.
1: సబుద్ధులు తీరటం చేతనే దేశం పతనమైపోతుండాలి.
0: Because of selfishness, the country is ruining day by day.
1: కాబట్టి ఈ స్వార్థ బుద్ధిని ఏనాడు మనం నిర్మూలం గావించుకుందమో,
0: that day when we kill the selfishness,
1: ఆనాడే దేశం యొక్క క్షేమం అభివృద్ధి అవుతుంది.
0: Then there starts the advancement of this country.
1: ప్రతి మానవుడు కూడా సంకుచితమైన స్వార్థ బుద్ధితో ఉన్నాడు.
0: Today every man is full of selfishness, narrow minded.
1: కనుక విశ్వ కుటుంబంగా రూపొందాలి.
0: And how can you expect one family of the universe?
1: భారతదేశం లోపల 100 కోట్ల మంది ప్రజలు ఉంటున్నారు.
0: Bharat has 100 crores of population.
1: 100 కోట్ల మంది కూడా నువ్వు ఒకరికొకరు నావారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుంది.
0: If you have got the feeling of oneness towards the family, how blissful it will be.
1: ఎంత సుఖేమంగా అభివృద్ధి అవుతుంది.
0: You can imagine how the country will progress.
1: మానవులకు,
0: but mankind,
1: ఈనాటి రాజకీయములకు,
0: among politicians,
1: దేశాన్ని ముక్కలు ముక్కలు చేయటం చాలా అభిరుచి.
0: The politicians today, they want to fragment the country into pieces.
1: ఈ విధంగా ముక్కలు ముక్కలు చేస్తే వాళ్ళ ఆశ ఏమిటి?
0: By dividing the country, what they want.
1: ఒక్కొక్కరు మినిస్టర్ కావచ్చును.
0: Each one of them can become a minister.
1: ఏమిటి ఈ మినిస్టర్?
0: What is this minister?
1: మినిట్ లో ఉండేటువంటి వాడు మినిస్టర్.
0: మినిస్టర్ ద వన్ హూ లివ్ ఫర్ మినిస్టర్. When he would leave the position.
1: ఇలాంటి ఆశలకు మనం పోకూడదు.
0: Don't have such silly desire.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: విద్యార్థినిలారా,
0: గర్ల్స్,
1: ఈ పాలిటిక్స్ లో మీరు ఏమాత్రమో ప్రవేశించకండి.
0: Don't get into politics at any time.
1: దేశ సేవ లోపల మీరు పాల్గొనండి.
0: Serve this country.
1: విశ్వ సంక్షేమాన్ని మీరు ఆశించండి.
0: ప్రే ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్.
1: కనుకనే ఈ విధంగా ఒకదానికోటి మోసం చేయకుండా, ఒకదానికోటి భిన్నం కాకుండా ఐకమత్యంతో పెరగాలి.
0: డోంట్ బిట్రే దిస్ కంట్రీ, డోంట్ చీట్ దిస్ కంట్రీ, లివ్ ఇన్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి మీ సేవ.
0: దట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
1: అందరూ నా వారే, అందరూ నా బ్రదర్, నా సిస్టర్, నా బ్రదర్, నా సిస్టర్. ఈ విధంగా సిస్టర్ బ్రదర్స్ గా మనం పెరుగుతూ రావాలి.
0: వీ షుడ్ హ్యావ్ ద ఫీలింగ్ దట్ ఆల్ ఆర్ మై బ్రదర్స్, ఆల్ ఆర్ మై సిస్టర్, ఫీలింగ్ ద ఫ్రెటర్నిటీ.
1: కుటుంబంలో ఉండేటువంటి మానవులు ఏ విధంగా ఉంటుంటారో,
0: జస్ట్ యాజ్ వీ మింగిల్ ఇన్ ఎ ఫ్యామిలీ,
1: దానికంటే మించి కూడా మీరు ఉండాలి.
0: We should be much more than that.
1: ప్రాచీన సంస్కృతిని గురించి
0: వివేకానంద
1: చికాగోలో మాట్లాడుతూ,
0: వివేకానంద వాజ్ స్పీకింగ్ ఇన్ చికాగో,
1: ఫస్ట్ లోపల బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
0: ఈ అడ్రస్ గ్యాదరింగ్ యాజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.
1: అమెరికన్ ప్రజలంతా కూడా ఎంతో క్లాప్స్ వేశారు.
0: ది అమెరికన్ ఆడియన్స్ చీర్డ్ హిస్
1: థాట్. అందరూ బ్రదర్స్ సిస్టర్స్ అంటే ఎంత ఆనందం వచ్చింది.
0: దే వర్ వెరీ బ్లిస్ఫుల్ బై లిసనింగ్ టు దిస్.
1: ఈ సంస్కృతిని ఎరుగనటువంటి వారు కూడా ఆనందించారు.
0: Those that have no idea of culture appreciated it.
1: ఈనాటి భారతీయులైనటువంటి వారు కూడాను,
0: భారతీయస్ టుడే,
1: సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు.
0: We feel ashamed to address the audience as brothers and sisters.
1: విశ్వశాంతిని చేకూర్చి విధము నేర్చి,
0: in fact the technique to establish peace in the
1: సంకుచిత భావములనెల్ల సమయ చేసి,
0: killing all the narrow feelings,
1: ఐకమత్యము సమజీవిత ఆమృతమును,
0: fostering the unity and cooperation,
1: ఇది పంచుటియే కాదే మానవత్వం.
0: This is the true human quality.
1: అందరికీ ఈ మానవత్వాన్ని మనం పంచాలి.
0: వీ హ్యావ్ టు షేర్ ది హ్యూమన్ క్వాలిటీ.
1: ఈ మానవత్వం మనతోనే ఆరంభమైంది.
0: ద హ్యూమన్ వాల్యూ స్టార్టెడ్
1: మనం పుట్టిన తర్వాత వచ్చింది కాదు. ఇది
0: దే ఆర్ నాట్ ఎనీవే దట్ హావ్ అపియర్డ్ ఇన్ బిట్వీన్.
1: మానవత్వము రెండు కూడాను ఈక్వల్ గా వచ్చింది.
0: ద హ్యూమన్ బీయింగ్ అండ్ ద హ్యూమన్ క్వాలిటీ హావ్ బీన్ బోర్న్ అట్ ద సేమ్ టైమ్.
1: అలాంటి దివ్య దివ్య జీవితాన్ని మనం ఈనాడు ఎట్ట మర్చిపోయినాం.
0: How have you forgotten this divine life?
1: ఎంత గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి.
0: What a great culture it is.
1: కేవలం భారతీయులకు మాత్రమే కాదు.
0: It's not limited to భారతీయులు.
1: సర్వ దేశములకు కూడా ఇది ఒక పెద్ద గొప్ప సంస్కృతి.
0: The culture of Bharat is the highest of all.
1: మానవుని సంస్కరింపచేయునదే సంస్కృతి.
0: Culture is the one that refines you, that polishes you.
1: కనుకని సంస్కరింపచేయటమంటే ఏమి? దోషములను దూరం చేయటము, గుణములను పెంచటము.
0: Refinement meant giving up the bad things and improving the good.
1: కనుకనే దోషము నిర్మూలన చేయాలి.
0: యూ షుడ్ బి బ్లెమిష్ లెస్.
1: నిత్య జీవితంలో మనం ఆచరించేటువంటి ఆచరణ ఎందుకు దోషములు నిర్మూలన చేయాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిఫెక్ట్స్ ఇన్ అవర్ డైలీ రొటీన్ ప్రాక్టీసెస్.
1: దేశం అంటే మానవులు కాదు, మానవులు దేశం అంటే మట్టి కాదు.
0: ది కంట్రీ డస్ నాట్ మీన్ ద డస్ట్ అలోన్.
1: ఈ మానవులు అంటే ఎవరు?
0: హూ ఇస్ ద హ్యూమన్ బీయింగ్?
1: మనసు కలిగినటువంటి వాడే మానవుడు.
0: మానవ ద హ్యూమన్ బీయింగ్ ఇస్ ద వన్ విత్ మైండ్. వాట్ ఈస్ మనస్? మైండ్
1: కోరికల యొక్క చేరికనే మనస్సు.
0: మనస్ ఆర్ మైండ్ ఇస్ బండల్ ఆఫ్ డిజైర్.
1: కనుక నీ సంకల్పములు సత్య సంకల్పములుగా మార్చుకున్నప్పుడు మనిషి మనిషిగా ఉంటాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హ్యావ్ గాట్ ట్రూత్ఫుల్ థాట్స్, యూ విల్ బి ట్రూ
1: ఆచరణ మనిషి ఆచరణంగా ఉంటుంటాడు.
0: అండ్ యూ విల్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ టిపికల్ హ్యూమన్ బీయింగ్.
1: ఈనాడు ఆ సత్య సంకల్పములు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: టుడే దేర్ ఇస్ నో అయోట్ ఆఫ్ ట్రూత్ఫుల్ థాట్స్.
1: కనుకనే అసత్య సంకల్పములతో మనము జగత్తులో మనం జీవిస్తుంటే జగత్ అంతా అసత్యమైన మారిపోతుంది.
0: వీఆర్ లివింగ్ ఇన్ అట్టర్ ఫాల్స్హుడ్, దేర్ ఫోర్ ద హోల్ అపియర్స్ థింగ్ అపియర్స్ అస్ డెల్యూషన్.
1: మనలో ఉన్నటువంటి దోషములు నిర్మూలన చేయండి.
0: దేర్ ఫోర్ కిల్, రిమూవ్ ఆల్ యువర్ డిఫెక్ట్.
1: గుణములు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ ద క్వాలిటీస్ వర్చ్యూ.
1: దివ్యత్వాన్ని పవిత్రం గావించుకోండి.
0: అండ్ అండర్స్టాండ్ ద సాంక్చురీ.
1: ఇది నిజమైన సాధన.
0: దిస్ ఇస్ ది ట్రూ స్పిరిచువల్
1: సాధన. అనగా ఏమిటని?
0: వాట్ ఇస్ స్పిరిచువల్ ప్రాక్టీస్?
1: చెడ్డను మంచిగా మార్చుకోవటమే సాధన.
0: కన్వర్టింగ్, ట్రాన్స్ఫార్మింగ్ బ్యాడ్ ఇన్ టు గుడ్ ఇస్ సాధన.
1: ఇట్లాంటిది లేకుండా ఈనాడు మనం సాధన చేస్తున్నా ఏం సాధన?
0: వితౌట్ దిస్ వాట్ స్పిరిచువల్
1: ప్రాక్టీస్ చెప్తున్నాము.
0: వి జస్ట్ హోల్డ్ ఆన్ ది టాలిస్మన్.
1: ఆ బుద్ధి ఎక్కడ పోతుందో ఏమో తెలియదు, వానికే తెలియదు.
0: హోల్డింగ్ ఆన్ ది టాలిస్మన్ ఆన్ వన్ హ్యాండ్ మైండ్ వేవర్. ఇట్ ఇస్ నాట్
1: మనలో ఉన్నటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుర్బుద్ధులు దూరం చేసుకోవాలి.
0: వి హావ్ టు గివ్ అప్ డిస్టెన్స్ ఆల్ దిస్ బ్యాడ్ థాట్స్.
1: సద్బుద్ధులు, సదాలోచనలు, సచ్చింతనలు అభివృద్ధి పరచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ అండ్ ఫాస్టర్ గుడ్ ఫీలింగ్స్, గుడ్ సెంటిమెంట్స్, గుడ్ ఐడియాస్ అండ్ థాట్స్.
1: అది నిజమైన సాధన.
0: That is the true spiritual endeavor.
1: ఈనాడు కేవలం చదువుతూ ఉన్నాము.
0: Today we learn.
1: ఏమిటి ఈ చదువులు?
0: What are these studies?
1: దంత కేవలము ఒక విధంగా హాస్యాస్పదంగా కనిపిస్తున్నాయి.
0: It has become modern education is ridiculous.
1: ఈ కలియుగంలో మరింత విచిత్రమైనట్టుగా రూపొందుతున్నాయి.
0: Particularly the modern times has on today it is ridiculous.
1: ప్రశ్నలు ఆన్సర్స్ రెండు కూడాను ఒక బుక్లోనే వస్తున్నాయి.
0: The question and answer appear in the same booklet.
1: ఈ క్వశ్చన్ ఆన్సర్లు అంతా ఇచ్చేసేసి ఆ బుక్ చదవమంటారు, పరీక్షలు రాయమంటారు.
0: ది క్వశ్చన్ ఆన్సర్ ఆర్ గివెన్ సేమ్ బుక్లెట్ అండ్ యూ
1: పని ఏమిటి? మీరు సాధించిన విజయం ఏమిటి?
0: వాట్ ఈస్ గుడ్ యూ అచీవ్?
1: ఇలాంటివి చేయకూడదు.
0: యూ షుడ్ నాట్ డూ దాట్.
1: ఈనాడు ఎంత ఫ్యాషన్ గా అయిపోయింది.
0: హౌ, వాట్ ఎ ఫ్యాషన్!
1: చదువు కూడా ఫ్యాషన్ అయిపోయింది.
0: ఎడ్యుకేషన్ హస్ బికమ్ ఫ్యాషన్.
1: పరిగెత్తిపోయేటువంటి బస్సునంతా ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంటారు.
0: ఎవ్రీవన్ వాంట్స్ టు అటెంప్ట్ టు
1: గెట్ ఇన్ ది బస్. ప్రమాదం జరిగేది తనకే జరుగుతుంది.
0: హూ విల్ పుట్ టు డేంజర్ ఇఫ్ యు బోర్డ్ ద బస్ దట్ రన్నింగ్ ఫాస్ట్?
1: ఇలాంటి దీంట్లో స్కూల్ కంతా పరిగెత్తిపోతుంటారు.
0: అండ్ యూ రన్ ద డిస్టెన్స్ టు యువర్ స్కూల్.
1: చదువు చదువు చదివి,
0: హావింగ్ బీన్ స్టడీడ్,
1: ఎన్ని విద్యలు నేర్చి,
0: విదౌట్ ఎడ్యుకేషన్
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: సావులేని చదువు చదవాలి. ఇది మన భారతీయ సంస్కృతి.
0: యూ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ సో హ్యాస్ టు బి ఇమ్మోర్టల్ యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: కనుకనే
0: సో
1: మనం ఎడ్యుకేషన్ అనేటువంటిది కాదు, ఎడ్యుకేర్ కావాలి.
0: సో ఇట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కేవలం నెగిటివ్.
0: ఎడ్యుకేషన్ ఇస్ నెగిటివ్.
1: ఎడ్యుకేర్ అనేటువంటి పాజిటివ్.
0: ఎడ్యుకేర్ ఇస్ పాజిటివ్.
1: నెగిటివ్ అనేటువంటిది తలని నింపుకోవటమే.
0: నెగిటివ్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హెడ్.
1: ఏమి లేని బుర్రలోన ఏమైనా నింపవచ్చు.
0: ఇఫ్ ది హెడ్ ఈస్ ఎంటీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్.
1: ఏమేమో నిండి ఉన్న తలబుల్లో అది ఖాళీయగున.
0: ఇఫ్ ది బ్రెయిన్ హెడ్ ఈస్ ఆల్రెడీ స్టఫ్డ్ ఇట్
1: ఎవర్ బుర్రది ఖాళీగాక ఇది సుఖతము నింపనగున.
0: వితౌట్ బీయింగ్ ఎంటీ అండ్ ఓపెన్ మైండెడ్ కెన్ యూ హ్యావ్ స్పిరిచువల్ కంటెంట్.
1: కనుక ఈనాటి ఎడ్యుకేషన్ అంతా తలతో తీసుకునేటువంటి ఎడ్యుకేషన్.
0: సో వీ హావ్ గాట్ ఆల్ ది ఎడ్యుకేషన్ ఫుల్ ఆఫ్ అవర్ హెడ్.
1: కేర్ అనేటువంటిది తలతో కాదు, హృదయంతో తీసుకునేటువంటి.
0: వేర్ హస్ ఎడ్యుకేర్ relates to our heart.
1: Sadbhavamulu,
0: good ideas.
1: Satya chintanulu,
0: good thoughts.
1: Sadalochanulu,
0: good thinking.
1: Satya pravartanulu,
0: good conduct.
1: Dharmamu,
0: nyayamu,
1: justice. Ilanti vanta kuda hrudayamto teesukuneetundi.
0: They all come out of one's own heart.
1: Kanuka ee naadu manam chadavalsinatuntivi kevalam text books kaadu.
0: What we have to study are not
1: kuda undavalsindi.
0: Yamanusukimpa
1: hematarak vidya, paramanusukimpa brahma vidya.
0: In order to be happy on earth we should have the secular knowledge. To be happy in the other world we should have spiritual knowledge.
1: కనుక పొట్ట కోసం కూడా మనం కొన్ని పాగు పడాల్సిందే.
0: We have to struggle for our living.
1: కానీ పొట్ట కోసమే కాదు,
0: not merely for that.
1: మన దీక్షను సాధించాలి, జీవితం కోసం సాధించాలి.
0: In fact we should determine to achieve the goal of life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.
0: So we should work for our life.
1: జీవితమునకు నిజమైనటువంటి ఎడ్యుకేషన్ సరైనటువంటి ప్రవర్తనే.
0: In fact, the good behavior is an indication of education. దానితో
1: పాటు కొన్ని గ్రంథములను కూడా మనం చదివి అందులో ఉన్నటువంటి మంచిని కూడా స్వీకరించాలి.
0: We have to read certain textbooks and accept good.
1: ఎందరో మహానుభావులు ఎటువంటి గొప్పవారో ఈ గ్రంథాలంతా పఠిస్తుంటారు, రాస్తుంటారు.
0: There are many, many great people who write and read books.
1: వాటిలో ఉన్న మంచిని కూడా మనం స్వీకరించాలి.
0: Take the essence out of them.
1: ఈ కులము ఆ కులము ఈ కులం అని పెట్టుకోకూడదు.
0: Don't go by the community. In fact, we should determine to achieve the goal of
1: education
0: life.
1: Education should be for life, not for living.
0: Education should be for life, not for living.
1: కనుకనే ఈ లైఫ్ కోసం మనం పాటు పడాలి.

0: ఈ కులం అని పెట్టుకోకూడదు.
1: డోంట్ గో బై ద కమ్యూనిటీ.
0: కులమత భేదాలంతా దూరం చేయాలి.
1: డోంట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ కాస్ట్ అండ్ కమ్యూనిటీ.
0: కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
1: ఓన్లీ వన్ కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ,
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ మూడింటిని మనం పెంచుకోవాలి.
1: అండ్ హ్యావ్ దీస్ త్రీ థింగ్స్ స్ట్రాంగ్లీ ఎస్టాబ్లిష్డ్.
0: కొన్ని కొన్ని సందర్భాల లోపల
1: దట్ టైమ్స్
0: దైవ చింతన మాత్రం ఎలాంటి సమయంలో కూడా మానకూడదు.
1: యూ షుడ్ నెవర్ గివ్ అప్ థింకింగ్ ఆఫ్ గాడ్.
0: అదే మన జీవితాధారము.
1: దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ లైఫ్.
0: మార్గంలో మనం ప్రయాణం చేసినటువంటి మహర్షులకు ఎంతటి పరాభవం జరిగినా, కష్టములు వచ్చినా వారు సాధించుకుంటూ వెళ్లారు.
1: ద సేజెస్ అండ్ సెయింట్స్ కుడ్ విత్స్టాండ్ ఆల్ ది హ్యూమిలియేషన్ హోల్డింగ్ ఆన్ టు ది నేమ్ ఆఫ్ గాడ్.
0: అనేక మంది చదువుకున్నటువంటి మహనీయులు కూడా ఉన్నారు.
1: దేర్ మెనీ నాలెడ్జబుల్ ఎడ్యుకేటెడ్ పీపుల్
0: సత్య మార్గంలో ప్రవేశిస్తుంటారు. ఎలాంటి తప్పు మార్గంలోనా పోరు.
1: దేర్ నెవర్ అలాంగ్ ది రాంగ్ పాత్.
0: అలాంటి మహనీయులకు ఎవరు చోటివ్వరు.
1: సచ్ నోబుల్ సోల్స్ హావ్ నో ప్లేస్ ఇన్ అవర్ కమ్యూనిటీ.
0: ఒక్కరు ఇవ్వకపోయినా కూడా పర్వాలేదు, అలాంటి మహనీయులకు దైవమే చోటిస్తుంటాడు.
1: ఈవెన్ ఇఫ్ ది సొసైటీ డస్ నాట్ రికగ్నైజ్ దెమ్, ది నోబుల్ సోల్స్ ఆర్ బ్లెస్డ్ బై గాడ్.
0: మనకు చోటిచ్చి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ హావింగ్ ప్లేస్ ఇన్ సొసైటీ?
0: ఈనాడు ఎస్ అంటారు, రేపు నో అంటారు.
1: ద సొసైటీ మే సే ఎస్ టుడే అండ్ నో టుమారో.
0: నో ఎస్లు వారి నోటికి గాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్.
1: నో ఎస్ బిలాంగ్ టు యువర్ మౌత్స్ అండ్ టు యువర్ టీచింగ్ స్పీకింగ్ ఫ్యాకల్టీ, బట్
0: మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వానికి మనం తగినటువంటి బలం ఇవ్వాలి.
1: అప్లై ఆల్ ద స్ట్రెంగ్త్ టు నో ద ఇమనెంట్ డివినిటీ ఇన్ హ్యూమానిటీ.
0: దివ్యత్వాన్ని విసర్జించి మనం ఎక్కడా వెళ్ళడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి అవే ఫ్రమ్ దిస్ డివినిటీ.
0: ఇది మనం వెంటనే దంటనే ఇంటనే కంటనే ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.
1: ది డివినిటీ ఇస్ విత్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ అండ్ ప్రొటెక్ట్స్ యూ.
0: ఇట్టి దివ్యత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటెన్ ద డివినిటీ.
0: ఇది ఏ ప్రాచీన సంస్కృతి అన్నారు.
1: దిస్ యాక్చువల్లీ కాల్
0: అందరూ చెప్తున్నారు ప్రాచీన సంస్కృతి, ప్రాచీన సంస్కృతి.
1: ఎవ్రీవన్
0: అనాది సంస్కృతి.
1: ఎవ్రీవన్ రిఫర్స్ టు ఏన్షియంట్ కల్చర్. ఇట్ ఇస్ ఎటర్నల్.
0: ఇది మార్పు చెందేటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ చేంజ్ లెస్.
0: శుద్ధ సత్వమైనటువంటిది.
1: ఇట్ ఇస్ ప్యూర్ అన్సల్యూట్ ట్రూత్.
0: ఎట్టి కాలం నందు త్రికాల బాధ్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్ కెనాట్ బి చేంజ్ ఇన్ ఆల్
0: మారేటువంటిది కాదు.
1: ఇట్ డజంట్ చేంజ్.
0: పూసిపెడితే దాగేటువంటిది కాదు.
1: ఆర్ యు కెనాట్ హైడ్ ఇట్.
0: ఇవి ఎప్పుడు కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటుంటాయి.
1: ఇట్ షైన్స్ బ్రిలియంట్లీ ఆల్ ద టైమ్.
0: ఇది దివ్య భవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: వి హావ్ ఫర్గాటెన్ దట్ నోబుల్ ఎవర్ గ్రీన్ ఫ్రెష్ డివైన్ హ్యూమన్ లైఫ్.
0: కనుకనే మానవత్వం అంటే ఏమిటో కూడా అర్థం కాకుండా పోతుంటాయి.
1: వీ డు నాట్ అండర్స్టాండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ ఈజ్.
0: మను మను చరిత్ర నుంచి వచ్చినటువంటి మానవత్వం.
1: ది హ్యూమానిటీ మానవత్వ ఈస్ డిరైవ్డ్ అవుట్ ఆఫ్ మను.
0: చెప్పినటువంటి మను జా, అతని నుంచి పుట్టినటువంటి వాడే మనుజ.
1: మను జా, ద వన్ హూ ఇస్ బోర్న్ టు మను ఇస్
0: జా అనగా పుట్టటము.
1: జా మీన్స్ బోర్న్.
0: ఎవరి నుంచి పుట్టింది మను? ధర్మరూపుడు మనుడు.
1: మను ఇస్ వెరీ పర్సనిఫికేషన్ ఆఫ్ ధర్మ.
0: కనుక మను ధర్మము అని కూడా లాయర్స్ అంతా బోధిస్తుంటారు.
1: లాయర్స్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ బుక్ మను ధర్మ.
0: కానీ బోధిస్తున్నారు,
1: దే స్పీక్,
0: వాళ్ళు వినియోగించేదంతా దానికి విరుద్ధమైనటువంటి ధర్మం.
1: బట్ దేర్ యాక్షన్ ఇస్ కాంట్రరీ టు దిస్.
0: ఎవరు దీన్ని సక్రమంగా నడుచుకుంటున్నారు?
1: హూ ఇస్ ఫాలోయింగ్ ది కరెక్ట్ పాత్?
0: సక్రమంగా ఎవరు నడుచుకుంటారో వాడే నిజమైన భారతీయుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు ఫాలో ద కరెక్ట్
0: ఏ దేశం వాడైనా సరే,
1: యు మే బి బిలాంగ్ ఎనీ కంట్రీ.
0: ముఖ్యం కాదు
1: ఎనీ కంట్రీ.
0: ధర్మం ముఖ్యమైనటువంటిది.
1: ధర్మ ఇస్ ఇంపార్టెంట్.
0: కనుక మన యొక్క ధర్మమును మనం ప్రవర్తించాలి.
1: సో వీ షుడ్ యాక్ట్ అకార్డింగ్ టు అవర్ ధర్మ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఎలాంటి ఇక్కట్లు కలిగినప్పటికీ దాన్ని తట్టుకుని నెట్టుకుని ముందుకు సాగాలి.
1: లెట్ దేర్ బి ఎనీ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ అవర్ వే, వీ షుడ్ రెసిస్ట్ అండ్ హోల్డ్ ఆన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థినీయులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు బోధించవలసినటువంటిది, మీరు చేయవలసినటువంటిది కేవలము మొట్టమొదట మన గృహాన్ని చక్క చేసుకోవాలి.
1: వాట్ యు హావ్ టు డూ, వాట్ యు హావ్ టు టీచ్ అండ్ ప్రాపగేట్,
0: కరెక్ట్ యువర్ సెల్ఫ్,
1: రెస్పెక్ట్ యువర్
0: పేరెంట్స్, తల్లిదండ్రులను ప్రేమించాలి,
1: లవ్ యువర్ పేరెంట్స్.
0: మాతృదేవో భవ, పితృదేవో భవ.
1: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
0: వారే లేకపోతే నీవెక్కడ వాడు?
1: Without them you don't exist.
0: కానీ ఈనాడు తల్లిదండ్రులు కూడా గౌరవించడం లేదు.
1: Today no one is respecting one's own parents.
0: అది చాలా తప్పు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: ఈనాడు నీవు తల్లిదండ్రులు గౌరవించకపోతే రేపు నీ బిడ్డలు నిన్ను గౌరవించరు.
1: ఇఫ్ యూ డోంట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, యూ విల్ నాట్ బి రెస్పెక్టెడ్ బై యువర్ చిల్డ్రన్.
0: రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ ఇది తప్పినవి కాదు.
1: ఇన్ అవర్ లైఫ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, రీసౌండ్ ఆర్ ఇన్ఎస్కేపబుల్.
0: కనుక మనం మంచిని చేసి, మంచిని చూసి, మంచిని అనుభవించి, మంచిని బోధించాలి.
1: సో యూ షుడ్ సీ గుడ్, యూ షుడ్ బీ గుడ్, యూ షుడ్ డూ గుడ్, లిసన్ టు గుడ్ థింగ్స్ అండ్ బీ గుడ్.
0: దేనికి మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి ఫియర్ స్ట్రికన్.
0: తప్పులున్నటువంటి వాడే భయపడాలి, కానీ తప్పు లేని వాడు భయం ఎందుకు?
1: వేర్ దేర్ ఇస్ ఎ మిస్టేక్ దేర్ ఇస్ ఫియర్.
0: సత్య మార్గంలో ప్రవర్తించేటువంటి వాడికి ఏ మాత్రమూ భయం అనేటువంటిది ఉండకూడదు.
1: ఇఫ్ యూ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్, యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
0: ఈనాడు
1: టుడే
0: మనం ఈ పిచ్చి పట్టినటువంటి రాజకీయాల్లో ప్రవేశించి
1: వీఆర్ ఆఫ్టర్ దిస్ మ్యాడ్ పాలిటిక్స్.
0: మీకు కూడా పిచ్చి పట్టించుకుంటున్నారు.
1: వీఆర్ ఆల్సో హావ్ బికమ్ అల్టిమేట్లీ మ్యాడ్.
0: దానికి ఒక గుడ్ బై చెప్పాలి మీరు.
1: బెటర్ వీ సే గుడ్ బై టు పాలిటిక్స్.
0: నాకు పాలిటిక్స్ కాదు, మీకు కేవలం వస్తుంది.
1: పాలిటిక్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్.
0: ప్రవర్తన నాకు చక్కది.
1: మై కాండక్ట్.

0: బిహేవియర్ ఇస్
1: ఈ ప్రవర్తనలో మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ హావ్ గుడ్ బిహేవియర్ అండ్ రీడ్ ఎ ట్రూత్ఫుల్ లైఫ్.
1: ఏనాడైనా కానీ ఇంకొక చదువుకున్నటువంటి వ్యక్తిని చూస్తే, వాడి ప్రవర్తన చూస్తే నాకు చాలా కష్టమేస్తుంది.
0: భగవాన్ ఫీల్స్ వెరీ సాడ్ వాచింగ్ ద బిహేవియర్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
1: గొప్ప డిగ్రీస్ అంతా తీసుకున్నారు,
0: దే హావ్ వెరీ హై డిగ్రీస్.
1: వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా విరుద్ధమైనదిగా ఉంటుంటాయి.
0: బట్ దేర్ బిహేవియర్ ఇస్ జస్ట్ ఆపోజిట్.
1: ఇది చాలా చదువుకు విరుద్ధమైనటువంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ స్పీక్స్ ఆఫ్ ది వెరీ ఆపోజిట్ ఆఫ్ యువర్ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: చదువుకు వినయమే ప్రధానమైనటువంటి గుణము.
0: హ్యూమిలిటీ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎడ్యుకేషన్.
1: ఈ చదువు లోపల వినయం లేకపోతే ఇంకేం ప్రయోజనం చెప్పండి.
0: వెన్ దేర్ ఇస్ నో హ్యూమిలిటీ, వాట్ ఫర్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
1: ప్రాచీన విద్యలన్నీ కూడాను వినయం విధేయతలతో పెరుగుతూ వచ్చింది.
0: ది ఎన్షియంట్ ఎడ్యుకేషన్ లేడ్ ఎంఫసిస్ ఆన్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్.
1: ఈ వినయ విధేయత లేకపోతే విద్య కాల్చన ఎందుకు మనకు?
0: ఇన్ ఫ్యాక్ట్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్ వాట్ ఫర్?
1: అది విద్యనే కాదు,
0: ఇట్ ఇస్ నో ఎడ్యుకేషన్ అట్ ఆల్.
1: ముఖ్యమైనటువంటి తత్వము వినయంలోనే ఉంటుంది. అది
0: హ్యూమిలిటీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: మానవుని యొక్క ప్రధాన గుణం వినయమే.
0: ది ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ ఇస్
1: హ్యూమిలిటీ. క్షమనే.
0: అండ్ దిస్ హ్యూమిలిటీ ఇస్ క్షమ.
1: నేను చెప్పాను, క్షమ సత్యము,
0: దిస్ ట్రూత్.
1: క్షమ ధర్మము,
0: ఇట్ ధర్మ.
1: క్షమ వేదము,
0: ఇట్స్ టెక్స్ట్.
1: క్షమ అహింస,
0: ఇట్ నాన్ వైలెన్స్.
1: క్షమ సత్యం బావు,
0: అండ్ ఇట్స్ ట్రూత్ ఎవ్రీథింగ్.
1: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ ట్రూత్ అండ్ ఫర్గివ్నెస్ ఇస్ ఇంపార్టెంట్ ఆల్ ది వరల్డ్.
1: క్షమ చేతనే మన విశ్వామిత్రుడు రాజయోగిగా మారాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ ఫర్బేరెన్స్ విశ్వామిత్ర కుడ్ బికమ్ ఏ రాజయోగి.
1: రాజయోగి నుంచి తిరిగి గొప్ప యోగి అంటే ధర్మయోగి అయిపోయినాడు.
0: లేటర్ హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: బ్రహ్మయోగి అయిపోయినాడు.
0: హీ బికేమ్ బ్రహ్మయోగి.
1: భగీరథుడు
0: భగీరథ
1: క్షమను సాధించడం చేతనే,
0: బికాస్ హీ కుడ్ హ్యావ్ దిస్ క్షమ,
1: కనపడినటువంటి గంగను కూడా తీసుకొచ్చి ప్రపంచంలో వదిలాడు.
0: హీ కుడ్ బ్రింగ్ డౌన్ ద గంగెస్ ఫ్రమ్ ద టాప్ డౌన్ టు అర్త్.
1: క్షమ చేతనే
0: అవుట్ ఆఫ్
1: జనక మహారాజు కర్మయోగిగా ఉండి జ్ఞానయోగంగా మారిపోయాడు.
0: కింగ్ జనక ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ కర్మయోగి కుడ్ బికమ్ ద జ్ఞానయోగి.
1: ఎట్టిదాన్నైనా మనం సాధించవచ్చును.
0: అండ్ దెర్ఫోర్ దిస్ అవుట్ ఆఫ్ దిస్ పేషెన్స్ యూ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకు తెలియదు కానీ
0: యూ డు నాట్ నో దిస్,
1: స్వామి యందు ఆ క్షమ అనేటువంటి కాలి మొదలు తల వరకు ఉంటుండాలి.
0: దిస్ క్షమ ప్యూరిటీ పేషెన్స్ ఈస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఆఫ్ భగవాన్. టాప్ టు టో
1: ఎన్ని రకమైనటువంటి వచ్చినా కూడా అన్నిటికి శాంతంగా దాన్ని అందుకుంటున్నాను.
0: భగవాన్ రిసీవ్స్ పీస్ఫుల్లీ వాట్ ఎవర్ దట్ కమ్స్ ఆన్ ద వే.
1: దానికి అంతా కూడా ట్రబుల్స్ అంతా నేను ఎప్పుడు వెల్కమ్ చేస్తుంటాను.
0: భగవాన్ వెల్కమ్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ట్రబుల్.
1: ఎందుకంటే క్షమ అనేటువంటిది మన యొక్క కష్టంలోనే దాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ కైండ్ ఆఫ్ పేషెన్స్ యూ కెన్ అచీవ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
1: ఈనాటి భక్తులను చెప్తుంటున్నారు,
0: యూ డిక్లేర్ దట్ యువర్ డివోటీ టుడే.
1: సుఖం అంటే పొంగుతారు, కష్టం అంటే కృంగుతారు.
0: యు ఆర్ రియలీ గెట్ యువర్ సెల్ఫ్ ఎక్స్టోల్డ్ ఇన్ టైమ్స్ ఆఫ్ హ్యాపీనెస్.
1: సమత్వాన్ని మనం పొందాలి, అది క్షమ.
0: వీ షుడ్ బి ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ ద టైమ్స్ ఆఫ్ ప్లెజర్ అండ్ పెయిన్.
1: దానిలో ఉన్నటువంటి స్థానాన్ని మనం స్వీకరించాలి.
0: వీ షుడ్ యాక్సెప్ట్ ది ఎసెన్స్ అవుట్ ఆఫ్ ది టూ.
1: దివ్యత్వమైన పవిత్రత మనం అందుకోవాలి.
0: వీ షుడ్ ఆల్సో అచీవ్ ద డివినిటీ.
1: కనుక
0: సో
1: విద్యార్థులు ఈనాడు ప్రప్రథంలో క్షమను సాధిస్తూ రండి.
0: స్టూడెంట్స్ షుడ్ అచీవ్ దిస్ నోబుల్ క్వాలిటీ ఆఫ్ క్షమ.
1: మీరు కొంచెం ఉత్తీర్ణులు కావచ్చును, కొన్ని మార్కులు తగ్గచ్చును.
0: యుమే బి సక్సెస్ఫుల్ ఇన్ ఎగ్జామినేషన్.
1: మీరు ఏమాత్రం వెరవకండి.
0: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎగ్జామ్.
1: తిరిగి దాన్ని పట్టి మీరు సాధించి మంచి మార్క్స్ తెచ్చుకోండి.
0: టేక్ నెక్స్ట్ ఛాన్స్ అండ్ గెట్ హై గ్రేడ్.
1: మీరు మార్కుల కోసమని ప్రాకులాడొద్దండి.
0: డోంట్ స్ట్రగుల్ ఫర్ మార్క్.
1: రిమార్క్స్ రాకుండా చూసుకోండి.
0: బీ కేర్ఫుల్ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ రిమార్క్స్ ఆర్ బ్యాడ్ నేమ్.
1: పేరు రాకుండా చూసుకోండి.
0: సీ దట్ యూ డోంట్ గెట్ బ్యాడ్ నేమ్.
1: మంచి భావాలతో మీరు మెలగండి.
0: కండక్ట్ యువర్ సెల్ఫ్ విత్ గుడ్ ఫీలింగ్.
1: విద్యార్థులు ఎక్కడ పోయినప్పటికి
0: అవర్ స్టూడెంట్స్ వేర్ ఎవర్ దే గో,
1: ప్రవర్తన చేతనే వీరు సత్సాయి ఎడ్యుకేషన్ భక్తులు అని చెప్పి చెప్పొచ్చు.
0: యూ మే గో ఎనీవేర్ బేసింగ్ ఆన్ యువర్ కాండక్ట్. ఎవ్రీబడి కెన్ సే దట్ యూ బిలాంగ్ టు దిస్.
1: పేరు నాకు అక్కర్లేదు.
0: భగవాన్
1: మీరు మంచి పేరు తెచ్చుకోండి.
0: భగవాన్ డస్ వాంట్ వర్క్ ఫర్ హిజ్ నేమ్, ఫర్ యువర్ గుడ్ నేమ్.
1: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ సత్యనారాయణ కూడా చెప్పాడు.
0: ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీనివాసన్ ఆల్సో సేడ్.
1: ఏమని చెప్పాడు?
0: వాట్ డిడ్ హి సే?
1: మా సర్వ కల్చర్ సాయి అన్నాడు.
0: హి సెడ్ అవర్ కల్చర్ ఇస్ సాయి కల్చర్.
1: అది తప్పు,
0: ఇట్ ఇస్ అ మిస్టేక్.
1: ప్రేమ చేత అట్లా చెప్పాడే కానీ కల్చర్ ఈనాడు వచ్చింది కాదు, ఈనాడో వచ్చింది. ఈనాడు సత్యసాయి వచ్చింది అటువంటి వాడు.
0: అవుట్ ఆఫ్ లవ్ హి సెడ్ సాయి కల్చర్ బట్ బికాస్ దిస్ కల్చర్ ఇస్ ఎటర్నల్ ఎన్షియంట్.
1: ఇది అనాది అయినటువంటిది.
0: ఇట్ ఇస్ వెరీ మచ్ ఎన్షియంట్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం.
0: ఇట్ ఈస్ అట్రిబ్యూట్ లెస్. ఇట్ ఈస్ కామన్ ఇన్ ఆల్ ది త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్. ఇట్ ఈస్ ప్యూర్ అన్సలీడ్.
1: మాటలు చాలా ఏదో గొప్పగా మాట్లాడుతుంటారు కానీ అది నాకు ఇష్టం ఉండదు.
0: పీపుల్ స్పీక్ ఇన్ ఎ బిగ్ వే హైవే బట్ భగవాన్ డజంట్ అప్రూవ్ ఇట్.
1: బిగ్ వే హైవే మీరు నడుచుకోవాలి.
0: యూ షుడ్ కండక్ట్ యువర్ బిజినెస్ ఇన్ ఎ హైవే.
1: దాన్ని ఆవిర్భవించి చేయాలి.
0: అండ్ యూ షుడ్ వర్క్ ఫర్ ఇట్.
1: మీ యొక్క సంతోషం నుంచి దాన్ని ఉప్పంగా చేయాలి.
0: అవుట్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ యూ ప్రొసీడ్ ఇన్ దట్ డైరెక్షన్.
1: కనుక వారిని వీరిని ఎగ్జాంపుల్స్ గా మీరు తీసుకోకండి.
0: డోంట్ టేక్ అదర్స్ యాజ్ ఎగ్జాంపుల్.
1: మిమ్మల్ని మీరే ఎగ్జాంపుల్ గా తీసుకోండి.
0: యు మేక్ యువర్ సెల్ఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్.
1: అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: కాన్ఫిడెన్స్. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: దెన్ సెల్ఫ్
1: సాటిస్ఫాక్షన్. సెల్ఫ్ సాక్రిఫైస్.
0: దట్ ఇస్ సెల్ఫ్
1: రియలైజేషన్.
0: దట్ లీడ్స్ టు సెల్ఫ్ రియలైజేషన్.
1: అంత సెల్ఫ్ లోనే ఉంటుంది.
0: ఎవ్రీథింగ్ లైస్ విత్ ఇన్ ద సెల్ఫ్.
1: అలాంటి సెల్ఫ్ ని మీరు సాధిస్తూ రావాలి.
0: దట్ సెల్ఫ్ యూ షుడ్ అకాంప్లిష్.
1: అది ఏ నిజమైనటువంటి భారతీయ సంస్కృతి.
0: దట్ ఇస్ ట్రూ భారత.
1: ప్రాచీన కాలం నుండి ఎన్ని కష్టములకో లొంగి, సాధించడానికి ప్రయత్నం చేశారు.
0: ఎవ్రీబడి వాంటెడ్ టు ఇన్వేడ్ అండ్ కాంకర్ దిస్ కంట్రీ.
1: భారతదేశం కంటే మించినటువంటి దేశం మరొకటి ఉందా?
0: ఇస్ దేర్ ఎనీ అదర్ కంట్రీ గ్రేటర్ దన్ భారత్?
1: కేవలం బీద దేశం అనుకుంటారు.
0: యూ సే ఇట్ ఇస్ మోర్.
1: నీ బుద్ధిలో అది బీరగా ఉండొచ్చు.
0: ఇట్ ఇస్ యువర్ చీప్ మైండెడ్నెస్.
1: బీద దేశం అయిపోతే ఇంతమంది దేశీయులంతా దీనిపైన వచ్చి ఎందుకు పడతారు?
0: ఇఫ్ ఇట్ ఇస్ రియల్లీ ఎ పూర్ కంట్రీ, వై షుడ్ ఇట్ బి ఇన్వేడెడ్ బై సో మెనీ పీపుల్?
1: ఇందులో నుంచి ఏనుగులపైన, రథాలపైన, గుర్రాలపైన, ఒంటలపైన వేసుకుని పోయారు.
0: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ క్యారీడ్ ఆల్ ద వెల్త్ అండ్ ద గోల్డ్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: భారత దేశం అనేటువంటి పవిత్రమైనటువంటి స్త్రీతను సీతత్వత కలిగినటువంటి.
0: భారత్ ఈస్ వన్ ఆఫ్ వెల్
1: సిరి సంపదలతో
0: తులుతూకుంటుంది. వాట్ ఈస్ దేర్ షార్టేజ్?
1: మీ బుద్ధి చిన్నదిగా ఉండటం వల్ల అది చిన్నదిగా మారిపోతుంది.
0: యు ఆర్ మీన్ మైండెడ్ దేర్ ఫర్ యువర్ కంట్రీ. బట్ హావ్ బ్రాడ్ ఫీలింగ్.
1: కనుక మీ బుద్ధిని విశాలం భావించుకోండి.
0: బి బ్రాడ్ మైండెడ్.
1: దేశం కూడా విశాలం అవుతుంది.
0: దెన్ యూ విల్ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ టువర్డ్స్ యువర్ కంట్రీ. శాస్త్రమును
1: బంగారు మనకుండా పద శాస్త్రములను ఎండి బంగారు ఎలా?
0: ఇన్ ఫ్యాక్ట్ వెన్ యూ హావ్ గాట్ ఆల్ దిస్ సీక్రెట్ టెక్స్ట్ ఈక్వల్ టు ద గోల్డ్, వై డు యూ వాంట్ అదర్ టెక్స్ట్ ఈక్వల్ టు దట్ ఆఫ్ సిల్వర్ అండ్ కాపర్? నాట్ నెసెసరీ.
1: మన భారతదేశమే గొప్పది.
0: అవర్ కల్చర్ భారత్ ఇస్ గ్రేటెస్ట్.
1: ఇలాంటి భారతదేశాన్ని మనం ఎందుకు చిన్నదిగా చూడాలి?
0: వై డు యూ కన్సిడర్ ఇట్ లో?
1: ఈ భారతదేశం నుండి ఉద్భవించినటువంటి యొక్క మన సిరి సంపదలు ఎంత గొప్పవి.
0: ఎఫ్లూయెన్స్ అండ్ ప్రాస్పెరిటీ వీ ఎంజాయ్డ్, దే ఆర్ వెరీ హై స్టాండర్డ్.
1: కనుకనే ఈ భారతదేశంలో పుట్టనటువంటి ఒక్కటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోటీస్డ్ హియర్.
1: సర్వమునకు ఇది గొప్ప మాస్టర్ వంటిది.
0: ఇన్ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ద మాస్టర్ ఫర్ ఎవ్రీథింగ్.
1: మీరు కేవలము ఈ యొక్క దేశాన్ని మాత్రమే మీరు వర్ణించుకోకుండా ఇతర దేశాన్ని వర్ణిస్తూ ఉంటారు.
0: యు హావ్ ఫర్గాటన్ యువర్ మదర్ ల్యాండ్.
1: దేన్ని వర్ణించకండి. యు డోంట్ అన్నిటిని వర్ణించండి.
0: యు డోంట్ క్రిటిసైజ్ ఎనీ కంట్రీ.
1: అన్ని దేశాలు మంచివే.
0: ఆల్ కంట్రీస్ ఆర్ గుడ్.
1: కానీ ఏది చెడ్డది?
0: విచ్ వన్ ఇస్ బ్యాడ్?
1: అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: చెడ్డది?
0: విచ్ ఇస్ బ్యాడ్?
1: మన మతి చెడ్డది.
0: అవర్ మతి ద మైండ్ ఇస్ బ్యాడ్.
1: మతి చెడ్డది కావటం వల్ల మతం చెడ్డది అనుకుంటున్నాం.
0: మతి ద మైండ్ ఇస్ బ్యాడ్, సో వీ కన్సిడర్
1: మంచినే బోధించే.
0: ఆల్ రిలీజియన్స్ టుగెదర్ థాట్ గుడ్ థింగ్స్.
1: తెలిసి మెలుగవలను తెలివి తోడ.
0: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ బేసింగ్ ఆన్
1: మతులు మంచివైనా మతమేది చెడ్డది?
0: ఇఫ్ యువర్ మతీస్ మైండ్స్ ఆర్ గుడ్, నో మత రిలీజియన్ ఇస్ బ్యాడ్.
1: కాబట్టి మతమేది చెడ్డది? అన్ని మతములు మంచివే.
0: ఆల్ రిలీజియన్స్ ఆర్ గుడ్.
1: క్రిస్టియన్ మతం మంచిదే, ఇస్లాం మతం మంచిదే, జొరాస్ట్రియన్ మతం మంచిదే, బుద్ధిజం మతం మంచిదే, జైనిస్ట్ మతం మంచిదే, అన్ని కూడా సిక్కు మతం మంచిదే,
0: సిక్కిజం, ఆల్
1: అన్ని మతాలు మంచివే.
0: ఆల్ ఆర్ గుడ్.
1: నీ మతి చెడిపోవడం వల్ల అన్ని మతములు చెడిపోయినట్టుగా పోతుంది.
0: బికాజ్ యువర్ మైండ్ ఇస్ స్పాయిల్డ్ మతి, దేర్ఫోర్ యు కన్సిడర్ రిలీజియన్స్ బ్యాడ్.
1: సర్వము నీ మతి పైన ఆధారపడి ఉంటుంది. అది
0: ఎవ్రీథింగ్ రెస్ట్ ఆన్ యువర్
1: సర్వత్రా ప్రయాణం జరుగుతూ ఉండాలి.
0: ద మైండ్ మూవ్స్ ఆల్ అరౌండ్.
1: మనోమూలం మిదం జగత్. జగత్తంతా నిండినటువంటిది మనసే.
0: ద హోల్ యూనివర్స్ డిపెండ్స్ ఆన్ ద మైండ్.
1: కనుక నీ మతిని మంచి చేసుకుంటే దేశమంతా మంచిది అవుతుంది.
0: ఇఫ్ యు కరెక్ట్ యువర్ మతి ద మైండ్ ద హోల్ థింగ్ వుడ్ బి కరెక్ట్.
1: కనుక ఏదేదో చక్క చేయడానికి నీవు ప్రయత్నం చేయొద్దు.
0: డోంట్ అటెంప్ట్ టు
1: రెక్టిఫై. నీ మతిని నీవు చక్క చేసుకో.
0: ఫస్ట్ కరెక్ట్ యువర్ మైండ్.
1: దేశమంతా బాగుపడిపోతుంది.
0: దెన్ ద హోల్ కంట్రీ విల్ బి
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు చదవవలసినటువంటి కూడా ఎంతో చిటికాలో ఉంటున్నాయి.
0: వాట్ ఆర్ థింగ్స్ యూ లెర్న్?
1: పరీక్షల కోసం మీరు అన్ని చదువుకోవచ్చు.
0: ఫర్ ఎగ్జామ్స్ యూ కెన్ ప్రిపేర్.
1: కానీ రక్షించేది మాత్రం అది కాదు.
0: ఇస్ నాట్ దట్ గోయింగ్ టు
1: పరీక్ష?
0: పరీక్ష ఎగ్జామినేషన్.
1: రక్ష పరీక్ష.
0: రక్ష ప్రొటెక్షన్ పరీక్ష ఎగ్జామినేషన్.
1: కనుకనే ఈ యొక్క పరీక్షల కోసం మీరు పాస్ చేయవలసిన తప్పు లేదు.
0: సర్టన్లీ యూ షుడ్ వర్క్ టు పాస్ ఇన్ ది పరీక్ష ఎగ్జామినేషన్.
1: అన్నింటినీ రక్షించేటువంటిది ఒక తత్వం ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ వన్ దట్ ప్రొటెక్ట్స్ యూ. రక్ష.
1: భారతదేశంలో పుట్టడమే ఒక గొప్ప అదృష్టము.
0: It's good fortune to have been
1: భారతీయుడు చెప్పుకోవడమే గొప్ప అదృష్టము.
0: టు డిక్లేర్ యువర్ భారతీయ ఇస్ ద గ్రేటెస్ట్ ఫార్చూన్.
1: అలాంటి అదృష్టాన్ని నీవు కాపాడుకో.
0: బట్ యూ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఫార్చూన్.
1: ఎలాంటి పరిస్థితి ఎందు కూడా నీ మాతృభూమిని నీవు తిరస్కరించవద్దు.
0: అట్ ఎనీ టైమ్ నెవర్ డినై డిజోన్ యువర్ కంట్రీ.
1: స్వప్నమందు కూడా దాన్ని ఏమాత్రం కూడా మర్చిపోకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్ ఇన్ ద డ్రీమ్.
1: అది ఏ నిజమైనటువంటి కృతజ్ఞత.
0: దాట్ ఈస్ ట్రూ గ్రాట్యుట్యూడ్.
1: ఆ కృతజ్ఞత లేకపోతే
0: యూఆర్ నాట్ గ్రేట్ఫుల్.
1: మానవుడు పుట్టి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్ ఇస్ ది హ్యూమన్ లైఫ్?
1: కృతజ్ఞత లేనటువంటి వాడు క్రూరుడు అన్నాడు.
0: ది అన్గ్రేట్ఫుల్ రిచ్ ఇస్ వికెడ్ మ్యాన్.
1: కనుక నేను సూర్య నమస్కారం నందు కృతజ్ఞాయ నమః.
0: సన్ గాడ్ వి సే యు జస్ట్ ఎక్స్ప్రెస్ దట్ విజన్ టు us.
1: ఎట్టి వాడినైనా గాని క్షమిస్తారట.
0: ఎనీ వన్ విల్ బి
1: ఎవరైనా క్షమిస్తారు. కానీ మంచి పొందినటువంటి దానిని మనం మర్చిపోతే అది కృతజ్ఞత. కృతజ్ఞత అనేటువంటిది పోయినటువంటి వాడిని ఎవరూ రక్షించలేరు.
0: ఇఫ్ యూ ఫర్గెట్ ది గుడ్ డన్ అన్ టు యూ, ఇట్ అమౌంట్స్ టు ఇన్గ్రాటిట్యూడ్. ఇట్ విల్ నాట్ బి ఎక్స్క్యూజ్.
1: కృతజ్ఞతను చూపాలి.
0: యూ షుడ్ బి గ్రేట్ఫుల్.
1: కృతజ్ఞుడు కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బి అన్గ్రేట్ఫుల్.
1: కనుకనే మన భారతీయుల సంస్కృతిని చక్కగా మీరు ఎలిగెత్తి చాటాలి.
0: యూ షుడ్ డిక్లేర్ ప్రొనౌన్స్.
1: ఏమాత్రం భయపడనక్కర్లేదు.
0: ఏదైనా
1: ఇతరులు ఏమైనా వచ్చి మనం ఏం చేస్తారో ఏమనుకుంటారు, ఏమైనా చేసుకొని
0: డోంట్ థింక్ దట్ అదర్స్ విల్ డూ సంథింగ్ హార్మ్ టు
1: యు. చాటుకుంటూ పోతే నిన్ను ఎవరైనా చంపని తప్పలేదు.
0: పబ్లిసైజ్ ది ప్రొపగేట్ కల్చర్ ఆఫ్ భారత్.
1: లైఫ్ లో ఒక్కటే కానీ రెండు కాదు.
0: ఆఫ్టర్ ఆల్ యు ఆర్ వన్ నాట్ టూ.
1: నీవు ఈ భారతదేశం యొక్క కృతజ్ఞత నీవు జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు అవుతావు.
0: ఇట్ అమౌంట్స్ టు సాక్రిఫైసింగ్ యువర్ లైఫ్ ఫర్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: భయపడి మాత్రము మన యొక్క సంస్కృతిని ఏమాత్రము తూలనాడకూడదు.
0: అవుట్ ఆఫ్ ఫియర్ నెవర్ కన్సిడర్ యువర్ కల్చర్ లో ఆర్ రిడిక్యూల్ ఇట్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: ఇన్ఫాక్ట్ మోర్ దాన్ మదర్ గాడ్ ఈస్ సో నియర్.
1: తల్లి కంటే మిగులు దైవం ఎక్కువ.
0: గాడ్ ఈస్ మోర్ దాన్ ది ఫిజికల్ మదర్.
1: తల్లి దగ్గరే ఉంటుంది.
0: మదర్ ఈస్ సో క్లోజ్.
1: దైవం ఎక్కడున్నాడు?
0: వేర్ ఇస్ గాడ్?
1: వెతుక్కోవాలి.
0: యూ హావ్ టు సెర్చ్ ఫర్ హిమ్.
1: తల్లిని నీవు వెతకనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ సెర్చ్ యువర్ మదర్.
1: తల్లిని నీవు సెలెక్ట్ చేసుకున్నటువంటిది.
0: మదర్ ఇస్ ఆఫ్ యువర్ చాయిస్.
1: అలాంటి తల్లిని మాత్రం నువ్వు ఎట్ట మరుస్తావు?
0: హౌ కెన్ యూ ఫర్గెట్ యువర్ ఫిజికల్ మదర్? కనుకనే
1: రాములు జనని జన్మభూమిశ్చ స్వర్గాధిప కరియసి అన్నాడు.
0: సో రామా సెడ్ మదర్ అండ్ మదర్ ల్యాండ్ ఆర్ మచ్ మోర్ దాన్ ది హెవెన్.
1: ఈనాడు రామ భక్తులు ఎంతమంది ఉంటున్నారు?
0: దేర్ ఆర్ మెనీ డివోటీస్ ఆఫ్ రామ.
1: కానీ రామ్ రామ్ రామ్ రామ్ అంటున్నారు.
0: దే చాంట్ నేమ్ రామాస్ నేమ్.
1: కానీ ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: రాములు త్యాగం చేసినటువంటి సిరి సంపదంతా ఈ రామ భక్తులు అనుభవించుతున్నారు.
0: రామా సాక్రిఫైస్ ఆల్ హిస్ వెల్త్ వేర్ ఆర్ డివోటీస్ ఆఫ్ రామా ఎక్స్పీరియన్స్.
1: ధనం కావాలని ఆశిస్తున్నారు.
0: దే వాంట్ మనీ.
1: రాముడు రాజ్యం వచ్చినా కూడా దాన్ని త్యజించిపోయాడు.
0: రామా సాక్రిఫైస్ ఇస్ రైట్ఫుల్ క్లెయిమ్ ఆన్ హిస్ కింగ్డమ్.
1: ఎవరైనా చేస్తారా?
0: ఇస్ దేర్ ఎనీవన్ టు ప్రిపేర్ టు దట్?
1: కనకనక వస్తువానాలు సర్వమును త్యజించాడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హి సాక్రిఫైస్ ఆల్ ద కంఫర్ట్స్ అండ్ ద కన్వీనియన్సెస్.
1: కూడా అంతే.
0: సేమ్ థింగ్.
1: భర్తతో ఉండే నిమిత్తమై
0: ఇన్ ఆర్డర్ టు బి డివోటెడ్
1: పతే దైవం అని భావించి
0: కన్సిడరింగ్ హస్బెండ్
1: సర్వ సంపదలను త్యాగం చేసుకుంది.
0: సాక్రిఫైస్ ఆల్.
1: అప్పుడే రాముతో తాను అరణ్యానికి పోవడానికి సిద్ధమవుతుంది.
0: అండ్ సీత వాజ్ రెడీ టు ఫాలో రామ.
1: కానీ తిరిగి రాములకు దూరం ఎప్పుడైంది?
0: దెన్ వాస్ షీ డిస్టెన్స్ ఫ్రమ్ హిమ్.
1: జింకలపైనంత ఆశ పుట్టింది, రాములు దూరం అయిపోయాడు.
0: బికాస్ షీ వాంటెడ్ దిస్ డియర్, దేర్ ఫోర్ షీ ఈజ్ అవే ఫ్రమ్ రామ.
1: ఆ డియర్ ను కోరేటప్పటికి ఈ డియర్ దూరం అయిపోయాడు.
0: దెన్ వన్స్ షీ వాంటెడ్ ది డియర్, షీ హాస్ లాస్ట్ ద డియర్.
1: ఏ బాధలు పడుతూ వచ్చింది.
0: దాట్ ఈస్ ద రీజన్ ఫర్ సఫరింగ్.
1: పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: వై దట్ రిచ్ యానిమల్ హాస్ కమ్ హియర్? హౌ ఇస్ ఇట్ దట్ ఐ ఆస్క్ ఫర్ ఇట్?
1: ఏడుస్తుంది. పాపిష్టి మృగమేళ వచ్చెను దాన్ని పట్టి తెమ్మని మోసపోతిను.
0: హి స్టార్ట్ క్రయింగ్. హౌ ఇస్ దట్ దిస్ హారిబుల్ యానిమల్ కేమ్ హియర్? హౌ ఇస్ దట్ ఐ డిసైడెడ్?
1: ఆపదలు వచ్చే సమయం లోపల అన్ని మనకు దూరం అయిపోతాయట.
0: ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీస్ ఆల్ విల్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ.
1: కనుక ఆపదలు వచ్చినప్పుడు మంచి చెడ్డ విచారణ ఉండదు.
0: In times of difficulties, you don't distinguish and discriminate.
1: కనుక మీరు ఏమాత్రమే కూడా తొందరపడపాటు లేకుండా ఆనందంగా శాంతితో మనం క్షమతో ఈ యొక్క విజయాన్ని సాధిస్తూ రావాలి.
0: నెవర్ బీ ఇన్ ఎ హరీ. బీ పేషెంట్ ఎనఫ్. అండ్ యూ
1: ఏ దేశమైనా వెళ్ళండి.
0: యు గో ఎనీ కంట్రీ.
1: ఏ యొక్క క్లాస్ అయినా పాస్ చేసుకోండి.
0: యూ పాస్ ఎనీ ఎగ్జామ్.
1: ఎలాంటి గొప్ప పదవులైనా ఏలండి.
0: ఆక్యుపై పొజిషన్.
1: దానికి ఎవరు వద్దని చెప్పరు.
0: నోబడి విల్ సే నో.
1: దానికి నేను కూడా వద్దు చెప్పను.
0: భగవాన్ విల్ ఎవర్ సే నో.
1: గొప్ప అధికారం అయిపోతే అంత గొప్ప సేవలు చేయొచ్చు దేశానికి.
0: ఆక్యుపైంగ్ హై పొజిషన్ యూ కెన్ ఆల్సో సర్వ్ ఇన్ ఎ బెటర్ వే.
1: కానీ చిక్కి కూడా అవకాశము దాన్ని దక్కించుకోలేకపోతే ప్రయోజనం ఏమిటి?
0: బట్ ఇఫ్ ది ఛాన్స్ ఆన్ హ్యాండ్ ఈస్ లాస్ట్ వాట్ ఫార్ ఇస్.
1: చిక్కిన ఛాన్స్ ను వసకలేక చక్క చేసుకోండి.
0: హావింగ్ గాట్ దిస్ ఛాన్స్
1: ప్రతిసుని ఈ పద సేవనండి.
0: హావింగ్ గాట్ ద ఛాన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్ నెవర్ లూజ్ ఇట్.
1: నుంచి ముక్తి చేస్తునండి.
0: అండ్ హి విల్ టేక్ యు టు ద లిబరేషన్ గివింగ్ యు ద
1: ఛాన్స్. ఇతరుల మాటలు ఇంపుకన మీ కొంప తీయకండి.
0: నెవర్ ఫాలో ద వర్డ్స్ ఆఫ్ అదర్స్ అండ్ రూయిన్ యువర్.
1: నేర్చుకోండి ఈ బుద్ధులన్నీ, తీర్చుకోండి కర్మం.
0: అండ్ జస్ట్ కరెక్ట్ యువర్ మైండ్ అండ్ సీ దట్ యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ దిస్ కార్మిక ఎఫెక్ట్.
1: ముఖ్యంగా మీరు తీసుకోవాల్సినటువంటిది,
0: దట్స్ వాట్ యు హావ్ టు డు.
1: ఎవరి మాటలు మనం విన్నక్కర్లేదు.
0: నెవర్ గో బై అదర్ వర్డ్స్.
1: మీ కాన్షియస్ ని ఫాలో చేయి.
0: ఫాలో యువర్ కాన్షియన్స్.
1: అది ఏ నిజమైనటువంటి దైవము.
0: దట్ ఇస్ ట్రూ గాడ్.
1: ఆ కాన్షియన్స్ ను ఫాలో చేయకుండా
0: వి డోంట్ ఫాలో కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ ఫాలో చేసుకుంటూ పోతున్నారు. సెన్సెస్ ను ఫాలో చేస్తూ పోతున్నారు.
0: యూ డోంట్ ఫాలో కాన్షియన్స్ బట్ యూ ఫాలో సెన్సెస్.
1: ఈ సెన్సెస్ ను ఫాలో చేసుకునేటువంటి వాడు కేవలం పతపతనం అయిపోతున్నాడు.
0: ద వన్ హూ ఫాలో సెన్సెస్ విల్ రూయిన్ హిమ్సెల్ఫ్.
1: రావణుడు ఎలాంటి వాడు?
0: రావణ వాట్ మైటీ మ్యాన్ హీ ఇస్.
1: అంత శ్రీమంతుడే లేడు.
0: హిస్ ఎ రిచెస్ట్ మ్యాన్.
1: తన సోదరుడైన కుబేరుని ఆస్తంతా పరుక్కున్నాడు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ క్యాప్చర్డ్ ఆల్ ద వెల్త్ ఆఫ్ కుబేరా.
1: తన కోటనంతా కూడా బంగారు కోటగా కట్టుకున్నాడు.
0: ఆల్ హిస్ ఫోర్ట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్.
1: కానీ అన్ని ఎందు తాను గొప్పవాడుగా అనిపించుకున్నాడు.
0: గ్రేటెస్ట్ ఇన్ ఆల్.
1: భుజబలము, బుద్ధి బలము, శక్తి బలం అంతా ఉంది.
0: ఫిజికల్లీ స్ట్రాంగ్, మెంటల్లీ స్ట్రాంగ్, ఇంటెలెక్చువల్లీ స్ట్రాంగ్.
1: తపబలం కూడా ఉంటుంది.
0: అండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ పెన్.
1: కానీ ఉండి ప్రయోజనం ఏంటి?
0: వాట్ ఫర్?
1: కట్టగలిపటికి తాను మూర్ఖుడైపోయాడు.
0: అల్టిమేట్లీ హి హస్ బికమ్ ఎ ఫూల్.
1: ఈ ఇంద్రియములకు లోబడిపోవడం చేతనే
0: హి హస్ బికమ్ ఎ స్లేవ్ టు సెన్సెస్.
1: సర్వమునకు కట్టుబడిపోయాడు.
0: సో హి ఇస్ బౌండ్.
1: ఇంద్రియాన్ని సాధించినటువంటి వాడే మహావీరుడు.
0: ద వన్ హూ కాంకర్ సెన్సెస్ ఏ వారియర్.
1: ఇంద్రియాలకు లోబడినటువంటి వాడే మహా దీనుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ హూ బికమ్స్ ఎ స్లేవ్ టు ద సెన్సెస్ ఇస్ దీనా, దీనా ద వీక్.
1: కనుకనే హనుమంతుడు కూడా లంకలో పోయినప్పుడు,
0: వెన్ హనుమాన్ హస్ గాన్ టు లంక,
1: రామా రామా రామా అనుకున్నప్పుడు రాముని దగ్గర దీనుడిగా నిలిచాడు.
0: ఇన్ ఫ్రంట్ ఆఫ్ రామా హనుమాన్ స్టూడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఎస్ దీనా సో హంబుల్.
1: రావణాస్ దగ్గర పెట్టాక ధీరుడైపోయాడు.
0: వెరేజ్ ఇన్ ఫ్రంట్ రావణ హీ ఇస్ ధీరా కరేజియస్ వన్.
1: అప్పుడు అడిగాడు రావణుడు,
0: నేను రావణాస్
1: ఎవరు పంపారా నిన్ను?
0: హూ సెంట్ యూ?
1: ఇప్పుడు ఏమి చెప్పగలడు?
0: వాట్ ఈస్ యూ కెన్ సే?
1: ఎవరు పంపించినారు నిన్ను?
0: హూ సెంట్ యూ హియర్?
1: నీ చెల్లె ముక్కు చెవులటి కోసి పంపిణి రాచ దొర నన్ను పెరా.
0: ద వన్
1: రావణ్,
0: ది వన్ హూ హాస్ కట్ ఆఫ్ the ears and the nose of your sister, the very man sent me here.
1: Nee sister mukku chevulu kosi pampadu chudu, adane nannu pampichadu.
0: That person who has cut off the nose and the ears of your sister, he has sent me here.
1: Ayyane jawab ichadu hanumantudu.
0: That is the correct answer that
1: hanuman
0: has given.
1: Etuvanti vaadu?
0: What kind of man he is?
1: Balavantudu, balavantudu, hanumantudu.
0: He is one of virtue, he is one of character.
1: Vidyavantudu kuda
0: nu. Highly educated.
1: Andukosame ramulu sevakuliga tayyarayadu.
0: So he could become the best
1: of the Rama. Ye matramu ledu.
0: He was egoless.
1: కనుక అతను కూడా రాజకీయ నాయకుడే.
0: అండ్ హీఈస్ ఆల్సో పాలిటీషియన్.
1: సుగ్రీవుని యొక్క మంత్రి.
0: అండ్ హీఈస్ మినిస్టర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ సుగ్రీవ.
1: కనుక సుగ్రీవుని దగ్గరికి రామలక్ష్మణ్ తీసుకుని పోయాడు.
0: అండ్ ఇన్ఫాక్ట్ హీస్ టేకెన్ రామలక్ష్మణ్ టు సుగ్రీవ హిస్ మాస్టర్.
1: అక్కడ రావణుడి దగ్గర పోటాడటం వల్ల రావణుడికి కోపం వచ్చింది.
0: బికాస్ ఆఫ్ ఫైటింగ్ ఓవర్ దేర్
1: నన్ను ధిక్కరించేటువంటి వాడా నీవు?
0: డూ యూ డిసోబే మీ?
1: ఇంత జగత్తు లోపల నన్ను ఎవరు కూడా ఏమిరా అనలేదు.
0: In this world, nobody addressed me like
1: this. అంటే ఏమి? ఒక సర్వెంట్ ని పిలిచినట్టు.
0: యు ఆర్ అడ్రెస్సింగ్ మీ యాజ్ ఇఫ్ యు ఆర్ అడ్రెస్సింగ్ ఎ సర్వెంట్.
1: అప్పుడు చెప్తాడు.
0: Then he says,
1: ఏ రాజు నన్ను ఏమి రానలేదు నోరు ముయించేనురా.
0: నో కింగ్ స్పోక్ టు మీ లైక్ దట్ ఐ మేక్ యూ షట్ యువర్ మౌత్.
1: ఒరే పిచ్చివాడా, వారంతా ఎవరో ఇది తెలియనటువంటి వాడు నిన్ను రా అనలేదు. నేను తెలిసినటువంటి వాడిని.
0: సమ్ పీపుల్ హూ డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్
1: ప్రభు సాక్షాత్ దేవుడు.
0: My God is my master.
1: నేను నిన్ను రా అనడానికి హక్కుగా ఉంది, నిన్ను కొట్టడానికి హక్కుగా ఉంది.
0: I will address you as if you are a servant. I have got every right to beat you.
1: అని చెప్పేటప్పటికి
0: ఇంత
1: క్రోధంగా ఉంటున్నావా, ఇంత పరాక్రమవంతుడుగా అంటున్నావా అని వాడి కోదికి ఎప్పుడు తోక చాలా రుచి.
0: Because watching is all his anger and fury. రావణ was taking care of his
1: pain. ప్రమాదం జరిగితే తన ప్రాణమనే పోగొట్టుకున్నంత కోపం వస్తుంది.
0: Actually, monkey will be very much angry if anything is done to its tail.
1: ఏనుకు తొండం పైన, కోతికి తోక పైన.
0: ఎలిఫెంట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ట్రంక్ వైల్ మంకీ ఈజ్ ఇంట్రెస్ట్ ఇన్ ద టైల్.
1: చాలా సూక్ష్మమైన బుద్ధి ఉంటుంది.
0: దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్.
1: దానికి అంటించాడు.
0: అండ్ హీ సెట్ ఇట్ ఆన్ ద ప్లేన్.
1: నీవు చెప్పిన విద్య నీరే చేస్తా, నీకే చేస్తాను ఈ పని అన్నాడు. తీసుకుని పోయాడు, లంకనంతా అగ్గి పెట్టాడు.
0: హీ సెడ్ దిస్ ఇస్ ది థింగ్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ యూ. హీ హస్ సెట్ ది హోల్ లంక ఇన్ టు ఫ్లేమ్స్.
1: రాక్షసులంతా ఒకే అల్లరి చేసుకుంటున్నారు.
0: డెమన్స్ వర్ డిస్టర్బ్.
1: వ్యర్థమై కోతి దిన్నెవ్వరు వంపిరి నాతి మా వాడ గోడాడ చేసని.
0: హూ హాస్ సెంట్ దిస్ మంకీ? హూ హాస్ సెట్ ఆల్ ది హౌసెస్ ఇన్ టు ఫ్లేమ్స్? ద హోల్ థింగ్ ఇస్ స్పాయిల్డ్.
1: ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే. ఇంటింటికి నీ పంటించిన వాళ్ళ గంటి ఎవరింటికి పోదుమే.
0: యూ హాస్ సెట్ ఎవ్రీ హౌస్ ఇన్ టు ఫ్లేమ్స్. I have seen you. Who has sent you here?
1: Vintini Ramunu Bantunu Janaki Kantiki Sallanayane.
0: I have heard your message. You have been sent to Janaki and I saw you.
1: Panula Intiki Mintina Nantina Gadi Teliyaddamma Ee Koti Ninnevaru Vampirinaati Mavada Godada Jesane. Ee vidhanga Lankaloni varantha kudunu Ramunu Tantukuntu Vacharu.
0: So
1: aa dukkhamulo kudunu Ramunu Tantukuntu Vacharu.
0: Even in sadness he thought of Rama.
1: ఈ విధంగా ప్రతి భగవత్ యొక్క తత్వం కూడా దూషణలో, భూషణలో, తిరస్కారంలో, పురస్కారంలో కూడాను దైవాన్ని తలుచుకోవటం చాలా గొప్పది.
0: ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ బ్లేమ్, ద డిఫికల్టీస్ అండ్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్.
1: కనుక ఎట్టి సమయం నందు దైవనామాన్ని మాత్రం మర్చిపోకూడదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ నెవర్ ఫర్గెట్ టు చాంట్ హిస్ గ్లోరీ.
1: ఎన్ని బాధలు కలిగినా సరే దైవాన్ని మాత్రం విడవకూడదు.
0: లెట్ దేర్ ఎనీ ట్రబుల్స్ దే మే కమ్ బట్ నెవర్ ఫర్గెట్ గాడ్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వం మీరు పోషించుకున్న వారు అవుతారు.
0: దెన్ యూ విల్ బి అప్హోల్డింగ్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ ఇన్ యూ.
1: ఆ వాల్యూని మనం పెంచుకోవాలి.
0: హావ్ దిస్
1: నాడు మనం వాల్యూ లేకుండా ఉంటే ఏం మానవుడు.
0: వేర్ వాల్యూ లెస్ వాట్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వి ఆర్.
1: వాల్యూనే సత్య ధర్మ శాంతి ప్రేమలు.
0: ది హ్యూమన్ వాల్యూస్ ఆర్ సత్య ధర్మ శాంతి ప్రేమ.
1: కనుక ఆ వాల్యూని మాత్రం కించిత్తు కూడా కదలకుండా నిలకుండా చూసుకోవాలి.
0: వి షుడ్ అప్హోల్డ్ దిస్ హ్యూమన్ వాల్యూ స్టెడీ అండ్ ఫర్మ్ అండ్ స్ట్రాంగ్.
1: అది కాపాడుకున్నటువంటి వాడే నిజమైన మానవుడు.
0: ద వన్ హూ సస్టైన్ ఫాస్టర్స్ దెమ్ ఇస్ ఎ ట్రూ హ్యూమన్.
1: అది లేనిటువంటి వాడే దానవుడు.
0: ద వన్ విత్ దిస్ హ్యూమన్ వాల్యూస్ ఇస్ మానవ హ్యూమన్ వితౌట్ దట్ హిస్ దానవ ద డెమన్.
1: కనుక మనము కాపాడుకోవాల్సినటువంటి మానవతా విలువలు.
0: సో వీ హావ్ టు కీప్ అప్ ది హ్యూమన్ వాల్యూ.
1: మానవులని పేరు పెట్టుకున్నాం.
0: We have got the name, title.
1: Manava.
0: We are Manava, human.
1: We are not new. We
0: have
1: been there for several
0: births.
1: Ma, kaadu.
0: Ma, no.
1: Nava, kottadi kaadu.
0: Nava, new.
1: Paatade Manava.
0: Not new, ancient.
1: Manu chaala paata janmam vaalle.
0: I am quite ancient.
1: Manava.
0: Manava.
1: Managa kaadu.
0: Ma, no.
1: Nava, kottadi kaadu.
0: Nava, new. Not new.
1: అలాంటి మనం పాతవారు ఎన్ని జన్మల నుంచి వస్తున్నాము.
0: వి హావ్ బీన్ దేర్ సిన్స్ లాంగ్ ఫర్ సెవెరల్ లైఫ్.
1: అదే మన అదృష్టంగా భావించుకోవాలి.
0: కన్సిడర్ యాజ్ యువర్ గుడ్ ఫార్చ్యూన్.
1: అదే మన ప్రాప్తిగా మనం అనుభవించుకోవాలి.
0: టేక్ ఇట్ యాజ్ యువర్ డిజర్వ్డ్నెస్.
1: ఈ మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ బీ ఏ ట్రూ హ్యూమన్.
1: అది నిజమైన మానవత్వం రావడానికి కారణం.
0: దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఫర్ హ్యూమన్ లైఫ్. హ్యూమన్ బర్త్.
1: స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు కేవలం విన్నంత వరకు మాత్రం చక్కగా ఆనందంగా ఉంటుంటారని వింటారు.
0: యు ఆర్ సో హ్యాపీ టు లిసన్.
1: కానీ బయటికి పోయిన తర్వాత కూడా ఈ విన్నది మీరు తినడానికి ప్రయత్నం చేయాలి.
0: హావింగ్ హర్డ్ విన్నది యూ హావ్ టు
1: ఇక్కడ వినాలి, అక్కడ తినాలి.
0: యూ హావ్ టు హియర్ హియర్ అండ్ యూ హావ్ టు ప్రాక్టీస్ దేర్.
1: చూడండి, ఎక్కడైనా పశువులు పోతుంటాయి,
0: యూ సీ కౌ,
1: పచ్చని గడ్డి చూస్తే పరిగెత్తిపోయి తినేసేస్తాయి.
0: ది కౌ విల్ రన్ ఆఫ్టర్ ది గ్రీన్ గ్రాస్
1: విరి తినేసేస్తాయి.
0: ఇట్ విల్ ఈట్ ది గ్రాస్.
1: కానీ స్వస్థానానికి వచ్చిన తర్వాత తిరిగి బయట తీసుకుని నెమరు వేసి చక్కగా మింగుతాయి.
0: As the cow goes back, it recalls, brings it back and mastigates.
1: అదే విధంగా ఇక్కడ మీరు తినిపోయినటువంటి వాడు, తినిపోయినటువంటి వారు స్వస్థానానికి పోయి తిరిగి మననం చేసి దాన్ని నెమరు వేసుకుంటూ రావాలి.
0: Having heard all these things here, by the time you go back, you should recall, recapitulate what you heard.
1: కనుక ఈ మూడింటి యందే నిజమైన మానవత్వం ఏమిటి ఉంటుండాలి.
0: The human value lies in these three.
1: ప్రాప్తి చేసుకోవాలి.
0: And deserve everything.
1: ప్రాప్తి నిలుపుకోవాలి.
0: We should keep it up.
1: ప్రాప్తి అంటే ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చేటువంటిది కాదు, అంత మనమే పెంచుకునేటువంటిది.
0: You get your own work for your own deservedness.
1: కనుక నీ ప్రాప్తి నువ్వు పెంచుకొని,
0: so be deserving.
1: భారతీయ సంస్కృతి ఏమాత్రం కూడా నువ్వు విడవకుండా,
0: never give up culture of Bharat.
1: ఏదో కృతయుగ త్రేతాయుగ ద్వాపరయుగం అంతా కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది.
0: In fact, it has been undergoing so many changes age after age.
1: మార్పులు జరిగిందా కానీ మీలో మార్పు రాకూడదు.
0: Let there be any number of changes, but you be changeless.
1: మార్పు చెందుతూ ఉంటాయి.
0: They do change.
1: నీ దేహం కూడా పుట్టినప్పుడు చిన్న పిడ్డగా ఉన్నావు.
0: At the time of birth, you are so tiny.
1: Child అన్నారు.
0: You are called child.
1: 15 ఏళ్ళకి నువ్వు బాయ్ అన్నారు.
0: Age of 10, boy.
1: 30 ఏళ్ళకి man అన్నారు.
0: 30, man.
1: 75 ఏళ్ళకి గ్రాండ్ ఫాదర్ అన్నారు.
0: 75, you are a grandfather.
1: కాబట్టి చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ నువ్వు మారలేదా?
0: The child, boy, man and grandfather have not changed.
1: పేర్లు మారినాయి కానీ నీవు ఉండేది ఒక్కడే.
0: Names have changed, but you are one.
1: యుగాలు మారిపోయినాయి కానీ మన ప్రాచీన ధర్మం ఒక్కటే.
0: సో ఏజెస్ హావ్ చేంజ్డ్ బట్ ది కల్చర్ ఆఫ్ భారత్ ఇస్
1: నాట్ చేంజ్డ్.
0: అండ్ యు షుడ్ నెవర్ బ్రింగ్ ఎ చేంజ్.
1: అది సత్యనిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఇస్ ఎటర్నల్ ట్రూత్, దట్ ఇస్ ఇమ్మోర్టల్.
1: అది మారకుండా ఉండాలంటే దైవ భక్తిని మనం మర్చిపోకూడదు.
0: ఇన్ ఆర్డర్ టు సీ దట్ ఇట్ ఇస్ చేంజ్లెస్,
1: భగవత్ నామాన్ని స్మరిస్తూ
0: హావ్ మోర్ ఆఫ్ డివోషన్, చాంట్ హిస్ నేమ్,
1: మరవకుండా ఉండడానికి.
0: నెవర్ ఫర్గెట్ గాడ్ ఎట్ ఎనీ టైం.
1: భగవంతుని యొక్క నామంలో మధురమైనటువంటి నామం తీసుకుంటాము.
0: గాడ్స్ నేమ్ ఇస్ సో స్వీట్.
1: ప్రేమముదిత మనసే కహో

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు తరించే నిమిత్తమై అనేక విధములైన మార్గములందు సాధన సలుపుతున్నాడు.
1: మ్యాన్ ఫాలోస్ సో మెనీ స్పిరిచువల్ ఎండీవర్స్ అండ్ పర్సూట్స్ వర్కింగ్ ఫర్ రిడెంప్షన్.
0: నతపాంసి నతీర్థానాం, తపస్సు చేయటం ఎవరి కోసం? తపస్సు వల్ల కలిగేటువంటి ఫలితము తన కోసమే కాని పరులకు కాదు, పరమాత్మకు కాదు.
1: వన్ అండర్ టేక్స్ పెనెన్స్ నాట్ ఫర్ గాడ్, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: న శాస్త్రాన జపానహి, జపం చేయటము తన ఆనంద నిమిత్తమే తాను చేస్తున్నాడు కాని పరుల నిమిత్తం కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: One repeats the holy name of God to derive bliss for one's own self, not for God.

0: మనము నిత్య జీవితం నుంచి తరించవలనన్నా ఏం చేయాలి? జపం కాదు, తపం కాదు, యోగము కాదు, యజ్ఞము కాదు, యాగము కాదు.
1: ఫర్ లిబరేషన్ వాట్ ఇస్ ఇట్ దట్ వి షుడ్ డు? ఇట్స్ నాట్ పెనెన్స్, ఇట్స్ నాట్ రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్ ఆర్ సీక్రెట్ రిచువల్స్ ఫర్ దట్ మ్యాటర్.
0: తోటి మానవుల యొక్క సేవను చేయాలి.
1: వి షుడ్ వర్క్ ఫర్ ద ఫెలో మ్యాన్.
0: సేవనే ప్రధానమైనటువంటి పూజ, సేవనే ప్రధానమైన తపస్సు, సేవనే ప్రధానమైనటువంటి జపము.
1: సర్వీస్ ఇస్ పెనెన్స్, సర్వీస్ ఇస్ ట్రూ వర్షిప్, అండ్ సర్వీస్ అమౌంట్స్ టు ద రిపిటేషన్ ఆఫ్ గాడ్స్ నేమ్.
0: ధనమును కోల్పోయినా తిరిగి సంపాదించుకోవచ్చు.
1: ఇఫ్ మనీ ఇస్ లాస్ట్ ఇట్ కెన్ బి ఎర్న్ బ్యాక్.
0: మిత్రులను కోల్పోయినా తిరిగి మిత్రులను సంపాదించుకోవచ్చు.
1: If you lose friends, you can have them again later.
0: పత్నిని కోల్పోయినా తిరిగి రెండవ వివాహం ఆడి పత్నిని కూడాను సంపాదించుకోవచ్చు.
1: If wife is lost, one can get married for the second time and have another wife.
0: కాని దేహమును కోల్పోయినా తిరిగి ఆ దేహాన్ని మనం సంపాదించుకోలేము.
1: When once the body is lost, you cannot have it again.
0: కనుక దేహము చాలా పవిత్రమైనటువంటిది.
1: Therefore, body is sacred.
0: ఈ పవిత్రమైన దేహమును మనం దేని నిమిత్తమై కాపాడుకోవాలి?
1: For what purpose should we protect it and safeguard it?
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ధర్మాచరణ నిమిత్తమై, సేవాచరణ నిమిత్తమై ఈ దేహమును మనం కాపాడుకోవాలి.
1: One has to maintain the body to undertake righteous action and for service.
0: మనుష్య జన్మ చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is very rare.
0: చాలా పవిత్రమైనటువంటిది.
1: It is highly sacred.
0: సచ్చీలమైనటువంటిది.
1: It's one of character.
0: ఇట్టి మానవత్వాన్ని మనము ధరించి కూడాను దీని మానవత్వం యొక్క రహస్యాన్ని మనం గుర్తించుకోలేకపోయినా మానవత్వం వచ్చి ప్రయోజనం ఏమిటి?
1: Having been born as a human being, if we do not understand the mystery of the human life, what is the use?
0: అయితే ఈ మానవుడు మననశీలి.
1: Man is capable of recalling, recapitulation.
0: ఇతనికి ఆలోచనే సహజము.
1: Thinking faculty is a natural trait.
0: అన్వేషణ ఇది అత్యద్భుతము.
1: Search is wonderful in him.
0: మానవుని యొక్క అన్వేషణ ద్వారానే అంతర్భావమైనటువంటి యొక్క తరంగముల నుండి అనేక శాస్త్రములు, ఉపనిషత్తులు, చిత్ర, శిల్పి, నృత్యాది కళలంతా కూడాను ఏర్పడుతున్నాయి.
1: It is a constant search of man that is responsible for the waves of creativity in the field of art and sculpture that have been originated over the passage of time.
0: కాని మానవుడు తన బుద్ధి యొక్క ప్రవర్తనను గుర్తించుకోలేక, సత్యమును సరైన మార్గంలో అన్వేషణ సలపలేక, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క మార్గంలో సత్యాన్వేషణ సలుపుతున్నారు.
1: Man is not able to investigate his intellect in the way he has been investigating. So truth is not understood in the true sense.
0: ఒకరు ఒక వృక్షమును చూస్తారు.
1: One sees a tree.
0: అతను కనిపించేటువంటి శాఖలను మాత్రమే చూస్తున్నాడు, కానీ కనిపించినటువంటి వేర్లను చూడటం లేదు.
1: He sees only the branches that are apparent and not the hidden roots.
0: కానీ మరొకరు వేర్లను మాత్రమే చూస్తారు, కానీ శాఖలను మాత్రం చూడలేరు.
1: Well, one might see the roots, but they can't see the branches that way.
0: ఇది సత్యాన్వేషణకు సహజమైనటువంటి ఒక తత్వం కాదు.
1: It is not the natural tendency for one who is in search of truth.
0: సత్యాన్వేషణ అనగా శాఖలను, వేర్లను, ఆ యొక్క చెట్టు యొక్క సంపూర్ణమైనటువంటి స్థితిని గుర్తించినటువంటిమే సత్యాన్వేషణ.
1: The fructification of search for truth amounts to visualization of the branches, roots and the entire tree as a whole.
0: శాఖలను చూచువాడు సైంటిస్ట్.
1: Scientist watches only the branches.
0: కానీ వేర్లను చూచువాడు వేదాంతి.
1: He's a philosopher, spiritualist who watches the roots.
0: వేదాంతి కానీ లేక సైంటిస్ట్ కానీ ఎవరైనా సరియే శాఖలను, వేర్లను, దాని కొమ్మలను, రెమ్మలను అన్నింటినీ కూడాను గుర్తించటమే సరి అయినటువంటి సత్యాన్వేషణ.
1: True search for truth, no matter a philosopher or a scientist, should be able to see the roots, the branches, the leaves and everything that belongs to a tree.
0: దీనికి ఒక చిన్న ఆదర్శము.
1: An ideal for this.
0: దేవతలు రాక్షసులు ఇరువురు చేరి
1: the deities, gods and the demons, కాల
0: సముద్రమును మదనం చేశారు.
1: They churned that ocean of milk.
0: కానీ అందులో ఆలాహలము ఆవిర్భవించింది.
1: But there came the poison.
0: అంతటితో వారు నిరాశకు చోటివ్వక, నిస్పృహకు ఏమాత్రం కూడా గురి కాక తిరిగి మదనం చేస్తూ వచ్చారు.
1: They were not disappointed and frustrated at the juncture. They continued to churn further.
0: అప్పుడు లక్ష్మి,
1: దేర్ కేమ్ ద గాడెస్ ఆఫ్ వెల్త్ లక్ష్మి,
0: అనేక విధములైనటువంటి యొక్క శోభలు,
1: సో మెనీ ఆస్పెక్ట్స్ ఆఫ్
0: అమృతము ఐరావతము ఇత్యాది పవిత్రమైనటువంటి సంపదలంతా కూడా వారికి లభ్యమైనాయి.
1: మెనీ సీక్రెట్ ఫార్మ్స్ ఆఫ్ వెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అపియర్డ్ దెన్.
0: దేని వలన లభ్యమైంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ దే కుడ్ హ్యావ్ దెమ్?
0: కలిగినటువంటి అభ్యంతరమునకు ఏమాత్రం కూడా తాము జంకక కూకక తమ సాధనను సక్రమంగా సరిపటం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చారు.
1: The only reason is they were not afraid of the obstacles that appeared on their way. They continued their path.
0: ఈనాటి మానవుడు మానవుని హృదయాన్ని సత్యాన్వేషణ చల్పాలి.
1: Man should make use of his heart for the search of truth.
0: మానవుని యొక్క హృదయమే క్షీరసాగరము.
1: Human heart is the ocean of milk.
0: మానవుని యొక్క హృదయమే పాల సముద్రము.
1: Human heart is the ocean of milk.
0: ఈ సముద్రంలో జ్ఞానం అనేటువంటి కవమును వేచి
1: one should put that the one of wisdom to churn.
0: మదనము సల్పగా
1: as churning goes on
0: కొంత నిరాశ నిస్పృహ మనకు ఆవిర్భవిస్తుంది.
1: There might be some chances of disappointment.
0: దీనిని లెక్క చేయక తిరిగి మదనమును సాధిస్తూ వచ్చినప్పుడు
1: one should not be mindful. They should continue to proceed further.
0: ధర్మము న్యాయము సత్యము పవిత్రమైనటువంటి గుణములు మనకు ప్రాప్తిస్తుంటాయి.
1: Then we will be able to acquire sacred qualities like right action, justice and truth.
0: సహనము సానుభూతి కరుణా దయ కూడాను ఇందులో ఆవిర్భవిస్తుంటాయి.
1: There arises the compassion, the tolerance and the forbearance.
0: కనుక మానవుడు దయ చేతను ధర్మము చేతను ప్రేమ చేతను న్యాయము చేతను సహనము చేతను సానుభూతి చేతను జీవించడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So man should work to live with all these qualities like compassion, right action, love, justice, truth, sympathy and forbearance.
0: ఈ అన్వేషణలో జరిగేటువంటి యొక్క సత్యప్రాప్తికి ఏ మాత్రం కూడా మనము ఏ చోటు ఇవ్వటమలేదు.
1: We are not giving any scope so as to receive truth in our search.
0: బాహ్యమైన లౌకికమైన ప్రాకృతమైన పవిత్రం కానటువంటి యొక్క అస్థిరమైనటువంటి యొక్క వస్తువులకై మనము సత్యాన్వేషణ సల్పుతున్నాము.
1: In fact, search for truth in the ordinary sense meant search for the ephemeral, worldly, temporal object.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రాప్తికి ప్రతి మానవుడు కూడాను తన యొక్క జీవిత కళను అర్పితం గావించాలి.
1: In fact, every man should dedicate himself to work for that eternal truth.
0: సమస్త కళలు కూడాను లలిత కళలు అన్ని కూడాను సత్యాన్వేషణలో ఆవిర్భవించినటువంటివి.
1: In fact, all fine arts are the products in this process of search for truth.
0: కనుక ఈ సత్యాన్వేషణలో దైవత్వాన్ని మనం గుర్తించుకోలేకపోయినప్పటికీ దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటి యొక్క కొన్ని చిహ్నములు మనకు ఆవిర్భవిస్తాయి.
1: In fact, in this process of search for truth, we may not be able to experience divinity, yet we'll find some signs in this path.
0: ఏ విధంగా?
1: How?
0: ఆ వృక్షం కొమ్మపైన ఉన్నటువంటి ఒక నక్షత్రమే ధ్రువ నక్షత్రము అని మనం చెప్తాం.
1: We say that star over the branch of the tree is the star named Dhruva.
0: కానీ చెట్టు కొమ్మకు ధ్రువ నక్షత్రానికి ఏమాత్రము సంబంధం లేదు.
1: Yes, there is no relationship between this branch and the star over there.
0: కానీ ఆ చెట్టు కొమ్మ నక్షత్రం యొక్క ఉనికిని మనకు బోధిస్తూ ఉంటాడు.
1: But the very same branch will tell you the direction where the star is located.
0: అదే విధముగానే
1: likewise
0: మనం చేసేటువంటి సర్వ కర్మలు
1: all our actions
0: మనం పలికేటువంటి ప్రతి పలుకు
1: all our words
0: నడిచేటువంటి ప్రతి నడక
1: and every
0: చూసేటువంటి ప్రతి చూపు
1: every look
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని భాగములే.
1: There are parts in this process of search for truth.
0: ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికికి ప్రత్యక్ష ప్రమాణములే.
1: దే డెమోన్స్ట్రేట్ ది వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ.
0: సముద్రాన్ని చూస్తాం,
1: వి సీ ద ఓషన్,
0: మనకి ఎంతో ఆనందం కూడాను అలంతో ప్రారంభమవుతుంది.
1: యు ఫీల్ వెరీ హ్యాపీ వాచింగ్ ది వేవ్స్ దేర్.
0: ఎత్తైన పర్వతాలను చూస్తాము,
1: యు సీ యువర్ సెల్ఫ్ దేర్,
0: మనకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది.
1: యు ఆర్ వెరీ హ్యాపీ.
0: దట్టమైన అరణ్యాన్ని మనం చూస్తాము,
1: యు సీ థిక్ ఫారెస్ట్,
0: ఆ అరణ్యం యొక్క పచ్చదనాన్ని చూచి మన హృదయం ఉప్పొంగుతుంది.
1: సీయింగ్ ఆల్ ద గ్రీనరీ అరౌండ్ యు ఆర్ ఎక్స్టాటిక్.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని ఉనికి యొక్క పర్వతములే.
1: దే ఆల్ స్పీక్ ఆఫ్ ది that ever existence in this process of search for truth.
0: ఇది భగవంతుని చూపకపోయినప్పటికీ భగవంతుని యొక్క శక్తి సామర్థ్యమును ఈ విధమైనటువంటి దృశ్యముల చేత మనకు గుర్తింపు చేస్తుండాలి.
1: They may not show you God directly, but you will experience the divinity and its capacity and the capability.
0: ఒక విత్తనం నుండి గొప్ప వృక్షం ప్రారంభమవుతుంది.
1: A seed germinates into a mighty gigantic tree.
0: ఒక గుడ్డు నుండి పిట్ట పుడుతుంది.
1: It's an egg that grows into a bird.
0: ఒక ప్రాణం నుంచి మరొక ప్రాణం వస్తుంది.
1: We find a being born to another being.
0: ఒక పుష్పం నుంచి మంచి సుగంధం వస్తుంది.
1: It's the flower that gives fragrance.
0: పాల నుంచి వెన్న ప్రారంభమవుతుంది.
1: And you get the butter out of the milk.
0: ఇవన్నీ కూడాను సత్యాన్వేషణలోని యొక్క సారములే.
1: That's all stands for the essence in this process of search for truth.
0: ఈ ప్రపంచమంతా కూడాను
1: the whole world
0: మూడు విధములైనటువంటి కర్మల చేత నడుస్తూ ఉండాలి.
1: Operates on the basis of three types of activity.
0: ఇది మన నిత్య జీవితంలో మనం ప్రత్యక్షంగా చూసేటువంటి దృశ్యములే.
1: We see them in our day to day routine life.
0: ఒకటి సృష్టి యొక్క నిర్మాణము.
1: One that of creation.
0: రెండవది సృష్టి యొక్క పోషణ.
1: Second aspect sustenance.
0: మూడవది సృష్టి యొక్క నిర్మూలము.
1: Third aspect annihilation.
0: ఈ సృష్టి స్థితిలయములు పూడుకుడను మనకు ప్రత్యక్ష ప్రమాణములే.
1: We find all these three: creation, sustenance, and annihilation.
0: నిత్య జీవితములో నిత్యము మనము చూచేటువంటి దృశ్యములే.
1: We see them every day.
0: ఇవన్నీ కూడాను కేవలము సత్య స్వరూపుని యొక్క ప్రమాణ ఉనికి.
1: That's all the manifestation and the existence of the divinity.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి తగిన కృషి చేయకుండా దైవం ఎక్కడ, దైవం ఎక్కడ అని దైవాన్ని కొన్ని విధమైనటువంటి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాం.
1: We don't make proper inquiry in this path of search for truth, but we go on questioning, where is God, where is God?
0: దైవాన్ని విమర్శించడం చాలా సులభమే.
1: It's quite easy to comment.
0: కానీ దైవాన్ని అన్వేషించటం చాలా కష్టం.
1: But to search for God is a very difficult job.
0: ఎట్లా?
1: How?
0: భగవంతుడు సత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: God is the truth of truths.
0: అసత్యములో సత్యంగా ఉంటున్నాడు.
1: Even in falsehood is truth.
0: చెడ్డలో చెడ్డగా ఉంటున్నాడు.
1: And he's bad in the bad.
0: మంచిలో మంచిగా ఉంటున్నాడు.
1: And he's the best among the
0: పుణ్యములో పుణ్యముగా ఉన్నాడు, పాపములో పాపముగా ఉన్నాడు.
1: Is a merit among the meritorious and a sin among the sinners.
0: దీనిని పురస్కరించుకుని ఈ గీతా ప్రమాణము
1: basing on this గీతా says
0: రసో వై సహ అన్నాడు. అనగా నేను రసస్వరూపుడై ఉన్నాను.
1: God is the very essence of life.
0: అనగా పానకంలోని పంచదార వలె ఉంటున్నాడు భగవంతుడు.
1: God is like sugar in a syrup.
0: పంచదార లేని పానకం ఉండదు కదా.
1: You can't have syrup without sugar.
0: అదే విధముగానే
1: likewise
0: భగవంతుడు ప్రతి విషయమునందు కూడాను భగవంతుడు అంతర్భూతమై ఉంటున్నాడు.
1: God is an inner current in every aspect of life.
0: పాలలో కేవలం వెన్న వలె ఉంటున్నాడు.
1: ఇస్ లైక్ ది బటర్ ఇన్ ద మిల్క్.
0: పుష్పములో వాసన వలె ఉంటున్నాడు.
1: లైక్ ది అరోమా ఓడర్.
0: సర్వత్రా మనిషిలో మనిషి భావమును కలిగి ఉంటున్నాడు.
1: అండ్ ఈజ్ ఎ హ్యూమన్ అమంగ్ హ్యూమన్ బీయింగ్.
0: ఇది రసో వై సహ.
1: దిస్ వాట్స్ మెన్ బై సేయింగ్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ లైఫ్.
0: కనుక పానకములోని పంచదార వంటి వాడు భగవంతుడు.
1: సో గాడ్ ఈజ్ లైక్ ది షుగర్ ఇన్ సిరప్.
0: ప్రపంచమంతా రసస్వరూపమే.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ ది
0: ఇందులో ప్రతి బిందువునందు కూడాను భగవంతుడు పంచదారగా ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీ డ్రాప్ ఇన్ దిస్ క్రియేషన్ యు ఫైండ్ ద డివినిటీ దేర్.
0: చూచితే తెలిసేటువంటిది కాదు, అనుభవించినప్పుడే దాని యొక్క రుచి మనకు అర్థమవుతుంది.
1: యు కెనాట్ ఫైండ్ ఇట్ బై సింప్లీ వాచింగ్, యు హావ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్.
0: ఈ సృష్టి స్థితిలయములు మూడు కూడాను తన యొక్క కర్మల ద్వారానే జరుగుతూ ఉంటున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ ఎనిహిలేషన్ ఆర్ ది త్రీ టైప్స్ ఆఫ్ యాక్టివిటీ.
0: ఈ మూడు శక్తులకును అధికారి అయినటువంటి వాడు భగవంతుడు అని వేదములు బోధిస్తూ వచ్చాయి.
1: Veda teaches that the God is the master of these three aspects.
0: కేవలం వేదములే కాదు, ఉపనిషత్తులు.
1: Not merely Vedas, Upanishads too.
0: ఖురాన్.
1: ఖురాన్.
0: బైబుల్
1: బైబుల్
0: గ్రంథసారము ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఉనికిని ఈ విధమైనటువంటి యొక్క గుర్తుల చేత చూపింపగలుగుతున్నారు.
1: ఆల్ ది సేక్రెడ్ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఈ మూడు లేనటువంటిది ఎక్కడ కూడా గోచరం కాదు.
1: యూ డోంట్ ఫైండ్ ఎ ప్లేస్ వేర్ దీస్ త్రీ ఆర్ మిస్సింగ్.
0: ఎవరైనా కూడా దీనికి అంగీకరించక తప్పదు.
1: ఎవ్రీవన్ మస్ట్ నెసెసర్లీ అగ్రీ టు దిస్.
0: ఏ వేదాంతి కానీ, ఏ సైంటిస్ట్ కానీ, ఏ ఇంజనీర్ కానీ, ఎవరైనా ఏ కాలం వారైనా కానీ, ఏ దేశం వారైనా కానీ సృష్టి స్థితిలో అంగీకరించక తప్పదు.
1: ఏ ఫిలాసఫర్, ఏ సైంటిస్ట్, ఏ ఇంజనీర్ ఆర్ ఎనీ పర్సన్ ఆఫ్ ఎనీ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆఫ్ ఎనీ కంట్రీ మస్ట్ నెసెసర్లీ అగ్రీ టు దీస్ త్రీ
0: ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్. ఆంగ్ల భాష యందు గాడ్ అన్నారు.
1: ఇన్ ఇంగ్లీష్ వి సే గాడ్.
0: GOD గాడ్.
1: వి సే ఇన్ ఇంగ్లీష్ GOD.
0: జి అనగా
1: జీ మీన్స్
0: ఏమని మనం భావిస్తున్నాం, సృష్టికి అర్థంగా తీరుస్తుంది అది జీ.
1: జీ స్టాండ్స్ ఫర్ క్రియేషన్, సృష్టి.
0: ఈ సృష్టి యొక్క అర్థాన్ని మనం జీఓడిలో మనం గుర్తించవచ్చును.
1: వి కెన్ అండర్స్టాండ్ ద మీనింగ్ ఇన్ దిస్ జీఓడి.
0: జీ అనగా జనరేషన్.
1: జీ ఇస్ జనరేషన్.
0: ఓ అనగా
1: ఓ మీన్స్
0: ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్.
0: డి అనగా డిస్ట్రక్షన్.
1: డి మీన్స్ డిస్ట్రక్షన్.
0: ఈ డి మూడింటి యొక్క అర్థమే సృష్టి స్థితి లయములుగా గోచరిస్తూ వచ్చినాయి.
1: జిఓడి స్టాండ్స్ ఫర్ ద డివినిటీ, క్రియేషన్, సస్టెనెన్స్ అండ్ అన్హిలేషన్.
0: ఇట్టి సత్యాన్ని ప్రతి ఒక్క పదమునందు కూడా మనము విచారణ చేసి సత్యాన్వేషణ తలిపినప్పుడు గుర్తించడానికి వీలవుతుంది.
1: వి కెన్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఇన్ ఎవ్రీ సిలబుల్, ఇన్ ఎవ్రీ లెటర్, ఇన్ అవర్ పర్సూట్.
0: జనరేషన్ తన యొక్క సంకల్పమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ విల్.
0: ఆర్గనైజేషన్ అతని యొక్క సంకల్పమే.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: ఆర్గనైజేషన్ కాదు, ఆర్గనైజేషన్.
1: ఆర్గనైజేషన్ ఇస్ హిస్ విల్.
0: డిస్ట్రక్షన్.
1: డిస్ట్రక్షన్
0: ఇది కూడాను తన యొక్క నిర్ణయమే.
1: ఇస్ ఆల్సో హిస్ విల్.
0: ఈ సృష్టి స్థితిలో మూడును లేకుండా జగత్తు ఉండుటకు వీలు కాదు.
1: ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, క్రియేషన్, ఆర్గనైజేషన్.
0: ఈ మూడు కర్మల చేతనే ఈ జగత్తు జరుగుతూ ఉంటున్నది.
1: ద వరల్డ్ గోస్ ఆన్ బికాస్ ఆఫ్ దీస్ త్రీ.
0: ఇలాంటి తత్వాన్ని మనము అర్థం చేసుకోవాలంటే ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి?
1: టు నో ది నేచర్ ఆఫ్ ది డివినిటీ, వాట్ పాత్ షుడ్ వి.
0: మానవుని యొక్క సమస్త సంకల్పములు కూడాను హృదయం నుండి ఆవిర్భవిస్తున్నాయి.
1: ద ఆల్ హ్యూమన్ థాట్స్ అరైజ్ ఫ్రమ్ ద హార్ట్.
0: హృదయాన్ని మధురంగా మనం ఉంచుకున్నప్పుడు మన పలుకులు, మన చేష్టలు, మన కర్మలు సర్వం కూడాను మధురంగానే ఉంటాయి.
1: వెన్ వి మేక్ అవర్ హార్ట్ ప్యూర్ అండ్ నెక్టరైన్, ఆల్ ది వర్డ్స్, ఆల్ అవర్ యాక్షన్స్ are bound to be sweet and acceptable.
0: మన హృదయాన్ని సాత్వికమైనటువంటి ఒక కర్మలుగా భావించుకొని సాత్వికమైనటువంటి ఒక ఆదర్శాన్ని నిరూపించినప్పుడు మన యొక్క కర్మలన్నీ కూడా సాత్వికమైన కర్మలుగా రూపొందుతాయి.
1: When we make our heart pure and perfect, all our actions and thoughts are bound to be ideal and fruitful.
0: మన మంచి చెడ్డలు రెండు కూడాను హృదయం నుండి ఆవిర్భవించేటువంటి ఫలితములే.
1: Good and bad are the results because of the heart behind.
0: చెడ్డని ఎక్కడ నుంచినో రావటం లేదు.
1: యూ డోంట్ గెట్ బ్యాడ్ సపోర్ట్.
0: మంచి ఎక్కడ నుంచినో రావటం లేదు.
1: గుడ్ ఈస్ నాట్ ట్రాన్స్పోర్ట్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ది డిఫికల్టీస్ అండ్ హ్యాపీనెస్ దే గో టుగెదర్.
0: దీని విడదీయ ఎవ్వని వశము కాదు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: యూ డోంట్ ఫైండ్ జాయ్ సెపరేట్ ఎగ్జిస్టింగ్.
0: కష్టము ఫలించలేని సుఖం బట్టందు.
1: ద ఫ్రక్టిఫికేషన్ ఆఫ్ ద హార్డ్షిప్ ఈస్ హ్యాపీనెస్.
0: అంతా ఒక్కటే.
1: ఎవ్రీథింగ్ ఇస్ వన్.
0: ఏకం సత్తి ప్రాభూదావదంతి. ఉన్నది ఒక్కటే.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: అట్టి ఏక సత్యాన్ని మనం గుర్తించడానికి మన యొక్క మానవత్వము చాలా సులభమైన మార్గం బోధిస్తూ ఉండాలి.
1: సో ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ కెన్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్ ద ట్రూత్ ఈజ్ వన్.
0: జంతువుల నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ది బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఏమిటి ఈ దుర్లభం?
1: వాట్ ఈస్ దిస్ రేరిటీ?
0: మదాత్మ సర్వభూతాత్మ. ఇదే దీనికి సరైనటువంటి ఆదర్శము. నా ఆత్మనే సర్వులేనటువంటి కూడాను ఆ ఆత్మగానే ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దిస్ ఆత్మ అండ్ ద స్పిరిట్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్ అరౌండ్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్.
0: మానవుని యొక్క శరీరము ఐదు కోశములతో ఉంటుండాలి.
1: ద హ్యూమన్ బాడీ హాస్ గాట్ ఫైవ్ షీట్స్.
0: అన్నమయ కోశము, ప్రాణమయ కోశము,
1: లైఫ్,
0: మనోమయ కోశము,
1: మైండ్,
0: విజ్ఞానమయ కోశము,
1: విజ్డమ్,
0: ఆనందమయ కోశము,
1: అండ్ ద బ్లెస్.
0: ఈ ఐదు కోశములు ఎందుకు ఉండినటువంటి.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ కెన్ లెర్న్ దిస్ ప్రిన్సిపల్ ద ట్రూత్ ఈస్ వన్.
0: జంతువుల నరజన్మ దుర్లభం.
1: ఆఫ్ ఆల్ ది బీయింగ్స్ హ్యూమన్ లైఫ్ ఇస్ వెరీ రేర్.
0: ఏమిటి?

0: ప్రాణమయ కోశము, లైఫ్ మనోమయ కోశము, మైండ్ విజ్ఞానమయ కోశము,
1: విజ్డమ్
0: ఆనందమయ కోశము,
1: అండ్ ద బ్లెస్.
0: ఈ ఐదు కోశముల యందు కూడా ఉండినటువంటి యొక్క విజ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి తప్ప మరొక ప్రాణికి తెలియటానికి వీలు లేదు.
1: ఆఫ్ ఆల్ ది ఫైవ్ లైఫ్ షీస్, విజ్డమ్ ఇస్ గిఫ్టెడ్ టు మ్యాన్కైండ్ అలోన్.
0: కనుక ఇట్టి విజ్ఞానంతో ప్రజ్ఞానంతో కూడినటువంటి యొక్క మానవత్వాన్ని మనం అల్పత్వమని ఏ విధంగా భావించవచ్చు?
1: దిస్ విజ్డమ్, ది స్పిరిచువల్ అవేర్నెస్ is gifted to mankind and human race. You cannot take it cheap.
0: మానవత్వాన్ని చాలా అల్పంగా భావించుకొని దాన్ని సరైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా చాలా వ్యర్థం భావించుకుంటున్నాం.
1: You don't make use of the human life in the proper way. Consider it so low and mean and forget the very purpose for which it is intended.
0: సకల సద్గుణ సంపన్నుడైనటువంటి మానవుడు,
1: man with all the virtues,
0: సకల సద్గుణంతో కూడినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ ఆల్ ది మెరిటోరియస్
0: సకల సదాచారంతో కూడినటువంటి మానవుడు,
1: మ్యాన్ ఆఫ్ ట్రెడిషన్ అండ్ కల్చర్
0: సత్శీలంతో కూడినటువంటి మానవుడు,
1: మ్యాన్ విత్ క్యారెక్టర్,
0: ఇతను ఏ విధంగా అల్పుడిగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ కెన్ హీ బి కన్సిడర్డ్ సో లో అండ్
0: మీన్? అదే మానవుని యొక్క బలహీనత.
1: దాట్ ఈస్ యువర్ వీక్నెస్.
0: తన తత్వాన్ని తాను గుర్తించుకోలేక
1: ఇస్ నాట్ ఏబుల్ టు నో హిస్ నేచర్.
0: కేవలం తన యొక్క బలహీనత, దేహ బలహీనతను మాత్రమే గుర్తించుకుని,
1: he goes by the weakness of the identification,
0: annamaya kosamunu maatrame aadharam chesukoni bratukutunnadu.
1: He is based on the sheath of food and carries on his life.
0: Kanuka annamaya kosamu kaadu manaku pradhanamaipintidi.
1: So it is not the sheath
0: of annamaya kosamunu aadharam chesukunnanta kaalam kodunu manaku ashantiye kaani shanti manaku labhyam kaadu.
1: So long we consider the sheath of food anna as most important, you will be full of restlessness, you never attain peace.
0: 64 vidyalu అరుదారుగా ఏర్చినట్టి ఆ నారదుడే.
1: నారద, హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ది 64 ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్,
0: శాంతి అనేటువంటిది లభించకుండా అనేక అవస్థలకు గురి అవుతూ వచ్చాడు.
1: హ్యాడ్ టు సఫర్ ఎ లాట్ బికాస్ హీ కుడ్ నాట్ అటైన్ పీస్.
0: కట్టకడప్పటికి సనత్ కుమార్ దగ్గరికి వెళ్లి ప్రార్థిస్తున్నాడు.
1: అల్టిమేట్లీ హీ వెంట్ టు సనత్ కుమార్ అండ్ ప్రేడ్,
0: స్వామి నా అజ్ఞానం దూరం చేసి నాకు శాంతిని ప్రసాదించేటువంటి విద్యను బోధించమన్నాడు.
1: హీ ఆస్క్డ్ టు ప్రిసెప్ట్ సనత్ కుమార్ అండ్ సెడ్, Swami, tell me the path to dispel this ignorance so that I would have this
0: Narada,
1: peace.
0: Narada, meeku teliyani vidya levu.
1: You know everything.
0: Samasta shastramulu, sarva upanishattulu, sarva vedamulu, sarva gamyamulainatundi oka margamulu meeku telusunu.
1: Narada, you are an expert. You know full well all that is contained in
0: ee vidyala valla meeku labhinchetundi aanandam ye maatramo ledu.
1: In fact, you don't experience that bliss, not even a trace.
0: ఇవంతా ప్రాకృతమైనటువంటి విద్యలు.
1: That's all worldly knowledge.
0: ఇవన్నీ భౌతికమైనటువంటి విద్యలు.
1: That's all physical, secular knowledge.
0: ఇది కేవలము ఒక విధమైనటువంటి అనిత్యమైన విద్యలు.
1: That's all temporary information.
0: ఈ అనిత్యమైన విద్యలు పోయేంత వరకు కూడాను నీకు శాంతిని నీకు లభించదు అన్నాడు.
1: Until this temporal, secular knowledge is given up, you cannot have that eternal bliss.
0: దీనిని సైంటిస్ట్ కూడా చెప్తూ వచ్చారు.
1: This is what is said by a scientist.
0: ఏమిటి, ఏనాడు, ఎక్కడ, ఎప్పుడు ఈ సైన్స్ అంత్యమవుతుందో అక్కడ ఈ ఆధ్యాత్మికం ప్రారంభమవుతుంది.
1: The scientist said the place where, when, at what time
0: the science ends,
1: spirituality begins.
0: ఇది ముఖ్యమైనటువంటి. సైన్స్ అంటే ఏమిటి? ఈ ప్రాకృతమైనటువంటి చర్యలన్నీ కూడా సైన్స్ కు సంబంధించినటువంటివి.
1: ఆల్ ది వరల్డ్లీ యాక్టివిటీ బిలాంగ్స్ టు సైన్స్.
0: అనగా ఈ భౌతికమైనటువంటి దేహములకు అవసరమైనటువంటివి.
1: ది ఫిజికల్ బాడీ ఇస్ నెసెసరీ.
0: భౌతికమైన దేహమును కాపాడుకోవలసింది.
1: యు హావ్ టు మెయింటైన్ ఇట్.
0: కానీ ఇదే సత్యము నిత్యమని భావించి దానికి సర్వమును అర్పితం కావించకూడదు.
1: యు కెనాట్ కన్సిడర్ ఇట్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్ అండ్ డెడికేట్ యువర్ లైఫ్.
0: సమస్త కర్మల చేతను సాధించగలిగేటువంటిది ఈ దేహమే.
1: ఇట్ ఇస్ ద బాడీ దట్ హెల్ప్స్ యూ టు రియలైజ్ ది ఆబ్జెక్టివ్.
0: దేహం చేతనే దైవాన్ని కూడా సాధించవచ్చును.
1: విత్ దిస్ బాడీ యు కెన్ అటైన్ డివినిటీ.
0: ఈ దేహము నేను కాదు.
1: I am not the body.
0: దేహము దైవాన్ని సాధించబడేటువంటి ఒక పనిముట్టుగా భావించాలి.
1: Body is an instrument given to realize God.
0: ఇది నా దేహము.
1: This is my body.
0: ఇది నా బుద్ధి.
1: My intellect.
0: ఇది నా చిత్తము.
1: My mind.
0: ఇది నా ఇంద్రియము.
1: My intellect.
0: ఇది నా అంతఃకరణ. నీవెవరు?
1: Then who are you?
0: ఈ క్వశ్చన్ ఎవరు వేసుకోవటం లేదు.
1: No one is putting such a
0: question. ఈ కర్చీఫ్ నాదంటే కర్చీఫ్ వేరు, నేను వేరు.
1: When I say this is my kerchief, I am separate from my kerchief.
0: అదే విధంగానే నా దేహం అంటే దేహం వేరు, నీవు వేరు.
1: Similarly, when you say my body, you are separate from the body. Then who are you?
0: ఈ సత్యాన్ని మనం గుర్తించడానికి వెనుకంజ వేస్తూ చూసేటువంటి దృశ్యములు మాత్రమే సత్యంగా భావించుకుని విశ్వసిస్తున్నాము.
1: We don't put a question of that sort to ourselves, but we carried away by the scenario around.
0: ఈ దేహము సత్యాన్ని నిరూపించేటువంటి యొక్క పనిముట్టు.
1: Body is an instrument that shows you the path and the truth.
0: Aithe ee dehamulandu divyattamainatundi oka paramatma tattvamu imidi untunnadi.
1: The body has got the divine

0: See, latent.
1: ఇవన్నీ పదార్థములే.
0: All that is
1: ఇవన్నీ నెగిటివ్ సే.
0: All the material world is negative. You are the positive.
1: కనుక ఇవంతా కూడా నువ్వు పాజిటివ్ గా నీవు భావించుకొని నీవు అనుభవించాలి.
0: And you have to consider everything positive and experience thereafter.
1: Negative nu manasuleke raanikunda chuchukovali.
0: Don't give scope for negativity.
1: Ee negatives anta kuda negatives ni andistundi.
0: Negative gives you negative value.
1: Ee naati prapancham yokka ashantiki moola kaaranamu negatives paina aadharapadatame.
0: The main cause for the restlessness in the world because we have this negativity.
1: Idantha matter.
0: All this is matter.
1: New master.
0: But you are the master.
1: Kavani, master the mind, be a master mind.
0: Master the mind, be a master.
1: New master ga tayar kavali.
0: You be a master.
1: Adi nijamainatuvanti vidya.
0: That is true education.
1: Ante kaani bookish knowledge vidya kaadu.
0: Bookish knowledge is not.
1: Ee prakrutamaina anikchamainatuvanti jeevithaniki oka aadarshanni nirupistundi.
0: Or it only tells you the ideals for this temporal world.
1: Kanuka మనం సాధించవలసినవి ఎన్నో ఉంటున్నాయి.
0: లాట్స్ ఆఫ్ థింగ్స్ దట్
1: ఈ అన్నింటి కూడా ప్రేమ త్యాగమే చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫర్ ఆల్ దిస్ థింగ్స్ లవ్ అండ్ సాక్రిఫైస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: ఒకానొక కాలం లోపల
0: ఎట్ వన్ టైం
1: విక్టోరియా రాణి రాజ్యం నేలుతూ వచ్చింది.
0: క్వీన్ విక్టోరియా వాజ్ ద రూలర్ ఎట్ ద టైం.
1: ఆమె దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఉండేటువంటి వాడు,
0: దేర్ వాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ దేర్,
1: విలియం అని పేరు.
0: William was the prime minister.
1: అతను గొప్ప తెలివితేటలు గలవాడు.
0: He's highly intelligent.
1: గొప్ప విద్యావంతుడు.
0: Highly educated.
1: కానీ గొప్ప రాజకీయవేత్త.
0: And a great politician.
1: అలాంటి వాడు,
0: such a man,
1: ప్రేమ చేతను,
0: through love,
1: త్యాగం చేతను,
0: sacrifice,
1: దైవత్వాన్ని నిరూపించి,
0: has proved divinity,
1: తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ వచ్చాడు.
0: Started discharging his duty.
1: ఎవరితో మాట్లాడినప్పటికీ ప్రీతితో మాట్లాడటం.
0: You may converse with anybody.
1: ఎవరికి ఏ పని చెప్పినప్పటికీ ప్రీతితో చెప్పటం.
0: యూ కెన్ అసైన్ వర్క్ ఇన్ ఎ ప్లీజింగ్ వే.
1: అశాంతి అనేటువంటిది అతనిలో ఏమాత్రము కనిపించలేదు.
0: దేర్ వాస్ నో ట్రేస్ ఆఫ్ రెస్ట్లెస్నెస్ ఇన్ హిమ్.
1: లార్డ్ బ్రైస్ అనేటువంటి వాడు అతని చరిత్రను రాస్తూ కూడాను దీన్ని మెన్షన్ చేస్తూ వచ్చాడు.
0: లార్డ్ బ్రైస్ మెన్షన్డ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇన్ ద బయోగ్రఫీ.
1: ఆ యొక్క రాజకీయవేత్త విలియమ్స్ చాలా గొప్ప దైవ స్వరూపుడు అన్నాడు.
0: That statesman described Williams the politician as a very great noble soul.
1: ఏ విధంగా ఉంటాది? దైవానికి పవిత్రమైనటువంటి గుణములే ప్రమాణములు.
0: The noble qualities demonstrate the divinity.
1: ఎక్కడ స్వార్థరహితమైన ప్రేమ,
0: the selfless love,
1: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి త్యాగము,
0: selfless sacrifice,
1: ఎక్కడ స్వార్థరహితమైనటువంటి ఒక ఆనందము,
0: where there you find the bliss which is equal,
1: అక్కడనే భగవంతుడు ఉంటాడు అన్నారు.
0: There you find God.
1: కనుకనే మానవుడు భగవత్స్వరూపుడే.
0: మ్యాన్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ గాడ్.
1: మానవుని అందరికి పవిత్రమైనటువంటి గుణములు ఉంటున్నాయి.
0: మ్యాన్ హాస్ గాట్ లేటెంట్ సీక్రెట్ క్వాలిటీ.
1: కానీ ఆ గుణములు సరైనటువంటి రీతిలో తాను ప్రవృత్తిపూర్వకంగా ప్రాక్టికల్ లో పెట్టడం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వాల్యూస్ దట్ హీ హాస్ ఇన్ హిమ్ ఆర్ నాట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
1: ప్రతి మానవుని ఎందుకు దైవత్వం ఉంటుండాలి.
0: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ మ్యాన్.
1: అట్టి డివినిటీ అనేటువంటి దాన్ని గుర్తించుకోలేకుండా,
0: without recognizing the
1: divinity, కేవలం దేహమునకు ప్రాణమునకు మనసుకు సంబంధించినటువంటి ఒక వ్యవహారంలో పడి,
0: man has drowned himself in matters relating to the body and the life,
1: విలువైనటువంటి ఒక జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాడు.
0: And is wasting his valuable life.
1: మానవుడు అంటే ఎలాంటి వాడు?
0: What sort of a creature the man is?
1: డైమండ్ కు విలువిస్తున్నాడు.
0: He attaches value to the diamond.
1: బంగారుకు విలువిస్తున్నాడు.
0: He values gold.
1: భూమికి విలువిస్తున్నాడు.
0: He values to
1: కానీ భూమిని విలగా మనం భావిస్తున్నాము.
0: బట్ వి కన్సిడర్ దెం వాల్యూ.
1: డైమండ్ గొప్ప వస్తువుగా మనం విశ్వసిస్తున్నాము.
0: వి కన్సిడర్ డైమండ్ హైలీ.
1: బంగారం విలువైనటువంటిదిగా మనం విశ్వసిస్తున్నాము.
0: గోల్డ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఇది చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈ డైమండ్ కి ఇచ్చేది విలువ ఎవరు?
0: హూ ఇస్ ద వన్ దట్ అటాచ్డ్ వాల్యూ టు ద డైమండ్?
1: ఈ బంగారం విలువ ఇచ్చేది ఎవరు?
0: హూ వాల్యూస్
1: భూమికి విలువ ఇచ్చేది ఎవరు?
0: హూ వాల్యూస్?
1: అంత మనిషే.
0: ఓన్లీ ద మ్యాన్.
1: మనిషే లేకపోతే దీనికి విలువే లేదు.
0: విదౌట్ మ్యాన్ కనుకనే
1: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్ అన్నారు.
0: మెన్ ఆర్ మోర్ వాల్యుబుల్ దాన్ ఆల్ ది వెల్త్ ఆఫ్ ది వరల్డ్.
1: మానవుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి పదార్థములు అన్నింటికంటే కూడా చాలా విలువైనటువంటి వాడు.
0: మ్యాన్ ఇస్ మోస్ట్ ప్రెషస్, హైలీ వాల్యుబుల్.
1: సౌజన్యము సౌశీల్యము మానవుడి యొక్క ప్రధానమైనటువంటి గుణములు.
0: మ్యాన్ హాస్ గాట్ ఇంపార్టెంట్ క్వాలిటీస్ లైక్
1: ప్రేమనే ఇతని ప్రాణము. ప్రేమనే ఇతని ప్రాణము.
0: అండ్ లవ్.
1: ప్రేమనే లేకపోతే మానవుడే లేడు.
0: దేర్ ఇస్ నో లవ్, దేర్ ఇస్ నో మ్యాన్.
1: కనుకనే లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: లవ్ ఇస్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: ఆ ప్రేమతత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దట్ లవ్.
1: విశాలమైనటువంటి ప్రేమను మనం అభివృద్ధి పరచాలి.
0: ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఈ విశాల ప్రపంచమనందు
0: మన
1: ప్రేమ విశాలంగా ఉండాలి.
0: అవర్ లవ్ ఆల్సో షుడ్ బి
1: ఈ విశాలమైన ప్రపంచమనందు మన దయ విశాలంగా ఉంటుండాలి.
0: కంపాషన్ షుడ్ బి ఆల్సో బి బ్రాట్.
1: ఇంత విశాలమైన ప్రపంచమనందు నీవు ఇంత చిన్న సంకుచితమైనటువంటి ప్రేమను పెట్టుకుంటే ఇది సరైన మానవత్వం కాదు.
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ యూ కెనాట్ అఫోర్డ్ టు హ్యావ్ లవ్ ఇన్ ఎ లిమిటెడ్ సెన్స్ ఎ ఫ్రాక్షన్.
1: అంతా విశాలమైపోవాలి.
0: ఎవ్రీథింగ్ షుడ్ బి బ్రాడెన్ అండ్ వైడెన్.
1: అప్పుడే నిజమైనటువంటి మానవత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
0: దెన్ యూ విల్ బి ఏబుల్ టు నో ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: ఈ దేహానికి ఈ మనసుకు ఎన్నో కష్టములు నష్టములు దుఃఖములు సంభవిస్తుంటాయి.
0: ద బాడీ అండ్ ద మైండ్ ఫేసెస్ సో మెనీ ఆబ్స్టకల్స్ సో మెనీ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్.
1: ఇవన్నీ కూడా కదిలిపోయే మేఘమే కానీ శాశ్వతమైనవి కాదు.
0: దే ఆర్ ఆల్ పాసింగ్ క్లౌడ్స్, నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్మనెంట్.
1: కనుక వస్తుంటాయి పోతుంటాయి.
0: దే కమ్ అండ్ పాస్ ఆఫ్.
1: కానీ మన యొక్క గుణములు చాలా ప్రధానమైనటువంటివి.
0: బట్ అవర్ వాల్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
1: ఆ వాల్యూస్ మనం పోషించుకోవాలి.
0: అండ్ యూ హ్యావ్ టు డెవలప్.
1: ప్రతి ప్రపంచంలో కూడా ఒక విధమైనటువంటి యొక్క ఆశయాలు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఐడియల్స్ ఇన్ ద వరల్డ్ ఎట్ ఎవ్రీ పీరియడ్.
1: ప్రతి దేశంలో కూడా కొన్ని విధమైన సామూహికమైనటువంటి ధర్మములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ సర్టన్ prescribed the ways of conduct in society.
1: ఈ యొక్క పద్ధతులను మనం ఏనాడు మనం వదులుతున్నామో ఆనాడే మనం అధోగతి పోతున్నాము.
0: The day we give up the tradition and the prescribed procedures, we ruin ourselves.
1: భారతీయ సంస్కృతి చాలా పవిత్రమైనటువంటిది.
0: The culture of Bharat is highly
1: ఎన్ని వేల సంవత్సరములు అయినప్పటికీ ఇది కదలక మెదలక శాశ్వతంగా నిలిచి ఉంటుంది.
0: In spite of the passage of time, it continued eternal and steady.
1: ఒక విశాలమైన వృక్షం ఉంటుందది.
0: Here you find a gigantic
1: ఈ వృక్షం యొక్క వేర్లు అడుగు భాగంలో పాతాళలోకంలో ఉన్న నీరు వరకు దిగినప్పుడే ఆ వృక్షం భద్రంగా ఉంటుంటాది.
0: ద జైజంటిక్ ట్రీ హస్ గాట్ ఇట్ రూట్స్ దట్ హావ్ గాన్ టు ద డెప్త్ అండ్ సకింగ్ ద డ్రాయింగ్ ద వాటర్.
1: ఈ పాతాళలోకం వరకు దీని వేర్లు పోకుండినా ఇది కేవలం ఏ చిన్న గాలికో పడిపోతుంటాది.
0: ద రూట్స్ డు నాట్ గ్రో టు దట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ బౌండ్
1: మిగతా దేశం యందు ఉన్నటువంటి కల్చర్ అనగా సంస్కృతులు అన్ని కూడా ఏనాడో వెళ్లిపోయినాయి.
0: ద కల్చర్ ఆఫ్ ద రిమైనింగ్ కంట్రీస్
1: ఒక్క భారతదేశం యొక్క సంస్కృతి మాత్రమే నేటికి నాటికి ఏనాటికైనా శాశ్వతంగా నిలిచి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ ఓన్లీ ది కల్చర్ ఆఫ్ భారత్ దట్ హాస్ రిమైన్డ్ ఇస్ వన్ ఆఫ్ కంటిన్యూటీ టు ఎటర్నిటీ.
1: కారణం ఏమిటి?
0: వై
1: దివ్యత్వం అనేటువంటి యొక్క పాతాళ వరకు కూడా దిగిపోయిన దీని వేర్లు.
0: బికాస్ ద కల్చర్ ఆఫ్ భారత్ హాస్ గాట్ ఇట్స్ రూట్స్.
1: జలమే ఈ యొక్క వృక్షములకు ఈ యొక్క సంస్కృతికి పోషిస్తూ ఉంటుంది.
0: అండ్ ఇట్ ఇస్ ద వాటర్ అవైలబుల్ ఎట్ ద బాటమ్ దట్ హాస్ బీన్ సప్లైడ్ టు ద రూట్స్.
1: కనుక భారతీయ సంస్కృతి అనగా కేవలము ఏదో ఒక కొన్ని ఆదర్శంగా తీసుకున్నటువంటి దానికి కాదు.
0: కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ మియర్లీ ఐడియల్.
1: భారతీయ ఆదర్శం అనేటువంటి శాశ్వతమైనటువంటి ఆదర్శము.
0: ద కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ ఎ పర్మనెంట్ ఐడియల్.
1: ఏది మారినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: ఎనీథింగ్ మే చేంజ్ బట్ దిస్ ఇస్ చేంజ్లెస్.
1: ఇది చేంజ్లెస్. ఇలాంటి దాన్ని మనము సరిగా గుర్తించుకోలేకపోతున్నాము.
0: ద చేంజ్లెస్ కల్చర్ ఆఫ్ భారత్ ఇస్ నాట్ నోన్ ఫుల్లీ వెల్.
1: ఈనాటి విజ్ఞానం మితిమీరిపోయింది.
0: వి ఫైండ్ ద సైన్స్ మోర్ అండ్ మోర్ ఇంక్రీజింగ్.
1: కావలసినంత సుఖాన్ని అందిస్తుంది.
0: ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ కంఫర్ట్.
1: కానీ సుఖముండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ ఆల్ దిస్ కంఫర్ట్?
1: శాంతి లేకపోతుంది.
0: నో పీస్ ఎనీవే.
1: శాంతి లేనటువంటి సుఖము అది ఒక సుఖమా?
0: వెన్ దేర్ ఇస్ నో పీస్ డు యూ కన్సిడర్ దట్ యు ఆర్ హ్యాపీ?
1: శాంతి కావాలి మానవునికి.
0: మ్యాన్ నీడ్స్ పీస్.
1: ఎన్నో విధమైనటువంటి అభివృద్ధిని పొందుతుంది.
0: మ్యాన్ హస్ ప్రోగ్రెస్డ్ ఇన్ ఎవ్రీ వే.
1: దీన్ని ఒకనొక సమయం లోపల చర్చిల్ చెప్పాడు.
0: చర్చిల్ సెడ్ ది సేమ్ థింగ్ ఎట్ వన్.
1: మానవుడు అన్నింటినీ సాధిస్తున్నాడు.
0: మ్యాన్ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: అన్నింటినీ అనుభవిస్తున్నాడు.
0: హీ ఎక్స్పీరియన్స్.
1: కానీ తనను తాను సాధించుకోలేకపోయినాడు.
0: బట్ హీ కుడ్ నాట్ నో హిమ్సెల్ఫ్. హీ కుడ్ నాట్ కాంకర్ హిమ్సెల్ఫ్.
1: మ్యాన్ హాస్ కాంకర్డ్ ఆల్.
0: మ్యాన్ హాస్ కాంకర్డ్ ఆల్.
1: బట్ హీ హాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్.
0: బట్ హీ హాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్. దట్ వాట్ హీ సెడ్.
1: తనం తాను సాధించుకునేటువంటి వాడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏంటి?
0: ఇఫ్ యూ కెనాట్ కాంకర్ యువర్ సెల్ఫ్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ కాంకరింగ్.
1: దీనిని ఆనాటి బాలుడైనటువంటి ప్రహ్లాదు కూడా చెప్పాడు.
0: ద సేమ్ థింగ్ వాస్ స్టేటెడ్ దట్ బాయ్ ప్రహ్లాద. దెన్
1: తండ్రికి బుద్ధి నేర్పుతూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ టీచింగ్ ఎ లెసన్ టు హిస్ ఫాదర్.
1: నాన్న,
0: ఫాదర్,
1: పంచభూతములను హస్తగతం గావించుకుని ఆడుకుంటున్నావు.
0: యూ కుడ్ క్యాప్చర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ప్లే విత్ దెమ్.
1: కానీ నిన్ను నీవు జయించుకోలేకపోతున్నావు.
0: బట్ యూ కుడ్ నాట్ కాంకర్ యువర్ సెల్ఫ్.
1: ప్రపంచాన్నంతా సాధిస్తున్నావు కానీ నిన్ను నీవు సాధించుకునేటువంటి ప్రపంచమును సాధించి ప్రయోజనం ఏమిటి?
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ కాంకర్డ్ ద హోల్ వరల్డ్ ఇన్ ద ఫైవ్ ఎలిమెంట్స్.
1: లోకములన్నీ గడియలోన జయించిన వాడు.
0: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ కాంకర్ ద వరల్డ్.
1: నాన్న, ఇంద్రియాలోకము ఏమాత్రమో జయించలేకపోతున్నాం.
0: యూ కుడ్ నాట్ విన్ ఓవర్ ద సెన్సెస్.
1: అన్నింటినీ సాధిస్తున్నాం.
0: యూ అచీవ్డ్ ఎవ్రీథింగ్.
1: కానీ తన ఇంద్రియాన్ని తాను అదుపులో పెట్టుకోలేకపోతున్నాడు.
0: బట్ యూ కుడ్ నాట్ హ్యావ్ కంట్రోల్
1: తన మనసును తాను స్వాధీనం చేసుకోలేకపోతున్నాడు.
0: యూ హ్యావ్ నో కంట్రోల్ ఆన్ యువర్ మైండ్.
1: అది లేనప్పుడు ఎన్ని సాధించి ప్రయోజనం ఏమిటి?
0: వితౌట్ దీస్ వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్
1: మొట్టమొదట మనసును స్వాధీనం చేసుకోవాలి.
0: ఫస్ట్ కంట్రోల్ యువర్ మైండ్.
1: ఈ మనస్వాధీనం ఒక్క ఆధ్యాత్మిక మార్గంలో తప్ప అన్య మార్గంలో ఇది స్వాధీనం కాదు.
0: యూ కెన్ కంట్రోల్ ద మైండ్ ఇన్ ద స్పిరిచువల్ పాత్ ఓన్లీ.
1: కనుక ఈ గురు పౌర్ణమి అనేటువంటి దానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పౌర్ణమి?
1: గురువు అనగా కేవలము ఏదో ఒక విద్యను నేర్పినటువంటి వాడిని గురువుగా భావిస్తున్నాము.
0: గురువు ఇస్ నాట్ మియర్లీ టీచర్ హూ టీచర్స్ ఆల్ ది మెటీరియల్ ఇన్ఫర్మేషన్.
1: కానీ అందరూ గురువులు కాదు.
0: ఆల్ ఆర్ నాట్ గురుస్.
1: అందరూ అధ్యాపకులు.
0: ఆల్ ఆర్ టీచర్స్ ఓన్లీ.
1: కానీ గురువు ఒక్కడే.
0: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు.
1: అతనే దైవము.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ గురు, గాడ్ హింసెల్ఫ్.
1: అనేక మంది గురువులు గురువులు గురువులు అని పొచ్చి ఈ గురు పౌర్ణమి దినము గురు పూజలు, గురు దక్షిణలు, ఈ విధమైన వ్యాపారానికి ప్రారంభిస్తున్నారు.
0: ఆన్ దిస్ డే ఆఫ్ గురు పౌర్ణమి ఎట్ మెనీ ప్లేసెస్ పీపుల్ స్టార్ట్ ఆఫరింగ్ గిఫ్ట్స్ టు దేర్ గురుస్ అండ్ వర్షిప్ దెమ్.
1: గుకారో గుణాతీత, రుకారో రూపవర్జిత. ఈ రూపవర్జితుడైనటువంటి గుణాతీతుడైనటువంటి భగవంతుడు ఒక్కడే.
0: గు స్టాండ్స్ ఫార్ అట్రిబ్యూట్లెస్. రూ స్టాండ్స్ ఫార్ ఫార్మ్లెస్.
1: గు అనేటువంటి అజ్ఞానము.
0: గూ స్టాండ్స్ ఫర్ ఇగ్నోరెన్స్.
1: రూ అనగా దాని నిర్మూలము.
0: రూ మీన్స్
1: అజ్ఞానం నిర్మూలనం చేసేటువంటి వాడే గురువు.
0: గురు ఇస్ ద వన్ హూ డిస్పెల్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కానీ అజ్ఞానం పోవటం లేదు గురువులకు కూడాను.
0: వి ఫైండ్ సో మెనీ గురుస్ ఆర్ హూ ఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఇదంతా కూడా కేవలము మానవుని పెడమార్గం పట్టించేటువంటి గురువులుగా తయారవుతున్నారు.
0: మోస్ట్ ఆఫ్ ద గురుస్ యాజ్ యు నో దే టేక్ యు ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్.
1: ప్రాపంచిక సంబంధమైనటువంటి యొక్క విద్యలు యందు గురువులు అనేకంగా ఉంటున్నారు.
0: ఇన్ ద వరల్డ్లీ సెన్స్ దేర్ ఆర్ మెనీ గురుస్.
1: నైతిక, భౌతిక, ధార్మిక అన్ని మార్గములు యందు గురువులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ గురుస్ ఇన్ వేరియస్
1: ఫీల్డ్స్. ఈనాడు కలియుగం నందు
0: ఇన్ దిస్ కలి ఏజ్
1: ఆధ్యాత్మిక కూడా ఒక వ్యాపారంగా రూపొందింది.
0: స్పిరిచువాలిటీ హాస్ బికమ్ ఎ బిజినెస్ నౌ.
1: ఈనాడు ఈ యొక్క వ్యాపారంలో పడిపోయింది ఈ ఆధ్యాత్మికం. ఇది ఆధ్యాత్మికమే కాదు.
0: ద డే దట్ స్పిరిచువాలిటీ కమ్స్ డౌన్ టు ద లెవెల్ ఆఫ్ బిజినెస్ ఇస్ నో లాంగర్.
1: ఆధ్యాత్మికంలో ఏమాత్రం కూడా వ్యాపారం ఉండకూడదు.
0: దేర్ షుడ్ నాట్ ఎనీ ట్రేస్ ఆఫ్
1: లౌకిక ప్రేమకు ఆధ్యాత్మిక ప్రేమకు ఉండేటువంటి వ్యత్యాసాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: వన్ హ్యాస్ టు నో ద డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ లవ్ అండ్ స్పిరిచువల్ లవ్.
1: ప్రాపంచిక ప్రేమ కేవలం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
0: ద వరల్డ్లీ లవ్ ఓన్లీ రిసీవ్స్.
1: కానీ ఆధ్యాత్మిక ప్రేమ, దైవ ప్రేమ ఇచ్చుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.
0: డివైన్ లవ్, స్పిరిచువల్ లవ్.
1: ఎప్పుడు ఇచ్చుకునేది ఇచ్చుకునేది ఇచ్చుకునేది.
0: గాడ్స్ లవ్ గోస్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్.
1: ఇది నిజమైనటువంటి యొక్క దైవత్వము.
0: దిస్ ఇస్ ట్రూ డివినిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క పవిత్రము.
0: దిస్ ఇస్ సాంక్టిటీ.
1: ఇది నిజమైనటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి దానికి విరుద్ధమైన మార్గము.
0: Spirituality runs in this direction, opposite to the worldly way.
1: ఈ ప్రాప్తమైన మార్గంలో మనం ప్రవేశించి
0: we tread along the worldly direction.
1: అన్ని విధాలా కూడా మన జీవితాన్ని వ్యర్థం గావించుకుంటున్నాం.
0: We waste our life in every possible
1: way. ఇది కేవలం ప్రవృత్తి మార్గమే.
0: This is external path.
1: మనం నివృత్తి మార్గంలో ప్రవేశించాలి.
0: We should proceed in the inward path.
1: లౌకికమైనటువంటి కార్యములన్నీ కూడా మనం చేసుకోవచ్చు, తప్పులేదు.
0: We can do the worldly activities.
1: అయితే ఏ కర్మలు ఆచరించినప్పటికీ
0: whatever we might do
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి యొక్క పదంతో మనం ప్రారంభించాలి.
0: We should offer all our actions to please God.
1: ఉద్యోగం చేసుకో.
0: You do your job.
1: చదువుకో.
0: Study.
1: గొప్ప పదవిని పోరు.
0: Occupy exalted position. ఏం
1: చేసినప్పటికీ ఇదంతా దైవ ప్రసాదంగా భావించుకోవాలి.
0: Receive them all as the gifts of God.
1: నిజమైన మానవత్వాన్ని అనుభవించినటువంటి వాడు అవుతాడు.
0: Then you can really enjoy and experience the true human life.
1: మానవుడు అనగా ఏమిటి?
0: Who is manava, human being?
1: సత్ప్రవర్తన,
0: గుడ్ కాండక్ట్,
1: సదాలోచన,
0: గుడ్ థింకింగ్,
1: సత్శీలము,
0: గుడ్ క్యారెక్టర్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైన మానవత్వం.
0: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ, కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ ఇస్ హ్యూమన్ లైఫ్.
1: కనుక సత్యాన్ని మనం వదలకూడదు.
0: వీ షుడ్ నెవర్ గివ్ అప్ ట్రూత్.
1: ప్రేమను నిరంతరం ప్రవహింప చేయాలి.
0: వీ షుడ్ సీ దట్ లవ్ ఫ్లోస్ ఎవర్ అండ్ ఎవర్.
1: కానీ ఇది నిజమైనటువంటి జీవన అది మన యందు.
0: దిస్ ఇస్ ది ట్రూ రివర్ ఆఫ్ లైఫ్ విత్ ఇన్ అస్.
1: మొన్న ఒకనాడు బెంగళూరు లోపల ఏదో సంభాషణ ప్రారంభమైనప్పుడు
0: ఆయన
1: చెప్పాడు, నేను నిరంతరం కూడాను ఈ బెంగళూరు నుంచి ప్రవహించేటువంటి యొక్క జీవనదిలో నేను స్నానం చేస్తున్నానన్నాడు.
0: హీ సెట్ దట్ హీ టేక్స్ బాత్ ఇన్ దిస్ రివర్ ఆఫ్ లైఫ్ దేర్ ఇన్ బెంగళూరు.
1: బెంగళూరు దగ్గర ఈ శాశ్వతమైన రివర్ ఎక్కడుంది?
0: వేర్ ఇస్ దిస్ పర్మనెంట్
1: జీవనది ఎక్కడ కనిపించడం లేదే.
0: దేర్ నో రివర్స్ ఇన్ బెంగళూరు ఎనీవే
1: అంటే ఆయన చెప్పాడు.
0: దెన్ హీ సెట్
1: ఈ సిటీ డ్రైనేజ్ వాటర్ అంతా డ్రైనేజ్ ఒక జీవనదిగా భావించుకున్నాడు.
0: He considered city drainage water as this true river of life.
1: ఎప్పుడు ప్రవహిస్తుంటారా నది?
0: This drainage water
1: ఎండిపోయేటువంటిది కారే కాదు.
0: It never gets dry.
1: కాబట్టి బెంగళూరులో ఉన్నటువంటి జీవనది ఏమిటంటే ఒక డ్రైనేజ్ వాటరే జీవనదిగా భావించాడు.
0: సో ద రివర్ దేర్ ఇన్ బెంగళూరు ఇస్ దిస్ డ్రైనేజ్ వాటర్.
1: జీవనది లోపల కాలంలో గడపటం చేతనే అన్ని విధమైనటువంటి రోగంతో కుళ్ళిపోతున్నారు.
0: బికాస్ ఆఫ్ దిస్ లైఫ్ ఆల్ అరౌండ్ ద డ్రైనేజ్ వాటర్ సఫర్స్.
1: ఈనాటి మానవుడు ఆరోగ్యాన్ని కోల్పోవడానికి మూల కారణం ఏమిటి?
0: వాట్ ద మెయిన్ రీజన్ దట్ మ్యాన్ హాస్ లాస్ట్ హిస్ హెల్త్?
1: అశుద్ధమైన జలము, అశుద్ధమైన పదార్థములు, అశుద్ధమైన గాలి, అంతా అశుద్ధమే.
0: మ్యాన్ ఇస్ సిక్ టుడే బికాస్ ఆఫ్ పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్, పొల్యూటెడ్ ఫుడ్.
1: ఫుడ్ వాటరే కాదు, మనసే పొల్యూషన్ అయిపోయింది.
0: మైండ్ ఇస్ ఆల్సో పొల్యూటెడ్ మైండ్ ఇస్ ఆల్సో
1: ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క అశాంతి చేతనే, మానసిక సంబంధమైన అనారోగ్యం చేతనే మానవుడు క్షీణించిపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ రెస్ట్లెస్నెస్ ఇన్ ద మైండ్ మ్యాన్ ఇస్ రియలీ.
1: ఈనాటి మానవులకు రోగములంతా కూడాను ఏదో కొన్ని విధమైనటువంటి అంటువ్యాధులుగా వస్తున్నాయని అనుకుంటున్నారు. చాలా పొరపాటు.
0: వి థింక్ దట్ మెనీ ఆఫ్ ది డిసీజెస్ ఆర్ కంటేజియస్.
1: మానవునికి రోగమే లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డిసీజ్ దట్ కెన్
1: కానీ సైకలాజికల్ గా తాను రోగం ఉన్నట్టుగా భ్రమించుకొని ఒక రోగంగా రూపొందుతున్నాడు.
0: మోస్ట్ ఆఫ్ దీస్ డిసీజెస్ ఆర్ సైకలాజికల్ అండ్ హీ కన్సిడర్స్
1: 90% ఆఫ్ మానవిక రోగములు సైకలాజికల్ గా వస్తున్నాయి.
0: 90% ఆఫ్ ది డిసీజెస్ ఆర్ సైకలాజికల్.
1: మానసిక సంబంధమైనటువంటి రోగములే అధికంగా మారుతున్నాయి.
0: దే ఆర్ ఆల్ బికాజ్ ఆఫ్ సైకాలజీ.
1: నిరంతరం కూడా చింతించి చింతించి అదే రోగానికి గురి అవుతున్నాడు.
0: బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ వారే.
1: గాల్డిన్ అనేటువంటి వాడు ఒక హార్ట్ డాక్టర్.
0: గాల్డిన్ ఈజ్ ఎ హార్ట్ స్పెషలిస్ట్.
1: అతని నిరంతరం కూడాను ఇతరుల యొక్క హార్ట్ అంతా చూసేది, తన హార్ట్ ఎట్టిందో ఏమో, తన హార్ట్ ఎట్టిందో ఏమో తను కూడా యోచన చేసుకునేటువంటి వాడు.
0: దిస్ హార్ట్ స్పెషలిస్ట్ చెక్స్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడీ బట్ హిస్ వరీడ్ ఆఫ్ హిస్ ఓన్ హార్ట్.
1: కట్టకడపటికి అతను హార్ట్ జబ్బుతోనే మరణించాడు.
0: అల్టిమేట్లీ దిస్ హార్ట్ స్పెషలిస్ట్ డైడ్ ఆఫ్ హార్ట్ అటాక్.
1: మనసు ప్రభావం చాలా అమితంగా ఉంటుండాలి.
0: సో ది ఎఫెక్ట్ ఆన్ ది మైండ్ ఇస్ ఎ లాట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
1: కనుకనే మన ఏమో మనుష్యానాం కారణం బంధమో చేయుహు అన్నారు. మనసే రెండింటికి మూల కారణం అన్నారు.
0: మైండ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఫర్ ద లిబరేషన్ అండ్ ద బాండేజ్.
1: ఈ మనసును పవిత్రమైన మార్గంలో ప్రవేశపెడితే అంతా పవిత్రంగానే రూపొందుతాడు మానవుడు.
0: ద మైండ్ ప్రొసీడ్స్ ఇన్
1: చేసే పనులు, చూచే దృష్టి, వినే శ్రవణము అంతా మంచిదిగానే అవుతుంది.
0: వాట్ ఎవర్ యూ హియర్, వాట్ ఎవర్ యూ స్పీక్, వాట్ ఎవర్ యూ డూ, దే ఆర్ బౌండ్ టు బి సేక్రెడ్.
1: ఇది ఒక లాక్.
0: దిస్ ఇస్ ఎ లాక్.
1: ఇది ఒక కీ.
0: దిస్ ఇస్ ఎ కీ.
1: దీన్ని లాక్ లో పెట్టి టర్న్ లెఫ్ట్ సైడ్,
0: టర్న్ లెఫ్ట్ సైడ్
1: ఓపెన్ అవుతుంది.
0: ఇట్ ఓపెన్స్.
1: టర్న్ రైట్ సైడ్,
0: టర్న్ రైట్ సైడ్
1: లాక్ అవుతుంది.
0: ఇట్ లాక్స్.
1: ఈ లాక్ కావడానికి, ఓపెన్ కావడానికి సేమ్ లాక్ సేమ్ కీ.
0: ఇట్ గెట్స్ లాక్డ్ అండ్ అన్లాక్డ్. సేమ్ లాక్ అండ్ సేమ్ కీ.
1: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
0: ది డిఫరెన్స్ లైస్ ఇన్ ద టర్నింగ్.
1: అదే విధంగానే
0: లైక్ వైజ్
1: హృదయమే లాక్.
0: హ్యూమన్ హార్ట్ ఇస్ లాక్.
1: మైండ్ ఏ కీ.
0: మైండ్ ఇస్ ద కీ.
1: టర్న్ టర్న్ గాడ్ సైడ్,
0: టర్న్ గాడ్ సైడ్.
1: అదే డిటాచ్మెంట్.
0: దట్ ఈస్ ది డిటాచ్మెంట్.
1: టర్న్ వరల్డ్ సైడ్, అదే అటాచ్మెంట్.
0: టర్న్ వరల్డ్ సైడ్, దట్ ఈస్ అటాచ్మెంట్.
1: ఈ బంధన మోక్షములకు ఈ రెండింటికి మనసే కారణం.
0: ఫర్ అటాచ్మెంట్ డిటాచ్మెంట్.
1: మరి ఈనాడు మన మనసునంతా కూడాను ప్రాకృతమైన యొక్క భావం చేత, కొన్ని లౌకికమైన భావం చేత ప్రపంచంలోకి ప్రవేశపెట్టకూడదు.
0: We should not allow our mind to be filled with worldly thoughts and ephemeral thoughts.
1: Sarvam kalividam brahma, anta brahma gane bhavinchuko.
0: Consider that everything is divine.
1: Yedi chuchina brahma gane undali.
0: Everything should be atmik or brahman.
1: Ide Ramakrishna daggariki velli anek mandi prashnalu vesaru.
0: Many went to Ramakrishna and asked him.
1: Vivekananda kuda vellaru.
0: Vivekananda also went.
1: Swami ji,
0: Swami,
1: meeru devunni chuchara annadu.
0: Swami, have you seen God?
1: అవును చూచాను అన్నాడు.
0: ఎస్,
1: ఎట్ట చూచారు అన్నాడు.
0: వెరీ హ్యావ్ సీన్.
1: నిన్ను నేను ఎట్ట చూస్తున్నానో, నన్ను నీవు ఎట్ట చూస్తున్నావో నేను అట్ట చూచాను దేవుణ్ణి అన్నాడు.
0: జస్ట్ యాజ్ యూ సీ మీ, జస్ట్ యాజ్ ఐ సీ యూ, ఎస్ ఐ హావ్ సీన్ గాడ్.
1: మరి నాకెందుకు చూపకూడదు అన్నాడు.
0: దెన్ వై కాంట్ యూ షో హిమ్ టు మీ?
1: నీవు చూడవచ్చును అన్నాడు.
0: యూ టూ క్యాన్ సీ.
1: అయితే నాకు కనిపించడం లేదే అన్నాడు.
0: పశ్చన్న
1: పిచాన పశ్చతి మూఢో మూఢో మూఢో అన్నాడు. పిచ్చివాడా, నీవు దేవుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదనుకుంటున్నావు, నీకంటే మూఢుడు మరొకరు లేడు అన్నాడు.
0: ఓ మ్యాడ్ క్యాప్, యూ సీ గాడ్ బట్ స్టిల్ యూ సే దట్ యు హావ్ నాట్ సీన్ హిమ్. దేర్ కెనాట్ బి గ్రాటిట్యూడ్ ఫర్
1: యు. ప్రాపంచిక దృష్టితో నీవు ప్రపంచాన్ని చూస్తున్నావు.
0: యూ సీ ద వరల్డ్ విత్ ద వరల్డ్ విజన్.
1: నేను ప్రపంచాన్నంతా దైవ దృష్టితో చూస్తున్నాను.
0: బట్ ఐ సీ ద వరల్డ్ త్రూ ద డివైన్ ఫీలింగ్.
1: కాబట్టి మన ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్.
0: సో ఫీలింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
1: అయితే ఒక్కటి,
0: బట్ వన్ థింగ్ హియర్.
1: ఈ లోకంలోని మానవుడు,
0: you are the man in the world,
1: bidal kosam yedustunnaru,
0: cry for children,
1: baril kosam yedustunnaru,
0: cry for
1: dhanam kosam yedustunnaru,
0: cry for money,
1: dhanyam kosam yedustunnaru,
0: grain,
1: kaani దైవం కోసం ఏడ్చేటువంటి వాడు ఒక్కడైనా కనిపించలేదే.
0: Is there any one man who cries for God? Not even one.
1: దైవం కోసం ఏడ్చినప్పుడు దైవం కనపడతాడు.
0: If you cry for God, yes, you will see him.
1: ఏడ్చేదంతకును లోకం కోసం.
0: You cry for the world.
1: కనిపించాలి దైవం కనిపించాలి.
0: But you want to see God.
1: ఎట్ట కనపడతాడు?
0: How is it possible?
1: It is impossible.
0: It is impossible.
1: దేని కోసం ఏడుస్తావో అది నీకు కనిపిస్తుంది.
0: If you cry for that you will be able to see.
1: కనుక నేను దైవం కోసం ఏడ్చు.
0: Cry for God.
1: అని బోధ చేశాడు వివేకానందకు.
0: దట్ వాస్ ద టీచింగ్ ఆఫ్ రామకృష్ణ టు వివేకానంద.
1: నాయన నీవు దేని కోసమో ఏడుస్తున్నావు.
0: Child, you are crying for many things.
1: కంటి దారాలు దైవం కోసమే వర్చా బదలాలి, కానీ లౌకికమైన ప్రాకృతమైనటువంటి విద్యల కోసం నీవు ఏడ్చకూడదు.
0: You should shed tears for God and not for the world.
1: కనుక నీవు దైవం కోసం ఏడ్చు.
0: Cry for
1: God. తప్పక దైవం నీకు కనిపిస్తాడన్నాడు.
0: God is sure to manifest himself to you.
1: ప్రతి ఒక్కటి మన మనసులో ఉంటుంది కానీ బయట నుంచి రావటం లేదు.
0: Everything is within the mind, not outside.
1: కాన మనము దైవాన్ని చూడాలనుకున్నప్పుడు, దైవం కావాలనుకున్నప్పుడు దైవం కోసం మనం అంకితం కావాలి.
0: Therefore, if you want to see and experience God, dedicate yourselves for God.
1: కనుక మనం ధనధాన్య భోగ యశస్సుల కోసం మనం పాటుపడుతున్నాము.
0: We struggle for the wealth, the prosperity, the name and fame.
1: కేవలం బంధుమిత్రుల కోసం మనం పాటుపడుతున్నాము.
0: We make all efforts for our friends and relations.
1: కానీ ఇంకా పేరు ప్రతిష్టల కోసం పాటుపడుతున్నాము.
0: We want the name and fame.
1: కాదు, ఆ యొక్క పడేటువంటి బాధలన్నీ కూడా ఒక్క క్షణంగా నీవు దైవం కోసం పడు.
0: Of all this stress and strain, if you spend yachinta
1: bhumi putra mitra bharana vyapara sambhashane,
0: that stress and strain that you exert for money, the wealth and
1: yachinta bhumi nandanandana padadvandaravinde chane,
0: if you just concentrate a moment on the lotus feet of God,
1: okka chalamu nee aa bhagavantuni paina nilpu.
0: Concentrate a moment on the feet of God.
1: Gantala gantalanta kuda nee prapanchika sambandhamaina vishayala pai nilputunnavu.
0: Instead of spending hours and hours on the worldly
1: affairs, okka kalamaina daivam pai nilpadaniki nee prayatnam cheyadam ledhu.
0: You are not making an effort to concentrate.
1: Daivam yetani nilputunnavu.
0: Then how is it possible?
1: Yamaraj Bhima sada dwara prayane prabhu annadu.
0: And you say that you
1: bhayankaramaina dwaramulu kuda nu teravabadutundi.
0: Even those gates of heaven will be open to you if you think of God. When?
1: Daiva chintan chesinappudu aa yokka bhayankaramaina dwaramulu kuda nu terchukuntayi.
0: When you think of God, even those gates, they will be open to you.
1: Adi hrudaya kavatamo.
0: That is the door of our human heart.
1: Danni terchukovalante prema ane deeniki sairainatti key.
0: Love is the proper key to open the door of our heart.
1: Aa prema aneetunte yokka deenni manam చాలా భద్రంగా పెట్టుకోవాలి.
0: We have to safeguard and keep in custody.
1: ప్రేమనే లేకపోతే దేనిని కూడా మనం సాధించలేము.
0: Without love you cannot accomplish anything.
1: ప్రపంచంలో సర్వం కూడాను ప్రేమ ద్వారానే సాధిస్తున్నాము.
0: Everything can be achieved through love only.
1: ఆ ప్రేమను దైవం వైపున మరల్చాలి.
0: Direct this love towards God.
1: త్వమేవ మాతాచ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సకత్ త్వమేవ త్వమేవ బంధు త్వమేవ సర్వం సర్వం మమ దేవ దేవ.
0: You are the mother, you are the father, you are the teacher, you are the relation, you are the wealth.
1: తల్లిని ప్రేమించు.
0: Love your mother.
1: మాతృదేవో భవ.
0: Love your mother.
1: పితృదేవో భవ. తండ్రిని ప్రేమించు.
0: Love your father.
1: గురుదేవో భవ. గురువును ప్రేమించు.
0: Love your teacher.
1: ఈ ముగ్గురిని కూడా గౌరవించు.
0: Respect them.
1: తగినటువంటి సేవ సల్పు.
0: You serve them.
1: కానీ
0: but
1: వీరందరూ దైవ సమానులే కానీ దైవము కాదు అని మరి చెప్పారు.
0: But that equal to God but not God.
1: బయట దృష్టి నీవు చూస్తున్నావు బాబు.
0: You just you look at them with the divine look.
1: త్వమేవ మాతా చ పితా త్వమేవ. అంతా నీవే అనుకుంటున్నాము.
0: ఐ కన్సిడర్ దట్ యు
1: ఆర్. అయితే వాళ్ళు ఎక్కడ జీవిస్తున్నారు?
0: తల్లి
1: దైవమే, మాతృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్.
1: నిన్ను పెంచి పెద్ద చేసి ఈ స్థితికి తెప్పించింది తల్లియే.
0: హావింగ్ గివెన్ బర్త్ షీ హస్ టేకెన్
1: తల్లి దైవ సమానమే.
0: మదర్ ఇస్ గాడ్.
1: తల్లి వలన దైవంగా ప్రేమించు.
0: ఎస్ లవ్ హర్.
1: అంతేకాని
0: ఓన్లీ దాట్.
1: తల్లి నివసించేది ఎక్కడ?
0: Where does she live?
1: ఒక ఇంటిలో నివసిస్తుంది.
0: Mother resides in at a residence.
1: కాబట్టి ఆ ఇంటికి ఆమె దైవమే.
0: So she is God into that.
1: పితృదేవో భవ.
0: Father is God.
1: తండ్రి ఎక్కడ జీవిస్తున్నాడు?
0: Where does he stay?
1: అతను ఒక ఇంటిలో నివాసం చేస్తున్నాడు.
0: He also stays in a house.
1: అతను కూడా ఒక ఇంటి దేవుడే.
0: He is also the deity of that family.
1: గురుదేవో భవ. గురువు ఎక్కడ జీవిస్తున్నాడు?
0: Teacher, where does he stay?
1: ఒక ఆశ్రమంలో జీవిస్తున్నాడు.
0: He stays in a hermitage.
1: కాబట్టి అతన్ని కూడా గౌరవించి ప్రేమించు.
0: You also love and respect.
1: కానీ దైవము ఎక్కడ జీవిస్తున్నాడు?
0: But God. God, where does he live?
1: ఇంటిలో కాదు,
0: not at the
1: ఆశ్రమంలో కాదు, హృదయములో ఉంటున్నాడు.
0: He resides in the altar of
1: హృదయవాసి దైవము.
0: God dwells in the altar of your
1: కాబట్టి నీ హృదయమునందే ఉండినటువంటి దైవాన్ని నీవు ప్రేమించు.
0: Therefore, love God who is present in you, in your heart.
1: ఇవన్నీ కూడా అనిత్యము అశాశ్వతమైనటువంటి గృహాల్లో ఉండేటువంటి వారు.
0: All the rest are momentary and passing.
1: పాంచ భౌతికము దుర్బలమైన కాయంబు ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: Body is full of these senses, is weak when it is going to fall.
1: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాదా మాట నెమ్మనమున.
0: Though 100 years are stipulated, you cannot go by.
1: బాల్యమందో లేక ప్రాయమందో లేక ముసలియందో లేక ముదిమియందో ఎప్పుడో విడిచేది ఎరుకలేదు.
0: When you are going to die, you don't know.
1: మరణమే నిశ్చయము.
0: Death is certain.
1: బుద్ధిమంతుడైన దేహమున్నంతలో తాను తెలియవలేదు.
0: If you are intelligent enough, know yourself in this lifetime.
1: ఈ దేహము,
0: what is this body?
1: మన్నపు కొంప.
0: It is full of dirt.
1: రోగముల బ్రగ్గడి సేవక గంప.
0: Afflicted with disease.
1: జాత సంచలనము పొందుదుంప.
0: Takes life after
1: life. భవసాగరమే ఈదగలేని గంప.
0: It cannot cross this life.
1: అమ్ముల మదిలంపు మన బెంపు దలంప.
0: It's full of bones.
1: మీ నిశ్చలమని నమ్మబోక మనసా.
0: Oh mind, don't confess. పాదములు
1: ఆశ్రయించవి.
0: Think, chant the glory of Hari.
1: ఇది ఏ వేదాంత బోధించినటువంటి బోధనలు.
0: This is the teaching of Vedanta.
1: పుస్తకములు పఠించి తిని.
0: I have gone through books.
1: పుస్తిక చూచి సర్వశాస్త్రములు.
0: I have read all.
1: నిష్ఠలమైన విద్యలను నేర్చుతున్నంతటి గర్వమేలా.
0: Why do you pride yourself because of your scholarship and expertise in every field?
1: నీ హస్తయుగము మోర్చి.
0: Join both hands.
1: పరమాత్మని భక్తితో కొలతలేని ఈ ప్రస్తుత జీవితం ఎందుకు?
0: If you can't join both hands and worship God, what for?
1: ఈ విద్యలంతా ఎందుకు?
0: Why this education then?
1: ప్రయోజనం లేదు.
0: No use at all.
1: పుట్టినప్పటి నుంచి కూడా మనం అన్ని నేర్చుకుంటున్నాం.
0: రైట్ ఫ్రమ్ బర్త్ వి స్టార్ట్ లెర్నింగ్.
1: దేనికోసం నేర్చుకుంటున్నాం? ఈనాడు లోకంలో ఏ సాధనలు చేసినప్పటికీ ఏ సాధకుడైనా కూడాను భగవంతుని నిమిత్తమై ఎవరు చేయటం లేదు.
0: ఎనీ సీకర్, ఎనీ ఆస్పిరెంట్ టుడే ఇన్ ద వరల్డ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ
1: తపం చేయి, ధ్యానం చేయి, యోగం చేయి, యజ్ఞం చేయి, యాగం చేయి, అన్ని కూడా తమ నిమిత్తమే తాను చేసుకుంటున్నారు కానీ భగవంతుని నిమిత్తం కాదు.
0: మెడిటేషన్, ద పెనెన్స్, సీక్రెట్ రిచువల్ ఆర్ ఆల్ డన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్.
1: ఎవరి స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు.
0: It's full of selfish activity.
1: ఎవరు కూడా దైవం కోసం చేయటం లేదు.
0: No one does for God.
1: ఎవడు దైవం కోసం చేస్తున్నాడో వాడు దైవమే మారిపోతాడు.
0: In fact, if you do it for God, you become God.
1: అతనే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of Brahman becomes Brahma himself.
1: నేను గంట సేపు ధ్యానం చేస్తున్నానంటారు.
0: You say, I meditate for now.
1: ఎవరి కోసం చేస్తున్నావు ఈ ధ్యానం?
0: For whose sake you are doing?
1: నీ కోసం నువ్వు చేసుకుంటున్నావు.
0: Do it for yourself.
1: జపం చేస్తున్నాను.
0: You do japa.
1: ఎవరి కోసం చేస్తున్నావు?
0: For whom?
1: నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: Yes, you help yourself.
1: అంత పూజలు చేస్తున్నావు.
0: ఆల్ వర్షిప్.
1: ఇవన్నీ నీ కోసం నువ్వు చేస్తున్నావు.
0: యు డూ ఇట్ ఫర్ యువర్
1: తన కోసం తాను చేసుకోవటము, దైవం మాత్రం చేస్తున్నాను అనుకోవటం చాలా పొరపాటు.
0: యు డూ ఇట్ ఫుల్లీ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్, బట్ యు డిక్లేర్ దట్ యు డూ ఇట్ ఫర్ గాడ్.
1: అయితే నా కోసం నేను చేసుకుంటున్నాను అప్పుడు నీవే దైవంగా భావించుకో.
0: దెన్ ఇఫ్ యు ఫీల్ దట్ ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, కన్సిడర్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్.
0: ఐఎమ్ నాట్ మ్యాన్.
1: ఐఎమ్ గాడ్.
0: ఐఎమ్ గాడ్.
1: ఐఎమ్ గాడ్.
0: ఐఎమ్
1: గాడ్.
0: ఐఎమ్ గాడ్.
1: ఆ విధంగా నీవు సాధించుకో.
0: Do it again and again with the feeling I'm God.
1: Jnanamu.
0: This is the true meditation.
1: నీవు దైవంగా విశ్వసించు.
0: Consider yourself divine.
1: ఈనాటి గురువు ఉపదేశము.
0: This is the teaching of Guru.
1: ఎందుకంటే తనంతా దైవంగా భావించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి దైవం.
0: So consider yourself divine.
1: నీవు మనిషిగా నీవు భావించవద్దు.
0: Don't consider yourself a human being.
1: నీవు మనిషిగా భావించుకోవటం హాఫ్ ట్రూత్.
0: If you think that you are a man, it's half truth.
1: I am man, half truth.
0: If you say I am man, it's half truth.
1: I am not animal, adi half truth.
0: I am not animal.
1: I am man, not animal. Appudu full man ga tayaravutadu.
0: I am man, half truth. I am not animal, half truth. Then it becomes full.
1: Ee manishi దైవ స్వరూపంగా
0: మారిపోతుంది. మ్యాన్ బికమ్స్ గాడ్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ డౌన్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: కనుక మానవుడిగా భావించుకోకుండా నేను దైవం అనేటువంటి భావాన్ని పెంచుకోవాలి.
0: సో మ్యాన్ షుడ్ కన్సిడర్ దట్ ఈస్ గాడ్, దట్ ఈస్ డివైన్.
1: మనం తెల్లవారు లేచినప్పటి నుంచి రాత్రి పరుండినంత వరకు 24 అవర్స్ లోపల 21,600 times సోహం అని మనం ఉచ్చరిస్తున్నాం.
0: రైట్ ఫ్రమ్ డాన్ టు డస్ట్, 21,600 times వీ రిపీట్ ది సోహం సోహం.
1: ఈ సోహం అంటే ఏమిటి, దీని అర్థం?
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ది సోహం?
1: ఐ ఆమ్ గాడ్.
0: సోహం మీన్స్ ఐ ఆమ్ గాడ్.
1: సో దట్ గాడ్ నేను.
0: ఐఎమ్ గాడ్.
1: హమ్ అనేది దేవుడు.
0: హమ్ ఇస్ గాడ్.
1: కాబట్టి ఐ ఆమ్ గాడ్ అనుకున్నప్పుడు నీవే దైవము.
0: ఐఎమ్ గాడ్.
1: నీవెందుకు మానవుడిగా నీవు విశ్వసించాలి?
0: Then why don't you?
1: దేహం మానవ దేహం.
0: It is a human body.
1: కానీ దైవం నివాసము.
0: But God
1: body is the temple of God.
0: Body is the temple of God.
1: ఈ దేహం ఒక మందిరంగా మనం విశ్వసించాలి.
0: The body is just a temple.
1: క్షేత్రజ్ఞ చాపివాన్ విద్ధి అన్నాడు. ఇది క్షేత్రము.
0: ఇస్ ద బాడీ.
1: తాను క్షేత్రజ్ఞుడు.
0: అండ్ ఈ ద నోవర్.
1: క్షేత్రజ్ఞుడు ఉండటం చేతనే దీనికి క్షేత్రము అని పేరు వచ్చింది.
0: బికాస్ ద నోవర్ అండ్ ద నోన్ యూ కాల్ ఇట్ క్షేత్రజ్ఞ.
1: క్షేత్రమే క్షేత్రజ్ఞుడే లేకపోతే ఇది క్షేత్రమే కాదు.
0: వెన్ దేర్ ఇస్ నో నోవర్ క్షేత్రజ్ఞ, దేర్ ఇస్ నో క్షేత్ర ఆ ద ఫీల్డ్ ద బాడీ.
1: కనుక క్షేత్రజ్ఞుడు ప్రతివాని ఎందు కూడా ఉంటున్నాడు.
0: సో క్షేత్రజ్ఞ ద నోవర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ.
1: విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: దట్ ఫెయిత్ వి
1: అప్పుడే మనకు దుర్గుణములు దురాలోచనలు దుశ్చింతలు దూరం అయిపోతాయి.
0: దట్ డే వెన్ వి నో దిస్ క్షేత్రజ్ఞ ద నోవర్ యు విల్ నాట్ హావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్.
1: ఈనాడు పెద్ద తీరనటువంటి వ్యాధి ప్రతి ఒక్కరిని ఎందు కూడా ఉంటుండాలి.
0: వి ఫైండ్ ఎవరీ బిగ్ డిసీజ్ టుడే ప్రెవలెంట్ ఇన్
1: ఎవరీ. ఏ జబ్బులకైనా నివారణ చేసే మందులు ఉన్నది కానీ ఈ జబ్బు నివారణ చేసే మందే లేదు.
0: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిసీజెస్ బట్ ది వన్ దట్ వాంట్ ఇస్ ద క్యూర్ వాట్ ఇస్
1: దట్ అహంకారం.
0: దట్ ఇస్ ద డిసీజ్ ఆఫ్ ఈగో.
1: చిన్న వాడికి చిన్న అహంకారం, పెద్దవాడికి పెద్ద అహంకారం.
0: An young fellow will have ego of that standard
1: and a big man of that level.
0: And we find ego in everyone.
1: Container batti needu nimputuntadi.
0: As is the container, so is the amount of water we collect.
1: Kani quantity difference kani quality okkate.
0: There lies the difference in the quantity but the quality.
1: Ee ahankarame manam nirmulam cheyali.
0: Kill the ego totally.
1: ఈ మమకారం నా దేహం అనుకోవటము ఇదే ఒక మమకారము.
0: బాడీ ఐడెంటిఫికేషన్ ఇస్ అటాచ్మెంట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అహంకార మమకారములే సమస్త దుర్గుణములకు మూల కారణము.
0: ఈగో అండ్ అటాచ్మెంట్ ఆర్ ద మెయిన్ కాజెస్ ఫర్ ఆల్ వైసెస్ అండ్
1: సమస్త దుర్గుణములు కూడా ఈ రెండింటి ద్వారానే మనకు లభిస్తుంటాయి.
0: ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ టూ.
1: ఈ రెండింటిని ఏనాడు మనం దూరం చేస్తామో అప్పుడే నీవు దైవ స్వరూపుడు అవుతావు.
0: ద డే విన్ వీ గివ్ అప్ దీస్ టు ఈగో అండ్ అటాచ్మెంట్ యూ బికమ్ డివైన్.
1: కనుకనే విలియం అనేటువంటి వాడు ప్రేమ చేత అందరినీ పలుకరించేటువంటి వాడు, కనుకనే అతను దైవ స్వరూపునిగా విశ్వసిస్తూ వచ్చాడు. బ్రెయిన్ లార్డ్ బ్రెయిన్
0: విలియం కన్వర్స్ విత్ ఎవ్రీబడి విత్ లవ్.
1: లార్డ్ బ్రెయిన్ ఇతన్ని దైవంగా విశ్వసిస్తూ వచ్చాడు.
0: లార్డ్ బ్రెయిన్ కన్సిడర్డ్ హిమ్ యాస్ డివైన్.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్
1: మనం ప్రేమతో మాట్లాడాలి.
0: We should talk with love.
1: సత్యంతో జీవించాలి.
0: Lead the life full of truth.
1: శాంతంతో బ్రతకాలి.
0: Remain in peace.
1: అప్పుడే మనం దైవ స్వరూపులుగా మారుతాం.
0: Then you transform yourself.
1: You cannot always oblige.
0: You cannot always oblige.
1: But you can speak always obligingly.
0: But you can always speak obligingly.
1: ఈ విధమైనటువంటి మనసుతో మానవత్వాన్ని మనం పెంచుకోవాలంటే దైవత్వంగానే రూపొందుతుంది.
0: With this mentality, the human life can be transformed into the divine life.
1: కనుక మానవుడు ఆకార మానవుడే కాని నిజంగా మాధవుడే.
0: ఇన్ ఫ్యాక్ దో ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఫార్మ్, ఇన్ రియాలిటీ ఈజ్ డివైన్.
1: రసో వై సహా పానకంలోని పంచదార వలే ఉంటున్నాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ లైక్ షుగర్.
1: మానవుడు పానకము.
0: అండ్ హ్యూమన్ బీయింగ్ ఇస్
1: పంచదార, అతని హృదయమే.
0: అండ్ షుగర్ ఈజ్ వెరీ హార్ట్.
1: అది లేకపోతే ఇతని మానవుడు అనేటువంటి పానకమే కాదు.
0: వితౌట్ దిస్ యూ కెనాట్ కాల్ ద హ్యూమన్ బీయింగ్ ద సిరప్.
1: కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవస్వరూపుడే.
0: ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ డివైన్.
1: దైవం ఇక్కడున్నాడు అక్కడున్నాడు అనేటువంటిగా భేదములు పెట్టుకోకండి.
0: డోంట్ అబ్జర్వ్ డిఫరెన్స్.
1: ఎవరు చూసినా దైవ సమానంగా నీవు భావించుకో.
0: కన్సిడరింగ్ ఎవ్రీవన్ ఇస్ డివైన్.
1: సర్వం సర్వం సర్వవిధం బ్రహ్మ.
0: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ మానిఫెస్ట్ ఇన్ ఎవ్రీ వే.
1: ఈశ్వర సర్వభూతానాం.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఆల్.
1: ఈశా వాస్తమిదం సర్వం.
0: గాడ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: ఎక్కడ చూసినా దైవమే ఉండేది.
0: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: అది ఏ విధంగా రూపొందుతుంది? మనలో ప్రేమను పెంచుకోవాలి.
0: డెవలప్ లవ్ విత్ ఇన్ యూ.
1: మన కంటికి నల్లద్దాలు వేసుకుంటే అంతా నలుపుగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ గాట్ ద కలర్డ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ విల్ బి కలర్ఫుల్ ఆల్ అరౌండ్.
1: మన కంటికి ఎర్రద్దాలు వేసుకుంటే అంతా ఎరుపుగానే కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ పుట్ ఆన్ ద రెడ్ గ్లాసెస్ ఎవ్రీథింగ్ లుక్స్ రెడ్ ఇన్ కలర్.
1: నీ కంటికి ప్రేమ అద్దాలు వేసుకో అంతా ప్రేమగానే కనిపిస్తుంది.
0: సో వేర్ ద గ్లాసెస్ ఆఫ్ లవ్ సో దట్ ఎవ్రీథింగ్ విల్ బి లవ్లీ.
1: అయితే అద్దాలు ఒకటి, కన్నులు వేరుగా పెట్టుకున్నప్పుడు ఇది చాలా పొరపాటు అయిపోతుంది.
0: బట్ ద గ్లాసెస్ ఆఫ్ వన్ సార్ట్ అండ్ ఐస్ ఆఫ్ అనదర్ సార్ట్ యూ విల్ ల్యాండ్ అప్ ఇన్ ట్రబుల్.
1: మన దృష్టికి అడ్డంగా ఉండినట్టుగా ఉంటుంది అద్దాలు.
0: ది గ్లాసెస్ స్టాండ్ ఇస్ అన్ అబ్స్టకల్ ఫర్ యువర్ సైట్.
1: అనిల్ కుమార్ ఉన్నాడు.
0: హియర్ ఇస్ అనిల్ కుమార్.
1: ఆయన కంటికి అద్దాలు వేసుకున్నాడు.
0: హీ హాస్ గ్లాసెస్.
1: అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి మాత్రం హెల్ప్ చేస్తుంది.
0: దో దేర్ ఆర్ గ్లాసెస్ ఎస్ అబ్స్టకల్స్ బట్ ఇట్ హెల్ప్స్ హిస్ సైట్ ఆర్ విజన్.
1: కనుకనే తన యొక్క దృష్టిని హెల్ప్ చేసేటువంటి అద్దాలుగా మనం వేసుకోవాలి.
0: సో యూ షుడ్ పుట్ ఆన్ ద గ్లాసెస్ దట్ వుడ్ హెల్ప్ యువర్ విజన్.
1: ఏమిటి మన దృష్టి? ప్రేమ దృష్టి.
0: వాట్ ఇస్ దట్ విజన్? ద విజన్
1: దైవభావము. ఆ దైవభావము తగినటువంటి అద్దాలే మనం వేసుకోవాలి.
0: యూ షుడ్ హావ్ ద డివైన్ ఫీలింగ్ అండ్ వేర్ ద గ్లాసెస్.
1: దానికి విరుద్ధమైనటువంటి అద్దాలు వేసుకుంటే ఈ ఉన్న దృష్టి కూడా పోతుంది.
0: బట్ ఇఫ్ యూ వేర్ ద రాంగ్ గ్లాసెస్ యూ విల్ లూజ్ ద ఎగ్జిస్టింగ్ సైట్.
1: కనుక ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
0: సో దేర్ ఇస్ నో అదర్ హైయర్ పాత్ దాన్ ద పాత్.
1: ఈ ప్రేమ వల్లనే దయ, సహనము, సానుభూతి ఇలాంటి సద్గుణములు అభివృద్ధి పొందుతాయి.
0: ఇట్స్ బికాస్ ఆఫ్ ద లవ్ యూ విల్ డెవలప్ అదర్ వర్చ్యూస్ లైక్ కంపాషన్, ద టాలరెన్స్ ఫర్ బేరెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: అనేక విధమైన సాధనలు కలుపుతున్నారు మీరు.
0: యు డు సో మెనీ స్పిరిచువల్.
1: భగవంతుడు మీ సాధనలు ఎప్పుడు కోరడు.
0: గాడ్ డజంట్ వాంట్ దెం.
1: భగవంతుడు మీ యొక్క భక్తిని ఏమాత్రము కోరడు.
0: God is not in need of your devotion.
1: ప్రేమను మాత్రమే కోరుతుంటాడు.
0: God expects your love.
1: కొన్ని గంటలకు ముందుగా మా సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ ప్రసాద్, కేఆర్ ప్రసాద్ వచ్చాడు.
0: సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ కేఆర్ ప్రసాద్ కేమ్.
1: ఆయన వచ్చి ఏదో మాట సందర్భం లోపల, స్వామి భక్తునికి దాసునికి ఉండేటువంటి వ్యత్యాసం ఏమిటి అన్నాడు.
0: ఇన్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్సేషన్ హీ సెడ్, స్వామి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డివోటీ అండ్ ఎ దాస, ద సర్వెంట్.
1: అప్పుడు చెప్పాను నేను.
0: దెన్ భగవాన్ సెడ్,
1: నాయన, దాసుడు అనగా దేహమే ఆధారం చేసుకుని భగవంతుని యొక్క ప్రీతి కోసం పాటుపడేటువంటి వాడు దాసుడు.
0: దాస, ద సర్వెంట్ ఇస్ ద వన్ who serves basing on his body with the body identity.
1: భక్తులనగ కేవలం ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని చింతించేటువంటి వాడు భక్తుడు.
0: Devotee is the one who thinks of God.
1: సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం భక్తుడు.
0: Everywhere, at all times, in every period, every time, he thinks of God. He is a devotee.
1: నిరంతరం కొను దైవం సేవగానే భావించుకొని ఆశ్రయించినటువంటి వాడు దాసుడు.
0: Whereas the servant dasa is the one who serves continuously.
1: శంకరాచార్యునికి 5 మంది శిష్యులు ఉండేటువంటి వారు.
0: శంకరాచార్య has 5 disciples.
1: ఒకడు చాలా పరిశుద్ధమైన హృదయం కలవాడు.
0: వన్ ఇస్ ప్యూర్ హార్ట్.
1: మిగిలిన వారందరూ కూడా శాస్త్రమును, ఉపనిషత్తును, వేదమును, బ్రహ్మసూత్రమును, ఈ యొక్క దీన్ని బోధించుకోవడం కోసం వచ్చారు.
0: They all came there to receive the knowledge from sacred book.
1: ఈ తర్క వ్యాకరణాన్నంతా కూడా చదువుతూ వచ్చారు.
0: They were going through the logic and grammar.
1: ఒకనాడు శంకరాచార్యుల వారు నదీ గట్టున పైన కూర్చొని వీళ్ళకేదో తర్కం బోధిస్తున్నాడు.
0: One day శంకరాచార్య was teaching this logic.
1: ఒక శిష్యుడు మాత్రము గురువు యొక్క సేవ చేయాలి, అతనే దాసుడు. అతను గురువు యొక్క దీన్ని ఆధారంగా తీసుకున్నాడు.
0: వన్ డిసైపుల్ వాంటెడ్ టు అటెండ్ ఆన్ ది పర్సనల్ నీడ్స్ ఆఫ్
1: తెల్లవారు స్నానం చేసిన తర్వాత ఆ గురువు వస్త్రాలు తీసుకుపోవటం, గంగలో పిండుకోవటం, తిరిగి సాయంకాలానికి తీసుకుని రావటం.
0: వాట్ హీ డస్ ఇస్ హీ వుడ్ కలెక్ట్ ఆల్ ద క్లోత్స్ ఆఫ్ ద గురు, టేక్ టు ది
1: గురువు. శారీరకమైన సేవల కింద నిమగ్నమైనాడు ఈ శిష్యుడు.
0: దిస్ డిసైపుల్ గాట్ హింసెల్ఫ్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ అటెండ్ ది పర్సనల్ నీడ్స్ ఆఫ్ గురు.
1: గురువు యొక్క నామాన్ని చింతిస్తూ ఆ వస్త్రములు పవిత్రం చేస్తూ వచ్చాడు.
0: థింకింగ్, చాంటింగ్, రిపీటింగ్ ద నేమ్ ఆఫ్ ద గురు, హీ స్టార్టెడ్ వాషింగ్ క్లోత్స్.
1: అతనికి తెలియదు నీరు ఉప్పొంగిపోతుందని గంగ.
0: అండ్ హీ ఫైండ్స్ దేర్ ద రైజింగ్ వాటర్స్ ఆఫ్ గంగెస్.
1: తన యొక్క తొడ వరకు వచ్చింది, మెడ వరకు వచ్చింది ఈ నది పొంగిపోతుందని.
0: రైజింగ్ వాటర్ గంగెస్ ఫుల్ ఆఫ్ ఫ్లడ్.
1: తల ఎత్తి చూచాడు.
0: దెన్ హీ గాట్ అప్ అండ్ సా.
1: నేను ఏం కొట్టుకుని పోతానేమో, నేను చచ్చిపోతానేమో అని బాధ లేదు అతనికి.
0: హీ వాస్ నాట్ ఫియర్ స్ట్రికెన్ బికాజ్ దట్ హీ వుడ్ బి డ్రౌన్డ్ ఆర్ డై.
1: చేయలేకపోతానే.
0: Well, I may not be able to serve.
1: సాయంకాలం లోపల నా యొక్క గురు వస్త్రాలు తిరిగి గురువుకు అందించలేకపోతానేమో.
0: By the evening time, it may not be possible for me to hand out the clothes to my guru.
1: గురువుకి ఈ వస్త్రాలు అందించాలి.
0: I should hand out this.
1: నా ప్రాణం పోయినా మంచిది, పర్వాలేదు.
0: Doesn't matter even if I am to die.
1: అన్నాడు గురుజీ, గురుజీ, గురుజీ అనుకుని ఆ వస్త్రాలు తలపైన పెట్టుకుని ఒక్కొక్క అడుగు వేస్తూ వచ్చాడు.
0: He kept the bundle of clothes on his head. Repeating his guru's name, he went on proceeding step by step.
1: పవిత్రమైన భావమే ఒక్కొక్క అడుగు పెట్టినప్పుడంతా కూడా ఒక రాతి పద్మంగా తయారయ్యింది.
0: Wherever he kept his footstep over there arose a
1: అతని పేరే పద్మపాదుడు.
0: Lotus flower, the పద్మపాదు.
1: అతన్ని పిలిపించేసి ఒక్కతూరి ఆశీర్వదించాడు.
0: And he was summoned and he was blessed.
1: గురు సేవనే గొప్పది.
0: Service to guru is greatest.
1: గురువే దైవంగా భావించుకున్నావు.
0: Guru is God.
1: దైవం వేరే కాదు.
0: God is
1: గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః.
0: గురు ఇస్ బ్రహ్మ, గురు ఇస్ విష్ణు, గురు ఇస్ మహేశ్వర.
1: అనగా ఈనాటి కాలంలో గురువే బ్రహ్మ, గురువే విష్ణు అంటే చాలా మోసం అవుతుంది.
0: Don't be carried away by today's interpretation.
1: దైవమే గురువు.
0: God is guru.
1: దైవమే విష్ణువు.
0: God is Vishnu.
1: అంతా ఏమి సృష్టి త్రయములు మూడు కూడా దైవమే.
0: The creation, sustenance, annihilation of divine quality.
1: దైవాన్ని నీవు గురువుగా తీసుకో.
0: Consider God as your guru.
1: ఇంకొక వ్యక్తులను నీవు గురువుగా తీసుకోవద్దు.
0: Don't take individuals as your gurus. That was the teaching.
1: ఈ పద్మపాదునికి ఆశీర్వదించాడు.
0: And he blessed పద్మపాదు.
1: అంతకుపూర్వం ఈ నాలుగు శిష్యులు కూడాను ఈ పద్మపాదుని హేళన చేసేటువంటి వారు.
0: The other four disciples used to make fun of this పద్మపాదు.
1: అప్పుడు ఒక్కతూరి తాము నేర్చినటువంటి విద్యలన్నీ కూడా ఒక్కతూరి కంఠస్థంగా చెప్పాడు.
0: At a moment of time, he could repeat what all that he studied.
1: చాలా గొప్పగా చదివిన వారి కంటే గురువు గొప్పగా తాను బోధిస్తూ వచ్చాడు.
0: In fact, he was better than all those people that read every day.
1: నాయన, నీవు ఎవరిని బోధిస్తున్నావు, ఎవరికి బోధిస్తున్నావు, ఏ విధంగా చింతిస్తున్నావు అన్నాడు శంకర్ వారు.
0: శంకర asked, how are you reading, how are you teaching, what is it?
1: గిరీశ నరేశ పరేశ దేశ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మేతవ శరణయువం అన్నాడు. ఈశ గిరీశ నరేశ పరేశ బిరేశ భూషణ భో సర్వము నా యొక్క ఇవి, నీ దగ్గరలు కాకు వారికి నేను సర్వము అర్పితమై చెప్పినాను.
0: యు ఆర్ ఎవ్రీథింగ్, ఐ సరెండర్ మై సెల్ఫ్ టు యూ.
1: శంకరుడు అనగా ఎవరు?
0: హూ ఇస్ శంకర?
1: శంకర లేని వాడే శంకరుడు.
0: శంకర ద డౌట్, ద వన్ వితౌట్ డౌట్, శంకర ఈ శంకర.
1: శంకరుడికి ఏమాత్రము డౌట్ లేదు.
0: శంకర హాస్ నో డౌట్.
1: అలాంటి వాళ్ళని నేను ఆశ్రయించాను.
0: ఐ సరెండర్
1: మై దైవం పైన ఎవరికి ఏ విధమైనటువంటి డౌట్స్ పెట్టుకోకూడదు.
0: నో వన్ షుడ్ హావ్ ఎనీ డౌట్ ఆన్ గాడ్.
1: ఈ డౌట్ ఉంటే నీవు సాధించలేవు.
0: ఇఫ్ యు హావ్ డౌట్ యు కెన్ అచీవ్.
1: పూర్ణ విశ్వాసం చేత,
0: టోటల్ ఫెయిత్,
1: పూర్ణ ప్రేమ చేత,
0: టోటల్ లవ్,
1: ఏమైనా నీవు ప్రార్థించి అన్ని సఫలమైపోతాయి.
0: అండ్ యూ మే ప్రే ఇన్ ఎనీ వే, యు ఆర్ బౌండ్ టు బి
1: అన్ని విజయాన్ని సాధించగలవు.
0: యు విల్ బి సక్సెస్ఫుల్, యు విల్ విన్.
1: కనుక సంగీతము, సాహిత్యము, నృత్యము ఇవన్నీ కూడా సర్వశాస్త్రములు కూడాను దైవానుగ్రహం చేత లభించేటువంటివి.
0: మ్యూజిక్, లిటరేచర్, డాన్స్, ఫైన్ ఆర్ట్స్ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్
1: గాడ్. ఇవన్నీ గాడ్స్ గిఫ్ట్.
0: గాడ్స్ గిఫ్ట్.
1: ఈ లలిత కళ అన్ని కూడా గాడ్స్ గిఫ్ట్.
0: ఆల్ ఫైన్ ఆర్ట్స్.
1: నీవే నీవు తెచ్చుకున్నది ఒక్కటి కూడా లేదు.
0: ఇట్స్ నాట్ దట్ యు హావ్ లెర్న్డ్ ఆల్ బై యోర్సెల్ఫ్.
1: అంతా దైవానుగ్రహం చేత లభించినటువంటివి.
0: ఎవ్రీథింగ్ ఇస్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఇన్ఫినిట్.
1: కనుకనే దైవానుగ్రహమును ఆశ్రయించినటువంటి వానికి ఎట్టి లోభము రాదు.
0: సో ద రిసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్
1: బాధలు ఉండవు.
0: He will never suffer.
1: ఎట్టి దోషములు చేయలేడు.
0: There will be no mistake.
1: ఎందుకంటే దైవాన్ని ఆశ్రయించాడు.
0: Because he surrendered to God.
1: దైవమే సర్వస్వంగా భావించుకున్నటువంటి వానికి సర్వము తానుగా మారిపోతాడు.
0: He has considered God has very life, therefore God becomes one with him.
1: కనుక మనసును దైవం పైన మలచండి.
0: Direct your mind towards God.
1: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 23rd డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 4th సెప్టెంబర్ 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: జాయతే మ్రియతే. ఇది సాంఖ్యయోగంలోని ప్రాణము, ప్రధానము, ప్రమాణం.
2: దిస్ ఈజ్ ద వెరీ ప్రూఫ్, బేసిస్ అండ్ అల్టిమేట్ ఎక్స్పోజిషన్ ఇన్ సాంఖ్యయోగ.
1: నజాయతే, జననం ఉన్నదంటే దానికే మరణం కూడా ఉంటుంటుంది.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అలోన్ హ్యాస్ డెత్.
1: జనన మరణములు ఉన్నటువంటి వాటికే మధ్య కూర్పబడినటువంటి ఈ షడ్వికారములు.
2: దట్ విచ్ హ్యాస్ బర్త్ అండ్ డెత్ హ్యాస్ ఆల్సో ద సిక్స్ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఇన్ బిట్వీన్.
1: నజాయతే, జననమే లేనటువంటినప్పుడు ఈ షడ్వికారముల యొక్క స్వభావములు మనకు అక్కరలేదు.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: దేనికి జననము లేదు? ఆత్మకు.
2: What does not have birth? Atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: కారణము నజాయతే, దీనికి జననము లేదు కనుక ఇది నిర్వికారం.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం, ఇదే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఈస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి, దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, బాడీ హ్యాస్ సిక్స్ టైప్స్ ఆఫ్ మోడిఫికేషన్స్, బాడీ హ్యాస్ డెత్.
1: కనుకనే ఇది దేహి ఆత్మతత్వం.
2: దేర్ఫోర్ ద ఇన్డ్వెల్లర్ ఆఫ్ ద బాడీ హ్యాస్ టు బి టేకన్ యాజ్ ఆత్మ.
1: దేహి నిరామయుండు.
2: ది ఇన్డ్వెల్లర్ ఈజ్ నిరామయ హింసెల్ఫ్.
1: ఇలాంటి ఆత్మతత్వమును గుర్తించుకున్నప్పుడు అన్నియు మనకు నశ్వరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్. అనగా ఆశను పెంచుకునరాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మామే ప్రియో నరః, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంక్ష ఈ వాంఛ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that కంటెంట్మెంట్ స్టాండ్స్ అవుట్ టు బి వన్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎ డివోటీ.
1: ఎంత ఉండినప్పటికీ, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంకా చాలదు లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
2: ఎ సాధక షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ టు ఎంజాయ్ థింగ్స్ ఆఫ్టర్ సీయింగ్ అండ్ ఆఫ్టర్ ఎంజాయింగ్ సో మెనీ టైప్స్ ఆఫ్ లగ్జరీ, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంజాయ్మెంట్, సో మెనీ టైప్స్ ఆఫ్ థింగ్స్.
1: ఉన్నదానికి తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: ది హార్ట్ ఆఫ్ వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ మే బి కంపేర్డ్ టు ఎ బాస్కెట్ విచ్ హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ హోల్స్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ బ్యాంబూ బాస్కెట్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ ది వాటర్ ఈస్ ట్రైడ్ టు టేకన్ అవుట్.
1: బావి నుండి ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి
2: వుడ్ బి ఏబుల్ టు గెట్ పీస్ వెన్ వన్ ఈస్ కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ హ్యాస్ అండ్ థింగ్స్ దట్ విచ్ హీ హ్యాస్ ఈజ్ ఎవ్రీథింగ్.
1: సంతృష్టి లేనటువంటి వాని హృదయము

0: ఉంది. ఈ గంపతో నీరు తోడినప్పుడు పైకి వచ్చేటప్పటికి అంత నీరు కారిపోతుంది.
1: ఇఫ్ యు ఆర్ డ్రాయింగ్ వాటర్ త్రూ దిస్ బ్యాంబూ బాస్కెట్ ఫ్రమ్ ఎ వెల్ బై ది టైమ్ ది బాస్కెట్ కమ్స్ అప్ ఆల్ ది వాటర్ వుడ్ హావ్ లీక్డ్ అవుట్ అండ్ గాన్.
0: చుక్క నీరైనా కూడాను ఆ గంపలో నిలవదు.
1: దేర్ వుడ్ నాట్ బి ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇన్ దట్ బాస్కెట్.
0: అదే విధముగానే ఆశలకు గురి అయినటువంటి యొక్క మానవుని యొక్క హృదయం కూడాను క్రమక్రమేణ అసంతృప్తితో ఈ తృప్తి అనేటువంటిది కేవలము జారిపోయి అసంతృప్తితో కాలమును గడపవలసి వస్తుందని దీని యొక్క అంతరార్థం.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ ఈస్ ఇన్ ది సేమ్ వే యాజ్ ఇన్ కేస్ ఆఫ్ ది బాస్కెట్ ద ఎనీ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిజైర్స్ అండ్ గ్రీడ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ హ్యావ్ కంటెంట్మెంట్ ఆల్ ది కంటెంట్మెంట్ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ డిస్కంటెంట్మెంట్ విల్ బి లెఫ్ట్ విత్ హిమ్.
0: ఏమీ లేని మానవుడు ఏదో ఒక 100 రూపాయలన్నా చిక్కితే ఆనందాన్ని అనుభవిస్తానని ఆశిస్తాడు.
1: A person who does not have anything at all may feel happy, contented, if he gets 100 rupees.
0: 100 రూపాయలు లభించిన అయ్యో 1000 రూపాయలు లభిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అని మరొక ఆశను అభివృద్ధి పరుచుకుంటాడు.
1: The same person when he gets 100 rupees, he would think how nice it would be if I can get 1000 rupees.
0: ఈ 1000 రూపాయలు లభించిన 100000 రూపాయలు కావాలి అని ఆశిస్తాడు.
1: If he gets by chance 1000 rupees, he desires to have 1 lakh of rupees.
0: ఈ 100000 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
1: He would not be content with obtaining 1 lakh of rupees. He would be aspiring to become a landlord.
0: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
1: From landlordship, he wants to become a king, a ruler.
0: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడైపోవాలని ఆశిస్తాడు.
1: From that particular state of kingship, he would like to obtain the state of madhavatva.
0: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
1: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
0: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
1: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
0: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
1: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
0: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
1: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
0: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
1: All people can say that God is great.
0: కానీ ఇది ప్రధానం కాదు.
1: But this is not important.
0: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
1: God has to say, tell the devotee that you are great.
0: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
1: All people love God.
0: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
1: But there is no use in this particular problem.
0: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
1: One has to put a question to oneself whether God is loving all.
0: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
1: We say God is eternal truth.
0: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
1: We believe that God is ours.
0: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
1: But the most important thing is God has to say that you are mine.
0: మనం ఒక రిజిస్టర్ కవర్ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెడ్జ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
1: When we send a registered post to any person, once you get an acknowledgement from that particular person that he has received it, then only sending of the registered letter finds fulfillment.
0: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రం చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
1: By merely telling that God is great, it may be compared to
0: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెడ్జ్మెంట్ అతని నుంచి రావాలి.
1: But from God we'll have to get

0: ది అక్నాలెడ్జ్మెంట్ దట్ ఓ చైల్డ్ యు ఆర్ ఆల్సో గ్రేట్.
1: నీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
0: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యు ఆర్ మై డియర్, యు ఆర్ డియర్ టు మీ.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
0: దిస్ ఈస్ పర్మనెంట్ ఎంటిటీ.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
0: టు ఒబ్టెయిన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
1: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకొనకపోయినా, మన సాధనలన్నీ కూడా వ్యర్థమే.
0: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టెయిన్ దట్ రిజల్ట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
0: ది హోప్ అండ్ ది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ ఆఫ్ ఆల్ ది సాధన వుడ్ బి టు గెట్ ఫ్రమ్ ది లార్డ్ దట్ ఓ చైల్డ్ యువర్ మైండ్.
1: అట్టి అర్హతను పొందినటువంటి వాడే అర్జునుడు.
0: అర్జున వాజ్ వన్ హూ గాట్ దట్ ఎలిజిబిలిటీ అండ్ దట్ క్వాలిఫికేషన్.
1: అతనికి ఆశలు ఎన్నియో ఉండవచ్చు.
0: He might have had a number of desires.
1: కాని అన్ని కూడాను త్యజించి కేవలము నీవే తప్ప ఇతరం వెరుగా, నీవు తప్ప నాకు అన్యం అక్కరలేదని కట్టగడప్పుడు శరణాగతుడయ్యాడు.
0: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: నిజముగా మనకు కావలసినటువంటిది, మనం సాధించవలసినటువంటిది, మన గమ్యము, మన పుణ్యము సర్వము అతని యొక్క ప్రేమతత్వమే.
0: All that we have to attain, the goal, the object, the purpose is only to earn His grace.
1: Yavareena okaru swadesham nundi videshaniki evaraina prayanamai vellalante athanu goppa chaduvariga undavachunu, sreemantudu kavachunu, adhikari kavachunu, kaani passport lendi athanni pampadaniki veelu kaadu.
0: When any person is going abroad, be he a highly educated person, a man occupying very high position in life, a man who is very wealthy, but he must have a passport to go abroad.
1: Nenu goppa panditunnanu, nenu goppa vidyavantudanu, nenu sreemantudanu, nenu jamindarunu, nenu goppa jana sahayamto koodinatunte vaadanu ani virraviginanta maatramuna aa yokka passport manaku labhinchadu.
0: If a person just says that I am highly educated person, I am highly wealthy person, I am a jamindar, I would like to just have passport merely by telling like that.
1: నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
0: All these things might be personal accomplishments and attainments. But if you want to go abroad, there is a particular procedure which will have to be followed.
1: Daniyandu, vidyadhikariyani, vidyahinudani, kootipedani, kotisiridani, ee tarathamyam ee maatram kuda akkada undadu.
0: In the procedure to be followed, there cannot be any difference between an educated one, an uneducated one, a wealthy one, and a poor one.
1: Idu oka busulo, ఒక ట్రైన్ లో, ఒక ప్లేన్ లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరు చూడరు, టికెట్ చూస్తారు ముందు.
0: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రము పాటించరు, టికెట్ చూస్తారు, ఓ గెట్ అవుట్.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
0: If you do not have the ticket, you will be necked out.
1: Ade vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavaadu nayana aneetundi passport ni manam andukovali.
0: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
1: Ee passport undinanta maatram kudanu mari kontha varaku no abhyantaram jarugutundi, deeniki visa kuda raavali.
0: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: Deenike aatma anugraham aneetundi kuda okati avasaram, endukante icchetundi vaadu ichinappudiki dani andukuneetundi vaadu chethulu kudanu siddhanga untunnappude ee icche padartham taanuku chendadaniki veelavutundi.
0: In addition to grace of God, you should have grace of atman also. The giver may be ready to give, but the person who is receiving should have the capacity and willingness to receive it.
1: Daiva prema, sadhakuni yokka sadgunamu, ee rendintiki yokka sambandhame మనము మోక్షంలో ప్రవేశించడానికి మూల కారణం.
0: ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు ది కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ యూ షుడ్ హ్యావ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ యూ షుడ్ హ్యావ్ ద సాధన ఆఫ్ ద సాధక. వెన్ దీస్ టు గో టుగెదర్ దెన్ ఓన్లీ యూ బి ఏబుల్.
1: కనుకనే సాధకునకు 26 సద్గుణములు అత్యవసరమని, ఈ 26 సద్గుణములో ఏ ఒక్కటైనా కూడాను ఉండినప్పటికీ తన యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అర్హులమవుతామని కూడాను బోధించింది భగవద్గీత.
0: భగవద్గీత దట్ ఇస్ వై హాస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష హీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ హీ హాస్ వన్ హీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
0: Of all of them, the most important thing is contentment.
1: అసంతృప్తి జిజో నష్ట అని, సంతృప్తి లేనటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
0: The one who does not have contentment cannot have joy, happiness and peace.
1: అతనే గొప్పవాడు.
0: The one who has contentment alone is great.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
0: He alone has position and qualification.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, who is the greatest man in this world? He who has much satisfaction is the greatest man.
0: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: కనుక మనలో సంతృప్తి అనేటువంటి దానిని అభివృద్ధి చేసుకోవాలి.
0: Therefore, we have to develop satisfaction and contentment in our
1: జగత్తులో నశ్వరమైనటువంటి యొక్క సుఖశాంతులకు, భోగభాగ్యములకు, అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జరీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
0: సో లాంగ్ యాజ్ వీఆర్ అలైవ్ వీల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్
1: దేహాభిమానం ఉండినంత వరకు ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్ యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడా ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవలసింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
0: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి అందించుకోవాలి.
0: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Guppa srimantulu undetundi vaadu.
0: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
0: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu choodanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
0: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: Aithe dinni ye vidhanga cheyali, enni kotla rupayalaina kodana sariye vyayam chesi shashvatamainatundi okka bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a permanent house even if it costs crores of rupees.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
0: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
0: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
0: He constructed a house which satisfies people from all points of view externally.
1: Sari kotlaku prajalu vacharu dinu chustunnaru.
0: Crores of people came and took a look at it.
1: Deeniki prarambhotsavam cheyadaniki goppa erpatlu gavinchadu ee shrimantudu.
0: This wealthy man made all arrangements for inauguration of this
1: party. Aithe ee prarambhinchataku poorame aneka mandi vastu shastragnulu, ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
0: బిఫోర్ ఇనాగ్రేషన్ హీ కాల్డ్ ఎ నంబర్ ఆఫ్ ఇంజనీర్స్ అండ్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద ఫీల్డ్ అండ్ ఆస్క్డ్ దెమ్ డు యు ఫైండ్ ఎనీ డిఫెక్ట్.
1: జోగులు, భోగులు, విరాగులు, బైరాగులు సర్వులను కూడా ఆహ్వానించాడు.
0: హీ ఇన్వైటెడ్ ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ వెల్తీ.
1: గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ఆశీర్వాదం అందుకోవాలని పిలిపించుకున్నాడు.
0: హీ ఇన్వైటెడ్ గ్రేట్ రిషీస్ టు గెట్ దర్ బ్లెస్సింగ్స్.
1: ఇందులో స్థిత ప్రజ్ఞులు కూడా చేరిపోయారు.
0: Among the invitees there were స్థిత ప్రజ్ఞాస్ ఆల్సో.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ ఆర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దాట్. ఆఫ్టర్ దే అసెంబ్ల్డ్ హీ ప్రేడ్ టు దెమ్, ఐ వుడ్ హంబ్లీ జస్ట్ ఆస్క్ యూ టు లెట్ మీ నో ఇఫ్ దేర్ ఆర్ ఎనీ డిఫెక్ట్స్ ఇన్ ది
1: చేరిన ఇంజనీర్లు గొప్ప గొప్ప వారందరూ కూడాను ఈ భవనములో లోపములు చూపించేటువంటి అధికారం ఎవరికి? ఎట్టి లోపము లేదు మహారాజా, ఇది చాలా గొప్పగా ఉంటుండాలి, దివ్యంగా ఉంటుండాలి, భవ్యంగా ఉంటుండాలి, నవ్యంగా ఉంటుండాలి అన్నారు.
0: ఇంజనీర్స్ హావ్ అసెంబ్ల్డ్ దేర్ డిక్లర్డ్ దట్ హూ కెన్ కమ్ ఫార్వర్డ్ అండ్ జస్ట్ పాయింట్ అవుట్ ఎనీ ఫ్లా ఇన్ దిస్, ఇట్ ఇస్ అబ్సల్యూట్లీ ఫ్లాలెస్, ఇట్ ఇస్ వెరీ గ్రాండ్, వెరీ న్యూ అండ్ ఎక్స్ట్రీమ్లీ నోవెల్ అండ్ యునిక్.
1: ఏదో ఒక మూల నిలుచుకున్నటువంటి ఒక యోగి సమీపించి, రాజా ఈ భవనంలో రెండు దోషములు ఉంటున్నాయన్నాడు ధైర్యంగా.
0: వన్ యోగి హూ వాజ్ స్టాండింగ్ ఇన్ ఎ కార్నర్ కేమ్ ఫార్వర్డ్ అండ్ పాయింటెడ్ అవుట్, ఓ కింగ్, దేర్ ఆర్ టూ ఫ్లాస్ ఇన్ దిస్ పర్టికులర్ బిల్డింగ్.
1: ఈ మాట వినేటప్పటికీ సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: ఆల్ దోస్ పీపుల్ హూ హ్యాడ్ అసెంబ్ల్డ్ దేర్ వర్ సర్ప్రైజ్ ఎ లాట్ అండ్ దే వర్ వెరీ క్యూరియస్ టు నో వాట్ దీస్ డిఫెక్ట్స్ వర్.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములేవో చెప్పితే తప్పక దీనిని సర్దిద్దుకుంటానన్నాడు.
0: దిస్ వెల్తీ మ్యాన్ ఫోల్డింగ్ హిస్ హ్యాండ్స్ టోల్డ్ దట్ పర్టికులర్ జెంటిల్మన్, ఓ స్వామి, యూ కెన్ జస్ట్ లెట్ అస్ నో వాట్ దోస్ డిఫెక్ట్స్ ఆర్, ఐ విల్ రెక్టిఫై.
1: శ్రీమంతుడా, ఈ దోషమును నీ చేత సర్దిద్దుకోవడానికి చేత కాదన్నాడు.
0: దట్ యోగిన్ సెడ్, ఓ వెల్తీ మ్యాన్, ఇట్ ఈస్ నాట్ విత్ ఇన్ యువర్ రీచ్ టు కరెక్ట్ దోస్ డిఫెక్ట్స్.
1: ఈ మొదటి దోషము, ఈ భవనము కాలాంతరంలో ఎప్పుడో శిథిలమైపోతుంది, ఇది మాత్రం తప్పింది కాదు, ఇదొక దోషం అన్నాడు.
0: వన్ డిఫెక్ట్ ఈస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ విల్ బి, దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్, దిస్ ఈస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: ద సెకండ్ డిఫెక్ట్ ఈస్ దట్ ద పర్సన్ హూ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: నాట్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ ట్రూత్ యూఆర్ థింకింగ్ దట్ యూఆర్ రియలీ వెరీ గ్రేట్.
1: మృత్యువును మరచి భోగ వస్తువులనే సత్యముగా భావించేటువంటి వ్యక్తి యొక్క ప్రభావం అంతా ఈ రీతిగా ఉంటాయన్నాడు.
0: దిస్ వుడ్ బి ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఆఫ్ పీపుల్ హూ ఫర్గెట్ డెత్ అండ్ హూ థింక్ దట్ దే ఆర్ గోయింగ్ టు బి పర్మనెంట్.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడన్నాడు.
0: ఓన్లీ దట్ పర్సన్ హూ కీప్స్ ఇన్ వ్యూ ద పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ఆత్మన్ విల్ బి హ్యావింగ్ కంటెంట్మెంట్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్.
1: ఇట్టి ఆత్మాను సౌధమే అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి లేవన్నాడు.
0: హి ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ద మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటువన్నీ కూడాను ఇవి నశ్వరములేనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
0: Therefore, we'll have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకుని అర్జునుకు, అర్జున, నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారని నువ్వు భావిస్తున్నావు, ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
0: On the basis of this, Krishna told Arjuna, Arjuna, you are thinking that you are going to kill people. This is a wrong feeling.
1: నీవు శాశ్వతుడవు.
0: You are a permanent entity.
1: నీ యొక్క తత్వము మరణం నుంచి కూడినటువంటిది కాదు.
0: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగానే ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
0: In the same way, the principle of Atman associated with
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
0: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించడానికి అవకాశం లేదన్నాడు.
0: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, సాంఖ్యయోగ.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు, ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
0: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరం అన్నాడు.
0: Then Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచో, ఈ విధమైనటువంటి నాకు ఆసనం, ఈ విధమైన స్వర్గమైనా సరే నాకే విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
0: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: Aithe idi satyam neriki neevu cheptunnava leka pirikibandavai neevu aadutunna maatala ivi annadu.
0: Then Krishna told Arjuna, are you telling this particular thing recognizing the truth behind, or as a timid coward are you telling this?
1: Ikkada atma tattvanni gurtinchi palikeetunti maatalu veru.
0: Recognizing the entity, the permanent nature of atman, if you talk it would be
1: balahinudai. తమ బంధువులపైన ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను, అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు ఓ వేరు.
0: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ద రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యు వుడ్ బి కిల్లింగ్ దెం, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
0: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని, ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్ నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
0: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
0: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going
1: to. అంటే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధమవుతారా? కాదు.
0: But whether if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmargudu aneka jeevulanu kontha himsinchadu.
0: A hunter or some bad or wicked person killed a number of
1: ee kramakramina kudanu manushula varaku vyapinchipoyindi.
0: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడా సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించటము.
0: హీ బిగాన్ మర్డరింగ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ జస్ట్ గోయింగ్ బై ద వే అండ్ హీ బిగాన్ స్టీలింగ్ ఆల్ దోస్ థింగ్స్ విచ్ దే వర్ క్యారీయింగ్ విత్ దెం.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
0: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ for this particular person for coming that committing that
1: same judgment jarugutundani veendi kuda baaga telusunu.
0: He came to know that judgment would be given the next day.
1: Appudu Bhagavad Gita odi jobilo pettukoni Supreme Court ku vellaadu.
0: This person carried Bhagavad Gita in his packet and he went to Supreme Court.
1: Judge cheppadu, nayana repati dinam 7 gantalaku neeku uru shiksha ani nirnayam chesukunnanu annadu.
0: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఎందు ఏమిటి అని అడిగాడు ఇతను.
0: దిస్ పర్సన్ క్వశ్చన్, వాట్ ఇస్ ది రీజన్?
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: బికాస్ యూ హావ్ మర్డర్డ్ సచ్ అండ్ సచ్ పీపుల్ దిస్ పనిష్మెంట్ హస్ బీన్ అవార్డెడ్ టు యూ.
1: జోబి నుంచి భగవద్గీత తీశాడు.
0: హీ టుక్ అవుట్ భగవద్గీత ఫ్రమ్ హిస్ ప్యాకెట్.
1: సార్ జడ్జి, నేను చంపిన వాడు కాదు, వారు చచ్చిన వాడు కాదు, భగవద్గీతనే దీనికి ప్రమాణం అన్నాడు.
0: హీ షోడ్ భగవద్గీత అండ్ సెడ్, వెల్ సార్, I am neither the killer of those people nor have they been killed.
1: Sachchat bhagavantude cheppinatundi maata nee vetta dikkaristavu annadu.
0: He asked the judge, how do you deny those statements made by God himself?
1: Judges kudunu chaala takkuvainatundi vaaru kaadu, vaaru anni vidhala aaritherina vaaru.
0: Judges are also match for such people. They are in no way inferior to them.
1: Nijame nayana nijame, neevu చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటిదినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
0: జడ్జ్ సెడ్, వెల్ యూ హావ్ నాట్ కిల్డ్ దెమ్ నార్ వర్ దే కిల్డ్, సిమిలర్లీ ఇన్ మై జడ్జ్మెంట్ ఆల్సో ఐఎమ్ నాట్ కిల్లింగ్ యూ, వెల్ యూ విల్ నాట్ బి కిల్డ్ ఆల్సో, బట్ బి రెడీ ఫార్ ది పనిష్మెంట్ టుమారో.
1: కనుక మనము అవసరాన్ని పట్టుకుని ఈ భగవద్గీతను ఆధారంగా తీసుకోవటము మంచిది కాదు.
0: వీ కెనాట్ యూజ్ భగవద్గీత టు సూట్ టు ది సర్కమ్స్టాన్సెస్ ఫర్ అవర్
1: ఆత్మతత్వాన్ని ఎరిగి మన ప్రవర్తన గుర్తించి ఈ సత్యాన్ని మనము అందుకోవడానికి సిద్ధంగా ఉండాలి.
0: వీ హావ్ టు టేక్ దిస్ ది ట్రూత్ ఇన్ ది స్టేట్మెంట్స్ మేడ్ ఇన్ భగవద్గీత ఆఫ్టర్ రియలైజింగ్ ది ఇన్నర్.
1: ఈ భగవద్గీత కేవలం అర్జునుడికి మాత్రమే బోధించినటువంటిది కాదు.
0: దిస్ భగవద్గీత హాస్ నాట్ బీన్ టాట్ ఓన్లీ టు అర్జున.
1: పార్థులు పృథ్వీపుత్రులైనటువంటి వారందరికీ బోధించినటువంటి ఒక ధర్మం ఇది.
0: దిస్ పర్టికులర్ ధర్మ హాస్ బీన్ టాట్ టు ఆల్ ది పీపుల్ బోర్న్ ఆన్ అర్త్.
1: అర్జునుడు నిమిత్త మాత్రంగా పెట్టుకుని జగత్తుకంతా అందించాడు ఈ గీతను.
0: దిస్ గీత హాస్ బీన్ గివన్ టు ది ఎంటైర్ వరల్డ్ కీపింగ్ అర్జున యాజ్ ఓన్లీ అన్
1: ఐతే అర్జునుడు ప్రజాప్రతినిధి.
0: అర్జున స్టాండ్స్ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ హ్యుమానిటీ.
1: కనుక ఈ ప్రజాప్రతినిధికి బోధించినటువంటి విషయములు అన్ని కూడాను ప్రజలకు సంబంధించినటువంటివి.
0: Therefore, all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vaanchanu kramakramena tagginchukoni aatmatattvanni kontha varaku vichana dwara telusukoni manamu nischintulamai undadaniki tagina krushi cheyali.
0: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of atman and reach the state of content.
1: Samanyamainatunte manavulu సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: ఆర్డినరీ పీపుల్ అండ్ సాధకాస్ విల్ హావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ విల్ హావ్ టు బి ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్.
1: ఎట్టి గుణములు కలిగినప్పుడు ఎట్టి సత్యాన్ని మనం గుర్తించడానికి సాధ్యమవుతుంది అనేటువంటి విధానాన్ని మనం వెతకాలి.
0: వీ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ట్రూత్స్ విల్ బి రివీల్డ్ అండర్ వాట్ సర్కమ్స్టాన్సెస్.
1: భగవద్గీతలోని 700 శ్లోకాలు మనం కంఠస్థం చేసినంత మాత్రం మనకు భగవద్గీత సారము అనుభవించలేము.
0: బై మెమరైజింగ్ 700 శ్లోకాస్ ఆఫ్ భగవద్గీత వి విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ది ట్రూత్స్ బిహైండ్ దెమ్.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ది క్వాలిటీస్ విచ్ విల్ హావ్ టు బి అండర్స్టూడ్ క్లియర్లీ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ డైలీ లైఫ్ వైల్ డిశ్చార్జింగ్ అవర్ డైలీ డ్యూటీస్.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి ధన్యులు కావడానికి ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: విల్ హావ్ టు రికగ్నైజ్ వాట్ దీస్ 26 క్వాలిటీస్ ఆర్. విల్ హావ్ టు టేక్ అప్ వన్ బై వన్ అండ్ అండర్స్టాండ్ హౌ దీస్ ఆర్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ రీచింగ్ ద గోల్ అండ్ శాంక్టిఫైయింగ్ అవర్.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంచ, ఇచ్ఛ ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకోటకు ప్రయత్నం చేయాలి.
0: టుడే వీ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ టు గెట్ హిస్ గ్రేస్.
1: నీవు ప్రేమించినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూస్
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూసుకోవాలి.
0: దేర్ ఇస్ నో యూస్ మియర్లీ లవింగ్ ద లార్డ్ బై యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు జస్ట్ నో ది మెథడ్ ఆఫ్ గెటింగ్ హిస్ లవ్ ఫర్ యూ.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: There is no use in your shouting, saying that God is yours. You will have to aspire to hear from God, declaring that you are His.
1: Manam adhe sadhinchavalsinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

రేడియో సాయి నౌ ప్రెజెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 22nd ఆఫ్ మే 1990 డ్యూరింగ్ ద సమ్మర్ కోర్స్ అట్ బృందావన్.

0: one may master all the types of education and skills and win the victories in various courts. One may become a great hero and fight victorious wars. One may be born as an emperor and rule a great empire. One may be able to give in charity, gold, cows, and such other valuables. One may be able to count the countless stars in the sky. One may be able to mention the innumerable names of lakhs of species and living beings. One may be able to master the eightfold Astanga Vidya. One may be able to reach the moon itself. But mastering the physical body and the sense organs and controlling them, and controlling mind, making it go introverted continuously, can anyone remain as a steady, equal-minded person throughout and continuously?
1: Vidyarthulara,
0: students,
1: శరీరమునకు ఇంద్రియములపైన ప్రభావం ఉన్నది.
0: ఫర్ ది బాడీ ద సెన్స్ ఆర్గన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ లింబ్స్.
1: ఇంద్రియములకు శరీరం పైన మరింత ప్రభావం అధికంగా ఉంటున్నది.
0: ది సెన్స్ ఆర్గన్స్ హ్యావ్ దెర్ ఓన్ కంట్రోల్ ఓవర్ ద ఫిజికల్ బాడీ.
1: శరీరమున మొదలు ఇంద్రియములు, ఇంద్రియముల మొదలు శరీరము ఉండుటకు వీలు కాదు.
0: There cannot be physical body without sense organs and sense organs without physical body.
1: ఇవి రెండును అవినాభావ సంబంధం, అన్యోన్య ఆశ్రయం.
0: There is a mutual relationship and interdependence between these two.
1: నెగటివ్ లేక పాజిటివ్, పాజిటివ్ లేక నెగటివ్, ఏ విధంగా ఉండి నిష్ప్రయోజనమో అదే విధంగానే దేహము లేక ఇంద్రియములు, ఇంద్రియము లేక దేహము ఉండుట నిష్ప్రయోజనమే.
0: జస్ట్ యాజ్ నెగటివ్ వితౌట్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ వితౌట్ నెగటివ్ ఆర్ ఫంక్షన్లెస్, సో ఆల్సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ అండ్ యూజ్లెస్ ఆల్సో ఎ ఫిజికల్ బాడీ వితౌట్ సెన్స్ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ వితౌట్ ద బాడీ.
1: కనుక శరీరమును సరైన విధముగా దీనిని పోషించుకోవటము ప్రతి వ్యక్తికి కర్తవ్యం.
0: దేర్ఫోర్ ఇట్ ఈస్ duty enjoined on every individual to take care of the body well.
1: ikkada indriyamulu yokka tattvamu atyanta adbhutamu.
0: It is very extraordinary to see the influence and the impact of the sense organs.
1: daivattam anedi maha chitra vichitramainappatikini ఇంద్రియముల యొక్క తత్వం కూడాను, ఇంద్రియముల యొక్క అనుభూతిని, ఇంద్రియముల యొక్క చేష్టలను వర్ణించుటకు అంతకంటే అద్భుతంగా ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దాట్ డివినిటీ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, యునిక్ అండ్ డిఫికల్ట్ టు డిస్క్రైబ్. బట్ వెన్ యు సీ ది సెన్స్ ఆర్గన్స్ దే లుక్ స్ట్రేంజర్ అండ్ మోర్ యునిక్ కంపేర్డ్ ఈవెన్ టు గాడ్ హింసెల్ఫ్.
1: చిత్రంబులు, త్రైలోక్య విచిత్రంబులు, భవలతాల విత్తంబులు, సన్మిత్రంబులు, ఉద జన వన పౌత్రంబులు, ఇంద్రియముల యొక్క చరిత్రంబులు.
0: ది హిస్టరీ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఈజ్ రాదర్ స్ట్రేంజ్, డిఫికల్ట్ టు డిస్క్రైబ్, వెరీ ఎక్స్ట్రీమ్లీ అన్ప్రెడిక్టబుల్ అండ్ వెరీ యునిక్.
1: ఈ ఇంద్రియములు దేహము కంటే అతి సూక్ష్మమైనటువంటివి.
0: సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ సటిల్ కంపేర్ టు ది బాడీ.
1: శరీరమునందు శబ్దస్పర్శ రూప రసగంధాదులు ఉండినప్పటికీ, వాతపిత్త శ్లేషాదులు ఉండినప్పటికీ, ఇంద్రియముల యొక్క తత్వము అన్నింటి యొక్క సమత్వంగా భావించుకుని తమ ప్రభావమును దేహం పైన చలాయిస్తూ ఉంటారు.
0: ద ఫిజికల్ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద సౌండ్, ద టచ్ అండ్ ది అదర్ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్. ద సెన్స్ ఆర్గన్స్ స్టిల్ హ్యావ్ వెరీ ఎక్స్ట్రాడినరీ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద ఫిజికల్ బాడీ ఇట్సెల్ఫ్.
1: ఇంద్రియములు విషయమును స్పర్శించినప్పుడే సుఖదుఖములు శీతోష్ణములు సంభవిస్తున్నాయి.
0: ఓన్లీ వెన్ ది సెన్స్ ఆర్గన్స్ కమ్ ఇన్ టచ్ విత్ ది మ్యాటర్స్ అండ్ ది సబ్జెక్ట్ ది ఆబ్జెక్ట్స్ దెన్ ఓన్లీ యూ ఎక్స్పీరియన్స్ జాయ్, హ్యాపీనెస్ ఆర్ గ్రీఫ్ ఆర్ సారో.
1: విషయములు లేక ఇంద్రియములు క్షణమైన నిలువ జాలవు.
0: వితౌట్ సెన్స్ ఆబ్జెక్ట్స్ సెన్సస్ విల్ నాట్ బి ఏబుల్ టు లివ్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: విషయ సంబంధమే ఇంద్రియముల యొక్క ప్రధాన కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఇంద్రియములను కేవలము ఏకంగా భావించి దివ్యంగా వరించి భవ్యంగా క్షీణింపజేయటము అనేటువంటిది విషయమునకు సాధ్యము కాదు.
0: మెనీ పీపుల్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు సీ ద ఎక్స్ట్రాడినరీ ఆస్పెక్ట్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు ఒక చక్కని పేరు గలదు.
0: దెర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ నేమ్ గివన్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: మాత్రాహ అని దీనికి ఒక పేరు.
0: ది నేమ్ ఈస్ మాత్రాహ.
1: ఇది నీయతే మిత్రతే ఇది మాత్రహ అని, అనగా ఒక విధమైనటువంటి యొక్క కొలతలను నిర్ణయం స్థాపించినటువంటిదే ఈ ఇంద్రియముల యొక్క ప్రభావం.
0: వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్ దే కెన్ మెజర్.
1: ఈ కొలతలు ఏ విధంగా గావించుతున్నవి ఇంద్రియములు?
0: హౌ డు దే మెజర్?
1: ఈ ఫలము తీయగా ఉన్నది లేక పుల్లగా ఉన్నది అని నిర్ణయించేటువంటి యొక్క అధికారం దేనికున్నది?
0: టు డిసైడ్ ద టైప్ ఆఫ్ టేస్ట్ విచ్ ఎ ఫ్రూట్ హ్యాస్, విచ్ సెన్స్ ఆర్గన్ హ్యాస్.
1: దీనిని కొలత వేసేటువంటి ఇంద్రియములు ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఆర్గన్ విచ్ అలౌస్ ఇట్ టు గో ఇన్ టు ద స్టమక్?
1: అది ఏ నాలుక.
0: దట్ ఈస్ టంగ్.
1: ఈ నాలుక పదార్థం యొక్క మంచి చెడ్డలను కొలత వేసి ప్రమాణపూర్వకంగా జగత్తుకు అందిస్తున్నది.
0: ద టంగ్ హ్యాస్ ది కెపాసిటీ టు డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ అలవ్ ఇట్ టు గో ఇన్ టు ద టమీ.
1: ఈ చిత్రము విచిత్రంగా ఉన్నది, వికారముగా ఉన్నది అని చిత్రము యొక్క చిత్ర విచిత్రములను నిర్ణయించేటువంటి కొలత దేనికున్నది?
0: వాట్ పర్టికులర్ సెన్స్ ఆర్గన్ హ్యాస్ ద పవర్ టు డిసైడ్ దట్ ఎ పర్టికులర్ పిక్చర్ ఈజ్ ఐదర్ బ్యూటిఫుల్ ఆర్ అగ్లీ?
1: ఇది దీని కొలత బద్ద కన్ను మాత్రమే.
0: ది మెజరింగ్ రాడ్ ఆఫ్ ది బ్యూటీ ఆర్ అదర్వైజ్ ఈజ్ ఐ.
1: ఇంకా ఇదే విధముగానే అన్ని ఇంద్రియములు కూడాను ఇది దుర్గంధము ఇది సుగంధము అని నిర్ణయించేటువంటి కొలత బద్ద ముక్కు.
0: నోస్ ఈజ్ ద మెజరింగ్ రాడ్ విచ్ మెజర్స్ వెదర్ ది స్మెల్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్.
1: ఇది సుస్వరము ఇది దుస్వరము అని కూడాను నిర్ణయించేటువంటి యొక్క కొలత బద్ద కర్ణము.
0: ఇట్ ఇస్ ది ఇయర్ విచ్ డిసైడ్స్ వెదర్ ఎ పర్టికులర్ సౌండ్ ఈజ్ మెలోడియస్.
1: కనుకనే ఈ ఇంద్రియములకు నిర్ణయించేటువంటి అధికారం ఉన్నది కనుకనే దీనికి మాత్రాహ అని ఒక పేరు.
0: దే హావ్ బీన్ కాల్డ్ మాత్రాహ బికాస్ దే హావ్ గాట్ ది కెపాసిటీ టు డిసైడ్ మెజర్.
1: కఠోపనిషత్తునందు శరీరమనే రథములకు ఇంద్రియములు అశ్వముల వంటివి అని నిర్ణయించారు.
0: ఇట్ హాస్ బీన్ సెడ్ దట్ ఫర్ ది చారియట్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ హార్సెస్.
1: ఈ యొక్క ఇంద్రియములకు అశ్వములు అని పేరు పెట్టడంలో ఉండినటువంటి అంతరార్థం ఏమిటి?
0: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ బిహైండ్ గివింగ్ ది నేమ్ ఆఫ్ హార్సెస్ ఫర్ ది
1: అశ్వము? అనగా నిరంతరము చలించేటువంటి స్వభావం కలిగినటువంటిది అశ్వం.
0: ద మీనింగ్ ఆఫ్ అశ్వము ఆర్ హార్స్ ఈస్ దట్ ఇట్ ఆల్వేస్ అండ్ కంటిన్యూస్లీ గో ఆన్ మూవింగ్.
1: అందరికీ కూడాను తెలిసిన విషయమే, గుర్రము నిద్రించుచుండిన, మేల్కొని చుండిన, పరిగెత్తుచుండిన, నిలిచి ఉండిన, నిరంతరము తన యొక్క దేహం నందు ఏదో ఒక అంగమును కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: ఎవరీ వన్ నోస్ దిస్ ఫ్యాక్ట్ దాట్ ఎ హార్స్ విత్ స్లీపింగ్, స్టాండింగ్, మూవింగ్ ఆర్ లయింగ్ డౌన్ ఆల్వేస్ కీప్స్ వన్ లింబ్ ఆర్ ది అదర్.
1: తోక తప్పితే కాలో, కాలు తప్పితే చెయ్యో, చెయ్యి తప్పితే ముక్కో, ముక్కు తప్పితే నోరో, ఏదో ఒకటి కదిలిస్తూనే ఉంటుంటాడు.
0: వెదర్ ఇట్ ఇస్ ద లెగ్, హ్యాండ్, ఇయర్ ఆర్ ద హెడ్, ఇట్ గోస్ ఆన్ మూవింగ్.
1: చలన స్వభావం కలిగినటువంటిది కనుకనే దీనికి అశ్వము అని పేరు వచ్చింది.
0: యాజ్ ఇట్ కాన్స్టెంట్లీ కీప్స్ మూవింగ్ ఇట్ హస్ బీన్ గివెన్ ద నేమ్ అశ్వము.
1: అదే విధంగానే మనం వృక్షము చూస్తున్నాము, రావి వృక్షము.
0: వీఆర్ సీయింగ్, లెట్ అస్ సే, పీపుల్ ట్రీ.
1: అయితే అది గాలి లేకపోయినా కూడాను దాని ఆకులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటుంటాయి.
0: Even when there is no breeze entirely, the leaves will be moving in such a tree.
1: Kanugune daniki kudano ashwatha vrutchamu ani peru pettaru.
0: That is the reason that tree is called ashwatha vrutchamu.
1: Prachina rajulandaru kudano ashwamedha yagam aneetundi dani oka pratyekamainatundi yagamnu kalpeetundi varu.
0: In the ancient days, the kings used to perform a yaga called ashwamedha yaga.
1: Ashwamedha, దీని రెండు పదముల యొక్క అంతరాత్మను గుర్తించుకున్నప్పుడు ఇది అశ్వమేధం అంటే ఏమిటి అనేటువంటిది మనకు సుస్పష్టంగా అర్థమవుతుంది.
0: వెన్ యూ డివైడ్ దట్ వర్డ్ అశ్వమేధ ఇన్ టూ అశ్వ అండ్ మేధ, యు అండర్స్టాండ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్
1: మేధ అనగా బుద్ధి.
0: మేధ రెఫర్స్ టు ఇంటెలిజెన్స్.
1: అశ్వం అనగా చలించేటువంటి బుద్ధి.
0: అశ్వ రెఫర్స్ టు ది మూవింగ్, దట్ ఈస్
1: ఈ చలించేటువంటి బుద్ధికి సంబంధించినటువంటి ప్రతిబింబమే అశ్వం.
0: A horse is a symbol of unsteady mind, moving mind.
1: ఈ అశ్వమేధ యాగమునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వారే ధీమంతులు అని పేరు.
0: It is said that in Ashwamedha Yaga, the one who can hold this Ashwa or horse and control it, he is considered to be a great hero.
1: కశ్చ ధీరః అని ప్రశ్నించింది భగవద్గీత. ఎవరు దీనిని పట్టేటువంటి వారు, ఎవరు దీనిని అడగ దొక్కేటువంటి వారు, ఎవరు దీనిని కొంతవరకు నిగ్రహించేటువంటి వారు, వారే నిజమైన ధీరుడు అన్నారు.
0: భగవద్గీత హాస్ డిక్లర్డ్ దట్ ద వన్ హూ కెన్ హోల్డ్ దిస్ హార్స్, హూ కెన్ కంట్రోల్ ఇట్, హూ కెన్ కీప్ ఇట్ స్టడీ, ఈస్ ద వన్ హూ ఈజ్ ఎ హీరో.
1: కనుకనే మన ఇంద్రియములను అరికట్టి ఇంద్రియములను స్వాధీనం చేసుకున్నటువంటి వ్యక్తియే నిజమైన ధీమంతుడు అనేటువంటి విషయం లోపల బాహ్యార్థంగా భౌతికమైనటువంటి జగత్తునందు ఈ అశ్వమును ఎవరు పట్టగలరో వాడే ధీమంతుడు, అతనితో అనే యుద్ధము చేసేటువంటి అధికారం ఉన్నది అనేటువంటి యొక్క ప్రాచీన రాజుల యొక్క ప్రభావమును నిరూపిస్తూ వచ్చారు.
0: ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ యాగ ఈస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ ది సెన్స్ ఆర్గన్స్, హూ కెన్ మేక్ దెమ్ స్టడీ, ఈజ్ ఎ హీరో. సింబాలికలీ అండ్ ఎక్స్టర్నలీ దే హావ్ కంపేర్డ్ దిస్ టు ద వన్ హూ కెన్ హోల్డ్ ఎ హార్స్, ఈజ్ ఎ హీరో.
1: ఇక్కడ అంతరార్థము బాహ్యార్థము రెండింటి యొక్క అంతరాత్మ బాహ్యార్థం యొక్క సమన్వయమే నిజమైనటువంటి యథార్థము.
0: ది ట్రూ మీనింగ్ లైస్ ఇన్ హార్మనైజింగ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ అండ్ ది ఎక్స్టర్నల్ మీనింగ్ ఆఫ్ అశ్వమేధ.
1: కనుక ఈనాడు ప్రతి మానవుడు కూడాను ఈ అశ్వాన్ని పట్టి కట్టాలి.
0: టుడే దేర్ ఫోర్ దేర్ ఈస్ ఎ నీడ్ ఫార్ ఎవ్రీవన్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు కంట్రోల్.
1: అప్పుడే నీవు ధీరుడు అవుతావు.
0: Then only you become a hero.
1: ఎన్ని యాగములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని క్రతువులు, ఎన్ని గ్రంథములు, ఎన్ని విధమైనటువంటి యొక్క పారాయణములు చలిపినప్పటికీ దీనిని నిగ్రహించలేనటువంటి యొక్క నిశక్తుడు, ఇవన్నింటిని వ్యర్థము గావించినటువంటి వాడే.
0: ద పర్సన్ హూ ఈజ్ వీక్ అండ్ హూ కెనాట్ కంట్రోల్ ద మైండ్ అండ్ ద సెన్స్ ఆర్గన్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ సాధనాస్ హీ అండర్టేక్స్, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ యజ్ఞ హీ డస్, ఇట్ ఈస్ రియలీ యూజ్లెస్.
1: కనుక ఈ ఇంద్రియములకు మరొక అర్థం కూడా ఉంటుంది, అది మాత్రహ అనేటువంటి దానికి.
0: దేర్ ఈస్ వన్ మోర్ మీనింగ్ ఫర్ దిస్ వర్డ్ మాత్రహ సిగ్నిఫైయింగ్ ఇంద్రియాస్,
1: అనగా పరిమితమైనటువంటి నిర్ణయించేటువంటిది ఇంద్రియములు.
0: దిస్ సెన్స్ ఆర్గన్స్ కెన్ ఓన్లీ డిసైడ్ థింగ్స్ విచ్ ఆర్ సబ్జెక్ట్ టు లిమిటేషన్స్.
1: ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క పరిమితి మాత్రమే నిర్మించినాడు, నియమించినాడు భగవంతుడు.
0: God has prescribed certain limits for each sense organ.
1: Kannu chudagaladhe gaani vinaledu.
0: I can only see, but it cannot hear.
1: Noru maatadagaladhe gaani chudaledu.
0: Mouth can talk, but cannot see.
1: Itta okkokka indriyamunaku okkokka vidhamainatuvanti ninnitamainatuvanti okka nibandhananu salipadu.
0: God has prescribed certain specific functions for each of the sense organs.
1: దీనికి నియమించినటువంటి యొక్క నియమములను ఎవరు సక్రమంగా నడుచుకుందరో వారే భగవత్ ఆజ్ఞను పరిపాలించినటువంటి వారవుతారు.
0: ఓన్లీ దట్ పర్సన్ హాస్ క్యారీడ్ అవుట్ ద కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ హూ ఫాలోస్ అండ్ యూజ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్.
1: ఎవరు ఈ నియమమును ఉల్లంఘించో వారు దీని యొక్క శిక్షకు గురి అవుతారు.
0: హూ ఎవర్ వయలేట్స్ ది స్పెసిఫిక్ ఫంక్షన్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్ వుడ్ హావ్ వయలేటెడ్ ది కమాండ్.
1: ఒక్కొక్క ఇంద్రియమును దాని నిర్ణయానుసారంగా ఉపయోగించుకొని దానిని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి.
0: Everyone should try to use these sense organs according to the functions for which they are prescribed and
1: meant. ఒక నిర్ణయాన్ని ఇచ్చారు.
0: For the nose, a particular function is given.
1: ఉచ్ఛ్వాస నిశ్వాసమును తీసుకొని ఆరోగ్యంను కాపాడుకోవటం.
0: It is meant for inhaling and exhaling and taking care of the health properly.
1: సుగంధ దుర్గంధములను నిర్ణయించి కేవలం సుగంధములు మాత్రమే స్వీకరించటము.
0: It also decide the fragrant smell or the dirty smell.
1: ఈ రకమైనటువంటి యొక్క నిర్ణీతమైనటువంటి యొక్క కర్మను ఆచరించటం నిమిత్తమే ఈ యొక్క నాసికాన్ని అందించాడు.
0: Nose has been given for this kind of specific purpose.
1: కానీ దురదృష్టవశాత్తు ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి దీనితో పాటు నష్టం వేసుకోవటం ఈ ముక్కుతో.
0: అన్ఫార్చునేట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ద నోస్ ఓన్లీ మెంట్ ఫార్ ది పర్పస్ ఆఫ్ ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్
1: దుర్గంధాన్ని పీల్చుకోవటము
0: ఈజ్ యూజ్ ఫార్ స్నఫింగ్ అండ్
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి కర్మలు ఆచరింపచేయటం చేత ఈ యొక్క నిబంధించినటువంటి యొక్క నిబంధనను తాను ఉల్లంఘించినటువంటి వాడవుతున్నాడు.
0: When one takes a snuff through the nose, he has violated the code.
1: భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించినటువంటి దోషం ఒకటి, ఆరోగ్యాన్ని పెడమార్గం పట్టించినటువంటి దోషం మరొకటి. ఈ రెండు దోషములకు గురి కావటం చేతనే ఈ మానవుడు అనారోగ్యం చేత పీడింపబడుతున్నాడు.
0: On account of violating the code laid down by God and also on account of spoiling his own health, he is going to suffer from various
1: అదే విధముగా నాలుక.
0: In the same way, the tongue.
1: ఇది కేవలము ఆహారమును స్వీకరించి,
0: it is meant for
1: ఆరోగ్యమును పోషించి,
0: and taking care of health.
1: ఆనందమైన వార్తల చేత ఇతర మనసును ఉల్లాసపరచి,
0: and also enjoying himself and giving joy.
1: మధురమైనటువంటి సంభాషణ చేత సంతోషపరచి,
0: talking sweetly and giving joy to others.
1: తమలో ఉండినటువంటి యొక్క స్వభావములను రహస్యములను వెలువరించడానికి తగినటువంటి అవకాశాన్ని అందించి,
0: ఇట్ ఆల్సో గివ్స్ ఎన్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్రెస్ హిజ్ ఓన్ ఇన్నర్ థాట్స్ అండ్ ఇన్నర్ ఫీలింగ్స్.
1: గూఢమై ఉండినటువంటి యొక్క తన యొక్క భావములను ఇతరులకు ఉచ్చరింపచేసే నిమిత్తమే అందించినటువంటిదే ఈ జిహ్వ.
0: టంగ్ హాస్ బీన్ గివన్ టు ఎక్స్ప్రెస్ ద మోస్ట్ హిడెన్ సీక్రెట్ థింగ్స్ ఆఫ్ వన్స్ ఓన్ హార్ట్ టు అదర్స్ సో దట్ అదర్స్ మే నో హూ హీ ఈజ్.
1: ఈ రకమైనటువంటి యొక్క సన్మార్గమును అనుభవించి తత్కీర్తిని పొందే నిమిత్తమై అందించినటువంటి ఈ జిహ్వను ఈనాడు మనం దుర్వినియోగపరచుకుంటున్నాము.
0: Tongue which has been given in order to use properly for such good tasks has been misused these days.
1: Mattu padarthamulu swikarinchatamu,
0: taking partaking in
1: maamsaanni bachinchatamu,
0: partaking non cigarette
1: bidilu chuttalu kaalchatamu,
0: smoking cigarettes and bidis,
1: paradushana cheyatamu,
0: criticizing others,
1: paranindalu salapatamu,
0: ఆ కామెంటింగ్ అడ్వర్స్లీ అనదర్స్,
1: కఠినమైనటువంటి మాటల చేత ఇతరుల యొక్క హృదయాన్ని నొప్పించటము,
0: హర్టింగ్ అదర్స్ ఫీలింగ్స్ బై యూజింగ్ క్రూయల్,
1: ఈ రకమైనటువంటి యొక్క విరుద్ధమైనటువంటి చర్యల చేత భగవత్ ఆజ్ఞను ఉల్లంఘించటము.
0: బై ఫాలోయింగ్ దిస్ కాంట్రరీ కోడ్ హీ హాస్ వయలేటెడ్ ది గాడ్స్ కమాండ్.
1: నిర్ణయాన్ని ధిక్కరించటము,
0: అండ్ ఆల్సో గోయింగ్ అగెనిస్ట్
1: ఈ కారణముల చేత అనేక రకములైనటువంటి బాధలను కూడాను మానవుడు అనుభవించవలసి వస్తుంది.
0: మ్యాన్ హ్యాస్ టు సఫర్ వేరియస్ టైప్స్ ఆఫ్ డిఫికల్టీస్ అండ్ ప్రాబ్లమ్స్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్యూజ్.
1: ఇదే విధముగానే ప్రతి అంగము కూడాను, ప్రతి ఇంద్రియము కూడాను తమ నిర్ణయానుసారంగా దానిని సక్రమమైన మార్గంలో అనుభవించటం చేతనే మానవుడు అత్యున్నత స్థాయిని అందుకోగలడు.
0: మ్యాన్ కెన్ రీచ్ the most exalted state and elevated state by using the sense organs properly.
1: ఇంద్రియములు ఉన్నవి కదా అని ఇష్టానుసారంగా దీనిని వినియోగించకూడదు.
0: Just because he is having sense organs, he cannot go on misusing them.
1: ఈ అశ్వములను ఏ విధమైనటువంటి దీనిలో ఈ రథమును నడపడానికి తగినటువంటి ఉపాయమును, తగినటువంటి యొక్క సాధనను మనం అనుభవించాలో దానికి తగినటువంటి రీతిగా మనం ఆచరించాలి.
0: దిస్ ఆర్ ఆల్ ఇన్స్ట్రుమెంట్స్. యు షుడ్ హావ్ ది ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ థింకింగ్ ఇన్ యూజింగ్ దెమ్ సో దట్ దే విల్ పర్ఫార్మ్ దర్ ఫంక్షన్స్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియంట్లీ.
1: బండి వెనుకల గుర్రము ముందు ఉంటుండాలి.
0: యుఆర్ కీపింగ్ ది కార్ట్ బిఫోర్ ద హార్స్.
1: కానీ ఈనాడు మనము అశ్వములను వెనకలా బండిని ముందు పెడుతున్నాం.
0: ఇన్స్టెడ్ ఆఫ్ కీపింగ్ ది హార్స్ ఇన్ ద ఫ్రంట్ అండ్ కార్ట్ బిహైండ్, యూఆర్ కీపింగ్ ది కార్ట్.
1: దీనివల్ల అనేక విధమైనటువంటి ప్రమాదములు కూడా సంభవిస్తుంటాయి.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ వన్ ఫేసెస్ మెనీ డేంజర్స్.
1: అట్టుకాక ఇంద్రియములను గౌరవించాలని, ఇంద్రియములను ప్రేమించాలని, ఇంద్రియములను అనేక రకములైనటువంటి ఒక సత్కార్యం సల్పాలని మనం ఆశించి ఆ బండి లోపల ఇంద్రియ గుర్రములు కూర్చోబెడితే బండి ఏ రీతిగా కదలగలదు.
0: Suppose you want to just give a lot of respect, honor to the horse and keep the horse inside the cart, how can the cart move?
1: Manalo indriyamulanu kramakramina balaparchukuntu antarmukhamga danini anagadokkadaniki taginatundi krishi cheyatam ledu.
0: While developing these sense organs, we are not making effort to introvert them.
1: Gurramulaku taginatundi pani ivvaka దానిని అమితంగా మేత పెట్టి బలపెట్టడం చేత అది కూడాను కొంతవరకు చాలా ప్రమాదం కలుగుతుంది.
0: వితౌట్ గివింగ్ సఫిషియంట్ అండ్ ప్రాపర్ వర్క్ టు ద హార్సెస్, ఇఫ్ యు గో ఆన్ ఫీడింగ్ దెమ్, దే ఆర్ గోయింగ్ టు బికమ్ ఎ ప్రాబ్లమ్ టు యు.
1: ఈనాడు గుర్రములకు తగినటువంటి పని మనం పెట్టడం లేదు.
0: వీఆర్ నాట్ గివింగ్ ప్రాపర్ వర్క్ టు ది హార్సెస్.
1: ఇష్టానుసారంగా కూడాను దానా పెట్టి, దాన్ని బలపెట్టి, అనేక రకములుగా కూడాను దానిని ఒక మదం ఎక్కేటటువంటి రీతిగా మనం పెంచుతున్నాం.
0: వీఆర్ ఫీడింగ్ దీస్ హార్సెస్ with unwanted extra stuff and making it very
1: kanukone ee gurramulu madamekki,
0: that is the reason why they are becoming
1: pedamargam patti,
0: they are going in
1: yajamanunne pramadamulo munchutundadi,
0: and they are putting the master himself into difficult situations.
1: Kanuka mana indriyamulanu భగవంతుడు ఇచ్చినటువంటి నిర్ణయానుసారంగా దాన్ని సద్వినియోగంగా అనుభవించాలి.
0: వీ హ్యావ్ టు ఎంజాయ్ ది సెన్స్ ఆర్గన్స్ అకార్డింగ్ టు ది డిక్టేట్స్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైనటువంటి అశాంతికి గురి అవుతున్నాం.
0: ఇఫ్ యూ డు నాట్ యూజ్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ వే, యూ ఎక్స్పీరియన్స్ ఎ లాట్ ఆఫ్ స్ట్రైఫ్ అండ్ ల్యాక్ ఆఫ్ పీస్.
1: ప్రపంచంలో అనేక మందికి తెలుసును,
0: many people know this,
1: ఒకరికి ఒక భార్య ఉంటేనే ఆ సంసారం చాలా చీకాగ్గా ఉంటుంటారు.
0: ఈవెన్ ఇఫ్ వన్ హ్యాస్ ఓన్లీ వన్ వైఫ్ ద ఫ్యామిలీ మే బి ఫేసింగ్ మెనీ.
1: ఇద్దరు భార్యలు ఉంటుంటే ఇంకా చెప్పనక్కరలేదు.
0: ఈ వన్ హ్యాస్ టూ వైఫ్స్, వెల్ వన్ కెనాట్ డిస్కస్ అండ్ ది డెసిషన్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ ప్రాపర్ వే.
1: ఈ విధమైనటువంటి యొక్క సరైన మార్గంలో వినియోగించకుండా ఉన్నప్పుడే ఇది అనేక రకమైన అశాంతికి గురి అవుతున్నాం.
0: ఇఫ్ యూ డు నాట్

0: ఈ వన్ హ్యాస్ టూ వైస్ వెల్ వన్ కెనాట్ డిస్క్రైబ్ అట్ ఆల్
1: ఉత్తాన పాదులకు ఇద్దరు భార్యలు
0: కింగ్ ఉత్తాన పాద హ్యాస్ టూ వైఫ్స్
1: కనుకనే ఇక్కడ అనేక రకములైన యొక్క భిన్న అభిప్రాయములు ఆవిర్భవించి కన్న కొడుకునైనటువంటి యొక్క దువుణ్ణి కూడాను కారణులకు పంపవలసి వచ్చింది
0: ఆన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ దీస్ టూ వైఫ్స్ కింగ్ ఉత్తాన పాద హ్యాడ్ టు సెండ్ ధ్రువ హింసెల్ఫ్ టు ది ఫారెస్ట్
1: దశరథునకు ముగ్గురు భార్యలు
0: దశరథ హ్యాడ్ త్రీ వైఫ్స్
1: ఇతను కూడాను ఈ భిన్నాభిప్రాయముల చేత భార్యను సమత్వంగా వహించడానికి లేక వారిని సరైనటువంటి స్థితిలో ఉంచడానికి సాధ్యం కాకపోవటం చేత భార్యను సంతోష పెట్టాలనేటువంటి ఉద్దేశం చేత కన్న కుమారుడైనటువంటి యొక్క శ్రీరాముని అడవికి పంపి కాయమును కోల్పోయాడు
0: అన్ అకౌంట్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ ద వైఫ్స్ and on account of his lack of capacity to keep them all happy and in order to please them he had to send his own dear son Rama to forest and
1: ఒకరిద్దరు ఉండినటువంటి భార్యలకే ఇన్ని విధమైనటువంటి ప్రమాదం సంభవిస్తుంటే 10 మంది భార్యలు ఉండేటువంటి వారికి ఎంత ప్రమాదం గురి అవుతారు యోచన చేయండి
0: if two or one wife itself can create so many problems for one if one has 10 wives you can imagine how many problems one would face
1: ee manas anetundi mahapurushulaku 10 mandi bharyalu
0: for this man called mind there are 10 wives
1: ave dasendriyamulu
0: and those are the 10 sense organs
1: okkoka indriyam okkoka dalani aashistuntadi
0: one sense organ goes on desiring one object
1: oka indriyamu nenu masala vasana ostundadi masala dosha kavalantundi mukku
0: One sense organ demands, I would like to have masala dosa. There is a very
1: tasty smell. వినాలి మంచి రేడియో పెట్టమని ఒక చెవులు అంటున్నాయి.
0: The ear commands that it would like to listen melodious music, asks him to keep radio on.
1: నేనేదో కొత్తగా వచ్చినట్టు సినిమా ఆ దానిని చూడాలని కనులు ఆశిస్తున్నాయి.
0: The eyes desire to go for a new cinema. Which is
1: ee vidhanga okkoka indriyam okkoka danni aashistu pothunnayi
0: in this fashion each sense organ goes on
1: anni oke paryayam okkoka indriyam aashinchinappudu ee yajamanudu danni aashanu ee reetiga teerchagaladu
0: how can this master satisfy so many demands placed by these sense organs
1: ee vidhanga aa yokka indriyamulu yokka vaanchanalu teerchaleka మనస్సు అనేక రకమైనటువంటి రీతిగా కుమిలిపోతుంటాది
0: నాట్ బీయింగ్ ఏబుల్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ మైండ్ ఈజ్ కాన్స్టెంట్లీ అండర్
1: ఇంతమంది పత్నీలు కలిగినటువంటి ఈ మనస్సు అనే యజమానుడికి శాంతి ఎక్కడ నుంచి వస్తుంది
0: హౌ కెన్ దిస్ మైండ్ విత్ 10 వైఫ్స్ హ్యావ్
1: శాంతి అత్యంత దూరంగా ఉంటుంది
0: పీస్ ఈజ్ రాదర్ డిస్టెంట్
1: కారణము ఈ యొక్క ఇంద్రియముల యొక్క వాంఛనను నెరవేర్చడం చాలా కష్టం
0: ది రీజన్ ఈజ్ ఇట్ ఇస్ రాదర్ డిఫికల్ట్ టు సాటిస్ఫై ది డిమాండ్స్ ఆఫ్ దిస్ సెన్స్ ఆర్గన్స్
1: కనుక ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని మనం సరైనటువంటి రీతిలో అదుపులో పెట్టినప్పుడే తాను తన పరిసరం వారు కూడాను ఆనందాన్ని అనుభవించగలరు
0: ఇఫ్ వన్ కెన్ ఎక్సర్సైజ్ ప్రాపర్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్ హీ వుడ్ బి హ్యాపీ అండ్ హిస్ నియర్ వన్స్ అండ్ డియర్ వన్స్ ఆల్సో
1: ఈ ఇంద్రియములను సమన్వయపరిచేటువంటి మార్గము కూడాను ఒక మార్గం ఉంటున్నది
0: దేర్ ఈజ్ ఎ పర్టికులర్ మెథడ్ ఆఫ్ హార్మోనైజింగ్ దీస్ సెన్స్ ఆర్గన్స్
1: మనిషిద్దరు రెండింటిని సమత్వంగా భావించి ఆనందంగా కాలమును గడిపేటువంటి వ్యక్తులు కూడాను అనేక మంది ఉంటున్నారు
0: దేర్ ఆర్ క్వైట్ అ ఫ్యూ పీపుల్ హూ కెన్ కన్సిడర్ జాయ్ అండ్ సారో విత్ ఈక్వల్ మైండెడ్నెస్ అండ్ లివ్ ఎ హ్యాపీ లైఫ్
1: ఇది ఏ విధంగా అంటే
0: యు మే ఆస్క్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్
1: తుకారాం ఉండేటువంటి వాడు
0: There was Tukaram.
1: అతను పరమ భక్తుడు
0: He was a great devotee.
1: కానీ అతను గృహస్థుడు
0: He was a family man.
1: అతని భార్య మహా గయ్యాళి
0: His wife was rather troublesome lady.
1: కానీ అయినప్పటికీ ఆమె మనసును సరైన రీతిలో సమన్వయపరచుకుని తాను ప్రవర్తించడానికి తగిన కృషి చేసేటువంటి వాడు
0: He was always making efforts in order to keep her happy and conduct himself in
1: mataku mata yetuku yetuku jariginappude adi oka pedda pramadanga roopanduthundi
0: when you return word for word and tit for tat it lends
1: annintini kunu samarthinchukoni shamantanga kaalam gadipetunte vaadu ee oka Tukaram
0: he used to adjust himself and live a peaceful life
1: ee vidhanga ante athaniki oka ardhekara bhoomi undetundi
0: he had half an acre of land
1: ఏదో కుటుంబ పోషణ నిమిత్తమై తాను దానిని సాగు చేస్తూ ఉండేటువంటి

0: ఫర్ టేకింగ్ కేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫ్యామిలీ యూజ్ టు కల్టివేట్.
1: ఇరుగు పొరుగు వారి యొక్క ప్రోద్బలం చేత తన అర ఎకరా భూమి లోపల కూడాను చెరుకు పండించడానికి ప్రయత్నించాడు.
0: ఎన్కరేజ్డ్ బై ది నైబర్స్ హీ వాంటెడ్ టు రేజ్ షుగర్ కేన్ క్రాప్ ఆన్ దట్ ఫీల్డ్.
1: కానీ ఏదో రీతిగా పండించాడు పాపం.
0: హీ సక్సీడెడ్ ఇన్ దట్. ఇన్
1: తుకారాం యొక్క బలహీనత అందరూ గుర్తించినటువంటి వారు కనుక అది పూర్తి పరిపక్వ స్థితికి వచ్చేటప్పటికి అటుపోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం, ఇటు పోయేవాడు ఒక చెరుకును కొట్టుకొని తింటాం. ఈ విధంగా బాటసారులకు అది ఆహారంగా నిర్ణయింపబడింది.
0: As all the people in the village and neighborhood knew what type of nature Tukaram had, every walker by would pick up one sugar cane and eat it up.
1: కడపటికి ఏదో ఉన్న దానిని తీసుకుని ఇంటికి తీసుకురావాలని ఒక బండి కట్టుకుని ఆ చెరుకు తోటకు వెళ్లాడు.
0: ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ దాట్ షుగర్ కేన్ ఇస్ లాస్ట్ హీ ఫైనలీ డిసైడెడ్ వాట్ ఎవర్
1: మోపు కట్టుకున్నాడు ఆ కొంత చెరుకును.
0: హీ టైడ్ ది షుగర్ కేన్ అండ్ హీ వాంటెడ్ టు గెట్ ఇట్ ఇన్
1: ఇంటికి వస్తున్నాడు బండిలో.
0: He was bringing it in a car.
1: దారిలో అడ్డం వచ్చిన పిల్లలందరూ కూడా తాత నాకు ఒక చెరుకు, తాత నాకు ఒక చెరుకు అని అందరు అడుగుతూ వచ్చారు.
0: అండ్ ఆన్ ద వే సో మెనీ కిడ్స్ యూజ్ టు గో అండ్ ఆస్క్ గ్రాండ్
1: ఫాదర్ స్వభావం.
0: హీస్ నేచర్ వాస్ వెరీ జనరస్ నేచర్.
1: అటువంటి త్యాగభావం కలగటం చేత అడిగిన వారికి ఇస్తూ వచ్చాడు.
0: As he had a generous nature, he began giving one piece
1: ఇంటికి చేరేటప్పటికి ఒక్క చెరుకు మాత్రమే మిగిలింది.
0: By the time he reached home, only one piece of sugar cane was left.
1: బండి వచ్చింది చూచింది భార్య.
0: Wife saw the cart.
1: ఏమిటిది ఒక్క చెరుకుని తీసుకుని వచ్చావా, సంసారం ఏ రీతిగా నీవు పోషించాలని యోచన చేస్తున్నావు.
0: What is this? You are bringing only one.
1: ఆడ బిడ్డలను పోషించలేనటువంటి యోగ్యత ఉండేటప్పుడు నీవెందుకు పెండాడాలి?
0: If you cannot ప్రొటెక్ట్ అండ్ ప్రొవైడ్ సస్టెనెన్స్ ఫర్ ది ఫ్యామిలీ, వై డిడ్ యు మ్యారీ?
1: విధంగా సర్వమును త్యాగం చేస్తుంటే, పరలోక త్యాగం చేస్తుంటే స్వవిషయం ఏమైపోతుంది?
0: ఇఫ్ యూ గో ఆన్ సాక్రిఫైసింగ్ లైక్ దిస్ టు అదర్స్, హౌ కెన్ ద ఫ్యామిలీ బి క్యారీడ్ ఆన్?
1: అని కోపంతో నానా మాటలు మాట్లాడి ఆ బండిలో ఉండినటువంటి చెరుకును తీసుకుని కొట్టింది భార్యను.
0: She used all this abusive language against Tukaram, took hold of the sugar cane spin and bit Tukaram with it.
1: ఆ చెరకు రెండు ముక్కలై క్రింద పడి ఒక ముక్క ఆ భార్య చేతిలో నిలిచింది.
0: దట్ షుగర్ కేన్ పీస్ వాజ్ బ్రోకన్ ఇన్ టూ పీసెస్, వన్ ఫెల్ డౌన్, ది అదర్ పీస్ వాజ్ ఇన్ ది.
1: తుకారావు చాలా ఆనందించాడు.
0: తుకారావు వాజ్ సో హ్యాపీ విత్ ఇట్.
1: బండిలో నుంచి నేను వచ్చేంత వరకు కూడా నేను చాలా సమస్యలతో వచ్చాను, ఈనాడు నా సమస్య తీరింది అని.
0: వైల్ కమింగ్ విత్ ది కార్ట్ ఐ హ్యాడ్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ మై మైండ్. అండ్ టుడే ఆల్
1: ఏమిటి నా సమస్య అంటే, ఒక చెరుకును తీసుకుపోతున్నాను, ఇద్దరు బిడ్డలున్నారు, ఒక భార్య ఉంది, దీనిని ఏ రీతిగా నేను పంచాలి అని యోచిస్తూ వచ్చాను.
0: When I was getting one piece of sugar cane, I was wondering, how can I distribute between my wife and two children?
1: నా యొక్క సమస్య నీవే పరిహారం చేశావన్నాడు.
0: You have solved my problem.
1: ఏమిటంటే కింద పడిపోయిన రెండు తుండు, ఒకటి ఒక బిడ్డకు, ఒకటి ఒక కొడుకు, చేతిలో ఉన్నది ఆ భార్యకు, సరిపోయింది, నా సమస్య తీరిపోయింది అన్నాడు.
0: ది పీస్ దట్ వాజ్ లెఫ్ట్ ఇన్ ది హ్యాండ్ ఆఫ్ వైఫ్ వాజ్ మై వైఫ్ అండ్ టూ పీసెస్ విచ్ ఫెల్ డౌన్ ఆర్ మెంట్ ఫర్ టూ చిల్డ్రన్, మై ప్రాబ్లమ్.
1: ఈ విధంగా కూడాను ఇంద్రియముల యొక్క ప్రభావము తనపైన ఎంతవరకు కూడాను బలవత్తపరిచినప్పటికీ సమన్వయము గావించుకునేటువంటి చిత్తము కొంతమంది మహనీయులకు మాత్రమే ఉంటాది.
0: సమ్ గ్రేట్ సోల్స్ హ్యావ్ ది కెపాసిటీ టు బేర్ అండ్ అడ్జస్ట్ అండ్ కంట్రోల్ దర్ సెల్ఫ్.
1: ఇది కేవలం భక్తి శక్తులతో మాత్రమే ఇది లభ్యమవుతుంది.
0: దిస్ ఇస్ పాసిబుల్ టు అక్వైర్ ఓన్లీ త్రూ డివోషన్.
1: కనుక ఇంద్రియములను నిగ్రహించుకోవటం ఎవరి చేత కాదని నిరుత్సాహపడనక్కర్లేదు.
0: వన్ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ దట్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ టు కంట్రోల్.
1: పవిత్రమైన భక్తి ప్రపత్తుల చేత ఇంద్రియములను స్వాధీనపరచుకోవచ్చు.
0: త్రూ డివోషన్ అండ్ సరెండర్ వన్ కెన్ కంట్రోల్ సెన్స్ ఆర్గన్స్.
1: ఇంకొకటి, విరుద్ధమైన భార్య వల్ల కూడాను తాను ఈ విధమైనటువంటి సమన్వయాన్ని తాను సలుపుతూ వచ్చాడు కబీర్.
0: కబీర్ ఈజ్ అనదర్ ఇన్స్టెన్స్ ఆఫ్ హౌ హీ మేనేజ్ హిజ్ వైఫ్ వెన్ షీ వాజ్ వెరీ హాస్టైల్ టు హిమ్.
1: తుకారాం ఆ విధంగా చేసినప్పుడు కబీర్ ఇంకొక రీతిగా చేస్తూ వచ్చాడు.
0: తుకారాం ఫాలోడ్ ఏ డిఫరెంట్ పాత్ కంపేర్డ్ టు
1: అతని భార్య. అతని అడుగుజాడలు నడిచేటువంటిది పాపం. మహాసాధ్యమణి
0: వైఫ్ ఆఫ్ కబీర్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఒబీడియంట్.
1: భర్త అభిష్టమే తన అభిష్టము.
0: She always
1: తనది ప్రత్యేకమైనటువంటి ఒక వాంఛ లేదు.
0: She did not have anything like her own desire at all.
1: ఏ ఆజ్ఞను నియమించినా దాన్ని శిరసా వహించి ఆచరించేటువంటిది.
0: She would implicitly obey whatever Kabir wanted her to do.
1: ఒకనాడు కబీరు నేస్తూ ఉన్నాడు, రామ్ రామ్ రామ్ రామ్ అని రామనామ స్మరణ చేస్తూ.
0: Kabir was weaving a cloth on a particular day, repeating the name of Ram, Ram, Ram.
1: Patta pagalu 12 gantalu.
0: It was 12 o'clock in the day.
1: Eme lopanunnava ani pilchadu.
0: Tukaram called his wife. Well, are you available in the house?
1: Parigetti vachindi paapam.
0: She came running.
1: Ikkada noolu pogu tegindi, deepam nantinchukonra annadu.
0: He said that here the one thread is broken. Light a lamp and get it. He said.
1: వెళ్ళింది, దీపం అంటించుకుని వచ్చింది.
0: She lit the lamp and brought it.
1: దగ్గర తెచ్చి ఇంక వద్దు అక్కడ తీసుకుని పో అన్నాడు.
0: When she brought the lamp nearer, he said, no, there is no need, take it back. She took it back.
1: ఏ ఒక్క జవాబు తాను చెప్పలేదు. పట్టపగులే, కండు కనిపించలేదా, దారం తెగింది చెప్పటం లేదా, దీపం వచ్చిన తర్వాత తిరిగి తీసుకుని పోవడం చెప్పటమా, ఏం పని లేదా నాకు అని భార్య భర్తతో ఏమాత్రం వాదించలేదు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ నోయింగ్ that it was a day, there was no need for bringing it, she did not answer back Kabir at all. She implicitly obeyed him.
1: Kanuka ee vidhamainatundi yokka bhartaku sahakaranga undinatundi baadhya valla taanu bhagavad bhaktini kuda penchukuntu bhagavantuniki manchi thanks cheppadu paapam.
0: On account of such a good, nice and obedient wife, Tukaram, Kabir developed devotion and also was thankful to the Lord.
1: Oka vaipuna Tukaram viruddhamainatundi bharyato pavitramaina margani andukunnadu.
0: On the one side, Tukaram with a hostile wife was
1: Kabir anukoolavati aina bharyato pavitramaina sthitini pondadu.
0: Kabir with a sacred devoted wife, he also reached the heights of
1: kanuka mana vatavaranam deeniki ye matram kunnu addu raadu. Manalo undinatundi bhava chittamu parishuddhamga undali.
0: Therefore the environment cannot become an obstacle. It is only the purity of the mind and determination which are necessary.
1: కనుక మనం బయట వాతావరణం ఏమాత్రము మనం పాటించరాదు.
0: డూ నాట్ క్రిటిసైజ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ యాజ్ అన్ ఆబ్స్టకల్.
1: నీ యొక్క భావచిత్తము, నీ యొక్క పవిత్రమైనటువంటి భావము పరిశుద్ధమైనటువంటి సమన్వయం కావించుకోవాలి.
0: మేక్ యువర్ ఓన్ ఫీలింగ్ సీక్రెట్ అండ్ ప్యూరిఫై యువర్ హార్ట్.
1: ఇంగ్లీష్ లోపల మీకు తెలిసినటువంటి వారే ఐన్స్టైన్.
0: యు నో ఐన్స్టైన్,
1: ఇతను మహావిజ్ఞాని.
0: హి వాజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్.
1: కానీ అతనికి ఒక మూర్ఖురాలైనటువంటి భార్య.
0: He had a very stupid wife.
1: Ame vidyavanturalu kaadu.
0: She was not an educated lady.
1: Kaakunda poyinanta maatram emi baadaledu kaani morata manishi.
0: Not necessary to be educated, but she was rather crude type.
1: ఈ యొక్క ఐన్స్టీన్ నిరంతరము ఏదో ఒక యోచనలో మునిగి ఉండేటువంటి వాడు.
0: ఐన్స్టీన్ వాజ్ ఆల్వేస్ అబ్జార్బ్డ్ ఇన్ సమ్
1: విచారణ విచారణ, ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్పెరిమెంటల్. దీంట్లోనే తన కాలం అంతా కూడా గడిపేటువంటి వాడు.
0: హీ వాజ్ ఇన్వెస్టింగ్ హిస్ ఎంటైర్ టైమ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ రీసెర్చ్.
1: సకాలానికి భోజనానికి లోపల పోయి వెళ్లేటువంటి వాడు కాదు.
0: హీ వాజ్ నాట్ గోయింగ్ ఈవెన్ ఫర్ హిస్ లంచ్.
1: ఏ టీ కాఫీ కూడాను భార్య అనేక పర్యాయములు వచ్చి పిలిచిన తర్వాతనే లోపల వెళ్లేటువంటి వాడు.
0: ఓన్లీ ఆఫ్టర్ వైఫ్ కాల్స్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ హీ గో ఈవెన్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ.
1: ఈ విధంగా చేస్తున్నంత వరకు కూడాను భార్యకు విసుగెత్తింది.
0: ది వైఫ్ వాజ్ రాదర్ డిస్గస్టెడ్.
1: సకాలానికి ఇంటికి రాడు, సకాలానికి భోజనం చేయడు, సకాలానికి టీ తాగడు, అతని కోసం నేను కాచుకోవాలి, ఏమిటి ఈ అవస్థ అని అనేక రకములుగా తాను నిరంతరం కూడా బుర్రు బుర్రు అనేటువంటిదిగా కోపం చేస్తుండేటువంటిది.
0: హర్ కంప్లైంట్ వాస్ దట్ హీ డజంట్ కమ్ ఇన్ ప్రాపర్ టైమ్ ఫర్ ఫుడ్ ఫర్ టీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. హీ వాజ్ ఎ బిగ్ న్యూసెన్స్ అండ్ షీ వుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ హర్ ఫుడ్ వాట్ ఎవర్ షీ వాంటెడ్.
1: ఒకనాడు పాపం ఆమెకు చాలా ఆకలి వేసింది.
0: షీ వాజ్ రాదర్ హంగ్రీ అనే పర్టికులర్
1: తట్టలో ప్లేట్ తప్పే ప్లేట్ లోపలంతా కూడా వంట వడ్డించింది.
0: She served all the dishes in a plate.
1: Table దగ్గర కూర్చుంది, రండి రండి రండి అని పిలిచింది పాపం అనేక పర్యాయములు.
0: She sat near the table and requested her husband to join for lunch a number of times.
1: కానీ అతను వినిపించుకోలేదు.
0: He was not caring for her.
1: ఆ టేబుల్ పైన వాటర్ జగ్ ఉంటున్నది.
0: She had a water jug on the table.
1: కోపంతో పరిగెత్తింది ఆ వాటర్ జగ్ అతని తలపై నీళ్లు పోసింది.
0: She took the water jug with a lot of anger and poured on the head of Einstein.
1: అప్పుడు ఈ ఐన్స్టీన్ చాలా నవ్వుతూ, ఆహా, నిత్యము ఉరుములు మెరుపులు మాత్రమే ఉండేటువంటిది, ఈనాడు కుంభవర్షం కూర్చింది నా తలపై అన్నాడు.
0: Einstein, without becoming angry, with a smile he said, every day there used to be thunder and lightning only, but today there is a very heavy downpour on my head.
1: అనగా ఎంత సమన్వయం గావించుకున్నాడు చూ.
0: యూ కెన్ ఇమాజిన్
1: ఆ భార్య ఆ జగ్గుతో నీరు తలపైన పోస్తే జగ్గును తీసుకుని కొట్టేటువంటి వారు ఈ కాలం పురుషులు. కానీ దానికి తాను పూనుకోలేదు.
0: వాట్ ఏ నైస్ పర్సన్, హౌ హీ కుడ్ ఈజీలీ హార్మోనైజ్ అండ్ కీప్ హింసెల్ఫ్ హ్యాపీ. టుడే
1: అది ఏ ఇంద్రియ నిగ్రహం,
0: దాట్ ఈస్ కంట్రోల్ ఆఫ్ సెన్స్.
1: ఇది ఒక తపస్సుగా భావించుకుంటూ వచ్చారు పూర్వీకులు.
0: ది ఏన్షియంట్ వన్స్ కన్సిడర్ సెన్స్ కంట్రోల్ యాజ్ ఎ పెనన్స్.
1: చామర్స్ అని ఒక క్రిస్టియన్ మత ప్రబోధకుడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాస్ ఎ ప్రీచర్, క్రిస్టియన్ ప్రీచర్ బై నేమ్ థామస్.
1: చామస్ అతను ప్రతి పల్లెకు వెళ్లి ఆ మతమును ప్రబోధం సెలుపుతూ ఉండేటువంటి వాడు.
0: హీ యూస్ టు గో టు డిఫరెంట్ విలేజెస్ అండ్ అండర్టేక్ ప్రీచింగ్.
1: ఒకనాడు ఒక గుర్రబండి ఎక్కి ఒక పల్లెకు వెళుతూ ఉన్నాడు.
0: ఆన్ వన్ పర్టికులర్ డే హీ వాస్ ట్రావెలింగ్ ఆన్,
1: మధ్య మార్గంలో ఒక లెవెల్ క్రాస్ అడ్డం వచ్చింది.
0: దేర్ వాజ్ ఎ లెవెల్ క్రాసింగ్ ఆన్ ద వే.
1: గుర్రం చక్కగా పరిగెత్తుతుండాలి, దాని ఏమాత్రం నడవకపోలేదు.
0: ది హార్స్ ఇస్ రన్నింగ్ ఆల్ రైట్.
1: కానీ ఆ లెవెల్ క్రాస్ దగ్గరికి వచ్చేటప్పటికే ఈ గుర్రపు యజమాని కర్ర తీసుకుని దాన్ని అధికంగా కొడుతూ వచ్చాడు.
0: ది హార్స్ డ్రైవర్ బిగాన్ బీటింగ్ ది హార్స్ ది మోమెంట్ ది హార్స్ అప్రోచ్.
1: మత ప్రబోధకుడు కనుక జీసస్ యొక్క ప్రభావము కరుణయే అతని ప్రధానమైనటువంటి ప్రచారమని విశ్వసించినటువంటి వాడు కనుక, అయ్యా చక్కగా నడుస్తున్నటువంటి గుర్రంను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని అడిగాడు ఆ జట్కా వాణ్ణి.
0: యాజ్ హీ వాస్ ఎ ప్రీచర్ ఫర్మ్లీ బిలీవ్డ్ ఇన్ ది కైండ్నెస్ అండ్ కంపాషన్ టాట్ బై జీసస్, హీ ఆస్క్డ్ ది డ్రైవర్ వై ఆర్ యూ బీటింగ్ దిస్ హార్స్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ ఆల్ రైట్.
1: అప్పుడు జట్కా వాడు చెప్తున్నాడు, సార్ ఈ లెవెల్ క్రాస్ ప్రక్కలోపల తెల్లగా కొన్ని రాళ్లు పాతి పెట్టారు.
0: హీ బిగాన్ ఆన్సరింగ్ ది ప్రీచర్, వెల్ సార్ నియర్ ది రైల్వే క్రాసింగ్ దేర్ ఆర్
1: ఈ తెల్ల రాళ్లు చూసేటప్పటికి ఇది భయపడుతుండాలి.
0: ది మూమెంట్ ది హార్స్ సీస్ దీస్ వైట్ స్టోన్స్ ఇట్ ఈస్ గెటింగ్ ఫ్రైటెన్డ్.
1: ఆ భయం కంటే ఎక్కువ భయం నా యొక్క కొరడ దెబ్బలకి పెట్టితే ఆ భయం మాని ఈ భయంలో తను ప్రవేశిస్తుంది.
0: ఇన్ ఆర్డర్ దాట్ ది ఐ ఫ్రైటన్ ది హార్స్ బై బీటింగ్ ఇట్ మోర్ ఫర్వెంట్లీ, ఐ
1: ఆ భయాన్ని తప్పించే నిమిత్తమే ఈ భయం నేను ప్రాక్టీస్ చేస్తున్నానన్నాడు.
0: ఐ ఆమ్ క్రియేటింగ్ సచ్ ఫ్రైట్ ఇన్ ద హార్స్ ఇన్ ఆర్డర్ దాట్ ఇట్ మే నాట్ ఇట్స్ ఫ్రైట్ అబౌట్ ది స్టోన్స్ మే బి లెస్ కంపేర్ టు ద బీటింగ్.
1: అప్పుడు చామర్స్ యోచన చేశాడు, మనసును ఏ విధంగా మరల్చాలి అనేటువంటిది ఒక జట్కా వాణి వల్ల నేను తెలుసుకున్నానన్నాడు.
0: దిస్ చామర్స్ బిగాన్ థింకింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ హౌ టు కంట్రోల్ ద మైండ్ అండ్ చేంజ్.
1: ఒక మనసు అనగా ఒక ఇంద్రియము ఒక విషయం పైన పరిగెత్తున్నప్పుడు ఆ విషయం నుంచి కూడా తప్పించి ఇంకొక విషయం పైన మరీ పరిగెత్తడానికి దానికి తగిన శిక్షణ ఇవ్వాలి.
0: ఇఫ్ యు వాంట్ టు డైవర్ట్ సెన్స్ ఆర్గన్ ఫ్రమ్ వన్ డైరెక్షన్ టు అనదర్ డైరెక్షన్, గివ్ ఇట్ ప్రాపర్ పనిష్మెంట్ ఆర్ ట్రైనింగ్.
1: ఇది అనేక పిచ్చి మార్గంలో ప్రవేశిస్తుంటుంది.
0: ఇట్ గోస్ ఇన్ రాదర్ రాంగ్ వేస్.
1: దానికి విరుద్ధమైనటువంటి దానికంటే ఇంకా అధికమైన దీన్ని మనం నిరూపించి చేసినప్పుడు అది దాని మార్గమును వదలి సరైన మార్గంలో ప్రవేశిస్తుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు డైవర్ట్ ఇట్ ఆన్ ద రైట్ పాత్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ అండర్ ప్రెషర్. అండ్
1: దొంగ పశువే ఉంటుండదనుకోండి,
0: దెర్ ఈస్ ఏ పర్టికులర్ థీఫ్,
1: అది ఏదో పంటలో పడి మేల్చడానికి పోతుంటుంది.
0: అండ్ వన్ ఆనిమల్ విచ్ ఈస్
1: అంతకంటే మంచి గడ్డిని మనము పచ్చగడ్డిని మనం ఇంటిలో వేస్తే ఆ పంటకే పోదది, అది ఇంటి దగ్గరనే ఉండి వేస్తుంది.
0: ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ అన్ ఎనిమల్ ఫ్రమ్ గోయింగ్ గ్రేజింగ్ టు ద రాంగ్ ఫీల్డ్స్,
1: తాను ఆశించిన దానికంటే ఉత్తమమైనటువంటి దానిని మనం ప్రవేశపెట్టినప్పుడు ఆ ఆశను నిరాశగా చేసుకుని ఉత్తమమైన మార్గంలో ప్రవేశిస్తుంది. మనసును కూడాను ఇంద్రియములు కూడాను పశువులు అని చెప్తూ వచ్చారు.
0: ది సెన్స్ ఆర్గన్స్ ఆర్ ఆల్సో డిస్క్రైబ్డ్ యాజ్ ఎనిమల్స్.
1: ఎందుకోసం పశువు అని చెప్పారు?
0: వై ఇస్ ఇట్ కాల్డ్ ఎన్ ఎనిమల్?
1: పశ్చితీతి పశువు అని దీనికి అంతరార్థం.
0: ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ ఇట్ ఆల్వేస్ గోస్.
1: బయట దృష్టి కలిగినటువంటిది పశువు, లో దృష్టి కలిగినటువంటి వాడు పశుపతి అన్నారు.
0: ది ఎనిమల్ ఆల్వేస్ విల్ హ్యావ్ ఎన్ ఎక్స్టర్నల్ విజన్, ఇట్ డజంట్ గెట్ ఇంట్రోవర్టెడ్.
1: మానవుడు పశుపతి కావాలి కానీ పశువు కాకూడదు.
0: ద మాస్టర్ ఆఫ్ దిస్ animals will always have
1: you master kavali kani slave kaakudu.
0: You should become the master not the slave.
1: Neevu indriyaniki neevu banisai pojinappudu neevu slave avutavu.
0: If you become slave of sense organs
1: indriyaniki neevu master kavali.
0: You should become a master of your senses.
1: Kanuka nee master ee manavudu.
0: Man is a master.
1: Kanuka itti master ayinatundi manavudu kevalam indriyaniki vashamai poi బానిసగా జీవిస్తూ వస్తున్నాడు.
0: మ్యాన్ హూ మస్ట్ బి ది మాస్టర్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ ఈజ్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ లివింగ్ ఎ పిటియబుల్ లైఫ్.
1: ఈ ఇంద్రియములను సక్రమమైన మార్గంలో పెట్టుకోవడానికి అనేక రకమైనటువంటి మార్గములు ఉంటున్నాయి.
0: దేర్ ఆర్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు పుట్ ది సెన్స్ ఆర్గన్స్ ఇన్ ద ప్రాపర్ పాత్.
1: దీనికి ఇష్టం వచ్చినటువంటివన్నీ కూడా అందించడానికి ప్రయత్నించకూడదు.
0: డూ నాట్ గో ఆన్ ఆఫరింగ్ వాట్ ఎవర్ ద డిజైర్.
1: ఈ ఇంద్రియముల యొక్క భోగం ఎక్కడి నుంచి పుట్టింది అని ఒక చిక్కని విచారణ చేయాలి.
0: యూ హ్యావ్ టు జస్ట్ థింక్ యాజ్ టు వాట్ ఈస్ ది,
1: ఇవి దుఃఖం నుంచినే పుట్టాయి.
0: ఆల్ దిస్ సెన్స్ ఆర్గన్స్
1: పుట్టుక స్థానం ఎట్టిదో, దీని ప్రభావం కూడా అట్టివారే ఉంటాయి.
0: దే ఆర్ బోర్న్ అవుట్ ఆఫ్ సారో అండ్ దర్ ఇంపాక్ట్ ఈస్ ఆల్సో సారో.
1: కనుకనే ఇవి అందించేటువంటి అంతా కూడా మనం తాత్కాలికంగా భోగములు భాగ్యములు ఆనందములు అనుకుంటాం, కానీ ఇది పూర్తి దుఃఖాన్ని అందిస్తున్నాయి.
0: వాట్ ఎవర్ దీస్ సెన్స్ ఆర్గన్స్ గివ్ యూ మే గివ్ యూ ఏ టెంపరీ జాయ్ బట్ పర్మనెంట్ సారో అండ్ సాడ్నెస్.
1: దీని వాంఛలు క్షణములో పుడతాయి, క్షణములో అణుగుతాయి.
0: దీస్ డిజైర్స్ స్ప్రింగ్ ఇన్ ఎ మోమెంట్ అండ్
1: ఆద్యంతములు రెండు కూడా క్షణంలోనే ఆవరిస్తాయి.
0: విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ బిగినింగ్, విత్ ఇన్ ఎ మోమెంట్ దేర్ ఇస్ ఎన్ ఎండ్.
1: ఈనాడు నేను లడ్డు తినాలి అని ఒక ఆశ పుట్టింది.
0: You get a desire that you would like to eat laddu.
1: Aa puttina chame rendu laddu tinnavu.
0: You ate laddu.
1: Rendu laddu tine tappiki visigettindi.
0: After eating two laddus,
1: aase enta sepu nilasa enta sepu.
0: Within moments there is a desire.
1: Ishtam enta sepu aishtam enta sepu.
0: Desire in one moment and dislike in another.
1: Lokachanamuloni ishta aishtamulu rendu kudunu jarigipoyinayi.
0: In a moment these likes and dislikes appear and this
1: anabhanguramainatundi kada.
0: These are all temporary, isn't it?
1: కనుక దీనిని సరియైనటువంటి రీతిలో మనం విచారణ సలిపి,
0: యూ హ్యావ్ టు ఎన్క్వైర్ ఆన్ ప్రాపర్ లైన్స్ ఆన్ దీస్ మ్యాటర్.
1: ఇంద్రియాలకు తగినటువంటి యొక్క పనిని మనం పెట్టాలి.
0: గివ్ ప్రాపర్ వర్క్ టు ది సెన్స్ ఆర్గన్స్.
1: ఈ ఇంద్రియములకు సరియైనటువంటి పనిని మనం ఇవ్వకుండా పోవటం చేతనే మనం అనేక రకములుగా దానికి బానిసలు కావాల్సి వస్తుండాలి.
0: వీ విల్ హ్యావ్ టు గివ్ ఏ లాట్ ఆఫ్ ట్రబుల్ టు ది సెన్స్ ఆర్గన్స్ ఇఫ్ యూ డోంట్ గివ్ ప్రాపర్ వర్క్ ఇన్ ద ప్రాపర్ టైం.
1: దేహం యొక్క వాంఛలు మనము సత్యమైనవిగా భావించరాదు.
0: We should not consider the desires of the physical body as based on truth.
1: నేను ఇక్కడ లేకుండా పోయినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వారి వారి భావాలను ఉచ్చరించేటివన్నీ కూడా గుర్తిస్తూ ఉంటుంటాను.
0: I may not be here, but I keep watching the feelings that come in the minds of all of you.
1: సాయంకాలము అనంతపురం ప్రిన్సిపల్ హేమలత ప్రహ్లాదం చరిత్రాన్ని చక్కగా సరైనటువంటి తెలుగు పదముల చేత, పద్యముల చేత, గానము చేత అందరికీ శ్రవణానంద పరిచింది.
0: దిస్ ఆఫ్టర్నూన్ ప్రిన్సిపల్ హేమలత ఆఫ్ అనంతపూర్ క్యాంపస్ గేవ్ ఏ బ్యూటిఫుల్ మెలోడియస్ లెక్చర్ యూజింగ్ ప్రాపర్ వర్డ్స్.
1: అయితే అందులో ఒకటి ప్రధానమైనటువంటి రీతిగా బోధిస్తూ వచ్చింది.
0: అమంగ్ ఆల్ ద థింగ్స్ షీ వాస్ టీచింగ్ వన్ పర్టికులర్ థింగ్.
1: శిశుపాల దంతవక్రాదులు పరమాత్ముడైన కృష్ణుణ్ణి నిరంతరము కూడా దూషిస్తూ వినరాని మాటల చేత నొప్పించేటువంటి వారు.
0: శిశుపాల అండ్ దంతవక్ర యూస్ టు యూజ్ వెరీ అబ్యూజివ్ వర్డ్స్ అగైన్స్ట్ కృష్ణ అండ్ హర్ట్ హిమ్ కంటిన్యూస్లీ.
1: అయితే ఒకనొక సమయం లోపల సభ జరుగుతూ ఉండాలి.
0: బట్ దేర్ వాస్ సమ్ కోర్ట్
1: అసెంబ్లీ. ఎవరికి ఇవ్వాలని ధర్మరాజు చేతి అందించుకున్నాడు.
0: ధర్మరాజా వాస్ కండక్టింగ్ దట్ పర్టికులర్ సభ.
1: ఎంతమందో మహర్షులంతా ఉంటున్నారు ఆ సభలో.
0: ఇన్ దట్ అసెంబ్లీ దేర్ వర్ గ్రేట్ మహర్షిస్.
1: ఆచార్య శ్రేష్ఠులైనటువంటి ద్రోణాచార్యులు, కృపాచార్యులు, ఇంకా భీష్మాచార్యులు అందరూ కూడా ఉంటున్నారు.
0: దేర్ వర్ గ్రేట్ పీపుల్ లైక్ ద్రోణాచార్య, భీష్మాచార్య అండ్ కృపాచార్య.
1: అయితే అందరికంటే ఉత్తముడు భీష్ముడు.
0: ఆఫ్ ఆల్ ది పీపుల్ భీష్మ
1: అతనికి అగ్రతాంబూలము.
0: ధర్మరాజా కుడ్ హావ్ గివన్ ద ఆనర్ ఆఫ్ అగ్రతాంబూల
1: కాదు కాదు, తమ ప్రియతమైనటువంటి ఆ మహాకృష్ణుడికి మాత్రమే అందించాలని తనలో ఆశ.
0: బట్ హీ హెడ్ డిజైర్డ్ అండ్ రిజాల్వ్ దట్ ఆనర్ షుడ్
1: గో. మా జీవితాధారం కృష్ణుడే.
0: కృష్ణ ఈజ్ ద వెరీ
1: పరమావధి. కృష్ణుడే
0: హీజ్
1: మా ప్రాణము. కృష్ణుడే
0: హీఈస్ అవర్ లైఫ్ ఇట్ సెల్ఫ్.
1: అతని తప్ప అన్యులు మాకు ఈ జగత్తులో పెద్దలు కనిపించరు.
0: దెర్ ఈస్ నో వన్ ఎల్స్ హూ ఈస్ గ్రేటర్ దాన్ హిమ్. వీ కెనాట్ సీ ఎనీ వన్
1: అని కృష్ణుడిని పిలిచి పాదములు కడిగి అగ్రతాంబులు ఇస్తున్నాడు.
0: హీ కాల్డ్ కృష్ణ అండ్ హీ వాష్ ది ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: దుర్మార్గులకు దుష్టులకు కూడాను కేవలం అంతర్భావం వాళ్ళు ఏమాత్రము యోచించరు.
0: ద వికెడ్ వన్స్ కెనాట్ అండర్స్టాండ్ ద
1: బాహ్య దృష్టి బాహ్య భావం అనే వాళ్ళు అనుసరిస్తుంటారు.
0: దే ఆల్వేస్ సీ ఎక్స్టర్నలీ అండ్
1: వ్యక్తిగతమైనటువంటి ద్వేషములను అసూయలను వాళ్ళు ప్రకటిస్తూ ఉంటారు.
0: దే ఆల్వేస్ ఎక్స్ప్రెస్ హేట్రెడ్ అండ్ జెలసీ.
1: సమష్టి భావం వారిలో శూన్యము.
0: దే డు నాట్ హ్యావ్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్.
1: నాకు ఇష్టం లేనంత మాత్రమే ప్రజలకు ఇష్టం ఉండదా అనేటువంటి విశాల భావము ఉండదు.
0: హీ డజంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. హీ మే నాట్ లైక్ బట్ ఆల్ ద పీపుల్ లైక్ ఇట్ దట్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్.
1: ఇలాంటి సంకుచితమైనటువంటి యొక్క చిత్తములకు ఉంటుంటాయి.
0: దేర్ ఆర్ సచ్ నారో మైండెడ్ పీపుల్ ఆల్వేస్ అండ్ ఎవ్రీవేర్.
1: ఇంత పెద్ద సభ లోపల లేచాడు శిశుపాలుడు.
0: శిశుపాల గాట్ అప్ ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ.
1: ఏదో అక్కడ మురుగున అనుకోవటమే కాకుండా ప్రత్యక్షముగా పాండవులందరూ కూడా ఉంటున్నారు, మహాసభ జరుగుతుండాలి, ఇంతమంది ఋషుల మధ్య లోపల కృష్ణుని ఇష్టం వచ్చినట్టు దూషించాడు.
0: ఇన్ దట్ గ్రేట్ అసెంబ్లీ వేర్ పాండవాస్ అండ్ సో మెనీ అదర్ గ్రేట్ పీపుల్ వర్
1: తామూలం ఏమిటో కృష్ణుడికి.
0: హీ బిగాన్ కండెమింగ్ కృష్ణ ఇన్
1: స్నాన పూజయు ఆ జవరాండ్ర చీరలు కాజేసినందుక పూజ నీకు.
0: Should Krishna be worshipped because he stole the sarees of Gopikas when they
1: were bathing? Vallabhoondrato challaladaru harinchinanduka archaminita.
0: Should he deserve this honor because he played with those rural folk?
1: Chalu katti petti nee panchangam inka.
0: Enough of it. Stop your
1: pagadi paraboku charinchu mui nor shut up annadu.
0: He said shut up.
1: Deenito dharmajuni yokka manasu chaala baadha padipoyindi.
0: ధర్మజాస్ మైండ్ వాజ్ రాజర్హమ.
1: నా ప్రేమమూర్తి, నా ప్రాణ సమానమైనటువంటి యొక్క భగవంతుని ఇంత సభ లోపల ఇన్ని విధమైన పరాభముగా మాట్లాడటమా అని తనలో తాను చాలా బాధపడుతున్నాడు.
0: మై బిలవెడ్ లార్డ్ కృష్ణ ఈజ్ బీయింగ్ అబ్యూజ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్.
1: దీనికి తగినట్టుగా అగ్రతాంబూలం ఇచ్చిన ఆ తట్ట చేతనే శిశుపాలుని పైన విసిరాడు కృష్ణుడు.
0: Krishna took that particular plate itself and threw it.
1: Yedo sudarshana chakram antaru, chakram kaadu taambulam ichinatunte tattane.
0: It was not the discus sudarshana chakra, it was only that plate.
1: Tattane chakranga velli shishupaluni kantam khandinchindi.
0: He cut the neck of Shishupala by using
1: kantam khandinchinanta maatramu aanandame kaani dharmajunuku tattaname aa kantam nunchi kudanu raktam antha egiri aa yokka కృష్ణుని పాదముల పైన పట్టము. ఆ శిశుపాలుని యొక్క ప్రాణస్వరూపమైనటువంటి యొక్క జ్యోతి కృష్ణునిలో కలిసిపోయింది.
0: వెన్ హీ త్రూ ద ప్లేట్ హిజ్ నెక్ వాస్ కట్, ది బ్లడ్ స్ప్రాంగ్ ఫ్రమ్ ది వెయిన్స్ అండ్ ఫెల్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ కృష్ణ.
1: అయోమయమైపోయింది, అల్లకల్లోలమైపోయింది, ఆంధ్రాలో వచ్చిన తుఫాను వలె కలిగిపోయింది.
0: అండ్ ది జ్యోతి ఫ్రమ్ హిమ్ మర్జ్డ్ ఇన్ కృష్ణ అండ్ విత్ దిస్ దేర్ వాస్ అ లాట్ ఆఫ్
1: ఈ దుర్మార్గుని కంఠం ఖండించడం సత్యమే, సరి అయినటువంటిది. కానీ అతని పాపజ్యోతి ఈ పరమాత్మలో లీనం కావటం ఏమిటి ఆశ్చర్యం?
0: శిశుపాల డిజర్వ్డ్ దట్ పనిష్మెంట్ బట్ హౌ ఇస్ ఇట్ దట్ సచ్ ఎ సిన్నర్స్ ఆత్మిక్ జ్యోతి మర్ద
1: పాపి.
0: హి వాజ్ సచ్ ఎ గ్రేట్ సిన్నర్.
1: ఇతను మహా దురాత్ముడు.
0: హీ వాజ్ ఎ రాదర్
1: ద్రోహి, దైవ ద్రోహి.
0: హీ వాజ్ ఎ ట్రెచరస్ ఫెలో.
1: ఇలాంటి వాణి యొక్క జీవనజ్యోతి పరమాత్మలో చేరటం అంటే ఏమిటి ఆశ్చర్యం? ఇలాంటి వాడికా పరమాత్ముడు ఇట్లా ఇలాంటి అవకాశం అందించేది, ఇలాంటి వారినైనా తాను స్వీకరించేది అని అనేక రకములుగా తాను యోచన చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ జస్ట్ గెటింగ్ ఎ నంబర్ ఆఫ్ డౌట్స్. ఈజ్ దిస్ ది ఫెలో హూ డిజర్వ్స్ సచ్ ఎ కైండ్ ఆఫ్ గ్రేస్ ఫ్రమ్ ద లార్డ్ అలవింగ్ హిజ్ ఓన్ జ్యోతి.
1: ఈ సమస్యనే నారాయణ దగ్గర ప్రశ్నించాడు.
0: దిస్ పర్టికులర్ క్వశ్చన్ వాజ్ ఆస్క్డ్.
1: ఎంతమందో భక్తులు ఉంటున్నారు, ఎంతమందో శరణాగతి పొందినటువంటి వారు ఉన్నారు. వీరెవరికి లేకుండా భగవంతుని దూషించినటువంటి వారికైనా ఇటువంటి పవిత్రమైన స్థానం అందించటం.
0: దేర్ ఆర్ సో మెనీ గ్రేట్ డివోటీస్, దే మే నాట్ గెట్ దిస్ ఆనర్ అండ్ దిస్ ఆపర్చునిటీ. షుడ్ దిస్ ఫెలో హూ హీ వాస్ సచ్ ఎ గ్రేట్
1: సిన్నర్ చెప్పాడు. అయ్యా, దూషణ భూషణ తిరస్కార పురస్కారం అంతా దేహానికే కాని ఆత్మకు కాదు.
0: నారద టోల్డ్, వెల్ ఆల్ దిస్ కైండ్ ఆఫ్ క్రిటిసిజం డిఫెక్ట్స్ and merits and demerits are only for the body.
1: అందరి యందు ఉన్నటువంటిది ఒకే పరమాత్ముడే.
0: There is for ఆత్మా there is no such defect and no
1: దూషించే వారు ఎవరు, దూషణ అందుకునేటువంటి వారు ఎవరు?
0: Who is the one who criticizes and who is the one who is
1: criticized? ఎవరు ద్వేషి, ఎవరు ప్రీతి?
0: Who is hated?
1: అందరూ సమానులే.
0: Everyone is equal.
1: ఏ రక్తము నిరంతరము భగవంతుని చింత చేస్తుందో ఆ రక్తం భగవంతునికి అర్పితమైపోతుంది.
0: That blood which goes on remembering God will always get
1: desham chetano
0: feet of God.
1: Prema chetano, kamam chetano, asuya chetano, ek ahankaram chetano, ye reeti ga le sare aa bhagavantuni naamo smaristhe chalu.
0: Whether it is out of hatred, out of jealousy, out of love, out of envy, whatever be the thing, if you go on repeating and
1: bhaktulu smarinchetundi smarana kante shishupalu adhikanga smarinchadu.
0: Shishupala remembered the name of Krishna much more than the devotees remember him.
1: Bhaktulu edo poojaramuku poyinappudu matram paramatma ani rendu dandalu pettaru.
0: Devotees remembered the name of Krishna only when they
1: pataru chusinappudu rendu dandalu pettaru.
0: And they offered obeisance to
1: gullu gopralaku poyinappudu rendu dandalu pettaru.
0: When they go to pilgrim center they
1: kaani shishupaludu attu kaadu.
0: But Shishupala
1: sarvakala sarvavasthalu endukudunu Krishna Krishna Krishna Krishna Krishna Krishnunne dooshinchadam.
0: And at all times, under all circumstances, he was always criticizing Krishna, Krishna, Krishna.
1: Nidralo kudanu Krishna, Krishna, Krishna, Krishna.
0: Even in sleep, he was criticizing Krishna, Krishna, Krishna.
1: Aa chintana yokka prabhavame ee yokka attadaku sariyinatundi aadharam annadu.
0: It is on account of that kind of constant remembrance, this blood
1: spray. Aithe lokulu, bhashya sambandhamaina, laukika sambandhamainatundi yokka విషయములను చర్యలను మాత్రమే గుర్తిస్తూ వస్తుంటారు.
0: ది వరల్డ్లీ పీపుల్ విల్ ఓన్లీ జస్ట్ సీ ఇన్ ఎన్ ఎక్స్టర్నల్ వే అండ్ ఓన్లీ సూపర్
1: భగవంతుడు దానిని చూడడు.
0: గాడ్ నెవర్ సీస్
1: భగవంతుడికి ద్వేషము కానీ లేక అసూయ కానీ లేక ఇష్టము కానీ ఏ ఒక్కటి కూడా తనకి లేదు.
0: గాడ్ డజంట్ హ్యావ్ ఎనీథింగ్ లైక్ హేట్రెడ్ జెలసీ.
1: అన్ని మీలో ఉండేటువంటి మీకు ప్రతిబింబించేటువంటి ప్రతిబింబాలే.
0: All that you see as hatred, love is only
1: bhagavantudu nirmalamainatundi addam vanti vadu.
0: God is always like a pure mirror.
1: Addam mundu ninchukoni ee vidhanga act chesthe addamlone pratibimbam ade reethiga act chestundi.
0: Like a mirror, he reflects your own feelings and your own actions and your own thoughts.
1: Addam mundu ninchukoni dani dandinchu istunda adi kuda ninnu dandistu vastundi.
0: You go on showing anger, standing before the mirror, it expresses the same thing.
1: అద్దంలో ఉన్న ప్రతిబింబానికి ఒక నమస్కారం కొట్టు, ఆ నమస్కారం తిరిగి నీకు అందిస్తుంది.
0: You offer a namaskar folding your hands in the mirror, you see the same
1: thing. అది చేసినటువంటి దీనికి నీకు రియాక్షన్ గా వస్తుంది, అది కానీ భగవంతుడికి యాక్షన్ రియాక్షన్ రెండు లేవు.
0: Your own action gets reaction as a reaction to you. God has neither like
1: అట్టి భగవంతునికి ఒకటి ఇష్టము ఒకటి అయిష్టము అనేటువంటిది కాదు.
0: గాడ్ హ్యాస్ నో లైక్స్ అండ్ నో డిస్ లైక్స్.
1: ఒకటి శిక్ష ఒకటి రక్ష అనేటువంటిది కాదు.
0: పనిష్మెంట్ అండ్ ప్రొటెక్షన్
1: అన్ని కూడా మన ప్రవర్తనల యొక్క ప్రభావాలే.
0: ప్రొటెక్షన్ అండ్ పనిష్మెంట్ డిపెండ్ అపాన్ అవర్ యాక్షన్.
1: కనుక భగవంతునికి ఏ విధమైన ఈ విధంగా చేస్తున్నాడే, ఈ విధంగా చూస్తున్నాడే, ఈ విధంగా వారిని మాత్రం దగ్గర చేర్చాడే, వీరిని మాత్రం దగ్గర చేయలేదు, ఈ విధమైనటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికి లేదు.
0: No one has the authority or the right to decide that God is making one nearer and making one
1: nearer. Devudante itte undali atle undali ani evaru shasinche adhikaram undi.
0: Who can command and say prescribe
1: that? Andarlo undinatundi oka daivathamu anni rakalugalanu pravartinchavachchu.
0: His divinity can express itself in
1: aithe swartha rahitamainatundi kanuka deeniki ye doshamu undadu.
0: But because it is pure from
1: paripurnamainatundi oka prema kanuka idi ye vidhamaina malinyamu kudaradu.
0: It has no selfishness and it is full of love.
1: Kanuka bhagavantunaku aneka rakamainatundi birudulu untunnayi.
0: There are a number of titles for God.
1: Nirgunam, niranjanam, sanatanam, niketanam, nitya shuddha buddha mukta nirmala swarupinam anna. కనుక భగవంతుడు అన్ని రకములైనటువంటి యొక్క పవిత్రతలో ఉండేటువంటి వానికి ఇట్టి అపవిత్రము ఇది పవిత్రము అని నిర్ణయించే నీ దృష్టిలో ఉంటుండాలి, కానీ భగవంతుని దృష్టిలో లేదు.
0: గాడ్స్ సేక్రెడ్నెస్ ఇస్ ఫుల్ అండ్ టోటల్. యు హావ్ నో రైట్ టు డిసైడ్ దట్ సచ్ అండ్ సచ్ థింగ్ అలోన్ షుడ్ బి గాడ్.
1: యద్భావం తద్భవతి.
0: వాట్ యు సీ ఇన్
1: నీవు ఏ రంగు అద్దాలు వేసుకున్నావో ప్రపంచమంతా అదే రంగుగానే కనిపిస్తుంది.
0: ఆన్ ది టైప్ ఆఫ్ గ్లాసెస్ దట్ యు వేర్ you see the world as
1: srushti yokka dosham kaadu nee drushti yokka dosham.
0: There is no defect in creation, it is only defect in your own vision.
1: Anukane indriyamulu ee doshamulu gaavistunnayi ani manam anukotamu idi kevalam mana yokka bhavamulu yokka doshame.
0: There is a defect in your own feeling when you say that these sense organs have some defects.
1: Indriyamulu sarainatti bhavanni manam abhiruddhi parchukunte indriyamulu sarainatti arthanni andistuntayi.
0: If you develop కరెక్ట్ అండ్ గుడ్ ఫీలింగ్స్ యువర్ సెన్స్ ఆర్గన్స్ విల్ గివ్ యూ
1: కరెక్ట్. తనలో మంచి భావం పెట్టుకున్నాడు, భార్య చేసినటువంటి తప్పు పని కూడా తాను మంచిదిగానే భావించాడు.
0: తుకారాం హ్యాడ్ గుడ్ ఫీలింగ్స్. Whatever his wife did also turned out to be good for
1: Kabir. Nirantaram kodunu bhagavat chintana cheta kaalamu gaduptu vachadu kalakani bhariya chesinatunti dinnanta kodunu manchigane bhavistu vachadu.
0: Kabir also was constantly thinking of the Lord. Therefore whatever his wife did also
1: Einsteinu samabhavamunu kaligi pavitramainatunti hrudayamto oka sadhana chaduptu vachadu kanaka adi kodunu tana bhariya chesinatunti oka pani samanvayam cheskuntu vachadu.
0: Einstein had equal mindedness. Therefore, whatever his wife did also, he accepted as a good thing alone.
1: Kanuka manalo manamu samanmayam gavinchukuneetundi oka sadhanam manam salpali.
0: We should have the capacity to harmonize with
1: our own. Bhagavantudu mana indriyalanta baitike ichchadu ganaka atande tappu kaani maadi kaadu antaru kotta mandi mondi varu.
0: Some blind ones go on criticizing God. God has made the sense organs to go externally. It is his mistake, not
1: Bhagavantudu kannulu ichchadu. కానీ బయటకే దీని తలుపులు పెట్టాడు కానీ లోపలికి పెట్టలేదే.
0: గాడ్ హాస్ గివెన్ యూ ది ఐస్. వెల్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఎక్స్టర్నల్లీ ఇట్ ఇస్ ఓన్లీ యువర్ ఓన్ డిఫెక్ట్.
1: భగవంతుడు చెవులు ఇచ్చాడు, ప్రపంచం వైపునే తిప్పాడు కానీ మన లోపల వైపున తిప్పలేదే.
0: గాడ్ హాస్ గివెన్ ది ఇయర్స్, దే ఆర్ టర్న్ టు ది ఎక్స్టర్నల్.
1: ముక్కుని ఇచ్చాడు, బయట శ్వాసమే తీసుకోమన్నాడు కానీ లోపల శ్వాసం కాదన్నాడే.
0: అండ్ గాడ్ హాస్ గివెన్ ద నోస్.
1: కాబట్టి సృష్టిలోనే దోషం ఉంది.
0: Therefore some people decide that God
1: is maadosham kaadu ani aa rakamga samanvayam chesukuntuntaru.
0: There is defects only in creation.
1: Ade
0: we
1: tappu.
0: Don't have any defects. This is a great mistake.
1: Aneka doshamulu cheyatamu. I am a human. Idi enta porapaatu, enta paapamu.
0: To say that to err is human is a great mistake, a sin.
1: I am a human. Nenu maanavudu kabatti tappulu cheyatamu naa swabhaavu ani samarthinchukuntunnadu.
0: People go on defending, I am a human being. To err is human. Therefore he goes on committing mistake.
1: Chala tappu adi pillal lopala.
0: This is a great mistake. Let the youth note this.
1: Neevu manavudainanduku tappulu cheyakoodadu.
0: After being a human being, you should not commit mistake.
1: Pashu aithe tappulu chesina paravaledu.
0: If it is animal, they can commit
1: mistake. Adi pashu ganuku thani yokka pravartana thanu chestundadi.
0: If it is an animal, it is natural for it to
1: commit mistake. Neevu manishipai tappulu cheyakoodadu. Alanti vaadu tappulu chesthene manavudu idi sahajame anukotam, idi samarthinchukotam.
0: It is rather defending one's own weaknesses if one says to err is human.
1: Pashuga putti pashuga pravartistundadi.
0: Animal is born as such and conducts
1: manam manishiga putti pashuga pravartinchadam enta viruddhamu.
0: We are born as human beings, but if we conduct like an animal, what a great mistake it
1: is. Neevu manishiga pravartinchu.
0: Conduct yourself as a man.
1: ఇంకా కొంతమంది గొప్ప తెలివితేటలు కలిగినటువంటి విద్యార్థులు అనేక రకములుగా సమర్థన చేసుకుంటుంటారు.
0: సమ్ వెరీ క్లవర్ స్టూడెంట్స్ గో ఆన్ డిఫెండింగ్ దెమ్సెల్వ్స్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్.
1: పక్షులు విహారం చేస్తున్నాయి, ఎక్కడ కావాల్సింటే అక్కడ పోతున్నాయి, ఏ విధమైనటువంటి పక్షితోనైనా స్నేహం చేస్తుండాలి, కాబట్టి దానికి పూర్తి స్వేచ్ఛ ఉంటుండాలి.
0: బర్డ్స్ హ్యావ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు గో వేర్ ఎవర్ దే లైక్ అండ్ ఈట్ వాట్ ఎవర్ దే వాంట్.
1: పశువులు మృగములు కూడాను తమ తమ స్వేచ్ఛను తాను అనుభవిస్తున్నాయి.
0: అనిమల్స్ అండ్ బీస్ ఆల్సో ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: పశువులు పక్షులు మృగములు స్వేచ్ఛను అనుభవిస్తుంటే మానవుడు స్వేచ్ఛను అనుభవించలేకర్లేదా?
0: వెన్ బర్డ్స్ బీస్ అండ్ అనిమల్స్ ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫ్రీడమ్, షుడ్ నాట్ మ్యాన్ ఎంజాయ్ ది ఫ్రీడమ్?
1: నిజమే, నీవు కూడా స్వేచ్ఛను అనుభవించు.
0: Yes, it is true. You also enjoy freedom.
1: పశువులు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి?
0: What type of freedom do animals enjoy?
1: పశు స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: It is animals' freedom.
1: మృగములు ఏ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి? మృగ స్వేచ్ఛను అనుభవిస్తున్నాయి.
0: ఆనిమల్స్ ఆర్ ఎంజాయింగ్ ఫ్రీడమ్ ఆఫ్ ఆనిమల్స్.
1: నీవు మనిషివి, మనిషి స్వేచ్ఛను అనుభవించు, తప్పులేదే.
0: యు ఆర్ ఎ మ్యాన్, ఎంజాయ్ ది ఫ్రీడమ్ గివెన్ టు మ్యాన్.
1: నీవు మనిషి వైపు మృగ స్వేచ్ఛను అనుభవిస్తే ఇది దోషం కాదా?
0: బీయింగ్ ఎ మ్యాన్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ది ఫ్రీడమ్ ఆఫ్ ఎన్ ఆనిమల్, ఈజ్ ఇట్ నాట్ ఎ మిస్టేక్?
1: ఈ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అనేటువంటి దానిని మనం పెడార్థాలతో అనర్థాలతో నానార్థాలతో దీనిని అభివృద్ధి పరచుకుని యథార్థాన్ని మర్చిపోతున్నాం.
0: వీఆర్ గివింగ్ రాంగ్ ఇంటర్ప్రిటేషన్స్, మెనీ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ ఫర్గెటింగ్ ది రియల్ మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్.
1: కనుక ఇది కాదు నిజమైన ఫ్రీడమ్.
0: దిస్ ఇస్ నాట్ రియల్ ఫ్రీడమ్ అట్ ఆల్.
1: ఫ్రీడమ్ అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫ్రీడమ్?
1: స్వేచ్ఛగా సంచరించటమా ఫ్రీడమ్?
0: ఈజ్ ఇట్ లైసెన్స్?
1: ఇంద్రియములను విచ్చలవిడిగా వదిలిపెట్టమా ఫ్రీడమ్?
0: ఈజ్ ఇట్ లైసెన్షియస్ కైండ్ ఆఫ్ బిహేవియర్? దట్ ఇస్
1: కాదు కాదు కాదు కాదు.
0: సర్టన్లీ నాట్.
1: ఆత్మ జ్ఞానము,
0: knowledge of ఆత్మ,
1: ఆత్మానందము, ఇవే ఫ్రీడమ్.
0: కంట్రోలింగ్ ఆఫ్ సెన్సెస్, నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ, కంట్రోల్ ఆఫ్ ఆత్మ, దిస్ ఇస్ ఫ్రీడమ్.
1: రొద్దున చిక్బర్ రెండు మ్యాప్లు వేసి ఒకవైపున నాలెడ్జి, మరొక వైపున క్యారెక్టర్ అని పెట్టాడు.
0: మార్నింగ్ చివర్ పుట్ ఏ పిక్చర్, ఆన్ వన్ సైడ్ దేర్ వాజ్ నాలెడ్జ్, ఆన్ అదర్ సైడ్ దేర్ వాజ్ క్యారెక్టర్.
1: కనుక మన బ్యాలెన్స్ ఏమిటంటే, ఒకవైపున నాలెడ్జి, ఒకవైపున గుణము, క్యారెక్టర్, ఈ రెండు సమానంగా ఉండినప్పుడే సక్రమమైనటువంటి ఒక బ్యాలెన్స్ ఉంటాడు.
0: యూ కెన్ ఎంజాయ్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ వెన్ యూ హ్యావ్ ఆన్ వన్ సైడ్ నాలెడ్జ్ అండ్ ఆన్ ది అదర్ సైడ్ క్యారెక్టర్.
1: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచు, కొంచెమైనా గుణము పెంచబోదు.
0: టుడేస్ ఎడ్యుకేషన్ ఇంక్రీజెస్ ఓన్లీ వన్స్ క్లెవర్నెస్ బట్ నాట్ ది వర్చ్యుయస్ గుడ్ హ్యాబిట్స్ అండ్ గుడ్.
1: కోటి విద్యలుండి గుణము లేకున్నచో ఫలమదేమి, వాణి విలువదేమి.
0: యు మే హ్యావ్ ఎ క్రోర్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ వర్చ్యూ వాట్ ఇస్ ది యూజ్.
1: ఎంత తెలివితేటలు ఉండి ఏం ప్రయోజనము?
0: వాట్ ఇస్ ది యూజ్?
1: దానిని తూచేటువంటి గుణం కూడా మరొక వైపు ఉంటుండాలి.
0: There is a need for proper qualities which can be used
1: in a balance ga untadi.
0: Then only there will be a perfect ee naati
1: manavunaku ee naati vidyavantunaku balance poorthi tappipoyindi.
0: Today's man and specially educated man, there is a
1: oka chinna cycle lo balance tappipoyindante accident ayipothundi, kinda padipothadu.
0: If there is no balance while cycling, one will get involved in
1: manava jeevitamu pavitramaina jeevitamu. దీంట్లో బ్యాలెన్స్ లేకపోతే ఎంత ప్రమాదము.
0: ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్ ఇన్ మ్యాన్స్ లైఫ్, వాట్ డేంజర్స్ హీస్ ఎక్స్పోజ్డ్.
1: కనుక ఇంద్రియములను ఒకవైపున,
0: ఆన్ వన్ సైడ్ సెన్స్ ఆర్గన్స్,
1: విషయములలో కూడినటువంటి గుణములు మరొక వైపున,
0: ఆన్ ది అదర్ సైడ్ హ్యాబిట్స్.
1: ఈ రెండింటిని అభివృద్ధి కావించుకోవటమే ఈ విద్యావంతుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యం.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ టు డెవలప్ దీస్ టూ థింగ్స్ టుగెదర్ ఇన్ ఎ బ్యాలెన్స్డ్ వే. దాట్ ఈస్
1: విద్యార్థులారా, మన ఇంద్రియములను సరైన రీతిగా అదుపులో పెట్టుకోవటం అనేటువంటిది మాత్రమే కాదు,
0: ఇట్ ఈస్ నాట్
1: సమన్వయపరచుకోవాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యూ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ ది సెన్స్ ఆర్గన్స్.
1: పతంజలి
0: రైట్ థింగ్ అబౌట్ హార్మోన్.
1: యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. ఈ చిత్తవృత్తిని నిరోధించడము మహా కష్టం.
0: పతంజలి హాస్ సెడ్ యోగ మీన్స్ కంట్రోలింగ్ ఆఫ్ ది చిత్త మైండ్,
1: అసాధ్యము.
0: It is difficult, impossible.
1: Samanvayam gaavinchukotamu idi sariyina sulabha margam.
0: Harmonizing it is easy.
1: Manchini sweekarinchu,
0: accept good.
1: Chedda tanamuntata taame dooram aipothundi.
0: The bad automatically gets rejected.
1: Kevalam manavuni yokka balahinatale inta varaku deeniki కారణం అయిపోతుంది.
0: ఇట్ ఇస్ ది వీక్నెస్ ఆఫ్ ది మైండ్ విచ్ లీడ్స్ హిమ్ ఆన్ టు ద రాంగ్ పాత్.
1: విదేశీయుడైనటువంటి కార్లైన్ అనేటువంటి వాడు ఉండేటువంటి వాడు.
0: దేర్ వాజ్ వన్ ఫారినర్ బై నేమ్ కాంప్లాన్.
1: అతను చాలా తెలివితేటలు గలవాడే.
0: హి వాజ్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్ అండ్ ఇంటెలిజెంట్.
1: గొప్ప విద్యావంతుడే,
0: హైలీ ఎడ్యుకేటెడ్.
1: కానీ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేకపోవడం చేత మహాబలహీనుడైపోయాడు.
0: యాజ్ హి డిడ్ నాట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ది సెన్సెస్, హీ బికేమ్ వెరీ వీక్.
1: ఒక ఇమాజినేషన్ అతనిలో ఉండేటువంటిది పాపం.
0: హి హాడ్ ఎ వెరీ బిగ్ ఇమాజినేషన్.
1: రాత్రి పండుకునే సమయం లోపల చాలా నిద్ర పట్టేటువంటిది కాదు.
0: When he went to bed to sleep in the night,
1: ఈ విధంగా ఒక నెల గడిచేటప్పటికి అతనికి అనారోగ్యం ప్రారంభమైంది.
0: For a period of time, he developed bad health.
1: పక్కింటి వాడిని పిలిచాడు.
0: He called the neighbor.
1: సార్, నాకు అనారోగ్యం తెప్పించావు, దీనికి నీవే కారణము.
0: He said, for my bad health, you are responsible.
1: నీ ఇంటిలో కోడి ఉంటుండాలి.
0: You have got a cock in your
1: ఆ కోడి రాత్రంతా అరుస్తూ ఉంటుంటాది.
0: దిస్ ఇట్ గోస్ ఆన్ క్రోయింగ్ థ్రూఅవుట్ ద నైట్.
1: అరుపు వల్ల నాకు నిద్ర రావటం లేదు.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ దట్ ఐఎమ్ డిస్టర్బ్.
1: నీ కోడిని నీవు సరైన భద్రత చేసుకో.
0: యు కీప్ యువర్ హెన్ అండర్ కంట్రోల్.
1: ఆరోగ్య భిక్ష పెట్టు అన్నాడు.
0: సో దట్ ఐ మే హ్యావ్ గుడ్ హెల్త్.
1: ఆ పక్కింటి యజమానుడు చెప్పాడు, సార్, మేము అదే ఇంట్లోనే పండుకుంటున్నాం. నా కోడి రాత్రంతా కూసేటువంటి స్వభావం కాదు. ఏ కోడి అయినా కూడా రాత్రంతా కూయదు. ఏదో రాత్రిలో ఒక పర్యాయం రెండు పర్యాయం కూస్తాయి.
0: వెల్ సార్, వీ ఆల్సో స్లీప్ ఇన్ ద సేమ్ హౌస్. వీ హావ్ గాట్ ఏ కాక్ దేర్ అండ్ ఇట్ డజంట్ గో ఆన్ డిస్టర్బింగ్ అస్. ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇన్ అ నైట్ ఇట్ మే.
1: అప్పుడు కాల్ ఏం చెప్పాడు, నిజమే అది ఒక తూరి రెండు తూర్లో కూస్తుంది.
0: హీ అగ్రీ. వెల్ వన్స్
1: అయితే నాకు పండుకున్నప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు కుస్తుందో ఎప్పుడు, ఆ యొక్క చింతనే నాకు నిద్ర రాకుండా చేస్తా ఉంది అన్నాడు.
0: బట్ ది మొమెంట్ ఐ గో టు బెడ్, ఐ స్టార్ట్ ఇమాజినింగ్ వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు క్రో, వెన్ ఇట్ ఇస్ గోయింగ్ టు. బికాస్ ఆఫ్ మై ఇమాజినేషన్ ఐ గెట్ డిస్టర్బ్.
1: కోడి కూత వల్ల వచ్చినటువంటి అనారోగ్యం కాదు, తనలో ఉన్న బలహీనత వచ్చినటువంటి అనారోగ్యం.
0: ది ఆల్ బ్యాడ్ హెల్త్ ఈజ్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ ఇమాజినేషన్.
1: ఇట్లే ప్రతి ఒక్క వ్యక్తి ఎందుకు తమ ఇంద్రియముల చేత కలిగేటువంటి ప్రమాదముల కంటే ఈ భ్రమల చేత కలిగేటువంటి ప్రమాదములు అధికంగా ఉంటున్నాయి.
0: మ్యాన్ గెట్స్ గ్రేటర్ డేంజర్స్ అన్ అకౌంట్ ఆఫ్ హిస్ డెల్యూజన్స్ అండ్ ఇమాజినేషన్ రాదర్ దాన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గన్స్.
1: కనుక మానవుడు ఎందు ఈ ఇమాజినేషన్ పూర్తి పోవాలి.
0: మ్యాన్ షుడ్ గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్.
1: ఈ ఇమాజినేషన్ మానవుని చాలా కృంగజేస్తూ ఉంటుండాలి.
0: ఇట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ ఇమాజినేషన్ విచ్ వీకన్స్ అ మ్యాన్.
1: ఇంకా ఇంద్రియముల యొక్క ప్రభావము, ఇంద్రియములు ఏ విధమైన దీంట్లో మనము కొంతవరకు సమన్వయం చేసుకోవచ్చును అనేటువంటిది మున్ముందు మనం విచారిస్తాం.
0: Later on we are going to inquire into the various types of sense organs, their impact and how to control them.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: పవిత్రమైన మానవ జీవితమునకు, దివ్యమైన ఆదర్శమునకు, అపూర్వమైనటువంటి ధర్మమునకు మానవత్వము అత్యంత అవసరమైనటువంటిది.
1: టు సెట్ ఎన్ ఎగ్జాంపుల్, ఎ డివైన్ ఐడియల్, టు లీడ్ ఎ సీక్రెట్ లైఫ్, ద హ్యూమన్ లైఫ్, ద హ్యూమన్ బర్త్ ఈజ్ ఎసెన్షియల్.
0: ఇట్టి మానవుని అహంకారము, క్రోధము, కామము, లోభము ఈ నాలుగు కూడాను ఆవరించటం చేతనే మానవత్వాన్ని మరచి, దివ్యత్వాన్ని విస్మరించి కేవలము పశుత్వంగా అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
1: మ్యాన్ టుడే హ్యాస్ ఫర్గాటన్ ది ఇన్నేట్ ఇమ్మనెంట్ డివినిటీ విద్ ఇన్, హ్యాస్ లాస్ట్ ది హ్యూమన్ వాల్యూ అండ్ లీడింగ్ ద లైఫ్ ఆఫ్ అన్ అనిమల్ బికాస్ హీ హ్యాస్ గాట్ ఇన్ హిమ్ ద క్వాలిటీస్ లైక్ ద యాంగర్, లస్ట్, ద గ్రీడ్ అండ్ అవరేజ్.
0: ముఖ్యముగా మానవ జీవితము చాలా విలువైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ మానవుని యొక్క దివ్యత్వము మరింత విలువైనటువంటిది.
1: ద డివినిటీ లేటెంట్ ఇస్ మచ్ మోర్ వాల్యుబుల్.
0: ఇట్టి పవిత్రమైన, దివ్యమైన, భవ్యమైన మానవ జన్మములకు తగినటువంటి గుణములు లేకపోవటం చేతనే అనేక విధములుగా అవస్థలకు గురి అవుతున్నది.
1: Humanity is passing through difficult period of time today because the sanctity of the divinity latent in man is not realized.
0: Manam janminchinadi pavitramaina Bharat desamunandu.
1: We are born here in the sacred land of Bharat.
0: Ee pavitramainatundi Bharat desamunaku taginatundi yokka aadarshavantamainatundi manavulaga roopondali.
1: We have to lead an ideal life befitting the stature of this country.
0: పరమ పావనమైన భారతవనియందు సహనమన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్ వాట్ ఈస్ ద బ్యూటీ? ద ఫర్బేరెన్స్ ఈస్ ద ట్రూ బ్యూటీ.
0: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి తన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిలీజియస్ రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈజ్ గ్రేటెస్ట్ పెనెన్స్.

0: The nectarine feeling in this country is the feeling towards mother. What else is greater than this?
1: ప్రాణంబు కంటెను మోహనంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి.
0: That character is much more valuable than the life. That principle is forgotten, burned to ashes.
1: నేటికి చిరి పరదేశ నీతులరసి.
0: We have got the conduct and the behavior aping the Western civilization.
1: ప్రేమస్వరూపులర.
0: Embodiments of love.
1: భారతదేశంలో గొప్ప విద్యావంతులు లేకపోలేదు.
0: There is no dearth of intellectuals in this country.
1: భారతదేశంలో శ్రీమంతులు లేకపోలేదు.
0: There is no shortage of rich and affluent society.
1: భారతదేశంలో వీరులు శూరులు గంభీరులు లేకపోలేదు.
0: This is a country of valor, courage and bravery.
1: భారతదేశంలో త్యాగపురుషులు లేకపోలేదు.
0: There are men of sacrifice in this holy land.
1: అందరూ ఉండి కూడాను ప్రయోజనం లేనటువంటి పరిస్థితిలో ఉన్నాము.
0: In spite of all the people present here, we are helpless.
1: భారతదేశంలో స్వతంత్రాన్ని కూడాను సంపాదించారు.
0: We could acquire, achieve.
1: ప్రేమస్వరూపులారా.
0: Embodiments of love.
1: భారతదేశంలో గొప్ప విద్యావంతులు లేకపోలేదు.
0: There is no dearth of intellectuals in this country.

0: స్వాతంత్రాన్ని కూడా సంపాదించారు.
1: వీ కుడ్ అక్వైర్ అచీవ్ ఇండిపెండెన్స్,
0: కానీ స్వతంత్రతను సంపాదించని కానీ ఐక్యతను సంపాదించలేకపోతున్నారు.
1: వీ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ వీ కుడ్ నాట్ అచీవ్ యూనిటీ.
0: ఈ ఐక్యత లేకపోవడం చేతనే భారతదేశము ఇన్ని అవస్థలకు గురి అవుతున్నది.
1: బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ వీఆర్ పాసింగ్ త్రూ డిఫికల్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్.
0: ఏ మేధావులు ఏ రాజకీయ జీవకులు వీరందరికీ కూడాను ఐకమత్యం లేకపోవడం చేతనే దేశము అనేక రకములైనటువంటి యొక్క కష్టములకు గురి అవుతున్నది.
1: కంట్రీ ఇస్ పాసింగ్ త్రూ ద ట్రబుల్ అండ్ టర్మాయిల్ బికాస్ దేర్ ఇస్ నో యూనిటీ అమంగ్ ఇంటెలెక్చువల్స్ అండ్ పాలిటీషియన్స్.
0: ఆ యొక్క ఐకమత్యమును సంపాదించడమే మానవుని ప్రధానమైనటువంటి యొక్క కర్తవ్యము.
1: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఈస్ టు అకాంప్లిష్ దిస్ యూనిటీ.
0: కుటుంబం బాగుపడవాలని నన్ను.
1: That the family should prosper.
0: Sangham anetvantidi anyonyatato jeevithani anubhavinchavalannannu.
1: That the society should grow in amity and friendship.
0: Desam yokka avunyatyam pregavalannannu.
1: That the country should achieve
0: ఐకమత్యము సంఘీభావము ఈ రెండింటి యొక్క సంబంధమే ఈ ఐకమత్యములకు మూల కారణము.
1: ఇంటిగ్రేషన్ అండ్ యూనిటీ ఆర్ ద ట్విన్ ప్రిన్సిపల్స్ ఎసెన్షియల్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భారతదేశమునందు
1: ఇన్ భారత్
0: ఎన్ని విధములైనటువంటి యొక్క సంస్థలు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: దేర్ ఆర్ మెనీ మెనీ ఇన్స్టిట్యూషన్స్ గ్రోయింగ్ ఫాస్ట్.
0: కానీ ఎంతమందో విద్యావంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: ఎంతమందియో శ్రీమంతులు ఉంటున్నారు.
1: దేర్ ఆర్ మెనీ రిచ్ పీపుల్.
0: కానీ ఉండి కూడా ఈ ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఆల్ దిస్?
0: ఒకరినొకరు సరైనటువంటి ఐకమత్యంగా ప్రేమతో పలుకరించుకోవటం లేదు.
1: దే డోంట్ కన్వర్స్, దే డోంట్ టాక్ టు ఈచ్ అదర్ విత్ లవ్.
0: ప్రేమ ఒక్కటి ఉంటే అన్నింటి యొక్క ఐకమత్యం కూడా చేరుతుంది.
1: వేర్ దేర్ ఇస్ లవ్ దేర్ విల్ బి యూనిటీ.
0: మన ఒక స్పీకర్ చెప్పాడు.
1: A speaker said this evening,
0: Lokamulopala, health, education and water. Head ku education, heart ku health, dehaniki water. Ee moodu kudanu chaala samandhamainatundi.
1: The head and heart require the education and also the heart and health care.
0: ఇది ఏ మానవత్వానికి సరైనటువంటి ఒక గుర్తు.
1: దిస్ ఇస్ ద సైన్ ఆఫ్ హ్యూమానిటీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ అన్నారు. అనగా తల, హార్ట్, చెయ్యి ఈ మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్ విచ్ రిక్వైర్స్ ద యూనిటీ ఇన్ దిస్ ట్రినిటీ, ది హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్.
0: తలంచినటువంటి యొక్క భావమును మాటలతో చెప్పాలి.
1: What all that is thought over must be declared.
0: మాటలతో చెప్పినటువంటిది క్రియతో ఆచరించాలి.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ సెడ్ మస్ట్ బి ప్రాక్టీస్డ్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు మానవులు ఎందుకు కోల్పోయినారు?
1: ది హార్మనీ ఇన్ దీస్ త్రీ ఇస్ మిస్సింగ్ టుడే.
0: కనుకనే ఎన్ని విద్య నుండి కూడాను ఏమి ప్రయోజనం లేనటువంటి రీతిగా ఉంటుందని.
1: ఇన్ స్పైట్ ఆఫ్ హై ఎడ్యుకేషన్ ఇట్ హెస్ బికమ్ యూస్లెస్ ఆల్మోస్ట్.
0: మన భారతదేశంలో ఎంతమంది విద్యావంతులు లేరు?
1: దర్ మెనీ మెనీ ఎడ్యుకేటెడ్.
0: వీరందరూ కూడా సంస్థ చేసేటువంటి ఒక శుభకారం ఏమిటి?
1: వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ దే ఆర్ రెండరింగ్ టు సొసైటీ.
0: సంస్థ చూస్తే ఎప్పటికీ బీదగానే ఉంటుండాలి.
1: ది ఇన్స్టిట్యూషన్ కంటిన్యూస్ టు బి పోర్.
0: చదువుకోవటం ఎవరి స్వార్థము స్వప్రయోజనం కోసమని ఈ చదువును ఉపయోగపెడుతున్నారు.
1: పీపుల్ మేక్ యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్ ఫర్ దేర్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: కనుకనే స్వార్థ స్వప్రయోజనాన్ని త్యజించి
1: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్ సెల్ఫ్.
0: త్యాగభావం చేత సమాజమునకు ప్రేమతత్వాన్ని ప్రచరింపజేయాలి.
1: విత్ ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ దే షుడ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: కనుకనే ఈనాడు మొట్టమొదట న కర్మణ న ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు అన్నారు.
1: వి హావ్ టు అండర్స్టాండ్ టుడే నో అసోసియేషన్ నో అథారిటీ నో ప్రాపర్టీ వుడ్ ఎవర్ హెల్ప్ యూ టు అచీవ్ ఇమ్మోర్టాలిటీ అదర్ దాన్ సాక్రిఫైస్.
0: కనుకనే త్యాగ పురుషులు ఈనాడు లోకములకు అవసరం.
1: వీ నీడ్ మెన్ ఆఫ్ సాక్రిఫైస్ టుడే.
0: స్వార్థాన్ని త్యజించాలి.
1: వన్ హ్యాస్ టు సాక్రిఫైస్
0: వరించాలి.
1: అండ్ వీ షుడ్ దివ్యత్వాన్ని
0: ప్రేమించాలి.
1: And we should love divinity.
0: భారతదేశం యొక్క పవిత్రత ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: The sanctity and sacredness of this country is beyond all narration.
0: భారతదేశం యొక్క గాలిలో సత్యం ప్రసరిస్తూ ఉంటుంది.
1: In fact, that is the truth that goes around the air in this country.
0: భారతదేశం యొక్క డస్ట్ లోపల ధర్మమంతా చేరి ఉంటుంది.
1: The dust of Bharat is full of dharma.
0: భారతదేశం యొక్క జలం లోపల ప్రేమ ఆవరిస్తూ ఉంటుంది.
1: The waters of Bharat carry love all through.
0: ప్రతి భారతీయుని ఎందుకు కూడాను పవిత్రమైనటువంటి త్యాగం ఉంటుంది.
1: దేర్ ఇస్ స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవరీ.
0: కానీ ఆ క్షమాతత్వాన్ని ఈనాడు వర్ణించుకోలేకుండా పోతున్నాం.
1: దట్ వీఆర్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ టుడే.
0: ప్రేమ స్వరూపులారా,

0: భారతీయుడియందున్నటువంటి శక్తి ఏ దేశమునందు కూడా లేదు.
1: ది కెపాసిటీస్ అండ్ లేటెంట్ టాలెంట్స్ ఇన్ భారత్.
0: కానీ ఐకమత్యం లోపించడం చేతనే అన్ని శక్తులు నిరుపయోగమైపోతున్నాయి.
1: బికాస్ ఆఫ్ అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ ఆల్ దీస్ కెపాసిటీస్ అండ్ క్వాలిటీస్ హావ్ గాన్ ఇన్ వెయిన్.
0: కనుకనే యూనిటీని ఈనాడు మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ హావ్ టు డెవలప్ యూనిటీ టుడే.
0: ఆ యొక్క ఐకమత్యమే లేకపోయినప్పుడు ఎన్ని ఉండి కూడా ప్రయోజనం లేకుండా ఉంటుండాలి.
1: వెన్ దేర్ ఇస్ నో యూనిటీ ఆల్ ద రిమైనింగ్ క్వాలిటీస్ ఆర్ యూస్లెస్.
0: గంగా జమున ఇలాంటి ప్రవహించేటువంటి నదులు కావలసినన్ని ఉంటున్నాయి.
1: దేర్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ రివర్స్ ఇన్ దిస్ హోలీ ల్యాండ్.
0: కానీ ఆ జలం ఉపయోగించుకునేటువంటి పరిస్థితి ఈ యొక్క ప్రజల లోపల లేకపోతుండాలి.
1: బట్ పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు యూటిలైజ్ వాటర్ ప్రాపర్లీ.
0: ప్రభుత్వం కూడా దీని యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి.
1: గవర్నమెంట్ హాస్ నాట్ రికగ్నైజ్డ్ దిస్ ఫ్యాక్ట్.
0: ఈ జనమంతా కూడా వేస్ట్ చేస్తున్నారు.
1: వాటర్ ఈజ్ వేస్టెడ్.
0: ఎందుకు సద్వినియోగం చేయకూడదు?
1: వై డోంట్
0: ప్రజలకు అందించడానికి ప్రయత్నించకూడదు?
1: వై డోంట్ దే సప్లై డ్రింకింగ్ వాటర్ టు సొసైటీ?
0: అంతవరకు మనం పోనక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: బొంబాయి పట్టణము,
1: ది సిటీ ఆఫ్ బాంబే,
0: మన ఇండియాకి అంతా కూడా స్టమక్ వంటిది ఇది.
1: ద సిటీ ఆఫ్ బాంబే ఇస్ ద స్టమక్ ఆఫ్ ఇండియా.
0: కానీ ఈ స్టమక్ కు తగినంత ఆరోగ్యం లేకుండా పోతుండాలి.
1: వీ షుడ్ సీ దట్ ది స్టమక్ ఈస్ ప్రాపర్ హెల్దీ.
0: ఎంతమంది హట్స్ లోపల ఎంత బాధలు పడుతున్నారు.
1: దే ఆర్ మెనీ లివింగ్ ఇన్ స్లమ్స్.
0: ఏ చదువులు సంధ్యలు లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి పిల్లలు ఎంతమంది బజార్లో తిరుగుతున్నారు.
1: దేర్ మెనీ చిల్డ్రన్ హు ఆర్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎనీ ఫార్మల్ లెర్నింగ్.
0: కోల్పోయి ఆనందానికి దూరమైపోయి జీవితాన్ని వ్యర్థం చేసుకునేటువంటి జీవులు ఎంతమంది ఉంటున్నారు.
1: దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ హు హావ్ బికమ్ సిక్.
0: అలాంటి పరిస్థితి లోపల మన బొంబాయి లోపల కావలసినంత మంది కోటీశ్వరులంతా ఉంటున్నారు.
1: హియర్ ఇన్ బాంబే దర్ మెనీ పీపుల్ ఆర్ క్రోర్ హు హావ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: ఈ సంపాదించినటువంటి ధనం ఏం చేస్తున్నారు?
1: వాట్ ఈస్ దర్ డూయింగ్ విత్ దిస్ మనీ?
0: ఏమి సద్వినియోగం చేస్తున్నారు?
1: ఇన్ వాట్ వే దర్ యూజింగ్?
0: ఏ విధమైనటువంటి ప్రజలకు ఉపకారమైనటువంటి చేస్తున్నారు?
1: ఇన్ వాట్ వే ఆర్ దే సర్వింగ్?
0: ఒక చదువులకో లేక హెల్త్కో ఏదైనా ఉపయోగం పడేటువంటి ఒక చదువులు ఏమాత్రమైనా చేస్తున్నారా?
1: ఆర్ దే డూయింగ్ ఎనీ సర్వీస్ యాక్టివిటీ?
0: లేదు లేదు.
1: నో వాట్స్ నథింగ్ వాట్స్ ఎవర్.
0: మాటలు గొప్పగా చెప్తారు, పనుల లోపల జీరోగా ఉంటున్నారు.
1: దే మేక్ ఎక్సలెంట్ స్పీచెస్ బట్ దే ఆర్ జీరోస్ ఇన్ ప్రాక్టీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్.
0: ప్రజలకు తగినటువంటి యొక్క సౌకర్యాన్ని మనం ఆర్జించాలి.
1: వీ షుడ్ ప్రొవైడ్ కన్వీనియన్సెస్ కంఫర్ట్స్ టు సొసైటీ.
0: కన్నులతో చూస్తున్నాం వారి అవస్థలు.
1: వీ సీ దేర్ ప్లాయ్.
0: చెవులతో వింటున్నాము.
1: వీ లిసన్ దేర్ సఫరింగ్.
0: మనస్సుతో అనుభవించుతున్నాము.
1: వీ ఆల్సో థింక్ ఆఫ్ ఇట్.
0: చేతితో దీనికి తగినటువంటి సహాయం చేయలేకపోతున్నాము.
1: వీ ఆర్ నాట్ ఏబుల్ టు రెండర్ ఎనీ సర్వీస్. కనుక
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రభావము help ever hurt never.
1: Therefore the culture of Bharat lays emphasis on this dictum.
0: ప్రాచీన కాలం నుండి భారతీయ సంస్కృతి అనేక దేశములకంతా కూడా ఆధ్యాత్మిక తత్వ ప్రచారమును అభివృద్ధి పరచుకుంటూ వచ్చింది.
1: Since ancient times the culture of Bharat has set an ideal to the rest of the world.
0: ఎన్న భారతే తన్న భారతారి. భారతదేశమునందు ఉన్నటువంటి పవిత్రత మరి ఏ దేశమునందు కూడా లేదు.
1: The sacredness present here in this country is not noticed anywhere in the world.
0: కనుకనే మొట్టమొట్ట భారతదేశం యొక్క సంబంధాన్ని నేను భారతీయుడు అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్ అండ్ కన్విక్షన్ దట్ ఐఎమ్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
0: సమాజం నుంచి ధనమును ఆకర్షిస్తున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ డ్రా మనీ అవుట్ ఆఫ్ సొసైటీ.
0: జనము నుంచి ధనమును పోగు చేసుకుంటున్నారు.
1: వీ ఎర్న్ మనీ ఇన్ సొసైటీ.
0: కానీ ప్రజలకు తిరిగి దాన్ని సద్వినియోగం చేయలేకుండా పోతున్నారు.
1: బట్ వీ డోంట్ యూజ్ ఇట్ టు రెండర్ సర్వీస్ టు
0: ఈ ధనమంతా ఏం చేస్తారు?
1: వాట్ ఆర్ వీ డూయింగ్ విత్ ద మనీ?
0: ప్రజలకే వినియోగపరచాలి.
1: వీ హావ్ టు యూజ్ ఇట్ ఫర్ సొసైటీ.
0: కనుక మొట్టమొదట మన గ్రామాన్ని మనం అభివృద్ధి పరచుకుందాం.
1: ఫస్ట్ వీ షుడ్ డెవలప్ అవర్ ఓన్ విలేజ్.
0: తదుపరి మన కులాన్ని అభివృద్ధి పరచుకుందాం.
1: దట్ షుడ్ గో టు కమ్యూనిటీ.
0: కనుకనే ప్రతి మానవుని ఎందుకు దివ్యత్వం అనేటువంటి ఒక తత్వం ఒక్కటే.
1: ద సేమ్ డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీవన్. దేర్ ఇస్
0: ఓన్లీ వన్ కాస్ట్, కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్, ది కాస్ట్ ఆఫ్ హ్యూమానిటీ.
0: రిలిజన్ ఆఫ్ లవ్,
1: వన్ రిలిజన్ ఆఫ్
0: లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్,
1: లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్.
0: ఆ మూడింటి యొక్క తత్వము మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దిస్ ట్రూ స్పిరిట్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ పాయింట్స్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను శ్రీమంతుడైనటువంటి వాడు తాను ఉండే లోపలనే సద్వినియోగపరచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: ఎవ్రీ రిచ్ మ్యాన్ షుడ్ మేక్ ఎవ్రీ పాసిబుల్ ఎఫర్ట్ టు సర్వ్ ద కమ్యూనిటీ. దే షుడ్ బిల్డ్ హాస్పిటల్స్.
0: పిల్లలకు బీద బాలకంతా స్కూల్స్ కట్టించాలి.
1: దే షుడ్ కన్స్ట్రక్ట్ స్కూల్స్ ఫర్ పూర్ చిల్డ్రన్.
0: కానీ కట్టిస్తున్నారు హాస్పిటల్స్, స్కూల్స్.
1: Yes, they do build hospitals and schools.
0: ప్రయోజనం ఏమిటి?
1: What is the use?
0: ఒక 10 క్రోస్ తోపున ఒక హాస్పిటల్ కట్టామంటే 100 క్రోస్ల కంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
1: They build hospitals at the cost of 10 crores to get the benefit of 100 crores.
0: ఇది మనం చేయవలసిన పూజ.
1: Is that the business we are supposed to do?
0: ఫ్రీగా మనం అందించాలి ప్రజలకు.
1: Let us do freely.
0: అప్పుడే నీవు సంపాదించినట్టుకు తగినటువంటి సార్థకం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ఆల్ ద ఎర్నింగ్స్ వుడ్ బికమ్
0: ప్రేమ స్వరూపులారా. దైవం అందరి యందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ ఆల్.
0: దైవం ఎక్కడ లేనటువంటి స్థానం లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: సర్వభూత నమస్కారం కేశవం ప్రతిగచ్చితే. అందరికీ మనం గౌరవించాలి.
1: హూమ్ సో ఎవర్ యు రెస్పెక్ట్ ఇట్ అమౌంట్స్ టు రెస్పెక్టింగ్ గాడ్.
0: కనుకనే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని మనం ప్రత్యేకంగా భావించకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ సెపరేట్.
0: గాడ్ ఈజ్ ఇన్ యూ, విత్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: గాడ్ ఈజ్ విత్ యూ, ఇన్ యూ, అబౌ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: యూ ఆర్ ఆల్సో గాడ్.
1: యూ ఆర్ ఆల్సో గాడ్.
0: కనుక మనం ఏమాత్రం కూడా నేను మానవుడని అనుకోకూడదు.
1: నెవర్ కన్సిడర్ దట్ యూఆర్.
0: మనం అందరూ దైవ స్వరూపులమే.
1: యూఆర్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్.
0: ఆ దైవ ప్రేమను మనం సర్వులకు పంచిపెట్టడానికి ప్రయత్నించేయాలి.
1: వీ షుడ్ షేర్ దిస్ లవ్ ఆఫ్ గాడ్ విత్ ఎవ్రీబడి.
0: కనుకనే లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: Love is God. Live in love.
0: Start the day with love.
1: Start the day with love.
0: Spend the day with love.
1: Spend the day with love.
0: Fill the day with love.
1: Fill the day with love.
0: End the day with love.
1: End
0: this
1: the
0: is
1: day
0: the
1: with
0: way
1: love.
0: To God.
1: This is the way to God.
0: ఈ ప్రేమ తత్వాన్ని మన యందు హృదయమందు ఉండి కూడాను మనం ఏమి ప్రయోజనం లేనటువంటి వారిగా ఉన్నాం.
1: With all the love present humanity in our heart, unfortunately we are
0: ప్రేమను useless. సమాజంలో ఎంత మందికి పంచుతున్నాం మనము?
1: How many of us are sharing this love in society?
0: ప్రేమను పంచినప్పుడే మనం ఒక ప్రాణులుగా జీవిస్తాం.
1: When once we share love with everybody, we are fit to be called
0: ప్రేమను అధికంగా తీసుకోవాలి.
1: In fact, we should go by this
0: ఇది
1: love.
0: కేవలం వన్ వే ట్రాఫిక్ కాదు.
1: Love is not one way
0: give
1: traffic.
0: And take, give and take, give and take.
1: Love is two channel, give and take, by way traffic.
0: ఈ తత్వాన్ని మనం ఈనాడు భారతీయులు అభివృద్ధి పరచుకోవాలి.
1: Citizens of this country should develop this.
0: క్రోధము, ద్వేషము, అసూయను మప్పు పారదోయాలి.
1: We should kill the anger, the lust, the greed and avarice.
0: ఏంటి anger, anger, anger?
1: What is this anger?
0: ఇదంతా animal quality.
1: Anger is an animal quality.
0: Anger వచ్చినప్పుడు, కోపం వచ్చినప్పుడు, I am not dog, I am man. I am not dog, I am man. I am not dog, I am man. అని 10 times అనండి, ఆ కోపం పోతుంది.
1: In moments of anger, repeat the same thing, I am not dog, I am man. I am not dog, I am man. Then anger will get out.
0: ఈ చలనత్వం అంతా వస్తుంటది మానవునికి.
1: We have animal qualities.
0: అనేక విధములైనటువంటి యొక్క చలనం అంతా జరుగుతుంటది.
1: So many things happen.
0: అలాంటి సమయంలో I am not monkey, I am man. I am not monkey, I am man. అని ఆ రీతిగా మనసును స్థిరం చేసుకోవాలి.
1: When you have wavering mind, think that I am not monkey, I am man. I am not monkey, I am man.
0: కనుకనే క్రోధము, తాపము, ఈర్ష్య, అసూయ, దమము ఇవన్నీ కూడా animal qualities.
1: Therefore anger, lust, hatred, jealousy are animal qualities.
0: సత్యము, త్యాగము, సహనము, సానుభూతి ఇవన్నీ కూడా మానవుని యొక్క జీవితము.
1: లవ్, ట్రూత్, సాక్రిఫైస్ ఫర్ బ్యాలెన్స్ ఆర్ హ్యూమన్ క్వాలిటీ.
0: అటువంటి మానవత్వం అనేటువంటి మానవ జన్మ వ్యక్తి కూడా మనం అనిమల్ జీవితాన్ని గడుపుతున్నాం ఈనాడు.
1: హావింగ్ టేకెన్ బర్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వి ఆర్ లీడింగ్ ఎన్ అనిమల్ లైఫ్.
0: కనుక మనలో ఉన్నటువంటి యొక్క ఈ యొక్క దుర్గుణాన్ని దూరం చేయాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ ద బ్యాడ్ క్వాలిటీ.
0: ప్రేమ, ప్రేమ, ప్రేమ, ప్రేమను పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్ మోర్ అండ్ మోర్.
0: ప్రేమనే నిజమైనటువంటి దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: ఈ దివ్యత్వమైనటువంటి ప్రేమ తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ డివైన్ లవ్ డే బై డే.
0: కనుకనే దైవం ప్రత్యేకంగా మీకంటే వేరు లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ అందే ఉంటున్నాడు దైవము.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: మీరే దైవంగా ఉంటున్నారు.
1: యు ఆర్ గాడ్.
0: అలాంటి దైవత్వాన్ని మీరు ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?
1: వై డు యు వేస్ట్ ద డివినిటీ ప్రెసెంట్ ఇన్ యూ?
0: ప్రేమ స్వరూపులారా, ఈనాడు ఏదో మందిరాలు కట్టుకోవటము, పూజలు చేసుకోవటము, ప్రథమలు చేసుకోవటము, భజన చేసుకోవటం ఇది కాదు ముఖ్యమైన భక్తి.
1: కన్స్ట్రక్టింగ్ టెంపుల్స్, offering worship are not the signs of spirituality.
0: Work is worship.
1: Work is worship.
0: Duty is God.
1: Duty is God.
0: Ee duty ni sakramanga chey.
1: Do you do your duty well?
0: Kartavyam yogamuchyate annadi Bhagavad Gita.
1: Bhagavad Gita says discharging one's own duty is yoga.
0: నా ప్రజయ ధనేన అనేటువంటి తత్వం లోపల మనం త్యాగానికి అమృతత్వ మానసు దీని త్యాగంలో మనం ప్రవేశించచ్చు.
1: ఇట్ ఈ సాక్రిఫైస్ ద కన్ఫర్స్ ఇమోర్టాలిటీ అట్ ది ఎండ్. వీ షుడ్ డెవలప్ దట్ స్పిరిట్.
0: కనుకనే ప్రేమ చేతనే మన జీవితాన్ని అంత్యం చేయాలి.
1: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
0: మనం మానవ జన్మ మెత్తినాము.
1: We have taken human life.
0: జంతునాం నరజన్మ దుర్లభం.
1: Human life is extremely rare.
0: ఇలాంటి దుర్లభమైన మానవ జన్మ వ్యక్తి కూడా వ్యర్థం చేసుకోవటం సార్థకం కాదు.
1: Having been born a human being, which is rather rarest of all, we should not waste our life.
0: మానవత్వాన్ని సార్థకం గావించుకోవాలంటే పరోపకారం చేయాలి.
1: In order to redeem our lives, we should serve society.
0: 10 మంది జీవితానికి సుఖంగా అందించాలి.
1: We should provide comforts to fellow men.
0: కనుక అలాంటి పవిత్రమైన మార్గంలో ఈనాడు మనం ప్రవేశించాలి.
1: We should lead a sacred life from
0: ఈ బొంబాయి లోపల చూస్తే,
1: here in
0: భవనాలు చూస్తే పెరిగిపోతున్నాయి.
1: We find multi-storied buildings.
0: దాని ప్రక్కనే కొన్ని హట్స్ అంతా కూడా గలీజ్గా ఉంటుంటాయి.
1: By the side of these mansions, multi-storied,
0: దీని వల్లే అనేక రోగాలంతా వస్తున్నాయి.
1: They are responsible for disease.
0: అనేక మంది ప్రాణములంతా పోతున్నాయి.
1: Many die.
0: ఇలాంటివి మనం చూస్తూ చేస్తూ ఎందుకున్నాము?
1: We see and keep quiet. Why?
0: ఇవంతా కూడా కొంచెం పవిత్రం కాదించుకోవడానికి పరిశుద్ధం చాలా అవసరము.
1: అండ్ వీ షుడ్ ప్యూరిఫై క్లెన్స్ ద ప్రిమిసెస్.
0: ప్రతి ఒక్కటి కూడా మానవుని యొక్క మనస్సు యొక్క తత్వమే ఇవన్నీ కూడా.
1: ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్ బట్ ద మైండ్.
0: కనుక ఈనాటి మానవుడు డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ డిప్రెషన్ చే లైఫ్ గా ఉంటుండాలి.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ డిప్రెషన్.
0: కారణమేమిటి?
1: వై
0: టూ మచ్ డిజైర్స్ డిజైర్స్ డిజైర్స్.
1: The cause for depression is too many desires.
0: Less luggage, more comfort, make travel a pleasure.
1: Less luggage, more comfort, make travel a pleasure.
0: మన మానవ జీవితం దీర్ఘ ప్రయాణమైనటువంటిది.
1: Human life is a long journey.
0: దీంతో ఈ డిజైర్స్ డిజైర్స్ అనేటువంటి లగేజెస్ ఊరికి వేసుకుని పోతున్నాం.
1: Desires constitute luggage.
0: కనుక ఈ డిజైర్స్ కొంతవరకు కట్టుకోవాలి.
1: We should cut short our desires.
0: సీలింగ్ చేయాలి.
1: We should put a ceiling on desire.
0: ఉండాలి. కానీ అమితమైన ఆశ ఉండకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ లిమిట్లెస్ డిజైర్స్.
0: కనుకనే అప్పుడే మన భారతదేశము యావత్ ప్రపంచంలో కూడా నాయకత్వాన్ని వహిస్తుంది.
1: దెన్ భారత్ విల్ బీ ఎ లీడర్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: భారతదేశంలో ఎట్టి ఇబ్బంది కూడా లేదు.
1: ఇన్ఫాక్ట్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఫండమెంటల్లీ.
0: యుద్ధములు రావు.
1: Nothing whatsoever happens.
0: ఎట్టి కష్టములు ఉండవు.
1: యు విల్ నాట్ హ్యావ్ సఫరింగ్.
0: త్వరలోపని ఆనందమైన జీవితాన్ని భారతీయులు గడుపుతారు.
1: You are going to lead a life of bliss in future.
0: కనుకనే కడుపు వంటి మన భారతదేశం యొక్క బొంబాయిని మనం పరిశుద్ధపరచుకోవాలి.
1: Therefore we should keep the stomach of Bharat, the Bombay in perfect health.
0: అప్పుడే అన్ని దేశములను కూడాను అన్ని అంగములను కూడాను ఆరోగ్యాన్ని చేకూరుతుంది.
1: Then the rest of the limbs of this human body, the countries would be all right.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. పరోపకారం అనేటువంటి యొక్క పుణ్యం మనం చేయాలి.
1: And we should do meritorious deeds by rendering service to others.
0: కనుకనే మనం తినడానికి ఉంది.
1: Yes, we have to
0: ఉండి ప్రయోజనం ఏంటి? నీవు తినేది ఇంకొక 10 మందికి పెట్టు.
1: You also serve others. What will
0: ఈ విధమైనటువంటి విశాలమైన భావం రావాలి.
1: You should develop broad-mindedness.
0: ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: This is expansion love.
0: కానీ ఈ ఎక్స్పాన్షన్ లవ్ మనం డెవలప్ చేసుకోవటం లేదు.
1: We are not developing this expansion love.
0: కంట్రాక్షన్ లవ్ డెవలప్ చేస్తున్నాము.
1: We notice contraction love.
0: చాలా సంకుచితమైనటువంటి యొక్క దృష్టి.
1: It is narrow outlook.
0: ప్రపంచమైనటువంటి యొక్క విశాలమైనటువంటి హృదయాన్ని పెంచుకోవాలి.
1: World is so vast. We should be broad-minded.
0: భారతదేశంలో అనేక మంది మహనీయులు పుట్టారు.
1: The noble souls have taken birth here.
0: అనేక మంది త్యాగులు పుట్టారు.
1: The men of sacrifice.
0: అనేక మంది యోగులు పుట్టారు.
1: They are aspirants.
0: కానీ పుట్టి ప్రయోజనం ఏమిటి?
1: Then what is the benefit?
0: చేయవలసినటువంటి ఒక సత్కార్యములు చేయలేకపోతున్నారు.
1: We are not able to do any good work today.
0: ఉండవలసినటువంటి ఒక సద్బుద్ధిలో ఉండలేకపోతున్నారు.
1: We don't have good mind.
0: కనుకని good mind, good heart, good hand.
1: So we should have good mind, good heart and good hand to work.
0: అప్పుడే మనకు నిజమైనటువంటి త్యాగము.
1: That is real sacrifice.
0: చేయి ఉంటుండాలి. ఏంటి ఈ కంకణాలంతా ధరించుకోవటం?
1: వై యు హావ్ బ్యాంగిల్స్?
0: హస్తస్య భూషణం దానం.
1: ద జ్యూవెల్ టు ద హ్యాండ్ ఈజ్ చారిటీ.
0: కంఠస్య భూషణం స్తోత్రం.
1: అండ్ దెన్ ది డెకరేషన్ టు ద నెక్.
0: సత్యం కంఠస్య భూషణం.
1: అండ్ ఈజ్ ద ట్రూత్.
0: అదే మన గొంతుకు అలంకారము.
1: అండ్ ట్రూత్ ఈజ్ ద ప్రాపర్ డెకరేషన్.
0: ఇలాంటి అలంకారం ఈనాడు మాని
1: we have given up those jewels.
0: అనేక రకమైన అలంకారాలను మనం చేసుకోవటం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి?
1: బట్ వీ హ్యావ్ ఓన్లీ అదర్ ఆర్నమెంట్స్.
0: మొట్టమొదట మనం త్యాగం అనేటువంటి యొక్క భూషణం హస్తానికి అందించాలి.
1: వీ షుడ్ హ్యావ్ దిస్ ప్రెషస్ జ్యూవెల్ ఆఫ్ చారిటీ ఇన్ అవర్ హ్యాండ్.
0: కనుకని మన కంఠం నుంచి వచ్చేటువంటి సత్యము సత్యం సత్యం వద ధర్మం చెర.
1: వీ షుడ్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో ద పాత్ ఆఫ్ రైట్.
0: మన భారతీయ సంస్కృతి యందు అనేక కాలం నుంచి అనేక యుగముల నుంచి కూడా ఈ సత్య ధర్మాన్ని ప్రబోధిస్తూ వస్తుంది.
1: భారత్ ఫాలోడ్ సిన్స్ ఏజెస్ the twin principles of truth and righteousness.
0: Itti pavitramaina bharatdesam nundi putti
1: నేను భారతీయుడిని
0: ఆదర్శవంతమైనటువంటి భారతీయుడిగా తయారు కావాలి.
1: వీ షుడ్ షేప్ అవర్ సెల్వ్స్ యాజ్ ఐడియల్ సిటిజన్స్ ఆఫ్ భారత్.
0: కనుక ఏ జాతి వారైనా కూడా మన యొక్క జాతి యొక్క తత్వాన్ని మనం మర్చిపోకుండా ఉండాలి.
1: వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ ఓన్ కల్చర్.
0: ప్రతి మతమునందు కూడా ఈ దివ్యమైనటువంటి త్యాగములు బోధిస్తూనే వచ్చినాయి.
1: ఎవ్రీ రిలీజియన్ ప్రొపగేట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెంట్రల్
0: కాని ముస్లింస్ కాని పర్షియన్స్ కాని సిక్కులు కాని హిందువులు కాని అందరి ఎందు కూడా పవిత్రమైన భావములు ఉంటున్నాయి.
1: No matter Christians or Persians, Muslims or Hindus, there are sacred feelings
0: with it.
1: No religion is bad.
0: Matulu manchivaina matamedi cheddadi.
1: If mati the mind is good, what mata religion is bad.
0: Kanukane manam matini mundu chakka chesukovali.
1: So we should correct our mind.
0: అప్పుడే మతం అంతా కూడా చక్కబెడుతుంది.
1: దెన్ ద రిలీజన్ వుడ్ బి కరెక్ట్.
0: మత భేదములు ఎవరు కూడా పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: అందరూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ గా మనం జీవించాలి.
1: వీ షుడ్ లివ్ ఇన్ ఫ్రెటర్నిటీ బ్రదర్హుడ్.
0: దీనినే జీసస్ కూడా చెప్పాడు.
1: ద సేమ్ థింగ్ ఇస్ సెడ్ బై జీసస్.
0: ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్ అన్నాడు.
1: జీసస్ సెడ్ ఆల్ ఆర్ వన్ మై డియర్ సన్ బి అలైక్ టు ఎవరీ వన్.
0: అది ఏ భారతీయ సంస్కృతి ఎందుకు?
1: ద సేమ్ ఇన్
0: ఈశ్వర సర్వభూతానాం ఈశావాస్యం ఇదం జగత్ అనింది.
1: Culture of Bharat says that God is present in all of the beings. God is present everywhere.
0: Kanuka ye matham kudanu chettadi bodhinchatam ledu.
1: No religion teaches anything bad.
0: Anni mathamulu kudanu aadarshavantamainatuvi.
1: All religions are ideal.
0: Aa mathamulaku taginatuvanti aadarshanni neevu nirupinchu.
1: And you prove, demonstrate in your practical life.
0: Ante kaani kevalam bodhisthu kovatam valla prayojanam ledu.
1: It should not be any precept.
0: Dani aacharana endu pettali.
1: It should reflected in practice.
0: Plate lo potato chapati unte,
1: when potato chapati are served in a plate,
0: పొటేటో చపాతి పొటేటో చపాతి పొటేటో చపాతి అని 100 పర్యాయం అంటే పొట్ట నిండుతుందా?
1: ఈవెన్ ఇఫ్ యూ రిపీట్ వెర్బల్లీ 100 టైమ్స్ పొటాటో చపాతి, యువర్ హంగర్ కెనాట్ బి అపీజ్డ్.
0: కాదు, ఒక్కతూరి దాన్ని తీసుకుని తిను.
1: యూ కలెక్ట్ ఇట్ అండ్ ఈట్ ఇట్ వన్స్.
0: కనుక నీవు 10 మందికి బోధించే బదులు ఒక్కటైనా నీవు ఆచరించి ప్రయించు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ మెనీ పీపుల్, అట్లీస్ట్ ప్రాక్టీస్ వన్ ఇన్ యువర్ లైఫ్.
0: కనుక నీ ప్రాక్టికల్ దీంట్లో ప్రయత్నం చేయాలి.
1: మేక్ ఎవరీ అటెంప్ట్ టు ప్రాక్టీస్ ది ప్రిన్సిపల్.
0: ఈ ప్రాక్టికల్ ప్రిన్సిపల్ అంతా మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే దేశం బాగుపడుతుంది.
1: వెన్ వీ ప్రాక్టీస్ దీస్ ప్రిన్సిపల్స్ ద
0: కంట్రీ నాలెడ్జ్, సూపర్ఫిషియల్ నాలెడ్జ్ ఇలాంటివంతా పెట్టుకుని ప్రయోజనం లేదు.
1: After all, the bookish knowledge, superficial knowledge,
0: ee naadu mana knowledge ni penchukuntunnam anukuntunnamu.
1: We think that we're growing
0: knowledge. Kaadu kaadu kaadu, mana unna knowledge ni anta paadu chestunnamu.
1: We're spoiling the existing knowledge.
0: Motta motta knowledge,
1: first knowledge,
0: second skill,
1: next skill,
0: third balance,
1: third comes balance,
0: fourth inside you. Fourth inside.
1: The fourth inside.
0: First balance. Okay, జ్ఞానం ఉంటుండాలి.
1: సో దేర్ ఇస్ నాలెడ్జ్ ఎట్ ద ఫస్ట్ స్టేజ్.
0: ఆ నాలెడ్జ్ ని స్కిల్ చేసినప్పుడు బ్యాలెన్స్ చక్కగా ఉంటుంది.
1: దెన్ వన్స్ వీ స్కిల్ ద నాలెడ్జ్, దేర్ బి పర్ఫెక్ట్ బ్యాలెన్స్.
0: కానీ ఈనాడు బ్యాలెన్స్ లేకపోవడానికి ఈ యొక్క నాలెడ్జ్ ని కిల్ చేస్తున్నారు.
1: దేర్ ఇస్ నో బ్యాలెన్స్ టుడే బికాస్ వీ డోంట్ స్కిల్ ద నాలెడ్జ్ బట్ వీ కిల్ ద నాలెడ్జ్.
0: మానవుని యొక్క బ్యాలెన్స్ తప్పిపోతుండాలి.
1: సో ద బ్యాలెన్స్ ఇస్ లాస్ట్ ఇన్ లైఫ్.
0: మానవునికి బ్యాలెన్స్ చాలా ప్రధానమైనటువంటిది.
1: బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: అప్పుడే మానవుని యొక్క దృష్టి అంతర్ముఖంగా ఆవిస్తుంది.
1: దెన్ వీల్ హ్యావ్ ది ఇన్వర్డ్ లుక్.
0: మానవుడు చాలా తెలివితేటలుగా పెంచుకుంటున్నాడు.
1: మ్యాన్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్.
0: చెలిమి కలిమి బలిమిని మూడింటిని మాత్రం చూస్తున్నాడు, కానీ గుణమును చూడటం లేదు.
1: మ్యాన్ గోస్ బై ది ఫ్రెండ్షిప్, ద వెల్త్ అండ్ ఫిజికల్ స్ట్రెంగ్త్, బట్ హీ డజంట్ థింక్ ఆఫ్ వర్చ్యూస్.
0: కలిమి బలిమి చెలిమి ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు.
1: ఆఫ్టర్ ఆల్ ద ఫ్రెండ్షిప్, ద వెల్త్,
0: గుణం ఉండాలి. గుణం గుణం గుణం,
1: ద గుడ్ క్వాలిటీస్, వర్చ్యూస్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుకనే మానవునికి మంచి గుణం ఉండినప్పుడే మానవత్వం అనేది ప్రకాశిస్తుంది.
1: వెన్ దర్ హ్యూమన్ వాల్యూస్, ద హ్యూమన్ లైఫ్ విల్ షైన్ బ్రిలియంట్లీ.
0: కనుకనే నీవు మానవుడిగా నీవు బ్రతకడానికి ప్రయత్నించాలి.
1: మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ ఎ
0: మానవుడిగా ఆదర్శాన్ని అందించడానికి ప్రయత్నించాలి.
1: బి ఎన్ ఐడియల్ మ్యాన్.
0: మానవునిగా సమాజం లోపల ఐకమత్యం పెంచుకోవాలి.
1: లెట్ అస్ ఫాస్టర్ యూనిటీ యాస్ మెన్.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క దివ్యత్వము.
1: దట్ ఈస్ ద ట్రూ డివినిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: డివినిటీ డివినిటీ అంటున్నాం. ఏమిటి ఈ డివినిటీ?
1: వీ సే డివినిటీ, వాట్ ఇస్?
0: అందరి యందు ఉన్నటువంటి ప్రేమ తత్వమే పెద్ద డివినిటీ.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ ఇన్ ఆల్ ఇస్ డివినిటీ.
0: కానీ ఎన్ని మతములు ఉండినప్పటికీ,
1: ఇన్ స్పైట్ ఆఫ్ మెనీ రిలీజియన్స్,
0: అన్నింటి యందు ఉన్నటువంటి ప్రేమ ఒక్కటే.
1: లవ్ ఇస్ అండర్ కరెంట్ ఇన్ ఆల్.
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, ఖీర్ అన్ని చేస్తున్నావు. అన్నింటి యందు కామన్ మ్యాటర్ షుగర్.
1: We have so many sweets like Mysore Pak, Gulab Jam, Laddu, but the same sugar is present in all.
0: ఈ షుగర్ లేకపోతే నో మైసూర్ పాక్, నో గులాబ్ జామ్.
1: Without the sugar there is no Mysore Pak, there is no Gulab Jam.
0: అన్ని మతములు ఎందుకును ప్రేమ అనేటువంటి షుగర్ లేకపోతే ఈ మతముల యొక్క ప్రభావం పూర్తి నిరుపయోగం అవుతుంది.
1: Therefore there is this nectarine, the sugar, love in every religion.
0: కనుకనే మనము ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ లవ్.
0: ప్రేమకు మించినటువంటిది లోకంలో మరొకటి లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఇస్ నథింగ్ మోర్ దాన్ లవ్.
0: ప్రేమ చేతనే మన జీవితాన్ని అర్థం చేయాలి.
1: వీ షుడ్ ఎండ్ అవర్ లైవ్స్ ఇన్ లవ్.
0: ప్రేమ చేతనే మన ఆదర్శాన్ని నిరూపించాలి.
1: వీ కెన్ బి ఐడియల్స్ ఓన్లీ ఇఫ్ వీ హావ్ లవ్.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలని నా ఆశ.
1: భగవాన్ వాంట్స్ అస్ టు డెవలప్ లవ్.
0: నేను ఎక్కడ పోయినా ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ ఒక్కటి ఉంటుంటే అదే మన ప్రాణము.
1: ద గాస్పుల్ ఆఫ్ సాయి ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: ఆ ప్రేమ ఉండినప్పుడే మన జీవితం అంతా ప్రకాశిస్తుంది.
1: విత్ దిస్ లవ్ అవర్ లైఫ్ విల్ షైన్.
0: ఎలాంటి పరిస్థితి ఎందుకు కూడా ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ దేర్ షుడ్ నాట్ బి షార్ట్.
0: ప్రేమను సముద్రం వలె విశాలంగా ఆవించాలి.
1: లెట్ ద లవ్ షుడ్ బి సో వాస్ట్ యాజ్ మై డివోషన్.
0: హృదయము హృత్ ప్లస్ దయా హృదయం, మన కంపాషన్ తో కూడినటువంటి మన హృదయం.
1: ది హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: ఆ కంపాషన్ నిజమైన ప్రేమ తత్వము.
1: దట్ కంపాషన్ ఇస్ ట్రూ లవ్.
0: ఆ ప్రేమనే లేకపోతే హార్ట్ లేనటువంటి మానవుడు కాదు పొందుతాడు.
1: వెన్ దేర్ ఇస్ నో లవ్ యువర్ హార్ట్ లెస్.
0: కనుక మానవుడి యొక్క తత్వము ప్రేమ స్వరూపం.
1: ద నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ దట్ ఆఫ్ లవ్.
0: కనుక ఇట్టి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకొని ప్రజల యొక్క ఆనందాన్ని మనం పంచుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: విత్ దిస్ లవ్ విత్ ఇన్ వీ షుడ్ షేర్ ద జాయ్ విత్ అవర్ ఫెలో మ్యాన్.
0: దినములకు 5 మందినైనా మనం ప్రేమించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ డే అట్లీస్ట్ వీ ట్రై టు లవ్ 5 పీపుల్ అట్లీస్ట్.
0: హస్తం చేత 10 మందికి దానం చేయాలి.
1: విత్ దిస్ హ్యాండ్ వీ షుడ్ టేక్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: హృదయంతో మన ప్రవృత్తి ప్రేమను పెంచుకోవాలి.
1: వీ షుడ్ షేర్ లవ్ విత్ ఎవ్రీబాడీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: డివైన్ ఆత్మ. ఎంత మంది ఇక్కడ ఉన్నారంటే ఎంత ప్రేమతత్వం ఉంటుందో చెప్పండి.
1: ఇన్ దిస్ వాస్ట్ గ్యాదరింగ్ there is infinite love.
0: Government functions kada lorrylo techi ichchuntaru.
1: For any government function people are transported in lorry.
0: Idi prema, heart to heart, love to love.
1: But Bhagavan's connection is heart to heart, love to love.
0: Mana sambandham heart to heart, ade mana sambandham.
1: Bhagavan's connection with everyone here is heart to heart, love to love.
0: Na prema meedi, mee prema nadi.
1: Your love is Bhagavan.
0: I and you are one anetvanti tattvani pechukovali.
1: Bhagavan says Bhagavan and you are one.
0: మీరు కూడా భగవత్స్వరూపులే.
1: యు ఆర్ గాడ్.
0: మీరు మానవులు కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ
0: శారీరకంగా నీవు మానవులుగా భావిస్తున్నావు.
1: ఫిజికల్లీ యు ఆర్
0: హ్యూమన్. యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: యు ఆర్ నాట్ వన్.
0: యు ఆర్ త్రీ.
1: యు ఆర్ నాట్ వన్ బట్
0: త్రీ. ది వన్ యు థింక్ యు ఆర్ ఫిజికల్ బాడీ.
1: ద వన్ యు థింక్ యు ఆర్ ఇస్ ద ఫిజికల్ బాడీ.
0: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్ మెంటల్ బాడీ.
1: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్ ద మైండ్.
0: యు రియల్లీ ఆర్ దట్ ఇస్ ఆత్మ స్వరూపం.
1: ద వన్ యు రియల్లీ ఆర్ ఇస్ ఆత్మ.
0: ఆ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ దిస్ పాయింట్.
0: కనుక ఆత్మతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మనం ఏకత్వంగా నిలుస్తాము.
1: వెన్ వీ గ్రో ఇన్ స్పిరిట్ దేర్ బి యూనిటీ.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఇన్ని విధములైన తత్వం లోపల మనం ప్రేమ లేకపోతే మన జీవితమే వ్యర్థము.
1: అవర్ లైఫ్ ఈస్ జస్ట్ ఎ వేస్ట్.
0: మన తల్లిని ఏ విధంగా ప్రేమిస్తున్నామో, మన దేశం అనేటువంటి తల్లిని ఆ విధంగా మనం ప్రేమించాలి.
1: జస్ట్ యాజ్ యూ లవ్ యువర్ ఫిజికల్ మదర్, యూ షుడ్ లవ్ యువర్ మదర్ ల్యాండ్.
0: దీనిని రాముడు చెప్పాడు.
1: సేమ్ థింగ్
0: జనని జన్మభూమశ్చ స్వర్గాదిపు గరేసి, నా తల్లి అయినటువంటి యొక్క కౌసల్యాదేవి, నా పుట్టిన స్థానమైనటువంటి భారతదేశము నాకు స్వర్గంతో సమానం అన్నాడు.
1: రామా సెడ్ హిజ్ ఫిజికల్ బాడీ మదర్ కౌసల్య, హిజ్ మదర్ ల్యాండ్ భారత్ ఆర్ మోర్ దాన్ ది వెరీ హెవెన్.
0: కాబట్టి మీరందరూ కూడా రామస్వరూపులే.
1: సో యూఆర్ ఆల్ ది ఎంబాడిమెంట్స్ ఆఫ్ రామ.
0: దైవాంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా దైవాంశ స్వరూపులే.
1: యూఆర్ ఆల్ ది స్పార్క్స్ ఆఫ్ ద డివైన్ ఎటర్నల్.
0: మీరందరూ కూడా ఈ విధమైనటువంటి భావాన్ని పెంచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ సచ్ సార్ట్ ఆఫ్ సెంటిమెంట్.
0: నా పవిత్రమైన దేశం నా తల్లితో సమానం అనేటువంటి విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ హావ్ కన్విక్షన్ అండ్ ఫుల్ ఫెయిత్ దట్ దిస్ ఈనాటి
0: భారతీయ యువకులు ఈనాటి భారతీయ యువకులు చదువులు చదువుతున్నారు.
1: మెనీ యంగ్స్టర్స్ స్టడీ.
0: కానీ తల్లి సమానమైనటువంటి దేశంలో వదిలిపెట్టి విదేశాల్లో పోయి చేరిపోతున్నారు.
1: దే లీవ్ దేర్ హోమ్ కంట్రీ మదర్ ల్యాండ్ గో అబ్రాడ్.
0: ఎక్కడైనా ఉండు.
1: యూ గో ఎనీవేర్.
0: కానీ నీ మాతృభూమిని మర్చకూడదు.
1: నెవర్ ఫర్గెట్ యువర్ మదర్ ల్యాండ్.
0: ఇది నాది మాతృదేశము.
1: దిస్ మై మదర్ ల్యాండ్.
0: ఇది నా మీ ప్రియ మాతృభాష.
1: దిస్ మై మదర్ టంగ్.
0: ఇది నా మతమంచు.
1: దిస్ మై రిలీజియన్.
0: ఎడగొట్టి నుడువనేని బ్రతికిన పీనుగొక్కండి వస్తుంది.
1: ఇఫ్ వన్ డస్ నాట్ డిక్లేర్ సో హీ ఇస్ ఎ డెడ్ పర్సన్ కాప్.
0: కనుకనే మనం ఎక్కడైనా పోని మాతృదేశాన్ని మర్చకూడదు.
1: వేర్ ఎవర్ యూ గో యు ఆర్ యు ఆర్
0: మాతృదేశాన్ని సహాయం మనం చేయాలి.
1: యూ షుడ్ సర్వ్ యువర్ మదర్ ల్యాండ్.
0: మాతృదేశం యొక్క సేవను మనం సల్పాలి.
1: యూ షుడ్ ఆఫర్ సర్వీస్ టు యువర్ కంట్రీ.
0: భగవంతుని చేరడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద వే టు గాడ్?
0: లవ్ ఆల్ సర్వ్ ఆల్.
1: ఓన్లీ దిస్ లవ్ ఆల్
0: ది బెస్ట్ వే టు గాడ్.
1: దట్ ద బెస్ట్ వే టు గాడ్.
0: ఈ సర్వ్ ఆల్ లవ్ ఆల్.
1: లవ్ ఆల్ అండ్ సర్వ్ ఆల్.
0: ఈ రెండింటి యొక్క తత్వంలోనే మన జీవితం ఎంతైనా అభివృద్ధి పరచుకోవచ్చు.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ in between the two principles.
0: Kanuka manamu prema swaroopamuga mari
1: we should become embodiment
0: manamu
1: of love.
0: Kaadu manamu dehaniki manavattam ane peru vachindi.
1: Physically we are human.
0: Kaani manam manavulu kaadu.
1: We are not simply
0: prema swaroopalame.
1: We are embodiments of love.
0: Love is God, live in love.
1: Love is God, live in
0: aa,
1: love.
0: Prema lepane manam jeevithani vyaktam cheskovali.
1: In fact we should end our lives in love.
0: Divyatma swaroopulara,
1: embodiments of divinity.
0: Atma swaroopule kaani deha swaroopulu kaadu.
1: You are divine, not simple physical body.
0: Deha abhimanam pakkagretti atma abhimanam penchukondi.
1: Brush aside the physical body, develop in spirit.
0: Neevu sakshat bhagavantudave.
1: You are God.
0: Ikkada unnadu devudu, akkada unnadu ani neevu vetakanakkarledu.
1: You don't need to search for
0: Search of God అనేటువంటిది చాలా తప్పు.
1: And you should not consider God separate from
0: love, love, love, love.
1: Love is God, love.
0: కనుకనే ఆ లవ్ ను మనం ప్రయత్నించి పూర్వకంగా సాధించాలి.
1: సో వీ షుడ్ అచీవ్ దిస్ లవ్ యూనివర్సల్.
0: ఈ ప్రేమ లేకపోతే మనం ప్రతి ప్రయోజనం ఉండదు.
1: Without this love, life is useless.
0: ప్రేమ స్వరూపులారా, భారతీయులు చేసేటువంటిది ప్రేమతో ఎట్టి కార్యకారమైనా చేయొచ్చు.
1: The citizens of Bharat can achieve any mighty things with love.
0: కనుక సాధించలేనటువంటిది ఒక్కటి లేదు మానవునికి.
1: There is nothing that you can accomplish.
0: సాధించవచ్చును.
1: You can achieve.
0: ఒక్క ప్రేమ ఉంటుంటే చాలు.
1: Love is enough to achieve anything.
0: భారతదేశంలో ధనము తక్కువ లేదు. ధనము తక్కువ లేదు.
1: There is no shortage of money.
0: గుణములకు తక్కువ లేదు.
1: Nothing whatsoever.
0: బలములకు తక్కువ లేదు.
1: No shortage of strength.
0: శక్తి యొక్క బలం కూడా ఉన్నది.
1: We are physically strong.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను మన యొక్క సిరిని సంపదను కూడా సద్వినియోగం చేయాలి.
1: Therefore everyone should make proper use of their money.
0: కనుకనే భారీ తత్వాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to make the best possible use of all those things given by God.
0: మతి, స్థితి, గతి, సంపత్తి ఈ నాలుగింటిని కూడా ఒక జీవితానికి ఒక స్తంభముల వలె భావించాలి.
1: We should consider the four pillars of life. The mati, the mind, the sthiti, the position, gati, the destination, the sampati, the wealth of life.
0: అదియే మన యొక్క జీవితానికి నాలుగు స్తంభములు.
1: దీస్ ఆర్ ది ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లైఫ్.
0: ఇందులో ఏ పిల్లర్ లేకపోయినా జీవితం పాడైపోతుంది.
1: వితౌట్ ఎనీ పిల్లర్ ద లైఫ్ కెనాట్ స్టాండ్.
0: మతి ఉండాలి,
1: మైండ్
0: గతి ఉండాలి, స్థితి ఉండాలి, సంపత్తి ఉండాలి.
1: దేర్ షుడ్ బి ద మైండ్, ద పొజిషన్, ద వెల్త్ అండ్ డెస్టినేషన్.
0: అన్నింటి యొక్క ఏకత్వంలోనే మన జీవితం గడపాలి.
1: అండ్ వీ షుడ్ హార్మనైజ్ ఆల్ దీస్ అండ్ లీడ్ అవర్ లైఫ్.
0: అప్పుడే మన యొక్క జీవితము చాలా శాంతి ఏర్పడుతుంది.
1: దెన్ వీ విల్ బి పీస్ఫుల్.
0: ప్రపంచమంతా సైంటిస్ట్ చెప్తున్నారు.
1: The scientists say
0: ఎక్కడ చూసినా ఆటమే ఉంటుందని.
1: That there's atom everywhere.
0: కానీ వేదాంతం కూడా చెప్తుంది ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుందని.
1: The Vedanta also declares that there's divinity everywhere.
0: సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ, సర్వం కలివిదం బ్రహ్మ.
1: Vedanta says that there is God everywhere, divinity everywhere.
0: కానీ పేర్లు వేరువేరుగా ఉండాలి.
1: Names are different.
0: ఆటమ్ అంటున్నారు, వీళ్ళు బ్రహ్మ అంటున్నారు.
1: Scientists call it as an atom, spiritualists call it as
0: సర్వాంతర్యామి.
1: Atom is head of
0: బ్రహ్మకుడును సర్వాంతర్యామి.
1: And God is everywhere.
0: కనుకనే పేర్లను పట్టుకుని మనం ప్రాకులాడకూడదు.
1: It's only difference in nomenclature.
0: పట్టుకుని మనం జీవిస్తాము.
1: And we have to live properly.
0: ప్రేమతో జీవించినటువంటి వాడు పరమాత్మని యొక్క సన్నిధిని పెన్నిధిని అనుభవిస్తాడు.
1: The life of love will take you close to God.
0: కనుక మనం ఈనాడు ప్రేమను పెంచుకుని
1: we have to develop love today.
0: మన దేశంలో కూడా తగినటువంటి యొక్క గౌరవాన్ని పెంచుకుని
1: and we should increase the pristine glory of
0: manav jati ki satkitini sampadinchali.
1: And we should bring glory to humanity.
0: Desam yokka saubhagyame na bhagyanga bhavinchali.
1: We should consider welfare of the society is the welfare of the individual.
0: Desam yokka manchitanam na manchitananga ni visvasinchali.
1: Advancement of the country is your personal advancement.
0: Desam ye saubhagyam lekapothe neeku ekkada nunchi vastundi saubhagyam.
1: If the country doesn't prosper, how do you expect to grow?
0: Kanukane nee mottamodi desha saubhagyaniki paakladu.
1: First aspire for the advancement of this
0: country. Desam yokka saujanyani nee abhivruddhi parchuko.
1: Work for the welfare of this country.
0: Samata, mamata, ee rendinti yokka ekatvanni manam pratinchukovali.
1: We should unify these two principles, samata, the equality, and unity.
0: Kaani ee mamatane mana yokka mamata.
1: And this kind of attachment to the country is the true one.
0: Kanukane samatvamunu matavattamunu divyatvanni saubhratvanni manam avruddhi parchukovali.
1: So we should develop the principles of the integrity, the honesty, equality and fraternity.
0: Andaru kudunu brothers and sisters, brothers and sisters.
1: All are brothers and sisters.
0: Mothers veri veri kavachunu.
1: Mothers may be different.
0: Kaani mana yokka dehamulu anta okkate.
1: But the body is basically same.
0: Prema cheta manam andaru kudunu ekamainappudu prapanchamantha manam sadinchavachunu.
1: When we all join together in a spirit of love, we can achieve everything in this
0: life.
1: We should lead the life with
0: self-confidence.
1: Without self-confidence, it is useless life.
0: కనుకనే నీవు ఆత్మవిశ్వాసంతో జీవించు.
1: లెట్ అస్ లీడ్ అవర్ లైఫ్ విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: నీ ఆత్మవిశ్వాసం ఉండినప్పుడే అదే నీ యొక్క కాన్ఫిడెన్స్.
1: ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ట్రూ కాన్ఫిడెన్స్.
0: ఆ కాన్ఫిడెన్స్ మనం బలపరచుకోవాలి.
1: అండ్ వీ హావ్ టు స్ట్రెంగ్థెన్ ఇట్.
0: ఈ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనప్పుడు
1: వితౌట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్
0: భవనం కడుతున్నాము, దీనికి పునాదులు చాలా అవసరము.
1: ఇట్ అమౌంట్స్ టు కన్స్ట్రక్టింగ్ ద బిల్డింగ్.
0: సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పునాది.
1: Self confidence foundation.
0: Self satisfaction wall.
1: Self satisfaction the
0: wall. Self sacrifice roof.
1: Self sacrifice the roof.
0: Self realization life.
1: Self realization is life.
0: కాబట్టి self confidence పైనే self realization అనేటువంటిది బతికి ఉంటుంది.
1: Therefore the life of self realization depends on the foundation of self confidence.
0: Self confidence ఉన్నప్పుడే నిజమైన దైవం యొక్క విశ్వాసం ఉంటుంది.
1: Self confidence will help you to develop faith in God.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరు ఎంతో గొప్ప అదృష్టవంతుడు.
1: You are really very lucky.
0: మానవ జన్మ వ్యక్తి.
1: You have taken human life.
0: పవిత్రమైన జీవితాన్ని గడుపుకుంటూ
1: you lead a sacred life.
0: ఈ జీవితాన్ని సార్థకం గావించుకునే మార్గంలో మీరు ప్రవేశించాలి.
1: In fact you are trying making every effort to redeem your life.
0: ఇన్ని వేల మంది లోపల ప్రేమ తత్వమే ఒకటి పరిగించింది.
1: In fact there is love present in
0: దేశం ఎంత బాగుపడుతుంది.
1: The country will
0: మన బొంబాయి కూడా ఎంత అభివృద్ధికి వస్తుంది.
1: Everything will advance.
0: కనుకనే దేశంలో అన్నింటికంటే కూడా కడుపుతో సమానమైనటువంటి ఈ బొంబాయి యొక్క కీర్తిని మనం రక్షించాలి.
1: Therefore the stomach of Bharat Bombay has got to be maintained well.
0: ఇది యావత్ ప్రపంచమునకే మనం ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి.
1: We should be ideal to the rest of the world.
0: బొంబాయి దీనికి చాలా అవసరమైనటువంటిది.
1: It is very important.
0: దీన్ని పరిశుద్ధపరచాలి.
1: We should purify.
0: పేదలకంతా కూడా విద్యాభివృద్ధి చేయాలి.
1: వీ షుడ్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ ఫెసిలిటీ టు ద పూర్ అండ్ నీడీ.
0: ఈ దీనులకంతా కూడా ఆరోగ్యాన్ని అందించాలి.
1: వీ షుడ్ ప్రొవైడ్ మెడికల్ కేర్.
0: మనం సంపాదించినటువంటి ధనం అంతా కూడా సమాజానికి వినియోగించాలి.
1: ఆల్ ద మనీ వీ ఎర్న్ షుడ్ బి స్పెండ్ టు సర్వ్ అదర్స్.
0: కేవలం కూడబెట్టి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ యూజ్ ఆఫ్ అమాస్
0: వెల్త్? కడకు దొంగల కవును దొర్ల కవును.
1: వెన్ వన్స్ యు అమాస్ వెల్త్ to whom does it go?
0: కాదు కాదు, మనం సద్వినియోగం పరచాలి.
1: we should make proper use of it.
0: గాలి మనం తీసుకుంటున్నాము.
1: we breathing air.
0: తీసుకున్న గాలిని తిరిగి మరొక వైపున వదలకపోతే లంగ్స్ పాడైపోతుంది.
1: we inhale and exhale, otherwise lungs get spoiled.
0: మనం భుజిస్తున్నాము.
1: we eat.
0: భుజించిన అన్నాన్ని మరొక వైపున విసర్జించకపోతే మన కడుపు చెడిపోతుంది.
1: we eat and excrete, otherwise stomach would be upset.
0: అదే విధంగా మనం సంపాదించిన ధనాన్ని సద్వినియోగం పరచాలి.
1: likewise the money earned,
0: అప్పుడే healthy life, happy life అయిపోతుంది.
1: that guarantees healthy, happy life.
0: నీవు కూడబెట్టుకుంటూ కూర్చుంటుంటే విచారము, డిప్రెషన్, కన్ఫ్యూజన్ బయలుదేరుతుంది.
1: If you go on amassing wealth, it leads to depression.
0: ఈనాడు ముక్కాల భాగము 190 మంది డిప్రెషన్ లైఫ్ ని అనుభవిస్తున్నారు.
1: 90% of the people, they have depression.
0: కాదు, డిప్రెషన్ కు మనం అవసరం ఇవ్వకూడదు.
1: We should not use scope.
0: ఈ రోగాలకంతా మూల కారణము కేవలం ఒక మన యొక్క భావములే.
1: Our thoughts are responsible for this depression.
0: మన యొక్క భావములను పరిశుద్ధం చేసుకోవాలంటే,
1: if you want to purify your feelings,
0: disappointment yok reaction lekunda chuchukovali.
1: we should see that disappointment would not come out in the form of reaction.
0: kanukane manamu ee naadu lokamulo aarogyavantulu gaanu aanandavantulu gaanu aadarshavantulu gaanu jeevinchali.
1: so we should be healthy,
0: live long life, healthy life, happy life and ideal life.
1: we should lead a long life, healthy life, ideal life.
0: ఈ ఐడియల్ లైఫ్ కావాలి మనకి.
1: వీ నీడ్ ఐడియల్ లైఫ్.
0: ఏ 10 మందినైనా మనం మంచి మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: అట్లీస్ట్ వీ షుడ్ హెల్ప్ అదర్స్ టు ట్రెడ్ అలాంగ్ ద రైట్ పాత్.
0: కనుకనే మనము ఆదర్శమైనటువంటి మానవులుగా తయారు కావాలి.
1: వీ షుడ్ బి ఐడియల్ సిటిజన్స్.
0: ఈ ఆదర్శం లోపల బొంబాయి చాలా మస్ట్ ఫస్ట్ క్లాస్ తీసుకోవాలి.
1: బాంబే షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ బ్రింగింగ్ అప్ ఐడియల్ సిటిజన్స్.
0: ఏ విధంగా దానము ధర్మము చేస్తూ రావాలి.
1: బై అండర్ టేకింగ్ యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: అప్పుడే మనం ఐడియల్ లైఫ్ గా వస్తుంది.
1: దెన్ ఇట్ వుడ్ బి అన్ ఐడియల్ లైఫ్.
0: బొంబాయి కూడా పవిత్రంగా మారిపోతుంది.
1: ద హోల్ బాంబే విల్ బి సెక్రెట్.
0: మనకు దేశం పైన ఏమాత్రం కూడా విశ్వాసం ఉంటే ఈ విధమైనటువంటి తలపులు మనం రావాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ హావ్ గాట్ ఫెయిత్ ఇన్ గాడ్, యూ విల్ హావ్ దిస్ నోబుల్ ఐడియాస్.
0: కనుకని జీవితాన్ని సార్థకం చేసుకోండి.
1: అవర్ లైఫ్ షుడ్ బి ప్రాపర్ అండ్ సెక్రెట్.
0: ప్రేమ తత్వాన్ని పెంచుకోండి.
1: డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ లవ్.
0: ప్రేమనే ప్రధానమైనటువంటిది.
1: లవ్ ఇస్ ఇన్

0: ప్రేమ స్వరూపులారా, మీరందరూ శాంతి భద్రతతో జీవితాన్ని, సంతోషమైనటువంటి జీవితాన్ని గడపాలని ఆశీర్వదిస్తూ ఆనందిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: లివ్ లాంగ్ లైఫ్, హెల్తీ లైఫ్, హ్యాపీ లైఫ్ అండ్ పీస్ఫుల్ లైఫ్.
2: భగవాన్ బ్లెస్సెస్ యు ఆల్ టు లీడ్ ఎ లాంగ్, హెల్తీ, హ్యాపీ లైఫ్. సో సేయింగ్, హి బ్రింగ్స్ హిస్ డివైన్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: రేడియో సాయి నౌ ప్రెసెంట్స్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 28th ఆఫ్ జనవరి 1982 అట్ ముంబై.
1: ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన ఖండ ఖండాంతర ఖ్యాతినార్జించిన మహనీయులను గన్న మాతృభూమి

స్వాతంత్రమునుగన్న సమరభూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరతభూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరతభూమి యందు జననముంది. భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యతను.

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు, పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: మనుజుడు బాగుపడినప్పుడే దేశము బాగుపడుతుంది.
0: When the human beings can be well, the country will be well.
1: వ్యక్తి మారినప్పుడే సమాజం కూడాను మారుతుంది.
0: Only when the individual changes, the community will also change.
1: అయితే మానవుని యొక్క పరిణామము, ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలం తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకునవు.
0: Without a change in the mental attitudes, whatever changes may come about in this world, they are not going to produce lasting results.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంటుంది.
0: ఆఫ్టర్ ఎన్ ఇండివిజువల్ పాసెస్ అవే, హిస్ గుడ్నెస్ స్టిల్ రిమైన్స్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: బీ దట్ యాజ్ ఇట్ మే, ది గుడ్ క్వాలిటీ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్స్ లైఫ్ ఈస్ కౌంటెడ్ యాజ్ లివింగ్ యాజ్ ట్రూ లైఫ్.
1: అనేక మంది జగత్తునందు జ్ఞానమునకు మించిన బలము లేదని చెప్పుచుందురు.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu dhanamu kaani vidya kaani vijnanamu kaani balamu kaani nirattakamainatundi.
0: In the presence of such good quality, wealth, education or scientific knowledge, they are useless.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: దిస్ ఈస్ వై ఇన్ హ్యూమన్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ డివినిటీ, యూనిటీ అండ్ వన్నెస్ ఈస్ వెరీ ఎసెన్షియల్.
1: సామూహిక కృషినే మానవ అభివృద్ధికి మార్గము.
0: ఇట్ ఈస్ ది కంబైన్డ్ ఎఫర్ట్ టువర్డ్స్ ప్రోగ్రెస్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ప్రోగ్రెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్.
1: 70 కోట్ల భారతీయులు యందు ఒకరికొకరు ఐకమత్యము లేక, అన్యోన్యత లేక, సహనభావము లేక, ప్రేమతత్వము లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: Yenu a to hechinste a 2 avutundi.
0: If a is multiplied by a, it becomes a raised to the power of 2.
1: Adhe vidhamugane 70 kotla mandi bharatiyulu yendu okkokka bharatiyuniki madhyalo plus plus plus plus ani hechinchukuntu pote bharata desame kaaka యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను, అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if among the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వం నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు తిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: In human life today, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవయందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలే

0: ఉండేటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
1: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
0: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
1: What is evident to us as a living community is the country.
0: సమాజం యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమం ఇమిడి ఉంటున్నది.
1: Our own welfare is contained in the welfare of the community.
0: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యం. మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
1: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
0: మనకు ప్రత్యక్షముగా

0: మానవుని ప్రధాన కర్తవ్యం.
1: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
0: Upayoginchakunda poyinappudu oka yantramaina tuppu pattipothundi.
1: When it is not used, even a machine gets rusted.
0: Manavudu karmala nacharinchaka samaja sevalu cheyaka కేవలము సుఖముతో సోమ్మేరిపోతు వలె కూర్చోవచ్చు చేత వాడు కేవలము తుప్పుబట్టిన జీవుడనే చెప్పవచ్చు.
1: మ్యాన్ ఇఫ్ హీ డస్ నాట్ వర్క్, ఇఫ్ హీ డస్ నాట్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ, ఇఫ్ హీస్ లేజీ అండ్ సిట్స్ ఐడిల్, వీ కెన్ కంపేర్ హిమ్ టు ఎ రస్టెడ్ మెషిన్.
0: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
1: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
0: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
1: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
0: కేవలము లోడింగ్ అన్లోడింగ్ తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
1: ఈటింగ్ అండ్ లివింగ్, లోడింగ్ అండ్ అన్లోడింగ్, ఇఫ్ దట్ ఈస్ ఆల్ వాట్ వీ డూ, హ్యూమన్ లైఫ్ ఈజ్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ లైఫ్ లెస్.
0: లేక పరులను చూచి అసూయపడటము మానవత్వమా?
1: ఆన్ ది అదర్ హ్యాండ్, లుకింగ్ ఎట్ అదర్స్ ప్రాస్పెరిటీ టు ఫీల్ జెలస్, ఇజ్ ఇట్ హ్యూమన్?
0: లేక ఇతరులను చూచి దూషించటము ఇది మానవత్వమా?
1: Looking at other people and blaming them, is that human nature?
0: Swarthamu manavattama.
1: Is selfishness a human quality?
0: Ankaramu manavattama.
1: Is ego a human quality?
0: Krodhamu manavattama.
1: Is anger a human quality?
0: Kaadu kaadu. Ivi pashulakshanamulu.
1: These are animal quality.
0: Manavalakshanamulanaga karuna, sanubhuti, tyagamu. Ivi pavitramainatundi manavuni yokka gunamulu.
1: Human qualities, compassion and ability to help and kindness and forbearance, sacrifice, these are human qualities.
0: Kanukane manavattamlo undinatvanti yokka divyamainatvanti bhavamulanu ee naadu velivippu cheyataniki tagina prayatnam cheyali manavudu.
1: So in order to bring forth these divine qualities which are present in a human being, one should make every attempt.
0: Pavitramainatvanti hrudayatma swarupulara mukhyamuga జీవితం చాలా విలువైనటువంటిది.
1: Sacred devotees, importantly, life is a very valuable thing.
0: ఈ జీవితములకు ఆధారమైనటువంటిది ప్రాణము.
1: The basis for this life is the living force in us.
0: ఇది మరింత విలువైనటువంటిది.
1: This living force is even more valuable.
0: కానీ మన జీవితములో లక్ష్యమును సాధించే నిమిత్తమై అనేక విధములుగా కూడా జీవితమును త్యాగము చేయవలసి వస్తుంటుంది.
1: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
0: Kevalam okka danni sadinchinanta maatramana trupti pandeyatvanti oka swabhavam kaadu manavattamu.
1: Man's nature should not be one that he is satisfied by attaining just one.
0: Inka inno sadinchali anetvanti oka bhramti tone manavudu untadu.
1: Man usually has the ambition to attain more and more and more than he has actually attained.
0: Asantruptiye manaviki santrupti.
1: Dissatisfaction is man's satisfaction.
0: Kanuka ee manavattamlo manamu konni vidhamainatvanti tyagamu unnatvanti manamu abhivruddhi gavinchukovali.
1: In this human life we shall have to promote what we may call sacrifice.
0: Sekarinchetvanti swabhavame kaligineatvanti samudram kudanu attaduguna padi untuntadi.
1: The ocean, which has the nature of acquiring more and more, will always be at the lowest level.
0: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జిస్తూ ఉంటాయి.
1: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
0: కనుక మనలో త్యాగభావము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
1: ఇన్ దట్ కంపారిజన్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ వీ విల్ బి ఏబుల్ టు రైజ్ హై లైక్ ది క్లౌడ్.
0: పొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే, తన ఆనందమునకు మాత్రమే, తన యొక్క సౌఖ్యములకు మాత్రమే తాను పాటు పడకూడదు.
1: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్, హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
0: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
1: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ by him others will be benefited and others will be happy.
0: Manavuniki manavuniki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.

0: make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
1: కాని ఈనాడు మానవత్వంలో కృతజ్ఞత అనేటువంటిది మనకు కంటి కనిపించడం లేదు.
0: Today in human lives we do not find gratitude at all.
1: ఏ వ్యక్తి ద్వారా మనం ఆనందాన్ని అనుభవిస్తున్నామో, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాము.
0: By which individual we are having happiness, by which individual we are having satisfaction, we are ungrateful and we forget him.
1: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
0: Without having any gratitude is the quality of cruel animals.
1: క్రూర మృగములు నిరంతరం కూడాను చంచలత్వంతోనే ఉంటుంటాయి.
0: Cruel animals are always shaking and forgetting.
1: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుకకు తిరిగి చూస్తూ ఉంటాయి.
0: క్యాట్, మంకీ, చీతా, టైగర్, దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 feet.
1: కారణం ఏమి?
0: అండ్ లుక్ బ్యాక్. వాట్స్ ది రీజన్?
1: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కాని నిశ్చలత్వం అనేటువంటిది కాని శూన్యమైపోతుండాలి తమయందు.
0: బికాస్ ఇన్ సచ్ అనిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ, నైదర్ స్టెడ్ఫాస్ట్నెస్ నార్ బీయింగ్ స్టడీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ దెమ్.
1: కనుకనే ఈనాటి మానవత్వం కూడాను అనేక విధముల యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
0: దిస్ ఈస్ ద రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీఈస్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
1: శాంతి లేకపోవటం కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ పీస్?
1: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు కాని త్యాగం చేసేటువంటి దాని యందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
0: ద రీజన్ ఫర్ దిస్ ఈస్ హీస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ ఆల్ ది టైమ్ ఫర్ అక్వైరింగ్ థింగ్స్ అండ్ కీపింగ్ దెమ్ విత్ హిమ్. హీఈస్ నాట్ ట్రయింగ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వాట్ హీ హ్యాస్.
1: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పోయేటమేలో ఒక్క కాసైనా కూడాను తన వెంట రాదు.
0: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
1: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
0: On the day when he leaves this world, he does not take the wealth with him.
1: లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు.
0: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
1: విత్తమార్జన చేసి విర్రవీగుటే కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
0: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
1: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి.
0: Without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it and
1: kadaku dongalakittro doralakavunu.
0: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
1: Tene junti galiyava tiruvarulaku, tene yokka igalu అనేక పుష్పముల నుండి కూడా నువ్వు ప్రోగు చేసుకుంటూ వచ్చి తన తేనెను ఒక్క చోట ప్రోగు చేసి కట్టగడపటికి ఎవరో దానిని చంపిపోతుంటారు.
0: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
1: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటం.
0: ఇట్ ఈస్ నాట్
1: త్యాగము త్యాగము త్యాగము త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
0: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
1: Vishala bhavanni manamu vidrumbimpa chesukovali.
0: In sacrifice there lies immortality.
1: Nirantaramu jeevitamu sankuchitamu sankuchitamu sankuchitamulo manamu kullipooradu.
0: At all times we should not ruin our life in narrow mindedness. We should develop broad mindedness.
1: Kanukane manavattam anaga kevalamu pavitramainatunti yokka karuna సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
0: ది కరెక్ట్ అండ్ ట్రూ ఐస్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఆర్ ది టూ క్వాలిటీస్, ఫర్బేరెన్స్ అండ్ సాక్రిఫైస్.
1: నిజముగా ఇక్కడ భగవంతుడు ఎవరు?
0: ట్రూలీ హూ ఇస్ గాడ్ హియర్?
1: ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రకృతియే భగవంతుని యొక్క స్వరూపం.
0: what appears to us directly as creation, as nature, that is God.
1: ఈ ప్రకృతి అనేటువంటిది నిరంతరము నిర్విరామ కృషి చేత తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ త్యాగము గావిస్తూ ఉంటుంది.
0: This created world at all times doing its duty and fulfilling its duty is sacrificing at every moment.
1: ఒక్క చిన్న ఉదాహరణ.
0: There is a small example.
1: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
0: The earth is rotating round itself with a speed of 1000 miles per hour.
1: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుండాలి?
0: By rotating in that manner, who is being benefited?
1: రాత్రిం పగళ్ళు ఏర్పడుతుండాలి.
0: We get the night and day out of such rotation.
1: ఈ రాత్రిం పగలు చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
0: By the formation of the night and day, man is being benefited.
1: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
0: What a sacrificing work the earth is doing.
1: ఇంతే కాదు, తన చుట్టూ తాను తిరుగుతూ కూడాను గంటకు 66,000 మైళ్ళ వేగంతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంటాడు.
0: Not only this, in addition to revolving round itself, going round the sun with a speed of 66,000 miles per hour.
1: ఈ విధముగా తిరగటం చేత ఋతువులు ఏర్పడుతూ ఉన్నాయి.
0: By such motion of the earth, we are getting seasons.
1: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
0: By these seasons, we get rain.
1: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
0: Through the rain, we get our harvest.
1: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
0: Through our harvest, we feed ourselves.
1: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుండాలి.
0: The sacrifice that is being done by this earth,
1: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రమూ లేదు.
0: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
1: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను బుద్ధి పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
1: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
0: Having born in this creation, it's only when we can take the lesson of sacrifice from Mother Earth and put it into practice in our life will become
1: kaani ee naadu cheppadam krishna arpanam krishna arpanam.
0: But today we say in words that we are giving offering to Krishna.
1: Anubhavinchadam krishna arpanam krishna arpanam.
0: In practice we simply feed ourselves.
1: Mana cricket player Merchant cheppadu chakkaga joke chesadu.
0: Our cricket player Merchant said in a very nice joke.
1: Devalayamuku poyinappudu kudanu kudu cheyi parsu paina edam cheyi tana biddalnu ettukovadu.
0: Even
1: nirantaram kudanu dhana chinta dhana chinta dhana chinta dhana chinta.
0: Even when you enter
1: daivam daggariki poyi kudanu dhana chintatone manam jeevitanni vyartham chestunnam.
0: We are always thinking of money. Even in the presence of God we are always thinking of money, putting the hand on the purse, one hand on the purse and the other hand with your children.
1: ధనం కావాలి.
0: We want money.
1: కానీ ఎంత వరకు అంత అవసరం.
0: But to the extent to which it is essential.
1: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
0: Too much wealth is going to ruin your mind.
1: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
0: The main reason for ego in human life today is wealth.
1: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
0: This ego and pride are taking the form of animal
1: humble, humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
0: Humility and obedience are important qualities for man.
1: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
0: Humility and obedience are not to be found anywhere today.
1: తండ్రిని చూస్తే కుమారునికి వినయం లేదు.
0: When he looks at his father, the son is not humble.
1: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
0: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
1: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేటువంటి దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
0: At all times in the field of lack of peace, lives are being wasted.
1: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయును గనక తత్తరముందడి మానసంబా.
0: In this ocean of life where there is no essence, యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబిలిటీ.
1: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొంతువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నిన్ను అంచగా వచ్చిడినావా కాంతరే.
0: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ కమ్ టు యువర్ హెల్ప్ అండ్ విల్ పుట్ యూ ఇన్ ది డైరెక్ట్.
1: సర్వుల యందు కూడా దైవత్వం ఉంటుండాలి.
0: డివినిటీ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ పీపుల్.
1: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
0: రికగ్నైజింగ్ సచ్ ట్రూత్ వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్.
1: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
0: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ భగవద్గీత.
1: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
0: ఇన్ ది భగవద్గీత ఇట్ హెస్ బిన్ సెడ్ ఐ ఆమ్ ది సీడ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
1: ఒక్క విత్తనము, ఒక్క మామిడి విత్తనము భూమిలో పాతినాము.
0: వన్ సీడ్, వన్ మ్యాంగో సీడ్ వీ పుట్ ఇట్ ఇన్ ది ఎర్త్.
1: ఒక 10 సంవత్సరములకు పెద్ద వృక్షమైంది.
0: ఆఫ్టర్ 10 ఇయర్స్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ.
1: కొన్ని 100 కాయలు అందులో కాచాయి.
0: దేర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆన్ దట్ ట్రీ.
1: అన్ని కాయలు కోసి పండించాము.
0: వీ కట్ ఆల్ ది ఫ్రూట్ ఫ్రమ్ ది ట్రీ అండ్ మేక్ ఇట్ రైప్.
1: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
0: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
1: పాతినది ఒకే విత్తనము.
0: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
1: కానీ ఇన్ని ఫలములలో ఇన్ని ఇత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
0: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్.
1: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనము నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
1: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
0: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
1: ఒక్కొక్క మానవత్వంలో కూడా దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
0: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
1: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు.
0: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
1: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు.
0: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
1: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
0: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్ వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్.
1: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని.
0: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
1: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
1: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో.
0: దేర్ ఆర్ మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది బలవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
1: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు.
0: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
1: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
0: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ది రీజన్?
1: నడతలో ఉండినటువంటి దోషమే.
0: It is the blemish that is present in their conduct. And
1: vaadu manavudiga pravartinchadam ledu.
0: He is not conducting himself as a human being.
1: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
0: He thinks he is wealthy and he has his eyes.
1: Nenu vidyavantunni kada ani cheppani ahankaramtho pravartistunnadu.
0: He feels he is an educated man and is proud.
1: నేను బలవంతుణ్ణి కదా అని చెప్పిన తన బలం పైననే పశుబలాన్ని ఉపయోగపెడుతున్నాడు.
0: He feels he is physically strong and behaves like an animal.
1: ఇవన్నీ ఎంత కాలం?
0: How long will they last?
1: Even passing clouds.
0: These are all passing clouds.
1: కదిలిపోయే మేఘములే.
0: These are moving clouds.
1: స్థిరమైనటువంటివి కాదు.
0: They are not stationary.
1: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికంతా వచ్చి స్వామి స్వామి స్వామి ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్.
0: This is why millions of people come to me and say స్వామి స్వామి ఐ వాంట్ పీస్.
1: నేను చెప్తుంటాను నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
0: I tell them in your question lies the answer to your question.
1: ఇక్కడ ఐ వాంట్ పీస్ ఎన్ని ఉన్నాయి? 3 పదములు ఉంటున్నాయి.
0: There are 3 words here. I want peace.
1: I want peace. 3 పదములు.
0: There are 3 words. I want peace.
1: I ego.
0: I is the ego.
1: Want desire.
0: Want is the desire.
1: ఈ రెండింటిని తుంచి వేస్తే పీస్ నిలుస్తుంది.
0: Remove the ego and the desire, peace will remain.
1: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడి నుంచి ఎంత పీసెస్ పీసెస్.
0: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
1: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
0: వాట్ ఈస్ రిక్వైర్డ్ అండ్ ఇస్ ఎసెన్షియల్ ఈస్ నీడెడ్ బై మ్యాన్.
1: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింది.
0: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
0: One who has human qualities in him alone is entitled to understand divinity.
1: Mankind alone can think about God.
0: Mankind alone can think of God.
1: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కాని దైవం తెలియదు.
0: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
1: కనుకనే ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
0: Today in human life, what is needed is love.
1: సహనము కావాలి.
0: Forbearance is needed.
1: సానుభూతి ఉండాలి.
0: Understanding is needed.
1: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపడాలి.
0: A man in trouble should create compassion in
1: ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
0: Today kindness and compassion for the suffering is not present.
1: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
0: In your direct presence, if there is one who is suffering in many ways, we simply get
1: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో.
0: What will be your future?
1: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
0: When we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
1: ప్రతి ఒక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
0: For every action there is a reaction.
1: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
0: For every sound there is a resound.
1: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
0: For every work there is a result.
1: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
0: ప్రేమ స్వరూపస్, యు మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
1: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
0: యు మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
1: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
0: బట్ యు కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
1: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
0: Whatever you do, whatever you experience and whatever you say, you can
1: దీనినే భగవద్గీత యందు కర్మ ఫలము అన్నారు.
0: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
1: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక యాస్తిక ఆస్తిక ఆస్తిక నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
0: It is inevitable that the result of your own work should be experienced whether you are a believer or a non-believer or a believing non-believer.
1: Oka chinna udaharanam.
0: There is one small example.
1: Oka addamu mundu poyi neevu chakkaga namaskarinchu nagumukamto.
0: You go in front of a mirror and say namaskar with a smiling face.
1: Ee namaskaram evariki vastundi? Addamu nunchi tirigi neeke vastundali.
0: Who will get this namaskar? The mirror will give it back to you.
1: లేక అద్దము ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్ గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
1: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
0: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
1: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
0: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
1: ఈ ప్రకృతి అనేటువంటి అద్దము ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుండాలి. తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
0: In front of this mirror of creation, the kind of work you do will
1: ఏడు కాకపోయినా రేపైనా, రేపు కాకపోయినా ఇంకా 10 సంవత్సరాలకైనా ఇవి తప్పినది కాదు.
0: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
1: కనుకనే మనము ఈ యొక్క వర్తమానమునందు be good, do good and see good. This is the way to.
0: So at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
1: ఈ విధమైనటువంటి కర్మల్లో మనం ఒక విశ్వాసాన్ని బలపరుచుకోవాలి.
0: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
0: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
1: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
0: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
1: ఒక గడియారం టైం పీస్ ఉంటుంటుంది.
0: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
1: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్లలు నడుస్తూ ఉంటుంది.
0: In this clock, the hand will be moving all the time, producing the sound.
1: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఈ గడియారం ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
0: If anyone asks a question, has this clock got any rest? We say no, the clock has no rest.
1: చాలా పొరపాటు.
0: This is very wrong.
1: నిరంతరము నిర్విరామ కృషి చే ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
0: ది టైమ్ విచ్ దిస్ క్లాక్ స్పెండ్స్ ఇన్ డూయింగ్ వర్క్ ఈజ్ ఆల్సో ది టైమ్ ఫర్ విచ్ ఇట్ హ్యాస్ రెస్ట్.
1: ఎట్లా?
0: హౌ ఈస్ దిస్ పాసిబుల్?
1: టిక్ టిక్ టిక్ టిక్, రెండు టిక్కులకు మధ్యలో ఒక విశ్రాంతి కాలం ఉంటుండాలి.
0: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
1: Oka tick, ee tick anetundi daniki aa vishranthi chalada?
0: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
1: Ade daniki vishranthi.
0: That is its rest.
1: Ade vidhamugane, manam paraloku chesetundi oka upakaram anetundi karmale manaku vishranthi.
0: In the same manner, the good work that we do to help others is our rest.
1: Ide nijamaina samaja seva.
0: This is true service to the community.
1: ఈ సమాజ సేవను ఈనాడు కోల్పోవటం చేతనే సరియైనటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
0: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
1: ఉత్తమ భావములచే,
0: with great ideas,
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క గుణములచే,
0: with exemplary qualities,
1: ప్రవర్తించేటువంటి మానవుడు ఈనాడు కరువైపోయాడు.
0: Man who conducts himself in that manner is very rare today.
1: 10 manditho koodi aacharinchinatundi panulu endi manaku aanandam labhistundali.
0: We get our happiness in the work that
1: we do. Kashtamunu marchipothunnam.
0: We forget our troubles.
1: Deeniki chinna udaharanam.
0: There is an example for this.
1: Oka nadi odduna leka samudrapu odduna manam oka 5 mailu walk chesamu.
0: On the bank of a river or on a seashore we walk 5 miles.
1: Ontariga manam 5 mailu prayanam chesinappudu kaala noppulu vastayi. చాలా విసుగు చేస్తుంది.
0: When we walk 5 miles alone, our legs will begin to pain and we get tired.
1: అదే 5 మైళ్ళు, అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
0: The same 5 miles with the same legs you walk with 10 other people in company.
1: కాళ్ళు నొప్పి రాదు.
0: You won't get your legs in pain.
1: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
0: With happiness you forget the trouble.
1: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ యందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతాం.
0: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 other people.
1: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
0: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
1: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నం.
0: Where there is injustice, where there is untruth, and where there is harm, man takes to that path very easily.
1: Enni manchi maatalu manam vinatam ledu.
0: Are we not hearing many good words?
1: Ivanni manam anukaranalo pettunnama?
0: Are we putting them into practice?
1: Edaina oka chedda maata vintime aa dani nammutam.
0: The moment we hear something bad, we immediately believe it.
1: Deeniki kaaranam emiti?
0: The reason for this.
1: Neevu parama chedda vaadu ganaka nee chedda maatanu neevu anusaristunnavu.
0: The reason is you are very bad person and so you follow that.
1: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
0: ఇఫ్ దేర్ ఇస్ గుడ్ ఇన్ అస్ వీ విల్ ఫాలో గుడ్ అట్ వన్స్.
1: ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్.
1: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
0: వీ పుట్ ఎ సీడ్ ఇన్ ది ఎర్త్.
1: దానికి నీరు ఎరువు వేశాము.
0: వీ గివ్ ఇట్ మెన్యూర్.
1: నీరు పోసాము.
0: వీ గివ్ వాటర్.
1: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
0: వీ ఆల్సో గివ్ ఇట్ సఫిషియెంట్
1: బ్రీత్. అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
0: ఇస్ దట్ సీడ్ చేంజింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ది ఎర్త్?
1: లేక గాలిగా మారుతుండదా?
0: ఆర్ ఇస్ ఇట్ చేంజింగ్ ఇంటూ బ్రీజ్?
1: లేక నీరుగా మారుతుండదా?
0: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ వాటర్?
1: లేక ఎరువుగా మారుతుండదా?
0: ఆర్ ఇస్ ఇట్ బికమింగ్ మెన్యూర్?
1: లేదు లేదు.
0: నో,
1: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకుంటుంది.
0: ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది ఎసెన్స్.
1: మట్టిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది.
0: ఇట్ ఇస్ టేకింగ్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది వాటర్.
1: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
0: ఇట్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఫ్రమ్ ది మెన్యూర్.
1: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
0: ఇట్ టేక్స్ ది లైఫ్.
1: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
0: ఇట్ ప్రమోట్స్ ఇట్స్ ఓన్ నేచురల్ క్వాలిటీ.
1: అదే విధంగా మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బానిస కాకూడదు.
0: ఇన్ ది సేమ్ మేనర్ వాట్ ఎవర్ కంపెనీ యూ మే గో, యూ షుడ్ అబ్సార్బ్ ది గుడ్ ఇన్ దట్ కంపెనీ అండ్ ప్రమోట్ విత్ ది హెల్ప్ ఆఫ్ దట్ గుడ్ వాట్ ఈజ్ ఇన్ యు.
1: ఈనాడు అనుకరణ అనుకరణ అనుకరణ, వాడిని చూసి వీడు, వీడిని చూసి వాడు.
0: Today, imitation, imitation. Looking at another man, he imitates. Looking at a third man, he
1: imitates.
0: If someone else has got a beard, you also want to grow a beard. If another person is wearing bell bottoms, you also want to wear bell
1: bottoms.
0: If another person has sideburns, you also want to have sideburns. What weakness, what cowardice.
1: ఇది ఆ మానవత్వం యొక్క లక్షణాలు.
0: ఇస్ దిస్ ది క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్?
1: నీ స్వభావాన్ని నీవు పెంచుకో.
0: ప్రమోట్ యువర్ ఓన్ నేచర్.
1: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
1: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
0: యు బ్రాడన్ యువర్ సర్కిల్.
1: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
0: హావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
1: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
0: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
1: Parama

0: ఫర్బేరెన్స్ ఈజ్ అవర్ బ్యూటీ ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్.
1: వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu mana desa neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ అట్ ఇట్ విత్
1: యువర్ ఓన్. నీ చెవులతో విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఈస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైన బలహీనతని.
0: దిస్ ఈస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్ సెల్ఫ్.
1: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఈజ్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావములో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దుర్హంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలము స్వార్థపరుడు.
0: A selfish person.
1: క్రింద చూపులో ఉంటాడు.
0: Will always be looking down.
1: ఎప్పుడు చీకటే వాడికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వాడికి గులాబీ పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఈస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాలి అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఈస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడు ఏమంటాడు? అర్థము ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the water.
1: ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: దిస్ క్వాలిటీ ఆఫ్ సెల్ఫిష్నెస్ షుడ్ నాట్ బి టోటల్లీ ప్రెసెంట్ ఇన్ మ్యాన్. ఇట్ మే బి ప్రెసెంట్ టు సమ్ ఎక్స్టెంట్.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live. My family wants to live. My relation should be well.
1: Nenu tinali, nenu undali, inta varaku undachu.
0: I should eat, I should live. To that extent it is tolerable.
1: Kaani miti meerinatvanti aasakapothe ee swartham kodanu pedamargam padutundi.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: Oka pashuvu leka oka mrugamulakaina kodanu oka season oka reason untundali.
0: An animal or a cattle has got some reason and some season.
1: Kaani manishiki ee naadu no reason, no season.
0: But man today has no reason, has no season.
1: Ekkada undi mankind?
0: Where is mankind?
1: Manavattam, manavattam, manavattam antuntaru manam. Ekkada manavattam kanapadutundadi?
0: We talk of human nature. Human nature, where is human nature? Where do we find human
1: nature? Human nature antaru gani edi human nature ani kodanu vaallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: దానిని మనం అర్థం చేసుకోవటం కంటే నడిచి చూపించటం చాలా అవసరం.
0: బెటర్ దాన్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ఇట్, ఇట్ ఈస్ బెటర్ టు షో ఇట్ ఇన్ ప్రాక్టీస్.
1: మనలో ఉండినటువంటి యొక్క దివ్యత్వం, జంతువునాం నరజన్మ దుర్లభం.
0: ఆఫ్ ఆల్ ది అనిమల్స్ దట్ ఆర్ బోర్న్, టు బి బోర్న్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈస్ ది మోస్ట్.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు,
0: మ్యాన్ ఈస్ అక్వైరింగ్ సో మచ్,
1: ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానంతో నిండి ఉంటున్నాడు,
0: ఈస్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: బట్ హీఈస్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ వర్స్ దెన్ అన్ యానిమల్.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కానీ గుణంలో మానవత్వం లేదు.
0: ఫామ్ ఈస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, బట్ క్వాలిటీస్ ఆర్ నాట్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ, మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: So, Sai Sankalpa today is to establish educational institutions and promote what are called human qualities in that education.
1: Kevalam kontamandi kavi viruddhanga kanipistuntai.
0: For some people, they appear as if they are contradictory.
1: Karanam tana yokka background aa yokka paristhithilo pravitti.
0: The reason for this is his own background has taken such a path.
1: Manchi kuda variki cheddaga kanipistuntadi.
0: To them, good also appears as if it is bad.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్, ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: వీ హ్యావ్ టు గివ్ సమ్ హార్ష్
1: పదార్థములకు తగినటువంటి ప్రయోగము ఆచరించాలి.
0: వీ విల్ హ్యావ్ టు అప్లై వాట్ ఈస్ సూటబుల్ టు ది మ్యాటర్.
1: వెన్నను వ్రేలితో కొడితే తునుగుతుంది.
0: బటర్ కెన్ బి బ్రోకెన్ విత్ యువర్ ఫింగర్.
1: కానీ ఇనుమును సుత్తితోనే కొట్టాలి.
0: But an iron has to be beaten with a hammer to break.
1: Kanukani kramashiksha tappipoyinappudu deeniki oka vidhamainatuvanti oka cherya teesukovalsostundi.
0: So if one transgresses discipline, we have to take some action.
1: Satya Sai samasthalu yendu discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion.
1: Deni paina devotion?
0: Devotion on what?
1: Nee duty paina devotion.
0: Devotion on your duty.
1: Nee duty paina discipline.
0: Discipline on your duty.
1: కానీ డ్యూటీనే లేకపోతే డివోషన్ ఎక్కడొచ్చింది?
0: బట్ ఇఫ్ దేర్ ఇస్ నో డ్యూటీ ఇట్ సెల్ఫ్, దేర్ ఇస్ ఓన్లీ
1: డీప్ ఓషన్.
0: ఇట్స్ ఓన్లీ ఎ డీప్ ఓషన్.
1: మనం డివైన్ డివైన్ డివైన్ డివైన్ అంటున్నాం. ఎక్కడ డివైన్? చెప్పేదంత డివైన్ డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్, వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూ సిట్.
1: ఇది ఆ నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది ఆ మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్?
1: కాదు కాదు కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ అట్
1: ఎల్డర్స్. చిక్కులేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హూ ఆర్
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హూ ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హూ ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వి షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకూడను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: Simply to feed themselves and have
1: pleasure. Chepedi virakti.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్
1: కాదు కాదు కాదు
0: నో మనం
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
1: దీనినే వేదాంతము మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం
0: ఇఫ్ యువర్ థాట్ ఈస్ డిఫరెంట్ ఇఫ్ యువర్ వర్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఇఫ్ యువర్ యాక్షన్ ఈస్ స్టిల్ డిఫరెంట్ యు ఆర్ కాల్డ్ దురాత్మన
1: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ పరిస్థితుల్లోనే ఉంటుంది
0: టుడే ది హోల్ వరల్డ్ ఈస్ ఇన్ దిస్ సిచ్యువేషన్
1: దివ్యాత్మ స్వరూపులారా కనుక ఈ సత్యాన్ని మీరు గుర్తించి మానవత్వంలో ఉండేటువంటి యొక్క ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోండి
0: దివ్యాత్మ స్వరూప రికగ్నైజింగ్ దిస్ ట్రూత్ అండర్స్టాండ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్ దట్ ఇస్
1: దివ్యత్వాన్ని కూడా కొంతవరకు మీరు అర్థం చేసుకోండి
0: టు సమ్ ఎక్స్టెంట్ అండర్స్టాండ్ డివినిటీ
1: కేవలము నేను నీవు మానవుడు మానవుడిగా బ్రతుకు చాలు
0: యు జస్ట్ లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఈస్ ఎనఫ్
1: నీవు మానవత్వం నుంచి దిగజారనక్కర్లేదు
0: డూ నాట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ది పొజిషన్ ఆఫ్ బీయింగ్ ఎ హ్యూమన్ బీయింగ్
1: మన నడవడికల లోపల మన పవిత్రతను నిరూపించాలి
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ సీక్రెట్నెస్ ఇన్ అవర్ కాండక్ట్
1: కేవలం మాటలతో చెప్పి ప్రయోజనం లేదు
0: నో యూస్ సింప్లీ అటరింగ్
1: ఈనాడు ప్రపంచం అంతా మాటల్లో హీరోస్ క్రియల్లో జీరోస్
0: ది హోల్ వరల్డ్ టుడే ఆర్ హీరోస్ ఇన్ దర్ వర్డ్స్ బట్ ఇన్ యాక్షన్ దే ఆర్ జీరోస్
1: ఈనాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి
0: టుడే వీ షుడ్ బికమ్ హీరోస్ ఇన్ అవర్ యాక్షన్
1: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చెయ్యడు
0: వన్ హూ సింప్లీ స్పీక్స్ డస్ నాట్ వర్క్
1: పని చేసేటువంటి వాడు మాట్లాడే టైం ఏమి ఉండదు
0: వన్ హూ వర్క్స్ హ్యాస్ నో టైమ్ టు స్పీక్
1: కనుకని ఈనాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుముగట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పని చేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: If we work so hard that our bones will get sharpened, then we can eat so much, so well that our teeth
1: will grind. Bhagavantudu rendu chetulu andichadu.
0: God has given us two hands.
1: Rendu chetulu matram mudichukoni naaku potta nindali ante ekkadi nunchi vastundi.
0: Holding both your hands and keeping them idle. If
1: rendu chetulato neevu baaga pani chesthe okka potta nindada.
0: If you work well with two hands, can you not feed one stomach?
1: Neevu pani cheyatam ledu kabatte potta nindatam ledu.
0: Since you are not doing the work, you are...
1: ఈనాడు లోకములో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు.
0: Today, people who do not work are many in the world.
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు.
0: Those who want to fill their stomachs are many.
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది.
0: This is the reason why economically the country is going down.
1: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పని చేయడానికి ప్రయత్నించాలి.
0: Every human being should work hard.
1: ఆ విధమైన యొక్క చెమటాచి మనం పని చేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్ ఫర్ ఈచ్ పర్సన్
1: సత్యసాయి సంస్థలు వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈస్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్టంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
1: నీవు విచారణాశక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్డ్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్
1: దయా ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటుదాయి
0: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man
1: anyayamu akramamu swarthamu ahankaramu asuya ivanni kudunu lobhi yokka lakshanalu
0: injustice causing hurt to others ego and pride these are the qualities of a greedy person
1: parulanu eppudu kudunu manam nindinchakoodadu idi maha paapam
0: we should never blame others this is the greatest sin
1: neelo unnatundi durgunalu neevu chakkadidduko
0: You correct the bad qualities which are present in you.
1: నీనుండుకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
1: నీ యొక్క దుర్గుణాలను నీవు తక్క చేసుకొని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధి పరచుకో.
0: Correct your bad qualities and promote your good qualities.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
0: Then human nature in you can prosper.
1: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థల్లో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షం నందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి ఉంది.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దెర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: వీ విల్ హావ్ టు రిమూవ్ ది స్కిన్ ఆఫ్ డిజైర్.
1: కొంత లోపలికి పోతానే అక్కడ అసూయ, అహంకారము, కోరిక అనేటువంటి కొన్ని విధమైన విత్తనాలు కూడా ఉంటాయి.
0: వెన్ వీ గో ఇన్సైడ్ ది ఫ్రూట్ దేర్ వీ ఫైండ్ jealousy and ego in the form of seed.
1: ఈ పైన ఉన్నటువంటి డిజైర్ అనేటువంటి చర్మమును లోపల ఉన్నటువంటి జలసి అహంకారం అనేటువంటి ఒక విత్తనాన్ని తీసివేస్తుగా ఆ రసాన్ని ఆనందంగా గ్రోలు.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: దీనిని ఉపనిషత్తునందు రసోవై సహాన్.
0: It's only then that you can enjoy the rasa, the juice in it. This has been called in the Upanishads రసోవైసహ.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: వెన్ యూ కెన్ ఎంజాయ్ దిస్ రస దిస్ జ్యూస్ దెన్ హ్యూమన్ నేచర్ కెన్ బి ప్రమోటెడ్ టు ఎనీ ఎక్స్టెంట్ ఇన్ అస్.
1: దివ్యాత్మ స్వరూపులారా, దేశంలో అనేక విధములైనటువంటి అశాంతులకు, అక్రమాలకు, అన్యాయములకు గురి అయినటువంటి ఈ సమయం నందు భక్తులైనటువంటి వారు, త్యాగులైనటువంటి వారు, మానవత్వాన్ని కలిగినటువంటి వారు ఈ దివ్య భావములను చూచుకొని అర్థము చేసుకుని చక్కగా ప్రవర్తించి అతి శీఘ్ర కాలమునందే భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ will be able to remove these things and experience.
1: ఎప్పుడు మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్. వై వైల్ వీఆర్ యంగ్,
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ కమ్ టు యూ అండ్ సే కమ్ అలాంగ్ యువర్ టైమ్ ఇస్ ఓవర్ కమ్, అండ్ వెన్ ది డ్రాగ్ యు
1: బంధువులు దబ దబ బయట పెట్టుడి నీకు లాభము లేదని చెప్పు వేళ.
0: వెన్ యువర్ రిలేషన్స్ సే దట్ దేర్ ఇస్ నో ఫర్దర్ యూస్, దిస్ మ్యాన్ ఇస్ గోయింగ్ టు డై, పుట్ హిమ్ అవుట్ సైడ్ ది హౌస్.
1: బిడ్డలు లబ లబ ఎట్టు వేళ.
0: వెన్ యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ క్రై లౌడ్లీ.
1: అప్పుడు నీవు తరమా హరినామము నోటను బల్కయీధరం.
0: దెన్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు అటర్ ది నేమ్ ఆఫ్ హరి?
1: నో, సరి అయినటువంటిది కాదు. శారీరకంగా, మానసికంగా అన్ని విధములైనటువంటి దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈజ్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈజ్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
1: మన ఇంద్రియాలు నిగ్రహపరచుకోవాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
1: మన యొక్క శక్తినంతా కూడా సమాజ సేవలో దారబోయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవల యందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దాన్ని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీఫ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈజ్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోట్.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
1: అనేకత్వంగా ఉండేటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: వాట్ వీ సీ ఇన్ డైవర్సిటీ విల్ ఫీల్ ఇట్ యాజ్ యూనిటీ వన్.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఈస్ ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: వీ షుడ్ నాట్ డైవర్సిఫై అండ్ మేక్ వన్ థింగ్ ఇన్ టు సో మెనీ పీసెస్.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సఖ్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యు విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ అండ్ ఐఎమ్ బ్లెస్సింగ్ యూ అండ్ ఐఎమ్ బ్రింగింగ్ దిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
1: ప్రేమ ముదిత మనసే కహు.

0: ఓన్లీ టు హ్యావ్ ప్యూర్ ఫీలింగ్ విమల భావ వుడ్ అమౌంట్ టు హ్యావింగ్ ఎడ్యుకేషన్. టు హ్యావ్ గుడ్ క్వాలిటీస్ వుడ్ కాన్స్టిట్యూట్ బీయింగ్ ఎడ్యుకేటెడ్. హ్యావింగ్ ఈక్వాలిటీ అండ్ ఈక్వానిమిటీ వుడ్ అమౌంట్ టు బీయింగ్ సింపుల్. దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ ట్రూత్ విచ్ సాయి టెల్స్ యూ.
1: కట్టెలందునని పులు కలిగినట్లు
0: ఓన్లీ టు హ్యావ్ ప్యూర్ ఫీలింగ్ విమల భావ వుడ్ అమౌంట్ టు హ్యావింగ్ ఎడ్యుకేషన్.

0: సాయి టెల్స్ యూ.
1: కట్టెలందునని పులు కలిగినట్లు, కట్టెలందునని పులు కలిగినట్లు, తిలలయందున తైలంబు వెలయునట్లు.

0: Just as fire is hidden in the firewood, just as oil is found in the tills, so also Sri Atma is all pervasive, found everywhere and in everything. Do not forget this good word.
1: Vidyarthulara.
0: Dear students.
1: Vidyarthinilara.
0: Dear students, men and women.
1: Enni vidyalu chadiviyu? Entati padavulu nerinappatikini? Enni bhoga bhagyamulu anubhavinchinappatikini? మానవతా విలువ ఒకటి లేకపోయినా ఇవన్నీ ఎనుగుడు నిర్ప్రయోజనము.
0: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు మే హ్యావ్, వాట్ ఎవర్ అథారిటీ అండ్ పవర్ యు మే ఎంజాయ్, వాట్ ఎవర్ లగ్జురీస్ అండ్ కంఫర్ట్స్ యు మే ఎంజాయ్, ఇఫ్ యు డు నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్, ఆల్ దిస్ వుడ్ బి ఎ వేస్ట్.
1: జీవితంలో వివిధ పరిధుల మధ్య సామరస్యము సమన్వయము ఉండినప్పుడే జీవితం అర్థవంతమవుతుంది.
0: Only when you have harmony and understanding in life, life becomes meaningful.
1: జీవితములో నిత్య సత్యములుగా ప్రకాశించే ప్రాచీన సాంప్రదాయములను సంస్కృతిని నేటి కాలానుగుణ్యంగా సమన్వయం చేసుకుని సంరక్షించుటే ఇది ప్రధానమైన విద్య.
0: The most important part of education is to enjoy in daily life those infinite values and traditions which have come about and the great culture which have enjoyed.
1: ఇలాంటి పవిత్రమైనా నిత్య సత్యమైనటువంటి భావములు ఈనాడు విద్యార్థులు ఎందు లోపించటం చేతనే విద్యార్థుల హృదయము మలినమై అశాంతి అయి అసంతృప్తికి గురి అయి కేవలము అస్తవ్యస్తమైన జీవితంగా గడుపుతున్నారు.
0: As such great sacred qualities are lacking in the hearts of students, today students are filled with hearts which are full of bad ideas, dirt, and therefore they are suffering confusion, conflicts and many difficulties in life.
1: Nirantaramu vidyarthulu yokka bhavamulu durbhavamula chetanu duralochana chetanu duskarmala chetanu nindi nimidukritamai untunnadi.
0: Today students' feelings are full of the thoughts, the feelings and their deeds, all of them are bad and evil.
1: దీనికి కారణం ఏమిటి?
0: What is the reason for this?
1: దీని విమోచనకు సరైనటువంటి కృషి సల్పకపోవటమే.
0: The only reason is that they are not making efforts to free from themselves from this state.
1: మానవతా విలువలు సరైనటువంటిగా అర్థం చేసుకోలేకపోవటమే.
0: Not understanding human values properly is the main reason for this state.
1: ఏమిటి ఈ మానవతా విలువలు?
0: What are real human values?
1: యమము నియమము ఈ రెండింటి యొక్క అంతరాత్మను గుర్తించినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Man's life becomes sanctified when he understands the correct meaning of yama and niyama.
1: యమ అనగా అహింస సత్యము ఆస్తేయము బ్రహ్మచర్యము అపరిగ్రహము.
0: When you see yama, it consists of five things: ahimsa, non violence satyamu, truth asteyamu, non possession brahmacharyamu, celibacy and aparigrahamu.
1: Ahimsa yanaga trikarana shuddhito manovakayamulache yetti pranini kudanu badinchakunda undatam.
0: Ahimsa or non violence refers to not hurting any living being, either by word, thought, or deed.
1: Itti pavitramainatundi yokka

0: క్రియకు మానవుడు నోచుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ నాట్ ఫార్చునేట్ ఎనఫ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ వైలెంట్ అప్రోచ్.
0: తన స్వార్థము స్వప్రయోజన నిమిత్తమై అనేక మందిని బాధిస్తున్నాడు.
1: ఫార్ ఫుల్ఫిల్లింగ్ హిజ్ ఓన్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫిష్ ఎండ్స్ హీ ఈజ్ హర్టింగ్ అండ్ హార్మింగ్ అదర్ పీపుల్.
0: నేను అనే అహంకారము, నాది అనేటువంటి అభిమానము, ఈ రెండే సమస్త అనర్థములకు మూల కారణము.
1: ఫర్ ఆల్ ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఫేస్డ్ బై మ్యాన్ ఇట్ ఈస్ ఐ అండ్ ది ఈగో అండ్ మైండ్ అండ్ దట్ పొసెసివ్ ఇన్స్టింక్ట్.
0: అహంకార అభిమానములు నిర్మూలము గావించినప్పుడే మానవత్వం అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంటుంటుంది.
1: హ్యూమన్ బీయింగ్స్ విల్ బి ఏబుల్ టు మేక్ ప్రోగ్రెస్ ఓన్లీ వెన్ దే ఫ్రీ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈగో అండ్ అటాచ్మెంట్.
0: కనుక అహింస అనేటువంటిది మాటల చేత కాక, మనశ్చేత కాక, క్రియందు కూడాను, ఎట్టి ప్రాణిని కూడాను బాధించకుండా చూసుకోవాలి.
1: నాట్ హర్టింగ్ ఎనీ లివింగ్ బీయింగ్, నాట్ మియర్లీ బై థాట్ ఆర్ బై వర్డ్, ఈవెన్ బై డీడ్, దాట్ అలోన్ అమౌంట్స్ టు రియల్ అహింస.
0: రెండవది సత్యము.
1: ద సెకండ్ వన్ ఈస్ ట్రూత్.
0: సత్యము సత్యమని చూచినది చూచినట్టుగా, విన్నది విన్నట్టుగా, చేసినది చేసినట్టుగా చెప్పినంత మాత్రం సత్యము కానేరదు.
1: ఇట్ వుడ్ నాట్ బికమ్ ట్రూత్ ఇఫ్ యూ మియర్లీ టెల్ థింగ్స్ యాజ్ యూ సీ, యాజ్ యూ హియర్, ఆర్ యాజ్ యూ పర్సీవ్.
0: త్రికాల భాగ్యం సత్యం.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ద త్రీ టైమ్స్, దాట్ ఈస్ ట్రూత్.
0: అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేర్తుని, ప్రీతి హితముగా ఉంటుండాలి.
1: ద వర్డ్ మస్ట్ బి డియర్ అన్హర్ట్.
0: సత్యం ప్రియముగా ఉంటుండాలి.
1: ట్రూత్ మస్ట్ బి రియలీ డియర్ అండ్
0: ఉద్వేగంగా ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి
0: సత్యము కదా అని ఇతరులు బాధించినటువంటి రీతిగా సత్యము చెప్పకూడదు.
1: యూ షుడ్ నాట్ హేస్టిలీ టెల్ ట్రూత్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ పీపుల్.
0: ఇతరులకు ప్రీతి కదా అని అసత్యం ఆడరాదు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యూ షుడ్ నాట్ టెల్ ఎ లై.
0: ఇట్టి సత్యమును వినయ విధేయతలతో, మనోవాక్యముల చేత మనసును రంజింపచేయనట్టుగా పలకటం ఇది సహజం.
1: రియల్ ట్రూత్ ఈస్ కన్వేయింగ్ థింగ్స్ ఇన్ ఎ డియర్ అండ్ యాక్సెప్టబుల్ వే టు ఆల్ పీపుల్ అండ్ విత్ హ్యూమిలిటీ, అండ్ దట్ అలోన్ అమౌంట్స్ టు ట్రూత్.
0: ఇట్టి సత్యమును విద్యార్థులు ప్రప్రథములు అనుసరించక తప్పదు.
1: ఇన్ ది స్టూడెంట్స్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ మస్ట్ ఫాలో దిస్ పాత్ ఆఫ్ ట్రూత్.
0: మానవ జీవితము సత్య జీవితము.
1: Man's life is based upon
0: పవిత్రమైన జీవితము.
1: It is sacred.
0: దివ్యమైన నవ్యమైనటువంటి జీవితము.
1: It is divine.
0: విలువ కలిగినటువంటి జీవితము.
1: It is most precious.
0: జీవించగలిగినటువంటి జీవితము.
1: It is life meant to be lived.
0: ఈ జీవితాన్ని మనం వ్యర్థము గావించుకోవడానికి అసత్య మార్గంలో ప్రవేశించి స్వార్థ స్వప్రయోజన నిమిత్తమై జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నాం.
1: We are wasting our life following the path of untruth and not realizing the importance of the path of truth.
0: మూడవది ఆస్థేయము.
1: The third one is aasteya.
0: Yetti samayam nandu kaani,
1: whatever be the time,
0: yetti paristhitulu endu kaani,
1: under any circumstances,
0: itharu yokka padarthamanu manam dongilincharadu.
1: We should not steal things belonging to others.
0: Idi trikarana shuddhiga itti bhavamunu parishuddhamu gaavinchukovali.
1: We should observe this with all the trikaranas, three instruments, mind, thought and deed.
0: Kevalamu ఒక పదార్థమును దొంగిలించడం మాత్రమే కాదు, ఇది మానసికంగా కూడా ఇట్టి భావమే అతనిలో ప్రవేశించరాదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఈవెన్ ఎ థాట్ ఆఫ్ స్టీలింగ్ అండ్ దట్ ఈస్ ఆస్తేయ.
0: ఇట్టి ఆస్తేయాన్ని అభివృద్ధి పరచుకోవటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ నెసెసరీ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్.
0: ఇంకా బ్రహ్మచర్యం.
1: ది నెక్స్ట్ వన్ ఇస్
0: లోక సంబంధమైనటువంటి రీతిగా మనం ఆచరించటము ఇది అసాధ్యము.
1: ఇట్ మే బి ఇంపాసిబుల్ టు అబ్జర్వ్ బ్రహ్మచర్య ఇన్ ద వే దట్ ఇట్ ఇస్ అండర్స్టూడ్.
0: దుర్భావములకు, దురాలోచనలకు, దుశ్చేష్టలకు మనసును ప్రవేశపెట్టరాదు.
1: వీ షుడ్ నాట్ అలౌ మైండ్ టు గో ఇన్ టు రాంగ్ థాట్స్ ఆర్ అటరింగ్ రాంగ్ వర్డ్స్ ఆర్ ఫాలోయింగ్ రాంగ్ డీడ్స్.
0: సరి అయినటువంటి బ్రహ్మచర్యం అనగా నిరంతరము బ్రహ్మములో చరించడమే బ్రహ్మచర్యం.
1: లివింగ్ ఇన్ బ్రహ్మ ఈజ్ ది కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రహ్మచర్య.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఎట్టి తలంపులు వచ్చినా, ఎట్టి ఆలోచనలు కలిగినా, ఎట్టి క్రియలు చేయాలని ఇష్టపడినా, ఇవన్నీ కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించటము ఇది నిజమైన బ్రహ్మచర్యకు సరియైన అర్థము.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ వాట్ ఎవర్ థాట్ యు గెట్, వాట్ ఎవర్ యు డూ, థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ ఆఫరింగ్ ఇట్ టు హిమ్, దాట్ వుడ్ బి రియల్.
0: సర్వకర్మ భగవద్ధీత్యార్థం అనే భావం చేత తానే ఒక బ్రహ్మంగా విశ్వసించి తాను ఆచరించేటువంటి సర్వకర్మలు కూడాను బ్రహ్మకర్మలుగానే విశ్వసించడం, ఇది బ్రహ్మచర్యం.
1: రియల్ బ్రహ్మచర్య ఈజ్ కన్సిడరింగ్ హిమ్సెల్ఫ్ ఎస్ బ్రహ్మ అండ్ పర్ఫార్మింగ్ ఎవ్రీ యాక్టివిటీ ఫర్ ద ప్లెజర్ అండ్ ఫార్ ది బెనిఫిట్ ఆఫ్ బ్రహ్మ. దాట్ ఈజ్ రియల్ బ్రహ్మచర్య.
0: బ్రహ్మ నిర్మించిన, బ్రహ్మ లిఖించిన వేదము, శాస్త్రము, ఇతిహాసము, పురాణము, ఉపనిషత్తు, బ్రహ్మసూత్రము ఇత్యాది గ్రంథములను నిరంతరము వల్లించడమే ఇది బ్రహ్మచర్యము.
1: అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ టు కంటిన్యూస్ పార్టిసిపేట్ ఇన్ స్టడీయింగ్ వేరియస్ థింగ్స్ రిటన్ బై బ్రహ్మ హిమ్సెల్ఫ్ సచ్ యాజ్ వేదాస్, శాస్త్రాస్, ఇతిహాసాస్, బ్రహ్మసూత్రాస్ అండ్ ఉపనిషత్స్.
0: బ్రహ్మచర్యం అనగా భవనమును పునాది వంటిది.
1: బ్రహ్మచర్య మే బి కంపేర్డ్ టు ది ఫౌండేషన్ ఫర్ ఎ బిల్డింగ్.
0: బ్రహ్మచర్యం అనేటువంటి ఒక పునాది పైననే గృహస్థము, వానప్రస్థము, సన్యాసం అనే మూడు భవనములు అభివృద్ధి అవుతూ వస్తున్నాయి.
1: ద నెక్స్ట్ త్రీ స్టోరీస్ ఆఫ్ గృహస్థ, వానప్రస్థ అండ్ సన్యాస ఆర్ బిల్ట్ ఆన్ ద ఫౌండేషన్.
0: బ్రహ్మచర్యం అనేటువంటి పవిత్రముగా లేకుండా, భద్రముగా లేకుండా, స్థిరముగా లేకుండా గృహస్థ, వానప్రస్థ, సన్యాసములన్నీ కూడా కూలిపోవడానికి అవకాశం ఉంటాయి.
1: Therefore, if this brahmacharya is not sacred, strong and firm, the other stages in life will be rather shaky and likely to fall.
0: కనుక జీవిత భవనమునకు బ్రహ్మచర్యం అనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ లైఫ్ బ్రహ్మచర్య దేర్ఫోర్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రీరిక్విజిట్.
0: నిర్మలమై, నిశ్చలమై, నిస్వార్థమై, నిరహంకారంతో కూడినటువంటిదిగా ఉంటుండాలి.
1: దిస్ మస్ట్ బి టోటలీ ప్యూర్ అండ్ ఇట్ మస్ట్ బి సేక్రెడ్ అండ్ ఇట్ మస్ట్ బి ఫ్రీ ఫ్రమ్ ఎనీ డిఫెక్ట్ ఆర్ ఫ్లా.
0: ఇంకా ఐదవది అపరిగ్రహం.
1: The next one is aparigraha.
0: ఈ పరిగ్రహం అనేటువంటిది మహాపాపమని, దోషమని కూడా ఉపనిషత్తులు బోధిస్తూ వచ్చాయి.
1: Upanishads have declared that parigraha is a great sin.
0: మనం ఎట్టి ఉపకారం చేసినప్పటికీ తత్ఫలితమై మనం ఎట్టి దీనిని అందుకోవడానికి సిద్ధముగా ఉండరాదు.
1: వాట్ ఎవర్ గుడ్ యు డూ టు అదర్స్ యు షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ రిజల్ట్ ఆర్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్.
0: కర్మములకు ప్రతిఫలములు అందుకోవటము మానవ సహజము.
1: It is natural for man to accept things in return for what he does.
0: కాని అది శాస్త్రీయతగా అది అసహజము.
1: But from the point of view of scriptures, this is unnatural and undesirable.
0: ఒక తల్లి, తండ్రి, గురువు, దైవము వీరి నుండి మాత్రమే ఏమైనా పొందడానికి అధికారం ఉన్నది, కానీ ఇతరుల దగ్గర నుండి ఏ పదార్థం కూడాను మనం అందుకోరాదు.
1: We have no right to receive anything excepting from mother, father, preceptor and God.
0: భగవంతుడు సృష్టికర్త.
1: God is the creator.
0: పోషణకర్త.
1: He takes care of his people.
0: సంరక్షకుడు.
1: He protects us.
0: కనుక భగవంతుని చేత అన్నీనూ మనం పొందడానికి అధికారం ఉంటుండాలి.
1: We have every right to get everything from God.
0: అయితే తల్లిదండ్రుల దగ్గర వారి శక్త్యానుసారము, వారి యొక్క యోగ్యానుసారము మనం అందుకోవాల్సిందే, కానీ మితిమీరి వారిని కూడా బాధించడం ప్రయత్నించరాదు.
1: We have a right to receive according to the capacities of the parents, but we should not trouble them expecting too much from them.
0: Guru daggar nunchi kevalam vidya anugrahamunu maatrame andukovali.
1: We have a right to receive education from the preceptor.
0: Kova guru yohi hitopadeshta hitamuna bodhinchekunte gurunandu shishyastuko yo guru bhakti eva adani santrupti parichekunte oka margam tappa అన్య రీతిలోని ఏమాత్రం కూడా నువ్వు చేయి చాచరాదు.
1: A student should always conduct himself so as to please guru, who always thinks the welfare of the student.
0: కానీ ఈనాటి విద్యార్థులు యందు ఇది చాలా లోపించినది.
1: But it is highly lacking in students of today.
0: తద్వారానే అనేక విధములైనటువంటి యొక్క మనము ఒక విధమైనటువంటి యొక్క జన్మలకు గురి అవుతున్నాం.
1: It is an account of lack of this people are taking up this rebirth and
0: rulastulaga maaripothunnamu.
1: We are becoming indebted. We are
0: ee runa phalitam cheta ye vidhanga manaku janma labhistundo cheppadaniki veelu kaadu.
1: On account of this indebtedness we have to take birth, but we do not know what type of birth we are going to get.
0: Avasaramainappudu tappa anya samayamulandu itharlu inti endukodunu bhujincharadu.
1: Unless it becomes essential we should not even partake food ఇన్ అదర్స్ హౌసెస్.
0: నా మిత్రుని ఇంటి ఎందున్నాను కదా అని చెప్పని ఒక 10 దినంలో 15 దినంలో తిట్ట వేసుకుని ఉండరాదు.
1: జస్ట్ బికాస్ యు ఆర్ స్టేయింగ్ విత్ యువర్ ఫ్రెండ్ యు హావ్ నో రైట్ టు స్టే దేర్ ఫర్ 10 or 15 డేస్.
0: నీ మిత్రుడే నీ తల్లిదండ్రులపైన ఆధారపడి ఉంటున్నాడు.
1: యువర్ ఫ్రెండ్ హింసెల్ఫ్ డిపెండ్స్ అపాన్ హిస్ పేరెంట్స్.
0: అతనికే స్వతంత్రము లేదు.
1: హీ డస్ నాట్ హ్యావ్ హిజ్ ఓన్ ఫ్రీడమ్.
0: అట్టి పరిస్థితులు ఎందు మిత్రుడు మిత్రుడని వారి ఇంటి ఎందు పోయి మన కూర్చోటి భోంచేయటం మంచిది కాదు.
1: అండర్ సచ్ సర్కమ్స్టాన్సెస్ ఇట్ వుడ్ బి ఇన్అప్రోప్రియేట్ టు సిట్ ఇన్ యువర్ ఫ్రెండ్స్ హౌస్ అండ్ గో ఆన్ బికమింగ్ ఎ బర్డెన్.
0: మిత్రుడు సంపాదించినటువంటిది కాదు అది.
1: ఇట్ ఈస్ నాట్ ఎర్న్ బై యువర్ ఫ్రెండ్.
0: మిత్రుని యొక్క తల్లిదండ్రులు సంపాదించినటువంటిది.
1: ఇట్ ఈస్ వాట్ ఈస్ ఎర్న్ బై ది పేరెంట్స్.
0: తల్లిదండ్రుల యొక్క సంపాదన పుత్రులకు మాత్రమే అధికారం ఉన్నది కానీ అన్యులకు లేదు.
1: It is only the children who have the right to enjoy the earnings of the parents.
0: అలాంటి పరిస్థితుల లోపల మనము నిత్యానిత్య విషయ పరిశీలన చేయకుండా మనము అన్యుల ఇంటి ఎందు పోయి కూర్చుంటుంటాం.
1: Under such circumstances, it would be rather inappropriate to go on becoming a burden to friends.
0: ఇది అభ్యాసం కాదు.
1: This is inappropriate for educated people.
0: కనుక అపరిగ్రహం అనేటువంటిది అత్యవసరం.
1: Therefore, this aparigraha, non accepting things from others,
0: patramo pushpamo phalamo toyamo annattuga ye okka chinna daane nenu kodanu manam itharulaku arpinchadaniki taginatundi deenlo manam siddhanga undali kani itharu nunchi andukovataniki em matramu manam siddhanga undaradu.
1: Whatever little we can do for others we can do, but we should not try to accept anything from others.
0: Idi yamam yokka manavata viluvalu.
1: This is what yama constitutes in terms of human values.
0: Inka niyamam lopala 5 niyamam untunnayi.
1: Niyama consists of 5 elements, 5 components.
0: Modatidi shauchamu.
1: The first one is shaucha.
0: Shauchamu. Rendavadi tapassu.
1: The second one is tapassu.
0: Moodavadi santoshamu.
1: The third one is santoshamu.
0: Nalugavadi swadhyayamu.
1: The fourth one is swadhyayamu.
0: Aidavadi ishvara pranidhanamu.
1: The fifth one is ఈశ్వర
0: ప్రణిధానం.
1: ఈశ్వర ప్రణిధానం.
0: ఇక్కడ శౌచము.
1: The first one is శౌచము.
0: ఈ శౌచం అనేటువంటిది 2 విధములుగా ఉంటుండాలి.
1: This శౌచము has 2 aspects.
0: బహిర్ శౌచము అంతర్ శౌచము అని.
1: One is the inner cleanliness and the other is outer cleanliness.
0: బాహ్యంగా మనము పరిశుద్ధము కావాలంటే మృత్తిక చేతను జలము చేతను మన పరిశుద్ధములు అవుతున్నాము.
1: If you want to cleanse yourselves externally, you can do it either with the help of water or mud.
0: ఈ పరిశుద్ధమనేటువంటిది కేవలం దేహ పరిశుద్ధం మాత్రమే కాదు.
1: This kind of cleanliness is not confined only to body.
0: నిత్య జీవితంలో అనుభవించి చేసేటువంటి ప్రతి పదార్థమును కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
1: Whatever the man partakes in his life must be pure.
0: తాను ధరించే వస్త్రములు కాని,
1: the clothes he wears,
0: పరుండేటువంటి పరుపులు కాని,
1: the bed on which he lies down,
0: ఉపయోగించి గ్రంథములు కాని,
1: the books that he uses,
0: నివసించే గృహము కాని,
1: the house where he lives,
0: సర్వం కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
1: Everything must be clean and pure.
0: శరీరములో సర్వ భాగములు కూడాను పరిశుద్ధంగా ఉండాలి.
1: All the limbs of the physical body must be clean and pure.
0: అందుకోసమే నిత్యము తెల్లవారి లేచిన తక్షణమే పండు త్రోముకోవటం, అన్ని విధాల నోరు కడుక్కోవటము, ముఖం కడుక్కోవటము, ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన కర్మలంతా కూడాను ఆరోగ్య నిమిత్తమై ఏర్పడినటువంటివి మాత్రమే కాకుండా ఆనంద నిమిత్తం కూడా ఏర్పడినవని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ రికగ్నైజ్ దాట్ బ్రషింగ్ ద టీత్ అండ్ హ్యావింగ్ అ బాత్ వాష్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ నాట్ మెర్లీ ఫర్ ద సేక్ ఆఫ్ హెల్త్ బట్ ఫర్ ద సేక్ ఆఫ్ హ్యావింగ్ జాయ్ అండ్ బ్లిస్ ఇన్ లైఫ్.
0: కనుక మన పరిసర ప్రాంతములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ కీప్ అవర్ సరౌండింగ్స్ ఆల్సో క్లీన్.
0: ఇంకా అంతర్శుద్ధి.
1: ది అదర్ వన్ ఈస్ ఇన్నర్ క్లీన్లీనెస్.
0: రాగద్వేషముల చేత మనసు మరింత మాలిన్యమవుతున్నది.
1: మైండ్ బికమ్స్ డర్టీ అన్ అకౌంట్ ఆఫ్ అటాచ్మెంట్.
0: దుష్టభావములు ప్రవేశించడం చేత మనసు మరింత మాలిన్యమవుతుంది.
1: మైండ్ బికమ్స్ డర్టీ వెన్ బ్యాడ్ ఫీలింగ్స్ ఓవర్
0: కల్మషమైనటువంటి మనసునందు ఏమాత్రం కూడా పరిశుద్ధమైన భావం మనలో ఆవిర్భవించవు.
1: ఇన్ సచ్ ఎ డర్టీ మైండ్ దేర్ ఇస్ నో రూమ్ ఫర్ గుడ్ థాట్స్ టు ఎమర్జ్.
0: కనుక మన మనసును పరిశుద్ధంగా ఆవించుకునే నిమిత్తమై ప్రేమ, దయ, సహనము, సానుభూతి ఇత్యాది పవిత్ర భావములు మనం పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్యూరిఫై సచ్ ఎ డర్టీ మైండ్ యు షుడ్ డెవలప్ లవ్, కైండ్నెస్, పేషెన్స్, కంపాషన్, సింపతి అండ్ సచ్ అదర్ క్వాలిటీస్.
0: ఇంకా రెండవది తపస్సు.
1: ద సెకండ్ వన్ ఈస్ తపస్.
0: తపస్సు అనగా కేవలము తల క్రింద పెట్టి కారు పైన పెట్టి ఏదో ఒక విధమైనటువంటి ఆసనం వేయటం కాదు.
1: Tapas or penance does not mean doing some yogasanas like
0: sirsasana. Shuddhiga
1: with purity of all
0: ఆశించిన యొక్క లక్ష్యాన్ని పొందే నిమిత్తమై
1: in order to reach what you have aspired to reach
0: నిరంతరము దానిని చింతన గావించటం
1: contemplating upon that continuously
0: అట్టి తాపమే తపస్సుగా మారుతుంది
1: that kind of thirst for things will become tapas
0: నేను పలాని లక్ష్యాన్ని సాధించాలి
1: I want to achieve this goal
0: అని నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థల యందు కూడాను దానిని స్మరిస్తూనే ఉండాలి
1: constantly and continuously and in all places and all circumstances you should think of your own goal
0: కనుకని సతతం యోగినః అన్నారు
1: that is why it is said one should be yogi always
0: నిర్గుణ నిరాకార స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని పొందే నిమిత్తమై మనం పరితపించాలి
1: who should always thirst to attain the state of qualityless atma which is pure and divine
0: atti paritapame tapasuga marutundi
1: that kind of thirsting for atma would become tapas
0: nandutanadani matalo cheppinadani kriyalo aacharinchadamu mootinti yokka ekatvanni manam anubhavinchali
1: we should enjoy unity in what we think and what we talk and what we do
0: idi ee tigana shuddhi ainatunti yokka bhagavat chintanani
1: that is the contemplation of the lord with purity of thought word and deed
0: ikki tapasya cheta
1: by this kind of penance
0: nirguna nirakaramaina paratattvanni kudanu manam pondadaniki avakasam untundi
1: it is possible to attain that paratattva transcendental entity which is qualityless and which is transcendent even
0: gramamulu vadali adavulaku cheri edo oka aakulalumulu vesi jeevithanni vyaktam gaavinchadam tapasya kaadu
1: tapasya or penance does not mean leaving home and going to forest and doing some special things there
0: manilo undinatundi durbhavamulu dooram cheyatame tapas
1: it is freeing ourselves from all evil thoughts and bad qualities in us
0: asti ali vidi adavike kutta kadu
1: it is not giving up wife and home
0: bhavamandu durbhavamulu vidute yogamagunu adiya tyagamagunu
1: giving up bad feelings and bad thoughts that would constitute yoga and that would constitute
0: ఈ పవిత్రమైన భావన చేత హృదయ శుద్ధి గావించుకోవటమే తపస్సు
1: purifying one's own mind with this kind of thoughts would amount to penance
0: ఇంకా సంతోషం
1: next is santosha
0: ఈ సంతోషం అనేటువంటిది ఎప్పుడు మనకు లభిస్తుంది
1: when do you enjoy this kind of delight
0: తృప్తి కలిగినప్పుడే మానవునికి సంతోషం లభిస్తుంది
1: ఓన్లీ కంటెంట్మెంట్ కెన్ కన్ఫర్
0: దురాశలు పెరుగు కొలది మనకు అసంతృప్తి అభివృద్ధి అవుతుంది
1: ఎక్సెసివ్ డిజైర్స్ మేక్ మ్యాన్ రెస్ట్లెస్
0: విచారం కలిగిస్తుంది
1: హి విల్ ఆల్వేస్ బి వరీడ్
0: కనుకనే ఉన్నదానికే మనం తృప్తి పడాలి
1: వి షుడ్ ఆల్వేస్ బి కంటెంటెడ్ విత్ వాట్ వీ హ్యావ్
0: కలిగిన దానికే ఆనందాన్ని అనుభవించాలి
1: వి షుడ్ ఎంజాయ్ విత్ వాట్ ఎవర్ వీ ఆర్ హ్యావింగ్
0: మితిమీరిన కోరికలు మనం కోరరాదు
1: we should never have excessive desires
0: karukune manam truptikaranga undinappude aanandam manaku labhyam avutundi
1: we will be having delight only when we are contented
0: he who has much satisfaction he is the richest man he is a satisfied man karukune manam truptiga untundali
1: we should always be contented satisfied
0: aa trupti chetane manaku aanandam labhistundi
1: we can get joy only with that satisfaction and
0: nalugodi swadhyayam
1: the fourth one is swadhyaya
0: swadhyaya managa kevalamu vedamunu adhyayinchatame kaadu
1: swadhyaya does not mean reading scriptures like veda
0: bhagavad gita upanishattu brahma sutramu ityadi prasthana prayamulu kudanu manam uchcharistu undali
1: we should also read sacred texts like bhagavad gita brahma sutras and upanishads
0: పవిత్రమైన మత గ్రంథములు కూడా మనం కొంతవరకు పరిచయం చేసుకోవాలి
1: వీ షుడ్ అక్వైంట్ అవర్సెల్వ్స్ విత్ ది రిలీజియస్ టెక్స్ట్
0: స్వాధ్యాయం అనగా ఏదో ఒక పవిత్రమైనటువంటి గ్రంథమును మనం చదువుతూ ఉండాలి
1: వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ రీడింగ్ ఆఫ్ సమ్ సేక్రెడ్
0: తద్వారా మనలో మనసులో చేరినటువంటి మాలిన్యాన్ని కొంత తీర్చుకోవడానికి వీలవుతుంది
1: బై దిస్ మెథడ్ వీ కెన్ ఫ్రీ ది మైండ్ ఫ్రమ్ ఆల్ ది డర్ట్ ఇట్ వుడ్ అక్యుములేట్
0: ఐదవది ఈశ్వర ప్రణిధానం
1: The fifth one is ఈశ్వర ప్రణిధానం
0: మనం ఏమి చేసినప్పటికీ భగవత్ప్రీతికరమైనటువంటి కర్మలు మనం ఆచరించాలి
1: వాట్ ఎవర్ వీ డూ ఇట్ మస్ట్ బి యాక్సెప్టబుల్ టు గాడ్
0: నేను చేసేటువంటి పని భగవత్ప్రీతికరమైనటువంటిదా కాదా
1: వాట్ ఐఎమ్ డూయింగ్ వెదర్ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్ టు గాడ్ ఆర్ నాట్
0: ఈ కర్మల చేత భగవంతుడు తృప్తి నొందునా లేదా
1: వుడ్ గాడ్ బి హ్యాపీ విత్ మీ బై దీస్ యాక్ట్స్
0: అని ప్రతి కర్మల యందు కూడా నువ్వు విచారణ సలిపి భగవద్ ప్రీతికరమైనటువంటి కర్మల్ని ఆచరించాలి.
1: వన్ షుడ్ అండర్టేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎన్క్వైరీ అండ్ డూ ఓన్లీ సచ్
0: భగవంతుడు నీ కాన్షియన్స్
1: When we say God, it is your own conscience.
0: నీ కాన్షియన్స్ నీ ఆత్మతృప్తి లేనటువంటి కార్యములు మీరు ఏమాత్రమూ చేయరాదు.
1: Things which do not give satisfaction to your own conscience should not be undertaken at all.
0: నీ యొక్క హృదయమే నిన్ను అన్ని విధములుగా శిక్షిస్తున్నాను ఉంటుంటుంది.
1: యువర్ ఓన్ కాన్షియన్స్ విల్ పనిష్ యూ ఇఫ్ యూ గో ది అదర్ వే.
0: తృప్తికరమైనటువంటి యొక్క పరియే కాకుండా నీ మనసే నిన్ను నిందిస్తుంది.
1: ఇఫ్ వాట్ యు డూ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ టు యువర్ ఓన్ కాన్షియన్స్ యువర్ కాన్షియన్స్ విల్ ట్రబుల్ యూ.
0: కనుక నీ ఆత్మతృప్తిగా నీవు చేసేటువంటి పనులు యందు సరైన యొక్క భావాన్ని పెంచుకోవాలి.
1: You should develop good feelings and undertake such acts which give satisfaction to conscience.
0: Sarvakarma bhagavat prityarthamo annaru.
1: This is what is meant in the Vedantic parlance that undertaking
0: prityakaramaitanti karmalu aacharinchinappude neeku kudanu adi subhamunu andistundi.
1: Only when you undertake things which are pleasing to the Lord, you will also enjoy welfare.
0: Itti yama niyamamulu rendittini paatinchinappude
1: only when you observe these two యమ అండ్ నియమ దివ్య దట్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్
0: అప్పుడే చతుర్విధ పురుషార్థములన్నీ కూడా నువ్వు సార్థకం గావించుకున్న వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ అటైన్డ్ ద ఫోర్ గోల్స్ మెంట్ ఫర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ మ్యాన్.
0: యమధమాది సత్కర్మలు కూడా నువ్వు ఆచరించిన వారం అవుతాము.
1: దెన్ ఓన్లీ యూ వుడ్ హావ్ సాటిస్ఫైడ్ డూయింగ్ థింగ్స్ అకార్డింగ్ టు శమ అండ్ దమ.
0: ఈనాటి విద్యార్థులు ఎందు ఈ యమ నియమములు అనేటువంటి యొక్క మానవతా విలువలు ఏమాత్రం కూడా నువ్వు కనిపించడం లేదు.
1: In students of today, we do not get this yama niyama at all.
0: Kanukane ee naati vidyarthuni yokka hrudayam anta kodanu malinyamto nindi untundali.
1: That is why the heart of today's students are really dirty.
0: Vidyarthulu pavitra hrudayulu kavali.
1: Students should develop pure hearts.
0: భవిష్యత్తు యొక్క పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి.
1: దే షుడ్ షేప్ దెమ్సెల్వ్స్ ఇంటూ రెస్పాన్సిబుల్.
0: దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా విద్యార్థులపై ఆధారపడి ఉంటుండాలి.
1: ద గుడ్ ఆర్ బ్యాడ్ ఫర్ ద నేషన్ విల్ డిపెండ్
0: సర్వ రంగముల యందు విద్యార్థులే రాణించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ ఎంటర్ ఇంటూ ఆల్ ఫీల్డ్స్
0: భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానములందు కూడా విద్యార్థుల యొక్క ప్రభావాన్ని పవిత్రమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ లీవ్ దేర్ ఇంపాక్ట్ In every walk of life, whether it is political, economic, social, moral, spiritual, scientific, and every field of
0: action. Samadhamadisha karmala kudanu manam acharinchadani prayatninchali.
1: We should also observe samadhama and the other six types of
0: samahu anaga.
1: Sama refers to
0: mano buddhulanu
1: mind and intelligence
0: nigrahinchi
1: controlling mind and
0: vyavaharalanu konni vidhamaina adupulo unchukodaniki prayatninchali.
1: Exercising certain amount of control on their actions.
0: ఇవి అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావము.
1: This is the control of the inner organs.
0: అంతర్ ఇంద్రియముల యొక్క ప్రభావము మనం అరికట్టినప్పుడే బహిరీంద్రియంలో సహజంగా మనం అదుపులో ఉంటుంటాయి.
1: Only when you can control the inner organs, the external five organs could be easily controlled.
0: దమం అనేటువంటిది ఈ కర్మేంద్రియ జ్ఞానేంద్రియములు.
1: దమ refers to those limbs which are
0: బహిరీంద్రియములు.
1: These are the external
0: కనుక మనం చూచేటువంటి అంతకును మంచిదిగా చూడాలి, చెడ్డది చూడకూడదు.
1: We should always look things which are good.
0: వినేటువంటి కూడా మంచివి వినాలి కానీ చెడ్డవి వినకూడదు.
1: We should always hear good things and avoid bad things.
0: పలికేటువంటి పలుకులన్నీ కూడా మంచి పలుకులే పలకాలి కానీ దానికి బాధించేటువంటి పలుకులు పలకరాదు.
1: We should always speak and use words which do not
0: have తలుపులు కూడా మంచివిగానే ఉంటుండాలి కానీ చెడ్డ తలుపులు మనలో ఆవిర్భవించరాదు.
1: ఆల్ యువర్ థాట్స్ మస్ట్ బి నోబుల్ అండ్ గుడ్. దే షుడ్ నెవర్ బి
0: పనులు మంచి పనులుగానే ఉంటుండాలి.
1: వాట్ ఎవర్ యాక్టివిటీ యూ అండర్టేక్ మస్ట్ బి గుడ్.
0: పది మందికి ఆదర్శవంతమైన పనులుగా ఉంటుండాలి.
1: ఆల్ సచ్ యాక్షన్స్ షుడ్ బి ఐడియల్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ అదర్స్.
0: ఇది ఏ దమం యొక్క ప్రభావములు.
1: దిస్ ఈస్ ద స్కోప్ అండ్ మీనింగ్ ఆఫ్
0: దమం. నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. ఈ యొక్క దమం అనేటువంటి దాంట్లో ఇంత ఇంద్రియముల యొక్క పవిత్రతను ఇంత ఘాటుగా ఉంటుండటం చేతనే మానవత్వం దివ్యత్వంగా మారడానికి అవకాశంగా ఏర్పడుతుంది.
1: As such a tremendous meaning and significance is there in dhamma. This alone can transform man into God if he observes scrupulously and carefully.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క గుణములను ఈనాడు విద్యార్థి లోపల పెంచుకోవాలి.
1: స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దిస్ సేక్రెడ్ క్వాలిటీస్ ఇన్ దెమ్.
0: అప్పుడే మానవత్వం అనేటువంటిది తనలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ ద రియల్ హ్యుమానిటీ ఎమర్జెస్ ఫ్రమ్ హిమ్.
0: మానవ సమాజములో
1: ఇన్ సొసైటీ
0: ప్రేమ బీజములు నాటి
1: షుడ్ సో ది సీడ్స్ ఆఫ్ లవ్
0: సహన ప్రసూనములు వికసింపజేసి
1: మేక్ ది
0: శాంతి ఫలములు సమాజములకు అందించటమే విద్యార్థుల యొక్క ప్రభావము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఈస్ టు గివ్ ది ఫ్రూట్స్ ఆఫ్ పీస్.
0: విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి గావించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ సీ దట్ వేర్ ఎవర్ దే ఆర్ దేర్
0: కానీ దానికి విరుద్ధంగా ఉంటుండాలి.
1: But today, what is obtained is opposite of this.
0: ఎక్కడ అశాంతియో అక్కడ విద్యార్థులు ఉన్నారనేటువంటి అర్థం అవుతుంది.
1: Wherever you find lack of peace,
0: ఎక్కడ అలజడలో అక్కడ విద్యార్థులు ఉంటున్నారనేటువంటిది బోధించబడుతుంది.
1: Wherever there is a strife and violence,
0: విద్యార్థులు చేరిన చోట విద్యార్థులు ఉన్న చోట ప్రశాంతమైన వాతావరణాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: Students should see that peace prevails wherever they are.
0: ఇలాంటి బుద్ధులను ఇలాంటి భావములను ఇలాంటి సిద్ధులను అందించడమే విఘ్నేశుని యొక్క ప్రభావము.
1: ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ విఘ్నేశ్వర ఇస్ టు కన్ఫర్ దీస్ గ్రేట్ క్వాలిటీస్ ఆన్
0: విఘ్నేశ్వరుడికి చదువుల దేవుడు అని పేరు.
1: విఘ్నేశ్వర హ్యాస్ వన్ నేమ్ అండ్ దట్ ఈస్ హీ గివ్స్ ఎడ్యుకేషన్.
0: కనుక ఇతను బుద్ధి సిద్ధులను కూడా అందించేటువంటి వాడు.
1: హీఈస్ ద వన్ హూ కెన్ కన్ఫర్ బుద్ధి అండ్ సిద్ధి.
0: బుద్ధి అనగా పవిత్రమైనటువంటి యొక్క నిర్మలమైనటువంటి భావము.
1: బుద్ధి రెఫర్స్ టు సేక్రెట్ ప్యూర్ ఫీలింగ్.
0: దీనికి నిత్యానిత్య విషయ పరిశీలన తత్వము.
1: ఇట్ ఆల్సో మీన్స్ గ్రేట్ పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఈ జగత్తులో ఏది సత్యము ఏది అసత్యము.
1: ఇన్ దిస్ వరల్డ్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అంట్రూత్.
0: ఏ వ్యక్తి కాని ఏ వస్తువు కాని ఏ విషయము కాని క్షణములకు మార్పు చెందినదే.
1: వెదర్ ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్ ఇట్ అండర్గోస్ చేంజ్.
0: వస్తువు కాని శాశ్వతమైన వ్యక్తి కాని శాశ్వతమైన విషయం కాని జగత్తులో మనకు కానరాదు.
1: దెర్ ఇస్ నో పర్సన్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే నిత్య సత్యమైనటువంటిది ఒక ఆత్మతత్వం తప్ప అన్యమైనటువంటిది కాదు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈస్ ట్రూ అండ్ విచ్ ఇస్
0: అక్కడే నిత్యానిత్య వస్తు పరిశీలన అనేటువంటిది మనం చెయ్యాలి.
1: దట్ ఈస్ వే యూ హావ్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ వాట్ ఈస్ ట్రూత్ అండ్ వాట్ ఈస్ అన్ట్రూత్.
0: ఇహ పరములు ఎందు సుఖమును కూడా పొందడానికి మనం ఏమాత్రం కూడా అభిలషించరాదు.
1: వీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఎయిదర్ ఎ కంఫర్టబుల్ లైఫ్ హియర్ ఆర్ హియర్ ఆఫ్టర్.
0: ఇహ సుఖం అనేటువంటిది కేవలము క్షణభంగురం.
1: ది జాయ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈజ్ రాదర్ ట్రాన్సియంట్.
0: ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి యొక్క కదిలిపోయే మేఘముల వంటివి.
1: దీస్ మే బి కంపేర్డ్ టు పాసింగ్ క్లౌడ్స్.
0: కనుకనే శంకరు కూడా మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమిష కాల సర్వం. ఇవంతా కూడా క్షణం లోపల కదిలిపోయేటువంటివన్నీ.
1: దట్ ఈస్ వై శంకర ఆల్సో డిక్లర్డ్ ఫర్ హౌ లాంగ్ విల్ ద యూత్ మనీ అండ్ సచ్ అదర్ థింగ్స్ లాస్ట్ ఇన్ ద మోమెంట్ దే ఫ్లీ అవే.
0: మన యవ్వనమా అని అనుకుంటూ ఉండినట్టే వార్ధక్యం ప్రారంభిస్తుండాలి.
1: ఈవెన్ వెన్ యూ ఆర్ కాంటెంప్లేటింగ్ అండ్ థింకింగ్ ఆఫ్ యువర్ ఓన్
0: బాల్యము అని అనుకుంటుంటే యవ్వనం ప్రవేశిస్తుండాలి.
1: సిమిలర్లీ వెన్ యూఆర్ థింకింగ్ ఆఫ్ చైల్డ్హుడ్ ది యూత్ ఎంటర్.
0: ఇవన్నీ కూడా అనుకున్నంత కాలం కూడా మనం అనుభవించడానికి ప్రయత్నించడం లేదు.
1: యు ఆర్ నాట్ లైక్లీ టు ఎంజాయ్ దీస్ థింగ్స్ యాజ్ లాంగ్ యాజ్ యూ ది మోమెంట్.
0: ఈ విధంగా క్షణక్షణమునకు మారుతుండేటువంటి యొక్క ఈ హేమనందు నిత్య సత్యములైనటువంటి యొక్క జీవితాన్ని గడపడం ఇది కేవలం అసాధ్యం.
1: ఇన్ అ వరల్డ్ విచ్ ఇస్ చేంజింగ్ సో ఫాస్ట్ హౌ కెన్ యూ హ్యావ్ పర్మనెంట్ ఆర్ ట్రూ లైఫ్ అండ్ పర్మనెంట్ అండ్ ట్రూ హ్యాపీనెస్.
0: పోనీ పరమనందమైన ఆనందాన్ని అనుభవిస్తామనుకుంటే
1: if you are thinking of enjoying in the next world
0: chine punye matya lokam visanti adi kudunu shashvatam kaadu.
1: Even that world is not permanent. The moment your merits are exhausted
0: election thrown out atvanti vyakti ye 5 samvatsaram maatramlo assembly pothuntadu.
1: A person who is elected in the elections he is likely to be a member
0: ఒక్కొక్క సంవత్సరం తరిగే కొలది అతను కూడాను అసెంబ్లీ నుంచి వేరవుతాడు.
1: With the passage of every year he loses the particular period.
0: అదే విధంగా మనం సంపాదించినటువంటి పుణ్యధనం అనేటువంటిది ప్రోగు చేసుకున్నంత కాలం మాత్రమే ఈ స్వర్గ ప్రాప్తి మనకు లభ్యమవుతుంది.
1: సిమిలర్లీ యువర్ హెవెన్ విల్ లాస్ట్ యాజ్ లాంగ్ యాజ్ యువర్ మెరిట్స్ ఆర్ దేర్.
0: తిరిగి ఆ పుణ్యం క్షీణించిన తక్షణమే తిరిగి మధ్యలో రావాల్సి వస్తుంది.
1: ది మొమెంట్ యువర్ మెరిట్స్ ఆర్ ఎగ్జాస్టెడ్ యూ విల్ హావ్ టు కమ్ డౌన్ అగైన్ టు ద ఆర్త్.
0: కనుకనే క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ యు కమ్ డౌన్ టు ఎర్త్ వన్స్.
0: ఈ సుఖం కానీ పరసుఖం కానీ రెండు కూడా మనము పర్మనెంట్ కాదు, శాశ్వతములు కావు.
1: వెదర్ ఇట్ ఈస్ ది జాయ్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ జాయ్ ఇన్ ద హెవెన్, దే ఆర్ నాట్ గోయింగ్ టు బి పర్మనెంట్.
0: ఈ రెండింటికి అతీతమైన ఆత్మతత్వమే మన యొక్క అధికార స్థానం.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ దీస్ థింగ్స్ ఈస్ గోయింగ్ టు బి యువర్ గోల్ అండ్ దట్.
0: నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం, అది ఏ నిత్యమైనటువంటిది, అది ఏ సత్యమైనటువంటిది, అది ఏ ఆనందం అందించేటువంటిది.
1: దిస్ ఈస్ పర్మనెంట్, దిస్ ఈస్ ట్రూత్ అండ్ దిస్ గివ్స్ యూ జాయ్.
0: ఇట్టి ఆనందాన్ని లక్ష్యంలో ఉంచుకొని
1: కీపింగ్ సచ్ బ్లిస్ ఇన్
0: ఈ భౌతిక లౌకికమైనటువంటి ఒక జీవితాన్ని మనం సాధ్యమైనంత వరకును ధర్మ విరుద్ధం కానటువంటి మార్గంలో అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ కాంట్రరీ టు రైచియస్నెస్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మన జీవితం అనేటువంటిది చాలా విలువైనటువంటిదిగా భావిస్తున్నాం.
1: వీ షుడ్ కన్సిడర్ దట్ అవర్ లైఫ్ యాజ్ ద మోస్ట్.
0: ఎప్పుడు అది విలువ అవుతుంది?
1: When would it really be having
0: value? మానవత విలువలు ఉండినంత వరకే దానికి విలువ.
1: As long as you have human values, this life is
0: ఎప్పుడు ఈ మానవత విలువలు కోల్పోదుమో అప్పుడు మానవత్వమే కోల్పోతాం.
1: Once you lose human values, you would have lost humanity.
0: దీనికి ఏమాత్రం కూడా విలువ ఉండదు.
1: Life will not have any meaning or any value.
0: కనుక మానవత విలువలైనటువంటి యొక్క సత్య ప్రేమలను మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop human values such as truth and love.
0: అది ఏ భారతీయ సంస్కృతి యందు సత్యం వద ధర్మం చెర, ఈ రెండే మనకు సూత్రములు, ఇవే మనకు నేత్రములు, ఇవే రెండు మనకు శాస్త్రములు.
1: స్పీకింగ్ ట్రూత్, ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ రైచియస్నెస్, దీస్ ఆర్ ద టూ ఐస్ ఫర్ భారతీయ కల్చర్ అండ్ దీస్ ఆర్ ద టూ గ్రేట్ ప్రిన్సిపల్స్.
0: వ్యక్తి సమష్టి అనేటువంటి రెండు తత్వములు ఉంటున్నవి.
1: There is individual and collective. These are the two aspects which are there.
0: Vesti anaga kevalamu okka shariramto koodinatvanti tattvam.
1: When we say individual, it is associated with one single human body.
0: Idi ye jeeva tattvam ani kuda cheppavachunu.
1: This may be also called the principle of jeeva, jeeva tattvam.
0: Aneka shariramto koodinatvanti ekatvanni maatrame samasti ani cheppavachu.
1: Samasti or collectivity represents the all the people put together.
0: Oka chettu chettu avutundi, adi vanam kaadu.
1: A single tree cannot be called a forest.
0: Ilanti aneka vrutchamulu cherinappude idi vanam avutundi.
1: Only when many trees are put together,
0: vrutchamuku vanamunuku enta vyathasam undado vesti samasti kudunu anta vyathasam untundadi.
1: Whatever difference is there between individual tree and forest, the same difference exists oka illu illuga avutadi. One house may be called only a single house.
0: అనేక వంద ఇల్లు ఇండు చేరినప్పుడు అది ఒక గ్రామంగా తయారవుతుంది.
1: బట్ వెన్ యూ హ్యావ్ అబౌట్ 100 హౌసెస్ టుగెదర్, యూ కెన్ డిస్క్రైబ్ ఇట్ యాజ్ విలేజ్.
0: గ్రామములకు ఎంత వ్యత్యాసమో వ్యక్తి సమష్టి కూడా అంత వ్యత్యాసము.
1: సిమిలర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ది సొసైటీ.
0: ఒక్క వ్యక్తి అనేటువంటిది కేవలం జీవతత్వం.
1: ఇండివిజువల్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఎ జీవ.
0: సమస్త ఉపాధుల్లో ఉండేటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ఆచరించినప్పుడే అదే సమష్టి తత్వం.
1: ఓన్లీ వెన్ వీ అబ్జర్వ్ రికగ్నైజింగ్ ద ఎగ్జిస్టెన్స్ ది సేమ్
0: ఇదే జీవతత్వము అని.
1: ఇండివిజువల్ ఈజ్ ఎన్ ఇండివిజువల్ సోల్ అండ్ సొసైటీ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఈశ్వర.
0: కనుక ఇలాంటి వ్యక్తి సమష్టి యొక్క తత్వాన్ని కూడా మనము గుర్తించుకున్నప్పుడే మన మానవత్వాన్ని కూడాను సరైన మార్గంలో అనుభవించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ రిలేషన్షిప్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ఇండివిజువల్ అండ్ సొసైటీ, వీ విల్ బి ఏబుల్ టు
0: చదువులు అర్థం కాని చదువులంతా చదువుతున్నాం.
1: వీఆర్ స్టడీయింగ్ సో మెనీ థింగ్స్ బట్
0: కానీ ఈ చదువుల వల్ల మనకి ఏమైనా శాంతి సుఖములు అనిపిస్తున్నామా?
1: బట్ డూ దీస్ కైండ్ ఆఫ్ స్టడీస్
0: కలగవచ్చును, అది భౌతికమైన సుఖములు.
1: యూ మే గెట్ ఎ లిటిల్ హ్యాపీనెస్,
0: శాశ్వత సుఖములు కావు.
1: But such joy and happiness is not permanent.
0: Poni shanti nandinchutunnada? Shanti anedi ledu.
1: What to speak of peace? There is no peace.
0: Shanti niyende unnadi kani baita vastulu yendu emaatram kodanu shanti aanandamulu manaku kanipinchavu.
1: Peace is found within you. You cannot get peace outside of you.
0: Kanuka aanandamunu anubhavinchali anukunnappudu mana yokka atma bhavanne manam anusarinchali.
1: If you want to really enjoy the bliss, you should enjoy the principle of
0: atma. Manavudu kodanu aanandam aanandam aanandam ఆనందముకు నిమిత్తమై అరుణులు చేస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఆస్పైరింగ్ టు ఎంజాయ్ బ్లిస్,
0: కానీ ఈ ఆనందం ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని వాడు విచారించడం లేదు.
1: బట్ హీఈస్ నాట్ ఎన్క్వైరింగ్ ఇన్ టు వేర్ హీ కెన్ ఫైండ్ దట్ బ్లిస్.
0: వస్తువులు ఎందున్నదా?
1: Do you have this blessing?
0: వ్యక్తులు ఎందున్నదా?
1: In individual?
0: లేక విషయంలో ఎందున్నదా?
1: In things?
0: ఏ మాత్రమూ లేదు.
1: Certainly not.
0: కేవలం తన యందే ఉంటున్నది.
1: It is found within himself.
0: తన యందే ఉండినటువంటి ఒక ఆత్మతత్వాన్ని బయట ప్రపంచంలో వెతికినప్పుడు మనకి ఎట్లా లభ్యమవుతుంది?
1: The principle of Atma which is within him, if one searches for it in the outside world, how can he get it? One has to look into oneself and inquire and search for it.
0: అది నిజమైనటువంటి యొక్క విచారణ.
1: దాట్ ఈస్ ట్రూ ఎన్క్వైరీ.
0: ఈ ఆనందమునకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఫర్ బ్లిస్?
0: జగత్తు.
1: ఇట్ ఈస్ ది వరల్డ్.
0: జగత్తుకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్ ఫర్
0: శక్తి?
1: దాట్ ఈస్
0: ఈ శక్తికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది బేసిస్
0: మూలాధారమైనటువంటి యొక్క తత్వము?
1: ద బేసిక్ ప్రిన్సిపల్.
0: ఇదే తత్వం.
1: దాట్ ఈస్ దిస్ తత్వం.
0: తత్ అనగా అది.
1: తత్ మీన్స్ దట్.
0: త్వం అనగా ఇది.
1: త్వం మీన్స్ దిస్.
0: ఇది అనేటువంటిది దగ్గర ఉన్నటువంటిది.
1: దిస్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ నియర్ టు యూ.
0: అది అంటే దూరం ఉన్నటువంటిది.
1: వెన్ యూ సే దట్ ఇట్ మీన్స్ దట్ ఇట్ ఇస్ అట్ ఎ డిస్టెన్స్.
0: దూరం అనగా ఇంద్రియములకు అతీతమైనటువంటిది దూరము.
1: దట్ విచ్ ట్రాన్సెండ్స్ సెన్స్ ఆర్గన్స్ ఈస్ దట్.
0: దిస్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటిది దిస్. దగ్గరది.
1: దట్ విచ్ ఈస్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ దట్ యూ
0: కెన్. ఇంద్రియములకు లోబడినటువంటిది ఈ ప్రపంచము.
1: This world comes within the permeable senses.
0: అతీతమైనటువంటిది ఆత్మతత్వము.
1: The principle of Atma transcends this world and sense organs.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: if you want to attain such a transcendental Atma,
0: అతీతమైన స్థాయికి తిరగాలి.
1: You have to transcend these limitations of senses.
0: అది జ్ఞానము అన్నారు.
1: That is
0: referred to జ్ఞానం అనగా కేవలము ఒక కాన్సన్ట్రేషన్ కాదు.
1: When you say dhyanam, it does not refers to
0: ee concentration anetundi senses tho koodinatundi.
1: Concentration is associated with senses.
0: Manam chustunnam.
1: We are seeing.
0: Chuchedi kannulu.
1: What is seeing is eye.
0: Vine vintunnam. Vinedi chevulu.
1: It is the ear which hears.
0: Oka pustakam chadutunnam.
1: We are reading a book.
0: Ee pustakanni chethilo pattukunnam.
1: We are holding the book in a hand.
0: Kannulato aksharalu chustunnamu.
1: We are seeing the letters with the help of
0: mind. మనతో విచారణ చేస్తున్నాము.
1: We are inquiring with the help of mind.
0: బుద్ధితో విమర్శ గావిస్తున్నాము.
1: We are discriminating with the help of
0: mind. పుస్తకాన్ని చదవడానికి వీలవుతుండాలి.
1: Then only we are able to read a book.
0: కాబట్టి ఈ కన్నులు, ఈ మనసు, ఈ బుద్ధి, ఈ చేతులు, ఇవన్నీ సెన్సెస్. ఈ సెన్సెస్ తో కూడినటువంటిది కాబట్టి ఇది బిలో సెన్సెస్ కాబట్టి కాన్సన్ట్రేషన్. ఈ ఇంద్రియములకు కొంతవరకు అతీతమైన స్థాయిలో పోయినప్పుడే అది మెడిటేషన్ అవుతుంది.
1: Only when you transcend this kind of senses, then only you can enter into area of meditation.
0: Idea meditation sthayi nunchi ee concentration sthayi nunchi manam madhyalo border lo daatali.
1: Between this meditation and concentration there is a border. You have to cross that border.
0: Idi concentration, adi meditation. Madhyalo oka pedda border undi, adi contemplation.
1: The border that separates meditation and concentration is
0: contemplation. ను క్రాస్ చేసిన తర్వాతనే మనకి మెడిటేషన్ స్టార్ట్ అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ క్రాస్ దిస్ బార్డర్ ఆఫ్ కాంటెంప్లేషన్.
0: చాలా మంది మెడిటేషన్ మెడిటేషన్ అని టైమ్ అంతా వేస్ట్ చేస్తున్నారు.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ మెడిటేషన్ టుడే పీపుల్ ఆర్ వేస్టింగ్ దర్ టైమ్.
0: ఒక్క క్షణమైనా ఈ మనసును నిలపగలుగుతున్నారా? లేదు.
1: హ్యావ్ దే బీన్ ఏబుల్ టు ఫిక్స్ దర్ మైండ్ ఈవెన్ ఫర్ ఎ మినిట్?
0: కూర్చున్నారు అర్ధ గంట, ఒక గంట.
1: దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఎ పర్టికులర్ పోస్చర్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్.
0: ఈ విధంగా కాలం వ్యక్తం చేసే బదులు సమాజ సేవ చేయి, ఎంతో హాయిగా ఉంటాయి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ లైక్ దిస్ విచ్ అమౌంట్స్ వేస్ట్.
0: ఎంతసేపు నువ్వు కూర్చున్నావు, ఒక క్షణమైన మనసు నిలపగలిగావా?
1: యూ హ్యావ్ సాట్ దేర్ ఫర్ వన్ అవర్. హ్యావ్ యూ బీన్ ఏబుల్ టు ఫిక్స్ యువర్ మైండ్?
0: వలే పరిగెత్తుతుండాలి ఈ మనసు.
1: మైండ్ ఈస్ రన్నింగ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
0: పరిగెత్తే మనసును లాగటం, మరి పరిగెత్తటం, ఈ విధంగా ఈ అనవసరమైన క్రియ లోపల కాలం ఎందుకు వ్యర్థం చేస్తున్నావు?
1: వై ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైమ్ in pulling back this running monkey and holding it, and again it goes, it runs
0: away. Duty is God. Nen chese panu anni kudunu bhagavantuni yokka sevale ane bhavantunu seva chey.
1: Consider duty as God and undertake every activity for the sake of
0: work. Will be transformed into worship.
1: Then work will be transformed into worship.
0: Nu chese pani anta kudunu bhagavantuni pani ga ni bhavinchu.
1: Consider all the work that you do as the work of God. That would be real meditation.
0: కన్నులు మూసుకొని కదలకుండా కూర్చున్నంత మాత్రం అది మెడిటేషన్ ఎప్పటికీ కాదు. ఫోటోగ్రాఫర్కి మాత్రం సరిగా ఉంటుంది.
1: బై మియర్లీ క్లోజింగ్ యువర్ ఐస్ అండ్ సిట్టింగ్ ఫర్ మెడిటేషన్,
0: ఇలాంటి మెడిటేషన్ పెట్టుకోవటం చేతనే ఈనాటి యువకులంతా కూడా కేవలము మనసు యొక్క తత్వాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు.
1: యాజ్ ది యూత్ ఆఫ్ టుడే ఆర్ హ్యావింగ్ సచ్ రాంగ్ నోషన్స్ అబౌట్ మెడిటేషన్, దే ఆర్ వేస్టింగ్ ద ప్రెషియస్ టైం.
0: ఏ పని చేసినా ఇది భగవంతుని పని, ఈ విధంగా భావించు.
1: కన్సిడర్ వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇన్స్ట్రుమెంట్,
0: ఒక పనిముట్టు.
1: Consider your body as an instrument.
0: ఈ పనిముట్టు ద్వారా తానే ఈ పని చేస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకో.
1: Develop faith that God is using your body as an instrument to perform work.
0: ఈ సాధన ఎంతో ఉపకారంగా ఉంటుంది.
1: This sadhana will be extremely useful to you.
0: ఆదర్శవంతంగా ఉంటుంటాడు.
1: It will be an example.
0: ఈ మెడిటేషన్ అనేటువంటి స్వార్థంతో కూడి ఉంటుండాలి.
1: This meditation on the other hand is full of selfishness.
0: తనకు మాత్రమే తృప్తి.
1: All that he did
0: తన ద్వారా ఇతరులంతా ఎంత బాధపడుతున్నారో,
1: through him there's
0: he ఏ మాత్రము విచారించడం లేదు.
1: He is not looking into all
0: స్వార్థ సప్రయోజనంతో కూడినటువంటి యొక్క భగవత్ సేవలు ఇది ఏమాత్రం కూడా పరసేవలు కాదు.
1: వాట్ ఎవర్ సర్వీస్ యూ వాంట్ టు టేక్ విత్ ది హెల్ప్ ఆఫ్ సెల్ఫిష్నెస్ దట్ కెనాట్ బి
0: స్వార్థాన్ని త్యాగం చేసి
1: sacrifice your selfishness.
0: సర్వమును పరార్థంగా విశ్వసించి
1: consider everything as divine.
0: కర్మలు ఆచరించడమే నిజమైనటువంటి యొక్క ధ్యానం.
1: అండర్టేకింగ్ వర్క్ ఇన్ దిస్ పర్టికులర్ అప్రోచ్ దాట్ ఈస్ రియల్ మెడిటేషన్.
0: దీనివల్ల ఈనాడు టైం వేస్ట్ అవుతుండాలి, ఎనర్జీ వేస్ట్ అవుతుంటుండాలి, లైఫ్ వేస్ట్ అవుతుండాలి.
1: బై ది అదర్ టైప్ ఆఫ్ మెడిటేషన్ ది టైం, లైఫ్ అండ్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్.
0: భగవత్ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేయండి.
1: Chanting the name of the Lord, undertake any work and go on doing
0: it. Tadvara sarva karmalu kudunu sarthakam avutundi.
1: Every act becomes sanctified by this approach.
0: Bhagavantudu ekkado okka pradeshamulandu maatrame ledu.
1: You cannot get God confined to one place.
0: Sarvata paadipadam
1: God
0: sarvato chi siromukam sarvata stutimalloki sarvamavruchit ekkada chuchina anninti endu untunnadu.
1: Wherever you see, you find God there in everything and in all things.
0: కేవలం ఒక్క ప్రదేశమునందే ఉంటున్నాడు నీవు ధ్యానం చేస్తే ఇది భగవంతుని కించిత్ పరిచినట్టు అవుతుంది.
1: ఇఫ్ యూ కన్సిడర్ గాడ్ యాజ్ కన్ఫైన్ టు వన్ ప్లేస్ అండ్ అండర్టేక్ మెడిటేషన్, యు ఆర్ రెస్ట్రిక్టింగ్ ది సర్వాల్ ప్రవేశింగ్ గాడ్.
0: భగవంతుని ఒక్క స్థాయిలో మనం చూసుకోవటం ఇది కేవలం ఒక నేరో మైండ్, సంకుచితమైన భావం.
1: కన్ఫైనింగ్ గాడ్ హూ ఇస్ ఆల్ పర్వేసివ్ టు వన్ ప్లేస్ ఈజ్
0: నిశ్చలమైన భావాన్ని పెంచుకోవాలి.
1: డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు ఒక విచక్షణ అనేటువంటిది మనకు అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిషన్.
0: తద్వారా వివేకం అభివృద్ధి అవుతుంది.
1: త్రూ దాట్ యూ కెన్ డెవలప్ విజ్డమ్.
0: వివేకం ద్వారానే మనము కొంతవరకు విశ్వత్వాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: ఓన్లీ త్రూ దట్ కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ యుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ థింగ్స్ కరెక్ట్లీ.
0: ఈనాడు విజ్ఞానం ఉన్నది కానీ వివేకం లేదు.
1: టుడే యూ హ్యావ్ wisdom but there is no discrimination.
0: విజ్ఞానం విరివిగా పెరిగింది కానీ వివేకంతో దాన్ని విచారించటం లేదు.
1: సైన్స్ హెస్ గ్రోన్ బట్ దెర్ ఇస్ నో డిస్క్రిమినేషన్ టుడే.
0: ఈ విజ్ఞానానికి వివేకం కూడా ఉంటున్నప్పుడే సద్వినియోగపరచడానికి వీలవుతుంది.
1: ఓన్లీ వెన్ సైన్స్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిస్క్రిమినేషన్ సైన్స్ కెన్ బి యూజ్ ప్రాపర్లీ.
0: కనుక విద్యార్థులారా, మొట్టమొదట మీరు చేయవలసింది ఏమిటి? మీ విద్యను మీరు చక్కగా అభ్యసించండి.
1: స్టూడెంట్స్ ద ఫస్ట్ థింగ్ దట్ యు షుడ్ డూ ఈస్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్టడీస్.
0: ఆ విద్యలో ఉన్నటువంటి ఒక విచక్షణ మీరు గుర్తించండి.
1: డెవలప్ డిస్క్రిమినేషన్ పవర్ ఇన్ దట్ పర్టికులర్ స్టడీస్.
0: ఇందులో ఉండినటువంటి దానిని కొంతవరకు ప్రాక్టికల్ లో పెట్టడానికి ప్రవేశపెట్టండి.
1: యూ ఆల్సో ట్రై టు పుట్ దిస్ ఇన్ టు ప్రాక్టీస్.
0: చెప్పాను ఎన్ని పర్యాయములు, ఐదు విధములైనటువంటి నాలెడ్జ్ ఉంటుందని.
1: ఐ టోల్డ్ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్ దట్ దేర్ ఆర్ ఫైవ్ టైప్స్.
0: కానీ ఈనాటి విద్యార్థులంతా కూడా కేవలము ఒక బుకిష్ నాలెడ్జ్ తోనే అంత్యమవుతున్నారు.
1: బట్ టుడే స్టూడెంట్స్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ మియర్లీ బుకిష్ నాలెడ్జ్.
0: ఈ బుకిష్ నాలెడ్జ్ నుంచి ఇంకా కొంతమంది పైన పోయి సూపర్ఫిషియల్ నాలెడ్జ్ లో చేరిపోతున్నారు.
1: సమ్ పీపుల్ గో బియాండ్ బుకిష్ నాలెడ్జ్ అప్ టు సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: కానీ జనరల్ నాలెడ్జ్ లేకపోతుండాలి.
1: బట్ దేర్ ఇస్ నో జనరల్ నాలెడ్జ్.
0: డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అంతకంటే లేకపోతుండాలి.
1: Discrimination knowledge cannot be thought of at all.
0: Practical knowledge ekta vastundi.
1: Then how can you get practical knowledge?
0: Practical knowledge atyavasaram.
1: Practical knowledge is very important.
0: Ee practical knowledge lekapotam chetane mana vidya anta ikkada kevalam artificial vidya ga untundali.
1: As there is no practical knowledge today, all our education is becoming artificial.
0: Mana MSc boy cheppadu manishi sarina ayinappude prapanchamanta sari avutundi.
1: Our MSc student has just mentioned that only when man becomes all right, the world will be transformed.
0: మనిషి సరైనటువంటి వాడైనప్పుడే ప్రపంచమంతా సరైనది అవుతుంది.
1: Only when man becomes all right, the world will become all right.
0: మనిషి మారినప్పుడే సమాజం మారుతుంది.
1: Only when man is transformed, society can be transformed.
0: సమాజం మంచిదైనప్పుడే దేశం మంచిదవుతుంది.
1: The nation will be all right only when the society is all right.
0: కనుక దేశమంతా ఇప్పుడు నువ్వు వ్యక్తి యొక్క గుణములపైన ఆధారపడి ఉంటుండాలి.
1: The entire goodness of the nation depends upon the good qualities of human beings.
0: గుణములు అత్యవసరంగా పెంచుకోవాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు డెవలప్ గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: ఎంత బలమున్నా ఎంత తెలివింటే ఏమి ప్రయోజనం?
1: వాట్ ఎవర్ స్ట్రెంగ్త్ యు హ్యావ్ అండ్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యు హ్యావ్, వాట్ ఇస్ ది యూజ్?
0: కానీ గుణం కూడా ఉంటుండాలి.
1: యు షుడ్ హ్యావ్ గుడ్ క్వాలిటీస్.
0: నేటి విద్యలు తెలివి తేటలనే పెంచే, కొంచెమైన గుణము పెంచబోలే.
1: టుడేస్ ఎడ్యుకేషన్ ఈజ్ డెవలపింగ్ ఓన్లీ క్లెవర్నెస్ and intelligence, but virtues and qualities are ignored by today's education.
0: Gunamuleni telivitekalu endukosam?
1: What is the use of your cleverness and intelligence devoid of good qualities?
0: Panta pandani bhoomi 10 ekaramulela konchamaina chalu manchi bhoomi.
1: Why should you have 10 acres of barren land where you cannot raise crops? Even if you are a small moon
0: or degree tisukune pedu okka degree tho nee aacharanalo pettuko chaalu ade uttamainatundi vidya avutundi.
1: Instead of taking 3 or 4 degrees, even if you have 1 degree, if you can put it into practical use, that will be good enough.
0: Chadugu chadugu ante kevalam ganda parichayam kaadu.
1: Mere acquaintance with books is not education.
0: సమాజం యొక్క సుక్షేమాన్ని మనం దృష్టి ఎందుకోవాలి.
1: విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: ప్రపంచంలో ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా మనం రూపొందాలి.
1: వి షుడ్ షేప్ అవర్ సెల్స్ యాజ్ ఐడియల్ స్టూడెంట్స్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: అలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితమే లేనప్పుడు మన విద్యల ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ సచ్ అన్ ఐడియల్ లైఫ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్?
0: ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారులైనా,
1: దేర్ మే బి గ్రేట్ పీపుల్ హూ హావ్ గాట్ great degrees like MAs and
0: sampada nundi saddhana parulaina,
1: there may be people who have wealth
0: kudami kirtini ganna punyulaina,
1: there may be virtuous people who
0: ayu aarogyamulla navaratham undi,
1: they may have a long life
0: paripurna balulagu varulaina,
1: they may have everything else added.
0: Sattambu japamulu tapamulu cheyachu
1: constantly, they may be doing
0: vedamulu nerpu vipurulaina,
1: they may be brahmins who may be teaching vedas.
0: Chadivu chadivi chadivi
1: study
0: chaala viveki ai.
1: He has become extremely clever. At the end of it all, the fool does not know
0: enta chadivu chadivi yeniti unnanu heenuni gunambu manaledu.
1: Whatever amount of education he might have acquired, if he is a mean fellow, he does not give up his meanness.
0: Tarasi chadivu chadivu tarkavadame gaani poorna gnanam eppudu pondaledu.
1: By too much of education, one becomes highly argumentative and he is not going to get.
0: చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవలేదు.
1: వై షుడ్ యు గో ఆన్ వేస్టింగ్ యువర్ టైం బై స్టడీయింగ్ థింగ్స్ విచ్ డు నాట్ హావ్ ఎనీ మీనింగ్? స్టడీ థింగ్స్ విచ్ కెన్ గివ్ యూ ఇమ్మార్టాలిటీ.
0: కోసమా నీవు చదువుతున్నావు?
1: ఆర్ యూ స్టడీయింగ్ ఫర్ సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంటేషన్? ఆర్ యూ స్టడీయింగ్?
0: వాదన వల్ల మన వైరం పెరిగిపోతుంది.
1: ఆర్గ్యుమెంటేషన్ లీడ్స్ టు ఎనిమిటీ.
0: వాదే వాదే వచ్చే వైరం అని. వాదించేటువంటి వారికి వైరం పెరిగిపోతుంది కానీ స్నేహం కలగదు.
1: More arguments means more enmity. There cannot be friendship.
0: మన వాదనకు ఏమాత్రం కూడా దారి ఇవ్వరా.
1: Do not give room for unnecessary
0: సహనంతో ప్రేమతో
1: with patience with love
0: సమన్వయం గావించుకునేటువంటి యొక్క విషయాన్ని మనం గుర్తించాలి.
1: We should try to develop understanding, harmony.
0: అట్టి సమన్వయ భావమే విద్యగా మనం విశ్వసించాలి.
1: Such harmony alone is true education.
0: Unity in diversity. అనేకత్వంలోని ఏకత్వాన్ని మనం గుర్తించాలి.
1: వి షుడ్ రికగ్నైజ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: అప్పుడే మానవత్వంలో ఒక దివ్యత్వం అనేటువంటిది ప్రకాశిస్తుంది.
1: దెన్ ఓన్లీ డివినిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ హ్యూమానిటీ.
0: మానవుని కంటే ప్రత్యేకంగా లేదు.
1: డివినిటీ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ మ్యాన్.
0: మానవుని యొక్క అంశమే దివ్యత్వము.
1: మ్యాన్స్ ఆస్పెక్ట్ ఇట్సెల్ఫ్ ఇస్ డివినిటీ.
0: కేవలం దేహభ్రాంతి ఉండటం చేతనే దివ్యత్వాన్ని మర్చిపోతున్నాడు.
1: యాజ్ మ్యాన్ ఈస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ బాడీ కాన్షియస్నెస్, హీఈస్ ఫర్గెటింగ్ హిస్ డివైన్ నేచర్.
0: పాంచ భౌతికము దుర్బలమైన కాయము.
1: దిస్ ఫిజికల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 ఎలిమెంట్స్.
0: 9 చిల్లుల్లో తోలుతిత్తియ గారి కాంతి కలిగిన వచ్చిన గడప కాదు.
1: దిస్ ఫిజికల్ బాడీ ఇస్ నాట్ గోయింగ్ టు లాస్ట్ లైక్
0: నిమిషములకు నీచురూరుని కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
1: మొమెంట్ ఆఫ్టర్ మొమెంట్ this body decays and gives bad smell.
0: Body oka instrument, adu oka panimuttu.
1: But consider this body as an instrument.
0: Endukosam vachindi panimuttu?
1: Why is this instrument given to you?
0: Paropakaratham idam shariram. Paropakara nimittamai deham erpandi.
1: This body is given to you for the sake of serving others,
0: adhe
1: helping others.
0: Samaja seva cheyali.
1: అండర్టేక్ సర్వీస్ ఆఫ్ ది సొసైటీ.
0: ఆ సేవ ద్వారానే మనలో ఆవిర్భవించినటువంటి యొక్క ఆత్మ ప్రకాశం విజృంభిస్తుంది.
1: దెన్ ఓన్లీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఇన్ యూ షైన్స్ ఫోర్త్.
0: కనుక దేహాన్ని సార్థకంగా గావించుకుని
1: sanctify your own physical body.
0: మనసు యొక్క మాలిన్యాన్ని నిర్మూలం గావించి
1: remove the dirt in the mind.
0: దివ్యత్వమైన ఆత్మతత్వంలో మన యొక్క జీవితాన్ని అంకితం చేసి
1: dedicate your life to the principle of atma which is
0: మానవత్వం సార్థకంగా గావించుకోవాలి.
1: sanctify the human life.
0: కర్మానుబంధీని మనుష్యలోకి.
1: man is bound by action.
0: ఈ కర్మ చేతనే కూడింది ఈ యొక్క దేహము.
1: దిస్ బాడీ ఇస్ గివెన్ టు యూ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: ఈ కర్మ కాయం చేతనే చెయ్యాలి.
1: యాక్షన్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఓన్లీ విత్ ద బాడీ.
0: కాయకర్మల చేతనే కాలాన్ని పవిత్రం చేసుకోవాలి.
1: వీ కెన్ శాంక్టిఫై ద టైమ్ ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ బాడీ.
0: కాలకర్మ పవిత్రమైనప్పుడే కర్తవ్యం చక్కగా జరుగుతుంది.
1: ఓన్లీ వెన్ ద టైమ్ ద బాడీ అండ్ ది యాక్షన్ ఇస్ శాంక్టిఫైడ్ యువర్ డ్యూటీ ఇస్ డిశ్చార్జ్డ్.
0: ప్రభావాన్ని మనం కొంతవరకు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the circumstances of the time and the place.
0: విద్యార్థులు విద్యార్థులకు అత్యవసరము.
1: Humility is very essential for students.
0: పెద్దలను గౌరవించాలి.
1: Respect
0: తల్లిదండ్రులను ప్రేమించాలి.
1: Love parents.
0: గురువులను శిష్యుడిగా గావించాలి.
1: Serve your preceptors.
0: తోటి మానవులను ప్రేమతో మనం కలిసిమెలిసి తిరగాలి.
1: Serve the society and other human beings.
0: ఆ యూనిటీ వల్లనే మనకు ఒక విధమైనటువంటి ప్యూరిటీ ఏర్పడుతుంది.
1: ఓన్లీ బై సచ్ యూనిటీ యూ కెన్ గెట్ ప్యూరిటీ.
0: ఆ ప్యూరిటీ వల్లనే మనకు డివినిటీ ఏర్పడుతుంది.
1: యూ కెన్ గెట్ డివినిటీ ఓన్లీ బై సచ్ ప్యూరిటీ.
0: యూనిటీ లేకుండా మనకు ప్యూరిటీ రాదు.
1: దెర్ ఇస్ నో ప్యూరిటీ వితౌట్ యూనిటీ.
0: యూనిటీ లేని దగ్గర ఎనిమిటీ స్టార్ట్ అవుతుంది.
1: వేర్ దెర్ ఇస్ నో యూనిటీ దెర్ ఇస్ ఎనిమిటీ.
0: కనుక ఆ ఎనిమిటీకి మనం ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వాలి.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ ఎనిమిటీ.
0: ఈ యమ నియమములు అనేటువంటి యొక్క పది సూత్రములను మనము చక్కగా పాటించుకుంటే మానవత్వం అనేటువంటి మనలో ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
1: ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దీస్ 10 ఆస్పెక్ట్స్ ఆఫ్ యమ నియమ హ్యూమానిటీ విల్ షైన్ ఫోర్త్ ఇన్ యూ.
0: సత్యము, ఆస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, ఈ ఐదింటిని మనం ఆచరిస్తే కూడా చాలు.
1: ఈవెన్ ఇఫ్ వీ కెన్ అబ్జర్వ్ దోస్ 5 కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ యమ that itself will be sufficient.
0: ఎవరిని మనం నొప్పించరా.
1: Do not hurt anyone.
0: ఎవరికి బాధను అందించరా.
1: Do not
0: సాధ్యమైనంతవరకు నీలో నీవు అరికట్టుకుని నీ దాన్ని నీవు నిగ్రహించుకున్నట్టు ప్రయత్నించు.
1: ఆల్వేస్ ఎక్సర్సైజ్ కంట్రోల్ ఓవర్ యువర్ సెల్ఫ్.
0: అంతేకాని పరల వస్తువులను నువ్వు ఏమాత్రం కూడా ఆశించవద్దు.
1: డూ నాట్ ఆస్పైర్ టు అక్వైర్ థింగ్స్ బిలాంగింగ్ టు అదర్స్.
0: నీకు కావలసి వస్తే దైవాన్ని ప్రార్థించు.
1: ఇఫ్ యు నీడ్ ఆస్క్ గాడ్.
0: దైవం పైన నీకు సర్వాధికారం ఉంటుండాలి.
1: యూ హ్యావ్ ఎవ్రీ రైట్ ఆన్ గాడ్.
0: అంతేకాని సరిమానవును నీవు మాత్రం చేయజాతం.
1: డూ నాట్ బెగ్ ఫ్రమ్ అదర్ హ్యూమన్ బీయింగ్.
0: అది ఏ విద్యార్థులు ప్రధానంగా గుర్తించవలసినటువంటి విషయం.
1: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: మీ శక్తిపైన మీరు ఆధారపడండి.
1: ఆల్వేస్ డిపెండ్ అపాన్ యువర్ ఓన్ స్ట్రెంగ్.
0: మీ కర్మలపైన మీరు ఆధారపడండి.
1: డిపెండ్ అపాన్ యువర్ ఓన్ యాక్షన్.
0: సోంబేర్లు కాకూడదు.
1: డూ నాట్ బికమ్ లేజీ ఫెలోస్.
0: తద్వారా మన లోపల ఎన్ని విధమైనటువంటి యొక్క దుర్గుణములో ప్రవేశిస్తాయి.
1: లేజినెస్ బ్రీడ్స్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ యూ.
0: మనం నిరంతరము పనిలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ బీ బిజీ విత్ సమ్ వర్క్.
0: వర్క్ వర్క్ వర్క్. వర్క్ లో మనం ప్రవేశించాలి.
1: వర్క్ వర్క్ వర్క్. యూ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ వర్క్.
0: ఈ కర్మకాంక్షను మనం ఆశించడానికి కర్మానుబంధులైనందుకు కర్మదీక్షను వహించాలి.
1: యాజ్ వీ ఆర్ బౌండ్ బై యాక్షన్ వీ షుడ్ ఆల్వేస్ అండర్టేక్ యాక్షన్ అండ్ త్రూ దట్ ఫ్రీ అవర్
0: మనకు ఉత్సాహకరమైనటువంటి యొక్క హృదయము ఉప్పొంగిపోతుంది.
1: దెన్ ఓన్లీ వీ విల్ హ్యావ్ ఎ హార్ట్ filled with enthusiasm and ideals.
0: Daiva prema cheta,
1: through love of God,
0: divyamaina bhavam cheta,
1: through divine feelings,
0: jeevitamanta kuda oka pavitramaina jeevitanga meenu visheshinchali.
1: Sanctify your life as a sacred one.
0: Jeevitanni emaatram kudano asahya padaradu.
1: Do not be disgusted with life.
0: Jeevitapaina visugu emaatramu puttaradu.
1: Do not develop any kind of despair on life.
0: ఏదో దిన్నము జీవించినటువంటిది, దిన్నము తినే కడుపుకే తింటున్నాము, కడిగిన ముఖాన్ని కడుపుతున్నామని దీనిపైన ఏమాత్రం కూడా వేసారు పుట్టరాదు.
1: డూ నాట్ థింక్ దాట్ దిస్ ఇస్ అ రొటీన్ లైఫ్, ఎవ్రీ డే యు ఆర్ డూయింగ్ ది సేమ్.
0: ఇది కేవలం ఒక బలహీనత.
1: దాట్ ఈస్ అ టైప్ ఆఫ్ వీక్నెస్.
0: తిన్న కడుపుకే తింటున్నాము నిజమే.
1: Yes, we are feeling the same stomach every day. It is true.
0: పడుతున్నామ.
1: But are we getting disgusted?
0: ఒక అర్ధ గంట ఆలస్యం అయిపోతే చాలా బాధపడతాం.
1: Even if it is a late by half an hour,
0: అడిగిన ముఖాన్ని కడుగుతున్నాం కదా, దిన్న కొత్త ముఖం రాలేదు కదా.
1: యు ఆర్ వాషింగ్ ది సేమ్ ఫేస్ ఎవ్రీ డే, డే ఆఫ్టర్ డే.
0: భిన్న విషయాలే మీరు వినాలి.
1: యూ షుడ్ హియర్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్.
0: విషయాలే కదా, స్వామి చెప్పిన విషయాలే కదా, దీనిపైన ఏమాత్రం విసుగు రాకూడదు.
1: యూ షుడ్ నెవర్ డెవలప్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్గస్ట్ ఆన్ థింగ్స్.
0: ఎప్పటికప్పటికి నూతనమైనటువంటి విషయాలుగానే ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఎవర్ ఫ్రెష్ ఫర్ యూ.
0: మీరు ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు అంతా కూడా పొద్దున సాయంకాలం కాఫీ తాగుతుంటారు.
1: ఫర్ 30 to 40 years ఎవ్రీడే మార్నింగ్ యూ విల్ పార్టీ.
0: 30 ఏళ్ళు తాగినాం కదా ఇంకెందుకు ఈ కాఫీ అని ఏమైనా విసర్జించుకుంటారా?
1: ఆర్ యూ ఫీలింగ్ డిస్గస్టెడ్ విత్ కాఫీ ఆఫ్టర్ డ్రింకింగ్ ఫర్ 30 years?
0: గంట లేట్ అయితే తలనొప్పి వస్తుంది.
1: ఇట్ ఈస్ లేట్ బై హాఫ్ ఎన్ అవర్ యూ డెవలప్ హెడేక్.
0: ఇది ఏనాటికది కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనదిగా మంచి రుచికరమైనదిగా మనకు గోచరిస్తుంది.
1: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
0: నిత్య నూతనంగా ఉంటుంటాయి అది.
1: ఇట్ సీమ్స్ టు బి ఎవరీ ఫ్రెష్ ఎవ్రీ డే.
0: వేదాంత విషయాలు వచ్చేటప్పటికి ఇవి పాతవి పాతవి పాతవి దానిపైన రోత పుడుతుంది.
1: బట్ వెన్ ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ వేదాంత అండ్
0: ఫిలాసఫీ మార్గం కాదు.
1: బట్ దిస్ ఇస్ నాట్ ప్రాపర్ పాత్.
0: విన్నదాన్ని వినాలి.
1: షుడ్ హియర్ దిస్ అగైన్ అండ్ అగైన్.
0: తిన్నదానినే తినాలి.
1: తిన్నదానినే
0: అనుభవించాలి.
1: షుడ్ ఎంజాయ్ దిస్ పర్టికులర్ థింగ్.
0: అప్పటికప్పుడు జీర్ణమైపోతుంటాది. ది
1: రీజన్ ఈస్ ఎవ్రీ మూమెంట్ థింగ్స్ ఆర్ బీయింగ్ డైజెస్టెడ్.
0: క్యాంటీన్ పోయి 2 చపాతీలు తిన్నాం. అంతేగాని కాఫీ చాలా పవిత్రంగానే చాలా ఉన్నతమైనదిగా మంచి రుచికరమైనదిగా మనకు గోచరిస్తుంది.
1: కాఫీ సీమ్స్ టు బి ఎవర్ ఫ్రెష్ ఎవ్రీ డే ఎవ్రీ మార్నింగ్.
0: నిత్య నూతనంగా ఉంటుంటాది అది.
1: ఇట్ సీమ్స్ టు బి

0: డైజెస్ట్ అయింది. టూ క్యాంటీన్ పోయి రెండు చపాతీలు తిన్నావు.
1: యు ఆర్ హంగ్రీ, యు వెంట్ టు క్యాంటీన్,
0: ఎంతసేపు? తిరిగి రెండు గంటలు మాత్రమే.
1: అట్ ది ఎండ్ ఆఫ్
0: తిరిగి ఆకలి అవుతుంది, తిరిగి నీవు భుజించాలి.
1: అగైన్ యూ విల్ హ్యావ్ హంగర్, యు హావ్ టు పార్టేక్ ఫుడ్.
0: అదే విధంగానే భగవత్ చింతన అనేటువంటిది కాలానుగుణ్యంగా అప్పటికప్పటికి నూతనమైనదిగా భావించి దానిని వింటూనే ఉండాలి,
1: అనుభవిస్తూనే
0: ఉండాలి.
1: ఇన్ ద సేమ్ వే కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ మస్ట్ బి ఎవర్ ఫ్రెష్ అండ్ యుల్ ఆల్వేస్ ఫిల్ యువర్ సెల్ఫ్ విత్ ఎంథూజియాజం ఫర్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్.
0: పాడిన పాటలే పాడుతున్నాం.
1: వీఆర్ సింగింగ్ ది సేమ్ ఓల్డ్ సాంగ్స్ అగైన్ అండ్
0: అగైన్. పుడతా ఉందా?
1: బట్ ఆర్ వీ గెటింగ్ డిస్గస్టెడ్ విత్ ఇట్?
0: లేదు,
1: సర్టన్లీ నాట్.
0: ఎప్పటికప్పుడు ఆనందమైన యొక్క హృదయాన్ని ఉప్పొంగింప చేస్తుంది.
1: ఎవ్రీ మూమెంట్ దే ఆర్ గివింగ్ అస్ జాయ్, ఫ్రెష్ జాయ్.
0: కనుక మనం విన్న విషయములు అయినప్పటికీ దాన్ని నూతనంగా భావించి దాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: ఈవెన్ ఇఫ్ దీస్ థింగ్స్ ఆర్ హర్డ్ అర్లియర్, వుడ్ ఆల్వేస్ కన్సిడర్ దెమ్ యాజ్ ఫ్రెష్ అండ్ ప్రాక్టీస్ దెమ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: కేవలము భజన భజన భజన అని ఈ భజన అనేటువంటి కేవలము ఏ విధమైనటువంటి యొక్క ఫలితము లేనిటువంటిదిగా మీరు భావించరాదు.
1: వెన్ యూ థింక్ ఆఫ్ భజన్, షుడ్ నాట్ థింక్ భజన్ డజంట్ హ్యావ్ ఎనీ యూటిలిటీ ఆర్ ఎనీ.
0: భజనలో ఉండేటువంటి ఆనందము, భజనలో ఉండేటువంటి యొక్క సౌఖ్యము మరి దేనిలో కూడా మనకు లభ్యం కాదు.
1: ది జాయ్, హ్యాపీనెస్ అండ్ బ్లిస్ ఆఫ్ భజన్ యూ కెనాట్ గెట్ ఇన్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ఈ భజన అనేటువంటిది కేవలం మన జీవితానికి ఒక భోజనం.
1: దిస్ భజన షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫుడ్ ఫర్ అవర్ లైఫ్.
0: నిరంతరం కూడా నువ్వు భగవద్ భజన చేసుకుంటుంటే జీవితం అనేటువంటిది ఎంతో ఆనందమయంగా జీవిస్తుంది.
1: ఇఫ్ వీ కెన్ డూ భజన్ కంటిన్యూస్లీ త్రూఅవుట్ అవర్ లైఫ్, హౌ హ్యాపీ అవర్ లైఫ్ షుడ్ బి.
0: జయదేవుడు, గౌరాంగుడు, తుకారాం వీరందరూ కూడా భజన చేతనే జీవితాన్ని సార్థకంగా గావించుకున్నారు.
1: జయదేవ్, గౌరాంగ్, తుకారాం, ఆల్ ఆఫ్ దెమ్ సాంక్టిఫైడ్ దేర్ లైఫ్స్ ఓన్లీ.
0: ఏ ధ్యానం చేతనో ఏ జపం చేతనో ఎవరు ముక్తిని పొందిన వారు కనిపించడం లేదు.
1: నాట్ బై మెడిటేషన్, నాట్ బై ఎనీ అదర్ థింగ్ దే హావ్ ఒబ్టైన్డ్ లిబరేషన్.
0: నవ విధమైన మార్గములన్నీ కూడా ఒక భగవంతుని యొక్క చింతన లే.
1: ఆల్ దట్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ ఆర్ ఓన్లీ కాంటెంప్లేషన్.
0: కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం, ఈ నవ విధమైన మార్గములు కూడా కేవలము ఆ గమ్యాన్ని చేర్చేటువంటి మార్గములే.
1: ఆల్ దీస్ నైన్ టైప్స్ ఆఫ్ డివోషన్ స్టార్టింగ్ ఫ్రమ్ కాంటెంప్లేషన్ అంటిల్ ఇట్ ఈస్ రీచ్డ్ యాజ్ మర్జర్ ఇన్ టు గాడ్, దీస్ ఆర్ ఆల్ మెంట్ టు లీడ్ అస్ టు.
0: ఎన్ని చదువులు మీరు చదివినప్పటికీ భగవత్ చింత మాత్రం మీరు మానకూడదు.
1: వాట్ ఎవర్ స్టడీస్ యూ మే డూ అండ్ ఎడ్యుకేషన్,
0: ఈనాడు భగవత్ విషయం అనేటువంటి దాంట్లో కేవలము మనం అలక్ష్యం చేయటం చేతనే మనలో అనేక రకమైనటువంటి అశాంతులు మనకు కలుగుతూ ఉన్నాయి.
1: డూ నాట్ గివ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్. గివింగ్ అప్ కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద స్టేట్ ఆఫ్
0: మన భజన. కేవలం ప్రపంచానికి కూడా శాంతిని అందిస్తుంది.
1: కాంటెంప్లేషన్ ఆఫ్ ద లార్డ్ విల్ కన్ఫర్ పీస్ ఆన్ ద వరల్డ్.
0: భజన కూడా లోక సమస్త సుఖినో భవంతు అనే భావంతో మనం చెయ్యాలి.
1: ఈవెన్ వెన్ వీఆర్ డూయింగ్ భజన్, వీ షుడ్ డూ దిస్ భజన్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్.
0: లోకమంతా సుక్షేమంగా ఉంటుండాలని ఆశించాలి.
1: లెట్ ది ఎంటైర్ వరల్డ్ బి పీస్ఫుల్, ప్రాస్పరస్ అండ్ హ్యాపీ, వీ షుడ్ ప్లే.
0: అప్పుడే మనలో ఒక పవిత్రమైనటువంటి యొక్క భావం అభివృద్ధి అవుతుంది.
1: దెన్ ఓన్లీ అవర్ ఫీలింగ్స్ బికమ్ శాంక్టిఫైడ్.
0: చాలా విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీలో ఆవేశింపచేసేటువంటి దుర్భావములను, దుర్గుణములను, దురాలోచనలు మీరు దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి.
1: ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఆల్ ద బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్.
0: అవే మీ మానవత్వాన్ని అంతా కూడా నిర్మూలన చేస్తుండాలి.
1: దాట్ ఈస్ వాట్ ఈస్ స్పాయిలింగ్ అండ్ రూయింగ్ యువర్.
0: ఎన్ని చదువులు ఉంటుంటే కూడా నువ్వు మానవత్వం లేకపోతే మన జీవితం వ్యర్థమే.
1: వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ యూ మే హ్యావ్, ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ దీస్ హ్యూమన్ క్వాలిటీస్, హ్యూమన్ వాల్యూస్.
0: నేను మానవుడు, నేను మానవుడు, నేను మానవుడు అనేటువంటిది కేవలం అర్ధ సత్యం మాత్రమే. అని
1: ఐ ఆల్సో టోల్డ్ దట్ టు సే అండ్ డిక్లేర్ దట్ ఐ ఆమ్ మ్యాన్ ఈస్ హాఫ్ ట్రూత్.
0: కానీ రెండో హాఫ్ ట్రూత్, నేను పశువు కాదు, నేను పశువు కాదు, నేను పశువు కాదు, ఈ రెండూ చేరినట్టుండే మన యొక్క సార్థకం అవుతుంది మన మానవత.
1: ది అదర్ హాఫ్ ఆఫ్ ది ట్రూత్ ఈస్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ అనిమల్, ఐఎమ్ నాట్ ఎన్ అనిమల్, దిస్ మస్ట్ బి పుట్ అలాంగ్ విత్ ఐఎమ్
0: మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్ నాట్ అనిమల్, దీనికి రెండింటినీ మనం చేర్చుకోవాలి.
1: ఓన్లీ వెన్ యూ జస్ట్ సే ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ నాట్ అనిమల్.
0: నువ్వు మ్యాన్ అని అనుకుంటున్నావు, పశువులుగా ప్రవర్తిస్తున్నావు.
1: యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ బట్ కండక్ట్ యువర్ సెల్ఫ్ యాజ్ అన్ అనిమల్.
0: కాదు, నీవు మ్యాన్ అనుకున్నప్పుడు నీవు మ్యాన్ గా నీవు ప్రవర్తించాలి.
1: ఇఫ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ మ్యాన్ కండక్ట్ యువర్ సెల్ఫ్ ఆల్సో యాజ్ అన్
0: దురభ్యాసములకును, దుశ్చింతలకును ఏమాత్రం కూడా అలవాటు కాకూడదు.
1: డూ నాట్ గివ్ రూమ్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్, బ్యాడ్ వర్డ్స్.
0: కనుకనే తద్వారా నీవు పవిత్రమైనటువంటి దీనిని పొందాలనుకున్నప్పుడు హృదయం లోపల భగవత్ చింతన జరపాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సంథింగ్ సేక్రెడ్ అండ్ డివైన్, హ్యావ్ రూమ్.

0: If all good qualities and virtues are not present, you cannot call him a true human being. It's only the character and the virtue present among the boys and girls constitute the true wealth of this country. Feel like that in your heart.
1: Vidyarthulara,
0: students,
1: భారతీయ సంస్కృతి యందు అనంత కాలము నుండి ధూపదీప నైవేద్యాదులతో దైవాన్ని ఆరాధిస్తూ ఆనందిస్తూ అర్చిస్తూ జీవితాన్ని గడుపుతూ వచ్చింది.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ అండ్ కల్చర్ ఆఫ్ భారత్ పీపుల్ హ్యావ్ బీన్ వర్షిపింగ్ లార్డ్ ఆఫరింగ్ ఎవ్రీథింగ్ by various modes and various practices.
1: Duradrishtavasyattu ఈనాటి బాలబాలికలు ఇట్టి షోడచోపచారములైనటువంటి యొక్క సేవలు విస్మరించి కేవలము ఒక నామముని ఆధారం చేసుకుని తన జీవితమును ఏదో తృప్తి పొందించుకుంటున్నామని భ్రమిస్తున్నారు.
0: Unfortunately, boys and girls neglect all the rituals connected with the worship of our Lord and they get satisfied by merely chanting the name of God.
1: ఏది ముందు ఏది వెనుక అనేటువంటి విచక్షణ జ్ఞానంను కోల్పోయి ఈనాటి విద్యార్థులు తమ తమ కర్తవ్యాలను కొంత పెడమార్గమును పట్టించుకుంటున్నారు.
0: Boys and girls do not know what is to be taken up first and what is to be taken up next. Like that they forget their responsibility and duty.
1: భారతీయుల సాంప్రదాయమునందు భుజించుటకు పూర్వం కూడాను భగవంతునికి అర్పితం చేసి ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ జ్ఞానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ అని ఐదు పర్యాయములు భగవంతునికి అర్పితం చేసి ఆ అర్పితమైనటువంటి యొక్క భోజనము ప్రసాదముగా స్వీకరించేటువంటి వారు.
0: యాజ్ పర్ ది కల్చర్ ఆఫ్ భారత్ బిఫోర్ వన్ పార్టేక్స్ ఫుడ్ దే వుడ్ ఆఫర్ టు గాడ్ రిపీటింగ్ హిస్ నేమ్ 5 times.
1: దీనికి మూల కారణము సద్గుణములు సత్ప్రవర్తనలు సదాలోచనలు సత్చింతనలు సత్క్రియలు.
0: ద రీజన్ బిహైండ్ ఆల్ దిస్ రిచువల్ అండ్ ట్రెడిషన్ ఈజ్ ద గుడ్ బిహేవియర్ ద గుడ్ కాండక్ట్ గుడ్ ఫీలింగ్స్ గుడ్ ఎమోషన్స్ అండ్ గుడ్ యాక్షన్స్.
1: భగవంతునికి అర్పితము గావించే సమయంలో నైవేద్యము గావించేటువంటి సమయంలో చక్కని పరిశుద్ధమైనటువంటి యొక్క ఆకును తెచ్చి ఆకులో వండినటువంటి యొక్క మధురమైనటువంటి పదార్థమును ఉంచి భగవంతునికి అర్పితం చేసేటువంటి వారు.
0: వాట్ దే యూస్ టు డూ ఇన్ దోస్ డేస్ వాస్ దే బ్రింగ్ ఎ బ్రాడ్ ప్యూర్ క్లీన్ లీఫ్ అండ్ సర్వ్ ఆల్ డెలీషియస్ ఐటమ్స్ అండ్ ఆఫర్ టు గాడ్.
1: పూర్వము పాత్రశుద్ధి పాకశుద్ధి పదార్థ శుద్ధి లేకపోయి ఉండవచ్చు.
0: బిఫోర్ ద ఫుడ్ ఈజ్ ఆఫర్ టు గాడ్ దేర్ మైట్ నాట్ బి ఎ వెసల్ విచ్ ఇస్ క్లీన్ ఆర్ దేర్ మే నాట్ బి థింగ్స్ ప్రిపేర్డ్ ఇన్ ఎ ప్యూర్ వే నార్ ద మెటీరియల్ ఎయిదర్.
1: కనుకని ఈ యొక్క పాత్ర శుద్ధి పాక శుద్ధి పదార్థ శుద్ధిని మనము విచారించటము చాలా కష్టకరమైనటువంటి విషయము.
0: ఇట్స్ రాదర్ వెరీ డిఫికల్ట్ టు నో whether the vessels used are clean or not, the process of cooking is good.

0: గంతవ్యము బ్రహ్మకర్మ సమాధినో.
1: ఇది అంతైకుడును బ్రహ్మార్పణముగా భావించినప్పుడు అది ప్రసాదంగా రూపొందుతుంది.
2: When once the whole food is offered to Brahma, it becomes the sacrificial food or prasada.
1: పూర్వము అదే మధురమైనటువంటి పదార్థములతో కూడినటువంటి భోజనంగా ఉండేది.
2: Earlier, it was only delicious food.
1: భగవంతునికి అర్పితముగా ఇచ్చిన తర్వాత అది ప్రసాదంగా మారిపోతుంది.
2: When once the very same food is offered to God, it becomes prasada.
1: ప్రసాద పవిత్రమైనటువంటి ప్రసాదమును ఏ విధమైన వారు కూడా భుజించడంలో దోషం ఉండదు.
2: There will be no mistake or defect either when once we take food as prasada.
1: అయితే ఈనాటి కాలానుగుణ్యముగా ఎట్టి ప్రసాదాన్ని ఎవరి ప్రసాదాన్ని ఎవరికి అందిస్తున్నారు?
2: As per the times, you know what sort of prasadam is offered.
1: హృదయమనేటువంటి యొక్క దీన్నిందు వండినటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన ఇలాంటివన్నీ కూడాను దేహము అనేటువంటి ఒక అరటి ఆకులో వడ్డిస్తున్నాం.
2: లీఫ్, ద బాడీ ఇస్ ద ప్లాంటన్ లీఫ్ ఓవర్ విచ్ ఆల్ ద ఫుడ్ కుక్డ్ ఆర్ ఇస్ సర్వ్డ్ and the food is good behavior, good conduct, good thought and good feeling.
1: కాని ఎవరికి మొదలు నైవేద్యం చేస్తున్నాము?
2: To whom do we offer this food?
1: దుర్గుణములు, దురాలోచనలు, దుష్సంపదలు, క్రోధము, ద్వేషము, అసూయ ఇత్యాది రాక్షసులకు అర్పితము చేసి తదుపరి ఈ రాక్షసుల ప్రసాదాన్ని భగవంతునికి అందిస్తున్నాము.
2: To whom do we offer? We offer this food to bad qualities, bad thoughts, wicked thinking, maneuvering, manipulation with all the demonic kindness.
1: Hunger, ego, jealousy. ఇలాంటి రాక్షసులకు అర్పితం చేసి
2: we offer to demons.
1: రాక్షసులు చక్కగా భుజించిన తర్వాత
2: after demons partake it well,
1: ఈ ప్రసాదము మిగిలిన ప్రసాదాన్ని భగవద్ అర్పితముగా ఇస్తున్నారు.
2: The remaining balance prasad is then offered to God.
1: ఇది ఈనాటి ఆధునిక యుగము లోపల అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అయి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు లోనై జీవితాన్ని గడుపుతూ ఉన్నారు.
2: దిస్ ద రీజన్ వై వీ ఆర్ ఇన్ ట్రబుల్ అండ్ టర్మాయిల్, డిఫికల్టీస్ అండ్ యాంగ్జైటీస్, ద లాసెస్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: దుర్గుణాలకు అర్పితం చేయకూడదు. దుర్గుణాలకు అర్పితం చేయకూడదు.
2: వీ షుడ్ నాట్ ఆఫర్ ఫుడ్ టు బ్యాడ్ క్వాలిటీ.
1: దుర్గుణాన్ని దూరం తల్లి మొట్టమొదట సద్గుణానికి అర్పితం చేయాలి.
2: వీ హావ్ టు డ్రైవ్ అవుట్ ఆల్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ ఆఫర్ ఫుడ్ టు గుడ్ బిహేవియర్.
1: దైవమా, నా హృదయ స్థాయి ఎందున్నటువంటి దైవమా, నా ప్రేమ స్వరూపమైన దైవమా, నా కరుణ స్వరూపమైనటువంటి దైవమా, నా దయామయుడైనటువంటి ఒక దైవమా, ఇదిగో నీకు నా యొక్క గుణములు అనేటువంటి యొక్క పంచపక్ష పరమాన్నములను నీకు అర్పితం చేస్తున్నాను.
2: On the other hand, we should pray like this: O God, you are the embodiment of love, you are the embodiment of kindness, mercy and compassion. Here offer the food of virtue.
1: చాలా మధురమైన ఫలములు వంటివి.
2: This tender age is like that of a sweet fruit.
1: ఇటువంటి మధురమైనటువంటి యొక్క మనోఫలమును, హృదయ ఫలమును భగవంతునికి అర్పితం చేయాలి.
2: ద ఫ్రూట్ ఆఫ్ యువర్ హార్ట్, ద ఫ్రూట్ ఆఫ్ యువర్ మైండ్ మస్ట్ బి ఆఫర్ టు గాడ్.
1: ఎప్పుడు అన్ని విధాల శరీరం కూలిన తర్వాత, ఇంద్రియాలు పటత్వం తప్పిన తర్వాత, ఈ మనోభావాలు పెంచుకున్న తర్వాత, ఏ వృద్ధాప్యమునందు, ఏ రిటైర్డ్ ఏజ్ నందు భగవంతుని పూజ చేస్తామంటే ఇది సాధ్యము కాదు.
2: ఇఫ్ నాట్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎన్ ఓల్డ్ ఏజ్, then lose all your control over the senses.
1: Early,
2: it is impossible.
1: Drive slowly, reach safely.
2: Bhagwan says, start early, drive slowly, reach safely.
1: ఈ లేత వయస్సునందు మీరు భగవత్ ప్రార్థనను సరైన రీతిగా దాన్ని ప్రారంభించాలి.
2: You should start praying to God right from this tender age.
1: శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మంచి పటుత్వంగా ఉండినప్పుడే మీరు ఈ విధమైన యొక్క పవిత్రమైన కార్యంలో ప్రవేశించుకుంటున్నా, ఇంక ఎప్పుడు మీరు ఈ పవిత్రమైన కార్యంలో ప్రవేశిస్తారు?
2: ఇఫ్ యు డోంట్ స్టార్ట్ ప్రేయింగ్ టు గాడ్ వెన్ యువర్ బాడీ స్ట్రాంగ్, వెన్ యువర్ మెంటలీ అలర్ట్ అండ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్, వెన్ యూ విష్ టు కమెన్స్,
1: ఈ ఇంద్రియములంతా కూడా నువ్వు తప్పుడు తిరిగిన తర్వాత, తన పటుత్వము కూలిన తర్వాత ఏమి చేయగలరు మీరు?
2: వెన్ సెన్సెస్ బికమ్ వీక్, వెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ కంట్రోల్, వాట్ ఈస్ ఇట్ దట్ యూ డూ లేటర్?
0: పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
2: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ టేక్ బ్యాక్ యువర్ లైఫ్,
0: పద పదమంచు కింకరులు పాశములాగెడు వేళ.
2: వెన్ ది డ్రైవ్ అవుట్ ద లైఫ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ.
0: బంధువులు దబ దబ బయట పెట్టుడిగా లాభము లేదని చెప్పు వేళ.
2: When all relations hurry so as to the body to be taken outside because they have given up hope.
0: Labalama yechuvena.
2: When wife and children cry bitterly.
0: Tarama hari namamu notanu balka.
2: Is it possible to chant the name of God then?
1: Appudu sadhyam avutunda?
2: Is it possible?
1: Kaadu kaadu.
2: Impossible.
1: ఈ వయసు నుండి, ఈ పటుత్వం నుండి, ఈ నిద్రీ శక్తి ఉండినప్పుడే దైవాన్ని మనసారా తనివి తీరా స్మరించి తరించి వరించి భ్రమించి అనుభవించటం అత్యవసరం.
2: At this age, when you are strong enough, when all senses are under your control, it is time to think of God, to love God, dedicate our life for God.
1: అట్లు లేకుండా
2: అదర్వైజ్
0: తై తై తై తై తై బొమ్మ దీని తమాషా జూరల తోల్ బొమ్మ.
2: వాచ్ దిస్ పపెట్ ద డాన్సర్స్.
0: ఇంద్రియ శక్తులు ఉన్నప్పుడే మీరెందుకు పూజలు చేయకురా?
2: వై డోంట్ యూ వర్షిప్ వెన్ యూ హ్యావ్ వెన్ యూర్ సెన్సెస్ ఆర్ స్ట్రాంగ్?
1: కదలలేవు కన మసకలు మోమున పడే మడతను పడే నరసే గదా. ముసలికోతి అని పసివారలు నిన్ను ముసిముసి నవ్వగా కసరే బొమ్మ తై తై తై తై తై బొమ్మ.
2: ఈజ్ ఇట్ ద ప్రాపర్ టైమ్ టు ప్రే టు గాడ్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ వెన్ యూ కెనాట్ మూవ్, వెన్ ఐస్ కెనాట్ సీ, వెన్ దర్ ఆర్ రింకిల్స్ ఆన్ యువర్ ఫేస్, ద ఓల్డ్ ఫెలో, వెన్ పీపుల్ కాల్ యూ అన్ ఓల్డ్ మంకీ?
1: అందము ప్రాయము ఇంద్రియ శక్తికి ఉందని నిక్కకు రోరన్నా.
2: Don't pride yourself because of your strength and powerful senses.
1: Mundunnadira tondaloni musalitanammanu musulla pandaga.
2: There lies ahead waiting in the doorstep, the old age.
1: Appudu em cheyagalavu?
2: What do you do then?
1: Masalalevu.
2: You can't move.
1: Kanu masakalu.
2: Cataract.
1: Momuna pade tala narase kada.
2: Wrinkles on the face. And the hair is white now.
1: Musalikoti ani
2: old monkey.
1: Pasivaru ninu musimusi navvaga kasare bomma tai tai tai tai tai bomma ee tamasha chudara toy bomma.
2: Youngsters, lads also make fun of you. Oh puppet, you dance, you watch you.
1: Appudu nee cheyagalava?
2: Can you worship them?
1: Ee vayasunandu drudamainatvanti shariramu ganamainatvanti okka indriyamulu పూర్ణ విశ్వాసంతో కూడినటువంటి మనసు, ఇవి అన్ని కూడా నువ్వు గట్టిగా ఉండినప్పుడే దైవానికి ఈ మనోపుష్పాన్ని అర్పితం చేయాలి.
2: ఆన్ ద అదర్ హ్యాండ్ రైట్ ఎట్ దిస్ టైమ్ వెన్ యువర్ ఫిజికల్ ఇస్ స్ట్రాంగ్,
1: అతి మధురమైనటువంటి యొక్క నీ యొక్క హృదయ పుష్పాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
2: వెన్ యువర్ మైండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఫెయిత్ ఆఫర్ ద ఫ్లవర్ ఆఫ్
1: యువర్ మైండ్. ఇది చేయవలసినటువంటి నైవేద్యము.
2: This is the offering to be made to God.
1: Kani ee naati atti naivedyam cheyatam ledu.
2: But we don't make such an offering today.
1: Indriyalakanta adi nandinchi
2: we pass on to senses.
1: Indriyamlanta anubhinchina tarvata
2: after all senses enjoy.
1: Ishtam lekunda migilichipoyinatundi prasadanni bhagavantuniki arpitam cheyatam.
2: The balance left over because you don't relish is offered to God.
1: Gariki poyina pele pindi krishna arpanam annarata.
2: All that flour which is blown off by the wind, we say that offering to God.
1: ఇంద్రియములంతా అనుభవించిన తర్వాత, ఇంద్రియ శక్తి అంతా కూలిపోయిన తర్వాత, ఇంద్రియ శక్తి అంతా కూడిన బలహీనమైన తర్వాత నీవు ఏమిస్తావు భగవంతునికి?
2: When senses lose their strength and their capacity and ability, what is that you offer to God?
1: కనుకని ఇలాంటి ఇంద్రియ శక్తి, మనోశక్తి, బుద్ధిశక్తి, జ్ఞానశక్తి అన్ని ఉండినప్పుడే భగవంతునికి సరైనటువంటి సేవలు చేయాలి.
2: You have to serve God when you are physically strong, mentally alert, when senses are so powerful, and when you have full wisdom.
1: ఇలాంటి సుసమయమునందే మనము ఈ యొక్క శక్తిని మనం కోల్పోయినా ఇంక ఏనాడు మనం భగవత్ అర్పితం అయ్యేటువంటిది.
2: At this right time, if you don't do that, when do you surrender to God?
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: మొట్టమొదట ఈ వయసుని మీరు చాలా పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి, నవ్యమైనటువంటి వయసుగా మీరు భావించాలి.
2: కన్సిడర్ దిస్ ఏజ్ నోవెల్, ఎవర్ న్యూ, యునీక్, ఫ్రెష్.
1: ఇది కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడాను దీనిలో ప్రవేశించదు.
2: As the age advances, when old age sets in, you cannot attempt it.
1: కనుకనే మానవుడంటే ఎవరు?
2: Who is manava, human?
1: మానవుడు మొట్టమొదట నాలుగు కాళ్లతో నడుస్తాడు.
2: The human at the beginning, he walks on four feet.
1: రెండో తర్వాత రెండు కాళ్లతో నడుస్తాడు.
2: Later, he walks on two feet.
1: తరువాత మూడు కాళ్లతో నడుస్తాడు.
2: Finally, he walks with three feet.
1: ముందొచ్చే మూడు కాళ్ళు ముందున్నటువంటి నాలుగు కాళ్లతో కాకుండా రెండు కాళ్లతో నడిచేటప్పుడని మనము దైవాన్ని ఆరాధించాలి.
2: ఫోర్ లెగ్డ్ స్టేజ్ ఇన్ ద బిగినింగ్, త్రీ లెగ్డ్ స్టేజ్ లేటర్, ఇన్ బిట్వీన్ టూ లెగ్డ్ కండిషన్ గో ఫోర్.
1: ఈ నాలుగు లెగ్స్ అంటే ఏమిటి? దొగ్గాయటము, చేతులు కాళ్లతో దొగ్గాడుతూ పోతున్నాం.
2: ద ఫోర్ లెగ్డ్ కండిషన్ ఇస్ క్రాలింగ్ ఆన్ ద గ్రౌండ్.
1: రెండు శక్తులు అనగా ఈ రెండు పాదములు భూమి పైన ఉంటుంది, సర్వదేహం కూడా పైన ఉంటుండాలి.
2: Both the feet on the ground, you walk.
1: నీ యొక్క జీవితం యొక్క సర్వశక్తిని కూడాను రెండు పాదముల పైన ఆధారపడి ఉంటుండాలి.
2: All your strength rests on these two feet.
1: ఒకటి ధర్మము, ఒకటి సత్యము.
2: One leg is dharma, the other leg is satya.
1: సత్య ధర్మములనేటువంటి పాదముల పైన మీరు నడిచే సమయంలో పని సత్య స్వరూపుణ్ణి మీరు చింతించాలి.
2: Then once you walk on the two feet of truth and righteousness, you can have the vision of the Lord of truth.
1: పాదముల పైన నిలిచినప్పుడే మీరు ధర్మ స్వరూపుణ్ణి మీరు స్మరించాలి.
2: When once you walk on the feet of dharma, you can have the vision of the Lord of dharma.
1: అప్పుడు కాకుండా
2: otherwise,
1: మూడవ కర్ర వస్తుంది.
2: Then comes the
1: నడచలేడు, ఈ సత్య ధర్మములు బలహీనమైపోయినాయి.
2: Three legged condition, satya dharma has become weak now.
1: కర్ర చేతికి వచ్చింది.
2: Now you take the
1: handstick. ఆ కర్రను కూడాను పట్టుకునేటువంటి ధైర్యం లేదు.
2: You are not sure to hold it.
1: ఏమి చేయగలవు?
2: What is it that you do then?
1: కనుక మనం ఈ వయసును చాలా దివ్యమైనటువంటి వయసుగా మనం భావించాలి.
2: We had considered this age divine.
1: ఒక్క క్షణమైనా మనం వ్యర్థం చేయకూడదు.
2: We should not waste a moment.
1: Time is God.
2: Time
1: waste is life waste. Don't waste time.
2: Time is God. Time waste is life waste. Don't waste time.
1: ఈనాటి బాలబాలికలు కాలమును అధికంగా వ్యర్థం చేస్తున్నారు.
2: Boys and girls today waste their time a lot.
1: కేవలం వ్యర్థమైనటువంటి మాటలతో దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
2: They waste time indulging in vain gossip.
1: ఏ మంచి మాటలైనా ఉపయోగించుకోవటం లేదు.
2: They don't make use of time at least by speaking good words.
1: ఏ మంచి యోచనలకైనా అవకాశం ఇవ్వటం లేదు.
2: They don't listen to good things whatsoever.
1: ఏమిటి వీళ్ళ పాటలు, వీళ్ళ ఆటలు, వీళ్ళు ఇవన్నీ?
2: What are their games? What are their singing and all?
1: ఈ వయసు లోపల బయట ప్రపంచంలో పోయి చూస్తే ఎంత కఠినంగా ఉంటాదో మీకు తెలియదు.
2: Outer world, you cannot imagine what is happening.
1: ఒక్క ప్రశాంతి నిలయం నందే భజనలు, పూజలు, పాటలు, రామ కృష్ణ గోవింద అనేటువంటి ఒక పాటల కింద మీరు దీన్ని ఆనందంగా సద్వినియోగం చేసుకుంటున్నారు.
2: ఇట్ ఇస్ ఓన్లీ ఇన్ ప్రశాంతి నిలయం వేర్ యూ ఫైండ్ భజన్స్ అండ్ సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ ఆల్ ద టైమ్.
1: బయట పోతే ఈ పాటలంటే ఏమిటో వాళ్ళకి తెలియదు.
2: Outside they do not know what these songs are.
1: అంతరహితమైనటువంటి పాటలు పాడుతుంటారు.
2: They sing meaningless songs.
1: ఏమిటి ఆ పాటలు?
2: What are they?
1: ఏ మాత్రం అర్థం కాదు.
2: They don't know what they sing.
1: Chal chal re nojawan, chhod de re mere khan. ఏమైనా అర్థం ఉందా?
2: Does this song convey any meaning?
1: ఇంకా వేరు వేరు చోట పోతే అది తమాషా, మంచి వినడానికి ఇంపుగా ఉంటుంది. ఏమిటి గడ్డడా?
2: ఇట్స్ క్వైట్ రిథమిక్ టు హియర్ వెన్ దే సింగ్ లైక్ దట్ నో మీనింగ్
1: మనకు నోరిచ్చింది దానికోసమా
2: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్
1: నాలుగునిచ్చినది ఎందుకు తెలుసా
2: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్
1: దైవనామమును నాట్యం ఆడించే కోసమని
2: సో హాస్ టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్
1: అలాంటి నాలుగును మనం దుర్వినియోగం చేస్తున్నాము
2: బట్ వీ మిస్యూజ్ అవర్ టంగ్
1: దీనిని చైతన్యుడు కాని ఇంకా అనేక మంది మనహా భక్తులైనటువంటి వారు కూడాను జిహ్వే రసజ్ఞే మధుర

0: ఆ యొక్క జిహ్వకు నాలుగు టైటిల్స్ ఇచ్చారు.
1: టంగ్ హ్యాస్ ఫోర్ టైటిల్స్.
0: జిహ్వే
1: ద టేస్ట్
0: రసగ్ని, ఓ రసమెరిగిన నాలుక.
1: ఓ టంగ్ యు నో ద టేస్ట్
0: మధుర ప్రియత్వం. సత్యం హితం, సత్యం పలికేటువంటి నాలుక.
1: ఓ టంగ్
0: మధురమైనటువంటి నాలుక.
1: యు టాక్
0: హితమైనటువంటి నాలుక.
1: యు స్పీక్ ఇన్ ఎ పాలటబుల్ వే.
0: ఎంత పవిత్రమైన నాలుక.
1: హౌ సేక్రెడ్ యు ఆర్.
0: ఇంత పవిత్రమైన నాలుకను ఈ అపవిత్రమైన మాటలను ఎందుకు ప్రవేశపెట్టాలి?
1: బీయింగ్ సో సేక్రెడ్ ఓ టంగ్ వై డు యు గో అలాంగ్ ద అన్సేక్రెడ్ పాత్.
0: కనుక మనం ఈనాడు నాలుకను అపవిత్రమైనటువంటి పలుకుల్లో మనం ప్రవేశపెడుతున్నాం.
1: టుడే విత్ దిస్ టంగ్ వి అటర్ ఆల్ అన్సేక్రెడ్ వర్డ్స్.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను మాటలను అదుపులో నుంచుకోవాలి.
1: సో ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఎ చెక్.
0: మరొక ఆనందాన్ని అందించేటువంటిది, హృదయాన్ని కరిగించేటువంటిది, మనసును మురిపించేటువంటిది, మై మరపించేటువంటి యొక్క దివ్యమైనటువంటి గానంలో మనం లగ్నం కావాలి.
1: You should make use of your tongue to sing the glory of God so as to make others blissful so that they forget themselves.
0: Edaina oka paata bhagavantuni paina paadutunte tamaku taame naastikudu kaadu yaastikudu kaadu aastikudu kaadu aastika naastikudu kaadu evadaina sare vaaniki teliyakine kala ooputu untadu.
1: When once you start singing God's hymns, whether he's a theist or atheist or theistic atheist or atheistic theist, he starts nodding his head.
0: కృష్ణ ఒక్కతో కృష్ణ, ఈ కృష్ణ అనే తప్పటికి ఏం వాళ్ళ కష్టములంతా తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.
1: When once they say Krishna, they find a relief.

0: దాసిపై కృష్ణ దయలే దయీ దాసిపై. ఆ రాగ ఆ విధంగా పాడుతూ ఉంటుంటే మిగిలినటువంటి ఆ రేపల్లె స్త్రీలందరూ కూడాను మైమర్చిపోయారు, చేతుల్లో ఉన్నటువంటి కడవలంతా విడిచిపెట్టారు.
1: When Radha was singing like this, Krishna, where are you? Why don't you come here? Don't you have compassion and mercy on me? Listening to this melodious music of Radha, all Gopikas dropped their pots they were carrying.

0: కృష్ణ ఎట్లీస్ట్ ఇన్ డ్రీమ్స్ లెట్ మీ సీ యువర్ ఫిజికల్ ఫార్మ్ విత్ దీస్ ఐస్
1: ఐ కెనాట్ లివ్ ఎనీ లాంగర్ ఇంత ఆవేశంతో ఇన్ని విధమైనటువంటి తాపంతో భగవంతుని ప్రార్థిస్తూ వచ్చారు ప్రాచీన కాలమునందు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ డివోటీస్ ప్రే టు గాడ్ పైనింగ్ ఫర్ హిమ్ యర్నింగ్ ఫర్ హిమ్
1: ఆ హృదయమే ఆ కృష్ణుణ్ణి కదిలిస్తుంది కరిగిస్తుంది మెదిలిస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దేర్ హార్ట్ ఫుల్ ఆఫ్ డివోషన్ దట్ వుడ్ మెల్ట్ ది హార్ట్ ఆఫ్ గాడ్ అండ్ మేక్ హిమ్ వాక్.
1: డివోషన్ ఎక్కడ చూసిన డీప్ ఓషన్.
0: Today, how is modern devotion? It is only deep ocean.
1: Idanta divine, divine anukuntunnaru. Kaadu kaadu, deep wine.
0: You think it's divine, divine. No, it is deep wine.
1: Kanuka ee madhuramainatundi yokka Bhagavat naamanni manam smaristu, chintistu, bhajistu kaalani saarthakanga avinchukovali.
0: We should sanctify the time, redeem our lives, singing his sweet name.
1: కనుకనే భజన అనేటువంటి దేనికోసం ఏర్పడింది?
0: వై డు యూ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ భజన?
1: ఈ సామూహిక భజన అనేటువంటిది పూర్వము గురునానక్ స్టార్ట్ చేశారు.
0: దిస్ కలెక్టివ్ సింగింగ్ ఈ స్టార్టెడ్ బై గురునానక్.
1: అనగా అందరి కంఠములు ఏకం చేసి ఒక్క కంఠంగా దైవాన్ని ఆకర్షించటం.
0: ఆల్ సింగ్ టుగెదర్ జాయిన్ ఇన్ కోరస్ సింగ్ ఇన్ పర్ఫెక్ట్ యూనిజన్ అండ్ హార్మనీ.
1: అలాంటి ఏకత్వము అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ఆహ్వానించే నిమిత్తమై భజన ప్రారంభమైంది.
0: దిస్ ఇన్వైట్స్ యూనిటీ ఫ్రమ్ డైవర్సిటీ.
1: ఒక్కడు కాదు భగవంతుని ఆహ్వానించటము.
0: ఇట్స్ నాట్ ద వన్ హూ ఇన్వైట్స్ గాడ్.
1: అందరూ కూడా కోరో చేసేటువంటి వాళ్ళందరూ కూడా భగవంతుని ఆహ్వానిస్తున్నారు.
0: ఆల్ ద జాయిన్ ద కోరస్ టుగెదర్ సింగ్ హిస్ గ్లోరీ అండ్ ఇన్వైట్ గాడ్.
1: మన ప్రాచీన సంస్కృతిని కొంతవరకునైనా మన దృష్టి అందించుకొని
0: we should keep the culture of Bharat at least to a certain extent in our mind.
1: Prati hrudayamundi aavirbhavinchetvanti pavitramainatvanti bhavallu paramatmaku arpitamainatvantiga cheyali.
0: We have to offer sacred feelings of our heart to God.
1: Bhagavantudu prema swarupudu.
0: God is the embodiment of love.
1: Aa premaku premane kavali.
0: This love needs love only.
1: Prakashinchetvanti chandrunu chuttaniki
0: to see the shining moon.
1: టార్చ్ లైట్ నీకు అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టార్చ్ లైట్.
1: హరికేన్ లాంటర్ అంతకంటే అక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు క్యారీ హరికేన్ లాంటర్.
1: పెట్రోమాక్స్ లైట్ అంతకంటే నీకు అవసరం లేదు.
0: నార్ పెట్రోమాక్స్ లైట్.
1: ప్రకాశించేటువంటి చంద్రుని యొక్క వెలుతురు ద్వారానే చంద్రుని చూడాలి.
0: యూ కెన్ సీ ద మూన్ లైట్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ ద మూన్ లైట్ ఓన్లీ.
1: కనుకనే ప్రేమ స్వరూపుని నీవు చూడాలనుకుంటే ప్రేమ ద్వారానే చూడాలి.
0: In order to experience the embodiment of love, you can experience only through love.
1: ఇచ్చినటువంటి మరొక లైట్ ఈ జగత్తులోనే లేదు.
0: There is no other light more powerful than love.
1: ఆ లైట్ ను వెలిగించేటువంటి తన నాలుకపైని.
0: That light is lit by the tongue.
1: అదే నాలుక చెప్పింది.
0: That's what

0: ముని జన వన పౌత్రంబులు విష్ణుదేవు చరిత్రములు. ఆ భగవంతుని యొక్క చరిత్రములు ఇంత వర్ణంగా చేసుకుంటూ వచ్చింది భాగవతం. చిత్రంబులు త్రైలోక్య పవిత్రంబులు.
1: The manifestations of the Lord are mysterious and sacred to all
0: the world. Past, present and future. మూడు కాలములో చేసినటువంటి పాపాలను కూడాను పవిత్రం చేస్తుంది.
1: Sins committed in all the three periods of time, past, present and future, are atoned.
0: Muni jana vana pautrambulu. Muni jana vana pautrambulu. ఏమిటి ఈ పౌత్రుడు? అనగా వీరందరికీ గ్రాండ్ సన్ వంటి వాడట ఈ నామం.
1: దిస్ గాడ్స్ నేమ్ ఇస్ ది గ్రాండ్ సన్ టు మునీస్.
0: పౌత్రుడు అంటారు,
1: గ్రాండ్
0: అంటారు. కనుకనే ఈ నామం అనేటువంటి ప్రతి వానికి కూడాను నిజమైనటువంటి పుత్రుడు, నిజమైనటువంటి పౌత్రుడు.
1: గాడ్స్ నేమ్ ఇస్ ది ట్రూ సన్ అండ్ ట్రూ గ్రాండ్ సన్.
0: మనకి ఎవరు తల్లిదండ్రులు, ఎవరు సన్నులు?
1: హూ ఆర్ అవర్ పేరెంట్స్, హూ ఆర్ అవర్ సన్స్?
0: మన ప్రేమనే మన తల్లి.
1: లవ్ ఇస్ అవర్ మదర్.
0: మన సత్యమే మన తండ్రి.
1: ట్రూత్ ఇస్ ద ఫాదర్.
0: మన యొక్క దయనే మన సిస్టర్.
1: కంపాషన్ ఇస్ ద సిస్టర్.
0: మన యొక్క ఆనందమే మన తమ్ముడు.
1: బ్లెస్ ఇస్ అవర్ బ్రదర్.
0: ఇలాంటి సోదరత్వం మనకు ఉండగా,
1: వెన్ యూ హ్యావ్ దట్ బ్రదర్హుడ్,
0: ఈ అనవసరమైనటువంటి సోదరత్వాన్ని మనం ఎందుకు పెంచుకోవటం?
1: వై ఆర్ వీ ఆఫ్టర్ దిస్ అన్నెసెసరీ బ్రదర్హుడ్ ఆర్ ఫ్రెటర్నిటీ?
0: ఈ ఏకత్వం లోపల ఎంతటి గొప్పతనం ఉంటుండదో మీరు యోచించుకోండి.
1: హౌ లాఫ్టీ, హౌ గ్రేట్ ఇట్ ఈస్ ఇన్ లివింగ్ ఇన్ యూనిటీ.
0: ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, భీముడు, ఈ ఐదుగురు అన్నదమ్ములు.
1: ఫైవ్ బ్రదర్స్, ధర్మ, అర్జున, భీమ, నకుల, సహదేవ,
0: ఐదుగురు ఐకమత్యంగా ఉండినప్పుడు ఎంత విజయాన్ని సాధించారు.
1: దే వన్ ద బ్యాటిల్ బికాస్ దే లివ్ అండ్ వర్క్ ఫర్ యూనిటీ.
0: అదియే కాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నాదులు, వీళ్ళు నలుగురు కూడాను ఎలాంటి పరిస్థితిలో కూడాను ఐకమత్యాన్ని చూపుకుంటూ వచ్చారు.
1: లైక్ వైజ్ ఫోర్ బ్రదర్స్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న మెయింటైన్ యూనిటీ.
0: ఐకమత్యానికి విజయాన్ని వరించింది.
1: Therefore, it is the unity that wins ultimately.
0: వాలి, సుగ్రీవుడు ఇద్దరు తమ్ముడు అన్నారు.
1: వాలి, సుగ్రీవు ఆర్ బ్రదర్.
0: వీరిద్దరూ ఐకమత్యం లేకపోవడం చేత ఏమైపోయింది?
1: There's no unity between
0: them. సర్వనాశనం అయిపోయింది.
1: They lost everything there.
0: కట్టగడపడికి వాలియే తన యొక్క దీంతో అంత శక్తివంతుడైన వాలి మరణించాడు.
1: వాలి బీయింగ్ సో పవర్ఫుల్ డైడ్ అల్టిమేట్లీ.
0: ఇంకా రావణ, కుంభకర్ణాదులు అన్నదమ్ములే.
1: రావణ, కుంభకర్ణాదు బ్రదర్స్.
0: ఐకమత్యం లేదు.
1: There's no unity.
0: వేరైపోయినాడు.
1: There's no unity.
0: ఈ వేరే కావటం చేత, ఐకమత్యం అనేది లేకపోవటం చేత రాజ్యాన్ని కోల్పోయాడు.
1: Because they are separated, they lost the kingdom.
0: కనుక ఐకమత్యం చేత మనం దేన్నైనా మనం సాధించవచ్చు.
1: విత్ యూనిటీ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ఐదు వేళ్లు ఉన్నాయి.
1: ఫైవ్ ఫింగర్స్ ఆర్ దేర్.
0: ఈ ఐదు వేళ్లు ఏకంగా పనిచేస్తే ఎంతటి పని అయినా మనం చేయవచ్చు.
1: విత్ ఆల్ ది ఫైవ్ ఫింగర్స్ జాయినింగ్ యూ కెన్ వర్క్.
0: ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు, ఒక్కొక్క వేలు పోతే ఏ పని చేయలేదు.
1: బట్ ఆల్ ది ఫింగర్స్ ఆర్ సెపరేటెడ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్.
0: మీరందరూ కూడా మొట్టమొదట ఐకమత్యానికి తగినటువంటి కృషి చేయండి.
1: ఫస్ట్ you all see that you maintain unity.
0: Andaru oka sai sanasthalo unnam.
1: All belong to sai's institution.
0: Andaru sai premalo perugutunnaru.
1: We grow in sai's divine love.
0: Anni sai education meer chadutunnaru.
1: We learn sai
0: ikkade
1: education.
0: Ikkade kaadu, ekkadiki vellinappudikini ee prema tattvanni meer akkada prakatinchali.
1: Not only here, wherever you may go, express this love.
0: Idi mee aacharana roopamlo meer prachara prabodhan cheyali.
1: You practice and then publicize, propagate.
0: ఇక్కడ నేర్చుకున్నటువంటి యొక్క బిహేవియర్, డిసిప్లిన్, మేనర్స్ ఇవంతా మీకు షాడో మాదిరి రావాలి.
1: ద బిహేవియర్ యూ హ్ కల్టివేటెడ్, ద డిసిప్లిన్ యూ హ్యావ్ డెవలప్డ్ అండ్ ద మేనర్స్ యూ హ్యావ్ లెర్న్డ్.
0: నేను అదే
1: ఫాలో యూ లైక్ ఎ షాడో.
0: ఎవరికి బిహేవియర్ మంచిదిగా ఉన్నాడో వాడే బాయ్.
1: ద వన్ విత్ బిహేవియర్ ఈజ్ ద బాయ్.
0: ఈ బిహేవియర్ లేనటువంటి వాడు ఆ బాయే కాదు.
1: When he has no behavior, he is no boy at all.
0: Manchi manners unnatuvanti vaade man.
1: The one with good manners is man.
0: Goppa duty chesetunnatuvanti vaade devotion.
1: The one who does this duty stands for devotion.
0: Do your duty sincerely.
1: Do your duty sincerely.
0: Vaade nijamain devotee.
1: He is a true devotee.
0: Ante kaani duty ni prakkana betti పటం లోపల పూజ చేస్తుంటే ఇది భక్తి అవుతుందా?
1: బట్ ఇఫ్ యూ బ్రషెస్ డ్యూటీ ఆన్ వన్ హ్యాండ్ అండ్ వర్షిప్స్ ద పిక్చర్, హి ఇస్ నో డివోటీ. డ్యూటీ ఇస్ గాడ్, వర్క్ ఇస్ వర్షిప్.
0: కనుక మనం సోమరిపోతుల మాదిరి తయారు కాకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ బి లేజీ.
0: క్లాస్ కు సంబంధించినటువంటి పాఠ్యములు చదవాలి.
1: We should study our lessons regularly.
0: మిగిలిన కాలం లోపల ఆటలు ఆడాలి.
1: Rest of the time we should play
0: games. పాడాలి.
1: We should sing songs.
0: చింతన చేయాలి.
1: Things.
0: స్మరణ చేయాలి.
1: Chant.
0: ఆనందాన్ని అనుభవించాలి.
1: And then enjoy.
0: మీరు భుజించేటువంటి ఆహారము దేహానికి ఆహారము.
1: All the food is the one that goes to the body.
0: భుజించేటువంటి భజన మనసుకు ఆహారం.
1: Bhajan is the food to your mind.
0: నీవు కేవలం బండిని మాత్రమే బాగా మంచి పెయింట్స్ గీన్స్ అంతా వేస్తున్నావు.
1: యు పెయింట్ ద కార్ట్.
0: ఏమి ఈ కార్ట్ కంతా కూడా మంచి డ్రెస్ వేస్తున్నావు, మంచి బొట్టు పెడుతున్నావు, మంచి ఇది చేస్తున్నావు, అంత డెకరేషన్ చేస్తున్నారు కార్ట్ కు.
1: ది కార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఈజ్ నైస్లీ డెకరేటెడ్.
0: కానీ దీన్ని నడిపేటువంటి ఒక గుర్రం ఉంటుండదు, అదే మైండ్.
1: బట్ దేర్ ఇస్ ద హార్స్ దట్ పుషెస్ ది డ్రైవర్.
0: హార్స్ కు పుష్ చేయడం లేదు.
1: బట్ వి డోంట్ ఫీడ్ ది హార్స్ ద మైండ్.
0: ఏమి డెకరేషన్ చేసి ఏం ప్రయోజనం ఇది?
1: వాట్ ఇస్ ది యూస్ ఆఫ్ ఆల్ ద డెకరేషన్?
0: ఈ డెకరేషన్ చేసిన కార్ట్ అంతా కూడా మ్యూజియం లో పెట్టచ్చు అంతే.
1: The car so nicely decorated should be placed there in the museum.
0: కాదు కాదు, మొట్టమొట్ట హార్స్ కు మంచి స్ట్రెంగ్త్ ఇవ్వాలి.
1: ఫస్ట్ సీ దట్ ద హార్స్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్.
0: శక్తి
1: సో మైండ్ షుడ్ బి
0: స్ట్రాంగ్. మనసుకు తగినటువంటి శక్తి ఏమిటి? సద్గుణములు, సదాలోచనలు, సచ్చింతనలు, సత్ప్రవర్తనలు, ఇది ఇలాంటివి సకాలంతో కూడినటువంటి దాన్ని అందించాలి.
1: We have to feed our mind with good thoughts, with good feelings, with good emotions, good sentiments.
0: కానీ దురదృష్టవశాత్తు యుద్ధంలో చేరినటువంటి ఒక అర్జునుడికి నా నా నా నా నా అనేటువంటి ప్రారంభమైంది.
1: బట్ అర్జున దేర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ డెవలప్ ది ఫీలింగ్స్ ఆఫ్ మైండ్ మైండ్.
0: నా అంటే ఏమి కాదు.
1: మైండ్ నా మీన్స్ నో.
0: అయ్యో కృష్ణ, వీరు నావారు.
1: కృష్ణ దే ఆర్ మై పీపుల్.
0: వీరు నా పిన్న తండ్రులు.
1: దే ఆర్ మై.
0: వీరు నా పుత్రులు.
1: దే ఆర్ మై సన్స్.
0: అంతా నా నా నా నా నా.
1: He went on telling mine, mine, claiming,
0: claiming.
1: Therefore, he was totally frustrated.
0: కృష్ణుడు కూడా చెప్పాడు, నీకు సిగ్గుందా లేదా?
1: కృష్ణ ఆల్సో సెడ్, ఆర్ యు నాట్ అషేమ్డ్
0: ఆఫ్ యువర్సెల్ఫ్? పూర్వమంతా కూడా మహావీరుడిగా నీవు వచ్చావు.
1: Prior to that, you came like a powerful warrior.
0: ఈ యుద్ధంలో వచ్చినప్పుడు దీనుడైపోతున్నావు.
1: The battle field, you turned a coward.
0: యుద్ధానికి ముందు పోయేటానికి రథం తీసుకుని పోయి మధ్యస్థానంలో ఉంచాడు కృష్ణుడు.
1: కృష్ణ మేడ్ దిస్ చారియట్ స్టాండ్ in the middle of the two fields.
0: Chetru jodinchadu Krishna indari guru putrula mitrula jampi barinchutettuno na kannulu tiruguchunnavika kalamu gadupaga kadalu mintiki.
1: Joining both the hands, Arjuna prayed to Krishna, Krishna, how can I bear this?
0: Indari bandhu mitru guru putrula jampi barinchutettuno.
1: How can I bear this suffering and the sadness by killing all the relations, friends and teachers? Kannu
0: tirugutunnavika kalamu gadupaka kadalu mintiki.
1: My head is reeling. I am not able to see properly. Let us return. Turn back the chariot.
0: Tiriki panda.
1: You are a coward.
0: నీవెందుకు ముందు నన్ను రాయబారం పంపించావు?
1: Why did you send me before as your emissary?
0: రాయబారంలో ఏదో వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పని నన్ను ఎన్ని విధమైనటువంటి హింసలు పెట్టావు?
1: You sent me as an ambassador, giving me all the trouble earlier.
0: కృష్ణుని దగ్గరనే చెప్పాడు.
1: He said there.
0: కురచ బుద్ధులా కౌరవుల అరమల తొరిగి మన పొత్తు కొత్తురా.
1: You said earlier. Will ever those mean fellows would ever come to compromise? Chalika
0: muttara dachina dhruvamulu kaliyuna yuddhamu siddhamanaka kala hiranamikayela.
1: You said, why do you waste time? The east and the west shall never meet. Let us go, proceed, you said.
0: Ide anu cheppadam appudu.
1: Is that what you say then?
0: Agnilo malle poola vedidallu leela.
1: Just as jasmine flowers are thrown into fire.

0: ఎందుకు ఇంకా ఇది చేస్తున్నావు, ఈ సంధి మాటలే వద్దు, పా యుద్ధానికి సిద్ధం అన్నాడు అర్జునుడు.
1: Arjuna has said, no more of compromise. Why do you want to teach them? Why do you waste your good sweet words?
0: Let's go.
1: He's carried away by the feelings of attachment.
0: ఈ అభిమాన మమకారములే మానవుని అతపతనం చేస్తున్నాయి.
1: It's only the attachment and possessive instinct.
0: ఉండాలి అభిమానము.
1: Of course, it
0: మమకారం కూడా ఉండాలి.
1: Also,
0: కానీ పరిమితం ఉండాలి.
1: But there should be under certain limits.
0: కనుకనే మీకు పరిమితం ఉండాలి.
1: So everything should be under limits.
0: కనుక ఈ వయసు లోపల ఈ ప్రదేశంలో చేరినందుకు ఈ పవిత్రమైనటువంటి వాతావరణంలో మీరు జీవించినందుకు సద్గుణములు, సదాచారములు, సత్ప్రవర్తన, సచ్చింతన మీరు అభివృద్ధి పరచుకోవాలి.
1: Having been here, having secured admission in our institutions, living here in the sacred climate, develop good thoughts, sacred feelings,

దైవో ప్రే.

గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము గొని వచ్చి ప్రేమి వీర ప్రేమ రూపము దైవంబు ప్రేమమయము ప్రేమ రూపము

0: ప్రేమ కృష్ణ ప్రేమ అవతార శ్రీకృష్ణ ప్రేమ కృష్ణ
1: ఈస్ ది వెరీ గాడ్ ఆఫ్ లవ్ అండ్ ఫుల్ ఆఫ్ లవ్ ఆన్ ఆల్ ద పీపుల్ హీస్ వెరీ ఫార్మ్ ఇట్సెల్ఫ్ ఈజ్ లవ్ He is saturated with love. He showers the nectarine love on all people. He is the very avatar, the descendant of the love itself. He fills everyone with thirst for love and Krishna himself.
0: Prema మహా విలువైన వజ్రం వంటిది.
1: లవ్ ఈజ్ ఎ ప్రెషియస్ డైమండ్.
0: ఈ ప్రేమ స్వార్థపరుల దగ్గర క్షణమైన నిలువుదారు.
1: ఇట్ విల్ నెవర్ స్టే విత్ సెల్ఫిష్ పీపుల్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.

0: అహంకారం దగ్గర అరక్షణమైనా ఉండలేదు. ఇట్ డజంట్ స్టే హాఫ్ ఎ సెకండ్ విత్ ఈగోటిజం. ఆడంబరములు వారి దగ్గర ఇది అసలే ప్రవేశించదు.
1: ఇట్ నెవర్ ఎంటర్స్ ఇన్ టు పీపుల్ హూ ఆర్ షోవీ అండ్ ఆస్టెంటేషియస్.
0: స్వార్థ అహంకార ఆడంబరములను ఏమాత్రం కూడా ముఖమైనా చూడదు.
1: ఇట్ విల్ నెవర్ లుక్ అట్ సెల్ఫిష్నెస్ ఈగో అండ్ ఆస్టెంటేషన్.
0: కానీ ఈ ప్రేమ ఎక్కడ లభ్యమవుతుంది?
1: బట్ వేర్ డు యూ గెట్ దిస్ లవ్?
0: ఈ విలువైన వజ్రము ప్రేమ రాజ్యమునందు మాత్రమే లభ్యమవుతుంది.
1: యూ గెట్ దిస్ ప్రెషస్ డైమండ్ ఓన్లీ ఇన్ ది కింగ్డమ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ మార్గమునందే ఇది లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ స్ట్రైట్ ఓన్లీ ఇన్ ది స్ట్రీట్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అంగడి ఎందు మాత్రమే ఇది మనకు లభిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఇన్ ద షాప్ ఆఫ్ లవ్.
0: ప్రేమ హృదయంతోనే మనకు ప్రాప్తిస్తుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ విత్ ఎ హార్ట్ ఫుల్ ఆఫ్ లవ్.
0: అయితే ఈ జగత్తంతయును ప్రేమమయమే కదా, ఇంటి ప్రేమ ఎందు ప్రేమ ఎందుకు లభ్యం కావటం లేదు?
1: వెన్ దిస్ ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ఫిల్డ్ విత్ లవ్, హౌ ఇస్ ఇట్ దట్ వీఆర్ నాట్ గెటింగ్ లవ్?
0: కానీ జగత్తంతయును ప్రేమగా భావిస్తున్నారు, కానీ ఇది ప్రేమ కాదు.
1: You think that the world is full of love, but that is not love.
0: Deha, indriya, mano buddhula sambandhamainatundi jeevitamunaku prema anipinchukodu.
1: Anything associated with the physical body, the senses, mind and intellect cannot be called love.
0: Ee deha indriya mano buddhulato koodinatundi anuragame kaani prema kaadu.
1: One associated with body, senses, mind and intellect may be called anuraga, affection and not love.
0: Atma jeevitame nijamaina prema.
1: A life of atma is alone love.
0: Kanuka atma jeevuluga manam bhavinchali kani sharira jeevuluga indri jeevuluga mano jeevuluga buddhi jeevuluga manam jeevincharadu.
1: We should not live the life on the basis of the body, the senses, the mind and intellect.
0: Sharira indriya mano buddhulu undinanta varaku ahankara mamakaram anetundi kani aadambaram swartham anetundi kani manavuni vidichi undaledu.
1: As long as man is thinking of his body, mind, intellect and senses, he will be full of selfishness, ego and show.
0: Ekti premanu pondutaku ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ క్రతువులో ఆచరించనక్కరలేదు.
1: టు గెట్ సచ్ గ్రేట్ లవ్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ డూయింగ్ ఎనీ జప, ధ్యాన, యజ్ఞ.
0: వీటి వల్ల కూడాను ప్రేమ లభ్యము కాదు.
1: యూ కెనాట్ గెట్ లవ్ త్రూ దెమ్.
0: కారణమేమనగా ఈ యొక్క కర్మల యందు అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనము ఇమిడి ఉంటున్నది.
1: The reason is, in all these actions, there is an element of selfishness and self-interest.
0: Kanuka, yajnamunakkani, yagamunakkani, jnanamunakkani, yogamunakkani, ee prema labhyamayyetvantidi kaadu.
1: Therefore, you cannot get this love either through yajna, yaga, jnana and japa.
0: Sarvarpita bhavamunake ee prema sadhyamavutundi.
1: You can get love only when you offer entirely.
0: Kanukane Krishnudu sarva dharmam parityajya annadu.
1: That is why Krishna said you have to give up all dharmas.
0: Jesus kudanu,
1: even Jesus
0: ide vidhamainatundi artham vachinattuga
1: mentioned to this
0: I am the path annadu.
1: He said that I am the path.
0: బుద్ధుడు కూడాను ఇదే అర్థం వచ్చినట్టుగా సర్వం శరణం గచ్చామి అన్నాడు.
1: బుద్ధ ఆల్సో హాస్ మెన్షన్ టు దిస్ ఎక్స్టెంట్ వెన్ హి సెడ్ సర్వం శరణం గచ్చామి.
0: అనగా సర్వమతముల సారము.
1: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ రిలిజియన్.
0: సర్వశాస్త్రముల మూలము.
1: ది ఆరిజిన్ ఆఫ్ ఆల్
0: సర్వధర్మముల యొక్క గమ్యము.
1: ది గోల్ ఆఫ్ ఆల్ ధర్మాస్.
0: సర్వార్పిత భావమే.
1: ఆఫరింగ్ టోటలీ ఎంటైర్లీ టు ది లార్డ్,
0: అట్టి అర్పితము గావించుకున్నటువంటి వారే గోపికలు.
1: గోపికాస్ ఆర్ దోస్ పీపుల్ హూ హ్యావ్ ఆఫర్డ్ దెమ్సెల్వ్స్ అన్రిజర్వ్డ్లీ అండ్ ఎంటైర్లీ.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి ఈ జగత్తునందు సర్వార్పిత భావము సాధ్యమవుతుందా అని సందేహించవచ్చు.
1: One may get a doubt whether in this world of action and natural world, is it possible to offer oneself entirely?
0: Swarthamu kani, sapriyojanamu kani, ahankaram kani, aadambaram kani, lekunda undutaku veelu kaadu.
1: It is not possible to have a life without selfishness, self-interest, ego and show.
0: Kani deeniki kuda nu oka parimitham untunnadi.
1: But there is a limit set for all these things.
0: Nasreyo niyamam vina, konta niyamam ni paatinchali.
1: You have to observe certain rules, limitations.
0: Mana dehamulo ushtamu oka parimitamai untundali.
1: There is a limit for the temperature in our body.
0: Ee yokka vedi oka parimitamulone untunnadi.
1: There is a limit for the temperature set.
0: 98.4 or 0.6 ఉంటే ఇది ఆరోగ్యము, కానీ 99 చేరేటప్పటికి అనారోగ్యం ప్రారంభమైంది.
1: One is healthy when the temperature is 98.4 or 98.6.
0: అదే విధముగానే మానవులకు స్వార్థము ఉండవచ్చు, కానీ ఎంతవరకు అంతవరకు స్వార్థము, అది మితిమీరిపోతే రోగముగా రూపొందుతుంది.
1: Similarly, there could be selfishness in man, but it should be within limits. Once it exceeds the limits, it becomes a disease.
0: Ahankaramu oka rogam.
1: Ego is also a disease.
0: Adambaramu oka rogam.
1: Ostentation is a disease.
0: Swarthamu oka rogam.
1: Selfishness is a disease.
0: Saprayojanamu oka rogam.
1: Self-interest is a disease.
0: Kanukani veetannitini kuda nu cherchi bhava rogamu ani deeniki peru pettaru.
1: All these things put together is described as bhava roga, bhava disease.
0: Anaga jagatnandu మనకు వ్యాపించేటువంటి రోగములు ఇవన్నీ.
1: దట్ మీన్స్ ఆల్ దీస్ డిసీజెస్ అక్కర్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ దిస్ వరల్డ్.
0: అయితే భగవంతుడు సర్వులయందు ఉండినప్పటికీ సర్వార్థ భావాన్ని భక్తునియందు లేకుండినా ఇది కేవలము సాత్వికమైనటువంటి యొక్క ప్రేమతత్వము కాదు.
1: యాజ్ గాడ్ ఈజ్ డిసైడింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ఎవ్రీ వన్, ఇఫ్ ఎ డివోటీ డజంట్ రికగ్నైజ్ దిస్, ఇట్ ఈస్ నాట్ కరెక్ట్.
0: తన యందు భగవంతుడున్నాడని విశ్వసించవచ్చునే కాని,
1: వన్ మే బిలీవ్ దట్ గాడ్ ఈస్ రెసిడెంట్ ఆఫ్ హిస్ హార్ట్,
0: ఈ విశ్వాసము సరి అయిన విశ్వాసము కాదు.
1: బట్ దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ ఫెయిత్.
0: నీ యందు భగవంతుని చూడటం గొప్పతనము కాదు.
1: దేర్ ఇస్ నథింగ్ గ్రేట్ సీయింగ్ గాడ్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: భగవంతుని యందు నిన్ను చూడాలి.
1: యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్.
0: అది సరి అయినటువంటి ప్రేమతత్వం.
1: దట్ ఈస్ ప్రాపర్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యందు నీ యొక్క స్వరూప లక్షణములు కనిపించకుండినంత వరకు కూడాను నీవు స్వార్థపరుడే కాని పరాత్మ తత్వముతో కూడినటువంటి వాడు కాదు.
1: అంటిల్ యూ సీ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఓన్ నేచర్ రిఫ్లెక్టెడ్ ఇన్ గాడ్, యు ఆర్ ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్, యు డోంట్ హ్యావ్ సాక్రిఫైస్.
0: కనుక ప్రతి విషయమునందు కూడాను ఈ ప్రాకృతమైన జగత్తునందు ఒక పరిమితమైనటువంటి యొక్క భావమును గుర్తిస్తూ పోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు రికగ్నైజ్ దట్ ఇన్ దిస్ వరల్డ్ లిమిట్స్ ఆర్ సెట్ ఫర్ ఎవ్రీథింగ్.
0: ప్రతి మానవుడు కూడాను ఆనందం కావాలని ఆశిస్తున్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ ఆస్పైర్స్ టు హ్యావ్ డిలైట్ అండ్ జాయ్.
0: ఆనందం అంటే ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై జాయ్?
0: దీనిని వేదాంత పరిభాషయందు యోగము అన్నారు.
1: In Vedantic parlance, this is described as yoga.
0: Yoga managa, edo oka vidhamainatundi yokka pranayamam, pratyaharam, ilanti karmalanu acharinchatam yogamga bhavistunnamu.
1: Some people consider yoga as associated with some breathing exercises and diet.
0: Yoga ante idi kaadu artham.
1: That is not the meaning of yoga.
0: Yoga managa aanandamu ani artham.
1: Yoga means joy.
0: ఈ ఆనందం ఎక్కడ మనకు లభ్యమవుతుంది?
1: వేర్ డు యూ గెట్ దిస్ జాయ్?
0: ఆనందమైన దగ్గర నుంచినే మనకు లభ్యమవుతుంది.
1: యూ కెన్ గెట్ ఇట్ ఓన్లీ ఫ్రమ్ ది సోర్స్.
0: ఆనందం వస్తు వాహనములు ఎందు కాని,
1: జాయ్ కెనాట్ బి ఫౌండ్ ఇన్ ఆబ్జెక్ట్స్.
0: ఆహార విహారములు ఎందు కాని,
1: ఇన్ ఫుడ్ అండ్ రెస్ట్.
0: ప్రాకృతమైనటువంటి పదవులు ఎందు కాని,
1: in the worldly positions and power.
0: స్థితిగతులు ఎందు కాని
1: in the circumstances and conditions
0: ఆనందము మనకు లభ్యం కాదు.
1: You cannot get joy in any one of them.
0: ఈ ఆనందము ఆనందమయుడైనటువంటి భగవంతుని యందే మనకు లభ్యం అవుతుంది.
1: You can get this joy from God, who is the very embodiment of joy and delight.
0: అయితే ఎప్పుడు ఈ ఆనందం మనకు లభ్యం అవుతుంది?
1: When can you get this joy?
0: గోపికలు, రాధ, వీరందరూ కూడాను నిరంతరము కూడాను ఏకాత్మ భావంతో కృష్ణుని స్మరిస్తూ వచ్చారు అని.
1: గోపికాస్ అండ్ రాధా హ్యావ్ ఆల్వేస్ కన్సిడర్డ్ యాజ్ వన్ విత్ దెమ్. ఏకాత్మ భావం
0: అనగా ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: రాధ అనగా ఎవరు?
1: హూ ఈజ్ రాధా?
0: కేవలము ఒక స్త్రీలుగా భావించి దీనికి అనేక విధమైన ఆపోహలను కలిగించి అనర్థములను పెంచి యథార్థమును విశ్వసిస్తూ వస్తున్నారు.
1: Wrong meaning is attributed to the word gopikas, and thus there is a lot of misunderstanding, consequent suffering of that.
0: Mana sankalpamule gopikalu,
1: our thoughts are gopikas.
0: Sarva sankalpamulu yokka koodike inetuvanti manasse radha.
1: Mind which is a conglomeration of all thoughts is radha.
0: Kanuka mana sankalpamulu mana manasu pragna aneetuvanti krishnulo karigi povali.
1: Our thoughts and mind should merge in Krishna, who is Prajna.
0: Adi Prajnanam Brahma annaru.
1: That is the meaning of Prajnanam Brahma.
0: Ee Prajnanam anetundi kevalamu shariramunandu manasunandu buddhiyandu antakaraniyandu sarvatra antarbahishta sarvavyapya Prajna swarupaha.
1: This Prajna is inside, outside, in the mind, in the chitta, in every aspect of, in the heart, in every aspect of human being.
0: Kanukane itti prajnane brahma ani pilustu vacharu.
1: This prajna is described as brahma.
0: Anaga constant integrated awareness ani deeni peru.
1: This prajna means constant integrated awareness.
0: Itti prajna yandu mana bhavamulu mana manasu sankalpamulu leenamai povali.
1: In this constant integrated awareness, all our feelings, our mind and our thoughts must get merged.
0: Aithe ilanti prajna swarupudainatti bhagavantudu sarvatra undinappudu ee avataramulu dharinchetuvanti okka deenlo unna rahasyam emiti?
1: When God in the form of prajna, constant integrated awareness is available everywhere, why should avatars come down and appear on the earth?
0: Aithe ee avataramulu dharinchadaniki కారణములు లేకపోలేదు.
1: దేర్ ఆర్ రీజన్స్ ఫార్ దిస్ కైండ్ ఆఫ్ అవతార్స్ టు అపియర్.
0: ప్రత్యక్షం పరోక్షం అని రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ థింగ్స్ లైక్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్, ప్రత్యక్ష పరోక్షం.
0: అంతర్శక్తి బాహ్యశక్తి అని కూడా రెండు ఉంటున్నవి.
1: దేర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్, వన్ ఇస్ ది ఇన్నర్ పవర్ అండ్ ది అదర్ ఇస్ ఎక్స్టర్నల్.
0: అంతర్భూతము బహిర్భూతము అని కూడా రెండు ఉంటున్నవి.
1: సిమిలర్లీ దేర్ ఆర్ టూ థింగ్స్ కాల్డ్ అంతర్భూత అండ్ బహిర్భూత.
0: కట్టెల యందు అగ్ని ఉంటున్నది.
1: దేర్ ఇస్ ఫైర్ ఇన్ ది ఫైర్ వుడ్.
0: కానీ ఆ కట్టెల యందు ఉండేటువంటి అగ్ని అంతర్భూతమై ఉంటున్నది.
1: బట్ దట్ ఫైర్ ఈజ్ ఇన్సైడ్ ది ఫైర్ వుడ్,
0: అంతర్గతమై ఉంటున్నది.
1: అండ్ ఇట్ ఈస్ అన్మానిఫెస్ట్,
0: అవ్యక్తమై ఉంటున్నది.
1: ఇట్ ఈస్ నాట్ సీన్.
0: కనుక ఈ కట్టెల పైన బియ్యం పెట్టి ఆ కట్టెల పైన పాత్ర పెట్టితే బియ్యము అన్నముగా మారవు.
1: దేర్ ఫోర్ యూ కెనాట్ కుక్ ఫుడ్ విత్ మియర్లీ ఫైర్ వుడ్ కీపింగ్ ఇన్ ది ప్లేస్.
0: ఆ కట్టెల ఎందుకునేటువంటి ఒక అగ్ని ప్రత్యక్షముగా వచ్చినప్పుడే కట్టెలను కూడా కాల్చి బియ్యమును కూడా ఉడికించి అన్నముగా రూపొందింపజేస్తుంది.
1: Only when the unmanifest invisible fire in the firewood manifests and comes out, it can cook food and get.
0: Kanuka prati dehamu kudanu oka firewood antidi.
1: Every body is like firewood.
0: Ee kattayandu antarbhutamai untunnadi atma tattvam.
1: This principle of atma is invisibly embedded in this
0: darani pratyakshamu gavinchukune nimittamai konni rakamainatundi prema tattvanni manam anubhavinchali.
1: To manifest this invisible divinity, there is need for doing some sadhana.
0: Maroka chinna udaharanam.
1: One more example.
0: Mana jobi ende match box untundade agge pette.
1: There is a match box in our pocket.
0: Kani mana jobi ni ye matram kodanu kalchadu.
1: But it doesn't burn our pocket.
0: Kani prati pulla yendu kodanu agni untunnadi.
1: ఇన్ ఎవరీ మ్యాచ్ స్టిక్ దేర్ ఇస్ ఫైర్.
0: ఆ పుల్లను తీసి పెట్టెతో రాసినప్పుడు ఆ యొక్క అగ్ని ప్రత్యక్షంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ యూ స్ట్రైక్ ది స్టిక్ అగెన్స్ట్ ది ఫైర్ బాక్స్,
0: ప్రత్యక్షంగా రూపొందినటువంటి అగ్ని తనను, తన చొక్కాను, తన జోబిని సర్వంను కాల్చివేస్తుంది.
1: వన్స్ దిస్ ఫైర్ బికమ్స్ మేనిఫెస్ట్ అండ్ డైరెక్ట్, ఇట్ కెన్ బర్న్ అప్ ది ఎంటైర్ షర్ట్, ది పాకెట్ అండ్ ఈవెన్ ది బాడీ ఇట్సెల్ఫ్.
0: కనుక అట్టనే మానవుని యందు దివ్యత్వమనేటువంటి ప్రేమతత్వం అనేటువంటి యొక్క జ్ఞాన స్వరూపమైన ప్రకాశం ఉండినప్పటికీ,
1: దో దేర్ ఈస్ దిస్ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: ప్రత్యక్షం గావించుకున్న
1: ఇఫ్ యు వాంట్ టు మేక్ దట్ మేనిఫెస్ట్,
0: ప్రేమతో ప్రేమను చేర్చినప్పుడే ఆ ప్రత్యక్షమైన స్వరూపము మనకు సాక్షాత్కరిస్తుంది.
1: ఓన్లీ వెన్ లవ్ ఈజ్ మేడ్ టు కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ లవ్ ఇట్ కెన్ మేనిఫెస్ట్.
0: అగ్గి పుల్లలో ఉండినటువంటి మందు ఒక్కటే, అగ్గి పెట్టపైన ఉన్నటువంటిది మందు ఒక్కటే, రెండింటిని రాపిడి జరిగినప్పుడే అది అగ్ని మనకు గోచరం అవుతుంది.
1: ది పాయింట్ ఆన్ ది మ్యాచ్ బాక్స్ అండ్ ఆల్సో ఆన్ ది మ్యాచ్ స్టిక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ది సేమ్, బట్ ఓన్లీ వెన్ యూ రబ్ వన్ అగెన్స్ ది అదర్ ది ఫైర్
0: మేనిఫెస్ట్. ప్రేమ దైవం నందు ఉన్నటువంటి ప్రేమ రెండు ఒక్కటిగా నీవు భావిస్తున్నావు.
1: యు కన్సిడర్ లవ్ ఇన్ యూ అండ్ లవ్ ఇన్ గాడ్ యాజ్ ద సేమ్.
0: కానీ దైవం యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది.
1: బట్ గాడ్స్ లవ్ ఈస్ టోటలీ అన్సెల్ఫిష్,
0: నిర్వికల్పమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ఇట్
0: నిరంజనమైనటువంటిది.
1: ఇట్ ఈస్ ప్యూర్,
0: నిత్యమైనటువంటిది.
1: ఇట్ ఈస్ పర్మనెంట్,
0: నిర్గుణమైనటువంటిది.
1: ఇట్ ఈస్ క్వాలిటీలెస్.
0: నీ ఎందుండినటువంటి ప్రేమ,
1: యువర్ లవ్,
0: స్వార్థమైనటువంటిది.
1: ఈజ్ సెల్ఫిష్,
0: స్వప్రయోజనమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్,
0: గుణ సహితమైనటువంటిది.
1: ఫుల్ ఆఫ్ క్వాలిటీస్.
0: ఇలాంటి ప్రేమతత్వంతో ఆ ప్రేమతత్వం ఏమాత్రం కూడా కలియుటకు వీలు కాదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు మిక్స్ సచ్ లవ్ ఆఫ్ యువర్స్ విత్ ది లవ్ ఆఫ్ ది గాడ్.
0: కనుక మానవుని ఎందుకుండినటువంటి ఈ అహంకార, ఆడంబర, అసూయ, స్వార్థాదులనేటువంటిది ఏనాడు త్యజించినో ఆనాడే ఆ హృదయంలో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ మ్యాన్స్ హార్ట్ ఈజ్ రిడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్, సెల్ఫ్ ఇంట్రెస్ట్, ఆస్టెంటేషన్, ఈగో, గాడ్ విల్
0: అది త్యాగము చేయక,
1: వితౌట్ సాక్రిఫైసింగ్
0: భోగముల పైన మనసు నుంచి,
1: ఇఫ్ యూ వాంట్ టు జస్ట్
0: విషయ రాగములతో ఈదుతూ,
1: ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ డిజైర్స్,
0: ప్రాకృతమైన జీవితాన్ని గడిపేంత వరకు కూడాను,
1: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ లివింగ్
0: భక్తిగా నటించినప్పటికీ,
1: హౌర్ వచ్ ఆఫ్
0: ఎంతగా నీవు భావించినప్పటికీ,
1: యూ మే థింక్ యువర్ యువర్ సెల్ఫ్ ఆమ్నిషియన్,
0: ఇది కేవలము ఒక కృత్రిమమైనటువంటి జీవితమే కాని నిన్ను నీవు మోసం చేసుకునేటువంటి వాడే కాని దైవంతో కూడేటువంటి యోగం లేదు అక్కడ.
1: ఇట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్నెస్, యూఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ నెవర్ జాయిన్ యువర్ సెల్ఫ్ విత్ గాడ్.
0: ఈనాడు ప్రపంచమంతా కూడాను ఈ గుణములతోనే నిండి ఉంటున్నది.
1: టుడేస్ వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ దీస్ క్వాలిటీస్.
0: దైవాన్ని ప్రేమిస్తున్నామంటున్నాం.
1: You think that you are loving God.
0: దైవాన్ని ప్రేమించేటువంటి జీవుడు ఎక్కడ కూడా ఇంతవరకు నాకు కనిపించలేదు.
1: I have not been able to see anyone who loves God.
0: తన నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమిస్తున్నాడు కానీ దైవ నిమిత్తమే తాను దైవాన్ని ప్రేమించటం లేదు.
1: He is loving God for his own sake, not for the sake of God.
0: ఇదే స్వార్థం.
1: This is selfish.
0: ఈ యొక్క కర్చీపు నిమిత్తమే నేను కర్చీపుని ప్రేమిస్తున్నాను కానీ నా నిమిత్తమే కర్చీపుని ప్రేమించడం లేదు.
1: ఐ ఆమ్ లవింగ్ దిస్ హ్యాంకీ ఫర్ సేక్ ఆఫ్ మై సెల్ఫ్, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్
0: ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు కూడాను పదార్థముల యొక్క ప్రయోజన నిమిత్తమే పదార్థములు ప్రేమిస్తున్నాడు.
1: మ్యాన్ ఈజ్ లవింగ్ ఆల్ ది ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆబ్జెక్ట్స్,
0: కానీ పదార్థముల నిమిత్తం ప్రేమించడం లేదు.
1: For his sake, not for the sake of objects.
0: Anni tana swarthame, tana swarthame.
1: Everything is for his own selfishness.
0: Daivani kudunu swartham kosam premistunnadu.
1: He is loving God also for his own selfishness.
0: Daivam samanyam kaadu.
1: God is not ordinary.
0: Daivam anta sulabhanga labhyamayyetunti vaadu kaadu.
1: It is not so easy to get at God.
0: Idi kevalamu okka simhasaname hrudayam.
1: This heart is a seat, a
0: ఇది డబుల్ సోఫా కాదు.
1: దిస్ ఇస్ నాట్ ఎ డబుల్ సోఫా బెడ్.
0: లేక మ్యూజికల్ చైర్ కాదు.
1: ఇట్ నాట్ ఎ మ్యూజికల్ చైర్.
0: ప్రాకృతమైన భావాన్ని ఈ చైర్ పైన కూర్చోబెట్టుకుని దైవమా ఇందులో కూర్చోమంటే ఏది కూర్చోగలడు.
1: ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ వరల్డ్లీ డిజైర్స్, హౌ విల్ గాడ్ కమ్ అండ్ సిట్ ఆన్ యువర్ ఇన్ యువర్ హార్ట్.
0: కనుక దీనిని నీవు ఖాళీగా ఉంచినప్పుడే అందులో భగవంతుడు ప్రవేశిస్తాడు.
1: ఓన్లీ వెన్ యూ వెకేట్ యువర్ హార్ట్ and make it free, God will enter into your heart.
0: Kanuka ee naadu prema aneetvanti perutho nee musical chair aadutunnavu.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్ యు ఆర్ ప్లేయింగ్ ది గేమ్ ఆఫ్ మ్యూజికల్ చైర్.
0: ఆ చైర్ ఒక్కరికి సొంతము కాదు.
1: దిస్ చైర్ డజంట్ బిలాంగ్ టు ఎనీవన్.
0: ఒక తూరి కూర్చోవచ్చును, మరి ఒక తూరి మరొకరు కూర్చోవచ్చును.
1: One person is given the seat on the chair once, another
0: one చెప్పడానికి అధికారం లేదు.
1: హౌ కెన్ యూ సే దట్ ఇట్ ఈస్ యువర్స్ దెన్?
0: కానీ అట్టి అధికారము,
1: దట్ పవర్, దట్ అథారిటీ
0: గోపికలు మాత్రమే ఆదర్శంగా నిరూపించారు.
1: ఓన్లీ గోపికాస్ హ్యాడ్ దట్ కైండ్ ఆఫ్ అథారిటీ.
0: అనగా భావములు దైవ భావంతో జీవించుకుంటూ వచ్చారు.
1: దే లివ్డ్ దేర్ లైఫ్ అండ్ ఫీలింగ్స్ విత్ గాడ్లీ ఫీలింగ్స్.
0: ప్రతి ఇంద్రియము కూడాను దైవార్పితమైన భావంతో అనుభవిస్తూ వచ్చారు.
1: దే ఎంజాయిడ్ ఎవ్రీ సెన్స్ ఓన్లీ ఆఫరింగ్ ఇట్ టు గాడ్.
0: తమ మాటలు దైవ మాటలే.
1: దేర్ టాక్ వాస్ ఫుల్ ఆఫ్ డివైన్ టాక్.
0: తమ స్మరణ దైవ స్మరణే.
1: దేర్ థింకింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ శ్రవణము దైవ స్మరణమే.
1: దేర్ హియరింగ్ వాస్ ఫుల్ ఆఫ్ గాడ్.
0: తమ హస్తములు దైవ కర్మలే.
1: వాట్ ఎవర్ దే డిడ్ విత్ హ్యాండ్స్ వాస్ ఫర్ గాడ్.
0: కనుక తమ సర్వేంద్రియములు కూడాను దైవార్పితమైన భావముతో అనుభవిస్తూ వచ్చారు.
1: దే ఎంజాయిడ్ ఆల్ దేర్ సెన్స్ ఆర్గన్స్ ఆఫరింగ్ దెమ్.
0: తమది అనేటువంటిది ఎక్కడ కూడా వారి ఎందుకు కనిపించలేదు.
1: దే నెవర్ ఫెల్ట్ ఎనీథింగ్ యాజ్ దెర్ ఓన్.
0: తామెవరు? కృష్ణుడు మాత్రమే తమ వారు.
1: హూ ఆర్ దే? ఆఫ్టర్ ఆల్ కృష్ణ ఈజ్ దేర్స్.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: వారి భక్తి ప్రపత్తులకు చక్కని సాక్ష్యంగా ఒక ఆదర్శాన్ని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: కృష్ణ ఆఫర్డ్ టు షో టు ద వరల్డ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ దేర్ లవ్.
0: అనేక పర్యాలను చెప్పాను.
1: ఐ టోల్డ్ యూ ఎ నంబర్ ఆఫ్ టైమ్స్.
0: ఒకనొక దినము ఉండినట్టుగా ఉండి కృష్ణుడు తనకు గొప్పగా తలభారము అని తలనొప్పిగా భావిస్తూ వచ్చాడు.
1: అనే పర్టికులర్లీ కృష్ణ ఆల్ ఆఫ్ ఎ సడన్ మెన్షన్ దట్ హీస్ హ్యావింగ్ వెరీ సివియర్ హెడేక్.
0: ఈ తలనొప్పి కోసము మందు కావాలని ఆశించాడు.
1: He wanted to have medicine for the headache.
0: సర్వజ్ఞుడైనటువంటి కృష్ణుడు సర్వము కూడినటువంటి సమయం నుండే ఈ యొక్క లీలను ప్రకటన గావిస్తూ వచ్చాడు.
1: Omniscient Krishna always showed these leelas, these miracles,
0: సత్యభామ
1: for all people.
0: రుక్మిణి, నారద, జాంబవతి వీరందరూ కూడా సమీపంలోనే ఉంటున్నారు.
1: సత్యభామ, రుక్మిణి, జాంబవతి, నారద, ఆల్ ఆఫ్ దెమ్ వర్ వెరీ నియర్ కృష్ణ అట్ దట్ టైమ్.
0: ఏ కించిత్ ఆహారం కూడా తాను స్వీకరించడం లేదు.
1: హీ వాజ్ నాట్ టేకింగ్ ఈవెన్ ఎ పార్టికల్ ఆఫ్ ఫుడ్.
0: చాలా నాటకం ఆడుతూ వచ్చాడు.
1: హీ బిగాన్ ప్లేయింగ్ ఏ డ్రామా.
0: ఈ బాధను నేను భరించలేను అన్నాడు.
1: ఐ కెన్ నెవర్ బేర్ దిస్ పెయిన్.
0: ఈ దృశ్యాన్ని గుర్తించినటువంటి నారదుడు, స్వామి దీనికి మందు ఎక్కడ ఉంటున్నది, తప్పక చెప్పండి, నేను తెస్తాను అన్నాడు.
1: Seeing this, Narada asked, Swami, where can I find the medicine? I'll certainly get it.
0: Vrepallaku velli gopakulu yokka padathudini teeskonu vachi na talapaina pattu vesina ee talanoppi taggipothundannaru.
1: If you can go to Vrepalle and get the dust of the feet of gopikas and put it on my forehead, then I'll be freed from this headache.
0: Parama bhaktulainatundi varu aa gopikalu.
1: Gopikas were great devotees.
0: ఆ పరమ భక్తుల పాదజోడియే నా శిరోవేదన తగ్గిస్తుంది.
1: The dust of the feet of those gopikas who are the great devotees will
0: free me from my headache. నాదునకు కొంత తన లోపల దాగి ఉండినటువంటి అహంకారము బయట వచ్చింది.
1: The hidden ego in Narada began manifesting on hearing this.
0: స్వామి, సతతం యోగినః, నేను నిరంతరం కూడాను కృష్ణ యోగములోనే ఉంటున్నాను.
1: స్వామి, I am always in Krishna Yoga thinking of you constantly.
0: Sarvada sarvakaleshu sarvatra Krishna chintanam. Ekkadiki vellina nenu Krishna chintanam chestunnanu.
1: At all times, in all places, under all circumstances, I am thinking of Krishna alone.
0: Nakante goppa bhaktulu untunnara ee jagattulo?
1: Is there a greater devotee than me, Swami, in this world?
0: Kani deenini angikarinchaledu Krishnudu.
1: Krishna did not agree for this.
0: Neevu bhaktulu kavachunu Narada, kani aa gopakulu yokka padajodiye naa yokka శిరోవేదనను చల్లారుస్తుంది.
1: యు మే బి ఎ డివోటీ నారద, బట్ ఓన్లీ ది డస్ట్ ఆఫ్ ది ఫీట్ ఆఫ్ గోపికాస్ విల్ ఫ్రీ మీ ఫ్రమ్ ది హెడేక్.
0: ఈ నారదుడు కొంచెం ప్రజ్ఞానం కలిగినటువంటి వాడు.
1: నారద హ్యాడ్
0: తమ తెలివితేటలంతకును మాటల్లో చూపుతూ వచ్చాడు.
1: నారద బిగాన్ షోయింగ్ ఆల్ హిస్ క్లెవర్నెస్.
0: అమితమైనటువంటి తెలివి గలవానికి అమితమైన భాష ఉంటుంటాడు.
1: ఎ పర్సన్ హూ హాస్ ఎక్స్ట్రాడినరీ in cleverness will also speak in an extraordinary way.
0: తెలివితేటలు గలవానికి ఎప్పుడు కూడా సందేహాలే ఉంటుంటాయి.
1: పీపుల్ విత్ ఎక్సెసివ్ క్లవర్నెస్ విల్ హ్యావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్.
0: ఎంత మేధాశక్తి కలిగిందని భావిస్తున్నాడో అంత అపశక్తులు కూడా అతనిలో ప్రవేశించి ఉంటాయి.
1: ది మోర్ వన్ థింగ్ దట్ హీస్ క్లవర్, ది మోర్ హీ విల్ ఫుల్ ఆఫ్ ది నెగటివ్ ఫీలింగ్స్.
0: కృష్ణ, పోనీ నా యొక్క భక్తి దానికి తగినంతటిగా లేకపోవచ్చును. సత్యభామ నీ నిమిత్తమై జీవితానంతా అంకితం చేసినటువంటిది సత్యభామ పాదశ్ర ఒక పాదముల యొక్క ధూడిని నీవు ధరించరాదా అన్నాడు.
1: హీ ఆస్క్ కృష్ణ, ఐ మే నాట్ బి ఏ గ్రేట్ డివోటీ. సత్యభామ హ్యాస్ ఆఫర్డ్ హర్ ఎంటైర్ లైఫ్ టు కృష్ణ. కెన్ వీ నాట్ గెట్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్?
0: సత్యభామ చెప్పింది, నారద నేను సతి, కృష్ణుడు పతి. సతి పాదధూళి పతి శిరస్సు పైన వేయటం ఎంత పాపము, నేను దానికి అంగీకరించను అని.
1: సత్యభామ సెడ్, ఐ ఆమ్ వైఫ్ అండ్ కృష్ణ ఇస్ హస్బెండ్. హౌ కెన్ ది డస్ట్ ఆఫ్ మై ఫీట్ బి పుట్ ఆన్ ది హెడ్ ఆఫ్ మై హస్బెండ్? ఐ డోంట్ అగ్రీ ఫర్ దిస్.
0: నేను పాపకూపంలో పడ్డానిక నేను ఈ పని చేయటము.
1: ఇఫ్ ఐ దిస్ ఇస్ డన్ ఐ విల్ బి కమిటింగ్ ఎ గ్రేట్ సిన్.
0: అక్కడ కూడా పూర్తి స్వార్థం ఏర్పడిపోయింది.
1: దేర్ అగైన్
0: తన పాదధూళి తన శిరస్సు భర్త యొక్క శిరస్సు పైన వేసినప్పుడు తాను పాపకూపంలో మునుగుతుంది అనేటువంటి స్వార్థము తనలో ప్రవేశించింది.
1: షీ హ్యాడ్ ది సెల్ఫిష్ ఫీలింగ్ దట్ షీ వుడ్ బి కమిటింగ్ ఎ సిన్ ఇఫ్ ది డస్ట్ ఆఫ్ హర్ ఫీట్ ఇస్ పుట్ ఆన్ కృష్ణ.
0: సత్యభామ కూడా ఆ పాదధూళికి అంగీకరించలేదు.
1: సత్యభామ డిడ్ నాట్ అగ్రీ ఫార్ దిస్ పర్టికులర్ ప్రపోజల్ ఆఫ్ పుట్టింగ్.
0: రుక్మిణి కూడా ఇదే భావమునే పొందుతూ వచ్చింది.
1: రుక్మిణి ఆల్సో హ్యాడ్ ది సేమ్ ఫీలింగ్.
0: కానీ వారెవరు ఇవ్వలేదు.
1: నన్ ఆఫ్ దెమ్ గేవ్ ది డస్ట్.
0: క్షణ క్షణములకు కూడా కృష్ణుని యొక్క బాధ అధికమవుతూ వచ్చింది.
1: ఎవ్రీ సెకండ్ కృష్ణాస్ పెయిన్ వాజ్ ఇంక్రీజింగ్.
0: తప్పినది కాక నారదుడు రేపల్లెకు వచ్చాడు.
1: నారద వాజ్ కంపెల్డ్ టు గో టు రేపల్లే.
0: నారదుడు వచ్చిన తక్షణమే గోపికలందరూ కూడా గుమిగూరారు.
1: ది మొమెంట్ నారద కేమ్ టు రేపల్లే ఆల్ ది గోపిక
0: నారదాడు ఎప్పుడు వస్తాడు మా రేపల్లెకు, ఈ వార్తలు బోధించమని చెప్పారు.
1: ప్లీజ్ లెట్ అస్ నో హౌ ఇస్ అవర్ కృష్ణ, వెన్ ఈస్ హీ కమింగ్ టు రేపల్లే?
0: అమ్మా, ఇప్పుడు కృష్ణుడు వచ్చే విషయము నాకు తెలియదు, కానీ ఇప్పుడు అమితమైనటువంటి శిరోబాధన అనుభవిస్తున్నాడు.
1: హి సెడ్ ఐ డు నాట్ నో వెన్ హీ ఈస్ కమింగ్ టు రేపల్లే, బట్ హీ ఈస్ హ్యావింగ్
0: ఆ బాధ నివారణార్థమై నేను మందు నిమిత్తమై ఇక్కడికి వచ్చాను.
1: ఫర్ దిస్ హెడ్ ఏక్ ఐ వాంటెడ్ టు టేక్ మెడిసిన్, దేర్ ఫర్ ఐ హావ్ కమ్ హియర్.
0: నారద, మా కృష్ణుని యొక్క శిరస్సు యొక్క బాధను నివారణ గావించేటువంటి మందు మా రేపల్లె ఎందుందా?
1: నారద, ఈజ్ దేర్ మెడిసిన్ అవైలబుల్ ఇన్ రేపల్లె విచ్ కెన్ ఫ్రీ కృష్ణాస్ హెడేక్?
0: కనుక ఆ మందు ఎక్కడ ఉన్నదో చెప్తే తప్పక మేము వెతికిస్తామన్నారు.
1: ఇఫ్ యూ కెన్ లెట్ అస్ నో వేర్ ది మెడిసిన్ ఇస్ అవైలబుల్ వీల్ సర్టన్లీ గెట్ ఇట్.
0: అమ్మా, మీ పాదధూళియే అతని యొక్క శిరో బాధను నివారణ గావించేటువంటి మందు అన్నాడు.
1: The dust of your feet alone will remove the headache of Krishna, he said.
0: Oka gopika vellindi duppada techindi andaru tama paadalu doolinanta takundro vidilincharu moota kattukunnadu naalu danni bayindeeri vachadu.
1: One gopika ran, got a bed sheet, collected the dust of all the gopika's feet and it was packed, and Krishna Narada began getting it to Krishna.
0: ఇక్కడ వారి యొక్క నిస్వార్థమునకు చక్కని ఉదాహరణ.
1: యూ కెన్ సీ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెల్ఫ్ లెస్ నెస్.
0: మేము భక్తులమే, మేము దాసులమే, మా పాదధూళి కృష్ణుడికి ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి యోచనే వారికి లేదు.
1: దే నెవర్ హ్యాడ్ ది థాట్ దేవర్ డివోటీస్ అండ్ దేర్ ది డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ షుడ్ నాట్ బి.
0: ఆనందంగా ఉంటే అంతే చాలు మాకు.
1: ఆల్ దట్ దే వాంటెడ్ వాజ్ కృష్ణ షుడ్ బి హ్యాపీ.
0: అంతేకాని ఇది అది వాదోపవాదం వేయడానికి మాకు అర్హత లేదు.
1: There is no question of our arguing and counter argument in such matters.
0: Ma jeevitame adaniki arpitamainatundivi.
1: We have offered our life to Krishna.
0: Adani aanandame ma aanandam.
1: Our joy, his joy
0: is our ekatva bhavamto var aa padaduudi nichina dakshaname akkada krishnudiki talabaram nivaranaipoyindi.
1: The moment this the dust was given with this kind of feeling of oneness of atma,
0: Krishna padaduudi teeskoni velli chusetappatiki krishnudu navutu navutu maatladutunnadu.
1: By the time Narada took this dust to Krishna, Krishna was talking full of smiles.
0: Narada, meeru bhaktulamu bhaktulamani ahankara padutunnaru, aadambaralato jeevitanni gadaputunnaru, ee swarthamto jeevitanni ankitam gaavichinattuga bhavistunnaru.
1: Narada, thinking that you are devotees, you are spending your life full of selfishness,
0: nirahankaramu niswarthamu niraadambaramu gopakulu yendunnadu kaani meelandu evari yendu ledu annadu.
1: Only gopikas are free from selfishness, ego and show. None of you are free from that.
0: Kanuka ఈనాడు లోకములో ప్రతి ఒక్కరూ మేము భక్తులము భక్తులము స్వామికి సన్నిహితులము సన్నిహితులము అని భావిస్తున్నారు, కానీ ఇవి ఎవ్వరూ కాదు.
1: ఇన్ ది వరల్డ్ ఆఫ్ టుడే ఎవ్రీవన్ ఇస్ థింకింగ్ దట్
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఈమిడి ఉంటున్నారు.
1: యూ కెన్ ఫైండ్ సెల్ఫిష్నెస్ ఇన్ స్మాల్ మెజర్ ఆర్ బిగర్ మెజర్.
0: అహంకారము ఉండినంత వరకు కూడాను భగవంతుని దృష్టి వారి పైన పడదు.
1: As long as people have this selfishness and ego, God will never...
0: సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు.
1: You may say, how he will not shower his
0: love. మేఘములు అడ్డు వచ్చినప్పుడు సూర్యుడు కనిపించడు ఎవరికి?
1: Sun is shining. When the clouds cover the sun, you cannot see the sun.
0: కానీ ప్రకాశము లేదా? ఉంది.
1: Is there no shining of the sun? There it is.
0: మేఘములు అడ్డు తగలటం చేత ఆ ప్రకాశం తనపైన పడలేకపోతుండాలి.
1: Clouds are preventing the sunshine from falling on human beings.
0: అదే విధంగానే దైవము నిరంతరము ప్రేమస్వరూపుడే.
1: Similarly, God is the very embodiment of love.
0: కానీ ఆ ప్రేమకు ఈ అహంకారము స్వార్థము ఆడంబరం అనేటువంటిది ఒక దట్టమైన మేఘములుగా అడ్డం రావటం చేతనే ఆ ప్రేమతత్వాన్ని వీరిపైన ప్రసరించలేకపోతుండాలి.
1: Selfishness, ego and show become clouds obstructing the grace and love of Lord to fall on the devotees.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని చక్కగా గుర్తించడానికి ప్రేమతత్వమే ప్రధానమైన ప్రయాణం.
1: Love is the right royal path to recognize and to manifest divinity hidden in man.
0: లోకములో ధనకనక వస్తువాహనాదుల శక్తిని.
1: In the world, there is the power of
0: వెజ బలమును బుద్ధి బలమును ధనబలమును ఆశ్రయించి అనేక విధమైనటువంటి యొక్క అహంకారాలు పడుతుంటారు.
1: There are number of people who are full of ego on the basis of their physical prowess, their money, their position, their power, which is only.
0: కానీ దైవానుగ్రహమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థములుగా తోస్తాయి.
1: Without God's grace, all this are a waste.
0: భారతమునందు కృష్ణుడు ఈ ఇరువురి బలమును గుర్తింపజేయడానికి చక్కని ఆదర్శాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: కృష్ణ హాజ్ ఆఫర్డ్ ఎన్ ఎక్సలెంట్ ఇలస్ట్రేషన్ ఇన్ భారత టు షో దిస్.
0: అర్జునులకు కర్ణులకు ఉండినటువంటి భేదాన్ని నిరూపిస్తూ వచ్చాడు.
1: He was showing the difference between Arjuna and Karna.
0: ఈ ఇరువురు శక్తికి లోపల కూడా కర్ణుడి శక్తి అధికంగా ఉంటున్నది, కానీ అర్జును శక్తి అంత అధికంగా లేకపోయింది.
1: Karna's prowess and strength was much superior to that of Arjuna.
0: Astrasastra vidyamulu yendu kudanu Karnude veeruduga kanipinchadu.
1: In the use of archery,
0: Karnude adiguduga kanipinchadu.
1: Karna was much superior to Arjuna in the use of all the weapons.
0: Arjuna kante adigaduinaatundi yokka shakti kaliginaatundi ee Karnudu kadapati kemayyadu.
1: But what happened to Karna, who was much superior to Arjuna at the end?
0: దుష్టులు దుర్మార్గులు అన్యాయులు అక్రమలు అనాచారంతో ఉండినటువంటి ఒక దుర్యోధన దుశ్శాసనాదులను ఆశ్రయించాడు.
1: కర్ణ టుక్ షెల్టర్ విత్ పీపుల్ హూ ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్ వికెట్ క్వాలిటీస్ లైక్ దుర్యోధన దుశ్శాసన అండ్ ది హోస్ట్ ఆఫ్ దెమ్.
0: నిస్వార్థము నిరహంకారము ప్రేమతత్వంతో సత్య ధర్మములతో కూడినటువంటి దైవాన్ని ఆశ్రయించాడు అర్జునుడు.
1: అర్జున టుక్ షెల్టర్ అండర్ గాడ్ హూ ఈజ్ ఫుల్ ఆఫ్ selflessness, permanence, splendor and glory.
0: ఇన్ని శక్తులు ఉండినప్పటికీ ఆశ్రయించినటువంటి వారి యొక్క ఇది చాలా హీనమైనటువంటి స్థితి కనుక వీడు కూడా అదే స్థితిని పొందాడు కర్ణుడు.
1: కర్ణ కేమ్ టు ఆల్ రూయిన్ అండ్ సఫరింగ్ బికాస్ హీ టుక్ షెల్టర్ అండర్ పీపుల్ హు ఆర్ ఫుల్ ఆఫ్ ఈవిల్
0: క్వాలిటీ. గొప్ప బుద్ధి బలం దైవ బలము లేక దీనుడగును.
1: One may have extraordinary physical strength and strength of intellect, but if he doesn't have
0: tatti vaadu kadapati kemayye vinudu bharatiya veerasutuda.
1: Without God's grace, it would not be possible for anyone to shine. Look at Karna.
0: Inni shaktulu untundi Karnudu emaipoyadu?
1: With all the powers, what happened to Karna?
0: Daivanni aashrayinchaledu.
1: Karna did not take
0: daivanni devulaku paatrudu kaaledu.
1: He never earned the grace of
0: ఎన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం?
1: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ హ్యావింగ్ ఎనీ పవర్?
0: కనుకనే ప్రతి భారత భాగవత రామాయణ ఇతిహాస పురాణములన్నీ కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి నీతులను బోధించి మానవత్వాన్ని వికసింపజేసి పశుత్వాన్ని నిర్మూలం గావిస్తూ వచ్చాయి.
1: All the scriptures such as Bharata, Bhagavata, Ramayana and other scriptures, they have demonstrated this particular thing, that divine grace alone will confer success and the animal power will never succeed.
0: Manamu aneka janmana nundi kudanu ee praaptamainatvanti jeevithanni gadupatu raavatam cheta ee praaptamaina jeevitham yokka bhavamule mana hrudayamlo praveshistu vachayi.
1: Birth after birth, for many births we have been living a worldly life. Therefore, this has got such power.
0: Divyamaina, bhavyamaina, navyamaina tundi yokka daivam yokka prema tattvanni anubhavinchalekapothunnaru.
1: Therefore, we have not been able to enjoy that divine grace which is full of
0: ento kaalam charasaralo kaalam gadipinatundi vyakti.
1: A person who has spent all his life in prison,
0: katina nelapaina pavadinchinatundi yokka aa vyakti,
1: person who has slept on the
0: తన పరిమితమైనటువంటి యొక్క శిక్షను పూర్తి కాగానే,
1: యాజ్ సూన్ యాజ్ హి కంప్లీటెడ్ హిస్ ఇంప్రిజన్మెంట్,
0: ఇంటికి వెళ్లి పట్టుపాన్పుల పైన పవడించినాడు.
1: హీ బిగాన్ స్లీపింగ్ ఆన్ ఏ లగ్జూరియస్ బెడ్ ఇన్ హిస్ హోమ్.
0: కానీ పట్టుపాన్పుల పైన పవడించినప్పటికీ అతనికి నిద్ర రాలేదు.
1: హీ డిడ్ నాట్ గెట్ స్లీప్ ఇన్ స్పైట్ ఆఫ్ స్లీపింగ్ ఆన్ సచ్ కంఫర్టబుల్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఇస్ ది రీజన్?
0: ఎంతో కాలం కఠిన నేలపైన పవడించినటువంటి ఈ వ్యక్తి కనుక ఇక్కడ పట్టుపానుకుల పైన పవడించేటప్పటికి నిద్ర రాకపోయింది.
1: ది రీజన్ ఇస్ హీ ఇస్ యూజ్డ్ టు స్లీపింగ్ ఆన్ ది రఫ్ గ్రౌండ్.
0: కఠిన నేలపైనే అతనికి హాయి కనిపించింది.
1: హీ విల్ ఫీల్ కంఫర్టబుల్ ఓన్లీ వెన్ హీ స్లీప్స్ ఆన్ దిస్ రఫ్ గ్రౌండ్.
0: లోక వ్యవహారము లోపల, లోక గుణముల లోపల, లోక సంబంధమైనటువంటి చింతన లోపల కాలము గడిపినటువంటి వాడికి పవిత్రమైన దివ్యభావములు అతనికి ఏమాత్రం కూడా గిట్టవు.
1: Similarly, a person who is full of the worldly thoughts, worldly feelings, worldly experiences can never enjoy.
0: అతి మధురమైన భగవంతుని యొక్క ప్రేమ తత్వం అతనికి అర్థం కాదు.
1: He would never understand the nectarine divine grace of Lord.
0: పరమ ప్రశాంతమైనటువంటి భగవత్ యొక్క తత్వము అతను అనుభవించలేడు.
1: He would never seem to be enjoying the peace and serenity.
0: కారణం ఏమనగా దానికి పూర్వం అనుభవించినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలే, దుశ్చింతలే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఈస్ ది మెమరీస్ ఆఫ్ హిస్ ప్రీవియస్ లైఫ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్, బ్యాడ్
0: యాక్షన్స్. పరిశుద్ధం చేసుకుందువో,
1: వెన్ యూ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దీస్ ఫీలింగ్,
0: అప్పుడే ఈ పవిత్రమైన భావం అందులో ప్రవేశిస్తుంటాయి.
1: దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ దీస్ డివైన్ ఫీలింగ్స్ ఇన్ యూ.
0: ఏమి లేని బుర్రలోన ఏమైనా చేర్చవచ్చు.
1: If there is nothing in one's head, it is possible to fill it with something.
0: Yememo nindi unna talaburadi khaliyaguna.
1: If that head is full of all sorts of things, can it be emptied easily?
0: Talaburadi khali kaaka yela sukhadamu nimpanaguna.
1: Without emptying the head, can you fill it with the nectarine grace?
0: Kanuka ee paathralo neeru undante deentlo paalu nimpalante ee neeru paarabeyali.
1: If you want to put milk into this, you will have to throw out the water which is inside that.
0: కనుక మన యందుడినటువంటి యొక్క దుర్భావములు, దుర్గుణములు, దురాలోచనలు మనం దూరము గావించుకున్నప్పుడే దైవత్వానికి సన్నిహితులవుతాం.
1: ఓన్లీ వెన్ వీఆర్ ఫ్రీడ్ ఫ్రమ్ బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్స్, బ్యాడ్ టెండెన్సీస్, వీ కెన్ బికమ్ క్లోజర్ టు గాడ్.
0: కనుక మనము గావించుకోవలసినది ఏమిటంటే దుర్భావములు దూరం చేసుకోవాలి.
1: వాట్ వీ హావ్ టు డూ ఈస్ వీ హావ్ టు ఫ్రీ అవర్ సెల్స్ ఫ్రమ్
0: కృష్ణతత్వం. అనగా ఏమిటనగా ప్రేమతత్వమే కృష్ణతత్వం.
1: What is the principle of Krishna? Principle of love is
0: prema anaga emiti.
1: What do you mean by love?
0: Kevalam daiva tattvamto kudinatundi prema avutundi kani praaptamaina tattvamto kudinatundi prema kaadu, idi anuragam avutundi.
1: Love of God alone is true love. Love of the world can never be called love. It is only affection.
0: Kanuka prema ane perito anuragaanni anubhavistunnaru manavulu.
1: Men are enjoying affection in the name of love.
0: పేరు ప్రేమ పేరు చెప్తున్నారే కానీ అనుభవించేదంతా అనురాగాలే.
1: దే ఆర్ కాలింగ్ ఇట్ లవ్ బట్ దే ఆర్ ఓన్లీ హ్యావింగ్
0: ప్రేమ బుర్కా వేసుకున్నారు.
1: బట్ దే ఆర్ ఓన్లీ పుట్టింగ్ ఆన్ దిస్ కర్టన్ ఆఫ్ లవ్.
0: చూసారా? కనుక మానవత్వం లోపల కేవలం రూపనామములు మాత్రమే, వేష భాషలు మాత్రమే మనం చూస్తున్నాము, కానీ భావశుద్ధిని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: వీఆర్ ఓన్లీ లుకింగ్ అట్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ మ్యాన్, but we are not looking at the purity of the heart of man.
0: Aapu pachcha pachulanni chilukale vela palukuna,
1: can the all green birds make sounds like a parrot?
0: Puvula pai paaradu purugulu tummedalaguna,
1: all the worms that move on the flowers can they be called beasts?
0: పులి చర్మము కప్పినట్టి గాడిద పులియగున.
1: A donkey covered with a tiger skin, can it be called a tiger at all?
0: ఏనుగంత బలిసి ఉన్న పంది ఏనుగవులటయ్యా.
1: However fat a pig can be, as much as an elephant, can it be called an elephant at all?
0: కాదు కాదు కాదు.
1: You cannot call
0: ఇది పైవేషములే కాని,
1: these are all external
0: appearances. కావివి,
1: these are all not the correct real forms.
0: కనుక స్వస్వరూప సందర్శనం కావాలనుకుంటే పైవేషములు పూర్తి మనం తీసివేయాలి.
1: If you want to really know who you really are, you'll have to free yourself from all these.
0: ఈనాడు జగత్తంతా కూడా ఈ విధమైనటువంటి రోగంతోనే నిండి ఉంటుంది.
1: Today's world is full of this kind of disease.
0: ఈ రోగాలు నివారణ కావాలంటే పరిశుద్ధమైన ప్రేమతత్వాన్ని మనం పొందాలి.
1: Only when you fill yourself with pure love, you can free yourself from this disease.
0: ఈ ప్రేమకు మించినటువంటి మార్గం మరొకటి లేదు.
1: There is no better path than this path of love.
0: ఈ ప్రేమ నిలవాలంటే మొట్టమొదట స్వార్థమును అహంకారాన్ని త్యజించాలి.
1: Only when you give up selfishness and ego, love can stay in you.
0: త్యజించినటువంటి వాడే ప్రేమకు కొంతవరకునైనా సమీపానికి రాగలడు.
1: Only such a person can come at least a little close to the love, the source of love.
0: విద్యార్థులారా,
1: dear students,
0: భక్తులారా,
1: dear devotees,
0: భగవత్ తత్వాన్ని గుర్తించడం అంటే అంత సులభం కాదు.
1: Understanding the principle of divinity is not
0: easy. గుర్తించినట్టుగా మీరు భావిస్తున్నారు.
1: You think that you know.
0: ఈ విధంగా మీరు అనేక జన్మలు తరించినప్పటికీ మీరు ఈ గుర్తించడాన్ని, మీరు సత్యాన్ని గుర్తించుకోలేరు.
1: In this way, even if you spend a number of births, you can never understand the principle of divinity and God.
0: తాత్కాలిక జీవితానికి మీరు అనుభవిస్తున్నారు.
1: You are all enjoying temporary life.
0: ఈ తాత్కాలిక జీవితానికే సమీపంగా ఉంటున్నారు.
1: You are only close to this kind of life.
0: ఇది శాశ్వత సమీపత్వాన్ని అందించలేదు.
1: This can never give you closeness to the permanent Lord.
0: ఎవరు దీని నిమిత్తమై పాటు పడుదురో వారే అతి సమీపులవుతారు.
1: Whoever aspires and struggles to achieve this can become closer.
0: కృష్ణ తత్వములో అనేక విధమైనటువంటి ఇలాంటి ఆదర్శాలు నిరూపిస్తూ వచ్చాయి.
1: There are a number of things which have been demonstrated by the principle of Krishna.
0: Gopikalu tama sarvasvanni kodanu Krishnudiki arpitam gavistu vacharu.
1: Gopikas have offered their entire life to Krishna.
0: Krishna, neeve vruchamaithe nenu creeperiga vachi ninnu allukoni untundali annadu.
1: If you become a tree like a creeper, I'll circle round you.
0: Ilanti ekatvanni gurtinchi ఆశించి ఆనందించి అనుభవించడానికి పూనుకున్నటువంటి వారు గోపికలు.
1: గోపికాస్ వర్ సచ్ పీపుల్ హూ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ హూ లివ్డ్ ఎ లైఫ్ అకార్డింగ్ టు దాట్.
0: గోపికలంటే ఎవరు?
1: హూ ఆర్ గోపికాస్?
0: వారే ఆత్మభావంతో జీవించినటువంటి వారే గోపికలు.
1: ఆల్ పీపుల్ హూ లివ్ విత్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ,
0: ఆత్మభావంతో జీవించినటువంటి వారే పాపులు.
1: And people who live always for food and with the thoughts of food are sinners.
0: వారు గోపి, వీరు పాపి.
1: One is gopi, the other is papi.
0: Kanukane manam nirantaram kodanu annamu annamu annamu annam ee annamaya jeevithamlo manam jeevinchutu kurchoni aatmayanni chintinchukunda mana jeevithanni vyartham gaavinchukuntunnam.
1: We are constantly thinking of food and making our life based upon food and not thinking of atma at all.
0: Atma bhavanni manam chintistu raavali.
1: Could always think of atma.
0: Swartham undavasindi kaani enta varaku anta haddulo pettukovali.
1: Selfishness must be within limits.
0: Okaru mechukoni okaru dushinchani dan ennitini lakshyam cheseetunte varu kaadu gopikalu.
1: They never care the praise of some people or the criticism of others.
0: Krishna mechukovali kaani veeru meppulu maakenduku.
1: Krishna has to accept and appreciate. Why should we care for these people's praise?
0: Veedu naavaadu ani okkatu anipinchukunte chaalu inka.
1: If Krishna can say that he is mine even once, that is sufficient.
0: భగవంతుడు నావాడని నీవు అనుకోవటం వల్ల ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నో యూస్ యువర్ కాలింగ్ గాడ్ యాజ్ యువర్స్.
0: భగవంతుడు చెప్పాలి వీడు నావాడు అని.
1: గాడ్ హ్యాస్ టు సే దట్ దిస్ పర్సన్ ఈజ్ మైన్.
0: అప్పుడే దీనికి తగినటువంటి విలువ.
1: దెన్ ఓన్లీ ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ.
0: అర్జునుడు కూడా ఎంతో కాలము అహంకార పడుతూ వచ్చాడు.
1: అర్జున్ ఆల్సో హ్యాడ్ ఈగో ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: కృష్ణుడు మా స్నేహితుడు.
1: Krishna is my friend.
0: Krishna ma bhavamardi.
1: Krishna is my brother in law.
0: Krishna ma bandhuvu.
1: Krishna is my relative.
0: Krishna na sarathi.
1: Krishna is my charitya.
0: Krishna na mitrudu.
1: Krishna is my friend.
0: Ee rakanga bhavinchukuntu vacharu.
1: He went on thinking on this line.
0: Enta kaalam ee tanni ee vidhanga bhavistu vacharu anta kaalam kollu krishna tattvanni vaallu artham chesukolekapoyaru.
1: As long as he was thinking on this line, ఈ నెవర్ అండర్స్టూడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ కరెక్ట్లీ.
0: అంతవరకు భావమతి గారే ఇద్దరు జీవిస్తూ వచ్చారు.
1: టిల్ దట్ టైమ్ దే వర్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ రిలేటివ్.
0: అర్జున మహామేధావి.
1: అర్జున వాజ్ ఎక్స్ట్రీమ్లీ
0: మేధాశక్తిని అంతా కూడా ఉపయోగించి కృష్ణుని అనేక విధంలో వాదోపవాదములు వేశాడు.
1: యూజింగ్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్ హీ బిగాన్ ఆర్గ్యూయింగ్ విత్ కృష్ణ.
0: ఇంకా సరుకు పోయింది, తగ్గిపోయింది.
1: హీ ఎగ్జాస్టెడ్ ఆల్ హిస్ ఇంటెలిజెన్స్.
0: అప్పుడు ఇంకా తన మాటను తగ్గించాడు.
1: హీ రెడ్యూస్ హిస్ టాక్.
0: శరణాగతుడయ్యాడు.
1: హీ ఫెల్ అట్ ద ఫీట్ అండ్ సరెండర్డ్.
0: అప్పుడే కరిష్యే వచనం తవా అన్నాడు.
1: హీ సెడ్ దట్ ఐ విల్ డూ వాట్ ఎవర్ యు ఆస్క్ మీ టు డూ.
0: ఇకపై నీ మాటను నేను అనుసరిస్తాను.
1: కృష్ణ ఐ విల్ ఫాలో యువర్ వర్డ్.
0: నీ వచనాన్ని నేను అనుసరిస్తాను.
1: ఐ విల్ ఎంజాయ్ యువర్ వర్డ్.
0: ఆచరిస్తాను.
1: ఐ విల్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్.
0: అనుసరిస్తాను.
1: ఐ విల్ ఫాలో ఇట్.
0: ఆ విధమైన వాగ్దానం చేసిన తర్వాతనే కృష్ణ యొక్క తత్వము చక్కగా గుర్తించుకోవడానికి వచ్చాడు.
1: ఓన్లీ ఆఫ్టర్ అర్జున ప్రామిస్ ఆన్ దీస్ లైన్స్ హీ కుడ్ అండర్స్టాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ కృష్ణ.
0: ఒక మిత్రుడికి నీ ఒక జాబు రాస్తే,
1: ఇఫ్ యూఆర్ రైటింగ్ ఎ లెటర్ టు యువర్
0: రిజిస్టర్డ్ జాబ్ వేసావు.
1: హీ హాస్ సెంట్ ఎ రిజిస్టర్డ్ లెటర్.
0: కానీ ఆ రిజిస్టర్డ్ జాబు నీ మిత్రుడికి చిక్కిందా లేదా అనేటువంటిది నీకు తెలియాలంటే ఏమి కావాలి?
1: ఇఫ్ యూ వాంట్ టు నో వెదర్ దట్ రిజిస్టర్ లెటర్ హ్యాస్ రీచ్డ్ యువర్ ఫ్రెండ్ ఆర్ నాట్, వాట్ షుడ్ యు గెట్?
0: అక్కడ నుంచి నీకు అక్నాలెడ్జ్మెంట్ వాపసు రావాలి.
1: యూ షుడ్ గెట్ అక్నాలెడ్జ్మెంట్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్.
0: ఈ అక్నాలెడ్జ్మెంట్ నీకు రాకుండా ఉండినంత వరకు కూడా నీ జాబ్ నీ మిత్రుడికి ఇంకా చేరలేదు.
1: యూ హావ్ నాట్ గాట్ అక్నాలెడ్జ్మెంట్, యువర్ లెటర్ హెస్ నాట్ రీచ్ యువర్ ఫ్రెండ్.
0: అదే విధంగానే నీవు నాకు ప్రేమ ఉంది అని అనుకుంటున్నావు, కానీ ఈ లెటర్ నాకొచ్చి చేరి నా యొక్క అక్నాలెడ్జ్మెంట్ నీకు వచ్చి చేరాలి.
1: యూఆర్ థింకింగ్ దట్ యువర్ లవ్ ఫర్ మీ. యువర్ లవ్ షుడ్ రీచ్ మీ దట్ లెటర్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ మస్ట్ కమ్ ఫ్రమ్ మీ టు యూ.
0: అప్పుడే దీనికి చేరినట్టు గుర్తు.
1: దెన్ ఓన్లీ యూ కెన్ సే దట్ యువర్ లెటర్ హెస్ రీచ్డ్.
0: భగవంతుడు నీవు నావాడు అని చెప్పాలి.
1: దట్ మీన్స్ God should say that you are mine.
0: అది చెప్పకుండా ఉండినంత వరకు కూడా నీవు భగవంతుడికి సంబంధించినటువంటి వాడు కానే కాదు.
1: Until God tells so, you are not God's.
0: ఎప్పుడు నీవు అవుతావు?
1: When you become God,
0: నీ సర్వస్వాన్ని అర్పితం గావించుకొని,
1: when you offer your entire thing,
0: ఆత్మభావంతో నీవు జీవించినప్పుడే,
1: when you live the life on the principle of
0: సాధ్యం అవుతుంది.
1: ఇట్ బికమ్స్ పాసిబుల్ ఫర్ యూ.
0: సులభమైనటువంటి మార్గం కాదు.
1: ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ.
0: కానీ దానికి తగినటువంటి కృషి చెయ్యాలి.
1: బట్ వన్ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్ ఫర్ దిస్.
0: నేను సామాన్యమైన మానవుడు.
1: ఐఎమ్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: నేను ఇంతటి ఘనకార్యం నేను సాధించగలనా?
1: కెన్ ఐ అచీవ్ దిస్ గ్రేట్నెస్?
0: అక్కర్లేదు.
1: డోంట్ డౌట్ ఆన్ దీస్ లైన్స్.
0: పట్టుబడితే దేన్నైనా సాధించవచ్చు.
1: If there is a firm determination, anything can be achieved.
0: Abhruddhi parchukovali.
1: You should develop that kind of earnestness.
0: Rasdhavan labate jnanam.
1: A person with earnestness can get knowledge and wisdom.
0: Na chetakadu antipani vadalapettukuntu kuttiri. Neevu kevalamu heerudaipothavu.
1: If you go on telling, well, I cannot
0: do this. Unna kudanu neevu nirupayogam gavinchukuntavu.
1: You will waste whatever capacities you have also.
0: సాధించడానికి ప్రయత్నం చేస్తే ఎంతైనా నీవు సాధించవచ్చు.
1: ఇఫ్ యూ వాంట్ టు అచీవ్ సక్సెస్, వెల్ యూ కెన్ డూ ఇట్.
0: రెక్కలు ఉండి కూడాను గద్ద ఎగరడానికి ఇష్టం లేకపోతే ఒక ఇంచైనా ముందుకు పోలేదు.
1: ఆల్దో ది కైట్ హ్యాస్ ది వింగ్స్, ఇఫ్ ఇట్ డజన్ డిసైడ్ టు ఫ్లై, ఇట్ కెనాట్ ఈవెన్ మూవ్ ఎన్ ఇంచ్.
0: చిన్న చీమ నడచడానికి ప్రయత్నిస్తే మైళ్ళ దూరమైనా నడుస్తుంది.
1: When even a small ant decides to move, it can move miles.
0: Kanaka sadhinchalani sankalpam pettukunte emaina manam sadhinchavachu.
1: If you have a determination to achieve, you can achieve anything.
0: Kaani manavattulo ee madhyamadhya konchu ee ahankaram praveshistundi.
1: But in human beings, this ego interferes.
0: Ee maha rakshasi.
1: This is very demonic.
0: Chala chadda jabbu.
1: It is a grave disease.
0: ఈ రోగం నివారణ కావాలంటే చాలా కాలం తీసుకుంటుంది.
1: It takes a long time if you want to free yourself from this disease.
0: ఈనాడు లోకములో అన్ని జబ్బుల కంటే అహంకారం అనే జబ్బు చాలా మితిమీరిపోయింది.
1: The disease of ego is seen excessively in the world today.
0: కనుక ఈ అహంకారం పోవాలి.
1: Free yourself from ego.
0: అహంకారమునకు అవకాశమే లేదు.
1: There is no room for ego at all.
0: దేనిని చూసి నువ్వు అహంకార పడుతున్నావు?
1: Why are you egoistic?
0: ఈ ధనమును చూచా?
1: ఈజ్ ఇట్ బికాస్ ఎవర్
0: ఈ ధనం కంటే అధిక ధనం కలిగిన వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: ఆర్ దేర్ నో పీపుల్ హు ఆర్ వెల్తియర్ దాన్ యూ?
0: లేక నీ అందమును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ బ్యూటీ?
0: నీకంటే అందమైనటువంటి వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ మోర్ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ మోర్ బ్యూటిఫుల్ దాన్ యూ?
0: నీ చదువును చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ స్టడీస్?
0: నీ చదువు కంటే మించినటువంటి చదువు గల వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్ హు ఆర్ బెటర్ ఎడ్యుకేటెడ్ దాన్ యూ?
0: లేక నీ గుణములు చూచా?
1: ఈజ్ ఇట్ యువర్ క్వాలిటీస్ ఆఫ్ వర్చ్యూ?
0: నీ గుణం కంటే ఎంతో ఉత్తమ గుణములు కలిగినట్టు వారు ఈ లోకంలో ఎంతమంది లేరు?
1: దేర్ ఆర్ ఇన్యూమరబుల్ ఫెలోస్ హూ ఆర్ మచ్ బెటర్ దాన్ యూ. దేని
0: గురించి నువ్వు అహంకార పడుతున్నావు?
1: వై ఆర్ యూ బికమింగ్
0: ఈ రోగం?
1: దిస్ ఈజ్ ఎ గ్రేట్ డిసీజ్.
0: అజ్ఞానం అనే రోగం.
1: దిస్ ఈజ్ ది డిసీజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అహంకారం అనేటువంటి దానిని పూర్తి మనం నిర్మూలనం చేయాలి.
1: రూట్ అవుట్ దిస్ ఈగో.
0: ఈ దేహం కేవలం ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు.
1: దిస్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: శరీర మాధ్యం కను ధర్మ సాధకం, ధర్మమును ఆచరించే నిమిత్తం వచ్చింది.
1: దిస్ బాడీ ఈజ్ గివెన్ టు ప్రాక్టీస్ ధర్మ రైటియస్నెస్.
0: కనుక ఈ భావం చేత నీవు పనులు చేస్తూ వస్తే తప్పక దైవత్వాన్ని నీవు పొందగలవు, దైవత్వానికి సమీపం కాగలవు.
1: లివ్ యువర్ లైఫ్ ఆన్ దీస్ థాట్స్, దెన్ యుల్ బికమ్ క్లోజర్ టు గాడ్ అండ్ యుల్ రీచ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని మనం అనుభవించాలి.
1: వీ షుడ్ ఎంజాయ్ దిస్ లవ్.
0: ఈ ప్రేమనే మనం అనుభవించినామంటే ప్రపంచంలో ద్వేషం అనేది ఉండదు.
1: ఇఫ్ వి ఎక్స్పీరియన్స్ దిస్ లవ్, దేర్ కెన్ బి నో హేట్రెడ్ ఇన్ ది వరల్డ్.
0: ద్వేషం అనేది లేకపోతే ఈ అలజడులంతా కూడా జరగనే జరగవు.
1: వితౌట్ హేట్రెడ్ దేర్ కెనాట్ బి దిస్ కైండ్ ఆఫ్ వైలెన్స్.
0: హింసలు జరుగుతున్నాయి.
1: హౌ మచ్ ఆఫ్ వైలెంట్ యాక్టివిటీస్
0: క్రూర కృత్యములు జరుగుతున్నాయి.
1: క్రూయల్ యాక్టివిటీస్ ఆఫ్
0: దీనికంత కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్?
0: ఈ స్వార్థము అహంకారమే మూల కారణం.
1: సెల్ఫిష్నెస్ అండ్ ఈగో ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: కనుక ఈ స్వార్థము అహంకారాన్ని మొట్టమొదట కాల్చివేయాలి.
1: దేర్ఫోర్ బర్న్ అవుట్ ఆల్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ ఈగో.
0: అప్పుడే నిస్వార్థమనేటువంటిది నీలో ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ఓన్లీ సెల్ఫ్లెస్నెస్ కెన్ ఎమర్జ్ ఇన్ యూ.
0: ఈ విధమైన యొక్క ప్రేమతత్వాన్ని ఆధారం చేసుకుని
1: బేస్ యువర్ లైఫ్ ఆన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమ భావాన్ని మనం అభివృద్ధి గావించుకుని
1: డెవలప్ ఫీలింగ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ జీవితాన్ని మనం గడిపి
1: లివ్ ది లైఫ్
0: ప్రేమలోనే మనం అంత్యం కావాలి.
1: యూ షుడ్ ఎండ్ అప్ విత్ లవ్.
0: ఈ ప్రేమతత్వాన్ని అనుభవించే సమయంలో ఏది మనకు బాధలు అనిపించవు.
1: వెన్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్ యూ విల్ నెవర్
0: ప్రేమ లేని వాడికి అన్ని బాధలు.
1: A person who does not have this love alone experiences all problems and difficulties.
0: Neeraja deepam antinchukuntu unnapudu,
1: when Neeraja was lighting the lamp,
0: Krishna chustu,
1: she saw Krishna in that flame.
0: Tana veeru kalutu undira kodanu tanaku teliyutundi.
1: Even when her fingers were being burned, she was not aware of it.
0: Adi tana dehanni marchi,
1: she forgot about her body.
0: Adi nijamaina prema tattva.
1: That is true love.
0: ఈ దీపంలో ఏలు పెడితే కాలుతుందో ఏమో, కాలుతుందో ఏమో, ఈ యొక్క భావం నీలో ఉంటే నీకు భగవంతుడు కనిపించదే కనిపించదు.
1: యాజ్ లాంగ్ యాజ్ యువర్ థింకింగ్ వెదర్ యువర్ ఫింగర్స్ విల్ గెట్ బర్న్డ్ అప్ ఇన్ దిస్.
0: కారణం ఏంటి? భగవంతుని ప్రేమ కంటే నీ దేహ ప్రేమ అధికంగా ఉంటుండాలి.
1: బికాస్ ది లవ్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ మచ్ మోర్ దాన్ ది లవ్ ఆఫ్ గాడ్ ఇన్ యూ.
0: కనుక ఈ అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి దేహభ్రాంతిని నీవు పెంచుకుంటున్నావు.
1: You are developing love of this body which is impermanent.
0: నిత్య సత్యమైనటువంటి యొక్క ప్రేమ తత్వంతో కూడినటువంటి ఆత్మభావాన్ని విస్మరిస్తున్నావు.
1: You are giving up principle of ఆత్మ which is permanent and which is everlasting.
0: అట్టి ఏకత్వ భావాన్ని మనం అనుభవించాలి.
1: We should enjoy that kind of principle of unity.
0: నిత్య సత్యాన్ని ప్రబోధించే నిమిత్తమై
1: in order to preach this kind of
0: అవతారాలు రావటం కూడాను కారణం.
1: The avatars come down on earth.
0: సర్వుడియందు దైవత్వం ఉండినప్పటికీ
1: గాడ్ లివ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
0: నువ్వులలో నూనె ఉండినట్టుగా
1: ఇట్ లైక్ ఆయిల్ ఇన్ టిల్స్.
0: నీలో దైవం ఉన్నాడు.
1: గాడ్ రిసైడ్స్ ఇన్ యూ.
0: కానీ నువ్వులో నూనె దాన్ని పిండినప్పుడే ఆ నూనె నువ్వు తలంటుకోవచ్చు. కానీ నువ్వులతో నువ్వు తలంటుకోగలవా?
1: ఓన్లీ వెన్ యూ ఎక్స్ట్రాక్ట్ ఆయిల్ ఫ్రమ్ దిస్ టిల్స్ యూ కెన్ హ్యావ్ ఎన్ ఆయిల్ బాత్. అదర్వైజ్ హౌ కెన్
0: యూ? నూనె నుంచి నూనెను తీవాలి.
1: యూ హావ్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఆయిల్ ఫ్రమ్ ది టిల్స్.
0: కనుకనే ప్రతి మానవుడికి కొన్ని కష్టాలు కూడా సంభవిస్తుంటాయి.
1: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ కమ్స్ అక్రాస్ ఫేసెస్ సమ్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్.
0: గృష్టం పునరపి పునః చందనం చారుగంధం.

0: చంద్రపు కట్టెను మనము అగరి దీనిని తిక్కుతూ తిక్కుతూ రావగా అందులో నుంచి పరిమళంతో కూడినటువంటి ఒక గంధం మనకు లభ్యమవుతుంది.
1: ఓన్లీ వెన్ యు రబ్ ది శాండిల్ స్టిక్ యు కెన్ ఎక్స్ట్రాక్ట్ ది శాండిల్ పేస్ట్ అవుట్ ఆఫ్ ఇట్.

0: చెరకును నములుతూ రాగానే ఆ చెరకునున్నటువంటి యొక్క తీయని రసము మనకు అనుభూతికి వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ చూ షుగర్ కేన్ యూ గెట్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద స్వీట్ జ్యూస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది షుగర్ కేన్.

0: బంగారు అగ్నిలో వేసి కాల్చిన కొలది కూడాను అందులో ఉండేటువంటి మాలిన్యం తొలగి అపరంజిగా ప్రకాశిస్తూ వస్తుంది.
1: ఓన్లీ వెన్ యూ పుట్ ది గోల్డ్ ఇన్ ది క్రూసియబుల్ అండ్ బర్న్ ఇట్ ది ఇంప్యూరిటీస్ గో అవే అండ్ ఇట్ షైన్స్ రెస్ప్లెండెంట్లీ.
0: అటులనే ఉత్తముడైనటువంటి వానికి అనేక కష్టములు కలిగే కొలది కూడాను వాళ్ళు ఉన్నటువంటి యొక్క పవిత్రమైన విశ్వాసము అభివృద్ధి కావాలనే కానీ క్షీణించరాదు.
1: సిమిలర్లీ ఫర్ ఎ గుడ్ పర్సన్ మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుందా? వాడు దుష్టుడు, రాక్షసుడే.
1: ఇఫ్ ఎనీ పర్సన్ లూజెస్ ఫెయిత్ ఇన్ గాడ్ వెన్ హి ఫేసెస్ డిఫికల్టీస్,
0: భగవంతుని ప్రేమ అధికం కావాలి.
1: మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ ఫెయిత్ స్ట్రాంగర్.
0: ఎక్కడగా బంగారం కాల్చిన కొలది అది పరిశుద్ధమే అవుతుంది కానీ మాలిన్యం కాదు.
1: ది మోర్ యు బర్న్ దిస్ గోల్డ్ ఇట్ బికమ్స్ ప్యూరర్ అండ్ ప్యూరర్.
0: మాలిన్యం అయిపోతే వీడు ఏ విధంగా ఉంటుంది? ఈ మాలిన్యం కాకూడదు.
1: సరైన
0: భక్తి కాదు.
1: మోర్ అండ్ మోర్ డిఫికల్టీస్ షుడ్ మేక్ హిస్ ఫెయిత్ ఫర్మర్ అండ్ ఫర్మర్. హి షుడ్ నెవర్ బికమ్
0: కష్టాలలో బాధల్లో దుఃఖాల లోపల భగవంతుని యొక్క ప్రేమ తగ్గిపోతుంది.

0: ఫీలింగ్ ఇట్ ఇస్ నాట్ డివోషన్.
1: కనుక మన భక్తిని మనమే ప్రమాణంగా దాన్ని నిర్ణయించుకోవచ్చు.
0: వీ కెన్ డిసైడ్ వాట్ టైప్ ఆఫ్ డివోషన్ వీ హ్యావ్.
1: మనము దృష్టినంతకులను పలు విధములుగా ప్రసరింపజేసుకుంటున్నాం.
0: వీఆర్ డైవర్టింగ్ అవర్ లుక్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: రామాయణం నందు కూడా ఇలాంటి ఆదర్శవంతమైనటువంటి జీవితము అనేకంగా నిరూపిస్తూ వచ్చింది.
0: రామాయణ ఆల్సో హ్యాస్ ఎ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు ఇలస్ట్రేట్ దిస్.
1: రామ లక్ష్మణ సీత 14 సంవత్సరములు కఠినమైనటువంటి యొక్క కారణముల నుండి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
0: రామ లక్ష్మణ అండ్ సీత స్పెంట్ 14 ఇయర్స్ ఇన్ ది ఫారెస్ట్ విత్ ఆల్ ప్రాబ్లమ్స్.
1: వయసు చూస్తామా చాలా చిన్న వయసే.
0: దే వర్ వెరీ యంగ్ అట్ దట్ టైమ్.
1: 20-21 సంవత్సరములు రామ లక్ష్మణులకు.
0: రామ లక్ష్మణ
1: 16-18 సంవత్సరములు సీతకు.
0: రామ లక్ష్మణ వర్ ఇన్ ది ఏజ్ ఆఫ్ 20-21.
1: ఊరు కూడా ఒకే కుటీరమునందు జీవిస్తూ
0: ఆల్ ది త్రీ వర్ లివింగ్ ఇన్ ది
1: సేమ్ సంవత్సరములు కూడా నువ్వు జీవించినప్పటికీ
0: ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ లివింగ్
1: తన యొక్క ఉదయమైనటువంటి సీత ముఖం ఏనాడు కూడా చూచింది.
0: లక్ష్మణ నెవర్ లుక్డ్ ఈవెన్ వన్స్ డ్యూరింగ్ దిస్ 14 ఇయర్స్ ఆఫ్ స్టే ది ఫేస్ ఆఫ్ సీత.
1: కానీ రావణుడు సీతను అపహరించిన తర్వాత సీతాన్వేషణ నిమిత్తమై రామలక్ష్మణులు ప్రయాణమైపోతున్నారు ఆ భయంకరమైన అరణ్యంలో.
0: ఆఫ్టర్ షీ వాజ్ టేకన్ అవే బై రావణ, రామ అండ్ లక్ష్మణ బిగాన్ సర్చింగ్ ఫర్ సీత ఇన్ ది ఫారెస్ట్.
1: తిరిగి హనుమంతుడు సుగ్రీవుడు స్నేహమైన తర్వాత వారితో సంభాషించిన సమయం లోపల సీత వియోగ భావనను లక్ష్మణుడు బోధించాడు.
0: ఆఫ్టర్ మేకింగ్ ఫ్రెండ్షిప్ విత్ సుగ్రీవ లక్ష్మణ బిగాన్ డిస్క్రైబింగ్ అబౌట్ సీత.
1: అది జ్ఞాపకం వచ్చి హనుమంతుడు ఒక మూటను తెచ్చి ఇచ్చాడు.
0: హనుమాన్ బ్రాట్ వన్ స్మాల్
1: ఈ విధంగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని తీసుకుని పోయాడు. ఆమె పిండికి ఈ మూటను విడిచింది. ఇందులో ఆమె మూటలు ఏమైనా ఆమె నగలేమైనా ఉన్నాయా చూడమన్నాడు.
0: హనుమాన్ బ్రాట్ ఎ బ్యాగ్ ఆఫ్ జ్యువెల్స్ అండ్ సెడ్ దట్ దీస్ జ్యువెల్స్ వర్ ఫౌండ్ ప్రాబబ్లీ సీత మైట్ హావ్ లెఫ్ట్ దెమ్ వెన్
1: రాముడు ఎప్పుడు తన భార్య యొక్క నగలను ఏనాడు చూసిన వాడు కాదు.
0: రామ నెవర్ హ్యాడ్ ఎన్ ఆపర్చునిటీ టు నెవర్ లుక్ అట్ ది జ్యువెలరీ ఓన్ బై
1: లక్ష్మణుడు. అంతకంటే చూడలేదు పాపం.
0: లక్ష్మణ వాజ్ వర్స్ స్టిల్ ఇన్ దిస్ రెస్పెక్ట్.
1: లక్ష్మణ ఇందులో మీ ఉదయం యొక్క నగరేమైనా ఉన్నవా చూడమన్నాడు.
0: రామ ఆస్క్ లక్ష్మణ, లక్ష్మణ లుక్ అట్ ది వెదర్ దీస్ జ్యువెలరీ బిలాంగ్ టు యువర్ సిస్టర్ ఇన్ లా.
1: చూచాడు. నహం జానామి తేయూరీ అన్న, ఈ కంకణాలు నేను ఎప్పుడు చూడలేదు, ఇది సీతవు కాదేమో అన్నాడు.
0: హీ సెడ్ బ్రదర్ ఐ హాడ్ నెవర్ సీన్ ది బ్యాంగిల్స్.
1: ఈ చెవుల పోగులు నేను ఎప్పుడు చూడలేదు, ఈ నాకు తెలియదు అన్నాడు.
0: ద ఇయర్ వే ఆల్సో ఐ హావ్ నెవర్ సీన్, ఐ డు నాట్ నో వెన్.

0: అన్నా, ఈ కాలియందలు మాత్రము సీతవేను అన్నాడు.
1: దీస్ యాంక్లెట్స్ ఆర్ హర్ట్ బికాస్ ఐ యూస్ టు ప్రాస్ట్రేట్ ఎవ్రీ డే అట్ ది లోటస్ ఫీట్ ఆఫ్
0: నిత్యము పాదార్వందనం చేసే సమయంలో ఆ అందలు మాత్రమే నాకు చూచినాను, అవి సీతవేను అన్నాడు.
1: ఎవ్రీ డే ఐ యూస్ టు టచ్ హర్ ఫీట్, దేర్ ఫార్ ఐ కెన్ రికగ్నైజ్
0: అలూరే టు అది జానామి నిత్యం పాదాభివందనం. చూసారా యువకులు, ఈ సత్యాన్ని చక్కగా గుర్తించాలి.
1: ద యూత్ షుడ్
0: రికగ్నైజ్. 14 సంవత్సరములు అరణ్యంలో ఉంటున్నప్పటికీ ఆ యొక్క తల్లి యొక్క ముఖం ఏనాడు కూడా చూచి ఎరుగడు. ఈ లక్షణం.
1: ఆల్దో హీ లివ్డ్ టుగెదర్ విత్ రామ అండ్ సీత ఫర్ 14 ఇయర్స్, హీ నెవర్ లుక్డ్ అట్ సీతాస్ ఫేస్ ఈవెన్ వన్స్.
0: అట్టి శీల గుణం కలిగినటువంటి వాడు లక్ష్మణుడు.
1: సచ్ వాజ్ ది క్యారెక్టర్ ఆఫ్ లక్ష్మణ.
0: ఒక్కతూరి రాముని చేతులెత్తి లక్ష్మణ నీకు నమస్కారం అన్నాడు.
1: వన్స్ రామ హోల్డెడ్ హిస్ హ్యాండ్స్ అండ్ సెడ్ దిస్
0: వయసులో నేను పెద్దవాడు కావచ్చును,
1: ఇన్ ఏజ్ ఐ వెల్డర్ టు యూ,
0: గుణము కంటే గొప్పది మరొకటి లేదు లోకంలో.
1: There is nothing which is greater than virtue and character.
0: నీలాంటి గుణవంతుడు ఈ లోకంలో నాకు కానరాడు.
1: ఐ కెన్ నెవర్ కమ్ అక్రాస్.
0: నేను పెద్దవాడైన కూడాను నీ పాదములు పట్టి నమస్కరిస్తాను అని రాముడు లక్ష్మణుని పాదములు పట్టి నమస్కరించాడు.
1: Rama said that no one can excel you in character. I would like to
0: అనగా

0: భగవంతుడు గుణాన్ని మెచ్చుకుంటున్నాడే కాని తన యొక్క వయసును కాని శక్తి సామర్థ్యములు కాని ఏమాత్రమూ చూడలేదు.
1: గాడ్ రికగ్నైజెస్ అండ్ అప్రిషియేట్స్ గుడ్ క్వాలిటీస్ అండ్ క్యారెక్టర్.
0: ఈనాటి యువకులలో మొదలు చూసేది మొహము.
1: ఇన్ టుడేస్ యూత్ దే సీ ది ఫేస్ ఫస్ట్.
0: ఈ ఎంత దుర్గుణమో చూసుకోండి.
1: యూ కెన్ సీ వాట్ ఎ బ్యాడ్ క్వాలిటీ ఇట్ ఈస్.
0: గుణశీలుడైనటువంటి వాడు పాదమును చూడగలిగింది మొహమును చూడకూడదు.
1: ఏ మ్యాన్ ఆఫ్ క్యారెక్టర్ షుడ్ లుక్ అట్ ద ఫీట్ నాట్ ద ఫేస్.
0: ఈనాడు మాటలు పాటలు ఆటలు అన్ని కూడా ఒక విధమైనటువంటి మాలిన్యంతో కూడినటువంటివి.
1: టుడే దేర్ టాక్ దేర్ సాంగ్
0: అన్ని కలుషితమైనటువంటివే.
1: ఫుల్ ఆఫ్ పొల్యూషన్
0: అనగా గాలి అపవిత్రంతో కూడినటువంటిది.
1: ఎయిర్ ఇస్ పొల్యూటెడ్.
0: మాటలు అపవిత్రంతో కూడినటువంటి.
1: టాక్ ఇస్ పొల్యూటెడ్.
0: చూపులు అపవిత్రంతో కూడినటువంటివి.
1: లుక్ ఫర్ పొల్యూటెడ్.
0: వినికిడి అపవిత్రంతో కూడినటువంటి.
1: హియరింగ్ ఇస్ పొల్యూటెడ్.
0: ఈ చేతులు ఎన్ని పాపాలకు గురి అవుతున్నాయి.
1: దిస్ హ్యాండ్స్ ఇట్ డిఫికల్ట్ టు సే హౌ మెనీ.
0: సీ రైతుడైనటువంటి ఈ యువకత్వము ఎందుకు ఉండాలి?
1: యూత్ వితౌట్ క్యారెక్టర్ వై షుడ్ దేర్ బి ఎ టాక్.
0: యువకులనగా ఆదర్శప్రాయులుగా రూపొందాలి.
1: యూ షుడ్ బి ఎగ్జాంపులరీ.
0: అప్పుడే భారతదేశం యొక్క రామచరిత్రను చక్కగా మనము చాటిన వారము ఆదర్శించి అందించినటువంటి వారం అవుతాం.
1: దెన్ ఓన్లీ వుడ్ హావ్ హెల్డ్ అవర్ లైఫ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ రామ.
0: ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక ఆదర్శప్రాయుడైనటువంటి విద్యార్థిగా రూపొందాలి.
1: ఎవరీ స్టూడెంట్ షుడ్ బికమ్ ఎన్ ఐడియల్ బై హిమ్సెల్ఫ్.
0: కానీ అది ఏమాత్రం కూడా సాధ్యమవటం లేదు.
1: బట్ First things are not obtained today.
0: అనేక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్ అంతా ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్.
0: దీంతో సహవాస దోషాలు కూడా ఉంటుంటాయి.
1: బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఈస్ ఆల్సో.
0: ఈ యొక్క సహవాస దోషంతోనే సర్వం కూడా క్షీణించిపోతుంది.
1: అన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ పీపుల్ గెట్ డిస్ట్రాయ్డ్.
0: పైకి పోవటానికి కానీ అధోగతికి దిగడానికి కానీ ఈ యొక్క సంఘ దోషమే.
1: టు గో అప్ ఆర్ టు డిసెండ్ అండ్ గో డౌన్ ఇట్ ఇస్ కంపెనీ.
0: ఇందులో డస్ట్ ఉంటుండాలి.
1: There is dust on earth.
0: ఈ డస్ట్ గాలితో స్నేహం చేస్తే గగనం వరకు ఎగురుతుంది.
1: Dust associated with wind goes into sky.
0: కానీ పైకి ఎగరడానికి రెక్కలు లేవు దానికి.
1: Dust doesn't have wings.
0: Friendship. ఈ యొక్క గాలి ఫ్రెండ్షిప్ వల్ల గగనం వరకు పోయింది.
1: ఇట్ ఇస్ కంపెనీ అండ్ ఫ్రెండ్షిప్ విత్ ఎయిర్ విచ్ హస్ టేకన్ డస్ట్.
0: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంత వరకు దిగిపోతుంది అది ఆ మట్టి.
1: ఇఫ్ ది డస్ట్ మేక్స్ ఫ్రెండ్షిప్ విత్ వాటర్ ఇట్ గోస్ ఇన్ దానికి
0: కాళ్ళు లేవు దానికి.
1: ఇట్ డజంట్ హ్యావ్ లెగ్స్ టు గెట్ డౌన్.
0: కనుక ఎలాంటి దాన్ని మనం ఫ్రెండ్షిప్ చేస్తామో అలాంటి గుణములు మనలో వస్తుంటాయి.
1: ఇట్ ఇస్ ఫ్రెండ్షిప్ అండ్ ది కంపెనీ విచ్ డిసైడ్ ది టైప్
0: ఆఫ్ క్వాలిటీ ఆఫ్ కంపెనీ. ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ టెల్ మీ యువర్ కంపెనీ.
0: చెడ్డవారితో సహవాసం చేసినప్పుడు అంతా మనం కూడా చెడ్డ అయిపోతాం.
1: ఇఫ్ యూ మేక్ ఫ్రెండ్షిప్ విత్ వికెట్ పీపుల్ యూ డెవలప్ వికెట్ క్వాలిటీ.
0: చొక్కా వేసుకుని
1: యూ హావ్ వోర్న్ ఎ వైట్
0: కంసని వాడు బంగారు పని చేస్తుంటాడు.
1: A goldsmith is doing his work.
0: దాని ఒక గొట్టంతో ఊదుతూ ఊదుతూ ఉంటాడు.
1: He is blowing into the crucible.
0: దాని సహవాసంతో ఉన్నాడు కనుక తన తెల్లబట్టంతా కూడా నల్లగా మారిపోతుండాలి.
1: On account of the work which he is doing, his clothes, white clothes are becoming dirty.
0: ఆ ఊదినప్పుడంతా కూడా ఆ యొక్క బొగ్గు యొక్క కణములంతా కూడా తన చొక్కా పైన పడిపోతున్నాయి.
1: Every time he blows into the crucible, the charcoal, the particles of that will fall on his
0: తాను చేసేది బంగారు పని.
1: ది వర్క్ దట్ ఈస్ డూయింగ్ ఈస్
0: కానీ ఆ డస్ట్ అంతా అతని పైన వచ్చి పడిపోతుంది.
1: బట్ ఆల్ దిస్ డస్ట్ ఈస్ కలెక్టింగ్ ఆన్ హిస్ క్లోత్స్.
0: సహవాసం దానికి కారణం.
1: కంపెనీ అసోసియేషన్
0: కనుక మనం సత్సంగాన్ని చేరండి.
1: హ్యావ్ గుడ్ కంపెనీ.
0: అప్పుడే మనము సద్గుణవంతులుగా రూపొందవచ్చు.
1: దెన్ ఓన్లీ వి బికమ్ వర్చ్యుస్ అండ్ ఫుల్ ఆఫ్ క్యారెక్టర్.
0: ప్రేమతత్వాన్ని మనం ప్రవేశపెట్టుకోండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ.
0: ప్రేమ గల వారితోనే మనం సంబంధం చేర్చుకోండి.
1: హ్యావ్ అసోసియేషన్.
0: ప్రేమ అనగా లౌకికమైనటువంటిది కాదు.
1: లవ్ ఈజ్ నాట్ ఓన్లీ
0: కేవలం డివైన్ అనేటువంటిది.
1: లవ్ ఈజ్ డివైన్.
0: ఆధ్యాత్మికం ఆధ్యాత్మికం అనుకుంటున్నాం. ఆధ్యాత్మికం అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై స్పిరిచువాలిటీ?
0: భజనలు చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ భజన్ ఈజ్
0: పూజలు చేయటం ఆధ్యాత్మికము.
1: వర్షిప్
0: జపం చేయటం ఆధ్యాత్మికం.
1: డూయింగ్ జప
0: ధ్యానం చేయటం ఆధ్యాత్మికము.
1: డూయింగ్ మెడిటేషన్
0: ఇది ఆధ్యాత్మికమే కాదు.
1: ఆల్ దిస్ ఆర్ నాట్
0: స్పిరిచువల్. ఇవన్నీ ఉపాంగములు.
1: దిస్ ఆర్ ఆల్ ఓన్లీ లింబ్స్.
0: ఆధ్యాత్మికమేనగా దీనికి సరైన అర్థం ఏమిటి?
1: ది రియల్ మీనింగ్ ఆఫ్ స్పిరిచువాలిటీ
0: మానవత్వం ఉన్నటువంటి పశుత్వాన్ని నాశనం చేసి
1: డిస్ట్రాయింగ్ ఎనిమల్ నేచర్ ఇన్ మ్యాన్.
0: మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఆధ్యాత్మికం.
1: ట్రాన్స్ఫార్మింగ్ హ్యూమన్ నేచర్ ఇన్ డివైన్ నేచర్.
0: ఈనాడు జపాలు ధ్యానాలు యోగాలు భజనలు అన్ని చేస్తూనే ఉంటున్నావు. మనలో ఉన్న పశుత్వం ఏమాత్రం తగ్గలేదు.
1: But you are doing all sorts of japa, meditation, bhajan, everything. But animal nature is not destroyed.
0: So, they say, dvaparigamnandu, durmargulu, durmargulu gane kanipistu vacharu.
1: In the bygone ages of Kruta, Treta and Dvapara, wicked people were recognized as wicked.
0: Dharmaraja nirupistu vachadu.
1: Dharmaja was appearing like Dharmajalam.
0: Shakuni gane nirupistu vachadu.
1: Shakuni was appearing like Shakuni.
0: Duryodhana gane pravartistu vachadu.
1: Duryodhana was behaving like Duryodhana.
0: Kani kalamlo ippudu vesham Dharmaraju kani chestadu Duryodhana chestadu.
1: But in the Kali age he puts on the robes of a Dharmaja, but appearance of Dharmaja.
0: Shakuni oka kavi cheppadu peru Dharmaraju penuve pavittanru ani. పేరు ధర్మరాజే కాని వాడు రాక్షస పనులు చేస్తున్నాడు.
1: దేర్ వన్ పాయింట్ సెడ్ దట్ హిస్ నేమ్ ఇస్ ధర్మరాజా బట్ హిస్ యాక్షన్స్ ఆర్ డెమోనిక్.
0: మానసిక తత్వమును మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: రికగ్నైజ్ యువర్ మెంటల్ లెవెల్ థాట్స్.
0: భక్తి ఆధ్యాత్మికం అంటే ఇది కాదు. మొట్టమొదట మనలోని పశుత్వాన్ని నాశనం చేసుకోవాలి.
1: వెన్ యు సే స్పిరిచువాలిటీ అండ్ డివోషన్ యు హావ్ టు డిస్ట్రాయ్ ఎనిమల్ నేచర్.
0: ఏమిటి?
1: వాట్ డు యు మీన్ బై ఎనిమల్ నేచర్?
0: ఆహార నిద్ర భయ మైదునాలు ఇవన్నీ పశువుకు మనిషికి నాలుగు ఒకటే.
1: ఫుడ్, స్లీప్ అండ్ డిజైర్, దీస్ ఆర్ ఆల్ కామన్ బిట్వీన్ యానిమల్ అండ్ మ్యాన్.
0: కానీ జ్ఞానం నరాణ అధికం విశేష.
1: బట్ ది విజ్డమ్ ఈస్ ది యునిక్ నేచర్ ఆఫ్ మ్యాన్.
0: జ్ఞానేన శూన్య పశుభి సమాన.
1: మ్యాన్ వితౌట్ విజ్డమ్ ఈజ్ వర్స్ దెన్ అన్ యానిమల్.
0: కనుక మనలో ఈ పశుత్వం అనేటువంటి ఉండటం చేతనే ఎన్ని చేసినా కూడా అన్ని నిరుపయోగమైపోతున్నాయి.
1: హ్యావింగ్ అనిమల్ నేచర్ ఇన్ అస్, వాట్ ఎవర్ యూ డూ ఇట్ బికమ్స్ ఎ వేస్ట్.
0: ఈ పశుత్వాన్ని మొట్టమొదట నిర్మూలన చేసుకోవాలి.
1: డిస్ట్రాయ్ అనిమల్ నేచర్ ఇన్ యూ.
0: మనం మానవుడు అనేటువంటి తత్వాన్ని నుంచి దివ్యత్వానికి మారాలి.
1: వీ హావ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్
0: సరైన భక్తి లక్షణాలు.
1: దట్ ఇస్ ది కరెక్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ డివోషన్.
0: కనుక వేషాలు వేస్తే ప్రయోజనం లేదు.
1: No use putting on appearances.
0: భాషను ఉపయోగపెడితే ప్రయోజనం లేదు.
1: నో యూజ్ యూజింగ్ లాంగ్వేజ్.
0: చేష్టల్లో మనం నిరూపించాలి.
1: త్రూ యాక్షన్స్ విల్ హావ్ టు ప్రూవ్.
0: ఇదియే నిజమైన భక్తికి గుర్తు.
1: దట్ ఈస్ ది కరెక్ట్ ప్రూఫ్ ఆఫ్ డివోషన్.

0: Sairam, dear listeners, in today's age, there is considerable terrorism that is rampant everywhere. But Baba declares that the real terrorists hide within us in the form of anger and jealousy. In today's discourse, Bhagwan emphasizes the need for all of us to eliminate the vices within us and to develop noble qualities. Only by doing so can world peace be achieved. Let us now listen to a divine discourse delivered by Bhagwan Baba on the 19th of January 2002 in Whitefield, Bangalore, during the first anniversary of the Sri Satya Sai Institute of Higher Medical Sciences.
1: సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు, పూర్ణుడై రణమందు పోరవచ్చు, రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు, హేమ గోదానముల్ ఇయ్యవచ్చు, గగనమందున్న చుక్కలు లెక్క కొనవచ్చు, జీవరాశుల పేర్లు చెప్పవచ్చు, దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి

0: నిలువగలడా?
1: బీయింగ్ ఎ స్కాలర్ ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు విన్ ఓవర్ ది అసెంబ్లీ ఆఫ్ స్కాలర్స్. యాజ్ ఎ వారియర్ విత్ ఆల్ ద కరేజ్ వన్ కెన్ బి విక్టోరియస్. బీయింగ్ ఎ కింగ్ వన్ కెన్ రూల్ ద కింగ్డమ్ నైస్లీ. One can indulge in acts of charity of golden cows. One can even count the number of the living beings. But yet, to control the senses, the body, and to turn inward, and to maintain the state of equanimity is not possible.
0: Parama Pavanamaina Bharatavaniyandu Sahanamannade మనకు చక్కదనము. వ్రతములన్నిటి యందు వన్నెగాంచిన ఎట్టి ఘనసత్యశీలమే కఠిన తపము. మధురభావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యమెద్ది. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. ప్రాణంబు కంటెను మానంబె ఘనమను మన దేశ నీతిని మంటగల్పి. నేటికిచ్చిరి పరదేశ నీతులరసి వేష

0: in this sacred land of Bharat. It is forbearance that's the real beauty. Of all the sacred rituals, adherence to truth is the highest and the noblest. The most nectarine feeling is the feeling towards the mother. And the character is more important than anything in life. Such conduct, such code has been totally forgotten, having been carried away. The foreign culture, we have adopted the kind of life. Just as the elephant is not aware of its mighty strength, Bharatiyas are also not aware, conscious of their greatness and rich cultural heritage. What is to be said of the administration of Bharat?
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: ప్రతి మానవుడు తన పరిపూర్ణత్వాన్ని గుర్తించే నిమిత్తమై అనేక విధములైన ప్రయత్నములు జరుపుతున్నాడు.
0: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ బీన్ మేకింగ్ ఎ సిన్సియర్ అటెంప్ట్ టు అటైన్ ది స్టేట్ ఆఫ్ పర్ఫెక్షన్ టోటాలిటీ.
1: అట్టి పరిపూర్ణత్వాన్ని పొందే నిమిత్తమై మానవుడు ఆచరించేటువంటి ఆచరణకి సంపూర్ణము అని చెప్పారు, అనగా పూర్ణమైనటువంటిది అని. దీనిని సంస్కృతి అని కూడా చెప్పారు.
0: To attain that state of totality, the process adopted is total and its perfection.
1: Kanuka manavudu tana samskrutini tana pavitratanu tana seela sampattini kaapadukune nimittamai aneka pavitramaina karyamallo palgonavalsi vastundi.
0: Man has to undertake sacred tasks to uphold the culture and also his character.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: మానవునికి ప్రధానమైనటువంటి యొక్క జీవితము ప్రేమనే.
0: The life centers around love.
1: ఆ ప్రేమ యందే మనం జీవించాలి.
0: We have to carry on life surgeon with love.
1: ఆ ప్రేమనే దైవము.
0: Love is God.
1: Love is God. Live in love.
0: Love is God. Live in love.
1: ఇట్టి ప్రేమను ఈనాటి మానవుడు కోల్పోయి ద్వేషము, అసూయ, డంబము ఇత్యాది పైశాచిక ప్రవృత్తులకు చిక్కి తన జీవితమని అనేక విధములుగా కూడాను దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ లాస్ట్ ది సీక్రెట్ లవ్, హావింగ్ బీన్ టోటల్లీ ఇండల్జ్డ్ ఇన్ హేట్రిడ్ అండ్ ఆల్సో పాంప్ అండ్ షో అండ్ జెలసీ. హీ హ్యాస్ డెవలప్డ్ ఆఫ్ లేట్ ద డెమోనిక్ టెంపరమెంట్ అండ్ రూయిన్ హిజ్ ఓన్ లైఫ్.

0: ప్రియ వీరసతుడు.
1: ఓ సన్ ఆఫ్ భారత్, లిసన్ టు దిస్. ద గ్రేట్నెస్ ఆఫ్ ఎనీ నేషన్ డిపెండ్స్ అపాన్ ఇట్స్ కాండక్ట్ మొరాలిటీ. ద నేషన్ విల్ లూజ్ ఇట్స్ గ్లోరీ యూనిక్నెస్ ఇఫ్ దేర్ ఇస్ నో మొరాలిటీ. ఇట్ ఈస్ దట్ నేషన్ దట్ హోల్డ్స్ ఆన్ టు ఇట్స్ క్యారెక్టర్.
0: ఈనాటి మానవుని యందు నీతి అన్నటువంటిది ఏమాత్రం కూడా మనకు గోచరించడం లేదు.
1: మ్యాన్ టుడే హ్యాస్ నో ట్రేస్ ఆఫ్ మొరాలిటీ.
0: ఆ నీతియే లేకుండా ఇతను మానవ జాతియే కాడు.
1: Without this morality, he cannot claim to have belonged to humanity.
0: కనుక మానవునిగా మనం బ్రతకవలనన్న నీతిని ప్రధానమైనటువంటి జ్యోతిగా మనం వెలిగించుకోవాలి.
1: If you want to live as a human being, you should have this light of morality.
0: కనుక ఈనాటి మానవత్వానికి ప్రధానమైనటువంటి యొక్క ఆరోగ్యము నీతియే.
1: The main health of man depends on the character, the morality.
0: భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన ఈ యొక్క భౌతిక జగత్తునకు ఈ దేహమే ప్రధానమని లక్ష్యాన్ని పూనుకోకూడదు.
1: We should not think of this body alone in this world, which is physical, worldly and ephemeral.
0: దీనికి మనసు ఆత్మ అనేటువంటిది రెండు కూడాను ప్రత్యేకించి ఉన్నది.
1: The man besides this body has two more components, the mind and the spirit.
0: కానీ లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి ఈ భౌతిక దేహానికి మన ప్రధానమైన లక్ష్యాన్ని ఇవ్వకూడదు.
1: We should not go by this body alone.
0: మన యొక్క నీతిని ఆధారంగా తీసుకోవాలి.
1: We have to go by the standards of character.
0: కనుక ఆ నీతి నిమిత్తమై మనం బ్రతుకుతున్నామనేటువంటి సత్యాన్ని మీరు గుర్తించి వర్తించాలి.
1: We have to recognize the basic truth and fact that we are living here to hold on, to cling on to this morality.
0: ప్రపంచమంతా ఇక్కడను వెతికి చూసినప్పటికీ మనసు పదార్థము ఈ రెండు తప్ప మరొకటి మూడవది లేదు.
1: The whole world is a combination of two, the mind and the matter.
0: కనుకనే మ్యాటర్ అండ్ మైండ్ ఈ రెండింటిని చక్కగా గుర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: So we need to make an honest attempt to know the relationship between the matter and the mind.
0: ఏమిటి ఈ మనసు అనేటువంటి సత్యాన్ని ప్రతి మానవుడు కూడాను విచారించి గుర్తించాలి.
1: ఎవ్రీవన్ షుడ్ రికగ్నైజ్ ఎంక్వైర్ డీప్ ఎనఫ్ ఇన్ టు ద నేచర్ ఆఫ్ ద మైండ్.
0: వాట్ ఈజ్ మైండ్ అనగా ఇట్ డస్ నాట్ మ్యాటర్ అంటారు.
1: ఇఫ్ వి పుట్ ఎ క్వశ్చన్ వాట్ ఈజ్ మైండ్, ది ఆన్సర్ ఈస్ ఇట్ డస్ నాట్ మ్యాటర్.
0: వాట్ ఈజ్ మ్యాటర్ అంటే డోంట్ మైండ్ అంటాడు.
1: ఇఫ్ యు సే వాట్ ఈజ్ మ్యాటర్, దే సే డోంట్ మైండ్.
0: ఇది ఆ మానవుడు తెలుసుకోవటము.
1: Is that what you know?
0: Matter ante emito telusukokunda unnappudu thana manavatvanni ee reethiga poorthiga cheyagaludu.
1: If he does not know the nature of matter, how do you expect him to know his true nature?
0: Kanuka manavatvanni motta motta gurtinchadaniki prayatninchali.
1: So man should know the manhood or the humanness.
0: Panchabhootamulku kaliginatvanti okka dehame ee manavatvaniki pradhanamaina bhavincharadu.
1: We should not consider this body as the main one, composed of the five elements.
0: కనుక మానవత్వం అనేటువంటిది కేవలము ఆత్మతత్వంలోని మూడు అంశములు.
1: సో ది హ్యూమన్ లైఫ్ హ్యాస్ గాట్ త్రీ ఇంగ్రీడియంట్స్, కన్స్టిట్యూయెంట్స్.
0: మనసు,
1: మైండ్,
0: బుద్ధి,
1: ఇంటెలెక్ట్,
0: సంస్కారము
1: అండ్ రిఫైన్మెంట్.
0: ఈ మూడు కూడా ఆత్మ యొక్క అంశములే.
1: దీస్ ఆర్ ది పార్ట్స్ ఆర్ ద స్పార్క్స్ ఆఫ్ ఆత్మ.
0: దీనినే భగవద్గీత యందు మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన.
1: This in Bhagavad Gita it is said, the entire humanity is the, just the spark of the divine.
0: Manas anetundi aatma yokka amsame.
1: Mind is the part of the spirit.
0: Kevalam bundle of desires ani manam bhavincharadu.
1: We should not consider mind as the bundle of desires.
0: Idi chaala parapaatu.
1: It is a mistaken view.
0: Bhautikamaina jagattunaku bhautikamaina jeevathunaku idi bundle of desires ani cheppavachu.
1: From the worldly parlance we can say mind is the bundle of desire.
0: Kaani bundle of divinity.
1: But it truly speaking is the bundle of divinity.
0: Ee divinity ni manam pondalanante em kavali?
1: To attain divinity what do we require?
0: Motta manavathamulo oka aikamathyam atyavasaranga sadinchali.
1: In the first instance to begin with we should achieve unity among us.
0: Aikamathyame manava samskruti.
1: In unity lies our culture.
0: Deeni yokka kriya roopame manavuni yokka pradhanamaina karma aadarshamu.
1: The unity must be expressed in our activity.
0: కనుక ఐకమత్యం అనేటువంటిది ఉండినప్పుడే మానవుడు ఎంతైనా గొప్ప సనాన్ని సాధించగలడు.
1: విత్ ది యూనిటీ ఎగ్జిస్టింగ్ హీ కెన్ అచీవ్ ఎనీ లాట్.
0: కనుక ఈనాటి మానవులకు స్వాతంత్రం సాధించాడు కాని ఐకమత్యాన్ని జయించలేదు.
1: మ్యాన్ హాస్ అచీవ్డ్ ఇండిపెండెన్స్ బట్ హీ ఇస్ యెట్ టు అటైన్ యూనిటీ.
0: ప్రతి దానికి కూడాను భిన్నత్వము భిన్నత్వము.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ వి ఫైండ్ డైవర్సిటీ.
0: నేను ఆసుపత్రి కట్టించానని, ఈ కర్ణాటక దేశం లోపల అనేక మందికి సేవలు జరుపుతున్నానని భావిస్తుంటారు.
1: యు ఆల్ ఫీల్ దట్ భగవాన్ హాస్ బిల్ట్ దిస్ హాస్పిటల్ టు రెండర్ సర్వీస్ టు ద రెసిడెంట్స్ ఇన్ ద.
0: నేను వీరి కోసం వారి కోసం అనేటువంటి దీనికోసం నేను సాధించలేదు, నేషన్ కోసం నేను దీన్ని కట్టాను.
1: భగవాన్ హాస్ నో డిస్టింక్షన్ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ వాట్స్ ఎవర్. దిస్ ఈస్ మెంట్ ఫర్ ది ఎంటైర్ హ్యుమానిటీ.
0: నపుణ్యం నపాపం, నసౌఖ్యం నదుఃఖం, నమీధాన యజ్ఞం, సమస్తే నమస్తే నమస్తే అన్నాడు చెప్పు. కనుకనే ప్రతి మానవుడు కూడాను అనేకత్వమైనటువంటి ఒక ఏకత్వంలో ఉంచి దివ్యత్వాన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, man should make an attempt to know the divinity by recognizing the unity in diversity.
0: ఈ యూనిటీ నుంచి మనం ఒక విధమైనటువంటి ఒక పవిత్రతను సాధించినప్పుడే అది ఏ మనకు డివినిటీ అవుతుంది.
1: ద శాంక్టిటీ దట్ యు డిరైవ్ అవుట్ ఆఫ్ యూనిటీ విల్ టేక్ యూ టు డివినిటీ.
0: ఈ యూనిటీ నుంచి మనం డివినిటీ సంపాదించినప్పుడే,
1: వెన్ వన్స్ యూ రీచ్ ది స్టేట్ ఆఫ్ డివినిటీ అవుట్ ఆఫ్ యూనిటీ,
0: దీని నుంచినే మనం దివ్యత్వం అనేటువంటి ఆనందాన్ని పొందవచ్చు.
1: యూ విల్ హ్యావ్ ఆల్ ది స్టేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బ్లిస్.
0: కనుక ఆనందాన్ని మనం పొందవాలంటే లోకము లోపల భిన్నత్వంలో మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ ఇఫ్ యు గో బై ది ఫీలింగ్స్ ఆఫ్ డైవర్సిటీ ఆర్ ప్లూరాలిటీ.
0: ముఖ్యంగా మనం ఆరోగ్యమే మహాభాగ్యం అని భావిస్తున్నారు.
1: వి కన్సిడర్ హెల్త్ యాజ్ వెల్త్.
0: నిజమే, ఆరోగ్యం మూలం ఉత్తమం, అది ఉత్తమమైనటువంటిది.
1: Yes, health is truly essential.
0: ఆనందాన్ని నీవు సాధిస్తే ఆరోగ్యం క్షణంలో నీవు పొందగలవు.
1: When once if you are blissful you can be healthy.
0: కనుక మానవత్వం లోపల ఆనందం అనేటువంటిది దైవం నుంచినే మనం పొందాలి.
1: ది స్టేట్ ఆఫ్ బ్లిస్ కుడ్ బి హ్యాడ్ ఓన్లీ ఫ్రమ్ గాడ్.
0: ఏదో ధనం నుంచి, పదవి నుంచి, అధికారం నుంచి ఆనందాన్ని పొందవచ్చునని భావిస్తున్నారు.
1: యు థింక్ దట్ యు కెన్ అఫర్డ్ టు బి హ్యాపీ ఆర్ బ్లిస్ఫుల్ బికాస్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ పొజిషన్ ఆర్ అథారిటీ.
0: ఈ అధికారం నుంచి మనకు ఆనందం చిక్కదు.
1: యు కెన్ నెవర్ బి బ్లిస్ఫుల్ బై ఆక్యుపాయింగ్.
0: ఈ ఆనందం అనేటువంటిది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: You can be blissful by observing unity in diversity.
0: దాని నుంచినే మనం ఆనందం పొందవచ్చును.
1: Out of that only you can attain bliss.
0: ఇట్టి ఆనందాన్ని మనం పొందలేకపోయినప్పుడు ఎన్ని హాస్పిటల్ కట్టినప్పటికీ, ఎన్ని సౌకర్యములు చేసినప్పటికీ ఇవంతా ఇక్కడ వ్యర్థమైపోతుంది.
1: If you are really not happy and blissful, what for all these hospitals, conveniences and comforts?
0: నిజంగా హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కానీ, పారాడాక్ మెడిసిన్ కానీ, ఇంకా నర్సెస్ కానీ, పిల్లలు కానీ, ఈ యొక్క టెక్నీషియన్స్ కానీ అందరూ ఐకమత్యంతో ఉంటుండాలి.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్, టెక్నీషియన్స్, దే షుడ్ హ్యావ్ దిస్ యూనిటీ.
0: ఇక్కడ ఈ హాస్పిటల్లో ఉండేటువంటి ఆదర్శం అది ఒక్కటే.
1: దిస్ యూనిటీ ఇస్ అన్ ఐడియల్ ఆఫ్ దిస్ హాస్పిటల్.
0: ఈ హాస్పిటల్లో చేసేటువంటి డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్, తర్వాత ఈ టెక్నీషియన్స్ అందరూ ఒక్క ప్రాణంగా చూసుకుంటారు.
1: డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్, నర్సెస్ అండ్ టెక్నీషియన్స్, they feel that they belong to
0: అందరి యందు ఐకమత్యం చాలా ప్రధానమైనదిగా ఉంటుండాలి.
1: యూనిటీ ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఓవర్ దేర్.
0: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: దానివల్లనే మానవత్వము ఇంత ఉన్నతమైన స్థితికి వస్తుండాలి.
1: దాట్ విల్ టేక్ ది హ్యూమన్ లైఫ్ టు ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: కానీ మా హాస్పిటల్లు ధనాశతో కానీ, మరి వేరు ప్రతిష్టల కోసం కానీ ప్రాకులాడటం లేదు.
1: ది హాస్పిటల్ డజంట్ స్ట్రగుల్ ఫార్ మనీ ఆర్ నేమ్ ఆర్ ఫేమ్.
0: ప్రాచీన కాలం నుండి కూడాను భారతదేశం నందు ఆరోగ్యము, ఆనందము, అన్నము, జలము ఇవన్నీ కూడాను ఫ్రీగా ఆవిర్భవించినటువంటివి.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ భారత్ ది హెల్త్, ద వాటర్ అండ్ ఫుడ్ వర్ ఆల్ ఆఫర్డ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఈ మూడింటిని కూడా నేను ఫ్రీగా అందించాలని నేను సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హ్యాస్ విల్ టు సప్లై దెమ్ ఆల్ టోటలీ ఫ్రీ.
0: ఈ ఆరోగ్యం అనేటువంటి దానికి ముఖ్యమైనటువంటిది ఏది ప్రధానము?
1: ఫర్ హెల్త్ వాట్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్?
0: ఐకమత్యమే ప్రధానము.
1: యూనిటీ ఇస్ ఇంపార్టెంట్.
0: దానివల్ల ఇంట్రెస్ట్ మన యందు అభివృద్ధి అవుతుంది.
1: అండ్ దేర్ ఆఫ్టర్ వి డెవలప్ ఇంట్రెస్ట్.
0: దానివల్లనే ఈ యొక్క ఆనందమును అనేక మందికి పంచి ఆరోగ్యాన్ని కూడా పెంచగలుగుతున్నారు.
1: దేర్ బై యు విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు షేర్ దిస్ బ్లిస్ విత్ అదర్స్ అండ్ లీడ్ ఏ హెల్దీ లైఫ్.
0: మా హాస్పిటల్ బిజినెస్ సెంటర్ కాదు.
1: Our hospital is not a business center.
0: ప్రపంచంలో ఏ హాస్పిటల్ చూసినప్పటికీ బిజినెస్ సెంటర్ గా రూపొందుతుంటాయి.
1: ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ బిజినెస్.
0: అది ఈనాడు భారతదేశంలో అభివృద్ధి అయినటువంటి పాపము.
1: And that is the worst of the sins that we find day by day.
0: ఇంతకంటే మరొక పాపం మరొకటి లేదు.
1: There cannot be greater sin than this.
0: రేపటి దినం నీకు మాత్రం ఆరోగ్యం చెడిపోవచ్చును కదా.
1: You may lose your health tomorrow.
0: నీవు ఏ రీతిగా నీవు సాధించుకోగలవు?
1: Well, how can you have a cure?
0: ఆరోగ్యంతో పీడింపబడేటువంటి ప్రతి వ్యక్తి కూడా నువ్వు ఆనందంగా ఔషధాన్ని అందించాలి.
1: Therefore, the one who aspires health should be blissful and share.
0: వారి దగ్గర ఏమాత్రం కూడా నువ్వు ధనమును ఆశించకూడదు.
1: యూ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్.
0: ధనమును నీవు ఆశిస్తేవా నీవు చేసినటువంటి త్యాగం శూన్యమైపోతుంది.
1: ఇఫ్ యూ ఎక్స్పెక్ట్ మనీ ఇన్ రిటర్న్ ఆల్ యువర్ సాక్రిఫైస్ ఇస్ ఎ వేస్ట్.
0: కనుక ఈ యొక్క మనీ నిమిత్తమై ఆసుపత్రులు ప్రారంభించడము చాలా తప్పు.
1: Therefore, it's a big mistake to start a hospital for money.
0: వీరు ఎంత జలసి పొందినప్పటికీ నేను ఈ పవిత్రమైన కార్యాన్ని నేను మానుకోను.
1: You may be jealous to any extent. Bhagavan at no stage will never give up this sacred task.
0: ఈ జలసి వల్ల నాకు వచ్చినటువంటి ఏం ఫలితము?
1: What is that jealousy would affect?
0: ఇది నా యొక్క ఉత్సాహమునకు మరింత అభివృద్ధి కలుగుతుంది.
1: The jealousy will encourage him further and further.
0: వారి జలసి వారిని నాశనం చేయిస్తుంది.
1: And your jealousy will ruin you.
0: దూషణంబు హింస దూరంబుగా నెట్టి ప్రేమభావములను పెంపు చేసి.
1: You have to give up the hatred and jealousy and develop love.
0: ఏకత్వమును భావిని ఏకంగా నించిన అది శాంతి యగును అది భద్రత యగును.
1: Therefore, if you develop the spirit of unity and love, that ensures the safety and security.
0: కనుక మనం ఏ మాత్రం కూడాను ఎవరిపైన కూడాను ఏ రంగమునందు కూడాను ఈ జలసి పెట్టుకోకూడదు.
1: Therefore, we should not be jealous of anybody.
0: అసూయ అనేటువంటిది కేవలము ఒక దుర్గుణము.
1: Jealousy, envy is a bad quality.
0: అనసూయకు ముగ్గురు కొడుకులు.
1: Anasuya, the one without jealousy, has three sons.
0: Vare Brahma, Vishnu, Maheshwarlu.
1: The three sons of that lady who is not jealous.
0: Asuyaku muguru kodukulu.
1: The mother of jealousy has three sons.
0: Adi ye kamamu krodhamu dveshamu.
1: The three sons are kama, the desire.
0: Ye Asuya, Anasuya iddaru kodunu sisters.
1: Therefore the jealousy,
0: Asuya
1: and hatred are sisters.
0: Karukune manamu అనసూయ అనేటువంటి దాన్ని మనము ప్రధానంగా తీసుకోవాలి. అప్పుడే దైవత్వం అనేటువంటిది ఒక త్రిమూర్తులు కూడా మన స్వాధీనమైపోతారు. అనసూయని మనకు తల్లిగా తీసుకుంటే ద్వేషము అసూయ దుర్మార్గం అనేటువంటి గుణంలో అభివృద్ధి అవుతాయి.
1: ఎక్కడ
0: మంచి జరుగుతుందో అక్కడ నీవు పాల్గొనాలి.
1: You should participate in all sacred activity.
0: మంచిదానికి నీ ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For all good activity, you should extend all cooperation.
0: కనుకని నేను ఇట్టి కార్యంలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయను.
1: Bhagavan will never go backward at any time.
0: చాలా మంది బీదలు దిక్కులేని వారు దరిద్రులు చాలా బాధపడుతూ అనేక విధమైనటువంటి ఆరోగ్యం చెడిగొట్టుకుని చాలా పీడింపబడుతున్నారు.
1: You find many poor people, the forlorn, the totally neglected people. Who are suffering because of
0: one hospital main gate varaku kuda raani varu.
1: They cannot have even approached the main
0: gate. Intakante paapam marakutunda?
1: Do you think that is a problem at all?
0: Kalukane itti variki taginatvanti oka free prati manavudi kudanu aushadham andetattu nen cheyalani aasa.
1: Bhagavan decided to extend the cure to all these people forlorn, the neglected, poorer section.
0: Intiye kaadu aarogyam anetundi maroka vipana.
1: And health maintenance.
0: కానీ ఆనందమునకు కూడా ఒక విధమైనటువంటి జలం చాలా అవసరము.
1: అండ్ ఫర్ దిస్ బ్లిస్ ఆల్సో ఇట్ ఇస్ ఎసెన్షియల్.
0: నా ప్లాన్ ఎందుకంటే చాలా పెద్దదిగా పోతుండది.
1: భగవాన్స్ ప్లాన్ ఇస్ సో హై అండ్ వాస్ట్.
0: ఎంత పెద్దదిగా పోయినప్పటికీ ఇది అల్పమైనటువంటిది కాదు.
1: ఇట్ ఇస్ నాట్ సో నో లో ఎట్ ఎనీ టైమ్.
0: ఇది విజయాన్ని పొందింపజేస్తుంది.
1: అండ్ ఇట్స్ బౌండ్ టు బి విక్టోరియస్ అండ్ సక్సెస్ఫుల్.
0: మన భారతదేశంలో మంచి కార్యానికి పూనుకుంటే ఏది మనకు తక్కువ లేదు.
1: In fact, if you want to undertake good activity, there is no shortage or dearth.
0: మంచి కార్యం చేసే వ్యక్తులు మన కంటికి కనిపించడం లేదు.
1: We don't have individuals who do.
0: మంచి కార్యానికి నీ పూనుకో తప్పక ప్రకృతి నీకు సహాయం చేస్తుంది.
1: Start doing anything good task, the rest will follow.
0: రాములు సీతాన్వేషణ నిమిత్తమై లంకలో ప్రవేశించడానికి వెళ్లాడు.
1: Rama was in search of Sita. He went to Lanka.
0: సీత ప్రజ్ఞాన స్వరూపిణి.
1: And Sita is the very embodiment.
0: ఈ ప్రజ్ఞానం సాధించాలని చెప్పి రాములు అనేటువంటి సుజ్ఞాని బయలుదేరేటప్పటికీ ప్రకృతి దీనికి సహాయం చేసింది.
1: రామ ద వన్ ఆఫ్ అవేర్నెస్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ సీతా ద స్పిరిచువల్ అవేర్నెస్.
0: కోతులు సహాయం చేశాయి, ముడతలు సహాయం చేశాయి, అనేక రకమైనటువంటి సహాయం చేతనే తాను లంకను చేరుకోగలిగాడు.
1: ఆల్ మంకీస్, ఆల్ అనిమల్స్ అసిస్టెడ్ ఇన్ దిస్ టాస్క్.
0: కనుక నీ మంచిని సాధించడానికి ఈనాటి మానవుడు ముందంజ వేయాలి.
1: మ్యాన్ ఈస్ నాట్ ప్రొసీడింగ్ స్టెప్పింగ్ ఫార్వర్డ్ టు డూ ఎనీథింగ్.
0: రేపు రేపు అనేటువంటి రేపటి దిక్కు మనం యోచించకూడదు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి గోస్ ఆన్ పోస్ట్‌పోనింగ్, దట్స్ నాట్ గుడ్.
0: ఈనాటి కర్మనే రేపు సంస్కారము.
1: ద టుడేస్ యాక్షన్ విల్ గివ్ యు రిఫైన్మెంట్ టుమారో.
0: నేటి సంస్కారమే రేపటి పవిత్రము.
1: అండ్ దిస్ కల్చర్ దట్ యు హావ్ టుడే విల్ లీడ్ యు.
0: నేటి పవిత్రమే రేపటి పుణ్యము.
1: అండ్ ది సేక్రెడ్నెస్ విల్ ఎర్న్ ఆల్ ద నీడెడ్.
0: అది ఏ మహాభాగ్యము.
1: అండ్ దాట్ ఈస్ ది.
0: కనుక మంచి కార్యం చేయడానికి మనం పూనుకోవాలి.
1: సో వీ షుడ్ డిసైడ్ టు డూ గుడ్ యాక్టివిటీ.
0: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి యొక్క ఈ సమయం నందు నేను మరొకటి కూడా సంకల్పించుకున్నాను.
1: భగవాన్ హాస్ విల్డ్ అనదర్ అట్ దిస్ సేక్రెడ్ మోమెంట్.
0: మెడ్రాస్ రాష్ట్రం లోపల త్రాగడానికి నీరు లేదు.
1: దేర్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తమిళనాడు మెడ్రాస్ దేర్ ఇస్ నో వాటర్.
0: ఏదో ధనవంతులు లారీలతోనో లేక బండ్లతోనో తెప్పించుకుని త్రాగలుగుతున్నారు.
1: రిచ్ పీపుల్ కెన్ అఫోర్డ్ టు బై వాటర్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్.
0: ఈ బీద ప్రజలు ఏ నీటిని కొనుక్కోగలరు?
1: హౌ డు ఎక్స్పెక్ట్ పూర్ పీపుల్?
0: ఏ రీతిగా తన ప్రాణాలను నిలుపుకోగలరు?
1: హౌ కెన్ దే కంటిన్యూ టు లివ్?
0: కనుక నీ వర్షంతో పడినటువంటి ఆ గుంతల్లో నీళ్లు త్రాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే జస్ట్ డ్రింక్ ద వాటర్ దట్ హస్ దేర్ ఇన్ పిట్స్ దేర్ అవుట్ ఆఫ్ ద రెయిన్ అండ్ స్పాయిల్ దేర్ హెల్త్.
0: కనుక ఎంత నష్టమైనా సరియే, ఎంత కష్టమైనా సరియే, మెడ్రాస్ అంతా కూడా మంచి నీరు అందించాలని నేను కల్పించుకుంటున్నాను.
1: లెట్ ఇట్ బి వెరీ డిఫికల్ట్, లెట్ ఇట్ బి స్టూపెండస్ మగ్నిఫిసెంట్ టాస్క్. భగవాన్ హాస్ డిసైడెడ్ టు సప్లై డ్రింకింగ్ వాటర్.
0: ఈ కృష్ణా నీరు, కృష్ణా నీరు, గోదావరి నీరు వ్యర్థమైపోయి సముద్రానికి చేరిపోతున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ సో మచ్ ఆఫ్ కృష్ణా వాటర్, గోదావరి వాటర్ దట్ హాస్ బిన్ వేస్టెడ్ హాస్ గెట్ ఇన్ టు ఓషన్.
0: ఇంతే కాకుండా రాయలసీమలో కూడా చాలా అవస్థలుగా ఉంటుండాలి.
1: యు ఫైండ్ ద వాటర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ ఇన్ రాయలసీమ.
0: ఈ రాయలసీమ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు.
1: పీపుల్ సే ద రాయలసీమ ఇస్ ద బ్యాక్వర్డ్ పార్ట్.
0: బ్యాక్ అనగా బీఏసీకే బ్యాక్.
1: బీఏసీకే బ్యాక్.
0: బి బళ్ళారి,
1: బి బళ్ళారి.
0: ఏ అనంతపురము,
1: ఏ అనంతపురం.
0: సి కడప,
1: సి కడప.
0: కే కర్నూలు,
1: కే కర్నూలు. బ్యాక్వర్డ్.
0: ఈ నాలుగు జిల్లాలకు కూడా పరిపూర్ణమైనటువంటి జలం అందించాలని ఆశిస్తున్నాను.
1: భగవాన్ డిసైడెడ్ టు సప్లై వాటర్ టు ఆల్ దీస్ ఫోర్ డిస్ట్రిక్ట్స్.
0: కనుక ఇది తప్పక నెరవేరుతుంది.
1: ఇట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: దీనికి సందేహమే లేదు.
1: డోంట్ డౌట్ ఇట్.
0: ఆ దృఢమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు అభివృద్ధి పరచుకోవాలి.
1: షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దీస్ థింగ్స్ విచ్ యు హావ్ టు డిపెండ్.
0: కానీ ఈనాటి మానవులకు ఫెయిత్ అనేది లేదు.
1: మ్యాన్ టుడే హాస్ నో ఫెయిత్ అట్ ఆల్.
0: తనపైన తనకే నమ్మకం లేదు.
1: హి హాస్ నో ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఇతరులను ఏ రీతిగా నమ్మగలడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ హిమ్ టు బిలీవ్?
0: నమ్మకం అను రెండు నయనమ్ములే లేని అంధులైరి నేడు అవని యందు.
1: ద మోడర్న్ మ్యాన్ హాస్ బికమ్ టోటలీ బ్లైండ్ హావింగ్ లాస్ట్ ది ఐస్ ద విజన్ ఆఫ్ ఫెయిత్.
0: ఈ ఫెయిత్ అనేది లేకపోతే మానవత్వం ఏ రీతిగా జీవించగలదు?
1: ఇఫ్ యు హావ్ నో ఫెయిత్ హౌ కెన్ యు కంటిన్యూ టు లివ్ హియర్?
0: మానవుడు అనగా ఫెయిత్ కలిగినటువంటి వాడే మానవుడు.
1: మానవ, హ్యూమన్ బీయింగ్, మెంట్ ద వన్ విత్ ఫెయిత్.
0: కనుక అట్టి మానవత్వాన్ని మనం ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: వీఆర్ మిస్యూజింగ్ దిస్ మ్యాన్ హుడ్.
0: కనుక దీన్ని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేత సదులకంతా కూడా సహాయపడేటువంటి ఒక జీవితంగా మనం ఏర్పరచుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ హ్యూమన్ లైఫ్ అండ్ కోఆపరేట్ with everybody and encourage sacred tasks.
0: Jantunam narajanma durlabham.
1: The human life is rarest of all.
0: Aa durlabham anetundi dento neevu sadhinchagalavu?
1: How do you know it's rare?
0: Paropakara sambandhamainatundi margamlo palgonu.
1: By participating in the service activities.
0: Hastamulu ichinadi enduku telusa?
1: You know why hands are given?
0: Annam bhujinchutaka.
1: Only to partake food?
0: Kaadu kaadu.
1: No.
0: పరులకు త్యాగం చేసే నిమిత్తమే హస్తాన్ని పొందాలి.
1: హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు యూ బై గాడ్ టు సర్వ్ అదర్స్.
0: కంఠమునిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ద టంగ్ ఇస్ గివెన్?
0: అన్నయ్య మింగుటగా మింగుటగా
1: ఇస్ ఓన్లీ సింప్లీ టు స్వెల్.
0: కాదు కాదు,
1: నో,
0: దైవ స్మరణకు ఈ యొక్క టంగ్ను మనం ప్రయత్నంపై పూర్వకంగా సాధించాలి.
1: టంగ్ ఇస్ గివెన్ బై గాడ్ టు చాంట్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: కనుకనే మనకిచ్చినటువంటి సర్వేంద్రియములు కూడా సమస్తమైనటువంటి మాతృ మార్గంలో సద్వినియోగపరచుకోవాలి.
1: ఆల్ ద సెన్సెస్, ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మస్ట్ బి ప్రాపర్లీ యూజ్డ్.
0: బుద్ధుడు అదే చేసినటువంటి ప్రక్రియ.
1: దట్స్ వాట్ యాక్షన్ అండర్ టేకెన్ బై బుద్ధ.
0: ఎంతో చదివాడు, ఎంత చదువులో చదివాడు, ఎంతమందినో పెద్దలను దర్శించాడు, వారి బోధనలంతా విన్నాడు. కట్టగడపడికి మనసు విసుగెత్తింది.
1: అండ్ హి వాస్ డిస్గస్టెడ్ ఫైనల్లీ.
0: భగవంతుడు ఇచ్చినటువంటి పంచేంద్రియములను పవిత్రము గామించుకోకుండా ఎన్ని చదివి చదివితేది ఏం ప్రయోజనము?
1: ఫైనల్లీ హి థాట్ దిస్ వితౌట్ మేకింగ్ యూజ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఫైవ్ సెన్సెస్ వాట్ ఫర్ ఇస్ దిస్ లెర్నింగ్ అండ్ స్కాలర్‌షిప్.
0: కనుకని కన్నులతో మంచి దృష్టిని చూడాలి.
1: సో విత్ ఆల్ ది ఐస్ హావ్ గుడ్ విజన్.
0: చేతులతో మంచి పనులు చేయాలి.
1: విత్ ఆల్ దిస్ హ్యాండ్స్ డు గుడ్.
0: చెవులతో మంచి విషయాన్ని వినాలి.
1: లిసన్ టు గుడ్ థింగ్స్.
0: నోటితో మంచి పలుకులు పలకాలి.
1: అండ్ టాక్ వెల్ స్వీట్లీ అండ్ సాఫ్ట్లీ.
0: అట్టు లేకపోతే ఈ యొక్క ఇంద్రియములు ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డోంట్ డూ దట్ వాట్ ఫర్ ఆల్ ద సెన్సెస్ గివెన్
0: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
1: టాక్ నో యూ విల్ టాక్ వాట్ ఈస్ గుడ్.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is
0: think
1: good.
0: No evil, think what is good.
1: Think no evil, think what
0: this
1: is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: కనుకని ఈ పంచేంద్రియములను కూడా మనం పవిత్రం గావించుకునే నిమిత్తమే పరోపకార సంబంధమైనటువంటి మార్గంలో మనం ప్రవేశించాలి.
1: In order to sanctify the senses, we should definitely take part in the sort of service that we
0: need. భావం తద్ భవతి అని.
1: As is the feeling, so is the consequence.
0: మనం ఎప్పుడు చూసినా బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్ పోతుంటే బికమ్ బ్యాడ్. నీవు కూడా పెట్టావు.
1: All the time we spend in listening to bad things, doing bad activity and bad sight, ultimately we turn bad.
0: నీ ఏరిస దయం చేయడానికి శక్తి లేకపోయినప్పటికీ మంచి పలుకులు పలుకు.
1: If you cannot do any charity, at least talk well pleasing.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: You cannot always oblige, you can speak always obligingly.
0: ఆ పలుకులు కూడాను ఈనాడు మంచివి కాకుండా ఉంటుందది.
1: Such words are proper words.
0: కఠినమైనటువంటి పలుకులు.
1: The words are so hard.
0: హృదయాన్ని బాధపెట్టేటువంటి పలుకులు.
1: And words that we use.
0: మనసుని హింసించే పలుకులు.
1: And we hurt them, harm them.
0: ఇవన్నీ ఉంటుంటే మనకి ఇంకా ఆరోగ్యం ఎట్లా కలుగుతుంది?
1: And how do you expect to be healthy by having
0: such? కనుకనే మనం హెల్త్ ని పూర్ణ ఆనందం ఆరోగ్యాన్ని పొందాలనుకుంటే ఈ ఫైవ్ సెన్సెస్ ను పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి.
1: If you want to have a total complete healthy health, you should have the five senses.
0: కోటీశ్వరుడు కాని కోటి పేద కాని,
1: millionaire or a pauper,
0: ధనం ఉండొచ్చు ధనం లేకపోవచ్చును,
1: may have money or not,
0: కానీ మాట ఉంది, పలుకు ఉంది, చెవులు ఉంది, హృదయం ఉంది, దీంతో నీవు మంచి పనులు చేయి.
1: అండ్ డూ ఆల్ గుడ్ యాక్షన్స్.
0: దీనివల్లనే నీ యొక్క జీవితం సార్థకం అవుతుంది. ప్రేమ స్వరూపులారా, ప్రతి మానవుని యందు కూడా ఉండినటువంటి యొక్క దయ,
1: His compassion is present in him.
0: దానికోసమని వారి హృదయాన్ని దయా అని పెట్టారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్స్ కాల్డ్ హృదయ
0: దయ.
1: హృత్ దయ, ద వన్ ఆఫ్ కంపాషన్.
0: మనకు హృదయం అనేటువంటిది ఒక దయతో కూడినటువంటిది.
1: ది హృదయ, ద హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కానీ ఈనాటి ఆ హృదయం లోపల కఠినమైనటువంటి యొక్క భావాలు చేర్చుకుంటూ,
1: బట్ అవర్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ హార్ష్ ఫీలింగ్స్, హార్ట్ సెంటిమెంట్.
0: కాదు కాదు, కరుణతో కూడినటువంటి యొక్క హృదయాన్ని మనం పెంచుకోవాలి.
1: We must have the heart which is full of kindness.
0: ఆ కరుణా హృదయాన్ని మనం చూసినప్పటికీ మనసే చాలా మారిపోతుంది.
1: The kindness, compassionate heart will transform the mind.
0: మానవుడు దుర్గుణుడు కాదు, దురాచార సంపన్నుడు కాదు, దుశ్చర్యలో ప్రవేశించేవాడు కాదు, సద్గుణము సదాచారము సత్ప్రవర్తనలో అభివృద్ధి పొందేటువంటి వాడు.
1: అండ్ మ్యాన్ హాస్ గాట్ ఆంపుల్ స్కోప్ టు గ్రో వెల్ ఇన్ ద.
0: కనుకనే జంతువు నాం నరజన్మ దుర్లభం అన్నారు.
1: ఫర్ దట్ రీజన్ ఇట్ ఇస్ సెడ్ ద హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ ది
0: దుర్లభం. ఇక్కడ
1: వాట్ ఈస్ రేరిటీ హియర్?
0: మానవుడు నిరంతరం కూడా అన్యాయము అక్రమము అనాచారం దీంట్లో ఉంటుంటే వీడి జన్మ ఇంకెందుకు?
1: What for his life if he spends life in sojourn full of injustice?
0: నీవు చదివిన చదువు సాత్వికం గావించుకునే నిమిత్తమై 10 మందికి ఉపయోగించు.
1: Therefore you should make use of your studies.
0: నీవు సంపాదించినటువంటి శక్తిని 10 మందికి ఉపయోగించు.
1: And the money that earned should be used for the benefit of others.
0: అట్టు ఉపయోగించినటువంటి మనీ ఉండి ప్రయోజనం ఏమిటి?
1: If it is not beneficial to the community, what for is your money?
0: కనుకనే ఈ మనీ కోసం మనం పాకులాడకూడదు.
1: డోంట్ థింక్ ఆఫ్ మనీ అలోన్.
0: మనీ కూడా కావాల్సిందే.
1: ఇట్స్ ఆల్సో ఎసెన్షియల్ టు.
0: ఎందుకంటే చాలా మందికి ఎంతో కోట్ల ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టుకుంటారు.
1: మెనీ బిల్డ్ హాస్పిటల్ స్పెండింగ్ క్రోర్స్ ఆఫ్ మనీ.
0: కానీ దానివల్ల ఇంకా ఎంతో కోట్లు ఎక్స్పెక్ట్ మనం చేయకూడదు.
1: యూ షుడ్ నెవర్ ఎక్స్పెక్ట్ ప్రాఫిట్స్ మోర్ దాన్ ది ఇన్వెస్ట్మెంట్.
0: నువ్వు చేసినావు, చేసిన దానికి వచ్చే సద్వినియోగపరచుకో.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ డిడ్ సంథింగ్, మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఇట్.
0: ఈ కాలంలో అర్ధ భాగం నీవు సద్వినియోగానికి దానానికి ధర్మానికి అంకితం చేయి.
1: 50% యూ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ది.
0: ఒక్క పేషెంట్ కైనా కూడా నువ్వు ఒక ఫ్రీ మెడిసిన్ ఇవ్వటం లేదు.
1: యు ఆర్ నాట్ గివింగ్ ఫ్రీ మెడిసిన్ ఈవెన్ టు వన్ పేషెంట్.
0: ఈనాడు మెడిసిన్స్ కూడా ఎంత వెల ఎక్కువ అయిపోయినాయి.
1: ద మెడిసిన్స్ ఆర్ వెరీ కాస్ట్లీ టుడే.
0: మీకు నమ్ముతారో నమ్మరో కానీ,
1: బిలీవ్ ఇట్ ఆర్ నాట్,
0: పుట్టపర్తిలో హాస్పిటల్ కట్టి,
1: ది హాస్పిటల్ వాస్ బిల్ట్ దేర్ ఇన్ పుట్టపర్తి,
0: 10 సంవత్సరాలైంది,
1: 10 ఇయర్స్ పాస్ట్,
0: 70,000 మంది పేషెంట్ ను ఆపరేషన్ చేసినాము.
1: 70,000 పేషెంట్స్ ఆర్ ఆపరేటెడ్ యాజ్ ఆన్ టుడే.
0: ఇక్కడ ఇప్పుడు 1 సంవత్సరం అయిపోయింది.
1: 1 year is completed here in Bangalore.
0: కానీ ఓపెన్ హార్ట్ బైపాస్ లు కూడా ఎన్నో వేలు జరిపినాము.
1: థౌజండ్స్ ఆఫ్ ఆపరేషన్స్ హావ్ బీన్ కండక్టెడ్ హియర్.
0: ఈ విధంగా దీనికి ఖర్చు కింద తీసుకుంటే,
1: If you go by the expenditure,
0: నెలకు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉండదు.
1: 100 crores are required per month.
0: ఎవరికి దీని విషయం తెలియదు.
1: No one knows exactly what's happening.
0: ఎందుకంటే ఒక ఫ్రీగా తీసుకుని పోతున్నారు మందు.
1: Because you receive free treatment.
0: దాని వెల వారికి తెలియటం లేదు.
1: They don't know the cost of medicine.
0: కానీ దానికి సరైనటువంటి విలువని వేస్తే 100 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది.
1: Its value amount to hundreds of crores.
0: హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కాదు, థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అయినా పర్వాలేదు, నేను ఈ కార్యాన్ని సాధించాలి.
1: Does not matter even thousands of crores, Bhagavan is prepared to do.
0: కనుక త్వరలోపలే ఈ హాస్పిటల్ అభివృద్ధి పొంది పేద ప్రజలకంతా కూడా తగినట్టు సహాయం చేయాలని నేను ఆశిస్తున్నాను.
1: Very soon this hospital should grow more and more, should help all the poor people. That's what Bhagavan wants and expects.
0: ఆ త్యాగే నైకి అమృతత్వ మానసు, ఆ త్యాగమే అమృతత్వాన్ని పొందగలుగుతుంది.
1: And it is the sacrifice that will make your life immortal.
0: ఇదే విధమైనటువంటి హాస్పిటల్,
1: the same hospital,
0: బొంబాయిలో కట్టాలని,
1: దానికి
0: తగినటువంటి ల్యాండ్ మేము ఇస్తామని.
1: ఇదిగో
0: మన చీఫ్ మినిస్టర్, బొంబాయి చీఫ్ మినిస్టర్ కూడా వచ్చాడు.
1: చీఫ్ మినిస్టర్ మహారాష్ట్ర ఇస్ హియర్ ఆన్ ద డయస్.
0: ఎందుకంటే బొంబాయిలో మరింత కష్టంగా ఉంటుంది.
1: లైఫ్ ఇస్ మోర్ డిఫికల్ట్.
0: ఎక్కడ చూసినా పొల్యూషన్, పొల్యూషన్, పొల్యూషన్.
1: ఎవ్రీవేర్ ఇట్ ఇస్ పొల్యూటెడ్, ఆల్ ఓవర్ ద సిటీ.
0: దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ఆరోగ్యం క్షీణించిపోతుంది.
1: దట్స్ ద రీజన్ వై హెల్త్ ఇస్ గాన్.
0: Health is wealth.
1: Health is wealth.
0: Health బాగుండినప్పుడే మనం ఎంతైనా మనం సాధించవచ్చు.
1: If you are healthy, you can achieve anything.
0: తన పనిని కూడా తాను చేసుకోలేకపోతున్నాడు మానవుడు.
1: Man is not able to do his own job, work.
0: కనుక మానవుడై పుట్టినందుకు ధనమును ప్రోగు చేసుకుని కూడబెట్టుకోవటం కోసం కాదు.
1: Human life is not to amass money, wealth.
0: పోయేటప్పుడు ఎవరు తీసుకుపోతున్నారు?
1: ఎవరు
0: తీసుకుని పోడు.
1: You can't take anything.
0: మనం పోయే టైంలో ఒక నయా పైసా చేతిలో నుంచి తీసుకుని పోతే మనకి ఎంతో కష్టమైపోతుంది.
1: ఇన్ ద లాస్ట్ జర్నీ యూ కెనాట్ టేక్ ఈవెన్ ఎ సింగిల్ పైసా.
0: పిటికడు మట్టి గుడలను తీసుకుని పోవటం లేదు.
1: యూ కెనాట్ టేక్ ఈవెన్ ఫిస్ట్ ఫుల్.
0: నిజంగా మట్టి గుడను మానవుడు తీసుకుని పోతుంటే తన వెంట మట్టి గుడను రేషన్ అయిపోయింది మన భారతదేశంలో.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ శాండ్ విత్ యూ ఎట్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ దిస్ వరల్డ్, దేర్ విల్ బి నో శాండ్ ఎట్ ఆల్ ఇన్ దిస్ వరల్డ్.
0: కనుక మనం ఏది తీసుకుని పోము.
1: యూ కెనాట్ టేక్ ఎనీథింగ్ విత్ యూ.
0: తీసుకుని పోయేది పుణ్యము పాపము.
1: What you carry with you is the merit and the sin.
0: నీవు చేసిన మంచిని నీవు తీసుకుని పోతావు.
1: What you do good will follow you.
0: నీవు చేసిన పాపాన్ని నీవు తీసుకుని పెట్టావు.
1: Sin will follow you.
0: కనుక నీవు పాపానికి గురి కాకుండా పుణ్యానికి ప్రయత్నం చేయి.
1: Never be sinful, be meritorious.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
1: The merit lies in helping others. The sin is
0: help ever, hurt never.
1: Help ever, hurt never.
0: చేతనేంత వరకు మనం సహాయం చేయాలి.
1: To the extent possible, help others.
0: కనుకని ఈ సహాయానికి ప్రతి మానవుడై పుట్టినటువంటి వాడు కూడా సహాయపడాలి.
1: Human being should proceed in this.
0: మన శక్తి కొలది మనం దానం చేయాలి.
1: To the extent possible, help others.
0: ఈ దానం అనేటువంటిది కూలిపోయింది.
1: This will certainly will follow you. It will never diminish.
0: ఈ దానమే లేదు.
1: There is no charity today.
0: కఠినమైనటువంటి హృదయమే తయారైంది.
1: He is stone hearted.
0: మానవుని హృదయంలో ప్రేమను నింపుకోవాలి.
1: Your heart should be full of love.
0: ఆ ప్రేమను నింపుకుంటే జీవితమంతా ప్రేమమయంగా మారుతుంది.
1: When your heart is full of love, the whole life will be one of love.
0: కనుకనే మనం ప్రేమతో కూడినటువంటి హృదయంగా తయారు కావాలి.
1: Therefore our heart should be filled by love.
0: కనుక ప్రతి మానవుడు కూడాను హాస్పిటల్ గురించి, లేక పేషెంట్ల గురించి, దాన ధర్మాల గురించి మనం విచారించనక్కర్లేదు.
1: సో డు నాట్ థింక్ ఆఫ్ మియర్ హాస్పిటల్స్ అండ్ ద పేషెంట్స్ అండ్ ద యాక్ట్స్ ఆఫ్ చారిటీ.
0: రోగులైనటువంటి వారికి చేర్చుకుని వారికి నయం చేయించడం మా కర్తవ్యము.
1: Is our duty to admit all patients.
0: This is our duty.
1: Is our duty.
0: Duty is God, work is worship.
1: Duty is God, work is worship.
0: కనుక నా డ్యూటీ తో నేను చేస్తున్నాను.
1: భగవాన్ టేక్స్
0: ఇది ఒకరి ప్రోత్సాహం కానీ ఒకరి ఫోర్స్ కానీ ఏమాత్రము లేదు.
1: It's not done because of force from outside.
0: ఇది నా సోర్స్.
1: It is Bhagavan's source, not force.
0: కనుక నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను.
1: భగవాన్ does it wholeheartedly with love.
0: పేపర్ వాళ్ళు ఏమైనా అనుకోని, నాకు పేపర్తో వచ్చేది ఏమీ లేదు. నా పేపర్ నా హృదయమే, నా పేపర్ నా హృదయం నుంచి అంతా ప్రేమనే, ప్రేమనే, ప్రేమనే.
1: అండ్ ద పేపర్ భగవాన్స్ హార్ట్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్.
0: కనుక నేను నా ప్రేమను నేను పంచుకుంటూ వస్తున్నాను.
1: భగవాన్ విల్ షేర్ హిస్ లవ్.
0: ఎవరికైనా సరే నేను అందరికీ పంచుతాను.
1: హిస్ రెడీ టు షేర్.
0: అందరూ నా వారే.
1: ఆల్ బిలాంగ్ టు
0: నేను అందరి వాడను.
1: హి బిలాంగ్స్ టు
0: నాకు. ఎవరిపైన ద్వేషం లేదు. అందరూ నా పైన ప్రేమనే.
1: ఆల్ లవ్.
0: నాకు అందరిపైన ప్రేమనే.
1: ఆల్ లవ్స్ ఎవ్రీవన్.
0: కనుక ప్రేమనే మా ఇద్దరికి ఉన్నటువంటి సంధి.
1: Love is only connection, love to love.
0: కానీ ఇంత అసూయకు పాల్పడకూడదు.
1: And there should be some limit for this jealousy.
0: అమెరికా ప్రెసిడెంట్,
1: the president of America,
0: టెర్రరిస్ట్ ను చంపండి అని చెప్పాడు.
1: And he said that terrorist should be killed.
0: కానీ టెర్రరిస్ట్ అంటే ఎవరు అని క్వశ్చన్ వేయాలి.
1: Who is the terrorist? No, first of all.
0: జెలసీ, క్రోధము, ఈ రెండు కూడాను జెలసీ,
1: jealousy and anger are the terroristic tendencies.
0: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
1: Therefore every man has this anger and jealousy.
0: కనుక ప్రతి మానవుడు తన ఎందున్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.
1: Therefore every man must kill the terroristic tendencies.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: Then the country
0: గుణాలను చంపకుండా మనుషులను చంపుకుంటూ కూర్చున్నారు.
1: You don't kill these traits but you kill people.
0: మనుషులను చంపకూడదు.
1: You should not kill.
0: మనలో ఉన్నటువంటి దుర్గుణాన్ని చంపాలి.
1: We have to kill the bad qualities within us.
0: పవిత్రమైన దానిని పోషించాలి.
1: And we have to foster good quality.
0: కనుకని మనకు టెర్రరిస్ట్ మన వెంటనే ఉన్నారు.
1: So terrorist is in you.
0: కనుక నీలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ ను నీవే చంపాలి.
1: And you have to kill your own terrorist within.
0: నీవు చంపకపోతే నీవు టెర్రరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
1: Terroristic tendencies.
0: కనుకని ప్రతి మానవుడి ఎందు కూడాను యాంగర్ జెలసీ రెండు ఉంటున్నాయి.
1: Therefore every man has this anger and jealousy.
0: కనుక ప్రతి మానవుడు తన ఎందు ఉన్నటువంటి యొక్క జెలసీ యాంగర్ ను చంపివేయాలి.

0: టెరరిస్ట్ విత్ ఇన్.
1: నీవు చంపకపోతే నీవు టెరరిస్ట్ లో ఒక భాగం అయిపోతావు.
0: ఇఫ్ యూ డోంట్ డూ దాట్ యూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్
1: టెరరిస్ట్. ఈ జెలసి క్రోధము రెండింటి కూడా చంపండి.
0: జెలసి అండ్ యాంగర్ షుడ్ బి కిల్డ్.
1: ఇదే నా యొక్క కోరిక.
0: దట్స్ వాట్ భగవాన్.
1: ఈ క్రోధము అసూయ రెండింటి కూడా చంపితే దేశం ఎంతో సువిచ్ఛంగా ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ యూ కిల్ జెలసి అండ్ యాంగర్ ద కంట్రీ విల్ ప్రోగ్రెస్.
1: ఈ సువిచ్ఛమైన దేశంగా ప్రతి దేశానికి ఆదర్శవంతమైన దేశంగా మన భారతదేశం రూపొందాలి.
0: అండ్ భారత్ విల్ బి అన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ది కంట్రీస్.
1: మనం పెంచుకునేటువంటి యొక్క వ్యక్తులుగా మనం తయారు కావాలి.
0: షుడ్ బి ఇండివిజువల్స్ హూ విల్ డెవలప్ సెక్యూరిటీ క్వాలిటీస్ విత్ ఇన్ us.
1: ప్రతి మానవుని ఎందు కూడాను ఈ ఇద్దరు అనేటువంటి జెలసీలు ఉన్నారు.
0: ఎవ్రీ మ్యాన్ హాస్ గాట్ దీస్ టూ.
1: ఆ రెండింటినీ మనం సంహరించి పవిత్రమైనటువంటి ప్రేమను దయను పెంచుకుంటూ రావాలి.
0: వి హావ్ టు కిల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ కైండ్నెస్ అండ్ కంపాషన్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ ప్రేమ స్వరూపులే.
0: యువర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేని మానవుడు జగత్తులో కానరాడు.
0: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ లవ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ప్రతి మానవుని ఎందు కూడా ప్రేమ ఉన్నది.
0: దేర్ ఇస్ లవ్ ఇన్ ఎవరీ.
1: అంత విశాలమైన, అంత పవిత్రమైన, అంత అద్భుతమైన ప్రేమను మనలో పెట్టుకుని ఎందుకు ఇంత కఠినమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాం?
0: విత్ ద వండర్ఫుల్ వాస్ట్ ఇన్ఫినిట్ లవ్ విత్ ఇన్ యూ, వై డు యూ బిహేవ్ లైక్ దిస్?
1: మీరందరూ కూడా ప్రేమ స్వరూపులైపోయి
0: యూ బీ ది ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఆదర్శవంతమైనటువంటి భారతదేశంగా రూపొందింప చేయాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: భగవాన్ వాంట్స్ us to make our country ideal so that the rest of the world will follow us. So saying, Bhagwan blessing everyone brings his divine discourse to a close.

0: Even some of the greatest aspirants had one time or the other drooped down in agony and distress, unable to face the vagaries of the worldly life. In this discourse, delivered at Kodaikanal on 18th April 1998, Bhagawan Baba dispels that ignorance which causes this grief. In his inimitable style, he expounds the law of karma.
1: విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విశ్వమందు విభుడు వెలుగొందుచుండును, విభునియందు విశ్వం వెలుగుచుండు. విశ్వ విభుల మైత్రీ

0: మాట తెలుపుచున్న మాట.
1: God shines with all the brilliance and effulgence in this universe. Similarly, the universe shines and develops in God. This is the relationship between the Creator and the creation, which are inseparable. That is the friendship between the Creator and the creation, which are inseparable. This is the fact that Bhagavan declares to us.
0: విశ్వము కారణం, విశ్వం కార్యం.
1: ది యూనివర్స్ ఈజ్ ది ఎఫెక్ట్.
0: విభుడు కారకుడు.
1: క్రియేటర్ ఈజ్ ద కాజ్.
0: సృష్టి సృష్టికర్తకు ఉండేటువంటి సంబంధ బాంధవ్యములు ఎవరు కూడా వివరించలేరు.
1: నో వన్ క్యాన్ ఫ్రాగ్మెంట్ ఆర్ సెపరేట్ అవుట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద క్రియేటర్ అండ్ ద క్రియేషన్.
0: కార్యకారణ సంబంధమే ఈ జగత్తు.
1: దిస్ హోల్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ ద కాజ్ అండ్ ది ఎఫెక్ట్.
0: ఇట్టి విశ్వమనందు ఎందు చూచినను దివ్యత్వమే కాని మరొక పదార్థం లేదు.
1: దిస్ యూనివర్స్ ఆల్ ఓవర్ షోస్ ద డివినిటీ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్.
0: చరాచర ప్రపంచమంతయు కూడాను దైవం యొక్క స్వరూపమే కాని అన్యము కాదు.
1: The whole world, animate, inanimate, mobile and immobile, that are very forms of
0: Vishyam,
1: the divine.
0: Vishyam Vishnu Swarupam.
1: The universe is the very manifestation of God.
0: Kani vivida roopamunaamanto manaku gocharinchuchunnappatikini idi kevalam Vishnu Swarupame.
1: Though we find the entities with varied names and forms, they are essentially divine.
0: Itti Vishnu Swarupamainatvanti oka divyatvanni మనం గుర్తించుకునలేక కేవలము ప్రాకృతమైన లౌకికమైన భౌతికమైన విషయంలో మునిగి అనేక విధములైనటువంటి యొక్క నిరాశకు నిస్పృహకు గురి అవుతున్నాం.
1: వి ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ కాగ్నైజ్ ద డివినిటీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వీఆర్ క్యారీడ్ అవే బై ఫిజికల్ ఎఫీమరల్ ఫ్లీటింగ్ జాయ్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ డ్రౌన్డ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ డిసప్పాయింట్మెంట్.
0: నిరంతర కృషిచే నిర్విగ్రామ కృషిచే నిరంతర తాపత్రయములచే అంతులేని ఆశలచే అర్థం కాని ఆవేదనలచే అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కట్టగడపటకు నిస్పృహను పొందుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ ఫర్ ది ఫాలోయింగ్ రీజన్స్. హీ హాస్ గట్ అన్లిమిటెడ్ డిజైర్స్ మీనింగ్లెస్ డిజైర్స్ అండ్ దట్ యాంగ్జైటీ విచ్ హాస్ నో రీజన్ బిహైండ్. He wants all that, though he is not deserving.
0: Karanam taanu negative sthayilo untunnadu.
1: The reason is he is in the position of negativity.
0: Vishwamantakudunu positive sthayilo untunnadu.
1: The whole world is on the positive side.
0: Kanukane negative positive rendintiki oka ekattvam chetani ee divyattvam praptistundi.
1: One attains the divinity by mixing the positive and the negative.
0: చెడ్డ పని చేసి మంచిని చెందబోడు.
1: బై డూయింగ్ బ్యాడ్ యుల్ నెవర్ గెట్ గుడ్.
0: మంచి పని చేసి కీడును కాంచలేడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యుల్ నెవర్ బి పుట్ టు హార్మ్.
0: సూతమును నాటి మేఘ ఫలమ్ము కన్నా
1: హ్యావింగ్ సోన్ ద నీమ్ సీడ్స్ డూ యూ ఎక్స్పెక్ట్ మ్యాంగో ఫ్రూట్స్.
0: కనుకనే మనం ఏ విత్తనం నాటదుమో ఆ మొక్కనే, ఏ మొక్కగా ఉండునో ఆ వృక్షమే, ఆ వృక్షమైనటువంటి ఫలమే మనకు ప్రాప్తిస్తుంటారు.
1: యాజ్ ఇస్ ద సీడ్ సో ఇస్ ది ట్రీ, యాజ్ ఇస్ ది ట్రీ సో ఇస్ ద ఫ్రూట్ ఇట్ బేర్స్.
0: మానవుడు అనేక విధమైన సంకల్పములను అభివృద్ధి పరుచుకుని తన సంకల్పములకు తగినటువంటి ఫలితం లభించలేదని అనేక విధములుగా కూడాను తాను నిరాశకు గురి అవుతుంటాడు.
1: మ్యాన్ ఎంటర్టైన్స్ సో మెనీ థాట్స్ with high expectations and is frustrated when those are not there.
0: Idi chetu adi chetu inkenniyo chetu nanu chuhalu alli alasi poku.
1: Man goes on imagining that he'll be doing this and that and gets tired.
0: Ye vittulu naati ichchota nuntivo aa phalamulu neeku anduchundu.
1: యు ఆర్ హియర్ బికాస్ యు హావ్ సోన్ సీడ్స్ ఇన్ ద పాస్ట్ అండ్ యూ విల్ హ్యావ్ ద ఫ్రూట్స్.
0: విత్తనం ఒకటైనా వేరైన ఫలములు లభించేటట్లు అది ఎట్టు సాధ్యమగును?
1: We have sown one type of seed then. How do you expect different fruit now?
0: Enni chesina avi anni enchi enchi.
1: Whatever we might have done, everything will be counted.
0: Manchi ayinu chedugaina trunchakunda.
1: Without breaking good or bad.
0: Brahma neekichi pampunu baruvu mala.
1: Brahma, God will send you here.
0: Karmalanni chechina kantamala.
1: With a heavy garland, with all the gems are the consequences of past
0: actions. తల్లి గర్భము నుండి జన్మించినప్పుడు కంఠమాలలవేమీ కానరావు.
1: At the time of birth, no one has any necklace around.
0: మంచి ముత్యపు సరులు మచ్చనుకును లేవు.
1: Not even precious pearls around him.
0: మేల్మి బంగారు దండ మెడకు లేదు.
1: There is no gold chain even round the neck.
0: రత్నాల హారములు రంజిల్లగా లేదు.
1: There are no diamond chains either.
0: పచ్చలమాలను పుతకలేదు.
1: దర్ నో ప్రెషస్ స్టోన్స్.
0: కానీ
1: బట్
0: కలదు కలదు మీ యొక్క కంఠమందు.
1: ఎస్ దేర్ ఈజ్ ఎ నెక్లెస్ అరౌండ్ అవర్ నెక్.
0: కర్మలన్నీ చేర్చిన కంఠమాల.
1: ఇట్ ఈస్ ద నెక్లెస్ ఆఫ్ ఆల్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ ద పాస్ట్.
0: ప్రతి మానవుని కంఠమునందు కూడాను తెలియనటువంటి యొక్క ఈ మాల ధరించి ఉన్నాడు.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ దిస్ నెక్లెస్ దో హీస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: సో ఎవ్రీ మ్యాన్ మస్ట్ నెసెసరీ డూ.
0: అప్పుడే పవిత్రమైన ఫలితం కూడాను అందుకోవడానికి అర్హుడవుతాడు.
1: దెన్ హీ డిజర్వ్స్ సేక్రెడ్ రిజల్ట్స్.
0: కానీ దివ్యత్వమును గుర్తించుకొనలేక
1: హీ డజంట్ అండర్స్టాండ్ డివినిటీ.
0: మానవత్వాన్ని అర్థం చేసుకునలేక
1: హీ డజంట్ అండర్స్టాండ్ హ్యూమన్ క్వాలిటీ.
0: కేవలం పశుత్వం చేత అశాంతికి గురి అవుతున్నాడు.
1: హీఈస్ రెస్ట్లెస్ బికాస్ ఆఫ్ యానిమల్ ట్రేడ్స్ ఇన్ హిమ్.
0: ఇది మానవులకు సరి అయినటువంటి ధర్మం కాదు.
1: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ కోడ్ ప్రిస్క్రైబ్ ఫర్ మ్యాన్కైండ్.
0: మానవత్వం పవిత్రమైనటువంటిది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ సీక్రెట్.
0: ఈ దివ్యమైనటువంటి ఈ మానవత్వాన్ని ధరించి కూడాను
1: హ్యావింగ్ టేకెన్
0: ఈ మానవతా విలువలను గుర్తించుకోలేకపోవటము ఇది మరింత శోచనీయం.
1: హ్యావింగ్ టేకెన్ మోస్ట్ ప్రెషస్ వాల్యుబుల్ డివైన్ లైఫ్ ఇఫ్ వీ డూ నాట్ అండర్స్టాండ్ హ్యూమన్
0: వాల్యూస్ ఎందరో యోగులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు, ఎందరో జ్ఞానులు కలరు.
1: There are many seekers, aspirants, devotees and knowledgeable people.
0: Kani manavuni yendu unnatundi manavatvanne gurtinchukolalekapoyina vaadu inga manavandu unnatundi daivatvanni ee reethiga gurtinchagaladu.
1: Yet if he doesn't understand the human qualities, how do you expect him to know the divinity latent?
0: Kanaka motta motta manavatvanni gurtinchali.
1: First human quality must be known.
0: తదుపరి దివ్యత్వం అనేటువంటి దైవత్వం మనకు అర్థమవుతుంది.
1: Then we will know the divinity thereafter.
0: ABCDలో నేర్చుకోలేనటువంటి వాడు వర్డ్స్ బిల్డింగ్ ఏ రీతిగా ఆడగలడు?
1: A person who doesn't know the alphabets ABC, how do you expect him to pick up words?
0: ఈ వర్డ్స్ బిల్డింగ్ ని ఆడలేనటువంటి వాడు సెంటెన్స్ ఏ రీతిగా చదవగలడు?
1: If he doesn't know words building, how do you expect him to read sentences?
0: కనుకనే మొట్టమొదట వర్డ్స్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
1: సో వర్డ్స్ సింబలైజ్ ద స్టేట్ ద వన్ యూ థింక్ యు ఆర్.
0: పదములు ది వన్ అదర్ థింక్ యు ఆర్.
1: సెంటెన్సెస్ ఆర్ ద వన్ అదర్స్.
0: ఈ సెంటెన్స్ ఏ ది వన్ యు రియలీ ఆర్.
1: ద హోల్ థింగ్ ఇస్ ద వన్ యు రియలీ ఆర్.
0: ఈ భౌతికమైన దేహము,
1: the physical body,
0: మానసికమైన దేహము,
1: and the psychological,
0: ఆత్మదేహం పైన ఆధారపడి ఉంటున్నది.
1: Depend on atmic principle of the body.
0: కనుక మానసు అనేటువంటిది కేవలము ఒక పిచ్చి కోతి వంటిది.
1: Mind is a mad monkey.
0: Mind is like a mad monkey.
1: Mind is like a mad
0: body
1: monkey.
0: Body is like a water bubble.
1: Body is like a water bubble.
0: Don't follow the mind, don't follow the body.
1: Don't follow the mind, don't follow the body.
0: Follow the conscience.
1: Follow the conscience.
0: ఈ మార్గములో మానవుడు ప్రయత్నం చేసినప్పుడే దివ్యత్వమైనటువంటి దాన్ని కొంతవరకు నేను అర్థం చేసుకోగలడు.
1: When man makes attempt in this direction, he'll be able to understand divinity to some
0: extent. ఎన్ని విధములైనటువంటి దైవత్వాన్ని తెలుసుకున్నటువంటి మానవుడు కూడాను,
1: man having understood the divine,
0: గొప్ప పండితుడు కూడాను,
1: a great scholar,
0: కవులు కూడాను,
1: poets,
0: మేధావులు కూడాను,
1: intellectuals,
0: మధ్య మధ్య కొంచెం తప్పు మార్గంలో పడుతుంటారు.
1: In between, on the way, they go along the wrong path.
0: దైవాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోతుంటారు.
1: They don't understand God clearly.
0: ఈ పర్సనల్ యొక్క భావములకు కష్టములకు గురి కావటం చేత దైవత్వాన్ని దూషిస్తుంటారు.
1: Because of the difficulties, troubles and the problems in their life,
0: ఇది కేవలం ఇండివిజువల్ కు సంబంధించినటువంటిదే కానీ,
1: this is purely individual.
0: ఇది ఫండమెంటల్ కు సంబంధించినటువంటిది కాదు.
1: This has nothing to do with the fundamental principle.
0: ఈ స్వార్థ సప్రయోజనములకు పాటుపడి తను అనేక విధమైనటువంటి నిరాశకు గురి అయిపోయి దైవాన్ని కూడాను విమర్శిస్తుంటారు.
1: హీ సబ్జెక్టెడ్ టు సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అండ్ బ్లేమ్స్ గాడ్.
0: మీకందరికీ తెలుసు,
1: యు ఆల్ నో,
0: త్యాగరాజు గొప్ప కవి భక్తుడు.
1: త్యాగరాజు ఇస్ ఎ గ్రేట్ సెయింట్,
0: గొప్ప గాయకుడు,
1: కంపోజర్ అండ్ ఎ గ్రేట్ సింగర్.
0: కానీ తనకు లభించినటువంటి కష్టములు భరించుకోలేక
1: హీ కుడ్ బేర్ ద సఫరింగ్.
0: రామా,
1: ప్రేట్ సో,
0: ఎన్ని విధములుగా నిన్ను భజించాను, స్మరించాను, గానంతో నిన్ను వర్ణించాను.
1: ఓ రామా, ఐ ప్రేట్ టు యూ హోల్ హార్టెడ్లీ, ఐ సాంగ్ యువర్ గ్లోరీ ఫర్ లాంగ్.
0: కానీ నా బాధలు నీవు అర్థం చేసుకోలేకపోతున్నావు.
1: యు ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై ట్రబుల్స్.
0: నాలో భక్తి లేదా, లేదా నీలో శక్తి లేదా?
1: డోంట్ హ్యావ్ ఎనఫ్ ఆఫ్ డివోషన్ ఆర్ డోంట్ యూ హ్యావ్ పవర్?
0: నాలో భక్తి ఉన్నది.
1: ఎస్, దేర్ ఇస్ డివోషన్.
0: సర్వకాల సర్వావస్థలు ఎందు కూడాను నీ నామంనే స్మరిస్తూ, నీ నామంనే జపిస్తూ, నీ నామంనే గానం చేసుకుంటున్నాను.
1: ఎవ్రీవేర్ ఇన్ ఆల్ పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఆల్ త్రూ నాన్ స్టాప్ ఐఎమ్ చాంటింగ్ యువర్ గ్లోరీ.
0: నీలోనే శక్తి లేదనుకుంటాను.
1: యు డోంట్ హ్యావ్ పవర్.
0: తక్షణం మరి కన్నులు మూసుకుని చింతించాడు.
1: హీ క్లోజ్ హిస్ ఐస్ అండ్ థాట్ ఓవర్.
0: తిరిగి జ్ఞానం అనేటువంటిది అతనిలో ఆవిర్భవించింది.
1: విజ్డమ్ హస్ సెట్ ఇన్.
0: అప్పుడు తిరిగి రామును క్షమాపణ కోరుకుంటున్నాడు.
1: దెన్ హీ సాట్ పార్డన్ ఆఫ్ రామ.
0: కపివారది దాటునా
1: విల్ మంకీ బి ఏబుల్ టు క్రాస్ ద ఓషన్?
0: కలికి రోటెగట్టున
1: విల్ ఇట్ బి పాసిబుల్ టు టై అప్ టు ఎమోటా?
0: లక్ష్మీదేవి వలచున
1: విల్ ది గాడెస్ ఆఫ్ వెల్త్ సర్వ్ యు?
0: కొలచున
1: విల్ లక్ష్మణ సర్వ్ యు?
0: సూక్ష్మ బుద్ధి గల భరతుడు చూచి చూచి మృకున.
1: ఆఫ్ ఆల్ waiting for long will that intelligent bharata serve you?
0: శక్తి ఎంతో గొప్పర.
1: The power of Rama is infinite beyond all measure.
0: ఓ రామ, నీ శక్తిని నేను గుర్తించుకోలేకపోయాను.
1: Rama, I could not know your power.
0: నేను మానవుడను,
1: I am man,
0: అజ్ఞానిని,
1: I am ignorant
0: అని తన్ను తాను నిందించుకున్నాడు.
1: He blamed himself.
0: ఈ విధముగా ఇలాంటి ఎందరో గొప్ప గొప్ప భక్తులైనటువంటి వారు కూడాను కొన్ని బాధలను భరించుకునలేక భగవంతుని విమర్శిస్తూ ఉంటారు.
1: గ్రేట్ డివోటీస్ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ అండ్ ట్రబుల్స్ అండ్ దే బ్లేమ్డ్ ఈవెన్
0: గాడ్. కానీ ఈ కష్టములు కూడా ఒక సుఖమునకే లభించినవని సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ ది డిఫికల్టీ విల్ గివ్ దెమ్ ప్లెజర్ లేటర్.
0: కష్టములు లేక సుఖమునకు విలువనే లేదు.
1: Without difficulty the pleasure has no value.
0: Nasuka labhyate sukham, sukham nunchi sukham manaku praptinchadu.
1: You don't get happiness out of happiness.
0: చీకటి లేక వెలుతురుకు ప్రకాశం లేదు.
1: విదౌట్ డార్క్నెస్ దేర్ ఇస్ నో లైట్ ఐదర్.
0: ఈ లైట్ కు ప్రకాశం అందించేటువంటిది చీకటే.
1: ఇట్ ఈస్ ద డార్క్నెస్ దట్ మేక్స్ ద లైట్ వాల్యుబుల్.
0: మానవుని ఎందున్నటువంటి విలువలను, దివ్యత్వమైన భావములను ప్రకాశింపజేసేటువంటి కష్టములే.
1: ఇట్స్ ఓన్లీ ది డిఫికల్టీ దట్ విల్ మేక్ ద డివైన్ క్వాలిటీ, హ్యూమన్ క్వాలిటీ షైన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ మ్యాన్.
0: ఈ రెండింటి యొక్క ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ ఇస్ హ్యూమన్
0: లైఫ్. ప్లెజర్ హాస్ ఎన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: Pleasure is an interval between two pains.
0: కనుకనే ఒకానొక సమయం లోపల కష్టములు మనకు వచ్చినప్పటికీ ఇది ఏదో ఒక విధమైన సుఖాన్ని పొందింపజేసే కోసం లభించిందని మనం సరించుకోవాలి.
1: At times we may have certain difficulties. We should feel that we are going to have pleasure thereafter in times to come.
0: తమిళ దేశము లోపల
1: ఇన్ తమిళనాడు
0: పాండ్య దేశం అనేటువంటిది మహాప్రఖ్యాతిగాంచినటువంటి దేశం.
1: అండ్ దిస్ ప్లేస్ పాండ్య ఇస్ వెరీ ఫేమస్ వన్.
0: కానీ ఈ పాండ్య రాజు,
1: దిస్ పాండ్య కింగ్,
0: తన యొక్క అశ్వశాలను అభివృద్ధి పరచుకోవాలని ఆశించాడు.
1: హీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఆర్మమెంట్స్.
0: అప్పుడు తన మంత్రి అయినటువంటి వారిని పంపించి ఆ మంత్రితో కొంత సిపాయిలను కూడా చేర్చి రొక్కమునిచ్చి సరైనటువంటి అశ్వమును తీసుకుని రామని పంపించాడు.
1: హీ హాస్ సెంట్ హిస్ ఆల్ హిస్ అసోసియేట్స్ విత్ సమ్ మనీ అండ్ వాంటెడ్ గుడ్ హార్స్ టు బి బ్రాట్.
0: ఈ గుర్రమును తెచ్చే నిమిత్తమై ఈ మంత్రి సిపాయిలతో వెళుతున్నాడు.
1: ద మినిస్టర్ వాస్ గోయింగ్ విత్ సిపాయిస్ టు బ్రింగ్ ద నీడెడ్ హార్స్
0: అనేటువంటి గ్రామం దగ్గర నిలిచాడు.
1: హీ స్టూడ్ దేర్ నియర్ బై ఎ విలేజ్.
0: అప్పుడు అక్కడ ఒక భక్తుడు, కేవలం సాధకుడు, యోగీశ్వరుడు అనేటువంటి వారు ఉన్నారు.
1: దేర్ అట్ దట్ విలేజ్ దేర్ ఇస్ అన్ ఆస్పిరెంట్ సీకర్ అండ్ ఎ స్పిరిచువల్.
0: అతని బోధనలు అన్నింటి కూడాను వింటూ వచ్చాడు అక్కడ కూర్చొని.
1: దేర్ ద మినిస్టర్ సాట్ అండ్ వాస్ లిజనింగ్ టు ద టీచింగ్స్ ఆఫ్ ద
0: నోబుల్ సోల్. ఈ మినిస్టర్ చాలా యువకుడు.
1: మినిస్టర్ ఇస్ ఎ యంగ్స్టర్.
0: ఆనాటి యువకులు ఎందు కూడాను ఇలాంటి పవిత్రమైనటువంటి భక్తి భావములు అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: యంగ్స్టర్స్ ఇన్ దోస్ డేస్ హ్యాడ్ డివోషన్.
0: ఈ భక్తి ప్రపత్తులను అభివృద్ధి గర్చుకోవాలని అక్కడనే అన్ని మర్చిపోయి కూర్చున్నాడు.
1: హీ సాట్ దేర్ ఇన్ ఫుల్ డివోషన్ అండ్ సిన్సెరిటీ.
0: సిపాయిలు కూడా అక్కడనే ఉంటున్నారు.
1: ఈవెన్ సోల్జర్స్ వర్ దేర్.
0: తీసుకుపోయిన రొక్కమంతా కూడా దీని ఖర్చులకే సరిపోతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ టు మీట్ దిస్.
0: కొంచెం ప్రక్కలోపల్ని ఒక శివ దేవాలయం కూడా ఉంటున్నది.
1: దేర్ ఇస్ శివాస్ టెంపుల్ బై ద సైడ్.
0: ఈ శివ దేవాలయం చాలా పాడుపడిపోయింది.
1: ది శివాస్ టెంపుల్ ఈజ్ టోటలీ.
0: దాన్ని చక్కచేసి దాన్ని సవరించి ఆ యొక్క దీని నిర్మాణం గావిస్తూ వచ్చారు.
1: శివా టెంపుల్ వాజ్ రెనోవేటెడ్
0: ఈ విధమైనటువంటి వార్త పాండ్యరాజుకు చేరింది.
1: దిస్ మెసేజ్ హ్యాజ్ రీచ్డ్ ద పాండ్య కింగ్.
0: గుర్రంలోకి తీసుకుపోవడానికి వచ్చినటువంటి మంత్రి ఈ విధమైనటువంటి ఒక ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి గురువును సేవించుకుంటూ మందిరాలు కట్టించుకుంటూ నీవు తీసుకుని పోయిన రొక్కమంతా కూడాను వ్యర్థం చేస్తున్నారు అని తెలిపించారు.
1: It was informed to the king of Pandya that the minister was sent to bring the horse. Instead of that, he is serving all preceptors on the way, spending time in the spiritual path, constructing temples and wasting money thereby.
0: Aa Pandya rajani pilipinchadu ee okka mantrini.
1: The minister was summoned by Pandya king.
0: Mantri vellaadu.
1: Minister went.
0: Aanandamga vellaadu.
1: He went.
0: Ye vicharamu ledu.
1: He had no worry.
0: Enduku vicharamu?
1: Why should he worry?
0: Tappu chesina vaaniki vicharam untadi kaani భగవత్ని స్మరించుకు కాలమును పవిత్రంగా గడిపేటువంటి వానికి బాధలు ఎందుకుంటాయి?
1: ద వన్ హూ కమిట్స్ ఎ మిస్టేక్ విల్ బి ఫుల్ ఆఫ్ వరీ. ద వన్ హూ థింక్స్ ఆఫ్ గాడ్ నాన్ స్టాప్ హీ నీడ్స్ నో వరీ.
0: మంత్రి, నిన్ను గుర్రమును తేమని పంపించేస్తే ఈ రొక్కమునంతా ఈ విధమైన దుర్వినియోగం చేస్తూ వచ్చావు.
1: ద కింగ్ సెడ్, ఓ మినిస్టర్, యు ఆర్ వేస్టింగ్ ఆల్ దిస్ మనీ. ఇన్ ఫ్యాక్ట్ ఐ వాంటెడ్ యూ టు బై ఎ హార్స్.
0: ఈ వినియోగమునకు నేను ఏమాత్రం కూడా నువ్వు దుఃఖించటం లేదు, కోపపడటం లేదు.
1: ఐఎమ్ నాట్ వరీడ్ for the misuse of the money.
0: నా ఆజ్ఞను నీవు పాలించటం లేకపోతున్నాయి.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫాలో మై కమాండ్.
0: ఇలాంటి మంత్రి ఉండి ప్రయోజనం లేదు.
1: సచ్ ఎ మినిస్టర్ ఇస్ యూస్లెస్
0: అని అతన్ని ఒక చెరసాలలో పెట్టించాడు.
1: అండ్ మినిస్టర్ వాస్ కెప్ట్ ఇన్ జైల్.
0: అక్కడ కూడా నువ్వు భగవత్ నామాన్ని స్మరించుకుంటూ కాలమును గడుపుతూ వచ్చాడు ఈ యువకుడు మంత్రి.
1: Even in the jail, this youngster minister went on singing the glory of God.
0: ఆ చెరసాల యందు భగవంతుని గురించి కొన్ని వ్యాఖ్యలు రాస్తూ వచ్చాడు.
1: There this youngster minister started composing certain verses.
0: అతని యొక్క ప్రవర్తన చాలా ఉత్తమమైనదిగా గోచరించింది.
1: His behavior was very noble.
0: అతని యొక్క నడవడికలు చాలా పవిత్రమైనదిగా గోచరించాయి.
1: His conduct is sacred.
0: దీన్ని గుర్తించినటువంటి రాజు అతన్ని చెరసాల నుంచి విడిపించాడు.
1: Having known the fact, the king had set him free.
0: ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు నీవు సాధన చేసుకోమన్నాడు.
1: And he wanted the minister to do spiritual practice of his choice.
0: ఆ మంత్రి ఎంతనో ఆనందించి, దయామయ కృపానిధి, నాపై ఈనాటికి నీకు దయ కలిగిందా?
1: ద మినిస్టర్ వెంట్ ఆన్ ప్రేయింగ్, ఓ కంపాషనేట్ గాడ్, ద లార్డ్ ఆఫ్ మెర్సీ, నౌ యు రికగ్నైజ్ మీ.
0: నా కాలమును వ్యర్థం చేసుకున్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ వేస్టెడ్ టైమ్ సో లాంగ్.
0: నిన్ను స్మరించడానికి కాలమే లేకపోయినది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఐ డిడ్ ఫైండ్ టైమ్ టు థింక్ ఆఫ్ యూ.
0: ఈనాడు నీవు తగినటువంటి కాలం నాకు ప్రసాదించావు.
1: యూ హ్యావ్ గిఫ్టెడ్ మీ ద టైమ్ నౌ.
0: కనుక నేను నీ చింతనలోనే నా జీవితం అంత్యం గావిస్తుకుంటానన్నాడు.
1: ఐల్ ఎండ్ అప్ మై లైఫ్ సింగింగ్ యువర్ గ్లోరీ ఆల్ అలాంగ్.
0: అక్కడ అతని ఈ భగవంతుని యొక్క వాక్యములు రాసుకుంటూ
1: ఐల్ కంపోజింగ్ దీస్ వర్డ్స్ ఆన్
0: దీనిని ఒక విధమైనటువంటి వేద ప్రమాణంగా కూడా తీసుకుంటూ వచ్చారు.
1: పీపుల్ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ వేద ద స్టాండర్డ్ టెక్స్ట్.
0: దానిని తిరువయూరు అని పేరు పెట్టారు.
1: దట్ ఈస్ కాల్డ్ తిరువళ్ళూర్.
0: తిరువళ్ళూర్ కాదు, తిరుపూర్. ఈ విధమైనటువంటి పెట్టి కట్టగలిపటికి తాను నిరంతరం కూడాను సర్వకాల సర్వావస్థలు ఎందుకు కూడాను భగవంతుడి నామంనే స్మరిస్తూ వచ్చాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ హీ వెంట్ ఆన్ చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ అన్సీజింగ్లీ.
0: అతనే మాణిక్యవాచక.
1: అండ్ హీఈస్ మాణిక్యవాచక.
0: పేరుకు తగినట్టుగా అతను మాణిక్యంగానే ప్రకాశిస్తూ వచ్చాడు.
1: హీ వాజ్ షైనింగ్ బిఫిటింగ్ హిజ్ నేమ్ మాణిక్య ద ప్రెషస్ జెమ్.
0: కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి కష్టములు ప్రాప్తిస్తూ ఉంటాయి.
1: People face difficulties, no doubt.
0: కనుక ఈ కష్టములు మనం మంచి కోసమే కానీ చెడ్డ కోసం కాదు.
1: Difficulties will give you at the end good only.
0: దివ్యత్వాన్ని అనుభవించగోరినటువంటి వాడు ఈ ప్రాకృతమైనటువంటి కష్టములను భరించుకునే తీరాలి.
1: The one who wants to attain divinity must necessarily bear these troubles.
0: ఈ కష్టములను నీవు భరించుకోకుండానే దివ్యత్వం నీకు ప్రాప్తించదు.
1: If you cannot bear the suffering, you can never reach divine.
0: నీ కర్తవ్యాలను నీవు నిర్వర్తించు.
1: Discharge your duty.
0: సత్యమును పలుకు.
1: utter truth.
0: Satyam vada dharmam chara. ఈ రెండింటిని నీవు పాలిస్తూరా.
1: అబ్జర్వ్ దీస్ టూ ప్రిన్సిపల్స్, స్పీక్ ట్రూత్, ఫాలో
0: రైట్‌నెస్. అపజయం అనేటువంటిది ఎప్పటికీ లేదు.
1: ఇట్ విల్ నెవర్ టేక్ యూ టు ఫెయిల్యూర్.
0: విజయం అనేటువంటిది ఈ రెండింటిని వరిస్తుంది.
1: సక్సెస్ విల్ బి ఆఫ్టర్ దీస్ ట్విన్ ప్రిన్సిపల్స్.
0: కనుక సత్యం నాస్తి పరో ధర్మ.
1: దేర్ ఇస్ నో హైయర్ ప్రిన్సిపల్ దాన్ ట్రూత్.
0: కనుక ఎలాంటి పరిస్థితి ఏందేని కూడా నీవు సత్యాన్ని మాత్రం మరవద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్
0: విడవద్దు.
1: ట్రూత్ నెవర్ డ్రాప్.
0: సత్యమే నీ ప్రాణంగా తీసుకో.
1: టేక్ ట్రూత్ యాజ్ యువర్ లైఫ్.
0: సత్యమే భగవస్వరూపము.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: సత్యము లేని స్థానమే లేదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్.
0: సత్యం సర్వత్రా ఉంటున్నది.
1: ట్రూత్ ఇస్ ఆల్ ఓవర్.
0: ఒక దేశము, కాలము, ప్రమాణములు అనేటువంటివి లేవు.
1: ట్రూత్ ఇస్ బియాండ్ టైమ్ అండ్ స్పేస్.
0: సత్యం అందరికీ ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్.
0: సత్యము, జపాన్ సత్యము, జర్మనీ సత్యము, ఇటలీ సత్యము అని దీనికి పేర్లు వేలేదు.
1: ట్రూత్ ఇస్ నాట్ సపరేట్ లైక్ జపనీస్ ట్రూత్.
0: అన్ని దేశముల వారికి కూడాను సత్యం ఒక్కటే.
1: ట్రూత్ ఇస్ వన్ అండ్ సేమ్ ఫర్ ఆల్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: So truth is God.
0: నీవు సత్యమనే నీవు అనుసరించు.
1: యూ ఫాలో
0: ఈ సత్యం అనుసరిస్తూ పోయినప్పుడు ధర్మం అనేటువంటిది దాన్ని అనుసరిస్తూ వచ్చింది.
1: యాజ్ యూ ఫాలో ట్రూత్ ధర్మ రైచియస్నెస్ నేచురలీ ఫాలో.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్.
0: ఈనాడు మనం రక్షించవలసింది దేశాన్ని కాదు.
1: వాట్ వర్ సపోజ్ టు సేఫ్ గార్డ్ అండ్ ప్రొటెక్ట్
0: దేశాన్ని ఎవరు కూడా రక్షించలేరు.
1: నన్ కెన్ ప్రొటెక్ట్ ది కంట్రీ.
0: సత్యాన్ని, ధర్మాన్ని నీవు రక్షిస్తే ఆ సత్య ధర్మంలే దేశం రక్షిస్తాయి.
1: ఇఫ్ యూ అప్హోల్డ్ ది ట్రూత్ అండ్ ధర్మ, దే ఇన్ టర్న్ విల్ ప్రొటెక్ట్ ది కంట్రీ.
0: కనుక మనం ఈనాడు చేయవలసినటువంటిది సత్య మార్గం అనుసరించి,
1: వాట్ వీ షుడ్ డూ ఇస్ టు ఫాలో
0: ధర్మం తూచా నడుచుకున్నప్పుడు,
1: అండ్ వెన్ వీ ఆర్గనైజ్ అవర్ సెల్ఫ్
0: ఉట్టి పడుతుంది.
1: Naturally, divine love will come to us.
0: ఈ యొక్క దివైన లవ్ ఉండినప్పుడే,
1: when there is divine love,
0: దివ్యత్వమైనటువంటి భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: Divine feelings originate.
0: కనుక మనము పవిత్రమైన మార్గాల్లో మనం ప్రవేశపెట్టాలి.
1: So we should tread along the sacred path.
0: ధర్మమునకు రెండవ రూపము ప్రేమ, పవిత్రము అని దీనికి అర్థం.
1: ద అదర్ ఫార్మ్ ఆఫ్ ధర్మ ఆర్ దీస్ టు లవ్ అండ్ శాంక్టిటీ.
0: ఈ ప్రేమ లేని ధర్మం కానీ, ధర్మం లేని ప్రేమ కానీ పనికిరాదు.
1: దేర్ కెనాట్ బి ధర్మ విదౌట్ లవ్, దేర్ కెనాట్ బి లవ్ వితౌట్ ధర్మ.
0: భగవంతుని యొక్క భావములు కేవలము సోర్స్ తో వచ్చేటువంటిది కానీ ఫోర్స్ తో వచ్చేటువంటివి కాదు.
1: డివైన్ ఫీలింగ్స్ కాంట్ బి అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ ఫోర్స్, దే ఆర్ అవుట్ ఆఫ్ సోర్స్.
0: మన హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: దే షుడ్ ఎమనేట్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ఈ హృదయమే పవిత్రమైన విశాలము.
1: అవర్ హార్ట్ ఈజ్ సేక్రెడ్ వాస్.
0: భగవంతుడు అందరి హృదయం నందు ఉంటున్నాడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: భగవంతుని నిలయము.
1: That is the temple.
0: ఇది భగవంతుని పీఠము.
1: ఇట్ ఇస్ ది ఆల్టర్ ఆఫ్ గాడ్.
0: కనుక ఎక్కడ పోయినా కూడా నీ వెంటనే, జంటనే, ఇంటనే, కంటనే కూడా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, అరౌండ్ యూ, అబౌవ్ యూ, బిలో యూ.
0: నీవు మంచి చేసినా చెడ్డ చేసినా పరులు చూడకపోయినప్పటికీ పరమాత్ముడు నిన్ను వాచి చేస్తుంటాడు.
1: యూ మే డూ గుడ్ ఆర్ బ్యాడ్, మే నాట్ బి నోటీస్డ్ బై అదర్స్, బట్ గాడ్ నోస్.
0: కనుకనే నీవు ఏమాత్రం కూడాను తెలిసి పొరపాటులో నీవు ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎ మిస్టేక్ ఇన్ నోయింగ్ ఫుల్లీ వెల్.
0: ఈనాటి మానవుడు,
1: మ్యాన్ టుడే,
0: ఇన్ని విధములైనటువంటి అశాంతికి గురి కావడానికి కారణమేమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ రెస్ట్లెస్నెస్?
0: కొన్ని ఈ విధములైనటువంటి యొక్క బాధలు, భావములు అడ్డు తగిలి తన యొక్క శాంతిని నిర్మూలన చేస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ లాస్ట్ ద పీస్ టోటలీ బికాస్ ఆఫ్ దీస్ సఫరింగ్ అండ్ ద ఫీలింగ్.
0: నీ భావమును పీసెస్ చేయటం వల్లనే ఈ పీస్ నీకు లభించకలేకపోతున్నది.
1: యాజ్ యూ మేడ్ యువర్ ఫీలింగ్స్ ఇన్ టు పీసెస్, యూ లాస్ట్ పీస్ టోటలీ.
0: నీ భక్తి భావాన్ని ఏమాత్రం కూడా చెదరింపకుండా చూసుకోవాలి.
1: లెట్ నాట్ యువర్ డివోషన్ బి లాస్ట్.
0: ఏ విధమైనటువంటి యొక్క ప్రమాదం సంభవించినప్పటికీ భక్తిభావం ఒక్కటిగానే ఉంటుండాలి.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ద డేంజర్ అహెడ్ ఆఫ్ యూ, నెవర్ గివ్ అప్ డివోషన్.
0: ఇవన్నీ కూడా ప్రపంచంలో కదిలిపోయేటువంటి మేఘములే.
1: ఆల్ దీస్ థింగ్స్ డూ కమ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్ ఇన్ ద వరల్డ్.
0: ఇలాంటి దీనికోసం మనం ఎందుకు వేరచాలి?
1: వై షుడ్ యూ వరీ అబౌట్ ఇట్?
0: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మంచి పనిగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వీ మైట్ డూ, కన్సిడర్ ఇట్ గుడ్.
0: ఈ మంచి పని భగవంతుని యొక్క అనుగ్రహములకు మూల కారణం.
1: And this good work will confer God's grace.
0: Manchi pani chesi cheddanu chendabodu.
1: By doing good you'll never get bad.
0: Chedda pani chesi manchini chendaledu.
1: Having done bad you can never get good.
0: Nimmamunu naati sootha palambuganna.
1: Having sown the seeds of the neem tree can't get mango.
0: Nimma palambuganna.
1: Or vice versa, having sown the mango seed you don't get neem fruits.
0: Kanuka
1: so
0: manamu chesukunnatundi manchi cheddare mana baadalaku moola kaaranamu.
1: The good and bad actions that we do are the reason for happiness and pain.
0: Charani evaro nannu baadhistarani manam bhavistunnam adi chaala porapaatu.
1: We feel that we are hurt, put to harm by someone else.
0: Manchi cheddalaku rendintiki maname moola kaaranamu.
1: For good and bad we are responsible.
0: Karukane idini manayevo manushyanam kaaranam bandham ochchevo ani.
1: ఇట్స్ ద మైండ్ దట్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్.
0: మన యొక్క మనోభావముల యొక్క స్వరూపమే మన బంధములకు బంధ కారణములకు మూలము.
1: అవర్ సైకలాజికల్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ బాండేజ్ అండ్ లిబరేషన్.
0: కనుక మొట్టమొదట మనకు చెడ్డ భావం మనలో రానివ్వకుండా చూసుకోవాలి.
1: సో వీ షుడ్ గివ్ అప్ బ్యాడ్ ఫీలింగ్స్ ఫస్ట్.
0: చెడ్డ భావం వచ్చినప్పుడే చెడ్డ మనసుగా రూపొందుతుంది.
1: వెన్ దర్ బ్యాడ్ ఫీలింగ్స్ వీ డూ హ్యావ్
0: చెడ్డ భావంలో నీవు అరికట్టినప్పుడు చెడ్డ మనసుకి అవకాశం లేదు.
1: వెన్ యూ కంట్రోల్ బ్యాడ్ ఫీలింగ్స్ యూ కాంట్ హ్యావ్ బ్యాడ్ మైండ్.
0: కనుకనే మనం నిరంతరం కూడా సంకల్పాలను క్షణక్షణం కూడా మనం వాచ్ చేయాలి.
1: దేర్ఫోర్ వీ హావ్ టు కేర్ఫుల్లీ వాచ్ అవర్ థాట్ ఫ్లో.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి క్వశ్చన్ వేసుకోవాలి.
1: వీ షుడ్ పుట్ ఎ క్వశ్చన్ కాన్స్టెంట్లీ, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్.
0: నీ కాన్షియన్స్ ఇది సరికాదు అని తెలిసినప్పుడు దాన్ని ఏమాత్రం నీవు ఫాలో చేయవద్దు.
1: ఇఫ్ యువర్ కాన్షియన్స్ సేస్ నో, డోంట్ ఫాలో దాట్.
0: కనుక
1: సో
0: కాన్షియన్స్ ఇది చైతన్య తత్వం.
1: యువర్ కాన్షియన్స్ ఇస్ దిస్ వెరీ అవేర్.
0: ఆ చైతన్యం మన యందే ఉంటుండాలి.
1: That awareness is within us.
0: కాని దేహాభిమానం చేత ఈ దేహ కాన్షియస్ని మనం తెలుసుకోలేకపోతుంటాం.
1: బికాస్ ఆఫ్ ది బాడీ అటాచ్మెంట్ వీ డోంట్ కాగ్నైజ్ కాన్షియస్. వాట్ ఇస్ దిస్ బాడీ?
0: ఇదంతా కేవలం మెటీరియలైజేషన్.
1: ఆల్ దిస్ బాడీ ఇస్ మియర్లీ మెటీరియలైజేషన్.
0: అందుకోసమనే గాయత్రి మంత్రం చెప్పేది ఓం భూర్ భువః సువః.
1: ఇన్ గాయత్రి మంత్ర ఇట్ ఇస్ సెడ్ ఓం భూర్ భువః సువః.
0: భూర్
1: భూర్
0: దేహము, మెటీరియలైజేషన్ బాడీ.
1: భూర్ ఇస్ ద బాడీ మెటీరియలైజేషన్.
0: భువః అదే మైండ్ యొక్క వైబ్రేషన్.
1: భువః ఇస్ ద వైబ్రేషన్ ఆఫ్ ద మైండ్.
0: సువః
1: సువః
0: ఇదే జ్ఞానం యొక్క రేడియేషన్.
1: ఇట్ ఈస్ ద రేడియేషన్ ఆఫ్ ద విజ్డమ్.
0: కాబట్టి మెటీరియలైజేషన్, వైబ్రేషన్, రేడియేషన్ మూడు కూడా మన యందే ఉంటున్నాయి.
1: దేర్ఫోర్ మెటీరియలైజేషన్, వైబ్రేషన్ అండ్ రేడియేషన్.
0: ఈ రేడియేషన్ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: This radiation is prajnana, that is divine.
0: Integrated awareness.
1: Prajnana is constant integrated awareness.
0: దీనినే ప్రజ్ఞానం బ్రహ్మ అని వేదం బోధించింది.
1: Veda says that constant
0: ఈ
1: integration.
0: ప్రజ్ఞానం అనేటువంటి బ్రహ్మ మన యందే ఉంటుండాలి.
1: దిస్ బ్రహ్మ ప్రజ్ఞానం.
0: మనందరికీ బ్రహ్మ స్వరూపులే.
1: సో ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ బ్రహ్మ.
0: వేదమును విభజించి
1: వీ డివైడ్ అండ్
0: వేదమును ప్రపంచమునకు చాటి
1: అండ్ హావింగ్ ప్రాపగేటెడ్ దిస్
0: ఎన్ని విధములైనటువంటి వేద స్థాయిని అభివృద్ధి పరిచినటువంటి వ్యాసుడే
1: వ్యాస. Who has propagated principles of
0: Veda. పుత్రవాత్సల్యమును వీడలేక
1: he could not give up attachment
0: to సర్వసంగ పరిత్యాగై వెళుతున్నటువంటి వ్యాసుని సుకుణ్ణి
1: that as Shuka was passing by as a renunciant.
0: Kumara, Kumara, nilchu, nilchu. Okka thuri naa maata vinu annadu.
1: He went on asking, my dear son, stand still for a moment.
0: Kaani ye maatramu lekka cheyaledu.
1: But son didn't bother.
0: Kattakadapatiki
1: finally
0: itaniki satyam cheppatam manchidi anukunnadu.
1: He thought that he should teach truth
0: nilchu.
1: To father. He stood there.
0: తండ్రి దగ్గరికి వెళ్ళాడు.
1: ఇన్ వెన్ క్లోజ్
0: నాయన నీవు నా కుమారుడవు.
1: సన్ యు ఆర్ హియర్.
0: నా మాట నీవు వినకూడదా?
1: యు ఆర్ నాట్ ఫాలోయింగ్ మీ.
0: అప్పుడు అబ్బాయి చెప్పాడు.
1: దెన్ ద బాయ్ స్టార్టెడ్ రిప్లై.
0: యువకుడు
1: ఇస్ యంగ్
0: సుకుడు
1: సుక
0: చెప్పాడు.
1: హీ సెడ్
0: నేను కొడుకు కాదు, నీవు తండ్రి కాదు.
1: ఐఎమ్ నాట్ ద సన్ అండ్ యు ఆర్ నాట్ ద ఫాదర్.
0: నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మనే.
1: యు ఆర్ గాడ్.
0: సర్వం బ్రహ్మమయం జగత్.
1: The whole world is divine. So saying he left.
0: Vyasuniki koncham kanuderpu jarigindi.
1: And then Vyasa opened his eyes then.
0: Kanukane
1: so
0: anadi kaalam nundi ee Bharata desham nandu aneka vidhamulainatti yokka prabodhalu jarugutune vastunnayi.
1: Sacred teachings have been there in Bharat since ages.
0: Idi maha pavitramainatti Bharata desham.
1: Bharat is a sacred land.
0: Idi అనేక విధమైనటువంటి యొక్క అపోహల చేత కానీ లేక డౌట్స్ చే కానీ నిండినటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద కంట్రీ ఆఫ్ ఇమాజినేషన్ ఆర్ డౌట్స్.
0: ఇది ఎప్పుడు కూడా పవిత్రమైన దివ్యత్వంతో కూడినటువంటిది.
1: ఇట్స్ ఎ సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ డివినిటీ.
0: ఈ పవిత్రమైన భారతదేశం నందు ఆధ్యాత్మిక సంపత్తిని అభివృద్ధి పరిచి
1: ఇన్ ది సీక్రెట్ ల్యాండ్ ఆఫ్ భారత్
0: ఇట్టి ఆధ్యాత్మిక సంపత్తిని యుగ యుగమునకు గ్రామ గ్రామమునకు పట్టణ పట్టణమునకు దేశ దేశమునకు చాటి సుఖశాంతిని అందించినటువంటి యొక్క ఈ సూక్తులే లోక సమస్త సుఖినో భవంతు.
1: ది సీక్రెట్ టీచింగ్స్ హ్యాండెడ్ ఓవర్ టు అస్ డౌన్ ది ఏజెస్ ఇస్ ద ప్రాపగేషన్ ఆఫ్ ద ప్రిన్సిపల్ లెట్ ఆల్ ది వరల్డ్ బి హ్యాపీ లోకా సమస్త సుఖినో భవంతు.
0: కనుక అన్ని లోకములు భగవంతుని యొక్క సంబంధించినటువంటివి.
1: ఇన్ఫాక్ట్ ఆల్ ది వరల్డ్స్ బిలాంగ్ టు గాడ్.
0: రూపనామములు ప్రత్యేకంగా ఉండవచ్చును కానీ
1: ఇట్ మే బి సెపరేట్ పవర్.
0: దివ్య శక్తి ఎక్కడ పోయినా ఒక్కటే.
1: బట్ ద డివైన్ పవర్ ఇస్ యూనిఫామ్.
0: మానవత్వంలో కూడా రూపనామాలు ప్రత్యేకంగా ఉన్నాయి.
1: హ్యూమన్ బీయింగ్స్ ద డిఫర్ ఇన్ నేమ్ అండ్ ఫామ్.
0: కానీ ఆత్మతత్వం ఒక్కటే.
1: బట్ ఆత్మిక్ ప్రిన్సిపల్ ఇస్ వన్.
0: వద్దున ఒక సాధకులు అడిగారు.
1: A seeker asks,
0: స్వామి కోటాను కోట్లు భక్తులు ఉన్నారు కదా లోకంలో,
1: స్వామి ఇన్ దిస్ వరల్డ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ డివోటీస్
0: ఆర్ దేర్, అందరియందు ఒకే ఆత్మ ఎలా ఉండగలదు?
1: హౌ ఇస్ దట్ సేమ్ ఆత్మ డ్వెల్స్ ఇన్ ఆల్?
0: ఒక్కొక్కరు ప్రాప్తిని పురస్కరించుకుని ఉంటాయి కదా.
1: ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిజర్వ్డ్నెస్, ఇజంట్ ఇట్?
0: దానికి నేను జవాబు చెప్పాను.
1: దిస్ ఇస్ భగవాన్స్ రిప్లై.
0: ఒక అలంకారం చేసినప్పుడు ఎన్నో వేల బల్బులంతా కూడా చిన్న చిన్న బల్బులంతా పెట్టుకుని ఒక చక్కని అలంకారం చేస్తుంటారు.
1: యాజ్ యు డెకరేట్ విత్ ఇల్యూమినేషన్ యు హావ్ సో మెనీ కలర్డ్ బల్బ్స్ ఆల్ అరౌండ్.
0: కానీ ఒక్కొక్క బల్బ్ ప్రత్యేకంగా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద బల్బ్స్ ఆర్ సెపరేట్.
0: ఈ బల్బుల యొక్క రూపం కూడా వేరువేరుగా ఉంటుండాలి.
1: ద ఫార్మ్ ఆఫ్ ద బల్బ్ ఇస్ ఆల్సో సెపరేట్.
0: కూడా వేరువేరుగా ఉంటుంది.
1: ఇట్స్ కెపాసిటీ, వోల్టేజ్ ఇస్ ఆల్సో డిఫరెంట్.
0: కానీ అన్నింటి యందు ఉన్నది ఒకే కరెంట్ కదా.
1: బట్ ద సేమ్ కరెంట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ద బల్బ్స్.
0: మతములన్నీయు వేరు, మార్గంబు ఒక్కటే.
1: రిలిజియన్స్ ఆర్ మెనీ బట్ ద పాత్ ఈజ్ వన్.
0: వస్త్ర భేదము వేరు, వస్తు ఒకటే.
1: ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్.
0: బంగారములు వేరు, బంగారం ఒక్కటే.
1: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఈజ్ వన్.
0: పశుల వన్యలు వేరు, పాలు ఒకటే.
1: ది కలర్స్ ఆఫ్ ది కౌ ఆర్ డిఫరెంట్ బట్ మిల్క్ ఇస్ సేమ్.
0: జీవ జంతువులు వేరు, జీవుండు ఒక్కడే.
1: బీయింగ్స్ ఆర్ మెనీ బట్ ది ఇండ్వెలర్ ఇస్ సేమ్.
0: పూల జాతులు వేరు, పూజలొకటే.
1: ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్, వర్షిప్ ఇస్ సేమ్.
0: బ్రతుకు కోసము బహుబాధ బద్ధులైరి.
1: మ్యాన్ ఇస్ బౌండెడ్ బికాస్ టు క్యారీ అవుట్ హిస్ లివింగ్.
0: యుతకర్ణను వేరెత్తి ఎరుగపరతు.
1: What else is to be communicated to you?
0: Sadhu Sadguna Ganyulavu Sabhyularam.
1: Oh, sacred Sadhu
0: Moon. Sadhu Sadguna Sanyulavu Sabhyularam.
1: What else is to be communicated to you, oh members of this noble August Sacred Assembly?
0: Bulbs are prachekinga undinanta matrame current prachekinga undadu.
1: Though bulbs are many and different, current is not separate.
0: బల్బు వంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ లైక్ ఎ బల్బ్.
0: దీని రూపనామాలు వేరువేరుగా ఉండొచ్చును.
1: నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: దీని రంగులు వేరువేరుగా ఉండొచ్చు.
1: కలర్స్ వేరు.
0: దీని వోల్టేజెస్ వేరువేరుగా ఉండొచ్చు.
1: వోల్టేజెస్ డిఫరెంట్.
0: కానీ కరెంట్ ఒకటి.
1: బట్ కరెంట్ ఈజ్ వన్.
0: మనం బెడ్రూమ్ లో డిమ్ బల్బ్ వేసుకుంటాం.
1: వీ హ్యావ్ ఎ డిమ్ బల్బ్ ఇన్ ద
0: బ్రైట్ బల్బ్ వేసుకుంటాం.
1: దేర్ ఇస్ ఎ బ్రైట్ బల్బ్ ఇన్ ద డ్రాయింగ్ రూమ్.
0: ఇక్కడ కరెంట్ ఎక్కువ అని చెప్పడానికి వీలవుతుందా?
1: క్యాన్ యూ డిస్టింగ్విష్ దట్ యూ హ్యావ్ హైయర్ కరెంట్ హియర్ అండ్ లోయర్ కరెంట్? ఈ రెండింటి
0: యందు కరెంట్ ఒకటే.
1: కరెంట్ ఈజ్ వన్ అండ్ ద సేమ్.
0: వోల్టేజ్ అక్కడ తక్కువగా ఉంది, ఇక్కడ ఎక్కువగా ఉంది.
1: దేర్ ద వోల్టేజ్ ఇస్ లెస్.
0: అంటే ఎవరెవరు ప్రాప్తిని పురస్కరించుకొని వారి ప్రాప్తి కొంచెం అభివృద్ధిగా ఉంటుంటారు.
1: బేసింగ్ ఆన్ అవర్ డిజర్వ్నెస్ హీ గెట్స్.
0: వారి యందు దివ్యత్వము సాక్షాత్కరిస్తూ ఉంటారు.
1: డివినిటీ మేనిఫెస్ట్ ఇన్ దెమ్.
0: ఆ భావము లేనటువంటి వారి యందు డిమ్ బెడ్రూమ్ బల్బ్ మాదిరి ఉంటుంటారు.
1: దే డోంట్ హ్యావ్ సీక్రెట్ ఫీలింగ్స్. ద బల్బ్ ఇస్ రాదర్ డిమ్.
0: అందరి యందు కూడా దైవత్వం ఒకటే.
1: ద డివినిటీ ఇస్ వన్ అండ్ ద సేమ్.
0: ఇలాంటి సత్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులకు భేదములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: దోస్ దట్ నో దిస్ ట్రూత్ విల్ నాట్ అబ్జర్వ్ డిఫరెన్సెస్.
0: కనుక
1: సో
0: ప్రతి మానవుడు కూడాను
1: ఎవ్రీ మ్యాన్
0: తమ తమ స్థాయిని పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ ద పొజిషన్,
0: తమ తమ అనుభూతులను పురస్కరించుకుని
1: అండ్ ఎక్స్పీరియన్స్
0: దివ్యత్వాన్ని వర్ణించుకుంటూ ఉంటారు.
1: స్టార్టెడ్ ఎక్స్టోలింగ్ డిస్క్రైబింగ్ డివినిటీ.
0: కానీ ఒకరి భక్తి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండవచ్చు.
1: ద డివోషన్ ఆఫ్ ఎ పర్సన్ మే బి ఎక్సాల్టెడ్.
0: ఇంకొకరికి విశ్వం పైన అభివృద్ధి ఎక్కువగా ఉండవచ్చు.
1: వన్ మే హావ్ లవ్ ఫర్ ద క్రియేషన్.
0: ఒకడు విశ్వమునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ క్రియేషన్.
0: ఒకడు విష్ణువునమ్ము.
1: వన్ హ్యాస్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: ఒకడు విశ్వమును పొందు, రెండో వాడు విష్ణువుని పొందు.
1: ద వన్ దట్ లవ్స్ ద క్రియేషన్ విల్ గెట్ ద వర్డ్.
0: యత్ భావం తద్ భవతి.
1: యాజ్ ఈస్ ది ఫీలింగ్ సో ఈస్ ది ఎక్స్పీరియన్స్.
0: తమ తమ భావమును పురస్కరించుకుని ఆ ఫలమును మనం అందుకుంటుంటాం.
1: డిపెండింగ్ ఆన్ యువర్ ఫీలింగ్స్ యూ హ్యావ్ ది ఎక్స్పీరియన్స్.
0: గంగా నదిలో కావలసినంత జలం ప్రవహిస్తుండాలి.
1: దట్స్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇన్ ద రివర్ గ్యాంజెస్.
0: కానీ నీ ఎంత పాత్రం తీసుకుని పోతావో అంత పాత్రకు అది నింపిపోతుంది.
1: యాజ్ ఈస్ ది సైజ్ ఆఫ్ ద టంబ్లర్ యూ టేక్ యూ గెట్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్.
0: ఉన్నంత మాత్రమే గంగా జలము.
1: Is that all the Ganges water?
0: ఎంత పాత్రలైనా కూడా నా గాంజెస్ నింపుతుంది.
1: Yes, the Ganges will fill up all the tumblers.
0: కనుక ఈనాడు మనం ఏం చేసుకో, మన యొక్క పాత్రను, కంటైనర్ను పెంచుకోవాలి.
1: Let expand our containers.
0: దాన్ని పెంచుకున్నప్పుడే ఈ యొక్క భగవత్ ప్రేమ గాని భగవశక్తి గాని మనలో అమితంగా ఆవిర్భవిస్తుంది.
1: If we have big and bigger containers, we can have more and more of divine love.
0: ఈనాడు భగవంతుని పొందడానికి శ్లోకముల చేత ప్రయోజనం లేదు.
1: To attain God is not the shloka verse.
0: నేను సాధన చేత ప్రయోజనం లేదు.
1: Or any kind of king. నేను
0: గ్రంథపఠనం చేత ప్రయోజనం లేదు.
1: నార్ టెక్స్చువల్ రీడింగ్
0: యజ్ఞయాగాది క్రతువుల చేత ప్రయోజనం లేదు.
1: ఆర్ స్పిరిచువల్ రిచువల్.
0: కానీ హృదయమే లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే.
1: ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ హోల్ హార్టెడ్లీ ఆల్ విల్ బి ఇన్ వెయిన్.
0: హృదయవాసి భగవంతుడు.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ అవర్
0: ఈశ్వర సర్వభూతానాం.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీ.
0: ఈశా వాస్యం ఇదం జగత్.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: జగత్తంతా కూడా ఒక్క దైవ స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ఓన్ వన్ గాడ్.
0: ఏకం సత్ విప్రాభవదా వదంతి.
1: ట్రూత్ ఈజ్ వన్.
0: ఇలాంటి ఏకత్వాన్ని మనం అనేకత్వంగా పెంచుకొని
1: దిస్ యూనిటీ
0: దివ్యత్వాన్ని దూరం చేసుకుంటున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ వీఆర్ కటింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ ది డివినిటీ.
0: అంత అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎఫర్ట్ టు నో ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించకరాదు.
1: వీ షుడ్ నాట్ ఫ్రాగ్మెంట్ దిస్ యూనిటీ ఇన్ టు డైవర్సిటీ.
0: కేవలం సంకుచితమైన భావము.
1: ఇట్స్ ఎ నారో మైండెడ్
0: కంట్రాక్షన్ లవ్.
1: ఇట్స్ కంట్రాక్షన్ లవ్.
0: కానీ అనేకత్వమును ఏకత్వంగా తీసుకున్నప్పుడు ఇది ఎక్స్పాన్షన్ లవ్.
1: వెన్ యూ టేక్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఇట్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం పొందాలి.
1: వీ హ్యావ్ టు అటైన్ ద డివినిటీ.
0: జీ stars are many,
1: stars are many,
0: but sky is one,
1: but sky is one,
0: nations are many,
1: nations are
0: but
1: many,
0: but earth is one,
1: but earth is one,
0: cows are many,
1: cows are many,
0: milk is one,
1: milk is one,
0: gold is one,
1: gold is one,
0: but jewels are many,
1: jewels are many.
0: చూసారా? ఆ విధమైనటువంటి యొక్క ఏకత్వంలో మనము దివ్యత్వాన్ని పొందాలి.
1: We can attain divinity by following this path of unity, oneness.
0: అప్పుడు మానవత్వానికి తగినటువంటి శాంతి మనకు లభ్యమవుతుంది.
1: Then we'll have peace in this human life.
0: ఈనాటి మానవుడు
1: man today
0: ఎన్ని సాధనలు చేసినప్పటికి
1: in spite of spiritual endeavors
0: స్మరణ చేసినప్పటికి
1: in spite of practices
0: కానీ శాంతి లేకపోతుండాలి.
1: He is devoid of.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దీనికి అనేక విధమైనటువంటి యొక్క భౌతికంగా లౌకికంగా ధార్మికంగా ఆధ్యాత్మికంగా అభ్యంతరాలు వస్తున్నాయి.
1: He has got so many social, political, worldly obstacles on the way.
0: ఈ అభ్యంతరాల వల్లనే నీ యొక్క ఏకత్వం పొందలేకపోతున్నావు.
1: బికాస్ ఆఫ్ దీస్ అబ్స్టకల్స్ హీ ఇస్ నాట్ ఏబుల్ టు నో.
0: ఈ అభ్యంతరాలను దూరం చేయాలి.
1: ఫస్ట్ హీ షుడ్ రిమూవ్ దీస్ అబ్స్టకల్స్.
0: దేన్ని మనం లెక్క చేయకూడదు.
1: వి షుడ్ నాట్ బి మైండ్ఫుల్ ఆఫ్ దిస్.
0: మీ లక్ష్యాన్ని నీవు లక్ష్యంలో పెట్టుకో.
1: కీప్ యువర్ ఎయిమ్ ఇన్ వ్యూ.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతే చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: జరుపు చింత.
1: కష్టములన్నీ
0: చింత.
1: డిఫికల్ట్.
0: కష్టములు ఒక చింత.
1: లాస్.
0: సంతసం ఒక చింత. వింత చింత.
1: ఈవెన్
0: అన్ని చింతలే ఈ జగత్.
1: మిస్టరీ. ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ వరీస్.
0: చింతలేని మానవుడు చింతలేని దినము ఎక్కడా లేక కనిపించదు.
1: దేర్ ఇస్ నో మ్యాన్ వితౌట్ ఎనీ వరీ.
0: ప్రతి మానవుని కూడా తనకు తగినంత వరకు ఎంతో ఇంతో ఉంటుంటాది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ సమ్ వరీ.
0: ఒకరికి అమితమైన చింత ఉంటుంది, ఒకరికి అల్పమైన చింత ఉంటుంటాది.
1: వన్ హ్యాస్ సో మచ్ ఆఫ్ బాదరేషన్ ది అదర్ వన్.
0: కానీ ఇది క్వాంటిటీ డిఫరెన్స్ కానీ క్వాలిటీ ఒక్కటే.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ద క్వాంటిటీ బట్ క్వాలిటీ ఇస్ వన్.
0: కనుక మనసుకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా ఉండేటువంటి స్థితిని మనం పొందాలి.
1: వీ షుడ్ అటైన్ ద స్టేట్ దట్ మైండ్ విల్ నాట్
0: హావ్ ఈ విధమైనటువంటి స్థితిని పొందాలనుకుంటే నేను చేసేది రైట్ ఆర్ రాంగ్ అని చక్కగా పరిశీలన చేయాలి.
1: టు అటైన్ ద స్టేట్ ఆఫ్ ఫుల్నెస్ వీ షుడ్ డిస్క్రిమినేట్ వెదర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్.
0: మంచి మార్గంలో పోతున్నాను.
1: ఐఎమ్ ట్రెడింగ్ అలాంగ్ ది రైట్
0: పాత్. పవిత్రమైన దివ్యమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాను.
1: ఐఎమ్ ఫాలోయింగ్ సీక్రెట్
0: డివైన్ పాత్. ఎవరికి ఏ విధమైనటువంటి అపకారం చేయటం లేదు.
1: ఐ డోంట్ హార్మ్
0: ఎనీబడీ. ఎవరికి ఏ విధమైన కీడు చేయటం లేదు.
1: ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీబడీ.
0: ఈ సత్యాన్ని దృఢంగా మనం ఉంచుకున్నప్పుడు దేనికి మనం అభ్యంతరం పడనక్కర్లేదు.
1: వెన్ యూ ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్ యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: కనుకనే ట్రూత్ ఈజ్ గాడ్.
1: ట్రూత్ ఈజ్ గాడ్.
0: దానిని మనం పెట్టుకుందాం.
1: We have to keep in
0: నీ కాన్షియస్ ని ఫాలో చేయి.
1: ఫాలో యువర్ కాన్షియస్.
0: నీ దేహాన్ని ఫాలో చేయవద్దు.
1: డోంట్ ఫాలో ద
0: మైండ్. ని ఫాలో చేయొద్దు.
1: డోంట్ ఫాలో ద
0: మైండ్. మైండ్ ఇస్ లైక్ ఎ మ్యాడ్ మంకీ.
1: మైండ్ ఇస్ లైక్
0: బాడీ లైక్ వాటర్ బబుల్.
1: బాడీ లైక్ వాటర్ బబుల్.
0: ఫాలో ది బాడీ అండ్ మైండ్.
1: డోంట్ ఫాలో ది బాడీ అండ్ మైండ్.
0: ఫాలో ది కాన్షియస్.
1: ఫాలో ది కాన్షియస్.
0: నీ కాన్షియస్ అదే నిజమైనటువంటి దైవము.
1: యువర్ కాన్షియస్ ఇస్
0: డివైన్. నీ దేహమునందే నీ దైవం ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్ యూ.
0: దైవం ప్రత్యేకంగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ అపార్ట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ చూసినా దైవత్వమే ఉంటుండాలి.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: దేవుడనగా వేరు దేశమందును లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్.
0: దేవుడనగా తనదు దేహమందే.
1: గాడ్ డ్వెల్స్ ఇన్ యువర్ బాడీ.
0: పాపమనగా వేరు పరదేశమున లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ డిఫరెంట్ కంట్రీ.
0: తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఈజ్ అటాచ్డ్ టు ది యాక్షన్.
0: ఈ పాపం కూడా పరదేశంలో లేదు.
1: సిన్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: తాను చేసే పనిలోనే పాపం ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ ఓన్
0: యాక్షన్. దేవుడు అనేటువంటి వారు మరొక దేశంలో లేడు.
1: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ కంట్రీ.
0: దేహమందే ఉంటుండాలి.
1: హి డ్వెల్స్ ఇన్ అవర్ బాడీ.
0: దేహో దేవాలయపుతో జీవో దేవ సనాతన.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్. ది ఇండివిజువల్ అండ్
0: టెంపుల్ ఆఫ్ గాడ్.
1: బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి టెంపుల్?
1: వాట్ సార్ట్ ఆఫ్ టెంపుల్?
0: పర్మనెంట్ టెంపుల్ కాదు ఇది.
1: ఇట్స్ నాట్ ఆర్డినరీ
0: మూవింగ్ టెంపుల్. మూవింగ్ టెంపుల్ ఎక్కడ బాడీ పోతే అక్కడంతా దైవం వస్తుండాలి నీ వెంట.
1: బాడీ ఈజ్ ఎ మూవింగ్ టెంపుల్. వేర్ ఎవర్ యూ గో ఇట్ ఫాలోస్.
0: ఇది పవిత్రమైన టెంపుల్.
1: ఇస్ ఎ సీక్రెట్ టెంపుల్.
0: దివ్యమైన టెంపుల్.
1: డివైన్.
0: భవ్యమైన టెంపుల్. నవ్యమైన టెంపుల్.
1: న్యూ.
0: ఇలాంటి టెంపుల్ పైన మనం ఎందుకు విసుగుపడాలి?
1: వై షుడ్ బి డిస్గస్టెడ్ ఆఫ్ దిస్ టెంపుల్?
0: కనుక ఈ టెంపుల్ యొక్క పవిత్రత మనం అనుభవించాలి.
1: ఎక్స్పీరియన్స్ ది సీక్రెట్నెస్ ఆఫ్ దిస్ టెంపుల్.
0: దేహం ఇచ్చినది ఎందుకు?
1: వై ద బాడీ ఇస్ గివెన్?
0: దేహం ఇచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై ఇట్ ఇస్ గివెన్?
0: సందులు గొందులు తిరుగుటక.
1: ఈజ్ ఇట్ గో రౌండ్ ద రోడ్స్ అండ్ బై లైన్?
0: కైలాసవాసుని కన్నులారా చూచేందుకురా?
1: ది బాడీ ఇస్ గివెన్ టు సీ గాడ్ హోల్ హార్టెడ్లీ ఓపెనింగ్ యువర్ ఐస్.
0: కనుక మనము దేహం అనేటువంటిది పవిత్రమైన కర్మల కోసం అందించాడు భగవంతుడు.
1: బాడీ ఇస్ గిఫ్ట్,
0: దైవం యొక్క గిఫ్ట్.
1: బాడీ ఇస్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈ దేహం చేతనే మనం సర్వకర్మలు కూడా పవిత్రమైన కర్మలు ఆచరించాలి.
1: విత్ దిస్ బాడీ వీ కెన్ అండర్టేక్ సీక్రెట్ యాక్షన్స్.
0: కర్మానుబంధిని మనుష్యలోకే.
1: హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్టివిటీ.
0: ఇలాంటి యొక్క మనుష్యలోకంలో కర్మను మనం ఆశ్రయించాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ సొసైటీ హూమ్ షుడ్
0: ఎలాంటి కర్మలు? సత్కర్మలు.
1: వీ షుడ్ అండర్టేక్ గుడ్ యాక్షన్స్.
0: సత్కర్మలు, దీని సత్సంగము.
1: Good actions, good company.
0: సత్సంగం అంటే ఏమిటి?
1: What is good company?
0: ఏదో మంచి భక్తులతో సంఘం అనుకుంటున్నారు.
1: Not an assembly of devotees. No.
0: సత్, being. ఎప్పటికీ పర్మనెంట్ అనేటువంటి దాని పేరు.
1: సత్ బీయింగ్, దట్ విచ్ ఇస్ ఎటర్నల్. దాని
0: సంగత్వాన్ని మనం పొందాలి.
1: వీ షుడ్ బి ఇన్ క్లోజ్ ప్రాక్సిమిటీ టు ది డివైన్.
0: ఆ సత్తును మనం పొందేటప్పటికే చిత్తు మనకు వెంటనే ఉంటుంటారు.
1: వెన్ వన్స్ వీ కాగ్నైజ్ దిస్ సత్ బీయింగ్,
0: అవేర్నెస్,
1: చిత్ అవేర్నెస్.
0: ఈ సత్తు చిత్తు రెండు చేతులకి ఆనందం మనకు ప్రాప్తిస్తుంది.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ బీయింగ్, చిత్ అవేర్నెస్ విల్ గివ్ ఆనంద బ్లెస్. సత్ ఇస్ చేంజ్లెస్.
0: అదే ఒక షుగర్ వంటిది, అదే మధురం వంటిది, అదే మాణిక్యం వంటిది, అదే మధురాతిమతం.
1: దిస్ బీయింగ్ సత్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్వీట్ ప్రెషస్ జెమ్.
0: అది చక్కెర వంటిది.
1: ఇట్ ఈస్ లైక్ ఎ షుగర్.
0: ఎప్పటికీ ఏ నీళ్ళలో వేసినా, ఏ కాఫీలో వేసినా, ఏ టీలో వేసినా, ఏ పాయసంలో వేసినా, ఏ పదార్థంలో వేసినా, ఏ పిండిలో వేసినా దానికి మధురమైనటువంటి దాన్ని అందిస్తుంది.
1: యు మిక్స్ దిస్ షుగర్ దట్ ఈస్ ది బీయింగ్, ఎయిదర్ ఇన్ వాటర్ ఆర్ టీ ఆర్ కాఫీ.
0: కాబట్టి అది ఎప్పటికీ సత్యమైనటువంటిది.
1: బికాజ్ ఇట్స్ ఎటర్నల్.
0: ఆ చక్కెరను ఒక తట్టు సత్ అనేటువంటి దానిగా పట్టుకోవాలి.
1: హోల్డ్ ద షుగర్ ఆఫ్ సత్ ఆన్ వన్ హ్యాండ్.
0: చైతన్యము, అది అవేర్నెస్.
1: చిత్ ఈస్ అవేర్నెస్.
0: ఆ అవేర్నెస్ అనేటువంటి నీళ్లను ఒక చేతిలో పెట్టుకోవాలి.
1: హోల్డ్ ద అవేర్నెస్ ఆఫ్ వాటర్ ఆన్ అనదర్ హ్యాండ్.
0: ఇది సత్, ఇది చిత్తు, ఇది చక్కెర, ఇది నీరు.
1: దిస్ ఇస్ షుగర్ అండ్ దాట్స్ వాటర్.
0: కానీ ప్రత్యేకంగా ఉండకూడదు.
1: దే షుడ్ నాట్ బి డిఫరెంట్.
0: షుగర్ అండ్ వాటర్ రెండింటిని మిక్స్ చేయాల.
1: మిక్స్ బోత్ షుగర్ అండ్ వాటర్.
0: షుగర్ కాదు, వాటర్ కాదు.
1: దెన్ ఇట్స్ నైదర్ షుగర్ నార్ వాటర్.
0: సిరప్. మూడు పేరు వచ్చేస్తుంది.
1: ఇట్ గెట్స్ థర్డ్ నేమ్.
0: సత్తు చిత్తు రెండు చేతుడికి ఆనందం అనేటువంటిది మనలో ఆవిర్భవిస్తుంది.
1: విత్ ది కాంబినేషన్ ఆఫ్ ది బీయింగ్ అండ్ అవేర్నెస్ దేర్ కమ్స్ బ్లిస్, ఆనందం.
0: ఈ రెండింటిని చేర్చేటువంటి ఒక విధానాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ ఫైండ్ అవుట్ ద ప్రొసీజర్ టు జాయిన్ దీస్ టూ.
0: అందరి ఎందు సత్తు ఉన్నది.
1: దేర్ ఇస్ బీయింగ్ సత్ ఇన్ ఎవ్రీబడీ.
0: మన యొక్క దివ్యమైనటువంటి ఆత్మతత్వం.
1: దట్ సత్ బీయింగ్ ఇస్ ఆత్మిక్ ప్రిన్సిపల్.
0: మన దేహతత్వం.
1: చిత్ స్టాండ్స్ ఫర్ బాడీ ప్రిన్సిపల్.
0: ఏకత్వమే మానవత్వం.
1: ది కాంబినేషన్ ఆఫ్ ది టూ ఇస్ హ్యూమన్.
0: మానవత్వం అనేది కేవలం మానవత్వమే కాదు, ఇది అర్ధనారీశ్వర అన్నారు.
1: దిస్ హ్యూమన్ లైఫ్ ఇస్ నాట్ సింప్లీ హ్యూమన్ యాజ్ సచ్.
0: ఈశ్వరుని ఎందు మాత్రమే అర్ధనారీశ్వరం కాదు, ప్రతి మానవుని ఎందుకు కూడా అర్ధనారీశ్వరం ఉండాలి.
1: దిస్ అర్ధనారీశ్వర హాఫ్ మ్యాన్ అండ్ హాఫ్ వుమన్.
0: లక్ష్యము.
1: దట్ టు అటైన్ దట్ ఈస్ మెయిన్.
0: అది ఏ అక్షరము.
1: దట్ ఈస్ అక్షర.
0: అక్షరం అనగా ఏమిటి? అకారం అనేటువంటి ఆత్మతత్వము. క్షరమనగా నశించిపోయేటువంటి దేహతత్వము.
1: అక్షర ద లెటర్స్ ఆ మీన్స్ ఆత్మ, క్షర మీన్స్ పెరిషబుల్.
0: కాబట్టి దేహము నశించిపోయేటువంటిది.
1: బాడీస్ పెరిషబుల్.
0: ఆత్మ నిరంతరము ఉండేటువంటిది.
1: ఆత్మ
0: దీనిని వర్ణిస్తూ వచ్చింది వేదము.
1: వేద ఎక్స్టోల్
0: గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం అని.
1: వేద డిస్క్రైబ్ ఇట్ యాజ్ ప్యూర్ అన్పొల్యూటెడ్ అన్సలీటెడ్ అన్సలీడ్ ఎటర్నల్ ట్రూత్.
0: అతి నిత్యమైనటువంటి ఆత్మ అనిత్యమైన దేహంతో ఉంటుండాలి.
1: ది ఎటర్నల్ ఆత్మ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ టెంపరరీ బాడీ.
0: రెండూ చేరినటువంటిది అక్షరం.
1: The combination of these two is akshara.
0: Ardhanarishwaram.
1: This is androgynous nature.
0: Deham prakriti.
1: Body is nature.
0: Ee prakriti e Parvati.
1: And this nature prakriti is Parvati.
0: Atma idi e Shivudu.
1: Atma is Shiva.
0: Kabatti Shiva Parvati yokka ekatvam ee manavattamu.
1: The combination of Shiva and Parvati is human life.
0: Kanaka idi Ardhanarishwaram annaru.
1: This is the principle of Ardhanarishwara.
0: Manavattamulo enniyo vidhamaina rahasyalu telusukovalsinatundi vanni unnai.
1: In human life there are lots and lots of secrets. Daivatvam telusukovadam
0: chaala sulabham.
1: It's very easy to know the divinity.
0: Teliyadu kaani మన మనసునందు ఉన్నటువంటి దుర్భావములు దుర్యోచనలు ఇవన్నీ తీసిపారవే.
1: యూ డు నాట్ నో బట్ వెన్ వన్స్ యూ గివ్ అప్ ది మెనోవరింగ్ మానిపులేషన్
0: దూరం చేస్తే సద్భావములు ఆవిర్భవిస్తాయి.
1: వెన్ వన్స్ యూ గివ్ అప్ నేచురలీ నోబుల్ థాట్స్ అరైజ్.
0: అప్పుడు అన్ని పవిత్రమైనటువంటి కార్యములుగానే ఉంటుంటాయి.
1: దెన్ ఆల్ యాక్టివిటీ వుడ్ బి సేక్రెడ్.
0: హృదయం అనేటువంటి ఒక ట్యాంక్ లోపల
1: ఇన్ ది ట్యాంక్ ఆఫ్
0: ప్రేమ అనేటువంటి ఒక జలము నింపించమంటే
1: ఫిల్ ఇట్ అప్ విత్ ది వాటర్ ఆఫ్ లవ్.
0: సత్కర్మలు ఎందు సద్భావములు ఎందు సద్వాక్ అన్నిటి ఎందుకు ఈ ప్రేమరసమే వస్తుంటారు.
1: అండ్ దిస్ వాటర్ ఆఫ్ లవ్ విల్ నేచురల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ దేహములకు
0: పంచప్రాణములు, పంచేంద్రియములు, పంచకోశములు, ఇవన్నీ ట్యాప్స్ వంటివి.
1: ద బాడీ హ్యాస్ గాట్ ద లైఫ్ బ్రెత్స్, ద లైఫ్ షీట్స్.
0: ఈ ట్యాప్స్ అంతా హృదయం అనేటువంటి ట్యాంక్ తో కనెక్షన్ అయి ఉంటుంది.
1: ఆల్ దీస్ ట్యాప్స్ ఆర్ కనెక్టెడ్ టు ద ట్యాంక్ ఆఫ్ ద హార్ట్.
0: ఏ ట్యాప్ తిప్పినా గానీ అక్కడ లోపల ప్రేమనే వస్తుంది.
1: యు మే ఓపెన్ ఎనీ ట్యాప్, యు డ్రా ద వాటర్ ఆఫ్ లవ్.
0: కనుక మనం మొట్టమొదటి హృదయాన్ని ప్రేమతో నింపుకోవాలి.
1: ఫస్ట్ వీ షుడ్ ఫిల్ అవర్ హార్ట్ విత్
0: లవ్. ఎందుకు ఇది ప్రేమ అక్కడే ఉంటుండాలి అనుకుంటారు మీరు?
1: యు మే సే భగవాన్ సేస్ లవ్ లవ్ ఆల్.
0: దీని పేరే అది.
1: ఇట్స్ ది వెరీ నేమ్.
0: హృదయము హృత్ ప్లస్ దయా హృదయ.
1: హృదయ హృత్ ప్లస్ దయా హృదయ.
0: అదే కంపాషన్.
1: దయా ఇస్ కంపాషన్.
0: ఈ కంపాషన్, ఆ కంపాషన్ అనేటువంటిది ప్రేమ.
1: దిస్ కంపాషన్ ఇస్ లవ్, ప్రేమ.
0: కనుకనే ఇది మ్యాన్ కైండ్.
1: వీ సే మ్యాన్ కైండ్.
0: అంతేగాని మ్యాన్ కైండ్ అంటే కైండ్ లేనిటువంటి మానవత్వమే కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో కైండ్నెస్,
0: కైండ్
1: దేన్ దేర్ ఇస్ నో కైండ్నెస్, దేర్ కెనాట్ బి సో మ్యాన్ కైండ్.
0: ఎప్పుడు కూడా కైండ్నెస్ తో ఉంటుండాలి.
1: సో మ్యాన్ షుడ్ ఆల్వేస్ హావ్ దిస్ కైండ్నెస్.
0: ఆ కైండ్నెస్ ఏ హృదయమునకు సరైనటువంటి గుర్తు.
1: ద కైండ్నెస్ ఇస్ ఎ ట్రూ సైన్ ఆఫ్ అవర్
0: హార్ట్. కైండ్నెస్ ను మనం భంగపరిస్తేమే మనం పాపం చేసిన వారం అవుతాం.
1: వెన్ వన్స్ వి గివ్ అప్, betray this kindness, will commit a sin.
0: ఎటువంటి అపకారము మనం చేయకూడదు.
1: నో వన్ షుడ్ హార్మ్ ఎనీబడీ.
0: దీనిని పురస్కరించుకునియే
1: బేసింగ్ ఆన్ దిస్
0: అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడను. 18 పురాణం చదవడానికి ఎవరికి కాలం చిక్కుతుంది?
1: హూ విల్ హావ్ ఎనఫ్ ఆఫ్ టైమ్ టు గో త్రూ 18 ఎపిక్స్.
0: కనుక ఈ అన్నింటి యొక్క సారత్వం అనేటువంటి రెండు వాక్యంలో చెప్పాడు.
1: ది ఎసెన్స్ ఆఫ్ 18 ఎపిక్స్ ఇస్ సెడ్ ఇన్ టూ సెంటెన్సెస్.
0: పరోపకార పుణ్యాయ, పరులకు ఉపకారం చేయటమే పుణ్యము అన్నారు.
1: టు హెల్ప్ అదర్స్ ఇస్ ఎ మెరిట్.
0: కానీ ఇది కాదు దీని అర్థము.
1: ఇస్ నాట్ ద మీనింగ్.
0: పర ఉపకార, ఇది మూడు పదంతో చేరి ఉంటుండాలి.
1: పరోపకార, పర ఉపకార.
0: పర ఆత్మతత్వము,
1: పర ఆత్మ.
0: ఉప సమీపత్వము,
1: ఉప ప్రకారం
0: చేరడానికి ప్రయత్నం చేయి.
1: కర ఎన్ ఎఫర్ట్ టు బి నియర్.
0: ఆత్మ సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారము.
1: ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ ఆత్మ.
0: ఎవరికైనా దానమో ధర్మం చేస్తే అది పరోపకారం కాదు.
1: నాట్ ది యాక్ట్ ఆఫ్ చారిటీ.
0: అది పరోపకారం కాదు.
1: ఇట్ కెనాట్ బి పరోపకార.
0: పర ఉప సమీపంలో పోవాలి.
1: పర గాడ్ ఉప
0: దైవత్వానికి సమీపంగా పోవడానికి ప్రయత్నం చేయటమే పరోపకారం.
1: మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు బి నియర్ అండ్ క్లోజర్.
0: పాపాయ పరపీడనం, పరపీడనం,
1: పరపీడనం,
0: పరపీడనం,
1: పరపీడనం.
0: పర అనగా ఏమిటి?
1: వాట్ ఇస్ పర?
0: ఏకత్వము,
1: యూనిటీ.
0: ఏకత్వాన్ని భిన్నత్వంగా చేయటమే పీడనం.
1: To view that oneness as multiplicity is pida.
0: ఏకత్వంగా ఉండేటువంటి ఆత్మతత్వాన్ని భిన్నత్వంగా మనం మార్చకూడదు.
1: To view that principle of unity of ఆత్మ,
0: ఏకత్వంగా ఉండేటువంటి దైవత్వాన్ని భిన్నత్వంగా మనం చేయకూడదు.
1: Consider one God as many is a sin.
0: కనుక ఇదే పాపము అన్నారు.
1: This is the sin.
0: కనుక ఏకత్వాన్ని ఏకత్వంగా ఉండటమే పుణ్యము.
1: The merit lies in viewing the oneness as that.
0: అది ఏకత్వంగా ఉంచకపోతేప్పుడు పాపం అవుతుంది.
1: If we don't view like that, it's a sin.
0: కనుక నీ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అన్న.
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: మనం ఎప్పుడు కూడా ఉపకారం చేయడానికి చేతగానప్పుడు నోరు మూసుకుని కూర్చుంటే మంచిది. అపకారం చేయకుండా పోవటమే గొప్ప ఉపకారం.
1: If you can't help, close your mouth and sit down. Don't harm anybody at least.
0: కనుక నీవు ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపినప్పుడు నీ కుటుంబము, నీ వంశము, నీ యొక్క సంపద, నీ యొక్క సమాజము, ఈ ప్రపంచం అంతా కూడా పవిత్రమైనటువంటి రూపొందుతుంది.
1: వెన్ యు లీడ్ ద లైఫ్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, యువర్ సెల్ఫ్, యువర్ ఫ్యామిలీ, ది కంట్రీ,
0: ఎవరిని బాధ పెట్టినా భగవంతుని బాధ పెట్టినట్టే అవుతుంది.
1: ఇఫ్ యు హర్ట్ ఎనీబడీ, ఎందుకంటే అందరి యందు ఉన్నటువంటి
0: భగవంతుడే.
1: గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: అందరి యందు ఉన్నటువంటి ఏకాత్మతత్వమే.
1: ది సేమ్ ఆత్మ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కాబట్టి ఏకం సత్.
1: Truth is one.
0: Vipra bahudha vadanti. Unnadanni aneka mandi aneka rakamga cheptu vacharu.
1: Speakers declare in a varied way.
0: Indi ee cup lo water undi.
1: Here there's water in this cup.
0: English vaadu ostadu idi water antadu.
1: Englishman calls it water.
0: Hindi vaadu ostadu thanni antadu, paani antadu.
1: And Hindi person calls
0: Tamil
1: it paani.
0: Tamil vaadu ostadu thanni antaru.
1: Tamilian calls it paani.
0: Sanskrit vaadu vaari antadu.
1: Sanskrit person calls
0: Telugu
1: it water.
0: Telugu vaadu ostadu neeru antadu.
1: Telugu man calls it neeru.
0: Ee perlantha kodunu oka padarthamuku pettinattuve kaani aa bhashala yokka marpe.
1: All the names relate to the same sub matter here, basically
0: on the language.
1: Divine love is in
0: everybody. It
1: will never
0: change.
1: And nobody can diminish
0: it. It
1: cannot be obtained out of
0: force.
1: It comes out of
0: source.
1: Divinity is in all.
0: ఇది అనేకత్వం కాదు.
1: ఇట్స్ నాట్ మల్టిప్లిసిటీ
0: ఏకత్వమే
1: ఇట్ ఇస్ వన్ అండ్ వన్ అలోన్
0: ఈ ఏకత్వాన్ని మనం చింతించుకుంటూ
1: వి షుడ్ థింక్ ఆఫ్ దిస్ వన్
0: మన జీవితంలో ఏదో సమయం చిక్కినప్పుడు పవిత్రమైన కర్మలు ఆచరిస్తూ పోవడం చాలా ఉత్తమమైన కర్మ
1: ద నోబ్లెస్ట్ థింగ్ ఇస్ టు అండర్టేక్ సీక్రెట్ యాక్టివిటీస్ వెన్ వి ఫైండ్ టైం మీరు
0: ఏ కర్మలను వదలనక్కర్లేదు
1: వి డోంట్ నీడ్ టు గివ్ అప్ అవర్ డ్యూటీస్
0: ఏ సాధనలను వదలనక్కర్లేదు
1: యు డోంట్ నీడ్ టు గివ్ అప్
0: సర్వ సాధనలు సర్వకర్మలు ఆచరించుకో
1: డూ ఆల్ యువర్ ప్రాక్టీసెస్
0: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అనేటువంటి భావం పెట్టుకో
1: లెట్ ఆల్ అవర్ డ్యూటీస్ బి అన్ ఆఫరింగ్ టు గాడ్
0: ఏది చేసినా అంత దైవం అర్పితమే
1: వాట్ ఎవర్ యు మే డూ ఇట్ ఆఫర్ టు గాడ్
0: అంతా కూడా దైవమయంగా మారిపోతుంది
1: దెన్ ఎవ్రీథింగ్ వుడ్ బి డివైన్
0: దైవం లేనటువంటిది ఒక్కటి లేదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ వేర్ దేర్ ఇస్ నో గాడ్
0: అంతా దైవమే
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్
0: నీ వెంట నీ జంట నీ ఇంట నీ కంట నీ జంట అన్నిటి ఎందుకు కూడా దైవమే ఉంటున్నాడు
1: గాడ్ ఈజ్ ఇన్ యూ విత్ యూ అరౌండ్ యూ అబవ్ యూ బిలో యూ
0: ఉన్నది ఒక్కటే
1: ఓన్లీ వన్
0: కానీ మనకు కనిపించదు
1: బట్ యూ డోంట్ సీ
0: కానీ మనకు చిక్కదు
1: యూ కాన్
0: చిక్కకపోయినంత మాత్రం నాకు కనిపించకపోయినంత మాత్రం లేదు అనడానికి వీలు లేదు
1: యాజ్ యూ కెనాట్ సీ యాజ్ యూ కెనాట్ క్యాచ్ యూ కెనాట్ డినై
0: నేను చెప్పాను మన చుట్టూ గాలి ఉంది
1: భగవాన్ సెడ్ ది అదర్ డే దిస్
0: ఆ గాలి లేకపోతే మనం జీవించలేము
1: వితౌట్ ఎయిర్ వీ కెనాట్ లివ్
0: కానీ ఆ గాలిని మనం చూడలేము
1: యూ డోంట్ సీ దట్
0: ఆ గాలిని పట్టలేము
1: యూ కాన్ క్యాచ్
0: హోల్డ్ పట్టకుండా పోయినంత మాత్రమే నా
1: as you cannot catch it
0: chudakapoyinanta matramana
1: as you can see
0: enta veritanamu
1: can you deny the presence of air adi
0: lekapothe manave leemu
1: can we live without it
0: kabatti unnadi panchabhutamanta bhagavat swarupame
1: all five elements are divine
0: kabatti ye bhutamanu kudunu manam vyattham cheyakudadu
1: we should not waste any one of these elements
0: kanu ee bhavam cheta prati manavudu kudunu tana nitya jeevithamlo sadhana salpukuntu pote దివ్యత్వాన్ని తప్పక తాను పొందగలడు
1: విత్ దీస్ ఫీలింగ్స్ బిహైండ్ ఎస్ ద బ్యాక్ గ్రౌండ్ ప్రాక్టీస్ విల్ బి సక్సెస్
0: వెనుక ఉండేటువంటి కొన్ని బంధనల చేత ఆ దివ్యత్వాన్ని పొందలేకపోతున్నారు
1: బికాస్ ఆఫ్ సమ్ బాండేజ్ వీఆర్ నాట్ ఏబుల్ టు అటైన్ డివినిటీ
0: ఈ బాండేజ్ ఏ ఒక నెగటివ్
1: దిస్ బాండేజ్ ఇస్ నెగటివ్
0: ఈ లిబరేషన్ ఏ ఒక పాజిటివ్
1: లిబరేషన్ ఇస్ పాజిటివ్
0: కనుక దీన్ని పాజిటివ్ గా చేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి
1: వీ షుడ్ సీ దట్ ఇట్ ఈస్ పాజిటివ్
0: లాక్ ఉంది
1: హియర్ ఇస్ లాక్
0: కీ ఉంది
1: హియర్ ఇస్ కీ
0: ఈ కీని లాక్ లో పెట్టు
1: పుట్ ది కీ ఇన్ ద లాక్
0: టర్న్
1: లెఫ్ట్ సైడ్
0: ఓపెన్
1: ఇట్ ఓపెన్
0: టర్న్ రైట్ సైడ్
1: టర్న్ రైట్ సైడ్
0: లాక్
1: ఇట్ గెట్స్ లాక్
0: సేమ్ లాక్ సేమ్ కీ టర్నింగ్ డిఫరెన్స్
1: సేమ్ లాక్ సేమ్ కీ డిఫరెన్స్ ఇన్ ది టర్నింగ్
0: కనుక మనం ఈ ప్రపంచం అంతా కూడా ఒక దైవత్వం
1: The whole world is divine.
0: నీ మైండ్ అనేటువంటిది కీ
1: మైండ్ ఇస్ ద కీ
0: నీవు దైవం వైపు తిప్పు
1: టర్న్ గాడ్ వర్డ్
0: పాజిటివ్ అవుతుంది
1: ఇట్ బికమ్స్ పాజిటివ్
0: నీవు ప్రకృతి వైపు తిప్పు బంధన అయిపోతుంది
1: టర్న్ టువర్డ్స్ ద వరల్డ్ ఇట్ ఇస్ బాండ్
0: దీన్ని ప్రశ్నించుకుని మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచయో అన్నారు
1: బేసింగ్ ఆన్ దిస్ ఇట్ సెడ్ మైండ్ ఇస్ ద కాజ్ ఫర్ ద బాండేజ్ అండ్ లిబరేషన్
0: ఏనాటికైనా కూడా ఈ బంధం మనం తప్పించుకోక తప్పదు
1: వన్ డే ఆర్ అదర్ వి షుడ్ గెట్ అవుట్ ఆఫ్ దిస్ బాండేజ్
0: నీవు తప్పించుకోకపోయినప్పుడు అదేనా నిన్ను వదిలిపెట్టిపోతుంది
1: ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు షెడ్ ఇట్ విల్ గివ్ యూ అప్
0: పుట్టిన ప్రతి మానవుడు కూడా గిట్టక తప్పదు
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: కానీ చావు పుట్టుకలేనట్టి శాశ్వతుండు
1: బట్ దేర్ ఇస్ వన్ వితౌట్ బర్త్ అండ్ డెత్
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్
0: తాను చావక పుట్టక చంపబడక
1: హి డజంట్ డై నార్ బోర్న్
0: సర్వమును సాక్షి అయి వెలుగు
1: హి స్టాండ్స్ ఎన్ ఎటర్నల్ విట్నెస్
0: అతను సత్య సాక్షి అయిగా ఉంటుంటాడు
1: అండ్ హిస్ ట్రూత్
0: తాను పుట్టుకలేదు చావుకోలేదు
1: హి హస్ నో బర్త్ నార్ డెత్
0: ఇలాంటి తత్వాన్ని మనం తప్పక మొట్టమొదటి గుర్తించాలి
1: వి షుడ్ నో దిస్ డివైన్ దైవ
0: ప్రేమను పొందిన వాడు సర్వుల ప్రేమకు గురి అవుతాడు
1: ద వన్ రెసిపియంట్ ఆఫ్ డివైన్ లవ్ వుడ్ బి లవ్డ్ బై ఆ
0: ప్రేమకు మించినటువంటి ఒక తత్వం మరొకటి లేదు
1: అండ్ దేర్ ఇస్ నథింగ్ బియాండ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్
0: లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్
1: సో భగవాన్ సేస్ లవ్ ఇస్
0: పదవు
1: ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ ఇస్ బౌండ్ టు
0: కానీ చావు పుట్టుక లేనట్టి శాశ్వతుండు
1: But there is one without birth and death.
0: ఆది మధ్యాంతరహితుడు అనాది వాడు
1: హి హస్ నో బిగినింగ్ నార్ ఎండ్

0: ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: సో భగవాన్ సేస్ లవ్ ఇస్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: కనుక నీవు సత్య ప్రేమల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినప్పుడే నీ జీవితం సార్థకం అవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో దీస్ టు ట్రూత్ అండ్ లవ్ అవర్ లైఫ్ వుడ్ బి
0: రిడీమ్డ్. ఈ సంబంధమైనటువంటి సుఖ సుఖములు సంతోషములు ప్రాప్తులు ఇవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్.
1: వరల్డ్లీ అటైన్మెంట్స్ అండ్ వరల్డ్లీ లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ జస్ట్ పాసింగ్.
0: ఎంతమంది ఎన్ని విధమైన సుఖములు అనుభవించారు?
1: మెనీ హ్యాడ్ మెనీ ప్లెజర్స్.
0: ఎన్ని విధమైన కష్టములు అనుభవించారు?
1: మెనీ సఫర్డ్.
0: వారేది?
1: వేర్ ఆర్ దే?
0: కారే రాజు రాజ్యమును కలగరే గర్వంలో తిండి పొందరి వారేది?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ ద కింగ్స్ హూ రెయిన్ దేర్ కింగ్డమ్స్? వేర్ ఆర్ దే నౌ?
0: నిరుత సత్యప్రభుడి ధరణి హరిశ్చంద్రుడి దరబాసి తనగలేదా?
1: హ్యావ్ యూ నాట్ వాచ్డ్ హరిశ్చంద్ర హూ స్టూడ్
0: బై ద లోకము లేదు నలరాజు తన వెంట భూమిని గనుచుదన్నా?
1: అండ్ డు యూ ఫైండ్ దిస్ నల కింగ్?
0: జనది సేతువు గట్టే
1: బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
0: అలనాటి శ్రీరాముడు ఇప్పుడు ఉన్నవాడా?
1: రామా హూ బిల్ట్ ద బ్రిడ్జ్ ఈజ్ హీ దేర్ నౌ?
0: ఎందరెందరు రాజులు ఏగినారో.
1: సో మెనీ లెఫ్ట్.
0: ఒక్కరును వెంటబడి పోవరు ఈ ఉరివి స్థలము.
1: నాట్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్.
0: నీవు మాత్రం నీ రాజ్యం తనను కట్టుకోబోదు వా ధర్మ హృదయ అన్నాడు.
1: ఆర్ యూ ఏబుల్ టు టేక్ దిస్ కింగ్డమ్ విత్ యూ ద వన్ ఆఫ్ ధర్మ?
0: ఎవడు దీన్ని కట్టుకుని పోయేవాడు లేడు.
1: నో బడి విల్ టేక్
0: అలాంగ్. అన్ని వదిలిపెట్టి పోయేటువంటి వాడే.
1: All should give up.
0: ఏ విధంగా పుట్టాడో ఆ విధంగానే చస్తాడు.
1: జస్ట్ యాజ్ వి ఆర్ బోర్న్ వి డై లైక్ దట్.
0: వచ్చే సమయం ఎంత బట్టైనా కట్టుకొని రాడు.
1: అండ్ యాజ్ టైమ్ ఆఫ్ బర్త్ వి డోంట్ పుట్
0: పీస్ ఆఫ్ క్లాత్ అయినా ఇచ్చిపోడు.
1: అండ్ యాజ్ వి లీవ్ వి డోంట్ గివ్ అవర్ అడ్రస్.
0: మనం కట్టుకొని మనం ఏం అనుభవించేది?
1: వాట్ దట్ వి ఎక్స్పీరియన్స్ విత్ దిస్.
0: ఎవరెవరి ప్రాప్తానుసారం వాళ్ళు పొందుతుంటారు.
1: ఈచ్ వన్ గెట్స్ యాజ్ పర్ ద డిజర్వ్.
0: కానీ ఉన్నంతలో మనం దీన్ని అనుభవించాలి, పవిత్రత పొందాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వి షుడ్ ఎక్స్పీరియన్స్ అండ్ బి సేక్రెడ్.
0: నేమ్ తేవాలి.
1: వి షుడ్ గెట్ ఎ
0: గుడ్ నేమ్. ఆదర్శవంతమైన వ్యక్తిగా రూపొందాలి.
1: వి షుడ్ బి ఐడియల్ ఇండివిజువల్స్.
0: ఈ ఐడియల్ యొక్క వ్యక్తితే మానవత్వము.
1: ది ఐడియల్ లైఫ్ ఇస్ ట్రూ హ్యూమన్ లైఫ్.
0: కనుకని కర్మానుబంధిని మనుష్యులోకి దీంతో బంధింపబడింది.
1: హ్యూమన్ లైఫ్ ఇస్ బౌండ్ బై దిస్ ప్రిన్సిపల్.
0: ఈ మానవ దేహము పరోపకార నిమిత్తమై ఏర్పడినటువంటి దేహమే.
1: హ్యూమన్ బాడీ ఇస్ గిఫ్టెడ్ టు రెండర్ సర్వీస్ టు
0: అదర్స్. సాధ్యమైనంత వరకు నువ్వు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశపెట్టు.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ హెల్ప్ అదర్స్.
0: అది పర ఉపకార అనగా ఏమి దైవత్వానికి సమీపంగా పోయేటువంటి కార్యంలో పాల్గొను.
1: ది గ్రేటెస్ట్ హెల్ప్ ఈస్ టు టేక్ వన్ నియర్ గాడ్. పర ఉపకార.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎన్ని రకములైనటువంటి మార్గంలోనున్నా మనం బోధించుకోవచ్చు.
1: దిస్ డివినిటీ కెన్ బి టాట్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: గమ్యం ఒక్కటే.
1: బట్ గోల్ ఇస్ వన్.
0: ధన్యం ఒక్కటే.
1: గోల్ ఇస్ వన్.
0: ఈ గోల్ను మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: వీ షుడ్ ఆల్వేస్ ఎయిమ్ ఎట్ దిస్ గోల్.
0: గోల్ను మర్చిపోతే మనం ఏమి జయం పొందలేము.
1: వీల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇఫ్ వీ ఫర్గెట్ దిస్ గోల్.
0: చాలా మంది పిల్లలు ఆడుతుంటారు ఫుట్బాల్.
1: మెనీ బాయ్స్ ప్లే ఫుట్బాల్.
0: ఈ ఫుట్బాల్ ను ఎంతవరకు కాలుతో కొడతారు?
1: How long can you hit with your leg?
0: ఎప్పుడు కాలుతోనే కొడుతుంటారు. అక్కడ వాడు కొడుతుంటాడు, ఇక్కడ వాడు కొడుతుంటాడు.
1: యూ జస్ట్ హిట్ ఇట్ విత్ యువర్ ఫుట్.
0: కాలి దెబ్బరి ఈ ఫుట్బాల్ కు తప్పక తప్పింద కాదు.
1: ద ఫుట్బాల్ ఈస్ బౌండ్ టు ఫేస్ ది హిట్.
0: ఎంతవరకు దీనికి తప్పది?
1: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
0: ఫుట్బాల్ లో గాలి ఉన్నంత వరకు వాడు కొడతాడు, వీడు కొడతాడు.
1: సో లాంగ్ ది ఫుట్బాల్ ఈస్ ఫుల్ ఆఫ్ ఎయిర్ బ్లోన్ ఇట్ విల్ రిసీవ్ హిట్.
0: అందులో గాలి పోయితే అప్పుడు చేతికించుకుంటు అందుకుంటాడు.
1: వెన్ వన్స్ దిస్ బాల్ ఇస్ డిఫ్లేటెడ్ ఇట్ విల్ బి పిక్డ్ అప్.
0: అదే విధంగానే ఈ జీవితం అనేటువంటి ఒక ఫుట్బాల్ గేమ్.
1: సో హ్యూమన్ లైఫ్ ఇస్ ఎ ఫుట్బాల్ గేమ్.
0: అక్కడ ఆరు మంది ఉంటారు, ఇక్కడ ఆరు మంది ఉంటారు.
1: సిక్స్ దట్ సైడ్ అండ్ సిక్స్.
0: ఈ ఆరు మంది దుర్మార్గులు ఒక తట్టు ఉంటారు, సన్మార్గులు ఒక తట్టు ఉంటారు.
1: సిక్స్ వికెట్ ఆన్ వన్ సైడ్,
0: సమావేశం జరుగుతూనే ఉంటుంది.
1: There's a conflict between good and wicked constantly.
0: ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుంటది.
1: దేర్ ఇస్ వార్ బిట్వీన్ ది టూ.
0: ఈ సంఘర్షణ జరుగుతూనే ఉంటుంటది.
1: దిస్ ఫైటింగ్ గోస్ ఆన్.
0: అయితే ఈ ఆరు ఎవరు?
1: హూ ఆర్ ది సిక్స్?
0: కామ క్రోధ లోభ మోహ మన మాత్సర్యములు.
1: ద లస్ట్ గ్రీడ్.
0: ఈ ఆరు మంది ఒకవైపున.
1: ఆల్ ది సిక్స్
0: సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస ప్రకృతి ధర్మము.
1: ద సిక్స్ వికెడ్ ఆన్ వన్ సైడ్, ద సిక్స్ నోబుల్ ఆన్ ద అదర్ సైడ్.
0: ఆరు మంది ఒకవైపున కొడుతుంటారు.
1: ఆల్ ది సిక్స్ దిస్ సైడ్ అండ్ దట్ సైడ్ హిట్ ద బాల్.
0: బట్ దీనికి గోల్ ఒకటి ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ ఎ గోల్ వన్.
0: అదే రెండు స్తంభములు నాటి ఉంటారు.
1: ద టూ పోల్.
0: ఈ రెండు స్తంభములకు మధ్యలో పని పోయినప్పుడు గోల్ అవుతుంది, కానీ బయట పోతే అవుట్ అవుతుంది.
1: వెన్ ద బాల్ పాసెస్ ఆఫ్ బిట్వీన్ ది టూ ఎండ్స్ ద గోల్ దెన్ యూ విల్ బి గెటింగ్.
0: హిమను సుఖింప హేమతారక విద్య, పరమను సుఖింప బ్రహ్మ విద్య. ఈ రెండు విద్యల్లోనూ మనం మార్తేరాలి.
1: టు బి హ్యాపీ ఇన్ దిస్ వరల్డ్ వీ షుడ్ హ్యావ్ సెక్యులర్ నాలెడ్జ్.
0: అవి ఏ మనకు లిమిట్?
1: ద స్పిరిచువల్ నాలెడ్జ్
0: దైఫ్ అనేటువంటి గోల్ కొట్టినప్పుడు ఇది దివ్యమైన విజయాన్ని సాధిస్తుంది.
1: దీస్ ఆర్ ది టూ గోల్స్. వెన్ యూ హిట్ ఇట్ యూ విల్ బి సక్సెస్ఫుల్ ఇన్ ది గేమ్ ఆఫ్ లైఫ్.
0: ఇది ధర్మ విద్య బ్రహ్మ విద్య రెండు విద్యలకు మధ్యలో లేనప్పుడు అది అవుట్ అయిపోతుంది.
1: వెన్ ఇట్ ఈస్ నాట్ బిట్వీన్ దీస్ టూ పాయింట్స్ ఆఫ్ ద గోల్ ఇట్ ఈస్ ఎ వేస్ట్.
0: అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం పునరపి మరణం.
1: దెన్ వాట్ హ్యాపన్స్? విల్ బి బోర్న్ అగైన్.
0: మధ్యలో పోయింది పునర్జన్మ నవిద్యతే.
1: When once you hit at the goal, you'll
0: no
1: not be
0: life,
1: born again.
0: No life, no.
1: There's no life.
0: No birth.
1: No birth.
0: కాబట్టి బర్త్ ఉన్నప్పుడు డెత్ వస్తుంది.
1: వేర్ దేర్ ఇస్ బర్త్
0: బర్త్ అయినప్పుడు డెత్ ఎక్కడ ఉంది?
1: When those no birth,
0: where's death?
1: This is called liberation.
0: మనకు విచారంగా ఉండదు అది.

0: ఇట్ విల్ నెవర్ బి ఎ సీడ్ అగైన్.
1: ఈ సంబంధం అయినటువంటి ఒక సత్వం మనం గుర్తించాలి.
0: వి షుడ్ నో దిస్ ప్రిన్సిపల్ బిహైండ్ దిస్.
1: కనుక సో ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీరందరూ ప్రేమమయులి.
0: యు ఆర్ ఆల్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: ఆనంద పిపాసులి.
0: యు ఎస్పైర్ బ్లిస్,
1: ఆత్మస్వరూపులి.
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: ఆ భావాన్ని మీరు తప్పక అభివృద్ధి పరచుకోండి.
0: స్ట్రెంగ్థెన్ దిస్ ఫీలింగ్ మోర్ అండ్ మోర్.
1: ఐఎమ్ నాట్ మ్యాన్,
0: ఐఎమ్ నాట్ మ్యాన్ ఐఎమ్ గాడ్. Let's start repeating, I am not man, I am God.
1: దేహం మ్యాన్ తత్వమే కాని నేను దేహం కాదు.
0: This manhood applies to the body, not to me.
1: మలమూత్ర దుర్గంధ మాంసరక్తం గాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: The human body is full of fecal matter and horrible urine. It's dirty place.
1: రోగముల ముగ్గేడు గంప.
0: Afflicted by diseases.
1: జాతకం తెల్లము బొందు దుంప.
0: It perinates like a
1: కంప. మలగారమేయగలేని కంప.
0: It's full of bones.
1: అమూల మప్పు దలంప.
0: And it's full of bones.
1: నిశ్చలమని నమ్మబోకు మనస.
0: Don't think, oh mind, the body is permanent.
1: ఈ దేహం అనేటువంటి ఒక ఉపాధి.
0: Body is a vesture.
1: అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమే మన యొక్క స్వరూపము.
0: There lies the awareness, our true form.
1: నీవు నాశరహితుడు కాదు, నాశం ఉన్నటువంటి వాడు కాదు.
0: యు ఆర్ నాట్ పెరిషబుల్.
1: నీ ఆత్మతత్వం నిరంతరం కూడా నాశరహితమే.
0: యు ఆర్ ఇమ్మోర్టల్ ఆత్మ.
1: కనుక అట్టి ఆత్మతత్వాన్ని భావించుకుని
0: holding on to this atmic
1: దేహం
0: principle.
1: ఒక ఉపాధి గాని విశ్వసించు.
0: Take this body as an instrument.
1: ఉపాధి ఉపాధి.
0: Body is only an instrument.
1: Body, mind, senses, ఇవన్నీ కూడా ఉపాధులే.
0: Body, mind, intellect, senses are instruments, negatives.
1: ఈ నెగటివ్స్ ను పాజిటివ్ లోపల ఉండి అన్ని నడిపిస్తూ ఉంటుంది.
0: And it's the positive behind that makes this negatives work.
1: నీవు పాజిటివ్ థాట్స్ ని డెవలప్ చేసుకో.
0: Develop positive thoughts.
1: అప్పుడే నీవు ధన్యుడైపోతావు.
0: Then you'll work for redemption.
1: ఈ తుచ్చమైనటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి వాటి మనసు అభివృద్ధి పరచుకోవద్దు.
0: డోంట్ అలౌ యువర్ మైండ్ టు ట్రెడ్ అలాంగ్ ద ఫ్లీటింగ్ ఎఫిమరల్ మొమెంటరీ జాయ్.
1: అందరికీ శాంతి లభిస్తుంది.
0: దెన్ ఎవ్రీబడి విల్ అటైన్ పీస్.
1: ఈ శాంతిని మనం అనుకోవడమే కాకుండా మన స్వార్థం కోసం కాకుండా దేశ జగత్తు కోసం కూడా ఈ శాంతిని మనం చాటాలి.
0: లెట్ అస్ ఎక్స్పీరియన్స్ దిస్ పీస్ అండ్ షేర్ ఇన్ దిస్ వరల్డ్.
1: అప్పుడే మన జన్మం కూడా సార్థకమవుతుంది, జగత్తు కూడా పవిత్రమైపోతుంది.
0: దెన్ అవర్ లైఫ్ వుడ్ బి లిబరేటెడ్ అండ్ ద వరల్డ్ వుడ్ బి హ్యాపీ.

0: Sai Ram, dear listeners, we have often heard Baba emphasize that money comes and goes, but morality comes and grows. In today's discourse, Bhagwan explains how unwavering faith in God will always give us immense strength to pursue the moral path. Let us now listen to the divine words of wisdom from a discourse delivered by Bhagwan Baba during the Atirudra Mahayagnam in Prashanti Nilayam on the 16th of August 2006.
1: ప్రేమ స్వరూపులారా,
2: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: నా ముందు ఎంతనో చక్కనిగా మాటలు మాట్లాడారు. వారి మాటలు విన్న తర్వాత నేను అసలు మాట్లాడాలని తచ్చుకోలేదు.
2: ప్రిసీడింగ్ స్పీకర్స్ హావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ వే, అండ్ భగవాన్ డిసైడెడ్ నాట్ టు స్పీక్ ఎనీ వే.
1: అన్నదానము కన్నా అధిక దానం ఏది?
2: మోర్ దెన్ ఆఫరింగ్ ఫుడ్ టు 100 పర్సన్ కెన్ దేర్ బి గ్రేటర్ యాక్ట్ ఆఫ్ చారిటీ?
1: తల్లిదండ్రుల కన్నా దైవం ఏది?
2: డు యూ ఫైండ్ గాడ్ అదర్ దాన్ వన్స్ ఓన్ పేర్?
1: జగదీతపం కన్నా సత్యశీలం ఏది?
2: ఆఫ్ ఆల్ ది థింగ్స్ దట్ వి ఫాలో కెన్ దేర్ బి ఎనీ గ్రేటర్ పెనెన్స్ ఆర్ ఎనీ అదర్ పాత్ other than adherence to truth?
1: Day kante ekku dharmam edi?
2: And is there any other path other than that of compassion?
1: Sujana sangata kanna chuda labham edi?
2: What is more profitable in this world other than the company of noble good people?
1: Prema swarupulara,
2: embodiments of love.
1: Lokamulo manam annagata pranulo.
2: This world we live partaking food every day.
1: అది లేక క్షణమైన కూడా నువ్వు జీవించలేరు.
2: Without food it's not possible to live.
1: ఈ ఫుడ్ అంతా కూడా నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నది?
2: Where from you get this food?
1: కేవలం అగాధమైన, అనంతమైన, అద్వితీయమైన శంకరుల నుంచి ఆవిర్భవించుతున్నది.
2: What's the origin of this food? The origin of food is that infinite principle, the non-dual principle of Shankara himself.
1: ప్రపంచంలో కనిపించినటువంటి సమస్త వస్తువులు కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
2: All the material world, the objects that you find in this world, represents the creation of God.
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ కూడాను కనిపించేటువంటివన్నీ కూడాను దైవ సృష్టియే.
2: All the three periods of time, the past, present and the future, and the objects that you see, they are all the gifts of God, creation of the creator.
1: ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటిది ఒక పార్వతి మాత్రమే.
2: This truth is cognized by only one Parvati.
1: అందరూ దేవతలు వచ్చి బాలవగదేవి గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: All deities assembled and asked, who is Shiva? How is it that you are Bala so young? How is that Shiva, who is advanced in age, how do you comprehend him? How do you understand him?
1: Talaninda jadala vadamma, tanu kappinde pulicharvamamma.
2: He has got the four locks all over, and he has covered himself with the skin of the tiger.
1: Yiddu vahanam ekkutadu, ye praddu tirukutunnu vadu.
2: He has got the bull as the chariot, and he goes on moving above.
1: బుద్ధి తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: హౌ ఇస్ దట్ యు మ్యారీడ్ హిమ్?
1: ఇంత మాత్రం నీవు గుర్తించుకోలేకపోతేవా?
2: కుడ్ యు నాట్ నో దిస్ మచ్ ఆఫ్ థింగ్?
1: ఇప్పుడు పార్వతి నవ్వుతూ చెప్పింది.
2: అండ్ పార్వతి రిప్లైడ్ స్మైలింగ్లీ,
1: అమ్మా, భౌతికమైన, లౌకికమైన, శాస్త్రీయమైన కాకుండా దేహమును, మనసును, బుద్ధిని, ప్రాపర్టీని మీరు ప్రార్థిస్తున్నారు, అవే మీకు కనిపిస్తున్నాయి.
2: యు ఆల్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ మండేన్ మెటీరియల్ వరల్డ్, యు రిస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ ద బాడీ మైండ్ అండ్ ఇంటెలెక్ట్ అండ్ థింక్ ఇన్ దట్ పర్టిక్యులర్ డైరెక్షన్ ఓన్లీ.
1: లోనున్నటువంటి యొక్క చిన్న వస్తువు అదియే దైవత్వము.
2: దట్ విచ్ ఇస్ విత్ ఇన్ ద టైనియస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ ద డివైన్.
1: అట్టి చిన్న స్వరూపాన్ని మీరు గుర్తించుకోలేకపోతున్నారే.
2: యు ఆర్ నాట్ ఏబుల్ టు కాంప్రిహెండ్ ద టైనీ ఫామ్.
1: అతను దేహం కాదు.
2: హీఈస్ నాట్ ద బాడీ.
1: హీఈస్ నాట్ ది మైండ్.
2: నాట్ ద మైండ్ ఐదర్.
1: ఇవన్నీ కాకుండా ఒక లింగాకారుడై ఉంటున్నాడు స్వామి.
2: స్వామి ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లింగ.
1: ఆ లింగము ఎవరికి కనిపించదు.
2: దట్ లింగ ఇస్ నాట్ కాన్స్పిక్యుయస్. ఇస్ నాట్ అపేరెంట్.
1: కంఠమందు మాత్రమే ఉంటుంది.
2: అండ్ ఇట్ లైస్ దేర్ ఇన్ థ్రోట్ కంఠ.
1: అట్టి స్వరూపాన్ని గుర్తించిన దానని నేను.
2: ఐ హావ్ రియలైజ్డ్ దట్ ఫార్మ్.
1: కనుకనే నేను అతన్ని వరిస్తున్నాను.
2: దట్స్ వై ఐ యామ్ ఆఫ్టర్ హిమ్. ఐ లవ్.
1: ఈ రూపము మీకు కొంతవరకు మాత్రమే కనిపిస్తుంది.
2: అండ్ దిస్ ఎక్స్టర్నల్ ఫార్మ్ యు సీ ఇస్ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఇట్.
1: కానీ భగవంతుడు ఇది కాదు. అణు రణీయాన్ మహతో బహియాన్.
2: బట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది స్మాలెస్ట్ టు ది స్మాల్ అండ్ ది బిగ్గెస్ట్ టు ది బిగ్.
1: అట్టి ఆకారంను మీరు గుర్తించినప్పుడు మీరు దీనిని ఏమాత్రం కూడా మీరు ఈ విధంగా యోచించరు. వృద్ధుడే వృద్ధుడే అని అనుకుంటున్నారు.
2: When once you understand the true nature and the form of the cosmic form, never consider
1: లోకము అంతసంత ఆనందంలో మాత్రమే ఆశిస్తుంది.
2: The world runs after the beauty and the bliss.
1: కానీ నిజమైనటువంటి యొక్క సత్యస్వరూపుడు గుర్తించడానికి సత్య స్వభావమే అత్యవసరం.
2: To know the form of the divinity, the truth, one should have the temperament of truth.
1: కనుక అతని ఆకారము ఇట్టిది అట్టిది అని ఎవరు చెప్పలేరు.
2: నన్ కెన్ ఎస్టిమేట్ హిస్ ఫామ్.
1: బ్రహ్మాండమంతటి ప్రవేశించేది తనకు ఆలయమున అలవియగున.
2: ఇన్ హిస్ యూనివర్సల్ ఫామ్, వెన్ హిస్ కాస్మిక్ ఫామ్, కెన్ యూ లిమిట్ హిమ్ విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద టెంపుల్.
1: కోటి సూర్యుల కాంతి మేటికిరిగిన తనకు ప్రపంచ ద్వీపమును ఎవరు పట్టగలరు.
2: ఇన్ హిస్ గాట్ ఆల్ ద బ్రిలియన్స్ అండ్ ద రేడియన్స్ అండ్ ద ఫల్జెన్స్ ఆఫ్ దట్ ఆఫ్ equal to 1 crore of suns, would you hold a candle in front of him?
1: Sarva jalamulu yandu sancharinchadu tanaku nanambu jeyimpa sadhyamaguna.
2: When he is present in all of the waters all around, would you attempt to give him bath?
1: Sarva jeevulu yandu sancharinchadu tanaku sariyaina peredu sadhyamaguna.
2: When he is a resident in all of the beings, how do you christen him? How do you name him?
1: Bachchabo jambudu పెట్టదగిన తనకు మీ భక్ష్యభోజ్యము ఎంతవరకు.
2: టు వాట్ ఎక్స్టెంట్ కెన్ యూ ఫీడ్ హిమ్. టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ యూ సర్వ్ హిమ్ ఫుడ్.
1: కనుక భగవంతునికి ఎవరు ఏమీ చేయలేదు.
2: నన్ కెన్ డూ ఎనీథింగ్ టు గాడ్ సర్వ్ హిమ్ అండర్స్టాండ్ హిమ్.
1: కనుక భగవంతుని యొక్క స్వరూపము అత్యంత అల్ప స్వరూపమే.
2: ద డివైన్ ఫామ్
1: చాలా అణు స్వరూపమే.
2: అండ్ ఈజ్ ఇన్ ఎ మైక్రో ఫామ్.
1: అది ఏ ఇది
2: భగవాన్ మెటీరియలైజ్ లింగా హియర్ ఎ స్మాల్ ఫామ్.
1: లోకు లోకు ఆకులు
2: ఆల్ ద హోల్ సొసైటీ గోస్ ఆన్ షౌటింగ్ లైక్ క్రో.
1: కేవలము బ్లైండ్ గా ఉంటారు.
2: వరల్డ్ ఇస్ బ్లైండ్.
1: బయట ఆకారం మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది ఎక్స్టర్నల్ ఫామ్.
1: అది చూడు ఏ విధంగా ఉందో, ఇది చూడు అదే విధంగా ఉంది.
2: యు వాచ్ దట్ ద ఫామ్ దట్ యు వర్షిప్ ఎవ్రీ డే అండ్ ద ఫామ్ దట్ భగవాన్ హస్ ప్రెజెంటెడ్ టు యు నౌ.
1: కనుక దైవత్వమును ఎవరు కూడా గుర్తించుకోలేరు.
2: నన్ కెన్ అండర్స్టాండ్ ద డివిన్.
1: ఆ దైవత్వమునకు అర్పితం చేసేటువంటి యొక్క సామగ్రిని కూడా ఎవరు నిర్ణయించలేరు.
2: నన్ కెన్ డిసైడ్ వాట్ మెటీరియల్ షుడ్ బి ఆఫర్డ్.
1: చాలా మంది ఈనాడు ఆంగ్ల భాషా ప్రవీణులు,
2: ఎక్స్పర్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్,
1: మరి ఏమిటిది ఇంత ధాన్యమును మీరు అగ్నిలో వేస్తున్నారే.
2: వాట్ ఇస్ దట్ యువర్ ఆఫరింగ్ గ్రెయిన్ and putting it into fire.
1: Inta neeni enta kuda nu agnilo padavestunnare enta vyartham.
2: He is poured into the fire.
1: Bidaranto annam leka alladipothunnare.
2: You are wasting it. There are many people who are hungry.
1: Variki pettivachinatundi annamu iniki agnilo vestunnare enduku.
2: The food instead of being served to the poor, why do you offer it into the fire?
1: Atti samayalo oka vedantudu,
2: at that time a philosopher,
1: mana priest yokka head priest,
2: like our head priest,
1: head priest vachi raadu variki buddhi cheptunnadu,
2: wanted to teach them a lesson.
1: Amma nee bhatta ee naadu 5 bagulu rice alaga paddy neellalo vestunnadu.
2: Look here, your husband is wasting 5 bags of rice by putting into water.
1: దాన్ని తిరిగి పోసి దాన్ని తడబెట్టి తర్వాత దాన్ని మొక్కలు వచ్చిన తర్వాత దాన్ని కొండ పోయి మట్టిలో చల్లుతున్నాడు.
2: And later he will collect all the grain, would dry it and just spray it all around the field.
1: ఆ బురద లోపల చల్లిన తర్వాత ఏం ఫలితము?
2: And when once the grain are spread all over the field, what is the result finally?
1: ఇది రైతు చేసేటువంటిది మంచి పని అయినా?
2: Is it proper on the part of the farmer to do that?
1: కాదు కాదు.
2: No.
1: అది ఏ విధముగానే ఋతికులు చేసేటువంటి యొక్క పూజలన్నీ కూడాను.
2: In a similar way, all the offerings made by ఋతిక్స, priests,
1: అవి గొప్ప ఫలితములు కనిపించేటువంటివి కాని ఫలితం లేనటువంటివి కాదు.
2: They certainly bear results, good results. Never consider them their waste.
1: ఈనాడు భగవంతుడికి అర్పితం చేసినటువంటి ఒక ధాన్యము,
2: grain that is offered to God,
1: ఇవాళ దైవానికి అర్పితం చేసినటువంటి ఘీ,
2: and the ghee that you offer to the fire,
1: అంతా కూడా భవిష్యత్తులో ఎంతో ఫలితాన్ని ఇస్తుంది.
2: Will always give you results in multiples in future.
1: ఈనాడు 5 మూటల దొడ్లు మట్టిలో చల్లి వేస్తే,
2: when once you just distribute spray all around the 5 bags of paddy,
1: కానీ ఇంకా 3 నెలలకు 50 మూటల దొడ్లు వస్తుంది.
2: In 3 months time you can collect 50 bags full of paddy.
1: కనుక ఈ విధంగా ఈనాడు అగ్నిహోత్రులకు ఆహుతి చేసినటువంటి సమస్త పదార్థములు కూడా మనకు ఎన్నో అధికపడుతున్నాయి.
2: సో ఆల్సో ఆల్ ద మెటీరియల్ ఆఫర్డ్ టు ద ఫైర్ టుడే విల్ బ్రింగ్ యూ బ్యాక్ ఆల్ ద మెటీరియల్ ఇన్ మల్టిపుల్.
1: కనుక మనము ఈనాడు అర్పితం చేయవలసినటువంటిది మనం ఒకటే ఒకటి.
2: వాట్ యూ ఆర్ సపోజ్ టు ఆఫర్ టుడే, ఓన్లీ వన్ థింగ్.
1: మన హృదయం లోపలనే ఇన్ని ఆశలు చేరి ఉన్నాయి.
2: అవర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ డిజైర్స్, ఆస్పిరేషన్.
1: ఈ డిజైర్స్ అంతా కూడా భగవంతుడికి అర్పితం చేస్తే,
2: when once we offer all desires to God,
1: sarvasanga parityagam anetvanti dinto,
2: and in the total spirit of renunciation,
1: inni vesinamo aa bhavamlu anni kudunu aakara swarupamai manaku ento pratyakshamaipai bhavishyattulo chaala palitamlu andistundi.
2: All that you have offered today will come back to you in a physical form, will help you, encourage you, support you in future.
1: కానీ ప్రకృతిలో ఈ సత్యాన్ని గుర్తించుకోలేక బాహ్యమైన లౌకికమైన విషయాలు మాత్రమే గుర్తిస్తూ వస్తున్నారు.
2: బట్ ఇన్ దిస్ వరల్డ్ పీపుల్ డు నాట్ గెట్ ఇన్ టు దిస్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇట్స్ కంటెంట్. దే గో బై ది ఎక్స్టర్నల్ రిచువల్.
1: దైవానికి ఇచ్చినటువంటి ప్రతి ఒక్కటి కూడాను దానికంత వెయ్యింతలు వస్తుంటుండాలి.
2: వాట్ ఎవర్ యు ఆఫర్ టు గాడ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యు 1000 ఫోల్డ్ లేటర్ ఇన్ ఫ్యూచర్.
1: కనుక ఇటు సత్యాన్ని గుర్తించుకున్నటువంటి అది ఆ గౌరీ.
2: దిస్ ట్రూత్ ఈస్ రియలైజ్డ్ బై గౌరీ.
1: కనుకనే బాలవ గదివే గౌరమ్మ, సాంబశివుడు ముసలివాడమ్మ.
2: యూఆర్ బాల, యూఆర్ సో యంగ్, బట్ సాంబశివ ఇస్ ఏజ్ ఓల్డ్.
1: తన నిండా జడిరావాడమ్మ, తాను కప్పింది పురుచర్మమ్మ.
2: హీ హాస్ గాట్ ఆల్ ద ఫోర్ లాక్స్ కవరింగ్ ది ఫేస్ అండ్ హీ హాస్ పుట్ ఆన్ హిమ్సెల్ఫ్.
1: పుట్టలోని పాములు చుట్టుకున్నాయమ్మా.
2: And he has covered himself by the snakes.
1: గుట్టు తెలియక నీవు ఎట్లా వరించితివి?
2: Out of foolishness, how could he love him?
1: ఎద్దు వాహనం ఎక్కుతాడు.
2: He has got the bull as the
1: chariot. చేపొద్దు తిరుగుతున్నవాడు.
2: And he goes on moving day and night.
1: ఒక ఇల్లు లేదు, వాకిలి లేదు.
2: He has no residence nor shelter.
1: పొరుకుల్లో పండుకుంటాడు.
2: He rests there, the burial ground, smashana.
1: అట్లాంటి వాడిని నీ వెంట పెండి చేసుకుంటున్నావు.
2: How is that you got married to him?
1: అని చెప్తే ఆమె నవ్వుతుంది.
2: And she started smiling.
1: అయ్యో, బాహ్య స్వరూపాన్ని చూసి వీరు భ్రమిస్తున్నారు.
2: And she was very much surprised because all others have been putting questions under delusion.
1: కానీ నా భర్త పిచ్చుమెత్తేటువంటి వాడు కాదు.
2: My husband certainly not a beggar.
1: సర్వులకును బిచ్చం పెట్టేటువంటి వాడు.
2: And in fact he will feed everybody. He doesn't beg anyone.
1: Kanuka appudu cheptadu Shivudu.
2: Shiva replies,
1: Parvati poi vee cheppinavanni kuda nu Ishwarudu cheptundi.
2: And all these things are reported to Ishwara by Parvati.
1: Appudu ayya meeru taraninda jellina vaadu kappinade purucharmamu meeru ee vidhamaina 20 yokka bichchametti 20 vaaru inti pattana kootiki iruvaledu.
2: You got all the hair of the forelocks on the head and you have covered yourself with the skin of a tiger, and you beg why? You can stay back. There is no dearth of food at home. And you have been for food, but yet still you beg.
1: అప్పుడు ఈశ్వరుడు జవాబిస్తున్నాడు.
2: ఈశ్వర రిప్లైస్ దిస్ వే,
1: పార్వతి
2: పార్వతి,
1: ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యాయి?
2: But what will happen after all by merely building a house?
1: ఎలుకలు మనకన్నా ముందే చేరు.
2: The rats will go into the house, will get into
1: the house. ఎలుకలు చాకరకుడు ఏకుడు ఒక పిల్లి.
2: And then you have to take care and you have to prevent the rats getting in, so you need a cat.
1: ఆ పిల్లిని చాకుటకు పాలు కావాలను.
2: And in order to take care of the cat, you need milk.
1: పాలు కావాలంటే ఒక ఆవును కొనాలి.
2: And to have milk, you need to buy a cow.
1: ఆ ఆవును కొనడానికి డబ్బులు కావాలి కదా.
2: And you need money to buy a cow.
1: నా దగ్గర డబ్బు లేదు.
2: I don't have money.
1: నేను డబ్బును వేస్ట్ చేయను.
2: I don't waste money.
1: కనుక ఇవంతా కూడా సంసారం అంటే తక్కువదేని అనుకుంటున్నావు నీవు.
2: And you think that running the whole thing is a small affair.
1: కాదు కాదు.
2: No.
1: మీరు దీన్ని ఏమాత్రము ఆశించిన లేదు.
2: Therefore, don't worry, don't give scope to any understanding.
1: If you like me, I am ready.
2: If you like, I am ready, said Shiva.
1: అంతేకాని ఈ మిగిలినటువంటివన్నీ కూడా కోరనక్కర్లేదు.
2: But you don't have to desire all the rest of the things.
1: అప్పుడే వీరరాజేంద్రుడు ప్రత్యక్షమయ్యాడు.
2: Then Ishwara manifested there.
1: ప్రత్యక్షమయ్యి గౌరి కంటే చాలా చిన్నవాడిగా కనపడ్డాడు.
2: He manifested in such a way that he looked younger than Gauri herself.
1: ఈడు జోడు సరిపోయింది.
2: First perfect fit to each other, made for each other.
1: అప్పుడు అందరూ జగత్ అంతా కూడాను ఆశ్చర్యపడ్డారు.
2: The whole world was surprised and happy.
1: ఇట్లా లోకంలో భ్రమించేటువంటిది ఒకటి, జరిగేటువంటిది మరొకటి.
2: In fact, that which deludes us is one thing, the reality is another.
1: కనుక ఎవరు కూడాను తెలియనటువంటి సత్యాన్ని గుర్తించుకోలేరు.
2: నో వన్ కెన్ అండర్స్టాండ్ ఇన్ డెప్త్ ద ఇన్నర్ రియాలిటీ.
1: కనుక అవుట్లుక్స్ మాత్రమే చూస్తుంటారు.
2: దే గో బై ది అవుట్లుక్స్ ఎక్స్టర్నల్.
1: అవుట్లుక్స్ అంతా కూడా కేవలం ఒక ప్యాకేజీ వంటిది.
2: ది అవుట్లుక్స్ ఈక్వల్ టు ఏ ప్యాకేజ్.
1: ఈ ప్యాకేజీని తీస్తే గాని పదార్థం కలగదు.
2: అన్లెస్ యూ ఓపెన్ అప్ రిమూవ్ ద ప్యాకేజ్ యూ కెనాట్ గెట్ హోల్డ్ ఆఫ్ ద మెటీరియల్.
1: కనుకనే దైవత్వం అనేటువంటిది మన ప్రకృతి అనేటువంటి దీంట్లో ఐదు భూతముల చేత చిక్కబడి ఉన్నది.
2: Likewise, the divinity is covered by the five elements of nature.
1: కామ క్రోధ లోభ మోహ మదనాశ్చర్యం.
2: Besides this, we also find the things like the desire, these things.
1: ఈ ప్యాకేజీని తీసేసి
2: you have to remove the whole package.
1: అక్కడ నీకు చక్కని ఆనందమైనటువంటి ఒక స్వరూపం కనిపిస్తుంది.
2: There you find the blissful form, the reality.
1: కనుక మనము ఈ ప్యాకేజీని పట్టుకుని మనం పోరాడకూడదు.
2: సో వీ షుడ్ నాట్ డిబేట్ గోయింగ్ బై ది ఎక్స్టర్నల్ ఫార్మ్.
1: ప్యాకేజ్ చూస్తే చాలా అందంగా ఉంటుంది.
2: ప్యాకేజ్ ఇస్ సో బ్యూటిఫుల్ టు లుక్ ఎట్.
1: కానీ లోపల ఏముందో ఏమో తెలియదు.
2: వాట్ ఈస్ ఇన్సైడ్ నో వన్ కెన్ సే.
1: మన భారతీయులందరూ కూడాను బయట నుంచి వచ్చేటువంటి వస్తువులకు ప్యాకేజీని చూస్తారు.
2: ఆల్ భారతీయస్ ఆర్ క్యారీడ్ అవే బై ది ఎక్స్టర్నల్ ప్యాకింగ్ ప్యాకేజ్.
1: కానీ లోపల తీస్తే బొగ్గు వంటిదిగా ఉంటుంది.
2: బట్ వెన్ వన్స్ యూ ఓపెన్ ఇట్ యూ ఫైండ్ వెరీ డార్క్ కోల్ స్టఫ్.
1: కానీ దివ్యత్వం నందు అట్లు కాదు.
2: బట్ ఇట్స్ నాట్ సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
1: బయట చూస్తే కేవలం భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి బుద్ధి, భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియములు కనిపిస్తూ ఉంటాయి.
2: ఫ్రమ్ ద అవుట్ సైడ్ యూ జస్ట్ థింక్ ఆఫ్ ది ఫిజికల్ ఫ్రేమ్ అండ్ ద సైకి, ది ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్.
1: దేహము పాంచభౌతికము.
2: Body is senses.
1: దేహము కూరక తప్పని ఎప్పుడు
2: ఇట్స్ బౌండ్ టు ఫాల్ సమ్వేర్ అదర్.
1: దేహి దయామయుండు.
2: ది ఇండ్వెలర్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేహికి చావు పుట్టుకల మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు.
2: దేర్ నథింగ్ ఎక్స్పెషల్ మార్క్స్ లైక్ ద బిగినింగ్ ఆర్ అన్ ఎండ్ ద లిబరేషన్ ఆర్ బౌండేజ్.
1: ఆ దేహియే దేవదేవుడు.
2: అండ్ ద ఇండ్వెలర్ హింసెల్ఫ్ వెరీలీ ఇస్ గాడ్.
1: ఆ దేవదేవుని యొక్క తత్వము ఈ విధంగా ప్యాక్ చేస్తున్నారు.
2: And this nature of God is explained in this way.
1: Kanuka manamu ee package ni maatrame chudchi tripti padakoodu.
2: Therefore we should not satisfy ourselves by looking at this package externally.
1: Daivatvamu manayandi maname daivatvamga unnamu.
2: Divinity is within us. In fact, you are God.
1: You are God.
2: You are God.
1: God is not everywhere.
2: Don't say the God is everywhere. You are God.
1: Everywhere is man.
2: Everywhere you find only the man, the external form.
1: Kani God anipadi yendu sarva jeevulu yendu kuda untundi.
2: God is within you. God is present within all of the being.
1: Divinity anipadi ekkada undi.
2: Where is divinity?
1: Iku motta motta nivu ee package ni tisesi.
2: First remove this package.
1: నీవు నిర్మలమైనటువంటి ఒక నిశ్చలమైనటువంటి ఒక నిస్వార్థ పరుడవి.
2: యు బి సెల్ఫ్లెస్, యు బి ప్యూర్.
1: నీ యొక్క యూనిటీ అనేటువంటిది ప్యూరిటీ రూపంలో ఉండాలి.
2: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూనిటీ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ప్యూరిటీ.
1: ప్యూరిటీ రూపంలోనే దైవత్వం ఉంటుండాలి.
2: అవుట్ ఆఫ్ దిస్ ప్యూరిటీ యు అటైన్ డివినిటీ.
1: ఈ యూనిటీ అంతా కూడాను వ్యర్థమైనటువంటిది.
2: ఆల్ దిస్ యూనిటీ యు సీ అరౌండ్ ఇస్ ఇన్
1: వెయిన్. ఈ యూనిటీని దూరం చేసినప్పుడే ప్యూరిటీ నీలో బయలుదేరుతుంది.
2: అండ్ దేర్ ఇస్ అ స్కోప్ ఫర్ ప్యూరిటీ అవుట్ ఆఫ్ దిస్ రియల్ యూనిటీ.
1: నీ యొక్క ప్యూరిటీని జీవించేవా మారుతుంది.
2: అండ్ ది వెరీ ప్యూరిటీ విత్ ఇన్ యూ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటు డివినిటీ.
1: కజిన్, యు ఆర్ నాట్ వన్ పర్సన్.
2: యు ఆర్ నాట్ వన్ పర్సన్.
1: ది వన్ యూ థింక్ యు ఆర్,
2: ద వన్ యూ థింక్ యు ఆర్.
1: ది వన్ అదర్స్ థింక్ యు ఆర్,
2: ద వన్ అదర్స్ థింక్ యు ఆర్.
1: ది వన్ యూ రియలీ ఆర్,
2: ద వన్ యూ రియలీ ఆర్.
1: నీవే ఆత్మతత్వము.
2: You are the embodiments of divine atma.
1: Atti atma tattvamai nee undi.
2: Being that atma, the supreme.
1: Nee dehamu manasu buddhi aneetvanti veetipaina aadharapadi.
2: If you just identify yourself with the body, the mind, the senses and intellect,
1: ivanni kudunu kuripoyetvanti ve raalipoyetvanti ve.
2: They're bound to fade out. They're bound to vanish from there.
1: Kavu deeni vishayamai repratiram purnapati chakkaga bodhisthanu.
2: Bhagavan will explain clearly all these aspects tomorrow.
1: Kanuka ippatike time ayipoyindi.
2: It's already time up.
1: Meeru manchiga divyamaina kriti namasmarana ishvara smarana cheyandi.
2: Bhagavan directs you to do namasmarana sankirtana. Sing the glory of God now.
1: Namah Shivaya.
2: Namah Shivaya.
1: ఐదు అక్షరముల యొక్క పదము.
2: ఫైవ్ లెటర్డ్ వన్.
1: ఐదు అక్షరముల పదమే.
2: దట్ వెరీ వన్ ఫైవ్ లెటర్స్.
1: ఐదు లోకములు ఎందుకు చుట్టూ ఉన్నాయి.
2: గోస్ అరౌండ్ ఆల్ ది ఫైవ్ లెవెల్స్ ఆఫ్ వరల్డ్.
1: ఈ ఐదు అక్షరముల యొక్క పదము చాలా మహత్తరమైనటువంటిది.
2: అండ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది ఫైవ్ లెటర్స్ ఇస్ బియాండ్ ఆల్ ఎస్టిమేట్.
1: పరిశుద్ధమైనటువంటిది.
2: అబ్సల్యూట్లీ ప్యూర్.
1: నిర్గుణం, నిరంజనం, సనాతనం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్తి నిర్మల.
2: It is ever effulgent, it is eternal, it is immortal, it is blemishless, it is permanent.
1: Itti tattvani neenu premulo pettukovali.
2: That nature and that spirit, you have contained it in your heart.
1: Brahma srishtikartani.
2: God is the creator.
1: Vishnu rakshanakartani.
2: That Vishnu sustainer.
1: Shivudu antimulani.
2: And we say that Shiva is the annihilator.
1: Ee kevalamu bahyamainatvanti okka lokamulo ఈ విధమైన అర్థం చెప్తూ వస్తున్నారు. శివుడు వేరు, విష్ణు వేరు.
2: ఎవర్ కన్సిడర్ దట్ ఈశ్వర అండ్ విష్ణు ఆర్ సెపరేట్.
1: ఈశ్వరుడు, విష్ణువు, బ్రహ్మ, ముగ్గురు కూడాను వేరు వేరు కాదు.
2: బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఆర్ నాట్ సెపరేట్, ఆర్ నాట్ డిఫరెంట్.
1: మూడు చేరి ఒక్కటే.
2: ఆల్ ది త్రీ ఆర్ వన్ ఇన్ ద సేమ్ ద ట్రినిటీ.
1: మీరు తాంబూలం వేసుకోవాలనుకుంటే మొట్టమొదట ఒక్క వేసుకుంటాం.
2: First you need to have the betel nut.
1: Betel nut వేసుకున్న తర్వాత betel leaves తీసుకుంటావు.
2: And then you also receive the betel leaves.
1: Betel nut leaves తీసుకున్న తర్వాత చున్నం వేసుకుంటావు.
2: And you apply some lime to the betel leaves.
1: ఈ మూడు చేరినప్పుడే రెడ్ కలర్ వస్తుండాలి.
2: All the three of the pan gives you the red color.
1: ఈ రెడ్ కలర్ ఎక్కడి నుంచి వచ్చింది?
2: From you got it?
1: ఒక బీటిల్ నట్ నుంచి వచ్చిందా?
2: Is it because of betel nut?
1: లేక బీటిల్ లీవ్ నుంచి వచ్చిందా?
2: Or betel leaf?
1: లేక చున్నం నుంచి వచ్చింది?
2: Or the lime?
1: కాదు. మూడు మూడు మూడు స్వరూపాలే.
2: All it have three different colors.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
2: The unity, the harmony of all the three gave something new, the red color.
1: కనుక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు చేరి ఒక్కటే.
2: Therefore, Brahma, Vishnu, Maheshwara are one and the same.
1: So, ee vidhanga meeru devatvani veru veruga bhavinchi,
2: you consider divinity, you are.
1: Manasunu chedagottukondi.
2: and thus spoil your mind.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వాన్ని తప్పక మీరు నిరూపిస్తారు.
2: భగవాన్ విల్ సర్టన్లీ ప్రూవ్ ద యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ అండ్ డెమోన్స్ట్రేట్.
1: ఈ ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి యొక్క ధనధాన్య కనుక వస్తు వాహనాలు అన్ని కూడా వ్యర్థమయ్యేటువంటివి.
2: All the worldly treasures, all the worldly properties, possessions, acquisitions are useless.
1: దేశం నుంచి భారతదేశానికి వస్తున్నాడు అలెగ్జాండర్.
2: Alexander started approaching India.
1: వస్తు గొప్ప సైన్యంతో వచ్చాడు.
2: And he was accompanied by a big battalion of army.
1: వచ్చి సింధు నది దగ్గరికి వచ్చాడు.
2: He was very close to that river Sindhu.
1: ఆ సింధు నది ఎక్కడ ఉంది? కాశ్మీర్ పక్కలోనే ఉంది.
2: That river Sindhu is very close to Kashmir.
1: దాన్ని దాటడానికి ప్రయత్నిస్తున్నాడు.
2: He was trying to cross that Sindhu river.
1: అప్పుడు తనకు హార్ట్ అటాక్ వచ్చింది.
2: Then he had heart attack.
1: అప్పుడు డాక్టర్స్ అంతా చూచారు.
2: All doctors examined him.
1: ఇది హార్ట్ అటాక్, సీరియస్ హార్ట్ అటాక్ వచ్చింది.
2: And the heart attack is so serious and severe.
1: ఇంకా బ్రతకడం వీలు కాదు అన్నారు.
2: There's no scope of survival.
1: సంతోషమే.
2: And he said, fine and happy.
1: నేను ఆనందంగా ఉన్నాను.
2: I'm quite happy, he said.
1: అయితే నేను మరణించిన తర్వాత నా చేతులను పైకెత్తి రెండు తెల్ల బట్టలు చుట్టి నన్ను నా గ్రామంలో ప్రొసెషన్ లో తీసుకెళ్లాము.
2: అండ్ హి సెడ్ హిస్ బాడీ ఆఫ్టర్ దట్ బి కెప్ట్ ఇన్ ఎ కాఫిన్ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ స్ట్రెచ్డ్ ఓపెన్ అవుట్ సైడ్.
1: అప్పుడు ప్రజలందరూ వచ్చి ఎందుకు తీసి పెట్టారు మహారాజును
2: అన్నారు. అండ్ ద పీపుల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ వై ది టూ హ్యాండ్స్ ఆర్ కెప్ట్ అవుట్ సైడ్ ద కాఫిన్.
1: అమ్మా అలెగ్జాండర్ తాను గొప్పవాడు.
2: Alexander the great, the mighty man.
1: వేలాది మంది సైన్యం ఉంటున్నది.
2: And he has got large battalion of army.
1: కావలసినంత సిపాయిలు ఉంటున్నారు.
2: And he has many soldiers too.
1: కావలసినంత బంధువులు ఉంటున్నారు.
2: And he has got so many relations.
1: కానీ ఇంతమందిని వదిలి తాను పోయేసప్పుడు పొట్టి చేతితో పోయాడు.
2: All the property, with all the army, with all the friends and relatives, he was leaving all alone.
1: ఏం తీసుకుని పోయాడు?
2: What is that he is taking with him?
1: నిజ సత్యప్రవుడి తెరని నేరిన హరిశ్చంద్రుడి ధరబాసి చనగలేదా?
2: హరిశ్చంద్ర హూ రూల్ దిస్ ఎంపైర్ అడ్హీరింగ్ టు ది ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ హాస్ హి నాట్ లెఫ్ట్ దిస్
1: ఎల్ల లోకములేలు ఎలకు సోయే నల్లరాజు తన వెంట భూమిని కొనుక్కున్న
2: కింగ్ నల హూ ఓన్ ద హోల్ ఆఫ్ ది వరల్డ్ కుడ్ హి టేక్ ఎనీ ల్యాండ్ విత్ హిమ్ అట్ ది ఎండ్.
1: జనది సేతువు కట్టే అల్లనాటి శ్రీరాముడు ఇప్పుడు విరిగిపోయి ఉన్నవాడా?
2: ఈ రామచంద్ర who constructed that bridge across the ocean, do you find him today?
1: Endarendra rajulu yeginaru,
2: many kings left,
1: okkarunu povari chanamunu konchamaina cheyi pattukoni.
2: Could anybody collect, take with them even a fistful thing?
1: Oka naya paisa kuda tisukoni povadani
2: they could not carry with them even single naya paisa.
1: Inta mattini kuda tisukoni povali,
2: not even the dust.
1: Kattagalapadiki idi e bhagavantudu ichinatvanti yokka సరి అయినటువంటి యొక్క మీనింగ్.
2: అండ్ దిస్ ఇస్ ద ట్రూ మీనింగ్ వెన్ గాడ్ సెడ్ దిస్ వర్డ్.
1: మానవుడు నేను ఎంతో గొప్పవాడిని, నేను కోటీశ్వరుని, నేను గొప్పవాడిని అని చెప్పుకుంటారు.
2: పీపుల్ గో ఆన్ డిక్లేరింగ్ దట్ దే ఆర్ రియల్లీ గ్రేట్, దే ఆర్ అఫ్లూయెంట్, దే ఆర్ రిచ్.
1: మొన్న హైదరాబాద్ లోపల
2: గదర్డే ఇన్ హైదరాబాద్
1: ఒక ఎకర భూమి,
2: వన్ ఎకర్ ఆఫ్ ల్యాండ్
1: 40 crore
2: వర్త్ అబౌట్ 40 crore
1: 40 crore ఇచ్చి ఒక ఎకర భూమిని కొన్నారు.
2: A person purchased that one acre of land at the cost of 40 crore.
1: ఆయన పోయాడు, రిజిస్ట్రేషన్ చేశాడు.
2: He went to the registration office, got it registered.
1: ఇంటికి వస్తూ ఉండగానే తిరిగి ప్రాణం పోయింది.
2: While returning home, he died.
1: ఏమి ఎంత కోటి తీసుకొని తిరిగి తన కూటికి కూడా నోచుకోలేదు.
2: What happened to all the crores? He could not have even food to eat.
1: కనుక ధనం మనకు ప్రధానం కాదు.
2: Not the money that is important.
1: కనుక మనకు గుణమే ప్రధానము.
2: ద క్యారెక్టర్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: దైవం యొక్క బలమే ప్రధానము.
2: ఇట్ ఈస్ ద డివైన్ స్ట్రెంగ్త్ అండ్ డివైన్ సపోర్ట్ దట్ ఇస్ ఇంపార్టెంట్.
1: ఆ దైవ భావమును అర్థం చేసుకుంటే సర్వము మనకు లభిస్తుంది.
2: దెన్ వన్స్ యూ అండర్స్టాండ్ ద గాడ్ అండ్ హిస్ లవ్ అండ్ కంపాషన్ ఎవ్రీథింగ్ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మీరందరూ కూడాను ధనం కూడా కావాలి, తినడానికి ఉండాలి.
2: కోర్స్ ద మనీ ఇస్ నెసెసరీ ఇన్ దిస్ వరల్డ్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
1: కానీ టూ మచ్ మనీ మనకు చాలా చెడ్డది.
2: టూ మచ్ మనీ ఈజ్ వెరీ బ్యాడ్.
1: అది ప్రాణం తీస్తుంది.
2: ఇట్ మే ఈవెన్ కిల్ యువర్ దేన్.
1: కనుక మనము ఎంత మనీ మన కుటుంబానికి ఫ్యామిలీకి తగినంత మనీ ఉండాలి.
2: do require money to the extent to maintain our family. Also extend support and help to society.
1: ఈ సమాజం మనతో పాటు జీవిస్తూ ఉండాలి.
2: In fact, the society is there beside us.
1: సమాజమే లేకపోతే మనం లేము.
2: Without society, you do not exist.
1: సమాజానికి కూడా మనం సహాయం చేయాలి.
2: Therefore, we should help serve the society.
1: నీవు సెల్ఫ్ పైన సమాజం హెల్ప్.
2: Therefore, first self, then help, says Bhagavan.
1: కనుకని సెల్ఫ్ హెల్ప్ రెండు ఉంటేనే మానవత్వం జీవిస్తుంది.
2: The human life runs well with these two, self and help.
1: Selfish ga undagudu.
2: But you should never be selfish.
1: Fish is better than selfish. A fish kaakunda manamu help ga undali.
2: Don't be fish, but be in the self.
1: Ee vidhanga untundi jeevithanni aanandanga gadupthu povali.
2: Like this you can spend your life full of joy.
1: నేను ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాను.
2: భగవాన్ ఇస్ ఆల్వేస్ కంటిన్యూస్లీ కాన్స్టెంట్లీ బ్లిస్ఫుల్.
1: నాకు దుఃఖం అంటే ఏమిటో, కష్టమంటే ఏమిటో, బాధ అంటే ఏమిటో నాకేమీ తెలియదు.
2: భగవాన్ డస్ నాట్ నో వాట్ వరీ ఈజ్, వాట్ బాదరేషన్ ఈజ్, వాట్ ద ట్రబుల్ ఈజ్. హి హస్ నో ఐడియా ఆఫ్ వాట్స్ ఎవర్ వాట్ మిజరీ.
1: నన్ను ప్రెసిడెంట్ వచ్చి, ఇండియా ప్రెసిడెంట్, మీరు ఏం కోరుతుంటారు స్వామి అన్నాడు.
2: ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆస్క్ స్వామి క్వశ్చన్, స్వామి వాట్ ఈస్ దట్ యు వాంట్.
1: నేను కోరేది ఒక్కటేను అన్నాడు.
2: స్వామి సేస్ ఐ వాంట్ ఓన్లీ వన్ థింగ్,
1: నేను నేనుగా ఉండాలి.
2: ఐ షుడ్ బి ఐ, దట్స్ ఆల్, సెడ్ భగవాన్.
1: అందరినీ ఆనంద పెట్టాలి.
2: భగవాన్ సెడ్ ఐ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
1: అందరూ హ్యాపీగా ఉండేప్పుడే నేను హ్యాపీ.
2: అండ్ ఆల్ ఆర్ హ్యాపీ, భగవాన్ ఈస్ హ్యాపీ.
1: ఇంతకంటే కావాల్సింది ఏం ఉండాలి?
2: వాట్ ఎల్స్, వాట్ మోర్ యు నీడ్?
1: పీస్ వద్దా మీకు అన్నారు.
2: యా స్వామి, డోంట్ యూ వాంట్ పీస్?
1: పీస్ పీస్ ఎక్కడుంది? మన లోపల ఉంది గాని బయట అంతా పీసెస్.
2: భగవాన్ సెడ్ వేర్ ఇస్ దిస్? ద పీస్ ఇస్ విత్ ఇన్ యూ, అవుట్ సైడ్ యూ ఫైండ్ పీసెస్.
1: ఆ పీసెస్ నాకు అక్కర్లేదు.
2: ఐ డోంట్ వాంట్ సచ్ పీసెస్.
1: నా పీస్ నాకు.
2: ఐ పీస్ ఇస్ విత్ ఇన్ మీ.
1: కనుక మన పీస్ ని మనం కోరుకోవాలి.
2: దేర్ఫోర్ వి షుడ్ be in quest of the peace within.
1: ఈ విధంగా మనం జీవితాన్ని గడపడం చాలా ధన్యమవుతుంది.
2: And it is only working for one's own emancipation if we spend life.
1: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని గ్రంథములు చదివినా, ఎంత పిహెచ్డీ తీసుకున్నా, అందరు కట్టకడబడికి అన్ని వదిలిపెట్టిపోయేవారే.
2: You may get very high degrees. You may have scholarship and knowledge. You have to give them up when the end approaches.
1: కనుక ఎవరు కూడా ఏమి తీసుకుని పోలేదు.
2: నో వన్ హ్యాస్ టేకెన్ విత్ ఎనీవన్ ఎనీథింగ్ ఫ్రమ్ దిస్.
1: అందరు పీస్ఫుల్ గా ఉండాలి.
2: యు ఆల్ రిమైన్ పీస్ఫుల్.
1: అప్పుడే మనకు శాంతి.
2: దెన్ ఓన్లీ యుల్ ఎంజాయ్ ది ట్రూ పీస్.
1: ఈ పీస్ మీరు కోరండి.
2: డిజైర్ ఫర్ పీస్,
1: ఇది నా యొక్క కోరిక.
2: దట్ యు షుడ్ ఆల్ డిజైర్ ప్రే ఫర్ పీస్, దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ భగవాన్.
1: ఇందులోనే కావలసినంత చేరి ఉన్నది.
2: In fact, in peace, everything else is contained.
1: ధనధాన్యములు కలిగినప్పటికీ ధర్మగుణం లేకపోతే ప్రయోజనమేమిటి?
2: You may have all the wealth, grain, if you don't sacrifice, what for all the possession?
1: కనుక రేపటి దినము మనం తిరిగి మాట్లాడదాం.
2: Bhagavan will speak to us again tomorrow.
1: ఈ పిల్లవాడు నాడు ఇంతసేపు మాట్లాడినట్టు వీడి కుటుంబం చాలా గొప్పది.
2: వెరీ గుడ్ ఫ్యామిలీ.
1: మార్గబంధు వీడి తాత,
2: గ్రాండ్ ఫాదర్,
1: ఫాదర్
2: ఫాదర్ ఫాదర్ ఇస్ ఎ బ్యాంక్ మేనేజర్.
1: అతను మా కాలేజీకి వచ్చాడు.
2: కేమ్ టు అవర్ కాలేజ్.
1: ఢిల్లీ కాలేజీ వదిలి
2: లెఫ్ట్ కాలేజ్ దేర్ ఇన్ ఢిల్లీ.
1: మా కాలేజీకి వచ్చి చేరి
2: అండ్ హిస్ గాట్ అడ్మిటెడ్ టు అవర్ కాలేజ్.
1: 3 సంవత్సరాలు అయిపోయింది.
2: హి స్పెండ్ 3 ఇయర్స్ హియర్.
1: అప్పటి నుంచి కూడాను పిహెచ్డి పిహెచ్డి పిహెచ్డి స్వామి చెప్పిన బాటలంతా కూడా పిహెచ్డిగా చేస్తున్నాను.
2: అండ్ హి హస్ బీన్ వర్కింగ్ ఫర్ హిస్ డాక్టోరల్ డిగ్రీ అలాంగ్ ది లైన్స్ ఆఫ్ సాయి టీచింగ్.
1: ఎవరితోనా చేరడు.
2: డజంట్ జాయిన్ ఎనీబడి.
1: ఒంటరిగా కూర్చుంటాడు.
2: ఆల్ అలోన్ బై హిమ్సెల్ఫ్.
1: స్వామి యొక్క ఆర్డర్స్ నిర్వహిస్తుంటాడు.
2: ఒబేస్ ది కమాండ్ ఆఫ్ స్వామి.
1: అప్పటి నుంచి కూడాను మంచి ఉపన్యాసాలు ఇస్తున్నాడు.
2: దెన్ హి స్టార్ట్స్ గివింగ్ వెరీ గుడ్ టాక్స్.
1: శంకరుల వారి చరిత్రలన్నీ కూడా చదువుతున్నాడు.
2: He's going through all the texts composed by Adishankara.
1: Adishankara vishayamanta kudanu archetilo pettukunnattuntadu.
2: And he has got all the composition of Adishankara right now with him.
1: Kaluka itti boys ma daggara entha mando untunnaru.
2: There are lots and lots of boys of this type in our institutions.
1: Ee pillavadu aa pillavadu pillandaru kudanu chaala goppa pillavadu.
2: All the boys around. They are knowledgeable people.
1: ఈనాడు రెండవ తొలి మాట్లాడాడు ఓ పిల్లవాడు.
2: Another boy here.
1: వీడు కూడా మా స్టూడెంట్.
2: Was also our student.
1: అందరు కూడా ఎంత గొప్పవారు. వేదనారాయణ ఉన్నాడు.
2: వేదనారాయణ.
1: వారికి పేరే వేదనారాయణ.
2: His name is వేదనారాయణ.
1: ఆ వేదము లోపల చాలా ఆరితేరినట్టు.
2: He is an expert in Vedic literature.
1: Last year. President పిలిపించి.
2: President invited him.
1: అవార్డు ఇచ్చాడు.
2: Gave him award, national honor, best teacher's award.
1: Ni award iskoni ekkada pothavu annadu.
2: And president asked him, with this award where do you go?
1: I am going to Puttaparthi. Puttaparthi settle ayipoyanu.
2: I have settled there in Puttaparthi.
1: Nenu ekkada povu.
2: I don't go anywhere.
1: Appudu ayana cheppadu, chaala manchi pillavadu, nuvvu akkade undu nayana.
2: You are very good boy, settle there only, remain there.
1: President ki swami ante chaala bhakti.
2: President of India is an ardent devotee of our most beloved Bhagavan.
1: Atana Mahamudan.
2: He is a Mahamudan.
1: Ainappatikini,
2: but still
1: swami ante chaala shastanga padipoyi namaskaram chestu.
2: And President of India, being a Mahamudan, prostrates in front of Bhagavan.
1: కనుక ఇలాంటి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి ఎన్నో విధములుగా కూడాను మా పిల్లలను వర్ణిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడాను 500 మంది పిల్లలు పుట్టుంటారు. అందరు కూడాను పేపర్ లో వచ్చిందంటే ఎవరు చూడను. ప్రతి ఒక్కరు కూడాను జెలసి వీళ్ళకందరికీ ఫస్ట్ క్లాస్ ప్రతి ఫస్ట్ క్లాస్ కూడాను సత్యసాయి కాలేజీ.
2: In fact, though it is not publicized, though it is not notified, all students secure first classes only.
1: Monna medical intopala chaala first class vachesaru.
2: The recently held medical entrance test, many secured first class.
1: Engineering college lo first class vachadu.
2: They stood first in engineering entrance.
1: Ekkada ma chinna palle.
2: And this is a small hamlet village.
1: Adike.
2: That Alike is a small village.
1: Alikeyo chaliyachinte pillavaalu.
2: Alike is a very small village.
1: Vaallu iddaru iddey first class.
2: And in fact there are two toppers, first class students.
1: Vaallidderiki kudanu scholarship icchanu.
2: Bhagavan gave them scholarships.
1: Vaallidderiki kudanu America ku pampala.
2: And they are to be sent to America.
1: ఆ బాధ్యత నేను తీసుకున్నాను.
2: భగవాన్ హస్ యాక్సెప్టెడ్ దట్ రెస్పాన్సిబిలిటీ.
1: మీరు ఇక్కడే కాదు అమెరికాలో కూడా మీరు ఫస్ట్ క్లాస్ రావాలి.
2: భగవాన్ సెడ్ దట్ దే షుడ్ సెక్యూర్ ఫస్ట్ క్లాస్ ఈవెన్ ఇన్ అమెరికా.
1: చెప్పి అక్కడ పంపించాను.
2: భగవాన్ హస్ సెంట్ దెం.
1: కనుక ఈ విధంగా మా పిల్లలు బంగారు వంటి పిల్లలు.
2: హియర్ ఆర్ స్టూడెంట్స్, హియర్ ఆర్ ప్యూర్ గోల్డ్.
1: నాకు ఇను గోల్డ్
2: ప్యూర్ గోల్డ్ అని చెప్పారు.
1: ప్యూర్ గోల్డ్ ఏది చెప్పినా కూడాను ఎటువంటి పని చెప్పినా దానికి సిద్ధం అవుతుంటారు. వీళ్ళు ప్రతి సంవత్సరం కూడాను ఒక నెల పల్లెలంతా తిరుగుతారు.
2: ఈచ్ ఇయర్ దే గో రౌండ్ ది విలేజెస్ ఫర్ వన్ ఫుల్ మంత్.
1: 10 మూటలు బియ్యం తీసుకుని పోయి వండి రసం వేసుకుని సాంబార్ వేసుకుని కలిపి వారందరికీ ఉసిరి వారందరికీ పెడుతుంటారు.
2: దే కుక్ ఫుడ్. They make sambar, curry and all other things and serve all villages and poor people.
1: Intilo enta mandi unte anta mandi kuda pettuntaru.
2: They serve food to all the residents everywhere, all over the village.
1: Adi chuchi pallala varikandari kudanu chaala ayyo maa swami pampicharamma mimmanu ani ento aanandistuntaru.
2: The villagers are very happy watching these boys serving them. Oh, swami sent you here, and they enjoy their presence.
1: మాకు ప్రసాదం వచ్చిందని ఆనాడు ఇల్లంతా ఊడ్చుకొని స్నానాలు చేసి ప్రసాదం అంతా మొక్కుకొని చాలా భుజిస్తారు.
2: They decorate the whole house, they pray and they will be waiting to receive prasadam.
1: ఇప్పుడు తిరిగిపోయాయి, మరి అంతా తిరిగి పన్నెండుకి పంపించాలా?
2: అండ్ లేటర్ దిస్ ప్రాజెక్ట్ బాయ్స్ విజిటింగ్ ఆల్ ది విలేజెస్ టు డిస్ట్రిబ్యూట్ ద ప్రసాదం విల్ బి అండర్టేకెన్.
1: మా పిల్లలు కేవలం ఒక చదువునందు మాత్రమే కాదు,
2: our students have not restricted to studies only,
1: సాంగ్స్ నందు కూడాను,
2: in music their first,
1: dance,
2: dance,
1: అన్ని విధాలుగా కూడాను మా పిల్లలు స్టడీగా ఉంటారు.
2: ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ నెంబర్ వన్ టాపర్స్.
1: మేము చెప్పుకోకూడదు,
2: వి డోంట్ సే జస్ట్ టు ఇన్ఫార్మ్ యూ లెట్ యూ నో.
1: కనుక పిల్లలు చేయని పని ఒక్కటి లేదు.
2: దేర్ ఇస్ నథింగ్ దట్ అవర్ బాయ్స్ కెనాట్ డూ.
1: ఇన్ని పల్లెలు పట్టణాలు తిరుగుతూ ఉంటారు, కానీ క్యారెక్టర్ విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు.
2: దే గో టు డిఫరెంట్ ప్లేసెస్ but they are very careful in maintaining the character.
1: Chala jagrata,
2: they are highly careful.
1: Character is like agni vantidi,
2: character is like a fire,
1: dan chuchu chala duranga unt,
2: and you should be very careful, watchful.
1: Ada pillalu kani maga pillalu kani,
2: either boys or girls,
1: anantapuramlo ada pillalu unnaru.
2: The girls, they are in Anantapur campus,
1: akkada 700 mandi unnaru.
2: There are 800 students.
1: ఇక్కడ చాలా ఫస్ట్ క్లాస్ వస్తుంటారు.
2: ఆల్ ఆఫ్ దెం సెక్యూర్ ఫస్ట్ క్లాస్.
1: ఆ పిల్లలు ఆడపిల్లలు అయినప్పుడు
2: గర్ల్స్
1: సేవ చేయడానికి పల్లెలు పోతే
2: డిఫరెంట్ విలేజెస్
1: పాత ఇండ్ అన్ని పెరికి వేసి కొత్త ఇండ్లు కట్టించేసి వస్తారు.
2: దే రిమూవ్ ఆల్ ది ఎగ్జిస్టింగ్ ఓల్డ్ స్పాయిల్ హౌస్, దే కన్స్ట్రక్ట్ న్యూ హౌసెస్ ఫర్ దెం.
1: ఆడపిల్లలే,
2: గర్ల్స్ డూ దాట్.
1: రాతి కట్టడాలు కట్టి
2: అండ్ దే బిల్డ్ హౌసెస్ ఫర్ దోస్ విలేజెస్.
1: చోని ఇండ్లు,
2: the houses are built of stone,
1: and manchi kappu vesi
2: a good roof is raised.
1: Mee ippudu poi adinappudigini ee illu emaina kaartunnaya adite den swami maa pillalu enta baddhanga chesaru, engineers kuda cheyaledu ee pani maa pillalu chesaru.
2: Anyone goes to them and questions this way, how about the roof, is there any leakage, they say no swami, the children have built it in excellent way, no leaks, nothing.
1: అట్లే మా మగ పిల్లలు కూడా అంతే.
2: బాయ్స్ ఆర్ ఆల్సో లైక్ దట్.
1: అనంతపురము,
2: అనంతపురం,
1: బెంగళూరు,
2: బెంగళూరు,
1: పుట్టపర్తి,
2: పుట్టపర్తి,
1: ఈ ముగ్గురు నుంచి కూడాను వెళ్తారు పల్లెలకు.
2: అండ్ స్టూడెంట్స్ బిలాంగింగ్ టు ఆల్ ది త్రీ క్యాంపసెస్,
1: త్రీ క్యాంపస్ కు పోయి అక్కడ బ్రిడ్జిలో ఇంకేమైనా పడిపోయి ఉంటే వాటంతా కట్టడము పెట్టడము ఆ గ్రామస్తులకు తగిన సహాయం చేస్తుంటారు.
2: They seek the help of the local village and reconstruct it.
1: Karuka pillalante kevalam chadukovadaniki matrame potunnarani matram kaadu.
2: Therefore the students don't come here merely for learning.
1: Learning kosam matra raavadandi.
2: Don't come here merely for learning.
1: Ee time chikkinappudu learn chesko.
2: When you have time, yes, you learn.
1: Kaani meeru cheyavalsindi seva.
2: What you should do is service, serve others.
1: భగవంతుడు ఇచ్చింది మీకు ఎందుకోసం?
2: వై గాడ్ హస్ గివెన్ యూ దిస్.
1: అందరూ మమై వాంసో జీవలోకే జీవభూత సునాతన.
2: యు ఆర్ ది స్పార్క్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎటర్నల్.
1: మీరందరూ సర్వీస్ చేయాలి.
2: సర్వ్ ఎవ్రీబడి, బి ఇన్ సర్వీస్.
1: సర్వీస్ ఇస్ గాడ్,
2: సర్వీస్ ఇస్ గాడ్.
1: సర్వ్ ఆల్,
2: సర్వ్ ఆల్.
1: ఈ విధంగా బోధించటం చేతనే వారందరూ చక్కని మా పేరును తెచ్చుకుంటున్నారు.
2: బికాజ్ దే లీడ్ లైఫ్ దిస్ వే, they have a very good name in society.
1: ఇక్కడ పోయినప్పటికీ మా సత్యసాయి పిల్లలంటి తెల్ల వస్త్రం వేసుకున్న చూస్తే చాలా వీళ్ళంత సత్యసాయి పిల్లలు.
2: Wherever our students go, watching their white dress, they will identify them as students of our institution.
1: వాళ్ళ కేవలం డ్రెస్ కూడాను వైట్, లోపల కూడాను వైట్.
2: Not only the dress that is white, they are white and bright within also.
1: హృదయం కూడా పవిత్రమైనటువంటివి.
2: Their heart is sacred and pure.
1: అటువంటి దీన్ని పోతుంటారు.
2: That is the position, the standard of our students.
1: కనుక మీరు చూస్తూనే ఉన్నారు దిన్నము పిల్లలు నన్ను ఏ విధంగా పట్టుకుని వస్తున్నారు, ఏ విధంగా తీసుకుని పోతున్నారు.
2: You must have been watching every day how students follow Bhagavan, standing in either way, helping him, supporting him.
1: ఈ అబ్బాయి MBA.
2: This boy on that side is an MBA graduate.
1: This boy also MBA.
2: The other boy is also an MBA student.
1: MBBS. Nenu idaniki chestunnam.
2: There's another boy who is doing his bits in MBBS.
1: ఆదికేశవుడు. వైదేహి అని మెడికల్ కాలేజ్ పెట్టాము.
2: వైదేహి మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ బై ఆదికేశవుడు.
1: ఆదికేశవుడు దీంట్లో అందరినీ చేస్తున్నారు.
2: ఆదికేశవుడు ఇస్ అడ్మిటింగ్ ఆల్ సచ్.
1: ఆయన కూడా అందరికి సీట్ ఇస్తున్నాడు.
2: అండ్ ఈస్ ప్రొవైడింగ్ సీట్స్ టు ఆల్ అవుట్.
1: బయట మెడికల్ కాలేజ్ సీట్ కావాలంటే 50 లక్షలు ఇవ్వాలి.
2: అవుట్ సైడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఎ మెడికల్ సీట్ యూ నీడ్ టు పే క్యాపిటేషన్ ఫీ విత్ 250 లక్షల ఆఫ్ రూపీస్.
1: ఆ 50 లక్షలే కాకుండా మంత్లీ 3,000
2: అబవ్ ఆల్ యూ నీడ్ టు స్పెండ్ 3,000 ఎవ్రీ మంత్.
1: కానీ మాకు దగ్గర 50 నయా పైసాస్ కూడా తీసుకోలేదు.
2: బట్ ఆదికేశవుడు హ్యాస్ నాట్ కలెక్టెడ్ ఈవెన్ 50 నయా పైసా ఫ్రమ్ అవర్ స్టూడెంట్స్.
1: మా పిల్లలందరూ చేర్చారు.
2: దే వర్ ఆల్ గివెన్ ఫ్రీ అడ్మిషన్.
1: తాను చాలా త్యాగి.
2: అండ్ ఇస్ వన్ ఆఫ్ సాక్రిఫైస్.
1: అతను మన హాస్పిటల్ పక్కనే ఉంటుండాలి.
2: అండ్ హీ స్టేస్ దేర్ జస్ట్ క్లోజ్ టు అవర్ హాస్పిటల్ దేర్
1: సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలి.
2: హీస్ వెరీ క్లోజ్ టు సత్య సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
1: ఈ ఒక్క బెంగళూరులోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ 3 కట్టాము.
2: దేర్ ఆర్ 3 సెట్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ బెంగళూరు.
1: ఒక్కొక్క హాస్పిటల్ 5 crores 6 crores.
2: ఈచ్ హాస్పిటల్ కాస్ట్ అబౌట్ 5 crores అండ్ 6 crores.
1: కావలసిన మెటీరియల్స్ ఉన్నాయి.
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యూ గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి ఎక్కడ పోయినా కానీ వారికి ఇంత డబ్బు కట్టాలి.
2: హావ్ హార్ట్ ట్రీట్మెంట్ యూ నీడ్ టు పే హెవీలీ.
1: అందరూ మన హాస్పిటల్కి వస్తుంటారు.
2: ఆల్ పీపుల్ కమ్ టు అవర్ హాస్పిటల్.
1: నేను 3 ప్రమాణాలు చేశాను.
2: భగవాన్ హాస్ టేకెన్ 3 వౌస్.
1: 3 ఏమిటి? కడుపుకు తగిన అన్నము.
2: దట్ ఫుడ్ ఈజ్ ఎసెన్షియల్ ఫస్ట్.
1: దేహంలో తగినటువంటి వస్త్రము.
2: అండ్ ద క్లోథింగ్.
1: కానీ ప్రపంచానికి తగినటువంటి ఒక నీరు.
2: అండ్ ద వాటర్
1: సొంతమన్నాయి.
2: లాట్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఆల్ ద మెటీరియల్ దే నీడ్.
1: హార్ట్ కు పోతే అక్కడ అన్ని వారే చూసుకుంటారు.
2: యూ గో టు ది కార్డియాలజీ వింగ్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: హార్ట్ కు పోయినటువంటి వారికి

0: నీరు.
1: అండ్ ద వాటర్ దట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ద హోల్ వరల్డ్.
0: కనుక అన్ని కొండలకు కూడా పైప్స్ ఎక్కించాను.
1: భగవాన్ మేడ్ అరేంజ్మెంట్స్ టు us see that water is supplied by laying pipelines.
0: ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఎంత కూడా కిందనే ఉంటున్నాయి, నీరు కావలసినంత పారుతున్నాయి.
1: In fact, there's plenty of water in districts like East Godavari and West Godavari underneath.
0: కానీ కింది దిగేకి వీలు లేదు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు రీచ్ వాటర్.
0: ఇంత కాలమైనప్పటికీ వారు ఒక డ్రాప్ కూడా నీరు తాగలేదు.
1: సో మెనీ ఇయర్స్ పాస్ బట్ దే కుడ్ నాట్ హావ్ ఈవెన్ ఎ డ్రాప్ ఆఫ్ వాటర్.
0: 80 కోట్లు.
1: భగవాన్ స్పెండ్ 80 crores.
0: అంతటికి పైపులు వేపించారు.
1: ఆల్ పైప్స్ ఆర్ లేడ్ అవుట్.
0: మీరు ఇంకా ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు తెలీదు.
1: If you are here, you do not know what is happening.
0: నిన్న లేదు, మొన్న దినము పేపర్ లో వేశారు.
1: అదర్ డే ది న్యూస్ పేపర్ బ్రాట్ అవుట్ దిస్ ఐటమ్.
0: మన పుండి నుంచి మేము మెడ్రాస్ కు నీరు వేస్తాం.
1: అండ్ వాటర్ ఇస్ సప్లైడ్ ఫ్రమ్ పుండి టు మెడ్రాస్.
0: మెడ్రాస్ పట్టణం అందరికీ కూడా ఇచ్చాము.
1: ఆల్ సిటిజన్స్ ఆఫ్ మెడ్రాస్ డ్రింకింగ్ వాటర్ సప్లై టుడే.
0: బీదరే సాధనే భేదం లేదు.
1: దేర్ ఇస్ నో డిస్టింక్షన్ పూర్ ఇన్ ద రిచ్ వాట్స్ ఎవర్.
0: అది మేము చెప్పుకోవటం కాదు.
1: అంతా
0: ఇచ్చిన తర్వాత ఒక 50 బస్సులు వచ్చినాయి మా పుట్టుబట్టికి.
1: When the project is completed, 50 buses reached ప్రశాంతంగా.
0: స్వామి మీకు ఎట్ట మేము కృతజ్ఞత చెప్పాలి.
1: ఆల్ ద డివోట్స్, ఆల్ ద ఇన్హాబిటెంట్స్ కేమ్ ఓవర్ హియర్. స్వామి, హౌ ఆర్ వి టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాటిట్యూడ్.
0: నాకు గ్రాటిట్యూడ్ వద్దు.
1: భగవాన్ సార్, ఐ డోంట్ వాంట్.
0: నా వారికి నేను ఇచ్చుకున్నాను.
1: యు ఆర్ మైన్ ఆఫ్టర్ ఆల్, ఐ హావ్ డన్ టు మై ఓన్ పీపుల్.
0: కనుక మీకు ఏం కావాలి కావాలి.
1: They said, what do you want?
0: మాకు డ్రింకింగ్ వాటర్ లేదు అన్నారు.
1: స్వామి, వీ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: చుట్టూ సముద్రం ఉంది, త్రాగడానికి నీరు లేదు.
1: బట్ యూ డోంట్ హ్యావ్ డ్రింకింగ్ వాటర్.
0: ఇప్పుడు కృష్ణా నది నీరు తీసుకుని పోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ అంతా కూడా ఇచ్చేసాను.
1: నౌ ది కృష్ణా వాటర్ ఇస్ టేకెన్ ఆల్ ది వే అండ్ డ్రింకింగ్ వాటర్ సప్లై టు మెడ్రాస్.
0: నిన్నటి దినమే,
1: ఓన్లీ యెస్టర్డే,
0: మంచి టైం కు
1: అట్ ఎగ్జాక్ట్ టైం
0: మెడ్రాస్ చేరినాయి నీరు.
1: The water reached in Madras.
0: రేపు మనం పూర్ణాహుతి దినం.
1: ఆన్ ది పూర్ణాహుతి డే
0: అక్కడ పోయి మినిస్టర్ ఓపెన్ చేస్తున్నాడు.
1: మినిస్టర్ ఇస్ గోయింగ్ టు ఇనాగరేట్ ద డ్రింకింగ్ వాటర్ సప్లై ప్లాంట్.
0: మేము తీయని నీరు తాగి మీకు జన్యో జన్మములైంది.
1: లాంగ్ టైమ్ బ్యాక్ వీ హ్యాడ్ ప్యూర్ డ్రింకింగ్ వాటర్.
0: కానీ ఈనాడు మేము ప్యూర్ వాటర్ తాగుతున్నాము.
1: టుడే వీఆర్ డ్రింకింగ్ ప్యూర్ వాటర్. దేసే
0: కనుక మాకు చాలా ఆనందమే స్వామి.
1: వెరీ హ్యాపీ స్వామి. దేశే
0: ఈ విధంగా అన్ని దేశములకు, అన్ని గ్రామములకు, అన్ని పల్లెలకు మేము సేవ చేస్తున్నాము.
1: వీఆర్ సర్వింగ్ ఆల్ విలేజెస్, ఆల్ టౌన్స్, ఆల్ సిటీస్, ఎవ్రీవేర్, ఆల్ ఓవర్.
0: సర్వ్ ఆల్ అందరికీ మీరు సర్వ్ చేయాలి.
1: సర్వ్ ఆల్
0: మా పిల్లలకి అందరికీ చెప్పడం అదే నేను.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్ టు అవర్ స్టూడెంట్స్.
0: పిల్లలు ఎవరైనా సరే పక్కన బాధపడుతుంటే నీకు మిత్రుడైనా సరే అతనికి నువ్వు సహాయం చేయి.
1: ఇఫ్ యూ ఫైండ్ ఎనీబడీ ది పూర్ అండ్ నీడీ బై యువర్ సైడ్, యు కమ్ టు దేర్ రెస్క్యూ, యు కమ్ టు దేర్ టైమ్లీ హెల్ప్.
0: కాలేజీకి పోకపోయినా పర్వాలేదు, నువ్వు వాడికి సహాయం చేయి.
1: బెటర్ యూ డోంట్ గెట్ ఇన్ ద కాలేజ్ దట్ డే. గివ్ ఇంపార్టెన్స్ టు సర్వీస్.
0: కనుకని మా పిల్లలు ఎలాంటి వారంటే నేను చెప్పుకోకూడదు, కానీ నేను చెప్పిన దానికంటే ఇంకా ఎంతో ఎక్కువగా పిల్లలు పనిచేస్తున్నారు.
1: Though Swami is saying this way, he does not want to say openly, but in fact students in reality are much more than what Bhagavan said and described now.
0: Evarena potunte guddel lekapothe thanu vippi aa variki istadu.
1: If they find anybody who are in need of clothes, they give their own clothes.
0: Ee vidhanga pillalu tayar chestunnam.
1: And such students are trained here.
0: Kanukane dindinaaku memu బిల్డింగ్ కట్టించి పెట్టిస్తున్నాం.
1: దేర్ఫోర్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్షన్ కంటిన్యూస్లీ మోర్ అండ్ మోర్.
0: ప్రైమరీ స్కూల్ లోపల,
1: ఇన్ ప్రైమరీ స్కూల్
0: చాలా చిన్న చిన్న పిల్లలు,
1: 1200 మంది
0: ఉన్నారు.
1: 1200 చిల్డ్రన్
0: వారిని తల్లిదండ్రులను ఇచ్చిపెట్టి ఉండలేరు, మమ్మల్ని ఇచ్చిపెట్టి ఉండలేరు. కళాతురికి 2 దినాల లోపల తల్లిదండ్రులు మర్చిపోతున్నారు.
1: చిల్డ్రన్ cannot be away from their parents. They cannot be away from us. But within 2 days, they forget their parents and begin to stay with us.
0: Agar ko chusi yo ma billani enta manchi vaaripoyaru and chaala aanandistuntaru.
1: Parents as they come and watch their own children, they are very much surprised how happy they are here.
0: Anta kallidallu kante adhikamainatundi

0: మనం చూపుతున్నాము.
1: In fact, you have been showering love much more than their own parents.
0: కనుక మా పిల్లల యొక్క విషయంలో మీరు ఏమాత్రం సామాన్యుడిగా మీరు భావించకండి.
1: Never consider our children, students, ordinary.
0: వారు ఎంత గొప్ప దేశానికి అంతా కూడా నాయకుడుగా కావాలి.
1: They are going to be the leaders of this country.
0: మీరు ఐడియల్స్ బాయ్స్ కావాలి.
1: They are going to be ideals of this country.
0: అప్పుడే మాకు చాలా సంతోషము.
1: That only makes us happy.
0: ఎంత ఐడియల్ బాయ్స్ అవుతారా?
1: Are you prepared to be ideal masters?
2: You were listening to excerpts from A Divine Shower of Grace by Bhagwan Baba on the 16th of August 2006 in Prashanthi Nilayam during the Ati Rudra Mahayagnam. Baba highlighted that although money is certainly essential for life, excess wealth can sometimes even lead to loss of life. He therefore advises everyone to adopt simple living. Thank you and Sai Ram.

భాగ్యములేల చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప పదవులేల చాలు జాలి గుండె సంతోష శాంతులు

0: చాలు మానవునకు చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ, వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్, వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్, వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్, వై ఇట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యు హ్యావ్ కంపాషనేట్ హార్ట్. ది హ్యుమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, ది హ్యుమానిటీ హ్యాస్ ద పీస్ అండ్ హ్యాపీనెస్. ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ ది హ్యూమన్ బీయింగ్ టు ఎంజాయ్ ద పీస్ అండ్ హ్యాపీనెస్ విద్ ఇన్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు ఎన్నింటినో జగత్తునకు ప్రచారం చేస్తున్నారు.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు అనేక విధములైనటువంటి యొక్క దైవత్వము గురించి ప్రచారం సల్పుతున్నారు.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: ఈ ఇరువురు చేయుచున్నటువంటి యొక్క కర్తవ్యములు జగత్తునికి ఏమాత్రం కూడాను అర్థం కావటం లేదు.
1: The world is not able to understand what these two scientists and spiritualists have been doing.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: Finally and ultimately we understand that everything is composed of atoms and molecules.
0: ఈ పరమాణువులే లేకుండినా ప్రపంచమే లేదు.
1: Without an atom the world cannot exist.
0: Who is God? Where is God? Ani,
1: who is God? Where is God?
0: God is atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms you cannot see the universe.
0: విశ్వమంతా కూడాను పరమాణువుల యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: The universe is the combination, conglomeration of all the atoms.
0: కనుక వేదాంతులు అణో రణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: And hence philosophers called it smallest of the small and mightiest of the mighty.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: Because of the combination of these atoms, you find the matter, material existing, objects existing, so also the elements.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: The atoms are spread all over the world.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: What are these atoms?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హెస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: ద నేచర్ ఆఫ్ ది ఆటమ్ కంబైన్స్ అసోసియేట్స్ విత్ ఆల్.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ బియాండ్ ఆటమ్స్.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ee bhavanamu,
1: the mansion,
0: ee light,
1: the lights,
0: ee sarvam kudanu paramaanuvula yokka sammilita swaroopame.
1: Everything is the combination of atoms.
0: Maanavudanta kudanu paramaanuvula yokka cherikane.
1: Man is the combination of atoms.
0: Ee maanavunindu lenatuvanti yokka shaktulu jagattilo maraku chota kanaraadu.
1: There is no power outside the man which is not in him.
0: కాంతి తరంగములు మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విద్ ఇన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవుని యందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఇస్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఈజ్ ఏబుల్ టు డ్రా నియర్ ద యాటమ్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకూడను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest,
0: మేటి వస్తువులందున మేటి యగుచు,
1: the biggest in the big,
0: సర్వంతర సాక్షి అయి ఉన్నట్టి,
1: that stands as an eternal
0: witness, అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానగా ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కేనుకొను పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్,
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ,
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్,
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరూ కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్,
0: ఇవన్నీ కూడాను చెప్తుంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువుకూడను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతుని కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ee naadu shabdamunaku oka swaroopam ledu.
1: Sound has no form.
0: Kaani shabdamu chesetundi oka vastuvunaku swaroopam unnadi.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: హియర్ యు లిసన్ టు ద సౌండ్.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధముగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈస్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈస్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటం పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ ద టమ్లర్ హ్యాస్ నో ఫార్మ్.
0: కానీ ఈ జలమును ధరించినటువంటి ఒక టమ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టమ్లర్ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఈ టమ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలము మనకు కనిపిస్తూ ఉండాలి.
1: The water appears so basing on the tumbler it is in.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: annintikini mooladharamu paramanuve.
1: It is the atom which is the basis.
0: Ee paramanamunu vismariste ee okka padarthamu manaku kanipinchadu.
1: If you forget this you don't see any object.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ ది వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanuvule unnadani scientistu ee samasyanantha kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1,000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటికి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్ నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ has not been understood by modern scientist.
0: Kanuka science ku andanatvantide idi bhagavanti yokka tattvamu.
1: Spirituality transcends science.
0: Deeniki atheetamaina shakti annaru.
1: It is transcendental power.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కొంత కూడాను అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: The transcendental power has different nomenclature.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటినీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: The vocabulary may be varied, but the basis is one.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: The infinite power of an atom is present in everyone.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: if you ask any boy what is a magnet,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక మొలికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్ మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ఎ మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హి విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యూ ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యూ సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్. ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: వాట్ ఇస్ బేసిస్ ఫర్ దిస్ ఫ్లవర్?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాగ్నెట్?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: అండ్ ఇట్ ఇస్ ది బీ దట్ ఇస్ ది మ్యాగ్నెట్.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తూ ఉంటుండాలి.
1: అండ్ ద బీస్ ఆర్ డ్రాన్ నియర్.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: Now we will understand that each one has got its own attractive power, magnetic principle.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హ్యాస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరూ కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఎ మ్యాగ్నెట్
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడి
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలు యందు
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడి
0: కానీ
1: బట్
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఎ మ్యాగ్నెటిక్ ఫామ్
0: ఎట్టిది
1: వాట్ మ్యాగ్నెట్
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది సోక్రటిస్
1: సోక్రటిస్
0: పవర్
1: పవర్
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి ఎందుకు కూడా ఉంటుండాలి
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన ఎందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు
1: But you are not making an attempt to understand that latent power that would draw near and attract all around.
0: ఈ విధమైనటువంటి శక్తి దైవత్వమునకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీత బాలిక.
1: సీత was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence father Janaka kept a very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది
1: వైల్ ప్లేయింగ్ ఇట్ సో హ్యాపెన్ ద బాల్ జస్ట్ రోల్డ్ జస్ట్ బిలో దిస్ బాల్
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు
1: ది అదర్ ప్లేమేట్స్ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ దట్ బాల్
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది
1: సీత కుడ్ సింప్లీ లిఫ్ట్ అప్ విత్ హర్ లెఫ్ట్ హ్యాండ్ అండ్ కీప్ ఇట్ అసైడ్
0: ఈ విషయము జనకునకు తెలిసింది
1: జనక కుడ్ కమ్ టు నో దిస్
0: చాలా ఆశ్చర్యపడ్డాడు
1: హీ వాస్ మిస్టిఫైడ్
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్
0: సీత బాలికనే
1: సీత వాస్ సో యంగ్
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్
0: ఎవరికి చెప్పలేదు
1: బట్ హీ డిడ్న్ట్ టెల్ ఎనీబడి
0: దీనిని దృష్టి ఎందుంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ whosoever that breaks this Sivadhanus would be offered in marriage to Sita
0: ee Sivadhanus paine pratigna cheyadaniki karanam emiti
1: what is the reason for such a promise
0: ee Sivadhanus Sita sulabhanga ettindi
1: Sita could lift this Sivadhanus easily
0: deeni sulabhanga etteyatundi vaade imuku tariyinatundi match
1: the man who could lift up would be a proper match to her
0: deeni ettadekunda poyinatundi vaadiki imuku anarhu kodeputadu
1: in fact anyone who cannot lift is not eligible to marry her
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈజ్ ద రైట్ మ్యాచ్ టు
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని ఎందు కలిగి ఉంటుండాలి
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ రామ
0: కనుక ఈ విధమైనటువంటి యొక్క వాగ్దానం చేసి ఈమె స్వయంవరమునకు ప్రపంచమంతా చాటినాడు
1: హావింగ్ మేడ్ ఎ ప్రామిస్ లైక్ దట్ ది సేమ్ న్యూస్ వాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్
0: అందరూ వచ్చారు
1: ఆల్ కింగ్స్ కేమ్
0: దాన్ని ఎత్తడానికి ప్రయత్నం చేశారు విఫలుడైపోయారు
1: అండ్ దే ఫెయిల్డ్ అటర్లీ
0: కానీ విశ్వామిత్రుడు తీసుకుని పోయినటువంటి రామలక్ష్మణుని ఇద్దరు కూడాను అందులో ప్రతి ఒక్కదీని కూడాను ఆకర్షణీయంగా ఉంటున్నారు
1: అండ్ రామ లక్ష్మణ హూ ఫాలోడ్ విశ్వామిత్ర దే వర్ సో అట్రాక్టివ్
0: వచ్చిన జనమందరూ కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు
1: ఎవ్రీబడి ఇన్ ది అసెంబ్లీ స్టార్టెడ్ సేయింగ్
0: ఏమాత్రము దృష్టి పెట్టలేదు
1: No one was looking at this Sivadhanus.
0: Anaga emti viriyandu aa tejassu utti padutu undali.
1: It only means they're full of brilliance.
0: Vishwamitrudu Ramulu vaipun choochadu.
1: Vishwamitra looked at Rama.
0: Choochetappudiki drishtito sarvamunu gurtincheetuvanti shakti Ramulu yendu undeetuvanti.
1: Rama has got the capacity to understand by mere looks.
0: Lechadu.
1: He got up.
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హి జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కనరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్ హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు అమ్మును పక్కన పెట్టి ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హింసెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి తాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది
0: నాట్. ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు గుణవంతుడు బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్ కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం. అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించడం చేత
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామ రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడు సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: Therefore, magnet stands as a witness to understand the divinity.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: This power is not known to everybody.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: In fact, it is present in every man.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: That power of the light is in
0: everyone. Laser power ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: Magnet laser power is in everyone.
0: ఇంతే కాదు.
1: Not only this.
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ కాంతి పవర్ లో కానీ ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ శివశ్రీరస్ లో కానీ అన్నింటి ఎందుకు ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్ ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్ దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకు ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కాని మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: But man is not making an attempt to know the power latent.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేల
1: why this property is
0: చదువులేలా
1: why
0: గొప్ప పదవులేలా
1: why exalted positions
0: చాలు జారి గుణము
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్
0: శాంతి సంతోషము
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు చాలు.
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్ నో మోర్ రిక్వైర్డ్
0: చాలు మానవతకు చాలు చాలు.
1: ఫర్ హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్ దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kuda nu oka magnet nunchi vacheetuntivi.
1: The happiness and peace are originated of the magnet.
0: Ee ayaskantam anetuntidi
1: this magnet.
0: Anta goppa shaktivantamainatuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో ఉష్ణప శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో ద
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము
1: హ్యూమన్ హార్ట్
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఈజ్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనస్సు
1: హ్యూమన్ మైండ్
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఈజ్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: Man anta goppa balavantudu.
1: Man is so powerful.
0: Goppa shaktivantam galigavadu.
1: So powerful and energetic.
0: Ilanti man nu ee naadu alpuniga bhavichukotam chaala alpatvame.
1: It is meanness to consider man so low.
0: Ilanti manavatvanni
1: such human life
0: enta durvinyogam chesukuntunnam manam.
1: We are misusing it.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటివారి యందు ఏ శక్తి కలదో తన యందు కూడా అదే శక్తి ఉంటుండది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు
1: ఇన్ రామాయణ
0: కొన్ని రకమైనటువంటి వాలి మహాశక్తివంతుడు.
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఈజ్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: హి ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో
1: విత్ దిస్ పవర్
0: రాములతో యుద్ధం చేసినప్పుడు
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ
0: సుగ్రీవుని కొట్టడానికి రాముడు ఎదురుగా వస్తే
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్ ఆఫ్
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: Therefore he had hit him standing behind the tree.
0: ఈ రహస్యాలు తెలియకుండ
1: this secret
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: We question why is it that Rama killed him?
0: అక్కడ కూడా ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of
0: రాముని ఎందుకు అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి?
1: So also Rama
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: కాలానుగుణ్యంగా
1: appropriate to the times
0: samaya sandarbhanusaranga
1: circumstances
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకును హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: God conducts himself by the stipulations limitations.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: And in fact he is beyond.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని
1: basing on the position the circumstances
0: ప్రపంచ క్షేమం కోసమని
1: for the welfare of the world
0: కళ్యాణం కోసమని
1: for the welfare of society
0: జనరంజన కోసమని
1: for everybody
0: తన శక్తిని తీనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: He appears as though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున
1: for that simple reason
0: meeru sandehinchavachunu.
1: You may doubt
0: mari inta shakti kaliginatundi vaadu sai baba enduku ee pani cheyaledu.
1: Bhagavan is so powerful, how is that he has not done this?
0: Kaani aa samayam alantidi cheyakoodadu.
1: That was the situation, it should not be done.
0: ee samaya spurtiga manu maarchukoneetundi shakti oka daivaniki tappa anyulaku ee maatramu kaligadu.
1: It is only God who can change the situation and the direction of the situation. No one can do it.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాస్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ లక్ష్మణ భరత శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్ రామ లక్ష్మణ భరత శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికీ తెలుసును ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరంతా వారంతా కూడా లక్ష్మణ భరత శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ వాస్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్ దట్ వుడ్ బి ఫాలోడ్ బై ది రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాముడు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాముని ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ ది సినారియో దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్
0: గొప్ప సమావేశం నందు
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ
0: రాముడు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే చాలా గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of
0: the woman. Atra mahaveerudu.
1: And he is a big warrior and a king, cannot bend his head in
0: Dharma front of the woman. Dharma parayanudu.
1: ఇస్ వన్ ఆఫ్ రైచియస్నెస్.
0: తల వంచలేదు.
1: సో హీ నీడ్ నాట్ బెండ్ హిస్
0: హెడ్. ఎంతసేపు అయినా సీత మాలను పట్టుకుని కాచుకుని ఉంటుండాలి.
1: సీత వాజ్ హోల్డింగ్ ద గార్లెండ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: కానీ జనమందరూ కూడా చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: వై నాట్ రామ బెండ్ హిస్ హెడ్?
0: ఆమె ఎత్తు రాముడికి తెలుసు కదా.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ది హైట్ ఆఫ్ సీత.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వన్ సీక్రెట్.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు.
1: Till that
0: ప్రాపంచిక దృష్టిలో,
1: till that moment Rama did not look at Sita.
0: ఎందుకనగా తనకు మంగళసూత్రం కట్టిన తర్వాతనే ఆమె తన భార్య అని తెలుసు. అప్పుడు చూడడానికి అధికారం ఉంటుంటది.
1: In fact, he has got the time to look at her after tying up the holy knot.
0: పరాయి కన్యక.
1: In fact, she was not married till then.
0: అలాంటి మ్యారేజ్ కానటువంటి యొక్క కన్యను పురుషుడు చూడకూడదు.
1: A man should not look at an unmarried person.
0: రాముని యొక్క సహజ ధర్మము.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము.
1: And that stands for character.
0: అది సత్యశీలము అని పేరు.
1: That is very principle of truth.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాట్లు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: And these are the regulations that he has laid down to himself.
0: లక్ష్మణ వైపును చూచాడు రాములు.
1: Rama looked at Lakshmana.
0: లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధి గల లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ వెరీ ఇంటెలిజెంట్.
0: అప్పుడు చెప్పాడు.
1: దెన్ హి సెడ్,
0: లక్ష్మణుడు అన్నా మీ యొక్క సైగలు నాకు తెలుసును.
1: బ్రదర్ ఐ నో వాట్
0: అనగా ఏమిటి?
1: సిగ్నల్స్ యు ఆర్ సెండింగ్.
0: ఆ యొక్క లక్ష్మణుడు తన భూదేవి యొక్క కుమారుడు.
1: లక్ష్మణ ఇది సన్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: ఇంతే కాదు,
1: అటోల్ దిస్,
0: ఇతను కేవలము ఒక విధమైనటువంటి ఆదిశేషుడు.
1: హీస్ వెరీ ఆదిశేష.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పాత్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్నా సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందంటే నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సెడ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్,
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్నాడు.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: అండ్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్. లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామా హాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతను ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజ్ ఆల్సో మెన్షన్ సే
0: కపివారది దాటునా
1: పాసిబుల్ టు టై అప్
0: లక్ష్మీదేవి వలచున.
1: కాన్సర్ట్
0: లక్ష్మీ కొలచున.
1: లక్ష్మణ
0: బుద్ధి గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: విల్ భరత సర్, విల్ లక్ష్మణ సర్, కాన్సర్ట్ లక్ష్మీ విల్ ఎవర్.
0: ఇంత సూక్ష్మ కలిగినటువంటి యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: సీరుడు ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ థింగ్స్.
0: ఈ విధంగా రామాయణం చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిల్టీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్. హూ హావ్ ఇన్వైటెడ్ యు?
0: ఇన్విటేషన్ పంపించారు.
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు, ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an attempt to know this power of attraction.
0: ఇష్టమైంది వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడ నుంచి వచ్చింది?
1: I came because I liked. How is
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: And that is the magnetic power.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: You cannot estimate the power of the magnet.
0: ఎంతటి శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ ఎనీథింగ్.
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూజ్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్ ఇన్ స్టిప్యులేటెడ్.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: అదే విధంగా దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుతున్నప్పుడు పరిమితమైనగానే కనిపిస్తుంటాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kodunu anubhavisthu untadi.
1: It experiences all photographs, pictures.
0: ఈ పిక్చర్స్ అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయం నుంచి వచ్చినటువంటి ప్రతిబింబాలే.
1: దీస్ పిక్చర్స్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్ యాజ్ రిఫ్లెక్షన్.
0: ప్రతి దానికి రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్.
1: రియాక్షన్ రిఫ్లెక్షన్ రీసౌండ్ ఫాలో ఇన్ ఎవ్రీథింగ్.
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడా పరమాణువుల యొక్క రిసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రిశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్.
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ద రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతుంటారు.
1: స్పిరిచువల్ పాత్ర.
0: కానీ ఈ సాధనలకంతా కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైన మార్గము బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్.
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ది డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికీ అందిస్తున్నాడో ఆ ప్రేమను మీరు కూడా అందరికీ అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైన దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ee ekatvamto kodinatundi prema tattvanni manam penchukuntu raavali.
1: And this love which is only one has got to be increased, developed.
0: appude daivatvam kodunu manaku praaptistuntadi.
1: And then you can reach, attain God.
0: praaptinchadam anega bayata nundi vachi dintlo cheradu.
1: Not that he comes from outside and gets into you.
0: tarundi vachinatundi aavirbhavipa cheskuntadu.
1: That which is in you, latent in you, becomes patent.
0: dinne reaction annaru.
1: This is reaction.
0: dinne resound annaru.
1: This is resound.
0: dinne reflection annaru.
1: This is reflection.
0: prati okkati kodunu రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుండాలి.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్.
0: ఆ మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయాలి.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యూ ఫాలో అకార్డింగ్ టు
0: చెప్పినట్టు చేయండి.
1: యూ యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యూ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తించడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలమంది కదని పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యూఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతుడిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందువల్ల గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణ.
0: ఒక్కటే గుణము.
1: He has got only one.
0: అది ఏ ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: ఇఫ్ యు అండర్స్టాండ్, దేర్ ఇస్ నథింగ్ అదర్ సింప్లర్ దాన్ దాట్.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: ఎనీథింగ్ యూ కెన్ కంట్రోల్.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు,
1: ద పర్సన్ అండర్స్టాండ్స్ గాడ్,
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద హోల్ వరల్డ్.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: దిస్ ఇస్ ద టీచింగ్ ఆఫ్ ఉపనిషత్.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle, if understood, rest of the things will be understood.
0: ఏ ఒకదాన్ని గుర్తించడానికి వీలు లేనటువంటి అప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: If you understand that principle, rest cannot be understood.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత,
1: when once you know this silver,
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: You keep it anywhere, it continues to be silver.
0: అనేక రూపములు నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: It may be of different forms, but still it is silver.
0: అదే రీతిగానే ప్రేమమయమైన ఒక దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటుంది.
1: In fact, God, the very personification of love, you will find him everywhere.
0: ఈ సూక్ష్మమైనటువంటి ఒక రహస్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడే అనేక తికమకలబడిపోతున్నాడు.
1: In fact, the person who does not understand love of God is confused.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: Only you can attain God through love.
0: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: Money, position, power, wealth will never take you to God.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకానొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది,
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర,
1: రాధ ధర అర్త్.
0: ఈ ధరను ఎన్ని విధములైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు,
1: వన్ డే,
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతనో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటు.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైం,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనిపింపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్ర ఒక గాజులో అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్, వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొలుగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ టు బ్యాంగిల్స్?
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. చెయ్యి మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హీ ఆల్సో హర్డ్ ది ఆన్సర్,
0: గాజులు తొడగమని చెప్పని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హీ హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
0: దానికి కూడాను గాజులు తొడిగాడు.
1: అండ్ హీ హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్?
0: అమ్మా, ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు, ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్, ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్.
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్, దేర్ ఇస్ మనీ, స్మాల్ చేంజ్, యూ కెన్ టేక్ ఇట్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హీ సెడ్, సార్ యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్?
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇట్స్ నాట్ రైట్, హీ సెడ్.
0: కానీ తన యొక్క తత్వంను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: బట్ హీ హాస్ నోన్ ది రియాలిటీ.
0: నాది సత్యశీలమా, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకో. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: హీ వెంట్ ఆన్ క్వశ్చనింగ్ హింసెల్ఫ్.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు, నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
1: ఐ డోంట్ హావ్ ఎనీ డిజైర్.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: అండ్ దెన్ షీ వెరీ షీ
0: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
1: అండ్ షీ డైరెక్టెడ్ మీ దట్ మనీ ఇస్ దేర్ వెరీ క్లోజ్ ద విండో.
0: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
1: అండ్ వెన్ హీ వెంట్ ఇన్సైడ్ దేర్ ఇస్ నో విండో.
0: తాను ఎన్నో పర్యాయములు ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ మూవ్డ్ అబౌట్ ఫర్ ఎ లాంగ్ టైమ్.
0: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
1: దట్ ద మూమెంట్ హీ వెంట్ ఇన్ దిస్ డే హీ నోటీస్ ద విండో ఓవర్ దేర్ అండ్ ఎ నారో కార్నర్.
0: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి దానికి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్ దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్ ద మనీ.
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత, అయ్యా ఆ చెరువు ఎక్కడనో, ఆమె ఎక్కడ కనిపించిందో నీకు, నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ, లెట్ మీ ఆల్సో సీ హర్. And he wanted the bangles.
0: Radha, Radha, Radha, Radha, Radha, Radha, Radha, anukuntu aa yokka gajulu vaadu ventu terigadu.
1: Calling Radha, Radha by name, he followed this bangles ala.
0: Kaani akkada poyyetappatiki amma neevu cheppina reethiga nee dabbu naaku chikkindi athanu icchadu annadu.
1: And here he said, I received the money as per your direction.
0: Asheeranga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: ఈ డబ్బు నీకు అందిందా నాయనా?
1: డిడ్ యూ రిసీవ్ ద మనీ?
0: అందింది.
1: ఎస్.
0: అదిగో ఆ యజమానుడు కూడా నా వెంట వచ్చారమ్మా.
1: అండ్ హియర్ ఐ బ్రాట్ ఫర్ బ్రాట్ విత్ మీ ద మాస్టర్.
0: అతనికి దర్శనం ఇవ్వండి అనింది.
1: అండ్ హీ వాంట్స్ టు సీ యూ.
0: అప్పుడు ఆమె చెప్పింది లోపల నుంచి.
1: దెన్ షీ సెడ్,
0: అయ్యా నా హస్తములు ఎవరికైనా కూడా కనిపించవచ్చును.
1: ఎనీబడి కెన్ సీ మై హ్యాండ్.
0: కానీ నా ముఖము కృష్ణుని ఒక్కడికి తప్ప ఇంకెవరికి నా ముఖం ఎవరికి చూడనివ్వను.
1: ఓన్లీ కృష్ణ కెన్ సీ మై ఫేస్ అండ్ నో వన్ కెన్ ఎల్స్ కెన్ సీ మై ఫేస్.
0: కనుక అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది, కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆనాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్ట కడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధాకృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు కూడా ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్.
0: ఒక పిల్లవాడు చెప్పాడు, పట్టిన పట్టేదో పట్టనే పట్టితి పట్టునెగ్గేది దాకా అట్టే ఉందని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కలిగినే అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి, కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్.
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి, అడిగిన దిరుదాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్.
0: తలచిన దేనియో తలచనే తలచితివి, తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: పోరు
0: పడలేక తానైనా బ్రోవవలయు.
1: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: బొడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫాల్.
0: అంతే కాని
1: ఓన్లీ దట్ యూ షుడ్
0: ఆస్క్. తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తుని ఆ దీక్షను పూనాలి.
1: దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ, ది డిటర్మినేషన్.
0: కనుకనే ఆ విధమైన దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడిగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ,
1: దో గాడ్ ఈస్ ఎవ్రీవేర్,
0: ఎక్కడ ఏ ఏ కారణమును పురస్కరించుకుని,
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్,
0: సమయ సందర్భాన్ని చూసుకుని,
1: ద పొజిషన్, ద సిచ్యువేషన్,
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్ హిమ్సెల్ఫ్.
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక,
1: without these considerations,
0: అడిగినారు కదా అని చీప్గా వచ్చి భగవంతుడు అందించడు.
1: హీ డజంట్ మేనిఫెస్ట్ ఫర్ ద చీప్ రీజన్స్.
0: అక్కడ అవసరమా కాదా,
1: whether it's necessary or not,
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: హీ జస్ట్ ఫైండ్స్ అవుట్ ద కాజ్.
0: ఎక్కడ, ఎందుకు, ఎప్పుడు, ఏమి, ఎట్లా, ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: హీ ఆల్సో ఆన్సర్స్ సబ్మిట్స్ టు దీస్ క్వశ్చన్స్, వై, వేర్,
0: ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎట్లా,
1: వెన్, హౌ.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: అండ్ గాడ్ మానిఫెస్ట్ వెన్ హీ గెట్స్ ఆన్సర్ టు దీస్ క్వశ్చన్స్.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present anywhere.
0: Manu maha shaktivantudu.
1: Man is highly powerful.
0: Maha pavitrudu.
1: He is highly sacred.
0: Anni దేనికి నీ మార్గదర్శకుడు.
1: అండ్ హిస్ ఐడియల్,
0: దేనిని కావాల్సినా సాధించగలడు.
1: హి కెన్ అచీవ్ ఎనీథింగ్,
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ హీ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ హీ హాస్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్. వెల్ దట్ టేక్స్ మీ అవే.
0: అమెరికా వాడు,
1: అమెరికన్,
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్,
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడాను తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తూ
1: ఈజ్ హైలీ సీక్రెట్,
0: అన్నిటికీ మార్గదర్శకుడు.
1: అండ్ హిస్ ఐడియల్,
0: దేనిని కావాల్సినా సాధించగలడు.
1: హీ కెన్ అచీవ్ ఎనీథింగ్,
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ హీ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌన్

0: కారణం ఏమిటి? లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు, కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైన కూడాను లోపల ప్రయాణం
1: చేయలేకపోయాడు.
0: ఈ భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాట్లు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమరల్.
0: అదే నరేంద్రుడు కూడాను రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ది సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్ టు రామ్.
0: అయ్యా, భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హి సెడ్, హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్?
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యాబిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యూ హావ్ బిన్ క్రయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యూ క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెండ్ యూ ఎర్న్
0: ఏనాడైనా ఏడ్చినావా?
1: హావ్ యూ ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: దెన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కనుకనే నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యూ క్రై
0: భగవంతుని కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతూ పోతూ ఉంటుంటే భగవంతుడు నీకు ఏమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్, if your life is full of bumps and jumps and doubts, you'll never be able to achieve.
0: ఎప్పుడు చూసినా గాని మానవు యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt,
0: దేహాభిమానం ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha the doubt, you have got this deha the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: You should determine.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడాను డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: Never entertain doubts at any point of time.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: That is the spiritual path we should follow.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: In the spiritual endeavors you can manifest God from within.
0: నతపాంసి నతీర్థానాం నశాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం విన. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక,
1: బట్ వితౌట్ దట్ ఎక్స్‌పీరియన్స్,
0: స్పర్శించక,
1: వితౌట్ ఎక్స్‌పీరియన్స్,
0: సంభాషణ లేకుండా,
1: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
0: ఎంతకాలం ఉండి ఏమి ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లైఫ్లెస్ వన్.
0: కనుకనే ఇన్నో ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చిక్కుతుందా?
1: డు యూ మీన్ సే దే టేక్ లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్.
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: You touch the body of many bodies. You see many people.
0: ఎంతతో సంభాషణలో జరుపుతున్నారు.
1: You converse with many.
0: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
1: But it's not divine relationship.
0: హృదయపూర్వకంగా కూడాను ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: And divine vibration should come out of the heart.
0: ఆ డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: Without this divine vibration,
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: The divine vibration is within you.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: Divine vibration which is not noticed in you is not known elsewhere.
0: ఎవరైనా భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: Basing on your own visualization, expectation, God manifests in that form.
0: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: You cannot specify.
0: He may
1: appear in
0: any form. However, he
1: will fulfill your
0: desire. The
1: form that you like
0: most. God appears
1: in
0: the form.
1: No other form then.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపంలో తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హిస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ అండ్ ప్రేయర్ ఆఫ్
0: దివోటెడ్
1: హి అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫామ్ హి టేక్స్.
0: కనుకనే భగవంతుని యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: దేర్ఫోర్ those people who understand full well the divinity would be able to experience.
0: మొట్ట మొట్ట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: First we should make every attempt to know God.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

పునర్లభ్యం నా శరీరం పునః పునః

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడా మనం కోల్పోతున్నాం, కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడా మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: Punarpatni punarmahi భార్యను కోల్పోతున్నాం, కానీ రెండవ వివాహం చేసి తిరిగి భార్యను పొందగలుగుతున్నారు.
1: The wife is lost, one can get married again.
0: పునర్మహి భూములు కోల్పోతున్నాం, కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however we can buy it later putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all these can be regained and recovered.
0: Kani na shariram punapunaha punapunaha. Shariramanu manam kolipoyina tirigi idi manaku labhyam kaadu.
1: When once the body is gone, you cannot get it back.
0: Kanuka శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నియో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలం నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశం.
1: భారత్ హ్యాపన్స్ టు బి ది సెంటర్ of seat of learning.
0: Vidyalanni kudanu Bharatadesam nundiye labhyamainatundivi.
1: The all knowledge was disseminated from the center Bharat.
0: 1 2 3 anetundi sankhya shastram kudanu Bharatadesam nunde aavirbhavinchinatundivi.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండే లభ్యమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ భారత్ హాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: భారతదేశం నుండి లభ్యం కానటువంటిది ఎక్కడ కూడాను మనకు లభ్యం కాదు.
1: దాట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడాను మనం పొందలేము.
1: That's why it is said, everything is present over here. If it is not available, you don't get it anywhere.
0: Gata jeevudagu patin bratikinchi emugalche Savitri Bharata sadhvikadi.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: Ilanti maraninchinatvanti yokka vyaktulu kudanu poshinchi prarthinchi daivani angikarimpajesi తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: There are many noble souls, women in particular, who could have their resurrection of their husbands, pleasing God, worshipping God.
0: తన సత్య మహిమ చే దావాగ్ని చల్లార్చే తృతి చంద్రమతి భారతీయగాదే.
1: Chandramati, who pacified, extinguished the flames or the fire, belongs to this land.
0: Kulasatitvam agni gundana prakatinchi Sita Bharata Dhara Jata Gade.
1: Sita belongs to this land because she allowed herself to pass through the test of the fire to demonstrate, prove her character.
0: Kinisi Durmaguni Tinituni Kitigavinchi Damayanti Bharata Ramani Gade.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satva Sagara Vesti Tachmatalamuna Dharata Bharata Dati Pativrata Prabhava Bhava Sampannata Kugade Pantabhumi.
1: For all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila Deshalakiti Upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani Inati Murkulu Bharat Deshamlo Lenetvantri Videshamlo Pandakalgutamani Pichito Anekarakamlainetvanti Manasulu Bhranti Cheskoni Videshalaku Parigetutunnaru.
1: The modern foolish man wants to get, acquire certain of the things abroad, not knowing that they are available well even here.
0: Itti samasta shastramulaku, samasta karmalaku, samasta phalamulaku, samasta praptulaku, alavanamainatuvanti Bharatadesham nandu, edi manaku labhyam kadu.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: Manam pattu patti sadhinchalekapothunname kani pattu padite sadhinchinatvanti Bharatadeshamlo okkati kuda nu ledu.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu Bharatiyulu ఎన్ని విధములైనటువంటి యొక్క సేవలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్, ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జర్షన్స్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద లేబర్ స్పేర్డ్ బై మెనీ ఎడ్యుకేటర్స్.
0: యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ హ్యాస్ మాస్టర్డ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ విజ్డమ్, పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ మాస్టర్డ్ ఇట్.
0: కాశీ క్షేత్రమునందు
1: దేర్ ఇన్ కాశీ
0: వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచమునకంతా చాటుతూ వచ్చారు.
1: కాశీ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ వేర్ పీపుల్ హ్యావ్ మాస్టర్డ్ గ్రామర్, వ్యాకరణ.
0: కాశ్మీర్ దేశమునందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు.
1: కాశ్మీర్ హ్యాస్ స్పెషలైజ్డ్ దిస్ నాలెడ్జ్ అలంకార శాస్త్ర.
0: ఉజ్జయిని దేశమునందు, ఉజ్జయిని యూనివర్సిటీ యందు,
1: ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఉజ్జయిని
0: ప్రధానంగా న్యాయశాస్త్రమును వారు అంగీకరించి దాన్ని ప్రచరిస్తూ వచ్చారు.
1: దే స్పెషలైజ్డ్ లా అండ్ ప్రొపగేటెడ్ ఇట్.
0: ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అని ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ఈచ్ ఆఫ్ ది యూనివర్సిటీస్ హావ్ టేకెన్ అప్ ఎ స్పెషలైజేషన్, ఎ స్పెషాలిటీ అండ్ హావ్ డెవలప్డ్ ఇట్.
0: రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో
1: and the kingdom ruled by Bharata, who happens to brother of
0: pradhanamainatvanti vidya aarogya shastramu,
1: the main branch that has
0: panini granamu, panini gramam,
1: and that is the knowledge panini gramam.
0: దీనిని చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాస్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ బై నేమ్ చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: ఇట్ వాస్ క్వైట్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ.
0: ఈ విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: దట్ సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ హాస్ నాట్ బీన్ సీన్ టిల్ దిస్ డేట్.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి.
1: Such reputed universities are quite in good number in this country, Bharat.
0: Aithe ee university anetunti goppa goppa bhavanalato goppa goppa anukoolalato yerparchinatunti kaadu.
1: The universities are not composed of mansions of architectural beauty.
0: Guru nivasinchetunti gruhame oka university.
1: The home or the residence of the teacher itself happens to be the university.
0: విద్యార్థుల సంఖ్య కూడాను చాలా మితముగా ఉండేటువంటిది.
1: The number of the students also was very much limited.
0: విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము.
1: Students number is very less, but the ability of communication teaching was of high standard.
0: ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, the young children.
0: ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము.
1: They may sit under any tree and that place happens to be the classroom.
0: గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థమును మధురమైనటువంటి రీతిగా రోలుతూ వచ్చారు విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ ఆల్వేస్ రిసీవ్డ్ ద సాఫ్ట్ ద టెండర్ ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్ వర్ ఆన్ ద రైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: 400-500 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలుగుంది అని విచారిస్తూ వచ్చారు.
1: బ్రిటిషర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆఫ్ హై స్టాండర్డ్స్ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద రీజన్.
0: భారతీయులు కేవలం అక్షరస్వీకారం చేసేటువంటి వారు కాదు.
1: Bharatiyas have not limited themselves to mere lettering.
0: Vaar di sabda pramaname nijamainte aadharam.
1: They go by the evidence of the sound.
0: Sound nu maatrame teeskoni vaadu ee vidyalu abhyasistu vacharu.
1: They go by the proof of the sound and have learned.
0: Oka slate paina kaani leka notebook paina kaani raaseetunte alavate ledu vaariki.
1: They didn't have this practice of writing on paper or on a slate either.
0: Guru vakyam nunchi raavatamu శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
1: ద మెయిన్ రీజన్ ఫార్ ద రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాపెన్ టు బి ఓన్లీ దిస్, దట్ వాట్ ఈస్ సెడ్ బై ద టీచర్ ఈస్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ది స్టూడెంట్.
0: అంతకును వాక్యం చేతని శబ్ద ప్రమాణం చేతని వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
1: ద కమ్యూనికేషన్ వాస్ వోకల్ ఓరల్ వెర్బల్ బై వర్డ్.
0: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైం టేబుల్.
0: ఏ టైం టేబుల్ ఏ యొక్క వాక్యము ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైట్ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్.
0: పిల్లలకు ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
1: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: దేర్ వాస్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
0: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
1: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఓపెన్ దే హార్ట్స్.
0: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
1: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
0: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
1: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్. బి దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బి.
0: ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: They did not accept or receive any fees from students.
0: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
1: That was the sacred hearts of the student in those days.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి
1: and a heart to heart connection
0: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడాను అందిస్తూ వచ్చారు.
1: Help the world to receive knowledge infinite.
0: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతిమూల్యమైనటువంటిది.
1: The education system of Bharat is highly valuable. It is always latent. It is kept as a top secret.
0: ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
1: Bharatiyas have totally forgotten this kind of knowledge which is blissful, which is hidden.
0: ఇది కోల్పోతే తిరిగి మనము లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
1: When once it is lost, it is difficult to regain it.
0: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనము విద్యను ఏమాత్రం కూడాను కోల్పోకూడదు.
1: We should not miss this kind of knowledge.
0: మనం హృదయాన్ని ఎప్పుడు కూడాను పవిత్రము గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: We should always be ready to keep our hearts sacred.
0: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
1: In fact, the maintenance of the teachers rests on the shoulders of the citizens.
0: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: The society helped for the maintenance of the livelihood of the teacher by providing all conveniences.
0: ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: And the teachers never received any fee from students.
0: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రధమ కర్తవ్యం ఏమిటి?
1: What was the main duty of the students in those days?
0: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తేటువంటి వారు.
1: What did they did in those days? The moment they get up, they attend to their daily routine and go after house to house begging.
0: బిచ్చమును
1: and out of the food collected like that,
0: గురువులకు అందించి
1: they also shared with the
0: వారు
1: teacher.
0: భుజించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడాను ఆరగించేటువంటి వారు.
1: And the students had their food after the teacher received his food.
0: ఈ విధమైన పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all.
0: అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాము.
1: దట్ అమృత విద్య, ఇమ్మోర్టల్ నాలెడ్జ్ ఈజ్ జస్ట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటు అమృత.
0: ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: ద లా ఆల్సో వాస్ టాట్
0: ఉజ్జయిని
1: ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ.
0: అక్కడ ఈ న్యాయశాస్త్రమునకు ఏమాత్రం కూడాను కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు.
1: ద లా వాస్ టాట్ దేర్ ఇన్ ఉజ్జయిని యూనివర్సిటీ ఫ్లాలెస్.
0: ఈనాటి న్యాయములంతా కూడాను అన్యాయములుగా మారిపోతున్నాయి.
1: యు నో హౌ లా టుడే ఈజ్ అన్లాఫుల్.
0: ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడా న్యాయంగా మారుతూ వచ్చింది.
1: ఉజ్జయిని యూనివర్సిటీ మేడ్ ఎవ్రీ ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంజస్టిస్.
0: అన్యాయములకు కూడా అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు.
1: దేర్ వాస్ నో ఛాన్స్ ఆఫ్ స్కోప్ ఫర్ ఇంజస్టిస్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడా భారతదేశం తలుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆఫ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ సేక్రెడ్నెస్ ద టీచర్స్ వర్ దేర్ మోర్ అండ్ మోర్ ఇన్ దోస్ డేస్.
0: దీనికి అవధులు కూడా ఎలాంటివి? దీనికి నివాస స్థానం ఎట్లా ఉండేటువంటివి?
1: వాట్ వాస్ ద డ్వెల్లింగ్ ప్లేస్?
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: దే ఆర్ ప్లేసెస్ లైక్ అజంతా అండ్ ఎల్లోరా.
0: అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు.
1: మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ దేర్ ఇన్ అజంతా.
0: వాళ్ళ నివాస స్థానం అలాంటిది.
1: దాట్ వాస్ దేర్ ప్లేస్ ఆఫ్ లైఫ్.
0: ఎల్లోరా లోపల వాళ్ళ భోజనశాలలు.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Elloralu varak nivas sthanamulu bhojana sthanamulu.
1: Ajanta and Ellora were the places where they stayed and learned.
0: Guruvulu kudanu swartharhitamainatvanti varu.
1: The teachers were totally selfless.
0: వారి హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతి మధురమైనటువంటి వాక్యము ఆనందంగా పిల్లలకు అందించేటువంటి వారు.
1: The teacher shared all the knowledge that came out of their hearts in a sweet acceptable way.
0: ఏనాడు ఈ భోజనములు ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారముగా మారిపోతూ వచ్చాయి.
1: That day the teaching has come down to the level standard of commerce and business. We all our minds have been perverted.
0: ఏనాడు కూడాను భోజనం కాని భజనలు కాని లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కాని విక్రయాలు జరిగేటువంటివి కాదు.
1: Never food was sold, never education was sold.
0: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
1: Education was offered totally free.
0: సరస్వతి ఎవరి భోజనం కూడా బంధించేటువంటిది కాదు.
1: సరస్వతి, the goddess of knowledge,
0: విహారం సల్పుతూ వచ్చింది.
1: Is never after money.
0: అలాంటి స్వేచ్ఛతో ఉండినటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
1: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
0: ఆమె పేరు మహాభారతి.
1: మహాభారతి
0: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను పరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
1: Bharati is responsible for the spreading of the knowledge, the dissemination of knowledge to everybody.
0: Saraswati namastubhyam varade kamarupini vidyarambham karishyami tvadyudvot vitveshida padma pachchi vicharachmi padma kesara vannani nityam padma nayam padma samam paatu saraswati ani prarthinchetunti varu.
1: Daily prayer was offered to goddess Saraswati every day.
0: Saraswati bhagavati bharati పూర్ణేందు బింబాలన.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన,
0: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
1: దట్స్ ఆల్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడెస్ సరస్వతి.
0: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడాను మానవుడికి అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
1: టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ యు హావ్ నో ఛాన్స్ ఈవెన్ టు ప్రే టు గాడెస్ సరస్వతి.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడాను కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
1: ఇన్ఫాక్ట్ గాడ్ ఇస్ సరస్వతి ప్రొటెక్టెడ్ ది ఎంటైర్ కంట్రీ అండ్ మేడ్ అవర్ అటరెన్స్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి విద్యుత్పోత ఉతవేశ పద్మ పద్మా విచారాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అన్నారు. కనుక సరస్వతిని ఇన్ని విధములుగా కూడా వర్ణిస్తూ వచ్చారు.
1: దాట్ వాస్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ ఎస్ సరస్వతి.
0: తర్వాత ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర.
1: దెన్ కమ్స్ లక్ష్మి
0: ఇందిర లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
1: సో ఆల్సో గాడ్ ఎస్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
0: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకం లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
1: It is in this land that God has taken up human form.
0: దైవమనగ ఏదో అగోచరమైనటువంటి స్వరూపాలు కాదు.
1: Let's not consider that God is non-apparent or hidden. స్వరూపము
0: సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
1: God assumes human form.
0: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: God incarnates in human form and moves amidst us.
0: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించటం లేదు.
1: But we are not able to accept this view that God takes human form.
0: కనుక భగవద్ విషయములను కూడాను మన కర్మల ఎందుకు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందుకు కూడాను మనం ఎన్నో విధములకు దీని ఆరాధన సరుపుతూ వచ్చాయి.
1: దేర్ఫోర్ వీ హావ్ బీన్ వర్షిపింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇన్ అవర్ అక్విజిషన్ ఆఫ్ ద నాలెడ్జ్.
0: యస్య జ్ఞానాదయా సింధో ప్రగాధస్య నగాగుణ సేవితా వచ్చయో ధీరో శస్త్రియచామృతాయ చ అమరా నిర్జనా దేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రివేశాది ఒకోష ఆదిత్యో దివితో ఆదిత్యనందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
1: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
0: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
1: Therefore, all the sacred knowledge was offered totally free.
0: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
1: In fact, the food that was received from those people who can afford to share was distributed.
0: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
1: They considered that food received that way as sacrificial food and shared.
0: జాతి మత భేదములు ఏమాత్రం కూడా అన్నాడు కనిపించేటువంటివి కాదు.
1: And there were no differences whatsoever in those days.
0: సర్వులు ఒక్కటే.
1: All are one.
0: అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దాట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్డ్ టు
0: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
1: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్
0: హిందీ కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీరందరూ కూడాను ఈ విద్యను అంటే గర్భతూ వచ్చారు.
1: ఇన్ అడిషన్ టు దట్ వి హవ్ గాట్ ది కార్పెంటరీ అండ్ ద పాటరీ అండ్ ద బ్లాక్ స్మిత్ ఆల్సో గివెన్ నాలెడ్జ్.
0: ఇలాంటి కమ్మరి కొమ్మరి తొమ్మరి అందరినీ కూడాను ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
1: ఆల్ కుడ్ ఎక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్.
0: ప్రతి విద్యార్థి కూడాను గురువు చేత అందుకున్నటువంటివి.
1: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
0: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
1: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
0: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
1: ద మోడర్న్ టీచర్ needs to show, needs to demonstrate.
0: Anati gurulu etti vidyalu abhyasinchinatti vaaru kaadu.
1: In fact, that was not the situation.
0: Charakudu aneetvanti okka vidyavantulu goppa vaadu.
1: The teacher in those days was a noble one. Very
0: medical aneetvanti ee aarogya shastranni tappaka thanu tarjinchutu vacharu.
1: In fact, he authored this important branch of knowledge in medicine.
0: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
1: అండ్ హి వాస్ హైలీ రెప్యూటెడ్ వన్ ఇన్ దోస్ డేస్.
0: హార్ట్ ఈనాడు హార్ట్ జబ్బులోని వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
1: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్ ది కార్డియోథొరాసిక్ సర్జరీ వాస్ అడ్మిటెడ్
0: మిషన్ కూడా ఉపయోగించేటువంటి వారు కాదు.
1: అండ్ దట్ వాస్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
0: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
1: ద సర్జన్ కండక్టెడ్ ద ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
1: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నేచురలీ గోస్.
0: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
1: దేర్ఫోర్ గాడ్స్ నేమ్ ఈస్ రిసీవ్డ్ ఈస్ చాంటెడ్ అగైన్ వై ట్రీటింగ్ ఎనీ పేషెంట్.
0: శారీర మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడా ఆనందమైనటువంటి ఒక భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: మ్యాన్ కెన్ బి బ్లిస్ఫుల్ బై చాంటింగ్ బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితేనప్పుడు మనం అడుగు పెట్టలేము.
1: వితౌట్ గాడ్స్ గ్రేస్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ స్టెప్.
0: ఈనాటి మానవుడు అడుగు పెట్టినంతా అన్యాయమే, అధర్మమే.
1: Wherever we go, wherever we put our step, it's
0: towards injustice.
1: All our mind is full of desires.
0: చూచే దృష్టి అంతా కూడాను ప్రేమమయమైన కాకుండా ప్రేమ రహితమైన ప్రతిగా ఉంటుండాలి.
1: We don't have looks of love, but they're full of hatred.
0: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
1: And there's no progress at all.
0: ప్రతి మానవుని ఎందుకును ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్.
0: చెరగని యొక్క బోధన ఇవియే.
1: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
0: భగవంతుడు ఎక్కడో లేడు.
1: గాడ్ ఈస్ నాట్ సెపరేట్.
0: దేవుడనగా వేరు, దేశమంతులు లేడు, దేవుడు తన దేహమందే.
1: గాడ్ ఈస్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ యూ.
0: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశంలో లేడు.
1: God is not separate from you.
0: తన హృదయమునందే ఉంటున్నాడు.
1: He is installed in
0: you. తనతోనే ఉన్నాడు.
1: He is
0: తన వెంటనే ఉన్నాడు. తన జంటనే ఉన్నాడు.
1: He is with you, in you, above you, below you, around you.
0: అలాంటి సులభమైన మార్గాన్ని ఈనాడు విస్మరించి,
1: we have forgotten that easy path.
0: కష్టమైన మార్గాన్ని అవలంబించి,
1: we want to follow the tough path.
0: అనేక శ్రమలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: We strain ourselves.
0: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
1: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
0: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
1: దిస్ ఈస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
0: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవి కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతి నిందత. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
1: అండ్ దేర్ ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాజ్ సెడ్ The God's name is only the refuge to cross the, all the difficulties and obstacles. There is nothing greater or mightier than God's name.
0: ఒక్కతూరి నామం తెలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: ద మూమెంట్ యూ చాంట్ హిస్ గ్లోరీ, సింగ్ హిస్ నేమ్, యూ విల్ అటైన్ బ్లిస్.
0: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
1: నన్ కెన్ కాంప్రిహెండ్ ద పవర్ ఆఫ్ నేమ్ ఆఫ్ గాడ్.
0: కృతయుగ ధ్యానము,
1: మెడిటేషన్,
0: త్రేతాయుగ యజ్ఞము,
1: అండ్ ద సీక్రెట్ రిచువల్,
0: ద్వాపరయుగ అర్జనము,
1: ద్వాపర
0: కలియుగ నామస్మరణ,
1: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
0: కలుగునే నాలుగు నామస్మరణ నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: దట్స్ రీజన్ వై ద శాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నామస్మరణ ఇస్ స్ప్రెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచి లభ్యమవుతుంది?
1: So you know the truth. That which is not in you is not present anywhere.
0: Ayaskanta shakti manavuni yandu unnatundi shakti inge ekkada kuda kanipinchadu.
1: The magnetic power is present to the maximum in man.
0: Ee prapanchamlo enni shaktilu untunnavo anni shaktilu kuda oka manavuni yande nunchi unnavi.
1: All the capacities and potentialities of the world are latent in you.
0: Antani adhikamainatti manavudu ee naadu alpuniga bhavinchukoni కృంగిపోతున్నాం మనం.
1: దట్ మైటీ మ్యాన్ ఇస్ కన్సిడర్డ్ హింసెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
0: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
1: యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
0: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: మీ హృదయంలోందే ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
0: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
1: ద వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ గాడ్ విత్ ఇన్ యూ.
0: ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవటం చేతనే మీకు కనిపించడం లేదు.
1: బికాస్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్.
0: ఉజ్జయిని,
1: ఉజ్జయిని,
0: కాశీ, ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
1: కాశ్మీర్,
0: ఇవన్నీ గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైనటువంటి శక్తులతో కూడినటువంటి స్థానములు.
1: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
0: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
0: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
1: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లా హ్యాస్ బిన్
0: ఎక్సెప్ట్. ఎక్కడి గురు తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రాబ్లమ్ విచ్ హెస్ నాట్ బిన్ సాల్వ్డ్ ఎనీవేర్ ఈజ్ సాల్వ్డ్ దేర్.
0: ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంను మనం విస్మరించి
1: వీ హావ్ ఫర్గాటన్ ద గ్లోరీ గ్రాండియర్ ఆఫ్ భారత్.
0: ఏదో విదేశంలో ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
1: ఇమాజినింగ్ దట్ దిస్ పవర్ ఇస్ ప్రెసెంట్ అబ్రాడ్
0: చాలా
1: మూవ్ అవే ఫ్రమ్ దిస్ కంట్రీ. ఇట్ ఈస్ ఎ మిస్టేకెన్ వ్యూ.
0: కనుకని మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
1: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
0: ప్రజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్, ద ప్రాపర్ అండర్స్టాండింగ్.
0: అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు,
1: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్
0: మున్ముందంతా నేను చెప్తాను.
1: భగవాన్ విల్ టెల్ అస్.
0: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది
1: వాట్ వీ నీడ్ టు
0: సర్వ శక్తులు కూడాను ఒక భారతదేశంలోందే ఉన్నవి.
1: వాట్ వీ నీడ్ టు నో టుడే ఇస్ దట్ ఎవ్రీథింగ్
0: సమస్త ప్రభావాలు కూడాను ఒక భారతీయుల నుండి ఆవిర్భవిస్తున్నవి.
1: అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఓన్లీ.
0: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
1: భారత్ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
1: వై షుడ్ వి ఫర్గెట్ దిస్ సీక్రెట్ ల్యాండ్?
0: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
1: దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈనాటి విద్యార్థులు ఈ సత్యాన్ని గుర్తించగలను లేక
1: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో.
0: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
1: దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ వరల్డ్లీ ప్లెజర్స్.
0: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్ ఆఫ్
0: లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
1: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
0: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
1: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఈస్ కంటెయిన్డ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: పూర్వము రెండవ భారత యుద్ధం నందు మహాయుద్ధం నందు
1: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
0: రష్యన్స్ అంతా వచ్చి
1: many people came,
0: jainis anta vachi,
1: chinese russians came,
0: inte kaadu
1: not all this,
0: ee yokka itara deshiyulandaru kuda nu ee desham paina padi
1: the foreigners wanted to invade this country.
0: German desham nunchi kuda hitler bayil deraadu.
1: Hitler started from the Germany.
0: Appudu nenu chinna vaadu,
1: భగవాన్ వాజ్ సో యంగ్ అట్ దట్ టైమ్.
0: ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి, బాబు నువ్వేమో చాలా బాగా కవిత్వం కట్టావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
1: One person approached Bhagavan when he was so young and he said that you are an excellent composer, why don't you compose a poem on our leader?
0: అప్పుడు నేను చెప్పాను ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
1: And he wanted a small
0: చిన్న పిల్లలు ఊపేటువంటిది.
1: Oh, he wanted a swing to be brought, cradle to be brought.
0: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
1: Bhagavan composed then and there itself.
0: 7

0: ఇట్ వాజ్ ఎ ఫైనెస్ట్ పీస్ ఆఫ్ లలబే. ఓ మై డియర్ చైల్డ్, డోంట్ క్రై. ఇఫ్ యూ క్రై, యూ కెనాట్ బి ఎ వారియర్ ఎవర్ ది సిటిజన్ ఆఫ్ భారత్.
1: ఏడువకు పసిబాల, ఏడువకు తండ్రి, ఏడిస్తే నిన్ను భర్త వీరుడనరయ్యా. జో జో హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా. జో జో హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు. జో జో ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు. జో జో ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రజల లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని.
0: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్, దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దిస్ కంపోజిషన్.
1: ఈ హీతరు, ఈ అంతకుడు, వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట దర్శనం, చాలా చిన్నపిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
0: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్
1: ఈ స్టాలిన్ వస్తున్నారని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలిసిన ఈ పిల్లవాడికి.
0: హౌ ఇస్ దట్ దిస్ యంగ్ బాబా నో ద నేమ్స్ ఆఫ్ హిట్లర్ అండ్ స్టాలిన్?
1: సాయికి తెలియనటువంటివి లేవు.
0: దేర్ ఇస్ నథింగ్ దట్ సాయి డస్ నాట్ నో.
1: కానీ తెలియనట్టుగానే నేను నటన చేస్తుంటాను.
0: బట్ హి ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హి డస్ నాట్ నో.
1: ఎప్పుడు వచ్చారండి మీరు అని నేను ప్రశ్నిస్తాను.
0: భగవాన్ పుట్స్ ఎ క్వశ్చన్, వెన్ డిడ్ యు కమ్?
1: అయ్యో నేను వచ్చింది తెలియదు సాయిబాబాకు.
0: Does he not know when I came?
1: తెలుసు
0: కాని
1: నిన్ను సంతోషపెట్టే నిమిత్తమై నేను నిన్ను ప్రశ్నిస్తున్నాను.
0: But he puts that question to make you happy.
1: ఎప్పుడు వచ్చారని అడిగితే నన్ను పలకరించాడు స్వామి, పోతానే అని ఆనందిస్తారు.
0: When once Bhagavan puts this question, when you come, you are so happy that
1: you are spoken to. కానీ నేను వీళ్ళు సందేహిస్తారా, నాకు తెలిసినా తెలియదని ఏ విధంగా అనుమానిస్తారా అని ఈ భావం నాకేనాడు రాలేదు.
0: Bhagavan never thinks that he doubts you, never thinks that he that you feel that whether he knows when you came here or not.
1: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
0: After a couple of days school children gather.
1: Pillalu vachi
0: they came.
1: Babu nannu pilicheetundi varu satya satya ani pilicheetundi varu.
0: They all addressed Bhagavan as satya.
1: Satya neevu meemu oka drama vestunnamu.
0: We want to enact a play.
1: Ee drama lo unnatundi dinigata oka katha maadiri raasi.
0: We want you to compose.
1: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
0: We also include a song.
1: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
0: And this has to be publicized and propagated. We want your help.
1: అప్పుడు నేను చెప్పాను.
0: Then Bhagavan said,
1: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
0: He said, be ready, I want two boys.
1: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
0: Two boys came.
1: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
0: And Bhagavan taught them.
1: ఏమిటని?
0: What is it?
1: ఆ పిల్లలకి ఈ పాటను నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
0: That these two boys should sing in public.
1: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: ఓ పీపుల్ వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ us, వాట్ టైమ్స్ వి ఆర్ ఇన్.
1: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను. భోజనులారా, ఏమి కాలంబు వచ్చెను.
0: వాట్ ఆర్ ది టైమ్స్ దట్ వి ఆర్ ఇన్? ఇన్ ద నేమ్ ఆఫ్ ఫేస్ పౌడర్ వి హావ్ గివెన్ అప్ దట్ హ్యాబిట్ ఆఫ్ అప్లైయింగ్ టర్మరిక్.
1: అన్ని పోయి మోసగించి చెయిన్లు వచ్చే, ఏమి కాలంబు వచ్చెను.
0: అండ్ వి హావ్ గాట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ జెన్యూన్.
1: ఈ విధంగా జైనాలకంతా కూడా తగినటువంటివంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
0: భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆలాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వి ఆర్. వి హావ్ గాట్ దిస్ రిస్ట్ వాచ్ విత్ ద లెదర్
1: స్క్రాచ్ అవతారాలు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: వాట్ ఇస్ దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్?
1: ఎడమ చేతి కడాన ఎందు తెల్ తెల బిల్ల, తోలు పట్టిడి గట్టి ఆలాడగడతారు, గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా.
0: ఇట్ వాజ్ రిస్ట్ వాచ్ దట్ వాజ్ న్యూలీ ఇంట్రొడ్యూస్డ్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
1: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
0: ద లాంగ్ ముస్టాష్ హ్యాస్ బీన్ మేడ్ కట్ షార్ట్, ఎ ఫ్రెంచ్ కట్.
1: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్విచ్చేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
0: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
1: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురాలు.
0: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
1: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
0: He always used to approach Bhagavan, calling him Satya.
1: నేను అప్పుడు 7వ సంవత్సరము.
0: Bhagavan was aged 7.
1: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము.
0: He never responded immediately.
1: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
0: They said, why don't you visit us today?
1: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
0: I am not a beggar to be at your doorstep.
1: మీరు పిలిస్తే వస్తానే కానీ పిలవండి నేను రాను.
0: I only come to you only after invitation.
1: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
0: Then she said,
1: నాయనా, మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
0: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్, మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
1: చెప్పాను, అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను. నీవేమాత్రమూ బాధపడకూడదు.
0: డోంట్ ఫీల్ సాడ్.
1: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
0: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్స్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
1: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
0: అండ్ షీ సెడ్, ద హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యూ.
1: ఎవరి కోపం వారికే శత్రువు.
0: Well, your anger is your enemy.
1: నన్నేం చేయలేదు.
0: Nothing will happen to me.
1: అని నేను పాటలు రాసేది చిన్నపిల్లల్ని పంపించేటువంటిది.
0: Having composed the song, Swami made boys sing.
1: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
0: ది రీజన్ ఇస్ ద మోటివ్ ఇస్ టు కరెక్ట్ దట్ మ్యాన్.
1: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
0: ఇఫ్ ఇట్ సెట్ సాఫ్ట్లీ,
1: కొంచెం కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండెపైన నొప్పి వేయాలి.
0: బై యూజింగ్ హార్ష్ వర్డ్స్ ఓన్లీ హీ కెన్ బి కరెక్టెడ్.
1: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
0: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
1: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
0: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
1: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పాను.
0: భగవాన్ గేవ్ హిమ్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
1: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
0: నారాయణరావు. ద నేమ్ ఆఫ్ కర్ణం ఇస్ నారాయణ రావు.
1: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
0: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
1: అప్పుడు అతను చప్పకు చెప్పాలి.
0: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
1: కులము వారలు నిన్ను కుండముట్టనివరు.
0: యు విల్ బి అవుట్ కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
1: బంధువులు నిన్ను చూచి బయటెళ్ళగొడతారు.
0: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యు అవుట్.
1: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
0: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యు విత్ దేర్
1: స్టిక్. ఇంత కఠినమైనటువంటి వేసి
0: సచ్ హార్ష్ వర్డ్స్.
1: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
0: భగవాన్ వాంటెడ్ హిమ్ టు మంచి
1: రాగములే వేస్తూ వచ్చాను.
0: అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
1: బిగినింగ్. దానితో అతను మంచి వాత పడిపోయింది అని నిలిపివేశాడు.
0: అండ్ దెన్ ఇట్ సెల్ఫ్ హీ స్టాప్డ్ ఆల్ దిస్.
1: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
0: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
1: చిన్నవాణ్ణి నేను అట్లా పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
0: భగవాన్ వాస్ ప్రొసీడ్ పాసింగ్ బై, షీ ఫెల్ ఇట్ ఇస్.
1: రాజు, నీవు చిన్నపిల్లవాడు కాదు.
0: రాజు,
1: ఆకారం చిన్నదే కానీ గొప్పల మహాశక్తి ఉంటున్నది.
0: రాజు, యూఆర్ దో యూఆర్ సో స్మాల్, యూ హావ్ గాట్ మైటీ.
1: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
0: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
1: కులము వారం నిన్ను కుండముట్టాను ఎవరు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవుట్ కాస్ట్ యూ.
1: స్నేహితులు చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
0: విల్ ఎనీబడీ కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై స్లిప్.
1: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
0: Then she could understand.
1: Venkappa grumabbayani pilchindi.
0: And she called, Venkappa,
1: ee pillavaadi nivemo chinna pillavaadi ga nee kumarudu ga nivu bhavistunnavu.
0: You consider that he is so young.
1: Chaala mosapadi pothunnavu.
0: You are totally deceived.
1: Kaadu kaadu.
0: No.
1: Goppa shaktivantudu.
0: He is highly powerful.
1: Inka munmundanta kudunu lokaniki chaala aadarshani nirupistu vastadu.
0: In future he is going to be an ideal to the entire world.
1: కనుక నీవేమాత్రం కూడా కుమార భావంతో పెట్టుకోవద్దు.
0: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ సన్.
1: నా ఇంటికి పంపించు. కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
0: విల్ ఎనీబడి కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై స్లిప్.
1: ఈ విధమైన వ్యాసి అతనికి చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
0: దెన్ షీ కుడ్ అండర్స్టాండ్.
1: వెంకప్ప

0: ఇంటికి పంపించు అని.
1: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
0: ఆయన చెప్పాడు,
1: హీ సెడ్,
0: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
1: ఐ డోంట్ గివ్ మై,
0: మాకున్నటువంటి శక్తితో మేమే పోషించుకుంటాము.
1: యు నో ఐ విల్ బి టేక్ కేర్ ఆఫ్ మై ఓన్.
0: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
1: ఐ యామ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
0: ఈ విధంగా కూడా ఎవరి చేత కూడా నువ్వు చిక్కుకోకుండా,
1: Without being caught by anybody.
0: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: With all the courage, he spent life in
0: solitude. జీవితమే.
1: It is a truthful life.
0: ఎందుకనగా దోషములు ఏమాత్రము లేవు.
1: Because there is no mistake whatsoever.
0: దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకు ఉంటుంది?
1: When there is no mistake, why
0: is there
1: fear? No fear.
0: ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడు.
1: With all the courage and valor, he proceeded.
0: ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని.
1: భగవాన్ కంపోజ్ డ్రామాస్ ఆల్సో,
0: చిన్న డ్రామాలు వేసేది.
1: హీ హాస్ రిటన్ స్మాల్ డ్రామాస్.
0: పిల్లలందరినీ తీసుకునేటువంటిది, చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది.
1: వన్ డ్రామా రిటన్ బై హిమ్ ఇస్ వుడ్ యు యాక్ట్ అకార్డింగ్ టు వాట్ యు సే.
0: ఇంట్లో అమ్మ,
1: మదర్ ఎట్ హోమ్,
0: తల్లి తండ్రి గురువు, ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు.
1: త్రీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్, మదర్ ఫాదర్ అండ్ ది టీచర్.
0: తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది.
1: ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్.
0: అక్కడ కూర్చునేటువంటి వాడిని.
1: భగవాన్ యూజ్డ్ టు సిట్ దేర్.
0: అప్పుడు ఆమె చెప్తుంది,
1: దెన్
0: ఏమని, పంచాంగము రామప్ప భార్య,
1: షీజ్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప.
0: ఆమె పేరు కూడా కామేశ్వరి.
1: హర్ నేమ్ ఇస్ కామేశ్వరి.
0: ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది.
1: షీ యూజ్డ్ టు రీడ్ ద బుక్.
0: ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు.
1: దర్ వేదాంతిక్ టెక్స్ట్.
0: ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు.
1: బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్.
0: అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు.
1: దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో.
0: ఏదో చెప్పేటువంటిది పాపం.
1: షీ యూజ్డ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే.
0: అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాక్ పరిపాలకుడు అని బోధించేటువంటిది.
1: షీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field.
0: అప్పుడు
1: then
0: oka paata rasanu.
1: Bhagavan has written a song.
0: Emani,
1: what is it?
0: ఎరుకరు ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముకు స్వప్నాస శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముకు స్వప్నాసు శుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్న సద్గుణ్ణి కృపచే తారతమ్యము అనవన్న.
1: The transcendental principle of truth remains all the same in the waking state and the deep sleep.
0: చెప్పేది ఆమె దీనికి అర్థం చెప్పేది, తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్న ఎరుగవన్న, ఇదే అర్థం.
1: She used to repeat in verbatim what all that is written by Bhagavan.
0: ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము సూటు చూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
1: భగవాన్ యూజ్ టు టెల్ హర్ వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
0: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
1: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
0: ఆనాటి స్త్రీలకు చదువులు తక్కువ.
1: And we, most of the women were illiterate.
0: ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూటలో ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
1: Women in the neighborhood assemble at one place, go through a text.
0: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
1: That was the beginning of the starting of the institution.
0: సంఘ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
1: And it affected the good company.
0: పిల్లల్ని పిలిచాను, పండర భజన చేయండి.
1: And Bhagavan wanted boys to do pandari bhajan.
0: మంచి కాడకు గజ్జలు కట్టుకునేది.
1: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
0: మంచి తాళం తీసుకునేది.
1: అండ్ దే ఆల్సో పిక్ అప్ ది సింబల్స్.
0: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులో అన్న కూడా అందరినీ నిద్రపోయేటువంటి వారు కూడా మేలుకొనిపోయేటట్టు.
1: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ది స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
0: తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
1: That was the situation. People didn't get up at 7 o'clock in the morning.
0: But I told them to get up at 5 o'clock.
1: Because of this bhajan
0: singing.
1: Because of singing along the street, people woke up at 5 o'clock in the morning.
0: కరతాళములను చేపట్టి దట్టిలంబ్రిగ జుట్టి కామక్రోధముల కొట్టి ఈ షిరిడీ మార్గము బట్టి జై జయ రంగా జై జయ సాయి జై జయ అనుచునురా యమున రండి.
1: Taking symbols. We proceed towards the Shirdi. Come on, dance. Step after step, let us reach Shirdi. That was the song composed by him.
0: లేపినట్టుగా వాళ్ళు లేపించేది.
1: And that's the way people woke up.
0: అప్పుడు అందరూ

0: చేసేటువంటి వాళ్ళు.
1: అదే
0: నగర సంకీర్తన.
1: దట్ వాస్ ద మార్క్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ నగర సంకీర్తన.
0: ఎప్పుడు నేను ప్రారంభించాను?
1: వెన్ వాస్ ఇట్ వాస్
0: కమెండ్. ఈ శరీరమునకు 7వ సంవత్సరము.
1: భగవాన్ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ ఆఫ్ నగర సంకీర్తన్ అట్ ది ఏజ్ ఆఫ్ 7.
0: ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది.
1: సుబ్బమ్మ ఆల్సో యూస్ టు జాయిన్ ద కోరస్ ఇన్ ఎ సైలెంట్ వే.
0: ఈ విధంగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధనలోనే కాలం కావించుకుంటూ వచ్చింది.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ రౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్ పాసింగ్ ఆన్ ద సీక్రెట్ టీచింగ్ టు ద వరల్డ్.
0: ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాళ్ళు
1: పీపుల్ ఫ్రమ్ ది నైబరింగ్ విలేజెస్ ఆల్సో అటెండెడ్ దిస్
0: ఈ పండర భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాళ్ళు.
1: ఆల్ హావ్ ఫర్గాటన్ దెంసెల్వ్స్ ఇన్ ఎక్స్టసీ.
0: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
1: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బరుగుల మూట వచ్చేటువంటిది.
1: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
0: బరుగుల మూటలు తెప్పించి అందరికి పంచేటువంటిది పాపం.
1: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
0: కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
0: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
1: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
0: కడపకు సమీపంలోనే ఉంటుంటాది.
1: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
0: తాడపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాది కమలాపురం.
1: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడపత్రి అండ్ కడప.
0: ఆ కమలాపురంలో పోతే
1: దేర్ ఇన్ కమలాపురం
0: ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
1: ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
0: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
1: He said, "Oh, Raju, you are an excellent composer."
0: కవిని కాదయ్యా, నేను కవిత్వం కట్టటం లేదు. నాకు నోటికి వచ్చినవన్నీ కవిత్వమే. నేను చెప్పినవన్నీ కవిత్వమే.
1: భగవాన్ సెడ్, "It's not composition. Whatever I say, it is poetry. Whatever I write, is literature."
0: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
1: I'll get it a pair.
0: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా? అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
1: ఇట్ వాజ్ ద టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
0: ఆ మందు యొక్క ఫలితములు అంతా రాసిచ్చాడు.
1: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
0: దాని పేరు బాలభాస్కర అని పేరు.
1: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
0: ఆ బాలభాస్కర్ అని పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
1: హీ వాంటెడ్ భగవాన్ టు రైట్ ఎ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
0: ఇంకో గంటకు రామన్నాను.
1: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ అవర్.
0: క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి.
1: అండ్ ఇట్ వాస్ ద టైమ్ ఇన్ క్లాసెస్ వర్ ఆన్.
0: కొండప్ప చాలా కఠినమైనటువంటి వాడు.
1: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
0: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు.
1: ఇట్స్ వెరీ గుడ్.
0: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
1: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై డ్యూటీ.
0: ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
1: బెటర్ యు కమ్ ఆఫ్టర్ ఎన్ అవర్.
0: మెట్టు వేశాను, పాట చెప్పాను.
1: అండ్ హీ జస్ట్
0: దొరికే బాల భాస్కర బాలకులారా రండి బాలకులారా.
1: ఓ బాయ్స్ కమ్ హియర్ వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
0: కడుపు బురము కాళ్ల వాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పనిచేయండి బాలకులారా రండి బాలకులారా.
1: ఓ బాయ్స్ కమ్ హియర్ టేక్ దిస్ బాలభాస్కర. ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్ జాయింట్ పెయిన్.
0: అది ఎక్కడ అని అడిగేరన్నా,
1: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
0: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
1: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
0: అంగడి ఎందే దొరుకును అన్నా,
1: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్.
0: బాలకులారా రండి బాలకులారా,
1: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
0: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా రండి బాలకులారా.
1: ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
0: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
1: కొట్టే సుబ్బన్న వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై
0: దట్. బుట్టడు లడ్డు తీసుకొచ్చాడు.
1: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
0: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నాను.
1: హీ సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
0: నేను తీపి ముట్టను.
1: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
0: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
1: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హీ టచ్డ్ ఎనీ స్వీట్.
0: నా దగ్గర కావలసినంత తీపు ఉంది, నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనెంత నాకంటే.
1: Why sweet is needed? He is all sweetness. He is all sweet himself.
0: అందరికీ పంచిచ్చాను.
1: And the sweets were distributed to all.
0: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, ఎంకరేజ్డ్ ఎవ్రీబడి, అండ్ హి హస్ షోన్ ది కరెక్ట్ పాత్ టు ఎవ్రీవన్.
0: నిజంగా ఈ విద్యల యొక్క సంబంధంలో నాకు ఏమాత్రము తృప్తిగా ఉండటం లేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్.
0: విద్యలు కావాల్సిన చదువుతున్నారు.
1: దిస్ ఎడ్యుకేషన్
0: చదివి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఫార్ ఇస్ దిస్ ఎడ్యుకేషన్?
0: ఈ ధనార్జన కోసం పరిగెత్తున్నారే కానీ గుణార్జన కోసం ఏమాత్రము ప్రయత్నించటం లేదు.
1: యూఆర్ ఆఫ్టర్ ధనార్జన టు ఎర్న్, నాట్ ఫర్ గుణార్జన.
0: ధనము కావాల్సింది,
1: మనీ ఇస్ నెసెసరీ ఎనీవే.
0: కానీ ధనమే ముఖ్యం కాదు,
1: ఇట్స్ నాట్,
0: గుణం కూడా చాలా ముఖ్యము.
1: ఇట్స్ నాట్ ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్.
0: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటి, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
1: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
0: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
1: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్
0: విద్యానాం, ఆధ్యాత్మిక విద్య విద్యానాం.
1: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
0: దానిని హృదయానికి అందించాలి.
1: దట్ హస్ టు బి అక్సెప్టెడ్.
0: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
1: And then comes Ramayana.
0: Ramayanamu mahapuratamainatvanti grandhamu.
1: Ramayana is an ancient text.
0: ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటిది రామాయణం.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే రామాయణ కుడ్ సర్వైవ్.
0: ఆ రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటివి కూడా ఉన్నాయని.
1: దేర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ రామాయణ దట్ వి డో నాట్ నో.
0: చిన్న చిన్న రూపములంతా కూడా తీసి
1: ఆల్ ది సటిలిటీస్
0: పెద్ద వృక్షంగా పెంచి
1: అండ్ దే హావ్ గ్రోన్ ఇన్
0: ఆ వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
1: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయిన్ ది సటిలిటీస్ ఆఫ్ రామాయణ.

0: Sai Ram, dear listeners, constant contemplation of God rids us of all difficulties. This has been the strong experience of devotees who have worshipped the Lord across the ages. In today's Divine Discourse, Bhagwan Baba explains how our ancestors lived in peace by being good and doing good always. He exhorts us also to lead similar lives. Let us now listen to the excerpts from the Divine Discourse delivered by Bhagwan Baba in Prashanta Nilayam during the Dasera celebrations on the 28th of September 2006.
1: Embodiments of love.
2: Lokamunandeniyo vidyadu.
1: There are many forms of education, knowledge.
2: Enniyo telivitetalu.
1: And there are varied expressions of intelligence.
2: Kani telivitetale mukhyamani bhavistunnaru kondaru.
1: Some feel that intelligence is most important.
2: Vidyalu leka telivitetalu undi pravejanam emti?
1: Mere intelligence without education is useless. What is the use out of it?
2: Lokamulo endaro vidyavantulu unnaru.
1: There are many educated people.
2: Undi kudanu telivitetalu leka prayojanam ledu.
1: Though they are educated, they are not intelligent enough. What is the use then?
2: Kanuka telivitetalato patu vidyalu kudanu undali.
1: Therefore, coupled with education, intelligence is also essential.
2: Vidyalundiyu telivitetalu lekundina kevalam oka mookuduga bhavintaru.
1: Without intelligence, mere education will make you look like a fool in the sight of the world.
2: Dinikoka drushtantaram.
1: An example for this.
2: Puramu Prepalle Yandu Yashodad Nandandu Jeevinchetvanti Varu Nivasinchetvanti Varu.
1: Earlier, there in Vrepalle, Yashoda Nanda lived.
2: Kani ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడాను వారింటికి వెళ్ళి సాయంకాలము దీపం ముట్టించుకునేటువంటి వారు.
1: ఇట్ వాజ్ ద ట్రెడిషన్ ఇన్ దోస్ డేస్ దట్ ఎవ్రీ హౌస్ హోల్డర్ ద హౌస్ వైఫ్ వుడ్ గో టు ద హౌస్ ఆఫ్ నంద అండ్ లైట్ ద ల్యాంప్.
2: ఆ నాటి సాంప్రదాయము ఒక గొప్ప ఇంటి వారి యొక్క దీపం తమ ఇంటికి తీసుకుని పోతే తమ కూడా గొప్పవారు అవుతారని ఒక ఆశ.
1: The tradition in those days where people would visit the houses of rich people and light their lamp with the idea that they would also be rich in their own turn.
2: Kari ippatikkudanu palle yendu ilanti vaadiku untunnadi.
1: This practice is followed in certain villages even this day.
2: Goppa srimantulu intiki velli vaari mundu inti mundu pettinatti divannu tama dvipanto veliginchukoni ఇంటి కొరికి పోయేటువంటి వారు.
1: దే గో టు రిచ్ పీపుల్ అండ్ లైట్ దేర్ ల్యాంప్స్ బ్రింగ్ దెమ్ బ్యాక్ హోమ్ టు లైట్ దేర్ ఓన్ ల్యాంప్స్ అట్ దేర్ రెసిడెన్సెస్.
2: కొందరు స్త్రీలు అత్తలు దీనిని ద్వేషించేటువంటి వారు.
1: దిస్ వాజ్ నాట్ రిలీజ్డ్ అండ్ యాక్సెప్టెడ్ బై సర్టన్ విమెన్ అండ్ మదర్స్ ఇన్ లా.
2: మన ఇంటిలో దీపం లేకనా వారింటికి వెళ్లి దీపం తీసుకురావటం అని మందలించేటువంటి వారు.
1: The mother-in-law used to check the daughter-in-law by saying, "We have enough of fire, the lamp here. Why do you go elsewhere?"
2: ఈ యొక్క మాటలు అన్ని కూడాను ఆ బావి దగ్గర చేరినప్పుడు ఆడవారందరూ కూడాను దీన్ని ముచ్చటించేవారు.
1: In villages, you know, there is a well located the center where all women gather and talk about these things.
2: అప్పుడు ఆ గ్రామములకు ఒక కొత్త కోడలు వచ్చింది.
1: It was a time a newly married, the daughter-in-law, happened to be there in that village that day.
2: Ammai Krishna yokka lilalu Krishna yokka cheshtalu anni ninnam vintu vachedi.
1: The girl started listening to the leelas of Krishna, the mystery of Krishna every day.
2: కానీ అది మనసులో ఉంచుకొని అత్తగారికి భర్తగారికి చెప్పకుండా తాను మనసులో ఉంచుకొని ఒకనాడు వెళ్ళింది.
1: She treasured all that she heard, the mysteries and leelas of Krishna in her heart.
2: ఎంత గోప్యముగా ఎంత గుట్టుగా తాను పెట్టుకున్నప్పటికీ సత్యము ఎప్పటికీ దాగేటువంటిది కాదు.
1: Though she kept it all to herself in her heart without revealing to anybody, truth cannot be concealed for long.
2: సత్యమును దాచిపెట్టుకు గాని సత్యమును అమ్ముకోవటం గాని సత్యమును మూసిపెట్టుకుంటూ గాని సాధ్యం కాదు.
1: It is impossible to cover the truth. It is impossible to sell out the truth or hide the truth.
2: సత్యము నుండి పుట్టినది ఈ జగము.
1: In fact, the whole world originated out of the principle of truth.
2: సత్యమునందుండి సర్వము సృష్టించే సత్యమునంత అడిగే సర్వ సృష్టి.
1: God, from the point of truth, has created the whole of the creation, and the creation will merge back
2: into the truth. స్థలమేది కనుగొన్న.
1: In fact, if you inquire, you will not come across any place where there is no truth.
2: శుద్ధ సత్యం ఇదియే చూడరయ్యా.
1: If you watch, you will notice there is a pure, unsullied, pristine truth.
2: ఆ కోడలు ఎంత గుట్టుగా వచ్చినదో అంత రట్టైపోయింది.
1: Though the daughter-in-law wanted to hide the truth, but however, it came to the notice of everybody.
2: Binda kada pettindi.
1: He just kept down the pot on the ground.
2: Bazaar lo dance aadtu velutundadi.
1: She started moving along the street, dancing along.
2: Aa chennaatvanti gumpulanta kuda nu aminu emtidi emtidi emtidi vichitram endukosam nee vividhanga aadutunnavu kotta kodalave ikkada nunchi vachavu ane prashnalu edhestu vachayi.
1: All ladies around were very much surprised to watch this little girl watching, moving about along the street. And you are newly married, how is that you are dancing? They started questioning that way.
2: ఏదో ఒక విధంగా ఆ రహస్యాన్ని గుర్తించారు.
1: Somewhere other, they could know the secret behind this.
2: అందరూ ఈ విధంగానే డాన్స్ ఆడుతూ కూర్చున్నారు.
1: All joined together in dancing.
2: ఏ విధంగా?
1: What else is left now?
2: సుగుణకు కనిపించేనంట మనసుగుణకు కనిపించేనంట నందునేంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: They all started singing like this. It is our Suguna who could see Gopala at the residence of Nanda in that Deepa, in that lamp.
2: Krishna, Krishna అంటుకుంటూ దీపం అంటించుకుంటున్నది. కానీ ఆ కృష్ణుడు కనిపించాడు. ఆ దీపం లోపల చేపెట్టింది ఎంత కాలింది.
1: She was singing the glory of Krishna. She was lighting her lamp. In so doing, she has lost her for herself and kept her hand in the lamp and she started getting burnt up.
2: సుగుణకు కనిపించేనంట నందుని ఇంట గోపాలుడంట దీపాన కనిపించేనంట.
1: Suguna could see Gopala Krishna at the residence of Nanda, there in that lamp, the Jyoti Deepa.
2: Kramakramena intiki telisindi.
1: Gradually to each home.
2: Ee vidhanga konni samayam nandu aanandamuto sarvam kodanu kashtamanu kodanu marchipoyetundi varu.
1: In that state of ecstasy, people have forgotten themselves. They're ecstatic.
2: Kanaka mana dukkhamanu kodanu ఈ దైవ చింతన చేత కొన్ని మర్చిపోయి కష్టమైన కూడాను ఈ దైవ చింతన చేత మరుపు తెచ్చుకుని అన్ని విధాల ఆనందంగా పురుగేచుంటి వారు.
1: లైక్ వైజ్ పీపుల్ ఫర్గెట్ దేర్ ప్రాబ్లమ్స్ అండ్ డిఫికల్టీస్ ఆల్ ది వైల్ థింకింగ్ ఆఫ్ గాడ్ అండ్ దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ అండ్ వర్ బ్లిస్ఫుల్.
2: ఈ విధంగా అనాది కాలం నుండి భక్తులు ఈ ఆనందం అనుభవించుకుంటూ ప్రచారం చేస్తూ ప్రదర్శించుకుంటూ దీన్ని ప్రబోధించుకుంటూ సంతోషించేటువంటి వారు.
1: Well, that has been the experience since ages here in this country, where people have forgotten their own problems, singing the glory of God, publicizing, sharing the mystery of God.
2: ఈ విధంగా జరుగుతూ ఉండగా,
1: as things went on like this,
2: విద్యలు పెరుగుతూ వచ్చినాయి.
1: And you find there's a rise in the standards of education.
2: ఈ విద్యను పెరుగుతూ వచ్చేటప్పటికీ,
1: The rise of educational standards.
2: తెలివితేటలు కూడా పెరుగుతూ వచ్చాయి.
1: There's equal rise in the realm of intelligence.
2: తెలివితేటలు పెరుగుతూ వచ్చినాయి కానీ విద్యలు కరుగుతూ వచ్చినాయి.
1: Though they were more and more intelligent enough, the standard of education is on the decline on the other hand.
2: ఈ విద్యలు తరుతూ వచ్చి ఈ తెలివితేటలు పెరుగుతూ వచ్చాయి.
1: There's declining standard in education while the intelligence is ever on the rise.
2: ఎక్కడ చూచినానో మీరు విద్యార్థులను మీరు చూడండి.
1: You can inquire from any student.
2: ఏదో ఫారెన్ నుంచి వచ్చినటువంటి పేపర్స్ లేక ఫారెన్ నుంచి వచ్చినటువంటి యొక్క మ్యాగజైన్స్ వాటిని చూస్తూ వస్తుంటారు కానీ మరి తన యొక్క క్లాసుని తన యొక్క పద్ధతిని ఏమి మాత్రం యోచించరు.
1: ద స్టూడెంట్స్ గో త్రూ ఆల్ ద ఆర్టికల్స్ పబ్లిష్డ్ ఇన్ ఫారెన్ మ్యాగజైన్స్ జర్నల్స్ బట్ దే డోంట్ గో త్రూ దేర్ ఓన్ టెక్స్ట్ బుక్స్.
2: ఈ కొత్త వాటి మాతృత్వము పెరుగుతూ వచ్చింది తెలివితేటలు.
1: And this has been the trend in the modern times.
2: Palani Panditudu Palani Vachanam rachinchadu adi enti goppadi.
1: Such and such author has written this article. How great must it have been.
2: Veeti paina manaku poratam jarugutu vachindi.
1: We go on arguing on this consideration criteria.
2: Tana text book lo emti undado tana text lo em chadivaro tana chadavalsinatundi oka paddhati marchipothunnadu.
1: One has forgotten to go through his own text. That is within him.
2: ఈ విధంగా తెలివితేటలను పెంచుకుంటున్నామే కాని ఈనాడు మన యొక్క విద్యా విజయాన్ని ఏమాత్రము జ్ఞప్తి ఉంచుకోవటం లేదు.
1: లైక్ దిస్ వీ గో ఆన్ ఇంక్రీజింగ్ అవర్ ఇంటెలిజెన్స్ బట్ వీ డోంట్ థింక్ ఆఫ్ ది యాక్చువల్ ఎడ్యుకేషన్ అండ్ కోర్స్ కంటెంట్.
2: కనుక మొట్టమొదట మనం చేస్తున్నటువంటి పనిని కర్మను మనం ఏమాత్రం కూడా విసర్జించకూడదు.
1: Therefore, under any circumstance, we should never give up our duty.
2: కర్మణ్యేవ అధికారశ్చాని గీత ఎందుకు బోధించింది.
1: గీత టాట్ ఇన్ క్లియర్ టర్మ్స్ దట్ యు హావ్ గాట్ రైట్ ఆన్ యాక్షన్.
2: కర్మమున పుట్టిన జంతువు కర్మమున వృద్ధి పొంది కర్మమునే చనును.
1: హావింగ్ బీన్ బోర్న్ ఇన్ యాక్షన్ కర్మ, హావింగ్ గ్రోన్ ఇన్ కర్మ ద యాక్షన్, అల్టిమేట్లీ ది ఇండివిజువల్ మర్జెస్ బ్యాక్ ఇన్ యాక్షన్.
2: కర్మమే నరులకు దైవము.
1: And it is action karma is verily divine.
2: Karma ni sukha dukkhamulaku karanam illalu.
1: And it is karma or action which is responsible for pleasure and pain.
2: Karma chestamo dani sukha dukkhamulaku aa karmane karanam.
1: And the reason for pain and pleasure happens to be this karma or action.
2: Kalaku manchi karyamulu nam chesinappudu manchi phalatamine manam anubhavistamu.
1: Therefore when we undertake good action you will certainly reap good results.
2: Chedda karyamulu chesinappudu చెడ్డ తలంపులు తెరిచినప్పుడు చెడ్డవే మనం అనుభవిస్తాం.
1: బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ థాట్స్ విల్ సర్టన్లీ బేర్ బ్యాడ్ రిజల్ట్స్.
2: కాబట్టి ఇవి రెండు కూడా ఒక త్రాసు వంటివి.
1: దీస్ టూ ఆర్ లైక్ ఎ బ్యాలెన్స్.
2: మంచిని చేర్చి చెడ్డ అనుభవించడు.
1: హ్యావింగ్ డన్ గుడ్ యూ కెన్ యూ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్యాడ్.
2: చెడ్డను చేసి మంచి అనుభవించడు.
1: హ్యావింగ్ డన్ బ్యాడ్ యూ కెనాట్ థింక్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్.
2: చెడ్డను చేసి చెడ్డనే అనుభవిస్తాడు.
1: బ్యాడ్ గివ్స్ బ్యాడ్ రిజల్ట్స్.
2: మంచిని చేసి మంచిని అనుభవిస్తాడు.
1: ద గుడ్ విల్ గివ్ యూ గుడ్ ఎక్స్పీరియన్సెస్ రిజల్ట్స్.
2: కనుకనే డూ గుడ్ బి గుడ్ అండ్ సి గుడ్.
1: దెర్ఫోర్ భగవాన్ సేస్ డూ గుడ్ బి గుడ్ సి గుడ్.
2: దిస్ ఇస్ ది వే టు గాడ్.
1: దిస్ ఇస్ ద వే టు గాడ్.
2: కనుక మనం మంచిని చేస్తాం.
1: దెర్ఫోర్ లెట్ us డూ గుడ్.
2: మంచి భావాలు ఉద్భవిస్తాం.
1: లెట్ us డెవలప్ గుడ్ థాట్స్.
2: మంచి కర్మల చేత మనము మంచిని అనుభవిస్తాం.
1: Let us undertake good action so that we will experience good results.
2: Karuka mana karmala yokka phalamale mana yokka sukhadukkhamulaku moola karanamani chakkaga gurtinchandi.
1: Therefore we have to understand very clearly the experiences or results are born out of our own actions.
2: Prachina kalam nundi mana peddalandaru kodanu aneka rakamulainatundi yokka prachina sampradayam nundi ee naati kodanu anubhavistunnadu.
1: Since ancient times we have been following certain ancient practices and traditions.
2: తద్వారానే వారంతా సుఖపడుతూ వచ్చారు.
1: These practices made them happy.
2: ఈనాడు మన పెద్దలు అనుభవించినటువంటి యొక్క కర్మలను ఈనాడు మనం పిల్లలు విస్మరించి.
1: The youngsters have forgotten the tradition and the practices of elders.
2: ఆధునిక విద్యనంతా అభ్యసించి.
1: They have acquired the modern education.
2: అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నారు.
1: And are facing restless in myriad ways.
2: అశాంతికి మాత్రమే కాదు.
1: Not only restlessness.
2: అసంతృప్తికి కూడా గురి అవుతున్నారు.
1: And they face the state of dissatisfaction.
2: అనారోగ్యంలో కూడా గుర్తు చేస్తున్నారు.
1: And they also suffer from ill health.
2: కనుక ఈనాడు మన అనారోగ్యములకు మూల కారణము మన యొక్క థాట్స్.
1: The reason behind sickness is only our thought.
2: కనుక ప్రతిదానికి కూడా మన యొక్క థాట్స్ మంచివిగా ఉండాలి.
1: Therefore, in every aspect, our thoughts should be perfect and good.
2: ఈనాడు చూడండి.
1: They just watch.
2: ఎక్కడైనా మంచి నీరు త్రాగి.
1: If you want to drink pure water,
2: మంచి భోజనం భుజించి.
1: And having partaken good food,
2: మంచి గాలిని మనం అనుభవించినప్పుడు.
1: And when you experience the good state,
2: వారి ఆరోగ్యము చక్కని ఆరోగ్యంగా ఉంటాయి.
1: They will have very good health.
2: కానీ మాలిన్యమైన జలం గోలి.
1: But if they drink polluted water,
2: మలినమైన భుజము భుజించి.
1: And if they partake polluted food,
2: దుర్వాసన కలిగినటువంటి యొక్క గాలిలో మనం సంచరిస్తున్నప్పుడు.
1: అండ్ వెన్ మూవ్ అబౌట్ ఇన్ పొల్యూటెడ్ ఎయిర్,
2: మనలో ఆరోగ్యం కూడా క్షీణించిపోతుంది.
1: వి లూజ్ అవర్ హెల్త్.
2: ఈనాటి మూల కారణము ఈ చెడ్డ నీరు చెడ్డ భోజనమే.
1: ద మెయిన్ థింగ్ టుడే ఇస్ దిస్, ది పొల్యూటెడ్ వాటర్ అండ్ పొల్యూటెడ్ ఫుడ్.
2: కనుకనే మనం అన్నిటినీ మనం మంచిగా మనం తీసుకోవాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ రిసీవ్ ఆల్ దట్ ఈస్ ప్యూర్.
2: ఇట్టి మంచి గుణములు నేర్పేటువంటి మార్గమే ఈ దసరా యొక్క లక్షణం.
1: దసరా సెలబ్రేషన్ సిగ్నిఫైస్ కల్టివేషన్ ఆఫ్ ప్యూర్ సీక్రెట్ క్వాలిటీస్.
2: 10 దినములు కూడాను మంచి భోజనము, దినము స్నానము, చక్కగా మంచి నిద్ర.
1: ఆల్ దీస్ డేస్ విల్ హ్యావ్ ద గుడ్ స్లీప్, గుడ్ రెస్ట్, గుడ్ ఫుడ్.
2: ఇవి చేసినప్పుడు మనం ఎంతో ఆనందంగా ఉంటాం.
1: This ensures happiness.
2: ఈనాడు మన ఇంటిలో పూజ చేసుకుని, మన ఇంటిలో చక్కని భోజనం చేసుకుని, చక్కని మంచి నీరు త్రాగి మనం బయటకు పోతే మన ముఖమంతా కడకడలాడుతుంటారు.
1: Having had food at our own residences, having spent in a good way at our own residences, as we move about outside, our faces will be resplendent.
2: ఇంటిలో మలిన్యమైనటువంటి జలం గోడి.
1: If we drink polluted water,
2: మలినమైనటువంటి అన్నము తిని భుజించి.
1: And we eat polluted food,
2: మనం మాలిన్యమైన గాలిలో తిరుగుతుంటే.
1: And we just when we breathe in the polluted air,
2: మన మానవత్వం అనేటువంటిది మర్చిపోయి.
1: The human quality is forgotten.
2: కేవలం ఒక దైవం క్వాలిటీకి పోయి.
1: And we will be far away from our identity.
2: దయ్యం క్వాలిటీగా పొందుతున్నాం.
1: Instead of daiva, divine, we become daya, the demon.
2: కనుకని మనం మంచిగా ఉండాలంటే చాలా మంది అంటుంటారు నన్ను, స్వామి 82 ఏళ్ళు అయిపోతుంది, దీంతో బాగా ఉన్నారే అంటారు.
1: Many people start wondering, looking at Bhagavan, Bhagavan, how is it at this age of 82 you are so bright?
2: Aya, nenevi cheddavi bhujinchu.
1: Bhagavan says, I don't eat anything that's bad.
2: చెడ్డ గాలి నేను తీసుకోవటం లేదు.
1: I don't breathe polluted air.
2: భక్తుల యొక్క ప్రార్థన అనేటువంటి గాలిని నేను భుజిస్తున్నాను.
1: భగవాన్ బ్రీత్స్ ది ఎయిర్ విచ్ ఇస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్.
2: కనుకని ఇలాంటి దీని వల్ల నా యొక్క తేజస్సు ఎక్కడ పోతుంది?
1: ఇట్ ఇస్ ద ప్రేయర్ ఆఫ్ ది డివోటీస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బ్యూటీ అండ్ ద రేడియన్స్ ఆఫ్ భగవాన్.
2: పిల్లల యొక్క ఒత్తిడి వల్ల నేను కొంతవరకు క్రింద కూలి నా కాలు కొంచెం విరిగింది.
1: Because the mistake of some boys, he sustained a fracture.
2: నాకెట్టి జబ్బు లేదు.
1: Bhagavan has no ailment whatsoever.
2: నాకెట్టి పెయిన్ లేదు.
1: Bhagavan has no pain whatsoever.
2: కానీ దీని వల్ల నేను కొంత నడుచడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుండాలి.
1: Because of this fracture, there's some difficulty in walking.
2: కానీ నాకు నడచడానికి ఇష్టం కూడా లేదు. నాకు నడచాలని ఇష్టము కూడా లేదు.
1: ఇన్ ఫ్యాక్ట్ భగవాన్ ఆల్సో ఇస్ నాట్ ప్రిపేర్ టు వాక్ బ్రిస్క్లీ.
2: నేను పోతున్నాను, భక్తుని చూస్తున్నాను.
1: భగవాన్ హౌఎవర్ గోస్ రౌండ్ అండ్ గివ్స్ హిస్ దర్శన్ టు ఆల్ డివోటీస్ ఎనీవే.
2: నాకు కష్టం ఎందుకు?
1: వెర్ ఇస్ ది డిఫికల్టీ దెన్?
2: నాకు బాధ ఎందుకు?
1: వై సాడ్నెస్?
2: శక్తి బాధ నాకు లేదు.
1: దేర్ నో డిఫికల్టీ, నో ప్రాబ్లమ్.
2: భక్తులను ఆనంద పెట్టినప్పుడు నాకు ఎట్టి ఆనందమైన జరుగుతుంది.
1: భగవాన్ ఇస్ ప్లెస్ ఇస్ సో హ్యాపీ while making all the devotees extremely happy.
2: Kanuka naaku baadha anetundi, kashtam anetundi, noppi anetundi naa swapnam nandu kuda raadu.
1: భగవాన్ హ్యాస్ నో పెయిన్, నో ప్రాబ్లం, నో ఎయిల్మెంట్, నాట్ ఈవెన్ ఇన్ ఎ డ్రీమ్.
2: నాకెప్పుడు ఆనందమే.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్ త్రూ అవుట్.
2: నాకు ఆనందమే నా యొక్క ఆహారము.
1: ఆనంద బ్లిస్ ఈజ్ హిస్ ఆహార ఫుడ్.
2: నా యొక్క ఆనందము కంటే మించినటువంటి ఆనందము మరొక చోట లేదు.
1: భగవాన్స్ బ్లిస్ఫుల్ స్టేట్ ఈస్ సుప్రీం, ది హైయెస్ట్, లాఫ్టియెస్ట్ అండ్ నోబ్లెస్ట్.
2: ఒక దినం ఏమైనా కూడా సభకు రాకుండా పోతే అయ్యో పాపం, భక్తులు ఎంత బాధపడుతుంటారు, ఎంత వెయిట్ చేస్తుంటారు, ఎంత విచారిస్తుంటారు, అది చాలా బాధ వేస్తుంది.
1: ఫర్ ఎనీ రీజన్ ఇఫ్ హి డజంట్ గివ్ దర్శన్, భగవాన్స్ ఫీల్ సో బ్యాడ్. The devotees will be waiting for him, longing for him, for his darshan.
2: ఎంత టైం అయినా సరే నేను తక్షణమే బయలుదేరి వస్తుంటాను.
1: వాట్ ఎవర్ మే బి ది టైమ్, హి స్టార్ట్స్ గివింగ్ దర్శన్ టు ఎవ్రీబడి.
2: నాకు బాధ అని కానీ, నాకు నొప్పి అని కానీ మీరు భావించకండి.
1: నెవర్ నెవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, ఎనీ సిక్నెస్ ఫర్ భగవాన్. నథింగ్ నథింగ్ వాట్స్ ఎవర్.
2: ఇట్టి సత్యమైనటువంటి యొక్క ఆనందాన్ని మీకు ఎదురుగా చూపే నిమిత్తమై నేను ఈనాడు పలకరిస్తున్నాను.
1: భగవాన్ ఈజ్ స్పీకింగ్ టు అస్ టు డెమోన్స్ట్రేట్, టు షో టు ఎవ్రీబడి హిస్ బ్లిస్.
2: కనుక మీరు కూడాను ఎలాంటి కష్టములు వచ్చినప్పటికీ, ఎలాంటి బాధలు సంభవించినప్పటికీ, మీరు ధైర్యంగా దానిపైన దైవం పైన భక్తిని పెట్టుకుని మీరు సాధిస్తూ రావాలి.
1: కమ్ వాట్స్ ఎవర్, ఎనీ ప్రాబ్లం, ఎనీ డిఫికల్టీ, రెసిస్ట్ అండ్ ఫేస్ బ్రేవ్లీ విత్ ఆల్ ద కరేజ్ అండ్ కన్విక్షన్, థింకింగ్ ఆఫ్ గాడ్.
2: కనుక దైవ చింతన చేస్తూ ఉంటుంటే ఏ చింతన కూడా అందులో ప్రవేశించదు.
1: వెన్ వన్స్ యూ కంటెంప్లేట్ ఆన్ గాడ్, దెర్ బి నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ వరీ ఆర్ ఎంగ్జైటీ.
2: ఏకం సత్వి ప్రాభవదావదంతి, ఉన్నది ఒక్కటే.
1: ద ట్రూత్ ఈజ్ ఓన్లీ వన్.
2: ఆ సత్యం లోపల ఏ పదార్థం కూడాను వచ్చి చేరడానికి వీల్లేదు.
1: ఇన్ ద ట్రూత్ విచ్ ఈజ్ ఓన్లీ వన్ ఆర్ నాన్ డ్యూయల్, నథింగ్ ఎల్స్ కెన్ బి దేర్ ఇన్ ద.
2: ఏ కష్టము కానీ, ఏ నష్టం కానీ, ఏ దుఃఖం కానీ, ఏ విచారం కానీ అందులో ప్రవేశించడానికి స్థలం లేదు.
1: దేర్ ఇన్ ద ఎటర్నల్ నాన్ డ్యూయల్ ట్రూత్, నో యాంగ్జైటీ, వరీ ఆర్ ఎనీ పెయిన్ వాట్స్ ఎవర్ కెన్ ఎవర్ ఎంటర్.
2: ఎప్పుడు ఆనందంగానే ఉంటాను.
1: భగవాన్ ఈజ్ ఆల్వేస్ బ్లిస్ఫుల్, ఆల్వేస్ హ్యాపీ.
2: కనుకనే హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
2: ఎప్పుడు కూడా దైవంతో కూడినప్పుడు ఏ యొక్క బాధలు మనకు కనిపించవు.
1: వెన్ యు ఆర్ ఇన్ యూనియన్ విత్ గాడ్ దేర్ బి నో ప్రాబ్లం, నో డిఫికల్టీ.
2: దేహం రీతిగా ఉండవచ్చు బాధలు,
1: ఫిజికల్లీ దేర్ మే బి సమ్ ప్రాబ్లమ్,
2: మానసికంగా ఉండవచ్చు చింతలు,
1: దేర్ మే బి సర్టన్ వరీస్ ఎట్ ద మెంటల్ లెవెల్.
2: కానీ ఈ మనసును, ఈ దేహమును, ఈ పవిత్రమైనటువంటి యొక్క ఆత్మతో మాత్రం చేర్చకుండా చూసుకోవాలి.
1: But we should take every caution that the physical problems or mental worries would never get into that Atma's
2: spirit.
1: Then you will never have any kind of worry or problem.
2: This
1: is the message of Bhagavan to all the devotees during this festival of Navaratri. We face so many difficulties every day.
2: దినములకు ఎన్నో చింతలు సంభవిస్తుంటాయి.
1: వి డూ హ్యావ్ సో మెనీ థాట్స్ ఆఫ్ వరీ.
2: దినములకు ఎన్నో విషయాలంతా కూడాను మన మనసుకు చేరుతుంటాయి.
1: ఇన్ఫాక్ట్ సో మెనీ థింగ్స్ కమ్ టు అస్ రీచ్ అవర్ బ్రెయిన్.
2: ఇవన్నీ నావి కాదు,
1: దే డోంట్ బిలాంగ్ టు మీ.
2: ఇవన్నీ ఎవరివో,
1: దే బిలాంగ్ టు సమ్
2: గాలిలో వచ్చినవి, గాలిలోనే పోతున్నాయి.
1: దోస్ దట్ హావ్ కమ్ ఇన్ ద మిడిల్ విల్ సర్టన్లీ వానిష్.
2: నాలో చేరేటువంటివి గాలిలో పోవడానికి వీల్లేదు.
1: వాట్ ఈస్ ద రియాలిటీ విత్ ఇన్ మీ కెన్ నెవర్ గెట్ అవుట్.
2: నాలోనే చేరుతాయి.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ మీ ఓన్లీ ఎగ్జిస్టెన్స్.
2: కనుక నేను ఎప్పుడు కూడాను ఇలాంటి దానికి అవకాశం ఇవ్వను.
1: భగవాన్ విల్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ దీస్ ఔటర్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్.
2: కర్మమున పుట్టిన జంతువు,
1: అండ్ ఇట్స్ ఎ లివింగ్ బీయింగ్ దట్స్ బోర్న్ అవుట్ ఆఫ్ కర్మ.
2: కర్మమున వృద్ధి పొంది,
1: అండ్ ఇట్ గ్రోస్ ఇన్ యాక్షన్.
2: కర్మమున చనున్,
1: అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ బ్యాక్ టు యాక్షన్.
2: కర్మమే నరునకు దైవము,
1: అండ్ ఇట్స్ యాక్షన్ దట్ ఇస్ డివైన్.
2: ఆ దైవమైనటువంటి కర్మనే కర్మము, నరులకు దైవము.
1: అండ్ దిస్ యాక్షన్ ఇస్ వెరీలీ గాడ్.
2: మన కర్మలే సుఖ దుఃఖములకు మూల కారణమిలను.
1: అవర్ యాక్షన్స్ కర్మ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్లెజర్ అండ్ పెయిన్.
2: కనుక మనం బాధపడేటువంటిది ఎవరో పెట్టారని మనం భావించరాదు.
1: నెవర్ కన్సిడర్ సమ్వన్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్.
2: ఎవరెవరిలో మనకు సంభవించమని మనం విచారించరాదు.
1: Don't worry that someone else is responsible for your difficulties.
2: మన కష్ట నష్టములు ఎవరి వల్ల కూడా సంభవించదు.
1: Our losses, our failures are not due to anybody else.
2: పాండవులను ఎందరో కౌరవులంతా కూడా చాలా బాధించడానికి ప్రయత్నించారు.
1: Kauravas made several attempts to put Pandavas to suffering.
2: కానీ వారు ఏ మాత్రం వారికి లొంగలేదు.
1: But they have never submitted to them.
2: కారణం ఏమిటి?
1: Why?
2: కృష్ణుడు నావాడు.
1: Because Krishna is ours.
2: కనుక మీరు కూడాను సాయి మనవాడు.
1: Have the feeling that Sai is mine. Sai is with me.
2: ఎన్నో క్లౌడ్స్ వస్తుంటాయి పోతుంటాయి.
1: Many clouds appear and pass on.
2: ఇవన్నీ passing clouds.
1: They are only passing clouds.
2: కానీ ఏది పర్మనెంట్? పర్మనెంట్ ఎప్పుడు కూడా సూర్యుడికి అడ్డం రాదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నథింగ్ పర్మనెంట్ దట్ స్టాండ్స్ అస్ అన్ ఆబ్స్టికల్.
2: ఈ వర్షాకాలంలో పల్లె క్లౌడ్స్ అంతా అడ్డం వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ ది రెయినీ సీజన్ యూ ఫైండ్ సో మెనీ క్లౌడ్స్ అరౌండ్.
2: మన మనసు చంచలంగా ఉండినప్పుడే మనకి ఈ బాధలన్నీ సంభవిస్తుంటాయి.
1: వెన్ ది మైండ్ ఇస్ వేవరింగ్ వి ఫేస్ ఆల్ దీస్ డిఫికల్టీస్.
2: మన మనసు స్థిరంగా దృఢంగా ఉండినప్పుడు ఎట్టి క్లౌడ్స్ కూడా అక్కడ చేరడానికి వీల్లేదు.
1: విత్ ది స్టడీ స్ట్రాంగ్ మైండ్ దేర్ ఇస్ నో ఛాన్స్ దేర్ ఇస్ నో స్కోప్ for the clouds to gather.
2: కనుక మీరందరూ కూడా ధైర్య సాహసాన్ని పెంచుకుని
1: with all the courage.
2: ఈనాడు మానవుడి యొక్క జన్మమంతా ఏ రీతిగా ఉన్నది?
1: We have to understand clearly how the human life presently is.
2: మానవ నాటకం అంతా కూడాను మానవ నాటకం అంతా కూడాను
1: all the drama of human life.
2: కామక్రోధములనేటువంటి యొక్క పాటలు పాడుకుంటూ
1: goes on singing the songs, lullabies of anger and hatred.
2: మన అహంకారం అనేటువంటి యొక్క యాక్ట్ చేసుకుంటూ
1: అండ్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఈగో
2: జీవితం అనేటువంటి యొక్క దీంతో ఈ నాటక రంగంలో చేరి
1: అండ్ ఆల్ దీస్ థింగ్స్ జాయిన్ ఇన్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
2: డ్రామా చూపిస్తున్నారు.
1: అండ్ దే డెమాన్స్ట్రేట్ దే యాక్ట్
2: దీన్ని చూసినటువంటి యొక్క వ్యక్తులు
1: ఆల్ దోస్ దట్ విట్నెస్ దిస్ డ్రామా
2: చాలా మంది చాలా బాగుంది అంటారు.
1: మెనీ అప్రిషియేట్ దిస్ డ్రామా ఆఫ్ లైఫ్
2: కానీ కొందరు మాత్రమే దీన్ని అంగీకరించగలరు.
1: But some do not accept this.
2: ఈ యొక్క యాక్షన్ అంతా కూడాను కేవలం రియాక్షన్.
1: దిస్ యాక్షన్ ఇస్ జస్ట్ రియాక్షన్.
2: ఈ రియాక్షన్ మనము ఏమాత్రమును మనం భయపడకూడదు.
1: We should not be afraid or respond to this reaction.
2: కనుక రియాక్షన్ రీసౌండ్ రిఫ్లెక్షన్ కు మనం ఏమాత్రము పోకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ రన్ అవే ఫ్రమ్ దిస్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రీసౌండ్.
2: రియాలిటీకి పోవాలి.
1: So we should be after reality.
2: Reality ani tuntide daivam yokka tattvam.
1: Reality is the nature of God.
2: Adi charinchadu.
1: It doesn't change.
2: Bhramichadu.
1: It is not deluded.
2: Varinchadu.
1: And it is not
2: kanipinchadu. Kanipinchadu.
1: And it's non apparent.
2: Kalvari atti aa reality ni pattukunnappude
1: with this reality
2: resound మన నుంచి మంచి రియాలిటీ అనేటువంటి సౌండ్ వస్తుంది.
1: అండ్ యూల్ గెట్ మెలోడియస్ సౌండ్ అవుట్ ఆఫ్ యూ.
2: మన ప్రవర్తన అంతా కూడా రిఫ్లెక్షన్ లాగా వస్తుంది.
1: అండ్ ఆల్ అదర్ థింగ్స్ కమ్స్ బ్యాక్ టు యూ యాజ్ రిఫ్లెక్షన్.
2: రిఫ్లెక్షన్ రియాక్షన్ రెండింటినీ పురస్కరించుకునే రీ సౌండ్ మన పలుకులు కూడా అట్లాంటివి.
1: దేర్ఫోర్ బేసింగ్ ఆన్ రియాక్షన్ రిఫ్లెక్షన్ దేర్ విల్ బి రీ సౌండ్ అండ్ యూ స్పీక్ అకార్డింగ్లీ యూ మేక్ యూజ్ ఆఫ్ వర్డ్స్ అప్రోప్రియేట్లీ.
2: కనుక విద్యార్థులారా
1: స్టూడెంట్స్
2: ఈ బయట బయట సంచరించేటువంటి ఈ మేఘములు చూచి
1: ఆల్ ద డిఫరెన్సెస్ దట్ యు ఫైండ్ ఇన్ ది అవుట్ సైడ్ వరల్డ్
2: ఈ మేఘములకు ఏమాత్రము భయపడక్కర్లేదు.
1: నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ద క్లౌడ్స్.
2: ఏమాత్రము చింతించనక్కర్లేదు.
1: డోంట్ బాదర్ యువర్ సెల్ఫ్.
2: మీ కర్తవ్యాన్ని మీరు బోధించుకోండి.
1: డూ యువర్ డ్యూటీ పర్ఫెక్ట్లీ.
2: మీ యొక్క కర్తవ్యాన్ని మీరు వర్తించండి.
1: అండ్ యూ యాక్ట్ అకార్డింగ్ టు ది వే యూ ఆర్ ఎక్స్పెక్టెడ్.
2: మీ తల్లిదండ్రులు ఏమి అని ఆశించారో దాన్ని మీరు సక్సెస్ చేయండి.
1: సీ దట్ యు విల్ అచీవ్ all that your parents wished wanted.
2: కనుక తల్లిదండ్రులు ఎంతో కొండంత ఆశ పెట్టుకుని
1: యువర్ పేరెంట్స్ హావ్ వెరీ హై ఆస్పిరేషన్స్ ఫర్ యూ.
2: ఇక్కడికి పంపితే మీరు దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు.
1: ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ ఇన్ ఎ నెగటివ్ వే ఇన్ ఎ కాంట్రడిక్టరీ వే యువర్ పేరెంట్స్ విల్ ఫీల్ సో సాడ్.
2: కాబట్టి పేరెంట్స్ కూడా ఎంత కష్టపడతారో అప్పుడు స్వామి కూడా అంత కష్టమవుతుంది.
1: ఇఫ్ యూ మేక్ యువర్ పేరెంట్స్ సఫర్ you are making swami also suffer.
2: Tvameva mata cha pita tvameva tvameva bandushya sakatvameva tvameva sarvam mama deva deva devunikunu talidandrunikunu bedamaledu.
1: Swami, your father, your mother, your relation, your wealth, your everything, there is no difference between parents and swami.
2: Talidandrunu aanandam pettandi.
1: Make your parents happy.
2: స్వామి ఎప్పుడు ఆనందంగానే ఉంటాడు.
1: When you make your parents happy, Swami will be very happy.
2: విద్య అనగా ఏమిటి?
1: What is విద్య? Education.
2: విద్య అనగా కేవలం చదువు అని అంటున్నారు మీరు.
1: Education, విద్య, you think learning.
2: కాదు కాదు.
1: No.
2: విద్య అనగా హృదయ విద్య.
1: విద్య ఇస్ మీనింగ్ దట్ విచ్ రిలేట్స్ టు యువర్ హార్ట్.
2: హృదయంలో నుంచి వచ్చేటువంటి విద్య ఎప్పటికీ చెల్లించేటువంటిది కాదు.
1: Therefore, which is learned out of the book of the heart will never change.
2: ఇది ఎప్పటికీ మరుగుపడేటువంటిది కాదు.
1: ఇట్ కెన్ నెవర్ బి హిడెన్.
2: కనుక విద్య అనేటువంటిది కేవలము ఆత్మ విద్య కానీ భౌతిక విద్య కాదు.
1: సో విద్య, ద నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, బట్ నాట్ సెక్యులర్ నాలెడ్జ్.
2: ఆత్మ విద్య నిజమైనటువంటి విద్య.
1: ద నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్, ఆత్మ విద్య, ఇస్ ట్రూ నాలెడ్జ్.
2: కానీ ఒకనొక సమయం లోపల
1: తండ్రి
2: పిలిచి,
1: ఫాదర్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ క్లోజ్ టు హిమ్,
2: నాయన గురువుల దగ్గర చేర్చాను.
1: I sent you to schools to your teachers.
2: వారిని చక్కని బోధన చేయమని చెప్పని చెప్పారు.
1: I wanted him to teach you well.
2: కానీ నీకు బోధ చేస్తున్నారా అన్నారు.
1: Are they teaching you?
2: అప్పుడు నాన్న చక్కగా బోధిస్తున్నారు.
1: He said they are teaching me very well.
2: ఏం బోధిస్తున్నారు?
1: What is that teaching?
2: చదివితి అన్ని విద్యలు కూడా.
1: I have learned, acquired all forms of knowledge.
2: చదివితి అన్ని విద్యలను చక్కగా నేర్చినాను అన్నాడు.
1: I have learned perfectly all that is taught to me.
2: ఏది ఒక శ్లోకం చెప్పు అన్నాడు.
1: And the father said, recite one shloka.
2: చదివించిన నన్ను గురువులు.
1: Teachers made me learn.
2: చదివితి ధర్మ అర్థ కామ మోక్షములని.
1: I have learned all the four objectives of life, dharma, artha, kama, moksha.
2: Dharmamulo marma mella chadivithi tandri.
1: I have learnt the marma, the secret of dharma, the righteousness.
2: Ee chuchevetunta anubhavinchetunta anityamulu ashashvatamulu.
1: All that you see, all that you experience, they are temporary, they are fleeting, momentary.
2: Daivame satyamu.
1: God is truth.
2: Annadu anetappudu kopam vachindi.
1: The father was very furious.
2: వెడబెట్టి ముందుకు నెట్టాడు.
1: అండ్ హీ జస్ట్ నెక్డ్ హిమ్ అవుట్.
2: తక్షణమే వాడిని తీసుకుని వెళ్లి సముద్రంలో పడేయండి.
1: అండ్ హీ వాంటెడ్ ద బాయ్ టు బి థ్రోన్ ఇన్ టు ది సీ.
2: తండ్రి ఆజ్ఞను మీరినటువంటి వాడు మా యొక్క కన్ను ముందు ఉండరాదు.
1: ద బాయ్ హూ డిసోబేడ్ ద ఫాదర్ షుడ్ నో లాంగర్ స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ.
2: అప్పుడు ఈ సిపాయిలందరూ తీసుకుని వెళ్లి కొండ ఎక్కి కొండపై నుంచి సముద్రంలో నెట్టారు.
1: The soldiers took the boy there and pushed him out of the mountain top.
2: అప్పుడు కూడా నారాయణ నారాయణ.
1: Boy went on chanting God's name, Narayana Narayana.
2: సముద్రంలో నుంచి కూడాను నారాయణుడు వచ్చాడు, పట్టుకున్నాడు.
1: నారాయణ came out of the sea, caught hold of the boy.
2: తర్వాత వీడికరం సావలేదా అని పెద్ద అగ్నిమంటను వేయించి అందులో నెట్టించాడు.
1: The boy did not die, therefore father wanted to put him into fire.
2: ఫైర్లో వేసినా కూడాను ఫైర్ కూడాను ఆరిపోయింది.
1: ఏమింది? ఫైర్ వాజ్ ఆల్సో ఎక్స్టింగ్విష్డ్.
2: అది కూడా ఇష్టపడలేదు.
1: ద ఫైర్ వాజ్ నాట్ ప్రిపేర్డ్ టు బర్న్.
2: అనగా మంచికి అన్ని కూడాను చెడ్డ వస్తుంటాయి. చెడ్డ వచ్చినా కూడాను బాధించవు.
1: ద గుడ్ విల్ ఫేస్ సర్టన్ ఛాలెంజెస్ ఆఫ్ బ్యాడ్, బట్ దే విల్ నెవర్ హర్ట్ నర్ హార్మ్.
2: కాచిన చెట్టుకు రాళ్ళు దెబ్బలు.
1: ఇట్స్ ఓన్లీ ది ట్రీ దట్ బేర్స్ ఫ్రూట్స్ విల్ హ్యావ్ టు ఫేస్ ఆల్ ద స్టోన్స్ పెల్టెడ్ అట్ ఇట్.
2: ఎవరు చూసినా కానీ కాయలున్నటువంటి చెట్టును రాలకపోయినా కొడుతుంటారు.
1: వాచింగ్ ద ఫ్రూట్స్ ఓవర్ దేర్ ఎవ్రీబడి స్టార్ట్స్ పెల్టింగ్ ద స్టోన్.
2: అదే విధంగానే మంచి వారికి అన్ని కూడా ఇలాంటి చెడ్డవన్నీ వస్తుంటాయి.
1: ద గుడ్ పీపుల్ నేచురల్లీ ఫేస్ ద ఛాలెంజెస్ ఫ్రమ్ ది బ్యాడ్ సెక్షన్.
2: ఎన్ని వచ్చినా కూడా అవన్నీ కూడా అంతర్భూతం అయి ఉంటాయి.
1: బట్ హౌఎవర్ దే మే బి దేర్ హిడెన్, బట్ యూ డోంట్ బాదర్ అబౌట్ ఇట్.
2: కనుక మీరు విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: తల్లిదండ్రుల ఆజ్ఞను,
1: ది కమాండ్ ఆఫ్ ద పేరెంట్స్,
2: దైవం యొక్క ఆజ్ఞను,
1: the command of God,
2: ullanghinchakunda
1: you should follow, you should never disobey,
2: nadchukondi,
1: and you conduct in the way expected of you,
2: anni meeku manche jarugutayi,
1: everything good will certainly happen to you.
2: Edi ninnu badinchadu,
1: nothing will harm you.
2: Edi ninnu kashtapettadu,
1: nothing will push you to difficulty.
2: Ilanti satya vakyamu bodhinche nimittamai
1: teach you all these truths.
2: సత్యసుందరి,
1: ద బ్యూటీ, ది ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్,
2: అనగా ఈ యొక్క సత్యలోకము
1: అండ్ దిస్ వరల్డ్ ఆఫ్ ట్రూత్,
2: అన్ని కూడా మిమ్మల్ని అనుసరిస్తూ వస్తాయి.
1: ఆల్ విల్ ఫాలో యూ.
2: వీరిని సావిత్రి, సరస్వతి, దుర్గా అని చెప్తూ వచ్చారు.
1: అండ్ దీస్ ఆర్ టర్మ్డ్ అస్ సావిత్రి, సరస్వతి అండ్ దుర్గా.
2: దుర్గా అంటే ఎవరని?
1: హూ ఇస్ దుర్గా?
2: దుర్గా అంటే భయంకరమైనటువంటి ఒక చండీకరి కాదు.
1: Durga, you think she is so ferocious.
2: Rakshinchetuvanti oka mahadevata.
1: Durga is the one who protects you.
2: Durga, Lakshmi Devi.
1: And Durga is Lakshmi, the goddess of wealth.
2: లక్ష్మి సరస్వతీదేవి.
1: అండ్ లక్ష్మి సరస్వతి, గాడ్ ఇస్ ద మదర్.
2: సరస్వతి అనగా మంచి వాక్యములు.
1: సరస్వతి మీన్స్ గుడ్ టీచింగ్,
2: కనుక గుడ్ టీచింగ్, గుడ్ వాక్యము, గుడ్ ప్రవర్తన చక్కగా ఈ లక్ష్మి సరస్వతి దుర్గా యొక్క భావములు ప్రకటించుతూ వచ్చింది.
1: దర్ఫోర్ దుర్గా లక్ష్మి సరస్వతి సింబలైజ్ గుడ్ టీచింగ్, గుడ్ అటరెన్సెస్, గుడ్ థాట్స్ అండ్ గుడ్ కాండక్ట్.
2: కనుక మీకు ఎవరు మంచిది చెప్తారో,
1: whosoever that tells you good,
2: వాళ్ళే లక్ష్మి స్వరూపుడు.
1: They are the very personification of Lakshmi.
2: ఎవరు మీకు మంచిది బోధిస్తారో,
1: the one who teaches you good things,
2: వారే సరస్వతి.
1: They represent సరస్వతి.
2: సరస్వతి దుర్గా లక్ష్మి ముగ్గురు వేరు వేరు కాదు.
1: సరస్వతి దుర్గా లక్ష్మి ఆర్ నాట్ సెపరేట్.
2: అందరూ ఒకే హృదయమే.
1: They are all present in one heart.
2: అందరూ మనుషులకు మనిషిగా ఉండమని బోధించటమే.
1: All of them teach the basic truth that you have got to be good.
2: కనుక దుర్గా లక్ష్మి సరస్వతి ముగ్గురు కూడాను ముగ్గురు మాతలు.
1: దుర్గా లక్ష్మి సరస్వతి ఆర్ త్రీ మదర్స్.
2: కనుక ఈ విధమైనటువంటి యొక్క మంచి విషయాలు మీ హృదయాల్లో చేర్చుకుని మంచి అభివృద్ధికి వచ్చి మంచి ఆదర్శాన్ని నిరూపించి దేశమునకు అంతటికి కూడాను భారతదేశం యొక్క విద్య చాలా గొప్పది అనేటువంటి దాన్ని మీరు నిరూపించాలి.
1: భగవాన్ వాంట్స్ యూ టు లిసన్ టు దీస్ గుడ్ టీచింగ్స్, ద గుడ్ వర్డ్స్, ట్రెజర్ దెమ్ ఇన్ యువర్ హార్ట్, లీడ్ ఎన్ ఐడియల్ లైఫ్ సో దట్ ద హోల్ వరల్డ్ రికగ్నైజ్ ఈనాడు వాల్యూస్ ఆఫ్ భారత్.
2: ఈనాడు ప్రపంచమంతా కూడాను మీకు కొన్ని చెడ్డ విద్యను బోధిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ద మోడర్న్ వరల్డ్ యు ఫైండ్ సర్టన్ బ్యాడ్ నాలెడ్జ్ పాస్ ఆన్ టు యూ.
2: కానీ అవి మంచివని మీరు భావించి భరించడానికి ప్రయత్నించకూడదు.
1: నెవర్ రన్ ఆఫ్టర్ సచ్ ఫిల్త్.
2: ఇది నా హృదయానికి విరుద్ధమైనటువంటిదా మంచిదా అని మీరు వివేచించాలి.
1: జస్ట్ డిస్క్రిమినేట్ విత్ ఇన్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇస్ అక్సెప్టబుల్ టు యువర్ హార్ట్ ఆర్ నాట్.
2: కనుక మీ హృదయానికి నచ్చకపోయినప్పుడు అది ప్రక్కకు నెట్టేయండి.
1: ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అక్సెప్టబుల్ టు యూ, బ్రష్ ఇట్ అసైడ్.
2: ఆ విధంగా నటించినప్పుడే మీ జీవితము సుఖశాంతులతో వర్ధిల్తుంది.
1: ఇఫ్ యూ కండక్ట్ దిస్ వే యూ లీడ్ ద లైఫ్ ఆఫ్ పీస్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ.
2: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
2: నిరంతరం కూడాను నామస్మరణ చేయండి.
1: Sing the glory of God continuously, incessant.
2: Nama vimna sukha shanti nahi. Hari nama vimna sukha shanti nahi.

0: seek the truth, knowing which all else will be known. Develop a perception that allows you to see the one behind the many. Radio Sai is pleased to bring you excerpts from Bhagwan Baba's inspiring discourse addressed to the participants of the summer course delivered on the 5th of June 1973.
1: లోకమునందు వీరు మిత్రులని వారు శత్రులని వీరు పుత్రులని వీరు బంధువులని కొన్ని కొన్ని దేహములకు మనం కొన్ని కొన్ని పేర్లను పెట్టుకుని మనం పిలుస్తూ ఉంటుంటాం.
2: యు థింక్ దట్ సమ్ ఆర్ యువర్ ఎనిమీస్, సమ్ ఆర్ యువర్ ఫ్రెండ్స్, సమ్ ఆర్ యువర్ చిల్డ్రన్, some are your relations. So saying, do not develop attachments to them. In every one of them, you must be able to see the presence of the divine Atma. Give up illusion and ignorance. In this world, we call some people our friends, we call some people our relations and our children. These relationships are only between various bodies, and we give such names to such bodily relationships.

0: దేహమునందు కలిగినటువంటి అనేక ఇంద్రియములకు అనేక పేర్లతో మనము పిలుచుచు దానిని అనుభవించడానికి ప్రయత్నం సల్పుతున్నాము. ఇది కాలు, ఇది కన్ను, ఇది ముక్కు, ఇది నోరు, ఇది చెయ్యి అనేటువంటి యొక్క పేర్లతో ఈ దేహంలో ఉన్నటువంటి అనేక అంగములను కూడాను మనము అనుభవిస్తూ వస్తున్నాము.
1: ఇన్ దిస్ బాడీ ఆఫ్ అవర్స్ దేర్ ఆర్ మెనీ ఆర్గన్స్. We give different names to those organs. We call one leg, something else an eye, something else a nose. We call another a mouth. We call this is our hand. By giving such names, we experience these various organs of our body.
0: Roopa naamamulu dehamulake kaani ఆత్మకు ఎట్టివి కూడాను అనుభవించదని, ఇట్టి రూపనామములకు ఏమాత్రము కూడాను సంబంధము లేదని ఇందులో మనకు స్పష్టమవుతున్నది.
1: ఇన్ దిస్ ఇట్ బికమ్స్ వెరీ క్లియర్ టు అస్ దట్ ది నేమ్ అండ్ ది ఫామ్ దే రిలేట్ ఓన్లీ టు ది బాడీ, దే డూ నాట్ ఇన్ ఎనీ మేనర్ రిలేట్ టు ది ఆత్మ.
0: అయితే ఒకదానిని ఒకటిగా మనం భావించి భిన్నముతో దానిని విశ్వసించి దానికి విరోధమైనటువంటి అభిప్రాయములతో దానిని అనుభవించుకోవటానికి మనం పూనుకోవటం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మిస్టేకింగ్ వన్ ఫర్ అనదర్, వీఆర్ నాట్ గివింగ్ ఎ డిఫరెంట్ నేమ్ టు వన్ ఆర్గన్, వీఆర్ నాట్ ట్రయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ ఇన్ ఎ మేనర్ కాంట్రరీ టు ఇట్స్ ఓన్ నేచర్.
0: మన దేహంలోని ఏదైనా ఒక అంగమునకు కొంత శస్త్రచికిత్స చేయవలసినటువంటి అవసరమే ఏర్పడినప్పుడు మనము ముందు వెనుక యోచించడానికి పూనుకుంటాం.
1: ఇఫ్ దేర్ ఈస్ ఎ నీడ్ దట్ అరైజెస్ ఫర్ పెర్ఫార్మింగ్ సమ్ సర్జికల్ ఆపరేషన్ టు ఎనీ వన్ ఆఫ్ అవర్ లింబ్స్, దెన్ వీ బిగిన్ టు హెసిటేట్ గ్రేట్లీ అండ్ థింక్ ఫర్ సమ్ టైమ్.
0: అట్టి స్థితిలో మనము ఒక అంగమును దూషించడం కానీ లేక ఒక అంగమును ద్వేషించడం కానీ ఒక అంగమును ప్రేమించడం కానీ మనము చేయము. రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశిస్తూ, సర్వాంగముల యొక్క క్షేమమును కూడాను మనము ఆశిస్తూ, ఈ యొక్క దేహం యొక్క క్షేమమును మనం కోరుతూ ఉంటాం.
1: ఇన్ సచ్ ఎ కాంటెక్స్ట్ వీ డూ నాట్ అండర్టేక్ టు ఐదర్ హేట్ ఆర్ అబ్యూజ్ ఎనీ వన్ పర్టికులర్ ఆర్గన్ ఆర్ ప్రైజ్ దట్ పర్టికులర్ ఆర్గన్. We have the same attachment and affection to all the organs. We wish them to be safe so that the body can be in its entirety in safe condition.
0: Ade vidhamugane andari yendu kudanu samabhavamunu penchukomani bodhisthundi mana vedantam.
1: In the same manner, our Vedanta teaches us that we should develop an equal mindedness in all people.
0: అయితే ఇట్టి సమానం ఎందుకు పెంచుకోవాలి అని మనము యోచించవచ్చు.
1: వీ మే కన్సిడర్ వై వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్ టువర్డ్స్ ఆల్.
0: అయితే మనం అనాది కాలము నుండి మన అనుకూలమైనటువంటి వస్తువులను ప్రేమించటము, మనకు ప్రతికూలమైనటువంటి యొక్క వస్తువులను కానీ వ్యక్తులను కానీ ద్వేషించటము మనకు పరిపాటైనటువంటి పొరపాటు.
1: బట్ ఫ్రమ్ టైమ్ ఇమ్మెమోరియల్ it has been customary and it is a fault in this custom that we begin to like things whom we like and we dislike people who are against us. This has become customary with us.
0: ఇట్టి దీనిని మనము సరిదిద్దుకునేటానికి ఒక చక్కని ఒక ఆదర్శాన్ని కూడాను మన జీవితంలో మనము అందుకోవటానికి అవకాశం ఉంది.
1: In order to understand this, there is a possibility of our accepting a very good ideal in our life.
0: Mana pandlu mana nalukunu hatattuga karustai aa karchina samayamunandu pandanu dandinchatamo leka nalukunu bujjaginchatamo manamu cheyyamu.
1: Our teeth accidentally bite the tongue. When this happens, we do not punish the teeth, nor do we take soft words to our tongue.
0: Leka ye kathinamainatundi dantamula neevu enduku inta mettani nalukunu inta himsinchitivani pandlanu koncham dandinchatamo leka nee ajagratavalnene nee yokka badaku neevu guri aitivani nalukaku buddhi cheppatamo kudanu manam cheyyamu.
1: we will not address the teeth and say, you harsh teeth, you have been very harsh on the tongue, a soft one. We don't accuse the teeth like that. Nor do we go and tell the tongue that it has been careless and therefore it subjected itself to this harm. We neither do that.
0: కారణం ఏమిటి? ఇవి రెండు మన యొక్క స్వాధీనములో ఉండటం చేత, రెండు మనవని విశ్వసించి అభిమానించటం చేత, రెండింటి యొక్క క్షేమమును కూడాను మనం ఆశించి, ఇది కేవలము నా యొక్క అజాగ్రత్తే అని వ్యక్తి భావించుకోవటానికి పూనుకుంటాడు కాని, ఆ అంగములను ఏమాత్రము కూడాను దండించడానికి కాని లేక విమర్శించడానికి కాని బుద్ధి చెప్పుట కాని పూనుకోడు.
1: వాట్స్ ది రీజన్ ఫర్ దిస్? The reason is that we regard both the tongue and the teeth as belonging to us, as being under our control. We are responsible for the safety of both. We feel that both of them are ours. Then we come to the feeling that it is our carelessness that has resulted in the tongue being harmed by the teeth. We will never undertake in those circumstances to punish either the tongue or the teeth.
0: ఏదో పొరపాటుతో జరిగినటువంటి యొక్క ఈ కర్మను మనం మున్ముందుకు అట్లు జరగకుండా చూసుకోవటానికి ప్రయత్నిస్తామే కాని ఈ అంగములను ఏమాత్రం కూడా శిక్షించడానికి పూనుకోము.
1: బికాస్ సచ్ ఎన్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ అబౌట్ బై సమ్ యాక్సిడెంట్ దట్ ఈస్ హౌ వీ విల్ రిగార్డ్ ఇట్ వీ ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్యూచర్ బట్ వీఆర్ నాట్ గోయింగ్ టు పనిష్ దీస్ ఆర్గన్స్.
0: ఈ బ్రహ్మాండమైనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి సర్వ వ్యక్తులు కూడాను ఆత్మలోని అంగములుగా మనం విశ్వసించవలసినటువంటి అవసరం.
1: We have to regard that all the large number of people who are present in this infinite world as the organs in the body of Atma.
0: ఈ ఆత్మలో ఉన్నటువంటి అంగములు ఒకదానికొకటి ద్వేషించడానికి కాని లేక విమర్శించడానికి కాని, నేను గొప్ప నీవు గొప్ప అని విర్రవీగటానికి కాని ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దీస్ ఆర్గన్స్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ వైడ్ ఆత్మ, దే కెనాట్ హేట్ ఈచ్ అదర్, దే కెనాట్ డిస్కస్ ఆర్ కామెంట్ ఆన్ ఈచ్ అదర్, ఈచ్ వన్ కెనాట్ బి ప్రౌడ్ అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ బ్రింగ్ డౌన్ ది అదర్.
0: దేహములోని ఒక అంగము మరొక అంగమును హింసించినప్పుడు మనము ఏ రీతిగా సహించుకుంటుంటామో అదే విధంగానే దేశములో ఉన్నటువంటి యొక్క వ్యక్తులు ఒకరిని ఒకరు హింసించినప్పుడు కూడాను మనము సహించుకోవటానికి కూడాను తగిన ప్రయత్నం సల్పాలి.
1: When one organ of the body hurts another organ in the body, we bear this with great patience. In the same manner, one individual in this world hurts another individual, they will have to bear it up with great patience.
0: కేవలము దేహములే మనకు బంధుత్వము, దేహములే మనకు శత్రుత్వము, దేహమే మనకు పుత్రత్వము అనేటువంటి యొక్క సంబంధమును కల్పిస్తున్నదే కాని ఆత్మకు ఆత్మకు ఎట్టి సంబంధం కూడాను లేదు.
1: This so-called relationship that we see, the friendship that we see, the attachment that we see between two people is something that comes about only between one body and the other body. These things do not at all come in relation to one Atma to another Atma.
0: దీనిని మిత్రులెవరు, శత్రులెవరు, గురువెవ్వడు, శిష్యుడెవడు, కవి ఎవ్వడు, నటకుడెవడు, దేవుడెవడు, దాసుడెవడు, తెలుసుకునే తెలివున్నదా, తెలిసిన సంశయమున్నదా, తెలివిలేని తలయున్నచో వానరుడన తప్పున్నదా?
1: దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ బై ఆస్కింగ్ ది క్వశ్చన్స్, హూ ఈజ్ ది ఫ్రెండ్, హూ ఈజ్ ది ఎనిమీ, హూ ఈజ్ ది టీచర్, హూ ఈజ్ ది స్టూడెంట్, హూ ఈజ్ ది రైటర్, హూ ఈజ్ ది యాక్టర్, who is God and who is the disciple? Have you got the capacity to find out who is what? If you have not got the capacity to distinguish and find out what is wrong in calling you as bad as a monkey.
0: Roopa naamamule natakudu, teacheru, guruvu kani aatma etti deeniki kudanu sambandham ledu. అది సాక్షిభూతుడై సర్వవ్యాపికై సర్వభూతాంతరాత్మయై తాను అన్ని విధములు ఎందుకును అన్ని రూపములు ఎందుకును ఏకత్వాన్నే తాను ప్రకటిస్తూ ప్రచురిస్తూ ఉంటుంటాడు.
1: this teacher, this friend, this actor and so on are only different in their names and in their forms. But in all of them, Atma that is present is one and the same. The presence of Atma in all these different names and forms is establishing the oneness that is present in them.
0: Indulo manavattvam anetundi rendu padarthamulu yokka mishrama swarupamu.
1: In this, the nature of man is a mixture of two distinct things.
0: Okati atma, rendavadi anatma. Rendavadi okati kshetramu, rendavadi kshetrajnudu. Okati sthirudu, okati charudu. Okati brahma anaga prakruti, okati paramatma. ఈ విధముగా రెండు వేడలతో చేరినటువంటి విత్తనం వలె మానవత్వము రెండు పదార్థముల యొక్క మిశ్రమ స్వరూపకంగా కూడాను మనకు గోచరిస్తూ ఉన్నది.
1: వాట్ వీ కాల్ హ్యూమన్ నేచర్ ఈజ్ ఆల్వేస్ ఎ మిక్స్చర్ ఆఫ్ టూ థింగ్స్. ఇట్ కుడ్ బి రిగార్డెడ్ యాజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఆత్మ అండ్ వాట్ ఈస్ కాంట్రరీ టు ఆత్మ ఆర్ అనాత్మ. It could also be regarded as kshetra and kshetrajna, that is the house and the one who lives in the house. It could also be regarded as a mixture of prakruti and paramatma, nature and God.
0: ఈ విధమైనటువంటి పదములు యందు మనము చక్కగా విభాగములు జరపడానికి పూనుకున్నప్పుడు ఇందులో సత్యమైనటువంటి నిత్యమైనటువంటి యొక్క స్వరూపం మనకు స్పష్టమవుతుంది.
1: In these words, when we make an attempt to distinguish them and discriminate between the two words that are being used, then it will become evident to you what is truth and what is permanent.
0: Indulo kshetrame lekapothe kshetrajnudu ledani kontha mandi vadana. Kshetrajnude lekapothe adi kshetrame kadani mari kontha mandi vadana. Indulo kshetram pradhanama kshetrajnudu pradhanama aneetuvanti vishayanni chakkaga manam vicharana chesinappudu క్షేత్రజ్ఞుడు ఉండటం వలనే అది క్షేత్రమైపోయింది, కానీ క్షేత్రజ్ఞుడే లేకపోతే క్షేత్రం కాదు.
1: సమ్ పీపుల్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దేర్ ఇస్ నో అబోడ్ దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ సమ్ వన్ రిసైడింగ్ ఇన్ దట్ అబోడ్. సమ్ అదర్స్ ఆర్గ్యూ దట్ ఇఫ్ దేర్ ఇస్ నాట్ వన్ హూ ఇస్ రిసైడింగ్ ఇన్ ది అబోడ్ దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ది అబోడ్ బీయింగ్ దేర్. బట్ వెన్ వీ మేక్ ఎ ప్రాపర్ ఎంక్వైరీ వీ విల్ ఫైండ్ దట్ ఇఫ్ క్షేత్రజ్ఞ ది డివైన్ పర్సన్ హూ ఇస్ లివింగ్ దేర్ ఈజ్ నాట్ దేర్ దెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ క్షేత్ర ఆర్ ది బాడీ ఎగ్జిస్టింగ్ ఎట్ ఆల్.
0: పదము యొక్క అర్థమే పదార్థం అనేటువంటి యొక్క సార్థకమైనటువంటి యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ, క్షేత్ర రెండు అక్షరములు, క్షేత్రజ్ఞ మూడు అక్షరములు. ఈ మూడు అక్షరములకు ఆ రెండు అక్షరములకు ఏది అధికమైనటువంటి అక్షరంగా ఉందనుకున్నప్పుడు క్షేత్ర క్షేత్రజ్ఞ. జ్ఞకారం అనేటువంటిది క్షేత్రజ్ఞలో అధికంగా ఉంది. ఈ జ్ఞకారము లేనిది క్షేత్రంగా ఉంటుండాలి. కనుక జ్ఞకారము జ్ఞానస్వరూపము, జ్ఞానముతో కూడినటువంటి వాడు క్షేత్రజ్ఞుడు, జ్ఞానము లేనిది క్షేత్రము అని మనకు స్పష్టమవుతుంది.
1: Clearly understand that a word signifies what it denotes, and the existence of what the word denotes is it precedes the occurrence of the word, then we can see, looking at these two words, kshetra and kshetrajna, here the word kshetrajna has got an additional letter, jna, that contains more letters than kshetra. Kshetra is contained in kshetrajna. This additional jna stands for jnana or jnana swarupa or the divine. Without kshetrajna, jnana or jnana swarupa, there can be no kshetra.
0: Anaga jnanamu lenidi dekamu జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు జీవుడు, అనగా జీవుడనేటువంటి దేవుడు జ్ఞానహీనమైనటువంటి యొక్క దేహము లోపల నివాసము సలుపుతున్నాడు. కనుక దేహము ఒక మందిరము, జీవుడు ఒక దేవుడు. దీన్ని పురస్కరించుకుని మన వేదాంతమునందు దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నారు.
1: దిస్ మీన్స్ దట్ What is the embodiment of jnana, the jnana swarupa? He is the jiva. He is residing as God is residing in the body. He is living in the body. Without the jnana swarupa, the body is lifeless and it is as good as not existing. According to our Vedanta, we understand that this jnana swarupa has made a temple of our body. Our Vedanta says that our body is the temple in which God is residing.
0: ఇంకా రెండవ పదం నందు స్థిరము చరము అన్నారు, అనగా
2: స్థిరమైనటువంటిది ఒకటి, కదిలేటువంటిది ఒకటి.
1: ఇన్ ది అదర్ పేర్ ఆఫ్ వర్డ్స్ విచ్ హావ్ బీన్ యూస్డ్ ఫర్ ఎక్స్ప్లెయినింగ్ ది మిక్స్చర్ ఆఫ్ ది హ్యూమన్ క్యారెక్టర్, స్థిర దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ పర్మనెంట్, చర సంథింగ్ విచ్ మూవ్స్.
2: అనగా ప్రకృతి నిరంతరము కూడాను తిరుగుతూ ఉంటుంటాది, పరమాత్ముడు నిరంతరము స్థిరుడై ఉంటుంటాడు.
1: నేచర్ ప్రకృతి ఇస్ ఆల్ ది టైమ్ మూవింగ్ అబౌట్, ఇట్ ఈస్ చర. పరమాత్మ ది డివైన్ ఈజ్ స్టేషనరీ, ఈజ్ ఫిక్స్డ్ అండ్ పర్మనెంట్, దట్ ఈస్ స్థిర.
2: అనగా మార్పు చెందునది జగత్తు, మార్పు చెందనిది జగదీశ్వరుడు అని.
1: వాట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఈజ్ ది వరల్డ్, వాట్ డస్ నాట్ కీప్ చేంజింగ్ ఈజ్ పరమాత్మ ఆర్ జగదీశ్వర.
2: దీనికి మన యొక్క భారతీయ అనుభవంలందు కొంత విసురుడు రాయి అని రెండు ఉంటుంటాయి. ఒకటి క్రింద ఉంటుంటాది, రెండవది పైన ఉంటుంటాది. ఆ మధ్య భాగం లోపల కొన్ని ధాన్యములు పోసి మనం దానిని తిప్పుతూ ఉంటుంటాం. పైది మాత్రమే తిరుగుతుంది గాని క్రిందది తిరగడానికి వీలు కాదు, తిరగకూడదు.
1: ఇన్ అవర్ ఇండియన్ ఎక్స్పీరియన్స్ దేర్ ఇస్ అన్ అనాలజీ. దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ది గ్రైండింగ్ స్టోన్ కన్సిస్టింగ్ ఆఫ్ టూ పీసెస్ ఆఫ్ స్టోన్. ది స్టోన్ దట్ ఈస్ బిలో దట్ రిమైన్స్ స్టేషనరీ, ది స్టోన్ దట్ ఈస్ ఆన్ ది టాప్ దట్ కీప్స్ ఆన్ రివాల్వింగ్. ది వన్ బిలో కెనాట్ మూవ్, ది వన్ ఆన్ ది టాప్ కీప్స్ ఆన్ రివాల్వింగ్. దిస్ ఇస్ ది గ్రైండింగ్ స్టోన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పీరియన్స్.
2: దీనిలో ఇహమున సుఖింప హేమతారక విద్య అనేటువంటిది ధర్మ విద్యం అనేటువంటి ఒక భాగమును పట్టుకుని ఈ మానవుడు, ఈ యొక్క జీవుడు అనేటువంటి వాడు ఈ ప్రపంచమును త్రిప్పుతూ తిరుగుతూ ఉంటుంటాడు.
1: దిస్ జీవ ది స్పిరిట్ ఇన్ యూ, హీ గెట్స్ హోల్డ్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ హేమతారక విద్య, దట్ ఈస్ విద్య విచ్ కన్సర్న్స్ ఇట్ సెల్ఫ్ విత్ ది వరల్డ్ అరౌండ్ అస్ అండ్ హీ కీప్స్ ఆన్ రివాల్వింగ్ ది వరల్డ్ అరౌండ్ యూ రౌండ్ అండ్ రౌండ్.
2: ఇందులో మధ్య భాగము లోపల ఒక అచ్చుగా ఉంటుంటాది, అదే లక్ష్యము.
1: In this stone, in the center of this stone, there is a small stick which we may call, there is a small hole which we may call the objective.
2: ఆ భాగములో పడినటువంటి ధాన్యం అంతయి కూడాను ఆ లక్ష్యమునకు దూరమైనటువంటివన్నీ కూడాను పిండిగా మారిపోతున్నాయి. లక్ష్యమునకు సమీపంలో ఉన్నటువంటిది భద్రంగా నిలిచిపోతుంటుంటాయి.
1: ఇఫ్ యూ పుట్ గ్రెయిన్ ఇన్ దట్ హోల్ దెన్ వాట్ ఎవర్ గోస్ అవే ఫ్రమ్ దిస్ సెంటర్ ఆర్ ఫ్రమ్ దిస్ కేంద్ర ది లక్ష్య దట్ గెట్స్ కన్వర్టెడ్ ఇన్ టు పౌడర్. But such grain which keeps close to the center does not get converted and remains as grain.
2: Anaga భగవంతుని లక్ష్యమునందుంచుకున్నటువంటి వ్యక్తికి నిరంతరము క్షేమంగానే ఉంటుంటాది. భగవంతుని లక్ష్యమును వదలి దూరము పోయినటువంటి వారికి ఈ ప్రకృతి అనేటువంటిది పిండిగా మార్చివేస్తుంటుంటాది.
1: This means that one who has God in his mind and makes an attempt to keep close to God, he remains unchanged. But for one who goes away from the divinity, he gets powdered and becomes flour.
2: కనుక మనము దేహతత్వాన్ని చక్కగా విచారణ చేసినప్పుడు ఇది నిరంతరము మార్పు చెందునదే కాని నిత్య సత్యమై నిలిచేటువంటిది కాదని మనకు స్పష్టమవుతున్నది.
1: When we therefore make a proper inquiry about the aspect of our human body, we will come to know that it is something which constantly changes. This is not something which will remain unchanged.
2: మానవుని యొక్క దేహముతో మనము సాధించేటువంటి యొక్క ఉత్తమమైనటువంటి స్థితిని ఏ మాత్రం కూడాను లేదు. కేవలము మనస్సును ఒక పనిముట్టుగా పెట్టుకుని బుద్ధి చిత్తముల యొక్క ప్రవర్తనల వల్ల దీనిని కొంత వినియోగించుకోవటానికి పునుకోవచ్చునే తప్ప బుద్ధి మనసుల యొక్క తత్వమే లేకుండినా దేహము ఏమాత్రము కూడాను ఈ జగత్తునందు సంచరించడానికి కానీ చెల్లించడానికి కానీ వీలు కాదు.
1: దర్ ఈస్ నథింగ్ గ్రేట్ విచ్ యూ కెన్ అచీవ్ విత్ మ్యాన్స్ బాడీ. However, only to a limited extent, with the help of your mind and with the help of your intelligence, you may be able to move forward to a limited extent in this world, but no more than that.
2: నిరుపయోగమైనటువంటి యొక్క దేహమునికే మనం ప్రధానత అందిస్తుండడం చేతనే మన యొక్క స్థితి, మన యొక్క గతి, మన యొక్క పవిత్రతను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం.
1: It's because we attach importance to the body, which inherently is useless. We are not able to recognize our own sacredness, or our own state, or our own destination.
2: గతించినటువంటి ఒక్క మృగముల యొక్క చర్మమైనా కూడా నువ్వు ఒక ఉపయోగం అవుతుంది, కానీ గతించినటువంటి మానవుని యొక్క దేహము దేనికి నీ ఉపయోగపడదు.
1: ది స్కిన్ ఆఫ్ ఎ డెడ్ యానిమల్ దాట్ హ్యాస్ సమ్ వాల్యూ, బట్ ఎ డెడ్ బాడీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆఫ్ నో యూస్ ఎట్ ఆల్.
2: కనుక నిరుపయోగమైనటువంటి దేహముతోపల మనము ఇంత అభిమానమును చేర్చుకొని ఏది పవిత్రమో, ఏది మన జీవిత లక్ష్యమో, దాన్ని మనం దూరం చేసుకోవటానికి పూనుకోవటం, ఇది సరి అయినటువంటి మానవత్వానికి కర్తవ్యం కానేరదని కూడాను ఈ యొక్క యువకులు గుర్తించుకోవాల్సినటువంటి విషయం.
1: యంగ్ పీపుల్ హ్యావ్ టు రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ యాటిట్యూడ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ టు టేక్ బై విచ్ దే గివ్ సో మచ్ అటాచ్మెంట్ టు దిస్ హ్యూమన్ బాడీ విచ్ రియల్లీ ఈజ్ యూస్లెస్ అండ్ అట్ ది సేమ్ టైమ్ డూ నాట్ గివ్ ది నెసెసరీ ఇంపార్టెన్స్ టు సేక్రెడ్ ఐడియాస్ అండ్ టు ది సేక్రెడ్ నేచర్ ఆఫ్ ది డివైన్.
2: విద్యార్థులారా, అట్లని నేను దేహమును పూర్తి దూరం చేసుకోమని కానీ, దేహం యొక్క మంచి చెడ్డలు కానీ, ఆరోగ్య శక్తులు కానీ మీరు ఏమాత్రం కూడా లక్ష్యం చేసుకోని అక్కరలేదని కానీ నేను చెప్పటం లేదు.
1: స్టూడెంట్స్, ఐ డూ నాట్ మీన్ టు టెల్ యూ దాట్ యూ షుడ్ బీ కేర్లెస్ అబౌట్ యువర్ బాడీ, దాట్ యూ షుడ్ నాట్ కేర్ ఫర్ ఇట్స్ ప్రాపర్ అప్ కీప్, దాట్ యూ షుడ్ నాట్ లుక్ ఆఫ్టర్ ఇట్స్ హెల్త్. ఐఎమ్ నాట్ సో సేయింగ్.
2: మనకు ఎన్నో వాహనములు ఉంటున్నాయి. సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, మోటార్ సైకిల్ ఉంది, కారు ఉంది, బస్ ఉంది, ఇంకా కొన్ని కొన్ని అనేక రకములైనటువంటి రథములు, ఎడ్ల బండ్లు కూడా ఉండవచ్చును. కానీ వీటిని నిరంతరము మనము శుభ్రపరచి దానికి తగినటువంటి యొక్క ఆయిల్ పెట్రోల్ వేసి దానికి తగినటువంటి వీటిని కండిషన్ మనం చూసుకోవటము మన నిత్యకృత్యం లోపల అది కర్తవ్య ధర్మంగా ఉంటుండాలి.
1: We have so many different kinds of carriages for transporting us. We have a cycle, we have a scooter, we have a motorcycle, we have a car, we have a bus, we may even have some bullock carts and so on. It is necessary every day for us as a routine to look after these things, to give them the necessary oil, petrol and keep them in a good working condition.
2: అదే విధముగానే దేహము మనకు ఒక రథము.
1: In the same manner, our body is like a chariot for us.
2: ye vidhamga cycle nu car nu manamu tudchi petrol oil vesi dani sariyana condition lo pettuntamo ade vidhamga mana yokka jeevita yatra nimittamai erpadinatvanti yokka deham aneatvanti vahanamunaku kala kalamunaku dani parishuddha parachi daniki veyyavalasinatvanti ivavalasinatvanti aaharamlu andinchi dani sariyainatvanti sthitilo pettukovatam maatrame manamu pradhanamainatvanti deentlo choodali kaani jeevitamane marachi దీనిని అలంకారములు చేసుకుంటూ దీనికే పెట్రోల్ వేసుకుంటూ నిరంతరము దానికి పాలిష్లంతా వేసుకుంటూ కూర్చుంటే ఇంకా ఆ రథం ఉండి ప్రయోజనం ఏమిటి?
1: ఇన్ ది సేమ్ మేనర్ వీ హ్యావ్ టు యాజ్ వీ లుక్ ఆఫ్టర్ అవర్ సైకిల్ ఆర్ అవర్ కార్ అండ్ గివ్ ఇట్ ది నెసెసరీ పెట్రోల్ అండ్ ఆయిల్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బాడీ విచ్ ఇస్ ది క్యారేజ్ to take us through the journey of our life. We have to give it the necessary amount of food. We have to keep it in good condition. That is all. Instead of keeping it in good condition and use it a carriage for going through the journey of your life, if you spend all your time in polishing it, in giving it unnecessary decoration and in making its appearance an attractive one, what is the purpose in having such a chariot?
2: దీనిలో ఇంకొక విషయాన్ని కూడా మనం యోచించవలసినటువంటిది.
1: There is one other thing which we have to bear in mind.
2: కారు మనము కూర్చొని డ్రైవ్ చేస్తే ఎక్కడికైనా వెళ్ళదు వచ్చును కదా అని మనము రోడ్లు సరిలేనటువంటి దాంట్లో ఈ కారును లోపల మనం ప్రయాణం చేయటము చాలా కష్టాలకు గురి అయిపోతుంటాం.
1: If we sit in a car and drive the car and simply go on the road without knowing where you have to go, you will undergo some difficulties.
2: Anaga రోడ్డు లేనటువంటి యొక్క ప్రదేశములకు, లేక కొండపైకి, లేక నది లోపల, ఇలాంటి కారు పోరానటువంటి యొక్క ప్రదేశము లోపల కారును మనము డ్రైవ్ చేసుకుని వెళ్ళినప్పుడు మనము చాలా కష్ట నష్టములకు కూడా గురి కావాల్సి వస్తుంది.
1: ఇఫ్ వి డ్రైవ్ అవర్ కార్ టు ప్లేసెస్ వేర్ దేర్ ఆర్ నో రోడ్స్ ఆర్ try to go on hills or drive it into a river, then we will subject ourselves to many difficulties.
2: Ade vidhamugane mana deham aneetvanti yokka ee rathamunu porani margamu lopala పంపరానటువంటి స్థానములకు పంపటం చేత మనం కొన్ని నిందలకు నిష్ఠూరములకే కాక కష్ట నష్టములకు కూడా గురి కావలసి వస్తుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ వి అండర్టేక్ టు సెండ్ ది చారియట్ ఆఫ్ దిస్ బాడీ అలాంగ్ పాత్స్ అలాంగ్ విచ్ వీ షుడ్ నాట్ గో ఆర్ టేక్ ఇట్ టు డెస్టినేషన్స్ అండ్ ప్లేసెస్ టు విచ్ వీఆర్ ఫర్బిడెన్ టు గో దెన్ వీ విల్ సర్టన్లీ బి సబ్మిటెడ్ టు వేరియస్ కైండ్స్ ఆఫ్ అబ్యూసెస్ అండ్ వేరియస్ కైండ్స్ ఆఫ్ డిస్రెస్పెక్ట్.
2: బురద ప్రదేశం లోపల మనం కారును ఇరికించుకున్నప్పుడు ఎన్ని రకములైనటువంటి సహాయమును మనం కోరవలసి వస్తుందో అదే విధముగానే సంసారమనేటువంటి బురద లోపల మన జీవిత రథమును ప్రవేశింపచేసి అందులో మనం చిక్కున్న తర్వాత సత్సంగమని పెద్దల యొక్క అనుగ్రహం అనేటువంటి యొక్క సహాయాన్ని కూడా మనం కోరవలసి వస్తుంటాది.
1: జస్ట్ యాజ్ వెన్ యూ గెట్ యువర్ కార్ స్టక్ అప్ ఇన్ మడ్ you will need the help of so many people to get that car out of mud, so also if you get the chariot of your life get stuck in the mud of a family, then you will need the help of so many people, the help of satsang, the help of the advice of people who have experience to get your the life out of that family.
2: కనుక మనము దేహదారులు కావటం చేత ఈ దేహమనేటువంటి రథమును కూడాను రథమునకు అపాయం కాకుండా మన ప్రయాణమునకు ఏ విధమైనటువంటి యొక్క అవాంతరములు కలవకుండా పవిత్రమైనటువంటి యొక్క స్థానమును చేరే నిమిత్తమై ఈ దేహమనేటువంటి కాయమును కొంత భద్రత చూచుకోవాల్సిందే కాని మన యొక్క లక్ష్యము ఎక్కడ చేరాలో దానియందు మాత్రమే మన లక్ష్యమును ఉంచుకొని ఈ యొక్క జగత్తునందు మన జీవిత ప్రయాణానికి పూనుకోవటం ఉత్తమమైనటువంటి మార్గం.
1: ఇన్ దిస్ మేనర్ ది చారియట్ ఆఫ్ అవర్ బాడీ హ్యాస్ టు బి లుక్డ్ ఆఫ్టర్ వెరీ కేర్ఫుల్లీ అండ్ సో దట్ ఇట్ ఈస్ నాట్ సబ్జెక్టెడ్ టు హార్మ్ ఇట్ కెన్ రీచ్ ది సేక్రెడ్ డెస్టినేషన్ టు విచ్ ఇట్ హ్యాస్ టు రీచ్ వీ హ్యావ్ టు గివ్ ఇట్ ది నెసెసరీ కేర్ బట్ బేర్ ఇన్ మైండ్ ది ఆబ్జెక్ట్ ది ఎండ్ వేర్ యూ హ్యావ్ టు టేక్ దిస్ బాడీ అదర్వైజ్ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్.
2: ఈనాడు ఇట్టి సక్రమమైనటువంటి మార్గంలో ఈ యొక్క రథములు ప్రవేశింపచేయడం లేదు. ఏదో వక్రమైనటువంటి మార్గంలో దీన్ని నడుపుకుని వెళ్లి అనేక చిక్కులకు గురి అయిపోవటమే కాకుండా ఈ కారులో ఉన్నటువంటి కొన్ని భాగములు కూడాను మనము కొంత చెడగొట్టుకుంటూ ఉంటున్నాం.
1: టుడే we are not taking this body, our chariot, along a correct path. On the other hand, we are taking this body along some crooked paths. And that's the reason why we are getting into many difficulties. Not only are we getting into many difficulties, we are even losing and spoiling some of the parts which make up this car or this body.
2: ఇది ఒక 80 భాగములు ఈ రకంగా కారులు పారు చేసుకుంటున్నారు, అనగా రథములను పారు చేసుకుంటున్నారు. ఇంకా ఉన్నటువంటి 20 భాగముల్లో ఒకరు 15 వంతుల భాగము షోరూమ్ లో పెట్టినటువంటి కారుల వలె చక్కగా డెకరేషన్ చేసుకుని బాగా భోంచేసుకుని ఏ యొక్క జీవితం అంటే ఏమిటో అర్థం కానటువంటి యొక్క అంధకారంలో మునిగి కేవలం పశువుల కంటే హీనమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తున్నారు.
1: 80% of the people who constitute these human cars which have been described, they are spoiling by taking to crooked paths various parts that compose the human body. Out of the rest of 20%, 15% of them are keeping their bodies as if they are cars which are to be kept in a showroom. They are being decorated so that they may look very well to look at, they eat well, and they are worse than animals in so far as they are dressing themselves and making an appearance and show.
2: Karuga putti మనకు ప్రయాణికులకు తగినటువంటి సహాయం చేసేటువంటి యొక్క స్వరూపకంగా నిర్ణయించుకుని దానిని ఎట్టి కర్మల యందు కాని ఎట్టి ఉపకారమైనటువంటి మార్గముల యందు కాని దానిని ఉపయోగించుకునకున్నా అది కేవలము ఒక ఇనప ముద్ద వంటిదిగానే మనం భావించుకోవచ్చు.
1: If there is a car which is made as a car and is intended to help those who wish to travel in that car, and if it is not going to help people who want to travel in that car, then we will have to regard it as simply a mass of iron and not as a car.
2: Jagatini jeevinchuvadu manujudu kavale modata danujula dushkrutulanella pogatuchundu vaade chevata.
1: One who wants to live in this world, he should first become a human being. he who goes on praising everything else in an undeserved manner, he is a useless fellow.
2: Brahma vidya nerchi ichita adhyatmanu kanugunuta rajayogamulaku baata idi e srutulu cheppu maata.
1: To know the nature of Brahman is the best of learning that you can get here. This is the royal road to understand things and get on in this world.
2: Kana దేహమన్నటువంటిది ఒక రథముగా మనం విశ్వసించుకుని ఆ రథములో ఉన్నటువంటి భాగములకు ఎట్టి ఇబ్బందులు కూడాను కలగకుండా చూసుకోవటం మాత్రమే మనము లక్ష్యమందించుకోవాలి. కానీ మిగిలినంతా కూడాను మనం ఏ బ్రహ్మతత్వం నుంచి మనం బయలుదేరినామో తిరిగి ఆ బ్రహ్మతత్వమును చేరేటువంటి యొక్క దీనిగా మన జీవిత ప్రయాణమును సాగిస్తూ వెళ్ళాలి.
1: We should therefore regard this body as a chariot. And no more than that. And we should not see that we get into any trouble. All other things relate only to your realizing where you have come from, the Brahman from which you have come. And you must use this chariot for the purpose of reaching again Brahman, the goal from where you have yourself come.
2: అట్టి భోగరాజులను పురస్కరించుకునియే శంకరుల శిష్యులు ఈ శ్లోకమునందు ఇట్టి త్యాగమునకు పవిత్రమైన యోగమునకు పవిత్రమైనటువంటి దివ్య దర్శనమునకు కూడాను అనుకూలమయ్యేటువంటి యొక్క సద్బోధలు వారు చేస్తూ వచ్చారు.
1: It is having such people who are given to luxury in mind. The disciples of Shankara have taught in this particular verse the need for sacrifice, the need for sacred ideas and the need for understanding divinity.
2: కనుక దేహము పాంచభౌతికము దేహము కూలక తప్పదెప్పుడును దేహి నిరామయుండు గణుతించక దేహికి చావు పుట్టుకల్ మోహ నిబంధ బంధనల ముద్రలు లేవు నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు. కనుక అట్టి దేహితత్వాన్నే మనం లక్ష్యమునందుకొని దేహమును ఒక ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్ర సాగించటము అత్యవసరమని శంకరుల యొక్క శిష్యుల లోపల మిత్రులెవరు శత్రులెవరు పుత్రులెవరు బంధువులెవరు అని ఈ విధమైనటువంటి యొక్క ప్రశ్నలు వేసుకుంటూ మానవుణ్ణి చక్కగా నిలబెట్టి నిగ్గదీసి సాధించడానికి పూనుకున్నటువంటి మహాపవిత్రులు శంకరుని యొక్క శిష్యులు.
1: దిస్ బాడీ హ్యాస్ నో ఇంపార్టెన్స్. ది స్పిరిట్ ది డివైన్ ఆత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ హ్యాస్ ది ఓన్లీ ఇంపార్టెన్స్. ది బాడీ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ అండ్ ది బాడీ ఈజ్ దేర్ ఫోర్ షూర్ టు డై. బట్ ది వన్ ది పర్మనెంట్ జీవాత్మ దట్ లివ్స్ ఇన్ ది బాడీ ఈజ్ ది వన్ థింగ్ విచ్ విల్ నాట్ డై అండ్ దాట్ ఈజ్ రిఫర్డ్ టు యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ది రీజన్ వై ది డిసైపుల్స్ ఆఫ్ శంకరా హ్యావ్ ఆస్క్డ్ సచ్ క్వశ్చన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ హూ ఆర్ ఫ్రెండ్స్ హూ ఆర్ ఎనిమీస్ హూ ఆర్ సన్స్ హూ ఆర్ నాట్ రిలేటెడ్ టు అస్. బై ఆస్కింగ్ సచ్ questions they have done this sacred task of explaining to human beings what the essential thing is that lives in this body.
2: Manavuniki aanandame pradhanamainatundi gamyamu.
1: Bliss is the important destination for man.
2: Aithe aanandam ekkada unnadi aa aanandam anetundi daniki manamu కొంతవరకును అర్రులు చాచి మనము కాచవలసి వస్తుంది. ఈ ఆనందం అనేటువంటిది బాలోన్మత్త పిచాచవత్ అన్నారు. జ్ఞానతత్వమునందు బాలత్వమునందు పవిత్రమైనటువంటి యొక్క రెండు స్థితులు కూడాను కోల్పోయినటువంటి యొక్క పిచాచిత్వమునందు కూడాను ఇట్టి సమత్వం అనేటువంటిది మనము గుర్తించడానికి వీలవుతుంది. అట్టి సమత్వమునందే మనకు ఆనందము ప్రాప్తిస్తుంది. కనుక మనము పెరుగు కొలది కూడాను మనం పెద్దవారవు కొలది కూడాను విషయ సంబంధమైనటువంటి వికారమైనటువంటి యొక్క వృత్తులు ఎందే మనం ప్రవేశిస్తున్నామే కాని బాల్యత్వమునందు ఒక్క క్షణమైనా దినములకు ఒక్క క్షణమైనా మనం ప్రవేశించినప్పుడు ఎంతటి ఆనందాన్ని మనం పొందుతామో చెప్పడానికి సాధ్యం కాదు.
1: Bliss is the destination for man. But we ask ourselves, where is this bliss? How do we reach it? What should we do to reach this? The answer has been given by the disciples of Shankara. This bliss is contained in childhood. The bliss is also contained in people who are in ecstasy, that is, who have lost knowledge of all their surroundings. This equality, the recognition of the fact that in childhood as well as in elders who are in ecstasy, there exists this bliss has been taught to us. But as we grow, as we become older and older, we are getting attached more and more to these sensuous desires. We are not thinking even for a little while of the bliss that is contained in our childhood.
2: క్రైస్తు కూడా ఒక తూరు చెప్పాడు, బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుచుండును ఆనందం అన్నాడు. బోసినవ్వుల పసిపాపల పాలబుగ్గల చుట్టూ కట్ట కట్టుకుని ఆడుతుంటాదట ఆనందం.
1: Christ also said once that ananda or bliss is playing around the cheeks of little children, the tender cheeks of children in which there are no teeth. Such children often show this bliss.
2: Chinna pillalu yokka aanandamunaku denini kuda nu manam oka compare cheyataniki veelu kaadu. Vaari aanandamu vaaride kaani anjuludi kaadu. వారి ఆనందము చూచినటువంటి ప్రతి వ్యక్తి కూడాను తిరిగి ఆనందమే కలుగుతుంటాది. ఒక బిడ్డను చంకన పెట్టుకుని ఎక్కడైనా అమ్మ వెళుతున్నప్పుడు వెనుక భాగంలో మనం ఏదో ఒక కార్య నిమిత్తమై నలుస్తుంటే మనమును చూచి ఆ చంటి బిడ్డ నవ్వుతుంది. ఆ నవ్విన తక్షణమే మనకు కూడాను చెప్పకని నవ్వు వస్తుంది. కనుక ఎట్టి పెద్దవారినైనా కూడాను నవ్వించి ఆనందములో ముంచెత్తేటువంటి ఒక స్వభావము పసిపిల్లల పాలబుగ్గల్లో ఉంటుండాలి.
1: The bliss and the happiness which a child experiences is something which has no parallel in any other situation which we can find in this world. For example, if a mother is carrying a little child in her hands and walking forward, from behind, if you look at that child, the child looks at you and laughs and creates such an ecstasy in you that you also would laugh. The children have got this extraordinary quality and bliss in them that they can make elders also feel happy.
2: కారణం ఏమిటి? ఆ పిల్లలకు దేహభ్రాంతి ఏమాత్రం కూడాను లేదు.
1: What is the reason? The reason is that these children have no illusion about the importance of their bodies.
2: మన పెద్దవారైనటువంటి వారికి పూర్తి దేహములోనే మునిగి ఆ భ్రాంతుల లోపలనే తికమకలబడేటువంటి యొక్క వ్యక్తులకు నవ్వు వచ్చినా కూడాను నవ్వలేనటువంటి యొక్క పరిస్థితి లోపల ఏదో ఒక ఆర్టిఫిషియల్ సినిమా నవ్వు మాదిరి నవ్వడానికి ప్రయత్నిస్తారు.
1: We elders, because we are so much immersed in our own body and various things that are involving the body, even if there is a situation where we have to laugh, we are unable to laugh. We have only some kind of a pretentious laugh, which is something which we see in cinemas.
2: దీనిని పురస్కరించుకునే భగవద్గీత యందు నవ్వేవాడు నారాయణుడు, ఏడ్చేవాడు నరుడు అన్నాడు.
1: It is in this context that in Bhagavad Gita it has been said that one who laughs is Narayana, one who cries is Nara.
2: నరుడనేటువంటి అర్జునుడు విషాదములో ఏడుస్తుంటే నవ్వేటువంటి నారాయణుడు చక్కగా ప్రబోధం చేసుకుంటూ అనేక రకములైనటువంటి యొక్క అనగా విచ్చలవిడిగా నవ్వడానికి కూడాను స్వేచ్ఛా నవ్వులతో తాను విహరిస్తూ వచ్చాడు యుద్ధభూమిలో.
1: When Nara, that is Arjuna, was crying, was in a despondent mood, Narayana, that is Krishna, was always freely laughing and taking matters easy, even in the battlefield.
2: నవ్వు ఎప్పుడు వస్తుంది? ఆనంద సమయములందే మనకు నవ్వు వస్తుంది.
1: When do we laugh? We laugh only when we are happy.
2: ఆనంద సమయము లోపల నవ్వే కాదు, కొన్ని కొన్ని రకములైనటువంటి పాటలు కూడా పాడడానికి ప్రయత్నం చేస్తారు.
1: When we are happy, not only do we laugh, but also we make an attempt to sing some songs.
2: కంఠము చక్కగున్నటువంటి వారు 10 మందిలో కూడాను విచ్చలవిడిగా పాడటానికి పూనుకుంటారు. కంఠము సరిగా లేక రాగతాళములు లేనటువంటి వారు బాత్రూమ్ లోనైనా గూయి గూయి అనుకుంటుంటారు.
1: Those who have got a sweet voice, they will try to sing even amongst the public. But if they haven't got a sweet voice, they will at least sing in the bathroom.
2: Kanuka, Krishnudiki kantamu spashtamainatuvantide, gaanamu ragataalamulato leenamainatuvantide, kanukane yuddha bhoomi yandu bhadra bhoomi yandu geetalu paadukuntu poyadu. Anduvalane deeniki bhagavad geeta ani kudanu saarthaka naamam. Geeta anaga paata. Nijamga yuddha bhoomilo paata paadetuvanti vaadu evadaina untada? Okka krishnudu tappa. Kanuka bhagavantuniki ekkadaina kudanu atiniki aanandame. Atane aanandamayudu. Anduvalna atane aanandamunu manam andukovataniki aanandamayunto manam ankitam అయిపోవటానికి ప్రయత్నం చేయటము పవిత్రమైనటువంటి మార్గమని కూడాను ఈ యొక్క శ్లోకం ప్రబోధిస్తూ వచ్చింది.
1: Krishna not only had a very sweet voice, he had perfect knowledge of raga and tala. And that's the reason why even in the battlefield he was singing, he was giving Gita. Gita means song, and in the battlefield, amidst various difficulties, that Krishna could sing and give us Gita is a lesson to us, and we will have to ourselves be prepared to be in happiness to receive the song of the Lord.
2: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, మీరు కాయమునకు తగినంత పుష్టికరాన్ని, తగినంత శక్తి సామర్థ్యములను కూడాను అందించడం లోపల మీరు ఎట్టి అలక్ష్యం కూడాను చేయనక్కర్లేదు. అయితే ఈ యొక్క కాయముతో మేము మా యొక్క భారతదేశమునందు ధర్మమును జయించడానికై వచ్చినటువంటి దేహము ఇది అనేటువంటి సత్యముతో మీరు ధర్మాచరణ యందు పెద్దల యొక్క ఆజ్ఞలను శిరసా వహించి మన భారతీయ సంస్కృతిని కూడాను పురస్కరించుకుని మున్ముందు మీరు ఈ ధర్మస్థాపనకై పవిత్రమైనటువంటి సంస్కృతిని నిలబెట్టడానికి మీ కాయములను తగినటువంటి యొక్క శక్తి సామర్థ్యములతో, మనస్సును కూడాను దానికి తగినట్టుగా పవిత్రమనర్చించుకుని మీరు ఈ కార్యము లోపల పాల్గొంటారని కూడాను నేను ఆశిస్తున్నాను.
1: పవిత్రాత్మ స్వరూప స్టూడెంట్స్, you must have your body in good condition, and you should not neglect the aspects of strength and health for your body, but you must use your body for the sake of your country, for establishing dharma, for establishing truth and righteous conduct. You must remember that the Indian culture, of which you are the custodians, you should take great care and establish it and maintain it in future. You must devote your bodies, which should be strong and healthy, for this purpose. Not only that, you should carry with you sacred minds. I do hope that you will be able to perform these functions.

0: If a piece of iron is broken, the blacksmith can heat it twice, three times and put the pieces together. If the mind is broken into pieces, can they put the pieces together? This is the path of truth, the word of sight.
1: ప్రేమస్వరూపులారా, అన్ని యుగముల కంటే కరించుటకు కలియుగమే సులభ మార్గమని కూడాను అనేక శృతులు శృతులు కూడాను వర్ణిస్తూ వచ్చినవి.
0: ప్రేమస్వరూపస్, ఆఫ్ ఆల్ ఏజెస్ ది కలియుగ ఈజ్ ది ఈజియెస్ట్ ఏజ్ ఇన్ విచ్ యూ కెన్ గెట్ లిబరేషన్ హ్యాస్ బిన్ సెడ్ బై ఆల్ ది శృతీస్ అండ్ ది స్మృతీస్.
1: హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ నాస్తేవ నాస్తేవ గతిరన్యథ. కలియుగం నందు సంకీర్తన చేతనే శృతి యొక్క ప్రమాణము.
0: ఇట్ ఈస్ ద అథారిటీ ఆఫ్ ది శృతి విచ్ సేస్ దట్ ఇన్ కలియుగ బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ బి లిబరేటెడ్ అండ్ వన్ కెన్ అటైన్ మోక్ష.
1: పవిత్రమైనటువంటి పరమాత్మని యొక్క కీర్తనం శ్రవణం చేతనే హృదయానందం కలుగుతూ ఉంటుంది.
0: బై సింగింగ్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ అండ్ బై లిసనింగ్ టు ది నేమ్ ఆఫ్ ది లార్డ్ వన్ కెన్ గెట్ సీక్రెట్ డివోషన్ అవుట్ ఆఫ్ దీస్ టూ ప్రాక్టీసెస్.
1: నవవిధ మార్గములు యందు ప్రధానమైనటువంటిది కీర్తనమనేటువంటి యొక్క సత్యాన్ని కూడాను మనం గుర్తించుతూ వచ్చాము.
0: We have also been recognizing that in all the nine paths of devotion, to be able to sing the name of the Lord is the best.
1: Samyak kirtanam itihi sankirtanam mani. Hudayamuto vichchale vidiga, hudayanandamuga, nirbhayamuga, niratankamuga, bhagavantuni yokka namamunu uchcharinchadame sankirtanamu ani kodanu deeniki sarthaka namam.
0: The word sankirtan can be explained and expanded by saying that it consists of uttering the name of the Lord loudly and without fear and without obstruction and continuously.
1: Oka vyakti kirtanam cheyatam chetane taanu maatrame tarinchagaladu. Sankirtanam anaga 10 mandi koodi cheri nama sankirtanam cheyatamlo idi విశ్వమునే తరింప చేస్తుంది.
0: ఇఫ్ వన్ ఇండివిజువల్ పార్టిసిపేట్స్ ఇన్ సంకీర్తన్ అండ్ సింగ్స్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ హీ విల్ బి లిబరేటెడ్ బట్ ఇఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ జాయిన్ టుగెదర్ టు పర్ఫార్మ్ ది సంకీర్తన్ సచ్ సంకీర్తన్ విల్ లిబరేట్ ది హోల్ గ్రూప్ అండ్ ది ఎంటైర్ వరల్డ్.
1: కీర్తనమునకు సంకీర్తనమునకు చాలా వ్యత్యాసం ఉన్నది.
0: దేర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కీర్తన్ అండ్ సంకీర్తన్.
1: కీర్తన ఒక వ్యక్తిగతమైనటువంటి యొక్క ఆనందము.
0: కీర్తన రిఫర్స్ టు ఇండివిజువల్ హ్యాపీనెస్.
1: సంకీర్తన విశ్వవ్యాప్తిని గావించే ఆనందము.
0: సంకీర్తన్ స్ప్రెడ్స్ దిస్ హ్యాపీనెస్ థ్రూఅవుట్ ది వరల్డ్.
1: హిట్టి సంకీర్తన యందు నాలుగు విధములైనటువంటి మార్గములను నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ సచ్ సంకీర్తన్ ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: The first one is Guna Sankirtan.
1: Rendavadi Leela Sankirtan.
0: The second is Leela Sankirtan.
1: Moodavadi Bhava Sankirtan.
0: The third is Bhava Sankirtan.
1: Nalagavadi Nama Sankirtan.
0: The fourth is Nama Sankirtan.
1: Aithe ee naati manavulayandu leka sadhakulayandu kirtanam anaga emiti sankirtanam anaga emiti indulo unna antaratham emiti విశిష్టత ఏమిటి అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోతున్నారు.
0: బట్ ఇన్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది సాధక ఎస్టాబ్లిష్ దట్ దేర్ ఆర్ ఫోర్ డిఫరెంట్ టైప్స్ ఫోర్ డిఫరెంట్ పాత్స్.
1: మొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: రెండవది లీల.

0: దే ఆర్ అనేబుల్ టు గెట్ ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ కీర్తన్, ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ సంకీర్తన్ అండ్ ది డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ.
1: అర్థము తెలియనటువంటి యొక్క గానమునందు, అర్థము తెలియనటువంటి సంకీర్తన యందు తాత్కాలిక ఆనందమును మాత్రమే అనుభవిస్తున్నారు కాని హృదయానందమును అనుభవించడానికి తగిన అవకాశమును అందుకోవటం లేదు.
0: ఇన్ ది సాంగ్స్ ది మీనింగ్ ఆఫ్ విచ్ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ అండ్ ఇన్ సంకీర్తన్ ది మీనింగ్ ఆఫ్ విచ్ వన్ డస్ నాట్ అండర్స్టాండ్ వన్ గెట్స్ ఓన్లీ టెంపరీ హ్యాపీనెస్ బట్ నాట్ హ్యాపీనెస్ విత్ ది డెప్త్ ఆఫ్ హిస్ హార్ట్.
1: మొట్టమొదటిది గుణ సంకీర్తన.
0: ది ఫస్ట్ వన్ ఇస్ గుణ సంకీర్తన.
1: ఇది కేవలము భక్తుల యొక్క భావోద్రేకంతో ఎలువడినటువంటిదే కాని గుణ సంకీర్తన అనేటువంటిది ఇది ఏమాత్రము అర్థం లేనటువంటిది.
0: దిస్ కైండ్ ఆఫ్ సంకీర్తన్ గుణ సంకీర్తన్ కమ్స్ ఓన్లీ ఫ్రమ్ ది థాట్స్ ఆఫ్ ది డివోటీ బట్ ఇట్ ఈస్ మీనింగ్ లెస్.
1: కారణం ఏమనగా భగవంతుడు గుణాతీతుడు.
0: ది రీజన్ ఈస్ గాడ్ ఈస్ అబౌవ్ గుణస్, ఈస్ అబౌవ్ క్వాలిటీ.
1: గుణాతీతమైనటువంటి యొక్క భగవంతుని యందు గుణములను కల్పించి దానిని కీర్తన గావించటము భక్తుల యొక్క కేవలము భ్రాంతి మాత్రమే కాని ఇది సత్యము కాదు.
0: Creating qualities in God who has no qualities and thereby singing in praise of those qualities is only an imagination of the devotee and cannot be a fact.
1: Nityanandam paramasukhadam kevalam gnanamuttim dvandvatitam gagana sadrisham tattvamastyadhyacham ekam nityam vimalam achalam sarvadi sakshibhutam bhavatitam trigunarahitam అని ఉచ్చరిస్తూ ఈ త్రిగుణరహితమైనటువంటి యొక్క దైవత్వమునందు గుణములను కల్పించుకోవటము కేవలము భక్తుని యొక్క బలహీనతని చెప్పవచ్చు.
0: We utter and describe God as one who has no qualities, not one of the three qualities, one who is above all thought, and give these qualities to him can only become the weakness of the devotee and cannot be.
1: ఇది భక్తుని యొక్క సంతృప్తి మాత్రమే చేకూరుతుంది. ఆ సంతృప్తి కూడాను తాత్కాలికమైనటువంటి సంతృప్తి.
0: దిస్ గివ్స్ ఓన్లీ సాటిస్ఫాక్షన్ టు ది డివోటీ, ఈవెన్ దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ మొమెంటరీ.
1: ఇలాంటి తాత్కాలిక ఆనందం నిమిత్తమై సాధకులు అనేక విధములైనటువంటి శ్రమలకు ఓర్చి తన జీవితం నందున్నటువంటి సత్యాన్ని గుర్తించుకొనలేక దైవత్వాన్ని కూడా అర్థం చేసుకొనలేక తమ జీవితాన్ని వ్యర్థము గావించుకుంటున్నారు.
0: మెనీ సాధకాస్ wanting to get this temporary satisfaction and happiness are spending their time and life without understanding God and without knowing what kind of sankirtan is appropriate.
1: The rendavadi leela sankirtana.
0: The second one is leela sankirtan.
1: Jagat antai kunu bhagavantuni yokka leelani.
0: The entire creation is God's leela.
1: Srishti sthiti layamulu anni kunu bhagavantuni yokka leelani.
0: Creation, maintenance and dissolution are all God's leelas.
1: Okka nimishamunandu aneka vidhamulainatvanti yokka marpulu sambhavimpa chesukovachchu.
0: In one moment you can see many changes coming about.
1: Aishwaryami pinchu anta nadani pinchu kshanamulo jagamella ento vintaga marchu ఈశ్వర సంకల్పం ఎవ్వరెరుగుదురు ఏ నిమిషమెట్లుండును.
0: ఇన్ వన్ మోమెంట్ హీ కెన్ మేక్ యూ ఫీల్ దట్ ది ఎంటైర్ యూనివర్స్ ఇస్ యువర్స్ అండ్ ఇట్ ఈస్ అట్ యువర్ కమాండ్. ఇన్ ది నెక్స్ట్ మోమెంట్ ఇట్ కెన్ డిసపియర్ ఆల్ టుగెదర్. హౌ కెన్ ఎనీ వన్ అండర్స్టాండ్ ఆర్ డిస్క్రైబ్ హౌ ఈశ్వర సంకల్ప ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్.
1: అది నిజనేలకి పీలకాది బ్రహ్మ పర్యంతము నీవే, అది ఎరుంగరు మదిగలంగరు ముదము చెందరు భువుని కొందరు వివేకమున వర్తించదండికను వీరవీగదరు. కానీ చివరకే మేలకి అది సంభవించును తెలియజాలరు ఎంత వారలైనా.
0: In the same manner, from the smallest thing in this world to the biggest creation, one can feel that it is all God's or it is under your control, but no one will understand what in the end will be the result. How can anyone know what is going to be
1: the result? Samasta srishti kudanu leela swarupamga undinappudu bhagavantuni yandu konni maatrame leelanu kalpinchi idi bhagavantuni leela ani uccharinchadamu idi kudanu kevalamu bhaktuni yandu unnatundi balaheenata maatrame.
0: When the entire creation is God's leela, to create and say that a few of them are God's leela and sing in terms of leela sankirtan is also a devotee's ignorance and weakness.
1: Yedi chesina manchi ainanu chedda ainanu bhagavantuni yokka leelani.
0: Whatever is done, whether it is good or bad, it is God's leela.
1: Aa vidhamainatundi samatvanni manam

0: అభివృద్ధి గావించుకున్నప్పుడే దైవత్వం యొక్క సత్యత్వం కూడా నువ్వు గుర్తించడానికి అర్హులమవుతాము.
1: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ ప్రమోట్ దట్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు గుడ్ అండ్ బ్యాడ్ వీ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూత్ ఆఫ్ గాడ్ ది ట్రూత్ బిహైండ్.
0: ఈనాడు సాధకుని యందు మంచి జరిగినా సంతోషమే, లేక ఏమైనా చెడ్డనా నష్టమా కష్టమా జరిగినా దీనికి విరుద్ధమైన భావములు వివరించుకుంటూ పోతుంటాది.
1: The sadhaka of today is happy if some good comes out. But if some bad comes out, at once contrary thoughts and ideas come in the mind of the sadhaka.
0: Idi satyamaina bhaktuni yokka gurtulu kaavu.
1: These are not the symptoms of a true devotee.
0: Na sukhar labhyate sukham. Sukham nunchi sukham labhinchutundane anukotavu. Idi kevalamu verri talli yokka bhavamu.
1: To think that happiness can come out of happiness is to be very foolish.
0: Kanukane మనము దుఃఖముల నుండి ఆనందమును అందుకునేటువంటి యొక్క ప్రయత్నములకు సంసిద్ధులమై ఉంటుండాలి.
1: సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ టు గెట్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ ట్రబుల్ అండ్ సారో.
0: కనుక భగవంతుని యొక్క లీలాగుణ విశేషములను కీర్తించడంలో ఇది కేవలము భక్తుని యొక్క భ్రాంతి అని కూడా నువ్వు చెప్పవచ్చు.
1: ఇట్ ఫాలోస్ దట్ టు డిస్క్రైబ్ గాడ్స్ లీలాస్ ఇన్ ఎ లిమిటెడ్ మేనర్ ఇస్ ఆల్సో ఎ హాల్యూసినేషన్ అండ్ ఇమాజినేషన్ ఆఫ్ ది డివోట్.
0: ఇంకా మూడవది భావ సంకీర్తన.
1: The third one is bhava sankirtana.
0: ఈ భావ సంకీర్తన యందు ఆరు విధములైనటువంటి భావములు ఉంటున్నవి.
1: In this bhava sankirtan there are six types of bhava or thought.
0: శాంతి భావము,
1: one is శాంతి భావ.
0: సఖ్య భావము,
1: సఖ్య భావ.
0: అనురాగ భావము,
1: అనురాగ భావ.
0: వాత్సల్య భావము,
1: వాత్సల్య భావ.
0: మధుర భావము,
1: మధుర భావ.
0: ఇంకా అన్ని విధములైనటువంటి ఐక్యత భావము.
1: The last one is all kinds of identity, aikya bhava.
0: ఈ ఆరు భావములు ఎందు కూడాను కొన్ని విధములైనటువంటి యొక్క భ్రాంతుర్యే చేరి ఉంటున్నావు కానీ దైవం యొక్క సత్య స్వరూపం ఇమిడి ఉండటం లేదు.
1: In all these six types of bhava, there is only some kind of an imagination, but not the true quality of God.
0: శాంతి భక్తి, ఈ శాంతి భావమునందు భగవంతుని యొక్క కీర్తనలు చేయటం.
1: The first one, the Shanti Bhava, to describe the glory of God by His Shanti.
0: Bhishmudu Shanti Paramanandu Bhagavantuni Shanti Ritiga Ganam Chestu Vachadu.
1: Bhishma in the Shanti Parva was describing God as a form of Shanti.
0: Uttama Kalamu, Uttama Sthanamu, Pavitramaina Divya Dinamu, Labhinchalani, Aya Anni Vidhamula Kodanu Tyagam Chesi, భగవంతుని యొక్క సంకీర్తన యందు తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు.
1: వాంటింగ్ టు హ్యావ్ ఏ హై అండ్ ఇంపార్టెంట్ గుడ్ డే అండ్ గుడ్ టైమ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ హీ వాజ్ స్పెండింగ్ టైమ్ ఇన్ డిస్క్రైబింగ్ ది శాంతి ఆఫ్ ఇన్ శాంతి భావ ఆఫ్ గాడ్.
0: ఇది ఏ ఉత్తరాయణ కాలము అని సంక్రమణ కాలమని భీష్ముడు విశ్వసిస్తూ వచ్చాడు.
1: Bhishma believed that this good time is the Uttarayana time and it is the time when the sun enters the Makara.
0: Kala swarupudu, kala nimitudu, kala atitudu, sarvamu bhagavantude undaga manchi kalamu chedda kalamu anetundi dani ninnayinchetundi adhikaram evariki ledu.
1: When God is time itself, when God is above time and moves the time, who has got the authority to decide what is good time and what is bad time?
0: తన యొక్క సంకల్పమే సర్వ సుఖములకు సర్వ సౌఖ్యములకు సర్వానందములకు మూల నిలయం.
1: గాడ్స్ సంకల్ప ఈజ్ ది మెయిన్ బేసిస్ ఫర్ ఆల్ హ్యాపీనెస్ అండ్ ఆల్ గుడ్ థింగ్స్.
0: కనుకనే ఈ శాంతము చేత గానమును ఆచరించి ఒక కాలమునకు భగవంతుని బద్దుని గావించటము ఇది బలహీనత యొక్క లక్షణమే.
1: Again, to sing the glory of Lord with shanti and wait for good time is the weakness of the devotee.
0: సఖ్య భక్తి, ఇందులో సఖ్యము చేత సంకీర్తన గావించటము.
1: సఖ్య భక్తి, దిస్ ఈస్ టు సింగ్ ది గ్లోరీ డూ ది సంకీర్తన్ విత్ సఖ్య క్లోజ్నెస్ ఆర్ ఫ్రెండ్షిప్.
0: సఖ్యమనగా అర్జునుడు కృష్ణునకు అనేక విధములుగా కూడాను సన్నిహితుడిగా తయారయ్యాడు.
1: An example of this type of bhakti is that Arjuna in many ways has come closer to Krishna.
0: నిరంతరము కూడాను కృష్ణుని సన్నిధియే పెన్నిధిగా భావించుకుని తన కాలమును తన కాయమును తన కర్తవ్యాన్ని కూడా అంకితం గావించుకున్న అర్జునుడు తను కేవలం ఒక విధమైనటువంటి బాంధవ్య రీతిగా కృష్ణుని అనుభవిస్తూ వస్తున్నాడే తప్ప దైవరీతిగా తాను అనుభవించటం లేదు.
1: అర్జున who regarded to be close to Krishna as the greatest thing, at all times wanted to be near to Krishna, but he regarded his closeness as one of relationship, but not as one of divinity.
0: ఈ సమీపత్వము కేవలము మానవత్వాన్ని మాత్రమే నిరూపిస్తుంది తప్ప దైవత్వమునకు అతి దూరముగా ఆవిస్తూ ఉంటుంది.
1: Such proximity is connected only with human relationships, but this goes very distant.
0: కారణమేమనగ సులభముగా లభించినటువంటి యొక్క సన్నిధానమును తాను సరిగా గుర్తించుకోలేకపోవడం చేత ఇది కేవలము ఒక బలహీనతగా రూపొందుతూ వస్తుంటుంది.
1: The reason for this is the proximity which he attained easily, he is unable to recognize the strength of that proximity, that becomes a weakness.
0: భగవంతుడు కే ఒక్క పదమును కాని అర్థం లేనటువంటి రీతిగా తాను అందుకోవటానికి అంగీకరించడు.
1: God will never agree to accept even a single word as if it is without a meaning for that word.
0: నిరంతరము అర్జునుడు బావా బావా బావా అని సంబోధించుచున్నటువంటి పదములకు తానుకు సరి అయినటువంటి రీతిగా బావా అనిపించుకోవాలని తాను కూడా తగిన ప్రయత్నం చేశాడు.
1: The way Arjuna used to address Krishna as his brother-in-law, Krishna tried to justify this word of addressing him as a brother-in-law.
0: ఇది కేవలం మానవత్వానికి సంబంధించినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యమే తప్ప ఇది దైవత్వానికి సంబంధించినటువంటి యొక్క అనుబంధము కాదు.
1: దిస్ రిలేషన్షిప్ రిలేట్స్ ఓన్లీ టు హ్యూమన్ నేచర్ బట్ నాట్ టు డివైన్ కనెక్షన్.
0: అర్జున, ఈ బాంధవ్యాన్ని నీవు అనుభవించి ఆనందించి అభిలషించుతూ ఉండటం చేత నేను నీకు బంధువునిగానే ఉంటానని తన సోదరి అయిన సుభద్రనిచ్చి పెళ్లి చేసి బావా అనిపించుకున్నాడు.
1: Krishna said, since you have been addressing me as a brother-in-law, that will remain as a human relationship and I will justify it by giving my sister as your wife in marriage, Subhadra.
0: ఈ విధముగా ఒక విధమైనటువంటి యొక్క సత్యభక్తి అనేటువంటిది దైవత్వమును కొంతవరకు మరిపింపజేస్తుంది.
1: In this manner, this kind of bhakti, sakya bhakti, hides and obstructs divinity to some extent.
0: ఇంకా దాస్య భక్తి, ఇది హనుమంతునకు దైవమైన రామునకు ఉండేటువంటి సన్నిహిత సంబంధము.
1: ది నెక్స్ట్ వన్ ఇస్ దాస్య భక్తి. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఈస్ ది క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ హనుమాన్ అండ్ రామ.
0: నిరంతరము కూడాను రామ సేవ ఎందే తన కాయమును అంకితం గావించుకుంటూ వచ్చాడు హనుమంతుడు.
1: At all times, Hanuman dedicated his body for the service of Rama.
0: ప్రతి రోమ రోమము కూడాను రామ నామమునే చింతిస్తూ వచ్చింది.
1: Every bit and bit of his body was always thinking only of Rama's name.
0: హనుమంతుడు మాత్రం సామాన్యుడు కాదు.
1: హనుమాన్ టూ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్.
0: సామాన్య మానవులకు కోటి రూపమును మాత్రమే తాను దర్శింపజేయగలుగుతున్నాడే తప్ప హనుమంతుని యొక్క శక్తి సామర్థ్యమును కూడాను భక్తి ప్రపత్తులు కూడాను లోక వ్యాప్తి గావించినటువంటివి.
1: For ordinary people, he appears in the form of a monkey, but his abilities and his devotion have reached a world stature.
0: 64 విద్యలు కూడాను పవిత్రంగా ఆర్జించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ అక్వైర్డ్ ఆల్ ది 64 బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్.
0: ఈనాడు మనం ఒకటి రెండు విద్యలను అభ్యసించినంత మాత్రమే తల తిరిగి మించిపోగుచుంటుంటాము.
1: టుడే as soon as one acquires one branch of learning, he becomes giddy and proud.
0: ఈ లౌకిక విద్యల చేతనే మన తల తిరిగి తిక్కవారుగా మనం తయారైపోతుంటాము.
1: With these worldly branches of learning, we become proud and we get a reeling head.
0: Ananta vedamuli yokka prabhavani kuda nu gurtinchinatundi vaadu hanumantudu.
1: Hanuman is one who had recognized the meaning and the essence of all the Vedas.
0: Aaru shastramulu kuda nu vallinchinatundi vaadu hanumantudu.
1: He was one who could get by heart all the 6 shastras.
0: Paisachika bhashalu kuda nu abhyasinchinatundi vaadu hanumantudu.
1: He learned the language called the paisachika language.
0: Krishnudu అర్జునుడికి భగవద్గీత చెప్పుతుండగా పతాకమునందుండి పైశాచిక భాష లోపల భగవద్గీతనంతా లిఖించినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమాన్ వాజ్ ఆన్ ది ఫ్లాగ్ వెన్ కృష్ణ వాజ్ టీచింగ్ భగవద్గీత టు అర్జున అండ్ హీ రోట్ ది ఎంటైర్ భగవద్గీత ఇన్ ది పైశాచిక.
0: ఈ పైశాచిక భాష ఎందుకంటే భగవద్గీతని ఆధారంగా చేసుకుని వ్యాసుల వారు పవిత్రమైనటువంటి యొక్క సంస్కృతం నందు లిఖిస్తూ వచ్చాడు.
1: వ్యాస బేసింగ్ హిమ్సెల్ఫ్ ఆన్ దిస్ పైశాచిక భగవద్గీత హీ రోట్ ఇన్ సాంస్క్రిట్ ది ఎంటైర్ భగవద్గీత.
0: అట్టి బలవంతుడైన విద్యావంతుడైన గుణవంతుడైన హనుమంతుని యొక్క తత్వము భగవంతునికి అర్పితం గావించుకుంటూ వచ్చింది.
1: సచ్ స్ట్రాంగ్ సచ్ ఎడ్యుకేటెడ్ అండ్ సచ్ కల్చర్డ్ పర్సన్ లైక్ హనుమాన్ హీ డెడికేటెడ్ హిజ్ ఓన్ ఆస్పెక్ట్ టు ది గాడ్.
0: రాముని యొక్క విషయమునందు ఏ కించిట్టైనా కూడా అహంకారం అతని యొక్క దేహమునందు కాని మనసునందు కాని బుద్ధినందు కాని

0: ఒక్కటే గాని కనిపించటం లేదు.
1: ఇన్ రిగార్డ్ టు రామ, ఎనీ కైండ్ ఆఫ్ ఈగో ఐదర్ ఇన్ హిస్ థాట్ ఆర్ ఇన్ హిస్ యాక్షన్ ఆర్ ఇన్ హిస్ వర్డ్ కెన్ నెవర్ బి సీన్.
0: అహంకారం సర్వ పతనమునకు మూల కారణము.
1: దిస్ ఈగో ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డిగ్రేడేషన్.
0: కనుకని లంకలో ప్రవేశించి అశోకవనంలో సంచరించుతున్నటువంటి సమయమునందు రాక్షసులందరూ ప్రశ్నిస్తారు, ఏమి ఈ వింత కోటి, ఈ వింత స్వరూపం ఎవరు అని ఎవరయ్యా నీవు అని ప్రశ్నించారు.
1: When he entered Lanka looking for Sita, the demons asked him, what is this peculiar form of a monkey? Who are you and why have you come here?
0: Shanti vachanamulato dasoham kosalendrascha. Nenu Sri Ramachandra yokka dasudanu ani taanu varnistu vachadu.
1: With quiet and peaceful words, he described himself as the dasa, the servant of Sri Ramachandra.
0: Tana vachanamulandu kudanu dasatvame, tana pravartaniyandu dasatvame.
1: There was service even in his words, there was service even in his conduct.
0: Manasunandu kudanu dasatvame,
1: in his mind too it was filled with service.
0: Manovakar karmamuliyandu dasatvamu anubhavinchatam cheta త్రికరణ శుద్ధి ఏర్పడింది హనుమంతునకు.
1: సిన్స్ హీ ఎక్స్పీరియన్స్ అండ్ ఎగ్జిబిటెడ్ సర్వీస్ ఇన్ హిస్ థాట్ ఇన్ హిస్ వర్డ్ అండ్ ఇన్ హిస్ డీడ్ వీ సే హనుమాన్ హ్యాస్ గాట్ త్రికరణ శుద్ధి.
0: ఇటువంటి త్రికరణ శుద్ధి కలిగినటువంటి హనుమంతుని కూడాను ఈ దాసత్వం అనేటువంటి దీంట్లో కేవలము దేహ సంబంధమైనటువంటి బాంధవ్యమును మాత్రమే పెంచుకుంటూ వచ్చాడు.
1: Even in such a case of Hanuman, who had all the Trikaranas filled with service, he too promoted only bodily connection.
0: Rama ante priti tappa maroka Krishna ante kuda athani ishtapadetunte vaadu kaadu.
1: He used to be very pleased with the name Rama, but he was not so pleased with the name of Krishna.
0: Idi sankuchitamainatunte buddhi.
1: This is a narrow idea.
0: ఈ విధమైనటువంటి యొక్క భావం ఉండటం చేతనే ఒక నామమును అభిష్టించటము మరొక నామమును ద్వేషించటము ఈ రెండింటి యొక్క ఫలితం చేతనే హనుమంతుని యొక్క దాస్యభావం కూడాను అంత పవిత్రమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: బికాస్ ఆఫ్ సచ్ ఎ నారో ఐడియా అండ్ టు లైక్ వన్ నేమ్ అండ్ నాట్ లైక్ అనదర్ నేమ్ ఇట్ డెమోన్స్ట్రేట్స్ హనుమాన్స్ దాస్యభక్తి టు బి ఎ వెరీ లిమిటెడ్ వన్.
0: వేదమునందు సహస్రశేష పురుష సహస్రాచ సహస్రపాద్ సర్వనామములు కూడాను సర్వ రూపములు కూడాను దైవం యొక్క స్వరూపములే అనేటువంటి సత్యాన్ని బోధిస్తుండే సమయమునందు ఇక్కడ రామనామమునే అభిష్టించి కృష్ణనామమును విరుద్ధం చేసుకోవటము ఇది సంకుచిత బుద్ధి కాక మరేమిటి.
1: While the Vedas have been telling us that all the 1000 names and all the 1000 forms belong to God, to think of Rama's name as the only one and not to accept Krishna as a suitable name, is this not narrow idea for Hanuman?
0: Ikkada kudunu samachittam lekapovatam chetane hanumantudu konni kashtamulaku guri kavalsi vachindi.
1: For Hanuman too, since he had not an equal attitude to all these names and forms, he was also subjected to
0: anduvalane oke janmamulone hanumantudu kudunu tarinchalekapoyadu.
1: This is the reason why in one birth Hanuman could not liberate himself.
0: Yeta vata దాస్యభక్తి కూడాను అంత పవిత్రమైన పూర్ణమైనటువంటిది కాదని కూడాను నిరూపిస్తూ వచ్చింది.
1: Be that as it may, it establishes that దాస్యభక్తి also is not a totally acceptable type of భక్తి.
0: ఇంకా నాలుగవది వాత్సల్య భక్తి.
1: The fourth one is వాత్సల్య భక్తి.
0: ఈ వాత్సల్య భక్తి యశోద తరం.
1: An example for this వాత్సల్య భక్తి is యశోద.
0: ఆమెకు పెట్టిన పేరు తప్ప పుట్టిన పేరు తప్ప అన్య పేరులను అంగీకరించేటువంటిది కాదు.
1: షీ వుడ్ నాట్ అక్సెప్ట్ ఎనీ అదర్ నేమ్ ఎక్సెప్ట్ ది నేమ్ విచ్ వాజ్ గివెన్ అట్ బర్త్ బై హర్.
0: గోపాల గోపాల గోపాల ఈ పేరు తప్ప అన్య పేరులు తాను ఏమాత్రం కూడా అంగీకరించదు.
1: The only name which she accepted was Gopala. No other name was accepted by her.
0: Okanoka samayamlo Uddhavudu Madhura nundi vachi Yashoda graham mundu digi Krishnuni yokka chema samacharamu telpadaniki vachadu.
1: On one occasion Uddhava came to Yashoda's home and came to describe the flourishing nature of Krishna.
0: Aaturatho Yashoda parigetti vachi Uddhava నా గోపాలుడు బాగున్నాడా, నా గోపాలుడు ఎక్కడ ఉన్నాడు, నా గోపాలుడు ఎప్పుడు వస్తాడు అని అనేక విధములుగా కూడాను ప్రేమతో తాను ప్రశ్నల వర్షం కురిపిస్తూ వచ్చింది.
1: యశోద కేమ్ రన్నింగ్ యాంగ్షియస్లీ అండ్ ఆస్క్డ్ ఉద్ధవ, ఇస్ మై గోపాల వెల్, విల్ యూ టెల్ మీ ది వెల్ బీయింగ్ ఆఫ్ గోపాల. సో షీ ఆస్క్డ్ ఎ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్,
0: వెన్ ఇస్ హి కమింగ్,
1: వెన్ ఇస్ హి గోయింగ్ టు కమ్ హియర్.
0: ఈ విధమైనటువంటి ప్రశ్నలు వేస్తున్న సమయంలో ఉద్ధవుడు శాంతముతో, ఆహా యశోద తల్లి, ఆ మధురాపుర విహారుడు, ఆ గోపికా మానసంచారుడు ఆనందంగానే ఉంటున్నారు తల్లి అన్నాడు.
1: వైల్ యశోద వాజ్ ఆస్కింగ్ సచ్ క్వశ్చన్స్, ఉద్ధవ వెరీ క్వైట్లీ అండ్ పీస్ఫుల్లీ సెడ్, ది వన్ హూ లివ్స్ ఇన్ మధురాపుర, ది వన్ హూ ప్లీజెస్ ది గోపికాస్, హీఈస్ డూయింగ్ వెరీ వెల్.
0: యశోదకు కోపం వచ్చింది.
1: యశోద బికేమ్ యాంగ్రీ.
0: ఎవడా మధురాపుర విహారుడు, వాటితో నాకు సంబంధం లేదు.
1: Who is it that lives in Madhurapura? I am not concerned with
0: Gopika mana sancharudu evado naaku teliyadu.
1: I do not know who fills the minds of the Gopikas.
0: Naa Gopaludu baagunnada.
1: I ask, is my Gopala well?
0: Ee vidhamuga kevalam sankuchitamainatundi bhavamu cheta taanu pettina perunu maatrame aakarshinchukuntundi tappa anya perulu ye maatramu taanu abhirshinchatam ledu.
1: Such a narrow idea makes her accept only the name which she has given and not any other name.
0: కనుక వాత్సల్య భక్తి కూడాను కొన్ని విధములైనటువంటి సంకుచితమైనటువంటి భావం అని చెప్పవచ్చు.
1: సో వాత్సల్య భక్తి ఆల్సో కెన్ బి డిస్క్రైబ్డ్ ఇన్ సమ్ వేస్ యాజ్ బీయింగ్ రాదర్ నారో.
0: ఇంకా అనురాగ భక్తి, అనురాగ భక్తి.
1: ది నెక్స్ట్ వన్ ఈజ్ అనురాగ భక్తి,
0: గోపికల భక్తి.
1: Example is the devotion of the Gopika.
0: ఈ గోపికల భక్తిని అనేక మంది అనేక రకములైనటువంటి యొక్క వక్రమ మార్గమును అవలంబించి దానిని సక్రమమైనటువంటి సత్యమును గుర్తించలేకపోతూ వస్తున్నారు.
1: The bhakti of the Gopikas has been described many people in a crooked and unconcerned manner and they do not recognize the truth of that bhakti.
0: ఆ గోపికల భక్తి ఒక వైపున ధర్మ మార్గమును మరొక వైపున బ్రహ్మ మార్గమును సక్రమమైనటువంటి కర్తవ్యాన్ని గుర్తించుకుంటూ వచ్చినటువంటి వారి గోపికలు.
1: ది డివోషన్ ఆఫ్ ది గోపికాస్ రికగ్నైజ్డ్ ఆన్ ది వన్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ ధర్మ అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్ ది పాత్ ఆఫ్ డివోషన్.
0: వారికి దేహ సంబంధమైన భ్రాంతులు కాని గుణ సంబంధమైన వృత్తులు కాని వారి చిత్తంలో ఏనాడు కూడాను కనిపించలేదు.
1: దేర్ మైండ్స్ వర్ నెవర్ హ్యావింగ్ anything concerned with the bodily relationship or anything concerned with the human relationship.
0: కాని దురదృష్టవశాత్తు గోపికల భక్తి అనేటువంటి దానిని కేవలం ఒక విధమైనటువంటి యొక్క లౌకికమైన భక్తిగా నిరూపిస్తూ దానిని ప్రచారం చేస్తూ వచ్చారు.
1: Unfortunately, people have been explaining the devotion of the Gopikas as if it is a worldly attachment and in so many incorrect ways.
0: ఇలాంటి ప్రచారమునకి అనేక మంది కూడాను లొంగి తద్వారా తమ యొక్క భక్తి ప్రవర్తన కూడాను కొంతవరకు పెడమార్గం పట్టించుకుంటూ వచ్చారు.
1: Many people accepting such an interpretation of the devotion of Gopikas have also been making their own devotion take wrong paths.
0: వేరు పురుగు జేరి వృక్షంబు జరచును చీడ పురుగు చేరి చెట్టు జరచు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరచును.
1: ఎ పెస్ట్ కెన్ డెస్ట్రాయ్ ది హోల్ ప్లాంట్.
0: చీడ పురుగు చేరి చెట్టు జరచు.
1: సిమిలర్లీ ఎన్ ఇన్సెక్ట్ కెన్ రూయిన్ ది ఎంటైర్ ట్రీ.
0: కుచితుండు చేరి గుణవంతు చెరచును.
1: ఎ నారో మైండెడ్ మ్యాన్ కెన్ కమ్ అండ్ రూయిన్ ఎ పర్సన్ హూ హాస్ గాట్ ఎ గుడ్ క్వాలిటీ.
0: సత్యమైన బట సాయి మాట,
1: సాయిస్ వర్డ్ ఈస్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇలాంటి కుంచిత బుద్ధులు అనేటువంటి వారు నేటి కూడాను అనేక మంది కలిగి తమ యొక్క అల్ప బుద్ధులను, తమ యొక్క నారో మైండ్ సంకుచితమైన భావములను తాము అనుభవించి అనేక విధములైనటువంటి యొక్క పెడమార్గములకు కూడాను మార్గమును ఏర్పరుస్తూ వస్తున్నారు.
1: People who have such narrow ideas and narrow mind, even today, by ruining their own thoughts, they are taking to many wrong paths and wrong interpretations.
0: Gopikali yokka bhavamu poorna vishwasamto koodinatundi.
1: The thoughts of Gopikas are filled with total belief, total faith.
0: Tamu yokka kartavyanni gurtinchukoneetundi yokka మార్గమును అనుసరించేటువంటివి.
1: దే హావ్ ఆల్వేస్ టేకెన్ ఎ పాత్ బై విచ్ దే ఫుల్ఫిల్ దేర్ డ్యూటీ.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
0: భగవంతుడు భక్తులను పరీక్షించగోరి అనేక విధములైనటువంటి యొక్క కొన్ని చర్యలను జరుపుతూ వస్తుంటాడు.
1: గాడ్ విత్ ఎ వ్యూ టు టెస్ట్ హిస్ డివోటీస్ అండర్ టేక్ సెవెరల్ టైప్స్.
0: ఈ టెస్ట్ ఎందుకు పెట్టాలి అని కొంతమందికి సందేహం.
1: సమ్ పీపుల్ గెట్ ఎ డౌట్ వై షుడ్ గాడ్ టెస్ట్.
0: టెస్ట్ ఎంత త్వరగా పెడితే అంత పై క్లాస్ కు మనం పోతుంటాం.
1: The earlier the test comes to us, the higher we can rise.
0: ఒక పిల్లలు చదువుతుంటారు, ప్రతి సంవత్సరం కూడా నువ్వు ఒక పరీక్షలు అని పెడుతుంటే కదా ముందు క్లాసుకు తాను పోగలడు. పరీక్షలే లేకపోతే తాను ఉన్న క్లాసు నందే ఉంటుంటాడు.
1: The children who are studying, only when there is an examination and a test, they can move to the higher class. If there is no
0: test... కనుక పరీక్షలు అన్ని కూడా మనకు రక్షలుగానే మనం భావించుకోవాలి.
1: We should regard all such tests as protectors to us.
0: ఒకనాడు ఒక గోపిక ఇంటి యందు ఈ విధమైనటువంటి యొక్క తీవ్రమైనటువంటి యొక్క సందిగ్ధావతతో కూడినటువంటి ఒక పరీక్ష సంభవించింది.
1: వన్ డే ఇన్ ది హౌస్ ఆఫ్ ఎ గోపిక ఎ వెరీ సివియర్ టెస్ట్ హ్యాపెండ్.
0: తమ యొక్క భక్త ప్రతి దినము కూడాను ఏ 10 గంటలకో 12 గంటలకో తన ఇంటికి వచ్చి చేరేటువంటి వాడు పొలమును చూచుకొని.
1: It was usual that the husband of that particular Gopika, after looking after his work in the fields, would come late in the night at 10 o'clock.
0: కాని ఆనాటి విచిత్రం ఏమిటో 6 గంటలకే ఇంటికి వచ్చేసేసినాడు భర్త.
1: Surprisingly, that day, in an inexplicable manner, the husband came at 6 p.m.
0: వచ్చినటువంటి భర్త ఆలస్యపోయినట్టుగా వచ్చి తన పడక గదిలో నిద్రిస్తూ ఉన్నాడు.
1: The husband who came appeared to have been very tired and he went to sleep in his bedroom.
0: Gopika chuchindi.
1: Gopika looked at that.
0: Ayyo, bhartha alasipothu vachade ani aame kodanu athanike maatram kodanu tondari nivvakakunda taanu kodanu deepamulu aarpi vesi taanu kodanu nemmadiga pandukundi.
1: Gopika thought that the husband was very tired and without disturbing him she put out the lights and she also went to sleep.
0: Aa samayamini puraskarinchukoni 7 gantalaku krishnudu vachadu.
1: Using that occasion, Krishna came at 7 p.m.
0: వచ్చి తలుపును తొట్టాడు.
1: He was knocking at the door.
0: గోపికకు భయం వేసింది.
1: The Gopika was afraid.
0: భర్త లోపల ఉన్నాడు, కృష్ణుడు బయట తలుపు కొడుతున్నాడు. తెరచకపోతే కృష్ణుని కోపము, తెరిస్తే భర్త కోపము.
1: Husband is inside. Krishna is knocking at the door. She was afraid. If she does not open the door, Krishna may get angry.
0: ఈ పరీక్షలో నేను ఏ విధంగా నెగ్గాలని మనసులో కృష్ణునే తలుచుకుంటూ వచ్చింది.
1: She was thinking of Krishna and wanting to know, how can I get over this test?
0: కానీ కృష్ణుడు నటన సూత్రధారి, మరింత గట్టిగా కూడా కొడుతూ వస్తున్నాడు.
1: But Krishna plays his game and drama. He was knocking at the door more and more intensely.
0: తలుపు దగ్గరికి వెళ్ళింది ఈ గోపిక. తాళం పెట్టేటువంటి రంధ్రం ఉంటుంటుంది.
1: The Gopika neared the door. There is a hole through which one puts the key and the lock.
0: ఆ రంధ్రం దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటుంది గోపిక.
1: She went to the keyhole and she was praying.

0: ఓ కృష్ణ, వై ఆర్ యూ సో ఇంపేషెంట్ అండ్ డూ నాట్ లెట్ మీ టైమ్ టు ఓపెన్ ద డోర్? వెయిట్, బీ పేషెంట్, ఐ విల్ ఓపెన్ ద డోర్ ఆఫ్ లిటిల్ వైల్. వై ఆర్ యూ సో ఇంపేషెంట్?
1: పతిని దూర పోవలేదు మది సంధ్య ముందు మేము.
0: Husband has not gone to sleep. Maybe he will begin to doubt me. So I will wait.
1: ఈ విధమైనటువంటి దీంతో తాను బాధపడుతూ వచ్చింది. కానీ కృష్ణుడు కోరుతున్నాడు.
0: With such confusion, she was in trouble. But Krishna was knocking at the door.
1: ఇక్కడ గోపికకు రెండు విధములైన భావం కలిగింది. ఒకవైపున భగవంతుడు, ఒకవైపున దేహభర్త. ఇతను విశ్వనాథుడు, అతను దేహనాథుడు. దేహనాథుడు గొప్పన, విశ్వనాథుడు గొప్పన అనుకుంది. మనసును పూర్తి దృఢం చేసుకుంది, తలుపు తీసింది.
0: Here, Gopika is troubled with two contradictory thoughts. On one side, there is the Lord of the universe. On the other side, there is the Lord of the human body. Who is greater? She decided and she opened the door.
1: తలుపు తీసిన తక్షణమే కృష్ణుడు వచ్చాడు.
0: As soon as the door was opened, Krishna entered.
1: తిరిగి వెనుకకు చూసిన తక్షణమే పడకపైన పరుండినటువంటిది కూడా కృష్ణుడే.
0: When she turned behind, she found that the one sleeping on her bed is also Krishna.
1: భక్త వేషములు ధరించి కృష్ణుడే వచ్చి తిరిగి తానే ఈ గోపిక యొక్క హృదయాన్ని పరీక్షించడం కోసమని తిరిగి కృష్ణుడు స్వయంగా వచ్చాడు.
0: కృష్ణ, హూ కేమ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హర్ హస్బెండ్, అగైన్ ఆల్సో కేమ్ యాజ్ కృష్ణ.
1: అనగా ఇక్కడ కూడాను ద్వైతము అనేటువంటి భావంతో వస్తున్నారు గోపికలు.
0: హియర్ ఆల్సో ది గోపికస్ ఎగ్జిబిట్ ఏ డ్యువల్ మైండ్.
1: ఎక్కడ ఈ ద్వైతము కనబడుతుందో అక్కడనే అజ్ఞానం ప్రారంభమవుతుంది.
0: వేర్ ఎవర్ దేర్ ఇస్ సచ్ ఎ డ్యువాలిటీ, దేర్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: అజ్ఞానం ఎక్కడ ప్రారంభమవుతుందో దుఃఖం అక్కడ ప్రవేశిస్తుంది.
0: వేర్ దేర్ ఇస్ ఇగ్నోరెన్స్, దేర్ ఇస్ సారో.
1: ఈ దుఃఖమునకు కారణం ఏమిటి? అజ్ఞానం.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సారో? ఇట్ ఇస్ ఇగ్నోరెన్స్.
1: ఈ అజ్ఞానమునకు కారణం ఏమిటి? ద్వైతము.
0: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇగ్నోరెన్స్? ఇట్ ఇస్
1: ఈ ద్వైతమునకు కారణం ఏమిటి? బుద్ధి యొక్క పరస్పర విభాగము.
0: What is the reason for this duality? It is your own mind going in two different ways.
1: ఈ పరస్పర విభాగమునకు కారణం ఏమిటి?
0: What is the reason for this different attitude of yours?
1: రాగ ద్వేషముల యొక్క గుర్తు.
0: The likes and the dislikes.
1: రాగ ద్వేషమునకు కారణం ఏమిటి?
0: What is the reason for likes and dislikes?
1: కర్మనే కారణము.
0: The work we do is
1: that. కర్మకు కారణం ఏమిటి? జన్మమే కారణం.
0: What is the reason for the work that we do?
1: ఈ జన్మ వల్లనే దుఃఖం మనకు లభిస్తుండాలి.
0: For this birth comes our sorrow.
1: కనుకనే ఈ ద్వైతంతో ఉండినటువంటి యొక్క అనురాగమైనటువంటి యొక్క దీనిలో ఉన్నటువంటి గోపికల యొక్క భక్తి కూడాను, ఆ విధమైనటువంటి సంకీర్తన కూడాను ఒక విధమైనటువంటి ద్వైతంతో కూడినటువంటిదని దానిని కూడా అంత పవిత్రంగా భావించుకోలేదు.
0: దిస్ అనురాగ భక్తి ఫర్ విచ్ ది గోపికాస్ భక్తి ఇస్ అన్ ఎగ్జాంపుల్. సిన్స్ ఇట్ ఇస్ ఫిల్డ్ విత్ ఎ డ్యూయల్ ఫీలింగ్ అండ్ ఎ డ్యూయాలిటీ, దట్ టూ ఇస్ నాట్ ది రైట్.
1: మధుర భక్తి.
0: ది నెక్స్ట్ వన్ ఇస్ మధుర భక్తి.
1: ఇది అందరికీ లభించేటువంటిది కాదు.
0: This is not easily attainable by everyone.
1: ఇది ఒక్క రాధకు మాత్రమే అర్హత కలిగినటువంటిది.
0: రాధ ఇస్ ది ఓన్లీ పర్సన్ హూ
1: కృష్ణ అనేటప్పటికి తన దేహముని తాను మర్చిపోయేటువంటిది.
0: ది మోమెంట్ కృష్ణస్ నేమ్ ఇస్ అటర్డ్ షీ యూజ్ టు ఫర్గెట్ హర్ సెల్ఫ్.
1: కానా ఈ ఆరు విధములైనటువంటి యొక్క సంకీర్తనలు యందు కొన్ని విధములైనటువంటి యొక్క ద్వైత భావమునే ఉంటున్నాయి కనుక ఇవి కూడా అంత సార్థకమైనటువంటి యొక్క సంకీర్తనలు కావని చెప్పారు.
0: Since in all these six types of sankirtan, there are some kinds of duality everywhere, they are not the right type of sankirtan.
1: Kanukane, inka nalugavudainatundi nama sankirtana.
0: We now come to nama sankirtan, sankirtan of the name.
1: Ee nama sankirtaname sai sarvatra kulanu sthapistu vastunnadu.
0: It is this nama sankirtan sai has been establishing everywhere.
1: Nama sankirtana sarva manavulaku kulanu సర్వత్రా కూడాను సర్వకాలములు ఎందు కూడాను మనసునకు హాయి, జగత్తునకు పవిత్రమైనటువంటి యొక్క శాంతిని చేకూర్చేటువంటిది.
0: దిస్ నామ సంకీర్తన్ టు ఆల్ పీపుల్ అట్ ఆల్ టైమ్స్ అండ్ అట్ ఆల్ ప్లేసెస్ కెన్ గివ్ సేక్రెడ్నెస్. అండ్
1: ఈ నామ సంకీర్తన కంటే మించినటువంటిది మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి గ్రేటర్ దాన్ దిస్ నామ సంకీర్తన.
1: దివ్యాత్మ స్వరూపులారా, ఈ నామం అనేటువంటిది ఎక్కడ నుంచి వచ్చింది?
0: దివ్యాత్మ స్వరూపస్, ఫ్రమ్ వేర్ హ్యాస్ దిస్ నేమ్ కమ్?
1: దీనికి కొన్ని రకములైనటువంటి వేద ప్రమాణములు ఉంటున్నవి.
0: ఫర్ దిస్ దేర్ ఇస్ అన్ అథారిటీ ఫ్రమ్ ది వేదస్.
1: ప్రాచేతనుడు అనేటువంటి వాడు ఈశ్వరత్వంతో కూడి 100 కోట్ల ఆత్మారామాయణ శ్లోకములు రాశాడు.
0: ప్రాచేతన విత్ డివినిటీ ఇన్ హిమ్ హీ రోట్ 100 crores of verses of ఆత్మారామాయణ.
1: ఈ 100 కోట్ల రామాయణంను ముల్లోక వాసులకు సమంగా పంచిపెట్టమన్నాడు.
0: He said, these 100 crores of verses of Atma Ramayana should be distributed equally between the inhabitants of the three worlds.
1: ఈ విధంగా సమంగా పంచేటప్పటికి 33,33,33,333 శ్లోకములు పంచాడు.
0: When he distributed equally in this manner, each one of the worlds got 33 crores, 33 lakhs, 33,333 verses.
1: పంచేటప్పటికి ఒక్క శ్లోకం మిగిలి ఉంది.
0: There was a remainder of one verse.
1: ఈ ఒక శ్లోకమును కూడా అక్షరములు వేరు చేస్తూ వచ్చాడు.
0: He began separating the letters in this verse.
1: ఈ లెటర్స్ లోపల 32 అక్షరములు తేలినాయి.
0: Out of this came 32 letters.
1: ఈ 32 అక్షరములో 10 అక్షరములు ఒక్కొక్క లోకములకు పంచాడు.
0: From these 32 letters, 10 letters to each of the world have been distributed.
1: ఇంకా 2 అక్షరములు మాత్రమే నిలిచింది.
0: 2 letters remain.
1: ఆ 2 అక్షరములే ప్రేమా, అదే 2 అక్షరములు.
0: Those 2 letters are prema. Two letters.
1: ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరములు ముల్లోక వాసులకు సమంగా నిలిచిపోయింది.
0: These 2 letters of prema have been distributed and remained equally.
1: ఆ ప్రేమనే దైవము.
0: That prema is God.
1: దాని వలన ఆ ప్రేమ తత్వమే ఒక పరమాత్మ తత్వము.
0: That aspect of love is God's aspect.
1: ఆ ప్రేమ అనే 2 అక్షరములే రామ అనేటువంటి 2 అక్షరంగా తయారైంది.
0: The same 2 letters became Rama, the 2 letters.
1: ఆ రామ అనే 2 అక్షరములే హరి అనేటువంటి 2 అక్షరములుగా అయింది.
0: The same 2 letters became Hari.
1: ఆ 2 అక్షరములే హరా అనేది.
0: The same letters became Hara.
1: ఈ విధంగా ఒక్కటికొక్కటికి అన్ని కూడా చేరి 2 అక్షరములుగా కృష్ణ, రామ, సాయి, బాబా అన్ని 2 అక్షరములుగా తయారైపోయినాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ 2 లెటర్స్, రామ, కృష్ణ, హరి, హర, సాయి, బాబా.
1: ఏ అక్షరమును మనం స్మరించినప్పటికీ ప్రేమ, ఈ ప్రేమనే ప్రధానము. లవ్ ఈజ్ గాడ్, దానిని మనం ప్రధానంగా తీసుకోవాలి.
0: వాట్ ఎవర్ లెటర్స్ వీ మే యూస్, వీ షుడ్ టేక్ లవ్, ప్రేమ యాజ్ ఇంపార్టెంట్. లవ్ ఈజ్ గాడ్.
1: ఈ ప్రేమతోనే మన హృదయాన్ని పెంచుకోవాలి.
0: ఇట్ ఈస్ విత్ దిస్ లవ్ దట్ వీ షుడ్ ఎక్స్పాండ్ అవర్ హార్ట్.
1: ఈ ప్రేమతోనే మన యొక్క భావాలంతా కూడా అభివృద్ధి పరచుకోవాలి.
0: విత్ దిస్ లవ్ వీ షుడ్ ప్రమోట్ ది థాట్స్.
1: ఈ ప్రేమ చేతనే మన పనులన్నీ మనం చేయాలి.
0: విత్ సచ్ లవ్ వీ షుడ్ డూ ఆల్.
1: ప్రేమ చేతనే పలుకు పలకాలి.
0: విత్ లవ్ వీ షుడ్ అటర్ అవర్ వర్డ్స్.
1: ఈ విధమైన ప్రేమతో కూడినటువంటి నామమే ఈ సంకీర్తన నామము అని కూడా సార్థకమైంది.
0: ది నేమ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లవ్ ఇన్ దిస్ మేనర్ హ్యాస్ బికమ్ సంకీర్తన.
1: దీనికి నామా అని 2 అక్షరములు.
0: దేర్ ఆర్ అగైన్ 2 లెటర్స్ నామా.
1: నామా అనేటువంటి దాంట్లో సంఖ్యాశాస్త్రం ఒకటి నిరూపిస్తూ వచ్చింది.
0: నామా, వన్ కెన్ లుక్ ఇన్ టు దిస్ విత్ దిస్ సైన్స్ ఆఫ్ న్యూమరాలజీ ఆఫ్ నంబర్స్.
1: నా ఆ మా, 3 చేరితేనే నామా అయింది.
0: నా ఆ మా బికమ్స్ నామా.
1: నా 0,
0: ఆ ఇస్ 2,
1: మా 5,
0: మా ఇస్ 5.
1: 0 + 2 + 5 = 7.
0: 0 + 2 + 5 = 7.
1: కనుకనే ఈ 7 స్వరములతో కూడినటువంటిది సప్త స్వరముల యొక్క స్వరూపమే నామా.
0: These 7 swaras, the 7 tunes, the form of these 7 tunes is nama.
1: Shruti, laya, raga, tala, bhava, prema, sannihita. ee anni vidhamulaitundi dintolo cheripoyinaatundi.
0: This is consisting of all the 7, shruti, laya, raga, tala, prema, bhava.
1: Kalukane deenine sapta swaramulu annaru.
0: This has also been called the Sapta Swara, the 7.
1: దీనినే సప్త లోకములు అన్నారు.
0: Also been called 7 worlds.
1: సప్త ఋషులు అన్నారు.
0: 7 rishis.
1: సప్త దినములు, Sunday, Monday, Tuesday, Wednesday, ఇంత సప్త దినములు.
0: 7 days from Sunday, Monday, Tuesday onwards.
1: ఈ విధంగా కూడా చేసుకోవటం వల్ల దీనికే సప్తాహము అని కూడా మరొక పేరు వచ్చేసేసింది.
0: Because of the same significance, it has also been called సప్తాహ.
1: కనుక మనం ఈనాడు చేస్తున్నటువంటి సంకీర్తనం అనేటువంటిది శృతి, లయ, రాగ, తాళ, భావ, సన్నిహితమైనటువంటి ఒక తత్వంతో మనం కూడి ఉంటుండాలి.
0: సో ది కైండ్ ఆఫ్ సంకీర్తన విచ్ వీ డూ టుడే షుడ్ బి అకాంపనీడ్ బై దీస్ రసాస్.
1: అంతేకాని కేవలం ఏదో పాడుతున్నామంటే ఒక పాడటం కాదు, అది భగవంతుడు ఏమాత్రం కూడా అంగీకరించడు.
0: బట్ ఇఫ్ యూ థింక్ యూఆర్ జస్ట్ సింగింగ్, ఇట్ ఈస్ నాట్ సింగింగ్, గాడ్ విల్ నాట్ అక్సెప్ట్.
1: నీ హృదయం నుండి కూడా రావాలి ఆ యొక్క స్వరము.
0: That swara should come from the depth of your heart.
1: Nee bhavamulo porlali.
0: that thought should be full.
1: Premalo munagali.
0: It should be dipped into
1: prema. Tarnayattudu kavali.
0: You should forget your
1: ide tapassu.
0: This is called tapas.
1: Ee vidhamaina sankirtana tanantana tarimpa cheyatame kaakunda vishwamunu kudanu tarimpa chestundi.
0: Such sankirtan will liberate not only the individual but the entire community.
1: Prema swarupulara. ఏ జపము, ఏ ధ్యానము, ఏ యోగము, ఏ యజ్ఞము, ఏ మెడిటేషను ఏది చేయటానికి మనకు శక్తి లేకపోయినా నామ సంకీర్తన తామరుని మొదలుకొని పరమహంస వరకు కూడాను నామ సంకీర్తన, నామ సంకీర్తన చాలా సార్థకమైనటువంటిది.
0: ప్రేమ స్వరూపాస్, ఈవెన్ ఇఫ్ యూర్ అనేబుల్ టు డూ ఎనీ జప ఆర్ ధ్యాన ఆర్ యజ్ఞ ఆర్ మెడిటేషన్, దిస్ కైండ్ ఆఫ్ నామ సంకీర్తన కెన్ బి డన్ బై ఎవ్రీ వన్ ఫ్రమ్ ఎన్ హంబుల్ పర్సన్ టు ఎ పరమహంస.
1: నీ హృదయపూర్వకంగా ప్రేమతో ఒక్కతూరి కంఠమెత్తి సమ్యక్ కీర్తనం, నీవు భయభ్రాంతులకు గురి కాకుండా ఒక్కతూరి నీవు ఆనందంగా భగవంతుని పిలుచు, ఆత్తుడై ప్రార్థన చేయి.
0: విత్ లవ్ ఫ్రమ్ ది డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్ రేజ్ యువర్ వాయిస్ అండ్ వన్స్ విదౌట్ ఫియర్ లౌడ్లీ.
1: ఇతరుల కోసం నీవు భయపడనక్కర్లేదు.
0: యూ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ అదర్స్.
1: ఒకరితో భయపడితే వారు మనల్ని తరింప చేయరు.
0: If you are afraid of others, they are not going to give you liberation.
1: ye kashtamunaku ye nashtamunaku itharulu manam aadukoru.
0: No one will come to our help when there is any trouble.
1: Okka daivame ninnu aadukuneetundi vaadu.
0: God is the only one who will come to
1: ee naadu cheppi ninnu chalapagalre kaani repadi dinam uddharam cheseetundi vyakti ekkada kuda kanipinchadam ledu.
0: Individuals can only ruin you but they can never help you at any.
1: Swarthamu swarthamu swarthamu swarthamu sarvatra swartham aneetundi nimmini untundadi.
0: Selfishness, selfishness, everywhere selfishness is filled.
1: ఈ స్వార్థము అనేటువంటిది కొంతవరకు మించిపోయేటప్పటికి అహంకారం బయలుదేరుతుంది.
0: When this selfishness exceeds limits, it becomes ego.
1: అహంకార స్వార్థములు రెండు కూడా సమ్మిళితమయ్యేటప్పటికి ఒక విధమైనటువంటి తమో గుణం బయలుదేరుతుంది.
0: When the ego and selfishness come together, one gets tamoguna in abundance.
1: ఈ తమోగుణము లోభి యొక్క లక్షణము.
0: This tamoguna is a symptom of the man with greed.
1: కనుకని మనం ఈ విధమైనటువంటి దుర్గుణములకు మనం దూరం కాయేటువంటి నిమిత్తమై ప్రేమను పెంచుకోండి, సమత్వాన్ని అభివృద్ధి సాధించుకోండి.
0: In order that we may become distant from such bad qualities, promote prema and love in you.
1: Evvare vidhamuga poyinappudiki nee hrudayanni nirmalanga pettuko.
0: Irrespective of what others may say and what paths others may take,
1: nishwarthamainatundi deento bhagavantuni prarthinchu.
0: You pray to God in a selfless.
1: Nee vishwasam needi.
0: Your faith is your
1: విశ్వాసమునకు no reason, no season.
0: There is no reason and season for your faith.
1: నీ యొక్క రీజన్ కు అతీతమైనటువంటిది విశ్వాసము.
0: యువర్ బిలీఫ్ ఇస్ అబౌవ్ యువర్ రీజన్.
1: నీవు పరులకు బానిస కాకూడదు.
0: యూ షుడ్ నాట్ బికమ్ ఎ స్లేవ్ టు అదర్స్.
1: నీవు అనుకరణ అనేటువంటి దాన్ని అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో అదర్స్.
1: నీ హృదయము నీ ఆత్మను నీవు అనుసరించు.
0: యూ ఫాలో యువర్ హార్ట్ అండ్ యువర్ ఆత్మ.
1: ఈ విధమైనటువంటి యొక్క నాయమాత్మ బలహీనేన లభ్య, నీ బలము నీ ఆత్మశక్తి నీ విశ్వాసమే నిన్ను తరింప చేస్తుంది.
0: యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ దాట్ విల్ గివ్ యూ లిబరేషన్.
1: కనుకని మన విశ్వాసమును పెంచుకుని మన పవిత్రమైనటువంటి భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావించుకుని సార్థకం నుండి జగత్తునకు ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం తయారు కావాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
0: Promoting your faith, promoting your devotion and belief, I am hoping that you will become citizens and transform yourself as people who are useful to the society and to the world.

0: కష్ట సుఖములు ఒకటి నా కాంచవనయు.
1: You have to consider the pleasure and the difficulties alike in the same way.
0: కలిమిలేములు విడదీసి కలుగరాదు.
1: You cannot take these two things apart, the affluence and the shortage of money apart.

0: తలుపుటే భక్తి యగును. భావమందున తలచుటే భక్తి యగును.
1: టు కన్సిడర్ బ్లేమ్ అండ్ ప్రైజ్ ఈక్వల్, దట్ వెరీ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ అమౌంట్స్ టు డివోషన్.
0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్స్, ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: ఈ జగత్తునందు మంచి చెడ్డ కలిమి లేములు కీర్తి అపకీర్తి ఇవన్నీ కూడాను జంట పక్షులు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ గుడ్ అండ్ బ్యాడ్ ప్రాపర్టీ అండ్ ఆల్సో ద ల్యాక్
0: wealth
1: and poverty, repute and disrepute, they exist like twin birds.
0: Sukham leka dukham ledu.
1: Without pleasure you don't find the pain.
0: Dukham leka sukhamunaku vilavu raadu.
1: Without pain the pleasure will not have any value.
0: Nasukar labhyate sukham. Sukham nundi sukham praaptinchadu. Dukham nundiye sukham manaku praaptistundi.
1: You don't get pleasure out of pleasure. It's only out of pain you derive pleasure.
0: అదే విధంగానే కలిమి లేమి అనగా శ్రీమంతుడైనటువంటి వానికి ఏనాడో ఒకనాడు ఈ యొక్క దరిద్రం వెంటాడుతుంది.
1: Likewise, property and poverty. A rich man, one day or other,
0: దరిద్రునకు ఏదో ఒకనాడు తాను శ్రీమంతుడు కాగలడు.
1: And a poor man, one day or other, will become rich.
0: Inadu kirtivantudu kavachu, repu apakirtini pondavachu.
1: You may be praised, reputed, tomorrow you may be put to disrepute.
0: Aithe ee kirti apakirtulanu kashta sukhamulanu siri sampadalanu samamuga bhavinchi సమంగా విశ్వసించి సమస్థితిని పొందటమే మానవుని ప్రధానం యొక్క విశిష్టత.
1: ది ఇంపార్టెన్స్ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ మ్యాన్ లైస్ ఇన్ కన్సిడరింగ్ దీస్ ట్విన్స్, ద ప్లెజర్ అండ్ ద పెయిన్, ద పావర్టీ అండ్ ద ప్రాపర్టీ, రెప్యూట్ అండ్ ద డిస్రెప్యూట్, ఈక్వల్
0: సమ దుఃఖం సుఖం అనింది గీత. సుఖదుఖే సమీకృత్వ లాభం లాభం జయాజయ. సుఖ దుఃఖములు లాభ నష్టములు కూడాను సమంగా భావించి అనుభవించినటువంటి వానికే నిజమైనటువంటి మానవ జీవితం యొక్క రుచి తెలుస్తుంది.
1: వన్ విల్ నో ద టేస్ట్ ఆఫ్ లైఫ్ ఇఫ్ ఈస్ ఈక్వల్ మైండెడ్ ఇన్ బోత్ దీస్ సిచ్యువేషన్స్, ప్లెజర్ అండ్ పెయిన్, ప్రాఫిట్ అండ్ లాస్.
0: నిజముగా దుఃఖమే లేకుండా మానవులకు సుఖం యొక్క విలువనే తెలియదు.
1: ఇన్ ఫ్యాక్ట్ వెన్ దేర్ ఇస్ నో పెయిన్ యు డోంట్ నో ది వాల్యూ ఆఫ్ ప్లెజర్ ఎయిదర్.
0: కనుక సుఖం యొక్క విలువను గుర్తించవలనన్నా దుఃఖము తప్పనిసరిగా అనుభవించాలి.
1: ఇన్ ఆర్డర్ టు నో ద వాల్యూ ఆఫ్ ది హ్యాపీనెస్ వన్ షుడ్ నెసెసరీ ఫేస్ డిఫికల్టీస్.
0: కష్ట సుఖములు రెండును కలిసి ఉండు.
1: ద ప్లెజర్ అండ్ ద పెయిన్ గో టుగెదర్ మిక్స్డ్.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సెపరేట్ దెమ్ అవుట్.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: You don't find happiness separately existing on its own.
0: Kashtamu phalinchaneni sukham batandru.
1: It is the pain that fructifies ultimately and ends in happiness.
0: Intati bhavamullo intati vishayamullo andaru kudanu artham chesukoni vartinchadaniki chaala kashtam avutundi. Nitya jeevithamulo pagale lekundina raatriki e maatramu viluvaledu. రాత్రియే లేకుండా పగటికి విలువే లేదు.
1: ఇట్స్ నాదర్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఆర్డినరీ పీపుల్ టు అండర్స్టాండ్ దీస్ ఐడియాస్. ఏ సింపుల్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ అవర్ డైలీ లైఫ్, వితౌట్ ద డే దేర్ కెనాట్ బి నైట్, వితౌట్ ద నైట్ దే విల్ నాట్ హ్యావ్ వాల్యూ.
0: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మానవుడు నిరంతరము నేను సుఖంగానే ఉండాలి అని ఆశిస్తాడు.
1: మ్యాన్ హూ డజంట్ నో దిస్ ట్రూత్ వాంట్స్ టు బి హ్యాపీ ఆల్ ద టైమ్.
0: నిరంతరము నేను ఆనందాన్ని అనుభవించాలి అని భ్రమిస్తాడు.
1: హీస్ డెల్యూటెడ్ విత్ ద ఫీలింగ్ దట్ షీ షుడ్ బి జాయ్ఫుల్.
0: ఇది అసాధ్యం.
1: ఇట్స్ ఇంపాసిబుల్.
0: ఆనందం అంటే ఏమిటో తాను అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క దుఃఖమైనటువంటి దాన్ని ఆశించలేకుండా ఉంటాడు.
1: When once he understands what true happiness is, he will understand the other aspect.
0: దుఃఖము ఉండినప్పుడే ఆనందమునకు విలువ.
1: When there are difficulties, the happiness will have value.
0: కష్టము ఉండినప్పుడే సుఖమునకు విలువ.
1: When there is this pain, the pleasure will have its value.
0: ఎండలో అలసి నడిచి వచ్చినప్పుడే చెట్టు ఛాయ యొక్క అనగా నీడ యొక్క విలువను తాను గుర్తించుకోగలుగుతాడు.
1: After moving about under intense sunlight, when you stand under the shade of a tree, you will know its value.
0: అదే విధంగానే మానవునకు కష్టములు ఎందుకు రావాలి, దుఃఖములు ఎందుకు రావాలి అని ప్రశ్నించేటువంటి వారికి కేవలము కామన్ సెన్స్ లేదని చెప్పవచ్చు.
1: Likewise, those that question like this, why should there be pain at all? Why should there be difficulties? We can say that there are no common sense.
0: ఈనాటి చదువులో కామన్ సెన్స్ అనేటువంటిది లేదు అన్నాడు.
1: The student said, in this modern education, there is no common sense.
0: కానీ కేవలం కామన్ సెన్స్ మాత్రమే కాదు, జనరల్ నాలెడ్జ్ కూడా లేదు.
1: Not only common sense that is missing, general knowledge also is not there.
0: ఈనాటి విద్యా విధానమునందు కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ రెండు జీరో అయింది.
1: In the modern education, common sense and general knowledge are totally missing, zero.
0: ఆకలే లేకుండిన అన్నమును ఎవరు ఆశిస్తారు?
1: Without appetite, how do you expect to eat?
0: హీటే లేకుండిన ఎయిర్ కండిషన్ ఎవరు కొంటారు?
1: Unless you find severe heat, who will buy the air conditioner?
0: కనుకనే ఈ రెండింటి యొక్క వ్యత్యాసాన్ని చక్కగా గుర్తించినటువంటి వ్యక్తికి మాత్రమే ఈ కష్ట సుఖముల యొక్క విషయం అర్థమవుతుంది.
1: The one who knows the difference between these two, he will understand the spirit behind it.
0: అనేక రకముల యందు ఆధ్యాత్మిక రంగమును కాని, నైతిక రంగమును కాని, భౌతిక రంగమును కాని, లౌకిక రంగమును కాని, ఏ రంగమునందైనా కూడాను ఈ కష్టముల వల్లనే మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: ఇన్ ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, స్పిరిచువల్, ఎథికల్, మోరల్, వరల్డ్లీ, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మ్యాన్ ఎర్న్స్ రెప్యుటేషన్ బికాస్ హీ పాసెస్ త్రూ ది క్రూసిబుల్ ఆఫ్ డిఫికల్టీస్.
0: సత్యము నిమిత్తమై అనేకంగా తాను కష్టములకు గురి అవుతూ వచ్చాడు.
1: టు హోల్డ్ ఆన్ టు ట్రూత్ హీ ఫేస్ సో మెనీ డిఫికల్టీస్.
0: ఏమి అయినప్పటికీ సత్యాన్ని నేను వదలకూడదు.
1: Whatever may happen, I should not give up truth.
0: సత్యమును రక్షించే నిమిత్తమై భార్య బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: మానవుని యొక్క కీర్తి ప్రతిష్టలు ఉన్నత స్థాయిని పొందుతున్నాయి.
1: In any field for that matter, spiritual, ethical, moral, worldly, in every field,

0: ఇచ్చే నిమిత్తమై భార్యా బిడ్డలను కూడాను కోల్పోయాడు.
1: In order to hold on, cling on to truth, he lost even his wife.
0: సత్యమును నిలబెట్టే నిమిత్తమై రాజ్యమును కూడాను కోల్పోయాడు.
1: To keep up to the truth, he lost even his kingdom.
0: కడపటికి తనకు తానే బానిసగా ఇనిచాడు.
1: Ultimately, he remained a slave.
0: ఇన్ని కష్టములు, నష్టములు, దుఃఖములు, విచారములు, అపకీర్తులకు లోనైనప్పటికే తాను సత్య హరిశ్చంద్రుడు అని శాశ్వతమైనటువంటి పేరును పొందగలిగాడు.
1: Because he passed through all these difficulties, the problems, the pain and anxieties, ultimately he won reputation.
0: లేకపోతే అతను హరిశ్చంద్రుడు అని పేరు మాత్రమే నిలిచి ఉండేది.
1: Or else he would have remained as Harishchandra only.
0: దేని నిమిత్తమై తాను సర్వస్వమును కోల్పోయినాడు, ఆ కోల్పోయినటువంటి యొక్క బాధలే తనకు సత్యత్వాన్ని నిలుపుగలుగుతూ వచ్చింది.
1: He lost everything to hold on, to cling on to truth. It is only that brought him all the fame and name.
0: ఇది డిటర్మినేషన్. ఈ పట్టుదలను మానవుని యందు అమితంగా రావాలి.
1: This determination should be strong enough.
0: ఎలాంటి కష్టములు, నష్టములు, దుఃఖములు వెంటాడినప్పటికీ దానిని లెక్క చేయక తన లక్ష్యాన్ని సాధించే నిమిత్తమై దేహమును అర్పితం గావించాలి. ఇది సత్యాన్వేషణ యొక్క సహజ లక్షణం.
1: Whatever may happen on the way, you may find so many problems and the difficulties, but one should work out to achieve the goal, and this is the spirit behind the search of truth or inquiry.
0: సుఖం విలువ తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ డిఫికల్టీస్ వీ నో ది వాల్యూ ఆఫ్ హ్యాపీనెస్.
0: మీకందరికీ తెలుసును,
1: యు ఆల్ నో దిస్.
0: చిన్న బాలుడు, 5 సంవత్సరముల యొక్క బాలుడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద ఇస్ ఎన్ యంగ్ బాయ్, ఏజ్ 5.
0: అతను దైవాపేక్షతో నిరంతరం కూడాను నారాయణ చింతన చేస్తూ వచ్చాడు.
1: అవర్ ఇంటెన్స్ లవ్ ఫర్ గాడ్ He has been repeatedly chanting.
0: Kanna tandriye aneka kashtamulaku guri gavinchadu.
1: It is only his father that had put him to difficulty.
0: Kadapatiki pranamulu kudunu teeyadaniki siddham ayyadu.
1: He was ready even to kill him.
0: Intadi durmargamto sankalpinchukunnatvanti okka tandri hrudayanni kudunu kadiginchi kadilinchi medalinchi vijayanni sadinchutu vachadu.
1: Though the father is full of wickedness and wicked thoughts, he won over him by melting his heart, that he was deeply touched and moved by the devotion of his son.
0: Inni vidhamlaitunti kashtamulu anubhavinchatam chetanu kada prahladuniki shashvitamaitunti kirti sampadinchukogaligaadu.
1: Because of the difficulties they went through, he remained permanent and his name is known down this
0: day. Ee kashtamulake emaina longina leka kashtamulaku emaina chikkipoyada ledu, kashtamulu sadinchutu vachadu.
1: He had not succumbed to these difficulties, but he emerged victoriously.
0: Kalukane kashtamulu yendu manaku anantamainatundi kirtini, pratishthanu, gauravanni, aanandanni kudanu andinchagalugutundi kashtam.
1: It's only the difficulty that will give you the prestige, the name and reputation finally.
0: Kanuka manavudu kashtam ante kaani, dukham ante kaani, ye maatramu angikarinchadu.
1: Yet man is not prepared to face misery or difficulty.
0: ఇది చాలా పొరపాటు.
1: It's a mistake.
0: మానవ జీవితం యొక్క రహస్యాన్ని మనం గుర్తించవలనన్న కష్టము సుఖము రెండు కూడాను మనం అనుభవించే తీరాలి.
1: If we know the secret of human life, we must necessarily experience both.
0: ఇవి అనుభవించకుండా నిజమైనటువంటి శాంతిని, నిజమైన ఆనందాన్ని మనం పొందలేము.
1: Without experiencing both, you can never have the permanent peace.
0: సత్య నిత్యమైనటువంటి ఆనందమును మనం అనుభవించవలనన్న కష్ట నష్టములకు కూడాను మనం గురి కావాలి.
1: In order to enjoy that eternal peace once for all, you must pass through these difficulties.
0: కనుకని the pleasure is an interval between two pains అన్నారు.
1: The pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటాయి.
1: The pleasure is an interval between two pains.
0: ఈ సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తి కష్టములకేమాత్రము కృంగడు, నష్టములకేమాత్రము కృంగడు, సుఖములకు ఆనందములకేమాత్రము పొంగడు.
1: The one who recognized this truth will not be elated by joy nor depressed because of problems.
0: కానీ ఈనాటి మానవుడు తుచ్చమైన, అల్పమైన, క్షణికమైనటువంటి యొక్క లోకానందముల నిమిత్తమై శాశ్వత కీర్తిని నాశనం చేసుకుంటున్నాడు.
1: The modern man, because of his mean and low momentary pleasures, he is losing the permanent good name.

0: ఆనందాన్ని పొందే నిమిత్తమై శాశ్వతమైనటువంటి కీర్తిని పోగొట్టుకుంటున్నాడు.
1: ఫర్ మొమెంటరీ ప్లెజర్ హి ఇస్ డిప్రైవింగ్ హింసెల్ఫ్ ఇస్ ద పర్మనెంట్ గుడ్ నేమ్.
0: అపకీర్తుల పాలవుతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ పుట్ టు డిస్రెప్యూట్.
0: కారణం ఏమిటి? అల్పమైనటువంటి విషయంలో తాను అనేక విధమైన పెడమార్గం పడుతున్నాడు.
1: హీ టేక్స్ టు ఆల్ రాంగ్ డైరెక్షన్స్ కీపింగ్ లో అండ్
0: ప్రభావం అనుకోవచ్చు, లేక ఈ యొక్క ఆధునిక యుగం యొక్క ప్రభావం అనుకోవచ్చును. కానీ ఈనాటి మానవుడు అల్ప విషయములకే అమితంగా కష్టపడుతున్నాడు. కానీ శాశ్వత సంతోషమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి దానికి ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
1: మేబీ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి ఏజ్ ఆర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ man struggles very hard for low and mean things.
0: Oka
1: but he doesn't make an effort for permanent joy.
0: Oka bus traffic jantam traffic
1: there is a traffic with the movement of the buses.
0: Buslu oka gramam nunchi oka gramam kuram nadustu untai.
1: Buses travel from one place to another.
0: Kaani ee bus lopala 50 seat loni untuntadu.
1: The bus has 50 seats.
0: ఈ యొక్క వచ్చేటువంటి 2 రూపాయల ఆశ నిమిత్తమై 50 సీట్స్ ఉండేటువంటి బస్సు పైన 70 సీట్స్ అనగా 70 మందిని ఎక్కించుకుంటాడు.
1: బికాస్ ఆఫ్ ది 2 రూపీస్ దట్ హీ వుడ్ గెట్ ఎక్స్ట్రా హీ విల్ ఓవర్లోడ్ ఇట్ విత్ 70 పీపుల్.
0: కానీ వచ్చే 2 రూపాయలు మాత్రమే చూస్తున్నాడు. కానీ అల్పబుద్ధి చేత 2000 రూపాయల టైర్ పంచర్ అవుతుందనేటువంటి దీన్ని వాడు గుర్తించడం లేదు.
1: With a mean idea to earn 2 rupees, he forgets the fact that he will lose the tire worth about 2,000 rupees.
0: ప్రాకృతమైనటువంటి అల్ప విషయము లోపల పెడమార్గం పట్టి శాశ్వత కీర్తిని కోల్పోతున్నాడు మానవుడు.
1: Likewise, man takes the wrong direction, thinking of the low and mean things.
0: మానవుడు అనగా యువకుడు అనేటువంటి వాడు ఏ రీతిగా ప్రవర్తించాలి?
1: Young man, how should he conduct himself?
0: యువకుడు ఏ విధమైనటువంటి స్థితిలో ఉండినప్పుడు సత్కీర్తిని మనం సాధించవచ్చును?
1: As a young man, how can you win reputation?
0: మన దృష్టి ఎటువంటిదిగా ఉండాలి?
1: What sort of looks should you have?
0: మన శ్రవణం ఎటువంటిదిగా ఉండాలి?
1: What kind of listening?
0: మన మాటలు ఎటువంటివిగా ఉండాలి?
1: What kind of words?
0: అనేటువంటి దాన్ని మొట్టమొదటి ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
1: We have to keep all these 3 under control.
0: కన్నులు ఉన్నవి కదా అని అందరినీ చూడటానికి ప్రవేశపెట్టటము.
1: As we have eyes, we should not look at everybody.
0: Ee kannulu deninu chudalo danini chudalu kaani annintini chuttamu andarni chuttamu idi kevalam apavitrame.
1: You are making your eye unsacred by looking at everybody and everything.
0: Idi chaala paapaniki kudanu dupanga untadi.
1: It is a sinful act.
0: కనుక ఎట్టి పాప దృష్టి లోపల మనము ప్రవేశించడం చేతనే దృష్టి కేవలం అల్పమైన దృష్టి నీకేం కడుపు నిండింది.
1: After all, the sinful looks,
0: ఏదో ఒక వ్యక్తిని చూస్తే, ఒక స్త్రీని చూస్తే ఏదో సంతోషమని చూస్తున్నాడు. అల్పతృప్తి వల్ల తనకు ఎంత అపకీర్తి పాలైపోతున్నాడు.
1: యూ జస్ట్ లుక్ ఎట్ ఎ ఉమన్, ఇట్స్ జస్ట్ ఎ మీన్ సాటిస్ఫాక్షన్.
0: 10 మంది లోపల మొగమెత్తి తిరిగేటువంటి ఒక అధికారం కూడా నువ్వు కోల్పోతున్నాడు.
1: And on the other hand, you lose very authority to look at.
0: చూడవలసినటువంటి వాటినే మనం చూడాలి, కానీ చూడతగినటువంటి దానిని చూడకూడదు.
1: యూ షుడ్ లుక్ ఎట్, యూ షుడ్ వాచ్ దట్ యు ఆర్ సపోజ్ టు.
0: ఎందువలననగా యువకులు మీరు వేరుగా భావించకూడదు. జగత్తులో జరిగేటువంటి విషయాలంతా కూడాను చెప్పి మీకు సరి అయినటువంటి మార్గంలో ప్రవేశపెట్టడం నా యొక్క కర్తవ్యము.
1: భగవాన్ కన్సిడర్స్ హిస్ డ్యూటీ టు టెల్ అస్ వాట్ ఆల్ దట్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్.
0: ప్రపంచం ఎట్ట ఉందంటే,
1: హౌ ఇస్ ది వరల్డ్ టుడే?
0: 25 సంవత్సరంలో అన్న,
1: బ్రదర్ 25 ఇయర్స్,
0: ఎల్డర్
1: బ్రదర్ 25 ఇయర్స్,
0: 20 ఇయర్స్ సిస్టర్, యంగర్ సిస్టర్
1: ఏజ్ 20.
0: ఇరువురు కూడా ఎక్కడో ప్రయాణమైపోతున్నారు.
1: బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గోయింగ్.
0: కానీ ఈ వయ ప్రమాణము పురస్కరించుకుని సమాజము వీరెవరో భార్యాభర్తలు అంటారు.
1: బికాస్ ఆఫ్ ది ఏజ్ ది సొసైటీ విల్ మిస్టేక్ దెమ్ యాజ్ హస్బెండ్ అండ్ వైఫ్.
0: ఈ యొక్క ప్రయాణం వల్ల ఎంత అపకీర్తి వచ్చింది.
1: బికాస్ దే ఆర్ గోయింగ్ టుగెదర్.
0: నిజంగా
1: they are brother and sister.
0: కనుకని ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని భారతీయ సంస్కృతి యొక్క విశిష్టతను పురస్కరించుకొని అన్న చెల్లెలైన కానీ ఇరువురు కూడా ఒకే ప్రయాణంలో ఇరువురు కలిసిపోకూడదు.
1: As per the ancient tradition and culture of Bharat, they may be brothers and sisters, but they will never go together.
0: ఒక సినిమా కని కాని, ఒక బీచ్ కని కాని, ఒక షాపింగ్ కని కాని అన్న చెల్లెలైన కూడా పోకూడదు. అమ్మతో పాటు పోవాలి, లేక తండ్రితో పాటు పోవాలి.
1: It may be a matter of going to cinema or beach or shopping.
0: నిబంధనలు ఆనాటి కాలం లోపల సత్య నిబంధనలుగా మనం శాసిస్తూ వచ్చారు.
1: దే షుడ్ నెసెసరీ హ్యావ్ ఫాదర్ ఆర్ మదర్ విత్ దెమ్, దట్ వాస్ ద కమాండ్ ఇన్ ఏన్షియంట్ డేస్.
0: ఇప్పుడు
1: నౌ
0: చెడ్డ భావంతో
1: బ్యాడ్ ఫీలింగ్
0: 60 సంవత్సరం ముసలివాడు,
1: ఓల్డ్ మ్యాన్ 60 ఇయర్స్,
0: 16 సంవత్సరం యొక్క కన్య,
1: a girl of 16 years,
0: iruvaru kuda nu ekkadaina prayanam ayipothunte,
1: when they go together,
0: grandfather granddaughter antar,
1: people think one is grandfather and the girl,
0: kaani lopala chintalu chaala cheddavi,
1: but all thoughts are bad,
0: durmargamainatundi bhavamulu,
1: all wicked thoughts,
0: kaani bayavita bhavu uhalu ivi grandfather granddaughter,
1: but to the outside everything is grand.
0: ఉత్తమమైన భావంతో పోయేటువంటి అన్న చెల్లెలు కూడాను వీళ్ళకు చెడ్డ భావం బయలుదేరుతుంది.
1: Though they are noble brother and sisters as they go together, they
0: మంచి భావం ఉండినప్పటికీ లోకము సమాజం వారిని చెడ్డగా భావిస్తుంది.
1: Though they have good feelings within, the world will think bad of them.
0: కనుకని ఇలాంటి అపకీర్తులకు మనం అవకాశాన్ని కూడా ఇవ్వకూడదు.
1: So we should never give scope to ఏదైనా
0: అవసరం వస్తే నీ ఒకడు వెళ్ళు.
1: If necessary, go alone.
0: Sister, నీ ఇప్పుడు వద్దు అంటూ లేకపోతే నీ తల్లిని తీసుకెళ్ళు.
1: Or take your mother with you.
0: కనుకనే తల్లి అయినా కూడాను సిస్టర్ అయినా కూడాను జవాబుద్దీన్ టోపల్ ఎక్కడైనా ప్రయాణం చేస్తా ఇద్దరే ప్రయాణం చేయకూడదు అన్నారు ప్రాచీన సంస్కృతి.
1: One may mother or sister, only two should not go alone together.
0: దేని కోసమని?
1: Why?
0: కీర్తి ప్రతిష్టల కోసమని.
1: Only for the prestige.
0: మన ఇంటి తనమును నిలుపుకోనే నిమిత్తమై.
1: To keep up the prestige of the family.
0: మన కుటుంబం యొక్క మర్యాదను కాపాడుకునే నిమిత్తం.
1: And to maintain the respect of the family.
0: కనుకని ఈనాటి యువకుల లోపల కనుదృష్టులు చాలా చెడ్డగా మారుతున్నాయి.
1: Today the modern youth, they have bad looks.
0: ఇది కనుదృష్టి కాదు కాకి దృష్టి అని చెప్పవచ్చు.
1: We can say that the looks of a crow.
0: ఇది ఒక్కతూరి చూడదు.
1: It doesn't look once.
0: ఇటు అటు చూస్తుంటాడు.
1: It looks on both sides. One after another.
0: కారణం ఏమిటి?
1: Why?
0: దానికి అది సహజం.
1: It's natural to a crow.
0: దేని వల్ల?
1: Why?
0: కొంచెం ముక్కు పొడుగుగా ఉండటం చేత ఈ కన్నుకు ఆ కంటిది కనిపించదు, �ఆ కన్నుకు ఈ కంటిది కనిపించదు.
1: As a crow has a long nose, the other eye will not be knowing what the other eye has been watching.
0: కాకికి ఒక ముక్కు లేదే.
1: You don't have the nose of a crow.
0: కనుక నీవెందుకు కాకి దృష్టిగా చూస్తున్నావు?
1: Then why should you have the looks of a crow?
0: కనుకనే నీవు మన దృష్టిని స్ట్రైట్ గా పెట్టుకోవాలి.
1: సో హ్యావ్ స్ట్రైట్ లుక్స్.
0: ఇది యువకుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క సద్దృష్టి.
1: దిస్ ఇస్ గుడ్ విజన్.
0: దీనినే సుదృష్టి.
1: దిస్ ఇస్ గుడ్ లుక్.
0: దీనినే సునేత్రము.
1: సునేత్ర గుడ్.
0: దీనినే సుదర్శనము.
1: దిస్ గుడ్ లుక్ సుదర్శన.
0: గొప్ప కీర్తిని అనుభవిస్తుంది ఈ దర్శనం.
1: అండ్ దిస్ దర్శన ద లుక్స్ దట్ విల్ గివ్ యూ గుడ్ నేమ్.
0: ఇంకా నోరు.
1: దెన్ ద మౌత్.
0: ఎవరి దగ్గర ఏమి మాట్లాడాలి?
1: The tongue, how
0: ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు నవ్వకూడదు అనేటువంటి కూడా నువ్వు విద్యార్థులు చాలా గుర్తించాలి.
1: Students also should know when to smile and when not to smile.
0: కానీ ఒక్కొక్క సమయం లోపల సమాజంలో ఏదో ఒక దీనిగా దృష్టి చూచి తిరిగి నవ్వటం జరుగుతుంటుంది.
1: At times they look and then smile.
0: నవ్వు నాలుగందాల చేటు అన్నారు.
1: ద స్మైల్ విల్ పుట్ యూ టు ఆల్ డిఫికల్టీస్.
0: ద్రౌపదికి ఇన్ని కష్టములు రావడానికి ఇదే కారణం.
1: ద్రౌపది ఇస్ పుట్ టు ఆల్ డిఫికల్టీస్ బికాస్ ఆఫ్ దిస్ లాఫ్టర్.
0: మయ సభ అని ఒకటి కట్టించాడు ధర్మజుడు.
1: ధర్మజ బిల్ట్ మయ సభ.
0: మయ కట్టించి ధర్మజుడికి అందించాడు.
1: మయ బిల్ట్ ఇట్ అండ్ గేవ్ ఇట్
0: ఆ సభ ఎటువంటిదనగా
1: వాట్ సార్ట్ ఆఫ్ మయ సభ.
0: డోర్స్ ఉంటా లేని దగ్గర డోర్స్ ఉన్నట్టు కనిపిస్తుంది.
1: It appears as though there are doors, though they are not present there.
0: Doors unna daggara lenattuga kanipistundi.
1: There are doors, it appears as if there are
0: neelu
1: no doors.
0: Neelu lena daggara neelu undinattuga kolanu maadiri kanipistundi.
1: Though there is no water, it appears there is a lake there.
0: Kolam nen daggara kolanu undinattuga kanipistundi.
1: Where there is no lake, it appears that there is a lake.
0: Anduvalla ఇందులో ప్రవేశించాడు దుర్యోధనుడు.
1: దుర్యోధన ఎంటర్డ్ ఇంటు దట్
0: మయసభ. గొప్ప మయసభ జరిపించాడట ధర్మజుడు అని అసూయతో ప్రారంభం అందులో ప్రవేశించాడు.
1: దుర్యోధన స్టెప్డ్ ఇంటు దట్ మయసభ బికాస్ ఇట్స్ బిల్ట్ బై ధర్మజ ఇన్ సచ్ ఎ గ్రాండ్ వే.
0: నేరుగా వెళుతున్నాడు.
1: హి వాస్ గోయింగ్ స్ట్రైట్.
0: డోర్ లేని దగ్గర డోర్ ఉన్నట్టుగా కనిపించింది.
1: He saw a door which is not there actually speaking.
0: Door undi daggara door lenattuga kanipinchindi.
1: Where there is a door, it appears as if there is no door like that.
0: కనుకనే ఇక్కడ డోర్ లేదు కదా అని సర్రన్ డోర్ ఉన్నట్టుగా కనిపించింది. సర్రన్ పోతూ వచ్చాడు, టక్ అని కొట్టింది.
1: థింకింగ్ దట్ దేర్ ఇస్ నో డోర్ దేర్ హీ ప్రొసీడ్ స్ట్రైట్ అండ్ హీ హాస్ గాట్ హిస్ ఫోర్హెడ్ హిట్ దేర్.
0: తాను ఏదో సర్దుకున్నాడు, సరిపోయినాడు.
1: సమ్హౌ అడ్జస్టెడ్.
0: మరి కొంత దూరం పోయేటప్పటికి
1: ఆఫ్టర్ సమ్ డిస్టెన్స్
0: క్లీన్ గా కనిపించింది. ఏమి ఒక లేక్ గాని ఒక వాటర్ కానీ ఉండినట్టు కనిపించలేదు.
1: ఎవ్రీథింగ్ అపియర్డ్ క్లీన్ అండ్ ప్లేన్.
0: సర్రన్ పోతూ వచ్చాడు, దీన్ని అటు ఇటు చూసుకుంటూ
1: వాచింగ్ దట్.
0: ఒక వైపు లోపల అసూయ ఉంటుండాలి.
1: He was full of jealousy.
0: ఈ అసూయనే ఈ అతపతనమునకు మూల కారణం.
1: It's only jealousy that has ruined him.
0: పోతూ పోతూ లేనట్టుగా కనిపించిన దాంట్లో ఒక కొలంలో పడ్డాడు.
1: As he was proceeding, he just fell down in a lake.
0: ఆ సమయం లోపల ఎవరైనా నవ్వు వస్తుంది.
1: Naturally, anybody would laugh the situation.
0: కానీ ద్రౌపది చెలికత్తెలు పక్కున నవ్వారు.
1: All the servants laughed.
0: న్యాయంగా చూస్తే ద్రౌపది లేదప్పుడు పాపం.
1: యాక్చువల్లీ స్పీకింగ్ దేర్ వాజ్ నో ద్రౌపది.
0: ఈ చెలికత్తు ఇంత శబ్దం చేసి నవ్వుతున్నటువంటి చూచి లోపల నుంచి ద్రౌపది వచ్చింది.
1: వెన్ సర్వెంట్స్ వర్ లాఫింగ్ లౌడ్లీ ద్రౌపది కేమ్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: దురదృష్టవశాత్తు
1: అన్ఫార్చునేట్
0: ఈ దుర్యోధనుడు ఆమె అక్కడికి వచ్చింది చూచాడు విరిన.
1: దుర్యోధన నోటీస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద్రౌపది
0: అని అపవాది చేసుకున్నాడు అపోహ.
1: అండ్ హీ థాట్ దట్ ఇట్ వాస్ ద్రౌపది హూ లాఫ్డ్ అట్ హిమ్.
0: నన్ను చూచి నవ్వింది కనుక నిన్ను చూచి సభలో సర్వులు నవ్వేటట్టుగా చేస్తారని అప్పుడు ప్రతిజ్ఞ పట్టాడు.
1: Then he vowed, because you laughed at me, I will see to it that everybody will laugh.
0: కనుక మనం ఎప్పుడు నవ్వాలి, ఎక్కడ నవ్వాలి, ఎట్ట నవ్వాలి, ఏ విధంగా నవ్వాలి అని ఈ రెండు ఉంటున్నాయి, హసన్ ప్రహసన్ అని రెండు ఉన్నాయి.
1: We should know when, where and how to laugh. One is హసన్, other is ప్రహసన్.
0: హసన్ అనగా చిరునవ్వుతో నవ్వటం.
1: Hasan is smile.
0: Prahasan is
1: laughter. Prahasan is loud laughter. Smile and laughter.
0: ఇది చాలా చెడ్డది.
1: It's very bad.
0: ఇద్దరు ముగ్గురు మిత్రులు చేరి నవ్వుకుంటుంటారు. దానిలో ఎవరో స్త్రీలు వెళుతుంటారు.
1: లేడీస్ పాస్ బై,
0: ఆపోహలు పడతారు. నీవు దేనికోసం నవ్వామో అది వేరు.
1: There will be mistake and why you laugh is a different thing altogether.
0: కనుక ఎవరైనా ప్రయాణమై స్త్రీలు పోతున్న సమయంలో మనం ఎలాంటి విషయం నందుకైనా కూడా నవ్వకూడదు.
1: If any lady passing by, whatever may be the situation,
0: never laugh.
1: If you just laugh at anyone, the others also will laugh at your people later.
0: కొంతమంది పని లేకుండా కూడాను షాపింగ్ ముందర పోయి కూర్చుంటారు టౌన్స్ లో.
1: In towns, in front of shops, some people sit without any purpose.
0: ఈ షాపింగ్ చేసేటువంటి వాళ్ళను, ఇటు పోయే వాళ్ళను, అటు పోయే వాళ్ళను ఊరికే నవ్వుతూ ఉంటారు చూచి.
1: They go on laughing at those people that come there for shopping.
0: ఇలాంటి దుర్మార్గమైనటువంటి యొక్క దృష్టి కలిగినటువంటి వారికి తమ స్త్రీలు మాత్రం ఏనాడైనా ఆ షాపింగ్ పోరా?
1: Their ladies also will go one day or other for shopping.
0: వారిని చూసి ఇంకొకరు నవ్వుతారు.
1: The others also will laugh at them.
0: కాబట్టి ఈ రియాక్షన్ రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ తప్పింది కాదు.
1: Therefore you cannot escape from the reaction, reflection, resound.
0: కనుక ఈ కర్మ ఫలం అనేటువంటిది అనుభవించే తీరాలి.
1: You must suffer the consequences.
0: దానివల్ల దైవాన్ని కూడా దూరం చేసుకుంటారు.
1: Therefore you will be far off from God.
0: ఎందువల్ల అప్రతిష్టం తెప్పించేటువంటి వాడు దైవ సన్నిధిలో ఉండడానికి అవకాశం ఉండదు.
1: Because the one with a bad name cannot be near God.
0: కనుకనే మన నవ్వును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ అవర్
0: మన చూపును కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: అవర్ లుక్స్ షుడ్ బి అండర్ కంట్రోల్.
0: అంతే కాదు, మన మాటను కూడా అదుపులో పెట్టుకోవాలి.
1: ఆల్సో అవర్ వర్డ్స్.
0: ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి?
1: వేర్ అండ్ హౌ వీ షుడ్ టాక్.
0: ఇంకా కొంతమంది
1: సమ్
0: ఎవరైనా వెళుతూ ఉంటే స్త్రీలు పిచ్చి పిచ్చి పాటలు పాడుతుంటారు.
1: వెన్ సమ్ లేడీస్ జస్ట్ పాస్ బై,
0: ఆ టంగుతో పాడవలసింది.
1: Should you sing with
0: ఎంత పవిత్రమైన నాలుక, ఎంత హాస్యాస్పదమైనటువంటి యొక్క పదములు.
1: అండ్ ద వర్డ్స్ దట్ యూజ్
0: ఈ పదములు ఉపయోగపెట్టడం చేతనే నీ యొక్క కీర్తిని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు.
1: బై యూజింగ్ సచ్ అబ్యూజివ్ వర్డ్స్ యు
0: పాడైపోతున్నావు.
1: యు గెట్ ఎ బ్యాడ్ నేమ్.
0: కేవలము హాస్యాస్పదానికి గురి అవుతున్నావు.
1: యు బికమ్ రిడిక్యులస్, అబ్సర్డ్.
0: కనుకనే మనము మన మాటలను, మన చూపులను, మన నవ్వులను కొంతవరకు అదుపులో పెట్టుకోవాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ కీప్ అవర్ వర్డ్స్, అవర్ లుక్స్ అండర్ చెక్.
0: కనుక మనం గౌరవాన్ని సంపాదించుకోవాలంటే గౌరవానికి సంబంధించినటువంటి యొక్క చేష్టలు మనలో ఉంటుండాలి.
1: ఇన్ ఆర్డర్ టు బి రెస్పెక్టెడ్ అవర్ యాక్షన్స్ ఆల్సో షుడ్ బి రెస్పెక్ట్ఫుల్.
0: మనం మంచిగా ఉన్నప్పుడే మన గౌరవం కూడా పెరుగుతుంది.
1: వెన్ యూఆర్ గుడ్ యుల్ బి రెస్పెక్టెడ్.
0: గౌరవ అగౌరవములు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: వీ షుడ్ టేక్ దీస్ టు, రెస్పెక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: మంచి చెడ్డలు రెండు కూడాను సమంగా తీసుకోవాలి.
1: గుడ్ అండ్ బ్యాడ్ షుడ్ బి టేకెన్ ఇన్
0: ఈక్వల్. అపకీర్తులు కూడాను రెండు సమంగా తీసుకోవాలి.
1: ఆల్సో రిప్యూట్ అండ్ డిస్రెస్పెక్ట్.
0: అదే మానవుని యొక్క సమత్వము.
1: దట్ ఈస్ ఈక్వానిమిటీ ఆర్ ఈక్వల్.
0: అప్పుడే ఈ మానవుడు మాధవుడు కావడానికి ఛాన్స్ ఉంటుండాలి.
1: దెన్ దేర్ ఇస్ ఛాన్స్ ఫర్ మ్యాన్.
0: అవకాశం ఉంటుండాలి. కానీ మానవుడు అని అనిపించుకొని మానవుడు చేయవలసినటువంటి ప్రవర్తనకు విరుద్ధంగా చేసినప్పుడు పశువుగా మారిపోతాడు.
1: ఆన్ ద హ్యాండ్ బీయింగ్ కాల్డ్ ఎ హ్యూమన్, ఇఫ్ హీ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ లైక్ అనిమల్, హీ బికమ్స్ అన్ అనిమల్.
0: అనగా ఏమిటి? రివర్స్.
1: ఇట్ మీన్స్ రివర్స్ ట్రావెల్.
0: పశువు నుంచి వచ్చాడు,
1: హీ కేమ్ అవుట్ ఆఫ్ అనిమల్,
0: తిరిగి పశుత్వానికి వెళ్ళిపోతున్నాడు.
1: దెన్ హీ గోస్ బ్యాక్ టు అనిమల్.
0: వెంట పోవాలి కానీ బ్యాక్ పోకూడదు.
1: యూ షుడ్ గో టు ద ఫ్రంట్, నాట్ టర్న్ బ్యాక్.
0: కనుకనే అనేక మంది ఆఫీసర్స్ కూడా రివర్షన్ అని చూస్తుంటారు.
1: దేర్ఫోర్ మెనీ ఆఫ్ ద ఆఫీసర్స్ ఆల్సో దే ఫేస్ దిస్ రివర్షన్.
0: అనగా ఏంటి, ప్రమోషన్ రావాల్సినటువంటిది రివర్షన్.
1: సో ఇన్స్టెడ్ ఆఫ్ ప్రమోషన్ రివర్షన్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఏదో అక్కడ దోషం ఉంది.
1: దేర్ సమ్ మిస్టేక్.
0: దోషం ఉండినప్పుడే ఈ రివర్షన్ వస్తుంది, కానీ దోషం లేకపోతే ప్రమోషన్ వస్తుంది.
1: బికాస్ ఆఫ్ దట్ మిస్టేక్ ఓన్లీ దిస్ ఈస్ ది రివర్షన్.
0: ఒక చిన్న ఆఫీసు,
1: స్మాల్ ఆఫీస్,
0: చిన్న ప్రాకృతమైనటువంటి ఉద్యోగములు,
1: వరల్డ్లీ జాబ్,
0: దీని వల్లనే ప్రమోషన్ రివర్షన్ వస్తుంటే దైవత్వం అనేటువంటి అనుగ్రహం లోపల ఇంకా ఎంత గట్టిగా మనం చూసుకోవాలి.
1: వెన్ యూఆర్ పుట్ టు ప్రమోషన్ రివర్షన్ ఇన్ వరల్డ్లీ మ్యాటర్స్ లైక్ దాట్,
0: నీవు ఎంత పవిత్రమైన మార్గంలో నీవు ప్రవేశిస్తుంటావో దానికి తగినంత ప్రమోషన్ కూడా నీకు ఇస్తుంటాడు.
1: ఇఫ్ యూ ట్రెడ్ అలాంగ్ ది సీక్రెట్ పాత్ యూఆర్ బౌండ్ టు బి ప్రమోటెడ్.
0: నీవు ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
1: Doesn't matter if you do any sadhana.
0: నీ సద్గుణమే నన్ను మెచ్చుకుంది, రా, కమాన్ కమాన్ కమాన్ అని పిలుస్తాడు.
1: God will call you, I am pleased with your character, come along.
0: నీవు ప్రార్థించనక్కర్లేదు.
1: You don't need to pray.
0: తానే వెల్కమ్ చేస్తాడు.
1: He himself will welcome you.
0: కారణం ఏంటి?
1: Why?
0: ఆ విశ్వాసము.
1: That is the faith.
0: ఆ ఆజ్ఞని పరిపాలన.
1: You followed his command.
0: ఆ దివ్యమైన భావాలు.
1: The divine feeling.
0: పెట్టుకోవాలి.
1: That you should have.
0: లేకపోతే మాధవులు ఆశించినటువంటి, మాధవుడు నియమించినటువంటి నియమములకు విరుద్ధంగా పోయినప్పుడు దాన్ని రివర్స్ చేస్తాడు.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ యాక్ట్ జస్ట్ అగెన్స్ట్ గాడ్స్ కమాండ్ యు ఆర్ బౌండ్ టు ఫేస్ దిస్ రివర్షన్.
0: శాస్త్రవచనం ఇది శాస్త్రం అన్నారు. ఏది శాస్త్రము, ఏది చేయకూడదో దాన్ని ఒకటి శాసించాడు.
1: Shastra means it clearly mentions what you should not do.
0: Drishti vaddu.
1: Don't have bad looks.
0: Chedda paluku vaddu.
1: Don't speak bad words.
0: Chedda vinata vaddu.
1: Don't enter bad listening. It's not good.
0: See no evil, see what is good.
1: See no evil, see what is good.
0: Hear no evil, hear what is good.
1: Hear no evil, hear what is
0: good. Talk no evil, talk what is good.
1: Talk no evil, talk what is good.
0: Think no evil, think what is good.
1: Think no evil, think
0: what is good. Do no evil, do what is good.
1: Do no evil, do what is good.
0: This is Shasanam.
1: This is command, Shasanam.
0: This is the way to God.
1: This is the way to God.
0: ఈ శాసనం ఉన్నప్పుడే గాడ్ నిన్ను వెల్కమ్ చేస్తాడు.
1: When you follow this command, God will welcome you.
0: దీనికి విరుద్ధమైనటువంటిగా చేసినప్పుడు గాడ్ నిన్ను దూరం చేస్తాడు.
1: When you act against God's command, you'll be far off from him.
0: దూరం చేయటమే కాదు, వాని మొహం కూడా చూడడు.
1: He will not look at your face also.
0: కారణం ఏమిటి?
1: Why?
0: శాసనాన్ని ఉల్లంఘించాడు.
1: Because you disobeyed him.
0: ప్రాకృతమైనటువంటి గౌరవాన్ని పోగొట్టుకున్నాడు.
1: You lost your respect in this world.
0: కీర్తి ప్రతిష్టలను నిర్మూలం గావించుకున్నాడు.
1: You lost all your name.
0: తన సిరి సంపదను కూడా కోల్పోయాడు.
1: You lost your property.
0: ఇలాంటి వాళ్ళని ఏ రీతిగా చేసుకోవటం?
1: How do you expect to be near God?
0: కనుకనే మనం మొట్టమొదట మన యొక్క గుణములు సరైనటువంటివిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore we have to develop our character.
0: ఈ సమత్వాన్ని మనం పోషించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: We should make every effort to develop this equal mindedness.
0: సమత్వం యోగం ఉచ్యతే. యోగం సుఖమ కౌశలం.
1: It is equanimity that is yoga. It is equanimity that is the skill and the talent.
0: ఈ యోగం మాత్రమే కాదు, ఇది
1: ఇట్స్ నాట్ ఓన్లీ యోగ.
0: ఈ సమత్వం అనేటువంటి ఎన్నో ఎంతో మంది మనం దూషిస్తారు.
1: మెనీ పీపుల్ క్రిటిసైజ్ యూ, క్యూ
0: దూషించినారని మనం కృంగిపోకూడదు.
1: డోంట్ బి ఫ్రస్ట్రేటెడ్ ఫర్ దట్ రీజన్.
0: పూజించినారని మనం పొంగిపోకూడదు.
1: బికాస్ దే ప్రైజ్ యూ, డోంట్ బి.
0: మనలో దోషం లేనప్పుడు ఎవరు దూషిస్తే మనకేమి?
1: వెన్ దేర్ నో మిస్టేక్, వాట్ వై డు యూ బాదర్?
0: నాలో లేదు దోషం.
1: Well, there's no mistake.
0: నేను ఎందుకు కృంగిపోవాలి?
1: Why should I be depressed?
0: కాబట్టి దీన్ని ఎదుర్కోవాలి.
1: I'm ready to resist and face.
0: ఇది నాది కాదు.
1: It's not mine.
0: This is not my fault.
1: This is not my fault.
0: అనేటువంటి ఒక ధైర్యంతో దాన్ని సాధించాలి.
1: You should have that courage.
0: కనుకనే అట్టి ధైర్య సాహసాన్ని మనము కోల్పోకుండా ఉండాలంటే సక్రమమైనటువంటి మార్గాన్ని నడచాలి.
1: ఇన్ ఆర్డర్ టు సీ దట్ వీ డోంట్ లూజ్ ద కరేజ్, వీ షుడ్ ఫాలో ద కరెక్ట్ పాత్.
0: కనుక పిల్లలు కూడా ఒక్కొక్కతూరి గట్టికి నవ్వుతూ ఉంటారు.
1: స్టూడెంట్స్ ఆల్సో సమ్ టైమ్స్ లాఫ్ లౌడ్లీ.
0: కానీ కొన్ని సమయంలో నవ్వవలసి వస్తుంది.
1: అట్ టైమ్స్
0: అప్పుడప్పుడు డ్రామాలు వేస్తుంటారు, కొన్ని హాస్యాలు చేస్తుంటారు, అప్పుడు నవ్వవలసి వస్తుంది. నేను కూడా నవ్వుతుంటాను.
1: దేర్ విల్ బి సిచ్యువేషన్స్ వెన్ యు లాఫ్ బికాజ్ సమ్ జోక్స్ అండ్ వెన్ డ్రామాస్ ఆర్ ఎనాక్టెడ్.
0: 10 మంది సమాజంలో మనం ఉండినప్పుడు ఈ నవ్వును చాలా కంట్రోల్లో పెట్టుకోవాలి.
1: బట్ ఇన్ ఏ కాంగ్రిగేషన్ వెన్ యూఆర్ ఇన్ అసెంబ్లీ యూ షుడ్ హావ్ టోటల్ చెక్ ఆన్ దిస్.
0: 56 దినములు శరతల్పం పైన పరుండినాడు భీష్ముడు.
1: భీష్మ వాస్ టేకింగ్ రెస్ట్ ఆన్ దిస్ బెడ్ ఆఫ్ ఆరోస్ ఫర్ 56 డేస్.
0: కృష్ణుడు పాండవులను తీసుకెళ్లాడు.
1: కృష్ణ టుక్ పాండవ.
0: సమయం లోపల ఈ యొక్క పితామహుడైనటువంటి భీష్ముని యొక్క దర్శనం చేయించాలి, అతనితో కొంచెం సంభాషణ కల్పించాలి అని ఎంతో ఆశతో తీసుకుని వెళ్లాడు కృష్ణుడు.
1: కృష్ణ వాంటెడ్ పాండవస్ టు కన్వర్స్ విత్ భీష్మ ద ఏజ్డ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్.
0: ఈ భీష్ముని యొక్క గొప్పతనము మహాజ్ఞాన తత్వము అందరూ విన్నటువంటి వారే మహర్షులంతా ఒక వైపున కూర్చున్నారు.
1: ఆల్ సేజెస్ అండ్ సెయింట్స్ హూ హర్డ్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ రిలేషన్స్ అంతా ఒక వైపున కూర్చున్నారు. ఆల్సో కేమ్ రిలేషన్స్ వర్ అసెంబ్లడ్ ఆన్ వన్ వే.
0: ఇంకెవరు కౌరవులు లేరు కదా.
1: దేర్ వర్ నో కౌరవస్.
0: ఊడ్చుకొని పోయారు.
1: దే డైడ్.
0: వాడు దుష్టత్వమే వారిని అన్ని విధాలా క్లీన్ చేసింది.
1: ఇట్స్ ఓన్లీ బ్యాడ్ క్వాలిటీస్ దట్ హావ్ స్వెప్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్.
0: పాండవులు మాత్రమే ఉన్నారు.
1: పాండవస్ రిమైన్డ్.
0: శకుని కూడా పోయాడు.
1: శకుని
0: కర్ణుడు కూడా పోయాడు.
1: కర్ణ ఫినిష్.
0: ఎవరూ లేరు.
1: నో వన్ దేర్.
0: పాండవులు పంచ పాండవులు మాత్రమే ఉన్నారు.
1: ఓన్లీ ఫైవ్ పాండవస్ రిమైన్.
0: అయితే ఆ సమయానికి విదురుడు కూడా వచ్చాడు.
1: అట్ దట్ టైం విదురు ఆల్సో కేమ్.
0: పాండవులను వదిలి ఒక క్షణమైన ద్రౌపది పాంచాలి ఉండేటువంటిది కాదు. పాంచాలిని వదిలి పాండవులు ఉండేటువంటి వారు కాదు.
1: ద్రౌపది వాజ్ ఆల్వేస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ పాండవస్. సో ఆల్సో పాండవస్ విత్ ద్రౌపది.
0: కనుక ద్రౌపది వచ్చి కూర్చుంది.
1: ద్రౌపది ఆల్సో కేమ్ అండ్ సాట్ దేర్.
0: పితామహునికి నమస్కారం చేసింది.
1: దే ఫస్ట్ పేడ్ దేర్ ఒబేసాన్స్.
0: అనగా భీష్మునికి నమస్కారం చేసింది, కూర్చుంది.
1: షీ పేడ్ హర్ రెస్పెక్ట్.
0: చాలా గౌరవమైనీయమైనటువంటి యొక్క ద్రౌపది.
1: ద్రౌపది ఇస్ హైలీ రెస్పెక్ట్ఫుల్.
0: ఆమె అగ్ని నుండి ఆవిర్భవించినటువంటిది.
1: షీస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఫైర్.
0: ఆమె యొక్క సద్గుణములైనటువంటిది కృష్ణుడు కూడాను ఎంతో ఆమెను మెచ్చుకున్నాడు.
1: కృష్ణ ఆల్సో ప్రైజ్ హర్ క్యారెక్టర్.
0: ఎటువంటి దాన్ని మెచ్చుకున్నాడు.
1: వాట్ ఈస్ దట్ షీ.
0: ఎవరు పతివ్రత అంటే సత్యభామ కూడా కాదు అన్నాడు. రుక్మిణి కూడా కాదు అన్నారు. ఎవరు కాదన్నాడు కృష్ణుడే.
1: ఇట్ కృష్ణ హూ సెడ్ ఇట్స్ ఓన్లీ ద్రౌపది హూ
0: ఐదు భర్తలు ఉన్నటువంటి యొక్క ద్రౌపది పతివ్రత అన్నాడు.
1: ద్రౌపది విత్ ఫైవ్ హస్బెండ్స్ ఇస్ ఏ చేస్ట్ వన్.
0: అందరూ నవ్వుకున్నారు.
1: ఎవ్రీబడి లాఫ్డ్.
0: దానికి కారణం చెప్తాను వినమన్నాడు కృష్ణుడు.
1: Krishna said, listen to me, the reason behind this.
0: Patula palumatalaku yeduru cheppanga bodu.
1: Whatever husbands say, she will never oppose it.
0: Vari sevalu cheyaga tiradanadu.
1: She will never say, I have no time to serve you.
0: Tanaku nunna daniche trupti ganuchunundu.
1: She has got highest satisfaction with the lot she has.
0: Draupati ki saati ye pativratayu ledu.
1: No one would ever equal Draupati in chastity.
0: Kanukane Draupadi chala pativrata annadu.
1: So Draupadi is a chaste woman.
0: Alanti paristhitilo evaru panchapandavulu ante panchapandavulu panchapranamule.
1: పంచపాండవస్ ఫైవ్ పాండవస్ ఆర్ ఫైవ్.
0: ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అవి పది ఐదు రూపాయలుగా కనిపిస్తున్నాయి. ఐదు మంది భక్తులు కాదు, పంచప్రాణములకు తాను పతి.
1: దీస్ ఆర్ ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఆమెకు పంచప్రాణములే పతి.
1: ఆల్ ది ఫైవ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఒక్కొక్క ప్రాణం ఒక్కొక్క పతిగా ఉంటుండాలి.
1: ఈచ్ ప్రిన్సిపల్ ఇస్ ఎ మాస్టర్.
0: వాయుపుత్రుడు అది పంచప్రాణంలో ఒకటి. వాయుపుత్రుడే భీముడు.
1: ద సన్ ఆఫ్ విండ్ ఇస్ భీమ.
0: ఇంద్రుని యొక్క పుత్రుడే అర్జునుడు.
1: సన్ ఆఫ్ ఇంద్ర.
0: ఈ విధంగా పంచప్రాణములు కూడాను ఆమె యొక్క పతులుగా మారారు.
1: Therefore all the five life principles are
0: ఐదు మంది భర్తలు కాదు, ప్రాకృతమైన భర్తలు కాదు వాళ్ళు.
1: నాట్ వరల్డ్లీ ఫైవ్ హస్బెండ్స్.
0: ఇలాంటి సమయంలో భీష్ముడు ధర్మాన్ని బోధిస్తున్నాడు.
1: At that time Bhishma was teaching principles of dharma.
0: Dharmaja,
1: Dharmaja,
0: rajyam jayinchavu.
1: You conquered this kingdom.
0: Krishna yokka anugraham cheta neevi pavitrathmaina danni pondagaligavu.
1: Because of Krishna's grace you could come to this level.
0: Krishna em anukunnavu? మీ మిత్రుడిగా భావిస్తున్నావు, భావమర్దిగా భావిస్తున్నావు, నీ యొక్క సంబంధిగా భావిస్తున్నావు, చాలా పొరపడుతున్నావు. కృష్ణుడు సాక్షాత్ నారాయణుడు.
1: హూమ్ డూ యూ థింక్ కృష్ణ ఈజ్? యూ థింక్ దట్ హీస్ యువర్ బ్రదర్ ఇన్ లా, దట్ హీస్ ఫ్రెండ్? నో నో, హీస్ వెరీ గాడ్.
0: దేహ సంబంధమైనటువంటి ఈ యొక్క సంబంధాన్ని మీరు పెట్టుకోకండి.
1: డోంట్ గో బై ది బాడీ రిలేషన్.
0: అలాంటి భగవంతుడితో వాడుకొని పాడుకొని ఆనందంగా మీరు కాలం గడుపుతున్నారు.
1: యు హావ్ బీన్ స్పెండింగ్ ద టైం ప్లేయింగ్ విత్ హిమ్, కన్వర్సింగ్ విత్ హిమ్.
0: పాండవులారా మీది,
1: హౌ లక్కీ యు ఆర్ పాండవ
0: అని చెప్పి శాంతి పర్వాన్ని బోధిస్తున్నాడు.
1: సో సేయింగ్ హి
0: మానవుడు ఏ రీతిగా ఉండాలి,
1: హౌ షుడ్ మ్యాన్
0: ఏ విధంగా నడుచుకోవాలి,
1: హౌ షుడ్ హి బిహేవ్,
0: ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి స్థితి లోపల తాను మనసుకు ధైర్యంగా సాహసంగా ఉండాలి,
1: హౌ షుడ్ హి పిక్ అప్ కరేజ్ ఇన్ టైమ్స్ ఆఫ్ డిఫికల్టీ.
0: మానవుని యొక్క నిత్య జీవితానికి సంబంధించిన ధర్మాలు బోధిస్తున్నాడు.
1: సో హి వాస్ టీచింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ధర్మ విచ్ హస్
0: పాండవులందరూ తల వంచుకొని వింటూ ఉన్నారు.
1: పాండవస్ వర్ లిజనింగ్ టు ఆల్ దీస్ థింగ్స్.
0: కానీ
1: బట్
0: ద్రౌపది దానిని భరించుకోలేకపోయింది.
1: ద్రౌపది కుడ్ నాట్ బేర్ ఆల్ దిస్ హ్యాస్ హ్యాపెనింగ్.
0: ఒక హాస్యంగా నవ్వలేదు.
1: షీ డిడ్ంట్ లాఫ్ సర్కాస్టిక్.
0: అవమానంగా నవ్వలేదు.
1: నాట్ అవుట్ ఆఫ్ షేమ్.
0: ఏదో ఒక విధంగా వచ్చేసి అని నవ్వింది పాపం.
1: షీ జస్ట్ లాఫ్డ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ ది టీచింగ్.
0: ఇంతమంది లోపల ద్రౌపది నవ్వింది కదా అని చెప్పని భీమునికి భుజములు కదిలిపోయినాయి.
1: బికాస్ ద్రౌపది లాఫ్ లౌడ్లీ భీమ వాజ్ ఫ్యూరియస్ అండ్ జస్ట్ మూవింగ్ హిస్ మజల్స్.
0: ధర్మము తేను ధర్మజుడు మరి ఏం చేయలేదు, కళ్ళెత్తి ద్రౌపది వైపు చూచాడు.
1: ధర్మజాది ఎంబాడీమెంట్ ఆఫ్ ధర్మ స్టేర్డ్ ఎట్ హర్. stern look.
0: ఇంకా అర్జునుడు,
1: అర్జున
0: ఆమెను ఒక విధమైనటువంటి ఒక ద్వేషంతో చూసినట్టుగా కన్నులతో చూచాడు.
1: He opened his eyes, Arjuna, and looked at her with all anger and fury.
0: ఇది నీకు కామన్ సెన్స్ లేకుండా ఉంటుండాలి.
1: You don't have common
0: sense. జనరల్ నాలెడ్జ్ లేకుండా ఉంటుండాలి.
1: You don't have general knowledge.
0: కాబట్టి కామన్ సెన్స్, జనరల్ నాలెడ్జ్ లేకుండా ఇంతమంది సభలోపల నీ విట్టు నవ్వటం ఎట్లా అని ఆయన ఊహతో ఆ విధంగా భావించాడు.
1: His looks conveyed the feeling that Draupadi didn't have these two, common sense and general knowledge.
0: కానీ సత్యాన్ని గుర్తించినటువంటి భీష్ముడు,
1: భీష్మ, who has known the truth,
0: ధర్మజ,
1: said ధర్మజ,
0: అర్జున, నకుల సహదేవ,
1: నకుల సహదేవ,
0: తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ద్రౌపదిని.
1: డోంట్ బి మిస్టేకెన్.
0: ద్రౌపది చాలా పవిత్రత.
1: ద్రౌపది
0: ఆమె యొక్క గుణము, ఆమె యొక్క ఇది ఎవరు కూడా ఏ విధంగానూ తప్పు పెట్టడానికి వీలు లేదు.
1: నోబడి కెన్ పాయింట్ అవుట్ దేర్
0: కారణం లేకుండా ఆమె నవ్వలేదు.
1: షీ వోంట్ లాఫ్ వితౌట్ ఎనీ రీజన్.
0: కారణము,
1: ఐ యామ్ ది కాజ్ ఫర్ ఇట్.
0: నేనే కారణము,
1: ఐ యామ్ రెస్పాన్సిబుల్
0: అని చెప్పి అమ్మ ద్రౌపది రా అని దగ్గర పిలిచాడు.
1: హి సెడ్ ద్రౌపది కమ్ హియర్.
0: అమ్మా, నీవు నవ్వినందుకు కారణమేమిటో చెప్పు. పది మందికంతా కూడా సత్యం గుర్తించుకొని ఈ యొక్క దోషమును నిర్మూలం గావించుకోవచ్చు.
1: లెట్ ఎవ్రీవన్ నో ద ట్రూత్, ప్లీజ్ టెల్ వై యు హావ్ లాఫ్డ్.
0: అప్పుడు ద్రౌపది చెప్పింది,
1: దెన్ ద్రౌపది,
0: మీ వాక్యములకు మేము ఎప్పుడు కూడా గౌరవాన్ని అందిస్తున్నాము.
1: ద్రౌపది స్టార్టెడ్ టెల్లింగ్,
0: సత్యానికే మా జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి హావ్ డెడికేటెడ్ అవర్ లైఫ్,
0: ధర్మానికే మా ప్రాణాలంతా అంకితం చేశాము.
1: వి హావ్ గివెన్ అప్ అవర్ లైఫ్ ఫర్.
0: అలాంటి దాన్ని నేను హాస్యాస్పదంగా నవ్వడానికి వీలు లేదు.
1: దేర్ ఇస్ నో పాసిబిలిటీ టు లాఫ్ అట్ ఇట్.
0: మీరు మొదటి నుంచి కౌరవ పక్షంలో ఉంటుండి కౌరవులకంతా కూడా ఉన్న సైన్యాధిపతిగా నిలిచారు.
1: However, you have been supporting Kauravas all the time.
0: Chinna
1: and you are the chief of their army.
0: Kauravulu madhyalone meeru perugutu vacharu.
1: You always spent your time in the company of Kauravas.
0: Ee dharmalu meeru Kauravulaku enduku cheppindakoodadu.
1: But why did you not teach this dharma to Kauravas?
0: Satyamurtulainatundi dharmamurtulainatundi naa patulaku mee dharmalu cheppanakkarlede.
1: Your teaching is not necessary to my husbands who are men of truth and dharma.
0: వాళ్ళకు సత్యము ధర్మము సార్ పూర్తి తెలుసు.
1: They know satya and dharma well.
0: కానీ సత్య ధర్మము తెలియనటువంటి కౌరవులకు మీరు ఎందుకు ఈ బోధన మీరు ఎందుకు చేయలేదు? దానివల్ల నాకు నవ్వు వచ్చింది.
1: Kauravas do not know anything about satya and dharma.
0: ఎవరికి బోధ చేయవల్లో వారికి చేయలేదు. కానీ ఎవరికి బోధ అక్కర్లేదో వాళ్ళకి చేస్తున్నారు.
1: యూ డిడ్ నాట్ టీచ్ దోస్ దట్ రిక్వైర్ యువర్ టీచింగ్ అండ్ యువర్ టీచింగ్ దోస్ హూ డోంట్ నీడ్ ఇట్.
0: మీ బోటి పెద్దలకు సరి అయినటువంటిది కాదు అని సత్యం చెప్పింది.
1: She said this truth openly. It's not proper for you to
0: appudu bhishmudu satyanni gurtinchi tan chepparu avunu idi na tavashame.
1: Bhishma understood.
0: Aithe nenu modal nunchi kudanu kauravula tindi tintu vachanu.
1: In fact, I have been carrying on my living in the
0: kauravula madhyalo jeevithamni gadaputu vachanu.
1: I spend my life on amidst kauravula.
0: Aa paapa tindi nenu tinatam chetane.
1: Because the food I have partaken there,
0: naalo unnatundi dharma sutrulanta kudunu attadugunu padipoyinayi.
1: All dharma is at the bottom level.
0: Naa paapam bhavamulanta kudunu payana theeruthu vachayi.
1: All sinful ideas are on the top.
0: Ee naadu nee bhartha vesinatundi ambulo cheta,
1: because of the arrows shot by your husband,
0: naa paya raktamanta kaaripoyindi.
1: All the blood on the top,
0: aa chedda raktamanta kudunu పోయింది.
1: ద బ్యాడ్ బ్లడ్ ఇస్ లాస్ట్.
0: ఆ దుర్బుద్ధుల యొక్క, దుర్భావముల యొక్క రక్తం అంతా కూడా కారిపోయింది.
1: ఆల్ ది బ్యాడ్ ఐడియాస్, బ్యాడ్ థాట్స్ దట్ కేమ్ అవుట్,
0: ఇప్పుడు నిర్మలమైన నిశ్చలమైనటువంటి యొక్క బ్లడ్ నా నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: దట్ ప్యూర్ సీక్రెట్ బ్లడ్ ఇస్ నా.
0: అందువల్ల నేను ధర్మాన్ని బోధిస్తున్నాను.
1: దేర్ఫోర్
0: ఇంతకాలం నేను ధర్మాన్ని బోధించకుండా ఉండడానికి మూల కారణము ఈ పాపులైనటువంటి యొక్క కౌరవుల యొక్క భోజనం నా యొక్క దీంతో ఈ విధమైన దోషం కల్పించింది.
1: ఐ డి నాట్ టీచ్ ధర్మ బిఫోర్. ఐ వాస్ ఇన్ ది కంపెనీ ఆఫ్ దిస్
0: బ్లడ్. తినే తిండి యొక్క దోషాలు కూడా అధికంగా ఉంటున్నాయి.
1: సో దేర్ సో మెనీ మిస్టేక్, సో మెనీ డిఫెక్ట్.
0: పాపపు తిండి మనం భుజించినప్పుడు పాప భావములే మన నుంచి వస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యు పార్టేక్ ద ఫుడ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ యాక్ట్స్, గోప
0: జ్ఞాని భీష్మాచారి,
1: భీష్మ ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
0: కానీ ఇట్టి దుర్భావములు అతనికి రావడానికి కారణం ఏమిటి?
1: వాట్ ఆర్ ద రీజన్ ఫర్ ఆల్
0: ఈ పాపము? సొత్తంతా భుజించాడు.
1: బికాజ్
0: నా రక్తమంతా పాపపు రక్తమే.
1: His blood is full of this.
0: నా ఫుడ్ ఎలాంటిదో నా హెడ్ అలాంటిదిగా మారిపోయింది.
1: As is the food, so is the head.
0: కనుకనే నా యొక్క దోషం ఈ విధంగా ఉంటుండాలని ఒప్పుకున్నాడు.
1: He accepted his mistakes.
0: ద్రౌపది నవ్వటంలో ఎట్టి దోషము లేదు.
1: There is no mistake in the laughter of
0: నేను ద్రౌపది. నేను బోధన చేయటమే నా తప్పు కనుకనే దీనికి ఆమెకు నవ్వింది.
1: It's only my mistake that made her laugh.
0: అప్పుడు రాజులు, తర్వాత ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా ఈ విధమైనటువంటి యొక్క ఫుడ్ లోపల, తిండి తీర్థాదుల లోపల ఇంత దోషం ఉన్నదా అని ఆనాడు గుర్తించారు.
1: Then at that time kings, sages, saints and seers recognized.
0: అటు నవ్వడానికి కూడాను ఒక అర్హత ఉండాలి.
1: Even to laugh, there must be appropriate time. Draupadi has got that right.
0: Ama satya sukta lopala jeevitam gadipinatundi.
1: She spent her life.
0: Dharmacharana lopala tana jeevitananta ankitam chesinatundi.
1: She dedicated her life in following the principles of dharma.
0: Okanoka samayam lopala durvasudu ఎంతో మంది శిష్యులతో పల అరణ్యములో ప్రవేశించాడు.
1: At one time, Durvasa came with many of his disciples.
0: పాండవులను అవమానపరచాలని వచ్చాడు.
1: Only to humiliate Pandavas.
0: కానీ ఎంత ఋషి అయినప్పటికీ ధర్మస్వరూపులైనటువంటి వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు.
1: He may be a great sage, but he can't harm anybody.
0: ధర్మజుడు వచ్చాడు.
1: ధర్మజక్కి
0: ద్రౌపది.
1: ద్రౌపది
0: ఇన్ని వేల మంది శిష్యులతో పల దుర్వాసుడు వచ్చాడు. అతనికి భోజనం పెట్టాలి, మనం ఏం చేయాలి?
1: దుర్వాస కేమ్ హియర్ విత్ థౌసండ్స్ ఆఫ్ హిస్ డిసైపుల్స్, హౌ టు ఫీడ్ దెమ్?
0: లక్షలాది ప్రజలకంతా భోజనం పెట్టేటువంటి యొక్క నా చేతులు ఈనాడు కొంతమందికి పిచ్చం పెట్టలేకుండా పోతున్నాను.
1: దీస్ హ్యాండ్స్ సర్వ్డ్ లక్స్ అండ్ లక్స్ ఆఫ్ పీపుల్ ఎర్లియర్, నౌ ఐ యామ్ నాట్ ఏబుల్ టు సర్వ్ యు. హి ఫెల్ సో సాడ్.
0: అప్పుడు కూడా ద్రౌపది, మనం ఏమీ విచారించనక్కర్లేదు మాత.
1: దెన్ ద్రౌపది సెడ్, డోంట్ వరీ నౌ.
0: ఆ బంధువుడు ఉంటున్నాడు,
1: గాడ్ ఈస్ దేర్.
0: అనాథ రక్షకుడు ఉంటున్నాడు,
1: హి విల్ ప్రొటెక్ట్ ద పూర్.
0: సమయ స్ఫూర్తిగా సంరక్షించేటువంటి భగవంతుడు మనకున్నాడు.
1: గాడ్ విల్ ప్రొటెక్ట్ us at the right moment.
0: మనం విచారం ఎందుకు చేయాలి?
1: దెన్ వై షుడ్ యు వరీ?
0: కృష్ణుని ప్రార్థించింది.
1: షీ ప్రేడ్ టు కృష్ణ,
0: కృష్ణ
1: కృష్ణ,
0: ఈ సమయంలో నీవు తప్ప మరొకరు లేరు మాకు.
1: అట్ దిస్ మోమెంట్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడి, ఎనీవన్ ఎల్స్ అదర్ దాన్ యు.
0: నీవే మమ్మల్ని రక్షించాలి.
1: యు షుడ్ ప్రొటెక్ట్.
0: అందువలన ఆ యొక్క దుర్వాసుడు మహా కోపిష్టి.
1: దుర్వాస,
0: అతని కోపానికి నా పతులు బలి కాకుండా ఉంటుండాలి.
1: సీ దట్ మై హస్బెండ్ నేను బలి అయినప్పుడు పర్వాలేదు. Because of him,
0: చూడండి, తన స్వార్థాన్ని కూడా త్యాగం చేసింది.
1: Let anything happen to me,
0: పర్వాలేదు, నా పతులు మాత్రం బలి కాకూడదు.
1: Let anything happen to me, see that my husband would be safe.
0: కనుక వారిని రక్షించమని కోరాడు.
1: And she prayed that her husband should be protected.
0: అప్పటికప్పుడు కృష్ణుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు.
1: కృష్ణ అపియర్డ్ దేర్ అట్ దట్ మూమెంట్.
0: ఎప్పుడో బయలుదేరి వచ్చినట్టుగా చెప్తూ వచ్చాడంత ద్రౌపదికి.
1: He started telling as if he started there, his journey long back.
0: మీరు అడవికి వెళ్ళినప్పటి నుంచి మిమ్మల్ని చూడాలని ఎంతో ఆశపడింది అని సామాన్య మానవుని వలె తాను కూడా చెప్తూ వచ్చాడు. వాడు వచ్చినట్టుగా ఊరికి చూచి ఆనందించకూడదు?
1: Can't he be happy by this meeting?
0: నటన ఒక చేస్తూ వచ్చాడు.
1: And then he started acting there.
0: ద్రౌపది,
1: ద్రౌపది
0: చాలా ఆకలి వేస్తున్నాడు.
1: I am very hungry.
0: దుర్వాసుడే, అన్నం పెట్టలేకుండా పోతున్నాము, నీకెక్కడ మేము అన్నం పెట్టగలము? బ్రహ్మాండమంతటే బొద్దలో ఉన్నట్టు నీకు బచ్చభోజ్యం నేను పెట్టదగునా?
1: We could not serve food even to Durvasa. Oh Krishna, how could we serve you food?
0: నీవు వేడే ఒప్పించిన ఒక పెద్దగా నాకు అన్నం కావాలంటున్నావు.
1: But you say that you want food.
0: ఎక్కడి నుంచి తెచ్చేది?
1: Where from can I get it?
0: మేము అడవుల పాలైపోయినాము.
1: We are in the forest.
0: కనుక కండమూలాదులతో మనం కాలం గడుపుతున్నాము.
1: We're spending time eating leaves and tubers.
0: కృష్ణ నీవే చెప్పు, ఏదైనా ఒక ఇది ఉంటే తప్పక నేను అందిస్తాను, నా ప్రాణాన్ని నేను ఇస్తాను అంటుంది.
1: కృష్ణ టెల్ మీ సమ్వేర్ అదర్, ఐ విల్ రాదర్ గివ్ మై లైఫ్.
0: ద్రౌపది, ఇద్దరు వండినటువంటి పాత్ర ఏమైనా ఉంటే తీసుకుంటారా?
1: బ్రింగ్ ఎనీ వెసల్ ప్రెసెంట్ ఇన్ సైడ్.
0: దాని ఏమైనా శేషం ఏమైనా ఉంటుందేమో చూడమన్నా.
1: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాలెన్స్.
0: ద్రౌపది ఏ పని చేసినా కానీ పరిశుద్ధంగా చేసేటువంటి,
1: వాట్ ఎవర్
0: కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. పాత్రలు చేసినా పాత్రలు కూడా అంత శుద్ధంగా ఉండేటువంటిది. ఏ పని చేసినా ఇల్లు కూడా ఎప్పుడు అద్దం వలె శుభ్రంగా ఉండేటువంటిది.
1: షీ విల్ కీప్ ఆల్ ది వెసల్స్ క్లీన్, ఎవ్రీథింగ్ నీట్ అండ్ టైడీ.
0: అంత కూడా క్లీన్ గా ఉండేటువంటి,
1: ఎవ్రీథింగ్ విల్ పర్ఫెక్ట్లీ క్లీన్.
0: కృష్ణ నీకు తెలీదా?
1: కృష్ణ
0: పాత్ర బాగా తోవి పెట్టేశాను, అందులో ఏమాత్రం కూడా నేను ప్రసాదం ఉంచలేదని.
1: ఐ వాష్డ్ ఆల్ ది వెసల్స్, దేర్ ఇస్ నో
0: బ్లడ్ అన్నాడు.
1: హి సెడ్ బ్రింగ్ ఇట్.
0: సరే, కృష్ణ ఆజ్ఞ శిరసా వహించింది.
1: సో షీ ఫాలోడ్ కృష్ణాస్ కమాండ్.
0: ఏమి చెప్తే చేయటమే ఆ ద్రౌపది యొక్క స్వభావం.
1: ద్రౌపది నేచర్ ఇస్ టు డూ ఇన్ టోటో వాట్ ఎవర్ దట్ ఇస్ సెడ్.
0: అతను అటు ఇటు చూచాడు. వెనక తట్టు ఒక కంఠం దగ్గర ఒక చిన్న బలుసాపు ఖర్చుకొని ఉంటుండాలి. ఆనాడు ఆకుకూర వండింది పాపం.
1: దట్ వాస్ ది డే వెన్ షీ కుక్డ్ గ్రీన్ లీవ్స్ అండ్ కృష్ణ టాస్డ్ దట్ వెసల్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫౌండ్ లిటిల్ లీవ్ టువర్డ్ ది నెక్ ఆఫ్ ది వెసల్.
0: కింద కొంచెం ఇది ఖర్చు ఉంది.
1: అండ్ షీ సా
0: దాన్ని వేయి నాకు అన్నాడు.
1: And said, give me offer that.
0: దాన్ని తీసింది, కృష్ణాని వేసింది పాపం.
1: And she just offered it to him, Krishna saying,
0: అక్షయం అన్నాడు.
1: He said, అక్షయం, let it be infinite.
0: దానితో కృష్ణుని యొక్క కడుపంతా నిండిపోయింది.
1: And Krishna's hunger is totally
0: satisfied. భగవంతుని తృప్తి అయినప్పుడు ప్రపంచం అంతా తృప్తి అయిపోతుంది.
1: When God is satisfied, the whole world will be satisfied.
0: నీకు గాని వాడనైతే లోకమాత, నేను లోకమందు లోకు అవుదు లోకమాత. ఎప్పుడు భగవంతుని కానప్పుడు ఎవరికి కాడు వాడు.
1: When God denies you, nobody would ever accept you.
0: భగవంతుడు ఎస్ అన్నాడు, అందరూ ఎస్ అంటారు వాడు.
1: When God says, everybody will say yes.
0: కనుకనే కృష్ణుడు తృప్తి పడ్డాడు.
1: Krishna is satisfied.
0: ఈ దుర్వాసుడు తెచ్చినటువంటి శిష్యులకు అందరికీ కడుపులు నిండిపోయినాయి.
1: ది స్టమక్స్ ఆఫ్ ది డిసైపుల్స్
0: అక్కడ నుంచి అట్టనే వెళ్ళిపోయారు, ఇంకా వీరి దగ్గరికే రాలేదు.
1: దే స్టార్టెడ్ టర్నింగ్ బ్యాక్, దే డిడ్ నాట్ రీచ్ ది స్పాట్.
0: ఈ విధంగా ద్రౌపది యొక్క గుణము అంత భక్తి ప్రపత్తులతో ఉండినటువంటి అన్ని కష్టాలకు గురి కావటం చేతని ఆమె యొక్క పేరు ప్రతిష్ఠలు భగవంతుడే మెచ్చుకున్నాడు.
1: దట్ వాస్ ది క్యారెక్టర్ నొబిలిటీ వర్చ్యూ ఆఫ్ ద్రౌపది ప్రైజ్ బై గాడ్ హింసెల్ఫ్.
0: కనుక మనం వారి మెప్పులకు వీరి మెప్పులకు మనం ప్రయత్నం చేయనక్కర్లేదు.
1: వి షుడ్ నాట్ వర్క్ టు విన్ ది నేమ్ ఆఫ్ ఎనీబడీ.
0: విషయాల కోసమే మనం ఎన్నో విధమైనటువంటి అర్పణలు చేయనక్కర్లేదు.
1: నాట్ ఫర్ వరల్డ్లీ థింగ్స్.
0: భగవంతుని మెప్పును సంపాదించడానికి తగిన కృషి చేయాలి.
1: వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ సో యాజ్ టు విన్ గుడ్ నేమ్.
0: ఆ మెప్పును ఒకదాన్ని మనం పొందితేనా ఇంకంతా మనం పొందినట్టే, ప్రపంచాన్ని మనం పొందినట్టే.
1: వెన్ వన్స్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ ద హోల్ వరల్డ్ ఈస్ ప్లీజ్డ్.
0: భగవంతుడే మనకు ప్రేమపూర్వకంగా ఉన్నప్పుడు ప్రపంచమంతా మన హస్తగతం అయిపోతుంది.
1: వెన్ వన్స్ గాడ్ లవ్స్ యూ, you will have the whole world under your control. Tyagaraju
0: kuda cheppadu,
1: that's what Tyagaraju said.
0: Nee anugraha balam okkatunte chalu Rama, sarva grahamunu naa hastagatam aipothayi annadu.
1: Tyagaraju said, oh Rama, if I have got the strength of your grace, the rest of the planets will be under my control.
0: Kanuka bhagavantuni anugrahaniki paatrudu kavalante,
1: in order to deserve
0: manam kashtam nashtamulu sukadukkamulu keerti apakeertulku annitini manam edurukovali.
1: We should face both of these twins, the pain and the pleasure, the profit and loss.
0: భగవంతుని యొక్క నామాన్ని మనం స్మరించాలి.
1: At all times we should chant the name of God.
0: భగవంతుని ప్రేమకు మనం పాత్రలు కావాలి.
1: We should deserve the love of God.
0: ఆ ప్రేమకు పాత్రులైతే ఇంక దేనికి మనం వెరవనక్కర్లేదు.
1: When once you are the recipient of God's love, you don't need to fear. It amounts to achieving everything else in this world.
0: కనుక మనము భగవంతుని అనుగ్రహం కోసమని మన యొక్క సమత్వాన్ని మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: టు విన్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ వీ షుడ్ డెవలప్ దిస్ ఈక్వల్ మైండెడ్నెస్, ఈక్వానిమిటీ.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ది 9th of July 1996.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు నేను కొంత ఆలస్యంగా రావటం అందరికీ కొంతవరకు కొన్ని అపోహలు బయలుదేరినాయి.
1: సమ్ స్టార్టెడ్ ఇమాజినింగ్ వాచింగ్ ది డిలే ఆఫ్ భగవాన్స్ అరైవల్ టు దిస్ వెన్యూ.
0: ఏ పని లేకుండా నేను ఊరుకును.
1: భగవాన్ డస్ నాట్ సింప్లీ ఐడిల్ హిస్ టైమ్, హి డజంట్ సింప్లీ కీప్ క్వైట్.
0: ప్రతి ఒక్కటి కూడాను భక్తుల యొక్క పని.
1: భగవాన్ డస్ ఎవ్రీథింగ్ ఫార్ ద డివోటీస్.
0: నాది అనేటువంటి పని ఒక్కటి లేదు.
1: భగవాన్ హ్యాస్ నథింగ్ పర్సనల్.
0: భోజనం చేయటం కూడాను నాది కాదు.
1: ఈవెన్ ఈటింగ్ ఇస్ నాట్ పర్సనల్.
0: నీరు త్రాగటం నా పని కాదు.
1: నార్ ద వాటర్ దట్ హి డ్రింక్స్.
0: అది కేవలం నాలుగును తలుపుకొని మాట్లాడటం అది సహజం.
1: ఇట్స్ క్వైట్ న్యాచురల్ దట్ వన్ సిప్స్ వాటర్ బిఫోర్ వన్ స్టార్ట్స్ టాకింగ్.
0: పెట్రోల్ లేకుండా కార్ రన్ చేయలేదు.
1: యు కెనాట్ రన్ ద కార్ వితౌట్ పెట్రోల్.
0: ఎంత కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేసి స్టార్ట్ చేయాలి.
1: ఇట్ మే బి ఎ బ్రాండ్ న్యూ కార్ బట్ ఇట్ రిక్వైర్స్ పెట్రోల్.
0: అదే విధముగానే నేను తిండి తీర్థం కోసం నిలిచలేదు.
1: భగవాన్ ఇస్ నాట్ హియర్ జస్ట్ టు ఈట్ అండ్ స్టాండ్, నాట్ సింప్లీ లైక్ దాట్. నో,
0: కాచుకున్నటువంటి భక్తుల కోసం నేను అక్కడనే ఉండి వారిని తృప్తి పెట్టి నేను బయలుదేరి వస్తాను.
1: భగవాన్ హ్యాడ్ టు సాటిస్ఫై దోస్ డివోటీస్ వెయిటింగ్ ఫర్ హిమ్. He gave them satisfaction to all its fullness and then came over here.
0: ప్రపంచము పరిపరి విధములుగా కూడాను ప్రవర్తిస్తూ ఉన్నది.
1: యు ఫైండ్ ద వరల్డ్ పాసింగ్ త్రూ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్ టుడే.
0: ఈనాటి ప్రపంచంలోని సర్వ రంగములు ఎందు కూడాను కొంచెం అశుద్ధము బయలుదేరింది.
1: టుడే every field of human activity in the modern world is polluted.
0: నైతికా, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకికమైనటువంటి కూడాను బయలుదేరింది.
1: This kind of pollution has stepped into every sphere of human activity, be that ethical or political or social or spiritual.
0: కనుక ఈ పొల్యూషన్ లోపల, ఈ మాలిన్యం లోపల నేను కూడాను ఉండటం చేతనే నా ఎందుకు కూడాను కొంచెం పొల్యూషన్ వస్తుందని.
1: బికాస్ భగవాన్ ఈజ్ అమంగ్స్ట్ అస్ విత్ పొల్యూషన్ అరౌండ్ ద పొల్యూషన్ ఆల్సో హ్యాస్ గాన్ ఇన్ టు హిమ్.
0: కనుక ఈ ప్రపంచం యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉన్నది, చిత్రంగా ఉన్నది.
1: The position of the world today is very peculiar, funny and strange.
0: Chitra vichitramato kodinatvanti yokka yokka jagattunu chuste chaala navu vastundi, chaala baadha kalugutundi.
1: In fact you will be ecstatic while watching the mystery and the glory of the world, but at the same time you also feel sad.
0: Manavatvamu chaala pavitramainatvantidi.
1: The human life is highly sacred.
0: మానవత్వంలో కంటే మించినటువంటిది మరొక శక్తి లేదు.
1: There is no other greater power than the human life.
0: ఈ మానవులు రెండు విధములైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
1: The human society acquires two forms of education.
0: ఒకటి education.
1: One is education.
0: రెండవది ఎడ్యుకేర్ అన్నారు.
1: And the second one is educare.
0: Educare anaga manu lopal nunchi laginchuvanti yokka vidya.
1: The educare is that which is drawing from within.
0: Manu lopal nunchi lagali.
1: The educare has to be drawn from within.
0: Education oka pustakala nunchi chadavachunu.
1: Whereas the former education can be acquired by going through books.
0: ఎవరో రాసినటువంటి వాటిని మనం ఫాలో చేస్తూ దాన్ని నేర్చుకుని తద్వారా మనము దాన్ని ప్రకటించవచ్చు.
1: We go through the books written by different authors. We learn, acquire knowledge, and act accordingly.
0: కానీ ఎడ్యుకేర్ అనేటువంటిది అలాంటిది కాదు.
1: But ఎడ్యుకేర్ is not of that sort.
0: అది సొసైటీ.
1: It is the one of your own, the self.
0: నీలో ఉన్నటువంటి ఒక దానిని నీవు బయటకు లాగాలి.
1: The power of the self must manifest.
0: ఎడ్యుకేర్ అనగా లాగటము.
1: Educare means to bring out.
0: దేని లాగటము?
1: What is to be brought out?
0: నీలో దాచుకున్నటువంటి యొక్క, నీలో గుప్తమై ఉన్నటువంటి యొక్క విషయాలను నీవు బయట లాగటము.
1: To bring out that which is hidden, which is immanent, which is latent in you.
0: సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ అనేటువంటిది అంతా కూడాను కేవలము మనం బాహ్య ప్రపంచంలో నేర్చుకుని దానిని మనం ఆచరణలో పెట్టి కొంతవరకు సంతృప్తి పొందుతున్నాం.
1: We satisfy ourselves by practicing basic human values like truth, righteousness, peace, love and non-violence.
0: అయితే ఇది కర్మమును పుట్టిన జంతువు కర్మమును వృద్ధి పొంది కర్మమును చను.
1: But however, the living creature, having born out of action, sustained by action, and ultimately merges back into action.
0: కాని వీటి కర్మలు లేకుండా లోపల ఉన్నటువంటి దాన్ని సహజమైనటువంటిగా మనము సాధన చేసి లాగాలి.
1: However, without any purposeful action or strainful effort, we should be able to bring out that which is latent within
0: సత్యము.
1: Us. Truth.
0: సత్యం అనేటువంటిది ఎవరు రాశారు?
1: Truth. Who has written about it?
0: ఎవరు చెప్పారు?
1: Who said it?
0: ఎవరు చూపించారు?
1: Who has shown it?
0: లేదు.
1: No.
0: మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మను, అటువంటి మహాత్ములే ఈ సత్యాన్ని బోధిస్తూ వచ్చారు.
1: The noble souls who had perfect harmony, unity of thought, word and deed, could utter truth.
0: సత్యము అనేటువంటిది మన యొక్క హృదయం నుంచి బయలుదేరేటువంటిది.
1: The truth comes out of our heart.
0: ధర్మము.
1: ధర్మ
0: ఎవరు సృష్టించారు?
1: Who created it?
0: ఏది ధర్మము?
1: What is dharma?
0: ఏది అధర్మము?
1: What is unrighteousness?
0: ఈ విధంగా విచారం చేస్తే ఈ ధర్మం కూడాను ఎవరు సృష్టించలేదు.
1: Dharma is not the creation of anyone.
0: సత్యం నాస్తి పరో ధర్మ. ఈ సత్యం అనేటువంటిది ధర్మం నుంచినే పుట్టినది.
1: And satya has its origin in dharma.
0: శాంతి.
1: Then శాంతి, peace.
0: ఏ కోటీశ్వరునైనా ప్రశ్నించండి, అయ్యా నీకు అన్ని ఉన్నాయి, మీరు ఏ విధంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నిస్తే నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు నో పీస్ ఆఫ్ మైండ్.
1: యు ఆస్క్ ఎనీ మిలియనర్, యు జస్ట్ ఆస్క్ హిమ్ అండ్ టెల్ హిమ్ దట్ యు హావ్ ఎవ్రీథింగ్ ప్లెంటీ అండ్ ప్రాస్పెరిటీ, ఆర్ యు హ్యాపీ, అండ్ యు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ హిమ్, ఐ హావ్ ఆల్ బట్ ఐ హావ్ నో పీస్ ఆఫ్ మైండ్.
0: ఈ పీస్ ఆఫ్ మైండ్, ఈ పీస్ ఎవరిచ్చారు?
1: పీస్ హూస్ గిఫ్ట్ ఇస్ దిస్?
0: ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా పీసెస్ కనిపిస్తున్నాయి కానీ పీస్ కనిపించడం లేదు.
1: ఆల్ ది వరల్డ్ ఓవర్ యు ఫైండ్ పీసెస్ బట్ దేర్ ఇస్ నో పీస్.
0: ఆ పీస్ అనేటువంటిది హృదయం నుంచి రావాలి.
1: అండ్ పీస్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
0: ప్రేమ.
1: దెన్ లవ్.
0: ఈ ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ దిస్ లవ్?
0: అమ్మ ఇచ్చిందా?
1: Is it gifted by mother?
0: Appa putti appa ichada?
1: Or father has given you?
0: Inkevarina friends ichara?
1: Or has it gifted by friends?
0: Gift ichara?
1: Or anybody? No.
0: Prema neenutiye puttinadi.
1: And there is love within you originally, naturally.
0: Prema adi neeka life.
1: And love is your life.
0: Prema anetundi chaala pradhanamainatundi oka tattvam.
1: Love is the main principle of human life.
0: Kavali.
1: And peace should come out of our heart.
0: Ka prema.
1: Then love.
0: Ee prema ekkada nunchi vachindi?
1: Where from you get this love?
0: Amma ichinda?
1: Is it gifted by mother?

0: మనకు తత్వం.
1: లవ్ ఈజ్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: ఈ ప్రేమనే లేకుండా మనకు ప్రపంచమే కనిపించదు.
1: Without this love, you will not be able to experience the world.
0: Ahimsa.
1: Then ahimsa, non-violence.
0: Ahimsaku enniyo prayatnalu chesadu Buddhudu.
1: In fact, many people made all attempts to follow this doctrine of ahimsa.
0: Kani ahimsa ante emi? Himsa lekunda undatamu.
1: Ahimsa, non-violence, they meant to withdraw from himsa or violence.
0: Himsa.
1: Everywhere you find this himsa, violence.
0: తన హృదయంలోనే హింస ప్రారంభమవుతుంది.
1: In fact, himsa, violence starts right in his heart.
0: కనుక సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటివి ఒకదాన్ని ఒకటి అనుసరించడమే కానీ ప్రత్యేకమైనవి కాదు.
1: Therefore, the truth, righteousness, peace, love and non-violence follow one after another in a sequential order.
0: ఈ ఐదు గుణములు కూడాను ప్రపంచంలో పరమాత్మను ప్రసాదించినటువంటి ఒక వరప్రసాదముడి.
1: దీస్ ఫైవ్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు హ్యూమన్ సొసైటీ.
0: వాటిని మనము అనుసరించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ అటెంప్ట్ టు ఫాలో దీస్ హ్యూమన్ వాల్యూస్.
0: అది ఏ ఎడ్యుకేర్ అనేటువంటిది.
1: ఫాలోయింగ్ హ్యూమన్ వాల్యూస్ ఈజ్ ఎడ్యుకేర్.
0: మనిషి యొక్క లక్షణాలు ఏమిటి?
1: What are the alphabets?
0: ఇష్టమొచ్చినట్టు పలకటం.
1: Just talk as you like.
0: ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం.
1: Or conversing in your way.
0: నాలుకకు ఎముకలు లేవు, ఎట్లా కావాల్సినా తిరగచ్చు.
1: The tongue is not supported by any bone. You can twist it in any way you like.
0: అది కాదు సత్యం.
1: It is not truth anyway.
0: సత్యమును నాలుక పైన అరికట్టి.
1: And the truth has to be held tight, stronghold.
0: విచారణ సదిపి.
1: One has to discriminate.
0: ఏది ట్రూత్, ఏది అంట్రూత్.
1: One has to inquire what is truth, what is untruth.
0: Truth అనేటువంటిది ఒకే పదమే.
1: Truth is just one word.
0: Truth is one, not two.
1: Truth is one, not two.
0: Two అయిపోయిందంటే అది అసత్యమైపోతుంది.
1: When once there is two or duality, well, it leads to contradiction.
0: ప్రేమ నుంచి ఆవిర్భవించినటువంటి ఒక ఏ సత్యమైనటువంటిది ఉన్నదో, ఏ నిజమైనటువంటి ఒకటి ఉందో, దానినే మనం పలకాలి.
1: Therefore we have to say that that truth which comes out of our heart.
0: Truth ఏ ప్రపంచం యొక్క స్వరూపము.
1: And the truth is the very form of this cosmos.
0: దీని లోపలనే సర్వమును సంచరించుతూ ఉన్నది.
1: All move about in this realm of truth.
0: మేఘములంటే ఎక్కడ ఉన్నవి?
1: The clouds, where are they?
0: ఆకాశం నందు ఉన్నవి.
1: దట్ దే రైట్ ఓవర్ దేర్ ఇన్ స్పేస్.
0: ఆకాశం ఎక్కడ ఉన్నది?
1: వేర్ ఇస్ స్కై?
0: తాను ఏకంగా ఉన్నది.
1: అండ్ ఇట్ జస్ట్ ఆల్ అలోన్.
0: దానికి చుట్టూ ఈ మేఘములు సంచరిస్తూ ఉన్నాయి.
1: అండ్ క్లౌడ్స్ మూవ్ అబౌట్ అక్రాస్ ద స్కై.
0: ఈ మేఘములు సంచరించినప్పుడు ఈ ట్రూత్ అనేటువంటి సన్నకు కొన్ని అడ్డు తగులుతాయి.
1: అండ్ దీస్ క్లౌడ్స్ నేచురల్లీ కవర్ ద సన్.
0: కానీ అప్పుడు మనము దాన్ని త్రోసివేయటానికి వీల్లేదు.
1: At the same time, you cannot neglect them
0: either.
1: Just as clouds appeared, they should also clear at the same time. And naturally, they are the products of the wind. And as the wind blows, the clouds will clear. The moment clouds clear, you will naturally find the sun.
0: కనుక మనము మేఘములతో జగడం వేయటము సత్యం కాదు.
1: సో ఇట్ ఇస్ నాట్ ట్రూత్ ఇఫ్ యు ఫైండ్ ఫాల్ట్ విత్ క్లౌడ్స్.
0: మేఘములు కదిలిపోయేటట్టుగా మనము తగినటువంటి యొక్క గాలిని పీల్చాలి.
1: అండ్ వీ హ్యావ్ టు బ్రీద్ ఇన్ ఎ ప్రాపర్ వే, ఇన్ ఎ ఫిట్టింగ్ వే.
0: మనం నిర్మల హృదయంలో ఉన్నప్పుడే ఈ గాలి చల్లబడిపోతుంది.
1: వెన్ యూ ఆర్ ప్యూర్ హార్టెడ్ యూ హ్యావ్ ద కూల్ బ్రీజ్.
0: ఈ చల్లబడినటువంటి గాలి ఈ వేగమును కదిలిపోతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ కూల్ బ్రీజ్ ది క్లౌడ్స్ విల్ క్లియర్.
0: కనుక మేఘమును కదిలిపోయేంత వచ్చే సన్ మనకు కనిపిస్తాడు.
1: ద మూమెంట్ క్లౌడ్స్ క్లియర్ యూ విల్ బి ఏబుల్ టు సీ సన్.
0: అయితే ఈ మేఘములు ఎక్కడ నుంచి పుట్టినవి?
1: వాట్స్ ద ఆరిజిన్ బిహైండ్ ది క్లౌడ్స్?
0: ఇవన్నీ కూడా కేవలం ప్రకృతి యొక్క సహజములు.
1: దీస్ ఆర్ నేచురల్ క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం లోపల ప్రతి ఒక్కటి కూడాను శబ్ద స్పర్శ రూప రస గంధాదులంతా కేవలం సహజంగా పుట్టేటువంటివి.
1: అండ్ దీస్ ఫైవ్ ద ఫైవ్ ఆస్పెక్ట్స్ ఫర్ దిస్ మ్యాటర్.

0: The taste, the sense of touch, the audition and the sight are quite natural. Those that are given to us by nature will have to be enjoyed in a natural
1: way.
0: Those that come out of force will naturally led in a forceful way. So they are not out of force.
1: Satyam.
0: The truth has come on its own.
1: And
0: there are some clouds.
1: మీకు తెలుసు, ఈ క్లౌడ్స్ అంతా వచ్చి కొన్ని సన్లైట్ ను కూడా డార్క్ చేస్తాయి.
0: అండ్ యూ ఆల్సో ఫైండ్ ద సన్లైట్ బీయింగ్ కవర్డ్ బై దీస్ క్లౌడ్స్.
1: ఈ సన్లైట్ ని కవర్ చేసినటువంటి ఈ క్లౌడ్స్ పోవాలంటే ఏం చేయాలి?
0: వాట్ ఈస్ టు బి డన్ టు క్లియర్ దిస్ క్లౌడ్?
1: దానికి కూడా గాలియే ప్రధానం.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ది విండ్ దట్ కెన్ ఓన్లీ క్లియర్ ద క్లౌడ్.
1: ఈ గాలి అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? మన నుంచి వచ్చినవి.
0: ఈవెన్ ద ఎయిర్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్.
1: మన నుంచి వచ్చినటువంటి గాలి, మన నుంచి వచ్చినటువంటి యొక్క సత్యమును పక్కకు నెట్టేస్తుంది.
0: అండ్ ద ట్రూత్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ అస్ విల్ నాచురల్లీ కవర్ యూ.
1: కనుకనే ఈ రస్ట్ అనేటువంటిది డస్ట్ తో కూడినటువంటిది.
0: అండ్ ద రస్ట్ ఇంక్లూడ్స్ ద డస్ట్.
1: కానీ ట్రూత్ అనేటువంటిది నిర్మలమైనటువంటిది.
0: బట్ ది ట్రూత్ ఇస్ ప్యూర్.
1: నిస్వార్థమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
1: సెల్ఫిష్ అనేటువంటి దానికి లేనే లేదు.
0: ట్రూత్ హ్యాస్ నో సెల్ఫిష్నెస్.
1: అలాంటి సెల్ఫ్లెస్ దాన్ని సెల్ఫ్లెస్ అనేటువంటి ఒక పద్ధతితోనే మనం దాన్ని సాధించాలి.
0: ట్రూత్ బీయింగ్ సెల్ఫ్లెస్ హ్యాస్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ఎ సెల్ఫ్లెస్ వే.
1: ఈ మేఘములు దాటిపోయిన తక్షణమే
0: జస్ట్ యాజ్ ది క్లౌడ్స్ క్లియర్
1: సూర్యుడు కనిపిస్తాడు.
0: యు సీ ది సన్.
1: సూర్యుడు కనిపించిన తక్షణమే
0: the moment you find the sun
1: neeku utsaham bayaldeertundi,
0: you are enthusiastic and active.
1: Adiye nijamaina tuntu yokka prema tattvam.
0: That is the nature of love.
1: Ee prema anetu danni okati aashinchadu, okati throseyedu.
0: Love is not expectational. It doesn't deny any
1: selfish bank. Ee prema anetuvadi aneka rakamula vanni kaltapettundi.
0: It is only selfishness that confuses you, that agitates you.
1: ఈ సెల్ఫిష్ అనేటువంటిది చాలా మాయన మారి.
0: And the selfishness will play all the gimmicks.
1: స్వార్థము
0: selfishness
1: స్వప్నం వలె కనిపిస్తుంది.
0: Is like a dream.
1: కానీ ఈ స్వప్నాన్ని మానవుడు ఎవరు కూడా లెక్క చేయడు.
0: But no man is mindful of this dream.
1: కానీ ఈ ప్రేమ ఉన్నంత వరకు కూడా ఎవరు దీనిని టచ్ చేయలేరు.
0: బట్ సో లాంగ్ దిస్ లవ్ నోబడీ కెన్ బి ఎనీవేర్ అరౌండ్ దిస్.
1: ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: డెవలప్ దిస్ లవ్.
1: అది మీకు దైవం.
0: లవ్ ఇస్ గాడ్.
1: ఆ ప్రేమ వచ్చేటప్పటికే అహింస అనేటువంటిది మీకు పిలువకనే పని బయలుదేరుతుంది.
0: ద మూమెంట్ లవ్ డాన్స్ అహింస నాన్ వైలెన్స్ అపియర్స్.
1: హింస అనేటువంటిది మనకి ఎక్కడ కూడా దాని యొక్క నీడ కూడా కనిపించదు.
0: Himsa violence will not be there any longer, not even its shadow.
1: Kanuka prati manavudu kudanu satya dharma shanti premalanu nu sadhinchinappude manaku sariyainatuvanti margam tostundi, sariyainatuvanti buddhi kudurutundi, sariyainatuvanti paddhati manaku labhistundi.
0: Therefore when one follows the truth, righteousness, peace, love and non violence, we'll have the correct procedure to follow, the correct knowledge to understand.
1: కట్టడేటి నిజ కర్మము చుట్టుతూ వచ్చి ఈ గతిని పెట్టినట్టు అనుభవింపక తీరదు.
0: ఇన్ ఫ్యాక్ట్ వాట్ ఎవర్ దట్ హ్యాస్ బిన్ అడాప్టెడ్ అండ్ ఫాలో, వన్ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రొసీజర్ అడాప్టెడ్.
1: తనకెందుకు గట్టిని ఎవరైనా ఆ చెట్టున గబ్బిలములకు తనకెందుకు గట్టిని ఆ చెట్టున గబ్బిడమ్మిలకు.
0: అండ్ యూ ఫైండ్ దీస్ బ్యాట్స్ లివింగ్ అవే from the trees
1: neeru vachi kaalu paina petti tana kindiki vachesi.
0: The bats live in such a way with their feet up and the head down.
1: Kaani adi evaru kattinadi kaadu.
0: And fact the body of the bat is not suspended like that by anyone.
1: Bhagavati yokka leela.
0: And it is the action, the will of God.
1: Adi anni vidhamulu kuda ekkadiki vellina kuda chikati ni chustayi.
0: The bats will be after darkness.
1: చీకటిని చూచి వెళ్ళిన తక్షణమే తన కిందకు పెట్టి కాడు తనకు పైన పెట్టుకుంటుంది.
0: ద మూమెంట్ ద బ్యాట్ వాచెస్ ద డార్క్నెస్ ఇట్ విల్ టర్న్ ఇట్స్ బాడీ అప్ సైడ్ డౌన్ రివర్స్ ఇట్.
1: తన నిత్య జీవితం అంతా కూడా ఆ యొక్క నోటి చెందే జరుగుతుంది.
0: ద హోల్ లైఫ్ ఈస్ క్యారీడ్ ఆన్ ఇన్ సచ్ ఎ వే.
1: తినటము త్రాగటము ఉండటము పోవటం అంతా కూడా ఈ యొక్క నోటి నుండినే జరుగుతుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ పార్టేక్స్ ఫుడ్ అండ్ డ్రింక్స్ వాటర్ త్రూ ది మౌత్ ఓన్లీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను అనుసరించక తప్పదు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ విల్ హావ్ టు ఫాలో కర్మ ఆర్ యాక్షన్.
1: ఆ కర్మను అనుభవించే సమయం లోపల కొన్ని మార్పులు కలుగుతుంటాయి.
0: యాజ్ వి ఎక్స్పీరియన్స్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ కర్మ
1: కొన్ని సన్నివేశం ముందు ఆ యొక్క కర్మ అనేక రకమైన చిత్రం నిరూపిస్తుంటాయి.
0: ఇట్ ఇస్ ద కర్మ దట్ ప్రూవ్స్ సెవెరల్ మిస్టరీస్ మెనీ థింగ్స్ దట్ ఆర్ స్ట్రేంజ్.
1: నారదుని ప్రశ్నించాడు విష్ణువు, నారద ఈ ప్రపంచం ఏ రీతిగా ఉన్నది?
0: విష్ణు ఆస్క్ నారద, ఓ నారద హౌ ఇస్ ద వరల్డ్ టుడే?
1: స్వామి చిత్రంబులు
0: పెక్యూలియర్
1: పవిత్రంబులు
0: సెక్రెట్
1: చిత్రలోక విచిత్రంబులు
0: అండర్ మిస్టీరియస్.
1: ఈ విచిత్రమైనటువంటి తత్వంను మనం ఎట్ట చూచేది?
0: దిస్ మిస్టరీ హౌ ఇస్ టు బి విజువలైజ్డ్?
1: ఈ చిత్ర విచిత్రములైనటువంటి యొక్క చిత్రములు ఈ యొక్క మానవుల నుండి అన్ని రకాలుగా కనిపిస్తున్నవి.
0: అండ్ ద మిస్టరీస్ ఆఫ్ నేచర్ దే ఆర్ క్వైట్ ఎక్స్పీరియన్స్ దే ఆర్ అబ్జర్వ్డ్ బై హ్యూమన్ సొసైటీ.
1: మరణం వస్తే దుఃఖిస్తాము.
0: At the time of death, one feels sad, cries.
1: జననం కలిగితే నవ్వుతాము.
0: At time of birth, one laughs.
1: నవ్వులు ఏడుపులు రెండు కూడా చిత్ర విచిత్రములే కదా.
0: The cry on one side and laughter the other, both are peculiar things.
1: లోక విచిత్రములు మునిజన పవిత్రములు విష్ణు చరిత్రములు.
0: That's all mystery and peculiar and strange, ununderstandable, incomprehensible are the histories of God, Vishnu.
1: Kanaka prati okkati kudanu edi jarigina kudanu enta daivam yokka sankalpam de aneetuvanti vishwasam manam abhirudhi parchukovali.
0: Therefore we have to develop strong faith that whatever happens in this world is because of the will of God.
1: Aa bhagavantuni yokka sahajachyam ee vidhanga jarigistuntundi.
0: It is only the will of God that manifests this in a natural way.
1: ప్రపంచంలో భగవంతుని గురించి ఎవరు కోరరు.
0: In fact, no one desires God as such.
1: ఈ కష్టములు భగవంతుని నుంచి కలిగినవి అనేటువంటి విషయము ఎవరు విచారించరు.
0: Nobody would think that these difficulties are because of the will of God.
1: ఈ కష్టములకు దుఃఖములకు విచారములకు ప్రతి వ్యక్తి పైన వేస్తుంటారు.
0: And in fact, we blame others for all the difficulties and for all the problems that we have.
1: Sukhavegane laviste appudu deenini bhagavantudu pichinchadi ani antaru.
0: And if anything pleasure the profitable happens, you think that it's God's gift.
1: Santoshamu aanandamu sukhamu bhagavantuni yokka vara prasadam ani dukkhamu kashtamu nashtamu kudanu ivanta kudanu pedale yokka bodhani manu bhavistunnamu.
0: And we consider the happiness, the bliss, joy and the pleasure are gifts of God, while the pain and the tragedy, the negativity are because of the society, other people around.
1: Prema swaroopulara,
0: embodiments of love.
1: Motta motta ee thoughts ni meeru arigattandi.
0: First control your thoughts.
1: Ee thoughts anetunte megamule manaku sancharistunnayi hrudayam anetunte aakasham anandu.
0: And this human heart is the space which is covered by these clouds.
1: These clouds anetuvanti ramakramina vikalipotu kalipotu manas anetuvanti yokka chandrudu paina buddhi anetuvanti suryudu paina kontavaraku kapputayi.
0: The mind is the moon, intellect is the sun, covered by the clouds of thoughts.
1: Chandrama manaso jatah chitcho suryo jayatah. Ee chandrudu anetuvanti vaadu manasu yokka tattvam.
0: Therefore, moon is the presiding deity of the mind, and the sun is the presiding deity of the intellect.
1: ఈ ఇరువురు కూడాను ఉదయమనే ఆకాశంలో సంచరిస్తూ ఉంటారు.
0: You find them in the sky and the space of the human heart.
1: కొన్ని కొన్ని సమయములందు మన యొక్క భావములు అనేటువంటివి దట్టమైనటువంటివిగా మేఘములుగా కనిపిస్తాయి.
0: Sometimes our thoughts appear there as thick dark clouds.
1: నీ యవనాత్మ లోపల ఈ థాట్స్ చాలా థిక్ గా వచ్చేస్తాయి.
0: And at this stage, you find thick, dark clouds now.
1: Dark clouds are like neat to cool in a tree.
0: Clouds are full of water.
1: Asar to chase in a tree.
0: And they're full of water there, the dark clouds.
1: Avi vachinappude ee Surya Chandrulu kochi marugaipotaru.
0: These dark clouds cover the sun and the moon.
1: Adhe summer vachinappudu clearaipothayi ivanni.
0: But in summer, these clouds clear.
1: అప్పుడు సూర్యుడు చంద్రుడు మనకు చక్కగా కనిపిస్తారు.
0: Then you will be able to see the sun and the moon clearly.
1: కనుక మన థాట్స్ ఎప్పుడు వస్తుంది? ఇదే వయసులోనే వస్తాయి.
0: The thoughts come at this age.
1: ఈ వయసు లోపల మీకు చెప్పరానటువంటి యొక్క బాధలంతా కలుగుతుంటాయి.
0: At this age you will have many many problems that you don't even be able to say.
1: దాన్ని ఎట్టు వర్ణించడానికి కూడా వీలు కాదు.
0: You cannot describe or explain in depth.
1: డిస్క్రైబ్ చేయడానికి కూడా వీలు కాదు.
0: ఇట్ నాట్ పాసిబుల్ టు డిస్క్రైబ్.
1: అలాంటి దీంట్ లోపల మీరు పూర్తి మునిగిపోయి క్రమక్రమేణా అన్నింటినీ మర్చిపోతారు.
0: యు గెట్ యువర్ సెల్ఫ్ డ్రౌండ్ ఇన్ యువర్ థాట్స్ అండ్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ ద రెస్ట్.
1: మొట్టమొదట ఆ క్లౌడ్స్ మనం దూరం చేయాలి.
0: దేర్ఫోర్ లెట్ అస్ క్లియర్ దీస్ థాట్స్ ఫస్ట్.
1: కనుక మొట్టమొదట మీరు క్లౌడ్స్ థాట్స్ అనేటువంటి దాన్ని కంట్రోల్ చేయండి.
0: దేర్ఫోర్ యూ హ్యావ్ టు కంట్రోల్ ద క్లౌడ్స్ ఆఫ్ యువర్ థాట్స్.
1: కౌన్సిల్ కంట్రోల్ చేసినప్పుడే మనకు ఈ బుద్ధి మనసు రెండు కూడా ప్రకాశిస్తుంటాయి.
0: When once you control your these thoughts, the clouds, you'll be able to see the moon, the mind, and the sun, the intellect.
1: ఈ అన్నింటికీ క్లౌడ్స్ ఏ ప్రధానం.
0: Therefore, the clouds are important for this factor.
1: క్లౌడ్స్ ఎక్కడ నుంచి వస్తున్నాయి?
0: Where from you get them?
1: మానవుని యొక్క సంకల్ప వికల్పముల యొక్క.
0: It's only because of man's will. The clouds appear.
1: కనుక మొట్టమొదట మనం మనసును కంట్రోల్ చేయాలి.
0: Therefore, to begin with, we must control our mind.
1: మనసు అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి ఒక బండల్ ఆఫ్ క్లౌడ్స్.
0: మైండ్ ఈజ్ ఎ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్.
1: ఈ బండల్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ థాట్స్ లను కొంతవరకు క్లియర్ కావాలి.
0: Therefore, the bundle of thoughts, clouds must be cleared, clean, cleansed. To some extent.
1: అప్పుడు దానికి తగినటువంటి యొక్క వసతి మనలో ఏర్పడిపోతుంది.
0: Then only you will attain the reality, understand it.
1: కానీ ఇలాంటి వయసు లోపల ఈ క్లౌడ్స్ ను ఈ థాట్స్ ను కంట్రోల్ చేయడానికి నరేంద్రుడు చాలా ప్రయత్నం చేశాడు.
0: At this age, Narendra tried very hard to control these thoughts.
1: నరేంద్ర అంటే వివేకానంద.
0: నరేంద్ర ఇస్ వివేకానంద.
1: అతని పేరు నరేంద్ర అని పేరు మొట్టం.
0: అర్లియర్ హీ వాజ్ నరేంద్ర.
1: తర్వాతనే వివేకానంద అని పెట్టారు.
0: లేటర్ హీ బికేమ్ వివేకానంద.
1: ఆ క్లౌడ్స్ అనేటువంటి దాన్ని పూర్వం దూరం చేసినప్పుడే తన హృదయము పవిత్రమైపోయింది.
0: వెన్ వన్స్ హీ హాస్ డిస్టెన్స్ హింసెల్ఫ్ దీస్ క్లౌడ్స్ హీ కుడ్ హ్యావ్ హిస్ హార్ట్ హైలీ సేక్రెడ్.
1: అప్పుడే నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఇండియా నుంచి వచ్చాను కదా. ఇండియా అంత పవిత్రమైనటువంటిది, ఎంత శుభ్రమైనటువంటిది, ఎంత నిర్మలమైనటువంటిది, నిశ్చలమైనటువంటిది అని తనలో తాను తలుచుకుంటూ వచ్చాడు.
0: ఇట్స్ ఓన్లీ దెన్ హీ కుడ్ క్వశ్చన్ హింసెల్ఫ్, హూ యామ్ ఐ, వేర్ డు ఐ కమ్ ఫ్రమ్. ఐ కమ్ ఫ్రమ్ ఇండియా విచ్ ఇస్ సో గ్రేట్, విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ హైలీ సేక్రెడ్.
1: కనుక ఇండియా అనేటువంటి దాన్ని తలుచు.
0: ద మూమెంట్ హీ థాట్ ఆఫ్ ఇండియా హీ కుడ్ అండర్స్టాండ్ ద మెజెస్టీ, glory and the rich cultural heritage.
1: కనుకనే మనము ఇండియా నుంచి మనం పోయేటువంటి యొక్క మార్గం గురించి మనం చింతిస్తూ రావాలి.
0: Therefore we should think the role of India, its majesty and its glory.
1: కానీ ఈనాటి పిల్లలు వివేకానంద, రామకృష్ణ పరమహంస ఇలాంటి వారి పెద్దల యొక్క చరిత్రలు ఏమాత్రం కూడా చదవటం లేదు.
0: The modern students are not familiar with the history and the biography of Ramakrishna Paramahamsa and Vivekananda.
1: Edo konni pichi pichi navasanta vacheste danni patti veeru prasadistuntaru.
0: They read only cheap novels and think they know.
1: Ee cheap knowledge ni ave goppa cheap ga paristam.
0: And these cheap novels should be converted into lofty ideals, lofty principles subsequently.
1: Cheap ga paristam.
0: The cheap should be turned into chief points.
1: కనుక మీరు ఈ చీపులంతా కూడా పక్కన పెట్టాలి.
0: Therefore, keep aside all that is cheap.
1: ఏది చూసినా కూడాను వారిని గొప్పవారిగా మనం భావించాలి.
0: Consider everyone divine and great.
1: అందరి యందు దైవం ఉన్నాడు.
0: There is God in everybody.
1: God is everywhere.
0: God is everywhere.
1: ఆత్మ అందరి యందు ఉన్నది.
0: ఆత్మ dwells in everyone.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: Is only one Atma that is present in all of the creatures.
1: అందరి యందు ఉన్నది ఒకే ఆత్మనే.
0: The same self Atma is present in all.
1: అయితే వాడు చేసిన మంచి పని ఎందుకు చేయకూడదు మీరు అనుకోవచ్చు.
0: Then you may question, how is it that I don't do the something good done by the other man?
1: కానీ వాని వయస్సు, వాని భావము, వాని ప్రవర్తనలు ఆ థాట్స్ను మారుస్తుంటది.
0: But his age, his conduct and behavior are responsible for his thought process.
1: నువ్వు అటాంటి వారితో నీవు జత కూడినప్పుడు యువర్ కంపెనీ ఈజ్ బ్యాడ్.
0: ఇఫ్ యూ హ్యావ్ బ్యాడ్ థాట్స్ ఇట్ ఓన్లీ మీన్స్ యూ ఆర్ ఇన్ బ్యాడ్ కంపెనీ.
1: కనుకనే నీ వెట్టివాడివో ఈ కంపెనీ కూడా అట్టిది. ఈ కంపెనీ ఎట్టుబెట్టిదో నీవు కూడా అట్టివాడివై.
0: యువర్ నేచర్ డిపెండ్స్ అపాన్ ద కంపెనీ వేర్ యూ ఆర్. ఇట్ ఇస్ ద కంపెనీ దట్ డిసైడ్స్ యువర్ నేచర్ అండ్ బిహేవియర్.
1: కనుకనే మన యొక్క భావములు మనం చేరేటువంటి వాళ్ళతో కొన్ని జత చేరుతుంటుంది.
0: దేర్ఫోర్ అవర్ థాట్స్ ఆర్ డ్యూ టు ద కంపెనీ.
1: కనుక మనం మంచి వారితో చేరాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ ఆల్వేస్ జాయిన్ గుడ్ కంపెనీ.
1: దీనిని పురస్కరించుకుని రామకృష్ణ పరమహంస సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చర్తత్వం, నిశ్చర్తత్వే జీవన్ముక్తి అన్నారు.
0: బేసింగ్ ఆన్ దిస్ ఓన్లీ ఇట్ ఈస్ సెడ్ ఇట్ ఈస్ ఓన్లీ ద గుడ్ కంపెనీ దట్ విల్ హెల్ప్ యూ టు డెవలప్ డిటాచ్మెంట్ ఫ్రీ ఫ్రమ్ డెల్యూజన్ అండ్ మేక్ యూ స్టడీ అండ్ అటైన్ లిబరేషన్.
1: కనుక నీవు మంచి వారితో చేరుతుండు.
0: సో యూ జాయిన్ గుడ్ కంపెనీ.
1: మంచి మాటలతో జీవిస్తుండు.
0: అండ్ లీడ్ యువర్ లైఫ్ స్పీకింగ్ నైస్ వర్డ్స్.
1: మంచి దృష్టిని పెంచుకో.
0: డెవలప్ గుడ్ సైన్ గుడ్ లుక్స్.
1: కనుక నీవు మంచి చూపులతో, మంచి చేసినతో, నీవు మంచి భావంతో చేరినప్పుడే నీవు మంచివాడైపోతావు.
0: దేర్ఫోర్ వెన్ యూ హ్యావ్ గుడ్ ఆడిషన్ గుడ్ లిసనింగ్ గుడ్ టాక్ గుడ్ వర్డ్స్ దెన్ యూ విల్ టర్న్ టు బి వెరీ గుడ్ మ్యాన్.
1: కనుక మీరు చెడ్డ పుస్తకాలు మీరు చదవకూడదు.
0: సో నెవర్ రీడ్ బ్యాడ్ బుక్స్.
1: బ్యాడ్ బుక్స్ చేసినప్పుడు అవి కూడా నీ సంఘమే.
0: అండ్ బ్యాడ్ బుక్స్ ఆల్సో కాన్స్టిట్యూట్ ద
1: కంపెనీ. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
0: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షెల్ టెల్ యూ వాట్ యు ఆర్.
1: నీవు ఎలాంటి వాడువో నీ కంపెనీ చెప్పు.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యు ఆర్.
1: కనుక నేను ఈ కంపెనీ నీవు మంచిగా అనిగా చేసుకోవాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ గుడ్ కంపెనీ.
1: ముఖ్యంగా మీకు దైవాన్ని గురించి, విషయాన్ని గురించి చెప్పడానికి నేను పూనుకోలేదు.
0: భగవాన్ హ్యాస్ నాట్ డిసైడెడ్ టు స్పీక్ ఆన్ గాడ్ అండ్ ద డివినిటీ.
1: మీరు నిత్య జీవితమును సత్యమైన జీవితంగా గడపటమే నాకు అవసరము.
0: భగవాన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ ద ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ దట్ వీ షుడ్ నో ద ట్రూత్ అండ్ లీడ్ ద లైఫ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ,
0: ద పాత్స్ ఆఫ్ truth, righteousness, peace and love.
1: ఈ పంచభూతములు లోపల ఉన్నవి.
0: The five elements are within you.
1: కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సర్యములు అవి పైన ఉన్నటువంటివి.
0: And in fact the anger, the lust, the greed, the hatred and avarice are present outer world.
1: దీనిని ప్రక్కకు నెట్టి నీవు లోపల చేరి ఆ మంచి పవిత్రమైన వాటిని బయటికి రాగాలి.
0: Therefore getting rid of these evil traits you'll be able to bring forth that latent human values.
1: పావిలో నీరు ఉన్నవి.
0: There is water in the well.
1: కానీ నీరును పైకి తేవాలంటే మనం ఏం చేయాలి?
0: What have you to do to bring out the water?
1: ఒక పాత్రకు దారం కట్టి
0: and you have to put it to a bucket.
1: అది నీరులో వేసి
0: and then let it go into the well.
1: ఆ తాడును పైకి లాగితే బట్టి నీరుతో పాటు పాత్ర కూడా వస్తుంది.
0: And then you can draw water out of the well.
1: కనుక నీ యొక్క హృదయం అనేటువంటి బావి లోపల పవిత్రమైనటువంటి యొక్క జలంతో నిండినటువంటి యొక్క పాత్ర ఉన్నది.
0: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ హ్యూమన్ హార్ట్ విచ్ ఇస్ ఎ డీప్ వెల్ దేర్ ఇస్ వాటర్ విచ్ ఇస్ హైలీ సేక్రెడ్.
1: భద్రమైనటువంటి త్రాడును నీవు సంపాదించాలి.
0: అండ్ యూ హ్యావ్ ఎ స్ట్రాంగ్ టైట్ రోప్.
1: అది నమ్మకము.
0: అండ్ దట్ టైట్ రోప్ ఇస్ ఫెయిత్.
1: నమ్మకం అను రెండు నయనంబులే లేని అందులోనే లేదు అవని అంది.
0: టుడే ఇన్ ద వరల్డ్ you find people are totally blind, having lost both the eyes of faith.
1: శ్రీకన్నుడు లేనప్పుడు మనం ఎవరవుతాం? మనం బ్లైండ్ అవుతాం.
0: When we lose both the eyes, we are naturally blind.
1: కనుక మనం బ్లైండ్ కాకూడదు.
0: We should never be blind.
1: మనం ఏదో ఒక కన్నైనా కూడా మనం పెట్టుకోవాలి.
0: At least we should have one eye functional.
1: ఈ విధంగా మనం జీవిస్తూ ఉంటుంటే మనకి ఎంతైనా మానవత్వం అనేటువంటిది కూడా దివ్యత్వంగా మారిపోతుంది.
0: If we carry on life in a perfect way, naturally human life will take us to the
1: అందరూ మాటలతో చెప్పగలరు.
0: Some can explain.
1: కానీ స్పీచ్ లో ఇవ్వగలరు.
0: Some can give speeches.
1: కానీ స్పీచెస్ లో మాటల్లో మనకి ఏమాత్రమో తృప్తి కలగదు.
0: You will not get satisfaction by giving speeches.
1: అప్పటికప్పటికి వింటాము, మర్చిపోతాము.
0: We listen for the moment and forget.
1: ముఖ్యంగా మనకు కావలసినటువంటి యొక్క విషయాలను చక్కగా మనం క్రోడీకరించుకుని దాన్ని మనం నమ్మకంగా తీసుకోవాలి.
0: In fact, you should carry on. Treasure, have a strong, firm hold on those essentials.
1: కనుక మీరు నమ్మకము అనేటువంటి యొక్క దానిని భద్రంగా పెట్టుకోవాలి.
0: Therefore, treasure, strengthen the faith.
1: అది భద్రంగా ఉండినప్పుడే మీ లోపల విడిచినటువంటి చెంబు అన్ని విధముగా సత్య ధర్మ శాంతి ప్రేమ అనేటువంటి జలంతో నిండి పైకి రాగాలి.
0: When once that faith is treasured in all safety in your custody, you can draw the waters of truth, righteousness, peace and love out of this well of human heart.
1: Ini educare annaru.
0: And this is called educare.
1: Educare anaga lopala danni manam paiki raagali.
0: Educare means to bring out.
1: Antegani educare anaga edu danni pratyekanga maarchukovatam kaadu.
0: Educare is not a separate course altogether.
1: Educare anetundi bayata ledu.
0: Educare is not in the outer world.
1: మనం కొంటే లభించేటువంటిది కాదు.
0: You cannot buy it.
1: టీచర్స్ చెప్తే వినేటువంటిది కాదు.
0: Is not that could be obtained from teachers.
1: నీకు నువ్వే దానిని అభివృద్ధి పరచుకోవాలి.
0: You have to develop on your own.
1: కనుకనే నీవు సెల్ఫ్ రియలైజేషన్.
0: This is self-realization.
1: ఈ సెల్ఫ్ రియలైజేషన్ కు కారణం ఏది కావాలి?
0: For this self-realization, what is necessary?
1: Self-confidence ఉండాలి.
0: Self-confidence is important.
1: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కేజ్ ఉండాలి.
0: For self-confidence then what?
1: కనుక ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కు కొన్ని విధమైనటువంటి యొక్క గుణములు భవిత్రములు తండ్రిగా ఉండాలి.
0: Therefore, to develop this self-confidence, you should have all that sanctity around it.
1: బావిలో ఉన్నటువంటి నీరు రావాలంటే అంత దాటుకుని రావాలి.
0: If you want to take out water, draw water out of the well, you should pass through all the depth.
1: Kani well untadi kani water undadu.
0: Sometimes you find a well without water.
1: Water lekunna e matram kudanu dantlo padartham nilchavu.
0: And when there's no water, there's no question of bringing it out.
1: A water anetundi bhakti.
0: And this water is bhakti or devotion.
1: Ee devotion anetundi dantlopala dinni munchali.
0: And this has to be immersed in that waters of devotion.
1: ఈ డివోషన్ లో దీన్ని ముంచినప్పుడే మనకు ఎడ్యుకేర్ అనేటువంటి యొక్క సద్గుణంలో మనలో బయలుదేరుతాయి.
0: And when once you immerse this container totally, you can draw it out, the ఎడ్యుకేర్.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: మీరు చదివినవి దేనికి పనికి వస్తాయి?
0: All your studies, what for are you doing it?
1: బుద్ధి కుశలతకు మాత్రమే పనికి వస్తాయి. బుద్ధి కుశలతకు మాత్రమే.
0: ఇట్ ఓన్లీ రిప్రజెంట్స్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ స్కిల్స్.
1: మీరు ఈ బుద్ధి కుశలత మాత్రమే తెచ్చుకుంటే దానికి తగినటువంటి ఆధారం.
0: ఆల్ దట్ యువర్ ఇంటెలిజెన్స్ ఆల్సో షుడ్ హ్యావ్ ఎ సపోర్ట్.
1: మనకు కొన్ని సపోర్ట్ కావాలి.
0: వీ నీడ్ సపోర్ట్.
1: ఈ సపోర్ట్ అనేటువంటిది ఎడ్యుకేర్.
0: దిస్ సపోర్ట్ ఈజ్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేర్ అనేటువంటిది మనకు నిజమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: This support of educare will confer bliss.
1: Kanuka meeru ee education anetuvantu educare kuda pradhananga teesukovali.
0: Therefore, along with education, you also consider educare equally important.
1: Education ante pustakam knowledge kaadu.
0: In fact, educare is not textual knowledge.
1: Kani MA lu BA lu pass ayi vachiyu peru gaachina pedda vaaraina.
0: There may be knowledgeable people with all graduate, postgraduate degrees.
1: Kani unnatvantidi ide peddadi. Ee educate anetvantidi lekapothe enni chadivi kudanu prayojanam undadu.
0: Without this fundamental education, whatever degree you have, it is useless.
1: MBA BA ను పాస్ అయిపోయి వచ్చి దానికి డిగ్రీ తీసుకోవచ్చు కానీ
0: you may get the high degrees, undergraduate and postgraduate degrees.
1: కానీ ఎడ్యుకేట్ లేకపోతే అది ఎడ్యుకేషన్ కాదు.
0: Without educate the inner current, the education is useless.
1: ఆ యూజ్లెస్ అనేటువంటి ఎడ్యుకేషన్ ఈనాడు మనం చదువుతున్నాము.
0: We are passing through this useless education.
1: ఇది పట్టకోటి కోసం నిమిత్తమై చదివేటువంటి చదువుడే.
0: All this education that we acquire today,
1: చదివిన చదువులందరూ కూడా గొప్ప గొప్ప వారు ఉన్నారు లోకంలో.
0: In fact, in this world, they are highly knowledgeable people.
1: వీరందరూ ఏం చేస్తున్నారు?
0: What is they are doing?
1: శాంతిని ఏమైనా పోషిస్తున్నారా?
0: Are they developing peace?
1: సత్యం ఏమైనా అభివృద్ధి పరుస్తున్నారా?
0: Are they removing any kind of violence in society?
1: ధర్మం ఏమైనా విచారిస్తున్నారా?
0: Are they making proper inquiry?
1: పోని పీస్ఫుల్ గా ఏమైనా ఉన్నారా?
0: Are they leading peaceful life?
1: లేదు.
0: No.
1: వారి బిడ్డలను కూడా వాళ్ళు ప్రేమించడానికి వీలు లేకున్నటువంటి.
0: And are not able to love their own children.
1: ప్రేమ అనేటువంటిది బిడ్డల నుంచి బయలుదేరాలి.
0: And in fact you love your own children.
1: మొట్టమొదటి మీరు ఆ ప్రేమను ప్రసాదించండి.
0: And therefore publicize, share this love with everybody.
1: ఈ పబ్లిక్ లైఫ్ అనేటువంటిది ప్రేమను మీరు అందరికీ పంచాలి.
0: Share this love in the entire society with everyone.
1: మీ అందరికీ పంచాలి.
0: You have to share with everyone.
1: మీరు భుజించాలి.
0: And you have to enjoy for yourself.
1: అప్పుడే ఈ ప్రేమ యొక్క తత్వం ఈ తక్కువగా రుచిగా వెళ్తుంది.
0: Then only you will be understanding the true nature of love and experience it.
1: True nature అంటే ఏంటి?
0: What is true nature?
1: నిజమైనటువంటి ప్రపంచము.
0: And this true nature is the world in letter and spirit.
1: కానీ అది true nature కాదు.
0: And you cannot call it in the outer way the true nature.
1: True nature అంటే కూడాను అది ఒక కల్పితమైనటువంటిది.
0: The true nature what you speak and comprehend is also artificial.
1: Only nature.
0: It's only nature.
1: Nature is సత్యమైనటువంటిది.
0: Nature is truth.
1: Truth is one.
0: Truth is one.
1: Not two.
0: Not two.
1: True nature. ఎండైపోతాయి.
0: When once I say two nature, it is two jewel.
1: కనుక నీవు నేను ఒకటే.
0: In fact, you and I are one.
1: Truth and nature రెండు ఒకటే.
0: Truth and nature one are one.
1: కనుకనే nature ని truth అంటారు.
0: So the nature is truth.
1: దానిని మనము సత్యంగా భావించాలి. దాన్ని మనం సత్యంగా పూజించాలి.
0: Therefore you have to think it, the one representing truth, and you have to speak truth.
1: ఈ పరిచర్య కోసమని నీవు ఈ యొక్క కల్పితమైన ఫిట్ నేచర్ ను కల్పించుకోరాదు.
0: You should never be carried away by your super impositions, all those that are artificial.
1: కనుక మీరు ప్రతి మానవుడు ప్రతి వ్యక్తి కూడాను విద్యార్థులైనటువంటి వారు అన్ని శక్తులు వారి ఎందున్నవి.
0: All students, youngsters have all potentialities, capacities.
1: పంచభూతములు,
0: the five elements,
1: పంచేంద్రియములు,
0: the five senses,
1: పంచకోశములు,
0: the five sheets,
1: చాలా భద్రంగా ఉన్నటువంటివి.
0: They are very strong and powerful in you.
1: అలాంటి స్ట్రాంగ్ టైమ్ లోపలనే మీరు దాన్ని ఉపయోగించుకోకుండా పోతే వీక్ అయిపోతాయి.
0: When they are present in you, in all its strength, if you don't make proper use of them, you become weak.
1: కనుక అవి బలహీనమైనప్పుడు మీరు ఏమీ సాధించలేరు.
0: Then once you are weak, you will not be able to achieve anything.
1: కానీ ఈ పట్టుదలను మీరు పట్టి పట్టిన పట్టేదో పట్టనే పట్టితివి.
0: You have determined somewhere or other.
1: పట్టునెగ్గేడు దాకా అట్టే ఉండు.
0: Remain until you achieve the determined cause.
1: కోరినది ఏదియో కోరనే కోరితివి.
0: You have desired, having desired it.
1: కోరినది ఏదియో విడువకుండు.
0: Until the desire is fulfilled, never give up.
1: సత్యమనేదియో తలచనే తలచితివి.
0: In fact, you thought about the truth.
1: సత్యం విడిదాకా పోవకుండు.
0: And until you realize the truth, never get away.
1: తలచినదేదియో తలచినే తలచితివి.
0: Having thought over,
1: తలచినదేదియాకా పోవకుండు.
0: And your thought is realized, never give up.
1: పోరుబడలేక తానైన ప్రభువలయు.
0: In fact, the God should confer what you want out of disgust and
1: వదలకనియక నీవైన అడుకవలయు.
0: Or you should faint on the way in your effort.
1: కానీ నీ అంత నీవు తిరిగిపోవటమేని దీక్ష కాదు.
0: In fact, to return is not your nature, is not befitting you.
1: కనుక నీవు ఫెయిల్ వాడే.
0: In fact, you are weak if you run away.
1: 5 out of 5 వచ్చినా కూడా నీవు ఫస్ట్ క్లాస్ కాదు.
0: And you may get 5 out of 5. You cannot say you got first class.
1: కానీ ఇవి మార్కులో వచ్చినటువంటి వారు కానీ ఇవన్నీ రిమార్కులే.
0: You've just secured marks. In fact, they are only remarks.
1: భగవంతుని దీంట్లో మార్క్ రావాలంటే అన్నింటిలో కూడా నువ్వు దీక్ష వహించాలి.
0: You should determine to get 5% of marks from the God's point of view.
1: చదువు లోపల కూడాను ఒక దీక్షను వహించాలి.
0: You should have determination in the field of studies.
1: అప్పుడే దీనికి తగినటువంటి ఒక బలము చేకూరుతుంది.
0: Then only you'll get high grades.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీకెంత ఇవ్వ నేను నిత్యము బోధిస్తున్నాను. విద్యా విషయమే,
0: భగవాన్ ఈజ్ టీచింగ్ ఆల్ ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్.
1: కానీ మీరు దానిని ఏమాత్రం యోచించటం లేదు.
0: బట్ యు డోంట్ టేక్ సీమ్ టు టేక్ దెమ్ సీరియస్లీ.
1: మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో మీరు మర్చిపోతున్నారు.
0: యు హావ్ ఫర్గాటన్ ద వెరీ రీజన్ వై స్వామి ఈజ్ హియర్.
1: నాట్ స్వామీజీ, మీరు ఎందుకోసం ఇక్కడికి వచ్చారో. ఐ
0: యామ్ సారీ. You have forgotten why you are here.
1: దాన్ని నీవు మొట్టమొదటి సాధించాలి.
0: బట్ హ్యావింగ్ బీన్ హియర్ యూ షుడ్ అచీవ్ ద పర్పస్.
1: వచ్చినది ఒక దేని కోసము, చేసేది మరొక పని కోసము. వచ్చినప్పుడైతే దీనివల్ల ఏ మాత్రము ఫలితం ఉండదు.
0: ఇన్ ఫ్యాక్ట్ హ్యావింగ్ కమ్ హియర్ విత్ వన్ పర్పస్ ఇఫ్ యూ యాక్ట్ ఇన్ అ డిఫరెంట్ వే యూఆర్ అవే ఫ్రమ్ ద ట్రాక్.
1: నీవు హోటల్కి పోయి ఇడ్లీ సాంబార్ రెండు భుజించాలని వచ్చావు.
0: You have gone to a hotel, you have idli and sambar.
1: కానీ అని తెలుసుకోలేక అది మిలిటరీ హోటల్లో నీవు చేరిపోతున్నావు.
0: Without understanding what you really want, you have stepped into military hotel.
1: దాని లోపల పోయి సాంబార్ రసం నాకు ఏంటంటే ఇక్కడ సాంబార్ లేదండి, రసం లేదండి, వెళ్ళండి, ఇది మిలిటరీ హోటల్ అంటారు.
0: And there the people will say, this is military hotel. Sambar and idli are not available. You go somewhere else.
1: కనుక మీరు వచ్చినటువంటిది పవిత్రమైనటువంటి దీనికోసం, హృదయాన్ని పరిపక్వం చేసుకునే కోసం వచ్చారు.
0: యు హావ్ కమ్ హియర్ టు మేక్ యువర్ హార్ట్ సేక్రెడ్, నోబుల్ అండ్ ఐడియల్.
1: కానీ ఈనాడు అపవిత్రం గావించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
0: బట్ యు ఆర్ మేకింగ్ అటెంప్ట్ టు మేక్ దెమ్ అన్సేక్రెడ్.
1: కారణం
0: వై?
1: చుట్టూ వైలెన్స్.
0: బికాజ్ యూ ఫైండ్ వైలెన్స్ అరౌండ్.
1: చుట్టూ పొల్యూషన్.
0: And you find pollution everywhere.
1: ఈ పొల్యూషన్ గా ఉండినప్పుడు నీ పక్కన వాటర్ కూడా పొల్యూషన్ అయిపోతుంది.
0: And when once you are in pollution, you find the pollution in all the neighborhood.
1: కనుకని మీరు పొల్యూషన్ కాకూడదు.
0: So don't allow yourself to be polluted.
1: మీ యొక్క థాట్స్ మీరు ఏమాత్రం మార్చుకోకూడదు.
0: Don't change your firm thoughts.
1: మనసును ఏమాత్రం కూడా చేయించినట్టు చూసుకోకూడదు.
0: Never allow your mind to waver.
1: కనుక మన పెద్దలు చెప్పేటువంటి విషయాలంతా కూడాను ఇలాంటివి.
0: దీస్ ఆర్ ద టీచింగ్స్ ఆఫ్ ఆల్ అవర్ ఎల్డర్స్.
1: కనుక మీరు ఆధునిక విద్యార్థులు కనుక,
0: బీయింగ్ మోడర్న్ స్టూడెంట్స్,
1: ఆధునికమైనటువంటి వాటితో పాటు ప్రాచీనమైనటువంటి యొక్క సాంప్రదాయాన్ని కూడా నిలుపుకోవాలి.
0: యూ షుడ్ ఆల్సో ప్రిజర్వ్ ద ఏన్షియంట్ ట్రెడిషన్ అండ్ కల్చర్ ప్రాక్టీసెస్.
1: అది సాంప్రదాయము.
0: ఇట్ ఈస్ ద ట్రెడిషన్.
1: ఇది అభ్యాసం.
0: And this is the practice.
1: ఈ ప్రాక్టీస్ అభ్యాసాన్ని మీరు దూరం చేస్తున్నారు.
0: యు షుడ్ ప్రాక్టీస్ బట్ యు ఆర్ నాట్ ప్రాక్టీసింగ్.
1: కనుక మీరు మొట్టమొదటి సాంప్రదాయాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
0: అండ్ దట్ ఫోర్ మేక్ ఎవ్రీ అటెంప్ట్ టు హోల్డ్ యువర్ ట్రెడిషన్ బై ప్రాక్టీసింగ్ ఇట్ సిన్సియర్లీ.
1: ఆ విధంగా నడుచుకున్నప్పుడే మీకు కోరినటువంటి యొక్క ఆనందము లభ్యమవుతుంది.
0: ఇఫ్ యూ కండక్ట్ యువర్ సెల్ఫ్ దిస్ వే, యూ విల్ హ్యావ్ ద బ్లెస్ విచ్ యూ రియలీ వాంట్.
1: ఈ విధమైనటువంటి బ్లెస్ ను మీరు సంపాదించుకున్నప్పుడే మీరు బ్లెస్ ను పొందుతారు.
0: దెన్ వన్స్ యూ గెట్ దిస్ బ్లెస్, దెన్ యూ కెన్ సే యూఆర్ బ్లెస్డ్.
1: కనుకని ఈ బ్లెస్సింగ్ ఒకటి ఉంటుంటే ఎన్నైనా మనం చేంజ్ అవుతుంది.
0: విత్ బ్లెస్సింగ్స్ యూ కెన్ డూ ఎనీథింగ్.
1: కానీ బ్లెస్ ఉంటే ప్రయోజనం లేదు.
0: మియర్ బ్లెస్ మే నాట్ బి టోటలీ యూస్ఫుల్.
1: బ్లెస్ అనేటువంటిది డ్రై అనేటువంటిది. డ్రై
0: డ్రై. The bliss is dry.
1: Kanuka meeru ee nijamainatvanti daanni sampadinchadaniki tagina krushi cheyali.
0: Therefore you should make every attempt to attain the reality and realize it.
1: Appude meeku taginatvanti oka shanti, ee book knowledge ivanni kudanu chiramaipothayi.
0: And then only you'll remain in peace, and all that you get out of the bookish knowledge will remain steady and firmly established in you.
1: Ee vidya లౌకికమైన విద్య.
0: అండ్ ద నాలెడ్జ్ దట్ యు హ్యావ్ ఇస్ వరల్డ్లీ నాలెడ్జ్.
1: సుఖం హేమతారక విద్య.
0: the secular knowledge to live in this world. And to be happy and blissful thereafter, after this life sojourn, you need knowledge of the self. We are here to acquire this Brahma Vidya, the knowledge of the self. We are not here only to learn. Therefore, along with the secular knowledge, we need spiritual knowledge also. Therefore, we should acquire them in a balanced state and proceed parallelly. Then only the purpose for which we have come is fulfilled.
1: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala Krishna Jai.

0: నిత్యము మాట్లాడి మాట్లాడి మాట్లాడి, ఇక్కడ మాట్లాడటమే కాదు రూముల్లో అంతా కూడా మేము పోయి మాట్లాడండి. గొంతు కదా ఇది, దేహం కొంత చెడిపోతుంది. అందులో ఈ పొల్యూషన్ వాటర్ నుంచి, పొల్యూషన్ ఫుడ్ నుంచి మరింత క్షీణించిపోతుంది.
1: Swami speaks not only here, and he goes on speaking to all the devotees there also. Adding to this, you have got the polluted atmosphere, the polluted water and polluted things that has worsened the situation.
0: Full also. Completely chiripotunnadi.
1: And everything is lost.
0: What do you want, Vai sir? What do you want? So I am ready.
1: Bhagavan said, what do you want? All boys said in one voice, Swami, we want you. Bhagavan says, I'm ready. Take me, says Bhagavan.
0: Ichukolekapotamu ee tappu gaani adi kaadu.
1: You are not able to take me. Mistake lies with you. Nothing wrong with me, says Bhagavan.
0: I'm ready.
1: I'm ready.

0: అది మనకు చక్కదనం. పరమ పావనమైన భారతావనియందు సహనం అన్నదే మనకు చక్కదనము.
1: ఇన్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆఫ్ భారత్, ఇట్ ఈస్ ద ఫర్బేరెన్స్ దట్ కాన్స్టిట్యూట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: వ్రతములన్నిటి అందు వన్నెగాంచిన ఎట్టి ఘన సత్యశీలమే కఠిన తపము.
1: ఆఫ్ ఆల్ ది రిచువల్స్ అడ్హెరెన్స్ టు ట్రూత్ ఈజ్ ద టఫెస్ట్ వన్, కెన్ బి వ్యూడ్ యాజ్ పెనెన్స్.
0: మధుర భావం వేది మన దేశమందన్న మాతృభావము కన్నా మాన్యవేది.
1: What is the nectarine feeling in this country, Bharat? It is a feeling towards the mother. Feeling towards the mother is the noblest. What else could be greater than this?
0: Pranam bekantenu manam beganamanu mana desa neetini mantagalpi.
1: In fact, in this country, more than the life, it is the character which is important. This code, this principle of morality is totally gone.
0: Netiki chiri paradesa nisurarasi.
1: And we have today amidst us all that is present in other countries, other lands.
0: ఔరం ఏమందు భారత పాలనంబు.
1: అలాస్, వాట్ ఈస్ టు బి సెడ్ అబౌట్ దిస్ అడ్మినిస్ట్రేషన్.
0: ఏనుగట్టుల తన బలమెరుగలేదు అట్టురైనారు మన భారతీయులు నేడు.
1: జస్ట్ యాజ్ ది ఎలిఫెంట్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్, similarly the situation with the inhabitant citizens of Bharat who do not know their own legacy and the heritage.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Bharat desam anna deeni visishtata deeni gopyata deeni gamyamu deeni pavitramu evaru intavaraku kudanu చెవి చూడలేదు.
1: ట్రూలీ స్పీకింగ్, ద గ్రేట్నెస్, ద ప్రొఫండిటీ, ద సిగ్నిఫికెన్స్, ద ఆబ్జెక్టివ్స్, ద పర్పస్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ హ్యావ్ నాట్ బీన్ రియలైజ్డ్ బై ఎనీబడి టిల్ దే డేట్.
0: అన్ని సంస్కారముల కంటే భారతీయ సంస్కృతి చాలా ఉత్తమమైనటువంటిది, పవిత్రమైనటువంటిది.
1: Of all, it is the culture of Bharat that is most sacred and noblest.
0: ఈ కల్చర్ అనేటువంటిది అణు వస్తువు నుంచి ఘనమైన వస్తువు వరకు కూడా సమత్వంగానే చేరి ఉన్నది.
1: This culture is present right from the microcosm to the macrocosm equally.
0: ఇట్టి సంస్కృతిని ఈనాడు భారతీయులు విస్మరించి పరదేశ సంస్కృతులంతా కూడాను ప్రాక్టీస్ చేసుకుంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
1: The native culture of Bharat is forgotten by the citizens and are aping, following foreign culture.
0: సత్య ధర్మములు రెండు కూడాను సమసిపోయినవి.
1: The truth and righteousness have no place today.
0: కానీ దీన్ని నిర్మూలన చేయుటకు ఎవరి తరము కాదు.
1: హవెవర్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు అన్హిలేట్ దెమ్ టోటలీ.
0: ఇది కేవలము తుడిచిపెట్టామని చెప్పుకోగలరు కానీ దాన్ని నిర్మూలన చేయడానికి ఎవరికి సాధ్యం కాదు.
1: it could be concluded that the truth and righteousness are wiped out, but they are not totally killed or destroyed.
0: పవిత్రమైనటువంటిది మరొకటి లేదు.
1: ఇట్ ఇస్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్ దట్ ఎన్ష్యూర్ ద పీస్. దేర్ ఆర్ నో హైయర్ వాల్యూస్ బియాండ్ దీస్ టూ.
0: ఈ సత్యధర్మములు రెండు కూడాను మానవునికి రెండు నేత్రములు వంటివి.
1: ట్రూత్ అండ్ రైచియస్నెస్ ఆర్ కంపేరబుల్ టు ది టూ ఐస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: ఇట్టి నేత్రముల యొక్క దృష్టిని మనం కోల్పోతున్నాము.
1: We are losing the very vision, the eyesight.
0: ఈనాటి విద్యార్థులు కూడాను క్రమక్రమేణా పెరుగుతూ పెద్ద చదువులు చదివి సత్యము ధర్మం అంటే ఏమో వారికి కూడా అర్థం కావటం లేదు.
1: Students are learned, they are acquiring knowledge more and more, but yet they do not know what truth and righteousness are.
0: ఇట్టి పవిత్రమైన గోప్యమైన దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క సంస్కృతిని మనం వెంటబెట్టుకుని కాలము గడుపుకోకుండా ఏదో వీధి వీధి తిరుగుతున్నాము మనం.
1: ఇన్స్టెడ్ ఆఫ్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ నోబుల్ పాత్ విచ్ ఇస్ లేటెంట్ అండ్ హిడెన్ ఇన్ అవర్ కంట్రీ ఇన్ అవర్ బ్లడ్ ద లైఫ్ స్ట్రీమ్ ఆన్ ద అదర్ హ్యాండ్ వీఆర్ వేస్టింగ్ అవర్ టైమ్ లాయిటరింగ్ అరౌండ్ ద స్ట్రీట్స్.
0: కానీ ఈ సత్య ధర్మశాంతి ప్రేమలు భారతదేశమునకు ఒక విధమైనటువంటి నేతను అభివృద్ధి పరిచేటువంటి యొక్క స్థానం చెప్పవచ్చును.
1: ఇట్ కెన్ ఆల్సో బి సెడ్ దట్ దీస్ ఫోర్ బేసిక్ ఎసెన్షియల్ హ్యూమన్ వాల్యూస్ ట్రూత్ రైచియస్నెస్ పీస్ అండ్ లవ్ వుడ్ హెల్ప్ టు హ్యావ్ ద లీడర్షిప్ అండ్ టు ట్రైన్ లీడర్స్.
0: సత్య ధర్మముల కంటే శాంతి చాలా ఉత్తమమైనటువంటిది.
1: More than these two, the truth and righteousness, peace stands at a higher level.
0: ఈ శాంతి కంటే పవిత్రమైనటువంటిది త్యాగము.
1: And more than this peace, the very sacred thing is that of tyaga, sacrifice.
0: త్యాగం అనగా కేవలము సర్వసంగ పరిత్యాగము చేయటము త్యాగం కాదు.
1: Tyaga or sacrifice does not necessarily mean renunciation or giving up what all that you have.
0: కనుక త్యాగం అనగా వేద త్యాగమే నిజమైనటువంటి త్యాగం. కానీ మిగిలినటువంటి యొక్క ప్రాకృత లక్షణములంతా త్యాగం చేయటం అది త్యాగం కానేలేదు.
1: దేర్ఫోర్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ ఇస్ స్పిరిచువల్ ఇన్ ఇట్స్ కంటెంట్ అండ్ నాట్ మియర్లీ గెటింగ్ రీడ్ ఆఫ్ మండేన్ మెటీరియల్ థింగ్స్.
0: ఇట్టి గోప్యమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క సత్యమని ఈనాడు తిరిగి మనము జ్ఞప్తి తెచ్చుకోవాలి.
1: We have got to remind ourselves these inner secrets and the divine principles of truth.
0: ఇట్టి సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పోషించుకున్నప్పుడే మనం భారతీయులం అవుతాం.
1: We can call ourselves Bharatiyas if only we sustain, foster the human values, satya dharma shanti prema.
0: ఇందులో ఏ ఒక్కటి తప్పిపోయినా కూడాను మనం భారతీయులమే కాదు.
1: If we miss one of these four values, we cannot call ourselves Bharatiyas.
0: Satya dharmamulanu prakritiyanu unchukoni dini practice chestu jeevithanni dani anusarinchadame nijamainatuvanti yokka tyagamu.
1: We have to imbibe these values in our day life, day to day life, and proceed with all our activity.
0: Satyambu dharmamundi shanti premala varaku oke prayaname.
1: It is a sort of a continuous journey from truth along the way of righteousness, peace, and end up in love.
0: ఇవి ఎక్కడ కూడా ఆగునవు కాదు.
1: In fact, they do not stop at any point.
0: అది ప్రతి మానవుని ఎందుకు హృదయమునందు కూడాను ప్రసరింప చేసుకుంటూ ప్రయాణం చేస్తుంది.
1: They circulate from the human heart.
0: ఇటువంటి సత్య ధర్మములను మనము ఈనాడు కోల్పోతున్నామంటే ఎంత దురదృష్టం చెప్పవచ్చును.
1: ఇట్ ఈస్ బ్యాడ్ లక్ మిస్ఫార్చ్యూన్ టు హ్యావ్ ఫర్గాటన్ టు హ్యావ్ మిస్డ్ దీస్ ట్విన్ ప్రిన్సిపుల్స్ సత్య అండ్ ధర్మ.
0: సత్యంబునందుండి సర్వంబి సృష్టించి సత్యంబునందు అడగే సర్వ సృష్టి సత్యమహిమలేని స్థలమేది కనుగొన్నా శుద్ధ సత్వం ఎదిగి చూడరయ్యా.
1: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ క్రియేషన్ కేమ్ అవుట్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ అండ్ ద హోల్ థింగ్ విల్ గెట్ మర్జ్డ్ ఫైనల్లీ ఇన్ ట్రూత్. యూ డు నాట్ ఫైండ్ ఎనీ స్పాట్ ఎనీ స్పెక్ హియర్ ఇన్ దిస్ కాస్మోస్ వేర్ దేర్ ఇస్ నో ట్రూత్.
0: సమస్తం కూడాను మానవుని యొక్క గర్భం నుండి ఆవిర్భవించినంత వరకు కూడాను సత్యధర్మంలే పోషిస్తున్నాయి.
1: Right from birth is only human values that sustain the human being.
0: భారతీయ స్త్రీలు కన్న కష్టమునకు ఓర్చి అనేక బాధలను అనుభవిస్తూ ఇంటి పనులను చూసుకుంటూ తమ బిడ్డలను తాము పోషించుకుంటూ బిడ్డలకు సరియైనటువంటి సద్బోధలు సరిపుతూ వచ్చారు.
1: The women of Bharat undergo so many troubles and difficulties. They bear all the pain and suffering, attend to household work, take care of children and teach them values.
0: ఈ తల్లిదండ్రులు ఈ పిల్లలను పోషించడానికి ఎన్ని విధములైనటువంటి అవస్థలు పడుతుంటాయో అది స్వామికి తెలుసు.
1: భగవాన్ ఓన్లీ నోస్ ద కైండ్ ఆఫ్ సఫరింగ్ దట్ ద పేరెంట్స్ అండర్ గో టు బ్రింగ్ అప్ దేర్ చిల్డ్రన్.
0: కానీ తల్లిదండ్రులకు తినడానికి గంజి లేకపోయినప్పటికీ వారు పస్తైనా ఉంటుండి తమ బిడ్డలను పోషించుకుంటూ వచ్చారు.
1: ద పేరెంట్స్ మే నాట్ హ్యావ్ స్క్వేర్ మీల్ టు ఈచ్ బట్ దే వుడ్ రాదర్ ఫాస్ట్ ఇన్ ఆర్డర్ టు సీ దట్ దేర్ చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సత్యధర్మములను మనం ఏనాడో మనం పోషించుకోవాల్సినటువంటి వారము, కానీ ఈనాటి వరకు కాలముని వ్యర్థం చేస్తున్నాము.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్ హ్యావ్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ these principles, truth and righteousness long ago, but we have forgotten them, we are out of track.
0: Kani mukhyamga ee naadu vidyarthulu nechukovalsinatundi pedda vidya kaadu pedda degree kaadu satyamu dharmamu ee rendinti yokka saaramsham gurtinchukunte chaalu.
1: In fact, what students are to acquire is not very high knowledge nor acquisition of degrees. It is enough if they know satya, the truth, dharma, righteousness.
0: Satya dharmam lanaga emiti ini antarathane manam gurtinchali.
1: We have to understand the inner significance of these two, satya and dharma.
0: Satya dharma,
1: satya dharma.
0: Satya anaga pavitramainatundi yokka oka nishabdamto koodinatundi yokka shabdam.
1: Satya is so sacred, it is a sound in a state of silence.
0: Dharma anaga dani aacharinchadame dharmamu.
1: Dharma efficacy lies in its practice.
0: Satya mooda aksharalu untunnayi.
1: There are three letters. Satya.
0: Sa anaga satvikamu.
1: Sa stands for piousness, satvik.
0: Aa satvikaniki anni dharma.
1: సత్య ధర్మ.
0: సత్య అనగా పవిత్రమైనటువంటి యొక్క ఒక నిశ్శబ్దంతో కూడినటువంటి యొక్క

0: చాలాగా సాత్వికము.
1: సా స్టాండ్ ఫర్ పాయస్నెస్, సాత్విక్.
0: ఆ సాత్వికానికి అన్ని మనము త్యాగం చేయాలి.
1: టు బి సాత్విక్, టు బి పాయస్, వీ షుడ్ బి ప్రిపేర్ టు సాక్రిఫైస్.
0: యా యమనియమాలతో దీన్ని పోషించాలి.
1: యా స్టాండ్ ఫర్ హోల్డింగ్ ఆన్ టు ది డిసిప్లిన్ యమ నియమ, ద సొసైటల్ అండ్ ఇండివిజువల్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
0: ఇటువంటి సత్యధర్మ శాంతి ప్రేమలతో కూడినటువంటి యొక్క పవిత్రమైనటువంటి భారతీయ సంస్కృతిని ఈనాడు మనము ఏ దినము నుంచినో కోల్పోతూ వస్తున్నాం.
1: అండ్ ద ఫోర్ ప్రిన్సిపల్స్, ద హ్యూమన్ వాల్యూస్, సత్యధర్మ శాంతి ప్రేమ ఆర్ టోటలీ గివెన్ అప్, ఆర్ టోటలీ లాస్ట్ టుడే.
0: ఈనాడు మానవులకు సత్యం అంటే ఏమిటో, ధర్మం అంటే ఏమిటో తెలియదుండి.
1: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో ఐడియా ఆఫ్ ట్రూత్, హ్యాస్ నో ఐడియా ఆఫ్ ధర్మ.
0: ధర్మం అనగా ఏదో మన యొక్క డ్యూటీ అనుకుంటున్నారు.
1: మ్యాన్ ఆఫ్ టుడే కన్సిడర్స్ ధర్మ యాజ్ హిస్ డ్యూటీ.
0: కాదు కాదు,
1: నో.
0: ఈ డ్యూటీ అనేటువంటిది సత్యమునకు సంబంధించింది కాదు.
1: దిస్ డ్యూటీ హ్యాస్ గాట్ నథింగ్ టు డూ విత్ దాట్.
0: డ్యూటీ కేవలము ఆంగ్ల భాషకు సంబంధించినటువంటిది.
1: డ్యూటీ క్యారీస్ విత్ ఇట్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ యువర్ లివింగ్.
0: కానీ మన సత్యము అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి ఉదయనాభి నుండి ఏర్పడినటువంటిది.
1: బట్ ది ట్రూత్ సత్య లైస్ డీపర్ రైట్ దేర్ ద నెవెల్ ఆఫ్ యువర్ బాడీ.
0: సత్ యా సత్ యా సత్ యా.
1: దిస్ కాంబినేషన్ ఆఫ్ టూ, సత్ యా సత్ యా,
0: ఈ రెండు చేరినప్పుడే ఇది పవిత్రమైనటువంటి యొక్క పదముగా మారుతుంది.
1: దీస్ టూ టుగెదర్ వుడ్ హెల్ప్ అస్ టు టేక్ టు సీక్రెట్ యాక్టివిటీ.
0: ఈ సంబంధమైనటువంటి విషయాన్ని పాండవులు ద్రౌపదిని అడ్డుపెట్టుకుని అనేక రకములుగా సత్యధర్మమును చాటుతూ వచ్చారు.
1: పాండవర్స్ ప్రాపగేటెడ్ దీస్ హ్యూమన్ వాల్యూస్ అలాంగ్ విత్ ద్రౌపది.
0: సత్యమనగా ఏమిటో అనేటువంటిది ద్రౌపదే బోధిస్తూ వచ్చింది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద డెప్త్ ఆఫ్ ట్రూత్ వాజ్ వెల్ ఎక్స్ప్లెయిన్డ్ బై ద్రౌపది హర్ సెల్ఫ్.
0: సత్య అనగా హృదయనాభి నుండి ఏర్పడినటువంటి యొక్క మూడు ప్రధాన అక్షరములు.
1: సత్య ద ట్రూత్ మెన్ ద త్రీ ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఆఫ్ ట్రూత్ విచ్ అరైజెస్ ఫ్రమ్ ద వెరీ హార్ట్.
0: త్రిగుణం, త్రిజనాకారం, త్రినత్యంత జాయుధము, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం.
1: దిస్ రిప్రజెంట్స్ ది ట్రినిటీ, ద ట్రయూన్ గాడ్ హెడ్, ద త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైమ్.
0: ఇటువంటి సత్యములకు ఎంతటి ఘనత ఉంటున్నదో మీరు యోచించుకోవచ్చు.
1: యు జస్ట్ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ ద గ్రాండియర్ ఆఫ్ ట్రూత్.
0: సత్యమును ఎక్కడ దాచకూడదు, దాచుటకు వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు హైడ్ ట్రూత్ ఎనీవేర్.
0: ఇది ఎంత మరుగు పెట్టినను మరుగు పడేటువంటిది కాదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ హౌ డీప్ యు మే జస్ట్ యూ కెన్ కీప్ ఇట్ బట్ యూ కెనాట్ హైడ్.
0: ఈ సత్యము బజారునందు పోవనప్పుడు కూడాను దీని యొక్క విలువ మనకు ఎంతో అర్థమవుతుంటుంది.
1: యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రూత్ యాజ్ యూ మూవ్ అబౌట్.
0: ఈ సత్యమును ధర్మంతో మనము కంపేర్ చేసుకోవాలి.
1: యూ హావ్ టు కంపేర్ సత్య విత్ ధర్మ.
0: ధారయతీతి ధర్మ అన్నారు.
1: ధారయతీతి ధర్మ దట్ విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ పుట్ ఆన్ వెస్ట్య
0: అనగా ఇది ధరించినటువంటిది ధర్మము.
1: ధర్మ ఇస్ ద వెస్ట్య దట్ ఇస్ పుట్ ఆన్.
0: ధర్మం అనేటువంటిది మానవుని మానవునికి అంగవస్త్రం అనే ఉండేటువంటిది.
1: ధర్మ, దిస్ రైచియస్నెస్ ఇస్ సో ఇంపార్టెంట్ యాజ్ ఫుడ్ అండ్ డ్రింక్.
0: కనుక ఇది మన ధర్మమును మనం కాపాడుకోవటము చేత కాకుండా మనము ఈ ధర్మమును విసర్జించి మనం కేవలం అవమాన పాలవుతున్నాము.
1: వీ హావ్ గివెన్ అప్ దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ అండ్ వీ ఆర్ పుట్ టు షేమ్ అండ్ ఇన్సల్ట్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్.
0: సత్యధర్మము నుండి శాంతి ప్రేమల వరకు ఒకే ప్రయాణం సరిపోయినటువంటిది దీని యొక్క అంతర్ప్రవాహము.
1: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ అడిహరెన్స్ టు ట్రూత్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ధర్మ దిస్ ఎటర్నల్ జర్నీ షుడ్ కంటిన్యూ ఆన్ అండ్ ఆన్ టిల్ వీ అక్వైర్ పీస్ అండ్ లవ్.
0: ఎక్కడో ఒక తల్లి స్నానం చేస్తున్నది పుణ్యనదుల్లో.
1: A mother was taking her bath in a river.
0: కానీ ఒక కొత్త నీటి తెప్ప కొట్టుకొని వచ్చింది.
1: However, they came across suddenly.

0: సడన్ ఏ బోట్ ఫ్లోటింగ్ టువర్డ్స్ హర్.
1: ఆ బిడ్డ ఆ అలల పైన తేలాడుతూ వచ్చింది.
0: అండ్ యూ కుడ్ ఆల్సో సీ ద చైల్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద వాటర్.
1: ఆ బిడ్డను ఆ తల్లి కాపాడుకుంటూ వచ్చింది.
0: ద మదర్ హాస్ బీన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్.
1: 16 సంవత్సరం వరకు కూడాను ఆ బిడ్డను పోషించింది.
0: హీ హాస్ టేకెన్ కేర్ ఆఫ్ ద చైల్డ్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 16.
1: కానీ 15 సంవత్సరం అయిన తర్వాత తల్లి తండ్రి అనగా సాకిన తల్లి తండ్రి కంటిదారిని కార్చుకుంటున్నారు.
0: ఆఫ్టర్ ది ఏజ్ 15 ద మదర్ అండ్ ఫాదర్ హూ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ స్టార్టెడ్ క్రైయింగ్ షెడ్డింగ్ టియర్స్.
1: పిల్లవాడు ఆశ్చర్యంగా, అమ్మా ఏమిటి ఈనాడు కంటిదారిని కార్చుటకు కారణం ఏమిటి?
0: ద బాయ్ క్వశ్చన్ మదర్, వై డు యూ క్రై, వై డు యూ షెడ్ టియర్స్?
1: నాయన నీ కొరకై మేమింత నియమించుకున్నాము.
0: In fact, you have been living only for you.
1: నీ వీనాడు మమ్మల్ని వదిలిపెట్టిపోవటం చేత మాకు ఇంకే సుఖం ఉంది.
0: Today, as you decide to leave us, what comfort, what joy can we have?
1: ఈ 16 సంవత్సరం వరకు కూడాను భగవంతుడు నేను కాపాడుతానన్నాడు.
0: Till all these 16 years, God promised that he would take care of you.
1: ఇంకా భగవంతుడు చేయి వదిలిన తర్వాత ఇంకా మాకు ఎవరి దిక్కు?
0: When once we are away from God, who will take care of us?
1: ఆ మాట విన్న తక్షణమే ఆ కుమారుడు పరిగెత్తి శివదేవాలయంకు వెళ్ళాడు.
0: ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ ద బాయ్ ర్యాన్ టు ద శివాస్ టెంపుల్.
1: తల్లిదండ్రుల యొక్క ఏర్పును చల్లార్చాలని ఈశ్వరుని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: హీ వెంట్ ఆన్ ప్రేయింగ్ టు ఈశ్వరా దేర్ ఇన్ ఆర్డర్ టు పాసిఫై హిస్ పేరెంట్స్.
1: ఈ ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ వస్తుండగా ఆ పిల్లవాడు తన్మయత్తుడైపోయాడు.
0: యాజ్ హీ వాస్ ప్రేయింగ్ హీ హాస్ లాస్ట్ హిమ్సెల్ఫ్.
1: ఈ లోపల తల్లిదండ్రులు కూడా అక్కడికి వచ్చారు.
0: ఇన్ ద మీన్ టైమ్ పేరెంట్స్ ఆల్సో హ్యాపెన్ టు బి దేర్.
1: నాయన నీవు కేవలము ఎక్కడ ప్రధానమైనటువంటిదో, ఎక్కడ ఫండమెంటల్, ఎక్కడ మూలాధారమైనటువంటిదో అక్కడికే వచ్చి నువ్వు చేరావు నాయన.
0: ద పేరెంట్స్ వర్ క్వైట్ హ్యాపీ బికాస్ ద బాయ్ కుడ్ గో టు ద రైట్ ప్లేస్ అట్ ద రైట్ టైం.
1: అప్పుడు ఈ తల్లిదండ్రులు ఈశ్వర పార్వతి యొక్క పాదముల పైన పడి మా కుమారుడు రక్షించమని కోరారు.
0: The parents fell at the feet of Ishwara and Parvati and wanted Ishwara to take care of the child.
1: అప్పుడు ఈశ్వరుడు తల్లి అయినటువంటి యొక్క గౌరికి అప్పచెప్పాడు.
0: And then Ishwara entrusted the responsibility to Mother Gauri.
1: ఈ వాత్సల్యము తల్లికే ప్రధానం కానీ తండ్రికి కాదు.
0: The affection is best known to the mother more than the father.
1: కాబట్టి తల్లి అయి తన్ని రక్షించాలి అని చెప్పాడు.
0: So it is clearly said, it is only the mother who would come to her.
1: అప్పుడు ఆమె ఆమె శక్తి అంతా కూడా ఈశ్వరుని పాదములకు అర్పితం చేసి నేను ఈ పిల్లవాడిని రక్షించగలను అని మాట ఇచ్చింది.
0: And then she could offer what all she had and promised that he would certainly come to the rescue of the child.
1: అప్పుడు తల్లిదండ్రులు ఈశ్వరుడు అందరు కూడా ఆనందించి ఆ బిడ్డను ఎత్తుకుని తమ ఇంటికి వెళ్లారు.
0: And the parents, Ishwara Parvati, they were mighty happy and they escorted the child.
1: ఇది కేవలము ఒక వ్యక్తి వల్ల కలిగేటువంటిది కాదు.
0: This is not the achievement of a single individual.
1: శక్తి యొక్క సంపాదన ఈ యొక్క యుక్తి.
0: Here we find the acquisition of the capacity and the needed skill.
1: దైవము యొక్క అనుగ్రహం కలిగితే ఇలాంటివన్నీ కూడా ఏమాత్రము పని చేయలేదు.
0: And in fact, it's only God's love, God's grace that would empower to achieve these tasks.
1: అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇరువురికి నీ తగినటువంటి వరం రచ్చి అందించాడు.
0: అండ్ ఈశ్వర మేనిఫెస్టెడ్ దేర్ అండ్ బ్లెస్డ్ బోత్ ఆఫ్ దెమ్.
1: వారికి నీలకంఠ అని పేరు పెట్టారు.
0: అండ్ ద బాయ్స్ నేమ్ ఇస్ నీలకంఠ.
1: నీలకంఠ అనగా ఎల్లప్పుడు కూడాను మార్పు చెందనటువంటి యొక్క విషయం ఉంది కూడాను తన్ను ఏమాత్రమో బాధించవు అనేటువంటిదిగా అర్థం వచ్చింది.
0: నీలకంఠ Though there is poison which is most dangerous, but it would not victimize, it would not affect the boy.
1: ఇలాంటివి విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యముల చేత సాధించలేనటువంటి యొక్క విచారమైనటువంటి యొక్క విషయములు కూడాను సాధించడానికి ప్రయత్నించారు.
0: Therefore, that which is impossible, they could make it possible because of their abilities and skills.
1: ఏదో డాక్టర్స్ మేము రక్షిస్తామని, డాక్టర్స్ మేము మందులు ఇస్తామని, డాక్టర్స్ మేము అన్ని పోషిస్తామని అనేక ప్రామిసులు చేస్తుంటారు, కానీ ఈ ప్రామిసులంతా మిస్సులే.
0: మెనీ డాక్టర్స్ మేక్స్ సో మెనీ ప్రామిసెస్ దట్ దే విల్ డయాగ్నోస్, దే విల్ ట్రీట్, దట్ దే విల్ గివ్ మెడిసిన్స్. దే ఆర్ ఆల్ ది ప్రామిసెస్, బట్ ఎవ్రీ ప్రామిస్ ఈజ్ మిస్డ్.
1: ఒక్క దైవం తప్ప దీనికి అడ్డు తగిలేటువంటి వారు ఎవరు కూడా ప్రపంచంలో లేదు.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ ఇస్ ద ప్రొటెక్టర్ అండ్ నో వన్ ఎల్స్.
1: ఇలాంటి దైవం యొక్క అనుగ్రహం ఉండినప్పుడు ఎంతటి గొప్ప శక్తిని మనం సాధించవచ్చు.
0: విత్ గాడ్స్ గ్రేస్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, అకాంప్లిష్ ఎనీథింగ్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి యొక్క శబ్దము చాలా పవిత్రమైనటువంటిది.
0: దిస్ టర్మ్ నీలకంఠ ఈజ్ హైలీ సేక్రెడ్.
1: ఈ నీలకంఠుడు అనేటువంటి దాంట్లో అన్ని పాయిజన్ అనగా నీలకంఠం అనగా పాయిజన్ తో కూడినటువంటిది ఆ కంఠము.
0: నీలకంఠ సింబలైజెస్ పాయిజన్ ఇన్ ద థ్రోట్.
1: అతని అంది ఇది ఉంచుకొని కూడాను తాను తన రక్షింపబడుతూ వచ్చాడు.
0: ఇన్ స్పైట్ ఆఫ్ ద పాయిజన్ దేర్ హీ సేవ్డ్. నథింగ్ హాడ్ హ్యాపెన్ టు హిమ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం చిన్నవారం అయినప్పటికీ చిన్న వయసు నుంచి మనం రక్షించుకోవడానికి తగిన ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు కావడానికి తగిన ప్రయత్నాలు చేయాలి.
0: యూ మే బి క్వైట్ యంగ్, యూ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అండ్ ప్రే టు గాడ్ రైట్ ఫ్రమ్ దిస్ టెండర్ ఏజ్, సీకింగ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అండ్ గ్రేస్.
1: ఆ విధంగా ప్రారంభం నుంచినే మనము భగవంతుని ప్రార్థిస్తూ వస్తుంటే ఎంతటికైనా మనము రక్షింపబడతాం.
0: దేర్ఫోర్ ఇఫ్ యూ లెర్న్ టు హౌ టు ప్రే రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్, యూ విల్ బి ప్రొటెక్టెడ్ ఎట్ ఎనీ కాస్ట్.
1: ఈనాడు ఈశ్వరుడు తన కుమారుడు అయినటువంటి యొక్క ఇతనికి నీలకంఠ అని పేరు పెట్టాడు.
0: సో దిస్ ఈస్ ద నేమ్ నీలకంఠ గివెన్ సింబలైజింగ్ ద ప్రొటెక్షన్.
1: ఆ నీలకంఠుడు అనేటువంటి వాడే తన కుమారుడు.
0: అండ్ దిస్ నీలకంఠ ఈజ్ హిస్ ఓన్ సెల్ఫ్.
1: కనుక మనమందరూ కూడాను ఈశ్వరుని యొక్క బిడ్డలమే అనేటువంటి రీతిగా భావించుకుని మనకందరికీ నీలకంఠుడని పేరు పెట్టుకోవచ్చు.
0: దేర్ఫోర్ వీఆర్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. Everyone is a nilakantha.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నామములు ఈశ్వర సంకల్పం చేతనే ఏర్పడుతూ ఉంటాయి.
0: These terms are God's gift, the results of God's will.
1: అచింత్య అంటారు.
0: Incomprehensible అచింత్య
1: అనగా చింతపడటానికి వీలు లేనటువంటి దేహం అని.
0: Other meaning being, there's no reason for an anxiety or worry.
1: అప్రమేయుడు,
0: అప్రమేయ, బియాండ్ మెజర్,
1: ఎట్టి ప్రమాణములు కూడా లేనటువంటి వాడు,
0: ఇమ్మెజరబుల్.
1: కానీ ఈ ప్రమాణములకు ఏదో ఒకటి హద్దు ఉండాలి.
0: హౌఎవర్ దేర్ ఆర్ సర్టన్ లిమిట్స్ టు దీస్ పారామీటర్స్.
1: ఇది కేవలము దైవానుగ్రహం తప్ప అన్యానుగ్రహములు ఏమాత్రము పనికిరావు.
0: యూ కెన్ కాంప్రిహెండ్ దీస్ ఆస్పెక్ట్స్ విత్ గాడ్స్ గ్రేస్ ఓన్లీ.
1: దైవం యొక్క సంకల్పం ఒకటి ఉంటే సర్వం కూడా మనం సాధించవచ్చు.
0: విత్ ద డివైన్ విల్ ఫాలోయింగ్ యూ, divine grace with you, you can achieve anything in this world.
1: దైవమునకు ఈశ్వరత్వమే ప్రధానమైనటువంటి తత్వం.
0: And this is the divinity which is the main principle.
1: ఈ డివినిటీ అనేటువంటి దానిని ఎంత ప్రయత్నించినా కూడా కరిగేది కాదు, మెదిరేది కాదు.
0: In fact, this divinity is changeless. It is eternal, immortal.
1: ఇటువంటి పవిత్రమైనటువంటి యొక్క నీలకంఠ తత్వము ఈశ్వర తత్వమే తప్ప అన్యుల తత్వం కాదు.
0: Therefore, the significance of Nilakantha is actually the principle of Ishwaratva or Shiva.
1: Amartya ani pettadam chethane itariki mrutyu lenetundi vaadu ani artham.
0: Amartya, immortal, deathlessness.
1: Atuvanti amartyudu anetundi peru Nilakanthanaku saarthakamainatundi.
0: Amartya, deathlessness is the right name christened to Ishwara.
1: ఈ విధంగా భగవంతుని యొక్క నామములు అనేక అర్థములతో కూడి ఏర్పడుతూ ఉంటుంటాయి.
0: దీస్ నేమ్స్, దీస్ టర్మ్స్ హావ్ గాట్ ఇన్నర్ డెప్త్ అండ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు శివరాత్రి.
0: టుడే ఈజ్ శివరాత్రి.
1: శివ శివ శివ శివ అనగా మంగళకరమైనటువంటి యొక్క పదం ఇది.
0: శివ మీన్స్ ఆస్పిషియస్నెస్.
1: అటు శివమున్న చోట ఎక్కడ కూడా శవం ఏర్పడటకు వీలు కాదు.
0: Where there is Shiva auspicious, there cannot be Shiva inauspicious.
1: ఇటువంటి శివ తత్వమునకు మనం ఎంతైనా ఘనత ఇవ్వాలి.
0: Therefore we should attach proper value to this auspicious.
1: తెల్లవారు లేచింది మొదలుకొని రాత్రి పరుగులనంత వరకు కూడా శివనామంతోనే మనం నృత్యం చేస్తూ కాలాన్ని గడపాలి.
0: Right from dawn to dusk, the moment we get up from bed until we retire, వీ షుడ్ సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈనాడు చదివేటువంటి చదువులు కానీ చెప్పేటువంటి విద్యలు కానీ అవన్నీ కూడా కేవలము ఒక అర్థరహితమైనటువంటి ఒక పదం లేదు.
0: ఆల్ ది ఎడ్యుకేషన్ వీ రిసీవ్ అండ్ ద బుక్స్ దట్ వీ గో త్రూ ఆర్ ఆల్మోస్ట్ మీనింగ్లెస్.
1: ఇది అర్థరహితమైనటువంటి పదమును ఉపయోగపెట్టుకునే ప్రయోజనం ఏమిటి?
0: What is the advantage? What are the benefits by going through this meaningless book?
1: మొట్టమొదట మనం సాధించడానికి ప్రయత్నం చేయాలి.
0: We should make every attempt to realize these objectives.
1: ఈ విధమైనటువంటి యొక్క తత్వము మనము దైవత్వం నుంచి నేర్చుకోవాలి.
0: These things we have to learn from God only.
1: కనుక దైవత్వం అనేటువంటిది కేవలము నిత్యతత్వం నేర్చుకుంటూ కూడింది కానీ సామాన్యంగా లభించేది కాదు.
0: Divinity, which is eternal, is not an ordinary thing which is simply given.
1: ఈ డివినిటీ అనేటువంటిది ఎవరికి కూడా ఇంతవరకు అర్థం కాలేదు.
0: Divinity is not understood in the truest sense.
1: ఏదో మార్పులు లేనటువంటిది అని భావిస్తున్నారని తప్ప డివినిటీ అనేటువంటిది ఏమాత్రం కూడా చలనం లేనటువంటిది అని కూడా భావించాలి.
0: We just feel that divinity is changeless, but we should also know it is unshakable.
1: ఏ నాటికి కూడాను ఇది మార్పు చెందేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎట్ ఎనీ టైమ్.
1: అటువంటి నామాన్ని మనము ధరించాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ హ్యావ్ దట్ అట్రిబ్యూట్, దట్ నేమ్.
1: దాన్ని మృత్యుంజయుడు అని పేరు పెట్టారు.
0: ఆల్సో అనదర్ నేమ్ మృత్యుంజయ.
1: మృత్యుంజయ అనగా మృత్యువును సాధించినటువంటి వాడు అని.
0: ఇట్ మీన్స్ ద వన్ హూ కాంకర్డ్ డెత్.
1: అది సామాన్యమైనటువంటి లోక పదములుగా ఉంటుంటాయి.
0: దిస్ is taken as an ordinary term in the worldly
1: parlance. కాని దివ్యమైన భవ్యమైన నవ్యమైనటువంటి యొక్క పదము ఈ మృత్యుంజయ పదము కాదు.
0: Therefore, what we consider novel, unique and fresh is not the one the way how we understand మృత్యుంజయ.
1: ఇది సత్యదిత్యమైనటువంటి యొక్క తత్వమును మనం అర్థం చేసుకోవాలంటే కేవలం శివపార్వతంతోనే మనం దీన్ని పోషించాలి.
0: Therefore, this eternal truth of మృత్యుంజయ can be understood if only we pray శివ అండ్ పార్వతి.
1: కానీ ఒకనొక సమయం లోపల శివునకును పార్వతికిని కొంచెము భేదాభిప్రాయం కలిగింది.
0: అట్ వన్ టైమ్ దర్ ఇస్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి.
1: పార్వతి అనేక తత్వముల చేత ఇల్లు తిరిగేటువంటిది ఆమె.
0: పార్వతి విజిట్స్ ఎవ్రీ రెసిడెన్స్ ఇన్ ద విసినిటీ.
1: ఎందుకంటే గృహస్థ ధర్మము ఈ స్త్రీలతో కూడినటువంటిది కానీ ఇతరులతో సంబంధించింది కాదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రెడిషన్ అండ్ కస్టమ్ ఆర్ మెయింటైన్డ్ బై హౌస్ వైఫ్స్ ఓన్లీ.
1: కనుక ఆ యొక్క ఈశ్వరత్వమును కొంతవరకు సందేహించింది.
0: షీ వాజ్ డౌటింగ్ ఈశ్వరత్వ ద డివినిటీ.
1: ఈశ్వర నీవు సర్వసంపన్నుడు, సర్వగోచరుడు, సమస్త ప్రాణులకు నాథుడవు, అట్టి నీకున్నటువంటి యొక్క పేరు లోపల ఒక్క నేమైనా నీవు చెప్పలేవా?
0: O Lord, you are omniscient, omnipresent, omnipotent, the giver of life. Can't you prove at least one of these attributes, one of the names?
1: Karuka ee perunu aa pillavadiki pettali ani cheppindi.
0: And he said the boy should be named after these attributes.
1: Ee vidhamga prapancham lopala endaru streelu purushulu kodanu vaadopavadam chestu untuntaru perla paina.
0: Today in the modern world we find men and women arguing regarding the naming of the child.
1: Kanaka prati manavudu kodanu amrita putrude kaani amrita putrude kaadu.
0: In fact, every human being is the son of immortality, amrita putra, but not amruta falsity.
1: Sunvanta visse amrita putraha annadu.
0: Listen to this, you are the son of immortality.
1: Nee amrita putrude kaani amrita putrude kaadu.
0: You are the son of immortality, not a falsity.
1: అనంత పుత్రుడైనప్పుడు కదిలిపోతుంటారు, చనిపోతుంటారు.
0: దోస్ దట్ గో బై దిస్ ఫాల్సిటీ, దే ఆర్ బోర్న్ అండ్ దే డై, దే గో ఆన్ చేంజింగ్.
1: కానీ అమృత పుత్రుడైనటువంటి వాడు ఎప్పటికీ మార్పు చెందడు.
0: బట్ ద వన్ హూ ఇస్ రియల్లీ మోర్టల్ విల్ నెవర్ చేంజ్.
1: కనుక దైవత్వమునకు ఎప్పుడు కూడా శక్తి మార్పు చెందినటువంటిదే ఉంటుంటుంది.
0: ద డివైన్ పవర్ ఇస్ చేంజ్లెస్.
1: ఇట్ చేంజ్లెస్ అనేటువంటి ఒక పదము భగవంతుడు మాత్రమే అబ్బుతుంది.
0: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ డజంట్ అండర్గో ఎనీ చేంజ్, హీస్ చేంజ్లెస్ టోటలీ.
1: ఒకనొక సమయం లోపల
0: వన్ టైమ్
1: పార్వతి గణపతిని బియ్యంలో పెట్టుకుని జోలపాట పాడుతూ ఉండాలి.
0: పార్వతి వాజ్ సింగింగ్ లలబీ కీపింగ్ గణేష ఇన్ క్రేడల్.
1: నిద్రపో గణేష, నిద్రపోవయ్య.
0: ఓ గణేష, గో టు స్లీప్.
1: నీవు నిద్ర మేల్కొని ఉంటే ప్రపంచమే మేల్కొంటుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ యూ డోంట్ స్లీప్ ద హోల్ వరల్డ్ విల్ హ్యావ్ టు బి అవేక్.
1: కనుక నీవు నిద్రపో.
0: దెర్ఫోర్ యు స్లీప్.
1: ఈ దృశ్యాన్ని చూసింది లక్ష్మీదేవి వచ్చింది.
0: దిస్ సీన్ వాజ్ నోటీస్డ్ బై లక్ష్మి.
1: ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా అని అడిగింది.
0: అండ్ షీ ఆస్క్డ్ వాట్స్ ద నేమ్ ఆఫ్ ది చైల్డ్.
1: అప్పుడు ఈమె అమృతపుత్రుడు అన్నారు.
0: అండ్ దెన్ రెస్పాన్స్ వాజ్ ఈజ్ అమృతపుత్ర ద సన్ ఆఫ్ ఇమ్మార్టాలిటీ.
1: ఈ అమృతపుత్రుడా, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు?
0: వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ నేమ్?
1: ఈశ్వరుడే ఇచ్చాడమ్మా.
0: That is the name given by Ishwara himself.
1: Ishwara ichinatvanti peru amrutamu.
0: In fact, Ishwara named this amruta.
1: Kanuka Ishwarude amrutaputrudu.
0: Ishwara himself is immortal.
1: Ati Ishwarattu nunchi erpadinatvanti adi kuda Ishwaramutrame.
0: Therefore whatever that comes from Ishwara is equally immortal.
1: Prema swarupulara,
0: embodiments of love.
1: Meer kramakramena konni paata granthamulu meer em matramu chadavatam ledu.
0: In fact, you are not going through those sacred texts.
1: అవి కూడా మీరు చదివితే గాని మీకు ఈనాడు చదివేటువంటి చదువులు మీకు అర్థమవుతాయి.
0: If you go through them, well, study them, the ancient sacred texts, you will understand the present day books much better.
1: కనుక విద్యార్థులారా,
0: so students,
1: కేవలం అమృతం అంటే ఏమిటో కూడా మీకు అర్థం కాదు.
0: You do not know what amruta is.
1: సున్వంత విశ్వే అమృతస్య పుత్రః అన్నాడు.
0: You are the son of immortality.
1: అమృతపుత్రుడైనటువంటి వాడికి ఎట్టి మృతులు కూడా ఉండవు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ హ్యాస్ నో ఎండ్.
1: అటువంటి పేరును ధరించుకుని ఈనాడు విద్యార్థులు కాలేజీలకు వస్తుంటే అమృతపుత్రుడు అమృతపుత్రుడు అంటుంటే అమృతపుత్రుడు అనేటువంటి వాడికి అనేక అర్థములు కూడా తీసుకుని అందరూ అమృతపుత్రుడుగా ఉండాలని ఆశిస్తూ ఉంటాం.
0: ఇన్ ఫ్యాక్ట్ వీ ఎక్స్పెక్ట్ ఎవ్రీబడీ టు బి ఇమ్మోర్టల్. As we move about in this world, we have got to live in accordance with the title given, the sons of immortality.
1: Kanuka manam perlu pettukovatam kodanu tamashala kinda kaadu shashvatanga pettukovali.
0: In fact, the names are not simply given, we have to live up to those names.
1: Kanuka manam perlalo unnatvanti yokka pavitrata manu gurtinchukovadaniki entaina grandhalu chadavali.
0: In fact, we have to go through these texts which certainly speak of the depth and the meaning of these sacred names given to us.
1: Itvanti satyanityamainatvanti oka dharmamunu satyanityamainatvanti oka pavitratanu manam telusukonalekane tappu margamulo padi aneka rakamuluga mana chetulara mana vaaku dwara manamu cheenimpa chestunnamu.
0: Since we have not understood the eternal principles of truth and dharma, we are ruining ourselves with our own hands. We are diverted. We are perverted.
1: Kevalamu mana notatoni satya dharma shanti premalani parugutu unnam.
0: We just express verbally by word.
1: Kani parugutu unnam gaani aa parikeetvanti parukunaku taginatvanti yokka arpitam ye maatramu cheyatam ledu.
0: In fact, the verbal expression is not leading to translation in one's own life in the form of action.
1: Kanuka అమృతపుత్రుడు అనేటువంటిది అమృతపుత్రుడే కాని అమృతపుత్రుడు కాదు.
0: Therefore one is immortal and not merely mortal.
1: ఇటువంటి అమృతపుత్రుడు అనగా ఎప్పటికీ మృతి లేకుండా ఉండేటువంటి వాడు.
0: Therefore immortal meaning the one who has no end any time.
1: కనుక ప్రతి మానవుడు కూడాను అమృతపుత్రుడే.
0: Therefore every human being is immortal.
1: అందరూ అమృతపుత్రులే.
0: All are immortal.
1: అమృతపుత్రులైపోయి దానికి పెట్టినేమనేటువంటిది కొన్ని కల్పించుకుంటున్నాము.
0: హౌఎవర్ వి హావ్ గాట్ అవర్ ఓన్ థింగ్స్ అట్రిబ్యూటెడ్ టు దీస్.
1: కనుక విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: విద్యార్థినీయులారా,
0: బాయ్స్ అండ్ గర్ల్స్,
1: మీరందరూ కూడాను ఈ పేరు యొక్క తత్వమును చక్కగా గుర్తించి వర్తించడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: యు ఆల్ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు లివ్ అప్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ ద నేమ్స్ దట్ యు హావ్.
1: ఈశ్వరుడు అనేటువంటి వాడు ఎక్కడ కూడా ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు.
0: నో వన్ హ్యాస్ సీన్ ద డైరెక్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఈశ్వర.
1: అతను కేవలం కైలాస నివాసి అని.
0: వి సే దట్ హి డ్వెల్స్ దేర్ ఇన్ కైలాస.
1: ఈ కైలాసవాసికి ఎట్టి పేరు కూడా ఉంటుండదు.
0: So the one who resides there in Kailasa, the paradise, has no specific
1: Kailasa
0: name.
1: Kailasa,
0: Kailasa, where is it present?
1: మన వాక్ బంధన అయినప్పుడే కైలాసం అని కనిపిస్తుంది.
0: ద కైలాస యుల్ బి ఎబుల్ ఎక్స్పీరియన్స్ వెన్ వన్స్ వీ రిఫ్రెయిన్ ఫ్రమ్ టాక్ ఇన్
1: మౌనం. మౌనం వహించాలి.
0: వీ హావ్ టు అబ్జర్వ్ సైలెన్స్.
1: ఏ విధమైనటువంటి మౌనం?
0: వాట్ కైండ్ ఆఫ్ సైలెన్స్?
1: మాట యొక్క మౌనం ధరించాలి.
0: వీ హావ్ టు జస్ట్ విత్డ్రా ఫ్రమ్ టాక్.
1: కేవలం మాట్లాడటం మాత్రం మానివేస్తే అది ప్రయోజనం లేదు.
0: నాట్ సింప్లీ కీపింగ్ క్వైట్, నాట్ సింప్లీ నాట్ టాకింగ్.
1: కనుక మాటల యొక్క తత్వము, మన యొక్క మర్మం యొక్క తత్వము దివ్యత్వంతో కూడినటువంటి మాటలతో ఉంటుండాలి.
0: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీ వర్డ్ క్యారీస్ విత్ ఇట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మీరందరూ కూడా అమృత పుత్రులే.
0: యు ఆర్ ఆల్ ది చిల్డ్రన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: ఈ అమృత పుత్రులైనటువంటి మీకు ఈ మృతి రావడానికి కారణం ఏమిటి?
0: వాట్ ఇస్ ది రీజన్ బిహైండ్ దిస్ ఎండ్, ద లాస్ట్ మూమెంట్ బీయింగ్ ఇమ్మోర్టల్?
1: మీరు మృతిని మీరు తప్పనిగా స్మరిస్తున్నారు.
0: బికాస్ యూ ఆల్వేస్ థింక్ ఆఫ్ దిస్ ఎండ్, ద డెత్.
1: కానీ దానిని ఏమాత్రం కూడా మనం తరించరాదు.
0: యూ షుడ్ నెవర్ థింక్ ఆఫ్ ది లాస్ట్ మూమెంట్.
1: తప్పక మనం నిరంతరం కూడాను అమృత పుత్రుడము, అమృత పుత్రుడము అని చెప్పాలి.
0: వీ హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఎంటర్టైన్ ద థాట్, రిమైండ్ అవర్ సెల్వ్స్ దట్ వీఆర్ ఇమ్మోర్టల్.
1: కనుక మీరు అమృత పుత్రుడే కాని అన్య పుత్రులు కాదు.
0: Therefore, truly speaking, you are immortal and you should not think otherwise.
1: Kanuka meeru ekkada ee peru vachinappudiki meeru mottamota amrita putra ani pettukondi.
0: Whatever name you may have, first know that you are immortal, amrita putra.
1: Amrita putra anukunte kuda nu chaala dosham ayyapadutundi.
0: And if you think anrutha also, it's a big mistake.
1: Amrita putru ani cheppadu.
0: You should say Amrita Putra, the son of immortality.
1: Amen.

0: విద్యార్థులారా, ఈనాడు రాత్రి పూర్తి కూడాను మేల్కొని భజన చేస్తూ రావాలి.
1: యు బి అవేక్ అండ్ యు సింగ్, యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్.
0: మీరు ఎంతవరకు మేల్కొన్నారు, ఎంతవరకు మీకు ఫలితం అనేది మీకు నిరూపిస్తాను.
1: భగవాన్ విల్ ప్రూవ్ అండ్ డెమోన్స్ట్రేట్ టు వాట్ ఎక్స్టెంట్ వీఆర్ డివోటెడ్ హౌ లాంగ్ వీ రిమైన్ అవేక్ దిస్ నైట్.
0: కనుక మేము బలవంతంగా మీరు ఏమాత్రము భజన చేయకూడదు. ఉత్సాహంగా
1: యు షుడ్ నాట్ డూ భజన్స్ అవుట్ ఆఫ్ ఫోర్స్, యు షుడ్ డూ ఇట్ విత్ ఆల్ బబ్లింగ్ ఎంథూజియాజం.
0: కనుక మీరందరూ కూడా నవ్వు ముఖంతో ఈ భజనలో ఏర్పడుకొని కూర్చొని నేను తెల్లవారి వచ్చినప్పటికీ ఈ ముఖాలంతా తేజస్సుగా మారుతూ రావాలి.
1: యు పార్టిసిపేట్ ఇన్ భజన్స్ విత్ స్మైలింగ్ ఫేసెస్. By the time Bhagavan will be amidst us tomorrow morning, in the early hours, he should find glow on our faces.
2: You are listening to the Divine Discourse delivered by Bhagavan Baba on the evening of the 8th of March 2005 on the occasion of Mahashivaratri.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: దీపకస్యంద
1: రాత్రి వేళలయందు వెలుగును అందించేటువంటి వాడు చంద్రుడు.
0: డ్యూరింగ్ నైట్ టైమ్ ద వన్ హూ గివ్స్ అస్ లైట్ ఇస్ మూన్.
2: ప్రభాతే దీపకో రవి.
1: పగటి వేళలయందు వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడు అందించేటువంటి వాడు సూర్యుడు.
0: Sun gives us all the light during the daytime.

0: ముల్లోకములయందు కూడాను వెలుగును కాంతిని చేకూర్చేటువంటి వాడి ధర్మం.
1: ఇట్ ఈస్ ధర్మ దట్ గివ్స్ ఆల్ ది ఇల్యూమినేషన్ ది లైట్ ఇన్ ఆల్ ది త్రీ వర్డ్స్
0: సుపుత్ర కులదీపక. సుపుత్రుడు కులమునకు దీపమును వెలిగిస్తాడు.
1: A virtuous son is the very light for the entire clan,
0: family.
1: For the entire family.
0: అమావాస్యకు పూర్ణిమకు ఉండినటువంటి ఒక వ్యత్యాసము మీకు తెలుసు.
1: You know the difference between dark night and full moon night.
0: అమావాస్య కాళరాత్రి.
1: The dark night is
0: కటిక చీకటిగా ఉండేటువంటిది.
1: It's pitch dark.
0: హృదయులు ఈ చీకటిని ఏమాత్రం కూడాను కోరరు.
1: నోబుల్ హార్టెడ్ పీపుల్ విల్ నెవర్ బి ఆఫ్టర్ దిస్ డార్క్నెస్.
0: చీకటి భయంకరము అయినటువంటిది.
1: ఇస్ ద డార్క్ దట్ విల్ మేక్ యూ ఫియర్ స్ట్రికెన్.
0: భయమును మాత్రమే కాదు అనేక దురాలోచనలు కూడాను అభివృద్ధి పరుస్తుంది.
1: యూ ఇన్ ద డార్క్ యు ఆర్ నాట్ ఓన్లీ డెవలప్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఫియర్, యు ఎంటర్టైన్ బ్యాడ్ థాట్స్.
0: దురాలోచనలు మాత్రమే కాదు దుష్కర్మలకు కూడాను పాల్గొంటుంది.
1: నాట్ ఓన్లీ బ్యాడ్ థాట్స్, ఇట్ విల్ రిజార్ట్ యూ టు టేక్ టు రాంగ్ యాక్షన్స్.
0: చీకటి అనేక విధమైనటువంటి దుష్ట సంకల్పముల చేత, దురాలోచనల చేత, దుర్భావముల చేత, దుర్కర్మల చేత మానవుని అనేక విధములుగా పీడిస్తుంది.
1: ఇట్ ఓన్లీ ద డార్క్నెస్ దట్ విల్ మేక్ యూ సఫర్ ఫ్రమ్ ఆల్ వికెట్ థాట్స్, వికెట్ ఫీలింగ్స్ అండ్ వికెట్ యాక్షన్స్.
0: ఈ చీకటిని దుష్టులు, దుర్మార్గులు, దురహంకారులు మాత్రమే ఆశించరు, కానీ హృదయులు ఎవరు కూడా దీన్ని ఆశించరు.
1: ఓన్లీ వికెట్ పీపుల్, బ్యాడ్ పీపుల్ వుడ్ లైక్ టు బీ ఇన్ ద డార్క్, బట్ నాట్ నోబుల్ అండ్ గుడ్ సోల్స్.
0: దొంగలకు, దుష్టులకు, దుర్మార్గులకు చీకటి ఎంతో సహాయకారిగా ఉంటుంటారు.
1: The thieves and the wicked people will take the help of the darkness during the night time.
0: వారు ఈ చీకటిని ఆశిస్తూ ఉంటారు.
1: They move about in the dark.
0: వారు సంకల్పించుకున్నటువంటి కర్మను ఆచరించే నిమిత్తము ఈ చీకటి ఎంతైనా సహాయం చేస్తుంది.
1: To do whatever they like, the darkness will help them to do.
0: కనుక చీకటిని కేవలము దుస్సంకల్పులు మాత్రమే ఆశిస్తుంటారు.
1: Therefore, the one with bad thoughts will be in the dark.
0: సత్సంకల్పులు, సదాచార సంపన్నులు, సత్క్రియావంతులు వెలుగును మాత్రమే ఆశిస్తుంటారు.
1: The one with noble and pious thoughts, with good actions, will
0: always move in the light. మానవుల హృదయము చల్లగా శాంతమైన భావంతో సక్రమమైన మార్గములో సత్సంకల్పాలను అభివృద్ధి పరచుకుంటుంటారు.
1: The human heart should be full of peace and it should be cool and should be proper.
0: చిన్న పిల్లలు కూడాను వెన్నెలను చూచి ఎంతయో ఆశిస్తుంటారు, ఆనందిస్తుంటారు.
1: Children will feel very happy watching the full moonlight.
0: కవులు ఈ యొక్క చల్లని వెన్నెల లోపల తమలో ఆ హృదయం నుండి ఆవిర్భవించేటువంటి సద్భావములను కవిత్వములుగా అందుతూ ఉంటారు.
1: Poets take to composition in poetry describing the moonlight and the moon.
0: కనుక మూన్లైట్ అనగా పూర్ణిమ దినము మానవుని యొక్క హృదయం కూడాను పూర్ణిమమైనటువంటిదిగా ఉంటుంది.
1: On that full moon day, the human heart also would be full.
0: మానవుని మనసుకు పూర్ణ చంద్రునకు ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని కూడాను మనం చక్కగా విచారించాలి.
1: We should know very well the relationship between the full moon and the human heart.
0: Chandrama manaso jataha chetcho suryo ajayata. Chandrudu manasu yokka pratibimbame.
1: Moon is the very reflection of the mind.
0: Kanuka chandrudu yokka vennal lopala manavuni yokka manasu kudanu challaga sadbhavamulato satsankalpamulato abhivruddhi untundi.
1: Therefore, in full moon light, human mind also would blossom with very good thoughts and feelings.
0: Kanuka purnimamu anetuntidi chikatini pogotti ajnanamunu dooram chesi bhayamunu kudanu dooram chesi shantini baddhatanu aanandanni satsankalpalanu abhivruddhi parustundi.
1: Therefore, the moonlight dispels all sorts of darkness and fear ఇట్ విల్ కీప్ యూ ఇన్ పీస్ డిలైట్ అండ్ బ్లిస్.
0: ఇంకా పగటి వేళలందు సూర్యుడు అందరికి వెలుగును అందిస్తుంటాడు.
1: During the daytime, it's the sun who gives us light.
0: ఈ సూర్యుడే లేకపోతే జగత్తే లేదు.
1: Without the sun, there is no universe.
0: సూర్యుడే ఈ భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Sun is the very God to this planet Earth.
0: సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు.
1: Without the sun, there is no creation.
0: పంటలు లేవు.
1: There is no harvest.
0: వృక్షములు లేవు.
1: No trees.
0: గాలి లేదు.
1: No air.
0: తిండి లేదు.
1: No food.
0: జీవరాశులు బ్రతకలేవు.
1: And living creatures cannot survive.
0: సూర్యుని యొక్క వెలుగు వల్లనే జీవులు బ్రతుకుతున్నాయి, పంటలు పండుతున్నాయి, నదులు ప్రవహిస్తున్నాయి, ఆనందంగా, సుక్షేమంగా, సుభిక్షంగా దేశము అభివృద్ధి చెందుతుంది.
1: Because the sun, we find the living creatures sustain their life. You find the crop and the harvest, the flow of the rivers, and we find all the happiness and comfort.
0: సూర్యుని యొక్క ప్రభావం చేతనే మానవుని యొక్క హృదయం కూడాను పవిత్రమవుతుంది.
1: It's only the effect of the sun that makes our heart sacred.
0: కనుక సూర్యుడు ఈ యొక్క భూలోకమునకు ప్రత్యక్ష దైవం.
1: Therefore, sun is the very God to this earth.
0: సూర్యుని యందు ఉండినటువంటి ఈ యొక్క ప్రకాశ శక్తి,
1: the hydrogen which is powerful.
0: ఈ హైడ్రోజన్ అనేటువంటి శక్తియే జగత్తుకు మూడు భాగములుగా తోడ్పడుతూ ఉంటుండాలి.
1: The hydrogen which is so powerful present in the sunlight.
0: ఏదో కొంత భాగం మాత్రమే హీలియం ఉంటుండాలి.
1: Only fraction is present helium.
0: ఇది ఒక వాయువు.
1: This is a gas.
0: ఈ హీలియం అనేటువంటి వాయువు ఉండటం చేతనే ఈ ఆక్సిజన్ అనేటువంటిది కూడాను క్షీణించక, అభివృద్ధిగాంచక దినదినమును కొంతవరకును తమ యొక్క స్థాయిలో తాను మెరుగుతూ ఉంటుండాలి.
1: Because of the presence of the helium, the concentration of oxygen in the atmosphere is maintained.
0: సూర్యుని యందు అనేక విధములైనటువంటి యొక్క గుంతలు ఉంటున్నాయి, అనగా రంధ్రములు.
1: There are so many holes on the sun.
0: ఈ సూర్యునిలో ఉండేటువంటి హోల్స్ అనగా రంధ్రములు ఎంత పెద్దవి అని విచారణ చేస్తే ఈ భూమినంతా కట్టకట్టి ఒక్కొక్క రంధ్రము లోపల విడిచి సులభంగా తీసి ముంచవచ్చు.
1: The holes on the surface of the sun are so big that you can just put the whole planet of Earth in one of the holes and take it out.
0: అంత పెద్ద రంధ్రాలు ఉంటున్నాయి సూర్యునిలో.
1: So big are the holes on the surface of the sun.
0: కేవలం ఒకటి కాదు, రెండు కాదు, వేలకు రంధ్రాలు ఉంటున్నాయి.
1: Not one or two, thousands of such holes are present.
0: ఈ రంధ్రములు ఉండటం చేతనే ఈ హీలియం అనేటువంటి యొక్క వేగం చేత, పొగ చేత ఈ యొక్క ఆక్సిజన్ అనేటువంటిది, హైడ్రోజన్ అనేటువంటిది క్రమక్రమేణ అభివృద్ధి గాంచుతూ ఉంటుంటాయి.
1: బికాస్ ఆఫ్ ది హీలియం కంటెంట్ ఓవర్ దేర్, ద ఆక్సిజన్ కంటెంట్, హైడ్రోజన్ కంటెంట్,
0: ఇది
1: మెయింటైన్డ్.
0: చాలా బాగా తెలుసు.
1: సైంటిస్ట్ నో ప్రతి
0: కనుక సూర్యుడు అనేటువంటిది జగత్తు కంతకుడును ప్రత్యక్ష దైవము. ఇది మూడవ నేత్రము.
1: సన్ ఈస్ ద థర్డ్ ఐ అండ్ ది ప్రిజం అండ్ గాడ్ టు దిస్ ఎర్త్.
0: కనుకనే ప్రదోషే అనేటువంటిది చంద్రుడు, ప్రభాతే వెలుగు నందించేవాడు సూర్యుడు.
1: Therefore the moon in the night and the sun that gives us all the light during the day. 31.
0: త్రిలోకే ఈ మూడు లోకములు ఎందుకు కూడా నువ్వు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: The one that gives us brilliance in all the three worlds is dharma.
0: ఈ ధర్మం అంటే ఏమిటి?
1: What is dharma?
0: ధృయతే ఇతి ధర్మః. ధృయతే అనగా కట్టి ఉంచేటువంటిది.
1: దట్ విచ్ బైండ్స్ ఇస్ ధర్మ.
0: నో నో నో నో, అప్హోల్డ్ ఓ దట్
1: అప్హోల్డ్స్ ఇస్ ధర్మ.
0: అది ఏ ధర్మం?
1: దట్ ఇస్ ధర్మ.
0: అన్నింటినీ పట్టి ఉంచుతుంది.
1: ఇట్ అప్హోల్డ్స్.
0: అనగా ఈ ధర్మమే లేకపోతే జగత్తే నిలిచేటువంటిది కాదు.
1: విదౌట్ దిస్ ధర్మ ద వరల్డ్ వుడ్ నాట్ సస్టైన్.
0: సమస్త కర్మలకు కూడాను ధర్మము అనేటువంటిది ప్రాణం వంటిది.
1: For all actions, dharma is the very life.
0: ఆయొక్క ప్రాణం సమానమైనటువంటి ధర్మమే లేకపోతే జీవితమే లేదు.
1: Without this dharma, which is the very life, force, there cannot be any life.
0: ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క ధర్మం ఉంటుండాలి.
1: ఈచ్ ఆబ్జెక్ట్ హ్యాస్ గాట్ ఎ ధర్మ.
0: అనగా అగ్ని ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఫైర్.
0: ఈ అగ్నికి ఏమి ధర్మం?
1: వాట్ ఈస్ ఇట్స్ ధర్మ?
0: అనగా దహన శక్తియే ఈ అగ్నికి ధర్మము.
1: ద ఫైర్ కెన్ బర్న్, ఇట్ ఈస్ ఇట్స్ ధర్మ.
0: ఈ దహన శక్తి కోల్పోతే అది అగ్ని కాదు, బొగ్గు అయిపోతుంది.
1: When once it loses its burning capacity, it's not a fire, it's cold.
0: Ice gadda untundadi.
1: You have ice ball.
0: Deeniki challadaname deeni dharmamu.
1: Coolness is its dharma.
0: Ee challadaname ikkundi dharmamnu kolipothe adi ice kaadu.
1: When once it's no longer cold, you cannot call it ice.
0: Adi vidhamagane manavuniki priyati iti dharmaha dharayati iti dharmaha dharinchinatvanti dharmamu.
1: So that which is put on is dharma.
0: ఏది మానవుని ధరించిందేటువంటిది?
1: వాట్ ఈస్ దట్ వి హావ్ పుట్ ఆన్?
0: హృదయము, వాక్కు, కాయము, ఈ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే మానవ ధర్మము.
1: ద హ్యూమన్ ధర్మ కంప్రైజెస్ దీస్ త్రీ, ద హార్ట్, ద వర్డ్ అండ్ ద బాడీ.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్ అన్నారు.
1: సో ఇట్ ఈస్ సెడ్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: అనగా ఈ మూడింటి యొక్క త్రిపుటి యొక్క ఏకత్వము, త్రిపుటి యొక్క పవిత్రము, త్రిపుటి యొక్క నిర్మలము, త్రిపుడి యొక్క శుద్ధము.
1: ద ప్యూరిటీ అండ్ ద శాంక్టిటీ ఇన్ ది యూనిటీ ఆఫ్ ది ట్రినిటీ.
0: ఈ మూడింటి యొక్క పరిశుద్ధమైనటువంటి తత్వమే మానవ ధర్మము.
1: ద ప్యూరిటీ ఆఫ్ ది ట్రినిటీ ఇస్ ది ధర్మ ఆఫ్ మ్యాన్కైండ్.
0: చేసే కర్మలన్నీ కూడాను పవిత్రమైనవిగా ఉండాలి.
1: ఆల్ అవర్ యాక్షన్స్ షుడ్ బి సేక్రెడ్.
0: నీ కాన్షియన్స్ తృప్తిగా ఉంటుండాలి.
1: ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
0: పలికే పలుకులన్నీ కూడాను పరిశుద్ధమైనటువంటివిగా ఉంటుండాలి.
1: వాట్ ఆల్ యూ స్పీక్ షుడ్ బి ప్యూర్.
0: కనుకని జిహ్వే ప్రసగ్ని మధురప్రియత్వం సత్యం హితం త్వాం పరమం వదామి. ఓ జిహ్వే, ఓ నాలుక, రసమెరిగిన నాలుక, పవిత్రమైన నాలుక, శుద్ధమైన నాలుక, స్వార్థరహితమైన నాలుక, నీవెంత గొప్పదానవే అని వర్ణించినాడు మహర్షి.
1: The sage described tongue this way. O tongue, you know the taste. You are sacred. How pure you are. How selfless you are.
0: ఎంత స్వార్థరహితమైనటువంటిది ఈ నాలుక.
1: ద టంగ్ ఈజ్ సెల్ఫ్లెస్.
0: కానీ అటువంటి పరిశుద్ధమైనటువంటి నాలుకను ఈనాడు మాలిన్యపరచుకుంటున్నాం అసత్యం చేత.
1: ద టంగ్ విచ్ ఇస్ సో ప్యూర్ అండ్ అన్సెల్ఫిష్ ఈజ్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ లైస్.
0: ఆ సత్యం కూడా నువ్వు ఎట్ట పలకాలి?
1: హౌ షుడ్ వి టెల్ ద

0: మనం పలికే పలుకులు ఉద్వేగంగా ఉండకూడదు.
1: Whatever we speak, it should not be emotional or full of agitation.
0: సత్యం కదాని ఘోరమైనటువంటి శబ్దంతో పలకకూడదు.
1: It might be true, but yet it should not be so harsh.
0: ఇది ఎట్ట ఉండాల? ప్రీతి హితం చేయత్. ప్రీతిగా ఉండాలి ఈ పలుకు.
1: The words should be sweet.
0: హితముగా ఉండాలి ఈ పలుకు.
1: It should be soft and sweet.
0: అతిగా మాట్లాడకూడదు.
1: It should not talk much.
0: కేవలం కఠినంగా ఉండకూడదు.
1: It should not be harsh.
0: మృదువుగా ఉండాలి.
1: Soft. You should speak soft.
0: ఇదే సత్యము అన్నాడు.
1: This is truth.
0: ఇటువంటి సత్యము త్రికాల భాగ్యం సత్యం.
1: This truth remains same in all the three periods.
0: మూడు కాలములు ఎందు ఉండేటువంటిది సత్యం.
1: This truth remains in all the three periods of time.
0: ఇంకా రెండోది నిజం అని ఒకటి ఉంది.
1: There's second one, nizam, fact.
0: కానీ సామాన్యమైన ఈ ప్రపంచంలో సత్యమును నిజమును రెండింటిని ఒక్కటిగానే చూసుకుంటారు.
1: In the ordinary sense, we consider fact nism and satyam the truth as synonymous.
0: Nijam veru, satyam veru, ivu rendu okkati kaadu.
1: The fact and truth are different, not the same.
0: Chuchinappudu edi kanipistundado adi nijam.
1: What you see speaks of the fact.
0: Ippudu neevu oka shalu kappukoni undavachchu.
1: Now you have a shawl.
0: Repati dinam nee shalu lekapovachchu.
1: Tomorrow you may not have it.
0: Kaani neevu shalu kappukunnavu aneetundi neetiki maatrame adi, ippudiki maatrame adi nijam.
1: It is a fact that you have shawl today.
0: రేపటికి అది నిజం కాదు.
1: It is not a fact tomorrow.
0: కనుకనే రేపటికి కూడా అది ఉంటే, ఎల్లుండికి కూడా అదే ఉంటే, నిన్న కూడా అదే ఉంటే, త్రికాలమునియందు అదే ఉంటే అది సత్యం.
1: But the one that remained yesterday, remains today, will continue to remain tomorrow, that is the truth.
0: కనుకనే త్రికాలమునియందు కూడాను మారనటువంటిది, చేరనటువంటిది, కదలనటువంటిది, మెదలనటువంటిది, తావనటువంటిది, కూలనటువంటిది, అది ఏ సత్యం.
1: సో ఇట్ ఇస్ ద ట్రూత్ దట్ వుడ్ నాట్ చేంజ్, దట్ వుడ్ నాట్ వేవర్, దట్ వుడ్ నాట్ మూవ్, దట్ రిమైన్స్ పర్మనెంట్ అండ్ ఎటర్నల్.
0: మధ్య మధ్య మారుతూ ఉండేటువంటిదంతా కూడాను, కదులుతూ ఉండేటువంటిదంతా కూడాను, కొంతవరకు మాలిన్యమయ్యేటువంటిదంతా కూడాను అది సత్యం కాదు, అది నిజం.
1: దేర్ఫోర్ దట్ కమ్స్ ఇన్ బిట్వీన్ అండ్ పాసెస్ ఆఫ్.
0: అప్పటికప్పుడు కనిపించేటువంటిది నిజం.
1: దట్ వాట్ యు సీ ఫర్ ద మోమెంట్ ఇస్
0: ఎప్పుడూ కనిపించేటువంటిది సత్యం.
1: That which is seen for all the times is truth.
0: Inka vedantamulo ee satyamunu kodanu rutam annaru.
1: In veda satya is called rutam.
0: Ee rutam aneetundi emiti?
1: What is this rutam?
0: Kevalam vastu maatrame kaakunda daniki gnanam kuda untundadi.
1: Not merely the object it carries with it.
0: Daniki vicharana shakti kuda untundadi.
1: It has got the spirit of inquiry.
0: Discrimination. కనుక ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే అది రుతం అనేటువంటి రూపం ధరిస్తుంది.
1: ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వుడ్ లీడ్ టు రుతం.
0: కనుక మానవత్వంలో మన ధర్మం ఏమిటంటే సత్యాన్ని పలకాలి.
1: సో ద హ్యూమన్ ధర్మ వాంట్స్ యూ టు స్పీక్ ట్రూత్.
0: అది ఏ మన పలుకు ఉన్నటువంటి యొక్క నిజమైనటువంటి మానవత్వం.
1: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ క్వాలిటీ.
0: ధర్మాన్ని ఆచరించాలి.
1: One has to tread along the path of
0: righteousness. అది ఏ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క ఇది వాల్యూ, ఒక విలువ.
1: ఇట్ ఇస్ ది చీఫ్ వాల్యూ ఆఫ్ మ్యాన్ కైండ్.
0: అయితే హృదయము అనేటువంటిది కనిపించదు.
1: హౌఎవర్ యూ డోంట్ సీ ది హార్ట్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం చేతనే హృదయం ఎటువంటిది ఎటువంటిది అనేటువంటిది మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ టూ యూ కెన్ నో ది హార్ట్.
0: కనుకనే చేతలు మాటలు రెండు కూడాను రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: దేర్ఫోర్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ యాక్షన్స్ విల్ స్పీక్ ఆఫ్ ది will stand for the reflection of the inner being.
0: Kanukune ee rendu kudunu reflection, reaction, resound.
1: So they speak of reflection, reaction and resound.
0: Adi ye rutam.
1: That is rutam.
0: Kanuka manavattam yokka divyamaina viluvalu emiti?
1: What are the divine human values?
0: Deenine moodu padamulato cheptu vacham.
1: These are said in three words.
0: Preeti, bheeti, neeti.
1: One is preeti, next is bheeti, the third one is neeti.
0: Preeti, daiva preeti.
1: Preeti, daiva preeti, the love of God.
0: Ee daiva preeti aneetundi undinappudu shantamu satyamu rendu kudunu manalo aavirbhavistayi.
1: When there is love of God, you will have all the peace and truth.
0: Bheeti, paapa bheeti.
1: Bheeti, paapa bheeti, fear of sin.
0: Ee paapa bheeti undinappudu prema vastundi.
1: When there is fear of sin, there will be love.
0: Prema raavatame kaakunda shantanga untundi.
1: And you will also remain peaceful.
0: Neeti.
1: Neeti, morality.
0: Neetani. Sanghaneeti.
1: It is the morality of society.
0: Ee sanghaneeti lopala ahimsa anetundi aavirbhavistundi.
1: దేర్ యు ఫైండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: ప్రీతి అనేటువంటి ఒక్కదాన్ని మనం పోషించుకున్నామంటే శాంతము, ధర్మము, ఈ యొక్క అహింస మూడు కూడా దాన్ని అనుసరిస్తాయి.
1: Therefore, if you develop this preeti, love for God, you will have all the peace and truth and dharma.
0: ప్రీతి కలవాడు హింసకు పాల్గొనడు.
1: The one who has got love of God will never resort to violence.
0: ప్రీతి కలవాడు అధర్మములో ప్రవేశించడు.
1: The one with love for God will never be unrighteous.
0: ప్రీతి కలవాడు శాంతంగానే ఉంటాడు.
1: He will remain peaceful.
0: కాబట్టి ప్రీతియే అన్నింటియందు కూడాను ప్రాణ సమానము.
1: Therefore, this preeti, love is the life.
0: మానవుని యొక్క విలువలు సత్య, ధర్మ, శాంతి, ప్రేమలు అని అనుకుంటున్నాము.
1: We think the human values are truth, righteousness,
0: peace, and love. ఈ అన్నిటిని ఒక్క ప్రీతి లోపలనే ఇమిడి ఉంటున్నాయి.
1: All of them are contained in this preeti love.
0: ప్రేమ అనేటువంటిది భగవంతుని వైపునే మరల్తూ ఉంటుంటాది ఎప్పుడు.
1: This love directs you towards God.
0: ప్రేమ దిక్సూచక యంత్రం వంటిది.
1: Love is like compass.
0: ఇది ఎక్కడ పెట్టినా ఉత్తర దిక్కునే చూస్తుంది.
1: ఇట్ విల్ పాయింట్ టువర్డ్స్ ది నార్త్ వేర్ ఎవర్ యు కీప్ ఇట్.
0: అదే రీతిగా ప్రీతి ఎక్కడ నుంచి వచ్చినప్పటికీ దైవం వైపునే పోతుంది.
1: సో లవ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఇట్ విల్ డైరెక్ట్ యూ టువర్డ్స్ గాడ్.
0: కనుక ప్రీతి అనేటువంటి ఒక దిక్సూచకను మానవునికి అందించినటువంటి స్పెషల్ గ్రేస్.
1: Therefore, this compass of preeti, love is the one of special grace given to mankind.
0: Manavata viluva preetiye.
1: The human value in this world.
0: Premane prati manavuni endu kuda untundali.
1: This love is present in every person.
0: Kanukane daivam sarva bhutamulu endu untunnadu anetvanti oka tattvanni vedam ghoshinchindi.
1: So Veda speaks of the divine
0: Ishwara
1: sarva
0: bhutanam.
1: God is present in all
0: beings. Ishwarudu premane ishwarudu.
1: Who is God? Love is God.
0: Prema Ishwara hai. ఈశ్వర ప్రేమ హై. ప్రేమనే ఈశ్వరుడు, ఈశ్వరుడే ప్రేమ.
1: గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్.
0: కనుకనే భగవంతుడు సర్వులు ఎందు ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: దీనిని పురస్కరించుకునియే లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
1: దేర్ఫోర్ స్వామి సేస్ లవ్ ఈజ్ గాడ్ లివ్ ఇన్ లవ్.
0: ఒకానొక సమయం లోపల
1: ఎట్ వన్ టైమ్
0: జీసస్ తల్లి యొక్క అనుమతి తీసుకుని
1: హస్ టేకెన్ పర్మిషన్
0: ఫ్రమ్ మదర్ ఎందు పోయి ఎడారి లోపల 42 దినములు తపస్సు చేశాడు.
1: హి హస్ గాన్ టు ద డెజర్ట్ అండ్ అండర్టూక్ పెనెన్స్ ఫర్ 42 డేస్.
0: తదుపరి తన యొక్క స్వస్వరూపాన్ని తాను గుర్తించుకున్నాడు.
1: హి హస్ నోన్ హిస్ ట్రూ సెల్ఫ్.
0: మూడు వరములు కోరాడు.
1: హి ఆస్క్డ్ ఫర్ 3 బూన్స్ టు బి గ్రాంటెడ్.
0: ఏమని?
1: వాట్ ఆర్ దే?
0: మొదటిది,
1: ఫస్ట్,
0: ఓ మై గాడ్, మై ఫాదర్, నా తండ్రి, నేను మూడు వరములు కోరుతున్నాను, నాకు అనుగ్రహించమన్నాడు.
1: He said, my father, I ask for 3 boons to be granted.
0: మొదటిది ఏమిటి?
1: What is the first one?
0: నీవు నా ఈ జీవితాన్ని అందించినావు.
1: You have given me this life.
0: ఈ జీవితాన్ని ఈ జగత్తు లోపల ఎవరికి ఏ విధమైన బాధలు కలిగించకుండా అందరి సేవలు చేయాలి.
1: I should not hurt or harm anybody. I should serve all.
0: తప్పుకు మాత్రము నేను సిద్ధంగా ఉంటుంటాను, ఒప్పుకుంటాను, కానీ అసత్యానికి నేను ఒప్పుకోను.
1: ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ద గిల్ట్ ఆర్ మిస్టేక్ బట్ ఐ వుడ్ నాట్ అటర్ ఎ
0: లై. సత్య మార్గంలో నన్ను ప్రవేశించిపచేయి.
1: సీ దట్ ఐ వుడ్ ట్రెడ్ అలాంగ్ ద పాత్ ఆఫ్ ట్రూత్.
0: ఇది మొట్టమొదటి కోరిక.
1: దట్ ద ఫస్ట్ బూన్.
0: రెండవది, అసూయాపరులైనటువంటి వారు నన్ను ఎన్ని విధములైనటువంటి రీతిగా నన్ను హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, పరిహసించినప్పటికీ, బాధించినప్పటికీ నేను ఓపికగా ఉండేటువంటి ఒక హృదయాన్ని నాకు అనుగ్రహించు.
1: Oh God, give me that heart that would bear all the suffering put to me by the jealous people, those that hurt me, that accuse me and criticize me. Let me bear them all.
0: లోకులు కొంతవరకు అసూయ పడుతుంటారు.
1: Watching the good jealous people are
0: there. అభివృద్ధి చేసేటువంటి వారిని చూసి అసూయ పడుతుంటారు.
1: When you progress in life, there are people that feel jealous of you.
0: సుఖంగా వారిని చూసి కుళ్ళిపోతుంటారు.
1: When you are happy, there are people that
0: feel envious. ఇది మానవుని యొక్క అల్పబుద్ధి యొక్క లక్షణాలు.
1: దట్ ఆర్ ది క్వాలిటీస్ ఆఫ్ మీన్ పీపుల్.
0: ఇది నిజంగా మానవుని యొక్క హృదయాలు కాదు.
1: దట్స్ నాట్ ట్రూ హ్యూమన్ హార్ట్.
0: ఇది కేవలము పశువులు కూడా ఆ విధంగా అసూయ పడవు.
1: ఈవెన్ అనిమల్స్ డోంట్ హ్యావ్ దట్ జెలసీ.
0: కానీ ఈనాటి మానవుని యందు స్వార్థం అనేది అధికం కావటం చేతనే అసూయ కూడాను దానితో పాటు పెరుగుతూ వస్తుంది.
1: As among people, there's more of selfishness that's leading to this kind of jealousy.
0: కనుక ఈ అసూయాపరులు నన్ను ఎన్ని బాధలు పెట్టినప్పటికీ శాంతంగా ఉండేటువంటి యొక్క చిత్తాన్ని నాకు అనుగ్రహించు.
1: ఓ గాడ్, ద జెలస్ పీపుల్ మే పుట్ మీ టు సఫరింగ్, గ్రాంట్ మీ దట్ స్టేట్ టు మెయింటైన్ పీస్.
0: మూడవది,
1: థర్డ్ వన్,
0: ప్రేమ,
1: లవ్.
0: ఈ ప్రేమ ఎవరికి నేను అందించను.
1: దిస్ ఐ వుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నా ప్రేమను, పరిపూర్ణమైనటువంటి ప్రేమను నీ పాదాలకి అంకితం చేస్తాను.
1: ఐ వుడ్ సరెండర్ మై టోటల్
0: నీ సేవలోనే నేను అర్పితం కావాలి.
1: లెట్ మీ స్పెండ్ మై టైమ్ ఇన్ సర్వింగ్.
0: నీ ఆనందమే నా ఆనందము.
1: యువర్ బ్లిస్ ఇస్ మై బ్లిస్.
0: నీవు ప్రేమ స్వరూపుడే, నేను ప్రేమ స్వరూపుడే.
1: యువర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ లవ్, సో ఎమ్ ఐ.

0: నీవు పూర్ణుడు,
1: నేను పూర్ణుడు. యూఆర్ ఫుల్ అండ్ ఐఎమ్ ఆల్సో ఫుల్.
0: ఈ పూర్ణమంతా ఆ పూర్ణంలో నేను ఏకమైపోవాలి.
1: దిస్ షుడ్ మర్జ్ ఇన్ దట్.
0: అపూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన ప్రేమను అర్పితించాలి.
1: To that wholesome full God I should surrender.
0: కనుక ఈ మూడు కూడాను నాకు అనుగ్రహించమని కోరాడు.
1: He wanted these three boons to be granted.
0: దీనికి పూర్వము జరిగినటువంటి యొక్క కొంత అరబియన్స్ ఇతను జన్మించిన సమయం లోపల ముగ్గురు అరబియన్స్ రాజులు చేరారు.
1: There was a gathering of three Arabian kings.
0: మొదటి కింగ్ చూచాడు ఈ బిడ్డను. ఇతను దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు. ఫస్ట్ పూర్ణమైనటువంటి వారికి నేను ఈ పూర్ణత్వాన్ని అందించను.
1: I would not part with anybody who is not full.
0: ఎందుకంటే భగవంతుడు పరిపూర్ణుడు.
1: Because God is total.
0: పరిపూర్ణుడికి ఈ పరిపూర్ణమైన

0: దైవం బిడ్డగా ఉండినట్టుగా కనిపిస్తుంది అన్నాడు.
1: ఫస్ట్ అరేబియన్ కింగ్ థాట్ లైక్ దిస్ చైల్డ్ అపియర్స్ టు బి ది చైల్డ్ ఆఫ్ గాడ్.
0: రెండవడు చూచాడు, కాదు కాదు, ఇది దైవాన్ని ప్రేమించే బిడ్డగా తయారవుతుంది అన్నాడు.
1: ది సెకండ్ అరేబియన్ కింగ్ సెడ్ దిస్ చైల్డ్ విల్ సర్టన్లీ లవ్ గాడ్.
0: మూడవ వాడు చెప్పాడు, ప్రేమించటము లేదు, బిడ్డ కాదు, దైవమే తాను అన్నాడు.
1: హి సెడ్ ఇస్ నథింగ్ లైక్ లవ్ నాట్ ద చైల్డ్ ఈస్ గాడ్.
0: అది ఏ ది వన్ యూ థింక్ యు ఆర్
1: ది వన్ యూ థింక్ యు ఆర్
0: అది ఏ మొట్టమొదటి చెప్పినటువంటి దైవం లోపల మూడు రకమైనటువంటి తత్వములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ లెవెల్స్ ఇన్ ద డివినిటీ.
0: నేను భగవంతుని యొక్క మెసెంజర్.
1: ఐఎమ్ ద మెసెంజర్.
0: ఐఎమ్ ది మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు.
1: He said, I am the messenger of God.
0: Second, I am the son of God. Annadu.
1: Second level, I am the son of God.
0: Third, I and my father are one. Annadu.
1: Third state, I and my father are one.
0: The one you think you are, that is physically. Dehani puraskrinchukoni, nenu palani varini, nenu palani varini, ani oka messenger ga bhavistunnadu.
1: The first state, that I am the messenger of God, basing on the body, he introduced himself, I am so and so.
0: Others think you are.
1: The second one, the one others think you are.
0: The one others think you are.
1: The one others think you are.
0: Anaga emti nee manasu yokka tattvam.
1: It is nature of your mind.
0: The third, I and my father are one.
1: The third state, I and my father are one.
0: Ante naaku moodu swaroopalu untunnayi.
1: I have three forms.
0: Sharira swaroopamu, manasika swaroopamu, aatma swaroopamu.
1: The three forms, one relates to the body, the second the mind and the spirit.
0: Manam iddaru okkate.
1: In the realm of the spirit, both are one.
0: హనుమంతుడు కూడాను శ్రీరాములకు చెప్పాడు.
1: This is stated by Hanuman to Sri Rama.
0: Rama.
1: Rama.
0: దేహరీతిగా నేను నీ సేవకుడను.
1: From the body point, I am your servant.
0: మానసిక రీతిగా నేను నీ దాసుడను.
1: Mentally, I submit myself to you.
0: నీ అంశమును.
1: I am your spark.
0: ఆత్మ రీతిగా నీవు నేను ఒక్కటే.
1: From the standpoint of spirit, you and I are one.
0: అదే భావాన్ని ప్రతి మానవుడు కూడాను మొట్టమొదటి కర్మ మార్గము. Messenger, anaga karmana acharinchali.
1: So the first path is the path of action as the messenger.
0: Ee karmana acharincheetundi deentlopala hrudayapurukamainatundi yokka satkarmala acharinchali.
1: As you do action, you should do it wholeheartedly.
0: Inka rendavadi,
1: the second,
0: worship.
1: Worship.
0: Aadhyatmika margamlo praveshinchatamu.
1: That you move in the spiritual
0: field. అనగా పూజించటము, భజించటము, సేవించటము, జపించటము, తపించటము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక విషయం.
1: The worship, the meditation, the penance, going through the sacred text, that's all spiritual pursuit.
0: ఇంకా మూడవది wisdom.
1: Third one.
0: జ్ఞాన మార్గము.
1: Wisdom, path of wisdom.
0: కనుకనే work, worship and wisdom. ఇది మూడు కూడా W's గా వచ్చేసాయి.
1: Therefore there are three W's as stated by Bhagavan. Work, worship and wisdom.
0: ఈ work, worship and wisdom. ఈ మూడింటి తత్వం లోపల కూడా మానవుడు wisdom తో అంత్యం కావాలి.
1: In these three
0: ఎక్కడ ఉన్నాడు భగవంతుడు?
1: Where is God?
0: ఎక్కడ ఏ విధంగా చేస్తుంటాడని కొంత నిమిషములకు ముందుగా తెలుగులో మాట్లాడినటువంటి పిల్లవాడు చెప్పాడు.
1: One student said this in Telugu who spoke few minutes ago.
0: చాలా అమాయకులకు కూడా అర్థమయ్యేటువంటిది భగవంతుడు సర్వంతర్యామేని.
1: Everyone knows that God is everywhere. Innocent people also
0: కానీ
1: know
0: ఈనాడు మేధావులైనటువంటి వారికి అన్ని సందేహములే.
1: But intellectuals today entertain all doubts.
0: మేధావుల కంటే ఏ చదువు లేనటువంటి మూర్ఖుడే చాలా మేలు ఈ కాలంలో.
1: In the modern times, an innocent, ignorant one is far better than intellectual.
0: Appudu paalu teeskonu vachadu oka paathralo.
1: Milk is brought in a container.
0: Ekkada unnadu devudu?
1: Where
0: is God?
1: Where is God?
0: Paalu teeskonu vachadu.
1: He brought the milk.
0: Babu, ee paalalo venna ekkada undi?
1: Boy, where is the butter in milk?
0: Venna undi kaani kanipinchatam ledu.
1: There is butter, but I don't see.
0: ఒక్కొక్క డ్రాప్ లో కూడా వెన్న ఉంది.
1: ఎవ్రీ డ్రాప్ హ్యాస్ బటర్.
0: ఒక్కొక్క కణంలో కూడా వెన్న ఉంది.
1: ఇన్ ఎవ్రీ పార్టికల్ దేర్ ఇస్.
0: అయితే ఎప్పుడు మనకు ప్రత్యక్షం అవుతుంది?
1: బట్ హౌ డు యూ సీ?
0: దానిని చేయవలసిన రీతిగా చేయాలి.
1: యూ హావ్ టు ప్రాసెస్.
0: దానిని పెరుగు చేసి తర్వాత మొదలు చేసినప్పుడు సర్వత్రా ఉండినటువంటి వెన్న ఒక పైభాగానికి వచ్చేసింది.
1: You have to curdle it, you have churn it, and you can collect the butter that gathers on the surface.
0: Kanaka nee hrudayame paatra.
1: Your heart is the container.
0: Nee premane indulo paalu.
1: The love is milk there.
0: Ee premanu anetundi dani bhagavanturiki arpitam anetundi nee madanam.
1: Offering to God is churning.
0: Appude sakshatkaram anetundi swaroopam bayaldeerthundi.
1: Then you will have the manifestation.
0: Sarvatra untundadi bhagavanturu.
1: God is present everywhere.
0: Sarvatra unnadi paallo venna.
1: And butter is present all over the milk.
0: Kanipinchadu.
1: You don't see.
0: Aithe eppudu kanipistundi?
1: Then how do you
0: see? Daniki taginatvanti krushi manam chesinappude kanipistundi.
1: When you apply yourself and process.
0: Aithe bhagavanturu yokka drushti evaripaina untundadi ekkada untundadi ani

0: సందేహించవచ్చు.
1: యు మే డౌట్ హూ వుడ్ బి ది రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ద బల్బ్.
0: ఈ బల్బ్ లో వెలుగు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ లైట్.
0: ఈ వెలుగు ఎక్కడ చూస్తుండాలి?
1: లైట్ ఇన్ వాట్ డైరెక్షన్ డస్ ఇట్
0: గో? అన్ని వైపులా చూస్తుండాలి.
1: ఇట్ వాచెస్ అలాంగ్ ఆల్ డైరెక్షన్.
0: సర్వత్రా వెతుకుతుండాలి.
1: ఇట్ సర్చెస్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగానే భగవంతుడు ఒక వెలుగు వంటి వాడు.
1: గాడ్ ఇస్ లైక్ లైట్.
0: ఎవరిని చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు.
1: హీ వాచెస్ ఆల్.
0: ఈ సభ లోపల నిద్రపోయేటువంటి వాళ్ళు చూస్తుండాలి.
1: భగవాన్ వాచెస్ దోస్ దట్ స్లీప్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్.
0: ఇంకొకరు వినకుండా ఏదో ఇంకొక చింత చేస్తుండేటువంటి వాళ్ళను చూస్తుండాలి.
1: హీ ఆల్సో వాచెస్ దోస్ దట్ థింక్ ఆఫ్ అదర్ థింగ్స్.
0: చింతలు వేరువేరుగా ఉండవచ్చును, కానీ అందరికీ ఈ వెలుగే ఆధారం.
1: Thoughts may vary, but this light is common.
0: ఒకానొక సమయం లోపల,
1: at one time,
0: రామకృష్ణ పరమహంస చక్కని సాయంకాల వేళలో చక్కని బోధ చేస్తున్నాడు.
1: On a pleasant evening, he was teaching.
0: ఆ యొక్క గుంపులో కూడా రాణి రాసమణి వచ్చి కూర్చుంది.
1: There in that congregation is present Rani Rasamani.
0: ఆ రాణి రాసమణి యొక్క టెంపుల్ లోపలి ఇతని పూజారి రామకృష్ణ పరమహంస.
1: పరమహంస is the priest in the temple built by Rani Rasamani.
0: చక్కగా చెప్పుతున్నాడు భగవద్ విషయాన్ని.
1: Paramahamsa is teaching all divine.
0: Kani Rani Rasamani vinnattugane tala oopputu undadi.
1: Rasamani is just nodding her head, pretending as if she is listening.
0: Kani ee vishayam Ramakrishna ku telusunu baaga.
1: But Paramahamsa knows pretty well.
0: Lechadu kurchi nunchi.
1: He got up from the chair.
0: Aa kurchunnatundi Rani Rasamani okka tooru champala paina kottadu.
1: He slapped her at one moment.
0: Andariki aashcharyam esi.
1: Everybody were taken by surprise.
0: Enti idu pichivaadu? Aame yokka udyogamlone untunnadu. Aame yokka devalayamlone seva chestunnadu. కానీ ఆమెని ఇంత ప్రజల మధ్య లోపల రాణిని ఇంత అవమానపరిచినాడు, ఏమి తనకి పిచ్చా ఏమిటి అని అనేక మంది అనేక రీతిగా విచారించారు.
1: ఎవ్రీబడి స్టార్టెడ్ డౌటింగ్ వాట్ దిస్ మ్యాడ్ క్యాప్ బీయింగ్ ఎన్ ఎంప్లాయీ ఇన్ ద టెంపుల్ బిల్ట్ బై హర్. హౌ ఇస్ దట్ హి ఇన్సల్ట్స్ హర్ లైక్ దట్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఎవ్రీవన్.
0: ఈ సభలో నిలిచినటువంటి వారంతా దేనికోసం ఇక్కడికి వచ్చారు?
1: వై ఆల్ పీపుల్ గ్యాదర్డ్ హియర్?
0: చెప్పేటువంటి విషయాలు చక్కగా శ్రద్ధగా వినాలి.
1: All should listen to in all sincerity.
0: ఇన్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టాలి.
1: What all they listen, they must practice.
0: కానీ బట్ నీ వచ్చి ఈ సభలో కూర్చొని రేపటి దినం కోర్టు కేసుల విషయం అంతా నీ విచారణ చేసుకుంటున్నావా?
1: బట్ యు ఆర్ సీటెడ్ హియర్ ఇన్ దిస్ కాంగ్రిగేషన్ అండ్ యు హావ్ బీన్ థింకింగ్ ఆఫ్ టుమారోస్ కోర్ట్ అఫైర్.
0: నీవు అట్టు కోర్టు విషయం విచారణ చేసుకుంటే ఇంటిలో కూర్చొని విచారణ చేసుకో, ఇక్కడ ఎందుకు రావాలి?
1: Then you want to think of tomorrow's court litigation,
0: అనగా
1: ఈ యొక్క
0: వాక్యము ఎంత ఆదర్శవంతమైనటువంటిది అంటే అనేక మంది సభల్లో పాల్గొంటుంటారు.
1: It speaks of an ideal. Many people attend.
0: Yemi chestaru emto evariki teliyadu.
1: No one knows what is said.
0: Yeyo dinnu yochin chestuntu untaru
1: because they will be thinking of so many things.
0: Kanuka alanti yochin cheseetundi vaaru samaveshamlo palgonakoodadu.
1: Those that have this kind of varied thinking, better they
0: samaveshamlo palgontara dinni tucha nadchukodaniki taginatundi tucha cheyali.
1: When once they are in the assembly, they must practice in total.
0: Ee satyani aanadu Ramakrishna chakkaga aacharana reethi lopala pracharam chesadu.
1: This is taught by Ramakrishna Paramahamsa in practice.
0: కల్పనే మానవుని యొక్క ధర్మములు అనేటువంటిది ఇంత పవిత్రమైనట్టుగా ఉంటుంటారు.
1: సో హ్యూమన్ ధర్మ ఇస్
0: ఇది కేవలం ఒక భూలోకమునకు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ టు
0: అర్త్. భూవస్సువః ఈ ముల్లోకములకు కూడా ఉంటుండాలి.
1: ఫర్ ఆల్ ది త్రీ వర్డ్స్.
0: ఏమిటి ఈ ముల్లోకములు?
1: వాట్ ఆర్ దే?
0: రే దేహరీతిగా చేసేటువంటి కర్మలు ఎందు?
1: All the actions that you do with the body.
0: మనసుకి గాతలు చేయటువంటి తలపులు ఎందు?
1: All the thoughts in the realm of the mind.
0: ఆత్మరీతిగా ఆనందించేటువంటి విషయం నందు?
1: All the things that.
0: మూడింటి ఎందు కూడాను ఈ ధర్మము వెలుగు నందిస్తుంది.
1: In the atomic bliss, the mental thought and the body action.
0: అది ఆత్మిక్ బ్లిస్ అనేటువంటిది నిత్యానందం.
1: Atomic bliss is eternal bliss.
0: పరమ సుఖదం.
1: Supreme.
0: కేవలం జ్ఞానమూర్తి.
1: Is the one of wisdom.
0: ఇంత జ్ఞానమయమైనటువంటిది ఈ ఆత్మానందం.
1: This wisdom is one of
0: ఈ ఆనందమునకు మానసిక ఆనందమునకు దేహ ఆనందమునకు వెలుగు నందించేటువంటి ధర్మము.
1: Therefore it is dharma that gives light to the happiness of the body, the mind and the spirit.
0: త్రిలోకములకు వెలుగు నందించేటువంటిది ధర్మము.
1: So it's only dharma that illumines all the three
0: worlds. ఈ మూడు దైవాధీనం.
1: All are under the control of God.
0: ఇంకా నాలుగవది ఉంటుంది, అదే మనిషి ప్రయత్నం.
1: Now there is fourth factor, human effort.
0: Suputre kuladipaka. Manchi putrudu kulamunike velugu nindistuntadu.
1: A good son is the light to the entire family.
0: Evaru ee good son anetunte vaadu?
1: Who is this good son?
0: Good son means God's son.
1: Good son means God's son.
0: Good anetunte G O O D, good.
1: The spelling G O O D.
0: ఈ మిథ్యలోకం అనే స్థితి, అనగా మిథ్యలోకం అనేటువంటిది జీరో. జగత్ అంతా మిథ్యం, బ్రహ్మ సత్యం.
1: ద హోల్ వరల్డ్ ఇస్ ఇల్యూజన్, బట్ బ్రహ్మన్ ఇస్ ఆల్
0: కనుక ఆ మిథ్యమైనటువంటిది ఏమిటి? అది ఒక జీరో.
1: దిస్ ఇల్యూజన్ ఇస్ 1-0.
0: జీఓడి ఈ రెండు ఓ లోపల ఒక జీరో తీసేస్తే గాడ్ అయిపోయింది.
1: Now in this G-O-O-D, remove this illusion, zero.
0: గుడ్డు లోపల ఒక జీరో పోతే గాడ్ అయిపోయింది.
1: And therefore 1-0 is God.
0: God son is good son.
1: Therefore God son is good son.
0: అనగా నిరంతరం కూడాను దైవ భావములు.
1: They should have divine feelings.
0: దైవ కర్మలు.
1: Divine actions.
0: దైవ చింతనలు.
1: Divine thoughts.
0: దైవ ప్రవర్తనలు.
1: Divine behavior.
0: అని కలిగినటువంటి వాడు సుపుత్రుడు.
1: He is the one, the good
0: son. అనగా మంచి.
1: Su means good.
0: తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞను శిరసావహించి.
1: One should follow the command of the
0: parents. తల్లిదండ్రుల యొక్క ప్రేమను అందుకొని.
1: Receives the grace.
0: తల్లిదండ్రులకు ఆనందపరిచి.
1: Make them happy.
0: వారి ఇంతకాలం పెంచి పెద్ద చేసినందుకు వారికి తగినటువంటి కృతజ్ఞతను అందించి.
1: Expressing gratitude for all
0: help received. సంతృప్తిపరిచేటువంటి వాడు సుపుత్రుడు.
1: The one who satisfies them is good.
0: అంతేకాదు సమాజంలో కూడా నువ్వు మంచి పేరు తెచ్చుకున్నటువంటి వాడు సుపుత్రుడు.
1: Not only that, the one who gets good name in society is good son.
0: ఎప్పుడు గొప్ప పుత్రుడు అవుతాడు?
1: When do you become good son?
0: కులములో ఒకండు గుణవంతుడుండినా కులము వెలయు వాని గుణము వెలయు.
1: ఇఫ్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ది హోల్ ఫ్యామిలీ విల్ బి రెప్యూటెడ్ అండ్ హీ విల్ ఆల్సో బి ఫేమస్.
0: మలయవనములోన వెలయు వనములోన మలయజంబున్నట్టు. గొప్ప కారణములు యందు ఒక మల్లె తీగ ఒకటి ఉంటే ఆ మల్లె పుష్పంతోనే సర్వం కూడాను ఆ మల్లె సుగంధమును అందిస్తుంది.
1: ఇన్ ఎ థిక్ ఫారెస్ట్ ఇఫ్ యు ఫైండ్ ద జాస్మిన్ ఫ్లవర్ యు విల్ ఫైండ్ ద ఫ్రాగ్రెన్స్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్.
0: అదే రీతిగా ఒక్క సుపుత్రుడు ఉన్నాడంటే ఆ జాతికి అంతా కూడాను గొప్ప కీర్తిని అందిస్తుంది.
1: వెన్ దేర్ ఇస్ వన్ గుడ్ సన్ ద హోల్ ఫ్యామిలీ ద క్లాన్ విల్ ఎర్న్ రిప్యూట్.
0: ఈనాడు కొడుకులు పుట్టిన తక్షణమే చక్కెరను తీపో పంచుతూ ఉంటాం మనం.
1: The moment one has a son, they start distributing sugar or sweets.
0: ఏంటయ్యా చక్కెర పంచుతున్నావు అంటే నా కొడుకు పుట్టాడండి.
1: Why do you distribute sweets? Now I have a son is the reply.
0: ఎలాంటి కొడుకు ముందుకు చూడు నువ్వు.
1: What type of a son? Watch and wait.
0: కొడుకులు పుట్టినంత మాత్రం పుట్టాడని చెప్పుకోకూడదు.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యు డిక్లేర్.
0: ఆ పుట్టిన కొడుకు సమాజంలో ఏనాడు మంచి పేరు తెస్తాడు అప్పుడు నీ పుత్రోత్సవం చేసుకోవాలి.
1: That day when the son gets good name in society, you should
0: celebrate. తండ్రికి పుత్రుడు జన్మించగానే పుట్టదు.
1: Father will not be instantly happy on coming to know the birth of his son.
0: ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందును తండ్రి.
1: Father will be very happy and delighted on coming to know the name of his son in society.
0: Abba, ee pillavadu chaala manchivadu, chaala manchivadu, chaala manchivadu annapudu ade tandriki goppa viluva.
1: When all praise his son, the father will be
0: happy. Adhe daivani kudunu goppa aanandamu.
1: God also will be happy.
0: Andari chethulo manchivadu anipinchukovali.
1: You should get a good name everywhere.
0: Alanti suputrudu anetuvanti vadu కులములకే వెలుగును అందిస్తుంటాడు.
1: సచ్ ఎ గుడ్ సన్ ఇస్ ద లైట్ టు ది ఫ్యామిలీ.
0: ఇందులో వెలుగును అందించేటువంటి మూడు రకములుగా ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ త్రీ ఫార్మ్స్ ఆఫ్ లైట్ యు గెట్.
0: ఇంటిలో వేసినటువంటి బల్బు,
1: ద బల్బ్ ఎట్ హోమ్,
0: ఆ రూముకు మాత్రమే వెలుగును అందిస్తుంటాడు.
1: గివ్స్ ది లైట్ కన్ఫైన్ టు ద రూమ్.
0: రాత్రి వెలిగేటువంటి చంద్రుడు,
1: ద మూన్ ఇన్ ద నైట్,
0: సర్వత్రా వెలుగును అందిస్తుంటాడు కానీ డిమ్గా ఉంటుంది.
1: ఇట్ స్ప్రెడ్స్ లైట్ ఆల్ ఓవర్ బట్ ఇట్స్ డిమ్.
0: కానీ పగటి వెలిగేటువంటి ఒక సూర్యుడు సర్వత్రా వెలుగ్గానే ఉంటుంటాడు.
1: బట్ ది సన్ లైట్ ఇన్ ద మార్నింగ్ ఇస్ సో పవర్ఫుల్ ఇంటెన్స్.
0: కాబట్టి ఇంటిలో వెలిగేటువంటి వెలుగు స్వార్థము.
1: దేర్ఫోర్ ద లైట్ ఎట్ హోమ్ ఇస్ సెల్ఫిష్నెస్.
0: మూన్ నుంచి కూడా సర్వత్రా వెలిగేటువంటి వెలుగు పరార్థము.
1: ద మూన్ లైట్ ఇస్ పరార్థ.
0: పరార్థం
1: పరార్థం
0: సన్ లైట్ యథార్థం.
1: పరార్థ స్పిరిచువల్ సన్ లైట్ ఇస్ యథార్థ.
0: యథార్థ మీన్స్ దట్ ఇస్ ట్రూత్.
1: యథార్థ ఇస్ ట్రూత్.
0: ట్రూత్ ఇస్ గాడ్.
1: ట్రూత్ ఇస్ గాడ్.
0: కనుకని ఆ సర్వత్రా వెలిగేటువంటి ఒక వెలుగును అందించేటువంటి సూర్యుడే నిజమైనటువంటి దైవము.
1: దేర్ఫోర్ సన్ హూ స్ప్రెడ్స్ లైట్ ఎవ్రీవేర్ ఇస్ గాడ్.
0: కనుకనే ప్రాచీన కాలం నుండి భారతీయులు సూర్యోపాసన జరుపుతూ వచ్చారు.
1: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రే టు సన్.
0: సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చారు.
1: దే పే ఆర్ ప్రే ఆల్ ప్రే టు సన్ గాడ్.
0: సూర్యుడే ప్రత్యక్ష దైవమని భావిస్తూ వచ్చారు.
1: దే టేక్ హిమ్ యాస్ వెరీ గాడ్.
0: సూర్యుడి వల్లనే సర్వమస్తం కూడా జగత్తులో నిలవగలుగుతుండాలి.
1: బికాస్ ఆఫ్ సన్ లైఫ్ ఇస్ మెయింటైన్డ్ ఆన్ ఎర్త్.
0: కనుక
1: సో
0: మనకి ఈనాడు కావలసినటువంటి చంద్రుని వెలుగు రాత్రి, సూర్య వెలుగు పగలు.
1: Therefore we get the light because of moon in the night.
0: కులం వెలుగు సత్పుత్రుడు.
1: A good son is the light to the family.
0: కనుక మనం చదివినంత మాత్రమే సత్పుత్రులు కాదు.
1: By mere education you cannot be a good son.
0: ఒక టైటిల్ మాత్రమే సత్పుత్రులు కాదు.
1: By mere occupying position you cannot be a good son.
0: కానీ ప్రవర్తన లోపల, నడత లోపల సత్ప్రవర్తన ఉండాలి.
1: It's a good behavior.
0: good behavior, good manners,
1: good discipline,
0: good devotion. అది చాలా ప్రధానమైనటువంటిది.
1: That's very essential.
0: ఆ డివోషన్ ఉంటుంటే ఎంతైనా కూడా అన్ని మంచివే చేరుతూ వస్తుంటాయి.
1: When once there is devotion, everything else would be good.
0: కనుక ఈనాటి లోకము లోపల ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతము అనేటువంటి మూడు స్థానములు నిర్మించుకుంటూ వచ్చింది.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ 3 లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ద్వైతము,
1: డ్యూయలిజం,
0: ఇది ఏది దేనికి అది అనే ఉంటుంటుంది, ఒకదానికి కూడా సంబంధం లేదు.
1: దేర్ ఇస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ఎనీ టూ.
0: అయితే విశిష్టద్వైతమునకును అద్వైతమునకును చాలా డిఫరెన్స్ లేకుండా ఉంటుంది.
1: హౌఎవర్ దేర్ ఇస్ లిటిల్ డిఫరెన్స్ బిట్వీన్ క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం అండ్ నాన్ డ్యూయలిజం.
0: ఏ కులమైన ఏ గోత్రమైనా కానీ, ఏ దేశమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఏ సాంప్రదాయమైనా కానీ,
1: లెట్ ఇట్ బి ఆఫ్ ఎనీ రిలీజియన్, ఆఫ్ ఎనీ ట్రెడిషన్, ఆఫ్ ఎనీ కల్చర్, ఆఫ్ ఎనీ కంట్రీ,
0: కానీ సత్యం ఒక్కటిగానే కనిపిస్తుంది.
1: బట్ ద ట్రూత్ ఈజ్ వన్,
0: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: ఇట్స్ ఓన్లీ వన్, నాట్ టూ.
0: షుగర్ కేన్ ఉంటుండాలి,
1: ఏరి షుగర్ కేన్,
0: ఎన్నెన్నో వంపులుగా ఉంటుంటాయి.
1: ఇట్ ఇస్ సో మెనీ బెండ్.
0: షుగర్ కేన్ కు బెండ్ ఉంటుండాలి, కానీ లోపల ఉన్న జ్యూస్ కు మాత్రం, టేస్ట్ కు మాత్రం బెండ్ లేదు.
1: ద షుగర్ కేన్ హెస్ గాట్ సో మెనీ బెండ్స్ బట్ నాట్ ద షుగర్ ఇన్సైడ్, ద జ్యూస్ ఇన్సైడ్.
0: కనుక షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవటము, అన్ని షుగర్ కేన్ నుంచి జ్యూస్ తీవచము కలపటము, ఇది అద్వైతం అన్నారు.
1: సో డ్రాయింగ్ ది జ్యూస్ అవుట్ ఆఫ్ ఆల్ ది షుగర్ కేన్స్ ఈజ్ అద్వైత నాన్ డ్యూయలిజం.
0: కనుకనే షుగర్ జ్యూస్ అనగా షుగర్ కేన్ జ్యూస్ అంతా అద్వైతం అన్నారు.
1: దేర్ ఫర్ షుగర్ కేన్ జ్యూస్ ఈజ్ అద్వైతం.
0: ఈ షుగర్ కేన్ లో ఎక్కడన్నా తీపే వస్తుంది.
1: యు మే డ్రా ఫ్రమ్ ఎనీ పార్ట్, ఇట్ ఇస్
0: రెండవ రుచి మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ టేస్ట్ బియాండ్ దిస్.
0: తర్వాత రామానుజులు వారు చక్కగా విచారం చేశాడు.
1: రామానుజ ఎంక్వైర్ థరోలీ లేదు,
0: ఈ షుగర్ జ్యూస్ ఎంత కాలం పెట్టుకునేకి అవుతుంది?
1: హౌ లాంగ్ ది షుగర్ కేన్ జ్యూస్ లాస్ట్,
0: ఇది ఎంత కాలం ఉండడానికి వీలు కాదు,
1: ఇట్ వోంట్ సస్టైన్.
0: ఏం చేశాడు? ఆ షుగర్ జ్యూస్ ను షుగర్ గా మార్చాడు.
1: Therefore, sugarcane juice is converted into sugar.
0: Sugar ga maarchetappudiki eppudaina ekkadaina dentoaina vesukochu upayogam chesukochu.
1: When it is in the form of sugar, you can make use of it anywhere and mix it with any.
0: Kabatti sugar juice anetundi advaitamu, sugar anetundi visishta advaitamu.
1: Therefore, sugar is qualified non dualism, sugarcane juice is
0: visishtamaina advaitamu,
1: and that is special qualified non.
0: Eppudiki untuntadi,
1: it remains all the time.
0: Dentoaina upayogam chesukochu,
1: you can mix it with any.
0: Inka dvaitamu,
1: dualism,
0: madhvacharyulu.
1: Dualism is proposed by madhvacharya.
0: Advaitamu Shankaracharyulu.
1: Non-dualism Shankara.
0: Visishta advaitamu Ramanujacharyulu.
1: Qualified non-dualism Ramanuja.
0: Dvaitamu madhvacharyulu.
1: Dualism is of
0: madhvacharyulu. Emani cheppadu?
1: What did he say?
0: Bhagavantuda,
1: oh God,
0: nenu sugar ga nenu kaadu.
1: I don't want to come here as sugar.
0: నాకు షుగర్ జ్యూస్ అక్కర్లేదు.
1: I don't want sugar cane juice.
0: నేను షుగర్ ను షుగర్ జ్యూస్ ను తినేటువంటి చీమగా నేను పుట్టాలి. జీవిగా పుట్టాలి.
1: ఐ షుడ్ బి బోర్న్ ఎస్ ఎన్ యాంట్ దట్ వుడ్ సర్టన్లీ ఎంజాయ్ ద షుగర్ కేన్ జ్యూస్ అండ్ ద షుగర్. షుగర్
0: టేస్ట్ తెలియదు.
1: ద షుగర్ డస్ నాట్ నో ది టేస్ట్ ఆఫ్ ది షుగర్.
0: కానీ షుగర్ ను తినేటువంటి వారికి షుగర్ టేస్ట్ తెలుసు.
1: బట్ దోస్ దట్ ఈట్ ద షుగర్ నోస్ ది స్వీట్నెస్ ఆఫ్ ద షుగర్.
0: కనుక నీవు ప్రేమ స్వరూపుడుగా ఉన్నావు,
1: యువర్ ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: కానీ నేను కూడా ప్రేమగా ఉండకూడదు, నీ ప్రేమను అనుభవించేటువంటి వాడిగా ఉండాలి.
1: ఐ షుడ్ నాట్ బి ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఎయిదర్. ఐ షుడ్ ఎక్స్పీరియన్స్.
0: దేవుడు నేను జీవుడు, ఈ రెండు వేరుగానే ఉండాలి.
1: యు ఆర్ గాడ్ అండ్ ఇండివిజువల్, వి షుడ్ బి సెపరేట్.
0: జీవుడు వేరుగా ఉన్నప్పుడే జీవ దైవత్వాన్ని అనుభవించడానికి వీలవుతుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ సెపరేట్ యు కెన్ ఎంజాయ్ గాడ్.
0: కనుక నేను షుగర్ ను తినేటువంటి వాడిగా ఉండాలి, కానీ షుగర్ నాకు వద్దు అన్నాను.
1: దేర్ఫోర్ ఐ షుడ్ బి వన్ హూ వుడ్ పార్టేక్ ది షుగర్ బట్ నాట్ ది షుగర్ ఇట్సెల్ఫ్.
0: అనగా రెండు,
1: దిస్ ఇస్ డ్యూయలిజం, టూ ఆర్
0: జీవుడు దేవుడు,
1: ఇండివిజువల్ అండ్ గాడ్.
0: ఈ జీవుడు దేవుడు అనేటువంటిది షుగర్ అంతా తిని బాగా చక్కగా జీర్ణం చేసుకుని షుగర్ యొక్క తత్వాన్ని గుర్తించుకున్న తర్వాత తానే షుగర్ అయిపోతాడు. బ్రహ్మ విత్ బ్రహ్మ ఇవ భవతి.
1: వెన్ వన్స్ హి పార్టేక్స్ అండ్ ఈట్స్ ద ఫ్రూట్ అండ్ కన్స్యూమ్స్ దట్ అండ్ హి బికమ్స్ ద షుగర్ ఇట్సెల్ఫ్.
0: ఈ ద్వైత, విశిష్టాద్వైత, అద్వైతములు అనేటువంటి దాన్ని తీసుకుని భారతీయులు లేనిపోని కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: దే గో బై ఆల్ ది త్రీ లెవెల్స్, డ్యూయలిజం, క్వాలిఫైడ్ నాన్ డ్యూయలిజం,
0: ఒక్కటే.
1: ఆల్ ది త్రీ ఆర్ వన్ యాక్చువల్లీ స్పీకింగ్.
0: షుగర్ జ్యూస్ అద్వైతము,
1: షుగర్ కేన్ జ్యూస్ ఇస్ నాట్
0: షుగర్, ద్వైతము
1: షుగర్ ఇస్ జ్యూయల్.
0: షుగర్ తినేటువంటి వాడు ద్వైతము,
1: ద వన్ హూ ఈట్స్ ఇస్ జ్యూయల్.
0: అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, సరే ఒక్కటే.
1: షుగర్
0: మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కోవ్, మిఠాయి, కీరు, బిస్కెట్లు అన్ని పెట్టినప్పటికీ ఇందులో అన్నిట్లో చక్కెర ఒక్కటే.
1: యు మే హావ్ నంబర్ ఆఫ్ స్వీట్స్ లైక్ మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, బట్ ది షుగర్
0: నామములు వేరు వేరుగా ఉన్నాయి.
1: ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఆర్ సెపరేట్.
0: అదే రీతిగాని ఈ జగత్తునందు సర్వదేశములు, సర్వనామములు, సర్వరూపములు కూడా భిన్న భిన్నంగా కనిపిస్తున్నాయి.
1: ఇన్ దిస్ వరల్డ్ దేర్ సో మెనీ కంట్రీస్, ద నేమ్స్ అండ్ ఫార్మ్స్ వేరి.
0: కానీ అందరి యందు, అన్నింటి యందు ఉన్నటువంటి దైవత్వం ఒక్కటే.
1: బట్ ఇన్ ఆల్ ఇన్ ఎవ్రీ వన్ డివినిటీ ఇస్ వన్.
0: ఏకాత్మ, సర్వభూతాంతరాత్మ.
1: దట్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ యూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: చూడండి బల్బ్స్ అంతా ఎన్నో ఉంటున్నాయి.
1: యు ఫైండ్ లాట్స్ ఆఫ్ బల్బ్స్ అరౌండ్.
0: కానీ కరెంట్ ఒక్కటి.
1: బట్ కరెంట్ ఈస్ వన్.
0: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్ డివైన్.
0: ఆ దివ్య శక్తి నీ ఎందు నా ఎందు అందరి ఎందు ఉంటుండాలి.
1: దట్ డివైన్ పవర్ ఈస్ ఇన్ యూ అండ్ ఇన్ మీ.
0: ఎక్కడ ఉంటుండాలి?
1: వేర్ డస్ ది డిఫరెన్స్
0: లై? ఒకటి రెడ్ గా ఉంది, ఒకటి బ్లూ గా ఉంది, ఒకటి వైట్ గా ఉంది, ఒకటి తెల్లగా ఉంటుండాలి.
1: బట్ వన్ ఈస్ ఆఫ్ రెడ్ కలర్, అదర్ ఇస్ బ్లూ కలర్.
0: ఒకటి డిమ్ గా ఉంది, ఒకటి బ్రైట్ గా ఉంది, మరీ బ్రైట్ గా ఉంటుండాలి.
1: అండ్ వన్ ఈస్ బ్రైట్, వన్ అదర్ మే బి బ్రైటర్.
0: కరెంట్ యొక్క దోషం కాదు, బల్బుల యొక్క డిఫరెన్స్.
1: No mistake with the current. There is only difference in bulb.
0: అందరి యందు దైవం ఒక్కడిగానే ఉన్నాడు.
1: God is same uniform in all.
0: హృదయం యొక్క కెపాసిటీ డిమ్గా ఉంది, ఇంకొకటి బ్రైట్ గా ఉంటుండాలి, ఇంకోటి లైట్ గా ఉంటుండాలి.
1: బట్ యువర్ కెపాసిటీ ఇస్ ది వోల్టేజ్ డిఫర్స్. ఇట్ మే బి డిమ్
0: ఆర్ బ్రైట్. వోల్టేజ్ యొక్క డిఫరెన్స్.
1: డిఫరెన్స్ లైస్ ఇన్ ద వోల్టేజ్.
0: నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్ర హరిచింతనం చేసినప్పుడు వోల్టేజ్ కావలసినంత వచ్చేస్తుంది.
1: వెన్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఎవ్రీవేర్ ఎట్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైమ్ యూ విల్ హావ్ వోల్టేజ్ ఇంక్రీజింగ్.
0: బల్బులు మార్చుకో.
1: చేంజ్ ద బల్బ్.
0: వోల్టేజ్ మార్చుకో.
1: చేంజ్ ద వోల్టేజ్.
0: కరెంట్ ను మార్చవద్దు.
1: డోంట్ చేంజ్ ద కరెంట్.
0: నీ డిమ్గా ఉండేటువంటి హృదయం బ్రైట్ గా చేసి పెద్ద ప్రేమగా పెంచుకో.
1: వెన్ ది బల్బ్ ఆఫ్ యువర్ హార్ట్ ఇస్ డిమ్, డెవలప్
0: ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో. ప్రేమను పెంచుకో.
1: డెవలప్ యువర్ లవ్. ఇంక్రీజ్
0: ప్రేమ. పెరిగే కొలది కూడా లైట్ అండ్ బ్రైట్ ఫాలైదే.
1: వెన్ యూ ఎక్స్పాండ్ యువర్ లవ్ ఇట్ బికమ్స్ లైట్ అండ్ బ్రైట్.
0: చూడండి ఇది ఏదైనా ఒక కర్రగా ఉంటుండాలి.
1: Here is just as
0: ee karan nippula vesti em ayipothundi.
1: When you put it in fire, what will happen?
0: Karra adrushyam ayipothundi.
1: It will vanish.
0: Kaani boguga tayaravutu.
1: But it becomes coal.
0: Karra poyindi boguga undi.
1: The stick is not there, but
0: karanu muttukunte manike em malinyam kavatam ledhu. Boggu muttukunte malinyam ayipothundi.
1: When you touch the stick, no dirt would adhere to you, but when you get coal,
0: ee tellaga cheyalante em cheyali?
1: How to make this coal look bright and white?
0: Amayakulu అజ్ఞానులు అనేక మంది ఈ బొగ్గును తెల్లగ చేయదని సోప్ వేసి తిక్కుతారు.
1: ఇన్నోసెంట్ ఇగ్నోరెంట్ పీపుల్ వాంట్ టు అప్లై సోప్ టు ది డార్క్ కోల్ టు మేక్ ఇట్ బ్రైట్.
0: కానీ ఈ కోల్ పైన సోప్ తిక్కితే సోప్ కూడా నల్లగా అయిపోతుంది, కానీ ఈ కోల్ తెల్లగ కాదు.
1: బట్ ఇఫ్ యూ రబ్ ది కోల్ విత్ ది సోప్, ది సోప్ ఆల్సో బికమ్స్ బ్లాక్.
0: తీసుకుని వెళ్ళి నీవు చక్కగా పాల్లో కడుగు, పాలు కూడా నల్లగా అయిపోతాయి, కానీ కోల్ నల్లగా తెల్లగ.
1: ఈవెన్ ఇఫ్ యూ వాష్ ద కోల్ విత్ మిల్క్ ఇట్ టర్న్స్ బ్లాక్.
0: దీన్ని మనం తెలుసుకోవాల్సింది ఏమిటి?
1: వాట్ షుడ్ యు నో?
0: ఈ కోల్ ఏ విధంగా అయింది?
1: How could it become
0: coal? ఎందువల్ల ఈ కోల్ అయింది?
1: Why?
0: అనగా ఏమి? అగ్ని యొక్క సంకల్ప సంపర్కం చేత కోల్ అయింది.
1: Because of the association of the fire, it became coal.
0: తిరిగి అగ్నిలోనే వెయ్యి.
1: Put it in fire bag.
0: ఈ అగ్నిలో కాలి కాలి కాలి కాలి కాలి కాలి కట్టగలిపి బొగ్గు కూడాను వైట్ గా తయారు.
1: Allow it to burn and continuously, even the coal becomes white bright.
0: కనుకనే హాఫ్ బర్న్ కావటం చేతనే కోల్ అయింది.
1: As it is half burnt, it is coal.
0: ఫుల్ బర్న్ చేసేటప్పటికే లైట్ అయిపోతుంది.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఫుల్లీ బర్న్ట్ ఇట్ బికమ్స్ లైట్.
0: కనుకని పార్ట్ టైం డివోషన్ గా ఉన్నప్పుడు బొగ్గుగా ఉంటుంది.
1: వెన్ ఇట్స్ పార్ట్ టైం డివోషన్ ఇట్ ఇస్ కోల్.
0: ఫుల్ టైం అయిపోయినప్పుడు లైట్ గా ఉంటుంది.
1: వెన్
0: బ్రైట్ గా ఉంటుంది.
1: వెన్ ఇట్స్ ఫుల్ టైం ఇట్స్ లైట్ అండ్ బ్రైట్.
0: కనుక ఆ అగ్నిలోనే వెయ్యి.
1: Put it in the fire.
0: ప్రేమలోనే పడేసి.
1: Put it in love.
0: కాలి కాలి కాలి కాలి చక్కగా ధూళి మాదిరి అయిపోతుంది. ఉఫ్ అంటే ఊడిపోతుంది.
1: Allow it to burn continuously. It becomes so light it can be blown easily.
0: ఈ కర్ర ఉంది. కర్ర ఇక్కడ విడిచిపెట్టి కిందికి పడిపోయింది.
1: When once you drop it, it falls on the ground.
0: కానీ అది బాగా కాల్చి కాల్చి కాల్చి కాల్చి చక్కగా ఒక బసం మాదిరి వేస్తే ఉఫ్ అంటే పైకి పోతుంది.
1: On the other hand, if you burn this wood and make it into ash, you can blow it off.
0: కాబట్టి ఎంత లైట్ అయితే అంత హైట్ కి పోతుంది.
1: If it is light, it can reach height.
0: ఎంత వెయిట్ అయితే అంత లోకి దిగిపోతుంది.
1: The more of the weight it comes down.
0: కాబట్టి నీ ఉన్నత స్థాయికి పోవాలంటే less luggage, more comfort. వెయిట్ ని తగ్గించుకుంటూ పోవాలి.
1: Therefore, in order to reach noble heights, there should be less luggage, more comfort.
0: ఈ యొక్క వెయిట్ ని తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ పోతే లైట్ లైట్ లైట్ లైట్ లైట్ అయిపోతుంది.
1: As you reduce the weight of the luggage, it becomes light and would go up.
0: కనుక మనకున్నటువంటి డిజైర్స్ ను క్రమక్రమేణా తగ్గించుకోవాలి.
1: Therefore we should cut down our desires gradually.
0: డిజైర్స్ తగ్గినంత మాత్రమే చాలదు.
1: It's not enough if you cut down your desires.
0: రాగ ద్వేష అసూయ అనేటువంటి ఒక దుర్గుణములు ముఖ్యంగా తగ్గాలి.
1: First we should cut off all these bad qualities like attachment, ego and jealousy. Why?
0: కామ క్రోధ లోభము మూడు చాలా శత్రువులు.
1: There are three enemies: the desire, anger and greed.
0: డిజైరు భక్తిని నాశనం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ది డిజైర్ దట్ కిల్స్ డివోషన్.
0: క్రోధము జ్ఞానాన్ని నాశనం చేస్తుంది.
1: యాంగర్ కిల్స్ విజ్డమ్.
0: ఇంకా లోభము మన యొక్క కర్మనే నాశనం చేస్తుంది.
1: గ్రీడ్ కిల్స్ అవర్ యాక్షన్ యాక్టివిటీ.
0: కర్మ ఉపాసన జ్ఞానం మూడింటి కూడాను నాశనం చేస్తాయి. ఈ మూడు కూడా.
1: దేర్ఫోర్ ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ కిల్డ్ బై దిస్ త్రీ.
0: క్రోధం వచ్చినప్పుడు మన జ్ఞానాన్ని అంతా భస్మం చేస్తుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ గ్రీడ్ దట్ బర్న్స్.
0: విచక్షణ జ్ఞానమే ఉండదు.
1: యూ డోంట్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: ఇంకా దానికి అనేక రకమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుతుంది.
1: అండ్ యూ డెవలప్ యువర్ ఇమేజ్
0: ఎక్కడ ఎట్లా మాట్లాడాలనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం పోతుంది.
1: యూ లూజ్ ద సెన్స్ ఆఫ్ డిస్క్రిషన్ హౌ టు టాక్ వెన్ టు టాక్.
0: ఈ కోపం మనకు రాకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ బి యాంగ్రీ.
0: లోభము అసలు కంటే ఉండకూడదు.
1: యూ షుడ్ నాట్ బి గ్రీడ్ ఎనీ టైమ్.
0: ఈ మూడు కూడా క్యాన్సర్ జబ్బు అయినా నయం అవుతుంది, కానీ ఈ మూడు జబ్బులు నయం కాదు.
1: దేర్ ఇస్ ఎ క్యూర్ ఫర్ క్యాన్సర్, నాట్ క్యూర్ ఫర్ దీస్ త్రీ డిసీజెస్.
0: ఎప్పుడు నయం అవుతుంది? దైవ ప్రేమాగ్నిలో దీన్ని వేసినప్పుడు భస్మం అయిపోతాయి.
1: వెన్ యూ జస్ట్ బర్న్ ఇట్ ఇన్ ద ఫైర్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్.
0: మంచి కఠినమైనటువంటి యొక్క ఇనుములు కూడాను అగ్నిలో వేసేటప్పటికే చక్కగా కారిపోయి మంచి రసంగా తయారైపోతుంది.
1: ఈవెన్ హార్డ్ ఐరన్ కెన్ బి పుట్ ఇన్ ఫైర్, కెన్ బి మెల్టెడ్
0: లిక్విడ్ గా తయారవుతుంది.
1: ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ లిక్విడ్.
0: చూసారా? కనుకనే ఇనుమే ఆ విధంగా లిక్విడ్ అయిపోతుంది. మన యొక్క ఈ గుణం లిక్విడ్ కాదా?
1: When iron comes down to the level of liquid, why not you, your bad quality?
0: మనం దుర్గుణాన్ని మొట్టమొట్ట మనము నాశనం చేసుకోవాలి.
1: Therefore, we should kill our bad quality.
0: దీన్ని నాశనం చేసుకోవటానికి మరొక మార్గం ధ్యానమో హీనమో చేయటం ప్రయోజనం లేదు.
1: There's no use in meditating.
0: మెడిటేషన్ చేస్తున్నారు చాలా మంది.
1: Many meditate.
0: ఏమి మెడిటేషన్? అది
1: వాట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్?
0: అలంకార మెడిటేషన్.
1: ఇట్ ఇస్ ఓన్లీ డెకరేషన్ షో.
0: ఉంటారు ఫోటో తీసుకుంటే నేను మెడిటేషన్ చేస్తున్నాను అంటారు.
1: దే మెడిటేట్ ఓన్లీ ఫర్ ఎ ఫోటోగ్రాఫ్.
0: కూర్చోవటం కాదు, దేహంతో చేసేటువంటి సర్వ కర్మలు కూడా మిథ్యమే కానీ సత్యములు కాదు.
1: ఇట్స్ నాట్ దట్ సార్ట్ ఆఫ్ మెడిటేషన్. వాట్ ఎవర్ యూ డూ విత్ ద బాడీ, ఇట్ ఇస్ ఇల్యూషన్ బట్ నాట్ దట్.
0: మనసుతో ప్రేమతో చేయి, అవన్నీ సత్యమవుతాయి.
1: డూ విత్ యువర్ మైండ్ ఫుల్ ఆఫ్ లవ్, దట్ ఇస్ ట్రూ.
0: కనుకని శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ నానా ధ్యానం విశిష్యతి ధ్యానాత్కర్మ ఫలత్యాగే త్యాగశాంతి అనంతరం. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్. నీవు ప్రతి విషయాన్ని కూడా అభ్యాసం చేసుకోవాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఎవ్రీథింగ్, మేక్ ఇట్ హ్యాబిట్.
0: ప్రతి ఒక్కటి ప్రాక్టీస్.
1: యూ షుడ్
0: వాకింగ్ ప్రాక్టీస్, టాకింగ్ ప్రాక్టీస్, రీడింగ్ ప్రాక్టీస్, రైటింగ్ ప్రాక్టీస్, ఈటింగ్ ప్రాక్టీస్, అన్ని ప్రాక్టీస్.
1: వాకింగ్, టాకింగ్, రైటింగ్, రీడింగ్, ఈటింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్రాక్టీస్.
0: కనుకనే ఈ యొక్క ప్రాక్టీస్ అనేటువంటి మనం అన్ని నిత్య జీవితంలో జరగవలసినటువంటివి.
1: దిస్ ప్రాక్టీస్ ఇస్ టు బి డన్ ఇన్ ది డే టు డే
0: లైఫ్. ఆ ప్రాక్టీస్ లు సక్రమమైనటువంటివి, సత్యమైనటువంటి ప్రాక్టీస్.
1: బట్ యూ షుడ్ ప్రాక్టీస్ విచ్ ఆర్ ట్రూత్ఫుల్.
0: చెడ్డ ప్రాక్టీస్ చేయకూడదు.
1: డోంట్ ప్రాక్టీస్ బ్యాడ్ థింగ్.
0: చెడ్డదానికి ప్రాక్టీస్ అవసరం లేదు.
1: టు డూ బ్యాడ్ యూ డోంట్ నీడ్ టు ప్రాక్టీస్.
0: కొండపైన ఉన్నటువంటి గుండును కాలుతో కిందికి వచ్చి పడిపోతుంది.
1: ఇఫ్ యూ జస్ట్ పుష్ అసైడ్ ఎన్ ఐరన్ బాల్ ఫ్రమ్ ద మౌంటైన్ టాప్, ఇట్ విల్ ఫాల్ డౌన్.
0: కింద ఉన్నటువంటి రాయిని పైకి కొండపై పెట్టాలంటే చాలా కష్టం అవుతుంది.
1: బట్ టు లిఫ్ట్ ఎ బౌల్డర్ ఫ్రమ్ ద బాటమ్ అండ్
0: కీప్ ప్రయత్నం చేయనక్కర్లేదు, నెట్టితే చాలు, కింద పడిపోతుంది.
1: యూ డోంట్ నీడ్ టు ట్రై టు బి బ్యాడ్.
0: మీకు అందరికీ బాగా తెలుసును,
1: యూ నో,
0: పెద్ద లోడ్గా ఉన్నటువంటి లారీ కానీ బస్సులు కానీ మిట్ట ఎక్కాలంటే లారీ ఇనుప లారీ కూడా ఏడుస్తుంది, గీ గీ గీ అని ఏడుస్తుంది పాపం.
1: The lorry or a bus with full load as it climbs up the mountain, it makes sound.
0: Chaala baadha kalugutundi.
1: To move upward it suffers.
0: Down kavalante easy ga ayipothundi.
1: In order to fall
0: kabatti easy daniki manam prayatnam cheyakoddu.
1: Don't make an effort.
0: Kashtamaina sare look up.
1: It may be difficult, look up always.
0: Low aim is crime.
1: Low aim is crime.
0: Kanuka crime kaakoddu. Look up.
1: Always look up.
0: Unnata drushtini manam penchukovali.
1: Always look up.
0: అది ఏ నిజమైనటువంటి సాధన?
1: దట్ ఈస్ ట్రూ స్పిరిచువల్ పాత్.
0: ఇతను దేవుడా కాదా, దేవుడు అంటే ఎట్ట ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఈ అన్న సందేహాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్.
0: ఈ సందేహాలు పరమ మూర్ఖులకు మాత్రమే వస్తుంది.
1: ఓన్లీ ఫూల్స్ విల్ హ్యావ్ సచ్ డౌట్.
0: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్
1: ఫూల్స్ ఫూల్స్ ఫూల్స్ డబుల్ ఫూల్స్ ట్రిపుల్ ఫూల్స్.
0: కనుకనే ఈ సందేహాలతో గాడు సర్వత్రా ఉంటున్నాడు. నీలో ఉంటుండదా దుర్గుణాలంతా?
1: In fact, bad qualities are within you.
0: నీలో ఆ దుర్గుణాలు పెట్టుకోవటం చేతనే అన్ని దుర్గుణంగానే కనిపిస్తున్నాయి.
1: Because of bad qualities within you, everything appears bad.
0: ఎలాంటి కలర్ గ్లాసెస్ అలాంటి దృశ్యమే నీకు కనిపిస్తుంది.
1: As is the color of the glasses, so is the vision.
0: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
1: God is present everywhere.
0: నీవే దైవము.
1: You are God.
0: కానీ నీలో ఉన్నది నీకు కనిపించడం లేదు.
1: But you don't see within.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: స్వార్థం పైన పడిపోయావు.
1: Because you are selfish.
0: స్వార్థంలో మునిగావు.
1: You are drowned in selfishness.
0: కనుక నీ దీనన్నిటి కూడాను కొంచెం ఆహార విహారాలు కూడాను అత్యవసరం.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ హ్యాబిట్స్ అండ్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఫుడ్.
0: ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
1: ఫుడ్ అండ్ హ్యాబిట్స్ ఆర్ ఇంపార్టెంట్.
0: కనుక మన హ్యాబిట్స్ ఎట్ట ఉండాలి?
1: వాట్ సార్ట్ ఆఫ్ హ్యాబిట్ షుడ్ యూ
0: హ్యావ్? అదే సుపుత్ర.
1: దెన్ గుడ్ సన్ విల్ హ్యావ్ దీస్.
0: మంచి మనిషిగా ఉంటుండాలి.
1: యు షుడ్ బి గుడ్ మ్యాన్.
0: పెద్దల్ని చూసి గౌరవించాలి.
1: Respect.
0: వినయ విధేయతను అందించాలి.
1: యు షుడ్ బి హంబుల్.
0: గురువులను కూడా గౌరవించాలి.
1: రెస్పెక్ట్ యువర్
0: తల్లిదండ్రులను పూజించాలి.
1: యు షుడ్ వర్షిప్ వారి
0: మార్గం శిరసా వహించాలి.
1: యు షుడ్ ఫాలో దేర్ కమాండ్.
0: రాముడు ఇంత దేవుడు కావడానికి కారణం ఏమిటి?
1: Why he could become so great?
0: తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసా వహించాడు.
1: Because he followed the command of the parents.
0: అంతే కాదు.
1: Not only that.
0: సుమిత్రుడిగా ఉన్నాడు. అలాగా అందరితోన మైత్రి.
1: He is friendly with everybody.
0: ఇంకా సోదరుతో భ్రాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది.
1: And the fraternity is very great. బ్రదర్హుడ్.
0: కనుక నేను ప్రజలు అందరి దగ్గర కూడా ఎంతో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంగా మెలిగాడు.
1: హి మెయింటైన్డ్ పీస్
0: ప్రజాక్షేమమైన తలక్షేమంగా భావించాడు.
1: అండ్ హి హస్ కన్సిడర్డ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ యాస్ హిస్ ఓన్.
0: ఈనాడు మనం చేస్తున్నాం ప్రార్థనలు, లోక సమస్త సుఖినో భవంతు.
1: టుడే వి ప్రే దట్ ద హోల్ వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
0: చేస్తున్నాం ప్రార్థన,
1: వి ప్రే,
0: కానీ మిగతా ఎట్టపోతే నాకే నేను బాగుండాలి అంటున్నాం.
1: బట్ విదిన్ యూ ఫీల్ లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద వరల్డ్ ఐ షుడ్ బి హ్యాపీ.
0: ఇది కాదు లోక సమస్త సుఖినో భవంతు.
1: దిస్ ఇస్ నాట్ ది సెన్స్ ఆఫ్ ద ప్రేయర్.
0: సర్వులు కూడా బాగుండాలి.
1: ఎవ్రీబడీ
0: హృదయపూర్వకంగా ప్రార్థించాలి.
1: దట్స్ వే యూ షుడ్
0: ప్రే. ఎందుకోసం?
1: వై?
0: ఈ సర్వుల్లో కూడా నేను ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ ద సొసైటీ.
0: ఈ సొసైటీ అంతా బాగుంటే కదా నేను కూడా బాగుంటాను.
1: అన్లెస్ సొసైటీ ఇస్ గుడ్ యూ కాంట్ బీ గుడ్.
0: కనుకనే ఈ అందరు కూడా బాగుండాలి, నేను బాగుండాలి.
1: ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ.
0: ఎవరైనా ఇచ్చిన పని నేను మాత్రం బాగుండాలంటే అది వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు థింక్ దట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు ద వరల్డ్.
0: స్వార్థము,
1: ఇట్ ఈస్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం అనేటువంటిది మహాపాపము.
1: ది సెల్ఫిష్నెస్ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్.
0: ఉండాలి స్వార్థం కొంతవరకు.
1: యు మే హావ్ లిటిల్,
0: కానీ మితి మీరిన స్వార్థం ఉండకూడదు.
1: బట్ ఇట్ షుడ్ నాట్ బి ఇన్ ఎక్సెస్.
0: దైవం పైన ప్రేమను పెంచుకోవాలి.
1: డైరెక్ట్ యువర్ లవ్ టువర్డ్స్ గాడ్.
0: దైవ ప్రేమ కంటే మించినటువంటి సాధన మరొకటి లేనిది.
1: దేర్ ఇస్ నో అదర్ స్పిరిచువల్ ప్రాక్టీస్ బియాండ్ లవ్.
0: ఏది చేసినా చేయకపోయిన దైవాన్ని మనసారా హృదయపూర్వకంగా ప్రేమిస్తే అంతకంటే గొప్పది మరొకటి లేదు.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఆర్ నాట్, ఇఫ్ యూ లవ్ గాడ్ హోల్ హార్టెడ్లీ, నథింగ్ బియాండ్ దాట్.
0: చెప్పాడు తులసిదాస్ కూడా చెప్పాడు.
1: తులసిదాస్ ఆల్సో సేడ్,
0: నామరతన ధన పయో పయో నేమైనే నామరతన ధన పయో. నామరతనం అనేటువంటిది చాలా, అదే నా ధనము.
1: గాడ్స్ నేమ్ ఇస్ ఎ ప్రెషస్ జెమ్, దట్స్ మై వెల్త్.
0: వస్తువ మూలిక దియ మేరే సద్గురు. ఈ వస్తువు ఎవరిచ్చారు? సత్ గురు. ఎవరు సత్? పర్మనెంట్. అతనే దైవము, సత్ బీయింగ్.
1: హూ గేవ్ మీ దిస్ ప్రెషస్ వాల్యుబుల్ జెమ్, ద నేమ్ ఆఫ్ గాడ్, దట్ సద్గురు.
0: మీరా కూడా చెప్పేసి,
1: మీరు ఆల్సో సెట్ సేమ్.
0: ఇది కూడా మీరా చెప్పినటువంటిది.
1: దిస్ ఆల్సో స్టేటెడ్ బై మీరా.
0: తన భర్త మందిరం వదిలి పెండిపోమన్నాడు.
1: హస్బెండ్ వాంటెడ్ హిమ్ టు లీవ్ ద టెంపుల్ ప్రెమిసెస్.
0: చాలా బాధపడింది.
1: హి ఫెల్ట్ సాడ్.
0: అయ్యో నా కృష్ణుని వదిలిపెట్టి నేను ఎట్టపోయేది.
1: హౌ కెన్ ఐ లీవ్ మై కృష్ణ.
0: తచ్చమే మనసు తెచ్చుకుంది.
1: ఇమ్మీడియట్లీ షీ థాట్ ఓవర్.
0: ఇదంతా మానవుడు నిర్మించినటువంటి మందిరము.
1: ఇట్స్ ఆల్ మ్యాన్స్ క్రియేషన్.
0: ఈ మందిరాలు పర్మనెంట్ కాదు.
1: దీస్ టెంపుల్స్ ఆర్ నాట్ పర్మనెంట్.
0: కానీ దైవం నిర్మించినటువంటి మందిరం నా హృదయము.
1: బట్ ది హార్ట్ ఈస్ ద టెంపుల్ విచ్ ఇస్ బిల్ట్ బై గాడ్.
0: చెప్పేసేసింది.
1: షీ సెడ్,
0: చెలోరేమన్ చెలోరేమన్ గంగా యమునా తీర్ చెలోరేమన్ గంగా యమునా తీరము. ఇదే భూమధ్య స్థానము. అక్కడికి వెళ్ళి మనసా.
1: Oh mind, you travel towards Ganga and Yamuna, which is the central
0: ఎక్కడ
1: point.
0: ఎక్కడ పోయినా నీకు శాంతి లేదు.
1: You won't find peace anywhere.
0: Ganga, Yamuna. Ganga, Satkarma. Yamuna, Satpravartana. ఈ రెండు చేరేటువంటి భూమధ్య స్థానము అదే సుషుమ్న నాడి.
1: Ganga, Yamuna stand for good action and good behavior and good thought.
0: ఆ రెండు ఎక్కడ ఉన్నాయి?
1: అవర్

0: Oh, mind, go towards the direction of Ganga and Jamuna, the shores over there.
1: ఆ గంగా యమునకు టికెట్ తీసుకొని అక్కర్లేదు మనం.
0: యు డోంట్ నీడ్ ఎ టికెట్ టు గో దేర్.
1: గంగా యమున ఒకవైపున గంగా ఒకవైపున యమున.
0: ఆన్ వన్ సైడ్ ఇస్ గంగా, అదర్ సైడ్
1: శ్వాస నిశ్వాసంలో.
0: ఇన్హలేషన్
1: హమ్
0: హమ్, ఎక్సలేషన్
1: హమ్ సోహం
0: సోహం.
1: అది breathe in and breathe out.
0: That is breathing in and breathing out.
1: ఈ రెండింటి యొక్క శ్వాసములే గంగా యమునలు.
0: These two are Ganga Yamuna.
1: రెండింటిని నిలిపేటువంటి ఒక భూమధ్య స్థానమే అదే సుషుమ్నా నాడి.
0: The central point on the forehead is this sushumna.
1: అది కుంభకము అన్నారు.
0: That is withholding that
1: kumbhakam. యోగాభ్యాసం లోపల రేచకము, పూరకము, కుంభకము. పూరకము, పూరకం అనగా గాలిని తీసుకోవటమే పూరకము, పూరించటము.
0: పూరక means filling it up, breathing in.
1: అది పూరకము. రేచకము, గాలిని వదలటము.
0: రేచక, బ్రీదింగ్ అవుట్.
1: ఈ రెండింటిని ఇక్కడ స్తంభింప చేయటము కుంభకము.
0: బోత్ షుడ్ బి విత్ హెల్డ్ దేర్, షుడ్ బి హోల్డ్ ఆన్ దేర్. దట్ ఇస్ రేచక.
1: దైవ సన్నిధికి తగినటువంటి ఒక మార్గము.
0: దీస్ ఆర్ ది పాత్స్ టు అటైన్ ది
1: పర్ఫెక్ట్. ఇది కూడాను అక్కర్లేదు. ఇది కూడాను దేహంతో చేసేటువంటివి.
0: ఈవెన్ దిస్ యు డు విత్ ది బాడీ.
1: మనసును కొంత అరికట్టే కోసం ఇవన్నీ అవసరం.
0: దీస్ ఆర్ నెసెసరీ టు హావ్.
1: కానీ భగవంతుని పరిపూర్ణ ప్రేమను పొందాలంటే ప్రేమనే చాలు.
0: ఇన్ ఆర్డర్ టు బి ది రిసిపియెంట్ ఆఫ్ టోటల్ లవ్ ఆఫ్ గాడ్, యు షుడ్ హావ్ లవ్.
1: కనుక ప్రేమతత్వాన్ని పెంచుకోండి.
0: డెవలప్ లవ్.
1: ప్రేమ చేతనే దైవాన్ని పొందండి.
0: యు కెన్ అటైన్ గాడ్ త్రూ ది పాత్ ఆఫ్ లవ్.